0: అంతఃపురంలో కూడా నువ్వు ప్రవేశించవచ్చును.
1: అండ్ విమెన్ కెన్ గెట్ ఇన్ టు
0: అంతఃప్రవేశంలో ప్రవేశించడానికి వీలు లేదు.
1: అండ్ మెన్ కాన్ గో దట్ ఇన్ ఇంటీరియర్
0: దర్బార్ హాల్ వరకు మాత్రమే పోవచ్చును.
1: మెన్ గెట్ ఇన్ టు ద హాల్ దర్బార్ హాల్ ఓన్లీ.
0: అదే రీతిగానే స్త్రీలు అనేటువంటి భక్తులు సర్వత్రా వారు ప్రవేశించవచ్చును.
1: Here a devotee, a woman can go anywhere into the interior of the mansion. They can go inside. Whereas man cannot go inside. They have got certain. But because the divorce is left in
0: man. ఎక్కువ కనుకనే ఈ స్త్రీలకంతా ఈ విధంగా చెప్పారు.
1: బికాస్ ఉమెన్ హ్యాస్ మోర్ డివోషన్ షీ కెన్ గో ఎనీవేర్.
0: పూర్తి విశ్వాసం ఉన్నది.
1: దే హావ్ టోటల్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: తప్పక ప్రాణం ఇవ్వగలడు అని.
1: అండ్ దేర్ఫోర్ దే హావ్ దట్ కృష్ణా కెన్ రిజరెక్ట్ హిమ్.
0: సరే వీళ్ళందరూ తలలు వంచుకొని కూర్చున్నాడు భీముడు అర్జునుడు నక సహదేవుడు ధర్మరాజు కూడా.
1: వెల్ ఆల్ బ్రదర్స్ పాండవస్ దే జస్ట్ ఫీలింగ్ వెరీ సాడ్ అబౌట్ దిస్ ట్రాజిక్ ఈవెంట్.
0: వీళ్ళతో ఏదో ముచ్చట్లు ఆడుతున్నాడు కృష్ణుడు.
1: కృష్ణా వెంట్ ఆన్ కన్వర్సింగ్.
0: ముచ్చట్లు ఏమీ అతనికి వాళ్ళకి అర్థం కావటం లేదు.
1: అండ్ దే కుడ్ నాట్ understand what all he was speaking.
0: అర్జునుడికి క్రోధం వస్తూ ఉంటున్నది.
1: అర్జున వాస్ ఫ్యూరియస్.
0: ఏమీ చెప్పలేడు.
1: హి కుడ్ నాట్ సే.
0: తర్వాత చెల్లి బిడ్డను తీసుకురా అన్నాడు.
1: అండ్ దెన్ హి ఆస్క్డ్ హర్ సిస్టర్ బ్రింగ్ ద బాడీ బ్రింగ్ ద చైల్డ్ హియర్.
0: ఆ తట్టలో పెట్టుకుని పిల్లల పైన కొట్టాడు.
1: అండ్ దెన్ హి ప్యాటెడ్ ఆన్ ద థైస్ ఆఫ్ ద చైల్డ్.
0: ఏమని ఏడ్చాడు.
1: అండ్ ద చైల్డ్ షౌటెడ్ క్రైడ్ ఇమిడియట్లీ.
0: ఏడ్చేటప్పుడు వీళ్ళందరూ తలలు ఎత్తారు.
1: ఆల్ రైజ్ ద హెడ్.
0: చూచారు.
1: దే సా ద బేబీ.
0: పరీక్షించి ప్రాణం ఇచ్చినటువంటి వాడు కనుకనే ఇతనికి పరీక్షితుడు అని పేరు పెట్టానన్నాడు కృష్ణుడు.
1: అండ్ కృష్ణ సేడ్ ఈ దిస్ చైల్డ్ ఈజ్ ఎగ్జామిన్ ద పరీక్ష అండ్ దేర్ ఫోర్ దిస్ చైల్డ్ బి నేమ్డ్ యాజ్ పరీక్షిత్.
0: అప్పుడు అర్జునుడు పోయి కాళ్ళు పట్టుకుని
1: అర్జున కాఠోడ
0: వంశోద్ధారక అన్నాడు.
1: దెన్ కృష్ణ యువర్ ఎమాన్సిపేటర్ ది క్లాన్.
0: అర్జున కొన్ని దినములు పూర్వము వంశనాశి అన్నావు, ఇప్పుడు వంశోద్ధారక అంటున్నావు, రెండు నీ నోటికి సంబంధము.
1: Few days back you are the destroyer, annihilator of the clan, and today you call
0: yesanuvariki yesanura no anuvariki no yesra no yesulu mee notiki gaani saayiki sarvam yes yes yes.
1: If you say yes, Sai says yes. If you say no, Sai says no. Yes, no relate to you, but Sai is beyond.
0: Vamsanasi annadu. ఈనాడు వంశోద్ధారక అంటున్నావు.
1: యు మే సే ఎనిహిలేటర్ అండ్ యు మే సే ఎమాన్సిపేటర్ ఇస్ నాట్ బాదర్డ్.
0: ఈ విధంగా వచ్చి కొన్ని రకములైనటువంటి మార్పులు కూడా వాళ్ళ ఎందు మర్చిపోయినటువంటి మార్పులు చూపించాడు.
1: అండ్ హి హస్ బ్రాట్ అవుట్ సర్టన్ చేంజెస్ ఇన్ దెం.
0: కృష్ణుడికి పక్కన పోయి కూర్చున్నాడు అర్జునుడు.
1: అర్జున సాట్ బై ది సైడ్.
0: అన్ని ఆనందమైన వార్తలు చెప్తూ వస్తున్నాడు.
1: హి వాస్ టెల్లింగ్ ఆల్ గుడ్ న్యూస్.
0: కానీ స్వామి
1: స్వామి
0: బావా, నా కుమారుడు చాలా చిన్న వయసు వాడే.
1: మై సన్ ఇస్ సో యంగ్.
0: అతన్ని ఎందుకు మరణింపు చేశారు?
1: Why did you say
0: that? ఎందుకు నేను చూడకుండా చేశారు?
1: How is it I could meet
0: him? చిన్న వయసు లోపలే మృత్యు ప్రార్థించడమా?
1: Why did my son die at
0: ఇంకా కొంతకాలమైన కూడా బ్రతికించకూడదా?
1: Can't you make him live for some more time?
0: చాలా ఒక నిందాస్థుతిగా మాట్లాడుతూ వచ్చాడు.
1: He went on blaming God for not keeping his son alive for a long time.
0: పిచ్చివాడా,
1: madcap,
0: ఈ చిన్న వయసు పెద్ద వయసు అంటే ఈ దేహానికి నువ్వు చూసుకుంటున్నావు.
1: The age, young or old, related to this body.
0: దేహం ఇందులో పనికిరాదు.
1: But that won't apply.
0: కాబట్టి జరగవలసినటువంటి జనన మరణాలు జరుగుతూనే ఉంటుంటాయి.
1: బర్త్ అండ్ డెత్ దే డూ హ్యాపెన్.
0: అయితే దీనికి ఒక ఉదాహరణగా చెప్తున్నాను.
1: దెన్ హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
0: మనమందరం కూర్చుని చేరి
1: ఆల్ ఆఫ్ అస్ అసెంబుల్ హియర్
0: కేవలము ఒక విధమైనటువంటి కాశ్మీర్ కు వెళ్ళినాము.
1: అండ్ వి హావ్ గాన్ టు కాశ్మీర్.
0: ఈ కాశ్మీర్ అనేటువంటిది కూడాను కైకేయి యొక్క రాజ్యమైంది.
1: కాశ్మీర్ బిలాంగ్స్ టు కైకేయి.
0: ఒకనాకు సంబంధము కాశ్మీర్ కు వెళ్ళాము.
1: వి హావ్ గాన్ టు కాశ్మీర్ అట్ వన్ టైం.
0: అక్కడికి వెళ్ళినాము, ఒక ఉల్లన్ బట్ట తీసుకున్నాము.
1: అండ్ వీ హావ్ పర్చేజ్ ఏ ఉల్లన్ క్లాత్.
0: ఒక సఫారీ కోసమని ఒక ఉల్లన్ బట్ట తీసుకున్నాము.
1: వీ వాంటెడ్ ఉల్లన్ సఫారీ ఫర్ us.
0: తీసుకుని వచ్చాను.
1: వీ బ్రాట్ ఇట్.
0: కానీ మర్చిపోయినాను, ఒక బీరంలో పడేశాను.
1: బట్ ఐ ఫర్గాట్ ఇట్, కెప్ట్ ఇట్ ఇన్ అల్మైరా.
0: కానీ 10 సంవత్సరాల తర్వాత
1: ఆఫ్టర్ 10 ఇయర్స్
0: ఆ ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మారే సమయం లోపల
1: యాజ్ ఐ షిఫ్టెడ్
0: ఈ బట్టలన్నీ ప్యాక్ చేస్తూ వచ్చాము.
1: ఐ వాస్ ప్యాకింగ్ ఆల్ మై లగేజ్.
0: అప్పుడు ఈ యొక్క కాశ్మీర్ నుంచి తెచ్చినటువంటి ఉలన్ సఫారీ బట్ట చిక్కింది.
1: దెన్ ఐ స్పాటెడ్ దిస్ ఉలన్ సఫారీ ఐ బ్రాట్ ఫ్రమ్ కాశ్మీర్.
0: ఈనాడు చిక్కింది, నేను ఇంతకాలం మర్చిపోయినా అన్నాడు. ఆ దినమే పోయాడు, టైలర్ చేతికి ఇచ్చాడు, సఫారీ కుట్టించుకున్నాడు.
1: అండ్ దెన్ హీ ఫెల్ సో సాడ్ దట్ హి హస్ ఫర్గాటన్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఉలన్ కాశ్మీర్ క్లాత్ అండ్ హీ గేవ్ ఇట్ టు ద టైలర్ ఫర్ స్టిచింగ్.
0: కానీ కుట్టించుకున్నాడు.
1: హీ గాట్ ఎ స్టిచ్.
0: ఎక్కడో ఒక మ్యారేజ్ ఫంక్షన్ కు వెళ్ళాడు.
1: Then he attended
0: marriage function ku velli
1: aa
0: aanandam lopala aa yokka buffet lo antaru aa idantha tindin samayam lopala
1: why he was partaking food there in buffet dinner.
0: బఫీ డిన్నర్ చేస్తూ ఏదో వంగినాడు.
1: డ్యూరింగ్ దట్ టైం
0: ఆ కోటు పట్టన పగిలిపోయింది.
1: And he was moving about in the buffet dinner type as he bent the cloth door there.
0: వాడు బాధపడుతున్నాడు.
1: He was feeling sad.
0: కొత్త గుడ్డ.
1: New suit.
0: నిన్ననే చికింగ్ చేశాడు.
1: He was stitched yesterday.
0: కొత్త కోటు పగిలిపోయింది అన్నాడు.
1: Brand new coat. How is that it's torn out?
0: అప్పుడు చెప్పాడు కృష్ణుడు.
1: Then Krishna said.
0: పిచ్చివాడా.
1: Oh, mad fellow.
0: కుట్టింది నిన్న కొత్త కోటే.
1: It was stitched yesterday new, right?
0: బట్ట కూడా కొత్తదే.
1: Cloth is new.
0: కానీ ఓల్డ్ స్టాక్ ఇది అన్నాడు.
1: But it is old stock, you know, brought from the Kashmir.
0: అదే రీతిగానే ఈ చిన్న వయసులో నీ అభిమన్యుడు పోయాడు.
1: You have lost your son at an engage.
0: కానీ ఈ వయసు అంతా కూడా ఓల్డ్ స్టాక్.
1: But this is old stock actually.
0: ఎన్నో జన్మల నుంచి వచ్చి ఈయన జన్మ లోపల ఈ కొద్ది కాలం మాత్రమే జీవించారు.
1: And he has been here having spent many of the past
0: life. పరిపూర్ణం అయ్యేటప్పటికి పట్టల పగిలింది కోటు.
1: When the period has ended, the coat has torn out.
0: అప్పుడు అర్జునుడు ఇలాంటి ఒక రహస్యాలు కూడా ఉంటున్నాయా స్వామి?
1: Then Arjuna said, even such secrets are there, Swami.
0: జీవితమే రహస్యము.
1: This is mystery.
0: జీవితమే విచిత్రము.
1: Life is peculiar.
0: చిత్రంబులు.
1: Peculiar.
0: ఇదంతా చిత్రములు నాయన.
1: But how mysterious they are.
0: కనుక దీన్ని ఏమాత్రము నీవు అర్థం చేసుకోలేవు.
1: యు కెనాట్ అండర్స్టాండ్ ఇన్ ఫుల్.
0: అర్జునుడు కూడా బుద్ధి చెప్పాడు.
1: అండ్ హి పాసిఫైడ్.
0: ఈ విధంగా కదను దైవతత్వాన్ని ఎవరు కూడా సరిగా అర్థం చేసుకోలేరు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్ ది డివినిటీ.
0: ఒక నిమిషంలో జరిగింది మరొక నిమిషంలో విరుద్ధంగా జరుగుతుంటది.
1: అట్ వన్ టైమ్ ఇట్ హ్యాపెన్స్ వన్ వే జస్ట్ ఆపోజిట్.
0: దీనికి దానికి పూర్తి ఆపోజిట్ గా ఉంటది.
1: ఆపోజిట్ థింగ్స్ హ్యాపెన్.
0: ఏంటి రీజన్?
1: వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్?
0: భగవత్ కార్యాలకు ఏది రీజన్ లేదు.
1: ఫర్ గాడ్స్ యాక్షన్
0: నో రీజన్.
1: ఫర్ గాడ్స్ విల్ నో రీజన్.
0: కనుక నీ భగవద్ దీన్ని ఈ విధంగా ఆ విధంగా తర్కించుకోవటము లేక విచారించుకోవటము ఒక విధమైనటువంటి తర్జుమాలు చేసుకోవటం ఇది సరైనది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ టు ఆర్గ్యూ ఆర్ డిబేట్ ఆర్ కన్వర్ట్ ఆర్ డిఫర్
0: కాదు అంటే కాదు సంతోషం అంతే.
1: వెన్ వన్స్ ఇట్ ఇస్ సెడ్ నో
0: అవును అంటే అవునే.
1: వెన్ మీ yes means is yes.
0: ఎవరో ఒకరు వస్తారు మీరు అందరూ బయటికి పోయేదో స్వామి చెప్పి మాట్లాడుతుంటే ఒకరు వచ్చేస్తాడు.
1: వెన్ గో ఆన్ టెలింగ్ దట్ దిస్ స్వామి సెడ్ సమ్వన్ కమ్స్ హియర్
0: స్వామి భగవంతుడు అని మీరు అంటుంటారు.
1: యు సే స్వామి ఇస్ గాడ్.
0: వాడు ఎవడో బజార్ లో వచ్చి వాడు ఎక్కడ ఉన్నాడు భగవంతుడు?
1: ఎ ఫెలో ఆన్ ది స్ట్రీట్ మే సే వేర్ ఇస్ గాడ్.
0: లోపల స్టేజ్ పైన మాట్లాడుతున్నాడు అంటావు.
1: యు మే సే గాడ్ ఇస్ స్పీకింగ్ ఆన్ ది స్టేజ్ హియర్.
0: వాడు చెప్తాడు భగవంతుడే దేడు ఉంటాడు.
1: హి సేస్ దేర్ ఇస్ నో గాడ్.
0: ఒరే నాయన నీకు లేకపోతే నీ భగవంతుడు నీకు లేడు నా భగవంతుడు నాకున్నాడు.
1: If you say you have no God, yes, you have no God. But I have my God.
0: You have
1: got every right to say no.
0: Who are you?
1: Who are you? What authority you have to deny my God?
0: You
1: have no authority.
0: That's
1: my faith. And you have disbelief. We should have strong faith.
0: ఎవరు కాదనుకున్నా గానీ కాదన్న వారికి కాదు.
1: ఎనీబడి మే డినై ఆర్ నెగే.
0: అవునన్న వారికి అవును.
1: ఇఫ్ యు సే yes యు విల్ గెట్ ద రెస్పాన్స్.
0: నా దాని నీవు కాదన్న దానికి ఏమాత్రం అధికారం లేదు.
1: యు హావ్ నో రైట్ టు డినై మై ఫెయిత్.
0: అప్పుడు వాడు నోరు మూసుకుంటాడు.
1: దెన్ యుల్ కీప్ హిస్ మౌత్
0: షట్. అప్పని అక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు షట్.
0: వాడే నోరు మూసుకుంటాడు.
1: హి హింసెల్ఫ్ విల్ కీప్ హిస్ మౌత్ షట్.
0: కనుకని మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు గుర్తించవలసినటువంటి విషయాలు చాలా రహస్యాలు మనం చక్కగా విచారణ చేసి పలకాలి.
1: దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ వి హావ్ గాట్ టు నో. దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ వి హావ్ టు రికగ్నైజ్.
0: బ్రహ్మానందం పరమ సుఖదం అనేటువంటి తాగుడు ఈ 11 పేర్లు కూడా భగవంతుడి యొక్క పేర్లే కానీ మరొకటి వర్ణన కాదు ఇది.
1: ఆల్ దీస్ 11 నేమ్స్ సుప్రీమ్ బ్లిస్ సుప్రీమ్ హ్యాపీనెస్ నాన్ డ్యూయాలిటీ ఎథీరియల్ గాయత్రీ
0: మంత్రంలో కూడాను
1: గాయత్రి మంత్ర
0: 9 వర్ణాలు ఉన్నాయి.
1: There are 9 varna.
0: ఒకటి ప్రార్థన ఉంటుండాలి.
1: One is prayer.
0: ఒకటి ధ్యానం ఉంటుండాలి.
1: One meditation.
0: ఓం భూర్ భువః శువః తత్ సవితుర్ వరేణ్యం భర్గు దేవస్య ఈ 9 కూడాను వర్ణనలు.
1: All these 9 narrations of God.
0: ధీమహి ప్రార్థన.
1: ధీమహి ఇస్ ప్రేయర్.
0: ధియో యోన ప్రచోదయాత్.
1: ధియో యోన ప్రచోదయాత్.
0: మంచి బుద్ధిని ఇమ్మని కోరుతూ.
1: గ్రాంట్ మీ గుడ్ ఇంటెలెక్ట్.
0: అదే రీతిగానే
1: లైక్ వైజ్
0: కొన్ని వర్ణనలు ఉంటాయి కానీ ఇది వర్ణన కాదు.
1: దేర్ ఆర్ సర్టన్ డిస్క్రిప్షన్స్. దిస్ నాట్
0: బ్రహ్మానందం అనేటువంటి వర్ణన కాదు.
1: ఇట్ ఈస్ నాట్ డిస్క్రిప్షన్.
0: ఇది కూడా ఒక పేర్లే.
1: దీస్ ఆర్ నేమ్స్ ఓన్లీ.
0: కనుక ఇది కేవలము ఒక విశ్వామిత్రుడు పుట్టించినటువంటి పేర్లు కనుకనే దీనికి కొంతవరకు కాలము నియమము ఉంటుంటుంది.
1: దీస్ ఆర్ ఆల్ ది నేమ్స్ గివెన్ బై సేజ్ విశ్వామిత్ర బౌండ్ బై సర్టన్ టైమ్.
0: కొన్ని రీజన్లు ఉంటున్నాయి.
1: ఇట్ హాస్ సమ్ రీజన్.
0: కానీ దైవతత్వానికి నో రీజన్.
1: బట్ ది డివినిటీ హాస్ నో రీజన్.
0: కనుక అన్ని పేర్లు కూడా భగవంతునివే.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: కనుకనే
1: సో
0: ప్రతి మానవుడు కూడాను ఏ పేరు పెట్టిపించినప్పటికి భగవంతుని పేరుగా భావించుకోవాలి.
1: యు మే కాల్ గాడ్ బై ఎనీ నేమ్.
0: భగవంతుడికి ఏ విధమైనటువంటి దుఃఖం లేదు.
1: గాడ్ హ్యాస్ నో గ్రీఫ్.
0: భగవంతుడికి ఏ విధమైన విచారం లేదు.
1: హి హ్యాస్ నో వరీ.
0: భగవంతుడికి ఏ విధమైనటువంటి ఆలోచన లేదు.
1: హి ఇస్ థాట్లెస్ బియాండ్ థాట్.
0: ఎందుకంటే థాట్స్ లేవు కాబట్టి ఏ ఆలోచన లేదు.
1: యాజ్ ఇస్ బియాండ్ థాట్.
0: ఇవన్నీ థాట్స్ ఉన్నటువంటి వారికి విచారము.
1: పీపుల్ హావ్ వరీస్ బికాజ్ ఆఫ్
0: ఉన్నటువంటి వారికి దుఃఖము.
1: అండ్ ద వన్
0: థాట్స్ ఉన్నటువంటి వారికి ఆనందము.
1: ద వన్ విత్ థాట్స్
0: ఏ థాట్స్ లేదు, ఏ విచారము లేదు, ఏ దుఃఖము లేదు.
1: ఇట్ ఇస్ ద థాట్ రెస్పాన్సిబుల్ ఫర్ హ్యాపీనెస్ ఆర్ మిజరీ. బట్ గాడ్ ఇస్ బియాండ్ ద రెల్మ్ ఆఫ్ థాట్.
0: నేనందరిని సంతోషం సంతోషం అంటుంటాను.
1: సో భగవాన్ సేస్ ఫైన్ సంతోషం.
0: పరమ సుఖదం అది నాకు సంతోషము.
1: పరమ సుఖదం దట్ ఇస్ స్వామి.
0: స్వామి మా భర్త పోయాడు అని ఏడుస్తారు, చాలా సంతోషం అంటాను.
1: సమ్ క్లయింట్స్ ఇస్ స్వామి ఐ హావ్ లాస్ట్ మై హస్బెండ్ స్వామి చాలా సంతోషం, వెరీ గుడ్.
0: ఏమి స్వామి నా భర్త పోతే నీకు అంత సంతోషమా
1: అంటున్నాను. యు ఆర్ సో హ్యాపీ వెన్ ఐ లాస్ట్ మై హస్బెండ్.
0: నువ్వు ఏమైనా అనుకో నాకు సంతోషమే.
1: యూ మే కన్సిడర్ ఎనీవే బట్ స్వామి
0: ఏది పెరిగినా కానీ నాకు సంతోషం సంతోషం అంటారు.
1: వాట్ ఎవర్ యూ మే సే స్వామి సే సంతోషం హ్యాపీ.
0: స్వామి మా వాళ్ళకి ఏదో అక్కడ యాక్సిడెంట్ జరిగిపోయింది అన్నారు.
1: స్వామి మై పర్సన్
0: చాలా సంతోషం.
1: యాక్సిడెంట్ స్వామి చాలా సంతోషం, వెరీ గుడ్.
0: ఏది చెప్పినా సంతోషమే నాకు.
1: వాట్ ఎవర్ యూ మే సే
0: విచారించవలసింది అవసరం ఏమిటి?
1: నో రీజన్.
0: జరగవలసింది జరిగింది.
1: వాట్ ఈస్ డెస్టిన్
0: జరగవలసినటువంటి ఇవి జరణ మరణాలు జరగాల్సింది జరుగుతుంటాయి.
1: వాట్ ఈస్ డెస్టిన్ టు హ్యాపన్ ఇస్ బౌండ్ టు హ్యాపన్.
0: ఒకరి కోసం ప్రత్యేకంగా రావటం లేదు.
1: దే డోంట్ కమ్ స్పెషల్ ఫర్ ఎనీ.
0: ప్రత్యేకంగా మారటం లేదు.
1: నార్ చేంజ్ ఫర్ ఎనీ.
0: కాబట్టి ఎప్పుడెప్పుడు ఏ ఏ టైం లోపల ఏ ఏ కాలంలో ఎవరికి ఏది ప్రాప్తిస్తుందో ఆ ప్రాప్తానుసారం అనుసరించాలి.
1: దట్ విచ్ ఇస్ డెస్టిన్ టు హ్యాపన్ విచ్ ఇస్ బౌండ్ టు హ్యాపన్ యాజ్ పర్ ద టైం విల్ హ్యాపన్.
0: కనుక ఈ అభిమానం చేత మనం బాధపడుతున్నాం కానీ
1: వి సఫర్ బికాజ్ ఆఫ్ అటాచ్మెంట్
0: కోరికని.
1: ఇఫ్ దిస్ అటాచ్మెంట్ ఇస్ ఆల్సో డిజైర్.
0: కనుక ఈ లోకాభిమానం అనేది ఈ లోక శాంతిని దుఃఖాన్ని అందిస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ అటాచ్మెంట్ that confers joy or misery.
0: మనం దేని కురును విచారించనక్కర.
1: Let's not worry for anything.
0: అంత భగవంతుని యొక్క సంకల్పమే.
1: It's all God.
0: తాను ఇచ్చాడు తానే తీసుకున్నాడు.
1: He has given and he has taken back, withdrawn.
0: ఎప్పుడు ఇచ్చాడు?
1: When he gave.
0: ఎందుకు ఇచ్చాడు?
1: Why?
0: కానీ ఈ ట్రాన్స్పోర్ట్ లోపల కొన్ని గూడ్స్ పెట్టిన లోపల రిటర్న్ అని డేట్ వేసింటారు.
1: In this goods train, on certain compartments, return date is also
0: mentioned.
1: This body is sent
0: here. You
1: don't know when it is
0: gone. But at the
1: time of this body
0: birth only, the
1: return date is also mentioned and that date has to go back.
0: When there
1: is birth, death also should
0: accompany.
1: Both are natural phenomena.
0: So nobody should ఆనందంగానే ఉంటుండాలి.
1: సో దేర్ ఇస్ బ్లిస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్.
0: కనుక భగవంతుని యొక్క గుణములు ఆనందమే.
1: అండ్ గాడ్స్ చీఫ్ అట్రిబ్యూట్ ఇస్ బ్లిస్.
0: మన యందు భగవంతుడు ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడు ఆనందంగానే ఉండాలి.
1: As when there is God within us, we should be happy continuously.
0: ఎప్పుడు మనం ప్రేమతోనే ఉండాలి.
1: We should be full of love.
0: ప్రేమ దేశంగా మారకూడదు.
1: We should not hate anybody.

0: పండించుకొనుచున్న అతడే క్రైస్తవుండు, అతడే సిక్కు. గుండెలోన ప్రేమ పండించుకొనుచున్న అతడే క్రైస్తవుండు, అతడే సిక్కు. అతడే హైందవుండు, అతడే ముస్లిమును, అతడే మానవుండు, అతడే గురువు. అతడే మానవుండు, అతడే గురువు.
1: If one cultivates the harvest, the crop of love in the field of his heart, he is a true Christian, Sikh, he is Hindu, Muslim, he is true man in the strict sense of the word, he is also Guru, the teacher.
0: Bhagavantudu, Sarvavyapi, Sarvabhutantaratma, అని చెప్పినట్టు గాని భగవంతుని శక్తులైనటువంటి యొక్క పంచభూతములు కూడాను సర్వవ్యాపకమైనటువంటివి, సర్వశక్తిమయమైనటువంటివి.
1: జస్ట్ యాజ్ వి సే గాడ్ ఈజ్ ఆల్ పర్వేసింగ్ అండ్ గాడ్ ఈజ్ ఇన్ వెలా హెస్ ఆల్ గాట్ ద పవర్స్ అండ్ కెపాసిటీస్ సో ఆల్సో వి ఫైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్ and so powerful.
0: ప్రపంచమంతా కూడాను పంచభూతములతోనే నిండి ఉన్నది.
1: The whole world is filled with these five elements.
0: పంచభూతముల చేతనే కట్టబడి ఉంటున్నవి.
1: The world is bound by these five elements.
0: పంచభూతముల చేతనే నడచబడుచున్నది.
1: In fact, it runs, is conducted by the five elements.
0: పంచభూతములో ఏ భూతము తక్కువైనప్పటికీ జగత్తు నడవలేదు.
1: The world cannot proceed with one of the elements missing.
0: Kanuka prati manavuniki kudanu ee panchabhutamulu panchapranamulu.
1: Therefore every man should consider the five elements as the five life principles.
0: Viti shakti samarthyamulu evarunu gurtinchaleru.
1: None can estimate and know the power and the capacity of the elements.
0: అర్థం చేసుకునలేరు.
1: నార్ కెన్ కాంప్రిహెండ్.
0: ఇలాంటి పంచభూతముల యొక్క తత్వమును ప్రతి మానవుడు కూడా గుర్తించక తప్పదు.
1: ఎవ్రీ మ్యాన్ మస్ట్ నెసెసరీ నో ద సిగ్నిఫికెన్స్ అండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఎలిమెంట్స్.
0: గుర్తించినటువంటి వాడే ధన్యుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీస్ లిబరేటెడ్, రిడీమ్డ్ ఇఫ్ హీ నోస్ ద
0: పుణ్యుడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ద మెరిటోరియస్ వన్ ఇఫ్ హీ నోస్.
0: అతడే పురుషార్థమును గుర్తించినటువంటి వాడు.
1: It amounts to knowledge of the objectives of the world.
0: Kanuka panchabhutamulu yokka tattvamunu chakkaga artham chesukoni dani vartinchadamu prati manavuniki kartavyamu.
1: And hence it is the duty of everyone to know the value and the significance of the five elements and behave.
0: Sukhadukkhamulaku manchi cheddalaku ee panchabhutamule moola karanamulu.
1: For the pleasure and the pain, good and bad, the five elements are responsible.
0: Kanuka manam sukhapadavalanna panchabhutamulu chetane sukhapadali.
1: If you really want to be happy, you can be happy with these elements only.
0: Manam dukkhamulo munagavalannannu ee panchabhutamulu chetane manam munagali.
1: The misery is also due to these five elements.
0: Ivi perlak kani aakaramna kani అతి అల్పంగా కనిపించవచ్చును, కానీ ఇది మహా శక్తివంతమైనటువంటివి.
1: దిస్ మైట్ అపియర్ టు బి సో లిటిల్ అండ్ ఫ్రాగ్మెంటల్ బట్ యెట్ దెన్ అండ్ నౌ దే ఆర్ మైటీ పవర్స్.
0: ఈనాటి మానవుడు పుట్టినటువంటి వాడు కొన్ని సంవత్సరములకు వరకు పెరిగి తదుపరి ఈ దేహమును విసర్జిస్తున్నాడు.
1: Man having been born grows by the age and advancing years and leaves this world.
0: ఈ పెరుగుటకాని విసర్జించుటకాని ఏది కారణం?
1: For growth and death, what is the cause?
0: ఈ పంచభూతములే.
1: The five elements are responsible.
0: ఈ పంచభూతములు ప్రతి మానవుని యందు కూడాను అణువు మొదలు ఘనం వరకు కూడాను వ్యాపించి ఉన్నవి.
1: The five elements are spread right from microcosm to the macrocosm.
0: కనుక వీటి రహస్యమును మనం చక్కగా గుర్తించడం అత్యవసరము.
1: It is most essential to know the secrets behind the five elements.
0: దీనిని చక్కగా అర్థం చేసుకుని బుద్ధుడు ఈ పంచభూతములను వశం చేసుకునే నిమిత్తమై అనేక ప్రయత్నములు చేస్తూ వచ్చాడు.
1: బుద్ధ మేడ్ అటెంప్ట్స్ టు నో ద సీక్రెట్స్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ హ్యావింగ్ అండర్స్టూడ్ దేర్ సిగ్నిఫికెన్స్.
0: బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని చెప్పాడు. బుద్ధుడు తన యొక్క తత్వమును సంఘములో ప్రవేశపెట్టి తద్వారా ఈ సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాడు.
1: Buddha made use of his intellect, his understanding and experience and stepped into the society, thereby shared his wisdom.
0: మొట్టమొదటి తన ఈ పంచభూతములు యందు దృష్టిని అరికట్టుతూ పోయాడు.
1: In fact, he has total control over his vision, over his looks.
0: ఈ దృష్టిని అరికట్టుగా కావడానికి కారణం ఏమిటి?
1: Why has he exercised control on his looks?
0: ఈ పంచభూతములు యందు కూడాను ఈ దృష్టి అనేటువంటిది మహాశక్తివంతమైనటువంటిది.
1: ద విజన్ ఇస్ మోస్ట్ హైలీ పవర్ఫుల్ ఆఫ్ ఆల్.
0: ఇందులో 40 లక్షల కాంతి కిరణములు ఉంటున్నాయి.
1: దేర్ లైస్ 40 lakhs ఆఫ్ లైట్ రేస్.
0: ఈ కాంతి కిరణములను మనము అనేక విధములుగా కూడా మనము వ్యర్థము గావించుకుంటున్నాం.
1: వి హావ్ బీన్ వేస్టింగ్ దిస్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ లైట్ రేస్.
0: కనుకనే మానవుని ధరించినటువంటి దేహము క్రమక్రమేణా కూడాను నశించిపోతూ వస్తుండాలి.
1: ఇట్ ఫర్ దట్ రీజన్ ద బాడీ దట్ యు హావ్ పుట్ ఆన్ ఇస్ డికేయింగ్ డే బై డే.
0: మనం చూచేటువంటి చూపులు,
1: ఆల్ అవర్ లుక్స్,
0: మనం అనుభవించేటువంటి ఆనందములు,
1: ఆల్ కైండ్స్ ఆఫ్ ప్లెజర్స్ దట్ వి ఎక్స్పీరియన్స్,
0: దృశ్యకల్పితమైనటువంటి యొక్క ప్రభావములు,
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్ ద సినారియో,
0: ఇవన్నీ కూడాను మానవుని యొక్క ఆయు ప్రమాణమును క్షీణింపచేస్తున్నాయి.
1: ఆర్ రెస్పాన్సిబుల్ for the lifespan that is cut short.
0: ఒక్కొక్క తూరి చెడ్డ దృష్టి చూచినప్పుడు ఈ మానవుని యందు ఉండినటువంటి యొక్క 40 లక్షల కాంతి కిరణముల లోపల ఎన్నో లక్షలు క్షీణించిపోతున్నాయి.
1: By casting bad looks, many lakhs of light rays are lost.
0: కనుకనే మానవునికి మొట్టమొదట ఐ డిఫెక్ట్ అనగా దృష్టి యొక్క దోషము లభిస్తుండాలి.
1: That's the reason why we develop eye defect.
0: దానికి ఏదో ఒక క్యాట్రాక్ట్ వచ్చిందని దాన్ని ఆపరేషన్ చేసుకోవటము, మందులు వేసుకోవటము, ఈ విధమైనటువంటి రీతిలో ఈయన సంరక్షించుకుంటూ వస్తున్నాడు.
1: దట్స్ వాట్ అపియర్స్ బై వే ఆఫ్ క్యాట్రాక్ట్ ఫర్ విచ్ వీ గో ఫర్ సర్జరీ అండ్ మెడికల్ ట్రీట్మెంట్ టు సీక్ ఎ రిలీఫ్.
0: ఇదంతా కూడా డాక్టర్ దృష్టి లోపల క్యాట్రాక్ట్ అని అనుకుంటున్నారు, కానీ చెడ్డ దృష్టి యొక్క స్వభావములే ఇవన్నీ.
1: ఫ్రమ్ ది డాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ it is cataract, but it is the effect of bad looks.
0: ee chedda drishti yokka prabhavamu tana yokka drishti yandu cheri aneka vidhamuluga tana shakti ni kolipopu chestunnadi.
1: All this bad gets into your eye, comes out by way of bad looks and responsible for eye defect.
0: Kanuka manam drishti ni motta mota arikattali.
1: So we have to control our vision.
0: మనం ఇంద్రియాలను అరికట్టడం చేత ఏదో మనం పవిత్రమైనటువంటి స్థితిని పొందగలుగుతున్నామని భ్రమిస్తున్నాము.
1: యు ఆర్ డెల్యూటెడ్ దట్ యు రీచ్ ఏ స్టేట్ ఆఫ్ సీక్రెట్నెస్ బై కంట్రోలింగ్ యువర్ సెన్సెస్.
0: ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ దృష్టిని అరికట్టక ఈ సాధనల యొక్క ఫలితం ఏమాత్రం కూడా మనము అందుకొనలేము.
1: ఇఫ్ యూ కెనాట్ కంట్రోల్ యువర్ లుక్స్ ఆల్ యువర్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ విల్ బి ఇన్ వెయిన్.
0: ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి తృప్తి నిమిత్తమే మనం సాధనలు సల్పుతున్నాము.
1: స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కన్ఫర్ టెంపరీ హ్యాపీనెస్.
0: ధ్యానం కాని, జపం కాని, తపం కాని, ఏకాగ్రత కాని ఇత్యాది సాధనలన్నీ కూడాను కేవలము మనం తాత్కాలికమైనటువంటి తృప్తి నిమిత్తమే చేస్తున్నాము.
1: Practices like meditation, dependence, concentration give you only temporary pleasure, happiness.
0: Kaadu kaadu. Ivi kaadu mana drushtini rakshinchedi.
1: They do not give you a kind of guarantee.
0: Srushtine rakshinchetvanti drushtini evaru rakshinchagalaru.
1: In fact, if the entire creation cannot protect you, who else will protect you?
0: Kanukane mana drushtiye mana yokka srushti.
1: Therefore, the vision is the creation.
0: Mana netrame mana nijamainatvanti shastramu.
1: Netra, the eye, is the shastra, the sacred text.
0: కనుక మన ఎందుకున్నటువంటి యొక్క సర్వశక్తిని కూడాను ఈ దృష్టి కోల్పోవడం చేస్తుండాలి.
1: Therefore, the bad look is responsible for all the defects of the eye.
0: ఇంకా రెండవది,
1: the second,
0: నాలుక,
1: the tongue.
0: దీనిలో 300,000 టెస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి.
1: There are taste buds.
0: 300,000 టెస్ట్ బర్డ్స్ ఉన్నాయి.
1: 300,000 of taste buds.
0: మనం రుచిని మరిగి అనేక రకమైనటువంటి రుచులకు మనం అభ్యాసం అయిపోయి ఈ రుచులను తిన్నుకుంటూ ఈ ఆనందం అనుభవించుకుంటూ ఆ యొక్క నాలుగు యొక్క శక్తిని అంతా కూడా మనం కోల్పోతున్నాం.
1: We got addicted to various types of taste. We go on eating all the stuff that we relish, and that's responsible for the tongue that gets spoiled.
0: కేవలము రుచికరమైనటువంటి పదార్థములు తినటం మాత్రమే కాదు, మనము అయిష్టమైనటువంటి పదములు కూడాను ఈ నాలుగు చేత ఉపయోగపెడుతున్నాము.
1: నాట్ దట్ వీ సింప్లీ ఈట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద టంగ్, వీ ఆల్సో అటర్ యూస్లెస్ వర్డ్.
0: ఇతరుల యొక్క హృదయాన్ని కూడాను మనం బాధింప చేస్తున్నాము.
1: బై యూజింగ్ హార్ష్ వర్డ్స్ వీ హర్ట్ అదర్స్.
0: కఠినమైనటువంటి పదములు ఉపయోగపెట్టి వారి హృదయాన్ని గాయపరుస్తున్నాము.
1: హార్ష్ వర్డ్స్ ఇంజర్ ది అదర్ మ్యాన్.
0: కనుకనే ఈ నాలుగు చేత మరింత ఆయుధం తగ్గిపోతుంటుండాలి.
1: It is the tongue that is responsible for the lifespan that's cut short.
0: ఇది విధముగానే ప్రతి ఇంద్రియము కూడాను తమ తమ శక్తులను అధికంగా ఉపయోగించడం చేత కోల్పోయి మన జీవితమనే కోల్పోతున్నాము.
1: Likewise, every one of these senses, because of their put to excessive use, our life is short.
0: కనుక మొట్టమొదట మన దృష్టిని రుచిని అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: So to begin with, we have to control our looks and also our taste.
0: ఈ రెండింటిని అరికట్టడంపై మన యందు ఆవిర్భవిస్తుంది ఒక నూతనమైనటువంటి శక్తి.
1: There lies, there begins, emanates the new power.
0: ఎన్ని తపస్సులు చేసినప్పటికీ ఇది పెరిగినటువంటి ఒక తపశ్శక్తి మన యొక్క దృష్టి చేతను, మన వాక్కు చేతను, టేస్ట్ చేతను పెరుగుతూ ఉంటుండాలి.
1: Above all types of penances, it's only out of our look and the good taste and the word you get the power more and more.
0: Manam chaala porabadi pothunnam.
1: We are very often mistaken.
0: Mana nitya jeevithamlo edo chinna padamulu kadani manam upayoga pedutunnam.
1: We use all sorts of words recklessly.
0: Kanukune manamu rasagnata teliginatti vaalam manam.
1: Therefore we don't have proper taste.
0: Jihvem rasagnem

0: అనేది ఓ నాలుక, రుచి నెరిగినటువంటి నాలుక, సర్వశక్తిమయమైనటువంటి నాలుక, ససగ్ధమైనటువంటి ఒక నాలుక, నీవు తెలిసి మాట్లాడు.
1: ఓ టంగ్, యు నో ద టేస్ట్, యు ఆర్ ఆల్ పవర్ఫుల్, యు నో హౌ టు టాక్, బట్ బీ కేర్ఫుల్ అండ్ స్పీక్.
0: ఏ పలుకు చేత ఎదుటి వారి మనసును నొప్పిస్తుందో నీ గుర్తించుకోలేవు.
1: యు ఆర్ నాట్ ఓ టంగ్, యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ రికగ్నైజ్ ద వర్డ్ దట్ హర్ట్స్ అదర్స్.
0: ఎదుటివాడు వ్యక్తి ఎదుటివాడు కాదు.
1: In fact, the one in front of you is not
0: separate. కూడాను ఉన్నది నీవే.
1: In fact, you are present in him.
0: దేహములు వేరు వేరైనప్పటికీ ఆత్మ ఇరువురి యందు ఒక్కటే ఉన్నది.
1: Bodies are different, but the spirit is same.
0: బాధ పడున్నది బాధ పెట్టున్నది రెండు ఒకే వ్యక్తిత్వమే.
1: The one who causes pain, the one who suffers from pain are one and the same.
0: కనుక మనం ఎదుటి వ్యక్తిని బాధించుటగా మనం మాట్లాడకూడదు.
1: We should not speak in such a way as to hurt others.
0: కనుక నేను అప్పుడప్పుడు చెప్తుంటాను,
1: భగవాన్ టెల్స్
0: టాక్లెస్ అని.
1: భగవాన్ టెల్స్
0: కానీ అవన్నీ మీరు చాలా అలక్ష్యంగా తీసుకుంటున్నారు.
1: బట్ యు నెగ్లెక్ట్ ద టీచింగ్.
0: కానీ మున్ముందు దీని యొక్క ప్రభావము ఎంతవరకు మిమ్మల్ని కృషింపజేస్తుందో మీకు తెలియకుండా పోతుండాలి.
1: యు డో నాట్ నో రైట్ నౌ ద కైండ్ ఆఫ్ హజార్డ్స్ దట్ యుడ్ సఫర్ బై టాకింగ్ టూ మచ్.
0: సీ గుడ్,
1: సీ గుడ్.
0: కానీ నీవు చెడ్డను చూడవద్దు.
1: నెవర్ సీ బ్యాడ్.
0: నీవు మంచిని చూడు.
1: సీ గుడ్ ఓన్లీ.
0: అప్పుడే నీకు నేత్రం కూడాను పవిత్రమైనటువంటి శక్తిని పొందుతుంది.
1: దెన్ దే ఆర్ ది ఐ విల్ ఎర్న్ ద సీక్రెట్ పవర్.
0: దివ్యమైనటువంటి విశ్వస్వరూపాన్ని కూడా చూపగలుగుతుంది.
1: యు విల్ ఆల్సో ఏబుల్ టు విజువలైజ్ ద డివైన్ కాస్మిక్ ఫామ్.
0: కనుక మనము ఇంద్రియాలను చాలా అదుపులో పెట్టుకున్నప్పుడే మన యొక్క సాధన యొక్క ఫలితము గొప్పగా అభివృద్ధి అవుతుంది.
1: ద రిజల్ట్స్ ఆఫ్ spiritual practices depend on the more and more of sense control you exercise.
0: ee naati manavudu bhautikamaina laukikamaina prakrutamaina sadhanalaku marigi divyamaina bhavyamaina kunti yokka ee shaktulanu manamu vismaristunnadu.
1: Man is running after physical, mundane, worldly practices, but he has forgotten the eternal, truthful, immortal results. These are all just illusive.
0: మానవుని యొక్క బ్యాడ్ హ్యాబిట్స్.
1: దే ఆర్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్ ఆఫ్ మ్యాన్కైండ్.
0: ఈ సాధన చేత మేమేమో పొందగలుగుతున్నాము అని అనుకుంటున్నారు.
1: యూ థింక్ దట్ యూ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ అవుట్ ఆఫ్ దీస్.
0: వీటి వల్ల పొందేటువంటిది ఏమాత్రం కూడా లేదు.
1: నథింగ్ యూ వుడ్ గెట్ అవుట్ ఆఫ్ దెమ్.
0: మొట్టమొదట నీ ఇంద్రియాన్ని అరికట్టుకో.
1: ఫస్ట్ యూ షుడ్ ఎక్సర్సైజ్ సెన్స్ కంట్రోల్.
0: స్పర్శ రూప రస గంధములు.
1: ద ఫైవ్ సెన్సెస్ హావ్ గాట్ టు బి అండర్ చెక్.
0: ఏ చెడ్డ విషయాలు కూడా నువ్వు వినడానికి ప్రయత్నించద్దు.
1: నెవర్ లిసన్ టు ఎనీథింగ్ దట్ ఇస్ బ్యాడ్.
0: అలాంటి సందర్భం ఏమైనా కలిగిందా ఆ స్థానం నుంచి నువ్వు వెళ్లిపో.
1: ఇఫ్ ఎనీ సచ్ థింగ్ ఇస్ టు హ్యాపన్, లీవ్ దట్ ప్లేస్.
0: చెడ్డ విషయాలు వినవద్దు.
1: నెవర్ లిసన్ టు బ్యాడ్.
0: చెడ్డ దృశ్యాలు చూడవద్దు.
1: నెవర్ లుక్ బ్యాడ్.
0: చెడ్డ మాటలు వినియోగ పెట్టవద్దు.
1: నెవర్ యూజ్ బ్యాడ్ వర్డ్.
0: ఈ విధమైనటువంటి యొక్క చెడ్డ నుంచి నీవు దూరం అయిపోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు గెట్ అవే ఫ్రమ్ ఆల్ దట్ ఈస్ బ్యాడ్.
0: అది ఏ దినదినాభివృద్ధిగా పొందినటువంటి ఒక సాధనాశక్తి నీలో అభివృద్ధి అవుతుంది.
1: And once you do that, the power of the spiritual practice will grow more.
0: Enduku pavitramainatundi maharishulandaru kudanu ekantanga oka aranyaniki velli tama indriyalanu sareyinatundi sthitilo unchukogalugutunnaru.
1: Ancient rishis have gone to solitude, spent life in isolation, exercising control over senses.
0: Kalkune indriyalanu arikattukuneatundi sadhane nijamainatundi sadhana.
1: Spiritual practice, true spiritual practice is to have sense control.
0: ఇంద్రియాలను అరికట్టుకోకుండా ఏ సాధన చేసినప్పటికీ అవి నీకు నిరుపయోగమే.
1: All spiritual practices are useless if you don't have control over the senses.
0: నాలుగు చేత చెడ్డ మాటలు మాట్లాడేదానికంటే రామ కృష్ణ గోవింద నారా ఇలాంటి మంచి మాటలు నీవు ఉపయోగపెట్టుకో.
1: Instead of using all bad words, with the tongue you can repeat God's name, Rama Krishna Govinda.
0: కనుకనే మనము మన ఇంద్రియాల చేత మనం అనేక విధమైనటువంటి పాపమును ఒడిగట్టుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ కమిటింగ్ మెనీ సిన్స్ విత్ హిస్ సెన్సెస్.
0: కానీ దీని మూటలు మనకు కనిపించడం లేదు.
1: దట్ యూ డోంట్ సీ రైట్ నౌ.
0: మనకు కనిపించకుండా వెనుక ఉన్నటువంటి దాగి మనం అనేక విధంగా బాధ పెడుతుండాలి.
1: బట్ దేర్ లైస్ ఇన్ ఎ హిడెన్ వే ద కాన్సిక్వెన్సెస్ విచ్ యూ హ్యావ్ టు ఫేస్.
0: కనిపించనిదే తినిపించును నీ కర్మల ఫలమును మర్మము జీవ.
1: Oh, individual, understand the hidden consequences of your actions which you cannot escape.
0: ఏది నీకు కనిపించకుండా ఉందో అదే నీకు తినిపిస్తుంటుంది. అది కర్మఫలం అనేది.
1: The results of your action, though you do not see right now, will make you suffer.
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రతి మానవునికి నీ ఇంద్రియములే ప్రాణములు.
1: ఫర్ ఎవ్రీ మ్యాన్ ద సెన్సెస్ ఆఫ్ ద లైఫ్.
0: ఈ ఇంద్రియాలను సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే నీ యొక్క ప్రాణం కూడా పవిత్రమైన మార్గంలో ప్రవేశిస్తుంది.
1: వెన్ వన్స్ ద సెన్సెస్ ఆర్ కంట్రోల్డ్ యువర్ లైఫ్ విల్ ప్రొసీడ్ ఇన్ ఎ హ్యాపీ వే.
0: కనుకనే మన జీవితాన్ని పరమ శాంతపరంగా ఉంచుకుని జీవించాలనుకుంటే ఇంద్రియాలు అరికట్టాలి.
1: ఇన్ ఆర్డర్ టు స్పెండ్ పీస్ఫుల్ లైఫ్ యూ షుడ్ కంట్రోల్ యువర్ సెన్సెస్.
0: ఇది కేవలం చెడ్డ మాటలు చెప్పటమే కాకుండా మితముగాను హితముగాను మాట్లాడాలి.
1: యూ షుడ్ అబ్స్టెయిన్ ఫ్రమ్ యూజింగ్ బ్యాడ్ వర్డ్స్ బట్ యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ లిమిటెడ్
0: స్వీట్
1: షార్ట్ అండ్ స్వీట్.
0: ఈ విధంగా కూడా నువ్వు మాట్లాడాలి.
1: యూ షుడ్ టాక్ లైక్ దాట్.
0: మాటల్లో ఎన్ని రకమైనటువంటి యొక్క పవిత్రత ఉంటుండాలి.
1: సో మచ్ ఆఫ్ సాంక్టిటీ లై ఇన్ అవర్ వర్డ్స్.
0: చాలా మంది ఈ మాటల వల్ల లేకుండా వ్రాతల వల్ల పవిత్రమైనటువంటి గ్రంథాలు రాస్తూ వచ్చారు.
1: సమ్ ఆల్సో కంపోజ్ ది రైట్ బుక్స్.
0: వాల్మీకి వ్యాసుడు
1: వ్యాస
0: ఇత్యాది పోతన వీరందరూ పవిత్రమైనటువంటి యొక్క కాలమును పవిత్రం గావించుకునే నిమిత్తమై ఈ విధమైన భగవత్ శ్లోకాలు రాస్తూ వచ్చారు.
1: దే హావ్ కంపోజ్ సేక్రెడ్ టెక్స్ట్ అండ్ దస్ సాంక్టిఫైడ్ ద టైమ్.
0: ఇలాంటి ఆదర్శ పురుషుల యొక్క పవిత్రత మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడే మన జీవితం కూడా ఆదర్శవంతమైన జీవితంగా ఉంటుంది.
1: When you emulate the example of these ideal people, we would also be
0: exemplary.
1: We also read often bad books.
0: అది కూడా చాలా చెడ్డది.
1: ఇట్స్ వెరీ బ్యాడ్ ఇండీడ్.
0: చదివినా వ్రాసినా చూచినా చెప్పినా చేసినా అన్ని కూడా మంచివే చెయ్యాలి.
1: వాట్ ఎవర్ యూ రీడ్ వాట్ ఎవర్ యూ సీ వాట్ ఎవర్ యూ డూ మస్ట్ బి గుడ్.
0: తెలిసినంత వరకు కూడా ఏది ఒక దోషం కూడా అందులో కలగకుండా చూసుకోవాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ సీ దట్ దేర్ వుడ్ నాట్ బి ఎనీ మిస్టేక్.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వము ఈ ఇంద్రియం ద్వారా ఉంటుండాలి.
1: ద లేటెంట్ డివినిటీ ఇన్ హ్యుమానిటీ ఈజ్ ఓవర్ దేర్.
0: ఈ ఇంద్రియం ద్వారా మనం ఎంతైనా దివ్యత్వాన్ని పొందవచ్చును.
1: బై సెన్స్ కంట్రోల్ యూ కెన్ అటైన్ డివినిటీ. ఎంత
0: సాక్షాత్కారాయనైనా అనుభవించవచ్చును.
1: యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఈవెన్ ది డివైన్ మేనిఫెస్టేషన్.
0: సాక్షాత్ స్వరూపంగా మారవచ్చును.
1: యూ కెన్ బి డివైన్ ఫర్ దట్ మ్యాటర్.
0: కనుక ఇంతటి శక్తి ఉండినటువంటి ఒక మానవునియందు తమ ఏ శక్తి లేనట్టుగా భావించుకుని అమాయకుడిగా జీవిస్తూ ఉంటున్నాడు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ బీయింగ్ సో పవర్ఫుల్ అండ్ మైటీ హ్యాస్ బికమ్ సో వీక్ అండ్ కన్సిడర్ హింసెల్ఫ్ ఇగ్నోరెంట్.
0: తనకంటే ఏదో ఒకటి రెండవది ఒక శక్తి ఉన్నదని ఆ శక్తి నిమిత్తమే తాను ప్రాపురాడినట్టుగాని భావిస్తున్నాడు.
1: మ్యాన్ థింగ్స్ దట్ దేర్ ఇస్ సెపరేట్ సంథింగ్ బియాండ్ హిమ్ విత్ దట్ ఇస్ మోర్ పవర్ఫుల్.
0: తనకంటే శక్తివంతమైనటువంటి మరొకటి లేనే లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ పవర్ఫుల్ థింగ్ అబౌవ్ హిమ్.
0: ఏకం సత్ప్రాబహుదావదంతి ఉన్నది ఒక్కటే ఒకటి.
1: ఓన్లీ వన్ అండ్ నాట్ టూ దట్ ఇస్ ద రియాలిటీ.
0: రెండో పదార్థం ఉన్నదని వెతుక్కోవటము చాలా అజ్ఞానమే.
1: టు బి ఇన్ సర్చ్ ఆఫ్ ద సెకండ్ ఈజ్ అ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: రెండో పదార్థమే లేదు ఈ ప్రపంచంలో.
1: నథింగ్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఉన్నది ఒక్కటే
1: ఓన్లీ వన్ దట్
0: మనమే ఏకోహం బహుశ్యాం కల్పించుకుంటూ వస్తున్నాం. మనం
1: ఇస్ ఓన్లీ వన్ దట్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ అవర్ ఓన్ క్రియేషన్.
0: కనుక ఇవన్నీ కూడా మనం ఇంద్రియాన్ని అరికట్టుకున్నప్పుడు
1: అండ్ వన్స్ వీ కంట్రోల్ అవర్
0: చాలా మంది భావిస్తుంటారు.
1: Many think
0: korikalu nerveerinappudu naaku chaala aanandam vestundi antaru.
1: That are happy by the fulfillment of their desires.
0: Korikalu nerveerinappudu kaadu aanandamu.
1: You will never be happy by the fulfillment of your desire.
0: Korikalu arikattinappude manaku aanandam chikkutundadi.
1: You will be really blissful when you control your desires.
0: కోరికలను అరికట్టినటువంటి వాడే నిజమైన ఆనందాన్ని పొందుతున్నాడు.
1: ఎ బ్లిస్ఫుల్ పర్సన్ ఇస్ రియల్ ఎంజాయ్స్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ బై కంట్రోలింగ్ హిస్ డిజైర్.
0: కోరికలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు మహా అశాంతికి గురి అవుతున్నాడు.
1: ఫ్రక్టిఫికేషన్ ఆఫ్ ది డిజైర్ విల్ మేక్ యూ రెస్ట్లెస్.
0: ఏమిటి ఈ కోరికలు?
1: వాట్ ఆర్ దిస్ డిజైర్?
0: ఈ కోరికలన్నీ కూడా ప్రపంచకు సంబంధమైనటువంటి ప్రవృత్తి వచ్చినాలే కదా.
1: Desires are worldly and outward.
0: ఈ ప్రవృత్తి లోపల ఏమాత్రం కూడా సుఖం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్లీ అవుట్వర్డ్ లైఫ్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ హ్యాపీనెస్.
0: ఇందులో సుఖమనదని భావించి నివృత్తిని దూరం చేసుకుంటున్నావు.
1: యూ థింక్ దేర్ ఇస్ హ్యాపీనెస్ ఇన్ ద వరల్డ్ అండ్ యూఆర్ అవే ఫ్రమ్ ది ఇన్వర్డ్ పార్ట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమనే అన్నింటి యందు ప్రధానమైనటువంటి ప్రాణము.
1: లవ్ ఇస్ ద మెయిన్ లైఫ్ ప్రిన్సిపల్.
0: అట్టి ప్రేమతత్వాన్ని మనము పొందాలనుకున్నప్పుడు పవిత్రమైన ఇంద్రియాలను మనం సద్వినియోగం చేసుకోవాలి.
1: టు ఎక్స్పీరియన్స్ దట్ హైయెస్ట్ స్టేట్ ఆఫ్ లవ్ యూ షుడ్ మేక్ యువర్ సెన్స్
0: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: దెర్ఫోర్ టు బిగిన్ విత్ సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: నీవు మంచిని చూడు,
1: సీ గుడ్.
0: చెడ్డను చూడవద్దు,
1: నెవర్ సీ బ్యాడ్.
0: మంచిని మాట్లాడు,
1: టాక్ గుడ్.
0: చెడ్డను మాట్లాడవద్దు.
1: నెవర్ టాక్ ఎనీథింగ్ బ్యాడ్.
0: సమ్యక్ దృష్టి అన్నాడు బుద్ధుడు.
1: బుద్ధ సెడ్ సమ్యక్ దృష్టి, గుడ్
0: సమ్యక్ దృష్టి, మంచి దృష్టిని పెంచుకుందాం.
1: డెవలప్ గుడ్ సైట్.
0: అనేక మంది పెద్దలను దర్శించాడు బుద్ధుడు.
1: Buddha visited many noble souls.
0: అనేక పెద్ద పెద్ద గ్రంథాలంతా కూడా చదివాడు.
1: He has gone through sacred texts.
0: అనేక సాధనంతా చదివినాడు.
1: He did many practices.
0: ఈ సాధనలు చదివి పెద్దలను దర్శించి గ్రంథాలు పఠించి ఏమి ప్రయోజనమైంది?
1: What happened ultimately, having visited noble souls, having gone through books?
0: See, ఇవన్నీ కూడా ప్రభుత్వ యొక్క లక్షణాలే.
1: He has known that all that is outward.
0: అన్నాడు, ఆ పుస్తకాలు పక్కన పెట్టాడు.
1: అండ్ హస్ గివెన్ అప్ ఆల్ ది బుక్స్.
0: ఈ పెద్దలు దర్శించడం మానివేశాడు.
1: హి డిస్కంటిన్యూడ్ విజిటింగ్ ఎల్డర్స్.
0: వారి బోధనలు వినటం కూడా మానివేశాడు.
1: హి స్టాప్డ్ లిసనింగ్ టు దేర్ టీచింగ్.
0: భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క ఈ పంచభూతమును నేను సార్థకం గావించుకోలేదు.
1: హి హస్ డిసైడెడ్ టు మేక్ హిస్ ది ఎలిమెంట్.
0: భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క పంచభూతములను నేను సార్థకం గావించుకోనుకున్నా, ఇంకా దేని నేను సాధన చేయాలి?
1: ఇఫ్ ఐ డు నాట్ రియలైజ్ ది సాంక్టిటీ బిహైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్, వాట్ ఫార్ ఇస్ మై లైఫ్?
0: ఈ దేహం ఊడిపోయేది, కాలిపోయేది, రాలిపోయేది.
1: ద బాడీ ఇస్ బౌండ్ టు డికే, ఇస్ బౌండ్ టు ఫాల్ సమ్ డే.
0: దీంతో మనం చేసినటువంటిది ఎప్పుడు కూడా ఇది కూడా నాశనం అవుతుంది.
1: వాట్ ఎవర్ యూ డూ విత్ దిస్ బాడీ విచ్ ఇస్ ఫ్లీటింగ్ అండ్ మొమెంటరీ, అనిత్యమైన దేహంతో చేసినవి
0: అనిత్యమే అయిపోతాయి.
1: ద బాడీ విచ్ ఇస్ టెంపరీ విల్ గివ్ యూ టెంపరీ రిజల్ట్.
0: నిత్య సత్యమైనటువంటి భావంతో నీవు ఆచరించినటువంటి సాధనలు నిత్య సత్యంగా నిలిచిపోతాయి.
1: బట్ ది ఎటర్నల్ ట్రూత్ఫుల్ ప్రాక్టీసెస్ దట్ యు అండర్టేక్ విల్ గివ్ యూ పర్మనెంట్ రిజల్ట్.
0: అప్పుడే తాను ఈ ఇంద్రియాన్ని అరికట్టడానికి ప్రయత్నించాడు.
1: Then he started controlling his senses.
0: తాను ఈ ఇంద్రియాలు అరికట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే,
1: when he made every attempt to control,
0: దినదినాభివృద్ధి పొందింది ఆనందము.
1: Yes, all the happiness that he enjoyed,
0: ఆనందం
1: so far,
0: తనను మించిపోయింది.
1: It has become much more.
0: ఆనందమును కూడా తాను భరించుకోలేకపోయాడు.
1: He could not bear all the bliss.
0: ప్రక్కన ఉన్నటువంటి యొక్క తన సోదరుడైన ఆనందాన్ని పోయి ఖర్చుకున్నాడు.
1: అండ్ హీ హగ్డ్ ఆనంద, హిస్ కజిన్.
0: ఆనంద, ఈ ఆనందమును నేను భరించుకోలేకపోతున్నాను.
1: హీ సెడ్, ఆనంద, ఐ కుడ్ నాట్ కంట్రోల్ దిస్ బ్లిస్.
0: నాకు ఇంకా నిర్వాణ స్థితి సంభవించింది.
1: ఐఎమ్ రీచింగ్ ద స్టేట్ ఆఫ్ నిర్వాణ లిబరేషన్.
0: నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నానన్నాడు.
1: హీ సెడ్, ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్ నౌ.
0: అప్పుడు ఈ ఆనందుడు పిల్లతల్లి కుమారుడు పేరు ఆనందుడు.
1: ఆనంద, హిస్ కజిన్ బ్రదర్.
0: ఆనందుడు కంటిదారలు కార్చాడు.
1: హీ వాస్ షెడ్డింగ్ టియర్.
0: పిచ్చివాడా, నేను పొందేటువంటి ఆనందాన్ని,
1: ది బ్లెస్ దట్ ఐ ఎంజాయ్,
0: ఈ ఆనందానికి నీవు ఆనందపడకుండా నీవు ఎందుకు దుఃఖిస్తున్నావు?
1: వై డోంట్ యూ అప్రిషియేట్ ఎంజాయ్ ద బ్లిస్ఫుల్ స్టేట్ దట్ ఐ యామ్ ఎక్స్‌పీరియన్సింగ్ నౌ?
0: ఇది ఏ ప్రకృతి యొక్క వికృతి?
1: దిస్ ఇస్ ద పర్వర్షన్, ద డైవర్షన్ ఇన్ ద అవుట్వర్డ్ ట్రెండ్.
0: ప్రపంచ సంబంధమైనటువంటి విషయాల్లో మనం ఆనందం కోసం ప్రాకులాడుతున్నాం.
1: ఇన్ ద వరల్డ్లీ మ్యాటర్స్ వీ వాంట్ టు బి హ్యాపీ.
0: పరతత్వ విషయం లోపల ఆనందం కోసం ప్రాకులాడినాడు బుద్ధుడు.
1: బట్ బుద్ధ స్ట్రగుల్ హార్డ్ టు ఎర్న్ బ్లిస్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్.
0: అది ఏ నిజమైన ఆనందము?
1: దాట్ ఈస్ ద ట్రూ,
0: అది ఏ సత్యమైన ఆనందము?
1: దాట్ ఈస్
0: అది ఏ నిత్యమైన ఆనందము?
1: దాట్ ఈస్ ఎటర్నల్ బ్లిస్,
0: శాశ్వతమైన ఆనందము.
1: అండ్ ఇట్స్ నోవల్,
0: అది ఏ అమృతత్వము?
1: దాట్ ఈస్ నెక్టర్ అండ్ ఇమ్మోర్టాలిటీ.
0: అమృతత్వమైనటువంటి యొక్క స్థితిని మనకు దూరం చేసుకుంటున్నాం.
1: In fact, we are distancing ourselves from that nectarine immortality.
0: మనం చేసేదంతా తప్పులే.
1: All we have been doing are mistakes.
0: కాని తప్పులు క్షమించమని మనం కోరుకుంటున్నాం మనం.
1: But we seek for pardon.
0: ఈ తప్పులు క్షమించమనే కోరకూడదు.
1: You should never seek pardon.
0: తప్పులకు తగినటువంటి శిక్షను అనుభవించాలని కోరాలి.
1: In fact, we should undergo the punishment for the mistakes done.
0: అప్పుడే ఈ దోషం మనకు నివారణ అవుతుంది.
1: Then you will be free from all the mistakes.
0: ఎవడైనా తప్పు పని చేస్తే వాడిని జైల్లో కొండ పెడతారు.
1: If anyone commits a mistake, he will be imprisoned.
0: ఈ తప్పు యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమే ఈ జైలు శిక్షని అనుభవిస్తున్నాడు.
1: The imprisonment is because of the crime committed.
0: ఆ శిక్షను పూర్తి కాగానే తన విడిచిపెడుతున్నారు.
1: After the punishment is over, he will be released.
0: అదే విధంగానే మన దోషములను పరిహారం గావించుకున్నప్పుడు మనమే విడుదలైపోతాం.
1: When once you atone your sins, you will be relieved.
0: కనుక మనం విడుదల కావాలనుకుంటే,
1: if you want release,
0: ఈ దోషమును అనుభవించాలి.
1: We have to face the punishment consequences.
0: దోషములు తిరిగి దాంతో ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: See that we don't repeat those mistakes.
0: ఈ ఇంద్రియాలు ఇవి ప్రవేశించకుండా చేసుకోవాలి.
1: And exercise control over the senses.
0: మనం ఎన్నో రకములైనటువంటి పాపములు చేస్తున్నాము.
1: We commit many types of sins.
0: ఇవన్నీ పాపములుగా మనం భావించటం లేదు.
1: We are not considering.
0: ఇది ఏదో నా సహజమైనటువంటి తత్వంగా భావిస్తున్నాము.
1: We think that quite natural to us.
0: కాదు కాదు.
1: It's not so.
0: పవిత్రమైనటువంటి పదమును అర్థం గావించుకునే నిమిత్తమై వేదశాస్త్ర ఇతిహాస పురాణములను పఠిస్తూ వచ్చాము.
1: పీపుల్ హ్యావ్ బీన్ గోయింగ్ త్రూ ఆల్ ద సీక్రెట్ టెక్స్ట్ టు మేక్ యూజ్ ఆఫ్ సీక్రెట్ వర్డ్స్.
0: వేదములలో ఉండినటువంటి పవిత్రమైన మంత్రములను ఎంత ఉచ్చారించినా అంత ఆనందమే కలుగుతుంది. కనుకనే పూర్వమంతా కూడా నువ్వు ద్వేషించినటువంటి బుద్ధుడు.
1: బుద్ధ వాజ్ హేట్రెడ్ టువర్డ్స్ దెమ్ ఎర్లియర్.
0: తానే దీనిని ఆశిస్తూ వచ్చాడు.
1: హీ వాంటెడ్ టు హ్యావ్ ఇన్ హిస్
0: జ్ఞాన దయా సింధూర గాదశనగా గుణ సేవితా మక్షయో ధీర శశి అయితే ఈ విధంగా ప్రావించాడు. అమరా నిజ రాజేవ త్రిశ విభుజాసుర సుపర్వాణ సుమనస త్రిదివేశాది వంకస ఆదిత్యో ఆదిత్య నందన అన్నాడు. అనగా వేదంలో చెప్పినవన్నీ కూడాను తాను తిరిగి ఉచ్చరించుకుంటూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ చాంటింగ్ రిపీటింగ్ ఆల్ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ వేదాస్.
0: ఈ వేదాన్ని ఖండిస్తూ ఉన్నారు బుద్ధులన్నీ కూడాను. అప్పుడు శంకరాచార్యులు బయలుదేరారు.
1: థింకింగ్ దట్ బుద్ధ అపోజ్ వేదాస్ శంకరాచార్య రోజ్ అప్ ద కేషన్.
0: శంకరాచార్యులు బయలుదేరి బుద్ధుడు దీన్ని ఖండించటం లేదు.
1: బుద్ధ హ్యాస్ నాట్ కాంట్రడిక్టెడ్ వేదాస్.
0: మేమే అవివేకములో పడి దీన్ని మేము ఖండించుకుంటున్నాము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ కాంట్రడిక్టింగ్ ద వేదిక్ టెక్స్ట్.
0: బుద్ధుడు ఈ సత్యనిత్యమైన యొక్క పదములను చక్కగా ఉచ్చరిస్తున్నాడు.
1: బుద్ధ రిపీటెడ్ దట్ ఎటర్నల్ ట్రూత్స్ ఆఫ్ వేదాస్.
0: ఇలాంటి దాన్ని మనము తప్పుగా భావిస్తున్నాము.
1: వి థింక్ ఇట్స్ ఎ మిస్టేక్.
0: మదనో మన్మతో మారవ్ సజ్జంలో మేనకేతన కందర్పోద అపకోనంగ కామ పంచ అన్నారు. ఈ కామములు జయించటం అనేటువంటిది ఎంత గొప్పది.
1: టు బి డిజైర్లెస్ ఈస్ ది హైయెస్ట్ థింగ్.
0: మదనో మన్మతో మార సజ్జంలో మేనకేతన ఎవరు దీన్ని సాధించగలరు?
1: హూ కెన్ అచీవ్ దిస్?
0: ఇది కేవలం ఒక బుద్ధుడు మాత్రమే సాధించగలిగాడు.
1: ఓన్లీ బుద్ధ కుడ్ అకంప్లిష్.
0: దీన్ని సాధించడానికి పెద్ద సాధన చేయనక్కర్లేదు.
1: ఎవ్రీవన్ వాంట్స్ టు సక్సీడ్.
0: దీని యొక్క అంతరార్థం ఇది అని గుర్తించుకున్న తర్వాత తనమే మర్చిపోతాం.
1: దెన్ వన్స్ యూ నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: ఇది ఏమాత్రం కూడా మనకి ఒత్తిడి చేయదు.
1: ఇట్ విల్ నెవర్ ప్రెషర్ యూ.
0: ఈనాడు మనము రూపాయి కోసమై లోపాయికారిగా అడ్డమైన గడ్డి తింటారయ్యా.
1: ఫర్ రూపాయి మనీ లోపాయి విత్ ఆల్ అన్లాఫుల్ మీన్స్ వీ ఈట్ ఆల్ డర్టీ స్టఫ్ ద గ్రాస్.
0: రంగ రింగాయంచు దొంగ మొక్కులు మొక్కి పంగనామం ప్రజకు పెడతారయ్యా.
1: లైక్ ఎ థీఫ్ వీ అటర్ గాడ్స్ నేమ్ అండ్ అల్టిమేట్లీ వీ లీవ్
0: అన్నోటిసింగ్లీ.
1: ఇస్ దట్ వీ ఆర్ సపోజ్ టు డూ?
0: కాదు కాదు కాదు కాదు.
1: నో,
0: మనం ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వి హావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్.
0: దీన్ని మనం జయించాలి.
1: వి షుడ్ విన్.
0: దీన్ని మనం సాధించాలి.
1: వి షుడ్ అచీవ్.
0: మనం సాధించడానికి యోగ్యత లేకుండా దీన్ని అరికట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము.
1: విదౌట్ నోయింగ్ దట్ వీ డోంట్ డిజర్వ్ ద సక్సెస్ యట్ వి వాంట్ కంట్రోల్.
0: మీరు యువకులు,
1: యువర్ యంగ్స్టర్స్,
0: ఈ వయసులో మనం దీన్ని అరికట్టవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి పాత్ర.
1: ద మెయిన్ థింగ్ టు బి డన్ ఎట్ దిస్ ఏజ్ ఈస్ టు కంట్రోల్.
0: ఎంత సంతోషంగా దీన్ని అరికట్టవచ్చు.
1: హ్యాపీలీ యూ కెన్ ఎక్సెస్ కంట్రోల్.
0: ఎంత పవిత్రమైన మార్గంలో వినియోగించవచ్చు.
1: యూ కెన్ మేక్ యూజ్ సెన్సెస్ ఇన్ సెకండ్.
0: ధన్యమైన పుణ్యమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశించవచ్చు.
1: యూ కెన్ డూ ఇట్ ఇన్ ఎ మెరిటోరియస్ వే అండ్ రిడీమ్ యువర్ లైఫ్.
0: చాలా అదృష్టవంతమైనటువంటిది.
1: అండ్ ఇట్స్ రియలీ లక్కీ థింగ్ టు డూ దాట్.
0: ఇలాంటి దీంతో మనము సరైన మార్గాన్ని తెలుసుకుంటే దీన్ని ఏమాత్రం మనము దీన్ని వదలము.
1: ఇఫ్ యు నో ద ప్రాపర్ పాత్ యూ విల్ నెవర్ గివ్ అప్.
0: పవిత్రమైన పదాలంతా ఎందుకోసం వేదంలో ఉచ్చరించారు?
1: వై సీక్రెట్ వర్డ్స్ ఆర్ మెన్షన్ దేర్ ఇన్ వేద.
0: ఈ పదాలంతా కూడా నువ్వు కొన్ని సద్గుణముల చేత దీన్ని అరికట్టవచ్చును అన్నారు.
1: దీస్ వర్డ్స్ కెన్ బి బ్రాట్ టు రియాలిటీ బై కల్టివేటింగ్ వర్చ్యూస్.
0: ఈ సద్గుణములను అధికరించడానికి ఏది ముఖ్యము?
1: హౌ టు డెవలప్ వర్చ్యూస్.
0: సదాచారమే ముఖ్యము.
1: గుడ్ లైఫ్, గుడ్ బిహేవ్, గుడ్ ప్రాక్టీసెస్.
0: ఈ గుడ్ ప్రాక్టీసెస్ మనం పెట్టుకోవాలి.
1: గుడ్ ప్రాక్టీసెస్ ఆర్ ఎసెన్షియల్.
0: ఈ ప్రాక్టీసెస్ లోనే ఈ యొక్క సద్గుణములను మనం అభివృద్ధి చేసుకుంటాం.
1: దట్ లీడ్స్ టు ది కల్టివేషన్ ఆఫ్ వర్చ్యూస్.
0: కొన్ని వస్తూ ఉంటాయి ప్రపంచంలో, అడ్డు తగులుతూ ఉంటాయి.
1: సమ్ కమ్ అండ్ పాస్ ఆఫ్.
0: కానీ దీనికి మనం ఏమాత్రము లొంగకూడదు.
1: వి షుడ్ నెవర్ సబ్మిట్ అవర్ సెల్వ్స్ టు దెం.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: పూర్ణిమ అంటారు.
1: వి సే గురు పూర్ణిమ.
0: పూర్ణిమ అనగా ఏమిటి? ఫుల్ మూన్ డే.
1: పూర్ణిమ మీన్స్ ఫుల్ మూన్ డే.
0: ఏ దినము? గురు పూర్ణిమ.
1: దిస్ ఇస్ గురు పూర్ణిమ.
0: గురువు యొక్క పూర్ణిమ అనేది.
1: ఇట్ ఈస్ రిలేటెడ్ టు గురు.
0: గురు అంటే ఎవరు?
1: హూ ఇస్ గురు?
0: కానీ ఈనాటి గురువులు కాదు.
1: నాట్ ది గురుస్ ఆఫ్ టుడే.
0: చెవులో మంత్రాలు చెప్పటము, చేతిలో డబ్బులు తీసుకోవటం, ఇదే గురుత్వము.
1: దే విస్పర్ సంథింగ్ ఇన్ యువర్ ఇయర్ అండ్ కలెక్ట్ మనీ స్ట్రెచింగ్ దేర్ హ్యాండ్.
0: ఇది కాదు గురుత్వము.
1: దేర్ లైఫ్ ఇస్ నాట్ ది క్వాలిటీ ఆఫ్
0: రిసెప్టర్. గుకారో గుణాతీత టుకారో రూపభజ్జిత. రూపభజ్జితమైన గుణాతీతమైన తత్వాన్ని మొట్టమొదటి గురువుగా మనం భావించుకోవాలి.
1: గు స్టాండ్స్ ఫర్ అట్రిబ్యూట్లెస్. రూ స్టాండ్స్ ఫర్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్ ఆఫ్ ద డివైన్.
0: కనుకని ఈ గుణాతీతమైన తత్వాన్ని మనం గుర్తించడానికే ఈ గురుత్వం మనకు అత్యవసరము.
1: The precept is necessary to experience God who is beyond attributes.
0: అలాంటి గురువు చిక్కటం చాలా కష్టం కనుకొని దైవమునే గురువుగా తీసుకుందాం.
1: Since it's so difficult to get right guru, when do you take God as guru?
0: వేద శాస్త్ర ఇతిహాస పురాణం యందు శంకరులు వారు చెప్పారు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమ. గురువే నాకు సర్వము.
1: గురు ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ.
0: అతనే విష్ణువు.
1: హీఈస్ విష్ణు.
0: అతనే శివుడు.
1: అండ్ హీ శివ.
0: అతనే బ్రహ్మ.
1: హీఈస్ బ్రహ్మ క్రియేటర్.
0: అతనే సర్వము.
1: అండ్ హీఈస్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్.
0: కాబట్టి ప్రపంచంలో సర్వం కూడాను భగవత్ స్వరూపమే.
1: ది ట్రినిటీ ఈస్ రిప్రజెంటెడ్ బై గురు.
0: సర్వం కల్విదం బ్రహ్మ అన్నాడు.
1: Everything is divine, cosmic.
0: ఎవరిని చూచినా కానీ అందరూ బ్రహ్మ స్వరూపులే.
1: హూమ్ సో యూ కమ్ అక్రాస్ కన్సిడర్ హిమ్.
0: ఎవరిని చూచినా అందరూ విష్ణు స్వరూపులే.
1: ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ సస్టైన్
0: విష్ణు. విరాట స్వరూపాన్ని చూస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ వాచింగ్ దిస్ కాస్మిక్ ఫార్మ్ ఇన్
0: ఇన్ని శిరస్సులు. దీనిని పురస్కరించుకుని సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ చెప్పాడు వేదం.
1: ద వేద సేస్ యు వాచ్ థౌజండ్స్ ఆఫ్ ఫేసెస్, థౌజండ్స్ ఆఫ్ ఫీట్స్, థౌజండ్స్ ఆఫ్ హెడ్స్.
0: ఆనాటి పరిస్థితి లోపల థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అంతా ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ హెడ్స్ అంతా ఉన్నాయి.
1: ది పాపులేషన్ దోస్ డేస్ వాజ్ లిమిటెడ్, దేర్ ఫోర్
0: కోట్లు పెరిగినాయి.
1: నౌ పాపులేషన్ క్రోర్స్ అండ్ క్రోర్స్.
0: కానీ ఆనాడు మీరు ఈ మంత్రం చెప్పే సమయం లోపల థౌజండ్స్ లోపల ఇమిడి ఉంటున్నాయి.
1: బేసింగ్ ఆన్ ది పాపులేషన్ ఆఫ్ దోస్ డేస్ ఇట్ వాజ్ సెట్ థౌజండ్ హెడ్స్, థౌజండ్ హ్యాండ్స్, థౌజండ్ ఫీట్ అండ్ సో ఆన్.
0: అందరు కూడా దైవ స్వరూపులుగానే భావిస్తూ వచ్చారు.
1: దే కన్సిడర్డ్ ఆల్ ఇస్ డివైన్.
0: ఎవరికి నమస్కారం చేసినప్పటికీ
1: హూమ్ సో యు ఆఫర్ సాల్యుటేషన్
0: ఈశ్వర సర్వభూతానాం అని నమస్కారం చేసేవారు.
1: ఇట్ అమౌంట్స్ టు అబిసాన్స్ టు గాడ్ హింసెల్ఫ్.
0: సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చతే.
1: హూమ్ సో యు రెస్పెక్ట్ ఇట్ అమౌంట్స్ టు రెస్పెక్టింగ్ గాడ్.
0: ఎవరికి నమస్కారం చేసినా కేశవునికే పోయి చేరిపోతుంది.
1: యు మే డూ నమస్కార్ టు ఎనీబడి,
0: ఎవరికి నమస్కారం చేసినప్పటికీ ఈశ్వరికే అందిపోతుంది.
1: ఈశ్వర విల్ రిసీవ్ ఆల్ నమస్కార్స్ దట్ యు డూ.
0: ఎందుకోసం? ఈశ్వర సర్వభూతానాం.
1: Why? Because God is indwelling all. The entire world is divine.
0: జగత్తంతా కూడా ఈశ్వర యొక్క తత్వంగానే ఉంటుంది.
1: The whole universe is divine.
0: కనుకనే ఆ యొక్క ఈశ్వరత్వం అనేటువంటిది ఇక్కడ అక్కడ ఉంటుండాలని కాదు.
1: Divinity is not restricted to a place.
0: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసిన ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు. ఒక్కడే ఉండేది హృదయంలో.
1: ఓన్లీ వన్ ఈస్ ప్రజెంట్. ఇక్కడ, హియర్, అక్కడ, దేర్, ఎక్కడ
0: ఉండేటువంటి యొక్క ఈశ్వరత్వం ఒక్కటే.
1: ద డివినిటీ ఇస్ వన్ ఇన్ ద సేమ్ ఆల్ ఓవర్.
0: అందరి ఎందు ఉండేటువంటి యొక్క విష్ణుత్వం ఒక్కటే.
1: ద విష్ణు ప్రిన్సిపల్ ఇస్ ప్రజెంట్ ఇన్ ఆల్.
0: భ్రమల కోసమని మనం ఈ భ్రాంతులు పొందుతున్నామే కానీ
1: బట్ వీ గో బై అవర్ ఇమాజినేషన్.
0: దైవంలో ఎట్టి భేదములు లేవు.
1: దేర్ ఆర్ నో డిఫరెన్సెస్ ఇన్ ద డివైన్.
0: సర్వం కల్విదం.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: ఇలాంటి ఏకత్వాన్ని బోధించుకునే నిమిత్తమై ఆనాటి గురువులను సృష్టిస్తూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ టు ప్రొపగేట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ దట్ గురుస్ ప్రిసెప్ట్ ఐ హావ్ అండర్టేకెన్.
0: ఈనాడు ఉత్తమ గురువులు చిక్కటం చాలా కష్టంగా ఉంటుంది.
1: సో డిఫికల్ట్ టు గెట్ ఎ ట్రూ గురు టుడే.
0: ఉత్తమ శిష్యులైనా చిక్కుతున్నారు కానీ ఉత్తమ గురువులు చిక్కటం లేదు.
1: టుడే ఇట్ మైట్ బి పాసిబుల్ టు గెట్ గుడ్ డిసైపుల్స్ బట్ నాట్ ఎ గుడ్ ప్రిసెప్టర్.
0: ఎంత మంచి శిష్యులు ఉన్నారు ఇప్పుడు.
1: దర్ మెనీ లాట్స్ ఆఫ్ గుడ్ డిసైపుల్స్.
0: మన పిల్లల్లో కూడా ఎంతో మంచి మంచి పిల్లలంతా ఉన్నారు.
1: అమంగ్ అవర్ స్టూడెంట్స్ దర్ మెనీ మెనీ గుడ్ స్టూడెంట్స్.
0: కానీ ఇందులో ఒకరిద్దరు చెడ్డవారిగా ఉంటుంటే పిల్లలందరికీ చెడ్డవుగా వస్తుంది.
1: వన్ ఆర్ టూ ఆర్ బ్యాడ్ ది ఎంటైర్ లాట్
0: వాళ్ళు అనుభవించవలసి వస్తుంది.
1: దే టూ విల్ హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: రాత్రి నీవు పండుకున్నావు.
1: లాస్ట్ నైట్ యు
0: పండుకుంటే నిన్ను రెండు దోమలు వచ్చి కరిచినాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ బిటెన్ బై వన్ ఆర్ టూ మస్కిటోస్.
0: మస్కిటోస్
1: మస్కిటోస్
0: రెండు మూడు మస్కిటోస్ వచ్చి నిన్ను కరిచినాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఓన్లీ వన్ ఆర్ టూ మస్కిటోస్ హావ్ బిటెన్.
0: తెల్లవారు లేచావు.
1: నెక్స్ట్ మార్నింగ్
0: మస్కిటోస్ నన్ను కరిచినాయి అని స్విట్ తీసుకున్నావు. అన్ని మస్కిటోస్ కొట్టేసేసినావు.
1: యూ స్ప్రెడ్ స్ప్లిట్ నెక్స్ట్ మార్నింగ్ స్టార్టెడ్ కిల్లింగ్ ఆల్ మస్కిటోస్.
0: నిన్ను కరిచింది రెండు మూడే.
1: ఇన్ ఫ్యాక్ట్ వన్ ఆర్ టూ మస్కిటోస్ హావ్ బిటెన్ యు.
0: చంపుతున్నావు
1: బట్ యు ఆర్ కిల్లింగ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది మస్కిటోస్.
0: కరిచినవే చంపినావా?
1: హావ్ యు కిల్డ్ దాట్ విచ్ హాస్ బిటెన్ యు?
0: అదే విధంగానే దైవత్వం కూడాను ఒకరిద్దరు చెడ్డవారిగా ఉంటుంటే
1: లైక్ వైజ్ గాడ్ ఆల్సో వెన్ వన్ ఆర్ టూ
0: సంఘం చేతనే పక్కన ఉన్నటువంటి వారికి కూడా శిక్షించవలసి వస్తుంది.
1: బికాస్ ఆఫ్ దేర్ ప్రాక్స్ అసోసియేషన్ విత్ ద బ్యాడ్ పీపుల్.
0: దుర్జన సంసర్గం.
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: భజ సాధు సమాగమం.
1: బీ ఇన్ ద గుడ్ కంపెనీ.
0: కురు పుణ్య మహోరాత్రం.
1: డూ మెరిటోరియస్ డీడ్స్ ఆల్ ద వైల్.
0: ఇది మొట్టమొదటి చెప్పాడు శంకరుడు.
1: దట్స్ వాట్ ఇస్ ద డిక్లరేషన్ ఆఫ్ శంకర.
0: తేజ దుర్జన సంసర్గం. చెడ్డవారిని మొట్టమొదటి వదిలిపెట్టుపో.
1: జస్ట్ గివ్ అప్ ద బ్యాడ్ కంపెనీ.
0: అప్పుడే నీ యొక్క హృదయం పవిత్రమవుతుంది.
1: దెన్ యువర్ హార్ట్ ఇస్ బౌండ్ టు బి సెక్రెట్.
0: కనుక మొట్టమొదట మన ఇంద్రియాలను అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు కంట్రోల్ అవర్ సెన్సెస్.
0: మనకు కోపం వస్తుంది,
1: సపోజింగ్ యువర్ యాంగ్రీ,
0: ఈర్ష్య వచ్చేస్తుంది,
1: ఆర్ జెలస్,
0: ఇలాంటి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి?
1: వాట్ షుడ్ వీ డూ దెన్?
0: కోపం వచ్చినప్పుడు ఈ కోపాన్ని విజృంభింప చేయకూడదు.
1: వెన్ వన్స్ యు ఆర్ యాంగ్రీ, డోంట్ ఎక్స్ప్రెస్.
0: దాన్ని అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: కంట్రోల్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: ఈ కోపం నా చెడ్డ కోసం వస్తున్నాయి.
1: దిస్ యాంగర్ ఈజ్ ఎ బ్యాడ్ క్వాలిటీ.
0: ఇది నా చెడ్డ క్వాలిటీ.
1: ఇట్ ఈస్ మై బ్యాడ్ క్వాలిటీ. యాంగర్
0: చెడ్డ పనులు చేస్తుంది.
1: అండ్ ఇట్ డస్ బ్యాడ్ డీడ్స్.
0: అది ఒక టంబ్లర్ చల్లటి నీళ్లు త్రాగేసి,
1: డ్రింక్ సమ్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ కూల్ వాటర్,
0: కూర్చో ఒక చోట,
1: సిట్ అసైడ్,
0: ఏదైనా ఒక నామాన్ని స్మరించు,
1: అండ్ రిపీట్ గాడ్స్ నేమ్.
0: కొంతసేపటికి అది తగ్గిపోతుంది.
1: దెన్ ది యాంగర్ వుడ్ బి పాసిఫైడ్.
0: లేక నీ కోపం ఇంకా మరింత అధికంగా అయిపోతే ఏకాంతమైనటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళు.
1: ఇఫ్ ది టెంపర్ ఇస్ మోర్ అండ్ మోర్, go all alone and move about.
0: ఆర్ధమైలు చక్కగా స్పీడ్ గా నడుచు.
1: Walk briskly for half a mile.
0: ఈ కోపం తగ్గిపోతుంది.
1: Then there will be no more of anger.
0: ఈ విధంగా కోపాన్ని తగ్గించుకోవడానికి ఎన్నో సులభమైన మార్గాలు ఉన్నాయి.
1: Many easy techniques are given to conquer anger.
0: కానీ ఈనాటి పిల్లలు దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు.
1: But modern students are not.
0: దాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: In fact the temper is
0: ఈ సమయం తప్పితే వాడిని తిట్టడానికి మరొక సమయం లేదు.
1: This is the right time to bang him, accuse him, or else I lose the opportunity.
0: వాడు ఉన్న దగ్గరనే మనం నిలుచుకొని వాడిని ఇష్టం వచ్చినట్టు తినేస్తాం.
1: Let me stand there and see to it.
0: అది మరింత పాపంగా తోస్తుంది.
1: Oh, it's much worse than the other sense.
0: మంచిది కాదు.
1: That's not proper.
0: కనుకనే దాన్ని చల్లార్చుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: We should try to pacify, cool down.
0: ఆ విధంగా మనలో వచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి గుణమును క్రమక్రమేణ దైవ ప్రార్థన చేతను, దైవ చింతన చేతను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
1: By constant prayer and thinking of God, we can be rid of these bad qualities.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మొట్టమొదట మన దృష్టిని నాలుకను
1: in the first instance control your sight and the tongue.
0: ఈ కన్నుల వల్ల మనం ఎన్నో పాపాలు చూస్తున్నాము.
1: The eyes are responsible for many of the bad sins.
0: ఎన్నో పాపాలు అనుభవిస్తున్నాము.
1: We experience the consequences of the sins.
0: ఎన్నో దృశ్యాలను మనం చూస్తున్నాము.
1: We see many scenes around.
0: ఆ దృశ్యములొక ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాము.
1: And we are experiencing the
0: result. అలాంటి పిల్లలే మనకు పుడుతున్నారు.
1: And we have children of the same sort.
0: కనుకనే మనం చెడ్డని ఎప్పుడు చూడకూడదు.
1: So never see anything bad.
0: చెడ్డని ఎప్పుడూ మనం పలకకూడదు.
1: నెవర్ స్పీక్ ఎనీథింగ్ బ్యాడ్.
0: పూర్వకాలం లోపల,
1: ఇన్ ఎర్లియర్ టైమ్స్,
0: మీకు ఇంత తెలియదు.
1: యు డు నాట్ నో.
0: ఆడవారికి తెలుసును.
1: విమెన్ నో దిస్.
0: వారికి నవమాసంలో వచ్చేటప్పటికి,
1: వెన్ ఇన్ ఎ ఫ్యామిలీ వే 9 months,
0: ఏ చెడ్డవి కూడా చూపకుండా,
1: దే సీ టు ఇట్ దే డోంట్ సే,
0: ఏ చెడ్డ పలుకులు కూడా పలకకుండా,
1: అండ్ దే డోంట్ స్పీక్ ఎనీథింగ్ బ్యాడ్,
0: భగవత్ కథలు చెప్పుకుంటూ,
1: అండ్ దే థింక్ ఆఫ్ గాడ్ స్టోరీ.
0: వాళ్ళకి శ్రీమంతాలని, మంచి వంటలు, మంచి ఆనందమైనటువంటి వార్తలు తెలుపుకుంటూ వచ్చారు.
1: ఆల్ గుడ్ న్యూస్ ఇస్ కన్వేట్ టు దెమ్, ఆల్ డెలీషియస్ ఐటమ్స్ ఆర్ సర్వ్డ్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: వాళ్ళు మంచి భావాలు లోపల పోతే ఆ లోపల ఉన్నటువంటి పిల్లలకు కూడా మంచి భావాలు వస్తాయి.
1: ద రీజన్ బిహైండ్ ఇస్ వెన్ వన్స్ ద గుడ్ ఫీలింగ్స్ గెట్ ఇన్ టు దెమ్, దే విల్ బి గెట్ గుడ్ చిల్డ్రన్ ఇన్ టర్న్.
0: తల్లిదండ్రులు చేసినటువంటి పాపములు పిల్లలు తప్పగా అంటుతుంది.
1: ద సిన్స్ కమిటెడ్ బై పేరెంట్స్ విల్ నేచురలీ గో టు దేర్ చిల్డ్రన్, దే మస్ట్ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
0: బాగా తెలుసు.
1: You know this.
0: Subhadra garbhanga untunnappudu,
1: and Subhadra was pregnant.
0: Kani Arjuna vachi Padma vyuhanu gurinchi cheptunnadu,
1: and the entire mystery of Padma vyuha was narrated.
0: ఆ ఉద్దేశాన్ని గురించి చెబుతుండేటప్పుడు తక్షణమే కృష్ణుడు వచ్చి, బాబా నిలిచిపెట్టేయన్నా.
1: ఇమీడియట్లీ కృష్ణ కేమ్ అండ్ సెట్ స్టాప్ దేర్ అట్ దట్ స్టేజ్.
0: నీవు చెప్పవలసిన సమయం కాదు ఇది.
1: దిస్ నాట్ ద టైమ్ టు టెల్.
0: ఇది ఎవరు వింటున్నారు?
1: హూ ఇస్ ద లిసనర్?
0: నువ్వు కొట్టినట్టుగా అని సుభద్ర అంటున్నారని నువ్వు భావిస్తున్నావు.
1: యు థింక్ ద సమ్వన్ ఇస్ లిసనింగ్ సుభద్ర?
0: సుభద్ర కాదు, లోపల ఉన్న బిడ్డ ఊ కొడుతుండ.
1: ఇస్ నాట్ ద సుభద్ర హూ ఇస్ లిసనింగ్, ద చైల్డ్ ఇన్ ద వూంబ్ ఈజ్ రెస్పాండింగ్.
0: కనుకనే ఈ పద్మవ్యూహంలో ప్రవేశించేటంత వరకు చెప్పాడు అర్జునుడు.
1: సో అర్జున నేరేటెడ్ ద వే టు గెట్ ఇన్ పద్మవ్యూహ.
0: అన్నాడు అభిమన్యుడు.
1: And so Abhimanya listened to that extent.
0: Krishnudu nilabettamani cheppetapudiki Arjunudu maanivesadu.
1: When Krishna asked him not to proceed further,
0: aa padmam
1: he would not listen.
0: Vesinchenta varaku telisindi tirigi venukku raavadam teliyakapovatam cheta Abhimanyudu andulo maraninchadu.
1: So Abhimanya could know to get into Padmavyuha, and he does not know the way to get out, therefore he died.
0: Manaku teliyakunda untuntadi gaani teliyakunda enno jarugutuntunnayi jagattu lopala.
1: There are many things that happen without our knowledge.
0: ఇది నాకు మాత్రమే తెలియదు అనుకుంటున్నావు.
1: యూ థింక్ దట్ యూ అలోన్ డోంట్ నో.
0: తెలియదు.
1: యూ మే నాట్ బి నోయింగ్.
0: నీకు తెలియకుండా ఈశ్వరుని తెలియదు కూడా.
1: బట్ గాడ్ నోస్.
0: అతనికి తెలుసును.
1: హీ నోస్.
0: కనుక మనం ఎప్పుడు కూడా మంచి మాటలు మాట్లాడాలి.
1: సో వీ షుడ్ స్పీక్ గుడ్ ఆల్వేస్.
0: మంచి పనులను చేయాలి.
1: వి షుడ్ డూ గుడ్ డీడ్స్.
0: మంచి మార్గంలో ప్రవేశించాలి.
1: అండ్ వి షుడ్ ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
0: కనుకనే మనం పవిత్రమైనటువంటి యొక్క ఇంద్రియాలను సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే మన పాపములు అన్ని కూడా పరిహారం అయిపోతాయి.
1: వెన్ వన్స్ వి మేక్ యూస్ ద సెన్సెస్ ఇన్ సేక్రెడ్ వే దట్ వుడ్ అటోన్ అవర్ సెన్స్.
0: ఒక చెయ్యి ఉంటుండాలి.
1: హియర్ లైస్ ద హ్యాండ్.
0: దీనికి ఐదు ఐదు వేళ్లు ఉన్నాయి.
1: ఇట్ హస్ ఫైవ్ ఫింగర్స్.
0: ఈ ఐదు వేళ్లతోనే కొడితే ఎంత దెబ్బ ఉంటుంది?
1: Yes, if you try to beat with all the five fingers joining together, then you can harm.
0: కొట్టవద్దు.
1: But never beat.
0: కొట్టవద్దు.
1: Never beat people, attack people.
0: ఒకవేళ నీకు కొట్టాలని ఇష్టం వచ్చిందా?
1: Well, if you want to do that, slap him.
0: వేలుతో కొట్టు.
1: Just try to slap him with one little finger.
0: అనగా కొట్టేవాడికి ఒక వేలు కనిపిస్తుందా? ఐదు వేలు కనిపిస్తుందా?
1: అండ్ ఇన్ఫాక్ట్ ఇఫ్ యూఆర్ ప్రిపేర్ టు బీట్ యూఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ఫైవ్ ఫింగర్స్. కొడతాడు,
0: చేత్తోనే కొడతాడు, కాలుతోనే
1: కొడతాడు. హిట్ యూ విత్ హిస్ హ్యాండ్ అండ్ ఆల్సో ద లెగ్.
0: చెయ్యి కాలే అనేటువంటి విచక్షణ జ్ఞానమే ఉండదు.
1: యూ వోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్క్రిషన్ వెదర్ ఇట్స్ హ్యాండ్ ఆర్ ద లెగ్.
0: కనుక ఆ కోపం వచ్చినప్పుడు నువ్వు అక్కడ నుంచి వేడిపోయి.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ యాంగర్, లీవ్ దట్ ప్లేస్.
0: నువ్వు దూరం అయిపో.
1: డిస్టెన్స్ యువర్ సెల్ఫ్.
0: అప్పుడు ఈ పాపానికి గురి కావు.
1: అండ్ నెవర్ కమిట్ ఎ సిన్ లైక్ దట్.
0: కనుకనే మనం పాపం చేసి తర్వాత మనం పరిహారం కోసమని చాలా బాధపడేదానికంటే పాపమునే చేయకుండా చూసుకోవటం మంచిది.
1: We commit a sin and we try to atone the sins committed. Better you don't commit a sin at all.
0: కానీ
1: బట్
0: దీనికి మరొక విషయము.
1: There's another point.
0: మీ అందరికీ కష్టం కలగవచ్చును.
1: You may feel bad.
0: కానీ నాకు అది చాలా ఆనందమే.
1: బట్ భగవాన్ ఫీల్స్ వెరీ హ్యాపీ అబౌట్.
0: ఎందుకంటే అందరి యందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కడే.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రియేషన్.
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకుని,
1: యు నో దిస్ ట్రూత్,
0: నేను ఈనాటి నుండి,
1: ఫ్రమ్ దిస్ డే,
0: ఎవరికి నేను నమస్కారం ఇవ్వను.
1: భగవాన్ ఇస్ నాట్ గోయింగ్ టు గ్రాంట్ నమస్కార.
0: ఎందుకంటే మీరు నేను ఒక్కటే.
1: బికాస్ యు అండ్ ఐ ఆర్ వన్.
0: కనుక మీలో మీరు నమస్కారం చేసుకోండి.
1: అండ్ యూ సాల్యూట్ యువర్ సెల్ఫ్.
0: నాకు ఈనాటి నుంచి ఈ విధమైనటువంటి యొక్క ప్రతిజ్ఞ పట్టాలని చూస్తున్నాను.
1: అండ్ దిస్ ఇస్ ద వౌ ద డిటర్మినేషన్ హి హస్ నాట్ టేకెన్.
0: ఎవరికి మనం నమస్కారం చేయాలి? తల్లిదండ్రులకు చేయండి.
1: Yes, do namaskar to your parents.
0: ఎందుకంటే వారికి సత్యం తెలియదు, నీకు ఆ సత్యం తెలియదు.
1: బికాస్ పేరెంట్స్ ఆర్ అన్అవేర్ ఆఫ్ దిస్, యూ టూ డోంట్ నో.
0: ఈ సత్యం నాకు తెలుసును కనుకనే నేను ఈ సత్యాన్ని పాటించాలి.
1: భగవాన్ ఇస్ ఆల్ ట్రూత్ హిమ్.
0: మీలో ఉన్నది, నాలో ఉన్నది, వీరిలో ఉన్నది, వారిలో ఉన్నది ఒకటే ఒకటి ఆత్మ.
1: భగవాన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ.
0: కనుక ఎవరికి ఎవరు కూడా నమస్కారం చేయనక్కర్లేదు.
1: నో వన్ నీడ్స్ టు డూ నమస్కార్ టు ఎనీవన్.
0: నీకు చేయవలసినటువంటి ఇష్టం ఉంటుంటే,
1: ఇఫ్ యూ సో లైక్
0: మనసులో చేసుకో.
1: డూ ఇట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: నీవు ఐదు వేళ్లు చేర్చుకో.
1: జాయిన్ ఆల్ ది ఫైవ్ ఫింగర్స్.
0: ఈ పని చేసి, స్వామి ఈ దశేంద్రియములు నీకు అర్పితంగా చేస్తున్నాను అనేటువంటి భావంతో చేసుకో.
1: డూ నమస్కార్ ద ఫీలింగ్ దట్ ఆల్ ది టెన్ సెన్సెస్ ఆర్ ఆఫరింగ్ టు యు.
0: ముట్టి నమస్కారం చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు టచ్ ద ఫీట్ అండ్ పే యువర్ రెస్పెక్ట్.
0: కనుక ఈనాటి నుంచి,
1: ఫ్రమ్ దిస్ డే,
0: ఇది మీకు కొంచెం కష్టంగా కలగవచ్చు.
1: యూ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్.
0: కానీ
1: బట్
0: మీకు అది వినడానికి కష్టంగా ఉంటుంటుంది. కానీ చెవులకు,
1: వి ఆల్సో ఫీల్ సో సారీ టు హియర్.
0: కానీ చెవులను ముయ్యవచ్చు, కానీ నోరును ముయ్యడానికి వీలవుతుందా?
1: యూ కెన్ జస్ట్ క్లోజ్ యువర్ ఇయర్స్ బట్ నాట్ యువర్ మౌత్ ఆర్ ద టంగ్.
0: కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించాలి.
1: నో దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
0: ఈ నమస్కారములు మాత్రం ఈనాటి నుంచి మాత్రం ఎవరు చేసుకోకూడదు.
1: Nobody should do namaskar like this hereafter.
0: అందరి యందు నాయందు ఉంటున్నాడు భగవంతుడు, నాయందు ఉంటున్నాడు భగవంతుడు అని మీరు ఆ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించండి.
1: నో ద ట్రూత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ. గాడ్ ఈజ్ ఇన్ యూ ఇన్ ఎవ్రీవన్.
0: ఈ విధమైనటువంటి యొక్క భావాన్ని మీరు అభివృద్ధి పరచుకుంటే మీ యందే సాక్షాత్కరిస్తుంది దైవత్వం.
1: When once you have that feeling, you will have the experience of the manifestation of divine.
0: ఇందులో కూడా కొన్ని కొన్ని కలతలు కూడా జరుగుతూ ఉన్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ దిస్.
0: ఒకరికి నమస్కారం ఇస్తే వారికి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు.
1: ఈ వన్ ఇస్ గిఫ్టెడ్ బ్లెస్డ్ విత్ నమస్కారం, అదర్ వన్ వుడ్ ఫీల్.
0: యొక్క భేదభావం కూడా పెరిగిపోతున్నాయి, ద్వేషాలు కూడా.
1: ద డిఫరెన్సెస్ అండ్ హేట్రెడ్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే.
0: ఈ ద్వేషభావాన్ని కూడా తగ్గించుకునే నిమిత్తమై నేను ఈ నమస్కారంలో మానివేస్తాను.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ దేర్ విల్ బి నో మోర్ ఆఫ్ హేట్రెడ్, భగవాన్ ఇన్స్ట్రక్షన్స్ నాట్ టు డూ నమస్కారం.
0: ఎక్కడ ఉండినా కానీ మనసులో చేసుకోండి.
1: డూ ఇట్ విత్ ఇన్ యువర్.
0: నాకు అదే ఆనందము.
1: దట్ మేక్స్ భగవాన్ హ్యాపీ.
0: కానీ మొదటి నుంచి ఉండి నేను చెప్తూనే ఉన్నాను, కానీ అది మీరు ఎవరు పాటించడం లేదు.
1: భగవాన్ హ్యాస్ బీన్ టెలింగ్ అస్ ఫ్రమ్ ద బిగినింగ్ బట్ వీఆర్ నాట్ అబ్జర్వింగ్.
0: కనుక ఈ పిచ్చి పిచ్చి భావాలంతా క్రమక్రమేణా తగ్గించుకుంటూ పోవాలి.
1: ఆల్ దీస్ సిల్లీ థాట్స్ షుడ్ బి రెడ్యూస్డ్.
0: ఇంద్రియాన్ని నిగ్రహించుకోవటము,
1: కంట్రోలింగ్ ద సెన్సెస్,
0: ఈ విధమైనటువంటి కోపతాప ఈ శస్వ డమ్మములంతా కూడా అరికట్టుకోవటము,
1: కంట్రోలింగ్ అవర్ యాంగర్ హేట్రెడ్ జెలసీ సో ఆన్,
0: నమస్కారాలు చేయటము,
1: అండ్ డూయింగ్ నమస్కార్
0: వర్ణన్ను చేయటము,
1: ఎక్స్ట్రోలింగ్ ఇవన్నీ
0: కూడా మంచిది కాదు.
1: దే ఆర్ నాట్ ప్రాపర్ గుడ్.
0: బాహ్య సంబంధమైనటువంటి ఒక వృత్తులు.
1: దే ఆర్ ఆల్ ఎక్స్టర్నల్.
0: కనుక ఈ గురు పౌర్ణమి నుంచి కూడాను
1: రైట్ ఫ్రమ్ దిస్ గ్రూప్
0: ఈ పవిత్రమైన భావాన్ని మీరు అభివృద్ధి పరచుకుని
1: డెవలప్ గ్రో మోర్
0: మీరు కూడా పవిత్రులైపోయి
1: యు బీ సీక్రెట్ ఫర్ యువర్
0: పరమశాంతిని పొందండి
1: అండ్ బి పీస్
0: ఆనందం ఉందండి
1: అండ్ హ్యావ్ దట్ ఎటర్నల్ డివైన్
0: ఆనందం ప్రతి మానవుడు కూడా ఆశించేటువంటి వ్యక్తి.
1: ఎటర్నల్ బ్లెస్ ఇస్ వాంటెడ్ బై ఎవ్రీబడి.
0: ఎప్పుడు వస్తుంది ఈ ఆనందము?
1: వెన్ కెన్ యూ గెట్ ఇట్?
0: కానీ మొట్టమొదట అన్నగత ప్రాణమైనటువంటి దేహం చేత.
1: ద ఫస్ట్ వన్ దిస్ హియర్ ఇస్ ద బాడీ.
0: అది అన్నగత ప్రాణమైనటువంటి దేహం చేత ప్రారంభమైంది.
1: The body born out of the food has got the life.
0: Pranamayam ayipoyindi.
1: And is full of life.
0: Manomayam ayipoyindi.
1: And there lies the mind thereafter.
0: Bodane aanand vijnanamayam vastundi.
1: And then comes the wisdom.
0: Aa vijnanamayam vachin tarvata aanandamayave.
1: Beyond the state of wisdom is present the state of bliss.
0: Kavi ee vijnanamayam varaku kudunu meer taginatundi sadhana cheskondi.
1: You should do all practices until you reach vijnanamaya. The wisdom.
0: Ee vijnanamunu meer poshinchukunnappude మీకు ఆనందమయం చిక్కుతుంది.
1: When once you sustain this wisdom, you can be blissful.
0: కనుక ఆనందంతో మీ జీవితాన్ని అభివృద్ధి గావించుకుని సుఖశాంతులతో పల జీవితాన్ని గడిపి ఇతరులకు ఈ జీవితాన్ని అందించడానికి ప్రయత్నించండి.
1: With this bliss, Bhagavan wants you to lead a happy and peaceful life and share this peace and the bliss with others.
0: ఈ ఆనందం అనేటువంటిది ఎంత గొప్పదో మీకు తెలియదు.
1: You cannot estimate the heights of bliss.
0: ఒక్కతూరి మనము ఆనందాన్ని అనుభవిస్తే ఒక చిన్న విషయము, అగ్ని ఉంటాది, అగ్నికి చిన్న పుల్ల కొనబోయి నువ్వు పెట్టు, ఆ పుల్ల కూడా అంటుకుని పుల్లంతా కూడా అగ్నిగా మారిపోతుంది.
1: Well, even if you carry a single match stick and get it burnt, well, the whole thing would be transformed into fire.
0: అదే విధంగానే స్వామికి సమీపంగా ఉంటుంది.
1: Being close to Swami,
0: స్వామి యొక్క మనోతత్వానికి మీరు సమీపంగా అయినప్పుడు ఆ మనోతత్వం మీలో కూడా ప్రవేశిస్తుంది.
1: When you are very close to Bhagavan, mentally you will also be divine.
0: మీ మైండ్ కూడా ప్రకాశవంతంగా ఉంటుంది.
1: Your mind also illumines.
0: అక్కడ కూడా మీ అంధకారాన్ని దూరం చేస్తుంది.
1: And you will be beyond the body.
0: మీ ఆనందాన్ని ప్రకాశింపజేస్తుంది.
1: And the bliss shines brilliantly.
0: కనుక ఇది మంచి కోసంగా భావించాలి మీరు.
1: It is set for your own good.
0: అయ్యో స్వామి ఈ విధంగా చెప్పాడని మీరు ఏమాత్రం బాధపడకూడదు.
1: Never feel sorry for what Bhagavan said.
0: ఈ బాధ కొడును మన ఆనందం కోసమని.
1: This pain is also for your good.
0: Pleasure is an interval between two pains.
1: Pleasure is an interval between two pains.
0: ఈ రెండు బాధల మధ్యలోనే మీకు ఆనందం చిక్కుతుంది.
1: And you find the pleasure as an interval between two pains.
0: పోతూ ఉన్నప్పుడు, వస్తుండేటప్పుడు పాదాల పైన పట్టడం ఇవంతా ఇతరులు కొడును చాలా కష్టంగా కనిపిస్తుంటారు.
1: As Bhagavan passes by, we fall at his feet and others feel so bad.
0: కనుక ఈనాడు ఇంద్రియ నిగ్రహము,
1: టుడే సెన్స్ కంట్రోల్,
0: పాద నమస్కారము,
1: అండ్ ది పాద నమస్కారం,
0: ఈ రెండింటిని సరైనటువంటి దీంట్లో మీరు వినియోగించుకోండి.
1: దీస్ టూ మస్ట్ బి ప్రాపర్లీ యూజ్డ్.
0: ప్రేమము జిత మనసే కహు రామ రామ రామ రామ రామ.

0: If an individual does not possess qualities which are good, virtuous and noble, truly speaking, he is no human being at all. If one does not possess this innate sense of being humble, how can one could call this person a person who boasts of a good and noble character? This is the word as it is, this is the truth as it is, that I am communicating to you.
1: Prema Swarupulara.
0: Embodiment of love.
1: Sakala Sadgunamulalo. పవిత్రమైనటువంటి ప్రేమనే ప్రధానమైనటువంటిది.
0: Out of all virtues, it is this pure sublime love which is the noblest.
1: ప్రేమకు రెండవ పేరే దయ.
0: Second name for love is compassion.
1: ప్రేమను ప్రేమించుకొనది అనంతముగా పెరుగునటువంటిదే ప్రేమ.
0: Love is that even as you keep loving it, it will grow.
1: ఒకానొక సమయమునందు తుకారాము ఈ ప్రేమను గురించి చక్కగా వివరిస్తూ వచ్చాడు.
0: Once upon a time, the saint Tukaram described love thus.
1: భగవంతుడా, ఏకాత్మ భావంతో నిన్ను పొందునదే జ్ఞానమని పెద్దలు చెప్పుదురు.
0: ఓ లార్డ్, ఎల్డర్స్ హావ్ టోల్డ్ us that which is obtained with a single minded purpose of devotion and dedication is
1: అద్వైత దర్శనమే జ్ఞానమని కూడాను గ్రంథములు బోధించుచున్నవి.
0: Is jnana or supreme knowledge. Further, you have understood what advaita or non dualism is, and that is jnana.
1: కాని ఈ అద్వైత మార్గములో జ్ఞాన మార్గమునందు నిన్ను పొందుటకు సామాన్యమైన మానవులకు సాధ్యం కాదు.
0: Though this is what elders have taught us, it is not possible for us to realize you, we ordinary mortals, to realize you through the path of jnana.
1: కనుక నాకు ఈ జ్ఞాన మార్గం అవసరం లేదు.
0: Therefore, I wish to have nothing to do with this path of jnana.
1: ఇంకా జప తప ధ్యానాది కర్మల ద్వారా ఈ కఠినమైనటువంటి కార్యము నేను చేయలేను.
0: అండ్ త్రూ ద మీడియం ఆఫ్ జప ఆర్ పెనన్స్ ఆర్ ధ్యాన మెడిటేషన్ ఆల్సో ఐ కెనాట్ రీచ్ యు.
1: ఇవన్నీ చేసినప్పటికీ నీవు చిక్కుదు అనేటువంటి నమ్మకం నాకు లేదు.
0: నౌ ఈవెన్ ఇఫ్ ఐ వర్ టు పెర్ఫార్మ్ ఆల్ దీస్ రిచువల్స్ ఐ హావ్ నో కాన్ఫిడెన్స్ దట్ ఐ కుడ్ అటైన్ యు.
1: ఒక్క ప్రేమ మార్గమునందు మాత్రమే నిన్ను సులభముగా వశం చేసుకునేటువంటి శక్తి నాకున్నది.
0: ఐ హావ్ దిస్ ఇన్నేట్ కన్విక్షన్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ పర్పస్ దట్ త్రూ ద మీడియం ఆఫ్ లవ్ అలోన్ ఐ కుడ్ పాసిబ్లీ సెక్యూర్ యు.
1: కనుక అట్టి ప్రేమని నాకు అభివృద్ధి ఇవ్వనట్టుగా దీవించమని ప్రార్థించాడు.
0: దేర్ఫోర్ ఓ లార్డ్ బ్లెస్ మీ దస్ దట్ ఐ మే సెక్యూర్ దట్ సబ్లైమ్ లవ్.
1: ప్రేమ అనగా కేవలము మనిషికి మనిషికి మధ్య ఉన్నటువంటిది ప్రేమని భావిస్తారు.
0: What does love mean? We tend to look upon it as a relationship between one individual and another.
1: Manishiki padarthamunaku madhyam unnatvanti oka ichcha shaktini prema ani kudanu mari kondaru cheptaru.
0: Or there are others who look upon love as this sense of liking between one individual and a material object.
1: Manishiki vishayamunaku madhyam unnatvanti sambandhame prema ani kani mari kontha mandi cheptaru.
0: There are yet others who talk about love as the link between a human being, an individual, and the material.
1: Ee vidhamga premanu ప్రపంచముతోన పదార్థముతోన విషయములతోన సంబంధము గావించుకున్నటువంటిది ప్రేమ అని దీని యొక్క అంతరార్థాన్ని బోధిస్తూ ఉంటారు.
0: ఇన్ దిస్ వే దే ట్రై టు డిఫైన్ లవ్ యాజ్ అన్ ఎక్స్టర్నల్ కమోడిటీ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ వన్ ఇండివిజువల్ అండ్ అనదర్, బిట్వీన్ వన్ ఇండివిజువల్ అండ్ ఆల్ ద మెటీరియల్ వరల్డ్ అరౌండ్ హిమ్.
1: కానీ నా దృష్టిలో ఇది ప్రేమని అయినప్పటికీ ఇది స్వార్థమైనటువంటి ప్రేమగా రూపొందుతుంది.
0: But in my view, this could be called love, all right, బట్ ఇట్స్ ఎ లవ్ విచ్ ఇస్ సెల్ఫిష్ ఇన్ నేచర్.
1: ఇది స్వప్రయోజన నిమిత్తమై ఆశించేటువంటి ప్రేమగా ఉంటుంటారు.
0: దిస్ లవ్ ఇస్ దాట్ విచ్ ఫర్దర్స్ యువర్ ఓన్ కాజ్.
1: స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగపెట్టేటువంటి ప్రేమ ఇది స్వచ్ఛమైనటువంటి ప్రేమ కానేరదు.
0: దాట్ విచ్ మోటివేట్స్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ యువర్ ఓన్ కాజ్ హౌ కెన్ ఇట్ బి ఎ ప్యూర్ లవ్.
1: ప్రేమ అన్నటువంటిది అప్పు ఇచ్చేటువంటిది కానీ అప్పు తెచ్చుకునేటువంటిది కానీ కాదు.
0: Love is not something which should be given on loan or taken on loan.
1: Kanuka paripurnamainatundi pavitramainatundi swachchamainatundi yokka prema swartharahitanga undali.
0: So that love which is sacredness and which is whole and pure should have no selfishness at all.
1: Nirmalamainatundiga undali.
0: It should be pure.
1: Phalarahitamainatundiga undali.
0: It should not seek any fruit.
1: స్వార్థరహితము ఫలరహితము పరిశుద్ధము అయినటువంటి ప్రేమని పవిత్రమైన పరమాత్మ ప్రేమగా నిరూపించవచ్చు.
0: That love which is selfless, which has no eye on the fruit, and which is not motivated by any selfishness, that is the love of God.
1: ఇందులో ఏ ఒక్కటి లేకపోయినప్పటికీ ఇది పరిపూర్ణము కానేరు.
0: If you do not see any of these qualities in it, it cannot be called true love.
1: ఇట్టి ప్రేమ ద్వారా భగవంతుని సులభంగా పొందడానికి అవకాశం ఉంటుంది.
0: ఇట్ ఈస్ త్రూ దిస్ ప్యూర్ అన్సల్డ్ లవ్ దట్ యు కెన్ సెక్యూర్ గాడ్.
1: ప్రేమలేనిటువంటి జీవితము, ప్రేమలేనిటువంటి యొక్క తత్వము, ప్రేమలేనిటువంటి మార్గము గమ్యాన్ని చేర్చలేదు.
0: ఎ లవ్ ఎ లైఫ్ డివైడ్ ఆఫ్ లవ్ ఎ నేచర్ డివైడ్ ఆఫ్ లవ్ ద పాత్ Devoid of love can never take you to the destination proper.
1: నేను అనేక పర్యాయాలు చెప్తుంటాను. ఈ హృదయం అనేటువంటి దాన్ని సాగు చేసేటువంటి పరిస్థితుల్లో మనము ప్రేమనే ప్రధానమైనటువంటి కీలకంగా పనిముట్టుగా మనము ఎన్నుకోవలసి వస్తుంది.
0: I have mentioned this on countless occasions before. If you wish to cultivate the field of your heart, it is love which has to be given a prominent role.

0: ఉండగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగది కృష్ణ గానము సేయగది. గోపికలు ఈ విధమైనటువంటి గానాన్ని ఆశిస్తూ వచ్చారు.
1: The Gopikas would sing out to Lord Krishna thus, O Lord, may we be able to cultivate this field of our heart wherein we can sow the seed of love. Let that become a sapling of love under the influence of a rain of love which in course of time will assume a river which is flooding and overflowing in love.
0: Suryunu nundi kiranamulu puttinattuga,
1: just as the rays originate from the sun,
0: samudramu nundi alalu puttinattuga,
1: and just as you have the waves on the surface of an ocean,
0: agni nundi kanamulu puttinattuga,
1: as you have sparks flying out from a fire,
0: daivamu nundi prema puttindi.
1: Love has its origin in God,
0: kanuka prema daiva swaroopame.
1: Therefore love is a very embodiment of God.
0: Ati sutramainatundi yantram dwara manavuni raktamunandu kasarinchetundi kanamulanu choochutumo. అదే విధముగానే మానవత్వం నుండి ఈ ప్రేమ అనేటువంటి యంత్రం ద్వారా పరమాత్మను చూచుటకు సాధ్యమవుతుంది.
1: ఈవెన్ యాజ్ యూ కెన్ ఫీల్ అండ్ సీ ద వీన్స్ అండ్ ద ఆర్టరీస్ విచ్ క్యారీ ద బ్లడ్ అక్రాస్ ద బాడీ, సో ఆల్సో యూ కుడ్ సీ అండ్ పర్సీవ్ దిస్ ఫోర్స్ ఆఫ్ లవ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్ ఆర్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లవ్.
0: కనుక పరమాత్మను మనము సందర్శించవలనన్నా కేవలం ప్రేమ ద్వారానే సందర్శించాలి.
1: If you wish to realize God, it is love alone which can confer on you this realization.
0: Prema sadhakunaku ati sulabhamaina margam.
1: Love, the path of love, is easy of reach of the common man.
0: Aithe idi swartharhitanga manam deeni upayoga pettukovali.
1: But then this love should be selfless in nature.
0: Prema prema nimittamai manam upayoginchukovali.
1: We should use love for love's sake.
0: Prema padartha nimittamai kadaneetundi satyanni gurtinchali.
1: Love should not be geared up to a material thing or possession.
0: Prema ane rendu aksharamula padamula lopane iha paramulu kudanu imidi untunnavi.
1: Now these two syllables pre and ma, which make up prema, that is love, you can get that which is in this world and the world beyond.
0: Aakasham nundi kurisinatundi varshamu parvathamula paina padavachunu nadullo padavachunu samudramulo padavachunu bhoomi pai padavachunu.
1: The rains which come pouring down from the sky above could fall on the mountain, could fall in the rivers, could become part of the ocean, could also fall on the earth.
0: Aithe ee meghamula varshamu samattanga undinappadikini parishuddhanga undinappadikini padina pradesham yokka swabhava swaroopanni kudanu idi kontha varakunu maarpu chendutundi.
1: Now the rain that comes down thus is pure as far as its basic nature goes. But what becomes of it depends upon the thing on which it would ultimately fall.
0: Isukalo varsha jaladhara inkipo,
1: like if this rain were to fall on a beach of sand, it will sink, it will be
0: nallaregadi bhoomi pai padina adu nilchipo,
1: whereas if it were to fall on a plateau, it could remain thus.
0: ముత్యపు చిప్ప పైన పడినా అది ముత్యములుగా మారు.
1: ఇఫ్ ఇట్ వర్ టు ఫాల్ ఆన్ ఎ షెల్ ఇట్ కుడ్ బికమ్ ఎ పెర్ల్.
0: అదే విధముగానే నల్లరేగడి పైన పడినటువంటి యొక్క జలము నల్లగా మారిపోతుంది.
1: ఇఫ్ ఇట్ వర్ టు ఫాల్ ఆన్ ఎ సర్ఫేస్ విచ్ ఇస్ డార్క్ అండ్ బ్లాక్ ఇన్ కలర్, ఇట్ వుడ్ అస్యూమ్ దట్ కలర్.
0: ఎర్ర భూమి పైన పడినప్పుడు ఆ నీరు ఎర్రగా రూపొందుతుంది.
1: ఇఫ్ ద సేమ్ రెయిన్ వర్ టు ఫాల్ on a sheet which is red in color,
0: samudramulo padinappudu ivu uppaga mari potundi,
1: the rain will be red in color. If it falls in the ocean, it will become saltish.
0: Nadilo padinappudu tiyadanamulo tiyaga roopondutundi.
1: If it is part of a river, it will become sweetness itself.
0: Adhe vidhamugane prema paramatma swaroopam ainappatikini vari vari hrudaya paripatmanu patti ee prema swarthanga పరార్థంగ స్వప్రయోజనంగా ఫలరహితంగా స్వార్థరహితంగా ఈ రూపొందుతూ వస్తుంటాడు.
1: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ లవ్, గాడ్స్ లవ్ ఈస్ ప్యూర్ ఇన్ ఇట్స్ బేసిక్ నేచర్, బట్ డిపెండింగ్ అపాన్ ద రిసెప్టికల్ ఆన్ విచ్ యూ కెన్ ఫైండ్ దిస్ లవ్, ఇట్ విల్ టేక్ అప్ డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ బీయింగ్ సెల్ఫిష్.
0: ఈ కారణముల చేత
1: అండ్ సో ఆన్
0: భగవంతుని కూడాను మనము కొన్ని రకమైనటువంటి గుణములు కలవాడిగా మనము విశ్వసిస్తున్నాము.
1: It is because of this that we look upon God as one who has attributes and qualities.
0: భగవంతుని యందు ఎట్టి మార్పులను రేవు రావు.
1: But actually speaking, God has no qualities. He does not undergo any change.
0: ఇది మానవుల యొక్క భావ మార్పులే.
1: This change that you attribute to God is a reflection of man's thinking. It is man's own way of changing and looking at things.
0: యద్ భావం తద్ భవతి అని తన భావములే తనక ఆ రూపాన్ని రూపంగా ప్రతిబింబిస్తూ వస్తున్నాయి.
1: The way you look at things gives you a form and shape.
0: నిజమైనటువంటి శుద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకం కలిగినటువంటి యొక్క మానవత్వంలో ఇది ఏమాత్రం కూడాను మార్పులు చెందదు.
1: Now the nature, the human nature, which is pure, which is selfless, certainly in the same manner will not undergo any change.
0: కాగితమునందు చిత్రించినటువంటి పూల లత ఎంత గాలి వచ్చినప్పటికి, ఎన్ని విధమైనటువంటి పెనుగాలు వీచినప్పటికి ఆ లత ఏమాత్రము ఆడదు.
1: Now if you were to draw a garland of flowers on a piece of paper, whatever might be the intensity of the breeze that is blowing, these flowers are not displaced. They are not shaken off the paper.
0: అదే గాలి సహజమైనటువంటి ప్రాకృతమైనటువంటి లతలను అనేక విధములుగా ఆడిస్తుంది.
1: The same breeze, if it were to blow across a natural creeper of flowers, it will shake the creeper.
0: కనుక ప్రాకృతమైనటువంటి ప్రేమలు కొన్ని విధములైనటువంటి యొక్క దూషణ భూషణ తిరస్కారములకు కాని విమర్శలకు కాని అటు ఇటు ఆడుతాయి.
1: So in the same manner, that which you see in the world around you, in nature, tends to shake and respond to things like criticism or praise and so on.
0: Nitya satya nirmalamainatvanti yokka hrudaya sthayilo hattukunnatvanti yokka prema elanti deeni kudanu marpu chendadu, adi aadadaniki veelu undadu.
1: Whereas that pure love which is firmly implanted in your heart remains unshaken, whatever be the intensity of the external
0: influence.
1: Now it should not be that the outside influences will affect our own thoughts and feelings.
0: ఏ ప్రదేశములో ఉండినప్పటికీ మన విశ్వాసం అనేటువంటిది సుస్థిరమై ఉంటుండాలి.
1: Wherever we might be, our sense of faith and conviction should be unshaken.
0: దీనిని గోపికల దగ్గరికి వచ్చినటువంటి ఉద్ధవుడు తిరిగి కృష్ణుడి దగ్గర చేరి వారి యొక్క భక్తి ప్రపత్తుల యొక్క స్థిరతత్వాన్ని కృష్ణుడికి చెప్పుతున్నాడు.
1: It is in this context that we look at this incident involving Uddhava, who once came along to see and visit the Gopikas, and he saw for himself the love and the devotion that the Gopikas had for Krishna, and he returns to Krishna.
0: Krishna attalu mottukunna mari bhattalu kattulu nooruchunna nooretharu kopaginchuru etakegaru bhitila boru గోపికలు పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు అత్తలు మొత్తుకున్నారు.
1: ఉద్ధవ ఇస్ రికౌంటింగ్ టు కృష్ణ ద డివోషన్ ఆఫ్ ది గోపికస్ దట్ హీ హ్యాడ్ హింసెల్ఫ్ సీన్. ఓ కృష్ణ, ఈవెన్ యాజ్ ది మదర్స్ ఇన్ లా ఆర్ బెంట్ అపాన్ హారసింగ్ దెమ్ టు ది ఎక్స్ట్రీమ్ అండ్ ద హస్బెండ్స్ ఆర్ షార్పనింగ్ దేర్ నైఫ్స్ అండ్ స్వర్డ్స్ బై వే ఆఫ్ హార్మింగ్ దెమ్,
0: నోరెత్తరు.
1: The Gopikas would not utter a single word.
0: భీతిల బోరు.
1: Nor are they given to any state of undue anxiety or fear.
0: కారణం కొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు కాగితం పైన ప్రింట్ వేస్తే ఏ విధంగా ఆ చిత్తరువు ఆ యొక్క కాగితం రెండు కూడా ఏకమై ఉంటుంటాదో అదే విధంగానే వారి చిత్తములనేటువంటి యొక్క పొత్తమునందు భగవంతుడు హత్తుకుని పోయి ఉన్నాడు.
1: They are firm and steady and are full of equipoise. What's the reason? The simple reason is Krishna is firmly implanted in their hearts, just as a picture is printed on a piece of paper. It cannot be separated, it cannot be shaken or moved.
0: అదేవిధముగానే హృదయం అనేటువంటి యొక్క దీనిలో మన ప్రేమ హత్తుకుని పోవాలి.
1: The same manner, in this heart of ours, love should be firmly implanted. It should become part of it.
0: మన ప్రేమ రాలిపోయేది, పారిపోయేటువంటిదిగా ఉంటుండకూడదు.
1: Our love should not be one which tends to fall away or which tends to run away from us.
0: రాలిపోయేటువంటిదిగా కూడా ఉంటుండకూడదు.
1: Nor should it be one which can be discarded.
0: వాడిపోయేటువంటిదిగా ఉండకూడదు.
1: It should not fade away, it should not wither away.
0: ఇలాంటి నిశ్చల నిస్వార్థ ఫలరహితమైనటువంటి యొక్క ప్రేమనే సత్యమైనటువంటి ప్రేమ.
1: It is this steady love, it is this selfless love, it is this sublime love which could be called true love.
0: ఇట్టి ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మని పొందుటకు సాధ్యమవుతుంది.
1: Through this medium of love, such love, one could get God whose love personified.
0: సర్వసామాన్యంగా మనం విచారించి చూచినా అర్థమవుతుంది.
1: Now, even in our commonplace things, if only we were to look a little deeper, we can understand the significance.
0: ఉదయించినటువంటి యొక్క సూర్యుని మనం పరికించాలనుకుంటే ఒక టార్చ్ లైట్ పెట్రోమాక్స్ లైట్ ఏదో ఒక విధమైనటువంటి దీన్ని ఆధారంగా తీసుకుని చూడనక్కర్లేదు.
1: The sun which rises in the early hours of the morning, you wish to see this sun. Now you don't have to make use of an artificial thing like a torch light or a kerosene lamp and such other artifices.
0: Suryuni yokka prakashamtone suryuni chudachu.
1: You can view the sun through the effulgence of the sun.
0: Chandruni yokka challadanamu telladanamtone chandruni kuda nu manam chudavachu.
1: Likewise, you could see the moon through the coolness that the moon radiates.
0: Ee surya chandrulu chusutaku maroka deepamlo manaku akkaraledu.
1: So to see the sun or the moon, you don't need an external source of light.
0: Adhe vidhamgane జ్ఞాన ప్రేమలను మనము దర్శించవలనన్నా జ్ఞాన ప్రేమల చేతనే దర్శించాలి.
1: The same manner, if you wish to have this sense of knowledge and this sense of love, the media should be adopted our knowledge and love again.
0: కనుకనే ప్రేమనే ప్రకాశము.
1: Therefore, love is this effulgence.
0: ప్రేమనే ప్రాణము.
1: Love is verily your life.
0: ప్రేమనే దైవము.
1: Love is God.
0: కనుక ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుణ్ణి పొందుటకు ప్రయత్నించాలి.
1: You should strive therefore to secure God through the medium of love.
0: ఇది పవిత్రమైనటువంటి ప్రేమని పరమాత్ముడు కోరుతుంటాడు.
1: It is this pure love that God seeks of you.
0: కానీ ఈ ప్రేమను అర్థం చేసుకోలేనటువంటి మానవులు దీనిని అనేక రకములుగా భావించి దీనిని కొన్ని విపరీతమైనటువంటి అర్థములుగా తాము గుర్తించుకొని తద్వారా వారు కొంత తబ్బిబ్బైపోతుంటారు.
1: But man does not understand the nature of this pure love. He gives it distorted versions, different interpretations, in the process gets confused.
0: ఈ మార్పులు తమ ప్రేమలో ఉండినటువంటివే కానీ పరమాత్మని ప్రేమలో కనిపించవు.
1: The changes that he witnesses are because of his own sense of love taking different forms. It has nothing to do with God's love.
0: స్థిరముగా ఉండినటువంటి జలములో చంద్రబింబములు స్థిరంగానే కనిపిస్తుంటాయి.
1: A water which is steady, you could see the reflection of the moon also in a steady manner.
0: చలించేటువంటి జలములో ఉండినటువంటి చంద్రుడు చలిస్తూనే ఉంటుంటాడు.
1: Let the same water be not steady, then the reflection of the moon also will not be steady.
0: Malinyamainatundi jalamlo kanipinchetundi chandrudu malinyangane untunnattuga.
1: Water which is dirty and impure, the reflection of the moon also will likewise be
0: dirty. Kani ee sthirattamu ee chalattamu ee malinyamu jalamude kani andulo pratibimbinchetundi chandrudiki e maatramu kudanu sambandham ledu.
1: Now the point is, this wavering nature, this dirt and the filth that you have seen in the water is the nature of the water. It has nothing to do with the moon.
0: Kanukane మన హృదయము చలించేటువంటి రీతిగా ఉండినప్పుడు అందులో కూడా నువ్వు భగవంతుడు చలించినట్టుగానే కనిపిస్తుంది.
1: The same manner, if our heart were to be wavering, then God who resides within would also appear to be wavering.
0: తమోగుణంతో నింపుకున్నటువంటి హృదయములో భగవంతుడు తమస్సుగానే కనిపిస్తాడు.
1: Like, if the heart is full of this tamoguna, God appears to you as tamas.
0: పరిశుద్ధమైనటువంటి సత్యమైనటువంటి నిత్యమైనటువంటి భావంతో నింపుకున్నటువంటి హృదయంలో భగవంతుడు కూడాను సత్యనిత్యంగానే నిరూపిస్తాడు.
1: On the other hand, the heart which is sacred, which is real, permanent and lasting, then God also will be assuming the same form.
0: ఈ వ్యక్తి యొక్క తమస్సు కాని ఈ వ్యక్తి యొక్క చంచలత్వములు కాని ఈ వ్యక్తికి పరిశుద్ధములు కాని భగవంతుడు ఏమాత్రం కూడాను సంబంధము కాదు.
1: So God has nothing to do with what this individual has in his heart, whether it is tamasic, whether he is a wavering nature, whether he has kept it pure and sacred.
0: అన్నింటియందు భగవంతుడు పరిశుద్ధమై పవిత్రమయ్యే ఉంటుంటాడు.
1: Because in everything, God ever remains as pure and sacred and noble.
0: కనుక మానవుని భావమును పురస్కరించుకొని మాధవ తత్వాన్ని మనము నిర్ణయించుకుంటూ ఉన్నాము.
1: So what we are doing is, we take a look at what man is and thereby paint God.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a mistake.
0: కనుక మనలో ఉండినటువంటి భావమును పరిశుద్ధంగా ఉంచుకొని చలించని మనసును భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: So So our thoughts should be pure. We should have an unwavering sight. And we should have all that is noble in us and thereby look upon God. How is it possible to achieve this?
0: మనం అర్పితముగా వించాలి.
1: వి షుడ్ ఆఫర్.
0: ఏ హృదయంబు నొసగితి మోయిసె నాకు మగిడి దానిని అర్పింతు మహితమూర్తి పరగ వేరేమిదెత్తు నీ పాద అర్చనకును.
1: వాట్ ఈస్ ద ఆఫరింగ్ దట్ యు హావ్ టు మేక్ టు ద లార్డ్? ఓ లార్డ్, ద వెరీ సేమ్ హార్ట్ that you have endowed me with, I am making an offering of it. What else could I possibly give you, could I offer to you?
0: Anjali kintu anduko vayya neevu.
1: I am offering this heart through my own intense, sincere prayers. Oh Lord, be merciful as to
0: accept.
1: There is nothing new that I can offer to you.
0: Neevu ichchinade neeku arpitam chestunna.
1: What you have given me, I am offering it to you.
0: గంగను నిలుచుకొని కేశవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, వసుదనాయ నమః. ఈ గంగ నీళ్లు గంగకే వదులుతున్నాడు, వీళ్ళ తాత సొత్తు ఏమీ వదలలేదు.
1: లైక్ యు ఆర్ స్టాండింగ్ నీ డీప్ ఇన్ ద రివర్ గంగా ఆర్ గంజెస్ అండ్ యు ఆర్ టేకింగ్ కప్ ఫుల్స్ ఆఫ్ వాటర్ అండ్ ఆఫరింగ్ బ్యాక్ టు గాడ్ అథరింగ్ డిఫరెంట్.
0: ఈ గంగ తన జనముల కృతంగా అర్పితం చేయమని గంగ కోరలేదు.
1: What you are doing is offering to the Ganges river the water which is itself.
0: అదే విధంగానే భగవంతుడు అనుగ్రహించినటువంటి సంపదలను కానీ, బలమును కాని, గుణమును కాని, ప్రేమను కాని భగవంతునికి అర్పించటంలో తన యొక్క గొప్పతనం ఏమాత్రము ఉండదు.
1: There is nothing from your side that you are offering. The same manner what God has given to you, the same things you make an offering of those. There is nothing outside of these.
0: భగవంతునికి నేను ఇది చేశాను, అది చేశాను అని అనేక విధములుగా మనము కొంత బలహీనమైన మనసుతో మనం భావిస్తుంటాం.
1: We tend to show up our own weakness when we keep proclaiming, I have done this, I have done that for God.
0: ఇట్టి దానికి భగవంతుడు ఏమాత్రం కూడాను లొంగడు.
1: God can never be impressed by such superficial acts.
0: నీవు ఇచ్చే పదార్థమును కానీ, అర్పితం చేసేటువంటి యొక్క జగత్సంబంధమైనటువంటి విషయములకు కానీ భగవంతుడు ఏమాత్రము కట్టుబడడు.
1: He can never be bound by what you offer in a materialistic sense of the word.
0: ఏ హృదయంతో చేస్తున్నావు, ఏ భావంతో నీవు అర్పితం గావిస్తున్నావు అని నీ హృదయ భావాన్ని తాను పరికిస్తూ ఉంటాడు.
1: You would rather look at the heart, the feeling behind, the motive behind every action of yours.
0: భగవంతుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని అనుకోవటం కూడా మన భ్రాంతియే.
1: It is also a case of sheer illusion on our part to feel God is here or God is there.
0: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
1: Because God is present everywhere.
0: అయితే కొన్ని కొన్ని ప్రాంతములు ఎందు మాత్రమే, కొన్ని కొన్ని ప్రదేశములు ఎందు మాత్రమే మనం గుర్తించడానికి వీలయ్యేటువంటి స్థితిలో మనకు గుర్తిస్తూ కనిపిస్తూ ఉంటుంది.
1: బట్ ఇట్స్ ఓన్లీ అండర్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ సర్టన్ ప్లేసెస్ ఇన్ ద సిచ్యువేషన్స్ దట్ వీ కెన్ రియలైజ్ దిస్.
0: ఇది మన యొక్క పరిశుద్ధతకు ఒక చిహ్నంగా ఉంటుండాలి.
1: అండ్ దిస్ ఇన్ టర్న్ ఈస్ అన్ ఇండెక్స్ టు అవర్ ఓన్ సెన్స్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ పర్సన్.
0: ఎవరి హృదయము నిర్మలంగా ఏ కాలమునందు చింతించునో ఆ కాలమునందు, ఆ యొక్క సమయమునందు మాత్రమే భగవంతుడు సాక్షాత్కరిస్తుంటాడు.
1: లైక్ ఎ పర్సన్ విత్ ఎ ప్యూర్ హార్ట్ steadily thinking about him, meditating upon him, God shows himself to this person.

0: ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా. పొట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా.
1: You often indulge in this talk that at that time he was in Shirdi and now he is in Parthi. This is your way of interpreting events, because at all times, at all points, under all situations and circumstances, Sai has always been present in the eyes of a true devotee. Only you have to look out to him with open eyes and he responds and he comes forth to you. Sai is not one, the Lord Sai is not one who can be influenced and carried away by empty words, nor does he indulge in empty words and empty assurances. He is there for all to see, perceive and experience at all times, if only you have the purity of thought and purpose.
0: Gattu jeppu matanna varala gatti modalu patti chudega pattu battalu gatti baba chuttu tirige పొట్టి బాబా కన్ను విప్పి చూడరోరన్నా. పొట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా. గట్టు చెప్పు మటన్న వారల గట్టి ఓడలు పట్టి చేయును పట్టుబట్టలు గట్టి భక్తుల చుట్టూ తిరిగే పొట్టి బాబాను కన్ను విప్పి చూడరోరన్నా.
1: He is not one who is influenced or carried away by empty words and empty actions. Those devotees who cry out to him, O Lord Sai, come to our assistance and help us cross this ocean, he is verily there, firmly giving them his support and his assistance. But at the same time, what is this Sai? He is a tiny, small person who is there for you.
0: Short.
1: And a short person. Tiny, small and short person who's there, if only you were to look around, and there he is.
0: Kanuka Sai konni samayam lopala chala ullasanga utsahanga tamashaluga palakaristu untadu.
1: Now it's in Sai's nature that at times he indulges in pranks and being playful, and he is enthusiastic.
0: ఏవి చెప్పినా, ఏవి చేసినా, ఏవి తలచినా ఇందులో అంతరార్థములు లేకపోలేదు.
1: బట్ ఇన్ వాట్ ఎవర్ హీ డస్ ఆర్ సేస్ దేర్ ఈస్ అ డీప్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: అయితే అందరూ ఈ అంతరార్థాన్ని గుర్తించుకునేటువంటి శక్తి సామర్థ్యములు కలిగి ఉండరు.
1: బట్ నాట్ ఆల్ ఆర్ గివెన్ ద కెపాసిటీ టు లుక్ ఇన్ టు దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: వారి వారి శక్తి సామర్థ్యములు పురస్కరించుకుని వారు సాయి మాటలను సాయి భావములను వేరు వేరు రీతిగా తలచుకుంటూ ఉంటారు.
1: In keeping with their own capacity and in their own strength of perception, they give different interpretations to what Sai says or does or means.
0: Kani inta matram cheta Sai yokka matalaku kani Sai yokka nadakalaku kani Sai yokka vishayamulaku kani ee matram kuda nu lotu garugadu.
1: But it's only your interpretation that you try to place upon these words and actions of Sai. But every word and action of Sai is repugnant with meaning and significance.
0: Sai matalu patuttam lekapoledu.
1: And it's not as if Sai's words have no strength of purpose.
0: Sai matalu yendu nirantaram kudanu shakti yokka satyamu satyamu yokka bhaktamu ee yokka bhavamu yokka reeti kudanu imidi untuntadi.
1: In every word of Sai there is this energizing force, there is this supreme sense of conviction, and there is this force.
0: తాత్కాలికంగా అది ఏదొక రీతిగా కనిపించినప్పటికీ మున్ముందు దాని యొక్క స్వరూపాన్ని మనము చక్కగా దర్శించవచ్చు.
1: Momentarily, of course, you may not be able to understand what it connotes, but gradually you will be able to perceive the significance.
0: మొన్నటి దినము feeling on desires అనేటువంటి విషయంలో సాయి ఏమాత్రము ఆశించటం లేదని, మీరు క్రోడీకరించినటువంటి యొక్క ఈ ధనమును మీరే అందుకోమని సాయి సంబోధించాడు.
1: లైక్ ద అదర్ డే వైల్ డిస్కోసింగ్ టు యూ, Sai had talked about this scheme of stealing on desires. He went on to elaborate that he has nothing to do whatsoever with this money, and all that has been accumulated thus could be used by you for your own benefit.
0: Sai ki ilanti vishayamlo pala kinchittaina kudanu abhilasha kani abhiruchi kani aasha kani ledaneetundi satyanni meeku teliyakapoyinappudiki nenu teliyajeptunnanu.
1: Now you may not know this truth, but I am making it a point to impress upon you the truth and the truth proper. And that is that Sai has no liking, has no hope for, or has no aspiration for things which are material.
0: Manasu, mata, nadata, manishi kokkati aina.
1: If there were to be perfect harmony between one's thought, word and deed,
0: atane satyavantu.
1: He is a man of truth.
0: ఈ మూడింటిలో ఏమాత్రమైనా భిన్నంగా భిన్నంగా జరిగినా అతను అసత్య స్వరూపుడు.
1: If there were to be a contradiction between one's thought, word and deed, then he is an unreal person.
0: ఈ సాయి సత్య సాయి.
1: Now this సాయి is సత్య సాయి.
0: సాయి మాట, సాయి సంకల్పము, సాయి యొక్క చర్యలు మూడు ఒక్కటిగానే ఉంటుంటాయి.
1: So the word of Sai, the thought of Sai and the action of Sai would always be in perfect harmony.
0: కేవలం ప్రోగు చేసినటువంటి 60 లక్షలు తిరిగి మాటలతో చెప్పినటువంటిదే మాత్రమే కాకుండా దాన్ని క్రియగా నిరూపించేటువంటి ఒక తత్వము సాయి తత్వము.
1: So this talk about 60 lakhs which have been accumulated, it is not as if he was talking merely to impress you. He would like to show it to you in action what he really meant.
0: నాకు 60 లక్షలే కాదు 60 crore వచ్చినప్పటికీ అరకాసుగా కూడా నేను భావించను.
1: ఇట్ ఈస్ నాట్ మియర్లీ 60 lakhs బీయింగ్ గివెన్ టు మీ. ఈవెన్ ఇఫ్ 60 crore ఆఫ్ రూపీస్ వర్ టు బి గివెన్ టు మీ, ఐ వుడ్ డిస్కార్డ్ ఇట్ యాజ్ ఐ వుడ్ డిస్కార్డ్ ద మోస్ట్ ఇన్సిగ్నిఫికెంట్ పైసా.
0: సాయి ఆశించేది ఒక్క నిర్మలమైన ప్రేమను మాత్రమే.
1: ఆల్ దట్ సాయి ఆస్క్స్ ఫర్ ఎవర్ ఈజ్ ప్యూర్ అన్సలీడ్ లవ్.
0: అట్టి వారికి ఏమైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటుంటాను.
1: అండ్ ఎ పర్సన్ హూ గివ్స్ దిస్ ప్యూర్ లవ్ టు హిమ్, సాయి ఇస్ ప్రిపేర్డ్ టు గివ్ ఎనీథింగ్. నన్ను
0: నేనే ఇచ్చుకుంటాను.
1: సాయి విల్ గివ్ హింసెల్ఫ్ టు సచ్ ఎ పర్సన్.
0: ఈ సత్యాన్ని కొంత సందిగ్ధావస్థలో ఉండినటువంటి వ్యక్తులు చక్కగా గుర్తించాలని నేను ఆశిస్తున్నాను.
1: Now I would particularly wish that those people who are assailed by doubt from time to time should understand this clearly.
0: మానవుని యొక్క మనసు మహా చంచలత్వమైనటువంటిది.
1: Man's nature and mind at times is wavering in nature.
0: నిరంతరము కూడాను ఒక విధమైనటువంటి ఆలోచనలతో ఇది పవిత్రమైనటువంటి భావాన్ని ప్రక్కకు నెట్టుతూ ఉంటుంది.
1: All the while, because of this continuous thinking process, the mind tends to discard that which is good and noble.
0: కనుకనే అర్జునుడు కూడాను చంచలం మీ మనకృష్ణ ప్రమాద బలవద్రుడము. కృష్ణ, ఈ మనస్సు చాలా ప్రమాదమైనటువంటిది, చాలా బలమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది, మహా చంచలమైనటువంటిది.
1: That's why Arjuna had this to say about the mind to Krishna. No doubt, Krishna, the mind is a very powerful thing. It can really achieve wonders, but at the same time it is of a wavering type.
0: కనుక అలాంటి చంచలత్వాన్ని మీరు కొంతవరకు స్థిరపరచుకొని ఇలాంటి భావములో ఇలాంటి సమావేశముల్లో చేరినప్పుడు కలిగేటువంటి యొక్క భావములను కొంతవరకును నిగ్రహించుకొని సరైన మార్గంలో ప్రవేశపెట్టుటకు ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను.
1: So I'm hoping that this wavering nature of the mind be arrested by you. Exercise a strict control over the mind and let it not get influenced by superficial considerations.
0: భగవంతుడు సర్వజ్ఞుడని ఒక వైపును చెప్పుతూ, సర్వవ్యాపకుడని మరొక వైపును చెప్పుతూ, సర్వశక్తిమయుడని ఇంకొక వైపును చెప్పుతూ మధ్య మధ్య ఇలాంటి సందేహాలకు అవకాశం ఇచ్చటంలో ఇది కేవలము బలహీనమైనటువంటి హృదయమని బయటపడుతుండాలి.
1: On the one hand you keep proclaiming God as being omniscient, omnipotent and omnipresent. On the other hand you are led away through a feeling of doubt. And this is a true index of your weakness.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను మన యొక్క మాటలకు తగినటువంటి విశ్వాసాన్ని కూడాను తగిన తోడు చేసుకోవాలి.
1: Whatever may be the provocation, whatever may be the circumstances, your word should uphold your conviction.
0: ఎవరైనా దీనికి విరుద్ధంగా మాట్లాడిన సమయంలో మన మనసు చెలించిపోతుంటది.
1: Now if somebody were to utter something contradictory to what we believe, we tend to get influenced.
0: ఈ విధంగా చెలించిపోయేటువంటి మనసును, ఈవించిగా భ్రమించిపోయేటువంటి మనసును మనం భగవంతునికి ఏ రీతిగా ప్రీతి కలిగించదు.
1: This mind which is influenced us and which shakes at the very mention of something which we do not really have in mind what's the use of offering such a mind and heart to God?
0: నీవు భగవంతుడు కలడని నీ విశ్వసిస్తున్నప్పుడు ఎవరైనా నీకు ఎదురేది భగవంతుడు లేడు నీ విశ్వసించడానికి సాధ్యం కాదు ఇది మూఢనమ్మకము అని వాదించినప్పటికీ
1: Now even as you are trying to say that there is God, you have firm conviction and belief that there is God, somebody comes along and challenges you and he starts saying there is no God.
0: దానిని ఎదుర్కొనేటువంటి యొక్క శక్తి సామర్థ్యాన్ని మనం సంపాదించుకోవాలి.
1: We must have the strength to face up to this challenging remark or statement from the other side.
0: ఇది సంపాదించుకుంటే లభించేటువంటి పదార్థం కాదు. విశ్వాసము బలపరచుకోవాలి.
1: This is not something which can be accrued from the outside. It is your own sense of faith that should grow from within.
0: ఇందులో రెండు తెగలు ఉంటున్నారు ప్రపంచంలో.
1: Now in this world there are two categories of people.
0: భగవంతుడు లేడు అనేటువంటి తెగ ఒకటి.
1: One category is that which proclaims there is no God.
0: ఉంటే చూపగలవా అని మరొకటి.
1: The second category, okay, if God does exist, can you show him to me?
0: భగవంతుడు లేడు అని చెప్పేటువంటి వాడు భగవంతుని చూపు అనేటువంటి దానికి అధికారుడే కాదు.
1: Now one who says there is no God, how can he ask you to show God to him? He has no right.
0: లేడు అని తానే చెప్తున్నప్పుడు చూపు అనేటువంటి అధికారం తనకి ఎక్కడుంది?
1: Like he says there is no God, where has he the right to ask you to show God to him?
0: లేడు, తనకు లేడు.
1: Now there is no God, yes, as far as he is concerned.
0: మనపైన ఈ ఒత్తిడి తేవడానికి అధికారం లేదే.
1: He has no right to bring such a pressure on us.
0: అప్పుడు మనం ఏమి జవాబు చెప్పాలి?
1: What's the answer that we give?
0: అయ్యా, దేవుడు లేడు అని నీవు అంటున్నావు, ఉన్నాడని నేనంటున్నాను. నీకు లేకుండా పోవచ్చు, నాకు ఉన్నాడు. నా దేవుడు లేడని చెప్పడానికి నీవెవరు? నీకేం అధికారం?
1: What you should answer back is, look here, you are saying there is no God. I am maintaining there is God. As far as I am concerned, God exists. And the God who exists for me, what right have you to say that he does not exist?
0: నీ దేవుడు నీకు లేకపోవచ్చు.
1: Your God may not exist for you.
0: నా దేవుడు లేడంటే నీకేం అధికారం లేదు.
1: But you have no right whatsoever to say that my God does not exist.
0: ఈ విధమైనటువంటి దీంతో మనం ఎదుర్కోవడానికి తగినటువంటి ధైర్యాన్ని విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: It is this strength of purpose and conviction that we should project in such situations.
0: ఉంటే చూపగలరా అని కూడాను వారు కొంత రెండవ ప్రశ్న.
1: Now the second category, okay, if God exists, can you show him to us?
0: దీనికి రెండో జవాబు, నీకు చూడాలని ఆశ ఉంటే నన్ను అనుసరించు.
1: The answer that you must give is, if you wish to really see God, follow me.
0: నన్ను అనుసరించకుండా ఉంటే చూపమంటే ఏ రీతిగా చూపడానికి సాధ్యమవుతుంది?
1: You do not wish to follow me and you want to see God. How is it possible?
0: నీకు చూడాలని ఆశ ఉన్నప్పుడు విశ్వసించు, దాన్ని అనుసరించు, తప్పక చూడగలవు.
1: You have the wish to see God. Then be of that faith and follow that faith of yours.
0: పాలలో వెన్న ఉన్నదని నా వాదన.
1: Now I maintain that there is butter in milk.
0: ఉంటే చూపమని వారి వాదన.
1: The other side says, okay, if the butter is there, show the butter to me.
0: అప్పుడు మనం ఏ రీతిగా జవాబు చెప్పాలి?
1: What's the answer that we give?
0: అయ్యా, పాలను పెరుగుగా చేయి.
1: Oh man, make this milk into curd.
0: పెరుగును మరించు.
1: And churn this curd.
0: తరువాత ఈ వెన్న నీకు బయటపడుతుంది.
1: Then the butter is there for you to see.
0: అంతేకాని పాలను చేతిలో పెట్టుకుని పాలు పాలు పాలు పాలు పాలు పాలని 10 సంవత్సరంలో ప్రయత్నం చేసినప్పటికీ పాలైనా చెడిపోతాయి కానీ వెన్న మనకు తేలదు.
1: On the other hand, you hold this vessel full of milk, go on talking about it as milk, milk, milk. You stand like this for 10 years, you can never get butter.
0: పాలలో ఉన్నటువంటి వెన్నను మనం దర్శించాలనుకుంటే దానికి చేయవలసినటువంటి కొన్ని కర్మలు చేయాలి.
1: It will get decomposed. If you wish to see the butter in the milk, then you must do what?
0: చేయవలసిన సాధనలు కూడాను మనం చేసి చూడాలి.
1: You must perform the sadhana that has to be done.
0: సక్రమమైన మార్గాన్ని మనం అనుసరించక పాలలో ఉన్నటువంటి వెన్న మనకు పైకి రావాలంటే ఏ రీతిగా రాగలదు?
1: We don't do what we have to do in order to see the butter and we want to see the butter.
0: మూర్ఖత్వము అంటారు.
1: This is a case of foolishness proper.
0: పూర్వము రామాయణ కాలము లోపల జనక మహారాజు ఆస్థానం లోపల పంచశిఖుడు ద్విశిఖుడు అనేటువంటి గొప్ప వీరు ఉండేటువంటి వారు పండితుడు. అందులో ఇలాంటి వాదకులు ఇద్దరు వచ్చారు.
1: Now there were two important pundits who had this liking for debate and argument and
0: వీరిని ఆ కాలం లోపల కొన్ని విధమైనటువంటి నాస్తికులు అని చెప్తూ వచ్చారు.
1: Now these pundits in those days were styled the non-believers, atheists.
0: ఇలాంటి వారు ఈ దిశికులు పంచశిఖుని దగ్గరకు వచ్చి మేము మీతో వాదించాలి అని ప్రయత్నించారు.
1: Now there were these two Panchasika and Visika. These two were learned scholars, pundits, and those who were firm believers. But at the same time, they were also people who could be called atheists and rationalists. So this second category came along to these two knowledgeable scholars and said, "We wish to engage you in debate."
0: ఈ పంచశిఖుడు ద్విశిఖుడు కూడాను ఇట్టి వారితో వాదించడానికి ఏమాత్రం కూడాను అంగీకరించరు.
1: Now these two scholars, Panchasika and Visika, would not agree to enter into this debate.
0: కాని జనక మహారాజు ఆజ్ఞను తిరసావహించి వారితో వాదించడానికి కొంతవరకు అంగీకరించారు.
1: But because of the presence of King Janaka, these two agreed to argue with these rationalists to a certain extent.
0: మీరు వాదన ఏమిటి? మీరు ఏ దానిని ఉన్నది అని మీరు చెప్పుదురో దానిని లేదు అని మేము వాదిస్తాము అన్నారు.
1: Now the second category of people, their main plank of argument was, what you say exists, we shall prove does not exist.
0: ఇది అర్థం లేనటువంటి వాదన.
1: Now this is a meaningless debate.
0: ఉన్నది అని ఒకరు చెప్పినప్పుడు దానికి విచారణ శక్తి శూన్యమై లేదు అని వాదించడం అనేటువంటిది ఇది పెద్ద మూర్ఖత్వం.
1: Now this is the height of one's foolishness. There is somebody who is saying that something exists. You want to disprove it.
0: సరే, ఇలాంటి మూర్ఖులకు బుద్ధి చెప్పడం మంచిది అనేటువంటి ఉద్దేశంతో పంచశిఖుడు సిద్ధమయ్యాడు.
1: Now one of these two scholars, Panchasika, readied himself to enter into this debate with these rationalists and atheists.
0: మొట్టమొదటి ప్రశ్న ఒకటి వేశాడు. అయ్యా, జనక మహారాజు యొక్క భార్య గొప్ప పతివ్రత అన్నాడు.
1: Now he made this statement, the wife of King Janaka is a chaste woman.
0: ఈ నాస్తికుడు కాదు అని చెప్పాలి కదా.
1: Now it is in the nature of these rationalists to negative this statement.
0: జవాబు చిక్కలేదు.
1: But faced up with this statement, they had no answer.
0: మౌనం వహించాడు.
1: So that man maintained silence.
0: ఇంకా రెండవ ప్రశ్న అడిగాడు ఈ పంచశిఖుడు. నాయన, నీవు నీ తండ్రికి పుట్టినవాడు కదా అన్నాడు.
1: Then this Panchasika thought forth the second question. Oh son, you are one who is born to your father. Is it not?
0: నేను నా నాన్నకు పుట్టలేదు అని ఎట్లా వాదించగలడు?
1: Now this rationalist, how could he argue that he was not born of or to his father?
0: మూడవది, నాయన, నీకు నీకు ఒక తల్లి ఉన్నది అన్నాడు.
1: Then the third statement made by Panchasika was, oh son, you have a mother.
0: నాకు తల్లి లేదని చెప్పడానికి సాధ్యం కాదే.
1: Now this rationalist again was stumped. He cannot say that he had no mother.
0: కేవలము ప్రశ్నను పట్టి వాదించడానికి ప్రయత్నించాలి కాని ఏది చెప్తే దానికి కాదు కాదు కాదు అని వాదించగలను అనేటువంటిది కేవలం మూర్ఖత్వం కాదా?
1: So here it is, the foolishness. You must engage in argument if they are born to your father. Is it not?
0: నేను నా నాన్నకు పుట్టలేదు అని ఎట్లా వాదించగలడు?
1: Now this rationalist, how could he argue that he was not born of or to his father?

0: the foolishness. You must engage in argument if there is a point to be argued about. Where statements are clear cut and straightforward, how can you engage in argument?
1: Because
0: that will be foolishness. And today's world abounds in people like
1: వారికి విషయమా తెలియదు.
0: Who engage in such pointless debate.
1: విశ్వాసమా లేదు.
0: They don't know a thing, they don't know
1: the faith,
0: but they are ready for argument.
1: ఇది కేవలము ప్రొద్దుబోనేటువంటి ఆటలు.
0: This is merely a case of pastime for them.
1: సోమరత్వాన్ని పెంచుకునేటువంటి వారి చర్యలు.
0: It's a case of the lazy one.
1: మనకు ఇలాంటి దానికి మనం ఏమాత్రం కూడా ఎదుర్కోవడానికి ప్రయత్నించరాదు.
0: సో వీ నీడ్ నాట్ బాదర్ అబౌట్ సచ్ పీపుల్ అండ్ నీడ్ నాట్ ఎంగేజ్ అవర్సెల్ఫ్స్ ఇన్ డిబేట్.
1: మన హృదయం కూడా చెరించిపోతుంది.
0: బికాస్ అవర్ హార్ట్ ఆల్సో అవర్ థాట్స్ ఆల్సో విల్ బి షేక్డ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: బంగారు పని చేసేటువంటి కంపెనీ దగ్గర పోయి మనం కూర్చుంటే తెల్లని డ్రెస్ వేసుకుని పోయినా మన డ్రెస్ అంతా నల్లగా మారిపోతుంది.
0: నౌ వీ గో అండ్ విజిట్ ఏ గోల్డ్ స్మిత్. వీ హ్యావ్ వర్న్ ప్యూర్ వైట్ క్లోత్స్. We have sat for a while, our clothes are also becoming dirty.
1: ఎందుకనగా వాడు ఊపుతుంటే ఆ డస్ట్ అంతా మన చొక్కాల పైన పోయి పడిపోతుంది.
0: Because he keeps blowing into the thing and our shirt is also getting dirtied in the process.
1: కనుక అట్టివారి సంఘాన్ని మనం అనుసరించినప్పుడు మన యొక్క భావాలు కూడా మాలిన్యం అవుతుంది.
0: So we seek the company of the goldsmith and we are getting changed in the process for the worse. In the same manner we seek the company of the bad and we also get influenced.
1: సత్సంగం అనేటువంటిది అత్యవసరము అని చెప్పని ప్రాచీన కాలం నుండి కూడా దాని విషయాన్ని చాటుతూ వచ్చారు.
0: Therefore, right from ancient times, the efficacy of satsanga has been highlighted.
1: సాయి బాబా సీలింగ్ ఆన్ డిజైర్స్ తో లక్షల కొలది సంపాదిస్తున్నాడు అని అనుకునేటువంటి వారు లేకపోలేదు.
0: Certainly, there could be any number of people who probably are thinking, సాయి బాబా ఇన్ ద నేమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్
1: అన్ని సంస్థల వలె ఈ సంస్థ కూడాను ధనాన్ని ప్రోగు చేసుకుంటూ ఉంటుండాలి అని అనేటువంటి విద్యావంతులు లేకపోలేదు.
0: Has accumulated lakhs of rupees. Now is there any dearth of people who say, educated people who say, that in the name of some organization, Sai Baba is accumulating money and wealth?
1: Kani nijanga Sai Baba tattvam telinatunte murkhulane cheppochu ilanti varu.
0: But these people can be classified as the foolish and the ignorant ones who do not know Sai Baba.
1: Veeru chaduvulu undi gaani prayojanam ledu.
0: They might be educated, but it's useless.
1: చదువు చదువు చదివి చావంగా నేటికి చావు లేని చదువు చదువవలయు.
0: What's the use of your studying and studying and studying? You should rather study that type of education which will confer on you immortality.
1: Chadugu chaduvunte kevalamu oka ganda parichayam anetundi kadani monnane cheppanu.
0: Study of education, I have told you the other day, does not mean scholarship.
1: Inaadu goppa goppa vidyavantulu kuda ilanti murkhamainatundi bhavamlo munigipothunnaru.
0: Many educated and intellectual ones also are subject to this feeling.
1: కారణం లేని కార్యము ఒక్కటైన కూడా సాయిబాబా చెయ్యడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: దే కెనాట్ అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వితౌట్ ఎ పర్పస్ సాయిబాబా వుడ్ నాట్ ఎంబార్క్ ఆన్ ఎనీ టాస్క్.
1: తాము ఇవ్వకపోయినప్పటికీ నీ ఇతరులను చూచి తాను కొంతవరకు విమర్శించడానికి పూనుకుంటున్నారు.
0: దే మే నాట్ గివ్ బట్ దే క్రిటిసైజ్ దోస్ హూ విష్ టు కమ్ ఫార్వర్డ్ ఇన్ హెల్ప్.
1: తాము పెట్టకపోయిన తనువు లేదు తగువు లేదు కానీ పరుల పెట్టుట చూచి ఓర్వలేదు.
0: They may not help on their own. It doesn't really matter. But they do not tolerate those who wish to help, come forward and help.
1: Ilanti ajnanulanu kontha varaku kannu tarpimpu cheyatundi oka prayatnanni Sai cheyalani sankalpinchukuntunnadu.
0: So it is now Sai's will to open the eyes of such ignorant and foolish persons.
1: కేవలం కార్యరూపకంగానే దీన్ని నిరూపించడం కూడాను సాయి యొక్క సంకల్పము.
0: అండ్ ఇట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాయిస్ విల్ దట్ త్రూ యాక్షన్ ప్రాపర్ హి ఇస్ గోయింగ్ టు ఓపెన్ దిస్ ఐస్.
1: ఏది చేసినా కూడా ప్రజాక్షేమమునకు లోక కళ్యాణమునకి సాయి చేసేటువంటి యొక్క సత్యాన్ని కూడాను వారు గుర్తించాలి.
0: దే షుడ్ ఆల్సో రికగ్నైజ్ ద ట్రూత్ దట్ వాట్ ఎవర్ సాయి అటెంప్ట్స్ ఈజ్ ఫర్ ద సేక్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్.
1: కనుక దీనిని ఈనాడు మీకు హెచ్చరించి ఎవరెవరు ఏ ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత వరకు కూడాను దాన్ని వసూలు చేసుకున్నారో అది తిరిగి వారికే ఇచ్చి వారి వారి రాష్ట్రం లోపల జనసేవ లోపల దానిని సద్వినియోగపరచుకునేటువంటి యొక్క దీనిని చెయ్యాలని కూడా నేను ఆశిస్తున్నాను.
0: విత్ దీస్ వర్డ్స్ ఆఫ్ కాషన్ నౌ ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్ దట్ ఆల్ ద మనీ దట్ హాస్ బీన్ అక్యూములేటెడ్ అండర్ ది స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఐఎమ్ రిటర్నింగ్ టు ద రెస్పెక్టివ్ స్టేట్స్ సో దట్ దే ఇన్ టర్న్ కెన్ డైవర్సిఫై ద అమౌంట్ టు ద రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్ and channelize the same money
1: ప్రతి రాష్ట్రంలో కూడాను ఒక చిన్నది కమిటీగా పెట్టుకుని
0: for the developmental projects undertaken by the respective states and districts. Every state should have a small committee for this purpose.

0: కన్వీనరు, స్టేట్ ప్రెసిడెంట్, ఇంకా ఒక ముగ్గురు నలుగురిని మెంబర్స్ గా అందులో పెట్టుకుని ఈ యొక్క ధనమును బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ గా చేసి తద్వారా వచ్చేటువంటి ధనం చేత ఈ యొక్క సంస్థల లోపల కొన్ని విధమైనటువంటి సమస్యలను చక్కగా పరిహారం చేసుకోవటానికి అవకాశం ఉంటుందని కూడాను నేను ఆశిస్తున్నాను.
1: These committees should consist of the state president and the trust convener and a few other members, and they in turn should supervise the distribution of this money. They could deposit in a bank in fixed deposit, and the interest that accrues from that could be used for the projects that they have undertaken. This is my hope.
0: దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్ పెడితే 2 లక్షలు 3 లక్షల వరకు కూడా సంవత్సరానికి వడ్డీ వచ్చేటువంటి అవకాశం ఉంటుండాలి.
1: Now there is every likelihood that if you are to lock this money in a fixed deposit scheme, some states could get as much as 2 to 3 lakhs per year purely by interest alone.
0: ఈ ధనము చేత ఎంతైనా సేవ చేయొచ్చును. ఎవర్ని మనం ఆశించనక్కర్లేదు.
1: This money you can embark on any seva activity. You don't have to go out of your way.
0: ఇంకా వీరి శక్తి కొలది కుద్ది ఎవరైనా త్యాగశీలు ఉంటే దాన్ని కూడా దీంట్లో పెట్టేసి తద్వారా మన సమస్యలు ఎంతైనా కూడా విలేజెస్ అనగా గ్రామాల అభివృద్ధి గావించుకోవచ్చు.
1: In addition, if there are people who are coming forward to donate and take part in these activities, you can welcome them into your fold.
0: సత్సాయి సంస్థలు ఒక్క నయా పైసా కూడాను దుర్వినియోగం చేయటం లేదు.
1: The సత్సాయి organization does not misuse even a single paisa.
0: ఎంతమంది వర్కర్స్ అనగా కార్యకర్తల లోపల తన యొక్క జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి వారు ఉంటున్నారు.
1: There are any number of workers in our organization who are prepared to sacrifice their own lives in for this noble cause.
0: సత్సాయి సంస్థలో ఉండేటువంటి యొక్క పనిచేసేటువంటి పని వారు మరి ఏ సంస్థలో కూడా కానరారు.
1: The people who work under the banner of the సత్సాయి organization, their nobility and their virtues.
0: వర్కర్స్ లేక అనేక సంస్థలు బాధపడుతున్నాయి.
1: They are matchless and they are exemplary. Many organizations suffering from want of such noble people.
0: కాని పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటి యొక్క వర్కర్స్ ఒక సత్యసాయి సమాజంలో లక్షలకు ఉంటున్నారు.
1: These workers who have these lofty aims and who are pure and virtuous could be found only in the సత్సాయి organization.
0: ఇటువంటి వర్కర్స్ ను ఆధారం చేసుకుని స్టేట్ ప్రెసిడెంట్స్, స్టేట్ కన్వీనర్స్ కూడాను వీరి ద్వారా విరివిగా సేవలు చేయించాలని కూడా నేను ఆశిస్తున్నాను.
1: And there are lakhs of such workers in our సత్సాయి organization. I would like the state presidents and other officials to make use of this immense human resource.
0: స్టేట్ కన్వీనర్స్ కూడా కొంత ముందంజ వేస్తే ఎంతైనా పని మనం చేయవచ్చు.
1: అలాంగ్ విత్ దీస్ కౌంట్లెస్ వర్కర్స్, ఇఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్ అండ్ కన్వీనర్స్ అండ్ అదర్ ఆఫీషియల్స్ కమ్ ఫార్వర్డ్, ఎనీ టాస్క్ కుడ్ బి అచీవ్డ్.
0: ప్రేమ స్వరూపులైనటువంటి స్టేట్ ప్రెసిడెంట్స్, స్టేట్ కన్వీనర్స్ కూడాను కొంత త్యాగానికి సిద్ధం కావాలి.
1: దీస్ స్టేట్ ప్రెసిడెంట్స్ అండ్ కన్వీనర్స్ హు ఆర్ ఆల్సో మోటివేటెడ్ బై దిస్ సెన్స్ ఆఫ్ పర్పస్ అండ్ లవ్, దే షుడ్ ఆల్సో కమ్ ఫార్వర్డ్ విత్ సాక్రిఫైస్.
0: ఈ త్యాగమే నిజమైనటువంటి మీ యొక్క జీవితానికి ఆధారం.
1: ఇట్ ఈస్ దిస్ సాక్రిఫైస్ that is going to be the main support in your life.
0: ఏదో మీ వ్యాపారాలు, మీ యొక్క పనులు, మీ యొక్క ఉద్యోగాలు ఇవే మమ్మల్ని పోషిస్తున్నాయని మీరు భావించవచ్చు. కాదు కాదు, అది ఏనాటికైనా తొలగిపోయేటువంటివి, ఏనాటికైనా అరిగిపోయేటువంటివి.
1: You might feel that your business commitments, your jobs and other avocations are going to support you. No, sooner than later
0: మీ శాశ్వతమైనటువంటి ప్రాపర్టీ ఈ సేవని.
1: They are going to leave you. The one permanent asset that you have is this seva or service.
0: అవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: దోస్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్, ఫ్లీటింగ్ అండ్ మూవింగ్.
0: జీవించినంత వరకు నీ ధనం నీకు సంబంధంగా ఉండవచ్చు.
1: సో లాంగ్ యాజ్ యు ఆర్ అలైవ్, దిస్ మనీ కుడ్ బి యువర్స్.
0: జీవించినంత వరకు నీ ఫ్యాక్టరీలు, నీ మిల్లులు అన్ని నీకు సంబంధంగా ఉండవచ్చు.
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అలైవ్, ది ఫ్యాక్టరీ కుడ్ బి యువర్స్, యువర్ బిజినెస్ ప్రపోజిషన్.
0: మరణించిన తర్వాత దానికి నీకు ఎట్టి సంబంధము లేదు.
1: వన్స్ యు ఆర్ డెడ్, దేర్ ఇస్ నో లింక్ బిట్వీన్ దోస్ అండ్ యు.
0: కానీ ఈ త్యాగము, ఈ ప్రేమ, ఈ సేవ నీవు మరణించిన తర్వాత కూడా నీ వెంట ఉంటున్నాయి.
1: But this sense of sacrifice, this love, this service for seva, even after you are dead, they are going to be with you.
0: Yevi nee venta vachuno avi nee swantamu, ye nee venta raadu adi neevi kaavu.
1: That which comes with you now and after is your true asset, not other things.
0: Kanuka neete nundi meeru ee yokka sevala paina marinta shraddhanu abhivruddhi gaavinchukoni ee sevalloni ekku kaalaanni kodanu meeru saarthakam cheskovalani kuda nenu aashisthunnanu.
1: So from today I am hoping that you should embark on this service activities with greater vigor and dedication.
0: Ante kaakunda okarikokaru anyonyamainatundi prema sambandhanni penchukovali.
1: Further, you should also have this feeling of brotherliness amongst you all.
0: Yetti paristhithini endu kodanu abhipraya bhedamulu raakunda chuchukovali.
1: There should be a unanimity of purpose. There should not be any differences of opinion.
0: ఏదో ఒక నిమిషం వచ్చినప్పటికీ తక్షణమే దాన్ని మార్చుకొని ప్రేమతో ఒకరికొకరు కలిసిమెలిసి పనిచేయాలి.
1: ఈవెన్ ఇఫ్ సమ్ డిఫరెన్సెస్ వర్ టు క్రాప్ అప్, యు మస్ట్ ట్రై అండ్ రిమూవ్ దెం త్రూ ది మీడియం అండ్ త్రూ ది స్పిరిట్ ఆఫ్ లవ్.
0: ఈ ఐకమత్యమే చాలా గొప్ప సాధన.
1: ఇట్ ఈస్ దిస్ యూనిటీ విచ్ ఇస్ సుప్రీం సాధన.
0: ఇదే మన యొక్క ఆదర్శము.
1: దిస్ ఇస్ అవర్ ఐడియల్.
0: ఈ యొక్క ఐకమత్యానికి మన యొక్క పరిశుద్ధత కూడా అత్యవసరము.
1: అండ్ అలాంగ్ విత్ ది సెన్స్ ఆఫ్ యూనిటీ అవర్ ఓన్ ఇన్నేట్ ప్యూరిటీ ఇస్ ఇంపార్టెంట్.
0: ఈ పవిత్రతకు కొంత త్యాగం అవసరము.
1: And to achieve this innate purity, sacrifice is necessary.
0: త్యాగమే చేయక పరిశుద్ధం మనలో ఏర్పడదు.
1: Without sacrifice, there is no place for purity.
0: పరిశుద్ధమే లేకుండా మనకు ఐకమత్యం కుదరదు.
1: Without purity, there is no purpose of
0: unity. కనుకనే charity, purity, unity. ఈ మూడింటి యొక్క ఏకత్వంతోనే divinity.
1: So you have charity, purity, unity. These two, three together will confer on you divinity.
0: కనుక ఈ నాలుగింటిని మనము ఈ జగత్తునకు ఆదర్శవంతమైనటువంటి జ్యోతులుగా మనం వెలిగించాలి.
1: These are the four lamps. Or light flames that you must show to the world.
0: Chaturvidha purushartamulu ani cheptunnaru dharmartha kama mochamulu avi kaadu mana yokka purushartamulu tyagamu.
1: We talk about the four purushartas, dharmartha kama
0: pavitramu,
1: but they are not the ones. The
0: aikamatyamu,
1: the true purushartas are charity, purity, unity
0: and divinity.
1: And divinity.
0: ఈ నాలుగే మన నిజమైన పురుషార్థములు.
1: దీస్ ఆర్ వెరీలీ ద ఫోర్ పురుషార్థములు.
0: ఇవి లేకపోతే అర్థమేలేనిటువంటి జీవితం.
1: వితౌట్ దీ ఎసెన్షియల్ లైఫ్ ఈజ్ మీనింగ్.
0: వ్యర్థ జీవితమే.
1: ఇట్ ఈస్ ఎ ఫ్రూట్లెస్ లైఫ్.
0: కనుక నేటి నుండి ఈ నాలుగవ ప్రపంచం యొక్క సమావేశం లోపల మనం నేర్చుకున్నటువంటిది త్యాగము, త్యాగము, ప్రేమ, ఐకమత్యము, ఈ మూడింటి ద్వారా మనం ఎంతైనా కూడా సేవ చేసి దివ్యత్వాన్ని అనుభవించాలని మనం ఆశించాలి.
1: It is a futile life. Therefore, as part of this World Conference deliberations and all that has gone by in the last few days, you must have this basic lesson that charity, purity, unity and divinity, these are the ones that you must
0: teach and get. Karuga, ee 60 lakshala mottamunu kodanu, meeru andukoni, మీ రాష్ట్రంలో ఒక కమిటీగా పెట్టుకుని తద్వారా దీనిని అనేక రీతిలుగా కూడాను సద్వినియోగం గావించాలని కథపటి రీతిగా నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: So today, I am returning these 60 lakhs of rupees to the state as outlined earlier. And I am hoping that these 60 lakhs will be used in the manner indicated. I am hoping and blessing you and bringing this discourse to a close.
0: West Bengal. ఈ సీలింగ్ ఆన్ డీజల్స్ యొక్క మొత్తం మాత్రమే కాదు, ఇంకా కూడాను అనేక మంది.
1: It is not purely the stealing on desire scheme. In addition, there are many people.
0: Samaradhana anaga annam nimittamai anaga ee poor feeding nimittamai aneka mandi aneka velanta kuda andincharu.
1: There are many people who have, as part of the feeding the poor program, given, donated many.
0: Santarpana kosam kodanu paapam aneka mandi steel kudanu 10,000 20,000 ee reethiga kudanu andincharu.
1: And also for feeding of the masses, any number of people, women folk and men folk, have given any amount of money for this, thousands
0: అది కూడా నేను వెనుకకు ఇచ్చి వేస్తున్నాను.
1: I am returning even these thousands and lakhs of rupees.
0: వారు ఇచ్చినటువంటి ప్రేమ నాకు చేరింది, వారు ఇచ్చినటువంటి ధనం నాకు అక్కర్లేదు.
1: The love that they have given me has reached me. I have accepted that love.
0: ఆ ప్రేమకంటే మించినటువంటిది కాదు ఈ ధనము.
1: I don't want their money.
0: ప్రేమకు మించినటువంటిది కాదు ఈ ధనము.
1: This money does not exceed this love in value.
0: ప్రేమకు మించింది ప్రపంచంలోనే లేదు.
1: In fact, there is nothing that can exceed love in value.
0: కనుకా ఈ మొత్తముతో పాటు సంతర్పణ కోసం ఇచ్చినటువంటి మొత్తం కూడాను చేర్చినాను.
1: So in this money that is now being given back, I have also added the money given for the sake of serving the poor, feeding the poor or feeding the masses.
0: వారు వారు ప్రాంతము లోపల దీనిని వినియోగించుకొని ఆనందించాలని కూడాను వారిని నేను ఆశిస్తున్నాను.
1: They should use this money in their own respective places and they must have that joy as a result. I am hoping that they'll be able to be happy.
0: ఉత్తర ప్రదేశం, పంజాబ్, తమిళనాడు, రాజస్థాన్, ఒరిస్సా, మేఘాలయ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఢిల్లీ, బీహార్, ఆంధ్రప్రదేశ్, అస్సాం కేవలం డబ్బును అందుకున్నంత మాత్రమే కాదు, దీనిని సద్వినియోగం చేసి దీన్ని సరైన రీతి లోపల స్వామికి సంతృప్తి కలిపేటట్టుగా మీరు నడుచుకోవాలి.
1: Well, now you have received the money, all right. The task does not end there. Make proper use of this money, channelize it for the task that you have embarked upon. This is Swami's hope and wish.
0: దీనిని ఇంకను అభివృద్ధి గావించి తద్వారా ఇంకా అనేక గ్రామాన్ని మనం సేవగా దత్తత తీసుకోవాలి.
1: You must further this cause henceforth and take up more villages as part of the adoption program and carry your service activities.
0: సాయి యొక్క వాంఛని మీ యొక్క దాహంగా ఉండాలి. బాహ్య వాంఛలు లేక సాయి సేవాదాహమే మీరుందో అభివృద్ధి గావించాలి.
1: You should not feel thirsty for things which are external and superficial. Your thirst should be for whatever Sai likes and aspire to quench your thirst by fulfilling what Sai wants you to do.
0: కనుక సాయి వాంఛలను దాహంగా తీర్చుకునే కోసం కండెన్స్ కూడా ఇస్తున్నాను.
1: సో ఇన్ ఆర్డర్ దట్ యు మైట్ క్వెంచ్ యువర్ థర్స్ట్ విచ్ విల్ సాటిస్ఫై వాట్ సాయి వాంట్స్ యూ టు డూ, ఐఎమ్ ఆల్సో గిఫ్టింగ్ టు యూ టంబ్లర్స్ టు ఈచ్ ఆఫ్ యూ.
0: లోక వాంఛను త్యజించి భగవత్ వాంఛను వరించి అభివృద్ధి గావించాలనే నా యొక్క ఆశ.
1: డిజైర్స్ పర్టైనింగ్ టు ది వరల్డ్ డిస్కార్డ్ దెమ్. Further that desire which will take you onward to God. This is my hope, this is my wish and my desire.
0: ఏదో తమాషకు చెప్పాను గాని అందరూ కూడాను నా దృష్టి లోపల చాలా పవిత్ర హృదయంతో సేవలు చేస్తున్నారు.
1: Now I may have made a light-hearted comment, all right, but actually speaking, in my view, all people have done whatever they have done with a purity of purpose.
0: తల్లికి పిల్లలను ఏడిపించినప్పుడు ఎక్కువ ముద్దు వస్తుంది.
1: The mother loves the child all the more only when she teases the child.
0: Adhe vidhanga appudappudu nenu kontha varakunu varini baadinchi tarvatane aanandinchadaniki taginatundi avakasam untundi.
1: In the same manner, I too at times tease and torment and play pranks on my devotees so that I could derive greater joy out of that exercise.
0: Sai samasthallo undinatundi okka karyakartalu చాలా ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ ఉన్నారు, అది స్వామికి తృప్తి.
1: సో ఇన్ ద సేమ్ మేనర్ దీస్ ఆఫీషియల్స్, ద ఆర్గనైజర్స్ అండ్ అదర్ వర్కర్స్ ఇన్ ద సాయి ఆర్గనైజేషన్ హావ్ రియల్లీ బీన్ టాయిలింగ్ సెల్ఫ్లెస్లీ.
0: అయితే అంతటితోనే మీరు తృప్తి పడక ఈ ఆనందాన్ని మరింత అభివృద్ధి గావించడానికి తగిన కృషి చేయాలి.
1: దట్ సర్టన్లీ గివ్స్ ఇమెన్స్ ఆనంద టు సాయి, బట్ యూ షుడ్ బి సాటిస్ఫైడ్ అట్ దిస్. ట్రై టు గివ్ మోర్ ఆనంద అండ్ హ్యాపీనెస్ టు సాయి.
0: ఎవరే విధంగా విమర్శించినప్పటికీ మీరు ఏమాత్రం కూడా చెల్లించక మీ సేవలు నిమగ్నులు కాండి.
1: There could be any amount of criticism and ridicule. Do not be weighed down by it. Strive forward with enthusiasm, vigor.
0: ఇదే నిజమైనటువంటి త్యాగం.
1: This is true sacrifice.
0: ఈ త్యాగంతోనే జీవితాన్ని ఆనందంగా అనుభవించండి.
1: It is this sense of sacrifice that should fill your life with ananda.
2: You were listening to a divine discourse delivered by Bhagavan Baba in the evening of the 24th of November 1985 during Bhagavan's 60th birthday celebrations and also on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organizations.

0: The all-knowing person, the omniscient person, doesn't exist on earth. There is no person who does not know anything at all. People who know a little is a small person. There is only one who knows everything and who is omniscient, and that is Sai and Sai alone. Pancha Kriyalate, Pancha Bhutamulato, Koodinadi ee Prapancham. The world consists of five types of activity and five elements.
1: Pancha Jnanendriyamulato, పాంచభౌతికమైన దేహంలో జీవుడుగానున్న కర్తమునకు పంచాక్షరములు ప్రాణం వంటి.
0: ఈ ఫైవ్ లెటర్స్ పంచాక్షర ఆర్ లైఫ్ బ్రెత్ ఇట్సెల్ఫ్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్ హూ ఈజ్ ఎన్కేస్డ్ ఇన్ ది బాడీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: యజుర్వేదమునందు నమకములు నమ శివాయ చ శివతరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అని మంత్రపూరితమైనటువంటి వాక్యమునకు ఈ పంచాక్షర నామమే మొదటి మంత్రము.
0: ఇన్ యజుర్వేద ఇన్ నమక ది ఫైవ్ లెటర్ మంత్ర Nama Sivaya cha Sivataraya cha is the very first one and primarily important one.
1: Mantra managa mananamu cheyunatuvanti valini kaapadunade mantramu ani.
0: The meaning of mantra is an incantation, the recitation of which will save the person who recites it.
1: Idi bijaakshramula yokka kariyaka cheta ఇది మహాశ్రేష్ఠ స్వరూపాన్ని ధరించింది.
0: ఇట్ గెట్స్ ఎన్ ఎక్స్ట్రాడినరీ సేక్రెట్ అండ్ పొటెన్షియల్ పవర్ యాజ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ బీజాక్షరస్.
1: ఈశ్వరి యొక్క సంకల్పమే శుద్ధ బ్రహ్మం.
0: ది వెరీ థాట్ అండ్ సంకల్ప ఆఫ్ ఈశ్వర ఈ శుద్ధ బ్రహ్మ.
1: ఇదే శబ్ద బ్రహ్మము.
0: దిస్ ఇట్సెల్ఫ్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ శబ్ద బ్రహ్మ.
1: కనుకనే మంత్రమునికి ఇంతటి మహత్తరమైనటువంటి శక్తి ఉన్నది.
0: దేర్ఫోర్ మంత్ర అక్వైర్స్ సచ్ ఎక్స్ట్రాడినరీ పొటెన్సీ అండ్ పవర్.
1: మంత్రములు మూడు విధములు.
0: దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ మంత్రస్.
1: ఇందులో వైదిక మంత్రము తాంత్రిక మంత్రము చాలా ప్రధానమైనటువంటివి.
0: ఆఫ్ ది త్రీ The mantra, which will be called Vaidika mantra, and the second Tantrika mantra are very important ones.
1: ఈ రెండింటి యందు వైదిక మంత్రము చాలా శ్రేష్టమైనటువంటి.
0: Between these two also, Vaidika mantra is very sacred.
1: వైదిక మంత్రం అనగా వేదమునకు సంబంధించినటువంటి.
0: The meaning of Vaidika mantra is, it is a mantra which relates to Veda.
1: ఈ వైదిక మంత్రమునకు రెండు విధములైనటువంటి మార్గములున్నవి.
0: దేర్ ఆర్ టూ పాత్స్ విచ్ విల్ ఫాలో త్రూ దిస్ వైదిక మంత్ర.
1: మొదటిది ప్రణవసహితమైన మంత్రం.
0: ద వన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ప్రణవ.
1: రెండవది వేద విహితమైన మంత్రం.
0: ది అదర్ వన్ ఈజ్ వేద విహిత అసోసియేటెడ్ విత్ వేద ఇట్సెల్ఫ్.
1: ఇక్కడ నమశివాయ అనే పదమునకు అర్థాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: వీ హ్యావ్ టు రికగ్నైజ్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ దిస్ మంత్ర నమ శివాయ.
1: ఇది ఋగ్వేదమునందు చమకములో మొదటి మంత్రం.
0: ఇన్ ఋగ్వేద ఇన్ చమక దిస్ ఇస్ ది వెరీ ఫస్ట్ మంత్ర.
1: నమ శివాయ. శివాయ అనగా ఒక శుభమైనటువంటి ఒక తత్వం.
0: Shivaya refers to a principle which is auspicious, the very embodiment of auspicious.
1: Mangalakaramainatvantidani kuda maroka artham.
0: Another meaning also that it is sacred and auspicious.
1: Subhankaramainatvantidani maroka artham.
0: Another meaning is that this confers a lot of good and welfare.
1: Nama. ఆ మంగళకరమైనటువంటి దానికి నమస్కరిస్తున్నాను.
0: The word nama is added to indicate that to such a sacred mantra I am offering my obeisance.
1: అయితే ఆ మంగళకరమైనటువంటి దానికి ఏమిటది?
0: What is it that is so sacred and auspicious?
1: అదే ఓం నమః శివాయ. శుభంకరమైనటువంటి ఓంకారమునకు నమస్కారము అని దీని అర్థం.
0: The meaning is that I am offering the obeisance to the Om which is very auspicious.
1: Subhankaramainatvanti Omkaramunaku namaskaramu anantalo chala pratyeka visheshtamu unnadi.
0: There is an extraordinary special significance in uttering that we offer obeisance to this sacred mantra of Om.
1: Ee Omkaramunandu akara ఉకార మకారముల యొక్క చేరికున్నది.
0: ఇన్ దిస్ ఫారం ఆఫ్ ఓ దేర్ ఆర్ త్రీ సిలబల్స్ అకార ఉకార అండ్ మకార. ఆ ఊ అండ్ మా.
1: అకారం వల్లనే మోక్షం మనకు ప్రాప్తించదు, లేక ఉకారం వల్లనే సాక్షాత్కారం మనకు సంభవించదు, మకారం వల్లనే మనకు ముక్తి లభించదు.
0: త్రూ అకార వీ మే నాట్ బి ఏబుల్ టు గెట్ లిబరేషన్. వీ మే నాట్ బి ఏబుల్ టు గెట్ సెల్ఫ్ రియలైజేషన్ త్రూ అకార. Liberation may not be obtained through makara exclusively.
1: Akara swarupudu tanai ukara makaramulaneetundi palana layamulanu gaaminche nimittamai omkara swarupuduga maarinadu.
0: He becomes omkara swarupa with the form of va and mu and ma joining together to this particular form of a.
1: పాలనా లయములు ఇందులో ప్రధానమైనటువంటి నేత్రములు.
0: ప్రొటెక్షన్ అండ్ మధ్యం దీస్ టూ ఆర్ ఎసెన్షియల్ పార్ట్స్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ ఆ.
1: నమశివాయకు అనేక మంది అనేక విధములైనటువంటి అర్థములు తెలుపుతూ వచ్చారు.
0: క్వైట్ ఎ నంబర్ ఆఫ్ పీపుల్ హ్యావ్ బీన్ గివింగ్ డిఫరెంట్ మీనింగ్స్ టు దిస్ మంత్ర నమశివాయ.
1: అక్షరార్థములు వేరు, వాక్యార్థములు వేరు, పదార్థములు వేరు.
0: ది మీనింగ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ది లెటర్ మే బి డిఫరెంట్. ద మీనింగ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ సెంటెన్స్ అట్ ద హోల్ మే బి డిఫరెంట్. బట్ ది మీనింగ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ది రియాలిటీ మే బి క్వైట్ డిఫరెంట్.
1: అయితే అన్నింటి ఎందుకు శాస్త్రార్థముల కంటే ఆత్మార్థమనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది.
0: ఆఫ్ ఆల్ ది మీనింగ్స్ ది మీనింగ్ విచ్ వన్ మే గెట్ ఫ్రమ్ స్క్రిప్చర్స్ మే నాట్ బి యాజ్ సేక్రెడ్ యాజ్ the meaning which one may get out of experience.
1: ఇక్కడ అక్షరార్థములకు ఒక్కొక్క అక్షరమును పురస్కరించుకొని ఒక్కొక్క మేధావి ఒక్కొక్క రీతిగా బోధిస్తూ వచ్చాడు.
0: Intelligent persons, highly accomplished ones, try to give the meaning to this particular mantra on the basis of each letter that is incorporated in this mantra.
1: Na anaga nandi vahanudani.
0: Na is interpreted as the one who has
1: ma anaga mandara malanu dharinchinatundi vaadi.
0: The one who has worn the mandara mala, a garland of mandara.
1: Si anaga shivudu aneetundi suryudu udayinchagane
0: si
1: parvati aneetundi kamalamu vikasistundi ani.
0: Si has been interpreted as the moment the sun of Shiva rises, the lotus of Parvati blossoms.
1: Anaga buddhi prabhalu వికసించిన దక్షణమే హృదయకములు వికసిస్తుంది అనేటువంటి దీని అంతరార్థం.
0: ద ఇన్నర్ మీనింగ్ ఇస్ ది మూమెంట్ ద ఇంటెలిజెన్స్ అరైజెస్ ది ఫీలింగ్స్ అండ్ ది హార్ట్ రెస్పాన్స్ టు దిస్ పర్టికులర్ అరైజింగ్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్.
1: అయితే ఈ విధమైనటువంటి అర్థములను మనము క్రోడీకరించుకున్నంత మాత్రమున మనకు యథార్థము చిక్కుటలేదు.
0: బై మియర్లీ పుటింగ్ టుగెదర్ ద మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ద రియల్ మీనింగ్.
1: నమశివాయ అనగా శుభప్రదమైనటువంటి ఓంకారమునకి నమస్కారం అనేటువంటిది ఇది సరైనటువంటి అర్థంగా మనం స్వీకరించాలి.
0: వీ కెన్ యాక్సెప్ట్ దిస్ మీనింగ్ ఆర్ ది కరెక్ట్ మీనింగ్ అండ్ దట్ ఈస్ Namasivaya refers to offering Govinda to this Omkara.
1: Potana Bhagavatamanandu Chakkaga e Namasivayani Panchacharamanaku Samanvayam Gavistu Vachadu. Chetularanga Sivuni Pujinchadeni Annadu.
0: In Bhagavata, Potana has been able to give a correct interpretation and meaning to this mantra Namasivaya. He has just said, if one does not worship Shiva through his hands,
1: Chiki aidu velu untunnayi.
0: Palm has five fingers.
1: Ee aidu velu aidu aksharamulaku chihnanga nirupinchadu.
0: These five fingers have been given as standing for the five letters in the mantra.
1: Nama Shivaya. Ee aidu velakunu ee panchakshara namanni deeniki pratishtha chestu vachadu.
0: He has been able to interpret and just say that these five letters are symbolized by these five fingers.
1: Kanuka ee aidu velatona Ishwarini sevinchinatundi vade panchaksharanni darshinchinatundi vadu ani athana artham.
0: The inner meaning is that the one who makes use of all the five fingers in worshipping Shiva is worshipping this mantra, panchakshari mantra.
1: Kanuka Ishwarattvamanandu oka vidhamainatundi yokka దివ్యత్వమే కాకుండా మానవత్వంతో కూడినటువంటి యొక్క ప్రకృతి తత్వం కూడా ఏమిటి ఉంటున్నది.
0: Therefore in ఈశ్వరత్వ there are two aspects. One is the sacred divinity and also the principle of humanity in it.
1: ఈశ్వరుడు అనగా సకలేశ్వర్య స్వరూపుడు.
0: ఈశ్వర refers to the one who commands all the types of wealth and treasure.
1: కనుకనే అతని యొక్క ప్రతిబింబమే గణపతిగా అవతరించినదని కూడాను కొన్ని పురాణముల యొక్క ఆధారం.
0: Certain scriptures say that Ganesha is reflection of this particular tattva
1: ఆత్మవై పుత్రః. అనగా తండ్రి యొక్క ఆత్మని పుత్ర స్వరూపాన్ని ధరిస్తుందట.
0: It means that son takes the form of the father.
1: కనుక ఈశ్వరుని యొక్క అంశమే ఈశ్వరుని యొక్క ఆత్మని విఘ్నేశ్వరునిగా అవతరిస్తూ వచ్చింది.
0: ఇట్ ఆల్సో మీన్స్ విఘ్నేశ్వర ఈజ్ ది ఆస్పెక్ట్ విచ్ హాస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్
1: చేతను మహత్తరమైన శక్తుల చేతను గణములను గణముల కంట అధికారిగా చేశారు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ అండ్ దేర్ఫోర్ హి హస్ బీన్ మేడ్ ద మాస్టర్ అండ్ ది కమాండర్ ఆఫ్ గణస్ హూ కమాండ్ ఎ లాట్ ఆఫ్ పవర్స్.
1: ఇతరు విజ్డమ్ యొక్క అనగా దివ్య శక్తి యొక్క ప్రతిబింబము అని అనుకుంటున్నారు.
0: వినాయక హాస్ బీన్ టేకన్ యాజ్ ది సింబల్ ఆఫ్ ద విజ్డమ్.
1: తెలివితేటలకు మారు పేరు వినాయకుడి.
0: ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఎ సినోనిమ్ టు క్లెవర్నెస్.
1: కనుకని గజ తెలివి అని కూడాను లోక వాడుక.
0: ఇట్ ఈస్ ఆల్సో ఐ పాపులర్ సేయింగ్ that any person who is having intelligence is considered to be or compared
1: gajamunaku telivi chetalu amitam.
0: For an elephant there are unlimited powers of intelligence and cleverness.
1: Kanukani atti telivi chetalu gunamulato koodinatundi vaaru ganapati kanukani ataniki oka yeruga talanuga nirupistu vacharu.
0: As Vinayaka has been able to command the same amount of intelligence and cleverness, he has been given this particular face, elephant face with that trunk.
1: Ishwaranaku Ashwebhyo Namaha ani kudanu maroka peru.
0: Ishwara has another name, Ashwebhyo Namaha.
1: Ashwam anaga a plus swaha అనేటువంటిది మనం విచారిస్తే రేపు అనేటువంటిది లేదు అని దీని అర్థం.
0: If you want to go to examine and find out the correct meaning of Asva Swaha Asva, there is nothing like tomorrow. That is the meaning.
1: ప్రతి మానవుడు కూడాను ఏది సంపాదించుకున్నప్పటికీ రేపుటికి ఎల్లుండికి ముందుకు అనేటువంటి ఒక కాలమునకు దాన్ని ఆధారంగా చేసుకుంటుంటారు.
0: వాట్ ఎవర్ మ్యాన్ అక్వైర్స్ హీ ట్రైస్ టు మేక్ ఎ ప్రొవిజన్ ఫర్ టుమారో ద డే ఆఫ్టర్ అండ్ ఫర్ ద ఫ్యూచర్.
1: అనగా ఈశ్వర తత్వము ఎప్పటికి అప్పుడే అనేటువంటి ఒక తత్వం.
0: The principle of Isvara, on the other hand, refers to the present and the present alone.
1: రేపు అనేటువంటి దానిని మనం ఏమాత్రం కూడా యోచించరాదు.
0: వన్ షుడ్ నెవర్ థింక్ ఆఫ్ టుమారో ఆర్ టాక్.
1: ఎందుకనగా భవిష్యత్తు మీ చేతిలో లేదు.
0: ది రీజన్ ఫర్ సచ్ ఎన్ యాటిట్యూడ్ ఇస్ దట్ ఫ్యూచర్ ఇస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్.
1: ప్రస్తుతాన్ని నీవు ఆనందంగా అనుభవించవని దీని యొక్క అంతరార్థం.
0: సో ఇన్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఇస్ దట్ యు హావ్ టు ఎంజాయ్ ది ప్రెసెంట్ టు ఇట్స్ ఫుల్నెస్.
1: ఇక్కడ విజ్ఞేశుని యొక్క అంతరార్థాన్ని కూడా మనం గుర్తించాలి.
0: We have to also recognize the inner meaning of Vigneshwara.
1: Jantuvulu yokka nivasamu aranyamu.
0: Forest is the dwelling place of animals.
1: Ee aranyamulo anni jantuvulu kudanu swechchaga sancharistuntayi.
0: In forest, animals will be conducting themselves very freely.
1: ఈ జంతువుల్లో భారీ దేహం కలిగినటువంటి జంతువు ఏనుగ.
0: Of all the animals, the one which has a very huge body is elephant.
1: ఎంత శౌర్యక పరాక్రమవంతమైనటువంటి సింహము పులి అయినప్పటికీ తామ యొక్క నడకల జాడ లోపల కూడాను ఏనుగు జాడ, ఏనుగు యొక్క ప్రతిబింబము అయిన పాదం పడిన తక్షణమే ఆ బింబం ఏమాత్రము కనిపించదు.
0: However ferocious and courageous a tiger or a lion be, its footprint gets merged in the footprint of an elephant which is so big.
1: ఏనుగు యొక్క పాదముద్ర లోపల మృగరాజు అయినటువంటి యొక్క సింహం యొక్క పాదముద్రం కూడా ముద్ర కూడాను లయమైపోతుంది.
0: ఇన్ ది వాస్ట్ ఫుట్ప్రింట్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ ది ఫుట్ప్రింట్ ఆఫ్ ఎ కింగ్ ఆఫ్ ఆల్ ఎనిమల్స్ లైక్ ద లయన్ ఆల్సో గెట్స్ మర్జ్డ్.
1: ఇంతేకాదు ఏనుగ అరణ్యములో సంచరించే సమయంలో ఏదైనా ఒక పొదలో తాను ప్రవేశించి దానిని చించుకుని అటువైపున ప్రవేశిస్తుంటాడు.
0: నాట్ మెయిర్లీ దిస్ వెన్ ఎ లైసెంట్ ఎలిఫెంట్ ఇస్ మూవింగ్ ఇన్ ది ఫారెస్ట్ ఇట్ టేర్స్ ది వాట్ ఎవర్ గుడ్స్ ఆర్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఇట్స్ వే అండ్ గోస్.
1: ఇంకా మృగములు కూడాను ఆ విధంగా దారిని చేసుకుని తాము సంచారం సల్పవు.
0: నో అదర్ అనిమల్ వుడ్ బి ఏబుల్ టు మేక్ వే ఫర్ ఇట్సెల్ఫ్ ఇన్ ది సేమ్ వే యాజ్ అన్ ఎలిఫెంట్ డస్.
1: ఏనుగు నడిచిన దారిలో అన్ని మృగములు కూడా సులభంగా సంచరించడానికి వీలవుతుంది.
0: ఇన్ ది పాత్ విచ్ అన్ ఎలిఫెంట్ హాస్ టేకన్ ఆల్ ది అదర్ అనిమల్స్ కెన్ ఈజీలీ మూవ్ అబౌట్.
1: కనుక మార్గదర్శకమైనటువంటిది ఈ యొక్క ఏనుగు.
0: ఇట్ ఆల్సో మీన్స్ దట్ ఇట్ సెట్స్ an example and sets a path for all the other animals.
1: Ade vidhamugane vigneshwaru kudanu sarva grahamulaku sarva ganamulaku sarva grahamulaku kudanu margadarshakudainatundi vaadani.
0: In the same way Vigneshwara also is an ideal and model for all the planets, for all the gods and for all the men.
1: Vigneshwara danaga taranu tiraskarinchinatundi variki కార్యములందు విఘ్నములు కలిగించటమని తనను ఆరాధించినటువంటి వారికి విఘ్నములు దూరం చేయునని లోకవాడుక.
0: ఇట్ ఈస్ జనరలీ అండర్స్టూడ్ బై ది వరల్డ్ దట్ విఘ్నేశ్వర ఈజ్ వన్ హూ క్రియేట్స్ ఆబ్స్టికల్స్ ఫర్ పీపుల్ హూ క్రిటిసైజ్ అండ్ కామెంట్ ఆన్ హిమ్ అండ్ ఫర్ పీపుల్ హూ వర్షిప్ హీ రిమూవ్స్ ది ఆబ్స్టికల్స్.
1: ఇది సరైనటువంటి అర్థం కాదు.
0: బట్ దిస్ ఇస్ నాట్ ఎ కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆర్ అండర్స్టాండింగ్.
1: అనగా ఎవరు అతన్ని మార్గదర్శకులుగా చేసుకుని పూజించులో వారికి మార్గాన్ని నిరూపిస్తుంటాడు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ యాక్చువల్లీ మీన్స్ దట్ విఘ్నేశ్వర ఈజ్ వన్ హూ ప్రొవైడ్స్ ఎ వే ఫర్ పీపుల్ హూ టేక్ షెల్టర్ అండ్ హూ టేక్ హిమ్ యాజ్ ఎ మోడల్ అండ్ ఎన్ ఐడియా.
1: ఇప్పుడిప్పుడు ఈ విఘ్నేశ్వరుని యొక్క మహత్తరమైన యొక్క శక్తి సామర్థ్యములను భూగోళ శాస్త్రజ్ఞులు కూడా గుర్తిస్తూ వస్తున్నారు.
0: The geographers and geologists also have come to realize the extraordinary powers which Vigneshwara represents.
1: ఇది ఒక విధమైనటువంటి వైజ్ఞానమునకు కూడాను కొంత ఆధారంగా నిరూపిస్తూ వచ్చారు.
0: ఇట్ కుడ్ బి ఈవెన్ సైంటిఫికలీ ఆల్సో ప్రూవ్డ్.
1: విఘ్నేశ్వరుడు అనేటువంటి వాడు నక్షత్ర మండలం యొక్క దారిలో తాను కూడాను ఉన్నాడు, ఒక నక్షత్ర రూపుడై ఉన్నాడని కనిపెడుతూ వచ్చాడు.
0: ఇట్ హస్ బీన్ జస్ట్ సెయిడ్ అండ్ ప్రూవ్డ్ దట్ విఘ్నేశ్వర ఈజ్ ఆల్సో హస్ ఆల్సో టేకన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ స్టార్.
1: కొంత చక్కగా పరిశీలన చేసినప్పుడు ఆ యొక్క నక్షత్రము ఏనుగు తలవలే కనిపిస్తూ వచ్చింది.
0: That stop, when it has been very carefully scrutinized and observed, it takes the form of the head of an elephant.
1: విఘ్నేశ్వరుడు నక్షత్ర స్వరూపుడై ఉండగా వీరు దైవ స్వరూపుడని ఆరాధన చేస్తున్నారని హేళన కూడా చేస్తూ వచ్చారు.
0: A few people have made fun of by telling that when Vigneshwara is really star, why should she be worshipped as a god?
1: అయితే ఇది క్రమక్రమేణా కూడాను అన్ని నక్షత్రముల వలె కాక ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కాలమునందు, ఒక ప్రత్యేకమైనటువంటి దేశమునందు, ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఎందు కూడాను నిరూపిస్తూ వస్తుంది.
0: This star, unlike the other stars, has got a special feature of finding itself at a particular time, in a particular country, and in a particular season.
1: Bhadrapada Shuddha Chaturthi Dinam.
0: On the fourth day, Chauti of Bhadrapada, on the joint fortnight, you get this.
1: Anadu Matrame ee nakshatramu oka ఏనుగు ఆకారం ధరించినట్టుగా కనిపిస్తూ వచ్చింది.
0: ఓన్లీ ఆన్ దట్ పర్టికులర్ డే దిస్ స్టార్ కెన్ బి సీన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్.
1: కనుకనే భూగోళ శాస్త్రజ్ఞులు ఇది ఒక విశిష్టమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి నక్షత్రం అని కూడా ఆనందిస్తూ వచ్చారు.
0: As those people, who have observed this particular star have felt happy that this is a very unique type of star.
1: ఇది మహా విద్యా స్వరూపమైనటువంటిది.
0: This is the very embodiment of education.
1: అందువల్లనే అనేక మంది విద్యార్థులు సిద్ధి గణాయక బుద్ధి గణాయక అని ఆరాధన చేస్తూ వచ్చారు.
0: It is an account of this students worship Vigneshwara as Siddhi Vinayaka and Buddhi Vinayaka.
1: ఇతనుకు బుద్ధి సిద్ధి గణపతి అని కూడా ఒక పేరు.
0: అనదర్ నేమ్ గివెన్ టు దిస్ గాడ్ ఇస్ సిద్ధి వినాయక అండ్ బుద్ధి వినాయక. సిద్ధి బుద్ధి వినాయక.
1: ఇతని యొక్క జ్ఞానము చాలా తీక్షణమైనటువంటిది.
0: హిస్ విజ్డమ్ ఇస్ హైలీ రిఫైన్డ్ అండ్ వెరీ.
1: ఇతను కవులలో మహాకవి.
0: అమంగ్ ద పోయెట్ హీ ఇస్ ది గ్రేటెస్ట్.
1: ఒకనొక సమయంలో వ్యాసుడు మహాభారతాన్ని వ్రాయమని కోరినప్పుడు ఇతను వ్యాసుడు చెప్పటము గణపతి వ్రాయటం.
0: వన్స్ అపాన్ ఏ టైమ్ వ్యాస ఆస్క్డ్ గణపతి టు రైట్ టేక్ డౌన్ మహాభారత వెన్ హీ వాస్ డిక్టేటింగ్.
1: ఇతను రాయు సమయం లోపల అది మహాభారతం అనగా గొప్ప భారతమే కొన్ని లక్షల శ్లోకములతో చేరినటువంటిది.
0: While writing, he had to write a number of shlokas because Mahabharata consists of a thousands or a lakh of shlokas.
1: Kalamunu vyaktamu cheyakudadaneetunte arthamnai Vinayakudu prapanchaniki bodhisthu vacharu.
0: Vinayaka has been teaching to the world that one should not waste time.
1: Aa kalamu virugane taa vaipu unnatundi oka pallunu teriki daanito Bharatane raastu vacharu.
0: When the pen was broken while writing, without wasting time, he broke his one tusk and began using it as a pen for writing.
1: Kanuka ataniki ekadantudu ani kudano maroka peru.
0: That is why he has got another name, Ekadanta.
1: Inte kaakunda Tyagaraja kudano lokaniki motta mota tana yokka bhakti prapattulonu chaatane nimittamai గణపతిని మాత్రమే వర్ణిస్తూ వచ్చాడు.
0: నాట్ ఓన్లీ దిస్, ఈవెన్ త్యాగరాజ వైల్ హీ వాంటెడ్ టు జస్ట్ డిస్క్లేర్ అండ్ షో టు ద వరల్డ్ హిస్ ఓన్ డివోషన్ అండ్ సరెండర్, హీ బిగాన్ డిస్క్రైబింగ్ వినాయక్.

0: ప్రపంచానికంతా కూడాను మానవులకందరికి కూడాను మొట్టమొదట శ్రీ గణపతిని ప్రార్థించమన్నారు.
1: He just said that all the people all over the world should offer their first worship to Ganesha.
0: Inte kaadu ganapati yokka aaharamunu chakkaga aadharam chesukoni prajala yokka bhavamulu kudanu sarjite nimittamai saatvika aaharanga kudanu daanini maarchukuntu vachadu Tyagaraja.
1: Tyagaraja has also went on to prove the world that there is a need for sattvic type of food, and this on the basis of food taken by Ganesha.
0: Lokamuloni manavulaku aaya sankalpamulanu sampradayamulanu samskaramulanu puraskarinchukoni konni konni aaharamulanu aashistuntaru.
1: People in the world, depending upon their own tendencies, their own habits, their own disposition, would be liking certain types of food.
0: Manavudu ఎట్టి స్వభావం కలవాడనేటువంటి దానిని కూడాను ఆహారాన్ని ఆధారం చేసుకుని చెప్పవచ్చు.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఫుడ్ బీయింగ్ టేకన్ బై పీపుల్ యూ కెన్ డిటర్మిన్ అండ్ సే వాట్ టైప్ ఆఫ్ పర్సన్ ఏ పర్సన్ ఈజ్.
0: కనుకనే గణపతి యొక్క ఆరాధన యందు ఆహారమును ప్రధానమైనటువంటి యొక్క మార్గం నందు నిరూపిస్తూ వచ్చారు.
1: ఇది ఫార్మ్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ ఫాలో టు వర్షిప్ గణపతి. Food taken by Ganapati also is taken as an example for good type of food.
0: సాత్వికమైనటువంటి ఆహారములకున్న లక్షణాలు కూడాను చెబుతూ వచ్చారు.
1: He has also gone on to describe the various features of sattvic food.
0: రసభరితమైనటువంటి ఆహారం.
1: Food which is fully, which is having a lot of strength and vitamins.
0: తైలముతో ఉడికినటువంటి ఆహారం.
1: Food which is cooked with oil.
0: తలలోపలి జీర్ణమయ్యేటువంటి ఆహారం.
1: Food which can be easily digested.
0: మనసును బుద్ధిని దేహమును కూడాను పుష్టివంతము చేసేటువంటి ఆహారం.
1: Food which can impart strength to the body, to the mind and to the intelligence.
0: ఆకలిని అధికంగా అణచగొట్టేటువంటి ఆహారం.
1: Food which can reduce the hunger.
0: ఇది సాత్వికమైన ఆహారము అన్నారు.
1: This type of food is sattvika food.
0: కారం, అధికమైన ఉప్పు, అధికమైన పులి, అధికమైన చేదుగా ఉండేటువంటి యొక్క ఆహారములు రజోగుణ సంబంధమైన ఆహారం అన్నారు.
1: Food which is very much pungent, very sour or very saltish, bitter, this is all ఫుడ్ విచ్ ఇస్ విచ్
0: వేడి వేడిగా భుజించేటువంటి ఆహారం కూడాను రాజసికమని తెలుపుతూ వచ్చారు.
1: ఫుడ్ విచ్ ఇస్ వెరీ హాట్ ఇట్ ఈస్ ఆల్సో రాజసిక్ టైప్ ఆఫ్ ఫుడ్.
0: ఈ పొగలు పోయేటువంటి యొక్క అన్నము హృదయాన్ని మండింపచేస్తుంది అని కూడాను నిర్ణయం చేశారు.
1: ఫుడ్ విచ్ ఇస్ వెరీ హాట్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు జనరేట్ బ్యాడ్ టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్ ఇన్ ది హార్ట్.
0: దీనిని రజోగుణమైనటువంటి ఆహారంగా నిర్ణయం చేస్తూ వచ్చారు.
1: దిస్ ఫుడ్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ అండ్ డిసైడెడ్ యాజ్ ఫుడ్ రాజసిక ఫుడ్.
0: ఇంకా తమో గుణం అనేటువంటి ఆహారం పూర్తి చల్లబడినటువంటిది, పాచినటువంటిది, లేక దుర్గంధంతో ఉండినటువంటిది, గట్టిగైపోయినటువంటిది, ఇలాంటి ఆహారము తమో గుణ సంబంధమైనటువంటి ఆహారం అన్నారు.
1: ఫుడ్ విచ్ ఇస్ స్టే విచ్ హెస్ బికమ్ వెరీ హాట్ విచ్ ఈస్ స్టింకింగ్ ఆర్ స్మెల్లింగ్ బ్యాడ్. This type of food has been described as tamasic food.
0: ఈ అన్నింటికంటే ముఖ్యంగా కొంచెము విచారించుకున్నప్పుడు మాంసాహారం అనేటువంటిది పూర్తి దీన్ని ఖండిస్తూ వచ్చారు.
1: నాన్ వెజిటేరియన్ ఫుడ్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ అండ్ బీన్ క్రిటిసైజ్డ్ అండ్ కండెమ్డ్ యాస్ వెరీ
0: కనుకని గణపతి అనగా ఏనుగు శాకాహారం.
1: గణపతి హూ ఆల్సో రిప్రజెంట్స్ అన్ ఎలిఫెంట్ ఎలిఫెంట్ ఈస్ ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్.
0: చక్కని గరిక చెరుకు.
1: ఇట్ ఈట్స్ గ్రాస్ విచ్ ఇస్ గుడ్ అండ్ ఆల్సో షుగర్.
0: ఎద్దులకు ఉపయోగపెట్టేటువంటి యొక్క పత్రములు.
1: ది లీవ్స్ విచ్ కెన్ బి ఆఫర్డ్ అండ్ యూజ్ ఫర్ యజ్ఞ ఆర్ ఆల్సో బీన్ టేకన్ బై ఎలిఫెంట్.
0: మర్రి ఆకు, రావి ఆకు.
1: The leaves of banyan leaves and neem leaves.
0: Mamidi aaku.
1: Mango leaves.
0: Ee vidhamainatundi yokka aakulanu maatrame thanu bhujistundi.
1: Only such leaves are taken as food by elephant.
0: Vishnu grandam, Vishnu priya anetundi aakunu chaala preetiga bhujistundi.
1: A leaf which is described as Vishnupriya is eaten with a lot of relish by an elephant.
0: Ganapatiki Buddhiki Satishka Sthanamane Tudhya Nirupishta Vacha.
1: Vigneshwaraya is one who symbolizes and who holds himself as an example for wisdom, cleverness, good qualities and sweetness and softness.
0: Isharudu Jagannathaka Sutradhari.
1: Ishwara is the director of the entire play of the universe.
0: Itanu jagattune aadinchetuvanti yokka director anaga tanu yajamani.
1: He is the director of the entire show of the universe, who can conduct and direct the entire play.
0: Ishwara yokka natana varnanatitamainatuvanti.
1: The play and the conduct of Ishwara is impossible to describe adequately.
0: Itanu Shivatandam aaruchundaga taalam veseetundi vaaru Ganapati.
1: When he was playing the dance of Shivatandava, the one who played all the symbol
0: anaga sangeetha sahityamunandu kudanu Ganapati maha goppavaadu.
1: That means Ganapati was an extraordinarily and extremely accomplished one in literature.
0: Samanyamga ఈశ్వరుని యొక్క నాట్యములకు తాళం కొట్టేటువంటి వారు ఎవ్వరు కూడా లేరని చెప్పవచ్చు.
1: Truly speaking, we may say that there is no one who would be able to give the timing when Lord himself is dancing.
0: కనుకనే విఘ్నేశ్వరునకు ఇన్ని విధములైనటువంటి యొక్క అధిష్టమైనటువంటి ఒక ప్రతిష్టమైనటువంటి స్థానములను అందిస్తూ వచ్చారు.
1: Vigneshwara in this particular way has been given a place of such high eminence and importance.
0: Kevalam Vigneshwara anaga anni aaradhanaku kudanu mottamonti aaradhakudu Vigneshwara.
1: Vigneshwara also is worshipped before any other god is worshipped in any type of worship.
0: కనుకనికి ఈశ్వరునికి పరమ ప్రీతికరమైనటువంటి యొక్క పుత్రుడగుట చేతనే ఇదన్ని ప్రాప్తించి ఈశ్వరుని ద్వారా కొన్ని వరములను పొందే నిమిత్తమై ప్రతి ఒక్క వ్యక్తి కూడా విఘ్నేశ్వరుని ప్రప్రథమంలో పూజిస్తారు.
1: As Vigneshwara is the dearest child of Ishwara, if one wants to get the blessings and boons from Ishwara, one worships Vigneshwara and propitiates.
0: ప్రతి మానవుడు కూడాను మూడు విధములైనటువంటి యొక్క గుణములతో కూడి ఉంటున్నాడు.
1: Every man is made up of three qualities.
0: కావాలనేటువంటి కామం.
1: Everyone has a feeling to have, the desire, to have.
0: అది నెరవేరలేదా క్రోధం.
1: If one does not get his desire fulfilled, he gets angry.
0: లభించలేదు పోయినా లోభం.
1: If only he gets them, he gets more and more grief.
0: కావాలి.
1: One is desire.
0: విఫలం కాకూడదు.
1: One should not get disappointed.
0: లభించలేదు పోకూడదు.
1: And whatever one gets, one doesn't want to lose.
0: Manavuni yokka swabhavam ettivi.
1: These are the three important characteristics of a man.
0: Povunanedi bheeti, poradanedi preeti.
1: He doesn't want to lose that particular thing, and he is afraid that he can lose what he has.
0: Kalukani, ee moodu gunamulu kaligineetundi manavunaku మొట్టమొదట విఘ్నేశ్వరుని ప్రార్థించినప్పుడే ఈ మూడు కూడా సిద్ధిస్తాయని కూడా దీని యొక్క అంతరార్థము.
1: The Indian inner meaning of this is that for a man who has got these three characteristics, if he worships Vigneshwara, there will be no obstacle and he will be able to get fulfillment in all these three characteristics.
0: మానవుని యొక్క కార్యములు ప్రయత్నములు కూడా నిర్విఘ్నముగా జరగాలని చెప్పని విఘ్నేశ్వరుని ఆరాధిస్తారు.
1: People worship Vigneshwara with a prayer that whatever action they undertake, they should not face any obstacle.
0: కాని మానవుడు మనం ఆశించినటువంటి కార్యములు ఎట్టివి అనేటువంటి ప్రశ్నలు వాడు వేసుకోవటం లేదు.
1: But man does not put a question to himself as to what type of activity has he undertaken.
0: మంచి కార్యములకు మనము సంకల్పించి తద్వారా విఘ్నేశ్వరుని ప్రాప్తించినప్పుడే మనకు విఘ్నములు దూరమై అవిఘ్నంగా మనకు కార్యములు సఫలమవుతాయి.
1: We should plan for good activity and pray to Vigneshwara to remove the obstacles, and in that case the obstacles could be removed.
0: మనము చెడ్డవి మాత్రమే మనం సంకల్పించి చెడ్డ కార్యములకు విఘ్నములు కలగకుండా ఉండాలనుకుంటే ఇది విఘ్నేశ్వరుని యొక్క సంకల్పములకు ఏమాత్రం కూడా సరిపోదు.
1: If on the other hand, we have plans and thoughts about
2: bad activity and harmful activity, it is not in keeping with the intentions of Vigneshwara to remove the obstacles.
0: దొంగలు కూడా విఘ్నేశ్వరుని ప్రార్థిస్తుంటారు. రాత్రికి మా దొంగతనము సక్రమంగా జరిగిందంటే ఈ కొన్ని కొబ్బరికాయలు కొడతామని. కానీ ఈ భారతదేశం లోపల ఇది ఒక విధమైనటువంటి పరిపాటైన పొరపాటుగా ఉంటుండాలి.
2: ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ దిస్ హెస్ బికమ్ ఏ హ్యాబిచువల్ మిస్టేక్.
0: అన్ని సందర్భములకు విఘ్నేశ్వరుని ప్రార్థించడం.
2: For all types of desires and wishes, they pray to Vigneshwara.
0: కానీ ఈ సంకల్పములకు పూర్వము ఇది మంచిగా చెడ్డదా, ఇది కోరదగినదా కోరరానిదా అనేటువంటి విచారణ చేయాలి.
2: But before we plan and before we pray, we have to find out whether the plan and the thought, whether it is good and desirable or harmful.
0: ఈ విచారణ శక్తి మానవులకు లేకపోవటం చేతనే విఘ్నేశ్వరుడు విచారణ చేసి ప్రసాదాన్ని అందిస్తుంటాడు.
2: As man does not have the power of discrimination, Vigneshwara himself discriminates and blesses the people according to their desire.
0: ఈ సంకల్పములకు విఘ్నేశ్వరుని ప్రార్థించడం.
2: For all types of desires and wishes, they pray to Vigneshwara.
0: కానీ ఈ సంకల్పములకు పూర్వము ఇది మంచిగా చెడ్డదా.

0: discrimination. Vigneshwar himself discriminates and blesses the people according to their desire.
1: Vigneshwaraku vicharana shakti chala sootiga untundi.
0: Vigneshwara has the power of discrimination very.
1: Idaniki etti vanchalu levu.
0: He does not have any desires.
1: Sarva vanchalu kudanu taanu tana kinda vesukoni untunnadu.
0: He has been able to suppress and control all the desires and keep them.
1: Anaga adi yelukali.
0: And that represents the rat.
1: ఈ ఎలుక వాసనలు పట్టి అన్నింటినీ ఆశిస్తూ ఉంటాయి.
0: Rat goes on the basis of the smell that it gets to various places.
1: ఇది వాసనామయమైనటువంటి ఎలుక.
0: Rat is one who is swayed by the smell.
1: కనుక ఈ వాసన స్వరూపమైనటువంటి ఎలుకను తన హస్తము నందించుకున్నాడు, అనగా తన స్వాధీనం నందించుకున్నాడు.
0: The inner meaning of this is, Vigneshwara has been able to keep under control the world which is full of desires.
1: Vigneshwara యొక్క స్వరూపమున కాని స్వభావమున కాని అన్నింటికీ అన్ని అంతరాత్మలో లేకపోలేదు.
0: For the power of Vigneshwara and for the nature of Vigneshwara, for everything there is a lot of inner meaning and significance.
1: విఘ్నేశ్వరుడు, హనుమంతుడు, నరసింహుడు, గరుడ ఇవన్నీ కూడాను కొన్ని కొన్ని అంతరాత్మలతో కూడినటువంటివై ఉంటున్నాయి.
0: విఘ్నేశ్వర, నరసింహ, గరుడ, ఆల్ దీస్ హావ్ ఇన్నర్ మీనింగ్.
1: అనగా భగవంతుడు సర్వస్వరూపుడు అని.
0: వన్ మీనింగ్ ఇస్ దట్ గాడ్ హస్ టేకన్ ఆల్ ద ఫార్మ్స్.
1: సర్వ వ్యాపకుడు అని.
0: హీస్ ఓమ్నిప్రెసెంట్.
1: సర్వజ్ఞుడు అని. సర్వ జీవరాశులు ఎందుకు కూడాను తాను ఆత్మస్వరూపుడై ఉన్నాడనేటువంటి యొక్క సత్యాన్ని ప్రకటిస్తూ వచ్చింది.
0: దిస్ ఆల్సో డిక్లేర్స్ ది ట్రూత్ దట్ హి హస్ టేకెన్ ది ఫార్మ్ ఆఫ్ ఆత్మ ఇన్ ఆల్ ద బీయింగ్స్ అండ్ ఇన్ ఆల్ ద ఫార్మ్స్.
1: కనుకనే ఏకం వసి సర్వభూతాంతరాత్మ, అన్ని భూతములు ఎందుకు కూడాను తాను ఒక్కడే నివాసమై ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: దిస్ ఆల్సో గోస్ టు ప్రూవ్ ది ట్రూత్ దట్ హి హస్ బీన్ లివింగ్ యాజ్ ద సింగిల్ ఎంటిటీ ఇన్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్.
1: పశువుల యందు, మృగముల యందు, పక్షుల యందు, మానవుల యందు, క్రమకీటకాది యందు కూడాను తాను ఉన్నాడని చెప్పిన నిరూపిస్తూ వచ్చింది.
0: ఇట్ ఆల్సో గోస్ టు ప్రూవ్ దట్ హి ఎగ్జిస్ట్ ఇన్ అనిమల్స్, బీస్, బర్డ్స్, బోన్స్ అండ్ మెన్.
1: విషమయమైనటువంటి సత్వములు ఎందుకు కూడాను భగవంతుడు ఉన్నాడనేటువంటి ఒక సత్యాన్ని నిరూపించి ఆ సత్వములను తాను ఒక ఆభరణములుగా ధరించాడు ఈశ్వరుడు.
0: ప్రూవింగ్ దట్ ఈశ్వర ఎగ్జిస్ట్ ఇట్ ఇస్ పాయిజనస్ స్నేక్స్ ఆల్సో. టు ప్రూవ్ దట్ వర్కింగ్ అలోన్ హి హస్ టేకెన్ పాయిజనస్ స్నేక్స్ యాజ్ హిస్ ఆర్నమెంట్స్.
1: ఎట్టి జీవులైనా సరే భగవంతుని ఆశ్రయించినప్పుడు వాటికి ఎప్పుడు కూడా రక్షణ జరుగుతుంది.
0: వాట్ ఎవర్ బి ద టైప్ ఆఫ్ form of living being, when it takes protection and shelter at the lotus
1: kevalam lakshana matrame kaadu avi kuda nu unnata sthayilo gauravinchabadtayi.
0: Not merely does it get protection but it gets worshiped when it takes shelter at the feet of the Lord.
1: Sarpamulu eeshwariki aabharanamuluga cherinayi.
0: Take for example, snakes have become the ornaments for Ishwara.
1: Nijamga manam sarpamule chuste దానిని చంపటము లేక పట్టించి దూరంగా విడిచిపెట్టడము ఈ విధమైనటువంటి యొక్క పనులు మనం చేస్తాం.
0: ఇఫ్ యూ వాంట్ టు సీ స్నేక్స్ ఎయిదర్ వి కిల్ దెం ఆర్ వి గెట్ దెం కాట్ అండ్ హ్యాండ్ దెం ఓవర్ టు పీపుల్ హూ కెన్ హ్యాండిల్ దెం.
1: కానీ ఈశ్వరుణ్ణి ఆశ్రయించడం చేత ఆ సత్వములకు కూడా మనం నమస్కరిస్తున్నాం.
0: బట్ వెన్ ది సేమ్ స్నేక్ టేక్స్ షెల్టర్ అండ్ బికమ్స్ అన్ ఆర్నమెంట్ ఆఫ్ గాడ్, వి ఆల్సో ఆఫర్ అవర్ ఒబెయిన్స్ ఈవెన్ ఫర్ ఎ స్నేక్.
1: కారణం ఏమిటి? దైవాన్ని ఆశ్రయించిన కనుక ఈ సత్వములు కూడా పూజనీయమైనటువంటివి.
0: వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ చేంజ్ ఇన్ ద యాటిట్యూడ్? ది రీజన్ ఇస్ యాజ్ ది స్నేక్స్ హావ్ టేకన్ షెల్టర్ అండర్ గాడ్ దే ఆల్సో బికమ్.
1: ఎలుకలను మనం ఎక్కడైనా ఇంటిలో చూస్తే బోను పెట్టి పట్టడము కర్ర తీసి కొట్టడమో జరుగుతుంది.
0: రాట్స్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ సీ ఇన్ ఎ హౌస్ యూ ట్రై టు ట్రాప్ దెమ్ ఆర్ యూ ట్రై టు కిల్ దెమ్.
1: అది వినాయకుని చెంపు చేరినప్పుడు దానికి కూడా పదార్థములు పెట్టి నమస్కరిస్తాం.
0: బట్ వెన్ ఇట్ ఇస్ అసోసియేటెడ్ విత్ వినాయక వి ఆఫర్ నైవేద్య అండ్ ఆల్సో వర్షిప్.
1: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? దైవాన్ని ఆశ్రయించినటువంటి వారు ఎవరైనా సరే వారు ఉన్నత స్థాయి లోపల ప్రపంచంతో గౌరవింపబడతారు అని.
0: వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్? ది ఇన్నర్ మీనింగ్ ఈస్ whosoever takes shelter under God will be worshipped and respected by the entire world.
1: కనుక ఎట్టి మానవుడైనప్పటికీ, ఎట్టి గుణహీనుడైనప్పటికీ

0: వ్యక్తి గుణవంతుడైనప్పటికీ దైవాన్ని ఆశ్రయించటము అది ఒక పవిత్రమైనటువంటి యొక్క పెన్నిధి, అది సన్నిధి.
1: The inner meaning of this means that whoever he be, whether he is a virtuous person or a bad person, if he were to take shelter under God, he would become extremely
0: virtuous. తద్వారా రక్షింపబడటం, ఉన్నత స్థాయిని చేరుకోవటం కూడా జరుగుతుంది.
1: He would get protection and also he would be able to reach higher realms.
0: కనుక దైవత్వాన్ని కొంతవరకు మనం విస్మరించక, దైవత్వాన్ని విశ్వసించి అన్ని రూపములు ఎందుకున్నటువంటి యొక్క జీవతత్వాన్ని కూడా మనము గౌరవించటము, ఇది ఎంతైనా గొప్ప సాధన.
1: Therefore, it becomes an extraordinarily good sadhana to worship everything and to take shelter under God and not to give up God.
0: ఇక్కడ మరొక విషయాన్ని మనం గుర్తించాలి.
1: One more thing we have to recognize here.
0: ఈశ్వరత్వం అనేటువంటిది కేవలము ఒక మానవత్వంగా అవతరించినటువంటిది ఏ పురాణంలో కూడా లేదు.
1: No mythological text gives an instance of an avatar being born.
0: ఇది మార్పులు చెందినటువంటిది, ఏ విధమైనటువంటి యొక్క దీని లోపల కూడా తాను చలించినటువంటిది.
1: ఈశ్వర బీయింగ్ బోర్న్ యాజ్ అన్ అవతార్ ఇస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఎనీ టెక్స్ట్. ఈశ్వర ఇస్ వన్ హూ డస్ నాట్ చేంజ్, హూ ఇస్ అ పర్మనెంట్ ఎంటిటీ.
0: దేహము ధరించినటువంటి వాటికే మార్పులు.
1: All those entities which you take a human body, there will be change.
0: ఈ మార్పులు చెందేటువంటి దానికి కొన్ని గౌరవ ప్రతిష్టలు.
1: Only things which have changes will have the name and also
0: మార్పులు చెందక నిత్య శుద్ధ బుద్ధమైనటువంటి ఒక దైవత్వం మనకు ఏ విధమైనటువంటి ఇది కూడా ముందు నిరూపించదు.
1: A changeless entity like Ishwaratva is not subject to these things.
0: ఇప్పుడు ఎవరైనా గొప్ప విద్యావంతుడు ఉంటున్నాడు, ఎవరైనా కొంచెం శ్రీమంతులు ఉంటున్నారు, వాళ్ళు శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ అలాని వారు అని మనం స్త్రీలు పెట్టుకుంటుంటూ వస్తుంటాం.
1: టేక్ ఫర్ ఎగ్జాంపుల్, లెట్ అస్ సే దట్ దేర్ ఇస్ ఎ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆర్ ఎ వెరీ వెల్తీ పర్సన్. వెన్ యు ఆర్ డిస్క్రైబింగ్ హిమ్ ఆర్ రైటింగ్ హిస్ నేమ్, హి ఇస్ ప్రిఫెక్స్డ్ బై
0: రాముడు. మానవ అవతారం ధరించడం చేత శ్రీ రాముడు అని స్త్రీ పెట్టిన తర్వాత రాములు అని పెట్టున్నారు.
1: వెన్ గాడ్ హస్ టేకన్ ది ఫార్మ్ ఆఫ్ రామ, వి జస్ట్ కాల్ హిమ్ శ్రీ రామ.
0: కారణం ఏమిటి? ఈ దేహములు శాశ్వతమైనటువంటివి కాదు అని.
1: ది రీజన్ ఇస్ ది బాడీస్ ఆర్ నాట్ పర్మనెంట్.
0: శ్రీకృష్ణ అనగా ఈ కృష్ణకు ముందుగా శ్రీ అనేటువంటి ఒక గంతను పెడుతున్నారు.
1: ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ ది నేమ్ శ్రీకృష్ణ, ప్రిఫిక్స్ ఆఫ్ కృష్ణ
0: అనగా అవతరించినటువంటివన్నీ కూడా కేవలము స్త్రీతో మాత్రమే ఉంటుంటాయి గాని శాశ్వతంగా ఉంటుండవు అని.
1: దట్ మీన్స్ దట్ ఆల్ దోస్ entities of God who have descended as an avatar will be associated with Sri.
0: కానీ ఈశ్వరుడు అట్టిది కాదు.
1: బట్ ఈశ్వర ఈజ్ నాట్ లైక్ దాట్.
0: అతనికి శ్రీ ఈశ్వర, శ్రీ శంకర, శ్రీలింగ అని అక్కడ పెట్టరు.
1: నో వన్ డిస్క్రైబ్ ఈశ్వర యాజ్ శ్రీ ఈశ్వర, శ్రీలింగ.
0: అతను శాశ్వతుడు కనుక ఆకారం ప్రాధాన్యం లేదు.
1: యాజ్ హీఈస్ ఎ పర్మనెంట్ ఎంటిటీ, దేర్ ఇస్ నథింగ్ లైక్ ఎ స్పెసిఫిక్ ఫామ్.
0: కనుకని శాశ్వతమైనటువంటి యొక్క ఈశ్వరత్వం యొక్క ఆత్మ బింబమే ఈ విఘ్నేశ్వరుడు కనుక ఇతను శాశ్వతుడు అని.
1: యాజ్ విఘ్నేశ్వర ఈజ్ ఓన్లీ అ రిఫ్లెక్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎంటిటీ విచ్ ఇస్ పర్మనెంట్ ఆఫ్ ఈశ్వర, హీ ఆల్సో ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సేక్రెడ్.
0: కనుకని ఇట్టి శాశ్వతమైనటువంటి యొక్క విఘ్నేశ్వరుడే ఒక స్టార్ అనగా చుక్క రూపమై తార రూపమై నిలిచాడు అని.
1: It also goes to prove that this particular Vigneshwara, who is a permanent entity, has taken the shape or the form of
0: Taralu a star. Shastamainatvanti.
1: Stars are permanent.
0: Dhruvatara antunnaru.
1: Take for example this Dhruva star.
0: Dhruvudu Chiranjeevi antunnaru.
1: Dhruva is described
0: as... Chiranjeevi ga ee lokamlo oka dehanni dharinchaledu. Atanu oka tara roopamlo untunnaru.
1: Any person who has a form and has taken a body cannot be permanent like that. One can take the form of a star to be permanent.
0: Kanuka Vigneshwarudu Shashita Swarupudu.
1: Vigneshwara therefore is a permanent entity.
0: Atti satya nityamainatvanti yokka daivatvanni manam aaradhinchi mana adishtamanu neraverchukoni unnata sthayini manam cheyi tadatva bhavana pondi aanandanni anubhavinchavani ini yokka chinnam.
1: The inner meaning and the symbolic meaning of this is take shelter and worship such a permanent entity and enjoy and experience, get yourself elevated. going to the higher realms and attain Marjo.
0: Inte kaakunda ee vidyeshuni yokka chatuthi bharatiyulaku mottamodati parvadinam.
1: Not merely that, this Vinayaka Chaturthi, Vigneshwara Chaturthi is the first day for Bharatiya.
0: ఈ నాటి నుంచి ఇంకా పర్వదినములు ప్రారంభమవుతాయి.
1: From this day onwards, the festivals commence.
0: ఇది దాటిన తక్షణమే నవరాత్రి వస్తుంది.
1: After this, we get Navaratri.
0: తర్వాత దీపావళి వస్తుంది.
1: Then we get దీపావళి.
0: మరి సంక్రాంతి వస్తుండాలి.
1: Then we get సంక్రాంతి.
0: తదుపరి శివరాత్రి వస్తుండాలి.
1: Then we get శివరాత్రి.
0: కనుక పర్వదినములను తాను పెంట పెట్టుకుని తాను ప్రత్యేకమైనటువంటి నాయకత్వాన్ని వహిస్తూ వస్తున్నది ఈ విఘ్నేశుని యొక్క పండుగ.
1: వినాయక చతుర్థి ఈ సంథింగ్ లైక్ ఫోర్నర్ లీడర్ విచ్ గివ్స్ లీడ్ ఫర్ ఆల్ ది అదర్ టైప్స్ ఆఫ్ ఫెస్టివల్ విచ్ ఇస్ ఫాలో దిస్.
0: మిగిలినవన్నీ కొన్ని జన్మాష్టములు అంతేకాని పర్వదినములు కావు.
1: All the other festivals may be the birth,
0: Rama Navami, Krishna Ashtami, and Janmamu yokka tithulu.
1: The celebrations of the birthdays of Rama or Krishna, either on Rama Navami,
0: avanni ilu parvadinamulu kaadu.
1: Those are not such extraordinary festivals.
0: Parvadinamulu anaga manavulu bhakti andinchukoni aadarshavantamainatuvanti jeevithanni anubhavinche nimittamai yerpadinatundi.
1: The parvadina or this festival is one which goes to say that we'll have to remember this particular day permanently. All the human beings will have to remember through the existence of
0: Manu. Manu yokka jeevanopadhi nimittamai oka antarathanni prabodhinchi aadarshavantamainatuvuga nilichinatuvi ee parvadinamulu.
1: These days stand as base, which set an example and a model which give a lesson for the humanity.
0: కనుక ఈ విఘ్నేశ్వరుని పండగలుగా కేవలం ఏదో ఉడుములు గుండ్రాళ్ళు చేసుకుని మనం భోజనం చేసుకోవటం, ఈ విఘ్నేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి యొక్క పత్రిక తెచ్చి అతనికి అందించటము, ఇంత మాత్రమే కాకుండా మనలో ఉన్నటువంటి సద్గుణములు, సద్భావములు, సదాచారములు, సత్సంకల్పములు అనేటువంటి యొక్క మధురమైనటువంటి వాటిని భగవంతునికి అందించి అతని ద్వారా అనుగ్రహం అనేటువంటి మాధుర్యాన్ని పొంది జీవితము శాంతివంతమైన జీవితాన్ని గడుపుకోవాలనే దీని యొక్క పర్వదినం యొక్క అంతరార్థం.
1: The inner meaning of these sacred days is that we'll have to not merely offer a day like this, the sweets to Vigneshwara or the different types of leaves to Vigneshwara and satisfy others. Not merely that. We have to develop great virtues within us, offer these virtues to God, and through Him we will have to just get all the grace of God and sanctify our lives.

నాస్తికా బుద్ధి ఎచ్చే కురువన్నను భక్తి పోయే.

0: మర్యాదల ధర్మము రూపుమాపే బలం నాస్తిక బుద్ధి హెచ్చే గురువన్నను భక్తి పోయే భక్తికిం స్వక్తి సనాతన ప్రభకు స్వస్తి వహించడి కాలమయ్యే నిస్తుల గౌరవాదరణ నేలకు కోలకు వచ్చే నేటికి నిస్తుల గౌరవం ఆదరణ గోలకు నేలకు వచ్చే నేటికి
1: థియస్టిక్ టెంపర్మెంట్ ఇస్ గాన్ దేర్ ఇస్ నో కాండక్ట్ ఆర్ మొరాల్ ఇన్ ద సొసైటీ ఎథియస్టిక్ టెండెన్సీస్ ఆర్ ఆన్ ద రైజ్ There is no devotion to one's own teacher. There is no devotion which has been the hallmark of the ancient times is ending. And noble souls are no longer respected and held in esteem. That is the present plight today.
0: Nedu pavitramaina parvadinamu.
1: Today is the holy festival day.
0: గణపతి చతుర్దశి.
1: ఇట్ ఈస్ గణపతి చతుర్దశి.
0: గా అనగా విద్య.
1: గా సింబలైజెస్ విద్య, నాలెడ్జ్.
0: నా అనగా విజ్ఞానము.
1: నా ద స్పిరిచువల్ నాలెడ్జ్, విజ్ఞాన.
0: బుద్ధి విజ్ఞానములకు అధిపతి గణపతి.
1: గణపతి ఈస్ ద మాస్టర్ ఆఫ్ ఇంటలెక్ట్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్.
0: గణాలకు అధిపతి అయినటువంటి వాడే గణపతి.
1: Ganapati is the master of ganas.
0: Aneka ganamalu jagattunu poshistu untai.
1: The whole universe is sustained by ganas.
0: Atti ganamulakanta kudunu naathudainatunte vaade ganapati.
1: Ganapati is the master of all the ganas that maintain the cosmos.
0: Andariki oka master untadu, guru untadu. కాని గణపతికి ఎట్టి గురువు లేడు, తనకు తానే గురువు.
1: ఎవ్రీవన్ హ్యాస్ ఎ మాస్టర్, ఎ బాస్ ఓవర్ హిమ్, బట్ గణపతి హ్యాస్ నో మాస్టర్ ఓవర్ హిమ్.
0: అట్టి మాస్టర్ రహితమైనటువంటి యొక్క గురువు ఈనాడు జన్మించినటువంటి దినం.
1: దిస్ ఈస్ ద బర్త్ డే ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ హూ హ్యాస్ నన్ అబౌవ్ హిమ్.
0: ఇంతే కాక గణపతికి మూషిక వాహనుడు అని పేరు.
1: గణపతి హ్యాస్ అనదర్ నేమ్, మూషిక వాహన.
0: మూషిక అనగా
1: చారియట్,
0: రాత్రికి చిహ్నము.
1: మూషిక సింబలైజెస్ డార్క్ నైట్.
0: ఈ చీకటి ఎందే ఈ మూషికము సంచరిస్తూ ఉంటుంది.
1: ద ర్యాట్స్ ఆఫ్ ద మౌస్ మూవ్ ఇన్ డార్క్నెస్.
0: చీకటి అనగా అజ్ఞాన అంధకారమే.
1: డార్క్నెస్ స్టాండ్స్ ఫార్ ఇగ్నోరెన్స్.
0: అజ్ఞాన అంధకారమునందు సంచరించేటువంటిదే మూషికము.
1: ఇట్ ఈస్ ద ర్యాట్ దట్ మూవ్స్ అబౌట్ ఇన్ డార్క్నెస్.
0: మొదలు వినాయకుని యొక్క స్వరూపాన్ని, వినాయకుని యొక్క గుణగణములను చక్కగా గుర్తించినప్పుడే వినాయకుని యొక్క ఫలితం కూడాను మనకు చక్కగా గుర్తించుటకు వీలవుతుంది.
1: ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు హ్యావ్ ద ఫుల్ఫిల్మెంట్ ఇన్ ద వర్షిప్ ఆఫ్ వినాయక వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ద నేచర్ ఆఫ్ వినాయక.
0: సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ. ఇది భగవద్గీత యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము.
1: ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ భగవద్గీత ఎంఫసైజెస్ యు సరెండర్ అన్ టు మీ giving up all kind of activity whatsoever you do, and I confer liberation unto you.
0: దేహాభిమానం ఉండినటువంటి వానికి సమస్త చిక్కులు, సమస్త దుఃఖములు, సమస్త విచారములు వెంటాడుతూ ఉంటాయి.
1: The one with body attachment will be full of anxiety, worry and problems.
0: ఈ దేహము ద్వారానే సమస్త సంకల్పములు ఆవిర్భవిస్తూ ఉంటాయి.
1: In fact, the thought originates in this body.
0: కనుకనే సర్వధర్మాం పరిత్యజ్య, ఈ దేహ సంబంధమైనటువంటి యొక్క వాసనలను త్యజించమని కృష్ణుడు కోరాడు.
1: కృష్ణ వాంటెడ్ అస్ టు గివ్ అప్ ఆల్ దిస్ బాడీ ఆర్ ఫిజికల్ అటాచ్మెంట్.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే దీని యొక్క అంతరార్థము.
1: ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ లైస్ హియర్ ఇస్ టు ఎక్స్పీరియన్స్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: వ్యష్టి లేక సమష్టి చిక్కుడు.
1: Without Vyashti, the individual, you cannot think of Samashti, the community.
0: Samashti leka srushti e jaragadu.
1: Without Samashti, community, there cannot be srushti, creation.
0: Kanukane motta mota Vyashti ni manam gurtinchali.
1: So we have to recognize the role of individual, Vyashti.
0: Ee Vyashti dwarane Samashti ni manamu gurtinchadaku veelavutundi.
1: Through realization of the nature of the Vyashti individual, you can know the society, Samashti.
0: ఈ సమష్టి వల్లనే సృష్టి మనకు అర్థమవుతుంది.
1: త్రూ ది కాంప్రిహెన్షన్ ఆఫ్ ది సమష్టి సొసైటీ యూ కెన్ అండర్స్టాండ్ సృష్టి ద క్రియేషన్.
0: సృష్టిని అర్థం చేసుకునేటువంటి వాడే పరమేష్టి.
1: ద వన్ హు అండర్స్టాండ్స్ ది సృష్టి క్రియేషన్ ఈజ్ పరమేష్టి డివైన్ హిమ్సెల్ఫ్.
0: కనుక సృష్టి, సమష్టి, వ్యష్టి, పరమేష్టి ఈ నాలుగింటి యొక్క తత్వము వ్యష్టి అంది ఇమిడి ఉంటున్నది.
1: And hence srishti, creation, samishti, society, vyashti, the individual, parameshti, the divinity, are all present within the vyashti, the individual.
0: కనుక మొట్టమొదట మనము వ్యష్టి అనేటువంటి తత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
1: To begin with, we have to understand the individual, vyashti.
0: వ్యష్టి జీవుడు, సమష్టియే దేవుడు.
1: Vyashti is the individual, samishti is deva, the divine.
0: కనుక దేవునకు జీవునకు ఎక్కువ భేదం కనిపించదు.
1: దేర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఇండివిజువల్ సోల్ అండ్ ద కాస్మిక్ స్పిరిట్.
0: వ్యష్టిగా ఉండినప్పుడు తన జీవిత తత్వము వ్యష్టిత్వంగానే జరిగిపోతుంది.
1: ఇండివిజువల్ క్యారీస్ ఆన్ హిస్ లైఫ్ సోజర్న్ బేసింగ్ ఆన్ హిస్ ఇండివిజువల్ నేచర్.
0: సమష్టిగా వచ్చినప్పుడే సర్వలోకములు కూడాను మనం అర్థం చేసుకోవటానికి వీలవుతుంది.
1: వెన్ వన్స్ వీ నో ద నేచర్ ఆఫ్ సమష్టి ద సొసైటీ, we'll be able to know the entire universe.
0: Kanuka vinayakudu cheppinatvanti vishti motta mota vesti.
1: So the message of vinayaka is to know the nature of vesti, individual.
0: Idiye nijamainatvanti buddhi.
1: This reflects the true intellect.
0: Idi ga aneatvanti padamunaku vachina artame ee yokka prani.
1: Therefore, this is the true meaning of the first syllable, ga.
0: Idi ye buddhi.
1: This is the intellect.
0: Na aneetvantide vijnanamu.
1: Na stands for vijnana, wisdom.
0: Buddhi vijnanamulu yokka tattvame vinayakuni yokka pradhanamainatvanti lakshyamu.
1: The chief aim, the message of vinayaka, lies in these two, the intellect and wisdom.
0: Ee naati lokamulo వినాయకుని పూజ చేస్తున్నారు, కానీ వినాయకత్వం అంటే ఏమిటో అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: టుడే వి వర్షిప్ వినాయక, బట్ వి డు నాట్ నో ద స్పిరిట్ బిహైండ్ ఇట్.
0: అన్నింటికీ నాయకత్వాన్ని పూజ పూరినటువంటి వాడే వినాయకుడు.
1: వినాయక సింబలైజెస్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ ట్రూ లీడర్.
0: మిగితే నాయకే విధి వినాయక, అనగా ఇతనికి నాయకుడే లేడు.
1: He has no master above him.
0: Lokamulo vinayakunni poojinchetuvanti varu unnaru, kaani vinayakudu marokarini poojinchadam ekkada jaragatam ledu.
1: In this world there are many that worship vinayaka, but you don't come across vinayaka worshiping anyone else.
0: Eesharu kudanu tana kumarudaina vinayakunni poojistadu, kaani vinayakudu eesharuni poojinchadu.
1: We find Ishvara, the very father, worshipping the son Vinayaka, and you don't find Vinayaka worshipping anybody.
0: Kanuka sarvulakunu nayakudainatuvanti vade Vinayakudu.
1: So Vinayaka is the master of all.
0: Inati lokamulo vesti samasti chuchukuntunnaru.
1: The whole world centers around these twin principles, the individual vesti
0: and the community.
1: They are not making an attempt to know the primordial governing principle behind.
0: సమష్టి అయినటువంటి యొక్క తత్వమును సృష్టి చేసేటువంటి యొక్క పరమేష్టి సర్వులకును ప్రధానమైనటువంటి నాయకుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ పరమేష్టి గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ దిస్ సృష్టి క్రియేషన్ ఫుల్ ఆఫ్ సమిష్టి ద సొసైటీ.
0: లోకములో ఎన్నియో కార్యములు జరుగుతున్నవి.
1: వీ ఫైండ్ సో మెనీ టాస్క్స్ అండర్టేకెన్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఎన్నియో మంచి చెడ్డలు జరుగుతున్నవి.
1: గుడ్ and bad do happen in this world.
0: Kani manchi chettalaku moola kaaranam kevalamu manavula yokka sankalpame.
1: It is the thought of the man which is responsible for good and bad to follow.
0: Chetta sankalpamula cheta chetta bhavamulu yerpadtayi.
1: Because of bad feelings within we find bad thoughts.
0: Manchi sankalpamula cheta manchi phalitam jarugutu untadi.
1: Good sentiments, good feelings will give rise to good thoughts.
0: కనుక మానవుడు సంకల్ప వికల్పాత్మక స్వరూపము.
1: మ్యాన్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి యొక్క సంకల్ప వికల్పములను మనం సమంగా చేసుకోవటం ప్రధానమైనటువంటి సాధన.
1: ద చీఫ్ స్పిరిచువల్ పాత్ మీన్స్ మెయింటెనెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ బిట్వీన్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ మనం సక్రమైనటువంటి రీతిగా చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దిస్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఇన్ దీస్ టూ.
0: ఒక్కొక్క పర్యాయము మానవులకు చెడుగు జరుగుతుంటుంది.
1: సమ్టైమ్స్ బ్యాడ్ హ్యాపన్స్.
0: మానవులకు చింత లేనటువంటి ఒక సమయమే చిక్కదు.
1: దేర్ ఇస్ నో టైమ్ వెన్ వీఆర్ ఫ్రీ ఫ్రమ్ వరీ ఆర్ యాంగ్జైటీ.
0: ప్రతి కార్యములకు చింతించాలి.
1: వీ హ్యావ్ టు థింక్ ఓవర్ ఎవ్రీ టాస్క్.
0: ఇది 12 చింతలతో కూడినటువంటిది ఈ మానవత్వం.
1: హ్యూమన్ లైఫ్ హ్యాస్ 12 వరీస్.
0: పుంటుట ఒక చింత.
1: బర్త్
0: భూమి నుండి చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్
0: చావు చింత.
1: డెత్
0: బాల్యమంతయు చింత.
1: చైల్డ్హుడ్
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్
0: జీవించడం ఒక చింత.
1: లైఫ్
0: చెడుపు చింత.
1: ఫెయిల్యూర్
0: కర్మలన్నీ చింత.
1: ఆల్ యాక్షన్
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్టీ
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్
0: చింత చింత.
1: అండ్ ఆల్సో ఫెయిల్యూర్ ద వరీ.
0: ఈ అన్నింటికీ మూల కారణము చింతనే.
1: This worry is the main thing covering all these 12 facets.
0: మానవుడికి చింతనే లేకుండ సంతసమే లభించదు.
1: Without chinta, the worry, there cannot be santasa, happiness.
0: కనుక ఈ చింతల చేతనే మానవుడు సంతోషాన్ని పొందగలుగుతున్నాడు.
1: Out of these chinta difficulty, you will have santosha, happiness.
0: The pleasure is an interval between two pains, అన్నారు.
1: Pleasure is an interval between two pains.
0: రెండు బాధల మధ్యలోపలే ఒక ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: దేర్ లైస్ ద ప్లెజర్ ఇన్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: బాధలే లేకుండా ఆనందం లభించాలంటే ఇది ఏనాటికి సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ హ్యాపీనెస్ విదౌట్ పాసింగ్ త్రూ డిఫికల్టీస్.
0: మానవత్వం లోపల ఎంతయో దివ్యత్వం ఉంటుండాలి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ లాట్ ఆఫ్ డివినిటీ.
0: మానవత్వంలో ఉన్నటువంటి శక్తి ఏ దైవం నందు కూడా నువ్వు కనిపించదు.
1: The latent power in man cannot be seen anywhere else.
0: అంతటి దివ్య శక్తి ఉండి కూడాను తాను దానిని ఉపయోగించుకోలేకపోతున్నాడు.
1: Man is not able to utilize, comprehend the immanent divinity.
0: ఈ బుద్ధి యొక్క శక్తి ఎంతయో గొప్పది.
1: The capacity of the intellect is far reaching.
0: ఈ విజ్ఞానము దానికంటే ఎంతో గొప్పది.
1: Wisdom is much more than the intellect.
0: ఈ బుద్ధి విజ్ఞానము యొక్క తత్వము మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి.
1: వి హావ్ టు అండర్స్టాండ్ దీస్ టూ, ది ఇంటెలెక్ట్ అండ్ విజ్డమ్.
0: కనుకనే ఈ వినాయక చవితి రోజు భగవంతునకు కొన్ని విచిత్రమైనటువంటి ఒక నైవేద్యములు పెడుతుంటారు.
1: ఆన్ దిస్ డే ఆఫ్ వినాయక చవితి వి హావ్ స్పెషల్ ఆఫరింగ్స్ టు గాడ్.
0: ఈ వినాయకులకు ఉడికినటువంటి ఒక పదార్థములు అగ్ని సంస్కారంతో కూడినటువంటి పదార్థములు, ఆయిల్ సంస్కారంతో కూడినటువంటి పదార్థములు ఎప్పుడు కూడాను ఎవరు కూడాను పెట్టరు.
1: ఆన్ దిస్ డే వినాయక చవితి నో ఆఫరింగ్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ ఆయిల్.
0: ఈ యొక్క పదార్థములు అగ్ని సంస్కారం లేకుండా, ఆయిల్ సంస్కారం లేకుండా ఏ రీతిగా పెట్టగలరు?
1: దేర్ నథింగ్ లైక్ యూసేజ్ ఆఫ్ ఆయిల్ ఆర్ ఫ్రైయింగ్ ఇన్ మేకింగ్ ద సాక్రిఫిషియల్ ఆఫరింగ్ ఫుడ్ టు గాడ్.
0: నువ్వులు రుబ్బి,
1: ద తిల్ సీడ్స్ ఆర్ గ్రైండెడ్,
0: దీంట్లో బెల్లం కలిపి,
1: జాగరీ ఇస్ మిక్స్డ్,
0: బియ్యం పిండిని తీసి,
1: రైస్ ఫ్లోర్
0: దాని ఆవిరితో ఉడికించి,
1: అండ్ ఇస్ బాయిల్ ఇన్ స్టీమ్,
0: ఆ ఆవిరి లోపల పెట్టి,
1: అండ్ కెప్ట్ ఇన్ స్టీమ్,
0: దాని కుడుములు ఉండ్రాళ్ళు అనేటువంటి పేరుతో నైవేద్యం ఇస్తుంటారు వినాయకునకు.
1: ఎ స్పెషల్ ఆఫరింగ్ సాక్రిఫిషియల్ ఫుడ్ బై నేమ్ కుడుములు అండ్ ఉండ్రాళ్ళు ఆర్ మేడ్ ఆన్ ది స్పెషల్ డే.
0: ఈ ఆయిలు అగ్ని సంస్కారము చేరకుండా పోవటం చేతనే మానవులకు నిత్య ఆరోగ్యం అనుభవిస్తాడు.
1: సిన్స్ ది ఆఫరింగ్ ప్రిపరేషన్ హ్యాస్ నో ఆయిల్ దేర్ మ్యాన్ విల్ బి హెల్తీ.
0: అట్టి ఆహారం భుజించేవాడు కనుకనే వినాయకునకు ఎట్టి బాధలు కూడాను శారీరకమైనటువంటివి సంభవించలేదు.
1: సిన్స్ వినాయక్ హ్యాస్ పార్టేకిన్ సచ్ ఫుడ్ ఫ్రీ ఫ్రమ్ టోటలీ ఆయిల్ హీస్ హెల్దీ.
0: ఈ నువ్వుల వల్ల, ఆవిరి వల్ల కంటిలో ఉన్నటువంటి జబ్బు నివారణ అవుతుంది.
1: ది స్టీమ్ అండ్ ది తిల్ సీడ్స్ విల్ బి క్యూరేటివ్ ఫర్ ఐ ఎయిల్మెంట్స్.
0: ఈ ఆవిరి చేత పండింపబడినటువంటి యొక్క పదార్థము స్టమక్ లోపల అన్ని విధాలు కూడాను మంచిని చేకూరుస్తుంది.
1: ద స్టీమ్ విల్ హెల్ప్ ఫర్ ప్రాపర్ డైజెషన్ అండ్ అసిమిలేషన్ ఆఫ్ ద ఫుడ్ పార్టేకెన్.
0: ఈ ఆవిరితో ఉడికినటువంటి పదార్థం వల్ల ఎట్టి బ్లడ్ ప్రెషర్ కానీ, ఎట్టి బ్లడ్ షుగర్ కానీ లభించడం వీలు లేదు.
1: థింగ్స్ దట్ ఆర్ బాయిల్డ్ అండ్ కెప్ట్ ఇన్ స్టీమ్ విల్ బి క్యూరేటివ్ ఫర్ బ్లడ్ ప్రెషర్ అండ్ బ్లడ్ షుగర్.
0: ఈ ఆయిల్ వల్లను, ఈ అగ్ని సంస్కారం వల్లను మానవత్వంలో ఒక జఠరాగ్ని అభివృద్ధి అవుతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ ఆయిల్ కంటెంట్ దేర్ విల్ బి టెరిఫిక్ హీట్ ఇన్ ది స్టమక్ పార్ట్.
0: ఈ జఠరాగ్ని చేత సమస్త రోగములు కూడాను సంభవిస్తుంటాయి.
1: అవుట్ ఆఫ్ దిస్ హీట్ వీ సఫర్ ఫ్రమ్ సో మెనీ టైప్స్ ఆఫ్ డిజీజెస్.
0: కనుకనే ఆరోగ్యవంతంగా ఉండాలంటే మనము అగ్ని సంస్కారము, ఒక విధమైన ఆయిల్ సంస్కారమును తగ్గించాలి.
1: Therefore, in order to be healthy, one should cut short, reduce the oil content and frying preparation.
0: ఇది చిరంజీవితత్వమునకు మూల ఆధారం.
1: This is the main principle for long life.
0: కనుక ఇట్టి ఆహారం భుజించేటువంటి వినాయకుడు కనుకనే అతను ఎంత భుజించినప్పటికీ పొట్ట పెరుగుతుంది కానీ రోగములు పెరగవు.
1: వినాయక పార్టేక్ సచ్ ఫుడ్. He has got a very big broad stomach, but yet he is very healthy.
0: ఇట్టి ఆహారం భుజించేటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక ఈట్స్ సచ్ ఫుడ్.
0: ఇంతే కాదు, ఇతనికి విఘ్నేశ్వరుడు అని పేరు.
1: హీ హాస్ అనదర్ నేమ్ విఘ్నేశ్వర.
0: ఎట్టి బాధలకు కానీ, ఎట్టి సుఖములకు కానీ, ఎట్టి సంతోషములకు కానీ విఘ్నములు సంభవించవు.
1: దెర్ బి నో ఆబ్స్టకల్స్, దెర్ బి నో ప్రాబ్లమ్స్ ఇన్ బిట్వీన్ ఆన్ హిస్ వే టు బ్లిస్ అండ్ హ్యాపీనెస్.
0: వినాయక పూజన వల్ల సర్వ విఘ్నములు కూడాను దూరం అయిపోతుంటాయి.
1: బై ప్రేయింగ్ టు వినాయక యుల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఆబ్స్టకల్స్.
0: ఈ వినాయకుని వల్ల కొన్ని రకములైనటువంటి యొక్క మేలు చేకూరుతుంటాయి, ప్రాకృతమైనటువంటివి.
1: ప్రేయింగ్ టు వినాయక యు విల్ ఆల్సో హ్యావ్ ద ఫుల్ఫిల్మెంట్ సక్సెస్ అచీవ్మెంట్ ఇన్ ద వరల్డ్.
0: ప్రవృత్తి నివృత్తి అనే రెండు లక్షణములు భగవంతునికున్నవి.
1: గాడ్ మేనిఫెస్ట్ ఇన్ టూ వేస్, ఇన్ వర్డ్ అండ్ అవుట్ వర్డ్.
0: ప్రవృత్తి అనేటువంటిది దేహమునకు సంబంధించినటువంటివి.
1: ది అవుట్వర్డ్ మేనిఫెస్టేషన్ ఇస్ ద బాడీ.
0: నివృత్తి అనేటువంటిది బుద్ధికి సంబంధించినవి.
1: ది ఇన్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఇస్ ది ఇంటెలెక్ట్.
0: కనుక బుద్ధికి సంబంధించినటువంటివి ఎప్పటికీ మార్పు చెందవు.
1: దాట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఇంటెలెక్ట్ ఇస్ చేంజ్లెస్.
0: దేహమునకు సంబంధించినటువంటివి నిరంతరము మార్పు చెందుతూ ఉంటాయి.
1: ద ఫిజికల్ చేంజెస్ హ్యాపన్ క్వైట్ ఆఫన్.
0: కనుక మనము ఈ దేహాభిమానమును క్రమక్రమేణా కొంచెం ఆహార విహారం చేత తగ్గించుకుంటూ రావాలి.
1: త్రూ అవర్ ఫుడ్ అండ్ అదర్ హ్యాబిట్స్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు రిడ్యూస్ ది బాడీ అటాచ్మెంట్.
0: ఈ ఆహార విహారముల చేత దేహము ఎక్కువ బలమైపోతుంది.
1: ద వెయిట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
0: ఈ యొక్క దేహమునకు బలమైనటువంటి దాన్ని ఈ గుండె అనేటువంటిది పూర్తి దానికి రక్తాన్ని సప్లై చేయలేదు.
1: అండ్ when you have overweight, the heart will not be in a position to pump.
0: మన దేహం లోపల ఒక్కొక్క తూరి గుండె కొట్టుకున్నప్పుడంతా కూడాను 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణం అవుతుంది.
1: Whenever the heart beats, pumps the blood, it would reach 12,000 miles.
0: ఈ 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణమయ్యేటప్పటికీ దేహము అలసిపోతుంది.
1: The body gets tired supplying blood to 12,000 miles of distance.
0: దేహం బలమయ్యే కొలది దీనికి సప్లై కూడాను ఎక్కువ చేయవలసి వస్తుంది.
1: విత్ ఇంక్రీజింగ్ ఒబెసిటీ ద సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ బికమ్స్ ఎ ప్రాబ్లం.
0: కనుకనే ఈ సప్లై చేసే దాంట్లోపల హార్ట్ వీక్ అవుతుంది.
1: ఒబెసిటీ మేక్స్ ది హార్ట్ వీక్.
0: కానీ 7 పర్యాయములు ఇది కొట్టవలసినటువంటి ఒక గుండె అనేక పర్యాయములు కొడుతుంది.
1: ది హార్ట్ బీట్ ఇంక్రీజెస్ బికాస్ ఆఫ్ ఓవర్ వెయిట్.
0: కానీ ఒక్కొక్క పర్యాయం గుండె కొట్టినప్పుడు 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణం అవుతుంది.
1: ఈచ్ ది హార్ట్ బీట్స్ వుడ్ సప్లై బ్లడ్ దట్ వుడ్ ఎక్స్టెండ్ టు ద డిస్టెన్స్ ఆఫ్ 12,000 మైల్స్.
0: కనుక దేహాన్ని కూడా రక్షించుకోవడానికి ఈ యొక్క గుండెకు ఇంత పని పెట్టకుండా మనం చూసుకోవాలి.
1: We should see that heart is not put to overwork.
0: వినాయకుడు చేసే పని అదియే.
1: That is the job of Vinayaka.
0: అన్ని భుజిస్తుంటాడు.
1: We eat all.
0: కానీ తనకి ఏమాత్రం కూడా బాధలు కలగవు.
1: But Vinayaka has no problems.
0: అనగా ఈ దేహముకు సంబంధించినటువంటి ఒక విషయంలో వినాయకుడు చేసేటువంటి పనులు చాలా సూక్ష్మమైనటువంటివి.
1: The actions of Vinayaka has got these subtleties relating to maintenance of health.
0: భుజించే ఆహారం లోపల ఉండేటువంటి యొక్క మార్పే ఈ ఆరోగ్యములకు మూల కారణము.
1: The main cause, principle behind the health is a kind of change in our food habits.
0: కనుక మనము ఫుడ్ను కొంచెం కంట్రోల్ చేసుకుంటూ రావాలి.
1: సో వీ షుడ్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్,
0: మూషికం ఒకటి ఉంటుండాలి.
1: వీ ఆల్సో హ్యావ్ దిస్ ర్యాట్.
0: ఈ మూషికం అనగా ఎలుక అని మనం అంటుంటాము. ఇది ఎలుకకు సంబంధించింది కాదు.
1: వీ జస్ట్ టేక్ ఇట్ యాజ్ ర్యాట్ ఇన్ ద లిటరల్ సెన్స్, బట్ ఇట్స్ నాట్ సో.
0: అజ్ఞానమునకు చీకటికి సంబంధించినటువంటిది ఈ మూషికము.
1: దిస్ ర్యాట్ సింబలైజెస్ ది డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: తనకు అధికమైనటువంటిదంతా కూడా మూషికానికి వదిలిపెడుతుంటాడు.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ ఎక్సెస్ లెఫ్ట్ ఓవర్ ఈస్ గివెన్ టు రాట్.
0: కనుక ఈ మూషికం కూడాను వినాయకుడికి ఎంతో సహాయం చేస్తుంటాది.
1: ఈవెన్ దిస్ రాట్ ఆల్సో కోఆపరేట్స్ హెల్ప్స్ వినాయక.
0: మూషికం చాలా చిన్నది.
1: ఇట్ ఇస్ సో స్మాల్.
0: వినాయకుడు చాలా గొప్పవాడు.
1: వినాయక ఇస్ మైటీ.
0: ఇంత గొప్ప దేహమును అంత చిన్న వినాయకుడి పైన మూషికం పైన ఏ రీతిగా సవారు చేయగలడు?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ దట్ బిగ్ బాడీడ్ వినాయక టు హ్యావ్ దిస్ ర్యాట్ యాజ్ ఎ చారియట్?
0: మూషికం అనగా ఎలుక కాదు.
1: సో ఇట్స్ నాట్ సింపుల్ ర్యాట్.
0: అజ్ఞానం అనేటువంటి చీకటికి అంత బరువు అయినటువంటిదిగా ఉంటుంది.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ విల్ క్యారీ సచ్ హెవీ హెడ్ లోడ్.
0: కనుక మనకు విజ్ఞాయకుడు వినాయకుడు అనగా చీకటియే.
1: సో ఇట్ ఈస్ డార్క్నెస్ ఓన్లీ.
0: చీకటికి ఇంత బరువు అనేటువంటిది తెలియదు.
1: వీ డు నాట్ నో ద వెయిట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఇలాంటి బరువు అయినటువంటి యొక్క చీకటిని ఎంత కాలమైనా కూడా మోస్తుంటుంది.
1: దిస్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ సో హెవీ విచ్ వుడ్ లాస్ట్ ఫర్ లాంగ్ టైమ్.
0: వినాయక చవితి ఎందున్నటువంటి అంతరార్థములు ఎన్నో ఉంటున్నవి.
1: దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్స్ బిహైండ్ ద సెలబ్రేషన్.
0: ఈనాడు వినాయకునికి గరగపోచతో పూజ చేస్తుంటారు.
1: అండ్ టుడే దేర్ ఇస్ ఎ స్పెషల్ వర్షిప్ మేకింగ్ యూజ్ ఆఫ్ గ్రాస్ గరిక.
0: ఇది ఏ విధంగా వచ్చింది?
1: వాట్ ఈస్ ఇట్స్ ఆరిజిన్?
0: ఒకనొక సమయంలో పార్వతీ పరమేశ్వరులు పాచికలాడుతూ వచ్చారు.
1: అట్ వన్ టైమ్ పార్వతి అండ్ పరమేశ్వర వర్ ప్లేయింగ్ డైస్.
0: ఎవరు ఓడిపోను ఎవరు గెలుస్తారనేటువంటి దానికి దీనికి విట్నెస్ గా ఒక విధంగా నందిని పెట్టుకున్నారు.
1: యాజ్ ఎన్ ఎంపైర్ నంది వాజ్ నామినేటెడ్.
0: అప్పుడు ప్రతి ఒక్క పర్యాయం కూడాను ఈశ్వరుడే జయించినట్టుగా నంది తల ఊపుతుంది.
1: అంపైర్ నంది వాజ్ డిక్లేరింగ్ ఈశ్వర వన్ ఇన్ ద గేమ్ ఆఫ్ డైస్.
0: కానీ ఓడిపోయినటువంటి పార్వతికి కోపం అధికమవుతుంది.
1: బట్ పార్వతి హూ లాస్ట్ వాజ్ వెరీ ఫ్యూరియస్.
0: ఇది కేవలము వంచన చేస్తుండాలి నంది.
1: అండ్ హీ థాట్ ద అంపైర్ నంది ఈజ్ చీటింగ్.
0: అప్పుడు ఆ నందికి శాపం ఇచ్చింది పార్వతి.
1: అండ్ మదర్ పార్వతి కర్స్డ్ నంది.
0: నీవు కుష్టి రోగంతో చీలించిపోవుగాక.
1: లెట్ యూ సఫర్ ఫ్రమ్ ఇండైజెషన్.
0: అప్పుడు నంది ప్రార్థిస్తాడు, తల్లి ఇది నేను కుచితంతో చేసినటువంటిది కాదు, కుట్రతో చేసినటువంటిది కాదు, న్యాయంతో చేసినటువంటిది.
1: నంది వెంట్ ఆన్ టు ప్రే లైక్ దిస్, మదర్ ఇట్ నాట్ ఎనీ చీటింగ్ ఆర్ ఎనీ డిసీట్ లైక్ దాట్.
0: ఈశ్వరుని యొక్క సంకల్పము చాలా వజ్ర సంకల్పము.
1: ద విల్ ఆఫ్ గాడ్ ఇస్ సో స్ట్రాంగ్.
0: కనుక అతని వజ్ర సంకల్పమే స్థిరమైనటువంటి సంకల్పము.
1: గాడ్స్ విల్ హ్యాపెన్.
0: ఆ సంకల్పపరం చేతనే విజయాన్ని సాధిస్తూ వచ్చాడు.
1: ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ దట్స్ బిహైండ్ ద విక్టరీ.
0: కనుక నన్ను క్షమించమని కోరుతాది.
1: సో నంది సెడ్ పార్డన్ మీ.
0: అప్పుడు చెప్తాడు
1: దెన్ హి
0: పార్వతి, భాద్రపద చతుర్దశి దినము
1: ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ మంత్ భాద్రపద
0: నీకు గరకతో పూజిస్తురుగాక, ఆ గరక యొక్క దీని వల్ల నీ రోగం నివారణ అవుదుగాక అని చెప్పింది.
1: యు విల్ బి వర్షిప్డ్ ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ భాద్రపద అండ్ దిస్ గరికా గ్రాస్ విల్ బి ఆఫర్డ్ టు యూ.
0: లేత గ్రాస్ అనేటువంటిది జీర్ణానికి పనికి వస్తుంది.
1: దిస్ గరికా గ్రాస్ విల్ గివ్ ఎ రిలీఫ్ ఫ్రమ్ ఇండైజెషన్.
0: మీరు చాలా మందికి తెలుసు,
1: మెనీ ఆఫ్ యు నో దిస్,
0: కుక్కలు పెంచేటువంటి వారికి లాన్ లో విడిచినప్పుడు ప్రతి వారం కూడా దాన్ని లాన్ లో వదులుతుంటారు.
1: అండ్ యు నో దోస్ దట్ వే దట్ మెయింటైన్ డాగ్స్ ఎట్ ద రెసిడెన్సెస్, వి గెట్ దెం ఫ్రీ టు మూవ్ అరౌండ్ ద లాన్.
0: తెల్లటి గ్రాస్ ఒకటి ఉంటుంది గరక,
1: అండ్ దీస్ డాగ్స్ విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద వైట్ గ్రాస్.
0: ఆ తెల్లని గరకను తినేటప్పటికి తన జీర్ణమైపోతుంది.
1: యాజ్ ద డాగ్ స్టార్ట్స్ ఈటింగ్ ద వైట్ గ్రాస్ ఇట్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ కాన్స్టిపేషన్.
0: కనుకనే ఇది ఆరోగ్యమునకు ఎంతో క్షేమము.
1: సో దిస్ ఎన్ష్యూర్స్ హెల్త్.
0: ఈ విధమైనటువంటి యొక్క వినాయక చవితి ఆరోగ్యమునకు మహాభాగ్యమునకు ఆస్కారమైనటువంటిది ఈ వినాయక చవితి.
1: వినాయక చవితి కన్ఫర్స్ హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ.
0: ఈ హెల్త్ అండ్ ఆస్తికి చాలా భద్రం కాపాడేటువంటిది.
1: ది హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఆర్ హెల్త్ ఇన్ సెక్యూరిటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వినాయక.
0: ఇట్టి వినాయక చవితిని ఈ భాద్రపద చతుర్దశి దినము
1: ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ భాద్రపద మంత్
0: మనం పూజించడం చేత
1: యాజ్ వి వర్షిప్
0: వినాయకుని యొక్క అనుగ్రహము ఎంతైనా దండిగా నిండుగా మనకు లభిస్తుందనేటువంటి విశ్వాసము ఆనాటి నుంచి నేటి వరకు ప్రజల్లో పెరుగుతూ వచ్చింది.
1: బై ఆఫరింగ్ స్పెషల్ వర్షిప్ టు వినాయక ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ మంత్ భాద్రపద వీ విల్ బి రిసిపియంట్స్ ఆఫ్ ది మునిఫిసెంట్ గ్రేస్ ఆఫ్ వినాయక.
0: ముఖ్యంగా మానవుని యందు స్థితి మతి గతి సంపత్తి,
1: మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మ్యాన్ దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. స్థితి ద పొజిషన్, మతి ద మైండ్, గతి ద డెస్టినేషన్, సంపత్తి ద ప్రాస్పెరిటీ ఆఫ్ లైఫ్.
0: ఈ నాలుగింటిని కూడా మనము దుర్వినియోగం చేసుకుంటున్నాం ఈనాడు.
1: వీఆర్ మిస్యూజింగ్ ఆల్ దీస్ త్రీ ఫ్యాసెట్స్.
0: ఈ దుర్వినియోగం చేసుకోవటం చేతనే మానవుని యందు ఉన్నటువంటి ఎనర్జీ క్రమక్రమేణా క్షీణించిపోతుండాలి.
1: బికాస్ ఆఫ్ ది మిస్యూజ్ వీఆర్ లూజింగ్ ఎనర్జీ బై అండ్ లార్జ్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క గుణములు కూడా నాలుగున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆర్ సర్టన్ డివైన్ క్వాలిటీస్ విద్ ఇన్
0: us. ఈ కామక్రోధ లోభములు.
1: And we do have other qualities like the desire.
0: ఈ నాలుగు గుణములను కూడాను మనము అమితంగా పెంచుకొని మనం అమితంగా దుఃఖములకు గురి అవుతున్నారు.
1: Because of the evil traits such as anger, lust and greed, we suffer.
0: వాంఛలకు ఒక విధమైన మితియే లేదు.
1: Desires have no bounds.
0: ఒక వాంఛ తీరిన తక్షణమే రెండో వాంఛకు ప్రయత్నిస్తుంటాడు.
1: When one desire is fulfilled, we move on to the next.
0: దీనికి అంత్యమే లేదు.
1: It has no end.
0: కనుకనే ఇది కామం.
1: This is the
0: krodhamu.
1: Then anger.
0: Krodhamu anetundi chaala cheddadi.
1: And this is very bad.
0: Idi tananu tana bandhuvulanu tana mitrulanu tanaku todeyinatundi varini andanni kudanu cheerimpajestundi.
1: In fact, anger will make you away from your relations, your friends, your near and dear.
0: Kopamu kaligina variki,
1: the one who is angry,
0: ye paniyu parimpakundu,
1: will never be successful.
0: Yegunu galugunu,
1: he will have difficulties.
0: Papa panulanu cheyuchu,
1: he will be committing sinful acts.
0: Pommani pinchukunta chekuruchumi,
1: and he will be put to all insults and humiliation.
0: Tana kopam tana shatruvu,
1: his anger is his enemy.
0: Tana kopam tanaku satcha,
1: and in fact then happiness gives you protection. And your compassion is your relation.
0: Tana santoshame swargamu.
1: The very happiness is the hell.
0: Tana dukkame narakam andru.
1: And your misery is the hell.
0: Kanuka manavuniki ee krodham anetundi chaala cheeninpa chestundi.
1: Therefore anger will lead to the decline and the ruin.
0: Dveshamu,
1: అండ్ హెట్రెడ్
0: ఈ ద్వేషం అనేటువంటి క్రోధమునకు మించినటువంటిది.
1: అండ్ హెట్రెడ్ ఈజ్ మోర్ డెవిలిష్
0: ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: వి షుడ్ నాట్ హేట్ ఎనీబడీ.
0: ఈ ద్వేషం వల్ల తరతరముల నుంచి కూడాను వెంటాడుతూ ఉంటుంది మానవునికి దుర్గుణములు.
1: అండ్ బికాస్ ఆఫ్ ది హేట్రెడ్ ఇట్ విల్ ఫాలో యూ ఫర్ జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్.
0: ఈ దుర్గుణములు వెంట రావటం చేత మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వము క్షీణించిపోతుంటుంది.
1: బికాస్ ఆఫ్ ది ఈవిల్ టెండెన్సీస్ ది డివినిటీ కెనాట్ బి ఎక్స్పీరియన్స్డ్.
0: ముఖ్యంగా ఈనాడు మానవునికి జీవితం తరిగిపోవడానికి ఇవే మూల కారణములు.
1: The life span today is cut short because of these evil traits.
0: 100 samvatsaramu betakavalsinatundi manishi oka 30 samvatsaramu 40 samvatsaramuke cheenchipothunnadu.
1: Man who is supposed to live for 100 long years, his life span is cut short to 30 and 40
0: because
1: of his bad.
0: Kaani ee kamakrodha deshamulo vallane thana yokka aayushyam kodanu arimpa chestundadi.
1: The main reason is because of these three reasons: the anger, the desire and hatred.
0: ఈ మూడు గుణములను మనము పుష్టిగా సంతుష్టిగా పెట్టుకున్నప్పుడు మనకు ఆయుఫ్ ఏమాత్రము క్షీణించదు.
1: వెన్ దీస్ త్రీ థింగ్స్ ఆర్ టోటల్లీ రిమూవ్డ్
0: ఎట్టి ప్రమాదములు జరిగినప్పటికీ ఎట్టి యాక్సిడెంట్ జరిగినప్పటికీ ప్రాణం మాత్రం పోదు.
1: వీ మే బి మెట్ విత్ ఎనీ యాక్సిడెంట్ ఇన్ ఫ్యూచర్ బట్ విల్ నెవర్ లూజ్ అవర్ లైఫ్.
0: మన దుర్గుణములే ఇవి రిఫ్లెక్షన్ రియాక్షన్ రీజౌట్స్ గా వచ్చి మనల్ని బాధిస్తూ ఉంటున్నాయి.
1: వీఆర్ పుట్ టు సఫరింగ్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ క్వాలిటీస్ దట్ వుడ్ కమ్ బ్యాక్ టు అస్ by your reaction
0: కనుక ఈ కామక్రోధ ద్వేషములను మొట్టమొదట మనము తరిగింపు చేసుకుంటూ రావాలి.
1: Therefore we should kill these three evil traits, the anger,
0: ఇది నా యొక్క గుణములు కావు.
1: Even if they come you should know that they are not my nature, they are animal qualities.
0: ఈ పశుగుణములు నాలో ప్రవేశిస్తే
1: when these three things are totally removed
0: ఎట్టి ప్రమాదములు జరిగినప్పటికీ ఎట్టి యాక్సిడెంట్ జరిగినప్పటికీ ప్రాణం మాత్రం పోదు.
1: We may be met with any action.

0: Even if they come, you should know that they are not my nature. They are animal qualities. If these animal qualities find a place in me, I too become an animal.
1: నేను పశువు కాదు.
0: I am not animal.
1: నేను మనిషి.
0: I am a human being.
1: అని ఆ మనిషి అనేటువంటి తత్వాన్ని మనసులో ఉంచుకున్నప్పుడే ఈ పశు లక్షణాలు మనలో ప్రవేశించడానికి వీలుండదు.
0: When once we hold on to the principle that I am man, I am not animal, we can maintain human
1: qualities. కానీ ఈ లేత వయస్సు లోపలే పిల్లలు చాలా ఈ యొక్క గుణములను పెంచుకుంటున్నారు.
0: We develop desires. Grow more in this age.
1: ఈ వాంఛనను పెంచుకోవడం చేతనే క్రమక్రమేణా మన భవిష్యత్తు క్షీణించిపోతుంటాయి.
0: The excessive desire will spoil our future.
1: మానవుని యొక్క జీవితము నాలుగంతస్తుల మేడ.
0: Human life is a four-storied mansion.
1: మొట్టమొదటిది బ్రహ్మచర్యం.
0: The first one is celibacy.
1: రెండవది గృహస్థము.
0: Householder.
1: మూడవది వానప్రస్థము.
0: Recluse.
1: నాలుగోది సన్యాసం.
0: ఫోర్త్ వన్ రినన్షియంట్.
1: ఈ నాలుగంతస్తుల మేరకు మొట్టమొదటి పునాది చాలా భద్రంగా ఉండాలి.
0: ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ ఎ ఫోర్ స్టోరీ బిల్డింగ్ ద ఫౌండేషన్ షుడ్ బి స్ట్రాంగ్.
1: ఈ ఫౌండేషన్ ఏ బ్రహ్మచర్యం.
0: ద ఫౌండేషన్ ఈజ్ ది స్టేట్ ఆఫ్ సెలిబసీ.
1: ఈ యువకులు ఎందు ఈ భద్రత చాలా బలంగా ఉండాలి.
0: దిస్ షుడ్ బి సేఫ్ అండ్ సో స్ట్రాంగ్.
1: దీన్ని సరైనటువంటి స్థితిలో మనం కాపాడుకున్నప్పుడు గృహస్థ వానప్రస్థములు కూడా క్షేమంగా ఉంటాయి.
0: This foundation is properly laid and ensured its strength, the rest of the three states.
1: ఈ బ్రహ్మచర్యమంటే ఈనాటి బాలురు ముక్కాలు భాగం లైఫ్ అంతా కూడా నాశనం చేసుకుంటున్నారు.
0: 3/4 of life is ruined because this foundation is not strong.
1: దైవాన్ని ప్రార్థించమంటే మా కాలం చిక్కదు.
0: We say we have no time to pray to God.
1: దైవాన్ని 5 నిమిషాలు చింతించమంటే మాకు సమయం చిక్కదు.
0: I have no time to think of God for 5 minutes.
1: కానీ ఈ దుర్భావముల చేత దుశ్చింతన చేత దురభ్యాసముల చేత ఎంత కాలంలోనైనా వ్యర్థం చేస్తారు.
0: బట్ వీ వేస్ట్ అవర్ టైం ఇండల్జింగ్ ఇన్ అవర్ బ్యాడ్ హ్యాబిట్స్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్.
1: దీనికి వేస్ట్ చేసినంత మంచి దానికి ఉపయోగించరు.
0: వీ డోంట్ మేక్ యూస్ ఆఫ్ ద టైం ఫర్ ప్రాపర్ థింగ్స్.
1: కనుకనే ఈనాటి విద్యార్థులు యువకులైనటువంటి వారు మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రంగా చేసుకోవాలి.
0: స్టూడెంట్స్ అండ్ యంగ్స్టర్స్ should have this strong foundation.
1: అది ఏ బ్రహ్మచర్యము.
0: That is the state of celibacy.
1: బ్రహ్మచర్యం అనగా బ్రహ్మలో చరించటమే బ్రహ్మచర్యము.
0: Celibate brahmacharya means the one who moves about brahma.
1: వివాహం ఆడకుండా ఉండటం కాదు బ్రహ్మచర్యము.
0: Not merely remaining unmarried.
1: నిరంతరము బ్రహ్మ యందే చరించటము.
0: Constant contemplation of the divine.
1: మీ మనోభావం నిరంతరం కూడాను బ్రహ్మతో స్మరించటము.
0: The constant thought of God.
1: కనుక ఆ యొక్క బ్రహ్మచర్యం అనేటువంటిది ఇలాంటి పవిత్రమైన అర్థమును కూడి ఉన్నది.
0: దిస్ ఈస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ బ్రహ్మచర్య, ద సిలబసీ.
1: ఇలాంటి బ్రహ్మతో మనం కూడినటువంటి తంతమే నిజమైనటువంటి బ్రహ్మచర్యం.
0: బ్రహ్మచర్య ఇట్స్ ట్రూ సెన్స్ లైజ్ ఇన్ కాంటెంప్లేషన్, కాన్స్టెంట్ కాంటెంప్లేషన్.
1: ఎలాంటి పరిస్థితులు ఏదైనా కూడా నీవు దైవత్వాన్ని స్మరించు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
1: దివ్యత్వాన్ని
0: we should think of God, chant his name,
1: పవిత్రతను నీవు అనుభవించు,
0: experience the sacredness of life,
1: ప్రేమతత్వంలో నీ యొక్క జీవితం అంకితం చేయి,
0: end your life in love.
1: ఇది ఏ నిజమైనటువంటి యొక్క పునాదుల యొక్క భద్రత.
0: This ensures the safety and the strength of the foundation.
1: యువకులారా,
0: యంగ్స్టర్స్,
1: గోడలు కనిపిస్తాయి.
0: You see the wall.
1: భవనం కనిపిస్తుంది.
0: You see the building.
1: భవనం యొక్క అందచందములు కనిపిస్తాయి.
0: You see the beauty and elevation.
1: కానీ పునాది అనేటువంటి దీంట్లో ఏ అందచందము కనిపించదు మనకు.
0: బట్ ఫౌండేషన్ యూ డూ నాట్ సీ.
1: అది భూమిలో పడిపోతుంది.
0: బికాస్ ఇట్స్ లైస్ ఇన్ ద గ్రౌండ్.
1: మనకు కనిపించకుండా భూమిలో మరుగుపడినటువంటిది మనకు అన్ని విధాల శక్తిని అందించేది.
0: దట్ విచ్ ఇస్ హిడెన్, దట్ విచ్ ఇస్ నాట్ సీన్, విల్ గివ్ ద గ్యారంటీ ఆఫ్ ది సేఫ్టీ.
1: అది కనిపించినటువంటి యొక్క పునాదియే కనిపించే భవనమునకు ఆధారమైనటువంటిది.
0: ద హిడెన్ ఫౌండేషన్ ఇస్ ద బేసిస్ ఫర్ ద బిల్డింగ్ విచ్ ఇస్ సీన్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: కనుక దానికి అందచందములు చేరిన వచ్చే అవసరం లేదు.
0: ద ఫౌండేషన్ డస్ నాట్ నీడ్ ఎనీ
1: డెకరేషన్. గోడలకు ఒక రాళ్లంతా కూడా డ్రెస్ చేస్తారు.
0: ద వాల్స్ అండ్ ది ఎలివేషన్ ఆర్ సో బ్యూటిఫుల్.
1: కానీ భూమిలో వేసేటువంటి ఒక ఫౌండేషన్ కు దీనికి అందచందములు ఏమాత్రం ఇష్టం లేదు.
0: ద ఫౌండేషన్ ఇన్ ద గ్రౌండ్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ బ్యూటి.
1: కానీ భవనం యొక్క భారం అంతా కూడా మోసేది ఇది.
0: బట్ ద హోల్ బర్డెన్ అండ్ ద వెయిట్ ఆఫ్ ది మ్యాన్షన్ ఈస్ టేకెన్ ఓవర్ బై ది ఫౌండేషన్.
1: కనుక భవనం యొక్క భారం అంతా మోసేటువంటి ఒక పునాది మనం భద్రం చేసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ లే ద స్ట్రాంగ్ ఫౌండేషన్.
1: ఈనాడు ఆ పునాది యొక్క భవనం ను ఏమాత్రం

0: మనం యోచించడం లేదు.
1: టుడే వీఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ దిస్ స్ట్రాంగ్ ఫౌండేషన్.
0: పైన అందచందముతో ఉండేటువంటి యొక్క దీన్ని మనం మాత్రమే ఈనాడు వర్ణిస్తున్నాము.
1: వీ గో బై ద ఔటర్ బ్యూటీ, ది ఎక్స్టర్నల్ ఎలివేషన్.
0: కనుక మొట్టమొదట ఈ బ్రహ్మచర్యం,
1: ద ఫస్ట్ టు బిగిన్ విత్ ఇస్ సెలిబసీ,
0: నిరంతరం కొన్ని దైవత్వాన్ని స్మరించటము.
1: We should always think of God.
0: చర్యమనగా ఏమి? నడుచుకోవటము.
1: చర్య means conducting one's own self.
0: నీవు బ్రహ్మచర్యాన్ని నడిచించి చూపించాలి.
1: You have to conduct yourself accordingly.
0: అందుకోసం ఈనాటి గురువులంతా కూడా చెప్తుంటుంటారు.
1: Preceptors say today.
0: ఆచార్యుడు అంటాడు.
1: A preceptor is
0: ఆచార్య. ఆచార్యుడు అనగా ఏమిటి? ఆచరించి అందించేటువంటి వాడు ఆచార్యుడు.
1: ఆచార్య means the one who practices and teaches.
0: ఆచరించకుండా ఊరికి అందించేటువంటి వాడు ఉపాధ్యాయుడు.
1: The one who does not practice and simply propagate is
0: a teacher. ఉపాధ్యాయుడు కేవలం పాఠములు మాత్రమే నేర్పగలడు, కానీ
1: teacher can teach lessons.
0: ఈ మనోనిగ్రహానికి ఏమాత్రము తోడ్పడడు.
1: He cannot be of any help to you.
0: ఆచార్యుడైనటువంటి వాడు మనోనిగ్రహానికి సంపూర్ణంగా తోడ్పడతాడు.
1: A true acharya preceptor will help you to control your mind.
0: అందుకోసమని ఇంతమంది గురువుల లోపల ఇద్దరు మాత్రమే ఆచార్యులు దిగారు.
1: Among so many gurus we have got two important acharyas.
0: ఆ ఇద్దరు ఆచార్యులు మాత్రం ఎవరు?
1: ద్రోణాచార్య. ద్రోణాచార్య.
0: భీష్మాచార్య.
1: భీష్మాచార్య.
0: ఈ భీష్మాచార్య ద్రోణాచార్యులు ఇద్దరు మాత్రమే ఆచార్యులు.
1: We have two acharyas, ద్రోణాచార్య and భీష్మాచార్య.
0: ఈ ద్రోణాచార్య పాండవులకంతా గురువు అయ్యాడు.
1: ద్రోణాచార్య is the preceptor of all Pandavas.
0: ఇది కేవలము దేహ విద్యలంతా కూడా నేర్పించాడు.
1: He taught them all expertise in archery.
0: భీష్మాచార్యుడు హృదయానికి మాత్రమే గురువు అయ్యాడు.
1: భీష్మాచార్య was the master of their
0: హృదయ సంకల్పములంతా కూడా పవిత్రము గావిస్తుంటూ వచ్చాడు.
1: He sanctified all the thoughts.
0: కనుకనే తల్లి మాటను జవదాటకుండా
1: He obeyed the command of the mother.
0: మాతృమూర్తి యొక్క ఆజ్ఞను శిరసావహించి
1: following the command orders of the mother.
0: ఆ మాతృమూర్తి ప్రేమకు పాత్రుడైతూ వచ్చాడు భీష్మాచార్య.
1: And he was the recipient of the grace of the mother.
0: కనుకనే అతను గొప్ప జ్ఞాని.
1: As he obeyed his parents, he was one of wisdom.
0: జ్ఞానంగా ఏమిటి?
1: What is wisdom?
0: కేవలం గొప్ప గొప్ప గ్రంథమునంత చదవటం కాదు జ్ఞానం.
1: It's not textual knowledge or information.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: The vision of non-dualism is wisdom.
0: ఒక్క దైవత్వము తప్ప అన్యము స్మరించకూడదు.
1: One should not think of anything other than the
0: దైవత్వానికి మన దేహమును అర్పితం చేయాలి.
1: One should dedicate himself to the divine.
0: దైవత్వానికి మన మనసును అర్పితం చేయాలి.
1: The mind should surrender to God.
0: దైవత్వానికి మన బుద్ధిని అర్పితం చేయాలి.
1: The intellect must accept God.
0: సర్వకర్మన్ భవత్ ప్రీత్యర్థం.
1: All accepts should be satisfying to God.
0: నీ ప్రీత్యర్థ కోసం నీవు పాటుపడకూడదు.
1: యూ షుడ్ నాట్ స్ట్రగుల్ ఫర్ యువర్ పర్సనల్ సాటిస్ఫాక్షన్.
0: దైవ ప్రీత్యర్థంగానే శ్రమపడాలి.
1: అవర్ యాక్షన్ షుడ్ ప్లీజ్ గాడ్.
0: కనుకనే భీష్మాచారి అనాది కాలం నుంచి కూడాను ఆ యొక్క ఆత్మతృప్తి నిమిత్తమై చేసేస్తూ వచ్చాడు.
1: భీష్మాచార్య స్టూడ్ ఫర్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివిటీ టు ప్లీజ్ గాడ్.
0: తల్లితోనే చేరుతూ రావాలి అని కోరాడు.
1: అండ్ అల్టిమేట్లీ హీ వాంటెడ్ టు జాయిన్ హిస్ మదర్.
0: శతల్పం పైన పరుండినాడు.
1: He was lying on the bed of arrows.
0: 58 dinavaru
1: for 58 days.
0: Dehamanta kudanu ambulu daatukoni unnadu.
1: And the arrows all over pointed arrows.
0: Kani
1: yet
0: oka neeraina kudu gutikiti taagaledu.
1: He didn't drink even a drop of water.
0: Kani talli premaku paathru kavali.
1: But he wants to receive the grace of
0: talli anugrahaniki taanu guri kavali.
1: He should certainly enjoy the love of mother.
0: Kattagadaviki poye munduga
1: before leaving the body
0: అర్జున్ని పిలిచాడు.
1: అర్జున
0: అర్జున అర్జున్ అంటే ఏమని అర్థం? ఒక పేరు పెట్టం కాదు. అర్జున అనగా నిర్మలమైన చిత్తం గలవాడు.
1: అర్జున ఇస్ నాట్ మియర్లీ ఎ నేమ్, హీ స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ.
0: ఇతనికి అనేక బిరుదులుతా ఉన్నాయి.
1: అర్జున హ్యాస్ మెనీ టైటిల్స్.
0: అర్జున, పాల్గుణ, పార్థివ, కీర్తి, సేతువాన, బీభిత్య, జయకృష్ణ, సవిశాచి, ధనుంజయ.
1: దీస్ ఆర్ ఆల్ ది టైటిల్స్ అండ్ నేమ్స్ ఆఫ్ అర్జున.
0: కనుక ఇతను ధనుంజయుడు.
1: ఇస్ ధనుంజయ
0: అర్జున. అర్జునుడిగా నిర్మలమైనటువంటి చిత్తం గలవాడు.
1: అర్జున ద ప్యూర్ హార్టెడ్.
0: కనుక అర్జున,
1: అర్జున
0: నీ యొక్క అంబులే నన్ను నేలం పాలు చేసింది.
1: అండ్ యువర్ ఆరోస్ మేడ్ ద బెడ్ ఫర్ మీ.
0: తాతగారు, యుద్ధ సమయం లోపల ఎన్నో జరుగుతూ ఉంటాయి.
1: ఇన్ వార్ఫేర్ మెనీ థింగ్స్ హ్యాపన్.
0: ఈ యుద్ధ సమయం నందు అపకార ఉపకారములని ఏమాత్రం కూడా పాటించరాదు.
1: ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వీ డోంట్ అబ్జర్వ్ ద
0: హార్మ్ యూ వేసావు అందులో నేను వేశాను అంబులు
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షాట్ ఆరోస్ ఎట్ మీ సో ఐ డి
0: నీవు వేసినటువంటి అంబులు నిరపరాధి అయినటువంటి కృష్ణుని కూడా కొట్టినాయి
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఆరోస్ దట్ యూ షాట్
0: కృష్ణుడు దేహమంతా రక్తమయమైపోయింది
1: అండ్ దేర్ఫోర్ ద హోల్ బాడీ వాస్ బ్లీడింగ్
0: కానీ దీనికి ఏమైనా వగుస్తున్నారా
1: ఆర్ యూ సఫరింగ్ బికాస్ ఆఫ్ దట్ రీజన్
0: ఇది యుద్ధ సమయము
1: ఇట్ ఈస్ బ్యాటిల్ టైమ్
0: మంచి చెడ్డలకు అవకాశమే లేదు ఇక్కడ
1: డ్యూరింగ్ వార్ దేర్ నో
0: జయాపజయములకు మాత్రమే ఉంటుండాలి
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ట్రయంఫ్ విక్టరీ దట్ మ్యాటర్స్
0: కాబట్టి నా దోషమును క్షమించండి
1: Pardon my mistakes.
0: మీకు ఏం కావాలో కోరితే తప్పక నేను ఇస్తానన్నాడు.
1: Whatever you want, whatever boon you want me, I will grant now.
0: భీష్ముడు ఒక్కటి కోరినాడు.
1: Bhishma wanted one.
0: నాయనా, నాకు దాహము. ఇది అంత్య సమయము.
1: This is the last moment. I'm thirsty.
0: 58వ దినము ప్రాణం వదులుతున్నాను.
1: 58th day I'm leaving this body.
0: కనుకనే నా తల్లిని తెచ్చి నా నోట్లో పోయమన్నాడు.
1: See that my mother shower water.
0: తల్లి గంగాదేవి.
1: Mother of Bhishma is Ganges, Ganga Devi.
0: ఆ తల్లిని తెచ్చి నా యొక్క నోట్లో పోయమని చెప్పాడు.
1: See that Ganga water is brought to me.
0: తక్షణమే అమ్మును చూసి భీష్ముడు ఉన్నటువంటి తలకి ప్రక్కల ఒక్క భూమిలోపు కొట్టాడు.
1: ఇమ్మీడియట్లీ అర్జున షాట్ అండ్ ఆరో టువర్డ్స్ ద గ్రౌండ్ క్వైట్ క్లోజ్
0: భూమి నుంచి గంగ స్ప్రింగ్ గా వచ్చేసేసింది.
1: దెన్ గంగస్ జస్ట్ కేమ్ అప్ లైక్ ఎ ఫౌంటెన్.
0: స్ప్రింగ్ గా వచ్చినటువంటి జలము భీష్ముడి నోట్లో పడ్డాది.
1: అండ్ ద వాటర్ ఇట్ వాస్ జస్ట్ అలౌడ్ బై భీష్మా దే.
0: అటువంటి పుణ్యాత్ముడు భీష్ముడు.
1: భీష్మ ఇస్ ఎ లిబరేటెడ్
0: జ్ఞాని. భీష్ముడు
1: ఇస్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: భీష్ముడు సర్వజ్ఞాన సంపన్నుడు.
1: హి ఇస్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్
0: ఆఫ్ నాలెడ్జ్. సర్వజ్ఞ సంపన్నుడు.
1: హి హస్ గాట్ ఆల్ ఫ్లూయెన్స్.
0: సమస్త సాధనలు చేసినటువంటి వాడు.
1: హి డిడ్ ఎవ్రీథింగ్.
0: ఎవరికి అపకారం కోరడు.
1: హి డిడ్ హార్మ్ ఎనీబడి.
0: కనుకనే ఆ తల్లి యొక్క జలమును తన నోట్లో పోసిన తక్షణమే భీష్ముడు తన యొక్క కన్నులు మూశాడు.
1: ఆఫ్టర్ డ్రింకింగ్ ద వాటర్ హి ఎండెడ్ హిజ్ లైఫ్.
0: అదియే అర్జున్ వల్ల జరిగినటువంటి ప్రమాదము అర్జున్ తో దీన్ని సమాప్తి కూడా జరిగింది.
1: యాజ్ హి వాస్ పుట్ టు దట్ సిచ్యువేషన్ బై అర్జున ద రిలీఫ్ ఆల్సో వాస్ గివెన్ టు హిమ్ బై అర్జున.
0: అర్జున అనేటువంటి పదములు ఎంతో మంది పెట్టుకుంటారు.
1: మెనీ పీపుల్ హ్యావ్ దిస్ నేమ్ అర్జున.
0: అర్థం తెలిసి ప్రవర్తించరు.
1: బట్ దేర్ కాండక్ట్ ఇస్ నాట్ ఇన్ అకార్డెన్స్ టు ద మీనింగ్ ఆఫ్ ది నేమ్.
0: శ్రీశైలం లోపల కూడాను అర్జున మల్లికార్జున బ్రహ్మరాంబ అని ఉంటుండాలి.
1: అండ్ యూ హ్యావ్ నేమ్స్ బ్రహ్మరాంబ మల్లికార్జున శ్రీశైల
0: మల్లికార్జున బ్రహ్మరాంబ
1: మల్లికార్జున బ్రహ్మరాంబ.
0: ఈ మల్లికార్జున అంటే ఏమిటిది?
1: హూ ఇస్ మల్లికార్జున?
0: మల్లి అనగా జాస్మిన్.
1: మల్లి ఇస్ జాస్మిన్ ఫ్లవర్.
0: అది చాలా ప్యూర్ గా ఉంటుంది, తెల్లటి పుష్పంగా ఉంటుంది.
1: ఇట్ ఇస్ ప్యూర్ వైట్ ఇన్ కలర్.
0: అందులో మధురమైనటువంటి పదార్థం ఉంటుంటుంది.
1: అండ్ ఇట్ హస్ గాట్ నెక్టర్ విద్ ఇన్.
0: కనుక మల్లికార్జున అనగానే ప్యూర్ తో కూడినటువంటి, తెలుపుతో కూడినటువంటి అర్జునుడు మల్లికార్జునుడు.
1: మల్లికార్జున మీనింగ్ ప్యూర్ వైట్ ఫ్లవర్ విత్ నెక్టర్.
0: భ్రమరాంబ
1: భ్రమరాంబ.
0: అంబ అనగా తల్లి.
1: అంబ ఇస్ మదర్.
0: భ్రమర అనగా తుమ్మెద.
1: భ్రమర ఇస్ హనీబీ.
0: ఆ తెల్లని తుమ్మెద
1: హనీబీ
0: ఈ యొక్క భ్రమరంలో అనగా అర్జునుడు యొక్క పుష్పంలో చేరిపోతుంది.
1: ది హనీబీ గెట్స్ ఇన్ టు ద ఫ్లవర్ ద జాస్మిన్ విత్ నెక్టర్.
0: అర్జున అనేటువంటి తెల్లటి పుష్పంలో చేరి దానిలో ఉన్న మకరందాన్ని తిని
1: as the honeybee gets into the flower of Arjuna, it sucks the and then gets its life redeemed.
0: కనుకనే అర్జునత్వము చాలా అనేక అర్థాలకంత కూడా మూల కారణము.
1: Arjuna has got so many interpretations and meanings.
0: కనుక అర్జునుడు చాలా గొప్పవాడు.
1: Arjuna is a great soul.
0: ఉన్నటువంటి బ్రదర్స్ లోపల అర్జునుడు మాత్రమే వర్ణించడానికి మూల కారణం ఏమిటి?
1: What is the reason that Arjuna is extolled?
0: ఎవరి పైన కూడా నిష్కారణంగా తన విల్లును ప్రయోగ పెట్టినటువంటి వాడు కాదు.
1: In fact, he didn't fight with anybody without any reason.
0: ఏదో యుద్ధంలో చేయవలసి వచ్చినప్పుడు చేశాడు.
1: He had to fight in war times.
0: కానీ కృష్ణుడు కూడాను
1: కృష్ణ
0: అర్జున రాయబారానికి పంపుతున్నారు మీరు, నేను ఎవరితో మాట్లాడాలి అన్నాడు.
1: You are sending me as an emissary. Whom should I
0: call? జరగకూడదు, యుద్ధం జరగకూడదు.
1: వార్ షుడ్ నాట్ హ్యాపన్.
0: కృష్ణుడు నేను కత్తి పట్టను అని పట్టాడు.
1: అండ్ దట్ వాస్ ది డిటర్మినేషన్.
0: రథాన్ని మాత్రమే రథం చేయగలరు కానీ ఎవరిపైన కూడా తన యొక్క అస్త్రం వినియోగించడు.
1: కృష్ణ డిసైడెడ్ టు బీ ద చారిటర్ అండ్ నాట్ టు ఫైట్.
0: కనుకనే నీవు ఏం చేయమంటావు అర్జున అని చెప్పి అడిగాడు.
1: అండ్ హీ ఆస్క్డ్ అర్జున వాట్ షల్ ఐ డూ.
0: బావగారు, మీకు సర్వము తెలిసినటువంటి సర్వజ్ఞుడు, అలాంటి మీకు నేను చెప్పనక్కర్లేదు. మొట్టమొదట యుద్ధమే లేకుండా చూడండి అన్నాడు.
1: You are omniscient, omnipotent. You know everything. See that the war is prevented.
0: యుద్ధం లేకుండా చేయమంటే ఏమని?
1: ధృతరాష్ట్రంతో
0: మాట్లాడమనియా?
1: Is it mean to consult Dhritarashtra?
0: Dhritarashtra is gruddivadu.
1: Dhritarashtra is blind king.
0: Kani buddhi ledu.
1: But he has no intelligence.
0: Putrabhimanam adhikanga untundadi.
1: He has got attachment to his
0: son. Ee putrabhimanam tho putrulu cheppinattuga nadchukuntadu kani thanu cheppinattuga putrulu evaru nadchukoru.
1: Because of his attachment to his sons he will follow them, but he will not follow his intelligence.
0: Alanti dushputrulanta untundi Dhritarashtrani yokka aadna manaki enduku?
1: Why should we think of Dhritarashtra who follows the dictates of his sons?
0: కనుకనే ధృతరాష్ట్ర యొక్క దీన్ని మనం ఏమాత్రము పాటించరాదు.
1: సో వీ డోంట్ నీడ్ టు కన్సల్ట్ ధృతరాష్ట్ర
0: అని చెప్పేటప్పటికీ సరే ధృతరాష్ట్రం దగ్గరికి వెళ్ళాడు. అన్ని విధాలా మాట్లాడిచ్చాడు కృష్ణుడు. ఈ యుద్ధమునకు సమ్మతి పడలేదు.
1: హీ డిస్కస్డ్ ఆల్ మ్యాటర్స్ రిలేటింగ్ టు వార్, బట్ హౌఎవర్ ఇట్ కుడ్ నాట్ బి సెటిల్డ్.
0: ఇంకా యుద్ధం సిద్ధమని భావించుకుని వచ్చాడు.
1: ద వార్ వాస్ బౌండ్ టు టేక్ ప్లేస్.
0: అర్జున్ దగ్గరికి మొదలొచ్చాడు.
1: అండ్ దెన్ అర్జున కే
0: అర్జున, నేను పోయినటువంటి పని ఫలించలేదు.
1: ఐ వాజ్ నాట్ ఫ్రూట్ఫుల్ ఇన్ మై అటెంప్ట్.
0: విఫలమైపోయింది.
1: ఐ వాజ్ ఎ ఫెయిల్యూర్.
0: కనుక యుద్ధం సిద్ధమైనాను.
1: సో బీ రెడీ టు ఫైట్.
0: అప్పుడు అర్జునుడు కొంచెం భయపడ్డాడు.
1: దెన్ అర్జున వాజ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్
0: సిచువేషన్. అనగా ఈ యుద్ధంలో ఎన్ని అస్త్రములు ఉపయోగపెట్టవచ్చునో,
1: ఇన్ దిస్ డ్యూరింగ్
0: ఎవరికి ఎవరికి ప్రమాదం జరుగుతుందో, ఏ నిరపరాధులను కొడతామో.
1: During war, many people are going to be killed. Those who are not in
0: Krishna's chakkan suchamainatundi vishayam cheppadu.
1: Who are not on the wrong side are going to be killed. Krishna said,
0: Arjuna, yuddhamulaku vachinatundi vaaru yuddhamuku vachestare kaani yuddhamulaku raanatundi vaadu ee yokka group lo cheraru.
1: Those who are ready to fight will be there on the battle front, not others.
0: Kalukane yuddhamulo పూర్తి ప్రాణాన్ని వదలడానికి కానీ వదం తీయడానికి కానీ వచ్చినటువంటి వారే కానీ ఈ యుద్ధం ఊరికి చూడటానికి వచ్చినటువంటి వారు కాదు.
1: ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వన్ ఈజ్ రెడీ టు గివ్ లైఫ్ ఆర్ టేక్ లైఫ్.
0: కనుక నిరపరాధులు ఎవరు కూడా ఇందులో లేరు.
1: దేర్ ఆర్ నన్ హూ ఆర్ నాట్ గిల్టీ.
0: ఇందులో అందరు కూడా అపరాధులే వస్తున్నారు.
1: ఆల్ ఆర్ గిల్టీ.
0: కనుక నీవు యుద్ధం సిద్ధమని మనం.
1: సో బీ రెడీ టు ఫైట్
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ హీ సెడ్,
0: కానీ
1: కృష్ణ,
0: వీడు ఈ విధంగా యుద్ధానికి ఒప్పుకోవటంలో చాలా అన్యాయంగా ఉంది.
1: It's gross injustice because they are accepting to fight.
0: ఈ కౌరవులు ఏ మాత్రం కూడాను సరైన స్థితిలో ఉండేటువంటి వారు కాదు.
1: Kauravas were never proper at any time.
0: కనుక దీనికి ఒప్పుకున్నారు, ఇంకా అయిపోయింది.
1: They accepted to fight.
0: అన్నగారికి వినయం చేయమన్నాడు.
1: And they prayed to their brother.
0: ధర్మజాన్ దగ్గరికి పోయాడు.
1: They went to Dharmaja.
0: ధర్మజాకు యుద్ధం అంటే అసలు గిట్టదు.
1: Dharmaja does not like any war or fight.
0: సరే అతను కూడాను ఇంకా ఒప్పుకోక తప్పదు.
1: He too had to concede.
0: నకులు సహదేవులు చాలా గుణవంతులు.
1: నకుల సహదేవ ఆర్ నోబుల్ పీపుల్.
0: చిన్నవారైనప్పటికీ వారికి ఉన్నటువంటి గుణము అర్జునికి ధర్మజునికి కూడా లేదు.
1: దో దే ఆర్ వెరీ యంగ్ దేర్ క్వాలిటీస్ ఆర్ సో గ్రేట్ దట్ మోర్ దాన్ దట్ ధర్మజ అండ్ అర్జున.
0: ఒక్కటే వాడు కోరాడు.
1: దే వాంటెడ్ వన్.
0: కృష్ణ, యుద్ధము సిద్ధమైన కాలహరణ మీకేలా?
1: వీఆర్ రెడీ టు ఫైట్, వై డిలే?
0: నీవు యుద్ధం సిద్ధమని చెప్పించావు.
1: యూ సెడ్ దట్ వీ షుడ్ బి ప్రిపేర్.
0: కానీ
1: బట్
0: మా బావగారు క్షేమంగా వచ్చారు.
1: ద బ్రదర్ ఇన్ లా కృష్ణ రిటర్న్ సేఫ్.
0: ఈ యొక్క వార్తను అందించడానికి వెళ్లారు.
1: హీ సేఫ్ రిటర్న్ వాస్ కన్వేయ్డ్.
0: నాకు బావగారు క్షేమంగా రావటమే మా యొక్క ఆనందం అన్నారు.
1: ద రిటర్న్ ఆఫ్ కృష్ణ ఇన్ ఆల్ సేఫ్టీ మేడ్ us ఆల్ హ్యాపీ.
0: ఇదే మా ఆనందం అన్నాడు.
1: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ అవర్ హ్యాపీనెస్.
0: ఇట్టి ఆనందాన్ని అనుభవించినటువంటి వాళ్ళు నకుల సహదేవులు మాత్రమే.
1: నకుల సహదేవ ఎక్స్పీరియన్స్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ నోటీసింగ్ ద సేఫ్ రిటర్న్.
0: కృష్ణుని యొక్క క్షేమాన్ని కోరినటువంటి వాడు నకుల సహదేవులే.
1: నకుల సహదేవ వాంటెడ్ ద సేఫ్టీ ఆఫ్ కృష్ణ.
0: అర్జునుడు కోరాడు.
1: అర్జున్ ఆల్సో డిజైర్.
0: కానీ
1: బట్
0: తన స్వార్థం కూడా ఉపయోగ పెట్టుకుంటూ వచ్చాడు.
1: బట్ హీ హ్యాడ్ గాట్ హిజ్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
0: కాలకూటమున విషయం జరిగించబేలా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు ఆఫర్ పాయిజన్?
0: కాలకూటమున
1: ఇన్ పాయిజన్
0: విషమును జల్ల వీలా?
1: అండ్ ఈజ్ ఇట్ ప్రాపర్ టు
0: బైట దావాగ్నిలో మల్లె పూల విజదళ్ళు లీలా?
1: ఈజ్ ఇట్ పాసిబుల్ టు త్రో ఫ్లవర్స్ ఆన్ ఫైర్?
0: ముష్కరుని బ్రోలా
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈ
0: వికెట్ మేలా
1: విత్ ద లిసన్ టు గుడ్ వర్డ్
0: జాల ఏల ఈ సంధి మాటలిక గోపాల?
1: Why this role of an ambassador, oh Gopala? Because people are ready to fight.
0: ఇంకా మన కొద్దు గోపాల.
1: No more of speaking anymore.
0: అని చెప్పాడు.
1: He said so.
0: సిద్ధమయ్యారు.
1: They are ready to fight.
0: అక్కడికి యుద్ధంలోకి వెళ్లేటప్పటికి
1: when they were proceeding ahead,
0: అర్జునుడికి ఒక విధమైన భయం వేసింది.
1: అర్జున వాస్ ఫియర్ స్ట్రికెన్.
0: యుద్ధము చేస్తానో చేయనో అని భయం కాదు, ఈ నిరపరాధులు ఎంతమంది పోతారో ఏమో.
1: నాట్ దట్ హీ కాంట్ ఫైట్ బట్
0: కూడవంతులందరికీ ఇదే పెద్ద భయం.
1: ఇట్ ఈస్ ఏ ఫ్యాక్టర్ దట్ క్రియేటెడ్ ఫియర్
0: బికాజ్ సిస్టమ్ అవుతారే కానీ
1: people also
0: yavani chamtamo yemo
1: who are going to be killed. He doesn't
0: aa putrulu pogottukunnattu tallidandulu enta baadha padtaro emto.
1: The parents will certainly feel miserable.
0: Chinna pillalu putrulu enta baadha padtaro emto.
1: Many people will feel very bad about
0: baadha anta kudunu vaallu anubhavistu vastuntaru.
1: They will certainly face all these difficulties in succession.
0: Karugane Arjunudu aa vidhanga baadha padtu vachadu.
1: That was the feeling of Arjuna.
0: Krishna
1: Krishna
0: inki vaddam.
1: Let's go.
0: ఇంటికి వెళదామన్నాడు.
1: లెట్స్ గో బ్యాక్.
0: కృష్ణ ఈ యుద్ధమును నేను భరించలేను.
1: ఐ కాంట్ బేర్ దిస్ సఫరింగ్.
0: ఇంటికి వెళదామన్నాడు.
1: లెట్స్ గో బ్యాక్.
0: కృష్ణుడి కోపం వచ్చింది.
1: కృష్ణ వాజ్ యాంగ్రీ.
0: ఊరుకో ఉన్నటువంటి నన్ను పురికొల్పి యుద్ధం యుద్ధం యుద్ధం అని యుద్ధం తీసుకుని వచ్చి ఇప్పుడు భయపడిపోతున్నావే.
1: యూ ప్రవోక్డ్ మీ టు ఫైట్ and having come here you wanted me to return.
0: ilanti bhayam kosam nee vidyaniki enduku raavali.
1: Why should you come here when you are fear stricken, afraid?
0: indari bandhu putra purut guru putrunu champi bharinchutettulu.
1: You say that you cannot bear the death of your near and dear.
0: Krishna Krishna indari bandhu mitru guru putrulu champi bharinchutettulu.
1: How can I bear the death of the children of my gurus, of my preceptors?
0: Na kannulu tiruguchunnavika.
1: My head is reeling.
0: కాలము గడుపుకు కదలం ఇంటికి అన్నాడు.
1: Let us return, turn back this chariot.
0: ఇందుకోసం వచ్చావా నీవు
1: అర్జున?
0: పిరికి పంద అన్నాడు కృష్ణుడు.
1: Krishna said, have you come for this purpose? What a shame it is you are
0: coming. ఇంతమాత్రమునకై నీవెందుకు రావాలి?
1: Why should you come now?
0: అని చెప్పాడు.
1: He said so.
0: అప్పుడు ఆ కృష్ణుని యొక్క బోధ క్రమక్రమేణా లోపల పోయి అది మంచి బలమును అందించింది.
1: The teaching of Krishna has gone into the head of Arjuna and
0: సిద్ధమయ్యాడు యుద్ధమునకు.
1: He was ready to fight now.
0: Kani taan cheyalekapoyadu.
1: But yet he could not pick up strength.
0: Appudu Arjunudiki balam andinchalani uddeshamto Krishnudu dumkadu.
1: And Krishna jumped to the chariot.
0: Nenu yuddham chestanu annadu.
1: I am ready to fight, he said.
0: Yuddham cheyanu ani cheppavu.
1: In the beginning you
0: made meer yuddham chesthe mee maatanu odipoyinattu avutundi Krishna. Meer odipovochunu kani mee maatanu maatram odipovakoodadu.
1: Krishna, you said that you will never fight. Now you are ready to fight now. Krishna, you should never go back to the promise given.
0: Neevu pokoddu. Akkada Bhishmudu chustunnadu Krishnudu vacheetvantidi.
1: Bhishma is watching the Krishna approaching.
0: Kuppinchi yegachina kundalammula kaanti gagana bhagam bella kappikolagai.
1: The ear rings were just shining like everything all over the
0: sky. Oka urvammulo unde painunna pachchani patamu jare. Taanu enni vidhala varnistuu నేడు భీష్మని చంపదు నిన్ను కాదు విడు అర్జునాయనుచు మద్విష్కృష్టి చరలికి తనుజించు దేవుండి దిక్కు నాకు అన్నాడు.
1: గాడ్ హూ ఇస్ అప్రోచింగ్ మీ టు కిల్ మీ షుడ్ ఓన్లీ కమ్ టు మై రెస్క్యూ అండ్ రిలీఫ్. నో వన్ కెన్ సేవ్ మీ.
0: నేడు భీష్మని చంపదు.
1: ఐఎమ్ రెడీ టు కిల్.
0: నిన్ను కాదు.
1: ఐ విల్ ప్రొటెక్ట్ యువర్
0: విడు అర్జునాయనుచు మద్విష్కృష్టి.
1: Arjuna, leave me, I am prepared to kill Bhishma.
0: Kerala chanadanchu devunde dikku naaku annadu.
1: Therefore God only should come to my refuge.
0: Yavaro naaku dikku kaadu nannu champudamani vacheetvanti yokka aa yokka krishnude naaku dikku annadu.
1: Krishna, who is prepared to kill me now, can only protect me.
0: Chuchara yavaru champadaniki vachunnaro atane naaku dikku annadu.
1: The killer will be the protector.
0: Atti Bhishmudu dreshulu kudanu durmargulu kudanu తనకి ప్రియమైనటువంటి వాడు.
1: భీష్మ వాస్ వెరీ మచ్ అడోర్డ్ బై ఆల్ దోస్ పీపుల్ హూ ఆర్ ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్.
0: ఇలాంటి జ్ఞానమును గురించినటువంటి వాడే భీష్మాచార్యుడు.
1: భీష్మాచార్య ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: భీష్ముడికి పూర్తి జ్ఞానమే.
1: భీష్మ రిప్రజెంట్ ద టోటాలిటీ ఆఫ్ విజ్డమ్.
0: కనుక అట్టి జ్ఞాన స్వరూపుడైనటువంటి భీష్ముడు,
1: భీష్మ ద వైజ్,
0: కట్టకడకు తన అభిష్టమును నెరవేర్చుకునే నిమిత్తమై
1: టు ఫుల్ఫిల్ హిస్ డిజైర్
0: తల్లిని తనలో తిరిగి చేర్చుకున్నాడు.
1: అండ్ హీ డ్రాంక్ ద వాటర్ ద గిఫ్ట్ ఆఫ్ హిస్ మదర్.
0: తల్లిని తనలో చేర్చుకుని శాంతి పొందాడు.
1: అండ్ దెన్ గాట్ హింసెల్ఫ్ పాసిఫైడ్, రిమైన్ పీస్ఫుల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా మన పవిత్రమైన చరిత్రలన్నీ కూడాను,
1: ద హిస్టరీ విచ్ ఇస్ సీక్రెట్,
0: ఎన్నో అంతరాత్మంతో కూడినటువంటి పవిత్రతలంతా ఉన్నాయి.
1: హాస్ గాట్ సో మెనీ సటిల్ సీక్రెట్స్ బిహైండ్.
0: కానీ పిల్లలు ఎవరు ఏ చరిత్రను కూడా చదవరు.
1: But the students do not read the history.
0: ee novels kathalanta chadukuntu kurchuntaru.
1: But they read novels and stories.
0: ee kathallo ye matram kodunu meaning undadu.
1: The novel stories are meaningless.
0: ee kathalu chadavatam anta vyathane.
1: It is all vyatha, the misery.
0: దివ్యమైనటువంటి యొక్క మార్గదర్శకును బోధించేటువంటిది అంతా కూడా చరిత్రలు.
1: ది హిస్టరీ షోస్ యూ ద డివైన్ పాత్.
0: ఏమిటి ఆ హిస్టరీ?
1: వాట్ ఇస్ ది హిస్టరీ?
0: హిస్ స్టోరీ ఈజ్ హిస్టరీ.
1: హిస్ స్టోరీ ఈజ్ హిస్టరీ.
0: దైవం యొక్క స్టోరీ అది హిస్టరీ.
1: ఇట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ గాడ్.
0: దాన్ని మనం చదవాలి.
1: వీ షుడ్ రీడ్ దాట్.
0: మిగతా అన్ని చదివి ప్రయోజనం లేదు.
1: యూస్లెస్ టు రీడ్ రిమైనింగ్.
0: కనుక నేను మహాభారతము, భాగవతము, రామాయణము ఇలాంటి దాంట్లో అంతా కూడా ఎంత పవిత్రమైన చరిత్రలు ఉంటున్నాయి.
1: భాగవత, రామాయణ, భారత ఆర్ సీక్రెట్ ఎపిక్స్.
0: కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి చరిత్రలు కూడినటువంటిది వినాయక చరిత్ర.
1: వినాయక చవితి హ్యాస్ గాట్ ద మెసేజ్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఎపిక్స్.
0: వినాయకుడు గొప్ప జ్ఞాని.
1: వినాయక ఇస్ వెరీ వైజ్.
0: అతనికి ఉండినటువంటి జ్ఞానం మరొకటి లేదు.
1: నన్ కెన్ ఎక్సెల్ హిమ్ ఇన్ విజ్డమ్.
0: కనుకనే సర్వ దేవతలు కూడా వినాయకుడిని ఆరాధిస్తూ వచ్చారు.
1: సో ఆల్ దేటీస్ దేవతాస్ వర్షిప్ హిమ్.
0: అందరికి పూజనీయుడు వినాయకుడు.
1: ఆల్ వర్షిప్ వినాయక.
0: అట్టి వినాయక చతుర్దశి దినము
1: ఆన్ దిస్ డే ఆఫ్ వినాయక చతుర్దశి మనం
0: కాలంను వ్యర్థం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం.
0: చాలా మంది విద్యార్థులందరూ కూడా గ్రంథములంతా కూడా వినాయకుడి దగ్గర పెడతారు.
1: మెనీ స్టూడెంట్స్ కీప్ దేర్ టెక్స్ట్ బుక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
0: వినాయక అర్పితం చేసి వాటిని తిరిగి స్వీకరిస్తారు.
1: దే మేక్ ఆల్ ఆఫరింగ్స్ అండ్ దెన్ పార్టే.
0: అనగా భగవంతుడు స్వీకరించినటువంటి ఒక జ్ఞానము మాకు బోధించాలి.
1: మీనింగ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ షుడ్ బి గివెన్ టు అస్.
0: అందువల్ల ఈనాడు చాలా విద్యార్థులు చాలా వినాయకుడిని పూజించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ ద స్టూడెంట్స్ వర్షిప్ వినాయక.
0: ఈ వినాయకుని ఎందున్నటువంటి యొక్క విశిష్టత చాలా గొప్పది.
1: దిస్ ఇస్ ది గ్రేట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వినాయక.
0: వినాయకుడు ఏ వాంఛలు కోరడు.
1: వినాయక హ్యాస్ నో డిజైర్.
0: దేనిని ఆశించడు.
1: హీ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
0: ఆశించిన వారికంతా అనుగ్రహించేటువంటి వాడు వినాయకుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఫుల్ఫిల్స్ ఆల్ యువర్ డిజైర్స్.
0: కనుకనే అనుగ్రహించేటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి. కానీ
1: we have to worship God who confers grace.
0: ఆగ్రహించే దేవుణ్ణి ఆరాధించరాదు.
1: అనుగ్రహ గ్రేస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అగ్రహ ద యాంగర్.
0: కనుకనే పవిత్రమైనటువంటి ఈ వినాయక చవితి రోజు
1: ఆన్ ది సీక్రెట్ డే ఆఫ్ వినాయక చవితి
0: అనేక మంది భారతీయులే కాదు అందరూ కూడా దీన్ని ఆరాధన చేస్తుంటారు.
1: నాట్ ఓన్లీ భారతీయస్ మెనీ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ ల్యాండ్స్ వర్షిప్ హిమ్.
0: వినాయకుడు బోధించేటువంటి సర్వజ్ఞానం కూడాను ఒక్కొక్క అక్షరం కూడాను పవిత్రమైనటువంటివి.
1: ద టీచింగ్స్ ఆఫ్ వినాయక ఎవ్రీ లెటర్ ఈజ్ సో గ్రేట్ అండ్ సీక్రెట్.
0: భజన వినాశిక శాంతి నది.

0: కోటి విద్యలుండి గుణములేకున్నచో వాటి వినువ ఏటి పాలుగాది.
1: ఇన్ ద వరల్డ్ ఆఫ్ టుడే ద స్కిల్స్ దట్ ఆర్ మాస్టర్డ్ అండ్ ద టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ఈస్ సాట్ ఆఫ్టర్ పర్హాప్స్ మేక్ ఎ పర్సన్ to become clever and nothing more. What is the use of these skills and this education if it cannot make a person cultivate the very essence of everything, that is character? One could master any number of skills in any number of ways, but without the element of character inherently in them, what will be the value of such skills and this form of education?
0: Bahula vidyalaye

పలుకులందు హీరో పలుకు జీరో బహుళ విద్యలయ్యే వాంఛలు మితి మీరే పలుకులందు హీరో పనికి జీరో తెలివితేటల వలన కలుగు లాభం వేమీ

0: the greater the number of skills that you master, and the different types of education that you make part of yourself, the greater is the number of desires and wants. One becomes a hero, no doubt, in terms of uttering blank, meaningless words. But when it comes to action, he becomes a big zero. Being clever is all right in one sense. But what is the benefit that one accrues from becoming clever or excessively clever, when even a fraction of what one has learnt and mastered is not translated into pure action?
1: Satyam Ekapadam Brahma Satye Dharmaha Pratishtita. Satya Mevakvayam Satyam Sarvam Satyam Danam Tapatyagam Mitrata Shaucham Shauchamarjavam Vidyacha Guru Shishyusha Dhruveni Thal. ప్రేమస్వరూపులారా, సత్యమే భగవంతునకు చక్కని భవనం.
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్, వెరీలీ ఇట్ ఈస్ సత్య విచ్ ఇస్ ద మ్యాన్షన్ ఫర్ గాడ్.
1: ధర్మము సత్యములో సుస్థిరమై ఉన్నది.
0: అండ్ ధర్మ ఈజ్ ఫర్మ్లీ ఎన్కేజ్డ్ and in a secure manner in satya.
1: Jnana vijnanamulainatunte vedamulu satya swaroopalu.
0: The Vedas, full of wisdom and knowledge, they are nothing but a manifestation of this satya.
1: Unnata sthitini pondagoru manavulu satyamunu anusarinchatame pradhanamaina kartavyam.
0: Those individuals who aspire to progress and prosper in life will necessarily have to follow the injunctions of satya.
1: Satyamu, danamu.
0: Satya, dana.
1: Tapasu, tyagamu.
0: Tapas or penance, tyaga or sacrifice.
1: Snehamu.
0: Friendship.
1: Subrata.
0: Cleanliness.
1: Rujuvartana. Vidya. Guru Shishyusha. Anu Tommidi Ratnamule Vidya Ratnamule. Ivi Vidyarthiki Tobanu Kaliginchutu.
0: These and things like serving the master, these are essentially 9 gems, 9 diamonds, which every student has to understand.
1: Satyam Danam Anantam. సత్యశీలమైనటువంటి యొక్క స్థానమునందు ధర్మము, ప్రేమ, శాంతి, అహింసయు అంతర్భూతములై ఉంటుంటాయి.
0: ఇన్ దిస్ స్టేట్ ఆఫ్ ది సుప్రీం అటైన్మెంట్ యు హ్యావ్ ధర్మ, శాంతి అండ్ ప్రేమ అండ్ అహింస ఆల్సో టు బి ఫౌండ్ డీప్ విత్ ఇన్ దట్ స్టేట్.
1: ఏకం సత్వి ప్రాభవదా వదంతి. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ ఋషులు దీనిని అనేక నామములతో పిలుచుతూ వచ్చారు.
0: టు బి ష్యూర్ దేర్ ఇస్ ఓన్లీ వన్ అండ్ వన్ ఎంటిటీ, నెవర్దలెస్ ద వైజ్ ద సేజెస్ హావ్ గివెన్ ఇట్ డిఫరెంట్ కనోటేషన్స్ అండ్ డిఫరెంట్ నేమ్స్.
1: సత్యమును పట్టు వదలక, అతిక్రమించక జీవించేటువంటి మానవుడే ఆదర్శ మానవుడు.
0: వన్ హూ లీడ్స్ ఎ లైఫ్ ఫర్మ్లీ అటాచ్డ్ టు దిస్ ఐడియా ఆఫ్ సత్య, who follows the injunctions of satya, is truly an ideal person.
1: Atani jeevitame nijamainatvanti jeevitamu.
0: His life indeed is a true life.
1: Satyam ye okkari kosamo erpadinatvantidi kaadu.
0: This satya has not been laid down for the sake of any one individual.
1: Ye se kala patraku atitamainatvantidi.
0: This transcends the limitations of times స్పేస్ అండ్ కంట్రీ.
1: అన్ని దేశములకు, అంత కాలములకు, అందరికీ ఈ సత్యము ప్రాణ సమానము.
0: Wherever one might be, at whatever point of time, in whichever country one might be, this satya is of paramount importance.
1: మానవ పితామహుడైనటువంటి మనుజుడు మనువు ఈ సత్యమును పరిశోధించి పరిశీలించి సందర్శించి తన యొక్క సంతతి అయిన మానవ జాతికి అందించిన మహావరప్రసాదము.
0: The grand old man of the human race, Manu, he went deep into this concept of satya, experienced it himself, and then handed down the benefits and all that goes in the form of satya to his progeny, that is the human race.
1: Satyam bruyat, priyam bruyat, na bruyat satyam apriyam. Satyamune palukavalanu.
0: Utter the truth.
1: ప్రియము కదా అని అసత్యమును పలుకురాదు.
0: జస్ట్ బికాస్ యు లైక్ ఇట్ యు షుడ్ నాట్ అదర్ ఎ లై.
1: సత్యమని కఠినంగా ఉండరాదు.
0: అండ్ దెన్ అగైన్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ వాట్ యు హావ్ టు బి యు షుడ్ బి హార్ష్.
1: ప్రీతి కదా అని అసత్యము చెప్పరాదు.
0: అండ్ బికాస్ యు లైక్ ఇట్ అగైన్ యు షుడ్ అదర్ ఎ లై.
1: ఇట్టి నిబంధన చేతను, ఇట్టి శాసనముల చేతను మనువు తన సంతతి అయిన మనుజులకు అందించినటువంటిది ఈ యొక్క పవిత్రమైనటువంటి సత్య స్వరూపం.
0: దిస్ ఈస్ వాట్ హ్యాస్ బీన్ గివెన్ టు అస్ బై మను ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ సత్య అండ్ ఆల్ దట్ ఇట్ స్టాండ్స్ ఫార్.
1: ఈనాటి విద్యలు కేవలము ఉద్యోగ నిమిత్తం అనేటువంటి భావించటం ఇది వైదొలగినప్పుడే మానవులు సుక్షేమాన్ని అందుకోగలరు.
0: Today, only when man lets go the feeling that one's education is for the sake of getting a job, only then can he progress forward.
1: Vidyaku, ఉద్యోగమునకు ఉండినటువంటి సంబంధాన్ని తెంచి వేయాలి.
0: We should break this link between education and a job on the other hand.
1: Vidya, జీవితం కోసం కాని జీవించుట కోసం కాదు.
0: Education is for the
1: sake education of should be for life, not for living.
0: Education should be for life, not for living.
1: ఈ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తియే నిజమైన విద్యావంతుడు.
0: One who understands the supreme truth and behaves accordingly is really leading a life worth living.
1: ఇట్టి సత్యమును ప్రాచీన కాలము నుండి భారతదేశము ప్రచార ప్రబోధములు సలిపి సాత్తక నామమును అందుకున్నటువంటి ఋషులు భారతీయ ఋషులు.
0: The sages who have been like stars in the firmament in this great land, they have experienced this vital truth of satya and they in turn have passed on its essence.
1: Kevalam vidya anaga granda parichayam maatrame kadani gurtinchali.
0: Education does not connote scholarship and getting to know the contents of a book.
1: Idi mastakamunaku chendinatvanti pustakam kadaneatvanti satyanni kuda nu gurtinchali.
0: You should also recognize the salient fact that it is not something which has to be contained in a book. The contents of the book go to the mind.
1: Tana yokka hrudaya parivartana nimittama yerpadinatvanti de vidya.
0: True education is that which brings about a transformation of the heart.
1: Ee naati manavudu aneka parishodhanalu chalpi andukunna alpa gnanamunu vishva gnanamuto chekurchi taanu virravigutunnadu.
0: Today's man, with what little he has been able to understand and master, tends to become arrogant in the face of the supreme universal knowledge.
1: Vijnanamunaku aadhyatmika dharmika vishwasamunaku samanvayamu gavinchi samarasamu chevinchetvanti yokka vidyane sariyainatvanti vidya.
0: True education again is that which brings about this perfect synthesis and perfect harmony between these differently sounding words like spirituality, dharma or faith and the like.
1: Righteousness. Kanuka manavudu vidya yokka vilavanu gurtinchadaniki motta motta prayatninchali.
0: The first and foremost task for man is to understand the value of education.
1: Kani ee naadu padartha vijnana shastramu విరివిగా పెరిగిపోవటం చేతనే తన తత్వమేమో తాను గుర్తించుకొనక కేవలము నేను విద్యావంతుడని భావిస్తున్నారు.
0: టుడే దేర్ హస్ బీన్ ఎన్ ఇంక్రీజ్ ఇన్ మాన్స్ మాస్టరీ at all that is material and superficial. And he tends to feel that he has mastered everything.
1: పదార్థ విజ్ఞాన శాస్త్రమునకు అతీతమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించినప్పుడే ఈ పదార్థ విజ్ఞానం కూడాను సార్థకమవుతుంది.
0: Only when you recognize the truth that there is something beyond these material entities will you have understood what true education is
1: not
0: about.
1: Not physics, metaphysics.
0: In other words, it is not physics that you have to go for, rather it is metaphysics that you must seek out.
1: దీనిని అనేక మంది గుర్తించి ఇప్పుడిప్పుడే కొంతవరకును ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించుటకు ప్రయత్నిస్తున్నారు.
0: But today we have people who are trying to understand this deep significance, this underlying link, and they are trying to go further into this matter.
1: ప్రాచీన భారతీయ మహర్షులు వశిష్ఠ వామన జమదగ్ని విశ్వామిత్రాదులు పరాశర మహర్షులు గౌతమ మహర్షులు ఇత్యాది మహర్షులు సప్త ఋషులు అనేటువంటి పేరుతో సార్థక నామాన్ని అందుకున్నారు.
0: We have this illustration of this wise sages, seven in number, beginning with Vasishtha, Vamana, Jamadagni, Gautama and others.
1: అయితే ఈ ఆధునిక కాలమునందు అట్టి ఋషులు కలరా అని మనకు సందేహం కలగవచ్చు.
0: Today we might be assailed by a doubt, do we have such sages in our midst today?
1: ఈనాడు విజ్ఞాన శాస్త్రము కేవలము గొప్పది కాదని చెప్పకూడదు.
0: Now you cannot possibly say that what you have gained in terms of science and technology is not a great deal.
1: విజ్ఞాన శాస్త్రము అత్యవసరమే.
0: Certainly you do need the benefits of science.
1: అయితే విజ్ఞానమును అభివృద్ధి పరుచుకుంట ఎంత అవసరమో అభివృద్ధి పరుచుకున్నటువంటి విజ్ఞానమును సద్వినియోగం చేసుకునేటువంటి వివేకం కూడాను అంత అవసరమని గుర్తించాలి.
0: Even as you have to further the cause of science, you should also understand to know how to make use of this scientific knowledge.
1: విజ్ఞానముండి వివేకము లేకపోవటం చేతనే ఇట్టి విజ్ఞానము పెడమార్గం బట్టి దేశమునకు అనేక విధములైనటువంటి బాధలను భయమును కలిగించుచున్నవి.
0: Today you have the growth of science, but you do not have the discrimination how to use this advances in science. That is why the world at large is beset with problems.
1: ఈ ఆధునిక విజ్ఞాన శాస్త్రములందు కూడాను ఆధ్యాత్మిక తత్వాన్ని ఇమిడ్చి కొంతవరకు నువ్వు గుర్తించి పరిశోధనలు సలిపి పరిశీలనలో మానసిక పరివర్తన గావించినటువంటి మహనీయులు కూడా లేకపోలేదు.
0: Even in these days of this advance in modern science, there are some great many people who have understood the basic synthesis between modern science on the one hand and spirituality and ancient wisdom on the other.
1: Newton భూమికి ఆకర్షణ శక్తి కలదని గుర్తించియు తదుపరి తానే యోచించుకున్నాడు. నేను ఈనాడు దీని ఆకర్షణ శక్తిని గుర్తించినాను కాని నేను గుర్తించక పురము కూడాను దీనికి ఈ ఆకర్షణ శక్తి ఉన్నది అని తలంచినాడు.
0: న్యూటన్ వాజ్ ద వన్ హూ వాజ్ ద ఫస్ట్ వన్ టు హావ్ గివెన్ ఎన్ ఇంటర్ప్రిటేషన్ రిగార్డింగ్ ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ విత్ ద ఎర్త్ హ్యాస్ బట్ హీ ఆల్సో హ్యాడ్ ద విజ్డమ్ టు నో దట్ దిస్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ దిస్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ హ్యాస్ బీన్ ప్రెసెంట్ ఆల్ అలాంగ్.
1: అతను కూడాను ఒకనొక సమయంలో ఈ యొక్క ఆకర్షణ శక్తిని నేను గుర్తించాను కాని సృష్టించలేదు అన్నాడు.
0: In fact, he went on to say that I have discovered this idea of gravity, but I have not created it.
1: దీనికి ఒక సృష్టికర్త ఉన్నాడు అని కూడాను విశ్వసించాడు.
0: He also had this firm conviction that there is that supreme hand behind this.
1: ఐన్స్టీన్ కూడాను ఈ యొక్క ప్రకృతి యొక్క శక్తి సామర్థ్యములను తన పరిశోధనల ద్వారా గుర్తించి తదుపరి ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాడు.
0: ఐన్స్టీన్ వాజ్ yet another towering figure who delved deep into the mysteries of nature, and he found in the end that there is this idea of spirituality deep within all that is material.
1: ఈ యొక్క దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించవలనంటే సత్సంగం అత్యవసరమని కూడాను సత్సంగం ద్వారానే మానవుని యొక్క మానసిక పరిణామం కూడాను జరుగుతుందని కూడాను గుర్తించాడు.
0: He further understood that if you wish to make the best of your knowledge pertaining to the nature, you need to have this satsanga, because it's only then that your mind and heart could be cleansed and purified.
1: Appude tanaku thanu prashninchukunnadu, tell me your company, I shall tell you what you are annadu.
0: It was in this context that he once said, tell me your company, I shall tell you what you are.
1: Mana yokka sangamu elantido manamu alanti varamu aneetundi ఈ ప్రశ్న వల్ల స్పష్టమవుతూ వచ్చింది.
0: వాట్ బికమ్స్ మేనిఫెస్ట్ ఇన్ దిస్ సింపుల్ క్వశ్చన్ ఇస్ ద టైప్ ఆఫ్ సొసైటీ వి లివ్ ఇన్ ఈజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ ఓన్ నేచర్.
1: హైజెన్బర్గ్ అనేటువంటి ఒక మహాతత్వవేత్త
0: Then we come to yet another great personality in the form of Heisenberg.
1: ఇతను అనేక వైజ్ఞానిక శాస్త్రములను పరిశోధన చేసి తదుపరి ఆధ్యాత్మికములకు వైజ్ఞానమునకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏమిటని విచారించడానికి ప్రయత్నించాడు.
0: He made an attempt. He was one of those who contributed a great deal to modern thought and modern advances in science. Nevertheless, he too wanted to know this essential link between science on the one hand and spirituality on the other.
1: అప్పుడు తనలో తాను ఈ యోగ శాస్త్రంలో ఉండినటువంటి రహస్యాన్ని గుర్తించాడు.
0: It was in this event.
1: Master the mind. Be a master mind. అన్నాడు.
0: He summed up his experiences in this manner. Master the mind and be a master mind.
1: హైడ్రోజన్ అనేటువంటి ఒక తత్వంలో ఎన్ని విధములైనటువంటి పరిశోధనలో సలిపి తదుపరి దీనికి ఏదో ఒక ముఖ్యమైనటువంటి ఆధారం ఉన్నదని ఒక విజ్ఞానవేత్త గుర్తించడానికి ప్రయత్నించాడు.
0: Now it so happened that one scientist wanted to know the nature of hydrogen and he also wanted to know what the basis for this hydrogen was.
1: అతని Schrodinger.
0: The name of this person is Schrodinger.
1: అతను ఈ వైజ్ఞానమునకు ఆధ్యాత్మికమునకు అంతర్ సంబంధం కలదనియు వైజ్ఞానమునకు ఆధ్యాత్మికమే ఆధారమనియు నిరూపిస్తూ వచ్చాడు.
0: He went on to understand that there is a synthesis between science and spirituality, and in fact it is spirituality which is the basis of science.
1: ఇందువలన కోరికలను అధికముగా పెంచుకోవటం చేత మానవుని యొక్క తెలివితేటలు క్రమక్రమేణ పల్చబడుతున్నవని కూడా తాను గుర్తించాడు.
0: He also understood that by increasing one's wants and desires, one tends to lose one's own innate capacity.
1: అందువలననే more desire is more despair అన్నాడు.
0: That's why he said more desire is more despair.
1: తదుపరి డెరాక్ అనేటువంటి మహాతత్వవేత్త ఉండేటువంటి వాడు.
0: Then we come to yet another person, a great scientist by in his own right.
1: ఇతను అనేక విధములుగా కూడాను ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి గావించుకొని తద్వారా ఈ యొక్క విజ్ఞానమునకు ఆధ్యాత్మికమునకు ఉండిన సంబంధం ఏమిటి అని కూడాను గుర్తించడానికి ప్రయత్నించాడు.
0: He also strived to seek this harmony between science and spirituality.
1: ఈ విధంగా సర్వజీవుల యందు ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని గుర్తించి ఈశ్వర సర్వభూతానాం అనేటువంటి పదమునకు చక్కని నిరూపణ చేయడానికి శోధన చేస్తూ వచ్చాడు.
0: What did he do? He tried to seek the one entity which lives in all living beings, in all living forms.
1: ఆ యొక్క పరిశోధన సలిపి లవ్ ఎవర్ హర్ట్ నెవర్ అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించూ వచ్చాడు.
0: As a result of this pursuit of his, he came to the conclusion, love ever, hurt never.
1: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అనేటువంటి వ్యాసుని యొక్క 18 రచనలందు ఉన్నటువంటి యొక్క సారాంశాన్ని ఈ డెరాక్ అనేటువంటి ఒక సైంటిస్ట్ చక్కగా రెండు పదములలో తాను నిరూపిస్తూ వచ్చాడు.
0: This modern scientist డెరాక్, what he had come to the conclusion is nothing but an echo from what the ancient sage Vyasa had given to mankind as the quintessence of all the Puranas, that never do any harm to others, love everyone.
1: Dibrogi aneetvanti oka maha tattavetta undeetvanti vadu.
0: And then we have yet another giant figure of science, Dibrogi.
1: Itanu aneka vidhamulaga kudanu aadhyatmika tattvanni vimarsinchi tadupari na vimarsha kevalam telivitaku vimarsha అనేటువంటి యొక్క ఉద్దేశాన్ని అభివృద్ధి పరుచుకున్నాడు.
0: He began by trying to look for shortcomings and pitfalls in this idea of spirituality. He started criticizing spirituality.
1: దైవత్వం అనేటువంటి యొక్క శక్తి సర్వత్రా వ్యాపించి ఉండదనేటువంటి యొక్క సత్యాన్ని కూడాను తాను అనుభవ రూపకంగా నిరూపిస్తూ వచ్చాడు.
0: But in the end he came to the conclusion that this has been a futile exercise on his part, and he came to accept the existence of God and that God is indeed behind everything.
1: వైజ్ఞానిక శాస్త్రమునందు కూడాను ఇలాంటి మహర్షులు లేకపోలేదు.
0: Therefore, the sum and substance is that even these days of modern science, we have these presentations.
1: వైజ్ఞానిక శాస్త్రమునందు ప్రకాశించినటువంటి, ప్రబోధించినటువంటి, పరిశీలించినటువంటి, పరిశోధించినటువంటి మహాభక్తులు ఈ సప్తర్షులు.
0: These, some of these people are the present day sages. In the same manner, going back to ancient times, the seven rishis, the saptarishis were those who gave us the pearls of wisdom.
1: Newton.
0: Now the present day saptarishis are Newton.
1: Tadupari. ఈ యొక్క సత్యాన్ని గుర్తించి ఈ జగత్తంతయు కూడాను దైవం యొక్క నిర్మితమే, దీనికంటే గొప్పది కాదు, ఈ దైవ నిర్మితం చేతనే ఈ జగత్తు చుట్టుతూ ఉన్నది అనేటువంటి సత్యాన్ని ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
0: He gave to us the fundamental truth that it is God alone who has created this world. It is God alone who has given the properties that one associates with this earth.
1: తదుపరి క్రిస్ జాబ్ కాప్రా అనేటువంటి ఒక తత్వవేత్త అణువునకు న్యూటన్.
0: నా ద ప్రెసెంట్ డే సప్తర్షీస్ ఆ న్యూటన్.
1: తదుపరి ఈ యొక్క సత్యాన్ని గుర్తించి ఈ జగత్తంతయు కూడాను

0: అనేటువంటి ఒక తత్వవేత్త. అణువునకు తరంగమునకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని కూడా విచారణ చేస్తూ వచ్చాడు.
1: There is yet another personage in this list, Fridtjof Capra, who tried
0: Capra,
1: who unraveled this link between the atom on the one hand and the wave nature.
0: Mahabharatamulo Vyasudu rachinchinatvanti yokka tattvanni chakkaga gurtinchi sita sita aneetvanti tantrulu dwara sarvamu kudanu srishtimpabadi bhuvanamulu bhutamulu rendu kudanu deenivalane kaluguchunnavaneetvanti satyanni nirupinchatam lopala తరంగములు అణుశక్తి యొక్క సత్వాన్ని కూడాను తాను పోలిక చేసుకుంటూ వచ్చాడు.
1: Now in the ancient times, it was Vyasa who cognized the truth that in this form of this word sita, which permeated everything and everywhere in the form of deep vibrations, which gave rise to all the worlds, all the elements.
0: ఒకానొక సమయంలో మహాభారత సంబంధమునందు సుభద్ర నిండు గర్భవతిగా ఉండిన సమయంలో ఆమెకు ఏదో కొంత విశ్రాంతిని కలిగించే నిమిత్తమై అర్జునుడు అభిమన్యుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకునలేక
1: This is an instance or episode from the Mahabharata. Subhadra was pregnant and on one day Arjuna, who could not understand the nature of Abhimanyu who was in the womb,
0: ఆమెకు పద్మవ్యూహాన్ని గురించి చెప్పుతూ వచ్చాడు.
1: అర్జున వాజ్ డిస్కసింగ్ దిస్ పద్మవ్యూహ విత్ సుభద్ర.
0: భారతదేశంలో ప్రాచీన కాలం నుండి గర్భమును ధరించినటువంటి స్త్రీలకు ఉత్తమ కథలను పవిత్రమైనటువంటి భావములను ఆహ్లాదమును అందించేటువంటి యొక్క బోధనలను కలుపుతూ వచ్చేటువంటి వారు.
1: ఇట్ హాస్ బీన్ ఎన్ ఏన్షియంట్ కస్టమ్ దట్ ప్రెగ్నెంట్ విమెన్ were exposed to talks in terms of communicating sacred, noble and lofty ideas.
0: Yetti badalu kudanu manovathalu chintalu kaligimpakunda unde nimittamai appudappudu konni vidamaitundi srimantamulani maroka karyamulani maroka karyamulani kalipi varini aanandamuto munchadaniki prayatninchetunte vaaru tallidandrulu.
1: The parents used to make an earnest endeavor to see that these pregnant daughters of theirs would never suffer any agony under any circumstances.
0: దీనికి అంతరార్థం ఏమిటి?
1: They used to perform rituals to see to it.
0: తల్లి ఆనందించిన గర్భస్థుడైనటువంటి ఒక శిశువు కూడాను తన జీవితమంతా కూడాను ఆనందముతో ఉత్సాహముతో కొన్ని విధమైనటువంటి ఒక శౌర్య ధైర్య పరాక్రమముతో అభివృద్ధి కాంచగలడం అనేటువంటి ఒక విశ్వాసం.
1: What is the inner significance of this exercise on the part of the parents? The idea is the child which is in the womb of this mother would, after it is born, become valorous, valiant, and be all that is noble and good and godly.
0: తల్లి గర్భముగా ఉండినప్పుడు ఎట్టి భావములను ఎట్టి యోచనలను ఎట్టి తలంపును తలంచునో గర్భమునందున్నటువంటి శిశువు కూడాను అట్టి భావములే అట్టి తలంపులే అట్టి విచారములే కూడాను చేకూరుతుంటాయి.
1: The idea is that the pregnant woman, when all the thoughts that she entertains during this period would be transmitted to the child that is to be born.
0: ఈ సత్యాన్ని మన ప్రాచీన ఋషులు ఏనాడో కనిపెట్టారు.
1: సో దిస్ ట్రూత్ వాజ్ సంథింగ్ నోన్ టు అవర్ ఏన్షియంట్ రిషీస్ లాంగ్ ఎగో.
0: కనుకనే అతి పవిత్రమైనటువంటి యొక్క స్థితుని యందు తమ జీవితమును గడపడం చేతనే తమ బిడ్డలు కూడాను ప్రాచీన కాలమునందు తల్లిదండ్రులకు సంతృప్తిని పరిచేటువంటి యొక్క జీవితాన్ని గడుపుతూ వచ్చేటువంటి వారు.
1: సో దిస్ యూస్ టు బి ద కస్టమ్ ఆఫ్ ది ఓల్డెన్ టైమ్స్ అండ్ నో వండర్ దెన్ దట్ ద చిల్డ్రన్ దట్ వర్ బోర్న్ always would come out to be ideals and
0: Markandeya charitra Prahlada charitra Dhruva charitra ilanti balulainatundi vaari yokka pavitramainatundi bhavamulanu bodhinchetundi vaaru aa naati kaalamulo.
1: In those days it used to be common practice to recount and relate this sacred history pertaining to Markandeya, Prahlada, Dhruva and the
0: like. Kaani anduvalane aa naati balabalikalu sadbhavamulato neeti nijayitilato tana jeevitamulo ప్రశాంతమైనటువంటి జీవితంగా రూపొందింప చేసుకుంటూ వచ్చారు.
1: దిస్ వాజ్ రీజన్ వై ద చిల్డ్రన్ ఆఫ్ దోస్ డేస్ బాయ్స్ అండ్ గర్ల్స్ యూస్ టు గ్రో అప్ టు బి గుడ్ అండ్ నోబుల్.
0: ఈనాటి తల్లిదండ్రులు లేక తల్లులు గర్భస్థితిలో ఉండిన సమయం లోపల టెలివిజన్లు సినిమాలు ఇంకా ఇంకా ఇంకా ఎన్నో విధమైనటువంటి విచిత్రమైనటువంటి ఘోరమైనటువంటి శీలరహితమైనటువంటి యొక్క దృశ్యాలు చూడటం చేతనే తమ బిడ్డలు కూడాను ఆ స్థితిని అందుకుంటారు.

0: this world, either the parents or the mother alone, what do? They seek for their entertainment, the medium of the TV or the cinema and other forms of crude and characterless entertainments and scenario, so that the children also are born with such tendencies.
1: Kanukane, Arjunudu, Subhadraku, Padma Vyuhani Gurinchi Cheppe Samayalo, Krishnudu Praveshinchi, Addu Tagali, Bava, Vinetuvantidi Subhadra Anukuntunnava, Kadu Kadu. గర్భస్థుడైనటువంటి శిశువే వింటున్నాడని ఈ సత్యాన్ని ప్రకటించాడు.
0: సో ఈవెన్ యాజ్ అర్జున వాజ్ ఎక్స్పౌండింగ్ టు సుభద్ర ద ఆర్ట్ ఆఫ్ దిస్ పద్మ వ్యూహ, కృష్ణ ఇంటర్వీన్ అండ్ ఇంటర్జెక్టెడ్ విత్ ద వర్డ్స్, ఓ బ్రదర్ ఇన్ లా, ఆర్ యూ థింకింగ్ దట్ సుభద్ర ఇట్ ఈస్ హూస్ లిసనింగ్ టు యువర్ వర్డ్స్? నో, ఇట్ ఈస్ అభిమన్యు ఇన్ ద వూమ్ హూస్ గివింగ్ హిజ్ ఇయర్.
1: చరిత్రను విజ్ఞానవేత్తలు అనేక విధములుగా హాస్యాస్పదంగా భావించి కృష్ణుడు ఏమిటి, ఈ విధమైనటువంటి యొక్క అసభ్యమైనటువంటి అర్థరహితమైనటువంటి నమ్మ తగనటువంటి యొక్క విషయాలు చెప్పడం ఏమిటి అని కూడా నువ్వు విమర్శించినటువంటి వారు లేకపోలేదు.
0: అండ్ డౌన్ ద ఏజెస్ అండ్ ఫర్ అ లాంగ్ టైమ్ దే హావ్ బీన్ ఇన్ నంబర్ ఆఫ్ క్రిటిక్స్ హూ ఆర్ పాయింటింగ్ అవుట్ ఎ ఫింగర్ అట్ కృష్ణ. హౌ కుడ్ హీ కమ్ అండ్ టాక్ సచ్ బ్లాస్ఫెమీ, థింగ్స్ విచ్ డోంట్ మేక్ ఎనీ సెన్స్, విచ్ ఆర్ బియాండ్ బిలీఫ్.
1: అయితే ఆనాడు హాస్యము పరిహాస్యము గావించినటువంటి విజ్ఞానవేత్తలు ఈనాడు అది సత్యము అనేటువంటి యొక్క పరిస్థితి కూడాను వచ్చారు.
0: బట్ టుడే వాట్ డు యు ఫైండ్? ద సీన్ హస్ చేంజ్డ్. పీపుల్ ఆర్ నౌ ఎక్నాలెడ్జింగ్ దట్ వాట్ వాస్ అటర్డ్ ఇన్ దోస్ డేస్ ఈస్ వెరీలీ ట్రూ.
1: అమెరికాలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్ అనేటువంటి ఒక పరిశోధనా కేంద్రం ఒకటి ఉన్నది.
0: ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా there is an institution going by the name Institute of Child Health and Human Development,
1: Carolina anetvanti university.
0: It is attached to Carolina University.
1: Indulo ee vishayanni takkaga parishodinchi krishnudu cheppinatvanti satyama leka asatyama anetvanti vishayanni nirupinchalani oka goppa professor dinni aneka samvatsaram nunchi parishodham chestu vachadu.
0: An eminent professor on the staff of this institution undertook this experiment. Whatever Krishna had said, is there any sense in it? Is it possible what he was trying to communicate?
1: Atane Antoni Kasper anetvanti vaadu.
0: The name of this eminent scientist is Antoni Kasper.
1: Ee Antoni Kasper aneka samvatsaram nunchi deeni parishodhana sadipi idi asatyam kaadu maa yokka alpamainatvanti telivitetalaku idi andetvantidi kaadu. ఇది విశాలమైనటువంటి భావం కల విజ్ఞానులకే వివేకులకే ఇది అర్థమవుతుంది కనుక ఇది పరమ సత్యమని తన పరిశోధనల ద్వారా తాను నిరూపిస్తూ వచ్చాడు.
0: ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటింగ్ దస్, దిస్ ఆంటోనీ కాస్పర్ కేమ్ టు ది కన్క్లూజన్ దట్ అవర్ ఇన్సిగ్నిఫికెంట్ మైండ్స్ కెన్ నెవర్ పాసిబ్లీ కాంప్రహెండ్ ద సిగ్నిఫికెంట్ ట్రూత్ కంటెయిన్ అండ్ ద ఫినామినన్ దట్ కృష్ణ వాస్ ట్రైయింగ్ టు అవుట్లైన్.
1: గర్భస్థమైనటువంటి శిశువుకు దినము ఒక పండరసము.
0: It is only given to giant intellects to unravel this mystery. He acknowledged that.
1: Nimma rasamu.
0: Now again, pregnant women are normally given lemon juice or lime juice.
1: Injection dwara ittu vachadu.
0: In the form, what this gentleman did was, he was injecting this juice in the form of an injection.
1: Aa bidda puttina tarvata talli palakante nimma rasamu.
0: And after the child
1: apple rasamu chaala ishtapadi తల్లి విన్నటువంటి యొక్క శబ్దములను తల్లి యొక్క గొంతు శబ్దమును ఆకర్షించేటువంటి యొక్క దివ్య శక్తి ఆ శిశువునకు కలదని కూడాను నిరూపిస్తూ వచ్చాడు.
0: ఇట్ ఇస్ ఆల్సో ప్రూవ్ బియాండ్ డౌట్ దట్ దిస్ చైల్డ్ విచ్ ఇస్ జస్ట్ బోర్న్ హ్యాడ్ దిస్ వండర్ఫుల్ కెపాసిటీ టు రెస్పాండ్ టు వాట్ ఎవర్ ద మదర్ వాస్ సేయింగ్.
1: గర్భములో ఉండినప్పుడు ఆ తల్లి ఏ ఏ భావములను ఏ ఏ విషయములను శ్రవణం చేసిందో గంటంతో చెప్పి ఉందో అదే పదములు ఆ పుట్టిన తర్వాత ఆ బిడ్డ నోటి నుండి రాగలిగినాయి.
0: ద మిరాక్యులస్ థింగ్ కమ్స్ హియర్. ఈవెన్ యాజ్ ద చైల్డ్ వాజ్ ఇన్ ద వూమ్, షీ యూస్ టు హియర్ ఆల్ దట్ ద మదర్ యూస్ టు ఎంటర్టైన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ థాట్స్. ఆఫ్టర్ ద చైల్డ్ వాజ్ బోర్న్ ఇట్ యూస్ టు అటర్ ద వెరీ సేమ్ వర్డ్స్ ఎకోయింగ్ ద థాట్స్ ఆఫ్ ద చైల్డ్స్ మదర్.
1: ఆంటోని కాస్పర్ గడచిన అనగా 1984 సంవత్సరం లోపల జనవరి 3వ తేదీలో యావత్ అమెరికాకంతా కూడాను ఈ గర్భస్థ శిశువు యొక్క పరిస్థితి చక్కగా భారతంలో చెప్పినటువంటి ఈ సత్యాన్ని చక్కగా నిరూపిస్తుండదని అన్ని పేపర్లోన చాటినాడు.
0: దిస్ ఆంథోనీ క్యాస్పర్ వైల్ అడ్రెసింగ్ ఎ బిగ్ కాన్ఫరెన్స్ అండ్ ఆల్సో డిస్ట్రిబ్యూటింగ్ హిస్ ఫైండింగ్స్ టు న్యూస్ పేపర్ మెన్ ద వరల్డ్ ఓవర్ హి మేడ్ దిస్ సిగ్నిఫికెంట్ అనౌన్స్మెంట్ ఆన్ జనవరి 3, 1984. Wherein he said, whatever Krishna had said, whatever he was trying to unravel is indeed true.
1: కనుక అనేక మంది ఆధునిక తత్వవేత్తలు కూడాను వైజ్ఞానికులు కూడాను కేవలం అల్పబుద్ధి కలిగినటువంటి వారు కాదు. కొంతమంది ఈ సత్యాన్ని పరిశీలించి పరమ సత్యాన్ని నిరూపించడాని కోసమని తన జీవితాన్ని కూడాను అంకితం చేసేవారు లేకపోలేదు.
0: So amongst the present day scientists also, we have people who are above this narrow way of looking at things.
1: Kanaka Bharata Deshamu prachina kalam nundi kudanu aadhyatmikanga naitikanga dharmikanga enniyo vidhamainatvanti yokka protsaha utsahamu andinchinatvanti parama pavitra desham Bharata Desham,
0: who are prepared to experiment and find out this essential link between science and spirituality. Therefore again, this Bharat country is one which has given to us rich tradition, a rich culture,
1: itti bhumi pai putti
0: and wisdom par excellence.
1: దీనికి విరుద్ధమైనటువంటి చర్యలలో మన జీవితం వ్యర్థము గావించుకుంటున్నాము.
0: Having been born in such surroundings, we are frittering away our time and lives.
1: ఒకానొక సమయం లోపల మిచ్చెల్ మూన్ లో ప్రవేశించాడు.
0: On one occasion, this was a great occasion when in the wake of man's landing on the moon, Mitchell also landed on the moon.
1: ఈ యొక్క చంద్రుడి పైన నిలిచి మన భూమినంతా చూచాడట.
0: It has been said that having set foot on moon, he started looking around.
1: ఈ భూమి ఏ విధంగా కనిపించింది అతనికి?
0: Now even as he was in deep space, he wanted to know how the moon, the earth was like.
1: Blue, అనగా నీలమైనటువంటి ఒక వెల్వెట్ బట్ట పైన ఒక పెద్ద వజ్రము పెట్టి ఏ విధంగా ప్రకాశిస్తుందో ఆ విధంగా ఈ భూమి పెద్ద వజ్రము వలె ప్రకాశించిందట.
0: He could see nothing but an expanse of blue as far as the earth was concerned. It was something like a diamond sparkling against the backdrop of a piece of velvet cloth.
1: Appudu taanu rendu kanti daralu kaarchadu.
0: At that moment he shed two tears.
1: Aha. Diamond maha vinuvainatunte vajram vanti bharata bhoomi lopala maha tejasthu galinatunte bhoomi lopala పుట్టినటువంటి మానవుడు ఎందుకింత అంధకారులైపోతున్నారు, ఎందుకింత దుర్ఘటతలు పొందుతున్నారు, ఎందుకింత దుర్మార్గులైపోతున్నారు అని బాధపడ్డాడు.
0: It is further said that he shed these tears by way of wondering why, having been born in this great country like Bharat, people were becoming ignorant, wicked and evil.
1: వజ్రమునందు వజ్రమే పుట్టాలి కానీ రాయి పుట్టుటకు వీలు కాదు కదా. రాయి ఎందైనా వజ్రము పుట్టింది కానీ వజ్రమునందు రాయి పుట్టదు.
0: Because within a diamond, you tend to see a diamond, not a pebble, not a piece of stone.
1: Kanuka, tejo rahitulai, dharma rahitulai, neeti rahitulai, nijayati rahitulai, ee yokka pavitramainatundi ee bhoomi yandu ilanti vaari puttutaku kaaranam emiti ani parishodhan sarkaralu anukunnadu.
0: So he wanted to get down to the very basis of things. In this great ancient land, where there is no trace of evil or wickedness, how come today there is so much of wickedness and evil rampant?
1: Tarikanta moola karanamu prakrutamainatunti yokka vastulu yokka aakarshane tadvara tana yendu imidi undinatunti satyam anaga tattvikamu rajasikamu tamasikamu anetunti ee gunamulu inni vidhamainatunti yokka parinamalanu kaligistunnayi anukunnadu.
0: Then he found that people are getting carried away by their material possessions and they are being influenced by these three qualities of sattva, raja and
1: karma. Phalamunu vishwasinchaleinatunti variki idi pradhanamainatunti aadarshanga kuda nu nirupichadu.
0: He also gave this as a firm lesson to those who do not believe in the law of action.
1: Prapanchamanandu yetti tindu manam tindumo adi e manaku tagina rasanga maaripothundi.
0: Because the type of food that you eat will determine the type of strength that you can get.
1: Kanukane satyakamainatunti oka jeevithamu athyavasaramani kudanu taanu nirupistu vachadu.
0: He also went on to emphasize that this sattvic food is essential for
1: life. Yenni abhyasinchinappatikini enta padavini sampadinchinappatikini enta peru prakhyatanu poshinchukunnappatikini nadakalu sarilekundina ivanni kudanu nirupayogamulo untayi.
0: One might master a number of skills, occupy a number of authoritative positions, get a name and fame, but unless these are all rooted in the proper way, they will all be futile.
1: ప్రపంచమునందు విలువైనటువంటిది మన యొక్క పదవి కాదు,
0: వాట్ ఈజ్
1: మన యొక్క చదువు కాదు, మన యొక్క జ్ఞానము కాదు.
0: What is valuable in this world is certainly not our position, not what we have mastered in the form of education, or not what we have learned.
1: Mana yokka pravartane chaala viluvainatundi.
0: Our behavior is the most valuable asset.
1: Yetti pravartano atti phalitamu andukuntundi.
0: The type of behavior determines the type of result that we get.
1: Kanuka pravartananu sarini reetiga tichididdukovali.
0: So our behavior has to be patterned after noble and lofty ideals.
1: మానవుని యొక్క హృదయమును విశాలముగా ఆవించుకోవాలి.
0: We must broaden our vision and outlook.
1: సంకుచితమైన భావములకు స్వస్తి చెప్పాలి.
0: We should bid goodbye to all that is narrow and petty-minded.
1: నిజమైనటువంటి విద్య ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
0: True education is love and nothing but love.
1: ప్రేమలేనటువంటి యొక్క జీవితము ప్రాణము లేని జీవితమే.
0: Without love, a life is not worth living. It is no life at all.
1: లౌకిక విద్యలు కూడా మనకు అత్యవసరమే.
0: We certainly need these worldly skills.
1: కాని ఇవి మనకు సత్య స్వరూపాలు కానేరవు.
0: But these are not our true nature.
1: మనకు సత్య నిత్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఈ యొక్క జీవితానికి ఆధారంగా తీసుకోవాలి.
0: Now what should be the basis and prop for our life is that which is satya.
1: ఎన్ని చదివిను చదివిను ఏమి ఫలము?
0: What's the use of mastering so many skills?
1: తన్నసతవాత తప్పించ ఎవరి తరము?
0: Who can possibly make you steer from what is written on your
1: chest? Chetta buddhulu thannadache talat cherineni.
0: Once the evil thoughts enter your mind,
1: endabarunu buddhulu bendubaru.
0: And whatever you have thus made part of your nature, they cannot be straightened up.
1: Kanuka chaduvuto paatu samskaramunu kuda nu abhritti parchukovali.
0: Along with your studies, you also should have this sense of consolation.
1: Peddalanu gauravinchali.
0: Respect elders.
1: తల్లిదండ్రులను ప్రేమించాలి.
0: లవ్ యువర్ పేరెంట్స్ మదర్.
1: మిత్రులను విశ్వసించాలి.
0: ట్రస్ట్ యువర్ ఫ్రెండ్స్.
1: కానీ ఈనాటి విశ్వాసము క్షణములో తీరిపోతున్నాయి.
0: బట్ టుడే సెన్స్ ఆఫ్ ట్రస్ట్ ఇస్ మొమెంటరీ.
1: కార్యము జరిగేంత వరకే మన యొక్క విశ్వాసము, కార్యము తీరిన తర్వాత విశ్వాసము భిన్నమైపోతున్నది.
0: Our trust lasts so long as our work is not done. Once the work is done, we forget this sense of trust.
1: మన యొక్క శ్వాస మనము పరుండినా నడుచుచుండినా ప్రయాణం చేయుచుండినా నిద్రించుచుండినా మాట్లాడుచుండినా ఏమి చేయుచుండినప్పటికీ మన శ్వాస ఏ విధంగా సహజంగా ఆడుతున్నదో.
0: This breathing in and breathing out process of ours is there continuously, whether we are sleeping, whether we are walking, whether we are doing something, whether we are talking, whether we are eating.
1: దుఃఖముతో ఉండు ఆనందముతో ఉండు, నీ శ్వాస నిన్ను వదిలిపోవటం లేదు.
0: యు మైట్ బి ఎన్ అగ్రీడ్ పర్సన్, యు మైట్ బి ఎక్స్పీరియన్సింగ్ జాయ్ అండ్ కంఫర్ట్.
1: కష్టములో ఉండు సుఖములో ఉంటుండు, నీ శ్వాస నిన్ను వదలటం లేదు.
0: యు మైట్ బి సారఫుల్, యు మైట్ బి కంఫర్టబుల్, బట్ దిస్ బ్రెత్ ఆఫ్ యువర్స్ ఇస్ కంటిన్యూస్.
1: అదే విధముగానే మనకు కష్టములు నష్టములు దుఃఖములు విచారములు ఎన్ని సంభవించినప్పటికీ మన విశ్వాసం కూడా అట్టనే ఉంటుండాలి.
0: ఇన్ ద సేమ్ మేనర్ వాట్ ఎవర్ మైట్ బికమ్ ఆఫ్ అస్,
1: అట్టి విశ్వాసముతో ప్రాచీన కాలము నుండి మన భారతదేశము ఎన్ని విధమైనటువంటి యొక్క ఆదర్శములను నిరూపిస్తూ వచ్చింది.
0: ఇట్ వాస్ దిస్ ట్రస్ట్ అండ్ ఫెయిత్ దట్ వాస్ బీయింగ్ ప్రొక్లెయిమ్డ్ త్రూ వేరియస్ ఫేసెస్ ఆఫ్ హిస్టరీ.
1: చదువులన్నీ కూడాను కేవలము బాహ్యమైనటువంటివి, నీటి బుడగల వంటివిగా నిరూపిస్తూ వస్తున్నారు.
0: బట్ టుడేస్ సిస్టమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ప్యూర్లీ ఎక్స్టర్నల్ ఓరియంటెడ్ అండ్ దే ఆర్ లైక్ బబుల్స్.
1: డిగ్రీ తీసుకునేంత వరకు నువ్వు శ్రమిస్తారు పాపం.
0: సో లాంగ్ as we have to take our degree, we strive for it, we make an effort.
1: Parichahaluku poyyanta varaku nu vidyananta talanu nimpukuntaru.
0: Till the time we enter the exam hall, we try to fill our minds with matter.
1: Ee examination hall lo poyin tarvata talalo danta gummaristadu empty head tho intikostadu.
0: Once he enters the exam hall, he pours out all that is contained in his mind, comes out empty headed.
1: Vidya anetundi talaku mana pustakaniki sambandhinchinatundi kaadu.
0: Now through vidya is something which is not confined just to the mind or the book.
1: Manam ee naadu pustakamu mastakamu pustakamu mastakamu deeniki matram come and go deenikantha kodanu one way traffic ga chestunnaru.
0: Today we have practiced this art, perfected it, this one way traffic process from the book to the mind.
1: Kaani manam hrudayamto cherali ee vidya.
0: Rather, there should be this idea of the heart.
1: రక్తంలో ఇమిడిపోవాలి ఈ విద్య.
0: ఇట్ షుడ్ బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ బ్లడ్.
1: మన ప్రవర్తనలో చేరిపోవాలి ఈ విద్య.
0: దిస్ విద్య షుడ్ బికమ్ వన్ విత్ అవర్ నేచర్.
1: అప్పుడే మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం, అతని నిజమైనటువంటి విద్యావంతుడు.
0: ఓన్లీ దెన్ Can you find this sense of fulfillment and this perfect harmony between the thought, word and deed? And he indeed is a great personage.
1: అటువంటి వ్యక్తియే దేశమునకు ఎన్ని విధములైన ఉపకారి కాగలడు.
0: Only such a person can bring benefit to the country.
1: అట్టి వ్యక్తులు తయారు కావటమే ఈనాడు అత్యవసరము.
0: It is the need of today to have such individuals.
1: అట్టి వ్యక్తులు అభివృద్ధి అయినప్పుడే లోక కళ్యాణము.
0: Only when such individuals come to the fore will there be peace and prosperity all around.
1: జగత్ సంతోషము.
0: And the world will be happy with itself.
1: కాని మనం ఈనాడు శాంతి శాంతి శాంతి అని కోరుతున్నాం.
0: Today we go on after this idea of shanti or peace.
1: ఏ అమెరికా వారు చూచినా, ఏ రష్యా వారు చూచినా, ఏ జర్మనీ వారు చూచినా, ఏ చైనా వారు చూచినా శాంతి శాంతి శాంతి కావాలని ఆశిస్తున్నారు పాపం.
0: Whether he is an American or a Russian or a German or a Chinese, he keeps talking about this shanti.
1: కాని నోటితో చెప్పేది శాంతి, చేతితో చేసేటువంటిది దానికి విరుద్ధమైనటువంటి పనులు.
0: యూ కీప్ అటరింగ్ ద వర్డ్ శాంతి నో డౌట్ థ్రూ దిస్ యువర్ టంగ్, బట్ వాట్ యూ డూ థ్రూ యువర్ యాక్షన్ థ్రూ యువర్ హ్యాండ్ ఈ సంథింగ్ క్వైట్ కాంట్రడిక్టరీ.
1: హస్తమున అనుబాంబు ఉంచుక అరచుచుందురు శాంతి శాంతిని.
0: యూ హ్యావ్ మేడ్ సెక్యూర్ ద ఆటమ్ బాంబ్ ఇన్ ద పామ్ ఆఫ్ యువర్ హ్యాండ్, యూ కీప్ టాకింగ్ అబౌట్ పీస్ ఆల్ ద వైల్.
1: చంద్రుచేరగలిగి కూడాను చందజాలను శాంతి సుఖములు.
0: You may have reached the moon no doubt, but still you do not experience the state of shanti of
1: దేహము చల్లబడుతుండాలి కానీ మనసు హీటెక్కుతుండాలి వేడెక్కుతుండాలి.
0: You go to the moon, the body has cooled down, but your mind gets heated up in the process.
1: ఈనాడు ఈ విధమైనటువంటి యొక్క వైజ్ఞానికముతో మన ప్రపంచమే ఒక విషమయమైనటువంటి రూపాన్ని ధరిస్తుండాలి.
0: This distorted version of science and the advances it has made, it has poisoned the world around us today.
1: మన వాతావరణాన్ని కూడా చాలా పాడు చేస్తుండాలి.
0: There is also this environmental pollution.
1: ఈనాడు భూమిపై ఉన్నటువంటి వాతావరణం పాడు చేయటం కాకుండా స్టార్ వార్ అని చెప్పండి, స్టార్ వార్ మన పైన కూడా ఆకాశాన్ని కూడా అపవిత్రం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
0: టుడే వీ హ్యావ్ పొల్యూటెడ్ ద అట్మాస్ఫియర్ అరౌండ్ ది ఎర్త్. నాట్ కంటెంట్ విత్ దిస్, వీ హ్యావ్ గాన్ బియాండ్ ది కన్ఫైన్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ త్రూ ద మీడియం ఆఫ్ స్టార్ వార్స్ అండ్ వీఆర్ ట్రైంగ్ టు పొల్యూట్ ఔటర్ స్పేస్.
1: కోరేది శాంతి ఎక్కడ ఉంది?
0: You are polluting outer space.
1: ఘోరేటువంటి వాడి హృదయమునందు శాంతి లేదు.
0: So how can you get this peace that you are aspiring for? The one who aspires for peace, he has no intention.
1: కేవలము ఒక దేశ ద్రోహానికి సంబంధించినటువంటి భావము.
0: This mere chanting the name of shanti is a case of deceiving oneself, deceiving the country.
1: చీడు కీటకమైనా చేస్తుంది, మేలు మహేశుడైనా చేయలేడు.
0: A small ant can certainly bring you harm, but God it is alone who can confer.
1: చీడు చేయటం గొప్పతనం కాదు.
0: There is nothing great in doing harm.
1: మన శక్తి కొలది అంతో ఇంతో మేలు చేయడానికి మనం ప్రయత్నించాలి.
0: What little is given to us, we should try to use it for a beneficial cause.
1: ప్రేమ స్వరూపులారా, ఉపకారము చేయుటకు శక్తి లేకపోయినా లేక ఇష్టం లేకపోయినా నీ ఊరుకుండిన అంతే చాలు. అపకారము చేయకుండుంటే గొప్ప ఉపకారం అని భావించాలి.
0: Embodiments of love. You may not have the capacity to do any good, any positive good to people or things around you, but do not do any harm. Not doing any harm is the greatest benefit that you can possibly
1: do. Yentano manamu abhirthi valchutunnam vidya vidhanamulo.
0: Today we have made rapid advances in the field of education.
1: Kani vidyanu nerchukunnanta varaku emi mana yokka pravartana marindi?
0: But having done this, how has it affected our behavior?
1: Okka prema tattvame unte సర్వమును హస్తగతం గావించుకోవచ్చు.
0: ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్ దిస్ మీడియం ఆఫ్ లవ్ విత్ ఇన్ యూ, యూ కెన్ సెక్యూర్ ఎనీథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: ఇన్ని లక్షల మంది ఈ ప్రదేశంలో చేరడానికి ఏది కారణం? ఎవరైనా ఇన్విటేషన్ పంపించారా? ఎవరైనా ఆహ్వానం చేశారా? కాదు కాదు, సాయి ప్రేమనే దీనికి మూల కారణం.
0: వాట్ ఈస్ ద రీజన్ దట్ దేర్ ఆర్ టుడే అసెంబ్లీ హియర్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్? Have invitations been sent? Have people been sent for? No. The simple reason is, it is the love of and for Sai that has brought them out here.
1: Kaduna kante prema chaduvu chaala uttamainatunte chaduvu.
0: So rather than all these different types of education, the education of love is the most important one.
1: MA MSc lo pass ayi vachiyo పిహెచ్డి తీసిన పెద్దలైనా.
0: యూ మే హ్యావ్ పాస్డ్ కోర్సెస్ లైక్ ద ఎంఏ ఆర్ ఎంఎస్సి, ఆర్ యూ మే హ్యావ్ సెక్యూర్డ్ ఫర్ యువర్ సెల్ఫ్ హైయర్ డిగ్రీస్ లైక్
1: సంపద నుండి సద్గాన పరులైనా.
0: యు మే హ్యావ్ అన్టోల్ వెల్త్ అట్ యువర్ పొజిషన్ అండ్ యు మైట్ బి ఇండల్జింగ్ ఇన్ చారిటీ.
1: పుడని కీర్తిని గన్న పుణ్యులైనా.
0: You may also be people who have secured for yourself a name and fame.
1: Ayura arogyambu anavaratambundi.
0: You may also have been blessed by a long fruitful life.
1: Paripurna balulagu arulaina.
0: You may also be full of strength and vigor.
1: Satatambu japamulu tapamulu cheyuchu vedambulanu nerpu viprulaina.
0: Every second you are performing japa, dhyana, or you have attained the mastery of the Vedas, which you are communicating to others.
1: Satiraru Satya Sai Ke Natikaina.
0: You might be any, all of these people described above. But they can never be compared to Satya Sai in any way, in any
1: form.
0: What then is the use of mastering so many skills and so many types of education?
1: Prema vidyanu nerchudu prajalar.
0: O members, go in for this education of love. And education of love in its all pure.
1: Premane ee jagattunanta rakshinchetvantidi.
0: It is love alone who can safeguard this world.
1: Prema lenappude ee jagattunanta bhakshinchetvantidi.
0: Devoid of love, the world can be eaten up.
1: Kanuka ee naadu lokamu nitya kalyana pachchana tolanamto kilakila kalakalaadavalanante prema tattvanni manam penchukovali.
0: So if in this world there has to be peace and prosperity, joy and happiness all around, love is essential.
1: Desham yokka abhivruddhi antayi kudanu కేవలం ఇండస్ట్రీస్ వల్ల జరిగేటువంటిది కాదు.
0: ది డెవలప్మెంట్ ఆఫ్ ఎ నేషన్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద ఇండస్ట్రీ అలోన్.
1: కేవలం మేడల మిత్రుల వల్ల దీని యొక్క అభివృద్ధిని మనం చేయడానికి వీలు కాదు.
0: నో ఈజ్ ఐడియా ఆఫ్ బిల్డింగ్స్ అండ్ మ్యాన్షన్స్ అండ్ ఇండస్ట్రీ నేషన్స్ ప్రాస్పెరిటీ.
1: నిజంగా జగత్తు యొక్క అభివృద్ధిని సుక్షేమాన్ని ఆశించేటువంటి ప్రతి వ్యక్తి కూడాను నీతి నిజాయితీలను పెంచుకోవాలి.
0: దట్ పర్సన్ హూ హ్యాస్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద నేషన్ అండ్ ద వరల్డ్ అట్ హార్ట్, he should go in for ideas like character and purity of mind and thought.
1: Morality.
0: And morality. Character and morality are essential.
1: ఈ యొక్క నీతి నిజాయితీలే మన దేశాన్ని ప్రాచీన కాలం నుండి రక్షిస్తుంది. విద్యార్థులారా, విద్యా బోధకులారా, విద్యాభిమానులారా, విద్యాధికారులారా, విద్య యందు ఈ ప్రేమతత్వము, ఆధ్యాత్మిక తత్వము, ధార్మికమైనటువంటి యొక్క భావములు, నైతికమైనటువంటి ప్రవర్తనలు ఉండేటువంటి విద్యను అభ్యసింపజేసి జగత్తును ప్రాచీన కాలమైనటువంటి యొక్క భారతదేశంగా తీర్చిదిద్దడానికి మీరు కంకణం కట్టుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: ఇట్ ఈస్ క్యారెక్టర్ అండ్ మొరాలిటీ అలోన్ విచ్ కెన్ టేక్ ద కంట్రీ ఫార్వర్డ్. స్టూడెంట్స్, టీచర్స్ అండ్ ఆల్ దోస్ హూ హావ్ ద కాజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డియర్ టు దేర్ హార్ట్, ఐఎమ్ విషింగ్ దట్ ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ system of education that you wish to perfect, there should be room enough for things like love, dharma, ethical and moral values. For this alone can take this country forward and regain its past glory and grandeur. I am bringing this discourse to a close on this note.
2: You just heard Bhagwan Baba addressing the graduates of the 4th convocation of the Sri Satya Sai University on the 22nd of November 1985.

0: ప్రేమస్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనము ధనమును కోల్పోయిన తిరిగి ఎన్నో మార్గముల నుండి దానిని మనము సంపాదించవచ్చు.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ యు కెన్ గెట్ ఇట్ బ్యాక్, రీఎర్న్ ఇట్.
0: పునర్మిత్రం, స్నేహితుణ్ణి కోల్పోతేమా, ఎంతమంది స్నేహితులను మనం సంపాదించుకోవచ్చు.
1: If you have lost a friend, you can have many more.
0: Punar patni, bhaaryanu manam kolipothema tirigi rendu vivaham aadavachchu.
1: If wife is gone or dead, one can remarry.
0: Punar mahi, bhoomini kolipoyina తిరిగి ఏదో ఒక విధమైన అవస్థలకు పాలై తిరిగి ఆ భూమిని మనము సంపాదించుకునవచ్చు.
1: ఇఫ్ ద ల్యాండ్ ఆర్ ప్లాట్ ఈజ్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ విత్ సమ్ డిఫికల్టీస్, హౌఎవర్ యు కెన్ రీగెయిన్ ఇట్.
0: నా శరీరం పునః మన మానవ శరీరమునే కోల్పోయినా తిరిగి మనకు లభ్యం కాదు. ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ, ఎన్ని విధమైన సాధనలు జరిపినప్పటికీ ఆ శరీరమే తిరిగి మనకు లభ్యం కాదు.
1: When the body is lost, no matter any number of attempts you make, you cannot get it back.
0: కనుక మానవ జీవితము చాలా దుర్లభమైనటువంటిది.
1: Human life is the rarest of all.
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: It is highly sacred.
0: సౌజన్యమైనటువంటిది.
1: It's so beautiful.
0: సౌశీల్యమైనటువంటిది.
1: It's one that's precious.
0: ఇట్టి శరీరమును మనము శమనకూర్చైనప్పుడును కాపాడుకోవటం మానవుని యొక్క కర్తవ్యం.
1: It is the responsibility of every human being to sustain the human body.
0: సమస్త సంకల్పములను చేకూర్చుకోవాలన్న దేహము చాలా అవసరము.
1: To have all kinds of experiences, body is very essential.
0: దేహం లేకుండా ఎట్టి చిన్న కార్యములను కూడా మనము సాధించలేము.
1: Without this body, we cannot accomplish any simple task.
0: కనుక ధనకనక వస్తు వాహనాదుల కంటే మనకు ఈ శరీరమే చాలా విలువైనటువంటిది.
1: More than the wealth, comforts and conveniences, human body is most precious.
0: కాన ఈ శరీరమును సరైన మార్గంలో అనుభవించి సరైన మార్గంలో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి.
1: And hence it is essential to maintain this body, experience in the proper way and in a sacred way.
0: గడచిన రాత్రి పగలునైనను మనం సాధించలేము.
1: The day and the night passed off will never come back.
0: సముద్రంలో పరిపూర్ణంగా లీనమైనటువంటి ఒక గంగను తిరిగి ఒక్క చుక్కైనా కూడా మనం తెచ్చుకునేదేము.
1: ద మూమెంట్ ద గంగస్ మర్జెస్ ఇన్ ఓషన్ యూ కెనాట్ కలెక్ట్ సింగిల్ డ్రాప్ అగైన్.
0: బాగా నమలి మింగినటువంటి ఒక ఫలమును తిరిగి ఫల రూపంలో మనము సాధించలేము.
1: వెన్ వన్స్ ఫుల్లీ రైపెండ్ అండ్ డ్రాప్స్ ఆఫ్ యూ కెనాట్ గెట్ ఇట్ అగైన్ ద మెచ్యూర్ ఫ్రూట్.
0: కనుక గడిచిపోయినటువంటి యొక్క మానవ జీవితమును ఎన్ని ప్రయత్నములు సాధించినప్పటికీ దానిని మనం పొందలేము.
1: సో వెన్ వన్స్ ద లైఫ్ ఇస్ గాన్, ఎనీ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ విల్ నెవర్ రివైవ్ ద బాడీ.
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్.
0: ధనమునకు ఎవరు వెలిగిస్తున్నారు?
1: Who attaches value to money?
0: Diamond ki evaru viluvistunnaru?
1: Who attaches value to the diamond?
0: Bangaru ki evaru viluvistunnaru?
1: Who gives value to gold?
0: Land ki evaru viluvistunnaru?
1: Who attaches value to land?
0: Annintiki ni viluvichetunti vaadu manavude.
1: It's only the man who values them.
0: Manavude lekunna deeniki viluva ekkada perugutundi? Evaru ivvagalaru?
1: When there's no man, all these are valueless.
0: Kanuka manava jeevitamu chaala durlabhamainatundi.
1: And hence, it's very rare that one has this human life.
0: దీనిని పురస్కరించుకునియే జంతూనాం నరజన్మ దుర్లభం అన్నది వేదం.
1: సో వేద డిక్లేర్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద లైవ్స్ ఇన్ ద క్రీచర్స్ ఇన్ దిస్ యూనివర్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్.
0: మానవత్వంలో సాధించవలసినటువంటి ఎన్నో ఉన్నవి.
1: ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ దర్ మెనీ థింగ్స్ టు బి అకంప్లిష్డ్.
0: మానవత్వం కంటే అతని యొక్క ప్రాణం మరింత విలువైనటువంటిది.
1: మోర్ దెన్ ది బాడీ ది లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: కానీ కొన్ని సమయం నందు ప్రాణమైనను త్యాగం చేసి మనం సాధించవలసినటువంటి కార్యములను సాధించడానికి అనుకుంటాం.
1: హౌఎవర్ దర్ ఆర్ సర్టన్ టాస్క్స్ ఫర్ విచ్ వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవ దేహం యొక్క విలువను మనము గుర్తించుకోవటం అత్యవసరము.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ దట్ వీ నో ద వాల్యూ ఆఫ్ ది హ్యూమన్ బాడీ.
0: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని కాపాడేటువంటిది ఈ యొక్క దేహమే.
1: ఇట్ ఇస్ ద బాడీ దట్ ప్రొటెక్ట్స్ హోల్డింగ్ ద డివినిటీ విదిన్.
0: విలువలేని ఇనుప పెట్టె ఈ దేహము.
1: హ్యూమన్ బాడీ ఇస్ అన్ ఐరన్ సేఫ్ విచ్ హెస్ నో వాల్యూ.
0: పెట్టెలోన నగలు పెట్టినట్టు.
1: Just as you keep jewels in an iron safe,
0: దేహమందు విలువ దేహుడు ఉండేని సుమా.
1: Within this body is present the divinity.
0: ఈ దేహమందు సద్గుణములు, సత్ప్రవర్తనలు, సదాలోచనలు, సత్చింతనలు ఇలాంటి విలువైనటువంటి గుణములు ఇందులో దాచుకుని ఉన్నాం.
1: Within this body there are highly valuable jewels like good feelings, good thoughts, good sentiments and so on.
0: ఈ విలువైనటువంటి గుణములను మనం కోల్పోతేమా తిరిగి మనం సాధించలేము.
1: When once these highly valuable sacred virtues are gone, you can never get them back.
0: ఈ గుణముల వల్లనే మానవత్వమునకు విలువ వచ్చింది.
1: In fact, human life has got a value because of these virtues.
0: ఈ దయ, ప్రేమ, సహనము, సానుభూతి, త్యాగము ఇత్యాది మానవతా గుణములు ఉండటం చేతనే మానవత్వమునకు గొప్ప విలువ ఏర్పడింది.
1: The human life is highly valuable because of the qualities like compassion, love, forbearance, sacrifice and so on.
0: కానీ ఈనాటి మానవుడు ఈ హ్యూమన్ వాల్యూ అంటే మానవతా విలువలంటే ఏమిటో ఏమాత్రమో అర్థం చేసుకోలేకపోతున్నాడు.
1: మోడర్న్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ దీస్ హ్యూమన్ వాల్యూస్.
0: ఈ దేహం అనే గడియారం నందు
1: దిస్ బాడీ విచ్ ఇస్ ఎ క్లాక్
0: సంవత్సరం అనేటువంటి యొక్క గంటల ముందు ఉంటుండాలి.
1: అండ్ దేర్ వీ ఫైండ్ ది ఇయర్
0: నెలలు అనేటువంటి నిమిషాల ముందు ఉంటుండాలి.
1: అండ్ వీ ఫైండ్ ద హ్యాండ్ దట్ రిప్రజెంటింగ్ ద మినిట్స్
0: దినములు అనేటువంటి సెకండ్ ముందున్నాయి.
1: And they present the second hand represents the moment.
0: కానీ ఈ మూడు ముళ్ళు కూడాను చక్కగా తిరుగుతున్నది గాని దీని యొక్క వ్యవస్థను ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు మానవులు.
1: Human body is a clock with these three hands symbolizing months, hours and the seconds. But we are not aware.
0: గంట గన్ గన్ అని కొడుతుంది.
1: Every hour we hear the sound.
0: ఎప్పుడు ఈ దేహము వీడిపోదును ఎవరు గుర్తించుకోలేరు.
1: When this body drops off we do not know.
0: కనుక మనము దీన్ని సరైన మార్గంలో మనం వినియోగించుకోవాలి.
1: And hence it is appropriate to make use of it in a proper way.
0: మానవుని యొక్క దీర్ఘ ప్రయాణమునకు దేహం ఒక నిజమైనటువంటి యొక్క పనిముట్టు.
1: In this long life sojourn, body is an instrument.
0: ఇటువంటి ప్రధానమైన పనిముట్టును మనము సక్రమంగా ఉపయోగపెట్టుకునుకున్న చాలా మనము మధ్య మార్గంలో అనేక అవస్థలకు గురి అవుతాం.
1: If we do not make the proper use of this body, a powerful instrument, we have to suffer on our way.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి గుణములకు కొంతవరకు మనం విచారణ చేయాలి.
1: So we have to inquire deep enough into these human values.
0: దివ్యత్వం అంటే ఏమిటి?
1: What is divinity?
0: పవిత్రం అంటే ఏమిటి?
1: What is sanctity?
0: నిమిత్తం అంటే ఏమిటి?
1: What is that?
0: నిశ్చలం అంటే ఏమిటి?
1: What is the steadiness?
0: నిస్వార్థం అంటే ఏమిటి?
1: What is selflessness?
0: అనేటువంటి విషయాలే మనం గుర్తించుకోలేకపోతున్నాము.
1: We are not able to recognize these valuable things.
0: కానీ ఈనాటి మానవుడు ఈ విలువైనటువంటి శరీరమును స్వార్థ సప్రయోజనములపై వినియోగించుకుంటున్నాము.
1: But man today is making use of his body for selfishness and selfish interest.
0: కానీ భగవంతుడు ఈ శరీరమును అందించటము స్వార్థ సప్రయోజనములకు మాత్రమే కాదు.
1: But God has not given this body only for selfish
0: purposes.
1: The body is gifted to render service.
0: నిన్ను నీవు రక్షించుకోవటమే కాకుండా నీతోటి మానవులను కూడా నీవు రక్షించడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: You have to determine to take care of yourself and also to serve the neighborhood.
0: పరోపకార నిమిత్తమై మన ప్రాకులాడినప్పుడే మన స్వార్థం కూడా అందులో ఒక భాగంగా ఇమిడి ఉంటుంది.
1: Though we lead our life selflessly, however, there is an element of selfishness there.
0: కానీ ఈనాటి మానవుడు పరోపకార్థం అంటే ఏమిటో ఏమీ తెలియనటువంటి వాడిగా ఉన్నాడు.
1: The modern people have no idea what service is.
0: 18 పురాణముల యొక్క సారమును కూడాను రెండు వాక్యములో ఇమిడ్చి పెట్టారు.
1: The essence of 18 epics is depicted in two sentences.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: సహాయం చేసే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు అందించాడు భగవంతుడు.
1: God has gifted this body to help others.
0: కానీ ఈ సహాయం అంటే ఏమిటో వీడు ఏమాత్రమో అర్థం చేసుకోవటం లేదు.
1: We are not understanding what a help is.
0: నిరంతరం కూడా స్వార్థము స్వార్థము స్వార్థము.
1: All the time we are drowned in selfishness.
0: ఏ పని చేసినా స్వార్థమే.
1: Anything that we do.
0: ఏ తలంపు తలంచినా స్వార్థమే.
1: Any thought for that matter.
0: ఏ కార్యములో ప్రవేశించినా స్వార్థమే.
1: Any task undertaken.
0: కనుకనే మానవుడి నాడు స్వార్థం అనేటువంటి యొక్క చేతిలో స్వప్రయోజనమైనటువంటి దీంతో మానవుడు పనిముట్టుగా నిలిచిపోయాడు.
1: Therefore man has become a puppet in the hands of selfishness and self-interest.
0: ఈ స్వార్థం చేతిలో పనిముట్టుగా నిలిచినటువంటి మానవుడు ఇంకా స్వాతంత్రుడు ఎట్ట అవుతాడు?
1: Having been an instrument in the hands of selfishness, how do you call man independent?
0: కనుకని ఈ స్వార్థాన్ని త్యజించాలి.
1: One has to sacrifice selfishness.
0: పరార్థాన్ని వరించాలి.
1: And then he should be after
0: selfishness.
1: Then only the purpose of the body is realized.
0: శరీరమునకు మాత్రమే కాకుండా మనోశక్తులకు కూడా మనం సరైనటువంటి ఆనందాన్ని చేకూర్చాలి.
1: Along with the body, we have to take care of the bliss relating to the mind.
0: ఈ దేహములో మూడు పదార్థములు ముఖ్యమైనటువంటి ఉన్నాయి.
1: This body has got three important materials.
0: ఒకటి హృదయము, రెండవది మనసు, మూడవది వాక్కు.
1: The first one heart, the second mind, the third word or speech faculty.
0: ఆ హృదయమునే వేదమును ఆత్మ అనిపించారు.
1: Veda calls this heart as Atma, the spirit.
0: కనుకనే ఈ ఆత్మ స్వరూపంలో ఉండేటువంటి వాడే ఈశ్వరుడని నిన్న చెప్పాము.
1: ఈశ్వర divinity is described as heart.
0: మన మనసే విష్ణు స్వరూపుడు.
1: మైండ్ ఇస్ విష్ణు.
0: వాక్కే బ్రహ్మస్వరూపుడు.
1: బ్రహ్మన్ ఈజ్ రిప్రజెంటెడ్ హియర్ బై వే ఆఫ్ వర్డ్.
0: కనుకనే ఈశ్వర విష్ణు బ్రహ్మ యొక్క స్వరూపమే ఈ మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దిస్ ట్రినిటీ, ఈశ్వర విష్ణు అండ్ బ్రహ్మ.
0: కనుక ఇంత విలువైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందినటువంటి మానవుడు ఈ సత్యాన్ని ఎందుకు గుర్తించుకోవటం లేదు, అర్థం కావటం లేదు.
1: It's not possible to understand why man is not able to recognize the immense value of the human life.
0: గుర్తించుకున్నటువంటి వాడే ఇతరులను కూడా గుర్తించగలడు.
1: If we know yourself, you will be able to know others.
0: తనం తాను గుర్తించుకోలేనటువంటి వాడు ఇతరుని ఏ రీతిగా గుర్తించగలడు?
1: If one does not understand himself, how do you expect him to know others?
0: కనుక మొట్టమొదట ఐ అనేటువంటి దాన్ని గుర్తించాలి.
1: In the first instance, we should know I, what I meant.
0: అన్ని మన పదముల నుండే ఇమిడి ఉంటున్నవి.
1: Everything is contained in the words that we speak.
0: ఎవరో ఒక భక్తుడు వచ్చి స్వామి ఐ వాంట్ పీస్ అన్నాడు.
1: A devotee came to Bhagavan and said, Bhagavan, I want peace.
0: ఎందుకు నీవు ఇంత అవస్థలకు గురి అవుతున్నావు?
1: Why do you suffer like
0: that? I అంటే ఏమిటి?
1: What do you mean by I?
0: Ego.
1: I means
0: want అంటే ఏమిటి?
1: What is want?
0: Want. I want.
1: I want. What do you mean by I want?
0: వాంట్ అంటే ఏమిటి? ఇష్టము.
1: వాంట్ మీన్స్ డిజైర్.
0: కనుక ఈగోను కోరికను రెండింటిని నీవు చూసేసి ఇంకా అక్కడ ఉన్నది పీస్, అదే నీకు లభ్యమవుతుంది.
1: సో గివ్ అప్ ఐ ద ఈగో, ద డిజైర్ ద వాంట్ అండ్ ద పీస్ రిమైన్స్ యాజ్ ఇట్ ఇస్.
0: దాని ఎందుకు కూడా కొన్ని మైనస్ చేయాలి, కొన్ని ప్లస్ చేయాలి.
1: దేర్ఫోర్ ఇన్ సర్టన్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ యాడ్, ఇన్ అదర్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ డిలీట్.
0: కనుక ఈ ప్లస్ మైనస్ లోపలే మన జీవితము అనేక విధంగా పుడుతుడుకులు పాడవుతున్నది.
1: దేర్ఫోర్ లైఫ్ పాసెస్ త్రూ సర్టన్ స్టేజెస్ బికాస్ ఆఫ్ దీస్ ఎడిషన్స్ అండ్ డిలీషన్స్.
0: కనుక మనము ఐ అనేటువంటి ఒక అహంకారాన్ని త్యజించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు సాక్రిఫైస్ దిస్ ఐ ద ఈగో.
0: అది చాలా కష్టమని భావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ ఇట్ వెరీ డిఫికల్ట్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు
0: ఐ అనేటువంటి పదాన్ని త్యజించడం చాలా సులభమైనటువంటిది.
1: ఇట్స్ వెరీ ఈజీ టు సాక్రిఫైస్ ఐ ద ఈగో.
0: ఎందుకు ఈ ఐ అనేటువంటి దాన్ని తగిలించుకోవటం మనం?
1: వై షుడ్ యూ హ్యావ్ దిస్ ఈగో?
0: ఇది ఒక సులభమైన మార్గంగా మనం విచారం చేయాలి.
1: వీ కెన్ ఫైండ్ ఎ సింపుల్ ఈజీ పాత్.
0: ఐ అనేటువంటిది తన యొక్క పేరు.
1: ఐ ఇస్ ద నేమ్ గివెన్ టు ద పర్సన్.
0: తన పేరును పెట్టినటువంటి పేరును మాత్రమే శాశ్వతంగా నిలుపుకుంటున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ కీప్స్ ఆల్ త్రూ ద నేమ్ గివెన్ టు హిమ్.
0: పుట్టిన పేరును సర్చిస్తున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ హస్ ఫర్గాటన్ హిస్ ఒరిజినల్ నేమ్.
0: అతని పుట్టిన పేరునే శాశ్వతంగా తీసుకోవాలి.
1: అండ్ యూ హావ్ టు గో బై దట్ ఒరిజినల్ నేమ్. ఐ
0: పెట్టిన పేరు ఏనాడైనా మార్పు చెందుతుంది.
1: ద గివెన్ నేమ్
0: దేహం ఉన్నంత వరకు మాత్రమే ఆ పేరు వినియోగమవుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: కానీ దేహంతో పాటు పేరు కూడా పోతుంది.
1: అలాంగ్ విత్ ద బాడీ ద నేమ్ ఆల్సో విల్ లీవ్.
0: ఎంతకాలం ఈ దేహం,
1: హౌ లాంగ్ దిస్ బాడీ,
0: పాంచ భౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ సెన్సెస్ అండ్ వెన్ ఇట్ విల్ డ్రాప్ ఆఫ్ నోబడీ నోస్.
0: శతవర్షముల దాకా మితము చెప్పింది కానీ నమ్మరాదా మాట నెమ్మనమున.
1: సో 100 years లైఫ్ స్పాన్ ఇస్ స్పెసిఫైడ్ బట్ యూ కెనాట్ గో బై దాట్.
0: బాల్యమందు
1: either boy
0: లేక ప్రాయమందు,
1: or youth
0: లేక ముదిమి యందు, లేక ముసలి యందు,
1: or advanced
0: ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: When one is going to die, nobody can
0: మరణమే నిశ్చయము.
1: Death is certain.
0: బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తన్ను తెలియవలేవు.
1: If you are intelligent enough, you have to know yourself.
0: మనం ఈనాడు తెలుసుకోవలసినటువంటిది అదియే.
1: We are supposed to know that today.
0: నేను ఎవరు?
1: Who am I?
0: నేను అనేటువంటి దేహం కాదు.
1: I am not the body.
0: నేను అనేటువంటి మనసు కాదు.
1: I am not the mind.
0: నేను అనేటువంటి బుద్ధి కాదు.
1: I am not intellect.
0: నేను అనేటువంటి చిత్తం కాదు.
1: I am not.
0: నేను అనేటువంటి అంతఃకరణ కాదు.
1: I am not inner sense.
0: నేను నేనే.
1: I am I.
0: అనగా ఈ దేహముతో పాటు నేను అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: Therefore the I has come along with the birth of this body.
0: ఈ దేహమునకు పేరే నేను.
1: And in fact the I is the correct name of this body.
0: కానీ ఎన్ని నేనులు ఉన్నాయో.
1: But there are so many eyes here.
0: ఒక్క నేను నీవు గుర్తించుకుంటే సర్వనేములు కూడా నువ్వు గుర్తించుకోవాలి.
1: If you know what one I meant, you'll be knowing the remaining.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మానవత్వంలో ఉన్నటువంటి చాలా సూక్ష్మమైనటువంటి ఒక గుర్తింపులు ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈస్ మేకింగ్ అన్ అటెంప్ట్ టు నో ది సటిల్ సీక్రెట్స్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా రహస్యమైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: దేర్ ఆర్ మెనీ సీక్రెట్స్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా విలువైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: హైలీ వాల్యుబుల్ థింగ్స్ ఆర్ దేర్.
0: ప్రపంచంలో ఏ శక్తులంతా కూడి ఉన్నాయో ఆ సర్వశక్తులు కూడా ఒక మానవుని యందు ఇమిడి ఉంటున్నవి.
1: ఆల్ ద పవర్స్ అండ్ కెపాసిటీస్ ప్రెసెంట్ ఇన్ నేచర్ ఆర్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: మానవుని యందు లేని వస్తువు ప్రపంచంలో ఎక్కడా మనం కానరాము.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ ఇస్ నాట్ నోటీస్డ్ ఇన్ యూ ఇస్ నాట్ సీన్ ఎనీవేర్ ఎల్స్.
0: కనుకనే విదేశములకు పోయేటువంటి వారికంతా ఉపదేశిస్తూ వచ్చారు ప్రాచీనులు.
1: Therefore this has been the teaching by the ancients.
0: పిచ్చివాడ, దేశ దేశమును తిరిగి దేశ తిమ్మరిగా మారిపోతున్నావు.
1: Oh madcap, you go around the different countries, you are becoming vagabond. What is that you are doing?
0: ఆ తిరిగేటువంటి ఒక పదార్థం అంతా నీ యందే ఉంటున్నది.
1: In fact all that you see is within you.
0: దేనిని ఆశించి నీవు విదేశములకు వెళుతున్నావో ఆ ఆశించినటువంటి వస్తువు నీ యందే ఉంటున్నది.
1: యు గో అబ్రాడ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ దట్ ఈస్ ఇన్ యూ ఆల్రెడీ.
0: నీ యందే గోప్యంగా ఉండేటువంటి పదార్థమును నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ యూ.
0: కనుకనే ఆ నేను అనేటువంటి దానికి వ్యక్తిత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది వేదము.
1: సో వేద ఎక్స్ప్లెయిన్స్ దిస్ ఐ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ఇండివిజువాలిటీ.
0: వ్యక్తి అనగా ఏమిటి?
1: హూ ఇస్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్?
0: అవ్యక్తమై
1: దట్ విచ్ ఇస్ హిడెన్.
0: గూఢంగా
1: హిడెన్
0: తనయంది ఇమిడి ఉన్నటువంటి ఒక తత్వాన్ని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
1: వ్యక్తి అండ్ ఇండివిజువల్ ఇస్ ఎ పర్సన్ హూ ఐడెంటిఫైస్ ద లేట్ అండ్ హిడెన్.
0: దేహాన్ని వ్యక్తి అనిపించడం లేదు.
1: అండ్ హీ ఇస్ నాట్ ద బాడీ.
0: ఒక దివ్యత్వము తనయంది ఇమిడి ఉన్నటువంటి దానిని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
1: వ్యక్తి ఆర్ ఎ పర్సన్ ఇస్ ద వన్ హూ రికగ్నైజ్ ద లేట్ అండ్ డివినిటీ.
0: ఏ మానవుడు తన ఎందు ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించడో వాడు వ్యక్తి కానే కాదు.
1: యూ కెనాట్ కాల్ హిమ్ ఎ పర్సన్ ఆర్ ఇండివిజువల్ ఇఫ్ హీ డస్ నాట్ ఐడెంటిఫై ద డివినిటీ లేట్ అండ్ ఇమ్మనెంట్.
0: కనుక మనం వ్యక్తిత్వం అనేటువంటి దాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు డెవలప్ ది ఐడెంటిటీ విత్ ది డివినిటీ.
0: సర్వత్రా ఇమిడి ఉన్నటువంటి సత్యం వద ధర్మం చెర ఇది వ్యక్తిత్వానికి పోషించేటువంటి ఒక మూల కారణము.
1: ద టూ ప్రిన్సిపల్స్ స్పీక్ ట్రూత్ అడ్హెరెన్స్ టు రైచియస్నెస్ విల్ అప్హోల్డ్ ది ఇండివిజువాలిటీ.
0: కనుక భారతీయ సంస్కృతి యందు
1: ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్
0: సత్యం వద ధర్మం చెర
1: ద ట్విన్ ప్రిన్సిపల్స్ స్పీక్ ట్రూత్ అండ్ అడ్హెర్ టు ధర్మ రైచియస్నెస్
0: ఇలాంటి పవిత్రమైనటువంటి మార్గములను ప్రబోధించే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు ఒక పనిముట్టుగా అందించాడు భగవంతుడు.
1: గాడ్ హాస్ గివెన్ దిస్ బాడీ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ టు అబ్జర్వ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: కాన మనము ఏ యొక్క దివ్యమైనటువంటి శక్తులు మన యందు ఇమిడి ఉంటున్నావో వాటిని క్రమక్రమేణా మనం వెలువరుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we have to manifest, to bring out all the latent values.
0: పుట్టిన దశమే ఏ యొక్క వ్యక్తి కూడాను విద్యార్థి కాదు.
1: No one is highly educated at the time of birth.
0: పుట్టిన దశమే ఏ వ్యక్తి కూడా పండితుడు కాదు.
1: నో వన్ ఇస్ ఎ స్కాలర్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్.
0: క్రమక్రమేణా సాధనలు సలిపి
1: గ్రాడ్యువల్లీ హీ
0: సాధనల ద్వారా ఆవిర్భవింప చేసుకోవటమే ఈ యొక్క విద్యలన్నీ కూడా.
1: ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ టు బ్రింగ్ అవుట్ ద లేటెంట్ టాలెంట్స్.
0: కనుక ఇట్టి ఆవిర్భవింప చేసుకునేటువంటి దానికి ఎడ్యుకేర్ అని పెట్టారు.
1: ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ టు మేనిఫెస్ట్ దట్ విచ్ ఇస్ ఇమనెంట్.
0: ఈ నాడు మనం చదివే చదువులంతా కూడా కేవలం ఎడ్యుకేషన్.
1: ఆల్ ద లెర్నింగ్ టుడే అమౌంట్స్ టు ఎడ్యుకేషన్.
0: ఇదంతా ఆర్టిఫిషియల్ వే.
1: The modern one is artificial.
0: Kani artificial entity art anta outside undi, heart inside undi.
1: Art is outside, heart is inside.
0: Kabatti art anta kodanu education.
1: So outside art is education.
0: Heart to educare.
1: So the heart inside represents educare.
0: Adi e manam aavirbhavinpa chesukoni tirigi bayat teppinchukovali.
1: We have to bring out manifest.
0: Chadivinatundi vaadu evvadu ee jagatlo kaanaraadu.
1: We don't find anyone who has seen
0: దీనికి ఒక ప్రమాణం కూడా ఆవిర్భవం చేశారు.
1: అండ్ దేర్ఫోర్ ఇట్ ఈస్ క్లియర్ డెమోన్స్ట్రేట్
0: చదువులన్నీ చదివి
1: హావింగ్ స్టడీడ్ ఆల్
0: చాలా వివేకి అయి
1: బీయింగ్ ఇంటెలిజెంట్
0: మధురి తన్నరుడు మందమతుడు
1: ఎ ఫూల్ డస్ నాట్ నో హిస్ ట్రూ సెల్ఫ్
0: ఎంత చదువు చదివి
1: విత్ ఆల్ ఎడ్యుకేషన్
0: ఏ నీతి ఉన్నను
1: హి మే బి ఎనీవే
0: హీని కూడా మానలేడు.
1: ఎ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్నెస్.
0: తనకి చదువు చదువ తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: ఆఫ్టర్ ఆల్ హిస్ ఎడ్యుకేషన్ విల్ హెల్ప్ హిమ్ టు ఆర్గ్యూ విత్ ఈచ్ అదర్.
0: చదువు చదువు చదివి సావంగనేటికి సావులేని చదువు చదువులేవు. మనం తెలుసుకోవచ్చు.
1: హావింగ్ స్పెండ్ ఆల్ ద టైమ్ ఇన్ అక్వైరింగ్ ఎడ్యుకేషన్ వన్ హ్యాస్ టు డై అల్టిమేట్లీ. వి హావ్ టు స్టడీ టు రీచ్ స్టేట్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: ఐ అనేది దానికి చావులేదు.
1: దిస్ ఐ ఈజ్ ఇమ్మోర్టల్.
0: అది ఎప్పటికీ చావదు.
1: ఇట్ ఈస్ డెత్లెస్.
0: దానికి ఆవిర్భవించినటువంటి యొక్క విష్ణుత్వం అనేటువంటి మనసు కూడా చావులేదు.
1: అండ్ దిస్ విష్ణుత్వ దట్ సింబలైజెస్ మైండ్ ఈజ్ ఆల్సో ఇమ్మోర్టల్.
0: విష్ణు సర్వవ్యాపకత్వం.
1: విష్ణు ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్.
0: బ్రహ్మం సర్వవ్యాపకత్వం.
1: అండ్ ఇట్ స్ప్రెడ్స్ బ్రహ్మ.
0: ఇలాంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సత్యస్వరూపులు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర రిప్రజెంట్ ట్రూత్.
0: ఆ సత్యస్వరూపులు కంట నేను అనేటువంటి ఒక పదమే ఉపయోగపెట్టారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ దిస్ వే ఐ.
0: కనుక అట్టి నేను అనేటువంటి దాన్ని ఈ దేహంగా మనం భావించుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ ఐడెంటిఫై ద బాడీ విత్ దిస్ నేమ్ ఐ.
0: దేహమును గుర్తింపు చేసేటువంటి యొక్క శబ్దమే ఐ అనేటువంటిది.
1: దేర్ఫోర్ ఐ రిప్రజెంట్ షోస్ ద బాడీ.
0: దేహము యొక్క పదార్థము.
1: బాడీ ఇస్ ద మెటీరియల్.
0: ఇవన్నీ కూడా పదార్థముల యొక్క మూలమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ మెటీరియల్.
0: దృశ్యం తన్నస్యం. ఏది కంటికి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా కనిపించకపోయేటువంటివి.
1: ఆల్ దట్ ఈస్ అపారెంట్ ఇస్ బౌండ్ టు పెరిష్ వానిష్.
0: కనుక ఈ నష్టమయ్యేటువంటి యొక్క పదార్థాన్ని మనం సత్యంగా భావిస్తున్నాము.
1: వి కన్సిడర్ దట్ విచ్ వానిషెస్ విచ్
0: పదార్థాన్ని సత్యంగా భావిస్తున్నాము.
1: అండ్ వి కన్సిడర్ ది ఎక్స్టర్నల్ వన్ యాస్ ట్రూత్.
0: ఇది దృశ్యం అంతా కూడా అదృశ్యమయ్యేటువంటిది.
1: ఆల్ ద సీన్ అవుట్ సైడ్ ఇస్ బౌండ్ టు డిసపియర్.
0: ఈ సృష్టి అంతా కూడా కేవలము నాశమయ్యేటువంటిది.
1: ద క్రియేషన్ వుడ్ కమ్ టు ఎన్ ఎండ్.
0: ఈ దృష్టి అంతా కూడా మన సృష్టి కోసం పంపించాడు.
1: అండ్ దిస్ విజన్ ఈజ్ ఫర్ క్రియేషన్.
0: నీ దృష్టి చేతనే సృష్టిని గోచరం అవుతుండాలి.
1: బికాస్ ఆఫ్ ద విజన్ ఎవ్రీథింగ్ ఇస్ మెటీరియల్.
0: దృశ్యం తన్నస్యం. ఏది కంటికి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా కనిపించకపోయేటువంటివి.
1: ఆల్ దట్ ఈస్ అపారెంట్ ఇస్ బౌండ్ టు పెరిష్ వానిష్.
0: కనుక ఈ నష్టమై

0: సృష్టియే కనిపించదు.
1: ఎవెనో విజన్, దేర్ నో క్రియేషన్.
0: కనుకనే ప్రతి ఒక్కరి కూడా మన దేహం ద్వారానే మనము అన్నింటినీ కూడా గుర్తింపు చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఓన్ బాడీ హెల్ప్స్ యూ టు ఎక్స్పీరియన్స్ విజువలైజ్ ది ఔటర్ నేచర్.
0: కనుకనే శంకరుల వారు కూడా చెప్పారు.
1: సో అది శంకర సెడ్,
0: ఏమిటి వీటి నిమిత్తమై?
1: వాట్ ఫార్?
0: తాను వెళుతుంటే దారి లోపల ఎవరో ఒక పండితుడు డుక్కు కరణే డుక్కు కరణే డుక్కు కరణే అని మంత్రం పఠిస్తున్నాడు.
1: వైల్ ద ప్రిసెప్టర్ శంకర వాస్ పాసింగ్ బాయ్ హి హస్ కమ్ అక్రాస్ ఎ స్కాలర్ ప్రాక్టీసింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ డుక్కు కరణే.
0: అక్కడికి వెళ్లి, పండిత నీవు ఏమిటి నీవు పాణిగ్రహాన్ని పాటిస్తున్నావు?
1: Yes, gone close to him and said, what is it you are repeating and practicing?
0: Pani grammar.
1: You are practicing the grammar written by Pani?
0: దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
1: What is it you are going to get?
0: నేను గొప్ప పండితుని అవుతాను అన్నాడు.
1: ఈ స్కాలర్ సెడ్, ఐఎమ్ గోయింగ్ టు బి గ్రేట్ స్కాలర్.
0: నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
1: వాట్ డు యు గెట్ అవుట్ ఆఫ్ దిస్ స్కాలర్షిప్?
0: నేను ధనము సంపాదిస్తాను అన్నాడు.
1: ఐ విల్ గెట్ మనీ.
0: ధనము సంపాదించి ఏం చేయగలవు అన్నాడు.
1: వాట్ కెన్ యు డు విత్ దిస్ మనీ?
0: సంపాదనతో నేను సుఖంగా జీవించగలను అన్నాడు.
1: ఐ విల్ లీడ్ ఎ కంఫర్టబుల్ లైఫ్.
0: కానీ తర్వాత ఏం చేయొస్తుంది అన్నాడు.
1: దెన్ వాట్ ఆర్ యూ టు డు లేటర్?
0: మరణిస్తుంది అన్నారు.
1: వెల్, ఐ డు నాట్ నో.
0: మరణించిన తర్వాత ఈ డబ్బు నీకు ఏం చేస్తుంది?
1: వెల్, అట్ ద టైమ్ ఆఫ్ డెత్ హౌ డస్ మనీ హెల్ప్ యూ?
0: నాకు తెలియదు అన్నాడు.
1: హి సెడ్ ఐ డోంట్ నో.
0: అరే పిచ్చివాడా, దేహం ఉన్నంత వరకు కూడాను ప్రతి మానవుడు కూడాను ప్రతి పశుపక్షి మృగాదులు కూడాను భుజిస్తున్నాయి, జీవిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: సో లాంగ్ ద బాడీ పర్సిస్ట్ నాట్ ఓన్లీ మ్యాన్ కైండ్ ద బర్డ్స్ అండ్ బీస్ దే ఆల్సో విల్ హ్యావ్ ఆల్ ద ఫుడ్ రైమెంట్ అండ్ షెల్టర్.
0: మాత్రం జీవించడానికి నీవు ఇంత చదువు చదువల్న?
1: డూ యూ నీడ్ ఎడ్యుకేషన్ టు క్యారీ ఆన్ యువర్ లైఫ్?
0: ఏ చదువులు లేనటువంటి పశుపక్షి మృగాదులు కూడాను భుజించడం లేదా?
1: డోంట్ యు ఫైండ్ బర్డ్స్ అండ్ బీస్ పార్టేకింగ్ ఫుడ్ ఎడ్యుకేషన్?
0: నిద్రించడం లేదా?
1: డోంట్ యు ఫైండ్ దెమ్ స్లీపింగ్?
0: ఆ పశుపక్షి మృగాదులు కూడా సుఖాన్ని అనుభవించడం లేదా?
1: ఆర్ దే నాట్ కంఫర్టబుల్?
0: పిచ్చివాడా, దీనికోసం కాదు వచ్చిండేది మానవత్వం.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ ఫర్ దట్ పర్పస్ ఆఫ్ ఫుడ్ రేమెంట్ అండ్ షెల్టర్.

0: At the last minute, at the time of death, the rules of grammar, dukrum karani, will never come to your rescue.
1: Ee deham enta kaalam undinappudiki nee edo oka naatiki maraninchuka tappadu.
0: The body may last for a long time, but it cannot be eternal.
1: The
0: messengers of death are prepared to drag your
1: body. When
0: relatives give up the hope and ask the body to be taken
1: out of the house. When
0: the children and wife cry loudly. Is it possible to sing the glory of God then at the last time?
1: At that time,
0: if you go on crying for help, who will come to your rescue?
1: జీవిత కాలంలోందే కూడాను మనం దీన్ని సార్థకంగా గావించుకునే మార్గాన్ని వెతికి దాన్ని మనం గుర్తించాలి.
0: Therefore, in this lifetime itself, we have to work for the redemption and make our life really liberated.
1: కానీ జీవితం లోపల మనం అనుభవించవలసింది కూడా అనుభవించాలి.
0: However, we should have certain experiences now.
1: ఎట్టి ఎక్స్పీరియన్స్ కావాలి?
0: What sort of experience?
1: మానవత్వంకు ఉన్నటువంటి యొక్క సద్గురుముల యొక్క ఎక్స్పీరియన్స్ కావాలి.
0: వి షుడ్ ఎక్స్పీరియన్స్ ద లేటెంట్ వాల్యూస్ వర్చ్యూ.
1: వాటిని సదాచారంలో ప్రవేశపెట్టాలి.
0: వి షుడ్ పుట్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్.
1: సత్ప్రవర్తనతో మనం జీవించాలి.
0: వి షుడ్ లీడ్ ఎ గుడ్ కాండక్ట్.
1: సత్యంతో మనం దేహాన్ని వదలాలి.
0: అండ్ వి షుడ్ గివ్ అప్ దిస్ బాడీ విత్ గుడ్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్.
1: దేహం ఏనాటికి నీ శాశ్వతం కాదు.
0: బాడీ ఇస్ నెవర్ పర్మనెంట్.
1: మలమూత్ర దుర్గంధ మాంస రక్తమే కానీ పురుగు జవ్వాదీలు పుట్టబోవు.
0: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ద ఫీకల్ మ్యాటర్ అండ్ ఆల్ ద డర్టీ స్టఫ్. It's not of aroma or scent or rose water or fragrance.
1: ఏమిటి ఈ దేహంలో పుట్టేటువంటివి?
0: What is that you find in the body?
1: కాని మన అంతర్భావమందు పవిత్రమైన గుణములు ఉంటున్నాయి.
0: They are present the sacred qualities within the body.
1: వాటిని కాపాడుకునే నిమిత్తమై ఈ దేహాన్ని మనం పోషించుకోవాలి.
0: In fact, we have to maintain our body to sustain and to protect the values.
1: వాటిని మనం సాధించిన తర్వాత దేహాన్ని ఉత్తేజించాలి.
0: When once we achieve them, we have to sacrifice this body, give up this body.
1: దీనివల్ల వచ్చేటువంటి ఏమిత్రం లేదు.
0: There is nothing that would happen.
1: సేవలందు మనం పాల్గొనాలి.
0: We have to participate in service.
1: నతపాంసి

0: No penance, no pilgrimage center, no sacred text, no repetition of God's name would ever help you to cross this ocean of life other than service to humanity.
1: Anityam asukham lokam mimam prapya bhajasvamam.
0: The life is temporary. The life is full of misery and sadness. Understand the reality.
1: కనుక దేహమును మనం ఎందుకోసం కాపాడుకోవాలంటే ఈ దేహమునందు ఎన్నో విధమైనటువంటి శక్తులు ఉంటున్నవి.
0: Why should you maintain, keep up your body? Because there are so many capacities, abilities. You do many things. How is it possible? It's only with this body. By doing some business, you earn lakhs of money. You do that with this body. You are highly educated now. How is it possible? It's only through this body you can be a great man. Therefore, body is very important.
1: దాని క్రమమును అనుసరించి అది ఉన్నంత లోపలనే మనం ఈ సత్యాన్ని మనం సాధించాలి.
0: Therefore we have to understand the reality and the truth in this lifetime itself.
1: కనుక దేహమును మనం అనుగ్రహించినటువంటిది ఏదో పాటి పంటల కోసమని, సుఖాల కోసమని, సౌందర్యాల కోసమని, సంతోషాల కోసమని మనం జీవించడం కోసం కాదు.
0: Body is not gifted merely to enjoy and experience comforts and conveniences. Go by the beauty of the law of body. What are these worldly comforts?
1: French Europe, German yuddham jariginappudu.
0: At the time of German war,
1: French war odipoyinaru.
0: The French lost.
1: Odipoyetappudiki aa sainyadhipati chaala goppa mahaveerudu.
0: And in fact, they're great warriors.
1: Appudu vachi ayana cheptunnadu.
0: Then the chieftain said,
1: ఈ ఫ్రెంచ్ దేశం ఓడిపోయినటువంటిది యుద్ధ భూమిలో కాదు.
0: ఫ్రెంచ్ హావ్ నాట్ లాస్ట్ ఇన్ ద
1: బ్యాటిల్ ఫీల్డ్. మునిగి ఈ యొక్క యుద్ధంలో ఓడిపోయినారు అన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డ్రౌన్డ్ ఇన్ కంఫర్ట్స్ అండ్ ప్లెజర్స్ అండ్ దేర్ ఫోర్ లాస్ట్ ద బ్యాటిల్.
1: ఈ భోగ భాగ్యముల కోసమనే ఈ దేహాన్ని ఉపయోగపెట్టుకుని సర్వ విధములా మనం పాడైపోతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ రూయినింగ్ అవర్ సెల్ఫ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద బాడీ ఫర్ ప్లెజర్. ఈ
1: భోగ భాగ్యములు మనకి ఎవరికి కావాలి?
0: వాట్ ఈస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ వరల్డ్లీ?
1: ఎంత కాలం ఉంటుంటాయి?
0: అండ్ వాట్ డు యు ఫైండ్?
1: క్షణభంగురము, క్షణభంగురము.
0: దే ఆర్ ఆల్ మొమెంటరీ.
1: కనుక మనం ఈ భోగ భాగ్యముల కోసమని దేహం ఇచ్చాడని భావించుకోకూడదు.
0: వి షుడ్ నెవర్ కన్సిడర్ దట్ ద బాడీ ఇస్ నాట్ గివెన్ టు ఎంజాయ్ వరల్డ్లీ ప్లెజర్.
1: సమయం లోపల దక్షిణామూర్తి సముద్రంలో దగ్గర ప్రయాణం అవుతూ వస్తున్నాడు.
0: Says Dakshinamurti was passing by the sea shore.
1: Dakshinamurti anaga telivi swaroopude.
0: Dakshinamurti represents intellect.
1: Samudram oddu paina nadchukuntu pothunnadu.
0: He was passing by the sea shore.
1: Athanu eppudukunu ye chinna vishayani kodunu chaala pramanamulu vedikeetunte vaadu.
0: He is after inquiry out of subtle simple things.
1: Kontha sepu nilchi samudrani darshinchadu.
0: He was watching the sea.
1: Okka chanamu lopala oka chinna chetta vachi dani paina padindi.
0: There came some dust collected on the surface of the sea water.
1: ఈ లోపల పెద్ద గాలి వచ్చింది, మరి కొంత డస్ట్ వచ్చి పడిపోయింది సముద్రంలో.
0: అండ్ దెన్ ద విండ్ బ్రాట్ సమ్ మోర్ అడిషనల్ డస్ట్.
1: చూచాడు.
0: హి వాచ్డ్ దిస్.
1: ఒక అల తర్వాత మరొక అలను పంపించి సముద్రము ఆ డస్ట్ అంతా వెనుక కొట్టి పెట్టింది.
0: వేవ్ ఆఫ్టర్ వేవ్ ఇస్ జస్ట్ థ్రోయింగ్ అవుట్ ద డస్ట్ అలాంగ్ ద షోర్.
1: కట్టలకు తొట్టేసింది.
0: అండ్ ఇట్ ఇస్ థ్రోయింగ్ ఇట్ అవుట్.
1: తిరిగి చెత్త వచ్చి పడింది.
0: అండ్ అగైన్ ద డస్ట్
1: తిరిగి అలను పంపించి గట్టుకు నెట్టేసింది.
0: అండ్ ద వేవ్స్ ఆర్ కషింగ్ టువర్డ్స్ ద షోర్.
1: దక్షిణామూర్తికి విచారం కలిగింది.
0: నేను దక్షిణామూర్తి
1: సముద్రుడా,
0: ఓ ఇన్ఫినిట్ ఓషన్,
1: అసాధమైన సముద్రుడా,
0: ఓ ఓషన్ సో మైటీ,
1: ఈ విధమైనటువంటి ఆకారం నీవు పొందికూడను, చిన్న చెత్తను నీలో ఇముడ్చుకోలేకపోతున్నావా?
0: ఓ ఓషన్ యు ఆర్ సో మైటీ అండ్ ఇన్ఫినిట్ బట్ కాంట్ యు అకామిడేట్ ద సింపుల్ డస్ట్ దేర్.
1: ఇంత స్వార్థమా నీకు?
0: ఆర్ యు సో సెల్ఫ్?
1: ఈ చిన్న చెత్త నీలో పడినంత మాత్రం నీకు కలిగిన నష్టం ఏమిటి?
0: ఆఫ్టర్ ఆల్ దట్ సింపుల్ లాట్ ఆఫ్ డస్ట్ యు కుడ్ నాట్ అకామిడేట్. వాట్ ఈస్ ద లాస్ట్ లాస్ దట్ యు సస్టైన్?
1: ఆ మాట చెప్పి తిరిగి ధ్యానంలో కూర్చున్నాడు దక్షిణామూర్తి.
0: హావింగ్ సెడ్ దక్షిణామూర్తి సాట్ ఇన్ మెడిటేషన్.
1: ఆ ధ్యానంలో సముద్రుడు వచ్చి రిప్లై ఇస్తున్నాడు.
0: అండ్ దేర్ ఇన్ మెడిటేషన్ ద ఓషన్ గాడ్ అపియర్డ్ అండ్ రిప్లైడ్. దక్షిణామూర్తి,
1: నా యందు అనేక విలువైనటువంటి పదార్థములు ఉంటున్నాయి.
0: Within me there are many
1: రత్నములు, ముత్యములు, ఇంకా అనువైనటువంటి ఎంత పదార్థములో విలువైనటువంటి ఉన్నాయి.
0: There are so many valuables within me like pearls and precious things.
1: ఇలాంటి నా సముద్రమునందు
0: in me
1: ఈ చెత్తకు నేను కించిత్ చెత్తకు నేను చోటిస్తే క్రమక్రమేణా చెత్త వచ్చి పడి పడి పడి పడి పడి నా రూపాన్ని మరుగుపరుస్తుంది.
0: If I give any scope and accommodate dust like this, more and more would be added on in
1: future. I don't want
0: to lose my shape and form by allowing the dust to be collected on the
1: surface.
0: And in fact, to me, waves are the real decoration.
1: గ్రామములకు ఇంటే శృంగారము.
0: అండ్ హౌసెస్ తెరయే
1: శృంగార.
0: And waves are the decoration to the ocean.
1: గగనకి చంద్రమని శృంగార.
0: And moon is the jewel to sky.
1: నారికి గుణమే శృంగార.
0: And woman character is decoration.
1: ఈశ్వర భక్తులకి నొసట విభూతియే శృంగార.
0: విభూతి is the decoration to a true devotee.
1: కనుకని దేనికి ఏది శృంగారమో ఆ శృంగారాన్ని మనం కనిపెట్టుకోవాలి.
0: So we should have that real beauty.
1: మానవునికి గుణమే శృంగారము.
0: To mankind is the character.
1: గుణ శృంగారాన్ని ఈనాడు విసర్జించి
0: we have given up that precious jewel.
1: బాహ్యమైన శృంగారం కోసం భ్రమిస్తున్నాము.
0: We go by the external jewelry.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు యువకులు,
0: యు ఆర్ యంగ్,
1: ఇంకా ఎంత కాలము దీర్ఘ ప్రయాణం కల్పవలసినటువంటి వారు,
0: యు ఆర్ లాంగ్ జర్నీ ప్యాసింజర్స్,
1: అలాంటి వారు దేహాభిమానం పెంచుకోకండి.
0: And don't develop body attachment. And you think of the body to
1: protect.
0: Not attachment.
1: కాని దేహం ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
0: But be healthy.
1: ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ ఆరోగ్యమైన దేహం ద్వారా ఏ కార్యాన్ని మనం సాధించాలో ఆ కార్యంలో మనం పాల్గొనండి.
0: With this healthy body, you can undertake any activity and be successful.
1: అస్థిరం జీవనం లోకే అస్థినం యవ్వనం ధనం అస్థినం ధారాపుత్రాది అస్థిరం ద్వయం సుఖం. ఏమిటి ఆ ద్వయం? సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: లైఫ్ ఇస్ టెంపరీ, యూత్ ఇస్ టెంపరీ, వెల్త్ ఇస్ టెంపరీ, వైఫ్ అండ్ ఫ్యామిలీ ద ప్రోజెని ఆర్ టెంపరీ, బట్ టూ ఆర్ పర్మనెంట్. వాట్ ఆర్ దే? ద ట్రూత్ అండ్ గుడ్ నేమ్.
1: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: Truth and reputation are permanent.
1: ఆ సత్య మార్గమును మనం వెళ్ళకుండా మనం కాపాడుకోవాలి.
0: We should follow the truthful path.
1: సత్యము చేతనే కీర్తి మనకు లభ్యమవుతుంది.
0: You get reputation because of truth.
1: సత్యమే లేకపోతే కీర్తి మనకు లభ్యం కాదు.
0: Without truth you will never be reputed.
1: కనుకని మనం సత్యాన్ని కాపాడుకుంటూ పోవాలి.
0: సో వీ షుడ్ అప్హోల్డ్ హోల్డ్ ఆన్ టు ద
1: చాలా మంది ఈనాడు రాజకీయ నాయకులందరూ కూడాను దేశాన్ని కాపాడండి, దేశాన్ని కాపాడండి అని విద్యార్థులు బోధ చేస్తున్నారు.
0: మెనీ పాలిటీషియన్స్ అడ్రస్ స్టూడెంట్స్ టెలింగ్ దాట్ ఇట్స్ టైమ్ టు ప్రొటెక్ట్ యువర్ కంట్రీ.
1: ఎవరు కాపాడగలరు?
0: హూ కెన్ ప్రొటెక్ట్ యువర్ కంట్రీ?
1: ఇది కేవలం ఒట్టి మాటలే,
0: ఇట్స్ జస్ట్ వెయిన్ టాక్.
1: దేహమంతా కూడాను సత్య ధర్మం ఆధారపడి ఉంటుంది.
0: ఇన్ఫాక్ట్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద
1: సత్యాన్ని ధర్మాన్ని మనం కాపాడితే ఈ సత్యము ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
0: ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ the truth and this righteousness, they will protect the whole country.
1: Dharma rachati rachitaha.
0: And if you protect dharma, that dharma will protect.
1: Dharma eva hato hanti.
0: If you kill dharma, you will be killed.
1: కనుక ధర్మాన్ని మొదలుపెట్టి దేశాన్ని కాపాడమంటే దేశంలో ఎవరు కాపాడగలరు?
0: యు గివ్ రైచ్యూస్నెస్ ఆన్ వన్ హ్యాండ్ అండ్ యు వాంట్
1: ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
0: ఇఫ్ యు జస్ట్ ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ ద రైచ్యూస్నెస్,
1: మానవుడు ధర్మం అనేటువంటిది శూన్యమైపోయింది.
0: ఇన్ మ్యాన్ టుడే రైచ్యూస్నెస్ ఇస్
1: న్యాయం అనేటువంటిది కనిపించడమే లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ వాట్స్ ఎవర్.
1: సత్యం అనేటువంటి సాక్షాత్కారమే లేకుండా పోతుంది.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ట్రూత్ అట్ ఆల్.
1: మరుగు పడిపోయింది.
0: అండ్ ఇట్ ఇస్ హిడెన్
1: గేమ్. ఇలాంటి పిప్పి మనుషుల ద్వారా మనం దేశాన్ని ఏ రీతిగా రక్షించుకోగలం?
0: సచ్ పీపుల్ హౌ కెన్ యు ప్రొటెక్ట్ యువర్ కంట్రీ?
1: ఇది కేవలం మాటల మ్యాజిక్ కాదు.
0: ఇట్ ఇస్ నథింగ్ లైక్
1: అటువంటి స్వరూపాన్ని నిరూపించాలి.
0: అండ్ యూ షుడ్ డిటర్మిన్ అండ్
1: వేషానికి భాషను మనం ఉపయోగపెట్టాలి.
0: అండ్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ద లాంగ్వేజ్.
1: ఒక రాజు దర్బార్ లోపల
0: ఎట్ వన్ టైమ్ ఇన్ ది కోర్ట్
1: పగటి వేషగాడు వచ్చాడు.
0: దేర్ కేమ్ ఎ పర్సన్ ఎన్ యాక్టర్.
1: పగటి వేషగాడు వచ్చాడు,
0: ఎ స్ట్రీట్ యాక్టర్.
1: పగటి వేషగాడు వచ్చి చక్కగా గానం చేశాడు.
0: హి వాస్ సింగింగ్.
1: తర్వాత నాట్యం ఆడాడు.
0: స్టార్టెడ్ డాన్సింగ్.
1: ఆ రాజు యొక్క భవిష్యత్తును గురించి చెప్తూ వచ్చాడు.
0: అండ్ హి స్టార్టెడ్ ప్రిడిక్టింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది కింగ్.
1: వేదాంత సారాన్ని కురిపించాడు.
0: హి వాస్ ఆల్సో స్పీకింగ్ ఫిలాసఫీ.
1: శంకర తత్వాన్ని బోధించాడు.
0: హి థాట్ అబౌట్ ప్రిన్సిపల్ ఆఫ్ శంకర.
1: అంతా బోధించినప్పటికీ రాజుకి చాలా ఆనందం వేసింది.
0: అండ్ కింగ్ వాస్ సో హ్యాపీ.
1: ఒక తట్టతో కాసులు తెచ్చి ఆ సన్యాసికి అర్పితం చేశాడు.
0: అండ్ హి బ్రాట్ ఎ ప్లేట్ ఫుల్ ఆఫ్ కాయిన్స్ అండ్ పాస్డ్ ఆన్ టు ది సన్యాసి.
1: సన్యాసి చెప్పాడు.
0: దెన్ సన్యాసి సేడ్,
1: రాజా,
0: ఓ రాజా,
1: నేను ఇప్పుడు సన్యాసి వేషంతో వచ్చాను.
0: ఐ ఆమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సన్యాసి నౌ.
1: సన్యాసికి ఇది సరి అయినటువంటి ధర్మం కాదు.
0: దిస్ ఇస్ నాట్ ధర్మ. ద కాండక్ట్
1: వేషానికి ప్రవర్తన ఉండాలి.
0: అండ్ ఐ షుడ్ హ్యావ్ ద బిహేవియర్ అకార్డింగ్ టు మై ఫామ్.
1: లేక సంస్కారములకే హాని కలుగుతుంది.
0: అండ్ దెన్ దట్ విల్ స్పీక్ ఆఫ్ మై రియాలిటీ.
1: కాబట్టి ఈ యొక్క రూకలు నాకు అక్కర్లేదు.
0: సో ఐ డోంట్ వాంట్ దిస్ మనీ, హీ సెడ్.
1: రెండవ రోజు నర్తక వేషం వేసుకుని వచ్చాడు.
0: నెక్స్ట్ డే యాక్టర్ అపియర్డ్ ఇన్ ద కోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డాన్సర్.
1: నర్తక వేషంతో కూడా చాలా నర్తనం చేశాడు.
0: హీ వెంట్ ఆన్ డాన్సింగ్.
1: అప్పుడు ఆ నర్తకి ఏదో కొన్ని కాసులు మాత్రమే తెచ్చిచ్చాడు.
0: దెన్ కింగ్ బ్రాట్ ఫ్యూ కాయిన్స్ యాజ్ ప్రెజెంటేషన్ టు ద డాన్సర్.
1: రాజా, ఇవి నాకు చాలదు అన్నాడు.
0: అండ్ ఇన్ ద రోల్ ఆఫ్ డాన్సర్ ద యాక్టర్ సెడ్, దిస్ మనీ ఇస్ నాట్ అడిక్వేట్.
1: కాసులు ఇచ్చినప్పటికి నాకు ఇంకా వద్దు అని వదిలిపెట్టావు.
0: యెస్టర్డే ఐ గేవ్ యూ లాట్ బట్ యూ సెడ్ ఐ డోంట్ వాంట్.
1: ఈనాడు నీకు చాలదు అంటున్నావు.
0: అండ్ టుడే యూ సే ఇట్స్ నాట్ ఎనఫ్.
1: దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అన్నాడు.
0: వాట్ డు యు మీన్ బై దాట్?
1: వేషాలకు తగినటువంటి భాషను ఉపయోగించుకోకుండా పోతే నా సంస్కారంకై నాశనం అవుతుంది అన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ ఐ డోంట్ స్పీక్ ఇన్ ద వే అప్రోప్రియేట్ టు ద డ్రెస్ ఐ వేర్ ఆల్ ద మై రోల్ యాక్టింగ్.
1: ఈనాడు విద్యా థియేటర్స్ లో ఉన్నారు.
0: సో యు ఆర్ ఆల్ ఇన్ ద రోల్ ఆఫ్
1: విద్యార్థికి తగినటువంటి గుణములను మనం ప్రకటించాలి.
0: యూ షుడ్ హ్యావ్ క్వాలిటీస్ ఆఫ్ ఎ స్టూడెంట్.
1: విద్యార్థికి తగినటువంటి గౌరవాన్ని మనం సంపాదించాలి.
0: యూ షుడ్ హ్యావ్ ద రెస్పెక్ట్ ఆస్ ఎ
1: స్టూడెంట్. విద్యార్థి వేషాలకు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ ద కండక్ట్ ఆఫ్ ఎ ట్రూ స్టూడెంట్.
1: విద్యార్థి పోతున్నాడంటే వినయ విధేయతను మనం ప్రకటించాలి.
0: ఎ స్టూడెంట్ షుడ్ బి of humility.
1: విద్యకు వినయమే రక్షణ.
0: అండ్ ది హ్యూమిలిటీ ఇస్ ద హాల్ మార్క్ ఆఫ్ ద స్టూడెంట్ లైఫ్.
1: కనుక విద్యార్థులందరూ కూడా కేవలము
0: ఆల్ స్టూడెంట్స్
1: వినయ విధేయతలతో గౌరవ మర్యాదలతో సత్యవాద పరిపాలనతో ధర్మాన్ని ఆచరిస్తూ పోవాలి.
0: Therefore, students should have this kind of humility, reverence and respect, follow truth and dharma.
1: సద్గుణములు
0: virtues,
1: సద్బుద్ధి
0: good mind,
1: సత్యనిరతి
0: truth,
1: భక్తి
0: devotion,
1: క్రమశిక్ష
0: discipline,
1: కర్తవ్య పాలనములు
0: duty,
1: నేర్పునది విద్య.
0: That these qualities are given by education.
1: విద్యార్థి నేర్వవలయు.
0: The student has to cultivate and learn.
1: కనుక విద్యార్థికి తగినటువంటి వేషాలకు తగినటువంటి ప్రవర్తన ఉండకపోతే ఆ వేషములకి అవమానం అయిపోతుంది.
0: If your behavior is not in accordance with the dress you put on, you lose your value.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ ఎందుకు అట్టి గౌరవాన్ని సంపాదిస్తున్నారు నాకు తెలుసు.
0: In fact, Bhagwan is aware that you are highly respected.
1: కానీ సహజంగా నేను చెప్పవలసింది చెప్తున్నాను.
0: But Bhagwan wants to tell you in his own way.
1: కానీ మరొకటి హెచ్చరించడం ఏంటంటే విద్యా వేషములకు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: బట్ భగవాన్ కాషన్స్ యు దట్ యువర్ కండక్ట్ షుడ్ బి ఇన్ అకార్డ్ విత్ డ్రెస్.
1: చూపులు చాలా ప్రధానమైనటువంటివి.
0: లుక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: చూపులు దేన్ని చూడాలో అదాన్ని మాత్రమే చూడాలి.
0: యూ షుడ్ సీ దట్ వాట్ యువర్ సపోజ్.
1: విద్యార్థి దశ లోపల బజార్ లో పోయేటువంటి వారిని చూడకూడదు.
0: యాజ్ ఎ స్టూడెంట్ యు ఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎవ్రీబడి ఆన్ ది స్ట్రీట్.
1: అప్పుడు అట్లా చూసినప్పుడు అది ఒక కాకి దృష్టిగా రూపొందుతుంది.
0: అండ్ దెన్ ద లుక్స్ సచ్ లుక్స్ వాచింగ్ ఎవ్రీబడి ఆన్ ద స్ట్రీట్ అమౌంట్స్ ద లుక్ ఆఫ్ ఎ క్రో.
1: నీకు ఎందుకు తెలుసో అన్ని చూసే కందులక.
0: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు వాచ్ ఎవ్రీథింగ్?
1: కాదు కాదు కాదు కాదు.
0: నో,
1: విద్యార్థి దశలో దేని చూడాలో దాన్ని చూడాలి.
0: యాజ్ ఎ స్టూడెంట్ యు ఆర్ సపోజ్ టు సీ దట్ వాట్ యు ఆర్.
1: గ్రంథాన్ని చూడు.
0: You see the book.
1: దాన్ని చదువు.
0: అండ్ యూ రీడ్.
1: తల్లిదండ్రులు చూడు.
0: యూ సీ యువర్ పేరెంట్స్.
1: మిత్రులు చూడు.
0: అండ్ ఫ్రెండ్స్.
1: అంతేకాని మిగతా వారిని ఎవరిని చూడరాని వారిని చూడకూడదు.
0: యు ఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎవ్రీబడి, లుక్ ఎట్ ఎవ్రీబడి.
1: ఎవరైనా మన ఏజ్ వాళ్ళే చక్కన పోతూ ఉంటారు.
0: అండ్ పీపుల్ ఆఫ్ అవర్ ఏజ్
1: వీలు కదా అని వారిని చూడకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ లుక్ ఎట్ దెమ్.
1: ప్రతి ఒక్కరికి అక్క తల్లిదండ్రులు అన్న తమ్ముడుగా భావించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ ఆల్ యాజ్ అవర్ బ్రదర్స్. ఈ
1: వయసు లోపల మీరందరూ కూడా అక్క తల్లిదండ్రులుగా భావించాలి.
0: అట్ దిస్ ఏజ్ యూ షుడ్ కన్సిడర్ ఎవ్రీబడి
1: తల్లులుగా విశ్వసించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ మదర్స్.
1: ఊరికే తల్లులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు చూడకూడదు.
0: బికాస్ ఆఫ్ ఐస్ యూ కెనాట్ లుక్ ఇన్ ఎనీవే.
1: ఆ విధంగా చూసినప్పుడు సూర్య నమస్కారంలో దృష్టిని కూడా పోగొట్టాడు.
0: And because of such bad looks, you lose your sight.
1: Surya Namaskaram chepparu.
0: You salute, respect your sun god.
1: Evaru ye vidhanga ee chedda drishtini chustaro vaallalo nenu kanu drishtinchi vere ayipothanu annadu Suryudu.
0: And sun said, I will withdraw the sight or vision from that person who has bad looks.
1: Kanuka evarinante varini chudakoodadu.
0: So you cannot look
1: into darlo nadustunnavu darin chusukuntunnu po.
0: As you pass by, watchful of the road.
1: Neeku chemame avutundi.
0: నువ్వు
1: రోడ్లో నడుచుకుంటూ లేకపోతే రోడ్లో సైకిల్ పైన పోతూ ఈ యొక్క పిక్చర్ ఆ యొక్క పిక్చర్ ఈ మనిషిని ఆ మనిషిని చూసుకుంటూ పోతే ఎవరికి యాక్సిడెంట్ జరిగేది?
0: As you pass by or riding on a cycle, if you watch all wall posters around, who is put to danger?
1: కనుక నీవు దారిపైన దృష్టి వదలి ఇంకొకరిపైన దృష్టి పెట్టే నీకే యాక్సిడెంట్ జరుగుతుంది.
0: In fact, if you are not mindful of the route and the road carried by the other scenario, concentrate on the road, the path.
1: ఆ విధమైనటువంటి దీంతో మనం అభివృద్ధి పరచుకోవాలి. దృష్టిని కంట్రోల్ చేసుకోవాలి.
0: కంట్రోల్ యువర్ లుక్స్.
1: బుద్ధుడు కూడా మొట్టమొదట సమ్యక్ దృష్టి అని పెట్టాడు.
0: వీ షుడ్ హ్యావ్ గుడ్ లుక్స్ అకార్డింగ్ బుద్ధ.
1: సమ్యక్ దృష్టి, మంచి దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ సచ్ గుడ్ లుక్స్.
1: పిచ్చి దృష్టిని మనం అభివృద్ధి పరచుకుంటే మనం పిచ్చివారం అయిపోతాం.
0: అండ్ వీ హ్యావ్ బ్యాడ్ లుక్స్, వీ టర్న్ మ్యాడ్.
1: ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: అరిస్టాటల్ అనేటువంటి వాడు నడుస్తూ వచ్చాడు.
0: అరిస్టాటల్ వాజ్ ప్రొసీడింగ్.
1: వారి యొక్క గురువు కూడా ఈ యొక్క మార్గంలోనే పిల్లల్ని బోధిస్తూ వచ్చారు.
0: అండ్ హిస్ ప్రిసెప్టర్ ఆల్సో వాస్ టీచింగ్ అలాంగ్ సైడ్.
1: అరిస్టాటల్ యొక్క గురువు ప్లేటో.
0: ప్లేటో వాజ్ ద టీచర్ ఆఫ్ అరిస్టాటల్.
1: తాను కూడా ఇవే అనుసరించి వచ్చాడు.
0: హి వాజ్ ఆల్సో ప్రొసీడింగ్ ఇన్ ద సేమ్ వే.
1: ఆయన చెప్పాడు,
0: హి సెడ్,
1: సత్యం మన యొక్క దృష్టి.
0: ట్రూత్ ఇస్ అవర్ విజన్.
1: మంచితనము, గుడ్నెస్ మన యొక్క దృష్టి.
0: గుడ్నెస్ ఇస్ అవర్ విజన్.
1: బ్యూటీ మన యొక్క దృష్టి.
0: బ్యూటీ ఇస్ అవర్ సైన్.
1: ఏది బ్యూటీ?
0: వాట్ ఇస్ బ్యూటీ?
1: టీచర్.
0: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
1: అదే మన యొక్క బ్యూటీ.
0: దట్ ఈస్ ది
1: బ్యూటీ. సత్యం శివం సుందరం అన్నారు.
0: దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ సత్యం శివం సుందరం. ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: అయ్యేటప్పుడు చెప్పాడు ఆయన గురువు దారి నడుచుకుంటూ పోతున్నాడు.
0: అండ్ దిస్ టీచర్ వాస్ పాసింగ్ బై.
1: ఆయన ఎవరిని చూసేటువంటి వాడు కాదు.
0: హి నెవర్ లుక్డ్ ఎవ్రీబడీ.
1: ఎందుకంటే యువకులకంతా తాను లీడర్ గా ఉన్నాడు.
0: బికాస్ హి వాస్ ద లీడర్ ఆఫ్ యూత్.
1: ఆ యువకులకు తగినటువంటి చెప్పినప్పుడు తాను కూడా నడుచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు టీచ్ ద వెల్ హి హస్ టు ప్రాక్టీస్ ఆన్ హిస్ ఓన్.
1: కింద చూసుకుంటూ పోతున్నాడు.
0: హి వాస్ జస్ట్ ప్రొసీడింగ్
1: వాక్.
0: ఇట్ వాస్ ఈవినింగ్ వాక్.
1: ఫుట్పాత్ పైన చేస్తున్నాడు.
0: అండ్ హిస్ వాకింగ్ అలాంగ్ ద ఫుట్పాత్.
1: అదే ఈవినింగ్ లోపలే ఎవరో ఇంకొక ఆఫీసర్ కూడా ఆ ఫుట్పాత్ పైన నడుచుకుంటూ వస్తున్నాడు.
0: ఇన్ ద సేమ్ ఈవినింగ్ అనదర్ ఆఫీసర్ ఆల్సో వాస్ పాసింగ్ బై. ఈవినింగ్ వాక్.
1: ఇద్దరు వచ్చారు, కొట్టుకున్నారు, డీ కొట్టారు.
0: బోత్ కేమ్ అండ్ క్లాష్డ్.
1: తక్షణమే ఇతను చెప్పాడు, హూ ఆర్ యూ అన్నాడు.
0: ఇమీడియట్లీ ఆస్క్ హూ ఆర్ యూ.
1: అయ్యా నేను దానికోసమనే ప్రయత్నం చేస్తున్నాను, నేను ఎవరో చెప్పమని దయచేసి చెప్పండి అని పాదాల పైన పడ్డాడు.
0: ఇన్ రిప్లై టు దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ, ద గురు సెడ్ ఇన్ఫాక్ట్ ఐఎమ్ ఇన్ సర్చ్.
1: నేనెవరని చింతిస్తున్నాను.
0: ఐ హావ్ బీన్ థింకింగ్ దిస్.
1: దయచేసి చెప్పండి అని చెప్పి అన్నాడు.
0: ఐ వాంట్ యూ టు లెట్ మీ నో హూ ఐ యామ్.
1: అతనే సోక్రటీస్.
0: అండ్ హీ ఈజ్ సోక్రటీస్.
1: ఈ సోక్రటీస్ అనేటువంటి వాడు యువకులందరినీ చేర్చుకుని చక్కని బోధన సలుపుతూ వచ్చేటువంటి వాడు.
0: సోక్రటీస్ వాస్ టీచింగ్ యూత్ అరౌండ్ హిమ్.
1: చెడ్డ చూపు చూచేటువంటి వాడు కాదు.
0: నెవర్ హావ్ బ్యాడ్ లుక్.
1: చెడ్డ విషయాలు వినేటువంటిది కాదు.
0: హి నెవర్ లిసన్ టు బ్యాడ్ థింగ్స్.
1: ఏమిది లౌడ్ స్పీకర్ ఇష్టమొచ్చినట్టు వినడానికి వినకూడదు. ఏది వినాలో వాటి వినాలి.
0: హియర్ ఇస్ నాట్ లైక్ ఎ లౌడ్ స్పీకర్. యు ఆర్ నాట్ సపోజ్ టు హియర్ వాట్
1: యు వినకూడదు.
0: యూ షుడ్ నాట్ హియర్ ఎవ్రీథింగ్.
1: తలచాలి, ఏది తలచాలో దాన్ని తలచాలి.
0: యూ షుడ్ థింక్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
1: ఎప్పుడు ఎక్కడ ఏమిటి తలచాలో తలచాలి.
0: వాట్ వేర్ ఇస్ టు బి థాట్ దట్ యూ షుడ్ థింక్.
1: అనవసరంగా రాత్రింతప్పుడు చింతన చేసుకుంటూ కూర్చోకూడదు.
0: యూ షుడ్ నాట్ గో ఆన్ థింకింగ్ త్రూ అవుట్ నైట్.
1: ఆ విధంగా చింతన చేసినటువంటి కౌరవులకే వంశమంత నాశనం అయిపోయింది.
0: బికాస్ కౌరవ ఎంటర్టైన్ బ్యాడ్ థింకింగ్
1: దురాలోచన చేత పాండవుల యొక్క నాశనాని కోసమని దుశ్చింతన జరుపుతూ వచ్చేవారు.
0: బికాస్ కౌరవస్ వర్ ఆల్వేస్ ఎంటర్టైనింగ్, మెనోవరింగ్, మానిపులేటింగ్.
1: అభివృద్ధి పరచుకోవడం చేత కౌరవులకే ముప్పు కలిగింది.
0: యాజ్ పాండవాస్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంప్రూవ్ దేర్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్, దే వర్ హైలీ రిప్యూటెడ్ అట్ ది ఎండ్.
1: చెడ్డ చూపు, చెడ్డ వినికిడి, చెడ్డ తలపులు మానవుడు ఎందు ఉండకూడదు.
0: సో బ్యాడ్ లుక్స్, బ్యాడ్ హియరింగ్ అండ్ బ్యాడ్ థాట్స్ నో వన్ షుడ్ హ్యావ్.
1: చెడ్డ మాటలు కూడా ఉండకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ యూస్ బ్యాడ్ వర్డ్.
1: మనసుకు ఆనందపరిచేటువంటి మాటలు ఇవ్వాలి.
0: యువర్ వర్డ్స్ షుడ్ మేక్ యువర్
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: చక్కని గుణాలు,
0: దీస్ ఆర్ గుడ్ క్వాలిటీ.
1: విద్యార్థికి ఈ గుణములే అలంకారములు.
0: అండ్ దీస్ ఈస్ యువర్ రియల్ జ్యువెల్ డెకరేషన్ టు స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్.
1: ఈ వయసు లోపల మీరు సంపాదించుకోవాల్సినటువంటి గుణములు ఎంతైనా మీరు సంపాదించుకోవాలి.
0: దేర్ ఆర్ మెనీ వర్చ్యూస్, గుడ్ క్వాలిటీస్ యూ కెన్ కల్టివేట్.
1: భవిష్యత్తులో వీటంతా కూడా వినియోగ పెట్టుకుని పోవాలి.
0: అండ్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ క్వాలిటీస్ దట్ యూ కల్టివేట్ నౌ ఇన్ ఫ్యూచర్.
1: ఈనాడు మనం సంపాదించుకుంటే కదా రేపటి వినియోగం చేసుకోవడానికి వీలవుతుంది.
0: యూ కల్టివేట్ దోస్ థింగ్స్ రైట్ నౌ, యూ కెన్ యూజ్ ఆఫ్ దెమ్ లేటర్.
1: సంపాదన లేకపోతే దేన్ని మనం వినియోగం చేస్తాం?
0: యూ డోంట్ కల్టివేట్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు డూ ఇన్ ఫ్యూచర్.
1: సద్గుణములు, సద్బుద్ధి, సత్యనిర్తి, సత్యవాకులు మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ యూ హావ్ టు డెవలప్ ఆల్ ద వర్చ్యూస్, ద డ్యూటీ, డిసిప్లిన్ అండ్ ద డివోషన్, అడియరెన్స్.
1: బుద్ధుడు నిరంతరం కూడా మంచి దృష్టిని కావాలండి. సమ్యక్ దృష్టి, సమ్యక్ దృష్టి అనేవాడు.
0: బుద్ధ ఆల్వేస్ రిపీటెడ్లీ సెడ్ గుడ్ లుక్స్ ఆర్ ప్రైమ్ ఇంపార్టెంట్.
1: తన శిష్యులందరూ అటు ఇటు చూడకూడదు.
0: అండ్ హి నెవర్ అలౌడ్ హిస్ డిసైపుల్స్ టు లుక్ హిదర్ అండ్
1: దాని వల్ల మీకు వచ్చిన ఫలితం ఏమిటి?
0: వాట్ ఇస్ ఇట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
1: దుర్భావనలు అభివృద్ధి అయిపోతాయి.
0: యు డెవలప్ బ్యాడ్ థాట్స్,
1: దుర్భావనలు నిన్ను హతం చేస్తాయి.
0: అండ్ బ్యాడ్ థాట్స్ విల్ రూయిన్ యు అల్టిమేట్లీ.
1: చూడకూడదు.
0: సో యు కెనాట్ లుక్ లైక్ దట్.
1: ఈ చూపును అదుపులో పెట్టుకో.
0: కంట్రోల్ యువర్ విజన్
1: అని సమ్యక్ దృష్టి అని
0: బోధిస్తాడు. దట్ అమౌంట్స్ టు గుడ్ లుక్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఈ వయసు లోపల
0: అట్ దిస్ ఏజ్
1: చాలా ఎంతో ఘనకీర్తిని సాధించాలి.
0: అండ్ యూ షుడ్ హావ్ వెరీ గుడ్ నేమ్.
1: భారతదేశములకు మీరు నాయకత్వాన్ని వహించాలి.
0: యు ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ భారత్.
1: నేటి బాలబాలికలే రేపటి పౌరులుగా తయారవుతారు.
0: బాయ్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ టుడే ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్.
1: ఈనాటి యువకులే రేపటి లీడర్స్ గా మారిపోతారు.
0: యూత్ ఆఫ్ టుడే ఆర్ గోయింగ్ టు బి ది లీడర్స్.
1: ఈ విధంగా లీడర్స్ గా వచ్చి దేశాన్ని పవిత్రం గావించాలి.
0: అండ్ ఫ్యూచర్ లీడర్స్ షుడ్ మేక్ దిస్ కంట్రీ సీక్రెట్.
1: లీడర్ ఎట్లా ఉంటుంటారో దానికి తగినట్టుగా ఉంటుంది దేశము.
0: అండ్ If future depends on you,
1: కనుక మీరు మంచి వారైనప్పుడే దేశం కూడా మంచిది అవుతుంది.
0: If you are good, the country is bound to be good.
1: పవిత్రమైన భారతదేశాన్ని, త్యాగ భూమి అయిన భారతదేశాన్ని, కర్మభూమి అయిన భారతదేశాన్ని, పుణ్యభూమి అయిన భారతదేశాన్ని మీరు పుణ్యపురుషులుగా జీవించి దాన్ని పుణ్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore, Bharat being the land of sacrifice, land of action, the land of merit, it has to be upheld by you people.
1: అందుకు మీరు మీ దేహాన్ని కాపాడుకోవాలి.
0: For that purpose, you have to maintain your body.
1: కనుక దేహం అనేటువంటిది పోతే మనకు రాదు తిరిగి.
0: When once the body is lost,
1: మనం సాధించవచ్చు కానీ దేహం పోతే తిరిగి మనం
0: regain anything if anything is lost, but not the body.
1: కనుక లక్ష్యాన్ని సాధించేంత వరకు నీ ప్రయాణం సాగించు.
0: To achieve the goal, until you reach the destination, proceed, go ahead.
1: అదే మీ లక్ష్యంగా తీసుకోవాలి.
0: Keep it as
1: అదే మీ ప్రతిజ్ఞగా పట్టాలి.
0: Keep it as the chief aim.
1: పట్టిన పట్టేదో పట్టలే పట్టు తిరి పట్టుదా అట్లే ఉండు.
0: You have determined somewhere or other. Hold on, until you are successful.
1: కోరు దేనియో కోరనే కోర్తిరి కోకి చెల్లుడు దాకా పోవకుండు.
0: Having desired anyway, do not return until the desire is fulfilled.
1: అడిగిన దేనియో అడగని అడిగితిరి అడిగిన దాకా విడవకుండు.
0: Having asked, never give up until it is given.
1: తలచిన దేనియో తలచనే తలచితి తలపు తీరు దాకా పోవకుండు.
0: Having thought somewhere or other, until the thought is reality, do not
1: పోరుపడలేక మీరైన భూవలియు వడం తెలియక తమైన అడుగవరియు.
0: Out of disgust, God should bless you, or you should faint in
1: the way. తానైనప్పుడు వస్తాడు వడం తెలియక మీరైనా అడగాలి.
0: Out of disgust, he might come for the home, or he may drop
1: down. Pravuta vidyarthi diccha kaadu.
0: But if you return without the fulfillment, it is not the quality of a student.
1: Kaadu vidyarthi dichane kaadu.
0: It is not the determination.
1: Annintini meeru sadhistu povali.
0: You should achieve.
1: Adi ye vidyarthi diccha.
0: Then that is the determination of a student.
1: Prema swaroopulara.
0: Embodiments of love.
1: Peddalu cheppinavi, mee vidyarthulu palikinavi, టీచర్స్ మీకు బోధించినవి అన్నింటినీ హృదయంలో భద్రం చేసుకుని క్రమక్రమేణా భవిష్యత్తులో అప్పుడప్పుడు దీన్ని ఉపయోగపెట్టుకుంటూ మీరు సార్థకాన్ని ఆదర్శంగా చేరిపించు సాధించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ ఆల్ స్టూడెంట్స్ టు ట్రెజర్ ఆల్ దోస్ థింగ్స్ టాక్ టు యూ, ఆల్ దోస్ థింగ్స్ స్పోకెన్ టు యూ బై ఎల్డర్స్, బై స్టూడెంట్స్, and all those ideals be treasured so that you would practice in future and be well ideal citizens. So saying, Bhagwan brings his divine discourse to a close.

0: మంచి పని చేసి కీడును గంచలేరు.
1: హావింగ్ డన్ బ్యాడ్ యు కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ గుడ్, హావింగ్ డన్ గుడ్ యు డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బ్యాడ్ ఇన్ టర్న్.
0: నిమ్మమును నాటి సూత ఫలంబుగనునా.
1: Having sown the lime, do you expect the neem out of it?
2: Mangoes
1: out of it.
0: Sootamunu naati nimma phalambuganu.
1: Sowing the mango seeds, do you expect the lime fruits out of it?
0: Vidyarthulara.
1: Students.
0: Manamu bhoomiyo ye vittanam naatutamo adi mokkaga manasi అదే వృక్షంగా మారి అట్టి ఫలమునే మనకు అందిస్తుంది.
1: As you sow, so you reap, as it is said. Depending on the seed that you sow, you get the same plant.
0: ఇది ప్రకృతి యొక్క ప్రభావం.
1: This is the quality of nature.
0: సృష్టి యొక్క రహస్యం.
1: This is the secret of nature.
0: ఇది ఎవరు కాదన్నను అవునన్నను ఈ సత్యం మారదు.
1: Whether one denies or endorses, this truth doesn't change.
0: కనుకని మానవుడు చేసే ప్రతి కర్మలకును ఫలితం అనేది ఉన్నది.
1: ఎవ్రీ హ్యూమన్ యాక్షన్ ఇస్ బౌండ్ టు హ్యావ్ ఎ కాన్సిక్వెన్స్.
0: ఎట్టి కర్మనో అట్టి ఫలితం.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ద రిజల్ట్.
0: ఎట్టి విత్తనమో అట్టి మొక్క.
1: యాజ్ ఇస్ ది సీడ్ సో ఇస్ ద ప్లాంట్.
0: విత్తనం ఒకటైతే మొక్క మరొకటి మొలవదు.
1: ఇఫ్ యు సో వన్ సీడ్ యు డోంట్ ఎక్స్పెక్ట్ ఎ డిఫరెంట్ ప్లాంట్.
0: కనుకని మానవుడు ఎట్టి కర్మలు ఆచరించినో అట్టి ఫలమును అందుకోగలుగుతున్నాడు.
1: మ్యాన్ రీప్స్ ద రియాక్షన్ ద రిజల్ట్ బేసింగ్ ఆన్ హిస్ యాక్షన్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను మంచి పని చేసి మంచి ఫలమును పొందుకోవడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ టు డూ గుడ్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ గుడ్ రిజల్ట్.
0: కానీ ఈనాటి మానవుడు పుణ్యస్య ఫలమిశ్చంతి పుణ్యం నేశ్చంతి మానవః నభాప ఫలమిశ్చంతి పాపం కుర్వంతు యత్నత. పుణ్యఫలము కావాలని అమితంగా ఆశిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ టుడే డిజైర్స్ టు హ్యావ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆల్ హిస్ గుడ్ యాక్షన్స్.
0: కానీ పుణ్యకర్మలు ఆచరించడానికి ముందంజ వేయటం లేదు.
1: బట్ హి డజంట్ ప్రొసీడ్ స్టెప్ ఫార్వర్డ్ టు అండర్టేక్ గుడ్ యాక్టివిటీ.
0: పాప ఫలమును విస్మరిస్తున్నాడు.
1: హి ఫర్గెట్స్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్.
0: కానీ పాపములు చేయుటకు ముందంజ వేస్తున్నాడు.
1: బట్ హి స్టెప్స్ ఫార్వర్డ్ టు కమిట్ సిన్ఫుల్ యాక్ట్స్.
0: ఇది ఏ మానవుని యందున్నటువంటి అజ్ఞానం.
1: దిస్ ఇస్ ది ఇగ్నోరెన్స్ ఇన్ మ్యాన్ కైండ్.
0: కానీ ఇది కేవలము ఒక మానవ ప్రభావమే కాదు, ప్రకృతి యొక్క ప్రభావం కూడాను ఇందులో పాల్గొని తద్వారా మానవుని అనేక విధములైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఉంటుందని.
1: సో ఇట్స్ నాట్ మియర్లీ హ్యూమన్ టెండెన్సీ, but it's also the quality of the nature that guides him.
0: ee anubhavincheetundi badhalanu kashtamalanu dukkamalanu sahinchukoleka o bhagavantuda enduku nannitta parisheesistunnavu parishodhistunnavu parichistunnavu ani bhagavantuni morabettukuntaru.
1: They cry in helplessness, oh god, why do you put me to suffering, anxiety and worry, why do you test me like this.
0: Bhagavantudu సుఖమును కాని దుఃఖమును కాని అందించటం లేదు.
1: గాడ్ డజంట్ గివ్ అస్ ఐదర్ ప్లెజర్ ఆర్ పెయిన్.
0: నీవు అనుభవించేటువంటి సుఖదుఖములు నీ కర్మల యొక్క ఫలితమే కాని భగవంతుని యొక్క ప్రసాదములు కాదు.
1: ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్ దట్ యు గో త్రూ ప్లెజర్ ఆర్ పెయిన్ ఆర్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: భగవంతుడు సాక్షిభూతుడు.
1: గాడ్ ఈజ్ ఎ విట్నెస్.
0: భగవంతుడు కేవలం ఒక పోస్ట్ మ్యాన్ వంటి వాడు.
1: గాడ్ ఈజ్ ఎ పోస్ట్ మ్యాన్.
0: నీకు ఏ కవర్ వస్తే ఆ కవర్ నీకు అందిస్తున్నాడు.
1: He will be giving you the cover that you are to
0: ye card vaste aa card neeku andistunnadu.
1: He gives you the card addressed to you.
0: Ee money card vacheste aa yokka deenini money card kinda manasiga neeku andistunnadu.
1: He will also hand over the money that is meant for you.
0: Aa cover nu chinchi andulo unnatundi vaartala valla sukha dukkhalu pondeetundi neeve kaani postman card.
1: As you tear the cover and go through the contents, they refer to you, they relate to you. Nothing to do with the postman.
0: అదే విధంగానే నీవు ఆచరించినటువంటి యొక్క మంచి చెడ్డల యొక్క కర్మఫలములు నీవు అనుభవిస్తున్నావే కానీ భగవంతుడు అనుభవించేపి చేసేది భగవంతుడు అందించేటువంటివి కాదు.
1: is only that you experience the results of your actions. They are not given by God anyway.
0: అయితే
1: however,
0: ఇక్కడ ఒక స్పెషల్ గ్రేస్ అనేటువంటిది ఉంది.
1: Here there is a special grace.
0: నీవు హృదయపూర్వకంగా పవిత్రమైన భావముతో నిర్మలమైనటువంటి హృదయంతో నిస్వార్థమైనటువంటి క్రియలతో నీవు భగవంతుని స్మరించినప్పుడు భగవంతుడు ప్రత్యేకంగా ఇందులో పాల్గొని నీకు తగినటువంటి సహాయం చేస్తుంటాడు.
1: However, if you pray with a pure heart, sacred feelings, and offer prayers selflessly, there God confers a special grace.
0: అయితే మానవుని యొక్క సుఖదుఖములకు కూడాను కొంత మూలాధారం ఉండాలి.
1: However, for the pleasure or pain, there must be some basis.
0: No, fundamentally.
1: There's something fundamental behind.
0: ఏ జన్మములో కాని ఏ పరిస్థితులు ఎందు కాని భక్తులు ఆచరించినటువంటి యొక్క మంచి చెడ్డల ఫలములు దృష్టి అందుంచుకొని భగవంతుడు దానికి తగినటువంటి ఫలమును ప్రసాదిస్తూ ఉంటాడు.
1: Either this life or in the previous life, basing on our action, God gives us the consequences or the results.
0: కొన్ని నిమిషములకు ముందుగా 12th క్లాస్ బాయ్స్ కూడా చెప్పారు.
1: Few minutes earlier, 12th class boys said.
0: ద్రౌపదిని దుర్యోధనుడు అనేక విధములైనటువంటి యొక్క అవస్థలను గురి చేసి నిండు సభలో అవమానించడానికి పూనుకున్నాడు.
1: దుర్యోధన determined to humiliate ద్రౌపది in an open court.
0: అప్పుడు ఈ ద్రౌపదికి ఏ విధమైనటువంటి సహాయం చేయాలి?
1: What kind of help is to be extended to ద్రౌపది?

0: ప్రార్థన చేస్తుంది. కేశవా, మాధవా, నారాయణ అని ప్రార్థన చేస్తుంది ఆడి.
1: ద్రౌపది ప్రేస్ దిస్ వే, కేశవ, మాధవ, నారాయణ.
0: ఈ కేశవుడు ఎవరు?
1: హూ ఇస్ కేశవ?
0: కేశవ,
1: కేశవ,
0: కా ప్లస్ ఆ, ఈశా ప్లస్ ఈశా, ఈ కేశవ.
1: కా ప్లస్ ఆ ప్లస్ ఈశా ఈజ్ కేశ.
0: కా బ్రహ్మ,
1: కా ఈజ్ బ్రహ్మ.
0: ఆ విష్ణు,
1: ఆ ఈజ్ విష్ణు.
0: ఈశా మహేశ్వరుడు,
1: ఈశా ఇస్ మహేశ్వర.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులను ఎవరు తనయందు ఉంచుకున్నారో అతనే కేశవుడు.
1: ద వన్ విత్ దిస్ ట్రినిటీ, బ్రహ్మ విష్ణు మహేశ్వర
0: అనగా త్రిమూర్తి స్వరూపుడైనటువంటి యొక్క ఏ కేశవ.
1: ఓ గాడ్, యు ఆర్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ దిస్ ట్రినిటీ.
0: దీనిని పరాశరుడు కూడా నువ్వు దీన్ని మరొక రీతిలో వర్ణిస్తూ వచ్చాడు.
1: పరాశర ఆల్సో స్టేటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: ఎవరు కేశవ? కే కా ప్లస్ ఈశా ప్లస్ వా కేశవ.
1: పరాశర సెడ్ దిస్ వే, కా ప్లస్ ఈశా ప్లస్ వా.
0: కే అనగా ఉంగరములు చుట్టుకున్నటువంటి దట్టమైన నల్లని ముంగురులతో కూడినటువంటి వాడు కేశవుడు.
1: కేశవ ఇస్ ద వన్ విత్ డార్క్ ఫోర్ లాక్స్, ద హెయిర్, హాలో ఆఫ్ హెయిర్.
0: ఇతను ఎవరు?
1: హూ ఇస్ హీ
0: అన్నాడు.
1: హూ ఇస్ హీ?
0: ఇతనే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు అన్నారు.
1: ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర.
0: ఉంగరములు చుట్టుకున్న నల్లని ముంగురములతో కూడినటువంటి వాడు కేశవుడు అన్నాడు.
1: కేశవ హ్యాస్ కర్లింగ్ హెయిర్, డార్క్.
0: కనుకనే ఈమె కేశవ మాధవ అని ప్రార్థించింది.
1: దోషి ప్రే సేయింగ్ కేశవ మాధవ.
0: కృష్ణుడు విన్నాడు.
1: కృష్ణ హర్డ్ హర్ ప్రేయర్.
0: ఈ ప్రార్థనను నేను ఏ రీతిగా నేను దీన్ని ఫాలో చేయాలి, అనుసరించాలి?
1: కృష్ణ థాట్ సో, హౌ ఆమ్ ఐ టు రెస్పాండ్ టు హర్ ప్రేయర్.
0: ఈ ప్రార్థనకు సంబంధించినటువంటి యొక్క క్రియలు ఏమైనా పూర్వం ఈ యొక్క ద్రౌపది చేసి ఉందా?
1: హ్యాస్ షీ డన్ ఎనీథింగ్ బిఫోర్
0: అని ఆ ద్రౌపది యొక్క హిస్టరీని అంతా కూడాను వెనుకకు తిరిగి చూచాడు.
1: హీ స్టార్టెడ్ రిఫరింగ్ టు ది ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ద్రౌపది.
0: ఒకానొక సమయంలో సంక్రాంతి దినం,
1: ఇట్ వాజ్ సంక్రాంతి డే.
0: ఆనాడు అందరు కూడాను చెరుకులు నములుతూ ఉంటారు.
1: దే ఆల్ కన్స్యూమ్ ది షుగర్ కేన్.
0: ఇందులో
1: చూ ఇట్.
0: ఆనాడు సాయంకాలము కృష్ణుడితో కూడి అనేక విధములైనటువంటి రీతిగా ఆనందానుభవతులు పొందుతున్నారు గోపికలు, సత్యభామ, రుక్మిణి, జాంబవతి, ఈ యొక్క ద్రౌపది కూడా.
1: దట్ ఈవినింగ్ దే వర్ ఆల్ స్పెండింగ్ ఎన్ ఎంజాయబుల్ టైమ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ కృష్ణ. దోస్ ఆర్ ప్రెసెంట్ ఓవర్ దేర్ ఆర్ గోపికాస్, రుక్మిణి, సత్యభామ, జాంబవతి అండ్ సో ఆన్.
0: కానీ వీరినందరినీ కూడాను పరీక్ష చేయ తలంచి కృష్ణుడు కావాలనే ఆ చెరకును తీస్తూ వేరుని కోసుకుంటాడు.
1: ఇన్ ఆర్డర్ టు టెస్ట్ దెమ్, కృష్ణ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హిస్ ఫింగర్ ఈస్ కట్.
0: భగవంతుడు ఎప్పుడు కూడాను భక్తులను టెస్ట్ చేయటం అనేటువంటిది, అనగా పరీక్షించటము చాలా అతనికి స్వభావము.
1: ఇట్స్ నేచర్ ఫర్ గాడ్ టు టెస్ట్ హిస్ డివోటీ.
0: కానీ ఈ టెస్ట్ అనేటువంటిది భగవంతుడికి ఒక పెద్ద టెస్ట్.
1: బట్ ది టెస్ట్ ఈజ్ ఎ టెస్ట్ టు గాడ్.
0: ఈ టెస్ట్ లోపల సరైనటువంటి ఉత్తీర్ణుడైనటువంటి వారిని తాను అనుగ్రహించుకుంటుంటాడు.
1: ఇఫ్ ఎ డివోటీ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ టెస్ట్, హిల్ బి ది రిసిపియెంట్ ఆఫ్ హిస్ గ్రేస్.
0: చిన్న క్లాసు లోపల, ప్రైమరీ స్కూల్ లోపల, ఫస్ట్ స్టాండర్డ్ పోతే కూడాను టెస్ట్ పెడతారు.
1: ఇఫ్ యూ ఆర్ టు బి అడ్మిటెడ్ ఫస్ట్ స్టాండర్డ్, యూ విల్ బి పుట్ టు టెస్ట్.
0: అనగా దీనికి అర్హుడా కాదా అనేటువంటి విషయాన్ని విచారించడమే.
1: దే విల్ ఫైండ్ అవుట్ వెదర్ యూ డిజర్వ్ ది అడ్మిషన్ ఆర్ నాట్.
0: ఇది భగవంతుడు కేవలం ద్వేషంతో కానీ, లేక విరోధంతో కానీ, ఇంకే విధమైన అనిష్టంతో కానీ చేసేటువంటి టెస్ట్ కాదు.
1: ఇట్ నాట్ ది టెస్ట్ దట్స్ కండక్టెడ్ బై గాడ్ అవుట్ ఆఫ్ ఎనిమిటీ ఆర్ హేట్.
0: భగవంతుడు అమిత ప్రేమ చేతను, దయానుగ్రహం చేతను, కరుణ చేతను వారిని అనుగ్రహించకవరి వారికి టెస్ట్ ఇస్తుంటాడు.
1: అవుట్ ఆఫ్ ఇంటెన్స్ లవ్ అండ్ మెర్సీ కంపాషన్ గాడ్ టెస్ట్ హిస్ డివోటీ టు కన్ఫర్ గ్రేస్.
0: తక్షణమే రక్తం కనిపించింది, సత్యభామ చూచింది, రుక్మిణి చూచింది, మా జామవతి చూచింది, ద్రౌపది చూచింది.
1: యాజ్ బ్లడ్ వాజ్ బ్లీడింగ్, ఇట్ వాజ్ నోటీస్డ్ బై రుక్మిణి, సత్యభామ, జాంబవతి.
0: వీరందరూ చాలా డియర్ అండ్ నియర్ గా ఉండేటువంటి వారు కనుక ఈ యొక్క దృశ్యాన్ని వారు చూడగలిగారు.
1: యాజ్ దే వర్ సో డియర్ అండ్ నియర్ దే కుడ్ వాచ్ ద హోల్ సీన్.
0: దాసీలంతా చాలా దూరంగా ఉంటుండిన.
1: ఆల్ సర్వెంట్ మెయిడ్స్ ఆర్ ఎట్ ఎ డిస్టెన్స్.
0: సత్యభామ చూచింది, దాసీని పిలిచింది, లోపలికి వెళ్లి బట్ట తీసుకుని చుట్టడానికి అనింది.
1: సత్యభామ ఆస్క్డ్ ద సర్వెంట్ మెయిడ్ టు బ్రింగ్ ఎ క్లాత్ సో యాస్ టు పుట్ యాస్ ఎ బ్యాండేజ్.
0: రుక్మిణి స్వయంగానే పరిగెత్తింది లోపల.
1: రుక్మిణి ర్యాన్ ద డిస్టెన్స్ హర్సెల్ఫ్.
0: ద్రౌపది చూచింది.
1: ద్రౌపది సా.
0: తన కట్టుకున్నటువంటి ఒక కొంగుని చించింది, తక్షణమే చుట్టి వేసింది.
1: షీ టోర్ హర్ ఓన్ సారీ టువర్డ్స్ ద ఎండ్ అండ్ మేడ్ ఇట్ ఇంటు ఎ బ్యాండేజ్.
0: ఏ విరేలుకు దక్షిణాంగుష్ఠానికి అనగా కుడి చేతి యొక్క వేలుకు తెగింది.
1: ఇట్ ఈస్ ద థంబ్ ఆఫ్ ద రైట్ హ్యాండ్.
0: దీనికి చుట్టినది ఈ యొక్క ద్రౌపది.
1: అండ్ ద్రౌపది మేడ్ ఇట్ ఇంటు ఎ బ్యాండేజ్.
0: ఇది చూచిన తక్షణమే సత్యభామ రుక్మిణి ఒకరికొకరు ముఖం చూసుకున్నారు.
1: వాచింగ్ ది హోల్ సీన్ సత్యభామ అండ్
0: ద్రౌపది యొక్క జాగ్రత్త మనకు లేకపోయింది కదా.
1: We don't have that much of caution and care.
0: ద్రౌపది యొక్క ప్రేమ మనలో లేకపోయింది కదా.
1: We don't have that much of love.
0: కేవలం శరీరాన్ని మాత్రమే కోరుతున్నాము.
1: We just desire the body.
0: అతని యొక్క పరిస్థితి ప్రభావాలను మనం ఏమాత్రం ఆశించటం లేదు.
1: But we don't consider the position right now.
0: ఇది ద్రౌపది యొక్క భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావము.
1: This is the devotion
0: అని వారిలో వారు చాలా సిగ్గుపడ్డారు.
1: They felt very sorry, ashamed among themselves.
0: ఈ లెసన్ చూచాడు కృష్ణుడు.
1: Krishna saw this in the record.
0: ఆనాడు ద్రౌపది ఈ విధంగా తనకు సేవ చేసింది కనుక దీనికి నేను ప్రతిఫలంగా ఈమెకు దీన్ని అందించాలి అనుకున్నాడు.
1: As Krishna has gone through the previous history of Draupadi, he thought that it is most befitting to come her to rescue.
0: ఈ ప్రాప్తమైన జగత్తునందు ఏ వస్తువును మనం పొందాలనుకున్నప్పటికీ ఒక వస్తువును మనం అందించి ఇంకొక వస్తువును మనం అందుకోవాలి.
1: In this world, our daily routine, you know, unless you give something, you don't receive another.
0: షాప్ కైనా పోయి ఒక హ్యాండ్కర్చీఫ్ కావాలంటే 10 రూపాయలు అతనికి అందించినప్పుడే ఒక హ్యాండ్కర్చీఫ్ మనకి అందిస్తాడు షాప్ కీపర్.
1: When you want a handkerchief, you must pay 10 rupees and
0: అదే పద్ధతి భక్తులకి భగవంతుని కూడా మధ్యలో ఉండినటువంటి సంబంధ బాంధవ్యాలు.
1: There are certain interrelationships between devotee and God.
0: నీవు ఇంత కించిత్తైనా కూడా నువ్వు భగవంతునికి అర్పితం చేసినప్పుడే అనంతమైనటువంటి ఫలితాన్ని భగవంతుడు నీకు అర్పిస్తుంటాడు.
1: If you offer a fraction, a segment or a fragment, God will grant infinite.
0: ఇదే కుచేలుడు కూడా నువ్వు పిటిక అటుకులు అందించడం చేతనే బహుళ భాగ్యాన్ని కూడా అందించాడు కుచేలునకు.
1: Kuchela also offered handful beaten rice and he received God's grace in abundance.
0: సత్యభామ కృష్ణుని అమ్ముకునేటువంటి పరిస్థితి యందు రుక్మిణి కూడాను పోయి ఒక తడుసి దళం తీసుకుని వచ్చింది.
1: When Satyabhama has put Krishna on sale, Rukmini brought tulsi leaf.
0: దానిని ప్రార్థిస్తూ

0: లీఫ్
1: ఏమిటి ఈ పత్రం?
0: వాట్ ఇస్ దిస్ లీఫ్?
1: త్రిగుణములతో కూడినటువంటి పత్రం, మారేడు పత్రం ఈ దీహము.
0: ద బాడీ హాస్ గాట్ ది త్రీ అట్రిబ్యూట్స్, దట్స్ ద లీఫ్.
1: త్రిగుణములతో కూడినటువంటి సత్వరజో తమో గుణములతో కూడినటువంటి దేహమే ఒక పత్రము.
0: బాడీ ఈస్ ద లీఫ్ విత్ ది త్రీ అట్రిబ్యూట్స్, ద ఫైర్స్, ఎమోషన్ అండ్ డౌన్.
1: హృదయ పుష్పము,
0: ద ఫ్లవర్ ఆఫ్ యువర్ హార్ట్.
1: నిర్మలమైనటువంటి హృదయ పుష్పము,
0: దట్స్ ప్యూర్ హార్ట్.
1: పవిత్రమైనటువంటి సుగంధముతో కూడినటువంటి హృదయ పుష్పము,
0: ద సీక్రెట్ ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ ఆఫ్ హార్ట్.
1: ఫలము, మానసిక ఫలము,
0: ఇట్ ఈస్ ఫ్రూట్ ఆఫ్ ద మైండ్.
1: ఈ యొక్క మానసిక ఫలమునందు మాధుర్యమైనటువంటి రసం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ స్వీట్ జ్యూస్ విత్ ఇన్ ద ఫ్రూట్.
1: కానీ ఈ యొక్క జ్యూస్ యొక్క తత్వం మనసు ఎరుగదు.
0: బట్ ద మైండ్ డస్ నాట్ నో ద టేస్ట్ ఆఫ్ ద జ్యూస్.
1: ఫలములోని రసము గంధం అనేటువంటిది చెట్టు ఎరుగదు.
0: ద టేస్ట్ ఆఫ్ ది జ్యూస్ కంటెయిన్డ్ విత్ ఇన్ ద ఫ్రూట్ ఈస్ నాట్ నోన్ టు ద ట్రీ.
1: పువ్వులోని మకరందము తీగలు అనుభవించవు.
0: ద నెక్టార్ ప్రెసెంట్ ఇన్ ద ఫ్లవర్ ఈస్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ బై ది క్రీపర్.
1: పవిత్రమైన గంధములోని మధుర రసము ఈ ప్రాకృతమైనటువంటి మనుషులు అనుభవించలేరు.
0: ఆల్ ది సీక్రెట్ థింగ్స్ మెన్షన్డ్ ఇన్ సీక్రెట్ టెక్స్ట్ ఈస్ నాట్ నోన్ టు ద వరల్డ్లీ పీపుల్.
1: కనుకనే రుక్మిణి కూడాను ఆ పత్రాన్ని అర్పితం చేసింది.
0: రుక్మిణి ఆఫర్డ్ దిస్ లీఫ్.
1: ఇంత తులసీదళాన్ని అర్పితం చేయటం చేతనే బ్రహ్మాండ నాయకుడైనటువంటి భగవంతుడు ఒక్క తూరి తూగగలిగాడు.
0: బికాస్ షీ కుడ్ ఆఫర్ దట్ స్మాల్ తులసీ లీఫ్.
1: ఎట్టి అపేక్షలు లేకుండా నిరపేక్ష భావం చేతనే రుక్మిణి కృష్ణుని తూచుతూ వచ్చింది.
0: రుక్మిణి కుడ్ డూ లైక్ దట్ విత్ ఆల్ డివోషన్ దట్ ఇస్.
1: అదే విధంగానే ద్రౌపది ఎట్టి అపేక్ష లేకుండా నిరపేక్షత కృష్ణుడికి ఈ విధమైనటువంటి యొక్క త్యాగం చేసింది.
0: ద్రౌపది సాక్రిఫైస్డ్ విత్ ఆల్ హర్ సెల్ఫ్లెస్నెస్ స్పిరిట్.
1: కేశవ మాధవ దేవ మధుసూదన ప్రార్థన చేసింది కళ్ళు మూసుకుంది.
0: ద్రౌపది ప్రేడ్ అండ్ షీ క్లోజ్ హర్ ఐస్.
1: గొప్ప బలవంతుడైనటువంటి పతులు దగ్గరనే ఉంటున్నారు.
0: దర్ హస్బెండ్స్ ఆర్ వెరీ
1: మహా వీరులు, సూర్యులు, ప్రజ్ఞానుడైనటువంటి యొక్క పతులు దగ్గరనే ఉంటున్నారు.
0: దేర్ ఆర్ హస్బెండ్స్ ఆర్ క్లోజ్ బై ద మెన్ ఆఫ్ వాలర్.
1: ఎవరు ఈ యొక్క ప్రభావాన్ని, ఈ పరిస్థితిని అడ్డుకోలేకపోయారు.
0: Nobody could prevent the situation.
1: Okka krishnudu tappa marokudu naaku dikku ledu ani prarthinchindi.
0: She prayed that there is only Krishna who would come to her rescue, none else.
1: Ee taanu chesinatvanti yokka puram yokka tyagamunaku tana velunu chuttadu.
0: Because of the sacrifice she did earlier and here is Krishna.
1: Aa veluku kattinatvanti chinna piece of cloth.
0: It's a small piece of cloth which is a bandage around her finger.
1: Akshayanga maaripoyindi cheera.
0: That had turned into infinite number of sarees.
1: కనుకని ఇంతైనా మనం భగవంతునికి చేసినప్పుడే అంతైనా భగవంతునితో అందుకోవడానికి వీలవుతుంది.
0: If we do little, God will give you infinite.
1: కనుకని కర్మ ఫలం అనేటువంటిది మనకు తప్పినది కాదు.
0: The fruits of action, you cannot escape, run away from them.
1: అయితే దైవానుగ్రహం చేత ఎలాంటి కర్మ ఫలమైనా కూడాను తప్పించుకోవచ్చు.
0: However, out of God's grace, it's quite possible. To be away from the consequences of one's own action.
1: దైవ శాసనంలో మాత్రము తప్పించుకునేటకు వీలు కాదని మాత్రమే ఉంది.
0: But as per God's command, it is written clearly, it is inescapable.
1: అంటే ఫలితం నీవు అనుభవించాలి.
0: As is the action, you are bound to face the consequence, the result.
1: కర్మ దాట వశమా నరుడా కర్మ దాట. కనుకని ఇంతైనా మనం భగవంతునికి చేసినప్పుడే అంతైనా భగవంతునితో అందుకోవడానికి వీలవుతుంది.
0: If we do little, God will give you infinite.
1: కనుకని కర్మ ఫలం అనేటువంటిది మనకు

0: తెలుసుకున్నాడు.
1: సో యు ఫీలింగ్ వెరీ ప్రౌడ్.
0: ఆ ధర్మమును తీయని మార్గములో అణగదొక్కి నిమిత్తమై కృష్ణుడు అర్జునుడి వెంట పెట్టుకున్నాడు.
1: ఇన్ ఎ సాఫ్ట్ అండ్ స్వీట్ వే హీ వాంటెడ్ టు పుట్ డౌన్ ద ప్రైడ్ ఆఫ్ అర్జున.
0: తక్షణమే కృష్ణుడు ఒక బ్రాహ్మణ వేషము ధరించాడు.
1: కృష్ణ కేమ్ ఇన్ ద టైర్ ఆఫ్ ఎ బ్రాహ్మణ్.
0: కర్ణుడు క్రింద పడి చాలా అవస్థలకు గురి అయిపోయాడు.
1: కర్ణ ఫెల్ డౌన్ హీ వాస్ సఫరింగ్.
0: దగ్గరికి వెళ్లి
1: ఈవెంట్ క్లోజ్ టు
0: కర్ణ,
1: కర్ణ
0: నీవు మహాదాన కర్ణుడవు,
1: యు ఆర్ ద వన్ ఆఫ్ చారిటీ,
0: కానీ నా ఇంటిలో ఒక కార్యం సంకల్పించుకున్నాను.
1: ఐ హావ్ గాట్ వన్ టాస్క్.
0: ఈ పరిస్థితిలో నిన్ను అడగటం కూడా న్యాయం కాదు.
1: ఐఎమ్ నాట్ జస్టిఫైడ్ టు ఆస్క్,
0: కానీ నిన్ను ఒక ధర్మాన్ని కోరి నేను వచ్చాను.
1: బట్ ఐ వాంటెడ్ సంథింగ్ ఫ్రమ్ యూ.
0: అప్పుడు కూడా నువ్వు క్రిందపడినటువంటి కర్ణుడు ఏమి కావాలనో కోరుకోమన్నాడు.
1: ఈవెన్ ఇన్ దట్ స్టేట్ హీ స్టిల్ ఆస్క్ వాట్ ఇస్ దట్ యు వాంట్.
0: నాకు కించిత్ బంగారు కావాలి అన్న.
1: హీ వాంటెడ్ సమ్ గోల్డ్.
0: బ్రాహ్మణ,
1: బ్రాహ్మణ
0: నా ఇంటికి వెళ్లి నా భార్యను నేను చెప్పినట్టుగా చెప్పు, నా భార్య ఇస్తుంది ధర్మము.
1: యు గో హోమ్ అండ్ టెల్ మై వైఫ్ అండ్ షీ విల్ గివ్ యు గోల్డ్ యు వాంట్.
0: నేను ఈ వ్యాపార నిమిత్తమే రాలేదు.
1: ఐ హావ్ నాట్ కమ్ ఫర్ బిజినెస్.
0: డైరెక్ట్ గా నిన్ను అడిగే నిమిత్తమే నేను వచ్చాను.
1: ఐ హావ్ కమ్ హియర్ టు ఆస్క్ యు డైరెక్ట్.
0: నీవు డైరెక్ట్ గా నీవు ఇస్తే ఇవ్వు, అంతేకాని నా భార్యను నా అత్తను నా మామను ఈ విధమైన వ్యాపారంలో నన్ను ప్రవేశపెట్టవద్దు అన్నాడు.
1: ఇఫ్ యూ వాంట్ గివ్ మీ డైరెక్ట్లీ ఐ డోంట్ వాంట్ టు మీట్ యువర్ ఫాదర్ లా మదర్ లా వైఫ్ ఆర్ ఎనీబడి.
0: కన్నులు మూసుకున్నాడు కర్ణుడు.
1: కర్ణ క్లోజ్
0: యోచించాడు. యుద్ధ భూమిలో తన దగ్గర బంగారు ఎక్కడుంది?
1: దేర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు హావ్ గోల్డ్.
0: రెండు పండ్లకు బంగారు కవర్ వేసుకున్నారు.
1: హి హాస్ గాట్ టు ద టీత్ విత్ గోల్డ్ ప్లేట్.
0: పూర్వకాలంలో ఇది కొంతవరకు అందరికి సహజమే.
1: ఇట్ ఇస్ ఎ ట్రెడిషన్ ఇన్ దోస్ డేస్.
0: డెంటల్ సర్జరీస్ చేయకపోయినప్పుడు ఏదైనా కొన్ని రంధ్రాలు పడినప్పుడు బంగారు రేఖ చేత ఆ యొక్క పళ్ళును మూసివేసి ఉంటారు.
1: Since there were no dentists then, when they have dental problems, they have gold plates to some of their teeth.
0: Kanuka appudu cheppadu Karnudu.
1: Karna said,
0: Brahmana ee rendu pandlu teesukoni po annadu.
1: He said, Brahmana take these two teeth.
0: Yemiti idi?
1: What's this?
0: Nee pandu nenu teevalante idi sadhyamayyetuntiga?
1: Is it possible to
0: do? Nenu himsinchu kada nenu ee pandlu teeskovali.
1: I should hurt you?
0: Ee daanam etta avutundi?
1: How can you call it charity?
0: Kanuka idi daanam kaadu.
1: It's no charity.
0: నేను నీ పండును నేను ముట్టను ఉన్నాడు.
1: ఐ డోంట్ టచ్ యువర్ టీత్ ఎనీవే.
0: అయితే రెండు రాళ్ళు అయినా తీసుకుని రామన్నాడు కర్ణుడు.
1: కర్ణ సెడ్ అట్లీస్ట్ పికప్ టూ స్టోన్.
0: రెండు రాళ్ళు తీసుకుని వచ్చేటప్పటికి దాన్ని కొట్టి ఉన్నాడు. ఆ రెండు పండ్లు తీసి ఇచ్చాడు.
1: విత్ దీస్ టూ స్టోన్ సెడ్ కిట్ అగైన్స్ట్ హిస్ టీత్.
0: ఈ యొక్క సువర్ణాన్ని నేను ఎత్త ముట్టేది, నేను బ్రాహ్మణుడను.
1: ఐఎమ్ ఎ బ్రాహ్మిన్, హౌ కెన్ ఐ టచ్ దిస్ గోల్డ్?
0: ఇంకా పరీక్షలు చేస్తూ చేస్తూ పోతూ. నీవు క్షత్రియుడవు.
1: యువర్ క్షత్రియ.
0: నీ ఎంగిలి నేను ఏ విధంగా ముట్టాలి?
1: How am I to touch all this which belongs to you?
0: ఇది నా ఆచారమునకు విరుద్ధమన్నా.
1: It's quite against my culture.
0: తక్షణమే అమ్మును తీసుకున్నాడు.
1: He picked up the arrow.
0: భూమిలో సూటిగా వేశాడు.
1: He shot into the earth straight.
0: ఆ గంగ పైకి ఉబికి వచ్చింది. పైకి
1: Ganges originated from there.
0: తక్షణమే ఆ పండును ఆ యొక్క గంగతో కడిగాడు. అప్పుడు కుడి చేతితో ఇచ్చాడు.
1: He cleaned both the teeth there in the spring of Ganges and handed over to Brahma.
0: కృష్ణుడు అర్జున్ వైపును చూస్తున్నాడు.
1: And Krishna was looking at Arjuna.
0: Arjuna stirasthunchu.
1: Arjuna bent his head.
0: Ee vidhamainatundi tyagamu, ee vidhamainatundi oka daiva bhakti, ee vidhamainatundi guru yokka swabhavamu nenu ekkadannu chudaledu.
1: This sort of sacrifice, this sort of devotion I have not seen anywhere.
0: Itti bhakti prapattulaneetundi naalo ee moolanu kanipinchavu.
1: This sort of devotion and steadfastness
0: Krishna
1: are not present in me.
0: Nannu chaminchu annadu.
1: Krishna, pardon me, he said.
0: Appudu cheppadu Krishnudu.
1: Then Krishna said,
0: ee karnudu evaro telusina?
1: You know who is Karna?
0: మీ పెద్దన్న.
1: He is your eldest brother.
0: ధర్మరాజు కంటే ముందు వాడు ఈ యొక్క కర్ణుడు.
1: అండ్ కర్ణ ఇస్ ఎల్డర్ టు ధర్మజ.
0: చాలా బాధపడ్డాడు.
1: He felt so sad.
0: ఈ మాట ముందుగానే నీవెందుకు చెప్పలేదు?
1: Why didn't you tell me before?
0: నా సొంత అన్న అయిపోయి కూడాను అతన్ని అనేక విధములుగా నేను బాధించాను.
1: He is my own brother, but I had to hurt him, harm him.
0: కనుక నీ ధర్మజుడని గొప్ప పేరు మాత్రమే కాదు, అతని కంటే గొప్ప ధర్మజుడు ఈ కర్ణుడు.
1: In fact, Karna is greater than ధర్మజ.
0: ఈ విధంగా భగవంతునికి ఏదైనా సరే ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటుండేటువంటి యొక్క పరిస్థితి ఆనాటి యొక్క ధర్మము.
1: ఇన్ దోస్ డేస్ పీపుల్ ఫాలోడ్ దిస్ ధర్మ దట్ దే వర్ ప్రిపేర్డ్ టు ఆఫర్ ఎనీథింగ్ టు గాడ్.
0: కనుక ప్రతి కర్మ కూడాను ఒక విధమైనటువంటి యొక్క ఫలితం అనేటువంటిది భాగంగా నుంచి ఉంటాయి.
1: దెర్ఫోర్ ఎవ్రీ యాక్షన్ క్యారీస్ విత్ ఇట్
0: ప్రతి కర్మ కూడాను ఒక విత్తనమే.
1: ఎవ్రీ యాక్షన్ ఇస్ ఎ సీడ్.
0: ప్రతి విత్తనము కూడాను ఒక చెట్టే. కనుక మనము కర్మలు అనేటువంటిది పవిత్రమైన కర్మలు ఆచరించడానికి పూనుకోవాలి.
1: So we should undertake sacred actions.
0: ఈ కర్మలు ఎట్టివో ఫలితములు ఎట్టివిగా ఉంటుంటాయి.
1: As is the action, so is the consequence.
0: కానీ చేసే సమయంలో మాత్రం ఆనందంగా చేస్తుంటాం కర్మలు.
1: We do it with all the joy.
0: కానీ అనుభవించేటప్పుడు కంటిదారంతో అనుభవిస్తాం.
1: But when we suffer, we shed tears.
0: అందుకని మొదలే మనం గుర్తించి ఏ కర్మలు మంచివి ఏవి చెడ్డవి అనేటువంటిది నిర్ణయం చేసుకుని తదుపరి ఈ మంచి కర్మంలో మనం ప్రవేశించాలి.
1: Prior to that, we have to decide what are good actions, what are bad actions, and then resort to
0: action.
1: The effects of nature today,
0: mundu venakala yochinchakunda karmalu aachristam.
1: They don't think of pro and cons and they
0: mundu venakala vicharinchukunda maatalu cheptamu.
1: They don't inquire, they start
0: mundu venakala yochinchakokunda kuda karmalu aachristam.
1: Without any thought, prior thought, they start acting.
0: Aa phalitam vachinappudu manam kungipothuntam.
1: When the time comes and when they have to suffer, they'll be frustrated.
0: Prapanchamulo prati okkati kudanu sahajamainatundi okka prakrutamainatundi okka cheriyale.
1: Everything is natural action.
0: Varsham kurchindi.
1: It rains.
0: Okkati kosam kurchinda.
1: Is it for anybody?
0: Kaadu.
1: No.
0: Prakruti endunnatundi prati manavuni kosam varsham kurchindi.
1: There is rain for everybody on earth.
0: Andariki chaladananni andistundi.
1: Gives you all the comfort.
0: Andariki dahanni teerustundi.
1: It quenches the thirst uniformly.
0: Malaya maavutamu vichutundi.
1: You find the wind blowing.
0: ఇది ఒక్క మానవుని కోసం కాదు.
1: It's not merely
0: అన్ని ప్రాణుల కోసము ఈ గాలి చాలా ప్రాణం నందిస్తుంది.
1: This wind gives life to all the living creatures.
0: కర్తనే పంచభూతములను కూడాను ప్రాకృతమైన జీవులను రక్షించే కోసమే వచ్చినటువంటివి.
1: So all the five elements are there to protect the living creatures.
0: కనుక ఏ ఒక్కరి కోసమో ఏ ఒక్క వ్యక్తి కోసమో వచ్చినటువంటివి కాదు.
1: They are not meant for a specific
0: individual. అదే విధంగా దైవం కూడాను
1: also God.
0: ఒక్క జాతి కోసము ఒక్క దేశం కోసము ఒక్క వ్యక్తి కోసం వచ్చినటువంటిది కాదు.
1: God has not descended on earth not for any single person, not for any
0: single nation. తాను అవతరించి విశ్వమును ఉద్ధరించే కోసమని వచ్చింటాడు.
1: He has descended on earth for the emancipation of the
0: world. కనుక ఎవరు ఎట్టి కర్మలు ఆచరిస్తారో అట్టి కర్మకు తగినటువంటి ఫలితాన్ని అందిస్తూ ఉంటాడు.
1: So God will see to it that you cannot run away from the consequences of your actions.
0: కనుక మనము కర్మను ఆచరించడానికి పూర్వము కొంతకాలం తీసుకుని విచారించి మంచి కర్మలు చేయాలి.
1: So before we start doing, we should take time and
0: inquire. ఈ కర్మల వల్ల ఎవరికిని ఏ విధమైనటువంటి ఒక కష్టము నష్టము కలగకుండా చూసుకోవాలి.
1: By this action you should see that you should not put to anybody to any inconvenience.
0: అది జగత్తునందు అసాధ్యము.
1: However, in this world it is impossible.
0: మానవత్వం అనేటువంటి ఉపాధి యొక్క అభిమానాన్ని పుచ్చుకొని తదుపరి మనం ఈ ఇట్టి కర్మలు ఆచరించాలంటే ఇది ఏ మాటకి సాధ్యం కాదు.
1: With the body feeling and body attachment you cannot do like that.
0: దేహాభిమానమును మరిచినటువంటి వ్యక్తి మాత్రమే ఇట్టి కార్యము చేయగలడు.
1: The one without any body feeling can only act that way.
0: ఈ దుఃఖం అనేటువంటిది ప్రకృతిని పట్టే మనకు దుఃఖం ప్రాప్తిస్తుండాలి.
1: The misery is out of nature alone.
0: ఈ ప్రకృతి అనేటువంటిది ఎట్లా మన దృష్టిని పట్టే ప్రకృతి వస్తుంటాది.
1: This nature prakriti is based on our drishti.
0: దేహాభిమానం ఉండినంత వరకు ప్రకృతి అనేటువంటిది ఉంటుంటాది.
1: So long there is body feeling there is nature.
0: ప్రకృతి భావం ఉండినంత వరకు దుఃఖం అనేటువంటిది మనం వెంటాడుతుంటాం.
1: So long there is worldly feeling you will have misery.
0: ఎప్పుడు దేహాభిమానం పోతుందో
1: the moment body feeling goes
0: prakriti kudanu potundi
1: the nature also will
0: vanish. Eppudu prakriti potundo appudu mana dukham kudanu undadu.
1: Then the moment nature vanishes disappears there will be no misery. When
0: jagrat avasthalo dehabhimanam undi prakriti kanipistundadi sukadantoshamu manam anubhavistunnam.
1: In the waking state you have got the body attachment, you find the pleasure and pain.
0: Sushupti gaada nidrayandu mana dehame manaku ledu.
1: In sushupti deep sleep you don't find your body.
0: మన దేహమే మనకు లేనప్పుడు ప్రకృతి కూడా మనకు కనిపించదు.
1: When there is no body consciousness there is no nature.
0: ఈ ప్రకృతే లేనప్పుడు మనకు దుఃఖమే లేదు.
1: When there is no nature there is no misery either.
0: కనుక ఒక్క నిద్రావస్థ యందే మనకి సుఖ దుఃఖములు ఎట్టివి అనేటువంటిది గుర్తించడానికి వీలవుతుండాలి.
1: It's only in the deep sleep you can understand that you are beyond pleasure and
0: pain. అదే విధంగాని దైవ చింతన చేత దేహాభిమానం మనం క్రమక్రమే తగ్గించుకుంటూ రావాలి.
1: బై కాన్స్టెంట్ థింకింగ్ ఆఫ్ గాడ్ యూ హావ్ టు రిడ్యూస్ ద బాడీ ఫీలింగ్.
0: ప్రాకృతమైనటువంటి భావములు కూడా క్రమక్రమేణా తరిగిపోతాయి.
1: ద వరల్డ్లీ ఐడియాస్ ఆల్సో వుడ్ డిక్రీజ్.
0: ఈ ప్రాకృతమైనటువంటి భావములు ఎప్పుడు మనకు అటాచ్మెంట్ లేకుండా తగ్గిపోతుందో అప్పుడే మన దుఃఖం కూడా నివారణ అవుతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఆర్ నో వరల్డ్లీ ఫీలింగ్స్ వెన్ వన్స్ దేర్ ఇస్ నో అటాచ్మెంట్ టు ద బాడీ.
0: ఈ దుఃఖము సుఖము అనేటువంటివి కేవలం మనం పిలిస్తే వచ్చేటువంటివి కాదు.
1: Pain and pleasure, you cannot invite them.
0: కాననంబున రేగిన కారు చిచ్చు
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ బాన్ ఫైర్.
0: ములను వాల్చి మామిళ్ళ విడచిచ్చనునా.
1: ఇట్ విల్ బర్న్ ఎవ్రీథింగ్, ఇట్ విల్ నాట్ లీవ్ మ్యాంగోస్ దేర్.
0: అన్నింటినీ కాల్చివేస్తుంది.
1: ఇట్ విల్ బర్న్ ఎవ్రీథింగ్ అరౌండ్ ఇన్ ద ఫారెస్ట్.
0: కనుక మనము ఏనాడు ఈ దేహాభిమానం అనేటువంటి దాన్ని మనం కొంతవరకు తగ్గించుకుంటాము అప్పుడు సుఖము దుఃఖము రెండు కూడా ఉండవు.
1: దట్ డే వెన్ యూ డిక్రీజ్ దిస్ బాడీ ఫీలింగ్ దే విల్ బి నో మిజరీ ప్లెజర్ ఆర్ పెయిన్ ఎయిదర్.
0: కనుక కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా.
1: ఆల్ దోస్ మ్యాన్షన్స్ దట్ యు సీ ఇన్ ద డ్రీమ్ యూ డోంట్ ఫైండ్ దెమ్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
0: అందువల్లనే ఉపనిషత్తులంతా కూడాను ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్త వరాన్యబోధత అన్నారు.
1: సో ఉపనిషత్ సెట్
0: నీ అజ్ఞానం అనే నిద్ర నుంచి మేల్కో.
1: ఉపనిషత్ సేస్ ఓ మ్యాన్ గెట్ అప్ ఫ్రమ్ ద స్లీప్ అండ్ స్లంబర్.
0: జ్ఞానం అనేటువంటి యొక్క పగల లోపల నీవు జ్ఞానంగా నిల్చుకో.
1: మూవ్ అబౌట్ ఇన్ ద బ్రాడ్ డే లైట్ ఆఫ్ విజ్డమ్.
0: నీ సత్యాన్ని నీవు గుర్తించు.
1: నో యువర్ ట్రూత్.
0: కేవలం నీవే సత్య స్వరూపుడై ఉండి కూడాను ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేక తిరిగి సత్యం ఎక్కడో ఉంటున్నదని దాన్ని అన్వేషణలో నువ్వు ప్రారంభిస్తున్నావు.
1: బీయింగ్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ ద ట్రూత్ స్టిల్ యూ మూవ్ అబౌట్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్.
0: ఇది ఎక్కడనో బయట లేదు.
1: ఇట్స్ నాట్ ప్రెసెంట్ ఇన్ ది ఎక్స్టీరియర్.
0: ఆనందం అనేటువంటిది నీవే.
1: That Satchidananda is yourself verily.
0: Oka prime minister untadu.
1: There is a prime minister.
0: Oka president untadu.
1: President.
0: Oka king untadu.
1: A king.
0: Kani nidra avastha lopala nenu king, nenu prime minister, nenu president anetundi bhavalu emi undavu.
1: While they are in deep sleep, they will not have feelings that I am the president, the prime minister and king and so on.
0: Kani melukunna tarvata nenu prime minister, nenu president, nenu king ani cheppagalugutunnadu.
1: The moment they wake up, they will understand.
0: అదే విధంగా ఈ అజ్ఞానం అనేటువంటి ప్రాకృతమైన భావం అనేటువంటి నిద్రలో ఉండినటువంటి వానికి నేను సచ్చిత్ ఆనంద స్వరూపుడను అనేటువంటిది తెలియకుండా ఉంటాడు.
1: So long we are in this ignorance of sleep and slumber, we will not understand that we are the embodiments of bliss.
0: కనుకనే నీవు మేల్కొన్ను.
1: Wake up.
0: జాగ్రత్త.
1: Wake up.
0: జ్ఞాన మార్గంలో నీవు మేల్కో. అప్పుడు నీవు నీవే సచ్చిత్ ఆనంద స్వరూపుడవు అనేటువంటి సత్యం నీకు గుర్తించడానికి వీలవుతుంది.
1: Wake up in the state of the light of wisdom, then you will know yourself.
0: నిద్రలో ఉండినంత వరకు నీవెవరో నీకే తెలియదు.
1: So long you are fast asleep, you don't know your true
0: self. మేల్కొన్న తర్వాతనే నీ పొజిషన్లు, నీ యొక్క పేరు, నీ ఊరు, నీ యొక్క రూపము అన్ని గుర్తించడానికి వీలవుతుంది.
1: The moment you wake up, you will know your form, the place you belong to and your name.
0: కనుక ఈనాడు మనం ఎక్కడ ఉంటున్నాము?
1: Where are we?
0: ప్రాకృతమైనటువంటి నిద్రలో ఉంటున్నాము.
1: We are in the sleep of this world.
0: భౌతికమైనటువంటి యొక్క నిద్రలో ఉంటున్నాము.
1: ఇట్ ఇస్ ద వరల్డ్లీ స్లీప్.
0: లౌకికమైనటువంటి నిద్రలో ఉంటున్నాము.
1: ఇట్ ఇస్ ద ఫిజికల్ స్లీప్.
0: అజ్ఞానం అనేటువంటి నిద్రలో ఉంటున్నాము.
1: ద స్లీప్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: కనుకనే మన సచ్చిత్ ఆనందం అనేటువంటి స్వరూపాన్ని గుర్తించుకోలేకపోతున్నాము.
1: సో ఫర్ దట్ రీజన్ వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్.
0: జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత. లెమ్ము లెమ్ము లెమ్ము. ఈ నిద్ర నుంచి లే.
1: అరైజ్ అండ్ వేక్ అవుట్ ఆఫ్ ది స్లీప్ అండ్ స్లంబర్.
0: నిద్రలో నీకు ఒక పాము గర్చింది.
1: You are bitten by a snake in sleep.
0: కానీ నిద్రలో గర్చినటువంటి పాము కోసం అరుస్తున్నావు.
1: You shout there.
0: Kani nidralloki achinatundi paamuku pratyakshanga poi mandu veste nivaran avutunda?
1: Because you are bitten by a snake in deep sleep, you don't put medicine in the waking state.
0: Nidra nunchi lepitima paamu garchinatundi baadhi tagipothundi.
1: If you wake him up, he will not suffer the pain.
0: Ee nidralo undinanta varaku kuda nu ee paamu bhayam anipadi ninnu baadhistuntadi.
1: So long he is in sleep, he is bound to suffer the pain.
0: నిద్ర లేపితిమా ఈ పాము ఉండదు, నీకు ఆ భయం ఉండదు, కరిచినటువంటి ఒక గుర్తులు ఉండవు.
1: The moment you wake him up, there will be no trace of any pain or that of the biting of the snake.
0: ఈనాటి యొక్క జీవితం మనం ఎంత ఉండాలంటే అజ్ఞానం అనే నిద్రలో ఉంటున్నాము.
1: In the modern life, we are sleeping.
0: దేహాభిమానం అనేటువంటి నిద్రలో ఉంటున్నాము.
1: We are in the sleep of body.
0: లోకాభిమానం అనే నిద్రలో ఉంటున్నాము.
1: The sleep of worldly attachment.
0: అనిత్యం అసుఖం లోకం.
1: This world is ephemeral and it's full of misery. It's a sleep.
0: ఈ నిద్రలో మనం అనేక విధమైన బాధలను అనుభవిస్తున్నాము.
1: We suffer a lot in this sleep.
0: దీనికి ఔషధం ఏమిటి?
1: What's the medicine?
0: దీనికి అనుగ్రహం ఏమిటి?
1: What's grace?
0: దీనికి పరిహారం ఏమిటి?
1: What's solution?
0: ఈ అజ్ఞానం అనే నిద్ర నుంచి లేవటమే దీనికి పరిహారం.
1: If you wake up from the sleep of ignorance, the problem is solved.
0: అనగా ఇవన్నీ కూడా మనకు దేహాభిమానంతో కలిసి వస్తున్నాయి.
1: All these come follow because we have body
0: attachment. కనుకనే క్రమక్రమేణ మనం దేహాభిమానాన్ని తగ్గించుకుంటూ రావాలి.
1: Gradually we have to reduce this body feeling.
0: అప్పుడే మనకు ఆనందం పెరుగుతూ వస్తుంది.
1: Then the bliss will improve.
0: ఎంత అభిమానాన్ని మనం తగ్గించుకుంటామో అంత ఆనందం మనకు అభివృద్ధి అవుతుంటారు.
1: The more bliss you will have if you reduce the body attachment.
0: కనుక ఆనందాన్ని అనుభవించగలిగేటువంటి ఒక ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క అభిమానం అనేటువంటి దాన్ని తగ్గించుకుంటూ రావాలి.
1: Everyone who wants to enjoy the state of bliss,
0: ఈ అభిమానానికి తోడుగా అహంకారం ఒకటి ప్రారంభమవుతుంది.
1: Because the body attachment, there is ego.
0: పదముల చేతను లేక ధనము చేతను లేక భుజ బలము చేతను జన బలము చేతను ఏదో ఒక విధంగా అహంకారం మనలో ఆవిర్భవిస్తుంటారు.
1: వన్ ఈజ్ ఈగోయిస్టిక్ బికాస్ ద పొజిషన్ ద అసోసియేషన్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ సో ఆన్.
0: మనం ఎంత పెరుగుతూ పోయే కొలది అంత మనకు అహంకారము అభిమానం తరుగుతూ రావాలి.
1: ద మోర్ అండ్ మోర్ యూ కమ్ అప్ ఇన్ లైఫ్, యూ షుడ్ నాట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ ఈగో.
0: మేఘముల లోపల నీరు నిండినప్పుడు
1: ది క్లౌడ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: ఆ మేఘములు భారమై కిందికి దిగుతాయి.
1: దే డిసెండ్, దే కమ్ డౌన్ బికాస్ ఆఫ్ ది హెవీనెస్.
0: ఒక చెట్టు లోపల అమితంగా కాయలు కాచినప్పుడు కొమ్మలంతా వంగిపోతాయి.
1: వెన్ ట్రీ ఈల్డ్స్ మెనీ ఫ్రూట్స్ ద బ్రాంచెస్ బెండ్.
0: అయితే ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే
0: దేనిపైన ఆధారపడి ఉంటున్నాడు?
1: What is it on which he relied?
0: If you
1: inquire
0: clearly,
1: a small bird is resting on a tender
0: branch.
1: As this branch tosses on either way, the bird is not fear stricken. Why? The bird knows that it depends on
0: wind. నా రెక్కలు మాత్రం భద్రంగా ఉంటున్నాయి అని రెక్కల విశ్వాసం చేతనే ఆ కొమ్మ పైన అంత ధైర్యంగా కూర్చోగలుగుతున్నాడు.
1: The branch may bend or even may fall, but the bird relies on the wing.
0: కానీ ఈనాడు ఆ పచ్చికి ఉండినటువంటి విశ్వాసం కూడా మానిసుకి లేదు.
1: So man is not having that
0: ఈ సంసారం అనేటువంటి వృక్షం పైన ఏ కించిత్ బాధలో కష్టంలో కలిగినప్పటికీ తాను భయపడిపోతున్నాడు.
1: Man is fear stricken because if there is any slightest of a problem, he is very much.
0: కారణం ఏమిటి? ఆత్మవిశ్వాసం కూలిపోవటమే.
1: వాట్ ద రీజన్ హీ లాస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్?
0: ఆత్మవిశ్వాసం తనపైన తనకు విశ్వాసం లేకపోవటమే.
1: హీ హాస్ నో కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ ఓన్ సెల్ఫ్.
0: పచ్చికైనా తన రెక్కలపైన తాను విశ్వాసిస్తుండాలి కానీ మనిషికి తన ఆత్మవిశ్వాసం లేకుండా పోతుండాలి.
1: బర్డ్ అట్లీస్ట్ హాస్ గాట్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ వింగ్స్.
0: కష్టములకైనా కూడా కుంగిపోతున్నాడు మానవుడు.
1: ఫర్ ది స్లైటెస్ట్ ప్రాబ్లమ్ మ్యాన్ ఇస్ డిప్రెస్డ్. ఏ
0: బాధలకైనా కూడా లొంగిపోతున్నాడు మానవుడు.
1: ఫర్ ది స్లైట్ సఫరింగ్ మ్యాన్ ఇస్ ఫ్రస్ట్రేటెడ్.
0: దేనిని కూడా నువ్వు భరించుకోలేకపోతున్నాడు, సహించుకోలేకపోతున్నాడు.
1: హీ కుడ్ నాట్ బేర్ ఎనీ స్మాలెస్ట్ సఫరింగ్.
0: కనుకనే పక్షులు మృగములు కూడా సహజమైనటువంటి జీవితాన్ని అనుభవించటం చేతనే అవి ధైర్యంగా సాహసంగా తనకు అన్ని విధాల కార్యాలు సాధిస్తూ పోతున్నాయి.
1: As birds and animals lead their life in a natural way,
0: ఈనాటి మానవుడు తన బుద్ధిబలం పైన, భుజబలం పైన, ధనబలం పైన తాను ఆధారపడి ఉంటున్నాడు. ఆత్మబలం ఆశ్రయించుకోలేదు.
1: మ్యాన్ టుడే డిపెండ్స్ ఆన్ హిస్ ఇంటెలిజెన్స్, the physical strength and money, but not confidence in his own self.
0: ఆత్మవిశ్వాసం ఒక్కటి ఉంటుంటే సర్వమును సాధించవచ్చును.
1: Then once he has got self confidence, he can achieve anything.
0: ఈ ధనబలం ఉంటుంటారు.
1: You have money.
0: కానీ ఎంతవరకు ఇది passing clouds, వస్తుంది పోతుంది.
1: Money is like a passing cloud, comes and passes off.
0: కానీ జనబలము.
1: And the people.
0: ఈ జనులు ఎంతవరకు ఉంటుంటారు?
1: How long they will be
0: there? నీవేదైనా ఒక పెద్ద అధికారంతో, ఒక సిరి సంపదతో తొలుతూకుతున్నంత వరకు బంధువులంతా నీ వెంట ఉంటారు.
1: So long you are in position and with wealth, people will surround you.
0: తదుపరి
1: లేచర్
0: ఇంకా ఈ జగత్ అనేటువంటి మనం ఎట్లా గౌరవిస్తుంది?
1: When do you receive
0: ఆత్మబలం ఒక్కటి ఉంటే సర్వబలములు కూడా చేకూరుతుంది.
1: When you have got the strength of the spirit, you will have everything else.
0: కనుక ఈనాడు ఆత్మబలం చేత, దైవ బలం చేత జీవించడానికి మనం పూనుకోవాలి.
1: Therefore, we should try to lead our lives with the strength of Atma and the strength of
0: the Divine. విశ్వసించి కర్మ లోపల మంచి కర్మలు ఆచరించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద స్పిరిట్ వీ షుడ్ రిసార్ట్ టు గుడ్ యాక్టివిటీ.
0: కనుకనే కర్మలు ఎట్టివో ఫలితం అట్టిది.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రిజల్ట్.
0: తిండి ఎట్టిదో త్రేపు అట్టిది.
1: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ది
0: తిండి ఎట్టిదో రొట్టె అట్టిది.
1: యాజ్ ది ఫ్లోర్ సో ఇస్ ది బాన్.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను సత్కర్మల్లో ప్రవేశించాలి.
1: సో ఎవ్రీవన్ షుడ్ రిసార్ట్ టు గుడ్ యాక్షన్.
0: సదానందాన్ని అనుభవించాలి.
1: వన్ షుడ్ ఎంజాయ్ ఎటర్నల్ బ్లెస్.
0: సత్లోకంలో చేరిపోవాలి.
1: అండ్ షుడ్ రీచ్ ద గుడ్ వరల్డ్.
0: ఇది ఏ మానవుని యొక్క ప్రధాన గమ్యం.
1: దిస్ ది చీఫ్ గోల్ ఆఫ్ ఎవరీ మ్యాన్.
0: ఇది ప్రధానమైన మానవుని యొక్క లక్ష్యము.
1: దిస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
0: కేవలం చెడ్డ చేసి మంచిని రావాలని చెప్పి కోరుకుంటే ఇది రావడానికి వీలు కాదు.
1: హావింగ్ డన్ బ్యాడ్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ గుడ్ అవుట్ ఆఫ్ ఇట్ లేటర్.
0: కనుక మంచిని చేయండి.
1: డూ గుడ్.
0: దైవత్వానికి అత్యంత సమీపంగా మనం పోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బి వెరీ వెరీ క్లోజ్ అండ్ ఇంటిమేట్.
0: ఒక్కొక్క అడుగు సన్నిహితంగా ఉంటుండాలి.
1: ఎవ్రీ స్టెప్ షుడ్ లీడ్ యూ టువర్డ్స్ ద ప్రాక్సిమిటీ.
0: కనుకనే మనం వేసే ప్రతి అడుగు కూడాను దైవానికి సమీపంగా పోవాలి.
1: ఎవ్రీ స్టెప్ షుడ్ టేక్ యూ నియర్ గాడ్.
0: అప్పుడే మనం విజయాన్ని సాధించగలము.
1: దెన్ యూ విల్ బి ట్రయంఫెంట్.

హృదయం యస్య భాషితం సత్యభూషితం సదయం హృదయం యస్య భాషితం తస్య భూషితం కాయః

0: మెచ్చుకొనడు తాను పుచ్చుకొనడు. హృదయ కమలమివ్వ సదయుడై గ్రహించు, హృదయ కమలమివ్వ సదయుడై గ్రహించు. మరువబోగుడు ఇట్టి మంచి మాట, మరువబోగుడు ఇట్టి మంచి మాట.
1: We may bring many flowers and worship our Lord, but He will not accept those flowers. He will not be pleased with those flowers. But if we offer the flower of our heart, He receives and accepts our prayer, the all mercy and compassion. Do not forget this word.
0: Vidyarthulara.
1: Students.
0: ప్రాచీన కాలము నుండి భారతీయ సంస్కృతిని పురస్కరించుకొని భగవత్ పూజకై అనేక విధములైనటువంటి పుష్పాలను ప్రోగు చేసుకుని ఆరాధన చేస్తూ ఉండటం అందరికీ తెలిసిన విషయమే.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ యు నో ప్రిటీ వెల్ దట్ పీపుల్ బ్రింగ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ వర్షిప్ గాడ్.
0: కానీ ఈ భౌతికమైన, ఈ లౌకికమైన, ఈ ప్రాకృతమైన, ఈ క్షణభంగురమైనటువంటి ఈ పుష్పములు అప్పటికి మాత్రమే ఇవి సుగంధమును అందించి హృదయాన్ని ఆకర్షిస్తాయి.
1: However, these flowers, that are of the world, that are of the nature, which are just transient and short-lived, will give the fragrance for that moment only.
0: Kani vaadani maadani kinda bukulani okka pushpam mana daggara untunnadi.
1: However, there is one flower that we have that doesn't fade, that doesn't drop, that doesn't decay.
0: Darini bhagavantudu angikaristadu.
1: That is accepted by God.
0: Hrudaya kamalamiva సదయుడై గ్రహించు. మన హృదయ పుష్పము ఎల్లప్పుడూ అన్ని వేళల యందు ఇది సుగంధముతో కూడి ఎట్టి విధమైనటువంటి యొక్క మార్పులు చెందక, కూర్పులు చెందక శాశ్వతంగా ఉంటుంది. అట్టి పుష్పాన్ని మనం భగవంతుడికి అందించినప్పుడే అది ఏ నిజమైన అర్పితము.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ వీ హ్యావ్ విత్ అస్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్ విచ్ ఇస్ ఫ్రెగ్రెంట్ అరోమాటిక్ ఆల్ ద టైమ్. ఇట్ డజంట్ చేంజ్ బట్ ఇట్ రిమైన్స్ పర్మనెంట్. సచ్ ఫ్లవర్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయా పుష్పం, ఈ అష్ట పుష్పములు యందు సర్వభూత దయా పుష్పము ఎంత గొప్ప పుష్పము. సర్వభూత దయా పుష్పము ఇది ఒక్క మానవుని యందు మాత్రమే ఉన్నది.
1: Of all the 8 types of flowers which are offered to God, most important of them is this sarvabhuta daya pushpam, compassion to all living creatures.
0: భగవత్ అర్పితమైనటువంటి పుష్పము,
1: the flower of compassion.
0: సర్వభూతముల యందు కూడాను ఉండినటువంటిది ఒక్క భగవంతుడే.
1: Same God dwells in all.
0: రూపనామములు భిన్న భిన్నముగా ఉండినప్పటికీ ఈశ్వర సర్వభూతానాం ఉన్న ఒకే భగవంతుడు అందరి యందు.
1: The names and forms may vary, but the same God is present.
0: కనుకని అట్టి సర్వభూత దయా పుష్పము అది ఎంత విశాలమైనది, ఎంత సుగంధంతో కూడినటువంటిది.
1: Therefore, this flower of compassion is aromatic, fragrant and highly precious.
0: కనుక మనము వాడిపోయి కాలిపోయి కూడిపోయి రాలిపోయేటువంటి యొక్క పుష్పములకై మనము తిరగనక్కర్లేదు.
1: We don't need to go around in search of the flowers that fade away, కాలమును
0: వ్యర్థము చేయనక్కర్లేదు.
1: We don't need to waste time.
0: నయా పైసా ఖర్చు చెప్పనక్కర్లేదు.
1: We don't need to spend even one naya paisa.
0: ఇది మన దగ్గర శాశ్వతమై సత్యమై నిత్యమై ఉండినటువంటి యొక్క హృదయ పుష్పమే ఇది నిజమైన పుష్పము.
1: బట్ దర్ ఇస్ వన్ ఫ్లవర్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ ఎన్ ఎటర్నల్ ట్రూత్ ద ఫ్లవర్ ఆఫ్ కంపాషన్ అవర్ హార్ట్.
0: ఈ పుష్పం యొక్క రహస్యమును గుర్తించినటువంటి వాడే పరమ జ్ఞాని.
1: ద వన్ హూ నోస్ ద సీక్రెట్ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సచ్ ఎ ఫ్లవర్ ఇస్ ద వన్ ఆఫ్ సుప్రీమ్
0: విజ్డమ్. ఒక సమయమునందు నారదుడు శరత్ కుమారుని దగ్గరికి వెళ్లి, గురూజీ నాకు సంపూర్ణమైన జ్ఞానమును అనుగ్రహించమని కోరాడు.
1: At one time Narada approached Sanat Kumara and prayed to him, Guruji, please give me, teach me the total wisdom.
0: అప్పుడు సనత్ కుమారుడు నారదుని ప్రశ్నిస్తున్నాడు, నారద నీకు పవిత్రమైన సత్యనిత్యమైనటువంటి యొక్క పరమ జ్ఞానమును బోధిస్తాను, కాని నీ క్వాలిఫికేషన్ ఏమిటి?
1: సనత్ కుమార్ సేడ్, నారద ఐ విల్ సర్టన్లీ యు సీ దట్ యు విల్ హ్యావ్ దిస్ టోటల్ విజ్డమ్ బట్ లెట్ మీ నో యువర్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ.
0: 4 వేదములు 6 శాస్త్రములు పరిపూర్ణంగా కూడా నేను వల్లించినాను.
1: ఐ హావ్ గాన్ త్రూ 4 వేదస్ అండ్ 6 సీక్రెట్ టెక్స్ట్.
0: ప్రతి పదము యొక్క అర్థమును కూడా నేను గుర్తించాను.
1: I know the meaning of every word there.
0: ప్రతి కార్యములొక్క రహస్యాన్ని కూడా గుర్తించాను.
1: I know the secrets of all rituals mentioned
0: there. కర్మాచరణయందు దీనికి ఉన్నటువంటి యొక్క ఫలసిద్ధిని కూడా నేను పొందాను.
1: I also know the fruits of all the actions mentioned there in Vedas.
0: ఇది నా యొక్క అర్హతలు అన్నాడు.
1: This is my qualification.
0: నారద సర్వశాస్త్రములు సర్వవేదములు సర్వోపనిషత్తులు అన్ని నీవు పఠించావు నిజమే, కానీ ఎన్ని ఆచరణలో ఉంచావు?
1: సనత్ కుమార్ సెడ్, నారద ఇట్స్ యూ దాట్ యూ హ్యావ్ గాన్ త్రూ ఆల్ వేదస్ ఉపనిషత్స్ అండ్ శాస్త్రస్ బట్ హౌ మెనీ ఆఫ్ దెమ్ యూ హ్యావ్ ప్రాక్టీస్డ్.
0: నిజముగా వీటిని నీవు ఆచరణ ఎందే ఉంచి ఉండిన ఈ జ్ఞానం నీకు లభించకపోయేటువంటిది కాదు, లభించే ఉండు.
1: Had you really practiced any one of them, you would have got this total wisdom.
0: Aruvadinalugu vidyalu arudaruga nerchinatti anaradude aruvadinalugu vidyalu arudaruga nerchinatti anaradude niruvadika sukhamu ganugoni పరమానందమును నాడు పొందగలేడే.
1: నారద బీయింగ్ ఎన్ ఎక్స్పోనెంట్ అండ్ ఎక్స్పర్ట్ ఆఫ్ ఆల్ ది 64 ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ కుడ్ నాట్ ఎంజాయ్ దట్ సుప్రీం స్టేట్ ఆఫ్ బ్లెస్.
0: ఇన్ని విద్యను నేర్చి ఆనందం ఎందుకు నీవు అనుభవించలేదు?
1: హ్యావింగ్ లెర్న్ సో మచ్, వై ఇస్ ఇట్ దట్ యు ఆర్ నాట్ హ్యాపీ?
0: కనుక ఆనందం విద్యని ఎందున్నదా? లేదు.
1: So, do you find happiness in education?
0: లేక పఠనం నందున్నదా? లేదు.
1: Or in the field of karma?
0: లేక చదవడం నందున్నదా? లేదు.
1: Or in the study? No.
0: దేని యందున్నది ఆనందము?
1: Where do you find this bliss?
0: ఆచరణ యందే ఉంటున్నది ఆనందము.
1: Bliss lies in practicing what we study.
0: జీవితమంతా చదవటమే, కాలమునే వ్యర్థం చేసిన ఇంకా ఆచరించేది ఎప్పుడు? ఆచరించినటువంటి దాని ఫలితమును అనుభవించేది ఎప్పుడు?
1: If we go and spend our lifetime in merely going through so many books, when are you going to practice them? When are you going to enjoy the fruits of your
0: nirantaramu chadavatamu chadavatamu chadavatamu?
1: We go on reading and reading.
0: Kani ee chadivina danini eppudu neevu aacharistunnavu?
1: When do you practice?
0: Ee aacharinchaka ee aanandam neeku etta labhyam avutundi?
1: Without practicing, how do you expect to be blissful?
0: Vandina vantanu తట్టలో నుంచుకొని భుజించినప్పుడే, నీవు జీర్ణించుకున్నప్పుడే నీ వంట యొక్క పుష్టి సంతృష్టి నీకు లభ్యమవుతుంది.
1: ఆల్ ది డెలీషియస్ ఐటమ్స్ సర్వ్డ్ ఆన్ ది ప్లేట్ మస్ట్ హావ్ గాట్ టు బి పార్టేకెన్, ఇట్ మస్ట్ బి డైజెస్టెడ్, దెన్ ఓన్లీ ఇట్ విల్ గివ్ యూ స్ట్రెంగ్త్.
0: కనుకనే ఈనాటి చదువులన్నీ కూడా కేవలము గ్రంథ పరిచయం వరకు మాత్రమే నిలిచిపోతున్నది.
1: The modern education is confined to textual knowledge.
0: ఇట్టి గంధ పరిచయం మాత్రమే కలిగినంత మాత్రమే చాలదు.
1: It's not enough if you are familiar with text.
0: Practical experience కావాలి.
1: We should gain practical experience.
0: స్వానుభూతి జరగాలి.
1: We should realize it in our own experience.
0: ఏ కించిక్తైనా కూడాను మనము దీనిని ఆచరణలో పెట్టాలి.
1: We should practice at least a fraction of what we read.
0: అప్పుడే దీని యొక్క ఆనందమును మనం చవి చూడగలము.
1: Then only you can taste the bliss.
0: కనుక ప్రతి మానవుడు కూడాను అనేక విధమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథంలో చదువుతున్నాడు.
1: Everyone goes through many spiritual books and texts.
0: అన్ని మతములు ఎందున్నటువంటి యొక్క పవిత్ర గ్రంథములు కూడాను ఒకే సత్యాన్ని ప్రబోధిస్తూ ఉంటున్నాయి.
1: All religious texts advocate same principle of
0: truth. Bible, Quran, Maharan, ఈ యొక్క భగవద్గీత ఇలాంటి ప్రతి మత గ్రంథములు కూడాను మంచినే బోధిస్తున్నాయి.
1: All religious texts like Bible, Quran, Bhagavad Gita teach good things.
0: ఆయా మతం వారు ఆయా గ్రంథములు యందు బోధించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి సూక్తులను ఎంతమంది ఆచరణలో పెడుతున్నారు?
1: టు వాట్ ఎక్స్టెండ్ ద ఫాలోవర్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ రిలీజియన్స్ ప్రాక్టీస్ ద ప్రిన్సిపల్స్ మెన్షన్ దేర్.
0: దీన్ని ఆచరణలో పెట్టలేకపోవటం చేతనే ఒకరినొకరు ద్వేషిస్తున్నారు.
1: సిన్స్ దే డు నాట్ ప్రాక్టీస్ వాట్
0: ఒకరినొకరు చంపుకుంటున్నారు.
1: దే ఆర్ ఫుల్ ఆఫ్ హేట్రెడ్, దే కిల్ ఈచ్ అదర్.
0: ఈ క్రోధము, ఈ ఆవేశము, ఈ అసూయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
1: Where from you get this jealousy, emotion and anger?
0: ఈ పవిత్ర గ్రంథములందు ఉన్నటువంటి ఒక మహాసారమునే నీవు అనుభవించి ఉండినా ఈ క్రోధములు, ఈ అసూయలు, ఈ యొక్క ఆవరణములు ఎక్కడి నుంచి వస్తాయి?
1: Had you really experienced the essence of the sacred text, where is the scope to have the feelings of anger and jealousy?
0: ఆచరణలో పెట్టలేకపోవటం చేతనే ఇన్ని అనర్థములకు మనం గురి అవుతున్నాము.
1: Since we have not translated them into
0: action, we face troubles.
1: We are not able to know the inner significance.
0: కనుక నీ గ్రంథములు ఒక్కటి చదివిన కూడా చాలు. దానిలో ఉన్నటువంటి ఒక్కదాన్ని మనం ఆచరణలో పెడితే చాలు.
1: It's enough if we read one book and practice one principle at least.
0: గంగ గోము పాలు గంటెడైనను చాలు కడవనైన నేల కరము పాలు.
1: A spoon of cow milk is enough. Why barrels and barrels of donkey milk?
0: కనుకనే మనము ఆచరణ అనేటువంటిది ఒక చిన్న మార్గంలో మనం ప్రవేశపెడితే కూడా చాలు.
1: The practice amounts to an easy path.
0: కానీ ఈ ఆచరణ లేక ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ కాలమును, కర్మమును, కాయమును కూడాను మనము వ్యర్థం గావించిన వారమవుతాం.
1: If we don't practice all that is said in books, it amounts to wasting our time, the action and the body.
0: ee granthamulu yokka pradhanamaina saramu sarvabhoot daya pushpam, aa pushpanni bhagavantuniki andinchali.
1: The essence of all these sacred texts is the offering of the flower of compassion to God.
0: Sarvulayandu undinatundi yokka aatma tattvam okkatiye.
1: The same principle of atma is present everywhere.
0: Kaani atti anekatvamlo unnatundi ekatvanni gurtinchadame gnanam.
1: The true wisdom is the realization of unity in diversity.
0: Kaani ekatvanni anekatvanga viswasinchatame ajnanam.
1: Ignorance is to view multiplicity in unity.
0: Ee naadu ekatvanni anekatvanga vibhajinchetvanti okka medhavulu kavalsinta mandu unnaru.
1: Today there are many intellectuals in this world who will be viewing multiplicity in unity.
0: కాని అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించేటువంటి యొక్క మహానుభావులు ఏ ఒక్కరో ఇద్దరో ఉంటున్నారు.
1: Only one or two noble souls are there who experience unity in diversity.
0: కనుక అనేకత్వంలో ఉండేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore we should make every effort to recognize unity in diversity.
0: ప్రతి కార్యమునందు కూడాను ఇందులో ఏముంది? అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వం ఏమిటి?
1: ఇన్ ఎనీ స్మాల్ వర్క్ దట్ వీ అండర్టేక్ వీ షుడ్ ఫైండ్ అవుట్ ది యూనిటీ.
0: సైన్స్ పిల్లలకు బాగా తెలుసును.
1: స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్ నో వెల్.
0: ఈ ఆటమ్ అనేటువంటిది చాలా చిన్నది.
1: ఆటమ్ ఇస్ వెరీ మైన్యూట్.
0: ఇది లేని పదార్థమే లేదు.
1: దేర్ ఇస్ నో మ్యాటర్ విదౌట్ ఆటమ్.
0: సమస్త పదార్థములు ఎందుకు ఇది అణు స్వరూపమై ఉంటున్నది.
1: ఆల్ మ్యాటర్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆటమ్స్.
0: కనుక నీవు పదార్థముల యొక్క రూపనామములు భిన్న భిన్నంగా నీవు గుర్తిస్తున్నావు కానీ అన్నింటి యందు ఉండేటువంటి ఐటమ్ అదియే.
1: The matter varies in name and form, but its atom is one and the same. Basically,
0: Vedantam nandu ano raniyan mahato mahiyan. Anuvulo anuvuga unnadu, ganamulo ganamuga untunnadu.
1: He is an atom in an atom, minutest, smallest among the small, and the biggest among the big.
0: Kanukane, ఈ అన్నింటియందు కూడా ఉండినటువంటి యొక్క ఈ అనుస్వరూపమైనటువంటి తత్వాన్ని మనం గుర్తించుకుంటే అన్నింటినీ గుర్తించిన వారమైపోతాం.
1: When once we understand at the level of an atom, we'll be knowing everything else.
0: అది వేదాంతం యొక్క ముఖ్య సూత్రం.
1: That is the main principle of Vedanta.
0: చదువు యొక్క సరైన అర్థం.
1: That is the true meaning of our learning.
0: అన్ని బాటల యొక్క గమ్యము అదియే.
1: It is the goal of all paths.
0: అన్ని రంగముల యొక్క సూచన అదియే.
1: It is only the sign of all kinds of paths.
0: అన్ని రసముల యొక్క సారము అదియే.
1: It is the essence of all.
0: అదియే కరుణారసము.
1: That is the essence.
0: అదియే ప్రేమరసము. అదియే దయారసము.
1: That is one of karuna, the mercy. One of prema, love,
0: సర్వభూత దయా పుష్పం. ఆ సర్వభూతములు ఎందుకు పడును దయా, దానిని కంపాషన్ అంటారు.
1: సో దిస్ కైండ్ ఆఫ్ దయా కంపాషన్ టువర్డ్స్ ఆల్
0: ఈనాటి మానవుని హృదయమునందు ఈ దయా అనేటువంటిది కేవలం కఠినమైనటువంటి ఒక శిలగా రూపొందిపోయింది.
1: టుడే దేర్ ఇస్ నో కంపాషన్. ఇట్ రిమైన్స్ లైక్ సో హార్డ్ టఫ్ లైక్ ఎ స్టోన్.
0: ఎంతటి కఠినమైనటువంటి ఇనుమును కొట్టి మనం సాగదరకవచ్చు.
1: పర్హాప్స్ యూ కెన్ జస్ట్ థ్రాష్ అవుట్ బీట్ ఎక్స్పాండ్ అన్ ఐరన్.
0: కానీ ఈ కఠినమైనటువంటి హృదయాన్ని ఎవ్వరు కూడా కరిగించలేకపోతున్నారు.
1: బట్ నో వన్ ఇస్ ఏబుల్ టు మెల్ట్ దిస్ హార్డ్ హార్ట్.
0: అయితే దేంతో కరుగుతుంది ఇది?
1: హౌ డు యూ మెల్ట్ ఇట్ దెన్?
0: ప్రేమ చేత మాత్రమే ఇది కరిగిపోతుంది.
1: దిస్ హార్ట్ మెల్ట్స్ బికాస్ ఆఫ్ లవ్.
0: ప్రేమ కరిగించినటువంటి పదార్థం ఈ జగత్తులో లేనే లేదు.
1: దిస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ దట్ ద లవ్ కెనాట్ మెల్ట్.
0: ఈ ప్రేమ చేతనే ఏమైనా కూడా సాధించవచ్చును.
1: విత్ దిస్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుకనే ప్రతి విద్యార్థి కాని ప్రతి వ్యక్తి కూడాను ప్రేమ హృదయుడు కావాలి.
1: సో ఎవ్రీ స్టూడెంట్ ఆర్ ఎనీ పర్సన్ ఫర్ దట్ మ్యాటర్
0: ఈ ప్రేమ కూడాను స్వార్థ సప్రయోజన నిమిత్తమై ఉపయోగించకూడదు.
1: యూ షుడ్ నాట్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ లవ్ ఫర్ సెల్ఫిష్ పర్పస్.
0: తల్లి ప్రేమనైనా ఎంతో ఇంతో కొంచెం స్వార్థం ఉంటుంటుంది.
1: దేర్ ఈస్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఈవెన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మదర్స్.
0: ఏ తండ్రి ప్రేమనైనా ఏ గురువు ప్రేమనైనా కూడాను అంతో ఇంతో కొంత స్వార్థం ఉంటుంటుంది.
1: ద లవ్ ఆఫ్ ఎ ఫిజికల్ ఫాదర్ ఆర్
0: భార్య భర్తల ప్రేమ ఎందు కూడాను ఏ కించిత్తైనా కూడాను స్వార్థం ఉంటుంటుంది.
1: దేర్ ఈస్ సెల్ఫిష్నెస్ ఇన్ లవ్.
0: కానీ
1: కపుల్
0: భగవత్ ప్రేమనందు ఈ స్వార్థ స్వప్రయోజనం ఎక్కడ కూడా కనిపించదు.
1: బట్ ఇన్ ద డివైన్ లవ్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఆర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: కనుకనే అట్టి భగవత్ ప్రేమను మనం అందుకోవడానికి తగినటువంటి వారిగా తయారు కావాలి.
1: Therefore, we should work hard so as to deserve the divine love of God.
0: వర్షము కూర్చున్నా కుండను వర్షములకు ఎదురుగా పెట్టినప్పుడే కొంత నీరైన లోపల ప్రవేశిస్తుంది.
1: There may be downpour of rain unless you keep this pot straight.
0: కుండను బోల్డిచ్చి పెడితే ఒక చుక్కైనా నీరు మనకు లభ్యం కాదు.
1: బట్ ఇఫ్ యూ కీప్ ది పాట్ ఇన్ ద రివర్స్ వే టర్న్ అప్ సైడ్ డౌన్.
0: కాబట్టి భగవత్ అనుగ్రహం అనేటువంటిది కుంభవర్షంగా ఉంటుండాలి.
1: God's grace is like heavy downpour of rain. It's there everywhere.
0: కాని మన హృదయం అనేటువంటి కుండను దానికి సూటిగా నింపటం లేదు.
1: బట్ వీఆర్ నాట్ కీపింగ్ దిస్ పార్ట్ ఆఫ్ అవర్ హార్ట్.
0: అప్పుడప్పుడు మన హృదయమునందు కొన్ని భావములు ఆవిర్భవిస్తుంటాయి.
1: Sometimes certain feelings originate in our heart.
0: అందరికీ తెలుసును.
1: You all know this.
0: సూర్యుని నుండి ఆవిర్భవించినటువంటి మేఘములు సూర్యుడినే కప్పివేస్తున్నాయి.
1: క్లౌడ్స్ దట్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ సన్ విల్ కవర్ హిమ్ ఇన్ టర్న్.
0: నీటిలో ఉండినటువంటి యొక్క దీనిని ఉపయోగపెట్టుకోక చేతనే దానిలో నీటి ఉండే పాచి నీరునే కప్పివేస్తుండాలి.
1: యాజ్ ద వాటర్ ఇస్ నాట్ యూజ్ ఫర్ లాంగ్ టైమ్ ద మాస్ అవుట్ ఆఫ్ వాటర్ విల్ కవర్ ద వెరీ వాటర్ ఇట్ సెల్ఫ్.
0: కంటిలో పుట్టినటువంటి యొక్క దృష్టి కొంత వయసు వచ్చినప్పటికీ అందులోనే క్యాట్రాక్ట్ అనేటువంటి పొర కూడా పుడుతుంది.
1: At certain age, the vision is blurred because of cataract.
0: కంటిలోనే పుట్టి కంటి దృష్టిని కప్పివేస్తుంటుండాలి.
1: It's born out of an eye. It covers the very vision of an eye.
0: నిప్పునందు పుట్టినటువంటి నిమురు నిప్పునే కప్పివేస్తుండాలి.
1: Ash that comes out of the fire will cover the fire.
0: అదే విధంగానే ప్రతి మానవుని హృదయమునందు కూడాను దయ ఉన్నది. ఆ దయను అలక్ష్యం చేయటం చేతను లేక అపమార్గంలో ప్రవేశపెట్టడం చేతను తర్వాత దాని యందే పుట్టి ఈ యొక్క అజ్ఞానం అనేటువంటి దాన్ని కవర్ చేస్తుంటుండాలి.
1: లైక్ వైజ్ The compassion is present in natural state in our hearts, but we neglect it or direct it in wrong way. And it's this compassion which is so soft becomes tough and
0: hard.
1: There are two attributes. One is formful, another formless aspect of
0: God.
1: There is formful aspect and formless aspect. And there is formless aspect. There is the one of attributes at the same time beyond attributes. Here you have got I small. It has got a form.
0: అందులోనే జలము నిరాకారంగా ఉంటుండాలి.
1: బట్ ది ఐస్ హెస్ గాట్ వాటర్ విత్ ఇన్ విచ్ హెస్ నో ఫార్మ్.
0: ఈ నిరాకారమైనటువంటి ఒక జలమే లేకపోతే ఐస్ గడ్డనే కాదు.
1: వాటర్ విచ్ హెస్ నో ఫార్మ్ దేర్ ఈస్ ద కాజ్ ఫర్
0: అనేక బిందువులకు ఏకత్వం కావటం చేతనే అందులో మంచి కఠినత్వం కూడా ప్రారంభమవుతుంది.
1: బికాస్ ఆల్ ఆఫ్ దమ్ గాట్ యూనిఫైడ్ ఈస్ సో స్ట్రాంగ్.
0: కనుక ఐస్ కు ఐస్ నీటికి ఏ విధమైనటువంటి వ్యత్యాసం ఉన్నదో అదే విధంగానే సాకార నిరాకారములు కూడా అట్టి వ్యత్యాసం ఉంటుంది.
1: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐస్ అండ్ ఐస్ వాటర్ సో ఆల్సో ద డిఫరెన్స్ బిట్వీన్ గాడ్ విత్ ఎ ఫార్మ్ అండ్ గాడ్ హూ ఇస్ ఫార్మ్.
0: నూనె ఎందే నూనె ఉంటుండాలి.
1: ద టిల్ సీడ్స్ హెస్ గాట్ ది ఆయిల్.
0: కానీ ఆ నూనెను ఏ విధంగా మార్చినప్పుడు ఈ నూనె మనకు ప్రాప్తిస్తుంది అనేటువంటి విధి విధానాన్ని గుర్తించాలి.
1: యూ షుడ్ నో ది ప్రొసీజర్ టు ఎక్స్ట్రాక్ట్ ఆయిల్ అవుట్ ఆఫ్ టిల్ సీడ్స్.
0: పిలచి అడుగ చెరకు పెట్టునా బెల్లంబు పిప్పిగొట్టి రసము పీల్చకున్నా.
1: బై మియర్ ఆస్కింగ్ ద షుగర్ కేన్ విల్ నాట్ గివ్ యూ ది జాగరే అన్లెస్ యూ థ్రాష్ ఇట్.
0: ఈ యొక్క షుగర్ కేన్ లోపల చెరకు లోపల రసం ఉంది.
1: There is juice in the sugar cane.
0: కానీ చెరుకా బెల్లం పెట్టంటే అది పెడుతుందా?
1: బట్ మియర్ బై మియర్ ఆస్కింగ్ ఇట్ వోంట్ గివ్ యూ.
0: దానిని బాగా క్రష్ చేసి దాని తర్వాతనే రసము తీసి దాని నిప్పులో వేసి చక్కగా కాసిన తర్వాతనే అది శాశ్వతమైన బెల్లంగా తయారవుతుంది.
1: యూ హావ్ టు క్రష్ ది షుగర్ కేన్ ఎక్స్ట్రాక్ట్ ది జ్యూస్ బాయిల్ ఇట్.
0: అయ్యో ఈ షుగర్ కేన్ ఎందుకు బాధ పెట్టాలి అని ఒక మూల పెడితే మూడు దినాల లోపల బెండు బారిపోతుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ కీప్ ది షుగర్ కేన్ ఫుల్ ఆఫ్ కంపాషన్ నెగ్లెక్టెడ్
0: దానిలో ఉండినటువంటి దయా ప్రేమ మాధుర్యం అనేటువంటిది కూడా నిర్వీర్యమైపోతుంది.
1: The compassion, the sweetness is useless now. It won't stay there.
0: అదే విధంగానే మన దేహమే ఒక షుగర్ కేన్.
1: Likewise, our body is a sugar cane.
0: దీనికి అనేక కష్టములు నష్టములు దుఃఖములు అనేటువంటివి చక్కగా దీనికి కలిగినప్పుడే అందులో ఉన్నటువంటి మాధుర్యము దయా ప్రేమ కరుణ అనేటువంటి రసం మన నుంచి ఆవిర్భవిస్తుంది.
1: The body is a sugar cane. Unless it is crushed with all the sufferings and problems, you get the compassion in a
0: sense.
1: This is called samskara, refinement. Unless this is processed, the compassion sweetness would not emanate.
0: కనుకనే ప్రాచీన కాలం నుండి మన భారతదేశము సంస్కారమునకు చక్కని ఆదర్శాన్ని అందిస్తూ వచ్చింది.
1: Therefore, since ancient days, భారత్ has set an ideal to this culturing.
0: ఒక బంగారైనా తీసుకుని వెళ్లి కంసాల దగ్గరికి వెళ్లి అయ్యా నాకు ఒక చైన్ చేయమని చెప్తే అతను ఏం చేస్తాడు?
1: If you take gold with you and give it to a goldsmith to make a chain, what does he do?
0: దానిని అగ్నిలో వేసి కాలుస్తాడు.
1: He'll put it in fire and burn it.
0: తిరిగి సుత్తితో వేసి కొడతాడు.
1: And he will hammer it.
0: తిరిగి మిషన్ లో పెట్టి సాగబెరుకుతాడు.
1: And then he'll extend it, expand it.
0: తర్వాత అది ఒక చిన్న ఒక ఇదిగా తయారైనప్పుడు దాన్ని చక్కగా ఉంచి అనేక రకములుగా నగ తయారు చేస్తాడు.
1: He will bend it, put in a mold and make it a beautiful ornament.
0: బంగారు కంసాల చేతికి ఇచ్చి అయ్యా నా బంగారు నువ్వు నిప్పులో వేయకూడదు సుత్తితో కట్టకూడదు సాగ వెరగకూడదు నాకు నగ తయారు కావాలంటే ఎట్ట తయారవుతుంది?
1: ఆన్ ద అదర్ హ్యాండ్ వైల్ గివింగ్ గోల్డ్ టు ది గోల్డ్ స్మిత్ అండ్ యూ టెల్ హిమ్ డోంట్ పుట్ మై గోల్డ్ టు ఎనీ సార్ట్ ఆఫ్ ట్రబుల్ డోంట్ హ్యామర్ ఇట్ డోంట్ జస్ట్ పుట్ ఇట్ ఆన్ ఫైర్ బట్ గివ్ మీ ది ఆర్నమెంట్ ఇట్స్ పాసిబుల్
0: నా వంకర టింకరి హృదయానంతా నీకు అందిస్తున్నాను.
1: వి సే ఓ గాడ్ ఐ యామ్ గివింగ్ మై హార్ట్
0: చాలా వికారమైనటువంటిది. చంచలం హీ మన కృష్ణ భ్రమాది బలవదృఢం. ఇది చాలా ప్రమాదమైనటువంటిది, చంచలమైనటువంటిది. ఇలాంటి దానిని ఇగో నీకు అందిస్తున్నాను, నిన్ను చక్క చేసి నాకు చక్కని ఒక అందమైనటువంటి యొక్క నగ తయారు చేయమంటే తాను దాన్ని ఏం చేసుకుంటాడు? తన ఇష్టం.
1: ఓ గాడ్, వీఆర్ గివింగ్ యూ, వీఆర్ సబ్మిటింగ్ ఆఫరింగ్ అవర్ మైండ్ విచ్ ఇస్ వేవరింగ్ విచ్ ఇస్ అన్స్టెడీ. Don't put my gold to any sort of trouble. Don't hammer it. Don't just put it on fire. But give me the ornament. It's possible.
0: నా వంకర టింకరి హృదయానంతా నీకు

0: ఈ ప్రపంచం లోపల సత్యం కంటే మించిన భగవంతుడు మరొకటి లేడు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో అదర్ గాడ్ బియాండ్ ట్రూత్.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: లవ్ ఇస్ గాడ్.
1: లవ్ ఇస్ గాడ్.
0: లివ్ ఇన్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
0: ఈ రెండింటినే మనం చక్కగా తీసుకోవాలి.
1: దీస్ టూ షుడ్ బి కార్డినల్ ప్రిన్సిపల్స్.
0: నాలో ఉన్నటువంటి సంపద మీకు చెప్పాను.
1: భగవాన్ సెడ్ ఇస్ ప్రాపర్టీ.
0: ప్రేమనే నా యొక్క సంపద.
1: లవ్ ఇస్ భగవాన్స్ ప్రాపర్టీ.
0: త్యాగమే నా యొక్క భోగము.
1: సాక్రిఫైస్ ఇస్.
0: ఇంతకంటే నాకు ఆనందం ఏమిటి?
1: Yes, that gives him
0: ఈ ఆనందం చూస్తుంది చేతనే నేను ఇంతకాలము కార్యాలు జరుపుతూ వచ్చాను.
1: బికాస్ ఆఫ్ హిస్ బ్లెస్ హీ ఈజ్ ఏబుల్ టు అకంప్లిష్.
0: ఎవరు ఏ విధమైనటువంటి విచారము చేయనక్కర్లేదు.
1: నోబడీ నీడ్ టు వరీ ఆన్ ఎనీ అకౌంట్.
0: నా కార్యములన్నీ విజయమే.
1: భగవాన్స్ ప్రాజెక్ట్స్ ఆర్ బౌండ్ టు బి
0: మనం చేసేటువంటి మంచి కార్యం కనుక మంచి కార్యానికి ఏమాత్రం విచారించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు వరీ ఫర్ ఎనీ ది గుడ్ టాస్క్ టు బి అండర్టేకెన్.
0: ఇలాంటి ఒక త్యాగానికి ఎక్కడి నుంచినైనా వస్తుంది మనకు.
1: Sacrifice, you'll get help from all.
0: త్యాగం పని చేసేటువంటి వారు లేరు కానీ త్యాగానికే మనం పూనుకుంటే ఎన్ని కోట్లైనా మనకు వస్తుంది.
1: If you are ready to sacrifice,
0: భారతదేశం పవిత్రమైన దేశము.
1: భారత్ ఇస్ ఎ సీక్రెట్
0: ఇది త్యాగ భూమి. ఇది యోగ భూమి.
1: ఇస్ వన్ ఆఫ్ స్పిరిచువల్ డిసిప్లిన్
0: నాట్ భోగ భూమి కర్మ భూమి.
1: ఇస్ వన్ ఆఫ్ యాక్షన్ నాట్ ఆఫ్ అఫ్లూయెన్స్.
0: నా కర్మణ నా ప్రజాధనేన త్యాగేనైకే అమృతత్వ మానసం.
1: నో పొజిషన్ నో అథారిటీ నథింగ్ వాట్స్ ఎవర్.
0: త్యాగ భావం చేతనే సమకూరుతూ ఉన్నాయి.
1: ఇట్ ద సాక్రిఫైస్ దట్ మేక్స్ అదర్స్ టు ఫాలో.
0: నేను ఇంకా ఎన్నెన్నో చేయాలని అనుకుంటున్నాను.
1: మెనీ మెనీ థింగ్స్ దట్ భగవాన్.
0: ఏ విధమైనటువంటి పనులు?
1: మెనీ.
0: నాకు అక్కడ ఎన్నటువంటి పనులు ఏది లేవు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి డస్ నో వాంట్ ఎనీథింగ్ పర్సనల్లీ.
0: తెల్లవారు లేచిన తక్షణమే పేపర్ ఎత్తేటప్పటికీ
1: ద మార్నింగ్ ద మూమెంట్ న్యూస్ పేపర్
0: ఈ పేపర్ లోపల భారతీయ సంస్కృతికి విరుద్ధమైనటువంటి వేషాలు కనిపిస్తుంటాయి.
1: ఆల్ దోస్ న్యూస్ ఐటమ్స్ ఆర్ అగెన్స్ట్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: మన భారతీయ స్త్రీ ధర్మములు ఎంత పవిత్రమైనటువంటివి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద కోడ్ ఆఫ్ భారత
0: ప్రాచీన కాలం నుంచి కూడా మన స్త్రీల యొక్క గౌరవము అంత గొప్పదిగా కనిపిస్తోంది.
1: ద ఎన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్ స్పీక్స్ డిపిక్ట్స్ ఆఫ్
0: ఆ స్త్రీల నుంచినే సర్వశక్తులు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: అండ్ వీ ఫైండ్ ఇన్ డిఫరెంట్ వే టుడే.
0: కనుక అలాంటి స్త్రీల యొక్క వేషములు చాలా విపరీతంగా మారుతూ ఉన్నాయి.
1: అండ్ వి ఫైండ్ దేర్ బిహేవియర్ ఆల్సో.
0: ఈ సినిమాల వల్ల ఈ పేపర్ల వల్ల మన భారతీయ సంస్కృతిని నాశనం చేస్తున్నారు.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ రూయిన్డ్ బై సినిమాస్ అండ్ పేపర్స్.
0: ఈ భారతీయ సంస్కృతిని నిలబెట్టాలి.
1: వి హావ్ టు హోల్డ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: స్త్రీల యొక్క ధర్మాన్ని మనం కాపాడాలి.
1: వి హావ్ టు ప్రొటెక్ట్ సేఫ్ గార్డ్ ద
0: పవిత్రమైనటువంటి యొక్క కర్మను మనం పోషించాలి.
1: వి హావ్ టు అండర్టేక్ సీక్రెట్ యాక్టివిటీ.
0: దీనికి తగినటువంటి ఒక ఆధారం ఏమైనా చూడాలి.
1: అండ్ వి షుడ్ certainly go by an ideal.
0: నేను ఒకటి తలుచుకున్నాను.
1: భగవాన్ విల్
0: స్త్రీలను గౌరవంగా మర్యాదగా వారిని తగినటువంటి రీతిగా వారిని ప్రచారం చేసేటువంటి వాడికి కొన్ని లక్షలు ఇవ్వాలని అనుకున్నాను.
1: భగవాన్ విల్ టు గివ్ లాక్స్ అండ్ లాక్స్ to those people who want to protect safe guard the culture of lady.
0: aa vidhanga papers gaani cinemalu gaani istupothe mana bharatiya sanskrutini poshimpa padutundi.
1: And in fact the culture can be upheld and maintained by
0: ee jagatlo prati okati paisa paisa paisa paisa.
1: In this world everything is related to money.
0: kargune dhanamtone ee dharmanni manam kaapadali.
1: And therefore dharma has got to be protected.
0: vipreetamainatundi veshalu e maatramo paper lo kanipinchakoodadu.
1: And we should not
0: asabhyamainatundi veshalu e maatramo manam choodakoodadu.
1: You should not say that.
0: ee naati pillalu aa veshalu chustunte entano మారిపోయిపోతున్నాయి.
1: యూ షుడ్ నాట్ ఫైండ్ ఎనీ అబ్సినిటీ ఆర్ వల్గర్ థింగ్.
0: భవిష్యత్ బాలులంతా కూడా నాశనం అవుతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఫ్యూచర్ ఇస్ గోయింగ్ టు బి స్పాయిల్డ్.
0: ఇలాంటివంతా లేకుండా మన భారతీయ సంస్కృతిని పోషించాలి.
1: వి హావ్ టు ప్రొటెక్ట్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: కనుక దీన్ని పోషించే నిమిత్తమై నేను ఎంతైనా కొన్ని పాటుపడాలి.
1: భగవాన్ ఇస్ రెడీ టు డూ ఎనీథింగ్ టు
0: నేను సిద్ధంగా ఉన్నాను.
1: భగవాన్ ఇస్ రెడీ.
0: ఇంకా మున్ముందు ఈ భారతీయ సంస్కృతిని పోషించాలి.
1: ఇన్ ఫ్యూచర్ ద కల్చర్ ఆఫ్ భారత్ హాస్ టు బి
0: సత్యం చెప్పాలి.
1: ట్రూత్ హాస్ టు బి
0: ధర్మం చెయ్యాలి.
1: ధర్మ హాస్ టు బి
0: డన్. అన్యాయ అక్రమాలను అరికట్టాలి.
1: వన్ హాస్ టు కంట్రోల్ ఇన్జస్టిస్.
0: ఈ విపరీతమైనటువంటి వేషాలను దూరం చెయ్యాలి.
1: ఆల్ పర్వర్షన్స్ షుడ్ బి
0: గౌరవ మర్యాదలతో మన స్త్రీలను కాపాడుకోవాలి.
1: రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ ఆఫ్ ది లేడీస్ షుడ్ బి మెయింటైన్డ్.
0: స్త్రీల గౌరవమే మన భారతదేశం యొక్క గౌరవము.
1: రెస్పెక్ట్ ఆఫ్ ది విమెన్ స్టాండ్.
0: ఆ స్త్రీల యొక్క భాగ్యమే మన భారతదేశం యొక్క భాగ్యము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ వెల్త్ ఇస్ ది వెల్త్ ఆఫ్ ది.
0: అలాంటి భాగ్య లక్ష్మిలంతా మనము ఈనాడు వెస్ట్ లక్ష్మిలుగా మార్చుకుంటాం.
1: And in fact, we are not concerned them in respect.
0: అదే విధంగానే అనేక మంది తల్లులంతా కూడా ఇలాంటి ప్రబోధన చేస్తూ రాగా మన భారతదేశం లోపల పెద్దలంతా కూడా ఎంతో అభివృద్ధి వచ్చారు. మదర్స్ మంచిగా ఉంటుంటేనే చిల్డ్రన్ మంచిగా ఉంటుంటారు.
1: మదర్స్ ఆర్ గుడ్ చిల్డ్రన్ విల్ బి ఈక్వలీ గుడ్.
0: కనుక తల్లులు మంచివారు గాను పిల్లలు మంచివారుగా ఉంటే కోసం నేను ఇప్పుడు ఇంకొక హాస్పిటల్ కట్టి మదర్ అండ్ చైల్డ్
1: భగవాన్ టు టేక్ కేర్ ఆఫ్ ద మదర్ అండ్ ద చైల్డ్ ఫర్ మదర్ చైల్డ్ కేర్ సెంటర్.
0: తల్లిని సరైన రీతిలో కాపాడుకుంటూ ఉంటే పిల్లలను సరైన రీతిలో పోషిస్తుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హౌ ఇస్ ఇట్ ద మదర్ టు టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్.
0: ఈనాటి

0: మోడర్న్ ఏజ్ లోపల దీనికి పూర్తి విరుద్ధంగా
1: ఉంటుంది.
0: చిన్న పిల్లలు పండుకొని ఉంటారు,
1: చిల్డ్రన్ రెస్ట్ ఎట్ హోమ్,
0: వాళ్ళు వినేటట్టుగా అమ్మా నాన్నలు పోట్లాడుతూ ఉంటారు,
1: ఫాదర్ అండ్ మదర్ ఫైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది చిల్డ్రన్,
0: వాళ్ళు తిట్టుకుంటూ లేస్తుంటారు,
1: అండ్ దే గో ఆన్ గెటింగ్ అప్ ఫ్రమ్ ద బెడ్.
0: అవి వినేటప్పటికి పిల్లలు వీళ్ళు కొట్టుకుంటూ లేచిపోతారు.
1: ద చిల్డ్రన్ ఆల్సో గెట్ అప్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్.
0: కనుక అలాంటివి జరగకూడదు.
1: సచ్ థింగ్ షుడ్ నాట్ హ్యాపెన్.
0: తల్లిదండ్రుల యొక్క మాటను శిరసావహించాలి.
1: వన్ హస్ టు ఓబే ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్ అండ్
0: మదర్. మాతృదేవో భవ పితృదేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
0: ముఖ్యంగా మనం తల్లిదండ్రులను సంతోషపెట్టాలి.
1: హౌ టు మేక్ అవర్ పేరెంట్స్ హ్యాపీ.
0: ఆ తల్లిదండ్రులు పిల్లల కోసమని తన ప్రాణాలే అర్పితం చేస్తుంటారు.
1: పేరెంట్స్ ఆర్ రెడీ టు సాక్రిఫైస్ దేర్ లైఫ్ ఫర్ చిల్డ్రన్.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రవర్తనలు మనం భారతదేశంలో పెంచాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్ కండక్ట్ హ్యాస్ గాట్ టు బి ఎంకరేజ్డ్.
0: కానీ దురదృష్టవశాత్తు
1: అన్ఫార్చునేట్లీ
0: తల్లి లేనటువంటి పిల్లలు, తండ్రి లేనటువంటి పిల్లలు ఈనాడు ఉండి చాలా అవస్థలకు గురి అవుతున్నారు.
1: వి హావ్ మెనీ ఆర్ఫన్స్ హూ ఆర్ రియల్లీ సఫరింగ్.
0: అట్లాంటి పిల్లలు తెప్పించి
1: చిల్డ్రన్ షుడ్ బి బ్రాట్,
0: వాళ్ళకు కొన్ని గృహములు నింపించి,
1: బిల్డ్ హౌసెస్ ఫర్
0: వాళ్ళకి చదువు సంధ్యలతో పాటు నేర్పించి,
1: ఎడ్యుకేట్ దెం,
0: వాళ్ళని ఉత్తమ ఆదర్శ పురుషులుగా మార్చాలని నా యొక్క సంకల్పం.
1: భగవాన్ విల్ దట్ ఆర్ఫన్స్ షుడ్ బి మేడ్ ఇంటూ ఐడియల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: దానిని గురించి
1: అబౌట్ దట్
0: మన కలెక్టర్ కూడా ఎన్ని పర్యాయంలో నేను చెప్పాను.
1: భగవాన్ టోల్ టు ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ మెనీ టైమ్స్.
0: తప్పక మేము చేస్తామని చెప్పారు. వాళ్ళు భూమి కూడా ఇచ్చారు మాకు.
1: దే అలాటెడ్ ల్యాండ్ ఆల్సో.
0: దానికి ఇప్పుడు ఫౌండేషన్ వేసి ఇంటి కట్టించాలి.
1: ద ఫౌండేషన్ హస్ టు బి లేడ్ అండ్ హౌ.
0: నా ఉద్దేశం ఒక్కటి, నేను ఎప్పుడు దాచుకునేటువంటి స్వభావం కాదు.
1: భగవాన్ డస్ నాట్ మెయింటైన్ ఎనీ సీక్రెట్స్.
0: నేను దోచుకునే స్వభావం కాదు.
1: హి ఇస్ నాట్ రెడీ టు గ్రాబ్.
0: నాదంతా బట్టబయలే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఓపెన్ బుక్స్ ఆఫ్ స్వామి.
0: కనుకనే పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు చిక్కితే తీసుకుని రండి.
1: ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఆర్ఫన్స్ బ్రింగ్ దెం హియర్.
0: వాళ్లకు చదువులు చెప్పించి
1: విల్ ఎడ్యుకేట్ దెం.
0: ఒకవేళ తండ్రి లేకుండా తల్లిగా ఉంటే
1: ఇఫ్ మదర్ ఇస్ దేర్
0: ఆమె పేరుతో 1 లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టి
1: విల్ డిపాజిట్ 1 లక్ష ఇన్ హర్ నేమ్.
0: ఆ వచ్చే వడ్డీతోపల తల్లి జీవితాన్ని జరుపుకుంటూ
1: అవుట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ది మదర్ కెన్ క్యారీ ఆన్ హర్
0: పిల్లవాడిని పోషించుకుంటూ రావచ్చు.
1: అండ్ కెన్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్.
0: ఈ విధమైన ప్లాన్ వేసి
1: దిస్ ఇస్ ద డివైన్ ప్లాన్.
0: నేను ఏది చేసినా కానీ గొప్ప ఆదర్శవంతమైనటువంటిగా చేస్తుంటాను.
1: వాట్ ఎవర్ భగవాన్ డస్ ఈజ్ ఎ వెరీ హై ఐడియల్ ఫర్ ది హ్యూమానిటీ.
0: ఈనాడు విద్యావంతులు ఎంతమందో ఉన్నారు కానీ అవివేకులుగా ఉంటున్నారు.
1: దేర్ ఆర్ మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్ బట్ దే ఆర్ డన్సెస్.
0: కానీ విద్యలో వివేకం కావాలి.
1: డిస్క్రిమినేషన్ ఇస్ నెసెసరీ.
0: అట్టి వివేకాన్ని పెంచే నిమిత్తమై
1: దట్ డిస్క్రిషన్ ఇస్ నెసెసరీ.
0: నేను ఇంకా కంకణం కట్టుకున్నాను.
1: భగవాన్ డిటర్మిన్
0: ఎవరేమైనా అనుకోని
1: లెట్ ఎనీబడీ సే
0: ఎవరు నన్ను ఏ విధమైనటువంటి యొక్క దీనిగా భావించరాదు.
1: నోబడీ కెన్ కన్సిడర్ ఇన్ ఎనీ వే.
0: నేను చేసేది మంచి పని.
1: భగవాన్ డస్ గుడ్.
0: ఎవరిపైన ద్వేషం లేదు.
1: ఏదో
0: అందరినీ ప్రేమిస్తున్నాను.
1: భగవాన్
0: మీరు కూడా అందరినీ ప్రేమించాలి.
1: యు ఆల్సో లవ్ ఎవ్రీబడీ.
0: కనుక మన అందరూ ప్రేమిస్తారు.
1: ఆల్ విల్ లవ్.
0: ప్రేమక మధ్యలో ఎక్కడ ద్వేషం ఉంది?
1: అండ్ దేర్ ఇస్ నో హేట్.
0: ప్రేమక ప్రేమ హృదయానికి హృదయం.
1: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు లవ్ అండ్ హార్ట్ టు హార్ట్.
0: ఎన్ని ప్రచారం వచ్చినా కానీ మీరు ఎవ్వరూ లెక్క చేయకండి.
1: లెట్ దేర్ బి ఎనీ పబ్లిసిటీ. డోంట్ బి మైండ్ఫుల్ ఆఫ్ ఇట్.
0: కనుకనే మనం పట్టినటువంటి దీక్షను సాధిస్తూ రావాలి.
1: అండ్ హావ్ ఎ స్ట్రాంగ్ డిటర్మినేషన్.
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టి తిరిగి పట్టునెగ్గడి దాకా అట్టే ఉండు.
1: హావింగ్ డిటర్మిన్ కంటిన్యూ ఎఫర్ట్ అంటిల్ యు అచీవ్ ఇట్.
0: కోరినదేదియో కోరనే కోరి తిరిగి.
1: హావింగ్ డిజైర్డ్
0: కోరిన కోరికయో కూడనే కోరితిరి. కోరికనేది ఇడిదాకా విడవకుండు.
1: అంటిల్ ది డిజైర్ ఇస్ ఫుల్ఫిల్ నెవర్ గో బ్యాక్.
0: తలచినదేదియో తలచనే తలచితిరి.
1: హావింగ్ థాట్ ఓవర్
0: తలపు తీరుడు దాకా పోవకుండా.
1: అంటిల్ థాట్ ఇస్ రియలైజ్డ్ డోంట్
0: అడిగినదేదియో అడగనే అడిగి తెరి.
1: హావింగ్ ఆస్క్ ఫర్ ఇట్
0: అడిగినది దాకా విడవకుండు.
1: నెవర్ గో అంటిల్ ఇట్ ఇస్ గివెన్
0: కోరు పడలేక మీరైన ప్రోబు వలయు.
1: అంటిల్ యు షుడ్ డ్రాప్ డౌన్
0: ఆర్ వడల్ తెలియక మీరైన అడుగవలయు. ఇది మన ఇద్దరికి సంబంధము.
1: This is the relationship.
0: వడలు తెలియక మీరైనా అడగాలి. కోరపడలేక నేనైనా పోవాలి.
1: అండ్ భగవాన్
0: ఇద్దరి సంబంధం ఈ రకమైనటువంటి యొక్క ఉండాలి.
1: దిస్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ భగవాన్.
0: కొరకనే సత్కార్యాలకు మీరు ప్రయత్నం చేయండి.
1: స్టార్ట్ డూయింగ్ ఆల్ గుడ్ డీడ్స్.
0: సదాచార ప్రవర్తనను మరగండి.
1: ఫాలో ద గుడ్ ప్రాక్టీసెస్ ఇన్ లైఫ్.
0: మన స్త్రీలను కాపాడుతూ రండి.
1: దట్ ఇస్ ఆల్సో ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్.
0: వారి యొక్క సౌభాగ్యమే మన దేశం యొక్క సౌభాగ్యం.
1: అండ్ ది రిచ్నెస్ ఆఫ్ దిస్ కంట్రీ డిపెండ్స్ అపాన్.
0: దేశం యొక్క సౌభాగ్యం ధనంతో కాదు వచ్చేది.
1: ఇట్స్ నాట్ ద మనీ దట్ మ్యాటర్.
0: భవనాలతో కాదు వచ్చేది.
1: ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ ఎనీథింగ్.
0: శీలముతో వచ్చేది. మన పవిత్రమైన భారతదేశం లోపల ఎంతమంది స్త్రీలో పవిత్రమైనటువంటి యొక్క గుణములు కలిగి గృహాన్ని నిలుపుకుంటూ వచ్చారు.
1: There are many women who are sacred, who are responsible for the family.
0: నిరత సత్యప్రౌడి ధరణి నేలిన హరిశ్చంద్రుడి దరబాసనగలే.
1: And don't you know the history of Harishchandra?
0: ఎల్ల లోకములియలు ఎరసగనీసిన నలరాజు తన వెంట భూమిని కొలుచుచున్నాడు.
1: As the king has he taken any bit of land along with him
0: when he entered this world.
1: Many people have taken birth in this land.
0: మరణించినటువంటి భర్తను కూడాను తెచ్చుకున్నారు తిరిగి సావిత్రి వంటి స్త్రీలు.
1: In fact, the one of like Savitri could bring her back to life. The
0: Sumati అంటేటువంటి ఆమె సూర్యోదయమే కాకుండా చేసింది.
1: And in fact, Sumati also could see that
0: అట్టి పవిత్రమైనటువంటి శక్తి కలిగినటువంటి స్త్రీలు మన భారతదేశంలో ఉన్నారు.
1: This is the land of many of the ladies of character.
0: కదా అట్టి స్త్రీ గౌరవాన్ని మనం కాపాడుతూ రావాలి.
1: Where for the respect of women.
0: స్త్రీలంటే మనం లెక్క లేకుండా చూస్తున్నాము.
1: We should not neglect them.
0: ఆడవారంటే పనికిరాని వారిగా భావిస్తున్నాము. చాలా తప్పు తప్పు తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు ఫీల్
0: సో. దేశం యొక్క సౌభాగ్యం అంతా వారిపైనే ఆధారపడి ఉంది.
1: ద గ్రేట్నెస్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ ఆన్ విమెన్.
0: కాబట్టి ఆ స్త్రీల యొక్క గౌరవాన్ని మనం కాపాడుతూ రావాలి.
1: సో వి హావ్ టు మెయింటైన్ అండ్ సేఫ్ గార్డ్.
0: ఇది మీ యొక్క గొప్ప విద్య.
1: And this is
0: true. ఇలాంటి విద్యను మీరు నేర్చుకోండి.
1: This education you have acquired.
0: ఏదో ఒక పెద్ద డిగ్రీ తీసుకుంటానే ఫారెన్ పోయేసి అక్కడ ఇంత ధనం సంపాదించుకోవటం కాదు గొప్పతనం.
1: Education doesn't mean acquiring a degree and going abroad.
0: కనుక అది కాదు, మన భారతదేశం యొక్క గౌరవాన్ని మనం కాపాడాలి.
1: And we have to see the culture.
0: భారతీయ సంస్కృతిని మనం నిలబెట్టాలి.
1: The culture of the country should fly high.
0: కనుక మనం మంచి పనుల్లో ప్రవేశించాలి.
1: We should do good activities.
0: ఎవరైనా మనల్ని దూషించినా కానీ వారిని మనం దూషించుకోకుండా ప్రేమతో వారిని ప్రేమించాలి.
1: Anyone criticizes you, yet you love him.
0: దీనికి నేనే సాటి.
1: భగవాన్ ఇస్ ద విట్నెస్ అండ్ ఎగ్జాంపుల్.
0: నేనే దీనికి విట్నెస్.
1: భగవాన్ ఇస్ ద విట్నెస్.
0: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
1: భగవాన్ లైఫ్ ఈజ్ హిస్ మెసేజ్.
0: కనుకనే మీరు కూడా ఈ విధంగా ఉండి
1: బెటర్ యూ ఫాలో హిమ్.
0: మంచికి ఎన్నో వస్తుంటాయి చెడ్డలు.
1: ఫర్ ఆల్ గుడ్ థింగ్స్ దేర్ విల్ బి
0: అబ్స్టకల్స్. చెట్టుకే రాళ్ళు దెబ్బలు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద ట్రీ ద బేర్ ద ఫ్రూట్స్ విల్ రిసీవ్ ఆల్ ద స్టోన్స్.
0: ఫలమే లేకపోతే రాళ్ళు ఎవరు విసురుతారు?
1: దేర్ ఆర్ నో ఫ్రూట్స్ నో ఎవరు విసురు స్టోన్స్. నో
0: మంచి చేసే వాళ్ళకి ఇలాంటివంతా వస్తుంటాయి.
1: ఓన్లీ దోస్ దట్ గుడ్ డు గుడ్ ఫేస్ అబ్స్టకల్స్.
0: కనుక మనం ఏమాత్రం భయపడకూడదు.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
0: చిక్కినటువంటి రాయిని మనం అనేక రకంగా కోసినప్పుడే అది గొప్ప విలువైన వజ్రంగా తయారవుతుంది.
1: ఏ స్టోన్ దట్ ఇస్ కట్ ఇన్ సెవెరల్ డైరెక్షన్స్ వుడ్ షేప్ ఇంటు ఎ డైమండ్.
0: ఆ కోతలేగిని కొయ్యకపోతే వజ్రానికి విలువే లేదే.
1: వితౌట్ కటింగ్ ద డైమండ్ హ్యాస్ నో వాల్యూ.
0: కాబట్టి ఈ దూషణే లేకపోతే మన భూషణ పైకి రాదే.
1: వితౌట్ క్రిటిసిజం యు కెనాట్ కమ్ అప్ ఇన్ లైఫ్.
0: కాబట్టి దూషణ వచ్చినా కూడా మనం లెక్క చేయకుండా మన యొక్క భూషణను మనం కాపాడుకోవాలి.
1: డోంట్ బి మైండ్ఫుల్, డోంట్ కేర్ ఎనీ క్రిటిసిజం.
0: మనం చేయవలసిన మంచిని మనం పట్టుకోవాలి.
1: వి షుడ్ డు ద గుడ్ వి వాంట్ సపోజ్.
0: ఈ విధంగా మన కాలేజీ పిల్లలంతా కూడాను ఆదర్శప్రాయులుగా నిలచాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ ఎక్స్పెక్ట్స్ దట్ ఆల్ అవర్ కాలేజ్ స్టూడెంట్స్ షుడ్ బి ఐడియల్స్.
0: ఆనాడు కృష్ణుడి జత లోపల, బలరామ్ జత లోపల గోపాలు ఉండి ఎన్ని విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించారు.
1: ఆల్ బాయ్స్ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ కృష్ణ అండ్ బలరామ.
0: ఈనాడు మీరు విద్యార్థులుగా ఉంటుంది.
1: Today you are students.
0: మీరు ఈ ఆదర్శాన్ని దేశానికి అందించాలి.
1: You should share this idealism with
0: తల్లిదండ్రులను గమనించాలి.
1: And you should show an example.
0: తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: You should love your parents.
0: తల్లిదండ్రులకు తగినటువంటి ఒక సేవలు మనం చేయాలి.
1: You should serve your parents.
0: వారి ఆజ్ఞ శిరసావహించాలి.
1: You should obey their command.
0: అది మన ప్రధానమైన భారతీయ సంస్కృతి.
1: That is the culture of Bharat.
0: భారతీయ సంస్కృతిలో లోక సమస్త సుఖినో భవంతు, అది మన ప్రధాన లక్ష్యం.
1: The culture of Bharat wants you to pray for the
0: అందరూ సుఖంగా ఉండాలి. అందరూ సుఖంగానే ఉండాలి. నేనొకడు మాత్రమే అనుకోకూడదు. ఈ స్వార్థాన్ని త్యజించాలి.
1: Sacrifice selfishness.
0: పరార్థాన్ని పెంచుకోవాలి.
1: And love more spirituality.
0: పరమార్థాన్ని పెంచుకోవాలి.
1: And then you should grow more in spirituality.
0: ఇది నిజమైనటువంటి యొక్క విద్య.
1: This is true education.
0: ఆ విద్యను మీరు పోషించుకోండి.
1: That see that you are educated in this way.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మనము చదివిన చదువులంతా కూడాను
1: all the knowledge
0: కేవలం ధనార్జన కోసం కాదు.
1: Not meant for money.
0: గుణార్జన కోసము.
1: It's only to cultivate virtue.
0: ధనము బలము చదివి మూడింటిని పెంచుకుంటున్నారు.
1: We are just growing more and more money, strength and association.
0: కాని గుణమును పెంచుకోవాలి.
1: We are not developing
0: కాని మీ చెలివి బలము ప్రధానం కాదు.
1: It is not the friendship, it is not
0: గుణము చాలా ప్రధానమైనటువంటిది.
1: And it's not that important.
0: గుణము లేకపోతే ఎంత చెలిమిండి ప్రయోజనం ఏమిటి?
1: Without guna
0: ఎంత ధనముండి ప్రయోజనం ఏమిటి?
1: Useless.
0: ఎంత ఇదిండి ప్రయోజనం? కాబట్టి మనం గుణాన్ని పెంచుకోవాలి.
1: So we have to cultivate virtues.
0: కనుక గుణవంతులు కావాలి మీరందరూ.
1: So you should be virtuous one.
0: గుణవంతులై భారతదేశం యొక్క చరిత్రను ప్రపంచమంతా చాటాలి.
1: బీయింగ్ వర్చువల్స్ యు కెన్ షేర్ ద హిస్టరీ.
0: అందరూ త్వరలోపలే మన భారతదేశంతో ఐక్యత అవుతారు.
1: వెరీ సూన్ దేర్ బి యూనిటీ ఇన్ దిస్ కంట్రీ.
0: ఈనాడు కృష్ణాష్టమి.
1: టుడే ఇస్ కృష్ణాష్టమి,
0: భగవంతుని పుట్టిన దినము.
1: Day birth of God.
0: ఈనాడు మీకు ఒక ప్రామిస్ చేస్తున్నాను.
1: భగవాన్ ఇస్ గివింగ్ ఎ ప్రామిస్ టుడే.
0: అన్ని దేశముల వారు కూడాను,
1: పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్,
0: పాకిస్తాన్, చైనా, జర్మనీ, రష్యా అంతా కలిసి ఒక్క ద్వితిగా పరుస్తాయి.
1: ఆల్ విల్ బి వన్ స్టాండ్ యునైటెడ్ నౌ.
0: ఆ విధంగా మనం సాధించాలి. కారణము మన భారతీయుల యొక్క మంచి స్వభావమే.
1: బికాస్ ఇట్ ద గుడ్ నేచర్ ఆఫ్ భారత్.
0: ఆ మంచితనమే ఈ యొక్క ఐక్యమత్యతకు మూల కారణం.
1: యువర్ గుడ్నెస్ విల్ లీడ్ టు యూనిటీ.
0: కనుక ఈ యూనిటీ కావాలి.
1: యూనిటీ ఇస్ ఎసెన్షియల్.
0: యూనిటీ లోపలనే ప్యూరిటీ ఉంటుంది.
1: దేర్ ఇన్ యూనిటీ లైస్ ద ప్యూరిటీ.
0: ఈ ప్యూరిటీ లోపలనే ఎంతైనా మనం దైవత్వం డివినిటీ వస్తుంది.
1: ప్యూరిటీ విల్ టేక్ యు ద డివినిటీ.
0: అదే డివినిటీ.
1: దట్ ఇస్ ద.
0: ఆ డివినిటీ కావాలంటే మనం యూనిటీ కావాలి.
1: ఫర్ ద డివినిటీ యూనిటీ.
0: యూనిటీ కావాలంటే ప్యూరిటీ ఉండాలి.
1: ఫర్ యూనిటీ ప్యూరిటీ.
0: కాబట్టి ప్యూరిటీ నుంచి యూనిటీ, యూనిటీ నుంచి డివినిటీ.
1: దేర్ఫోర్ యు అవుట్ ఆఫ్ యూనిటీ గెట్ ద డివినిటీ.
0: అలాంటి డివినిటీని మనం సంపాదించుకోవాలి.
1: దట్ డివినిటీ వి షుడ్ అచీవ్.
0: भजन बिना सुख शांति नहीं. भारी भजन बिना

कोई अपना नहीं। भगवान बिना कोई

0: looking at the pious and the noble souls, people consider them rather low. But what is it that they lose in heart? Watching a mighty elephant, dogs start barking at it, but the elephant will not lose its majesty.
1: Divyatma Sarupulara.
0: Embodiments of Divine Atma.
1: Sahajanga Gocharamaye 20 Pati Padarthamulaku Konni Rangulu Untuntai.
0: The material that we find outside has got certain colors.
1: Kani A Rangulu A Padarthamulaku Sahajamani Bhavistunnam.
0: We consider the color of an object is a natural quality.
1: Kadu kadu.
0: No.
1: Adi మన యొక్క భావముల యొక్క మార్పులే ఈ రంగులకు మూల కారణం.
0: ఇట్స్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ అవర్ ఫీలింగ్స్ దట్ బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ కలర్స్ అవుట్ సైడ్.
1: ఆకాశం చూస్తే బ్లూ కలర్ గా ఉంటుండాలి, నీల రంగుగా ఉంటుండాలి.
0: ద స్కై లుక్స్ బ్లూ ఇన్ కలర్.
1: సముద్రమును చూస్తే నీల రంగులుగా ఉంటుండాలి.
0: ఓషన్ ఈజ్ బ్లూ ఇన్ కలర్.
1: కానీ స్కై ఈజ్ బ్లూ, ocean is blue antam, ఇది చాలా తప్పు.
0: We say sky is blue, ocean is blue, but you are wrong.
1: ఈ సముద్రము నీల రంగుతో లేదు.
0: Ocean is not blue in color, in fact.
1: ఆకాశము నీలవర్ణము కాదు.
0: The sky is not blue either.
1: అత్యంత దూరంగా ఉండటం చేత దానికి ఆ విధమైనటువంటి రంగు మన కంటికి కనిపిస్తున్నది.
0: As it is at a far off distance, it looks blue in color.
1: Samudram kudanu agadhamainatundi lotuga undatam chetane akkada neela ranguga kanipistundi.
0: As ocean is of fathomless depth, it also looks blue in color.
1: Daggarke velli dani chestu teeskunnappudu iniki ye rangulu levu.
0: If you go close by and collect in your hand, you don't find it blue in color.
1: అది తెల్లని రంగుగానే ఉంటుంది.
0: ఇట్స్ వైట్ ఇన్ కలర్.
1: కల్పితమైనటువంటి వర్ణంలో అందులో ఏమాత్రము కనిపించవు.
0: దేర్ ఇస్ నో ద ఆర్టిఫిషియల్ కలర్ దట్ వి అట్రిబ్యూట్ టు ఇట్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: మంచి చెడ్డలన్నీ కూడాను మన యొక్క విశ్వాసములపైన, మన యొక్క భావములపైన, మన సంకల్పములపైన ఆధారపడి ఉంటుంది.
0: లైక్ వైజ్ గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ ఆన్ అవర్ ఫెయిత్, అవర్ ఫీలింగ్ అండ్ థాట్స్.
1: నిజమైనటువంటి రంగు మనకు గోచరమయ్యేటువంటిది కాదు.
0: ద ట్రూ కలర్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ద వర్డ్
1: నిజమైన రూపము కనిపించేటువంటిది కాదు.
0: ద ట్రూ ఫామ్ ఎయిదర్ యూ డోంట్ సీ.
1: నీటి నుండి కరెంటు పుట్టుతూ ఉండాలి.
0: అవుట్ ఆఫ్ వాటర్ యూ గెట్ ఎలక్ట్రిసిటీ.
1: కానీ ఈ కరెంటు ద్వారా, విద్యుత్ శక్తి ద్వారా అనేక రకమైనటువంటి ఉపయోగాలు మనం అనుభవిస్తున్నాం.
0: You make use of the electricity drawn from water for varied purposes.
1: Kani current manaku kanipinchatam ledu.
0: Yet you don't see the current directly.
1: Ee neeti nundi aavirbhavinchinatundi current dwara aneka upayogamu jarugutunnavi kani current maatram kanipinchadu.
0: Though we utilize the current drawing out of water, we don't see that.
1: Adhe vidhamgane samasta jeevulu, samasta pranulu దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
0: లైక్ వైజ్ ఆల్ లివింగ్ క్రీచర్స్, ఆల్ లివింగ్ బీయింగ్స్, దే ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ ది డివినిటీ.
1: కానీ ఆత్మతత్వము కనిపించదు.
0: యట్ దే డోంట్ సీ ద డివైన్ ప్రిన్సిపల్.
1: దాని నుండి ఆవిర్భవించినటువంటి యొక్క జీవుల యొక్క ప్రవర్తనలు, జీవుల యొక్క మంచి చెడ్డలు మనకు కనిపిస్తున్నాయి.
0: However, the good and bad of the living creatures, they are quite visible and seen.
1: శంకర్ల వారి అద్వైతము కాశీ నగరములో నలుదిశలా ప్రాకిన తరువాత వేలాది మంది పండితులందరూ కూడాను గుమిగూడారు.
0: As Shankara's philosophy of non-dualism has spread far and wide, many of the scholars have congregated there.
1: చిత్తశుద్ధి కలిగినటువంటి యొక్క మానవుల యొక్క మనసు పరిశుద్ధమైన అద్దం వలె ఉంటుంటాడు.
0: The one with the purity of heart will be like a clean mirror.
1: Okka turi kannulu musukunnadu Shankaru.
0: Shankara closed his eyes at one instance.
1: Aapattulo undinatuvanti oka talli oka drishyam kanipinchindi.
0: He could see the mother in the last moments.
1: Appatikappudu taanu ee sabalante kudanu నిలిపి తాను కాలడి వచ్చాడు.
0: హీ కంక్లూడెడ్ దట్ అసెంబ్లీ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ అండ్ లెఫ్ట్ ఫర్ కాలడి.
1: తల్లి కన్నులు మూసేక పూర్వమే శంకర్ల వారు అక్కడ ప్రత్యక్షమయ్యి ఆమెకు ఇచ్చినటువంటి వాగ్దానమును పూర్తి నెరవేర్చి ఆమెకు అంత్యం లోపల ఆమె నోటిలో తులసి నీరు పోసి ప్రాణమును తాను అనుభవించాడు.
0: శంకర కుడ్ రీచ్ ద ప్లేస్ కాలడి బిఫోర్ ది ఎండ్ అప్రోచ్.
1: కానీ అప్పటి పరిస్థితి ఎందు ఆ కాలడి ప్రజలు, కేరళ ప్రజలు దీనికి విరుద్ధంగా ఉండేటువంటి వారు.
0: బట్ ఇన్ దోస్ టైమ్స్ ఆల్ ద కేరళైట్స్ వర్ అపోజ్డ్ టు దిస్ థియరీ.
1: సన్యాసి అయినటువంటి వ్యక్తి కర్మకాండలో ప్రవేశించకూడదు.
0: A renunciant has no authority to perform the ritual.
1: సర్వకర్మలో త్యాగం చేసియే సన్యాసం స్వీకరించాడు.
0: One becomes an ascetic after sacrificing.
1: సన్యాసి అనగా ఏమిటి దీని అర్థము?
0: What is the meaning of sannyasa or renunciant?
1: సన్యాసి is sannyasi. సర్వ ఆశలు వదలటమే సన్యాసము.
0: Giving up all desires is the true meaning of sannyasa.
1: కనుక ప్రాకృతమైనటువంటి యొక్క నిత్య జీవిత సంస్కృతి అయినటువంటి యొక్క ఈ ప్రాకృతిక కర్మల్లో తిరిగి ప్రవేశించాడు సన్యాసము తీసుకున్నటువంటి శంకరుడు.
0: శంకర బీయింగ్ ఎన్ రెనన్షియంట్ హిమ్సెల్ఫ్ హీ స్టార్టెడ్ పర్ఫార్మింగ్.
1: తండ్రి అయినా సరియే కర్మకాండంలో ప్రవేశించకూడదు.
0: నో మ్యాటర్ మదర్ ఆర్ ఫాదర్ ఎన్ ఎసెటిక్ షుడ్ నాట్ పర్ఫార్మ్.
1: విద్యార్థులకు అర్థమయ్యే నిమిత్తమై నేను కొంత లోతుగా పోవలసి వస్తుంది.
0: టు మేక్ స్టూడెంట్స్ అండర్స్టాండ్ భగవాన్ వాంట్స్ అస్ టు టేక్ ఇన్ ద
1: మొట్టమొదటి సన్యాసం తీసుకునే పూర్వం విరిజా హోమం చేస్తారు.
0: Before one becomes an ascetic, they perform a ritual called
1: Virajahoma. ఏమిటి? తాను మరణించినట్టు తన కర్మలు తానే చేసుకున్నట్టు దీనికంతా అర్పితం గావించి తాను నూతనమైనటువంటి ఒక వేషము, నూతనమైనటువంటి ఒక నామము ధరిస్తాడు.
0: Virajahoma is a ritual where the person considers himself dead and gone and performs the last rites all himself. There starts a new life.
1: పూర్వపు రూపం పోయింది.
0: The earlier form is gone.
1: పూర్వపు ఈ దేహమునకు పెట్టినటువంటి పేరు కూడా పోయింది.
0: The former name is also gone.
1: దానికి మరొక నూతనమైనటువంటి ఒక సన్యాసం పేరు వస్తుంటుంటుంది. ఆనందమో రూక ఆనందమో ఇంకొక ఆనందమో ఆనందమో ఆనందమో అంత ఆనందములే. కానీ వారిలో కించిట్టైన ఆనందం ఉండదు.
0: దేర్ ఆఫ్టర్ దే గెట్ ఎ న్యూ నేమ్ ఎండింగ్ విత్ ఆనంద ఆనంద ఆర్ బ్లిస్ ఈ వితౌట్ ఎ ట్రేస్ ఆఫ్ ఇట్ ఇన్ సైడ్.
1: అది ఏ విరజా హోమము అని.
0: దట్ ఈస్ కాల్డ్ విరజా హోమ.
1: తన యొక్క తద్దినము తానే చేసుకున్నాడు.
0: హీ పర్ఫార్మ్స్ హిజ్ ఓన్ ఆబ్లిగేషన్.
1: అలాంటి సమయం లోపల తిరిగి తల్లి ఎక్కడ, తండ్రి ఎక్కడ, కర్మకారం ఎక్కడ?
0: At that moment, then where is father, where is mother then?
1: కనుక కర్మకాండలో ప్రవేశించకూడదు. ఎట్టి సంబంధము లేదు సన్యాసికి ఎవరితో.
0: Therefore, a renunciant has no relation with the father or mother, cannot do ritual.
1: ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను.
0: A small example.
1: మేము 200 మంది చేరి బుర్గల రామకృష్ణరావు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఉంటున్నప్పుడు స్వామితోనే ఈ యొక్క పవిత్రమైనటువంటి యాత్ర చేయాలనే ఉద్దేశంతో ఆయన గొప్ప మహాభక్తుడు కూడాను, 12 భాషలు తెలిసినటువంటి ఒక వ్యక్తి, అతని మేధాశక్తి చాలా గొప్పది.
0: బూర్గుల రామకృష్ణరావు ఫార్మర్ గవర్నర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ అండ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ 18 లాంగ్వేజెస్, హైలీ ఇంటెలిజెంట్ అండ్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ భగవాన్.
1: సాక్షాత్ భగవంతుని చేతనే, భగవంతుని తోడనే బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్ కు వెళ్లాలి, ఇది నా యొక్క కోరిక అని తాను నిర్ణయించుకున్నాడు.
0: Ramkrishna had a desire that he should visit pilgrim centers Badri and Kedarnath in the company of God, direct manifestation.
1: Swami vellutunnadu telisi chaala mandi bhaktulu aneka prantham nunchi naato 200 mandi vacharu.
0: On coming to know that Bhagwan is visiting those centers, around 200
1: pavitra hrudayulu pavitramaina dampatulu varidderu ఈ 200 మంది కూడాను మొదలు భోజనం పెట్టి తదుపరి వారు భుజించేటువంటి వారు అంత త్యాగస్వరూపులు.
0: ద కపుల్ డాక్టర్ రామకృష్ణ అండ్ హిస్ వైఫ్, దే సర్వ్ ఫుడ్ టు ఎవ్రీబడి అండ్ దెన్ దే హ్యావ్ దే ఫుడ్ అట్ ద ఎండ్, దే ఆర్ గ్రేట్ డివోటీస్.
1: అందరూ కూర్చుంటే రామకృష్ణ వచ్చి నీరు జగ్గుతో నీరు పోసేటువంటి వాడు అందరికీ త్రాగడానికి.
0: రామకృష్ణ యూస్ టు సర్వ్ వాటర్ టు డ్రింక్ టు ఎవ్రీ వన్ దే.
1: వాళ్ళ ఏడీసీలు వాళ్ళందరూ వచ్చి, సార్ మేం చేస్తాం, మీరు కూర్చోండి. చీచీ నా డ్యూటీ నాది, నేను స్వామి దాసుడను, నేను గవర్నర్ కాదు.
0: ADC, other people around, they said, sir, we will do it on your behalf. But he said, no, here I am a devotee. He said one thing. He was the chief minister when he was there in Hyderabad.
1: అప్పుడు స్వామి అక్కడికి వెళ్ళినప్పుడు మలక్పేట అని వేలాది మంది అంతా కూడాను క్యూలో నిలుచుకున్నారు.
0: దేర్ ఇన్ దట్ లొకాలిటీ బై నేమ్ మలక్పేట హైదరాబాద్ థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ లైన్
1: ఒకరి తర్వాత ఒకరు దర్శనం చేసుకుని పోవాలి. అక్కడ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. తిరుపతి మారి
0: దే షుడ్ నాట్ డిలే, దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్
1: తరుముకుంటారు. ఈ వాలంటీర్స్ వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి అని
0: ఆల్ ది వాలంటీర్స్ విల్ డ్రైవ్ దెం ఫోర్త్ క్విక్లీ టు పాస్ ఆన్.
1: అతని యొక్క హృదయం ఎలాంటిదని పిల్లలకు అర్థం కావాలి.
0: స్టూడెంట్స్ షుడ్ నో ద హార్ట్ ఆఫ్ బూర్గుల రామకృష్ణరావు.
1: ఆయన క్యూలో పోయి నిలుచుకున్నాడు.
0: హీ ఆల్సో స్టూడ్ ఇన్ ద లైన్ క్యూ.
1: ఐజీపీ వచ్చాడు, సార్ మీరు చీఫ్ మినిస్టర్, మీరు ప్రత్యేకంగా రావచ్చు, ఈ క్యూలో వద్దన్నాడు.
0: ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కేమ్ అండ్ సెడ్, సార్ యు ఆర్ ద చీఫ్ మినిస్టర్, యూ డోంట్ హావ్ టు స్టాండ్ దేర్. రాజకీయంగా
1: నేను చీఫ్ మినిస్టర్, ఆధ్యాత్మికంగా నేను చీఫ్ డివోటీ.
0: And he said, politically I am the chief minister, but spiritually I am chief devotee.
1: Chief devotee.
0: Chief devotee.
1: నాకు ఇంకా అంత భక్తి రాలేదు.
0: Well, I am not that devoted.
1: అంతటి గొప్ప హృదయము ఆ యొక్క గురుగల రామకృష్ణరావు.
0: రామకృష్ణరావు is such a noble heart.
1: తిరిగి శంకర్ల వారు,
0: శంకర
1: ఎవ్వరూ ఆ గ్రామంలో సహాయం చేసేవారు లేకపోయారు.
0: There in that village colony, nobody were
1: there. దేహాన్ని తీసుకుని పోయి సంకర్మ సంస్కారం చేయాలి.
0: The body has to be taken to the funeral.
1: ఎవ్వరు అక్కడ రాలేదు.
0: Nobody came.
1: ఈ నంబూతిరి ప్రాబ్లంలో బ్రాహ్మణులు ఎందు దీన్ని ముట్టడానికి వీలు కాదన్నారు.
0: నంబూతిరి బ్రాహ్మణ్ సెడ్ వన్ షుడ్ నాట్ టచ్ దట్ బాడీ.
1: ఎందుకంటే ధర్మ విరుద్ధమైన దీంట్లో ప్రవేశిస్తున్నాడు శంకరాచార్యులు.
0: శంకర ఇస్ యాక్టింగ్ సంథింగ్ అగేన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ ధర్మ.
1: విధి లేకుండా ఆ యొక్క దేహాన్ని తానే భుజం పైన వేసుకుని తన పెరటి లోపలనే తన దొడ్డు లోపలనే ఉంతటివి అక్కడే బుక్ చేశాడు.
0: As there is no way
1: ఎవరు ఇంక శ్మశానానికి తీసుకుని పోయేటువంటి సహాయం లేరు.
0: As there were none to help him to carry the body, he carried on his own shoulder and just cremated in the backyard.
1: ఆనాడు శంకరులు ప్రారంభించినటువంటి యొక్క ఈ సంస్కారము ఈనాటి కూడా అట్లనే జరుగుతుంది. ఎవరు ఇంటిలో పెద్దలు పోయినా వారి వెనక పెరటి లోపలనే పూడ్చడం. వారికి ప్రత్యేక ఒక విధమైనటువంటి యొక్క శ్మశానం లేదు.
0: The same practice is followed even down this day. The ritual means carrying the body and cremating in the backyard. కొన్ని
1: కేరళ స్టేట్ మీరు పోయి చూచినారంటే రోడ్డు పొడవునా ఇండ్లు ఉంటుంటాయి, వెనక ఏమి ఇండ్లు ఉండవు.
0: If you go to Kerala, you will find the houses straight behind none.
1: అంతా కూడా వెనక ఖాళీగా ఉంటుంటాయి.
0: There is no open space behind
1: it. ఆ ఇంటి వారు పోతే అక్కడ వారికి స్థానం కావాలి అక్కడ.
0: Because they need some position to lay a permanent rest.
1: తల్లికి ఇచ్చినటువంటి ఒక వాగ్దానమును నెరవేర్చుకుని తిరిగి కాశీకి వెళ్ళాడు.
0: శంకర ప్రామిస్డ్ అండ్ హీ ఫుల్ఫిల్డ్ ద ప్రామిస్ టు హిస్ మదర్ అండ్ లెఫ్ట్ ఫర్ కాశీ.
1: ఆ కేరళ ప్రజలు శంకర్లు వారిపైన చూపినటువంటి యొక్క ఈ యొక్క ద్వేషభావము అనేటువంటిది కానీ లేక శారీరక సంబంధమైనటువంటి యొక్క భావములు కానీ అతనికి మనసుకు ఒక విధమైనటువంటి జిగుప్స్ కలిగింది.
0: శంకర was totally frustrated, disgusted because of the hatred, feelings of hatred and the body feeling that the people entertained at that time.
1: Dari nadchukuntu pothunnadu.
0: He was just walking along.
1: Kashikanta nadchukoni povali.
0: In those days one has
1: day and night.
0: Day and night.
1: Anaru torch light kuda levu.
0: There were no torch lights in those times.
1: Iti pettukoni oka karrakanta nippu antinchukoni ఆ యొక్క గాయలు పోసి కిరసన ఆయిల్ దాని ద్వారా తీరు ప్రయాణం చేసేటువంటి వారు.
0: దే లాంగ్ స్టిక్ దే విల్ టై అప్ సమ్ క్లాత్ అండ్ పుట్ సమ్ ఆయిల్ అండ్ లైట్ ఇట్ అప్ అండ్ ప్రొసీడ్.
1: ఈ యొక్క పగటి సమయం నందు యువకులు యువతులు అనేక రకంగా తిరుగుతూ ఉండేటువంటి వారు.
0: ది డే టైమ్ యంగ్ మెన్ అండ్ విమెన్ మూవ్ అబౌట్.
1: అప్పుడు అతని మనసుకు చెంతనున్నటువంటి శిష్యులను చూచి మీరు కూడాను విద్యార్థులే, మీరు కూడా యువకులే.
0: Watching the disciples, he said, you are also young, you are also students.
1: ee naati yuvakulainatundi bala balikalu kaani malamutra durgandha maamsaraktam tho kudinatundi ee shariramunu aakarshistundadu kaani nijamainatundi aatmanu evvaru kudanu vicharinchatam ledu.
0: You are young men and women, you are young citizen students, you are just carried away by the body, which is nothing but fecal
1: malamutra durgandha maamsaraktam tho kudinatundi ee dehanni వరిస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ లవ్ ద బాడీ విచ్ ఇస్ నాట్ దేహం
1: యొక్క సౌందర్యాలు చూస్తున్నారు.
0: యు ఆర్ క్యారీడ్ అవే బై ద బ్యూటీ.
1: సౌందర్యాన్ని చూసి ఆకర్షిస్తున్నారు.
0: యు ఆర్ అట్రాక్టెడ్ బై ద బ్యూటీ.
1: ఆకర్షిస్తున్నారు.
0: యు వాంట్ ఇట్.
1: చీ చీ, ఇది సరైనది కాదు.
0: వాట్ ఎ షేమ్ ఇట్ ఇస్, ఇట్ ఇస్ నాట్ ప్రాపర్.
1: ఇది మానవుడిగా పుట్టి
0: హావ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్,
1: క్షణాల్లో మారిపోయేటువంటి ఈ దేహం పైన ఇంత భ్రాంతియ?
0: Why should we deluded by the body that changes every moment?
1: ఇవి క్షణ క్షణమునకు నువ్వు మారిపోయేటువంటి ఒక శరీరం లే.
0: The body changes every time, every moment.
1: ఇవన్నీ కూడా నువ్వు రాలిపోయేటువంటి శరీరం లే.
0: That suit to fade away.
1: కట్టగలటువంటి కాలిపోయే శరీరం లే.
0: Ultimately they must be burned.
1: యవ్వనం ఎత్తలో ఉంటుంటారు.
0: What happened?
1: మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి ఒక passing cloud చే యవ్వనం.
0: This youth is like a passing cloud that has come in between.
1: అని అక్కడ ఒక విధమైనటువంటి ఒక శ్లోకం చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికీ దీనిని గురించి అనేక విధములుగా కూడాను కొంత హీనంగా కూడాను బోధిస్తూ వచ్చాడు.
0: There he composed a shloka and started explaining to the entire assembly over there.
1: అనగా యువకులైనటువంటి వారు అతి జాగ్రత్తగా మెలగాలి.
0: It only means youngsters should conduct themselves
1: carefully. దాన్ని మనం విస్మరించాలి.
0: They should forget the body feeling whatsoever.
1: ఇది అంతా కూడాను కేవలము ఒక దుర్గంధంతో కూడినటువంటి ఒక శరీరము.
0: The whole body is full of foul smell, bad smell.
1: దీని అందసందమునంతా కూడాను ఎక్కడ ఉంటుంది?
0: Where does the real beauty lie?
1: ఇది కేవలం ఏమాత్రం కూడాను భ్రమించేటువంటిది కానీ ఇది సహించేటువంటిది కాదు.
0: It is only your delusion. You cannot bear that foul smell any longer.
1: ఈ విధంగా ఉన్నప్పుడు ఒక కథ ఉంటుంది.
0: Here is a story.
1: ఒక రాజుకు కుమారుడు ఉన్నాడు, ఏకైక కుమారుడు, పుత్రుడు.
0: A king has only son.
1: ఆ అబ్బాయికి 22 సంవత్సరం వచ్చింది.
0: Attained age of 20 years.
1: తండ్రి పిలిచాడు, నాయన నీవింక యువరాజు కావాలి.
0: Father called him and said, you should be a prince now.
1: నీకు 22 సంవత్సరం సరి అయిన వయస్సు.
0: 22 years is the right time.
1: నీకు వివాహం చేయాలని సంకల్పించుకున్నానన్నాడు.
0: I want to get you married.
1: కానీ ఆ యొక్క కుమారుడు చెప్పాడు, తండ్రి ఇచ్చినటువంటి చౌక చేతను, తండ్రి ఇచ్చినటువంటి యొక్క స్వేచ్ఛ చేతను జవాబు చెప్పుకుంటూ వచ్చాడు.
0: The son started giving reply to his father because of the lenience given to him.
1: దీనిని బట్టి ఆనాటి నుండి కూడాను తల్లిదండ్రులే పిల్లలకు అమితమైనటువంటి స్వేచ్ఛనిచ్చి పిల్లల యొక్క భావాన్ని పాడు చేస్తూ వచ్చాడు.
0: It is understood that since then it's only parents that spoil their children, giving them too much of freedom.
1: ఆనాటి రాజకుమారుడైనటువంటి ఆ యువకుడు, నాన్న నేను వివాహమాడదలిచినటువంటి ఒక కన్యను నేనే సెలెక్ట్ చేయాలి, కానీ మీరు సెలెక్ట్ చేయనక్కర్లేదన్నారు.
0: The boy said, I should select my bride because I am going to marry her.
1: అప్పట్లో రాజుకు చాలా బాధ కలిగింది.
0: King felt very sad.
1: కానీ కుమారుని బాధ పెట్టడం తనకి ఇష్టం లేకపోయింది.
0: But it's not his intention to make him feel sad.
1: సరే, ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళాడు.
0: Without talking anything, he retired.
1: ఈ తండ్రితో ఈ విధంగా కూడా మాట్లాడానని మనసు కొంతవరకు బాధ కలిగింది.
0: The son also felt a little bit sad.
1: నోటితో అన్నాడు మాత్రమే కానీ conscience తృప్తి కాలేదు.
0: Though he said what he liked, but his conscience was not satisfied.
1: ఆ అబ్బాయి గుర్రాన్ని ఎక్కాడు, కొంత మానసిక మార్పు కోసమని అరణ్యానికి పోవాలనుకున్నాడు.
0: That boy just
1: ఈ అరణ్యంలో కొంత నిగరించినప్పుడు మనసు మార్పు రావచ్చు అనుకున్నాడు.
0: Well, he thought that his mind might change if he goes to the forest.
1: పోతున్నాడు గుర్రం పైన.
0: He was proceeding on the horse.
1: కింద నది.
0: There's a river below.
1: నది ఒడ్డు పైన ఈ యొక్క రివర్ బెడ్ పైన గుర్రం పైన పోతున్నాడు.
0: He was just proceeding, riding on the horse along the river bed side.
1: ఒక కన్య 5-6 మంది చెలికత్తెలతో చేరి గంగా స్నానం గావించుకోవాలని పవిత్రమైన హృదయం తోపల ఆ గంగానదిలోకి పోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: A young girl along with 5 to 6 servants, they were all going to that Ganga river to have a bath.
1: ఏ విధంగా పోతుంది అది అమ్మాయి?
0: How is she proceeding?
1: అదృష్టం ఆ విధంగా వచ్చింది. పుట్టినప్పటి నుంచి కూడాను మగవారి ముఖం చూడకూడదు.
0: She has determined not to look at the face of a man.
1: నా జీవితం అంతా కూడాను కన్యగానే జీవించాలి.
0: That she should live unmarried throughout her life.
1: నా జీవితం అంతా కూడాను భగవత్ అర్పితంగా నేను అర్పితం కావించుకోవాలి అని సంకల్పించుకుంది.
0: She has determined to surrender her life to God only.
1: ఏ సేవలు చేసినా కానీ దైవమునికే చేయాలి, కానీ మరొకరికి సేవ చేయకూడదు.
0: She has decided to serve God and none else.
1: అని ఆమె చుట్టూ ఒక పర్దా కట్టుకుని దాని 4 చెలికత్తెలు పట్టుకుని ఆ మధ్యలో ఈమె తిరిగి నదిలోకి వెళుతున్నారు.
0: As she was going along the way, she was just
1: there's
0: a curtain around.
1: నది ఒడ్డు గట్టు పైన ఉంటుంది.
0: And she was walking along the edge of the river.
1: ఈ గట్టు పైన గుర్రం పైన పోయేటువంటి ఈ రాజకుమారుడు ఆ అమ్మాయి యొక్క ముఖాన్ని చూచాడు.
0: The prince on the horse looked at the face of this girl.
1: ప్రారంభమైంది వ్యాధి.
0: There started the disease.
1: ఆ యొక్క గుర్రాన్ని రివర్స్ చేశాడు ఇంటికి.
0: He reversed the hearts back home.
1: వెంట వచ్చినటువంటి యొక్క దాసుల తోపల ఈ బిడ్డ ఎవరో, ఈ కన్య ఎవరో ఎంక్వైరీ చేయాలని చెప్పని ప్రారంభించాడు.
0: He started making inquiries about this girl, where from she comes and who
1: తిరిగి తానే స్వయంగా తండ్రికి చెప్పడానికి భయపడ్డాడు. మంత్రితో చెప్పించాడు.
0: He was afraid to tell his father.
1: ఒక అందమైనటువంటి పిల్లను ఈనాటి చూచాను.
0: He said, I saw
1: అమ్మాయిని నేను వివాహం ఆడాలి.
0: I saw a beautiful girl today. I want to marry her.
1: అప్పుడు తండ్రి కూడా పోని ఇప్పటికైనా ఒప్పుకున్నాడు కదా అని అంత ఎంక్వైరీ చేశాడు.
0: Father was happy that boy at least agreed.
1: ఆమె అదే గ్రామం లోపల ఒక వణిక్ పుత్రి, ఒక వ్యాపారి కుమార్తె.
0: She is the daughter of a businessman.
1: ఆ వ్యాపారి కూడా ఆమెను ఏకైక పుత్రిక.
0: And she is the only daughter of this businessman.
1: అప్పుడు వెళ్లి ఆ తండ్రిని అడిగారు.
0: And then they went and asked that businessman.
1: ఆ తండ్రి కూడా చాలా సంతోషించాడు. రాజకుమారుడు నా అల్లుడిగా వస్తున్నాడు కదా, ఇంతకంటే నా అదృష్టం ఏమిటని నో లోపల చాలా ఆనందించాడు.
0: The businessman was so happy because he is going to have princess's son-in-law. What more is there?
1: కాని బిడ్డకు చెప్పలేదు.
0: But he didn't tell his daughter.
1: ఈ బిడ్డ క్రమక్రమేణా తన కొంతవరకు తెలుసుకొని నేను వివాహం చేసుకోను అని ఒక నిర్ణయానికి వచ్చేసింది.
0: His daughter came to a final decision that she is not going to get married at all.
1: కానీ తండ్రికి చెప్పడానికి ఇష్టం లేదు. చెప్తే బాధపడుతుందో ఏమో అని, చెప్పకపోతే రాజేయమంటాడో అని కొంత లోపల బాధపడుతూ వచ్చాడు.
0: She was in a dilemma because she didn't pick up courage to tell her father because there is prince on the other hand pestering her.
1: ఒక దినము గంగ నుంచి స్నానం చేసి ఇంటికి వచ్చింది. నాన్న అరుగుపైన కూర్చున్నాడు. అక్కడ నాన్నతో మాట్లాడుతుంది. నాన్న, మీరేదో ఒక వారం నుంచి చాలా విచారంగా ఉంటున్నారు, దీనికి కారణమేమిటి అన్నారు.
0: The girl was returning from Ganges after having bath there.
1: ప్రతి దినము ప్రొద్దున సాయంకాలము రాజుగారు వార్తను పంపుతున్నారు. ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు.
0: This girl asked, Father, why are you so sad and sorry for the last 1 week? The king has been sending messages every day.
1: ఈ రాజకుమారుని కూడాను ఎప్పుడెప్పుడు జరుగుతుందని టైఫాయిడ్ ఫీవర్ మాదిరి పెరిగిపోతుంటుందని టెంపరేచర్.
0: The prince also had got his own emotions rising up like typhoid temperature fever.
1: ఒక దినము ఆమె చెప్పింది, నేను వివాహం ఆడను.
0: One day she said, I'm not going to marry.
1: ఏ విధంగా చెప్పాలి అన్నారు.
0: How to convey this?
1: వివాహం చేసుకోవడానికి ఇష్టం లేదు మా బిడ్డకి అని చెప్పండి నేను.
0: Please inform them that my daughter doesn't want to marry.
1: ఈ వార్తను చెప్పేటప్పటికి రాజుగారు చెప్పారు, నేను రాజును, రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువు అన్నట్టుగా నేను తలుచుకుంటే బలవంతంగా ఈ అమ్మాయిని తీసుకుని పోయి వివాహం చేస్తాను నా కుమారుడికి అని బెదిరించాడు.
0: The king said, I am the king. If I really want, I can take you to task. I can bring her by force and get her married.
1: ఈ వార్త తండ్రికి తెలిసి చాలా బాధపడుతున్నాడు.
0: Father on coming home felt sad.
1: ఏ సిపాయిలను పంపించి నా బిడ్డను ఎత్తుకుని పోతారో ఏమో అని బాధపడుతున్నాడు.
0: He was feeling so sad because the girl may be taken away from home any moment by any sipai.
1: కానీ సాయంకాలం తిరిగి గంగస్ పోయింది, గంగకు పోయింది, స్నానం చేసింది, వచ్చి మెడిటేషన్ లో కూర్చుంది.
0: This girl went to Ganges, had her bath, and she sat in meditation.
1: Oh, Bhagavantuda.
0: Oh, God.
1: Na pratignake etti bhangam kaakunda.
0: In order to hold on to my vow.
1: Rajuku asantrupti kaakunda.
0: In order not to dissent.
1: Na tandiki ye vidhamainatundi chintalu kaakunda.
0: To see that my father.
1: Edaina oka vidhamainatundi vision naaku ichese.
0: Please show me a way, give me some vision.
1: Oka vidhamainatundi divya sankalpalu naaku andinchamani cheppi.
0: Give me some vision, a divine thought to get away from this murderer, the problem.
1: ఆమె ప్రార్థన హృదయపూర్వకంగా జరిగింది కనుకనే భగవంతుడు తక్షణమే అంగీకరించాడు.
0: As she prayed wholeheartedly, God responded.
1: దీనికి సరైన ఉపాయం తెలియాలని ఆ ఉపాయం కూడా తనలోనే సంకల్పమైంది.
0: And then she could have a good knack within herself.
1: నాన్న, నేను రాజకుమారిని వివాహం ఆడతానని వార్తను పంపించమని చెప్పింది.
0: She told her father, Father, send a message that I am going to marry the prince.
1: అయితే నాకు 8 దినములు టైం ఇవ్వాలి అన్నాడు.
0: However, 8 days time should be given to me.
1: Sorry, inka 8 days ani rajakumar chala nirutsahamlo unnadu.
0: The prince was disappointed because 8 long days he had to wait.
1: Sorry, ee vaartanu rajuku pampinchadu.
0: This message
1: rajuku chala santoshinchadu.
0: The king was happy.
1: Aa naati nundi,
0: since then,
1: ee oka vaidyudu daggariki velli strong purgative.
0: This lady went to a doctor and she took strong dose of purgative.
1: ప్రతి దినము కూడాను చాలా బేదిపోయే రీతిగా మందులు తీసుకుంది.
0: She took that Purgit strong dosage that she had
1: dysentery.
0: All the material is collected in very big vessels.
1: 8 days
0: time, all the vessels are full of this material. At the end of the eighth day, they should meet. The prince should answer some of the questions. This was the decision agreement before. All days passed.
1: అష్టపంజరంగా ఉంటుంది అది కన్నులంతా లోపల దిగిపోయిన చాలా వికారంగా మారిపోయింది.
0: ఆల్ హర్ ఫేస్ ఆల్ హర్ పర్సనాలిటీ బికేమ్ అగ్లీ నౌ.
1: పిల్లలందరికీ తెలుసును స్ట్రాంగ్ లూజ్ మోషన్స్ అయిందంటే చాలా బలహీనుడు అయిపోతారు.
0: ఆల్ ఆఫ్ యు నో వెన్ యూ సఫర్ ఫ్రమ్ స్ట్రాంగ్ కంటిన్యూస్ డిసెంట్రీ యూ బికమ్ వీక్ నాచురలీ.
1: సరే తిరిగి ఆనాడు పల్లకి పైన కూర్చుంది ఆ యొక్క ఎరువులు చేరవలసినటువంటి చోటుకు పోయి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కావాలి.
0: He went there in a palanquin and about to put questions, expecting answers.
1: This
0: prince is waiting for her arrival like a chataka bird.
1: The
0: girl got down.
1: She
0: didn't have enough of strength to walk on her own. She was accompanied
1: by servants.
0: Eight servants were bringing very big vessels along with them.
1: Eight vessels carrying.
0: The prince saw. The girl I saw was very beautiful. Who is this ugly lady?
1: She's
0: suffering from disease, I believe. So I never wanted such a lady. With folded hands, she said, "Oh, prince,
1: మీరు నా అందాన్ని చూచి మీరు భ్రమించారు.
0: You are carried away by my beauty.
1: మొట్టమొదట మీరు నా అందాన్ని చూచి మీరు ఆశించారు.
0: In fact, you wanted being carried away by my beauty.
1: ఇగో నా అందం అంతా ఆ 8 vessels లో ఉంటుంది.
0: All my beauty is there right now in those 8 vessels.
1: ఈ అందాన్ని మొట్టమొదట తీసుకో.
0: But collect this beauty, 8 vessels.
1: తరువాత నన్ను వివాహం ఆడండి.
0: Later you marry me.
1: ఆ పాడు పదార్థమంతా ఈ దేహంలో ఉండినంత వరకు నేను అంద చందంగా కనిపించాను.
0: సో లాంగ్ ద డర్టీ ఫౌల్ మ్యాటర్ ఈజ్ విత్ ఇన్ మీ
1: మలమూత్రంతో మాంస రక్తంతో ఉండినటువంటి ఈ దేహము అందం ఎక్కడ ఉంటుందది?
0: హౌ డు యూ ఫైండ్ ద బ్యూటీ ఇన్
1: నా అందమంతా ఈ రూపాన్ని ధరించింది.
0: అండ్ మై బ్యూటీ ఇస్ ఇన్ దిస్ ఫార్మ్.
1: ఈ మలమూత్రంలే నా అందము.
0: అండ్ ఇట్ ఇస్ ద ఫీకల్ మ్యాటర్ యూర్ ఇన్ మై బ్యూటీ.
1: దీన్ని చూచా నా అందమని భావించావు కానీ ఈమె చాలా గట్టిగా వాదించింది.
0: She went on arguing vehemently.
1: ఎందుకంటే భగవద్భావం ఆయనలో ఉంటుండాలి.
0: Because she has divine thought.
1: శంకర్ల వారి బోధ ఇదే గాని చేస్తూ వచ్చాడు.
0: This is the teaching of Shankara.
1: ఆ మాదిరి చేసేటప్పటికి రాజకుమారి మనసు ఆ గుర్రం ఏ విధంగా రివర్స్ తిరిగిందో అప్పుడు మైండ్ కూడా రివర్స్ అయిపోయింది.
0: Just as the horse reversed then his mind also turned now.
1: తాను కూడా అనుకున్నాడు చీ.
0: He too felt.
1: నిజం.
0: Yes.
1: దేహం ఏమిటిది?
0: What is this body after all?
1: పాంచభౌతికమైన దుర్బలమైన కాయంబు.
0: The body is so weak of the senses.
1: శతవర్షములు దాక మితము చెప్పిరి గాని నమ్మరాదా మాట నెమ్మనమున.
0: Though 100 years lifetime span is
1: fixed,
0: you cannot believe it.
1: లేక ప్రాయమందు లేక ముసలియందు లేక ముదివియందు ఈ ఊరను అడవిను బుద్ధకోద్యమును ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: Either in a city or in a forest or in the deep sea when you are going to die, nobody can say.
1: Body is like a water bubble. Mind is like a mad monkey. దీన్ని అనుసరిస్తూ పోతుంది ఈ బాడీ.
0: దిస్ బాడీ ఫాలోస్ దిస్.
1: ఈ అమ్మాయి చెప్పింది చాలా గొప్ప వేదాంతం అన్నాడు. ఆ వేదాంతాన్ని తాను కూడా అనుసరించాడు. తాను కూడా వివాహం లేకుండా నిలిచిపోయాడు.
0: The prince accepted the philosophy so beautifully taught to him by
1: this. దీనినే శంకర్ల వారు యువకులకందరికీ బోధిస్తూ వచ్చారు. అంటే అందరూ సన్యాసం తీసుకోమని చెప్పలేదు.
0: This is the teaching of Shankara to all youth, youngsters.
1: ఎవరికి నీ సన్యాసం బోధించలేదు.
0: He didn't teach any.
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
0: Do your duty.
1: కానీ కాయాన్ని దైవ చింతనలో ఉపయోగించు.
0: But make use of this body thinking of God.
1: తాను చేశాడు చేస్తున్నాడు జగత్తుకు బోధిస్తున్నాడు.
0: He did it, he has been doing it and started propagating the same.
1: ఈ విధంగా ఈనాటి యువకులు యువతులు అంతా కూడాను కేవలము కదిలిపోయే మేఘం వంటి యొక్క దేహ సౌందర్యానికే లోనైపోయి కేవలం ఒక విధమైన దాసుల వలె స్లేవ్స్ వలె కుక్కల వలె నక్కల వలె జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నారు.
0: మోస్ట్ ఆఫ్ ది యంగ్ మెన్ అండ్ విమెన్ ఆర్ క్యారీడ్ అవే బై ది ఎక్స్టర్నల్ బ్యూటీ ఆఫ్ దిస్ బాడీ అండ్ బిహేవింగ్ లైక్ ఫాక్స్.
1: ఈ విధమైనటువంటి దీనిపైన యువకులకు చక్కని అద్వైతాన్ని బోధిస్తూ వచ్చాడు.
0: అట్ ది స్టేజ్ ఆఫ్ యూత్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయల్
1: ఏమిటి?
0: What is your duty?
1: బాలబాలికలారా,
0: boys and girls,
1: మీరు నిత్యము సినిమాలకు పోతున్నారు.
0: Daily you go to cinemas.
1: మీరు సినిమాలు చూస్తున్నారు.
0: You see cinema.
1: ఇందులోనే ఉంటున్నది అద్వైతం ఉన్నారు.
0: There is principle of non-dualism there.
1: చక్కగా వివరిస్తున్నాడు.
0: Explain clearly.
1: మీరు పోయి కూర్చున్నప్పుడు మీ ముందు ఒక తెల్లని ఒక స్క్రీన్ మాత్రమే కనిపిస్తుంది, అది స్క్రీన్.
0: When you go and sit in a theatre, you find white screen in front of you.
1: కానీ ఆ స్క్రీన్ ని ఎంతసేపు మీరు చూసుకుంటూ కూర్చోలేరు.
0: But you can't bear to see that sight of the
1: screen. కానీ మీరు వెయిట్ చేస్తున్నారు.
0: But you have been waiting.
1: దేనికి వెయిట్ చేస్తున్నారు?
0: What for?
1: బొమ్మల కోసం వెయిట్ చేస్తున్నారు.
0: You are waiting for the picture to start.
1: బొమ్మలు వచ్చినా ఆనందంగా చూస్తున్నారు.
0: You are so happy to see the picture on the screen.
1: వచ్చిన బొమ్మలు ఏమైనా ఉంటున్నాయా? లేదు, తిరిగి పోతున్నాయి.
0: The pictures that appear on the screen don't stay there.
1: బొమ్మలు తిరిగి ఉంటున్నాయా? తిరిగి వస్తున్నాయి.
0: They go and come again.
1: కాబట్టి ఈ బొమ్మలంతా రావటం పోవటం జరుగుతుండాలి.
0: సో పిక్చర్స్ కమ్ అండ్ గో.
1: కానీ
0: బట్
1: స్క్రీన్ మాత్రం రావటం లేదు, పోవటం లేదు.
0: బట్ స్క్రీన్ ఎదర్ గోస్ నా కమ్స్.
1: అది ఏ బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య.
0: దేర్ఫోర్ బ్రహ్మన్ డివినిటీ ఇస్ పర్మనెంట్ అండ్ ట్రూ.
1: మిథ్య అనగా జగత్.
0: జగత్ ఇస్
1: జా గట్, రావటం పోవటం, రావటం పోవటం, ఇదే జగత్.
0: జగత్ మీన్స్ దట్ విచ్ కమ్స్ అండ్ గోస్, దట్ ఈస్ జగత్.
1: కాబట్టి బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి,
0: పిక్చర్స్ కమ్ అండ్ గో,
1: అది జగత్.
0: దట్ ఈస్ జగత్.
1: బ్రహ్మ సత్యం, స్క్రీన్ ఎప్పటికీ సత్యంగానే ఉంటుంది.
0: గాడ్ ఈస్ ట్రూత్ లైక్ ఏ స్క్రీన్.
1: కానీ అతి సత్యాన్ని ఎవరు చూడటానికి ఇష్టపడరు.
0: బట్ నో వన్ వాంట్స్,
1: బొమ్మలు వస్తే మాత్రం ఆ స్క్రీన్ చూస్తారు.
0: బట్ దే వాంట్ టు సీ ది పిక్చర్స్ ఆన్ ది స్క్రీన్.
1: మరు నిమిషం లోపల ఇంకొక వేదాన్ని చెప్పాడు.
0: నెక్స్ట్ మూమెంట్ హీ
1: టాక్డ్ సర్వం విష్ణుమయం జగత్ అన్నాడు.
0: సెకండ్ డిక్లరేషన్ ఇస్ ది హోల్ యూనివర్స్ ఇస్ ఆఫ్ విష్ణు.
1: విష్ణుమయమే,
0: ఎవ్రీథింగ్ ఇస్ ఆఫ్ విష్ణు.
1: అంతా దైవమయమే,
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: అందరూ ఆశ్చర్యపడ్డారు పండితులు.
0: పండిట్స్ వార్
1: కొన్ని నిమిషం లోపల సర్ జగత్ అన్నాడు, అనగా జగత్ మిథ్య అన్నాడు, బ్రహ్మ సత్యం అన్నాడు.
0: అట్ వన్ టైమ్ హీ సెడ్ గాడ్ జగత్ మీన్స్ దట్ విచ్ కమ్స్ అండ్ గోస్, దట్ ఈస్ జగత్.
1: కాబట్టి బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి,
0: పిక్చర్స్ కమ్ అండ్ గో,
1: అది జగత్.
0: దట్ ఈస్ జగత్.
1: బ్రహ్మ సత్యం, స్క్రీన్ ఎప్పటికీ సత్యంగానే ఉంటుంది.
0: గాడ్ ఈస్ ట్రూత్ లైక్.

0: అన్నాడు, బ్రహ్మ సత్యం అన్నాడు.
1: At one time he said God is truth and the world is illusion.
0: ఇప్పుడు సర్వము విష్ణుమయం జగత్ అంటున్నాడు.
1: Now he says
0: జగత్ అంతా విష్ణుమయమే అంటున్నాడు.
1: That he says the whole world is
0: నిజమా.
1: Is that true or is this true now?
0: అది నిజం ఇది నిజం అన్నాడు శంకర్.
1: శంకర said that is truth, this is also true.
0: బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి.
1: Pictures come and go.
0: పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం పునరపి మరణం పునరపి జననం.
1: Man is born time and again, takes birth again and again.
0: ఇవంతా కూడాను మిథ్యమే.
1: All this is illusion.
0: పుట్టడం చావటం పుట్టడం చావటం పుట్టడం చావటం ఇది మిథ్యము.
1: The birth and death will follow like a cycle.
0: కానీ జగత్ పుట్టడం లేదు చావటం లేదు అది సత్యము.
1: But the world is neither born nor dies, that is truth.
0: అదే కాకుండా సర్వం విష్ణుమయం జగత్.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ డివైన్.
0: దీనికి రెండవ ఉదాహరణ చెప్తూ వచ్చాడు.
1: హి గేవ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్.
0: స్క్రీన్ ఉంటుండది, స్క్రీన్ పైన బొమ్మలు పడుతున్నాయి.
1: హియర్ ఇస్ ఎ స్క్రీన్ ఆన్ విచ్ పిక్చర్స్ ఆర్ ప్రొజెక్టెడ్.
0: అయితే ఈ బొమ్మలు మాత్రమే మీరు చూస్తున్నారు.
1: బట్ యు సీ ఓన్లీ ద పిక్చర్.
0: ఈ బొమ్మలు వచ్చినప్పుడు ఆ పర్మనెంట్ గా ఉండేటువంటి ఆ స్క్రీన్ ఎక్కడ ఉంది?
1: When pictures are projected on the screen, what happened to the screen then?
0: Screen aa bommal tone kalchi undi.
1: The screen got itself mixed screen with the
0: picture. Lekapothe bommale kanipinchavu.
1: Without the screen you cannot see the picture.
0: Kabatti background ga untundadi ee screen.
1: So screen is there in the background.
0: ఈ బ్యాక్గ్రౌండ్ గా స్క్రీన్ ఉండటం చేతనే బొమ్మలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి.
1: బికాజ్ స్క్రీన్ ఇస్ దేర్ ఎస్ ద బ్యాక్గ్రౌండ్ యూ సీ ద పిక్చర్.
0: కాబట్టి బొమ్మల్లో కూడా ఈ స్క్రీన్ ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ఈవెన్ ఇన్ ది పిక్చర్ దేర్ ఇస్ స్క్రీన్.
0: శాశ్వతమైన డిజైన్ ఈశ్వరత్వము
1: the permanent divinity
0: anityamainatundi bommallo kudunu ekamai untundadi
1: he gets unified
0: adi sarvam vishnumayam jagat annadu
1: that's the meaning when it is said the whole thing is divine
0: screen lekapothe bommallu levu
1: without screen there are no pictures
0: kabatti screen kuduna bommallo untundadi
1: therefore screen is also there in
0: kabatti
1: the picture
0: kabatti bommalu bommala bommalu anukuntunnavu neevu
1: so you think only a picture
0: ee bommallo kudunu daivattam anetundi untundadi
1: there in this picture
0: adi aatmatattamu
1: that is omniscience
0: isha vasyam idam jagat
1: the whole universe is fully divine
0: anni bommalu endukudunu undinatvantidi aatma okkati
1: in all the pictures adi in all the forms
0: adi ee screen
1: in all the forms there is only one aatma screen
0: vallane anni kudunu vastunnayi potunnayi kalustunnayi velutunnayi
1: because of the atmic principle of screen screen
0: lekapothe bommale kanipinchavu manaku
1: without the screen you cannot see the picture
0: kanuka adantha satyamainatundi
1: therefore that's all true
0: ee vidhamainatundi advaitanni jagatnuku chaatutu vachadu
1: This theory of non-dualism was taught to the entire world.
0: Jagatanta oka screen.
1: The whole world is a screen.
0: Indulo puttedi chachedi ikka jeevulanta kudanu ee screen paine kanipistunnayi manaku.
1: All the creatures born and that die later appear on the screen.
0: Kaani prati bomma endukudanu ee screen kudanu leenamai untundadi.
1: But in every picture there is screen.
0: Screen lekapothe bommale manaku undavu.
1: Without the screen you can't see the picture.
0: కనుక అద్వైతం అనగా ఏమిటి?
1: What do you mean by non-dualism?
0: మూలాధారమైనటువంటి తత్వాన్ని ఆధారం చేసుకుని మనము ప్రాకృతమైనటువంటి మిథ్యమైనటువంటి జగత్తును అనుభవించాలి.
1: Therefore non-dualism means one should think of the fundamental non-dual principle.
0: అది స్క్రీన్.
1: That is the screen, real screen which is the divinity.
0: జగత్తంతా కూడాను వచ్చిపోయేటువంటి ఒక మిథ్యము.
1: The whole world is something that goes and passes.
0: ఈ మిథ్యమైనటువంటి జగత్తంతా సత్యమైన స్క్రీన్ పైన ఆధారపడి ఉంటుంది.
1: And therefore this world which is illusion appears on the screen which is eternal.
0: కనుకనే ఏకం సత్తి విప్రా బహుదా వదంతి ఉన్నది ఒక్కటే.
1: So truth is one, only one.
0: స్క్రీనే లేకపోతే ఏదీ లేదు జగత్తు.
1: Without the screen there is no world at all.
0: సృష్టి అనేటువంటిది దీనిపైన ఆధారపడి ఉంటుందని.
1: క్రియేషన్ డిపెండ్స్ ఆన్ దిస్.
0: కనుకనే మూలాధారమైన వస్తువును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ యు హావ్ టు నో దిస్ ఫండమెంటల్.
0: అప్పుడు ఏకత్వం అనేటువంటి మనకు చక్కగా అర్థమవుతూ వస్తుంది.
1: దెన్ ఓన్లీ యు కెన్ అండర్స్టాండ్ ది థియరీ ఆఫ్ యూనిటీ వన్నెస్ దేర్ ఆఫ్టర్.
0: ఆ ఏకత్వం అనేది ఆత్మ.
1: దట్ వన్నెస్ ఇస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: ఆ ఆత్మ అనేటువంటిది సర్వులు యందు చైతన్య రూపంలో ఉంటుంది.
1: అండ్ దిస్ ఆత్మ ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవన్. దానినే
0: బ్రహ్మ అన్నారు.
1: దట్స్ కాల్డ్ బ్రహ్మ.
0: దానినే రాములు అన్నాడు. దానినే కృష్ణుడు అన్నాడు.
1: కృష్ణ.
0: దానినే విష్ణువు అన్నారు.
1: విష్ణు.
0: దాన్నే శివుడు అన్నారు. దాన్నే అల్లా అన్నారు. దాన్నే ఉల్లా అన్నారు. అనేక రకముగా పెట్టు వచ్చారు.
1: ద సేమ్ ఆత్మ డివినిటీ ఇస్ కాల్డ్ బై డిఫరెంట్ నేమ్స్.
0: ఇవన్నీ పేర్లు పెట్టినవే, దేహాలు పుట్టినవే.
1: ఆల్ ద నేమ్స్ ఆర్ గివెన్ క్రిజెంట్ బాడీస్
0: ఆర్ పెట్టినవే. కానీ ఆ మూలాధారమైనది పుట్టింది కాదు, మెట్టింది కాదు, పుట్టేది కాదు.
1: దీస్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ బోర్న్ అండ్ క్రిజెంట్ బట్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇస్ నైదర్ బోర్న్ నార్ గివెన్ ఎనీ.
0: పెట్టింది కూడా కాదు.
1: ఇస్ నాట్ ఎట్ ఆల్ గివెన్ ఎట్ ఆల్.
0: కనుకనే దైవత్వం అనేటువంటి సర్వత్రా ఉంటుండాలి.
1: సో డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఇట్టి అద్వైతాన్ని గొప్ప గొప్ప పండితులకంతకూడను చక్కగా విపులంగా బోధిస్తూ వచ్చాడు.
1: సో దిస్ థియరీ ఆఫ్ నాన్ డ్యూలిజం వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ క్లియర్లీ టు ఆల్ స్కాలర్స్ ఇన్ ఎ మైటీ వే బై శంకర.

0: అద్వైతం అనేది అందరికీ సరిగా అర్థం కాదు.
1: This non-dualism is not easily understood by everybody.
0: అందరూ ఏక అందరూ ఉంటున్నారు.
1: So many here.
0: కానీ అందరూ విడివిడిగా కనిపిస్తున్నారు.
1: They are all separate from each other.
0: అయితే
1: బట్
0: అందరి యందు ఉండినటువంటి యొక్క మూలాధార శక్తి ఒక్కటియే.
1: బట్ ద డివైన్ పవర్ ప్రాణశక్తి.
0: అది ఏ ప్రాణశక్తి?
1: దట్ ఈస్ ద లైఫ్ ఫోర్స్.
0: ఆ ప్రాణశక్తికి అహం అని పేరు పెట్టారు.
1: దట్ లైఫ్ ఫోర్స్ ఈస్ కాల్డ్ అహం.
0: ఏమిటి ఆ ప్రాణశక్తి?
1: వాట్ ఈస్ దట్ లైఫ్ ఫోర్స్?
0: గాలి తీసుకుంటారు,

0: గాలి తీసుకున్నాడు.
1: యు బ్రింగ్ దిన్ వేర్ యు ఫైండ్ ది సోల్, యు బ్రీద్ అవుట్,
0: గాలి విడిచాడు.
1: యు బ్రీద్ అవుట్ ఎగ్జే
0: ప్రాణశక్తి,
1: దట్ ఈస్ లైఫ్ ఫోర్స్.
0: ఈ సోహం ఇది ఉండగలిగితే దేహం కూడా నిలిచి ఉంటుండాలి.
1: సో లాంగ్ దిస్ సోహం ఇన్హలేషన్ ఎక్సలేషన్ దేర్ యు కంటిన్యూ టు లివ్.
0: దట్
1: సో మీన్స్ దట్
0: హం నేను,
1: హం ఐ,
0: అదే నేను,
1: ఐఎమ్ దట్,
0: అదే ఆత్మ,
1: దట్ ఈస్
0: సోహం, అదే హంస గాయత్రి అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హంస గాయత్రి అనగా అదే నేను అనేటువంటి చెప్పేది ఆత్మస్వరూపము.
1: హంస గాయత్రి మీన్స్ దట్ దౌ ఆర్ట్, ఐఎమ్ ద డివైన్.
0: దీనినే ఇంకొక మార్గంలో యోగులంతా కూడాను ఈడా పింగళ సుషుమ్న అని చెప్పి చెప్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ ఆల్సో ఇంటర్ప్రిటెడ్ ఇన్ డిఫరెంట్ వే యాజ్ ఇడా పింగళ అండ్ సుషుమ్న.
0: కుడివైపున గాలి తీసుకున్నప్పుడు తీసుకోవటం, సో తీసుకుంటున్నాడు.
1: యు ఇన్హేల్ త్రూ వన్ నాస్ట్రిల్,
0: ఎడమ వైపున వదులుతున్నాడు. హమ్,
1: యు ఎక్సేల్ బ్రీద్ అవుట్ త్రూ అనదర్ నాస్ట్రిల్ ఆన్ ద లెఫ్ట్.
0: ఈ రెండు కూడా ఇడ్చి తీసుకునేటువంటి సమయంలో కొంతకాలము ఇక్కడ స్తంభించి ఉంటాది.
1: As inhalation exhalation take place, ida pingala retained, ida pingala
0: purakamu rechakamu,
1: one is inhalation, other is exhalation.
0: Madhyalo nilipinatundi kumbhakamu,
1: the retention of breath at the center is kumbhakamu.
0: Kanukane kumbhakamu rechakamu purakamani pranayamam kinda cheptunnaru.
1: This is called breathing exercise or pranayama.
0: Ee pranayama sambandhamainatundi sadanne atma sambandhamaina sadanlo unnaru.
1: All this breathing exercise pranayama
0: yama,
1: is what atmic principle.
0: Yama, asana, pranayamam, pratyaharam, dharana, dhyanam, samadhi. ఈ అష్టాంగ యోగములు యందు, ఈ యోగ విద్యలు యందు ఈ యొక్క కుంభకము రేచకము పూరకము చెప్తూ వచ్చారు.
1: ఇన్ దిస్ ఎయిత్ పార్ట్స్ ఆఫ్ యోగా దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ అండ్ రిటెన్షన్ ఆఫ్ బ్రెత్.
0: పూరకము అంటే ఏమిటి? నింపుకోవటం, పూరించుకోవటము.
1: పూరక మీన్స్ ఫీలింగ్ ఇట్ అప్,
0: తీసుకోవటము.
1: యు ఇన్హేల్, బ్రీద్ ఇన్.
0: ఇంకా రేచకము, వదలటము.
1: రేచకం ఎక్సలేషన్, బ్రీద్ అవుట్.
0: ఈ రెండింటికి మధ్యలో కొంతకాలం దీన్ని నిలపటము.
1: ఇన్ బిట్వీన్ ది టూ యూ రిటైన్, హోల్డ్ ఆన్.
0: ఆ కుంభకమే భూమధ్య స్థానం అన్నారు.
1: దట్ ఈస్ ద సెంటర్ బిట్వీన్ ది టూ ఐబ్రోస్.
0: కనుక దృష్టిని అక్కడ నిలుపుకొని ధ్యానం చేయమని చెప్పిన యోగులు చెప్తూ వచ్చారు.
1: యోగి సెడ్ దట్ యూ షుడ్ మెడిటేట్.
0: అనగా కేవలం ఈ స్థానం కాదు, ఆత్మస్థానము. అన్నిటికీ మూలాధారమైనటువంటి యొక్క ఆత్మ ఏదియో దానిపైన దృష్టి నిలుపుకోమని చెప్పారు. దీనికే ప్రయాగా అని పేరు పెట్టారు.
1: It is called Prayaga.
0: Prayaga managa emi? Yamuna, Ganga, Saraswati. Saraswati. Moodu chernatundi sthanam undi.
1: Prayaga means where the three rivers, Ganga, Yamuna, Saraswati meet.
0: Ee moodu ekkada chertunnayi?
1: Where do they meet?
0: Bhumadhya sthanamlo, anaga Atma daggara cheripothunnayi.
1: They merge there in Atma.
0: Ganga.
1: Ganga.
0: Pavitramainatundi, swartharahitamainatundi karmake Ganga ani peru pettadu Shankarulu varu.
1: The sacred selfless action is Ganga.
0: Yamuna.
1: Yamuna.
0: Idiye oka vidhamainti upasana kinda pettadu.
1: Yamuna is devotion, upasana.
0: Yamuna anaga Jamuna.
1: Yamuna, Jamuna.
0: Jamuna anaga bhakti marganiki moola karananga pettadu.
1: Jamuna stands for the path of devotion.
0: Jnanamu ade Saraswati.
1: Saraswati stands for the knowledge, wisdom. Adi kanipinchedi
0: kaadu, antarvahini.
1: It is an inner current.
0: Kanukane ee bhakti jnanamunaku, భక్తి కర్మలకు మధ్యలో జ్ఞానం అంతర్వాహినిగా పోతుంటారు.
1: దేర్ఫోర్ ఫర్ ద పాత్ ఆఫ్ యాక్షన్ అండ్ డివోషన్ ద పాత్ ఆఫ్ విజ్డమ్ ఇస్ అండర్ కరెంట్ దట్ ఫ్లోస్ ఇన్ బిట్వీన్.
0: కనుక మనం ప్రయాగం చేరాలంటే టికెట్ తీసుకుని ఏదో ట్రైన్లో, ఏ కారులోనో, ఏ దీంట్లో మనం ప్రయత్నం అవుతాము. అక్కడ ఆ విధంగా పోవడానికి వీలు కాదు.
1: యు గో ఆన్ పిల్గ్రిమేజ్ టు ప్రయాగ, వి మేక్ నెసెసరీ రిజర్వేషన్ అండ్ లైక్
0: కార్య. 200 సంవత్సరాలప్పుడే మీరా కూడాను ఈ విధంగా తన భర్త ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్పని రోసి వేసినప్పుడు ఆమె మనసుకు చెప్పింది, దేహానికి చెప్పలేదు ఆమె.
1: 200 years ago when Meera was necked out of the palace by her husband, she addressed her mind not to the body.

0: ఓ మైండ్ గో టు దట్ ప్లేస్ వేర్ గంగా అండ్ జమున మర్జ్ అండ్ మీట్.
1: అక్కడ ఆత్మ అనేటువంటి కృష్ణుడు అక్కడ ఉంటున్నాడు.
0: దేర్ వీ ఫైండ్ కృష్ణ.
1: అక్కడ ఉన్నాడు.
0: వెర్ ఇస్ హి?
1: మోరమకుట పీతాంబర శుభి కుండల రజత శరీర్ చెల్లు రేమన్ హే మన్ చెల్లు రేమన్
0: ఓ గంగా
1: జమునాతి.
0: ఓ మైండ్ గో టు దట్ సెంటర్ వేర్ గంగా జమునా.
1: మొత్తం వెళ్ళిపో, గెట్ అవుట్ అని తక్షణమే. టికెట్ కోసం ఏం ప్రయత్నం చేయలేదు గంగా యమునా తీరానికి.
0: వెన్ హస్బెండ్ టోల్డ్ హర్ గెట్ అవుట్
1: హే మన్
0: మేక్ ఇన్ రిజర్వేషన్
1: గంగా జమునా తీర్ చెల్లు రేమన్.
0: She commanded her mind to go to that place.
1: అది పవిత్ర హృదయం యొక్క పవిత్ర భావాలు అట్ట ఉంటుంటాయి.
0: దట్ ఈస్ ది సీక్రెట్ థాట్ అవుట్ ఆఫ్ ఎ సీక్రెట్ హార్ట్.
1: ఇలాంటి అద్వైత సిద్ధాంతాన్ని శంకరుల వారు బాల్యము నుండి యవ్వనం వరకు, యవ్వనం నుండి వృద్ధాప్యం వరకు సర్వులకు ఒకే అద్వైతాన్ని, ఏకాత్మ భావాన్ని బోధిస్తూ వచ్చాడు.
0: ద సేమ్ థియరీ ఆఫ్ నాన్ డ్యుయలిజం వాజ్ టాక్ టు పీపుల్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్, చిల్డ్రన్, యంగ్స్టర్స్ అండ్ అడల్ట్స్ అలైక్.
1: ఈ విధంగా దినదినానికి ఈ యొక్క అద్వైత సిద్ధాంతం అనేటువంటిది పెరిగిపోతూ వచ్చింది.
0: దిస్ నాన్ డ్యుయలిజం థియరీ
1: అందరూ అంగీకరిస్తూ వచ్చారు.
0: ఎవ్రీబడి స్టార్టెడ్ అక్సెప్టింగ్ దిస్ ప్రిన్సిపల్.
1: ఆ సమయం లోపల
0: అట్ ద టైమ్
1: గురు గోవింద అనగా గౌడపాదుడు,
0: గౌడపాద
1: తిరిగి తాను కాశీకి వచ్చాడు.
0: హీ ఆల్సో కేమ్ టు కాశీ.
1: తన శిష్యుడైనటువంటి యొక్క శంకరుడు పూర్వమంతా శంకరా శంకరాన్ని పిలిచేటువంటి వారే శంకరాచార్యులు అనేటువంటి పేరు కనపడు వచ్చింది.
0: అర్లియర్ హీ వాజ్ అడ్రెస్ హీ వాజ్ కాల్డ్ బై దిస్ నేమ్ శంకరా శంకరా.
1: అక్కడ కొంతవరకు శంకరుల వారిలో కొంత అపవిత్రం జరిగింది.
0: దేర్ వాజ్ అన్సీక్రెట్ యాక్ట్ అట్ దట్ మోమెంట్.
1: ప్రతి పండితుని కూడా వాదించి వారిని అద్వైత సిద్ధాంతంలో ప్రవేశింపజేసుకుంటూ వచ్చాడు.
0: హీ ఆర్గ్యూడ్ విత్ ఎవ్రీ స్కాలర్ అండ్ కన్వర్టెడ్ హిమ్ టు అన్ అద్వైత.
1: మధ్య మార్గంలో
0: ఆన్ ది వే
1: ఒక పండితుడైనటువంటి వాడిని వాదించడానికి పోయినాడు.
0: హీ వాజ్ రెడీ టు ఆర్గ్యూ విత్ ఎ స్కాలర్ ఆన్ ద వే.
1: ఆ సమయం లోపల
0: అట్ ద టైమ్
1: తన భార్య, పండితుని భార్య,
0: ద వైఫ్ ఆఫ్ దట్ పండిట్ స్కాలర్,
1: నీకు మొన్న చెప్పాను
0: భగవాన్ సిద్ధార్థ,
1: ఉభయ భారతి ఆమె గొప్ప వేదాంతురాలు.
0: హీఈస్ ఎ గ్రేట్ స్కాలర్ స్పిరిచువలిస్ట్.
1: కట్టగరిపై తన భర్త అనేటువంటి శంకరుడితో పోరాడినప్పుడు ఎవరు ఓడిపోతారో వారు సన్యాసం స్వీకరించాలి అని నేను చెప్పింది.
0: షీ డిసైడెడ్ హూమ్ సో ఎవర్ దట్ లూజెస్ ది ఆర్గ్యుమెంట్ షుడ్ బి ఎ రెనన్షియంట్. దట్ వాజ్ హర్ డిసిషన్.
1: భర్తనే ఓడిపోయాడు.
0: హర్ హస్బెండ్ lost, was defeated.
1: సన్యాసం తీసుకోవాలని చెప్పని శంకర్ల వారు పట్టుబట్టాడు.
0: అండ్ శంకర వాంటెడ్ హిమ్ టు బి ఎ రెనన్షియంట్.
1: ఆ ఉభయ భారత్ చెప్పింది.
0: ఉభయ భారతి సెడ్,
1: శంకర నీకు సర్వధర్మంలో తెలుసును.
0: యు నో ఆల్ నార్మ్స్ ఆఫ్ ధర్మ.
1: నేను అర్ధాంగి.
0: ఐఎమ్ హిస్
1: వైఫ్. ఆ బాడీలో హాఫ్ బాడీ నేను.
0: అండ్ హాఫ్ బాడీ ఆఫ్ మై హస్బెండ్.
1: నన్ను కూడా నీ ఓడించినప్పుడే ఆయన సన్యాసం తీసుకోవడానికి వీలవుతుంది. నన్ను ఓడించకుండా సన్యాసం తీసుకోవడానికి అర్హుడు కాదనింది.
0: My husband cannot be an ascetic until unless you defeat me because I am his half body.
1: Sare vaadinchamannadu Shankar.
0: He said, okay, argue now, he said.
1: Aame
0: she
1: grahastha dharmamainatundi oka kama shastrani prashna vesindi.
0: She questioned on the certain things of householder state.
1: Shankarla variki teliyadu.
0: Shankara has no knowledge of a householder level.
1: Appudu ubhay bharat daggara oka nela time teeskunnadu.
0: And he wanted 1 month time.
1: ఈ క్వశ్చన్ కు ఆన్సర్ చెప్పడానికి నాకు ఒక నెల కావాలి అన్నాడు.
0: టు ఆన్సర్ క్వశ్చన్ హీ వాంటెడ్ 1 month time.
1: ప్రయాణం అవుతూ పోతున్నాడు.
0: అండ్ హీ వాస్ ప్రొసీడింగ్.
1: ఆ రాజ్యంలో కాశీరాజు
0: దేర్ ద టైమ్ ది కింగ్
1: మరణించాడు.
0: హీ డైడ్.
1: మరణించేటప్పటికి కాశీరాజు డెడ్ బాడీని ఒక దగ్గర పెట్టారు.
0: ద డెడ్ బాడీ ది కింగ్ ఆఫ్ కాశీ వాస్ కెప్ట్ ఆన్ వన్ సైడ్.
1: ఇదే సమయం అనుకున్నాడు శంకర్ల వారు. పరకాయ ప్రవేశము ఆ దేహంలో ప్రవేశించాడు.
0: As it was the right time, Shankara has entered into this body.
1: మరణించింది.
0: And the body of Shankara was there on the other side.
1: రాజు గారి దేహంలో ప్రవేశించాడు.
0: He has entered into the body.
1: రాజు గారిని చెప్పని ఆ యొక్క ప్రజలందరూ చాలా ఆనందించి ఆ యొక్క శవాన్ని రాజభవన్లోకి తీసుకుని పోయారు.
0: Everybody were happy because of the resurrection of the king. He is brought back to life.
1: కానీ అక్కడ రాజు కాదు, ఆ దేహంలో సంచరించే శంకర్లే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ నాట్ ద కింగ్ హూ ఇస్ మూవింగ్ అబౌట్ ఇట్.
1: రాజు ఉండినటువంటి గృహస్థాశ్రమంలో తాను కూడా ప్రవేశించాడు.
0: అండ్ హీ బికేమ్ ఎ హౌస్ హోల్డర్ సిన్స్ దెన్.
1: కనుకనే నీవు అపవిత్రుడైపోయినావు అని చెప్పని అతన్ని వెలుపలు పెట్టారు.
0: అండ్ దేర్ ఫోర్ ఇట్ వాస్ పాయింటెడ్ అవుట్ యూ హావ్ బికమ్ అన్సేక్రెడ్ బై బీంగ్ ఎ హౌస్ హోల్డర్ హావింగ్ ఎంటర్డ్ ది బాడీ ఆఫ్ ది కింగ్.
1: కూడా తాను అంగీకరించలేదు.
0: అండ్ హీ డిడ్ యాక్సెప్ట్ ఫర్ దట్ మ్యాటర్.
1: అప్పుడు తక్షణమే రాజు దేహాన్ని వదిలిపెట్టి ఈ యొక్క తిరిగి తన దేహంలో వచ్చి చేరిపోయి తిరిగి ఉభయభార్య దగ్గర పోయి సమాధానం చెప్పాడు.
0: Immediately has given up the body of the king and has come back to his original body and started replying ఉభయభారతే.
1: ఈ విధంగా ఈమెకు సమాధానం చెప్పి కాశ్మీర్ కు ప్రయాణమయ్యాడు. అక్కడ కాశ్మీర్ పండితులు చాలా గొప్ప పండితులు, దిగ్గజాలం.
0: He answered and he went to Kashmir where we find greatest exponents in
1: the Kashmir scholars. పండితులు చాలా గొప్పవాళ్ళు.
0: The Kashmir scholars are very great.
1: ఆ కాలంలోపల అప్పుడు కేకేయ రాజు ఈ పండితులంతా పోషిస్తూ వచ్చాడు.
0: ఇట్ వాస్ కాశ్మీర్ కింగ్ హూ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ది స్కాలర్స్.
1: కేకేయ రాజు అనగా కైక తండ్రి.
0: ది కింగ్ ఆఫ్ కాశ్మీర్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ కైకేయి.
1: కనుక ఆ పండితులను ఓడించాలని పోయాడు.
0: హీ వాంటెడ్ టు డిఫీట్ దెమ్ ఆల్.
1: ఎప్పుడు కాశ్మీర్ లో అతను ప్రవేశించాడో
0: ద మూమెంట్ హీ
1: కనక దుర్గాదేవి కొండపై ఉన్నటువంటి ఒక దేవాలయంలో తలుపులు మూసుకున్నాయి.
0: The moment he stepped into the Kashmir, the doors of the temple of Kanaka Durga immediately closed.
1: Enta prayatnam chesinappudiki aa door nu teruvaledu.
0: With all the effort they could not open the door.
1: Panditulandaru poi akkada aneka vidhamulaga kuda nustutulu chestunnaru.
0: All scholars went there to the temple and prayed.
1: Prarthanalu salputunnaru.
0: They prayed and prayed.
1: Vedic shastra itihasa purana pramanamulanta kuda nu patistunnaru.
0: They also reciting all important shlokas.
1: Kaani emi teruvaledu.
0: But nothing had happened.
1: Kaani
0: but
1: వీరి భక్తి ప్రపత్తులకు ఆ శక్తి స్వరూపిణి అయినటువంటి కనకదుర్గ అశరీరవాణిగా ఒక వాక్ చెప్పింది.
0: కనకదుర్గ ద గాడెస్ రిప్లైడ్ బై ఎన్ ఎథీరియల్ వాయిస్.
1: శంకర్ల వారు చాలా గొప్పవారి.
0: శంకర ఇస్ గ్రేట్.
1: అతను ఇప్పుడు ఆచార్యుడు.
0: నౌ హీస్ ప్రిసెప్టర్.
1: అనేక మంది శిష్యులైనారు కాబట్టి ఆచార్యుడు అయిపోయినాడు.
0: సిన్స్ హాస్ మెనీ డిసైపుల్స్ నౌ హీస్ ఆచార్యుడు. ఒకటి
1: ఆచరించి తాను చేపించు వచ్చాడు.
0: దేర్ఫోర్ దట్ వాట్ హీ హాస్ బీన్
1: ఆచార్యుడే. కానీ అతనిలో ఒక మాలిన్యం చేరిపోయింది.
0: నౌ హీస్ పొల్యూటెడ్ టు
1: ఆ మాలిన్యాన్ని తాను తరంగొట్టడానికి తగినట్టు ప్రయత్నం చేసినప్పుడే ఈ తలుపులు తెరుచుకుంటాయన్నాడు.
0: దెన్ వన్స్ హీస్ ఫ్రీ ఫ్రమ్ దట్ లిటిల్ పొల్యూషన్ అన్సేక్రెడ్ యాక్ట్ దెన్ ది డోర్ టు ది టెంపుల్ విల్ ఓపెన్ ఆటోమేటికలీ.
1: అప్పుడు వరదేవత అస్వస్థాన్ని చెప్పేసేస్తూ వచ్చాడు.
0: అండ్ దెన్ హీ స్టార్టెడ్
1: ఈశ గిరీశ నరేశ పరేశ ప్రియసే భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం. ఈ విధంగా అనేక రకములుగా ప్రార్థిస్తూ వచ్చేసాడు.
0: దెన్ హీ స్టార్టెడ్ ఎక్స్టోలింగ్ ది డైటీ ది గాడెస్.
1: నేను పరకాయ ప్రవేశంలో పోయి రాజభవనం లోపల అనుభవించి నా దోషమే.
0: ఇట్ ఇస్ మై మిస్టేక్ టు హావ్ ఎంటర్డ్ ఇంటు ది బాడీ.
1: దోష పరిహార నిమిత్తమై 11 దినములు ఈ యొక్క దీని లోపల నిద్రాహారం లేకుండా పానీయములు తీసుకోకుండా అక్కడ తపస్సు చేస్తూ కూర్చుని.
0: హి హస్ ఫర్సేకెన్ ఆల్ ద ఫుడ్ అండ్ డ్రింక్ అండ్ అండర్టుక్ డీప్ పెనెన్స్.
1: 12వ దినం తలుపు తెరుచుకుంది.
0: ఆన్ 12th డే ది డోర్స్ ఆఫ్ ది టెంపుల్ ఓపెన్.
1: చూసారా శంకర్ల వారు అంత గొప్ప దీక్షను పూనిట్టుకున్నారు.
0: దట్ వాస్ ది స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఆఫ్ శంకర.
1: అందరూ స్వామిని ప్రేమించండి, ఈ ప్రేమ చేత సర్వము మీరు సార్థకమవుతుంది అన్నారు. ఎట్టి ప్రేమ? లౌకిక ప్రేమ కాదు. ఈ లౌకిక ప్రేమలో పోవటం చేతనే శంకర్ల వారు ఈ విధంగా ఇదే దోషం.
0: They said that you love Swami. What type of love? It's not only love.
1: Ishtapurukanga kaadu. Ee yokka Ubhaya Bharatiki jawabu cheppali.
0: The teaching of Shankara is to answer Ubhaya Bharati.
1: Anaga atma bhavamuto preminchitamu ye vidhamainatundi doshamu undadu.
0: When you start loving God with this feeling of the spirit of Atma,
1: dehabhimanamto kaakunda atmaabhimanamto preminchitame ade nijamaina prema.
0: So you should not love with the body attachment dehabhimana, but you should love God in spirit atmaabhimana.
1: Atmaabhimanamu adi ye nijamaina prema.
0: Actual love in spirit
1: atti prema
0: is
1: the God.
0: That love is God.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: Atti prema tho unnappudu needi chitta shuddhi avutundi. ఆ యొక్క ప్రేమ తత్వం కూడా నువ్వు చిత్తశుద్ధిగా మారిపోయి.
0: When once you have that love, you will be pure, and that love also will be pure and unsullied.
1: వేద శాస్త్రంబులను నేర్పగలిగియున్న, పద్య గద్యంబులను పాడగలిగియున్న, చిత్తశుద్ధియు లేకున్న చెడును వాడు.
0: భగవాన్ సెడ్ యెస్టర్డే వన్ మైట్ రిసైట్ వేద అండ్ వేదాంగాస్ రిపీటెడ్లీ.
1: ఈ వేదాంతము ఇతిహాసము పురాణములు ఇవి కాదు ప్రధానములు.
0: నాట్ ది సేక్రెడ్ టెక్స్ట్ ది ఎపిక్స్ అండ్ వేదాస్
1: ఏమి చేసినా మంచిది.
0: విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వాట్ ఎవర్ యూ డూ దట్స్ గుడ్.
1: అది ఏ పవిత్రము,
0: దాట్ ఈస్ సేక్రెడ్.
1: అది ఏ దివ్యత్వము,
0: దాట్ ఈస్ డివైన్.
1: ఇది ఏ ఆత్మతత్వం,
0: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
1: కనుకనే ఏదో ఒక ఫలాపేక్షితంతో చేరటం కాదు.
0: నాట్ టు అప్రోచ్ విత్ సమ్ ఎక్స్పెక్టేషన్.
1: అది ఆత్మనే ఇది ఆత్మనేని ఆ విధమైన ఆత్మభావంతో ప్రేమించాలి.
0: వన్ షుడ్ హ్యావ్ ది ఫీలింగ్ ఆఫ్ ది స్పిరిట్ విచ్ ఇస్ వన్ ఇన్ ది సేమ్ ఇన్ ఎవ్రీబడీ.
1: ఇది నిజమైనటువంటి యొక్క ప్రేమతత్వము.
0: దిస్ ఇస్ ట్రూ లవ్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని మనలో నింపుకొని శంకరులు వారు యావత్ ప్రపంచానికి కూడాను ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
0: విత్ సచ్ లవ్ full in his heart, he started propagating, teaching the Vedanta of non-dualism.
1: కట్టగలపటికి ఇంకాను ఈ పిల్లలకంట యువకులైనటువంటి వారికంట ఇంకా కఠినంగా చెప్తూ వచ్చాడు.
0: And he spoke rather harshly to youngsters also.
1: మీరు కేవలము దీని విషయం తెలిసినంత మాత్రమే చెప్పినంత మాత్రమే విరక్తి రాదు నాకు తెలుసును.
0: Bhagavan knows pretty well on listening to the discourse will not develop detachment so easily.
1: Oka pedda businessman,
0: there is a very big businessman,
1: prati dinamu kudanu
0: every day
1: parayanam kosamani ante bhagavat yokka samaveshal kosam prayatnam dinam potundeetunte vaadu.
0: He used to attend temples and listen to the discourses every day.
1: Goppa panditunetunte vaadu goppa shravanananthamga kudanu aa yokka vedantaanni bodhisthu vachadu.
0: That scholar over there in the temple teaches in an excellent way.
1: అప్పుడు చెప్పాడు పబ్లిక్ లోపల.
0: దేర్ హీ సెడ్ ఇన్ పబ్లిక్,
1: ఈ సప్తాహం పూర్తి అయ్యేంత వరకు కూడా నువ్వు అందరూ ఉండాలి, వినాలి. పూర్తి విన్న తర్వాతనే ఇది పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్మదచ్చితే
0: దెన్
1: అప్పుడు పూర్ణమవుతుంది అన్నాడు.
0: ద పండిట్ సెడ్ యూ షుడ్ లిసన్ టు ది టాక్స్ ఆల్ ది 7 డేస్ కంప్లీట్లీ వితౌట్ ఫెయిల్ సో యాజ్ టు డిరైవ్ ఫుల్ బెనిఫిట్.
1: 5 దినాలు జరిగింది.
0: 5 డేస్ పాస్.
1: ఆరో దినము
0: 6th day
1: ఈ యొక్క బిజినెస్ మ్యాన్ ఎక్కడికో అర్జెంట్ గా పోవలసినటువంటి పని ఏర్పడింది.
0: బిజినెస్ మ్యాన్ హ్యాడ్ టు లీవ్ ది స్టేషన్ ఆన్ ఎన్ అర్జెంట్ వర్క్.
1: అప్పుడు తక్షణమే తన కుమారుని పిలిచాడు.
0: ఇమిడియట్లీ సమన్ హిస్ సన్.
1: బాబు అనుకో చూడు, 7 దినాలు అందరూ అటెండ్ కావాలని చెప్పాడు. అప్పుడే దీని ఫలితం మనకు చిక్కుతుందని చెప్పాడు.
0: హి సెడ్ వి మస్ట్ నెసెసరీ అటెండ్ ఆల్ ది 7 డేస్ టు డిరైవ్ ఫుల్ బెనిఫిట్.
1: కాబట్టి ఈనాడు నీవు వెళ్ళు ఆ పారాయణకు.
0: Today you attend it.
1: రేపటి దినానికి నేను వచ్చేస్తాను, ఓన్లీ ఒక దినం.
0: యా టుమారో ఐ విల్ కమ్, ఓన్లీ 1 డే యూ అటెండ్
1: చెప్పాడు.
0: హి సెడ్.
1: కానీ మరి తిరిగి బెడ్రూమ్ లో పోయాడు.
0: బట్ హీ వెంట్ ఇన్ టు ది బెడ్రూమ్.
1: మరి ఆ పండితులంతా కూడాను చాలా వేదాంతాన్ని అంత విరక్తిగా చెప్తున్నాడు, దేహాన్ని చాలా చులకనగా చెప్తున్నాడు. మీరు ఈ విధమైన దీంట్లో ప్రయత్నం చేయకూడదు, సంసారంలో మునగకూడదు, ఇంత వైరాగ్యాన్ని బోధిస్తున్నాడు. నిజంగా నా కొడుకు వింటే వాడు వైరాగ్యం అవుతాడు ఏమో అనుకున్నాడు.
0: హి వాజ్ జస్ట్ థింకింగ్ ఇన్ హిస్ బెడ్రూమ్ వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ హిస్ సన్ ఈస్ టు లిసన్ టు ద టాక్స్ based on renunciation and detachment and considering the body as mean and low.
1: Lakshmi Pandit panditun daggariki vellaadu.
0: Again he went to the scholar.
1: Pandita,
0: he said, oh scholar,
1: nee eppudina maa kumarunu pampistunnanu.
0: Tomorrow I am sending him.
1: Tivramaina vairagyanni bodhinchakandi.
0: Don't teach detachment tomorrow.
1: Ee prapanchikam paina cheyatundi raagalu abhirthi pachinatundi bodhana cheyandi annadu.
0: Teach that so that everything will draw you, attract you in this world.
1: Nee okka koduku kosam nenu ee vedantanni maani veesukottama.
0: For your son, why should I change my talk? His scholar said.
1: అప్పుడు చెప్పారు శెట్టి గారు.
0: దెన్ హి సెడ్,
1: 6 దినాలు విన్నారు.
0: ఓ బిజినెస్ మ్యాన్,
1: ఎంత వేదాంతం వచ్చింది, ఎంత త్యాగం వచ్చింది మీలో.
0: టు వాట్ ఎక్స్టెంట్ యూ,
1: ఒక్క దినంలో నీ కొడుకు విన్నంత మాత్రం త్యాగం వస్తుందా?
0: జస్ట్ ఫర్ 1 డే?
1: రాదు రాదు రాదు.
0: జస్ట్ ఫర్ 1 డే యూ విల్ నాట్ యువర్ సన్ విల్ నెవర్ హావ్ డిటాచ్మెంట్
1: అనేటువంటిది నిండి ఉండినటువంటి ఈ పెద్ద పర్వతం వంటి ఈ యొక్క పాపములు ఎట్ట తు పోలి తొలగిపోతాయి.
0: ఆల్ ద సిన్స్ అక్రూడ్ ఫ్రమ్ ద పాస్ట్ లైవ్స్ ఆర్ స్టిల్ హోల్డ్ ఆన్
1: సింగా తెగేటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ దట్ సింపుల్ టు డెవలప్.
1: కనుకనే దీనిని తోమి తోమి తోమి తోమి ఈ పిల్లలలో ఒక గొప్ప వైరాగ్యం తెప్పించాలని దీక్షిత పట్టాడు ఆ యొక్క శంకర్ల వారు.
0: శంకర్ డిటర్మైన్డ్ దట్ ఎవ్రీ పర్సన్ షుడ్ బి పాలిష్డ్ again and again so as to come out with
1: అప్పుడే నిత్యము దాన్ని ఉపయోగించుకోవడానికి వీలవుతుంది.
0: Then we can make use of that.
1: ఉపయోగించి నిత్యము ఉపయోగించుకునే పాత్ర ప్రతి దినము తోమల్సిందే.
0: A vessel that we make use of it every day must be cleaned every day.
1: ఎప్పుడు పెద్ద పెద్ద పాత్రలంతా పెండికి ఉపయోగిస్తా చూడు, అది మాత్రం సంవత్సరానికి ఒకసారి తోమితే చాలు.
0: But big vessels which are used at wedding times are cleaned once in a year.
1: నిత్యము ఉపయోగించుకునేటువంటి టంబ్లర్స్ ఎప్పుడు కడుగుతూనే ఉండాలి.
0: Those of the daily use must be cleaned every
1: day. అదే రీతిగా ఈ యవ్వనం అనేటువంటి ఈ దేహమును నిత్యము తోముతూనే ఉండాలి.
0: This youth stage we should clean every day.
1: అది ఆ విధమైనటువంటి బోధనలు చేస్తూ శంకర్ల వారు యువకులకందరికీ ఒక విధమైనటువంటి వైరాగ్యాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
0: That was the teaching of Shankara, the principle of detachment.
1: ఈ వైరాగ్యం అంటే ఏమని అనుకున్నారు మీకు తెలుసునా?
0: You know what vairagya is?
1: పూర్వం చెప్పాను.
0: భగవాన్ సెడ్ అదర్ డే,
1: తిన్న అన్నం కక్కిన తరువాత,
0: after the food part taken is vomited out,
1: ఈ కక్కిన అన్నాన్ని ఎవడైనా తినడానికి ప్రయత్నిస్తాడా?
0: Will anyone be ready to eat that vomited food?
1: కక్కిన అన్నం పైన ఎంత తీవ్రమైనటువంటి ఒక ఇది వస్తుందో విరక్తి, ఆ విధంగా రావాలి విరక్తి.
0: Just as we'll be disgusted with the humans, that food which is vomited out,
1: I shall try.
0: We should never say, I shall try, because when you say try, it becomes dry.
1: Must do.
0: భగవాన్ సేస్ డోంట్ సే ఐ విల్ ట్రై, యు మస్ట్ డు, యు మస్ట్
1: మీ కోసమే,
0: ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్.
1: ఈ జగత్తు నందు వచ్చేటువంటి సుఖం ఏమీ లేదు.
0: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ అవుట్ ఆఫ్
1: దిస్ వరల్డ్. ఈ జగత్తు నందు కలిగేటువంటి ఆనందం ఏమీ లేదు.
0: దేర్ ఇస్ నో బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎంత ఆనాయమో ఆనందం కలిగినప్పటికీ ఒక్కనాటికి త్యజించిపోవలసిందే.
0: యు మే హావ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ బట్ యు హావ్ టు
1: దైవం ఒక్కని మాత్రమే గట్టిగా పట్టుకోవాల్సింది.
0: యు షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ గాడ్.
1: అతనే నిత్య సత్యమైనటువంటి యొక్క ఆరాధకుడు.
0: హీస్ ఎటర్నల్ ట్రూత్.
1: అదే నిత్య సత్యమైనటువంటి ఆహారము.
0: దట్ ఈస్ ద ట్రూత్.
1: అట్టి దైవత్వాన్ని మీరు పట్టాలి.
0: And we should be strong enough in respect of the divine.
1: Adiye, our determination.
0: We should develop the
1: strong determination.
0: Strong determination.
1: Chala pattudalato pattali.
0: We should have strong determination.
1: Appude dani teginatvanti oka phaltam kuda manaku labhyam avutundi.
0: Then we'll get the appropriate result.
1: Kevalam vadaltam teeskovatam vadaltam ee vidhanga untundakoddu.
0: It's not something like giving up and accepting later.
1: Kani okka turi vadalna valle pettindi ayipoyindi.
0: When once it is given up, that's all, end of the man.
1: అట్టి తీవ్రమైనటువంటి భావాన్ని హృదయంలో పెట్టుకున్నప్పుడే దైవత్వం మనలో ఆవిర్భవిస్తాడు.
0: Then once we have that strong determination,
1: actually, ఇది సత్యం సత్యం సత్యం.
0: You certainly understand this is the truth and truth alone.
1: కనుక శంకరులకు వైరాగ్యము జగత్తునకు ఎంతనో ఉపకారం చేస్తూ వచ్చింది.
0: The principle of detachment taught by Shankara helped this world.
1: ఈనాటి అద్వైత సిద్ధాంతం అనేటువంటిది అందరూ పండితులు బోధిస్తున్నారే కానీ వారెవరూ నడుచుకోవటం లేదు.
0: ద థియరీ ఆఫ్ నాన్ డ్యులిజం ఈజ్ టాట్ బై స్కాలర్స్ బట్ దే డోంట్ నో ఇన్ రియాలిటీ.
1: నడుచుకోవాలి.
0: దే షుడ్ కండక్ట్ దెమ్ సెల్ఫ్.
1: కేవలం వాక్ తో మనం బోధించినంత మాత్రమే చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్. ఇట్స్ మియర్లీ
1: శరీరంతో దాన్ని ఆరాధన చేయాలి.
0: ద బాడీ షుడ్ నెసెసరీ
1: మనస్సు దాన్ని త్యజించాలి.
0: అండ్ వీ షుడ్ గివ్ అప్ ది మైండ్.
1: అది ఏ నిజమైనటువంటి వైరాగ్యం.
0: దాట్ ఈస్ ట్రూ డిటాచ్మెంట్.
1: అది కేవలం సత్య జ్ఞానం అనంతంతో వస్తుంది.
0: దట్ విల్ గెట్.
1: దైవం సత్యం.
0: గాడ్ ఈస్
1: జ్ఞానం సత్యం.
0: విజ్డమ్ ఈస్
1: అంత అనిత్యం.
0: Everything is ephemeral.
1: Kanukare satya gnanam anantam brahma tattvam.
0: Therefore God is infinite, God is wisdom, God is

గొప్ప సంపదలేలా గుండెలు అదరునట్టి గొప్ప సంపదలేలా కోర్కెలదిమి త్రొక్కి కూరె మేలు లేదు పూర్ణ సుఖము

గొప్ప సంపద లేల కోర్కెలది మీ త్రొక్కు కూలి మేలూ.

ద్వంద్వభావమైన ధరణియందు లేదు పూర్ణ సుఖము.

0: What for is all that wealth that is most shocking? It's most desirable to control the desires and do a small job, small work. There is no happiness in total. There is no misery in full in this dualistic world. On earth, in this world, there is no total happiness nor complete sadness either.
1: Prema sarupulara.
0: Embodiments of love.
1: Pavitra Bharatiya Samskriti Yandu.
0: In the sacred...
1: Anadikalam Nundi. Upanishattulu Manavunaku Aneka Sandesam Landistu Vastunnavi.
0: As per the ancient sacred culture of Bharat, Upanishads has been passing on the rich cultural heritage and offering teachings.
1: ఈ ఉపనిషత్తు యొక్క సందేశము శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది.
0: The message of Upanishads is immortal, permanent, eternal.
1: రసో వై సహ. భగవంతుడు రసస్వరూపుడనియే ప్రపంచమునకు చాటుతూ వచ్చిన ఉపనిషత్తు.
0: Upanishads declared, God is rasa, the essence of all.
1: Rasamanaga panakamulonu chakkaravale sarva anumunandu kudanu sarva kanamunandu kudanu cheri untundi.
0: Just as you find sugar in syrup, you find the divinity in every atom, in every cell.
1: Palaloni vennavale ప్రతి కణమునందు కూడాను, ప్రతి అణువునందు కూడాను ఈ రసస్వరూపుడైన భగవంతుడు చేరియే ఉంటాడు.
0: జస్ట్ యాజ్ యు ఫైండ్ బటర్ ఆల్ ఓవర్ ద మిల్క్, యు ఫైండ్ ది ఎసెన్స్, ద డివినిటీ బీయింగ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ సెల్ అండ్ ఇన్ ఎవ్రీ ఆటమ్ ఆఫ్ దిస్ యూనివర్స్.
1: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి తత్వమును అందరూ గుర్తించలేరు.
0: బట్ this mysterious principle, the holy principle, is not recognized by everyone.
1: Bhagavantuni yokka uniki evarunu artham chesukunaleru.
0: God's existence cannot be understood by all.
1: Bhagavantuni yokka rahasyamunu evarkudunu chaatukoleru.
0: The secrets of God cannot be known, cannot be comprehended nor shared.
1: గుడ్డులోని పిట్టవలే గుడ్డులోని పిట్టవలే
0: జస్ట్ యాజ్ యు ఫైండ్ ది బర్డ్ విత్ ఇన్ ఎన్ ఎగ్
1: మానవత్వమును గుర్తింపజేసేటువంటి యొక్క ఉనికి అందులోనే మనం తెలుసుకునవచ్చును.
0: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది హ్యూమన్ క్వాలిటీ విత్ ఇన్ దిస్ ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్.
1: అణువునందు మొదలుకొని ఘనం వరకు కూడాను ఈ సత్యం మనకు ప్రత్యక్షంగా గోచరమవుతున్నది.
0: దిస్ ఇస్ క్వైట్ అపరెంట్ ఫ్రమ్ ది మైన్యూటెస్ట్ టు ది ఎంటైర్ కాస్మస్.
1: మానవత్వంలో అర్థం కానటువంటి ఎన్నో విషయములను ఈ ఉపనిషత్తులు ప్రత్యక్షముగా సందేశం అందిస్తూ ఉన్నవి.
0: ఉపనిషత్స్ టీచ్ యు డైరెక్ట్లీ many of the things that are not known to human beings in their lifetime.
1: Charakaloni deepu vale,
0: just as sweetness within the sugar cane.
1: Merapaloni karam vale,
0: just as you find the hot stuff within this chili.
1: Nimmaloni pulupu vale,
0: just as an astringent taste within the lime.
1: పువ్వులోని వాసన వలె,
0: as aroma in a flower.
1: భగవంతుని ఉనికిని సర్వత్రా చాటుతూనే ఉన్నది.
0: The existence of the divine is known everywhere.
1: ఇది ఏ ఇంజనీర్ కూడాను దీన్ని అర్థం చేసుకోలేరు.
0: No engineer would be able.
1: ఏ సైంటిస్ట్ కూడాను దీనిని అర్థం చేసుకోలేరు.
0: No scientist can understand.
1: ఈ అన్ని కూడాను భగవంతుని ఉనికికి ప్రత్యక్ష ప్రదర్శనం లేవు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ డైరెక్ట్ ఎవిడెన్సెస్ టు ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్.
1: ఇలాంటి ఉనికిని మనం గుర్తించుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: We have to make every effort to know the divine existence.
1: ప్రవహించేటువంటి ప్రవాహము ఎంతనో ఆనందాన్ని అందిస్తుంది.
0: The river that flows incessantly makes you happy.
1: నిండిన చెరువులో చూస్తే చాలా ఉల్లాసం ఉప్పొంగిపోతుంది.
0: You will be so happy to watch the tank full of water.
1: పెరుగుతున్నటువంటి పంటలు చూస్తే ఎంతనో ఆనందం వేస్తుంది.
0: As you see the growing crop, you will be joyful.
1: ఇవన్నీ కూడాను భగవంతుని ఉనికికి ఇది ప్రత్యక్ష ప్రమాణములే.
0: They are all the proofs of God's existence.
1: ఇత్యాది ప్రత్యక్ష ప్రమాణములన్నీ కూడాను మానవులకు సందేశం అందిస్తూనే ఉన్నవి.
0: The direct evidences convey a message to mankind.
1: కానీ మానవుడు గుర్తించుకున్నట్టుకు తగిన కృషి చేయటం లేదు.
0: But man is not making an attempt to know.
1: ఈ ప్రపంచమునందు విశాలమైనటువంటి యొక్క అనుభూతులు ఎన్నియో కనిపిస్తున్నవి.
0: In this vast world there are many many experiences.
1: మానవుడు పుట్టిన మొదలుకొని గిట్టినంత వరకు కూడాను అనేక విధములైనటువంటి యొక్క అనుభూతులను పొందుతున్నాడు.
0: Man passes through number of experiences right from the beginning.
1: కానీ ఈ అనుభూతులన్నీ కూడాను తాను కల్పించుకున్నవనియు తాను నెరవేర్చుకున్నవనియు తన ప్రయత్నం చేత సాధించినవనియు తాను భ్రమిస్తూ ఉన్నాడు.
0: But he is deluded with the feeling that all his activity between time of birth till death are of his own making creation.
1: కాని ఇవి తనకు తాను కల్పించుకున్నటకు వీలు కాదు.
0: It's not possible to make on your own.
1: తన తత్వాన్ని తాను గుర్తించుకోలేనటువంటి మానవుడు ఈ యొక్క అగమ్యగోచరమైనటువంటి యొక్క ఆస్తిక తత్వాన్ని ఏ రీతిగా తాను అర్థం చేసుకోగలడు?
0: A man who cannot understand his own nature, how is it possible for him to know the transcendental principle of the divine?
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను కంటికి కనిపించినది, చెవులకు వినిపించినది, మనసుకు అనిపించినది, హృదయాన్ని కదిలించినది, ఉప్పొంగింపచేయున్నది అంతా కూడాను భగవంతుని యొక్క ఉనికియే.
0: In fact, all that we see, all that we heard, all that makes us blissful are all the proofs of God's existence.
1: ఇత్యాది దివ్య తత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించుటకు తగిన కృషి చేయాలి.
0: Such a divinity must be investigated by every individual.
1: కాని ఈనాటి మానవుడు ఏది గుర్తించినప్పటికీ భగవత్ యొక్క ఉనికిని మాత్రము గుర్తించుకున్నట్టుకు తగిన కృషి చేయటం లేదు.
0: Man wants to explore everything, but he has not gone to understand God.
1: ఒక కంప్యూటర్ కాని, ఒక ఇండస్ట్రీస్ కాని, లేక ఒక టెలివిజన్ కాని, లేక ఒక టెలిఫోన్ కాని, ఇత్యాది విషయములను గుర్తించుటకు కావలసినంత కాలమును దుర్వినియోగం చేస్తున్నాడు.
0: Man has spent and wasted his time in inventing things like television, telephone, computer and so on.
1: కనుకని ఈ యొక్క ఉపనిషత్తులన్నీ కూడాను మొట్టమొదట నిన్ను నీవు తెలుసుకో అని ప్రశ్నింపజేసింది.
0: సో ఉపనిషత్ వాంట్స్ యూ టు నో దిస్, నో థై సెల్ఫ్.
1: నీవెవరో నీవు గుర్తించు.
0: నో యువర్ సెల్ఫ్ ఫస్ట్.
1: నిన్ను నీవు గుర్తించుకోలేనిటువంటి వ్యక్తి ఎదుటి మనిషిని ఏ రీతిగా నువ్వు గుర్తించగలవు?
0: If you don't know yourself in the beginning, how do you know the other?
1: తాను ఎవరో తనకు తెలియదు.
0: You don't know who you are.
1: కానీ కలిసిన వారినందరినీ మీరెవరు, మీరెవరు, మీరెవరు, మీరెవరు అని ప్రశ్నిస్తుంటాడు.
0: బట్ యు పుట్ దిస్ క్వశ్చన్, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, రిపీటెడ్లీ.
1: అదే ప్రశ్న ఆ ఎదుటి వ్యక్తి నాన్న నీవెవరు అని అడిగితే తనకు జవాబు లేదు.
0: ద సేమ్ క్వశ్చన్ ఇఫ్ ఇట్ ఇస్ పుట్ టు హిమ్ బై మ్యాన్ ఇన్ ద ఫ్రంట్, హూ ఆర్ యూ, హీ హాస్ నో ఆన్సర్.
1: ఇలాంటి వ్యక్తిని మెంటల్ హాస్పిటల్లో చేర్చాలా లేక మానవత్వంతో కూర్చున్నా?
0: షుడ్ వి జాయిన్ సచ్ ఎ పర్సన్ ఇన్ ద మెంటల్ హాస్పిటల్ ఆర్ కెన్ వి కాల్ హిమ్ ఎ హ్యూమన్ బీయింగ్?
1: అన్నింటినీ తెలుసుకుంటూ ప్రయత్నిస్తున్నాడు.
0: హీఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ఎవ్రీథింగ్.
1: ఈనాడు అమెరికాలో ఏం జరుగుతున్నది, బ్రిటన్లో ఏం జరుగుతున్నది, పాకిస్తాన్ లో ఏం జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కదాన్ని కూడా కంఠస్థం చేసుకున్నట్టుగా చెప్తుంటాడు.
0: హీ నోస్ వాట్ ఆల్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అబ్రాడ్ యుఎస్ఏ యూకే పాకిస్తాన్ యాజ్ ఇఫ్ హీ గాట్ ఇట్ బై హార్ట్.
1: తనలో ఏమి జరుగుతున్నది అనేటువంటి విషయము తనకు తెలియటం లేదు.
0: బట్ హీ డస్ నాట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ విదిన్ హిమ్.
1: ఎవరైనా నీవెవరయ్యా అని ప్రశ్నిస్తే,
0: ఇఫ్ ఎనీవన్ పుట్స్ ఎ క్వశ్చన్ హూ ఆర్ యూ,
1: నేను ఫలాని వాడిని అని పేరు చెప్తాడు.
0: హీ మెన్షన్స్ హిస్ నేమ్, ఐఎమ్ సో అండ్ సో.
1: తరుపది కూడాను మీరెవరండి అని ప్రశ్నించగా,
0: ఫర్దర్ యూ క్వశ్చన్ హూ ఆర్ యూ,
1: నేను ఫలాని వర్క్ చేసేటువంటి డాక్టర్ నండి అంటాడు.
0: హీ మెన్షన్స్ హిస్ ప్రొఫెషన్, ఐఎమ్ ఎ డాక్టర్.
1: మూడవ పర్యాయం తిరిగి అతన్ని ప్రశ్నించి మీరెవరండి అని అడిగితే,
0: ఇఫ్ యూ ఆస్క్ ఫర్ ద థర్డ్ టైమ్ హూ ఆర్ యూ,
1: నేను బెంగళూరు నుంచి వచ్చినటువంటి వాడనండి అంటాడు.
0: హీ మెన్షన్స్ నేటివిటీ, ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు.
1: ఇవన్నీ కూడా నిత్య జీవితం లోపల మన సంభాషణలో జరిగేటువంటి యొక్క డైలాగులే కాని ఇవి నీకు సరియైనటువంటి యొక్క అర్థమును ప్రబోధించేటువంటి యొక్క పదములు కాదు.
0: దీస్ ఆర్ ఆల్ ది సిచ్యువేషన్స్ ఇన్ అవర్ డైలీ రొటీన్ డైలాగ్ అండ్ కాన్వర్సేషన్, బట్ నథింగ్ టు డూ విత్ ది రియాలిటీ.
1: కానీ నీవెవరని ప్రశ్నించిన దానికి సరైన జవాబు లేదు.
0: We have not got the correct answer for this question, who are you?
1: తాను దేహమునే అని భ్రమించి,
0: he identifies with the body,
1: దేహం పుట్టిన స్థానమును,
0: and his place of birth,
1: దేహం చేసే పని,
0: the job that he does,
1: దేహం వచ్చిన స్థలమును,
0: and the place from which he has come,
1: వీటిని గురించే తాను జవాబు చెప్తున్నాడు. కానీ నీవు అనేటువంటిది ఎవరనేటువంటిది అర్థం కావటం లేదు.
0: Are the points that prompt him to give the answers but not the reality.
1: అప్పుడు ఉపనిషత్తులు చెప్తుండాలి.
0: దాని ఉపనిషత్తు
1: క్షేత్రజ్ఞ చాప్యమాన్ విద్ధి అన్నింది, అయ్యా నీవు క్షేత్రానివి కాదు క్షేత్రజ్ఞుడవు.
0: అండ్ ఉపనిషత్ సే యు ఆర్ క్షేత్రజ్ఞ ద నోవా నాట్ ద క్షేత్ర.
1: డాక్టర్ అయినది ఈ క్షేత్రమే, బెంగళూరు నుంచి వచ్చినది ఈ క్షేత్రమే, నీ పేరు చెప్పినది ఈ క్షేత్రమునికి పెట్టిన పేరే, నీ వయసు చెప్పినది ఈ క్షేత్రమునికి ఉన్నటువంటి వయసే. అంత క్షేత్రాన్ని గురించి నీవు జవాబులు ఇస్తున్నావు కానీ క్షేత్రజ్ఞ తత్వాన్ని నీవు గుర్తించుకోవడానికి ప్రయత్నించటం లేదు.
0: ఆల్ ది ఆన్సర్స్ యూ హావ్ సో ఫార్ గివెన్ బేస్డ్ ఆన్ యువర్ నేటివిటీ, యువర్ నేమ్, ది యాక్టివిటీ, ది ఏజ్, రిలేట్ యువర్ బాడీ, నథింగ్ టు డూ విత్ ది డూయర్ ఆర్ ది ఇండ్వెలర్.
1: కనుకనే ఈ దేహం అనేటువంటిది క్షేత్రం మాత్రమే.
0: దేర్ఫోర్ బాడీ ఈజ్ ఓన్లీ క్షేత్ర.
1: నీవు క్షేత్రజ్ఞుడవు.
0: యు ఆర్ ద నోవర్. క్షేత్ర
1: ఈ క్షేత్రజ్ఞుడైనటువంటి నీవు ఎవరు?
0: క్షేత్రజ్ఞ ద నోవ, హూ ఆర్ యూ?
1: ఇందులో నివాసం గడిపేటువంటి వాడు నీవు.
0: ఆర్ యూ ది ఇండ్వెలర్?
1: కానీ ఇంటి పేరు చెప్తున్నావు, ఇంటి డ్రాయింగ్ రాస్తున్నావు, కానీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి పేరు చెప్పడం లేదు.
0: యు గివ్ ది ప్లాన్ ఆఫ్ యువర్ హౌస్, యూ మెన్షన్ ద సర్ నేమ్, బట్ యూ డోంట్ నో ది యువర్ రియల్ నేచర్.
1: ఆత్మను అనేటువంటి జవాబు రావాలి.
0: ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఐఎమ్ ద సెల్ఫ్, ఆత్మ.
1: ఆత్మ అనగా ఏమిటి?
0: వాట్ ఈజ్ మెన్ బై ఆత్మ?
1: కేవలము చైతన్య తత్వమే ఆత్మ.
0: ఆత్మ ఈజ్ చైతన్య, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఈ ఆత్మకు మరొక పేరు లేదు.
0: దిస్ ఆత్మ హ్యాస్ నో అదర్ నేమ్.
1: వేదములు పుట్టినప్పుడు ఈ యొక్క క్షేత్రజ్ఞుని నేను అహం అనేటువంటి పేరు పెట్టింది.
0: ఇన్ ద బిగినింగ్ ద వేద గేవ్ దిస్ టైటిల్ నేను.
1: ఈ నేను అనేటువంటి పదము సర్వులు ఎందు కూడా ఉంటున్నది.
0: దిస్ నేను ఐ ఇస్ కామన్ టు ఆల్.
1: ఇప్పుడు ఇందులోపల ఎవరు రామయ్యా అని చెప్తే నేను అని లేస్తాడు.
0: ఇఫ్ ఎ క్వశ్చన్ ఇస్ పుట్ హూ ఇస్ రామయ్యా, వన్ వుడ్ సే ఐఎమ్ రామయ్య.
1: రెండవది హూ ఇస్ కృష్ణ అని అడిగితే వాడు లేస్తాడు, నేను కృష్ణుణ్ణి అంటాడు.
0: ఇఫ్ యు సే హూ ఇస్ కృష్ణ, వన్ వుడ్ గెట్ అప్ ఐఎమ్ కృష్ణ.
1: ఇంకొకరు ఎవరు గోవిందుడు అంటే ఇంకొకరు నేను గోవిందుడు అని లేస్తాడు.
0: దెన్ హూ ఇస్ గోవింద, అనదర్ విల్ సే ఐఎమ్ గోవింద.
1: అనగా ఈ క్షేత్రమును పురస్కరించుకుని, క్షేత్రములకు పెట్టిన పేరును పురస్కరించుకుని తాను నేను అనేటువంటి రీతిగా భావిస్తున్నాడు.
0: దేర్ఫోర్ హీ గెట్స్ హింసెల్ఫ్ ఐడెంటిఫైడ్ విత్ ద నేమ్.
1: రాముడు కృష్ణుడు గోవిందునికి పూర్వం ఏమని చెప్తున్నాడు?
0: ప్రయర్ టు దట్ ది నేమింగ్ రామకృష్ణ అండ్ గోవింద, హూ ఆర్ యూ?
1: నేను కృష్ణుణ్ణి,
0: ఐఎమ్ కృష్ణ.
1: నేను రాముణ్ణి,
0: ఐఎమ్ రామ.
1: నేను గోవిందుణ్ణి,
0: ఐఎమ్ గోవింద.
1: రాముడు కృష్ణుడు గోవిందుడు వేరే,
0: రామకృష్ణ గోవింద.
1: కానీ ముగ్గురు ఎందు ఉన్నటువంటి నేను నేను అనేటువంటి అదే నిజమైనటువంటి తన రూపం.
0: బట్ దిస్ నేను ఐ ఈస్ కామన్ ఇన్ ఆల్ ద త్రీ.
1: దీనిని అహం అని పేరు పెట్టింది ఉపనిషత్తు.
0: ఉపనిషత్ కాల్స్ దిస్ ఐ నేను యాజ్ అహం.
1: నీవు నీవే కానీ నీవు మరొక పేరుకు సంబంధించిన వాడే కాదు.
0: In fact, you are the real you, the self, and not the name.
1: ఈ విధమైనటువంటి ఒక సందేశములను ఉపనిషత్తులు క్లియర్ గా అందించుకుంటూ మానవునికి సందేహ నివారణ గావిస్తూ వచ్చింది.
0: Upanishads passed on the message, resolving, clarifying all the doubts of humanity.
1: ఇది మానవత్వానికి అతీతమైనటువంటి శక్తులు.
0: These are all the faculties beyond the man's capacities.
1: ఈ మానవత్వానికి అతీతమైనటువంటి దానిని ఏమని పిలుస్తుంటారు?
0: What is it that crosses the human limitations?
1: Neotics అన్నారు అమెరికన్ వారు.
0: Americans call it neotics.
1: అనగా దీనికి కొత్త పేరు పెట్టారు.
0: They have given a new name.
1: తనకు గోచరము కానటువంటిది,
0: that which has not seen,
1: తనకు అర్థం కానటువంటిది,
0: that which cannot be understood,
1: ఏదో ఒక శక్తి మానవుని యందు ఉంటున్నది.
0: A non-apparent, unseen,
1: అమానుష్య రూపమైనటువంటి తత్వానికి
0: that which is beyond all scenery,
1: neotics అని పేరు పెట్టారు.
0: Is called neotics.
1: దీనిని సరైన రీతిలో మనం గుర్తించుకోవాలంటే దీనికి అన్నింటికీ నకర్షిక పర్యంతం కూడాను ఒక చైతన్య శక్తి ఉంటున్నది.
0: In fact, if we want to understand clearly, there is this constant integrated awareness from top to toe all over the body.
1: ఈ ఇదంతా కూడాను కేవలము ఒక మ్యాగ్నెట్ అనగా ఒక విధమైనటువంటి అయస్కాంతం అనేటువంటిది దీని ద్వారా జరుగుతూ వచ్చింది.
0: The magnet works all through from top to toe.
1: ఈ అయస్కాంతం అనేటువంటి దానిని ఒకరు పుట్టించడానికి కానీ ఒకరు దాన్ని నాశనం చేయడానికి కానీ వీలు కాదు.
0: It's neither possible to create nor to annihilate.
1: ఇదే విషయమును న్యూటన్ చెప్తూ వచ్చాడు.
0: The same thing is stated by Newton.
1: నాన ఈ మ్యాగ్నెట్ అనేటువంటి దాన్ని, ఈ అయస్కాంతం అనేటువంటిది ఒకరు పుట్టించేటువంటిది కాదు, ఒకరు సంహారం గావించేటువంటిది కాదు.
0: Newton said, this magnet can neither be generated nor destroyed.
1: ఇది చావు పుట్టగలేనట్టు శాశ్వతుండు.
0: It has neither birth nor death. It is
1: ఆది మధ్యాంతరహితుడు, అనాది వాడు.
0: It has neither beginning nor the end. It is
1: తాను చావక పుట్టక చంపబడక.
0: It can neither be killed nor would allow himself to be killed.
1: పరమాత్మ సాక్షి అయ్యుండు ఆత్మరూపుడు.
0: But he remains as an eternal witness in the form of self, ఆత్మ.
1: దీని అర్థముకును ఈ యొక్క న్యూటన్ దీన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: దిస్ వాజ్ కన్వేడ్ బై న్యూటన్.
1: ఈ న్యూటన్ ఎవరంటే గొప్ప సైంటిస్ట్.
0: న్యూటన్ ఇస్ ఎ బిగ్ గ్రేట్ సైంటిస్ట్.
1: భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదనేటువంటి విషయాన్ని తానే గుర్తించుకున్నటువంటి వాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ వన్ హూ హస్ నోన్ దిస్ గ్రావిటేషనల్ ఫోర్స్.
1: అయితే తాను గుర్తించిన స్థానం నుండే దీనికి ఆ గ్రావిటేషన్ ఉన్నదని కాదు.
0: Not that gravitation is limited to that place.
1: భూమి సర్వత్ర కూడాను ఈ యొక్క ఆకర్షణ శక్తి ఉంటున్నది.
0: దిస్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆపరేట్స్ ఆల్ ఓవర్ ఎర్త్.
1: అయితే దీన్ని, ఈ యొక్క ఆకర్షణ శక్తిని ఏ విధంగా కూడాను దీన్ని చేయడానికి వీలు కాదన్నప్పుడు ఈ ఆకర్షణ శక్తిని శక్తి యొక్క ప్రయోజనం ఏమిటి అని మరికొందరు ప్రశ్నిస్తూ వచ్చారు.
0: Some have put this question, when gravitation could not be generated by anybody, what for is it?
1: దానికి ఐన్స్టీన్ చెప్పాడు.
0: The Einstein said,
1: నాయన దీన్ని సంహరించుటకు వీలు కాదు.
0: You cannot remove it altogether.
1: లేక సృష్టించుటకు వీలు కాదు.
0: Nor create it.
1: దీన్ని అనేక రకములుగా మార్పులు చేయవచ్చును అన్నాడు.
0: But it can be allowed to get itself modified in various.
1: అయస్కాంత శక్తిని విద్యుత్ శక్తిగా మార్చవచ్చు.
0: The magnetic force can be transformed into electric.
1: విద్యుత్ శక్తిని కాంతి శక్తిగా మార్చవచ్చు.
0: Electric force into the light intensity.
1: ఈ కాంతి శక్తిని ఉష్ణ శక్తిగా మార్చుకోవచ్చు.
0: Light intensity into the heat power.
1: ఈ విధంగా దీనిని అనేక రూపములుగా మార్చవచ్చునే కానీ దీనిని నాశనం చేయటము ఎవరి తరము కాదు అన్నాడు.
0: It is only possible to bring in transformations into various forms, but
1: ఇలాంటి పరిస్థితుల లోపల భగవత్ తత్వాన్ని ఎవరు ఏ రీతిగా అని చెప్పగలరు?
0: Under these circumstances, who can specifically say about God?
1: గుడ్డులో పుట్టినటువంటి పిట్ట,
0: just as the bird is hatched out of the egg,
1: ఏ విధంగా ఎవరు సృష్టించారు?
0: Who created it?
1: ఆ యొక్క సృష్టి ఎవరికి తలమవుతుంది?
0: To whom is it possible to bring in creation?
1: ఆ పిట్ట చిన్నదైనప్పటికీ ఆ గుడ్డుని పగలగొట్టుకుని తిరిగి ఏ రీతిగా బయటకు వస్తుంది?
0: The tiny young one breaks the shell, the egg, and comes out.
1: విత్తులో పుట్టినటువంటి చెట్టు ఎంత గొప్పదిగా అభివృద్ధి అవుతుంది.
0: ద మైటీ జైజాంటిక్ ట్రీ ఈజ్ అవుట్ ఆఫ్ ఎ టైనీ సీడ్.
1: కానీ ఆ విత్తులో ఉన్నటువంటి చెట్టు మనకి ఎవరికి కనిపించదే.
0: బట్ నో వన్ సీస్ ది ట్రీ విత్ ఇన్ ఎ సీడ్.
1: ఆ విత్తులో ఉండినప్పుడు ఏ యొక్క స్వరూపము మనకు కానరాదే.
0: నో ఫార్మ్ ఆఫ్ ది ట్రీ వీ ఫైండ్ ఇన్.
1: కానీ ఇది పెరుగుతూ పెరుగుతూ పెద్ద వృక్షం అయిపోయి,
0: But as it grows more and more,
1: వృక్షం లోపల అనేక కొమ్మలు రెమ్మలు అభివృద్ధి కాంచి,
0: ద ట్రీ డెవలప్స్ బ్రాంచెస్ మోర్ అండ్ మోర్,
1: దాని యందు కొన్ని ఫలములు కూడా మనకు గోచరమవుతున్నాయి.
0: అండ్ ఇట్ బేర్స్ ఫ్రూట్స్ ప్లెంటీ.
1: ఈ ఫలములు ఇవన్నీ ఆ చిన్న విత్తనంలో ఏ రీతిగా ఇమిడి ఉన్నాయి.
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ ఆల్ ద ఫ్రూట్స్ అండ్ బ్రాంచెస్, ఇది
1: భగవంతుని యొక్క ఉనికి.
0: This is God's existence.
1: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు,
0: స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్
1: మేటి వస్తువునందున మేటి ఎగుచు,
0: ద బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్
1: సర్వతను సాక్షి అయి ఉండునట్టి,
0: హీ రిమైన్స్ ఎస్ ఎన్ ఎటర్నల్
1: ఆత్మయే విత్తు, విత్తునే ఆత్మ ఎగును.
0: అండ్ దట్ వెరీ సెల్ఫ్ ఈస్ ద సీడ్ అండ్ ద సీడ్ ఈస్ ద సెల్ఫ్.
1: కనుకనే గుడ్డులో ఉన్నటువంటి పిట్టకు గాని విత్తులో ఉన్నటువంటి వృక్షములకు కాని ఎవరు కూడా దీనికి సరైన జవాబు చెప్పలేరు.
0: For the bird that is hatched out of the egg, nor for this tree that sprouted out of the seed,
1: no one can explain. Yedo kontamandi vaari vaari puraskarinchukoni bodhinchagalare kaani satyamainatundi yokka margamunu sariyaina reetiga andinchetundi vaaru leru.
0: They can only give their own interpretations and explanations, cannot expound the reality.
1: Oka agni kanamunu chuste,
0: a spark of the fire,
1: agni yokka swaroopani manam gurtinchavachunu.
0: We can see the very fire.
1: గంగ ఒక బిందువును చూస్తే, నీటి బిందువును చూస్తే,
0: ఎ డ్రాప్ ఆఫ్ వాటర్,
1: గంగ మనకు జ్ఞాపకం వస్తుంది.
0: యుల్ బి రిమైండెడ్ ఆఫ్ గంగెస్.
1: నీటి బిందువుకు గంగకు ఎంత వ్యత్యాసం ఉన్నది.
0: బట్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇస్ దేర్ బిట్వీన్ డ్రాప్ అండ్ రివర్.
1: అది క్వాంటిటీలో వ్యత్యాసం రావచ్చును.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ క్వాంటిటీ.
1: అంతా బిందువు నుంచినే చేరినటువంటిదే.
0: ఎవ్రీథింగ్ ఇస్ బేసికల్లీ అవుట్ ఆఫ్
1: వర్షంలో ఒక్కొక్క బిందువు ఒక్కొక్క బిందువు కింద రాలుతుంటాది.
0: In rain we find drops of water.
1: అన్ని బిందువులు చేరి చిన్న ప్రవాహంగా రూపొందుతున్నాయి.
0: All these drops make a flow.
1: ఈ ప్రవాహములన్నీ చేరి ఒక జీవనదిలో చేరిపోతున్నాయి.
0: And they all constitute a river.
1: ఈ జీవనదులన్నీ ఇటు చేరి సముద్ర రూపాన్ని పొందుతున్నాయి.
0: All the rivers merge into ocean.
1: కాబట్టి ఈ సముద్ర స్వరూపం అంతా కూడాను నీటి బిందు స్వరూపమే.
0: So it is the drop which is the ocean.
1: అణువు లోపల తానై అణువగుచు.
0: And is smaller in an atom.
1: ఘనమునందును తానుగా ఘనమవుచు.
0: And is the biggest in a big one.
1: ఘనములో ఘనము, బిందువులో బిందువు.
0: So he is a drop within a drop and
1: mightiest within a mite. అగ్ని కణమును తీసుకుందాం.
0: Take a small spark of the fire.
1: అగ్ని కణమును తీసుకుంటే ఎంతైనా గొప్పదిగా అభివృద్ధి అవుతుంది.
0: It will grow into any extent.
1: ఈ గొప్ప ప్రజ్వలించేటువంటి ఒక మంటలకు ఏది కారణము?
0: What is responsible for
1: it? అగ్ని కణమే కారణము.
0: For the entire flame born fire,
1: కనుకనే అతి స్వల్పమైనటువంటిది,
0: సచ్ ఎ స్మాల్ ప్రిన్సిపల్,
1: అతి ఆకారహీనమైనటువంటిది కూడాను గొప్ప ఆకారాన్ని ధరిస్తూ ఉండాలి.
0: సచ్ ఎ స్మాల్ వన్ విచ్ ఇస్ ఫార్మ్లెస్ బికమ్ సో జైంట్.
1: గోచరము కానటువంటి యొక్క వస్తువులు కూడాను గోచరమైనటువంటి యొక్క పెద్ద ఆకారంగా గోచరిస్తూ ఉంటాయి.
0: ద నాన్ అపారెంట్ ఇన్ కాన్స్పిక్యూస్ బికమ్స్ కాన్స్పిక్యూస్ అండ్ అపారెంట్.
1: ఇదే విధంగానే
0: సిమిలర్లీ
1: భగవంతుని యొక్క ఉనికిని మనం కనుక్కోవాలనుకుంటే,
0: we want to know
1: ఈ జగత్తులో జరిగేటువంటి ప్రతి మార్పునకును ఒక్కొక్క ఉనికిని మనం కనిపెట్టవచ్చును.
0: ఇన్ ఎవ్రీ చేంజ్ వీ కెన్ నోటీస్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్.
1: కనుక భగవంతుని ప్రత్యక్షంగా చూడాలనుకుంటే అన్నింటి ఎందుకు కూడా మనం చూడవచ్చును.
0: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ యూ కెన్ సీ హిమ్.
1: పశ్చన్న పిచాన పశ్చతి మూఢో, నీవన్నీ చూస్తూ కూడాను నేను చూడలేదని భావిస్తున్నావు, నీకంటే మూఢుడు ఇంకొకడున్నాడా?
0: దో యూ హ్యావ్ బీన్ విట్నెసింగ్ వాచింగ్ యట్ యూ డినై దేర్ కెనాట్ బి గ్రేటర్ ఫుల్ దెన్
1: యు. మానవులు పుట్టి పెరగడానికి ఏది కారణము?
0: వాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ మ్యాన్?
1: ఏదో తినే తిండి దీనికి ఆధారం అనుకుంటారు.
0: వీ థింక్ ద ఫుడ్ ఈస్ రెస్పాన్సిబుల్.
1: ఆ తిండిని ఎవరు సృష్టించారు?
0: హూ క్రియేటెడ్ ఫుడ్?
1: కనుక ఈ విధంగా ఒకదాని కొట్టిపోతే మూలాధారమైన తత్వము మనకు ముచ్చటగా కనిపిస్తుంది.
0: ఇఫ్ యూ గో ఆన్ ఇన్వెస్టిగేటింగ్ ఎక్స్ప్లెయినింగ్ యూ విల్ బి నోయింగ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్.
1: ఈనాడు సముద్రంలో గొప్ప జలం ఉంటుండాలి.
0: యూ ఫైండ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ ఓషన్.
1: ఈ ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ కమ్?
1: కానీ దీనికి ఒక విధమైనటువంటి ఆధారం ఉంటుండాలి.
0: బట్ హౌఎవర్ ఇట్ హెస్ గాట్ ద బేసిస్.
1: దీని ఉనికిని మనం చక్కగా విచారణ చేసినప్పుడు,
0: ఇఫ్ యూ ఎంక్వైర్ క్లియర్లీ,
1: చంద్రమా మనసోజాత చక్షో సూర్యోజాయత, ఈ యొక్క సూర్యరశ్మి చేతనే సముద్రంలో జనమడానికి ఏది కారణము?
0: వాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ మ్యాన్?
1: ఏదో తినే తిండి దీనికి ఆధారం అనుకుంటారు.
0: వీ థింక్ ద ఫుడ్ ఈస్ రెస్పాన్సిబుల్.
1: ఆ తిండిని ఎవరు సృష్టించారు?
0: హూ క్రియేటెడ్ ఫుడ్?
1: కనుక ఈ విధంగా ఒకదానికొట్టిపోతే

0: ఉంటుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది సన్లైట్, ది హీట్ ఆఫ్ ది సన్లైట్ కన్వర్ట్స్ ద వాటర్ ఆఫ్ ది సీ.
0: సముద్రంలో ఉన్నటువంటి జలము నోట్లో వేసుకుంటే త్రాగడానికి వీలు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ this sea water is saline, salt.
0: Anta salt is.
1: It is full of salt.
0: Atti uppuga unnatundi jalamunu dini aaviriga maarchukune tappudiki ikkada teepu yerpadutundadi.
1: The saltish water becomes a cloud and bears the sweet water.
0: Ee clouds paina vayu chakkaga veechindettunte okadanikotiki cheri kramakrimina varshamuga bindavutundi.
1: As the wind blows, the clouds meet and start raining.
0: ఈ రెయిన్ ఒక్కొక్క డ్రాప్ గా వచ్చేసేస్తుంది.
1: రెయిన్స్ కమ్ డౌన్ బై వేవ్ డ్రాప్స్.
0: తిరిగి డ్రాప్లంతా చేరి వంకలుగా పోతుంది.
1: ఆల్ దిస్ డ్రాప్స్ విల్ బి ఎ ఫ్లో.
0: ఈ వంకలంతా నదిగా రూపొందుతుంది.
1: అండ్ దే మోల్డ్ ఇంటు ఎ రివర్.
0: ఈ నదులన్నీ చేరే సముద్రంగా రూపొందుతుంది.
1: ఆల్ ద రివర్స్ ఫైనల్లీ మర్జ్ ఇన్ ఓషన్.
0: పుట్టింది సముద్రం నుంచినే.
1: ఇన్ ఫ్యాక్ట్ బర్త్ ప్లేస్ ఇస్.
0: కానీ ఇన్ని రకములైనటువంటి యొక్క మార్పులు కలిగి
1: it undergoes all these transformations
0: kurpulu jarigi
1: with all these additions
0: kadapatiki samudra roopane pandipothundadi
1: finally takes the form of the ocean
0: dinne vedantam kuda cheppindi echchada puttina chatiki neeguta naijamu prani kotiki
1: this vedanta says it's quite natural for man
0: ekkada nunchi puttindo akkadi povatam satyamu
1: it is a fact that you go back to the place of your origin
0: kaani ee satyanni manavudu gurtinchukodaniki prayatninchadam ledu
1: man is not making an attempt to know
0: nenu ekkada nunchi vachanu
1: where do I come from
0: అది తెలుసుకోవటం లేదు.
1: హి ఇస్ నాట్ నోయింగ్.
0: తాను ఎక్కడికి పోతాడో అది అసలే తెలియదు.
1: బట్ వేర్ హీ గోస్ ఫైనల్లీ హీ డజంట్ నో.
0: నీవేదైనా ఒక జాబ్ రాసి ఒక ఫ్రెండ్ కు నీవు పోస్ట్ చేస్తే
1: ఇఫ్ యూ రైట్ ఎ లెటర్ అండ్ వాంట్ టు పోస్ట్ యువర్ ఫ్రెండ్
0: ఆ పోస్ట్ లో వేసినటువంటి కవర్ పైన ఫ్రమ్ అడ్రస్ లేక టు అడ్రస్ వెయ్యాలి.
1: ది కవర్ షుడ్ బేర్ బోత్ ది అడ్రస్సెస్ ఫ్రమ్ అండ్ టు.
0: ఈ ఫ్రమ్ అడ్రస్ కానీ టూ అడ్రస్ కానీ లేకుండా పోస్ట్ లో వేసేస్తే అది ఎక్కడ పోతుంది? డిటెయిల్స్ ఆఫీస్ కు పోతుంది.
1: ఇఫ్ యూ డోంట్ రైట్ ఫ్రమ్ అడ్రస్ ఆర్ టూ అడ్రస్ వాట్ విల్ హ్యాపన్ ఇట్ విల్ గో టు డెడ్ లెటర్ బాక్స్.
0: కానీ అది ఎవరికి చేరదు.
1: ఇట్ విల్ నాట్ రీచ్ ఎనీబడీ.
0: నీకు రాదు.
1: యూ డోంట్ గెట్ ఇట్ బ్యాక్.
0: చేరవలసిన వారికి చేరదు.
1: నాట్ టు ది అడ్రసీ.
0: కనుకనే ఇక్కడ అడ్రస్ చాలా ముఖ్యము.
1: సో అడ్రస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: నీవు వచ్చావు.
1: యు ఆర్ హియర్.
0: నీవు నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేటువంటిది ఫ్రమ్ అడ్రస్ అయినా నీవు తెలుసుకోవాలి.
1: యూ షుడ్ నో యువర్ ఫ్రమ్ అడ్రస్ అట్లీస్ట్ వేర్
0: నీవు చేసే కర్మలను పురస్కరించుకుని టూ అడ్రస్ ఎక్కడికి పోయి చేరుతానని టూ అడ్రస్ అయినా తెలుసుకోవాలి.
1: బేసింగ్ ఆన్ యువర్ యాక్టివిటీ అండ్ యాక్షన్ అట్లీస్ట్ నో.
0: ఈనాటి మానవుడు ఫ్రమ్ అడ్రస్ తెలియదు టూ అడ్రస్ తెలియదు. వీ డెడ్ డెట్ ఆఫీస్.
1: So man today neither knows his from address nor to address.
0: Puttadam chavatam puttadam chavatam punarapi jananam punarapi maranam.
1: It is all the cycle of birth and death repeatedly. Is that the what we do?
0: Manavuniga janminchi madhavattamunu pondi divyattamto manam jeevistu kattagadapatiki manam chesetundi pani emiti cheretundi sthanam emiti.
1: Having been born a human being with the divinity within, leading the life of
0: ఎన్ని
1: పర్యాయంలో పుట్టున్నాము,
0: ఎన్ని పర్యాయంలో నటిస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి వర్ బోర్న్ నంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ లెఫ్ట్ ద బాడీ.
0: కానీ పుట్టడం చావటమే జరుగుతుండదు, కానీ ఎక్కడ పోయి చేరేది అనేటువంటిది ఎవరికి తెలియటం లేదు.
1: ది టూ ఈవెంట్స్ బర్త్ అండ్ డెత్ హ్యాపెన్స్ రిపీటెడ్లీ.
0: ఇలాంటి వాడు ఒక పెద్ద దొంగ వంటి వాడే.
1: సచ్ ఎ మ్యాన్ ఇస్ ఎ బిగ్ థీఫ్.
0: గట్టిగా చెప్పు.
1: బిగ్ థీఫ్.
0: ఎట్లా?
1: హౌ?
0: ఒక దొంగతనం చేశాడు.
1: ఎ థెఫ్ట్ ఇస్ కమిటెడ్.
0: ఒకరిని జైల్లో పెట్టారు.
1: వన్ ఇస్ కెప్ట్ ఇన్ ప్రిజన్.
0: ఈ జైల్లో పెట్టి మూడు నెలలు శిక్షాని ఇచ్చారు.
1: అండ్ హీ వాస్ టు బి ఇన్ జైల్ ఫర్ 3 మంత్స్.
0: ఈ మూడు నెలలు పూర్తి అయిన తర్వాత
1: ఆఫ్టర్ ది 3 పి
0: ఆ జైల్ సూపరింటెండెంట్ వచ్చి
1: ది జైల్ సూపరింటెండెంట్ కేమ్
0: అయ్యా రేపటి దినమే మీ మూడు నెలలు అయిపోతుంది.
1: హీ సెడ్ యువర్ పీరియడ్ విల్ బి కంప్లీటెడ్ టుమారో.
0: నీ తట్టా బుట్టా జుట్టా అంతా కూడా సిద్ధం చేసుకో.
1: యు ప్యాక్ ఆల్ యువర్ లగేజ్.
0: నీవు వెళ్ళు.
1: యూ గో.
0: ఇంటికి వెళ్ళి బాగా జీవించు.
1: యూ గో హోమ్ అండ్ లీడ్ ఎ గుడ్ లైఫ్. సరే
0: వీడు లేచాడు.
1: హీ గాట్ అప్.
0: నమస్కారం అండి అన్నాడు.
1: అండ్ హీ పేడ్ హిస్ రెస్పెక్ట్స్.
0: నేను ఇంకా వెళ్ళొస్తాను అన్నాడు.
1: హీ సెడ్ ఐఎమ్ గోయింగ్ ఐ విల్ రిటర్న్.
0: సరే నీ చట్టా బుట్టా ఏమి తీసుకుని పోవటం లేదే.
1: వాట్ ఈస్ దట్ యు ఆర్ నాట్ క్యారీంగ్ యువర్ లగేజ్.
0: నీ ప్లేట్ గాని నీ బుట్ట గాని నీ తట్ట గాని ఏమి తీసుకోవటం లేదే.
1: నేదర్ యువర్ ప్లేట్ ఆర్ ఎనీ బాక్స్ ఎనీ కెన్ యు ఆర్ నాట్ టేకింగ్.
0: చెప్తున్నాడట.
1: దెన్ ది
0: ఎందుకండి తీసుకుపోవటం తీసుకురావటం తిరిగి రేపు వస్తాను కదా అన్నాడట.
1: హీ సేస్ వై షుడ్ ఐ క్యారీ ఆల్ దిస్ బ్యాగేజ్ ఐఎమ్ గోయింగ్ టు రిటర్న్.
0: అనగా తిరిగి ఆ దొంగతనం మానడన్నమాట. తిరిగి దొంగతనం చేస్తే తిరిగి జైలుకు వస్తాడు.
1: ఇట్ మీన్స్ హీ ఇస్ నాట్ గోయింగ్ టు గివ్ అప్ దట్ స్టీలింగ్ హ్యాబిట్.
0: తిరిగి రేపటి దినం వస్తాడు కదా, దీన్ని ఎందుకు మోసుకుని పోవాలన్నాడు.
1: ఎనీ హౌ హీ షుడ్ టు రిటర్న్. వై షుడ్ యూ క్యారీ బ్యాగేజ్.
0: జవాబు ఈనాటి మానవులు ఎందుకు?
1: దిస్ ఈస్ ద రిప్లై ఇన్ ద మోడర్న్ మ్యాన్ టుడే.
0: ఎక్కడికి పోతున్నావయ్యా ఏమో నాకు తెలియదు.

0: Where are you going? I don't know where
1: I go. తిరిగి పుట్టుతాను.
0: I am going to die, I'll be reborn anyway.
1: ఈ సత్యాన్ని గుర్తించడానికి మానవుడిగా పుట్టాలా?
0: To know this, should you be born a human being?
1: కాదు కాదు.
0: Not necessary.
1: నేను ఆత్మ నుంచి వచ్చి పుట్టాను.
0: I am born out of this
1: ఆత్మ స్థానానికి పోయి చేరాలి.
0: I reach that state of self.
1: కనుక ఈ ఆత్మస్థానాన్ని నుంచి నీవు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: We have to make every attempt to know the position and the state of the self. That is your existence.
1: మానవుడై పుట్టినందుకు దైవం యొక్క ఉనికిని ఏ రీతిగా నీవు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నావో మానవుడిగా కూడా ఈ ప్రకృతి యొక్క ఉనికిని నీవు గుర్తించాలి.
0: Just as you want to know the existence of God, you should also know the existence of this nature.
1: కనుక మనము ఎక్కడి నుంచి వచ్చాం మొట్టమొదట?
0: Where from we have come.
1: ఇవన్నీ కూడా విచారణ చేస్తే ఎక్కడికో అర్థమే కావటం లేదు.
0: When we investigate, we don't know to what extent it would happen.
1: అగమ్య గోచరమైన స్థానం నుంచి వచ్చాము.
0: It is something that we cannot cognize.
1: వర్ణించడానికి ఎతో వాచే నివర్తంతే అప్రాప్య మనసాసః.
0: The word cannot explain, the mind cannot comprehend their return in futile
1: attempt.
0: But how to understand it? When we do the right action, when we do holy
1: deeds,
0: we will certainly reach that sacred state. That the sacred state is that of the divine. Doing
1: it
0: bad, the bad activity will take you to the bad
1: plight.
0: That is the result of the sin. That is the very hell.
1: కాబట్టి నరకానికి పోతాను, స్వర్గానికి పోతాను.
0: Therefore, I either go to hell or paradise.
1: మానవుడు బ్రతికినట్టే చెప్పాలి.
0: And these things he should say while alive.
1: ఏదో చచ్చిన తర్వాత ఎక్కడ పోతానో పోతాను అనుకుంటే ప్రయోజనం కాదు.
0: It is useless.
1: బ్రతికినట్టే నేను చేసేదంత మంచి పనులు.
0: While alive, what all have been doing is good.
1: The confidence atanlo kaligali.
0: That confidence should be there in you.
1: Ah, nijamaina yokka nammakam tanlo puttali.
0: That faith you should have.
1: Ah, nammakam puttinappude daivam tannu premistadu.
0: When once that faith is born in you, God loves you.
1: Kanukane ekkada faith tho akkada daivam anipetti prema untuntadi.
0: So therefore, where there is faith,
1: ekkada premano akkade shanti anipetti labhyamavutundi.
0: Where there is love, there is peace.
1: Ekkada shanti anipetti labhyamavutundo akkade manaku aanandam labhyamavutundi.
0: Where there is peace, there is bliss.
1: Ekkada aanandam labhyamavutundo akkade daivattu sakshatkaristadu.
0: Where there is bliss, there you find the manifestation of God.
1: Kabatti where there is faith, there is love. Where there is love, there is truth. Where there is truth, there is peace. Where there is peace, there is bliss. Where there is bliss, there is God. కనుకనే మొట్టమొదటి నమ్మకమే లేకపోతే వీనికి గాడ్ అనేటువంటిది అర్థం కాదు.
0: Therefore, if you don't have faith, you can never understand God.
1: నీవు నీ తల్లినైనా పలానాయమా నా తల్లి అనేటువంటి నమ్మకం ఉంటే కదా ఆ తల్లి నిన్ను ప్రేమిస్తుంది.
0: Unless you have got the faith so and so is your mother, you can't expect her to love you.
1: ఆమె నా తల్లియో కాదో అని సందేహపడుతుంటే ఆమె నిన్ను కూడా సందేహపడుతుంది.
0: If you doubt your mother, she starts doubting you.
1: కనుకనే యద్భావం తద్భవతి.
0: As is the feeling, so is the action.
1: Manam sachi.
0: And in fact, you are the witness to your mind.
1: Sachi.
0: But the body, the virtue is the
1: witness.
0: And for the fool, foolishness is his
1: witness.
0: And his foolishness is the evidence
1: of
0: the
1: witness.
0: The one who has no faith in himself, how can he repose faith in others? When he has no faith in anybody, what for is the life? So self-confidence
1: is necessary.
0: When you have self-confidence, you love the society. When you love your society, God will love you.
1: కానీ ఈ సొసైటీపై మనకు ప్రేమ లేకపోతే ఇంక నిన్ను సొసైటీ ఏ రీతిగా నిన్ను ప్రేమిస్తుంది?
0: ఇఫ్ యూ డోంట్ లవ్ యువర్ సొసైటీ, హౌ డు యు ఎక్స్పెక్ట్ ది సొసైటీ టు లవ్ యు?
1: మొట్టమొదట ఏ ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేసినా పునాది వేయాలి భద్రంగా.
0: దేర్ఫోర్ ఇఫ్ యు వాంట్ టు కన్స్ట్రక్ట్ ఎనీ హౌస్, యు షుడ్ లే ది ఫౌండేషన్.
1: కాబట్టి ఆ పునాదే కాన్ఫిడెన్స్.
0: దట్ ఫౌండేషన్ ఇస్ ది కాన్ఫిడెన్స్.
1: ఈ కాన్ఫిడెన్స్ పైనే మనం వాల్ కట్టాలి.
0: ఆన్ ద కాన్ఫిడెన్స్ ఫౌండేషన్,
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి పునాది పైన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటి వాల్ కట్టాలి.
0: దేర్ఫోర్ ఆన్ ది ఫౌండేషన్ the confidence, the wall self satisfaction is raised.
1: దాని పైన రూఫ్ వేయాలి.
0: ఓవర్ దట్ ది రూఫ్ ఇస్ టు బి లేడ్.
1: అదే సెల్ఫ్ సాక్రిఫైస్.
0: దట్ సెల్ఫ్ సాక్రిఫైస్ ఇస్ ది రూఫ్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ అవుతావో అక్కడే నీవు నివసిస్తావు.
0: ఆఫ్టర్ దట్ దేర్ యు స్టార్ట్ యువర్ లైఫ్.
1: రూఫ్ లేకుండా ఇంటిలో నీవు జీవించలేవు.
0: వితౌట్ లేయింగ్ ద రూఫ్ యు కెనాట్
1: గోడ లేకుండా రూఫ్ వేయలేవు.
0: వితౌట్ వాల్స్ రూఫ్ కెనాట్ బి లేడ్.
1: గోడ లేకుండా గోడ కట్టలేవు.
0: వితౌట్ ఫౌండేషన్ యు కెనాట్ లే. కాబట్టి
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాక్రిఫైస్ ఇవన్నీ కూడా సెల్ఫ్ లో ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ద Confidence, sacrifice, satisfaction, everything lies in the confidence.
1: ఆ సెల్ఫ్ అనేటువంటిది ఆత్మ.
0: And the very self is ఆత్మ.
1: ఆత్మవిశ్వాసం లేనటువంటి వాడికి ఏది లభ్యం కాదు.
0: It's not possible to attain anything without self-confidence.
1: ఎప్పుడు కూడా doubting Thomas గా ఉంటుంటే ఇంక నీవు ఎప్పుడు డౌట్ మీరేది.
0: When we spend our life as a doubting Thomas, where will it end?
1: ఈ డౌట్స్ ని మనం దూరం చేయాలి.
0: We should distance ourselves from these doubts.
1: ఒక విధమైన యొక్క నమ్మకాన్ని మనం పెంచుకోవాలి.
0: We should develop the strong faith.
1: ఈ నమ్మకాన్ని మనం పెంచుకున్నప్పుడే,
0: when we have this strong faith,
1: నమ్మకమును రెండు నయనములేని అంధులైరి నేడు అవనియందు.
0: You will know that in the modern world, people are blind because of lack of faith.
1: ఈ నమ్మకం లేనటువంటి వాడు బ్లైండ్ వాడితో సమానమే.
0: The one without faith is blind.
1: ఎన్నింటినో నమ్ముతున్నాడు.
0: He has faith in many.
1: పలాని వాడు అమెరికా వాడు అని అనుకుంటే ఆ పేరు చెప్తే చాలు, ఇతను ప్రెసిడెంట్ అనుకుంటాడు.
0: The moment he comes to know the word, the name,
1: ఎంత నీవు నమ్మినావు,
0: how did you believe it?
1: కేవలం నీ పేపర్లో రావటం వల్ల, లేకపోతే ఎవరో ఒకరు ప్రచారం చేయటం వల్ల నీవు అతని ప్రెసిడెంట్ గా భావిస్తున్నావు.
0: బికాస్ ఆఫ్ ద పేపర్ న్యూస్ and also other news that reach you,
1: nuisance,
0: all this news is nuisance.
1: Vaadi tagnettuga vaadu raaskobodu,
0: they write accordingly to their
1: taste. Neeku heart to heart dan news nu teeskovali,
0: but the real connection is heart to heart, which you take it.
1: ఎన్ని రకమైనటువంటి న్యూస్ లో వస్తుంటాయి, మంచి వస్తుంటాయి, చెడ్డ వస్తుంటాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ న్యూస్ యూ హావ్ గాట్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్.
1: ఈ మంచి చెడ్డ లోపల కూడా న్యూసే ఉంటుండదు, పూర్తి గ్యాస్ ఏ ఉంటుంటది.
0: అండ్ ఇన్ దిస్ గుడ్ అండ్ బ్యాడ్ న్యూస్ దేర్ ఇస్ నో న్యూస్, నథింగ్ న్యూ, ఇట్ ఇస్ ఓన్లీ గ్యాస్.
1: ఇలాంటి దేనికంతా మనం చెవులిచ్చి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఈనాటి మానవుడు.
0: వీ లిసన్ టు ఆల్ దీస్ థింగ్స్ అండ్ స్పాయిల్ అవర్ లైఫ్.
1: నీ హృదయం ఎక్కడ పోయింది?
0: వాట్ హ్యాపెన్డ్ టు యువర్ హార్ట్?
1: కాలిపోయిందా నీ హృదయము?
0: హ్యాస్ ఇట్ బర్న్?
1: మాడిపోయిందా నీ హృదయము? కూలిపోయిందా నీ హృదయము?
0: హ్యాస్ ఇట్ ఫాలెన్ డౌన్?
1: నీ హృదయాన్ని నీవు పోషించుకోవాలి.
0: అండ్ అప్హోల్డ్, కీప్ అప్ యువర్ హార్ట్.
1: తన హృదయాన్ని పవిత్రంగా గావించుకునేటువంటి వాడికి ఎక్కడికి పోయినా క్షేమమే.
0: ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ హోలీ అండ్ సేక్రెడ్, యూ విల్ బి గుడ్ ఎవ్రీవేర్.
1: కనుకనే మొట్టమొదట నేను చెప్పాను,
0: భగవాన్ సెడ్ ఇన్ ద ఫస్ట్
1: ఏమిటని చెప్పాను.
0: వాట్ డిడ్ హీ సే?
1: కదిలేటువంటి హృదయం కలిగినటువంటి యొక్క పేరు నేను ఏ విధంగా జీవించగలను?
0: అండ్ వెన్ దిస్ హార్ట్ విచ్ హాస్ బీన్ కాన్స్టెంట్లీ
1: గొప్ప సంపదైనా నాకు అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ ఇన్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ.
1: కూలి అయినా నాకు ఆనందమే.
0: And if the pittance is enough,
1: ఎప్పుడు?
0: When?
1: కోరికల అదిమి త్రక్కు కూలి మేలు.
0: Then once you control your desire, little pittance is enough.
1: అప్పుడు అదే కూలి.
0: And in fact, that's the
1: కూలి చాలు మనకు.
0: That little reward is enough to carry the life.
1: ఈనాటి మానవుడు,
0: man today,
1: ఏ విధమైనటువంటి దీన్ని కూడా నువ్వు నిగ్రహించటం లేదు.
0: He is not able to control anything.
1: ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది పూర్తి నశించిపోయింది.
0: His sense control is totally gone.
1: ఎక్కడ పోయింది?
0: What happened to him?
1: మానవునికి ఉండవలసినటువంటి ఇంద్రియాలు ఉంటున్నాయి.
0: Man has senses.
1: ఈ ఇంద్రియాలు సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: You should make proper use of the senses.
1: కన్నులను ఇచ్చిన ఎందుకు తెలుసా?
0: You know why eyes are given?
1: అందరి చూచే నందులుక.
0: Is it simply watch everything?
1: కాదు కాదు.
0: No.
1: కైలావాస ఆవాసుని కన్నులారా కాంచేందుకురా.
0: To see God in total info.
1: చెవులను ఇచ్చినది ఎందుకు తెలుసా?
0: యూ నో వై ఇయర్
1: చెడ్డ మనుషులు వినుటక.
0: ఇస్ ఇట్ ఓన్లీ లిసన్ టు గాసిప్?
1: కాదు కాదు కాదు కాదు కాదు. దివ్యమైన పరమాత్మ నామ స్మరణను వింటుకే.
0: ఓన్లీ లిసన్ టు ది గాడ్స్ నేమ్, హోలీ నేమ్.
1: పాదములు నిచ్చింది ఎందుకు తెలుసా?
0: యు నో వై ఫీట్ ఆర్ గివెన్?
1: సందులు గొందులు తిరుగుటక.
0: ఇస్ ఇట్ వాక్ అరౌండ్ ది లేన్స్ అండ్ బై లేన్స్?
1: కాదు కాదు కాదు.
0: నో.
1: సాక్షాత్కారమైన దైవాన్ని ప్రదక్షిణ చేయుటకు.
0: ఓన్లీ టు సర్కమాంబులేట్ రౌండ్ ది టెంపుల్.
1: ఈ అంగములంత దేనికోసం ఇచ్చారు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడమే అత్యవసరము.
0: ఇట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు నో వై ది సెన్సెస్ ఆర్ గివెన్ టు మ్యాన్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ.
1: పొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ.
0: వీఆర్ రెడీ టు లిసన్ టు ఆల్ ది వెయిన్ గాసిప్ అండ్ స్టోరీస్.
1: ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేళ వద్దికగానుండరేలా ఓ చెవులా.
0: ఓ ఇయర్స్, యూఆర్ నాట్ ప్రిపేర్ టు లిసన్ టు ద నెక్టరైన్ బ్యూటిఫుల్ స్టోరీస్ ఆఫ్ గాడ్.
1: ఏమిటేమిటో వినడానికి రెండు చెవులు కాదు, ఇంకా 12 చెవులు పెట్టుకుని వింటాడు.
0: Not only 2 years, you will have many more to listen to rumors.
1: కానీ భగవంతుని నామస్మరణ వినాలంటే రెండు చెవులు కూడా మూసిపోతాయి.
0: But to listen to holy matchless name of God, he closes his ears.
1: ఎందుకోసం ఇచ్చిండే ఈ చెవులు?
0: Why the ears are given?
1: అలాంటి చెవులు ఉండి ప్రయోజనం ఏమిటి?
0: If we don't hear, what for are they?
1: కనుకనే సద్వినియోగం గావించాలి ఒక్కొక్క ఇంద్రియమును.
0: So all of the senses must be properly used.
1: ఇది బుద్ధుడు చేసినటువంటి సాధన.
0: This is the spiritual practice.
1: బుద్ధుడు ఏ విధంగా చేశాడు?
0: హౌ డిడ్ బుద్ధ డు?
1: గొప్ప మహనీయులందరినీ దర్శించాడు.
0: హీ మెట్ మెనీ నోబుల్
1: పీపుల్. మహానుభావుల దగ్గరికంతా వెళ్లాడు.
0: హీ మెట్ ఎవ్రీబడీ.
1: వారి ప్రబోధనలంతా విన్నాడు.
0: హీ లిసన్ టు దేర్ టీచింగ్స్.
1: వారు రచించిన గ్రంథాలంతా చదివాడు.
0: హీ హస్ గాన్ త్రూ ఆల్ ద బుక్స్.
1: కష్టకరపటికి ఏం చేశాడు? గ్రంథాలు పారవేశాడు.
0: అల్టిమేట్లీ హస్ థ్రోన్ ఆల్ ద బుక్స్.
1: ప్రయాణాన్ని మానుకున్నాడు.
0: అండ్ హీ స్టాప్డ్ హిస్ పిల్గ్రిమేజ్.
1: మొట్టమొదట భగవంతుడు ఇచ్చినటువంటి ఇంద్రియాలను నేను సద్వినియోగం చేస్తున్నానా లేదా.
0: He started questioning whether I am making proper use of the senses or not.
1: అది సద్వినియోగం చేయనప్పుడు నేను ఎన్ని చదివి ప్రయోజనం ఏమిటి?
0: If the senses are not properly used, what for is this coming?
1: నేను ఎంతమందిని దర్శించి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of meeting great people?
1: ఎన్ని విధములైన శ్రవణం చేసి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of listening?
1: కాబట్టి ఇవన్నీ కూడా నిరుపయోగము.
0: So they are all useless, he felt.
1: అని మొట్టమొదట కన్నులు బుద్ధి చెప్పాడు.
0: So first he corrected his vision.
1: ఓ నేత్రమా,
0: ఓ ఐ,
1: సమ్యక్ దృష్టిని పెంచుకో.
0: డెవలప్ గుడ్ లుక్స్.
1: ఆ సమ్యక్ దృష్టిని పెంచుకునేటప్పటికీ,
0: దెన్ వన్స్ యూ హ్యావ్ గుడ్ లుక్స్,
1: సమ్యక్ వాక్ వచ్చేసేసింది.
0: దెన్ యూ విల్ హ్యావ్ గుడ్ వర్డ్స్.
1: ఆ సమ్యక్ వాక్ వచ్చేటప్పటికి,
0: వెన్ వన్స్ ఆర్ గుడ్ వర్డ్స్,
1: సమ్యక్ థాట్స్ అంతా బయలుదేరినాయి.
0: దట్ లీడ్స్ టు గుడ్ థాట్స్.
1: సమ్యక్ థాట్స్ వచ్చేటప్పటికి,
0: వెన్ వన్స్ ఆర్ గుడ్ థాట్స్,
1: సమ్యక్ జీవితమే జరిపింది.
0: దట్ లీడ్స్ టు గుడ్ లైఫ్.
1: కనుక నేను మొట్టమొదట అన్ని చేశాడు. కట్టగలిపటికీ ఇంద్రియాన్ని అరికట్టుకోవటం ఇదే నిజమైన సాధన.
0: Having undertaken all religious pursuits, first he started with the sense control.
1: ఇంద్రియాన్ని నిగ్రహించుకునక విన్నవన్నీ వినటము, చూచినవన్నీ చూడటము, చేసినవన్నీ చేయటము, తిన్నవన్నీ తినటము, ఈ విధంగా ఉంటుంటే మీ తాను ఏ రీతిగా జీవించగలడు?
0: Without controlling the senses, if he looks in a wayward way, paying heed to all that is said, doing all deeds which he is not supposed to, what for are the spiritual practices?
1: Shirdi lopala Chandubhai Patel aneetundi shishyu undeetundi vaadu.
0: Chandubhai Patel was an ideal disciple.
1: ఆ చందుబాయి పటేలు, మహాలక్ష్మతి, చంద్రాకరు వీరందరూ కూడా ఒక సెట్ వారు.
0: మహాలక్ష్మతి, చందుర్కర్, they belong to the same group.
1: Chandubhai Patel chala parama bhaktudu.
0: Chandubhai Patel was an ardent devotee.
1: Adani goppa srimantudu.
0: Is a very rich man.
1: Anni vidhala kudanu vyaparamlo chala dandiga aadayam ochindi.
0: In business he earned lots of money.
1: Kani vachina dani sadviniyogam chesukuntu vachadu.
0: But he was using the money in right way.
1: Oka naadu
0: one day
1: oka goppa businessman adani intiki vachadu.
0: A big businessman visited him.
1: కూర్చున్నాడు.
0: హీ సాట్ దేర్.
1: కూర్చున్నప్పుడు చందుబాయి పటేల్ పూజ రూమ్ లో ఉంటున్నాడు.
0: చందుబాయి పటేల్ వాజ్ ఇన్ హిస్ పూజ రూమ్.
1: చూచాడు వాచ్ ని.
0: యు నోటీస్ ద టైం.
1: గంటలైంది, గంటలైంది, ఇంకా ఆ పూజ రూమ్ నుంచి రాలేదు.
0: అండ్ హి హస్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ది పూజ రూమ్. హి స్పెంట్ అవర్స్ అండ్ అవర్స్.
1: విసుగు ముట్టిపోయింది ఈ బిజినెస్ మ్యాన్ కు.
0: అండ్ దిస్ బిజినెస్ మ్యాన్ వాజ్ వెక్స్డ్.
1: కోపం వచ్చింది.
0: అండ్ హి వాజ్ వెరీ యాంగ్రీ.
1: ఆ చందుబాయి పటేల్ బయటకు వస్తానే,
0: ద మూమెంట్ చందుబాయి పటేల్ కేమ్ అవుట్,
1: నీకు కావాల్సినంత ధనం ఉంది,
0: యు ఆర్ రిచ్ ఎనఫ్,
1: నీకు ఇంటి నిండుకు పిల్లలున్నారు,
0: యు గాట్ చిల్డ్రన్ టు,
1: కావలసినంత నీకు సిరి సంపదలంతా ఉన్నాయి,
0: యు గాట్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్,
1: అన్ని ఏది తక్కువ లేదు,
0: దేర్ ఇస్ నో డెత్ ఆర్ షార్టేజ్,
1: ఆరోగ్యమా మహాభాగ్యంగా ఉంటుండాలి,
0: యు ఆర్ వెరీ రిచ్ మ్యాన్,
1: ఆరోగ్యం,
0: అండ్ యు ఆర్ వెరీ హెల్తీ,
1: అన్ని ఉండి కూడాను ఎందుకు భగవంతుని పూజిస్తున్నావు,
0: వై డు యు వర్షిప్ గాడ్ స్టిల్.
1: అప్పుడు ఆ చందుబాయి పటేల్ చెప్పాడు.
0: దెన్ చందుబాయి పటేల్ సెడ్,
1: అయ్యా, నేను భగవంతుని ప్రార్థించటము ఈ ఆరోగ్యం కోసమని కాని, సిరి సంపదల కోసం కాని, ధన కనుక వస్తు ఆనాదుల కోసం కాని కాదు, కాదు, కాదు.
0: He said, sir, I am not praying to God for health or wealth, comforts or conveniences.
1: No, no. They are,
0: I have
1: them all.
0: Then I have all these, why should I pray to God for them?
1: బుద్ధి తక్కువ కాదు.
0: I am not foolish.
1: నా దగ్గర లేనటువంటి దాన్ని నేను భగవంతుని కోరుతున్నాను.
0: I should pray to God to have that what I don't have.
1: మరి నీకు అన్ని ఉన్నాయి కదా, నీ ఎందుకు కోరటం ఇంతసేపు భగవంతుణ్ణి?
0: Why should you pray to God so long when you have everything?
1: అయ్యా, నాకు ఆనందం లేదు.
0: Sir, I don't have bliss.
1: ఈ ఆనందమనకంత నిలయుడు భగవంతుడే.
0: In fact, the bliss is in the hands of God.
1: ఆనందమును ప్రసాదించమని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
0: I am praying to God so that he to make me blissful.
1: నాకు సర్వ సౌఖ్యములు ఉంటున్నాయి.
0: I have all comfort.
1: సర్వ సదుపాయములు ఉంటున్నాయి.
0: All convenience.
1: కానీ మానసిక శాంతి నాకు లేదు.
0: But I don't have mental peace.
1: ఈ శాంతికంత ఆధారభూతుడు భగవంతుడే.
0: And God is the center of all peace.
1: కనుక నేను నా దగ్గర లేనటువంటి ఆనందము శాంతి.
0: So what I don't have are the peace and bliss.
1: ఈ ఆనందమును శాంతిని అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను.
0: I am praying to God to confer peace and bliss.
1: అప్పుడు ఈ బిజినెస్ మ్యాన్ అనుకున్నాడు, వరే, ఇంత గొప్పవాడైనా కూడాను ఇంకా సిరి సంపదల కోసం ప్రార్థిస్తున్నాడేమో అనుకున్నాను. కాదు, కాదు, నాది చాలా బుద్ధి తక్కువ.
0: Then business man could know his mistake.
1: మానవుడు ఎందుకోసం భగవంతుని ప్రార్థించాలి?
0: Why should man pray to God?
1: తన దగ్గర లేనటువంటి వస్తువును భగవంతుడి నుంచి అందుకునే కోసం ప్రార్థించాలి.
0: He should pray to God to receive that which is not with him.
1: మానవునికి అన్ని ఉంటున్నాయి, సాధించవచ్చు.
0: Man can achieve anything.
1: ఏమైనా సాధించవచ్చును. కానీ ఆనందాన్ని శాంతిని మాత్రము దైవం నుంచి తప్ప అన్ని స్థానంలో సాధించలేడు.
0: బట్ బ్లెస్ అండ్ పీస్ కుడ్ బి రిసీవ్డ్ ఓన్లీ ఫ్రమ్ గాడ్.
1: కనుక దానికోసం భగవంతుని ప్రార్థించటము.
0: ఫర్ దాట్ పర్పస్ వన్ హ్యాస్ టు ప్రే.
1: ఆ సత్యాన్ని గుర్తించాడు ఈ యొక్క బిజినెస్ మ్యాన్.
0: దిస్ బిజినెస్ మ్యాన్ హ్యాస్ అండర్స్టూడ్ దిస్ ట్రూత్.
1: అప్పటి నుంచి చాందుబాయ్ పటేల్ పరమ భక్తుడు.
0: And right from the beginning Chandubhai Patel is an ardent devotee.
1: అతను షిర్డీకి పోయేటువంటి వాడు.
0: He used to visit Shirdi
1: frequently. పోయినప్పుడంతా కూడాను అక్కడ 10 మందికంత భోజనాలు పెట్టేటువంటి వాడు.
0: And he used to serve food to many.
1: ఇది కేవలం ఏమనుకునేటువంటి వాడు.
0: What was his feeling?
1: బాబా నేను ఎవరికో పెడుతున్నాను కాదు మీకే పెడుతున్నాను.
0: ఈ సర్వ్డ్ ఫుడ్ టు ఎవ్రీబడి బాబా నాట్ విత్ ది ఫీలింగ్ దట్ ఐ
1: యామ్ సర్వభూతానాం. అందరిలో నీవే ఉన్నావు కదా.
0: యు ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ దేర్ ఫోర్ ఐఎమ్ ఆఫరింగ్ టు యూ.
1: అందరికీ పెట్టింది నీకు పెట్టినమే.
0: దేర్ ఫోర్ యు ఐ సర్వ్ ఎవ్రీబడి ఇట్ అమౌంట్స్ టు
1: సర్వింగ్ యు. కుక్కను పిలిచి దాటికి కూడా అన్నం పెట్టేవాడు.
0: అండ్ యు సర్వ్ ఫీడ్ డాగ్స్ ఆల్సో.
1: కానీ అది డాగే కానీ అది డాగ్ కాదు రూపంలో అతను గాడే.
0: జో ఇన్ ఫార్మ్ ఇట్ ఇస్ డాగ్ బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఇస్ గాడ్.
1: కానీ లోకులంతా కూడా బాహ్య దృష్టిలో వెళ్ళినంతా కూడా డివోజీ డాగ్ అని పిలుస్తారు.
0: బట్ ఫ్రమ్ ది ఔటర్ వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ ఓన్లీ
1: ఆత్మతత్వాన్ని గుర్తించినటువంటి వాడు జీవోడి గాడ్ అని పిలుస్తాడు.
0: బట్ ద వన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ద సెల్ఫ్ హీ విల్ కాల్ జీవోడి గాడ్.
1: డివోజీ నుంచి ఇట్టపోతున్నాడు ఇంకో డివోజీ నుంచి ఇట్ట వస్తున్నాడు.
0: వన్ ప్రొసీడ్స్ ఫ్రమ్ డివోజీ వైల్ అదర్ ప్రొసీడ్స్ ఫ్రమ్ జీవోడి.
1: ఒకటి అవుట్
0: and one is entrance, another is exit.
1: Management dev oka maya.
0: This in is out
1: illusion. Freedom.
0: The out is liberation, freedom.
1: Freedom kosam thana avidhanga sarvulu yendu kudunu daivame unnadani visishtunnadu.
0: So for this liberation out exit he was struggling hard.
1: నానక్ కూడా చాలా గొప్ప భక్తుడే.
0: నానక్ ఇస్ ఆల్సో ఏ గ్రేట్ డివోటీ.
1: అతను కూడాను పరమ భక్తుడు.
0: ఇస్ ఏ గ్రేట్ డివోటీ.
1: బాబా అంటే చాలా ప్రాణము.
0: అండ్ కన్సిడర్స్ బాబా ఇస్ హిస్ వెరీ లైఫ్.
1: కానీ ఏం చేసేది కొన్నిసార్లు సంసార బాధ్యతలంతా ఉన్నాయి.
0: బట్ హి హస్ గాట్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ.
1: బాబానే చెప్పేశాడు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ ఉండు.
0: బాబా సెడ్ యు డూ యువర్ డ్యూటీ.
1: కొంతకాలం అయ్యేటప్పటికి
0: ఆఫ్టర్ సమ్ టైమ్
1: డాటర్ ఇన్ లా గర్భంగా ఉంటుంది.
0: షీ వాజ్ ఇన్ ద ఫ్యామిలీ వే.
1: ప్రసవేదంతో చాలా బాధపడుతుండాలి.
0: అండ్ షీ సఫరింగ్ ఫ్రమ్ లేబర్ పెయిన్.
1: అప్పుడు బాబా ప్రార్థించాడు నానా.
0: అండ్ నానా ప్రేడ్ టు బాబా.
1: కానీ ప్రార్థించి ప్రయోజనం లేదు.
0: బట్ ఇట్ వాజ్ ఇన్ వెయిన్.
1: చెప్పినాడు కదా విభీషణుడు రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని 24 గంటల సేపు రామనామ స్మరణ చేశాడు.
0: యాజ్ ఇట్ వాజ్ ఆల్రెడీ సెడ్ విభీషణ చాంటెడ్
1: రామ అంటే ఎంతో ప్రీతి.
0: And he loves Rama.
1: Ento prema.
0: He loves him intensely.
1: Kani Ramana sutte kada Sita. Sita vachi 10 nellu ayipoyinte aminu okku thurayina poi nivu darshinchava.
0: Sita is property of Rama. Though she has been here for the last 10 months, he never
1: Sita karyamlo emaina Rama karyamlo emaina nivu palgonnava.
0: Have you participated in Rama's mission?
1: అని హనుమంతుడు ప్రశ్నించాడు.
0: దట్ వాజ్ ది క్వశ్చన్ ఆఫ్ హనుమాన్.
1: పిచ్చివాడా స్మరణ చేసినంత మాత్రం చాలదు.
0: ఇట్ ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ చాంట్.
1: స్మరణ తగిన సేవను కూడా చేయాలి అన్నాడు.
0: అలాంగ్ విత్ ది చాంటింగ్ రిపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ యూ షుడ్ ఆల్సో సర్వ్.
1: పరిగెత్తిపోయాడు రామా రామా రామా రామా అని సముద్ర తీరంలోకి వెళ్ళాడు.
0: దెన్ హీ ర్యాన్ రిపీటింగ్ హిస్ నేమ్ టువర్డ్స్ ది సీ షోర్.
1: అదే విధంగానే
0: సిమిలర్లీ
1: నామస్మరణ చేశాడు నానా.
0: నానా రిపీటెడ్ గాడ్స్ నేమ్.
1: కానీ ఏం చేసేది వదిలిపెట్టి షిర్డీకి పోదామనుకుంటే ఈమెను వదిలిపెట్టి పోవడానికి ఎవరి ఇంట్లో మగవారు లేరు.
0: ఇట్ నాట్ పాసిబుల్ టు గో ఓవర్ టు షిర్డీ బికాస్ ద డాటర్ లైస్ అట్ హోమ్.
1: బాబా నీవే మా దిక్కు నీవే మాకు సంరక్షకుడు.
0: బాబా యు ఆర్ ఓన్లీ ది రిఫ్యూజ్ ఇన్ ది ఎటర్నల్ ప్రొటెక్టర్.
1: దీనిని చక్కగా విన్నంత తక్షణమే
0: ద మూమెంట్ ఇట్ ఇస్ హర్డ్
1: అక్కడ ఒక బాబు ఉన్నాడు.
0: దేర్ ఇస్ వన్ బాబు.
1: వాడి పేరు శ్యామ్.
0: హిస్ నేమ్ ఇస్ శ్యామ్.
1: శ్యామ్ ని పిలిచాడు.
0: హి కాల్ శ్యామ్.
1: శ్యామ్ ఇగో ఇవ్వు తీసుకుని పోయి ఫలాని గ్రామం లోపల అహ్మదాబాద్ దగ్గర అక్కడ నానా ఇంటికి పోయి ఇచ్చేసేయ అన్నాడు.
0: సో హి కాల్ శ్యామ్ అండ్ గేవ్ హిమ్ విభూతి. గో టు దట్ విలేజ్ అండ్ పాస్ ఇట్ ఆన్ టు నానా.
1: ఎక్కడ పోవడానికి 1.5 దినం పట్టాలి.
0: ఇట్ విల్ టేక్ 1.5 డేస్ టు గో టు దేర్.
1: నువ్వు పో అన్నాడు.
0: హి సెడ్ యు గో.
1: బయటకు వచ్చేటప్పటికి ఒక టాక్సీ నిలుచుకుంటుండాలి.
0: అండ్ అవుట్ సైడ్ దేర్ వాస్ ఎ టాక్సీ వెయిటింగ్.
1: ఆ టాక్సీలో కూర్చున్నాడు.
0: హి సాట్ దేర్.
1: ఆ టాక్సీ వాడు చెప్పాడు నేను అహ్మదాబాద్ పోతున్నానన్నాడు.
0: టాక్సీ వాలా సెడ్ దట్ హిస్ గోయింగ్ టు అహ్మదాబాద్.
1: పోయింది.
0: ఇట్ వెంట్
1: నేరుగా నానా ఇంటి దగ్గర పోయి దిగింది.
0: స్ట్రైట్ టు వెంట్ అండ్ స్టాప్ దేర్.
1: ఎంతసేపు కాలేదు. అన్ని క్షణాలపైన జరిగిపోయినాయి.
0: ఎవ్రీథింగ్ హ్యాపెండ్ విత్ ఇన్ కపుల్ ఆఫ్ మూమెంట్స్.
1: అక్కడ పోయి దిగేటప్పటికి
0: దాని
1: పేరు టాంగా అని పిలిచేవారు పూర్వము.
0: అండ్ ఇట్ వాస్ కాల్డ్ దిస్ కాల్డ్ టాంగా.
1: అప్పుడు బయటకు వచ్చాడు ఈ నానా.
0: నానా కేమ్ అవుట్ ఆఫ్ హిస్ హౌస్.
1: నానా మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అన్నాడు.
0: హి సెడ్ హు ఆర్ యు, వేర్ డు యు కమ్ ఫ్రమ్.
1: అయ్యా నన్ను బాబా పంపించాడు, నా పేరు శ్యామ్ అన్నాడు.
0: హి సెడ్ బాబా హస్ సెంట్ మీ మై.
1: బాబా పంపించాడా, ఏమని చెప్పాడు అన్నాడు. ఇదిగో ప్రసాదం ఇచ్చి మీ కోడలికి ఇమ్మన్నాడు అన్నాడు.
0: డిడ్ బాబా సెండ్ యు, వాట్ ఇస్ దిస్, వాస్ హిస్ మెసేజ్. హి సెడ్ దిస్ విభూతి గివెన్ టు మీ.
1: నీళ్ళలో కలిపాడు, కోడలికి ఇచ్చింది, క్షణంలో ప్రసవం అయిపోయింది.
0: హి మిక్స్డ్ దిస్ విభూతి ఇన్ వాటర్ అండ్ గేవ్ టు డాటర్ ఇన్ లా, షీ డెలివర్డ్ ఇమిడియట్లీ.
1: తర్వాత వచ్చి చూస్తే టాక్సీ లేదు, శ్యామ్ లేడు.
0: దెన్ హి కేమ్ అవుట్, హి డిడ్ నాట్ నోటీస్ ది టాంగా నార్ ది టాంగా వాలా.
1: ఊరంతా తిరిగాడు.
0: హి వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ ది టాంగా వాలా.
1: టాంగా కనిపించలేదు.
0: హి డిడ్ నాట్ నోటీస్
1: టాంగా. శ్యామ్ కూడా కనిపించలేదు.
0: నో శ్యామ్.
1: ఇదంతా బాబా చేసినటువంటి మాయలు.
0: ఇట్ వాస్ ఆల్ ది డ్రామా ఆఫ్ మాయా ఆఫ్ బాబా.
1: బాబా డ్రామాలు ఆడనటువంటి డ్రామానే లేదు.
0: దేర్ ఇస్ నో డ్రామా దట్ ఇస్ నాట్ ఎనాక్టెడ్ బై
1: డ్రామా. బాబా బెస్ట్ యాక్టర్.
0: బాబా ఇస్ ది బెస్ట్ యాక్టర్ ఇన్ ఎవ్రీ డ్రామా.
1: కనుకనే బాబానే వచ్చి ఇన్ని యాక్ట్ చేసిపోయినాడు ఇక్కడ.
0: ఓన్లీ బాబా హూ యాక్టెడ్ హియర్.
1: అప్పుడే ఆ పుట్టినటువంటి మనమడికి బాబా అని పేరు పెట్టారు.
0: అండ్ ద న్యూ బోర్న్ బేబీ ఇస్ నేమ్డ్ ఆఫ్టర్ బాబా.
1: ఈ విధంగా అనేక చిత్రములైనటువంటివి ప్రతి భక్తులకు జరుపుతూ వచ్చారు.
0: సో మెనీ మిరకిల్స్ హ్యాపెన్ టు డివోటీస్.
1: చెప్పారు కస్తూరి పైన స్వామి కూర్చున్నప్పుడు ఒక నిమిషంలో దేహాన్ని వదిలిపెట్టాడు.
0: కస్తూరి స్వామి లెఫ్ట్ హిస్ బాడీ వెన్ కస్తూరి వాస్ హియర్.
1: కాచుకున్నాడు.
0: హి వెయిటెడ్.
1: కస్తూరి ఉన్నాడు, లోకనాథం ఉంటున్నాడు, సూరయ్య ఉంటున్నాడు.
0: కస్తూరి అండ్ సూరయ్య అదర్స్ వర్ దేర్.
1: లోకనాథం.
0: లోకనాథం వాస్ దేర్.
1: ఈ ముగ్గురు పాపం నేను పరుండేంత వరకు కూర్చునేవాడు.
0: ఆల్ ది త్రీ వర్ వెయిటింగ్.
1: చాలా భక్తులు పాపం.
0: దే ఆర్ ఆర్డెంట్ డివోటీస్.
1: వీరందరూ చాలా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉండే.
0: దే హావ్ టోటల్ ఫెయిత్ ఇన్ భగవాన్.
1: ఒకరికొకరు సైకిల్ చేసుకుంటున్నారు, కంటిన్యూ కాచుకుంటున్నారు.
0: దే వర్ జస్ట్ సిగ్నలింగ్ ఈచ్ అదర్, స్టార్టెడ్ క్రైయింగ్.
1: ఇది ఉన్నట్టుండి ఈ విధంగా దేహాన్ని వదిలిపెట్టేదారే బాబా.
0: దే వర్ ఆస్కింగ్, క్వశ్చనింగ్ దెమ్సెల్స్ హౌ ఇస్ దట్ బాబా హస్ విత్డ్రాన్ ఫ్రమ్ ద బాడీ.
1: లోకనాథం పాదాల పైన పడ్డాడు, ఒకే ఏడుపు ఏడుస్తున్నాడు.
0: లోకనాథం ఫెల్ ఎట్ ది ఫీట్ అండ్ స్టార్టెడ్ క్రయింగ్.
1: కానీ కస్తూరికి అంతో ఇంతో కొంచెం తెలుసును.
0: బట్ కస్తూరి నోస్ టు సమ్ ఎక్స్టెంట్.
1: ఏడ్వకండి, దీనికి మనం ఆనందించాలి.
0: హి సెడ్ డోంట్ క్రై, బి హ్యాపీ.
1: ఎవరు ఏడ్చినారో ఏమో, వారిని ఏడుపు నివారణ గావించుకునే కోసం స్వామి వెళ్లాడు.
0: సమ్వన్ మస్ట్ బి క్రయింగ్ ఎల్స్వేర్, సో స్వామి వెంట్ ఇన్ రెస్పాన్స్.
1: ఆ విధంగా చెప్పి,
0: సో సేయింగ్,
1: వారికి అంత ధైర్యం చెప్పేటప్పటికీ తర్వాత 2 గంటల తర్వాత నేను తిరిగి ఆ దేహంలో ప్రవేశించాను.
0: After 2 hours, Bhagavan came back to this body.
1: అప్పుడు చెప్పాడు కస్తూరి.
0: దెన్ కస్తూరి సే,
1: స్వామి,
0: స్వామి,
1: మీరు భక్త సంరక్షణకు మేము వద్దని చెప్పము.
0: విల్ నెవర్ సే నో వెన్ యూ వాంట్ టు హెల్ప్ యువర్ డివోటీ.
1: కానీ మీరు ఇష్టం వచ్చిన చోటుకు పోయి వాడు రక్షించండి.
0: యూ మే గో ఎనీవేర్.
1: భక్తులను రక్షించడం కూడా నా వద్దని చెప్పిన దానికి నేను ఎవరు అర్హతని.
0: వాట్ అథారిటీ ఐ హావ్ టు సే నో వెన్ యూ వాంట్ టు ప్రొటెక్ట్ యువర్ డివోటీస్.
1: కాబట్టి మీరు వెళ్ళండి.
0: యూ గో స్వామి.
1: కానీ దేహాన్ని మాత్రం వదిలిపోకండి.
0: బట్ డోంట్ డ్రాప్ యువర్ బాడీ అండ్ గో లైక్ దాట్.
1: మీరు ఇక్కడనే ఉంటుండి కూడా అక్కడ పోయి చూడవచ్చును కదా.
0: In fact, you can be here still.
1: ఆనాడు కస్తూరి సూరయ్య ప్రామిస్ తీసుకున్నారు.
0: Then Kasturi and Suraya took promise from Bhagavan.
1: నేను దేహాన్ని వదులుతాను కానీ ప్రాణం ఉంటుంది.
0: But I may drop the body, but there will be life there.
1: నేను అక్కడికి పోయి వారి పని పూర్తి చేసుకుని వస్తాను.
0: I'll go there.
1: మాట ఇచ్చాను.
0: I'll go and complete my work.
1: అందువల్లనే ఈనాడు ఇప్పుడు ఎక్కడైనా కూడా పడితే దేహంతో వెళుతున్నాను కానీ ప్రాణం మాత్రం ఉంటుంటాయి.
0: భగవాన్ ఈజ్ రీచింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బట్ దేర్ ఇస్ లైఫ్ హియర్ ఇన్ దిస్ బాడీ.
1: ఇంకా కొన్ని విచిత్రమైనటువంటి సమస్యలు
0: దేర్ ఆర్ సర్టన్
1: అనేక రకములుగా ఎన్నో జరుగుతూ ఉంటుంటాయి.
0: మెనీ మెనీ హావ్ బీన్ హ్యాపెనింగ్.
1: చిత్రంబులు,
0: పెక్యూలియర్
1: చిత్రంబులు, విచిత్రంబులు,
0: దేర్ మిస్టరీస్,
1: విష్ణులోక చారిత్రంబులు,
0: ద స్టోరీస్ ఆఫ్ లార్డ్,
1: అన్ని కూడా అంతా ఒక చరిత్రములే.
0: దట్స్ ఆల్ ఎ హిస్టరీ.
1: ఆ చరిత్రను చెప్పాలంటే సాధ్యం కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు గో త్రూ ఇన్ ఫుల్.
1: ప్రతి మానవుని ఎందుకు పవిత్రమైన ఆత్మ ఉంటుండది.
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ ది సీక్రెట్ సెల్.
1: అది పానకంలో ఉన్నటువంటి ఒక చక్కెర వలె.
0: దట్ ఈస్ లైక్ షుగర్ ఇన్ ఎ సిరప్.
1: ప్రతి మానవుని ఎందుకు ఒక పానకం అనేటువంటి మనసు ఉంటుండది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ ది సిరప్.
1: మనసు అనేటువంటి దాంట్లో దైవత్వం అనేటువంటి ఒక చక్కెర కలిపింది.
0: And then you find the divinity has mixed this sugar in this syrup of the mind.
1: Raso vaisaha ani vedamulu cheptuvachu.
0: Veda declares as rasa essence.
1: Rasa swaroopudai untunnadu.
0: God in the form of rasa essence.
1: Aa rasame lekapothe vidu neerasulai pothadu.
0: Without this rasa essence he is nirasa, weak.
1: కనుకనే
0: సో
1: ప్రతి మానవుని యందు ఉంటున్నటువంటి దైవత్వాన్ని ఇంకొకరు పిలవనక్కర్లేదు, ఇంకొకరు దానికి సహాయం చేయనక్కర్లేదు.
0: God is in everyone, no one needs anybody's help.
1: కానీ నమ్మకం లేనటువంటి పరిస్థితిలో 10 మంది సహాయం చేయాలి.
0: But when you are faithless, you need help by 10 people.
1: ఎంతమంది సహాయం చేసినప్పటికీ ఆ నమ్మకం లేనటువంటి వానికి ప్రయోజనం ఉండదు.
0: In spite of the help from all over, if you have no faith, it is useless.
1: Dead bodyకి అలంకారం చేసినట్టుగా ఉంటుంటారు.
0: It is something like a decoration to the dead body.
1: చేసి ప్రయోజనం ఏమిటి?
0: What is the use?
1: ఇది ప్రయోజనం ఉండదు.
0: It is useless.
1: కనుకనే మొట్టమొదట అంతో ఇంతో నమ్మకం ఉండాలి.
0: You should have faith to some extent to begin with.
1: ఆ నమ్మకం కూడా పవిత్రమైనటువంటి నమ్మకంగా ఉండాలి.
0: It should be holy and sacred.
1: అచంచలమైనటువంటి నమ్మకంగా ఉండాలి.
0: Unwavering.
1: అప్పుడే ఏమైనా చేయవచ్చును.
0: Then anything can happen.
1: కనుకనే
0: సో
1: గత జీవుడగు పతిని బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్వీగాదే.
0: సావిత్రి is a woman of chastity because she could bring back to the life
1: tana satya mahimache davaagni challarche tuti chandramati bharatiya gaade.
0: Chandramati belongs to this culture of land because she could extinguish the flame of
1: bharatiya gaade. Kulasatitvam agni gundana prakatinche sita bharata dada jata gaade.
0: Sita had declared her chastity by stepping into the fire.
1: Kirishi durmada kirati bhuti gaavinche damayanti bharata ramani gaade.
0: Damayanti was responsible for the annihilation of all the wicked people.
1: Sapsagara vesti prasmasalamuna bharata tata pativrata prabhava bhava sampannataku gaade panta bhumi. అఖిల దేశాలకిది ఉపాధ్యాయి కాదే. భారతదేశము అన్ని దేశాలకు ఉపాధ్యాయ స్థానంలో ఉండేటువంటిది.
0: భారత్ ఇస్ ది టీచర్ ఆఫ్ దిస్ హోల్ వరల్డ్.
1: అలాంటి భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి భారతదేశంలో జీవించి భారతీయ సంస్కృతి అంతో ఇంతో కూడా అర్థం చేసుకోలేకపోతే ఇంక భారతీయుడని ఏ విధంగా చెప్పి ప్రయోజనమే?
0: హావ్ బీన్ బోర్న్ ఇన్ ది సేక్రెడ్ ల్యాండ్ భారత్ అండ్ గ్రోయింగ్ ఓవర్ హియర్ ఇఫ్ యూ డోంట్ నో ది కల్చర్ ఆఫ్ భారత్.
1: కానీ ఈనాటి భారతీయుడు కూడాను
0: భారతీయ
1: అనేటువంటి ఒక పేరు మాత్రమే ఉంటుండదు కానీ భారతీయ వేషంలో మాత్రమే ఉంటుండే కానీ బయట ప్రపంచంతో చాలా పక్షుల వలె కాకుండా పశువుల వలె ప్రవర్తిస్తున్నాడు.
0: But behaving worse than a bird
1: and animal. అలాంటి వారికి భగవంతుడు ఏ రీతిగా దక్కుతాడు చిక్కుతాడు?
0: How do you expect them to experience God?
1: ఈనాటి మానవుని యొక్క ప్రవర్తనలన్నీ కూడాను పశువు కంటే హీనమైపోయినాయి.
0: The human behavior today is much worse than that of an animal.
1: రాక్షసుల కంటే హీనమైపోయినాయి.
0: Worse than a demon.
1: శ్రీనివాస్ చెప్పాడు.
0: శ్రీనివాసన్ సెడ్
1: ఒక రాక్షసి పేరు చెప్పాడు.
0: మెన్షన్ ది నేమ్ ఆఫ్ ఎ డెమన్.
1: ఏం ఆ రాక్షసి పేరు? మహిషాసుర మర్దన.
0: మహిషాసుర మర్దని.
1: ఈనాడు మహిషాసుర మర్దన అన్నాడు.
0: ఇట్ ఈస్ మహిషాసుర మర్దన.
1: మహిషాసురుడు అనేటువంటి వాడు ఒక రాక్షసు కాడు.
0: మహిషాసుర ఇస్ నాట్ ఎ డెమన్.
1: మనిషి ఆసుర వర్ధన. మనిషి అసురుడు.
0: మనిషి ఇస్ అసుర డెమన్ హింసెల్ఫ్.
1: అటువంటి మనిషి అసురుడిగా మారిపోయినాడు.
0: మ్యాన్ మనిషి హస్ బికమ్ అసురా.
1: కాబట్టి ఆ మనిషి ఎందున్నటువంటి రాక్షసత్వాన్ని దినుమానాలి.
0: దేర్ఫోర్ ద డెమోనిక్ క్వాలిటీ ఇన్ మ్యాన్ మస్ట్ బి కిల్డ్.
1: ఆ దైవత్వాన్ని కొంచెం పెంచాలి.
0: ద డివినిటీ హస్ గాట్ టు బి అప్హెల్డ్.
1: అది ఏ మహిషాసుర మర్దన.
0: ది కిండ్లింగ్ ఆఫ్ ది డివినిటీ ఇస్ మహిషాసుర మర్దన. స్లేయింగ్ ఆఫ్ మహిషాసుర.
1: కేవలము కాలానుగుణ్యంగా కూడాను పదాలు కూడా కొన్ని మార్చుకుంటూ మనం పోవాలి.
0: అప్రోప్రియేట్ to the times, the connotation of the words change.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Mukhyanga mana bharatiya charitralanni kudunu enta pavitramainatuvo meeku artham kaadu.
0: You do not know or not understand the sanctity of the history of Bharat.
1: Dan chakkaga oka daniki meeku artham kaakapothe nannu adagandi nenu cheptanu.
0: If you don't understand, ask Bhagavan. He will tell you very clearly.
1: Kevalam artham cheptame kaakudu.
0: Not merely giving the meaning.
1: దానికి తగినటువంటి ఒక సహాయం కూడా నేను చేస్తాను.
0: He will also render help to you.
1: అడిగేటువంటి దిక్కే కనిపించడండి.
0: But no one is prepared to ask.
1: ఏదో చదువుకుంటూ పోతుండాలి, కంఠస్థం చేసుకుంటూ వస్తున్నారు.
0: They study, get things by heart.
1: గొప్ప గొప్ప విద్యావంతులు కూడా అదే గతినే పడుతున్నారు.
0: The highly educated people also take to the same path.
1: గొప్ప చదువులంతా చదువుతున్నారు.
0: They study well.
1: కానీ ప్రయోజనం ఏమిటి?
0: What is the use?
1: చిన్నదానికి కూడా అర్థం తెలుసుకోలేరు.
0: They don't know the simple meaning.
1: భగవత్ యొక్క విషయాన్ని ఏమాత్రం కూడా గుర్తించుకోలేరు.
0: The divine teachings they don't recognize.
1: తన యందు ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని కూడా తాను అర్థం చేసుకోలేకపోతున్నారు.
0: They cannot experience the divinity within.
1: కనుక అర్థం చేసుకుని వర్తించేటువంటిది మానవత్వము.
0: సో హ్యూమన్ లైఫ్ రిక్వైర్స్ ప్రాపర్ అండర్స్టాండింగ్ అండ్ ప్రాక్టీస్.
1: మానవత్వంలో ఉన్నటువంటి యొక్క దానవత్వము పశుత్వాన్ని దూరం నెట్టండి.
0: గెట్ రీడ్ ఆఫ్ ఆల్ ది యానిమాలిటీ అండ్ ద డెవిలిష్ డెమోనిక్ నేచర్.
1: దివ్యత్వాన్ని పవిత్రతను పెంచుకోండి.
0: డెవలప్ ఆల్ ది సీక్రెట్ క్వాలిటీ అండ్ ద డివినిటీ.
1: ఈ అన్నిటి కూడాను ప్రేమనే ప్రధానము.
0: ఫర్ ఆల్ దిస్ లవ్ ఇస్ ఎసెన్షియల్.
1: ప్రేమ ముదిత మనసే కహో

0: The modern education will help us to be more and more intelligent, but it will not help us to develop that sense of proportion or discrimination. With all this umpteen number of education, without that sense, what is the use of this education and what is its value?
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: ప్రాకృతమైన ఈ జగత్తునందు తెలివితేటలను బుద్ధిని సమముగా భావించి నిత్య జీవితంలో బుద్ధి అనగా తెలివితేటలు అనేటువంటి ఒక పదములకు అర్థం కల్పిస్తూ వస్తున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ వీ కన్సిడర్ దిస్ ఇంటెలెక్ట్ ఈజ్ సినోనిమస్ టు ద వర్డ్ ఇంటెలిజెన్స్.
1: కానీ ఇది సరైనటువంటి ఒక అర్థం కాదు.
0: బట్ ఇట్స్ నాట్ ది కరెక్ట్ మీనింగ్.
1: బుద్ధి అనగా తెలివితేటలు అనేటువంటి ఒక పదము చాలా విరుద్ధమైనటువంటి అర్థము.
0: ది ఇంటెలెక్ట్ కన్వేస్ జస్ట్ ది ఆపోజిట్ మీనింగ్ టు దట్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: ఈ విషయమై అనేక సమస్యల లోపల దీనిని పరిశోధన సలిపి విక్రమాదిత్యుడు బుద్ధికిని మేధాశక్తికిని ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటని ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరుపుతూ వచ్చాడు.
0: సో మెనీ ఇన్వెస్టిగేషన్స్ హ్యావ్ బీన్ డన్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇట్ ఈస్ ఎంపరర్ విక్రమాదిత్య హూ బ్రాట్ దిస్ డిస్టింక్షన్ బిట్వీన్ ది ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్.
1: అనేక మంది కవులు, పండితులు, అనేక మంది విద్యావంతులు, మేధాశక్తి గల వారు ఇందులో పాల్గొన్నారు.
0: మెనీ పాయింట్స్ scholars, intellectuals participated in that assembly.
1: Vikramadityudu ee panditulanu gurinchi mahonnatamainatundi vidyavantulara buddhi shaktikini medha shaktikini undinatundi vyathyasam emito telipi nannu aanandaparchavalsindani panditulanu prarthinchadu.
0: Emperor Vikramaditya said like this, "O scholars, please let me know the difference between the intellect and intelligence and make me happy."
1: ఈ రెండింటి యందు ఏది ఉత్తమమైనటువంటిది, ఏది ఘనమైనటువంటిది, ఏది సరైనటువంటిది అనేటువంటిది అన్ని గురించి నాకు వెల్లడి చేయమన్నారు.
0: He said, "Please explain me which is nobler, which is greater, which is higher of the two."
1: ప్రవేశించినటువంటి పండితులందరూ కూడాను మేధాశక్తి కంటే బుద్ధి చాలా సర్వోత్కృష్టమైనటువంటిది అని జవాబు చెప్పారు.
0: ఆల్ స్కాలర్స్ గేవ్ వన్ రిప్లై, ఇంటెలెక్ట్ ఇస్ సర్టన్లీ సుపీరియర్ టు ఇంటెలిజెన్స్.
1: బుద్ధి యొక్క సౌజన్యము, సౌశీల్యము, సౌభ్రాతృత్వము మేధాశక్తికి లేదని కూడా వారు నిరూపించారు.
0: దే ఆల్సో ప్రూవ్ ద ఫ్యాక్ట్ దట్ ది ఇంటెలెక్ట్ క్యారీస్ విత్ ఇట్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్, ద ఫ్రెటర్నిటీ అండ్ సో ఆన్.
1: కానీ విక్రమాదిత్యునికి ఇది చాలా ఆశ్చర్యం కలిగింది.
0: Vikramaditya was very much surprised to
1: learn. Medhasaktiki buddhiki etti bhedamu ledani tane puramu visvesinchinadu.
0: Earlier he thought that there is no difference between intellect and intelligence.
1: Kani medhasaktiki buddhiki undinatundi vyathyasam emito vivarinchamani kudanu tirigi Vikramadityudu panditulanu prarthinchadu.
0: Vikramaditya prayed to the scholars once again to explain in detail the difference between intellect and intelligence.
1: Buddhi ఐదు అంశములతో కూడినటువంటిది, ఇది చాలా విలువైనటువంటిది, దీనికి తెలివితేటలు అనేటువంటి పేరు సార్థకమైనటువంటిది కాదు అని వివరించారు పండితుడు.
0: Scholars explained clearly that intellect has got five aspects and intelligence stands nowhere before it.
1: ఒకటి శ్రద్ధ,
0: one steadfastness,
1: రెండవది రుతము,
0: రుతము,
1: మూడవది సత్యము,
0: the truth,
1: నాలుగవది యోగము,
0: యోగ,
1: ఐదవది మహత్తరమైన శక్తి,
0: ద మైటీ పవర్.
1: ఈ ఐదు శక్తులతో కూడినటువంటిది బుద్ధి.
0: ఇంటెలెక్ట్ హెస్ గాట్ దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్.
1: కేవలం లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన, లోక సంబంధమైనటువంటి యొక్క తెలివితేటలను పెంచేటువంటిది మేధాశక్తి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ఇంటెలిజెన్స్ యూ విల్ హ్యావ్ దట్ విల్ ఇంప్రూవ్ డే బై డే ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఎవర్ చేంజింగ్.
1: మేధాశక్తి కలవానికి అన్నీ సందేహములే.
0: ద వన్ హూ ఇస్ ఇంటెలిజెంట్ విల్ బి ఫుల్ ఆఫ్ డౌట్స్.
1: ఒక్క క్షణమైనా కూడాను అతను ఒక విశ్వాసంతో ఒక విషయాన్ని విశ్వసించేటువంటి వాడు కాదు.
0: ఈవెన్ ఫర్ మోమెంట్ హి విల్ నాట్ హావ్ రిపోజ్ ఫెయిత్ ఇన్ ఎనీవన్.
1: ఈ మేధాశక్తి కలిగినటువంటి వానికి అమితమైనటువంటి అహంకారం కూడా ఉంటుంది.
0: ఇంటెలిజెంట్ పీపుల్ ఆర్ హైలీ ఈగోయిస్టిక్.
1: అహంకారం ఎక్కడ ఉన్నదో ఇక్కడ ఆత్మతత్వం అనేటువంటిది మరుగుపడిపోతుంది.
0: వేర్ దేర్ ఇస్ ఈగో ది ఆత్మిక్ పవర్ ది స్పిరిట్ విల్ బి కవర్డ్.
1: తద్వారా బుద్ధి యొక్క శక్తిని కూడాను హీనము గావిస్తుంది.
0: Therefore, the power of the intellect is gone.
1: కనుక తెలివితేటలనేటువంటిది గొప్ప విద్యావంతుల యొక్క లక్షణము కాదు.
0: Therefore, intelligence is no quality, qualification of an educated.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి యుగంలో మేధాశక్తి గల వాడు గొప్ప వాడని భావిస్తున్నారు.
0: Unfortunately, in this world, we consider intelligent people mighty and
1: అతను గొప్ప మేధాశక్తి గల వాడని కూడా అతని గౌరవిస్తున్నారు.
0: We respect him because he is intelligent.
1: కానీ ప్రాచీన కాలమునందు మేధాశక్తి గల వాడిని ఎవ్వరు కూడా చేర్చుకునేటువంటి వారు కాదు.
0: But in ancient times, nobody would join the company of intelligent.
1: కేవలము బుద్ధి గల వాడిని అందరూ గౌరవించేటువంటి వారు.
0: Only the one with intellect is respected.
1: మొట్టమొదటిది ఈ యొక్క శ్రద్ధ.
0: The first శ్రద్ధ, steadfastness.
1: ఈ శ్రద్ధ అనేటువంటి దానికి రెండు అర్థములు ఉంటున్నవి.
0: It has two meanings.
1: ఆసక్తి, స్థిరత్వము రెండు కూడినటువంటిదే శ్రద్ధ.
0: Two aspects. One, interest. Other, stability.
1: కేవలం శ్రద్ధ ఉండినంత మాత్రమున, ఆసక్తి ఉండినంత మాత్రమున చాలదు.
0: Is not enough if you have interest merely.
1: ఆసక్తి పైన ఘనమైనటువంటి ఒక విశ్వాసం ఉంటుండాలి.
0: You should have full faith in your interest.
1: కనుక ఆసక్తి, స్థిరత్వము రెండు ఉండినటువంటిదే బుద్ధి.
0: Therefore, intellect has these two, the interest and stability.
1: ఈ బుద్ధి యొక్క ప్రభావ శక్తియే రుతము.
0: The effect of the intellect is rutam.
1: దీని యొక్క ప్రభావం ఏమిటి?
0: What is its effect?
1: అనగా త్రికాలములు ఎంత కూడాను దీన్ని విచారణ సలిపి ఇది సరి అయినటువంటి యొక్క విశ్వాసమా కాదా అనేటువంటి నిర్ణయాన్ని చేసుకోవటం.
0: ఇట్స్ ద డెసిషన్ మేకింగ్, థింకింగ్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్.
1: ఈ ఋతం అనేటువంటి పదమునకు కూడాను త్రికరణ శుద్ధికే ఋతము అని పేరు.
0: ద ప్యూరిటీ హార్మోని ఆఫ్ ది త్రీ ఇస్ కాల్డ్ ఋతం.
1: థాట్స్, వర్డ్స్, యాక్షన్ అనగా తలంపు, మాట, క్రియ మూడు కూడాను పరిశుద్ధమైనట్టుగా ఉండినప్పుడే దీనికి ఋతము అనేటువంటి పదము తాత్వికమవుతుంది.
0: ద వర్డ్ ఋతం ఇస్ ట్రూలీ అప్లికబుల్ వెన్ థాట్స్ ఆర్ ప్యూర్, వర్డ్స్ ఆర్ ప్యూర్ అండ్ డీడ్స్ ఆర్ ప్యూర్.
1: కనుకనే శ్రద్ధ తరువాత ఋతము రెండవది.
0: ద సెకండ్ ఆస్పెక్ట్ ఇస్ ఋతం.
1: ఈ ఋతము యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వాక్రూపం గల్ల వెల్లడి చేసేటువంటిదే సత్యము.
0: Having known the nature of rutam clearly, if it is expressed by word, it is called satyam, truth.
1: Trikarana suddhini paripurnanga vishwasinchi paliketuvanti oka palukke satyamu ani peru.
0: Observing the purity in all the three aspects, that which is uttered
1: chuchindi chusinattuga vinnadi vinnattuga chesindi chesinattuga cheppadam idi satyamu kaadu.
0: You cannot call it truth if you just say what you have seen, if you say what you have listened to.
1: దీనిని నిజము అని చెప్పవచ్చు.
0: This is called nizamu or fact.
1: కానీ సత్యమునకు నిజమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: There is wide difference between truth and fact.
1: మేధాశక్తికి బుద్ధికి చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
0: There is gulf of difference between the intellect and intelligence.
1: ఈ వ్యత్యాసాన్ని గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు రెండింటిని ఒకటిగా భావిస్తుంటారు.
0: Those that do not know the difference consider them equal, identical.
1: కనుక ఋతము యొక్క తత్వాన్ని వాక్ రూపంలో వెల్లడి చేసేటువంటిది సత్యము.
0: దేర్ఫోర్ ట్రూత్ ఇస్ ద వన్ విచ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ బై వర్డ్, ద నేచర్ ఆఫ్ రుతం ఇన్.
1: ఇంకా నాలుగవది,
0: ద ఫోర్త్,
1: యోగం.
0: యోగ,
1: యోగం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ యోగ?
1: అనేక రకములైనటువంటి యోగములు ఉంటున్నాయి ఈనాడు లోకంలో.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ మెనీ ఫార్మ్స్ ఆఫ్ యోగ.
1: కానీ పతంజలి యోగ సూత్రమును పురస్కరించుకుని యోగ చిత్తవృత్తి నిరోధక అని, అనగా సమస్త ఇంద్రియములు కూడాను స్వాధీనపరచుకోవటమే యోగం.
0: అకార్డింగ్ టు పతంజలి, ద డెఫినేషన్ ఆఫ్ యోగా ఈజ్ టు హ్యావ్ ఎ టోటల్ కంట్రోల్ ఓవర్ సెన్సెస్.
1: మానవుని యొక్క సర్వశక్తులు కూడాను తమ ఆధీనమునందు ఉంచుకోవటమే యోగము.
0: యోగా మీన్స్ టు హ్యావ్ ఆల్ ద పవర్.
1: దృష్టిని అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: టు హ్యావ్ టోటల్ కంట్రోల్ ఈజ్ యోగా.
1: శ్రవణమును అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: కంట్రోల్ ఓవర్ లిసనింగ్.
1: వాసనను అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: కంట్రోల్ ఓవర్ టాక్ ఈజ్ యోగ.
1: వాక్కును అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: కంట్రోల్ ఓవర్ ద వర్డ్స్ దట్ వి యుటర్.
1: థాట్స్ ను అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: టు ఎక్సర్సైజ్ కంట్రోల్ ఆన్ అవర్ థాట్స్.
1: కనుకనే ఐదు ఇంద్రియముల యొక్క తత్వాన్ని కూడాను అదుపులో ఉంచుకోవటమే యోగము అన్నారు.
0: యోగా ఈజ్ టు హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ దీస్ ఫైవ్ సెన్సెస్.
1: అయితే మాట్లాడాలి.
0: హౌఎవర్ యు హావ్ టు టాక్.
1: మాటలను మరవకూడదు. అయితే ఈ మాటలు ఏ విధంగా మాట్లాడాలి?
0: హౌ షుడ్ వి టాక్?
1: త్రికరణ శుద్ధి అయినటువంటి ఒక సత్యం ద్వారా మాట్లాడాలి.
0: వి హావ్ టు టాక్ విత్ ఆల్ ద ప్యూరిటీ.
1: అసత్యమైనటువంటి దానిపైన ఏమాత్రం మనం వాదోపవాదం చేయకూడదు.
0: వి షుడ్ నెవర్ అటర్ లైస్ అండ్ ఆర్గ్యూ దేర్ ఆఫ్టర్.
1: కనుకని తెలియనటువంటి దానిపైన వాదోపవాదం చేయటము ఇది కేవలం అజ్ఞానం.
0: It's only ignorance if you argue on that.
1: ఈ వాదోపవాదం వల్ల ద్వేషం పెరుగుతుంది కానీ ఐక్యత పెరగదు.
0: Because of this argument, hatred will increase.
1: కనుకని వేదము వాదే వాదే వర్జతే వైరం అన్నారు. వాదించుకుంటూ వాదించుకుంటూ పోయినప్పుడు అది వైరంగా మారిపోతుంది.
0: As you continue to argue, there will be scope for enmity.
1: కనుకని విద్యార్థులు ఈ విధమైనటువంటి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది అత్యవసరంగా మీరు విశ్వసించాలి.
0: The students should have full faith on the control over senses.
1: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటి వయసు.
0: This age is
1: highly sacred. వయసు
0: is divine.
1: భవిష్యత్తుకు ఒక రాజమార్గమును బోధించేటువంటి వయసు.
0: It lays a royal path for the future.
1: రాజమార్గమును మీరు నిర్మించేటువంటి వయసు.
0: It builds the royal path.
1: నేటి యువకులే భవిష్యత్తు భారత ఉద్ధారకులు.
0: Youngsters today are the emancipators of this country.
1: కనుకని మొట్టమొదట ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది విద్యార్థులకు మొదటి లెసన్ అనగా పాఠము.
0: So for students the first lesson is the sense control.
1: కనుక శ్రద్ధతో కృతముతో సత్యముతో యోగముతో కూడినటువంటి యొక్క సమ్మిళిత స్వరూపమే మహత్తరమైన శక్తి.
0: Therefore the combination of the steadfastness, the rhythm, the truth in yoga, that leads to the
1: anaga,
0: mighty power.
1: Bhagavat swarupame mahattaramaina shakti.
0: The divine manifestation itself.
1: At bhagavattaramainatundi oka divyamainatundi shakti ande ee rutamu trikarana shuddhi untundi.
0: It is there in the divinity you find this rhythm.
1: Aa divyattam paine mahattaramaina shakti paine satyamu prakashistuntadi.
0: The truth shines based on this divine power.
1: Kalukane truth is God annaru.
0: So it is said truth is God.
1: ఇంతే కాదు శ్రద్ధ కూడాను దైవ స్వరూపమే.
0: ది స్టెడ్ఫాస్ట్నెస్ ఇస్ ఆల్సో డివైన్.
1: ఎందుకనగా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, దాని వల్లనే జ్ఞానం లభిస్తుంది.
0: యు కెన్ ఓన్లీ అక్వైర్ విజ్డమ్ త్రూ శ్రద్ధ.
1: జ్ఞానం ఎవరు? దైవ స్వరూపమే.
0: విజ్డమ్ ఇస్ గాడ్.
1: సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు.
0: గాడ్ ఈస్ ట్రూత్ సత్యం, గాడ్ ఈస్ ఇన్ఫినిట్, గాడ్ ఈస్ విజ్డమ్.
1: కనుకనే సత్యం భైవస్వరూపమే.
0: సో ట్రూత్ ఈస్ గాడ్.
1: రుతం భగవస్వరూపమే.
0: రుతం ఈస్ గాడ్.
1: శ్రద్ధ భగవస్వరూపమే.
0: శ్రద్ధ ఈస్ గాడ్.
1: మహత్తరమైన యోగ సిద్ధి అది భగవస్వరూపమే.
0: యోగ ఈస్
1: యోగేశ్వరాయ నమః. సిద్ధి సంకల్పాయ నమః. సంకల్ప సిద్ధాయ నమః. యోగ యోగేశ్వరాయ నమః అని భగవంతునికి అనేక విధమైనటువంటి పేర్లు.
0: God has so many names.
1: Kanuka ee yokka moodintiki ni aidintiki ni buddhi aneetvantidi chaala pradhanamaitvanti nilayam.
0: All these five have got at their center the intellect.
1: Deenini praskarinchukoni ye vedamanandu buddhi grahyam ati indriyam annadu.
0: Therefore in it is Veda it is said buddhi grahyam ati indriyam.
1: Ati indriyamu indriyatitamaitvanti.
0: Shraddha is God.
1: మహత్తరమైన యోగ సిద్ధి అది భగవత్ స్వరూపమే.
0: యోగా ఈజ్
1: యోగేశ్వరాయ నమః.

0: బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నాడు.
1: Therefore in it is Veda it is said బుద్ధి గ్రాహ్యం
0: అతీంద్రియము, ఇంద్రియాతీతమైనటువంటిది.
1: Intellect is transcendental, beyond senses.
0: ఇంద్రియాతీతమైనటువంటి ఒక బుద్ధిని మేధాశక్తికి పోల్చుకోవటము ఇది సరైనటువంటిది కాదు.
1: Intellect which is transcendental beyond the senses you cannot compare with intelligence.
0: మేధాశక్తికి ఉండినటువంటి వ్యత్యాసాన్ని విద్యార్థులు గుర్తించాలి.
1: Students should clearly understand the difference between intellect and intelligence.
0: చేత మంచి ఓ గ్రేడ్ తేవచ్చు.
1: With intelligence you can have ఓ గ్రేడ్.
0: తెలివితేటల చేత వాదోపవాదం జరపవచ్చును.
1: You can also argue if you are intelligent.
0: తెలివితేటల చేత మంచి ప్రసంగములు చేయవచ్చును.
1: You can also give nice talks.
0: ఇవన్నీ కూడా లోక సంబంధమైనటువంటివే.
1: That's all worldly nature.
0: ఇది ప్రాకృతమైనటువంటి విద్యలే.
1: It's all physical education.
0: ఇది ప్రవృత్తమైన మార్గములే.
1: It's outward path.
0: కానీ బుద్ధి అనేటువంటిది నివృత్తి యొక్క తత్వము.
1: ఇంటెలెక్ట్
0: ఇక్కడ మీరు దీనికి ఉండినటువంటి సమీపత్వం ఏమిటో మీరు చక్కగా గుర్తించాలి.
1: అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఇంటెలెక్ట్ క్లియర్లీ.
0: అడుగు భాగములో ఉన్నది దేహము.
1: అట్ ద బాటమ్ ఇస్ ద బాడీ.
0: దేహములకు పైభాగంలో ఉన్నటువంటిది సెన్సెస్.
1: అబౌవ్ ద బాడీ ఆర్ ద సెన్సెస్.
0: ఈ సెన్సెస్ కు పైభాగంలో ఉన్నటువంటిది మైండ్.
1: ఓవర్ ద సెన్సెస్ ఇస్
0: మైండ్. కు పైభాగంలో ఉన్నటువంటిది బుద్ధి.
1: అబౌవ్ దట్ ఇంటెలెక్ట్.
0: బుద్ధికి పైభాగంలో ఉన్నటువంటిది ఆత్మ.
1: అబౌవ్ ద ఇంటెలెక్ట్.
0: కాబట్టి ఆత్మకు అత్యంత సమీపంలో ఉంటుండాలి బుద్ధి.
1: ఇంటెలెక్ట్ ఈస్ వెరీ క్లోజ్ టు ఆత్మ.
0: కనుకనే ఈ బుద్ధి యొక్క తత్వం అనేటువంటిది ఆత్మ ద్వారానే ప్రకాశిస్తూ ఉంటుండాలి.
1: Therefore intellect shines because of the spirit behind.
0: ఆత్మ యొక్క ప్రతిబింబమే బుద్ధి.
1: Intellect is the very reflection of
0: అతి పవిత్రమైనటువంటి బుద్ధిని కల్పితమైన కృత్రిమమైన ప్రాకృతమైన ఈ యొక్క మేధాశక్తికి పోల్చుకోవటం ఇది తప్పు.
1: It's a big mistake to compare such a sacred intellect with the worldly intelligence.
0: ఈ తెలివితేటలు అనేటువంటిది బిలో సెన్సెస్ అనగా ఇంద్రియములకు అతీతమైనది కాదు.
1: Therefore intelligence is bound by senses not beyond.
0: ఇది ఇంద్రియములతో కూడినటువంటిది.
1: It is the one with senses.
0: కానీ బుద్ధి ఇంద్రియాతీతమైనటువంటిది.
1: But intellect is beyond senses.
0: కనుక బుద్ధికిని మేధాశక్తికిని తెలివితేటలకు ఏమాత్రము సంబంధం లేదు.
1: Therefore there is no relationship.
0: ఈ తెలివితేటలు ప్రాప్తమైనటువంటి ఒక ఉపాధికి మాత్రమే ఉంటుండాలి.
1: Intelligence helps us so long we have this body.
0: ఈ ఉపాధి భేదము ఉండినంత వరకు కూడాను మనకు ఏకత్వం అనేటువంటి ఒక ఆత్మతత్వము మనకు అర్థం కాదు.
1: సో లాంగ్ వీ హ్యావ్ దిస్ బాడీ ఫీలింగ్ వీ కెన్ నెవర్ అండర్స్టాండ్.
0: ఒక శ్రీమంతుడు గొప్ప పెద్ద భవనాన్ని కట్టాడు.
1: A rich man constructed a big man.
0: ఆ భవనములో ఒక బెడ్రూమ్ అని పెట్టాడు.
1: దేర్ హి అలాటెడ్ అ బెడ్రూమ్.
0: దాని ప్రక్కలో ఒక బాత్రూమ్ అని పెట్టాడు.
1: ఎ బాత్రూమ్ బై ఇట్సెల్ఫ్.
0: దాని ప్రక్కలో ఒక డైనింగ్ హాల్ అని పెట్టాడు.
1: ఎ డైనింగ్ హాల్.
0: దాని ప్రక్కలో మనకి డ్రాయింగ్ రూమ్ అని పెట్టాడు.
1: ఎ డ్రాయింగ్ రూమ్ బై ఇట్సెల్ఫ్.
0: దాని వెనుక భాగంలో కిచెన్ రూమ్ అని పెట్టారు.
1: ఎ కిచెన్ సెపరేట్.
0: కిచెన్ రూమ్ కు పక్కన ఒక స్టోర్ రూమ్ అని పెట్టారు.
1: దేర్ ఇస్ స్టోర్ రూమ్ బై సైడ్ ఆఫ్ ది కిచెన్.
0: ఎన్ని రూములు ఉంటున్నాయి దాంట్లో?
1: దేర్ దట్ బిల్డింగ్
0: హస్ సో మెనీ రూమ్స్. వ్యత్యాసం ఏమిటి?
1: Where does the difference lie?
0: డైనింగ్ రూమ్ కు డ్రాయింగ్ రూమ్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
1: Where does the difference lie between the dining and the drawing room?
0: బెడ్రూమ్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
1: Where does the difference lie between bathroom and bedroom?
0: కిచెన్ రూమ్ కు ఉన్న వ్యత్యాసం ఏమిటి?
1: What is the difference between store room and kitchen?
0: దీనికి మధ్య మధ్య గోడలుగా నిర్మించడం చేతనే విడివిడి అయినటువంటి రూములుగా తయారైనాయి.
1: It's only because of the walls built in between is responsible for
0: డైనింగ్ హాల్ కు డ్రాయింగ్ రూమ్ కు మధ్యలో ఒక వాల్ ఉంది.
1: There is a wall between the dining room and drawing room.
0: ఈ వాల్ తీసేస్తే రెండు ఒక్కటి అయిపోతుంది.
1: Remove the wall, both become one.
0: అదే విధంగానే అన్ని రూముల యొక్క గోడలు తీసివేస్తే అంతా ఒకే హాల్ గా తయారవుతుంది.
1: Similarly, if you remove all the walls, everything becomes one hall.
0: అదే ఏకాత్మ తత్వము, అదే విశాలమైనటువంటి ఆనందము.
1: That is the blissful state, the spirit of
0: unity. మనం ఉపాధుల చేతనే మనం అనేక రకమైనటువంటి భేదములను మనం కల్పించుకుంటున్నాం.
1: బికాస్ ఆఫ్ ది వెస్టర్ వీ హావ్ పుట్ ఆన్ వీ హావ్ ద డిఫరెన్స్.
0: ఒక యజమానుడు ఉన్నాడు.
1: దేర్ ఇస్ అ మాస్టర్.
0: తండ్రి వస్తాడు, నాన్న అని పిలుస్తాడు.
1: అండ్ దెన్ ది సన్ విల్ కాల్ హిమ్ ఫాదర్.
0: భార్య వస్తుంది, మై డియర్ హస్బెండ్ అంటుంది.
1: వైఫ్ విల్ అడ్రస్ హిమ్ యాజ్ మై డియర్ హస్బెండ్.
0: గ్రాండ్ సన్ వస్తాడు, మై డియర్ గ్రాండ్ ఫాదర్ అంటాడు.
1: ద గ్రాండ్ సన్ విల్ కాల్ హిమ్ మై డియర్ గ్రాండ్ ఫాదర్.
0: డాటర్ ఇన్ లా వస్తుంది, మా యొక్క ఫాదర్ ఇన్ లా అని పిలుస్తుంది.
1: డాటర్ ఇన్ లా విల్ కాల్ హిమ్.
0: అనేక మంది అనేక రిలేషన్షిప్ పెట్టుకుంటున్నారు.
1: సో మెనీ హ్యావ్ మెనీ రిలేషన్షిప్.
0: ఇంటి ఓనర్ ఒక్కడే.
1: బట్ ఓనర్ ఇస్ వన్.
0: అదే విధంగానే ఈ సంబంధ బాంధవ్యములనేటువంటిది దేహోపాధుల చేత కలిగినటువంటివే కానీ కేవలం ఆత్మతత్వం సంబంధించినవి కాదు.
1: Therefore these relationships apply to the body and the vesture we have put on but not the spirit.
0: కనుక ఏకాత్మ తత్వాన్ని మనం విశ్వసించినప్పుడు ఈ భేదములన్నీ కూడా అంతర్ధానమైపోతాయి.
1: Therefore when we go by this oneness principle of the spirit there will be no differences.
0: ఈ దేహాభిమానం వదులుకోవడానికి మనం ప్రత్యేకమైన సాధన చేయనక్కర్లేదు.
1: You don't need to undertake special practices to give a body feeling.
0: దేహము ఒక గోడ వంటిది.
1: Body is like a wall.
0: ఇది కేవలం ఒక నెగటివ్.
1: ఇట్ ఈస్ నెగటివ్.
0: ఇది కేవలం లోపల పాజిటివ్ అనేటువంటి వైబ్రేషన్ చేరి అనేక రకములుగా దీన్ని ఆడిస్తుండాలి.
1: దేర్ ఇస్ ద వైబ్రేషన్ ద పాజిటివ్ దట్ మేక్స్ దిస్ బాడీ వర్క్.

0: క్లాక్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ద క్లాక్.
0: క్లాక్
1: క్లాక్
0: దాని కీ ఇచ్చేటప్పటికి ములులంతా తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ ఉంటుంటాయి.
1: వెన్ వన్స్ యూ గివ్ ద కీ ది హ్యాండ్స్ స్టార్ట్ మూవ్.
0: కీ ఇవ్వకపోతే ఈ ముందు తిరగలేము.
1: ఇఫ్ యు డోంట్ గివ్ ద కీ ముందు తిరగకపోతే
0: అవర్స్ మినిట్స్ సెకండ్స్ మనం చెప్పలేము.
1: వెన్ వన్స్ ది పిన్స్ డోంట్ మూవ్ యూ కెనాట్ సే ఎగ్జాక్ట్ టైం.
0: ఈ దేహం అనేటువంటి ఒక క్లాక్ కు
1: for this body of
0: clock. Life anetvanti key ivatam chetane,
1: because the key of life given,
0: ee aadharam chetane chetulu kaallu kannulu mukku noru anni tamatama panulu tamu chestunnayi.
1: Basing on the key of life, various limbs, the legs and the hands act.
0: Kanukane monna cheppanu gayatri mantra bhur bhuvasvaha.
1: Bhagavan said the other day, bhur bhuvasvaha.
0: Bhur anaga material entity sambandhamu dehamu.
1: The first one, bhur, which is the body, materialization.
0: ee materialization anetundi body.
1: This is the body.
0: Idi otti negative.
1: It is negative.
0: Idi padarthamto ekamainatundi.
1: It is one of matter.
0: Ee deham ettam enku prarambhinchindi.
1: Where does it start?
0: Deeniki kontha iron cherali, sabbu cherali, sunnam cherali, noonu cherali, velt cherali, velt cherali, anni cherinchapudike idi oka deham tayaravutundi.
1: This body has got all the elements like iron, the lime and the lead, soap and so on.
0: Ee prarthamto
1: and phosphorus.
0: Phosphorus. ఇవి కూడా చేరాలి.
1: దే షుడ్ బి దేర్.
0: ఫోర్ లక్స్ సోప్స్ కూడా చేరాలి.
1: ఫోర్ లక్స్
0: ఈ పదార్థములతో చేరినటువంటి ఈ దేహము.
1: ద బాడీ ఇస్ ద కాంబినేషన్
0: ఆఫ్ టూ బకెట్స్ ఆఫ్ వాటర్, వన్ బకెట్ ఆఫ్ సున్నం. ఇది కూడా చేరాలి దీనికి.
1: టూ బకెట్స్ ఆఫ్ వాటర్ అండ్ వన్ బకెట్ ఆఫ్ సున్నం, ద లైమ్ షుడ్ బి దేర్.
0: ఇవన్నీ చేరింది ఈ మెటీరియలైజేషన్ దేహం.
1: The combination of all is the body.
0: కనుక ఇది ఒక భూర్. భూర్ అనగా పదార్థం యొక్క చేరిక.
1: So the first one, భూర్, is the combination of that is earth. భూలోకము.
0: భూవః. ఈ భూలోకాన్ని నడిపించేటువంటి యొక్క శక్తి అది ఏ వైబ్రేషన్.
1: The second one is భూవః, the vibration that makes this world.
0: Life source.
1: That is the life source.
0: ఈ రెండింటిని కూడాను సరి అయినటువంటి మార్గంలో నడిపింపజేసేటువంటిదే అదే రేడియేషన్, అదే ప్రజ్ఞానం.
1: The prajnana, the spiritual content is the one that make the other two work.
0: Deenini vedamu prajnanam brahma ani uchcharinchindi.
1: Veda calls prajnana as brahman.
0: Kanukane ee prajnanam anetundi radiation undatam cheta, life anetundi okka vibration undatam cheta, materialization anetundi ee dehamu pani chestu undali.
1: Therefore, because of this radiation of prajnana, the spiritual content,
0: kanuka bhulokam ante ekkado manaku kanipinchinatundi kaadu.
1: Therefore, the, all the three, bhuloka, bhulo, sola, are not
0: separate.
1: All the three are within us.
0: మనయందే ఉంటుండాలి.
1: Everything is within us.
0: జగత్తంతా మనయందే ఉంటుండాలి.
1: The whole universe is within us.
0: దైవత్వం మనయందే ఉంటుండాలి.
1: Divinity is within
0: us. దానవత్వం మనయందే ఉంటుండాలి.
1: Demonic quality.
0: మానవత్వం మనయందే ఉంటుండాలి.
1: Monkey nature.
0: పశుత్వం కూడా మనయందే.
1: Even the animal nature.
0: కనుకని అన్ని విధములైన యొక్క దీనికి మూల కారణము మన సంకల్పములే.
1: For all these things, our thoughts are the main cause.
0: కనుకనే సత్ సంకల్పాలు మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore, we should foster good thoughts.
0: ఈ సత్ సంకల్పం ఎక్కడ నుంచి వస్తాయి?
1: Where from you get them?
0: అది ఏ బుద్ధి ద్వారా మనకు లభ్యమవుతాయి.
1: You will have good thoughts out of the intellect.
0: ఏదైనా కొన్ని మంచి సంకల్పం లేకుండా మాట్లాడేటప్పుడు మరే బుద్ధిహీనుడా అంటారు ఎవరైనా.
1: If one doesn't entertain good thoughts, they call him a foolish man without intellect.
0: Anaga buddhi lenatundi vaadu foolish man adi.
1: The one without intellect is a dunce.
0: Buddhi galavaadu medhavi kaadu, medhavi kaadu, trikarna shuddhi galavaadu.
1: The one with intellect is not intelligent, the one with purity.
0: Dani intelligence ani cheppakoodu.
1: We cannot call it intelligence.
0: Adantha kodunu praaptamainatundi padamulu.
1: This intelligence is worldly.
0: Ee jagattulaku vyaparam sambandhinchinatundi padamulu.
1: It relates to the business transaction in the world.
0: Deeni annintiki atheetamainatundi.
1: But intellect is transcendent.
0: Bhagavata neemam lopala sarvamu kodunu tuchatam tama kartavyalatam nirvartistu untayi.
1: Everything conducts as per the will and the discipline of God.
0: అన్నిటికీ ఏకాత్మ తత్వానికి ఒక్కటే చక్కని ఆదర్శము.
1: It's very good ideal to know this oneness of the spirit.
0: మన దేహమే దీనికి సరైనటువంటి ఆదర్శము.
1: Body sets an ideal.
0: మన దేహమే దీనికి సరైనటువంటి ఎగ్జాంపుల్.
1: Body is correct example.
0: మన దేహమే దీనికి తగినటువంటి ఉదాహరణము.
1: Body is a correct illustration.
0: ఎట్లా?
1: How?
0: మనసు సంకల్పించుకుంటుంది.
1: Mind thinks.
0: హే, నేను అక్కడికి వెళ్ళాలి అని సంకల్పించుకుంటుంది.
1: మైండ్ థింగ్స్ దిస్ వే, ఐ షుడ్ గో దేర్.
0: ఈ సంకల్పాన్ని పురస్కరించుకొని పాదములు కదిలి అక్కడికి వెళుతున్నాయి.
1: బేసింగ్ ఆన్ దిస్ థాట్ టు గో, ద లెగ్స్ స్టార్ట్ వాకింగ్.
0: సంకల్పం చేతనే పాదములు కదులుతున్నాయి.
1: మియర్ థాట్ ఇస్ ఎనఫ్ టు మేక్ ద లెగ్స్ వాక్.
0: తర్వాత నేను ఆ పని చెయ్యాలి.
1: Then I should do that work.
0: అని సంకల్పించినంత మాత్రమే చేతులు అందరూ ఐక్యమైపోతున్నాయి, పనిచేస్తున్నాయి.
1: The moment you think to do that, the hands start to work.
0: నేను ఫలాని వారిని చూడాలి అని సంకల్పించుకున్న తక్షణమే కన్నులు అతని పైన పడుతున్నాయి.
1: The moment you decide to see so and so, the eyes start.
0: నేను ఫలాని యొక్క టేప్ రికార్డ్ నేను వినాలి అని సంకల్పించుకున్న తక్షణమే ఆ టేప్ రికార్డ్ వింటూ ఉండాలి.
1: ద మూమెంట్ యూ డిసైడ్ టు లిసన్ టు టేప్ రికార్డ్ ఇయర్ స్టార్ట్ టు
0: ఫలాని భోజనం నేను చెయ్యాలి అని సంకల్పించుకున్న తక్షణమే ఆ భోజనం చేస్తుండాలి నోరు.
1: ద మూమెంట్ యూ డిసైడ్ టు ఈట్ సర్టన్ ఫుడ్
0: కాబట్టి చేతులు కాళ్ళు ముక్కు నోరు కన్నులు అన్ని కూడాను సంకల్పాన్ని ఆశ్రయించిపోతున్నాయి.
1: అండ్ దేర్ఫోర్ ద లెగ్స్ ద హ్యాండ్స్ ద ఇయర్స్ ద నోస్ ఆల్ ద లింబ్స్ ఆఫ్ ద బాడీ
0: తమ తమ కర్తవ్యాలు తాము నిర్వర్తిస్తూ ఉంటున్నాయి.
1: దే డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్.
0: వినే చెవు పలకడానికి ప్రయత్నించదు.
1: ద ఇయర్ దట్ లిసన్స్ విల్ నాట్ టాక్.
0: పలికే నోరు వినడానికి ఏమాత్రమే ప్రయత్నించదు.
1: ద టంగ్ దట్ టాక్స్ ద
0: పలికే నోరు పలుకు మాత్రమే ఉచ్చరిస్తుంది.
1: ద టంగ్ కెన్ ఓన్లీ టాక్.
0: చెవులు కేవలం వినటం మాత్రమే చేస్తుంది.
1: ఇయర్స్ ఓన్లీ హియర్.
0: ఇది ఏమైనా కొంత తమ తమ కర్తవ్యాలు నిర్వర్తించుకోకుండా దారి తప్పినప్పుడు అంత జీవితమే ఒక వ్యర్థమైపోతుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ దే గో ఆన్ ద రాంగ్ ట్రాక్ ద హోల్ లైఫ్ ఇస్ యూస్లెస్.
0: మిగతా ఇంద్రియములంతా కూడా ఒకానొక సమయం లోపల కొంతవరకు దీనికి విరుద్ధంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాయి.
1: At times the limbs, the senses acted in the different way opposite to their nature.
0: Innu samalaku porchi innu samalu padi inta madhuramaina padarthamulu memu sampadisthe nooru okkati maatrame tintu undadi maaku enduku ivvatam ledu.
1: All the limbs of the body started feeling so with all the exertion and the difficulties.
0: Sampadinchedi
1: when we get this food, it's only mouth that eats.
0: Budinchedi neeva.
1: I earn and you eat, what's this?
0: సొమ్ములు ఒకరివి షోకు ఇంకొకరిది అన్నాడు.
1: Actually the jewels belong to one, the style is of another.
0: అప్పుడు ఇవన్నీ కూడా తమ తమ పనులు స్తంభించి చేశాయి.
1: అండ్ ఆల్ థింగ్స్ కేమ్ టు స్టాండ్ స్టిల్.
0: ఏమైపోయింది? దేహమే కృశించిపోయింది.
1: అండ్ ద బాడీ డైడ్.
0: కనుక ఈ దేహము లోపల ఒక్కొక్క అంగములకు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ప్రక్రియను బోధించి తద్వారా తూచ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించాలని శాసించాడు భగవంతుడు.
1: గాడ్ హెస్ కమాండెడ్ దట్ ఎవ్రీ ఆర్గన్ ఆఫ్ అవర్ బాడీ షుడ్ టేక్ అపాన్ ఇట్ సెల్ఫ్ ఏ పర్టిక్యులర్ యాక్టివిటీ.
0: లోకములు దేహంలో ఉండినటువంటి యొక్క ఇంద్రియములైనా తమ తమ కర్తవ్యాన్ని తాము పాటిస్తున్నాయి, కానీ మానవుని యొక్క మనస్సు తమ కర్తవ్యాన్ని తాము పాటించడం లేదు.
1: వి ఫైండ్ ఇన్ ద వరల్డ్ సెన్సెస్ డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్ బట్ నాట్ ద మైండ్.
0: ఒకవైపున మంచిది కాదు అని చెప్తుండాలి మనసు, దాన్నే చేయిస్తుండాలి మనసు.
1: మైండ్ టెల్స్ ఇట్ ఇస్ బ్యాడ్ డోంట్ డూ ఇట్ బట్ యెట్ యు డూ ఇట్.
0: చెడ్డని చెప్పటము దానినే తిరిగి చేయించటము ఇది సరైన యొక్క లక్షణమా?
1: Having declared it's bad but to make do it again, is it proper?
0: కనుకని మనస్తత్క్షణం అనేటువంటిది మనసు యొక్క లక్షణం అనేటువంటిది పిచ్చికోతి వంటిది అన్నాడు.
1: The mind is a mad monkey.
0: Body is like a water bubble. ఎప్పుడు పగులుతుందో.
1: When it bursts.
0: ఎప్పుడు పోతుందో.
1: When it will vanish.
0: కానీ మైండ్ అనేది మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ ఎ మ్యాడ్ మంకీ.
0: కనుకని డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్.
1: డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్.
0: ఫాలో ది కాన్షియన్స్.
1: Follow the conscience.
0: నీ యొక్క ఆత్మతత్వం అనే ఆ బుద్ధిని నీవు అనుసరించు.
1: Follow your conscience.
0: అప్పుడే నీవు సక్రమమైన దాన్ని అనుభవిస్తావు.
1: Then you lead a proper life.
0: ఈనాటి మానవుడు తమ తమ కర్తవ్యాలు తాము నిర్వర్తించక
1: Man today is not discharging his duty.
0: పెద మార్గములో ప్రవేశించడం చేతనే
1: treads along the wrong
0: path. అనేక విధమైనటువంటి ఒక అశాంతికి గురి అయిపోతున్నారు.
1: That leads to all sorts of
0: problems. అశాంతిని అందించడమే కాకుండా జగత్తును కూడా అశాంతిమయం గావిస్తున్నారు.
1: ద పర్సన్ ఇస్ నాట్ ఓన్లీ రెస్ట్లెస్ బై హింసెల్ఫ్
0: కనుక ప్రతి వ్యక్తి కూడాను తమ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించాలి.
1: సో ఎవ్రీ పర్సన్ మస్ట్ డిశ్చార్జ్ హిస్
0: డ్యూటీ. దానిని వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాడు.
1: దాట్స్ కాల్డ్ వర్క్ ఈజ్ వర్షిప్.
0: చేసే ప్రతి పని కూడాను ఒక భగవత్ సేవగా భావించాలి.
1: ఎవ్రీ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు వర్షిప్.
0: కానీ తాము ఆ విధంగా భావించటం లేదు.
1: బట్ హీస్ నాట్ కన్సిడరింగ్ సో.
0: చెప్పడం ఒకటి, చేయటం మరొకటి.
1: He says something and acts in the opposite way.
0: కనుకనే మూడింటి యొక్క ఏకత్వము అదే త్రిపుటి యొక్క సత్తము, అది ఏ రుతం.
1: The harmony of the three, that is purity, that is
0: rutam. ఏకం వచసేకం కర్మణ్ ఏకం మహాత్మనం.
1: What he says, what he thinks, what he acts should be one, that the quality of noble soul.
0: బుద్ధికి ఉండేటువంటి ఐదు అంశముల లోపల మహత్తరము, అది ఏ లాస్ట్ది.
1: That is the mighty power of the intellect, the last aspect.
0: ఆ మహత్తరమైనటువంటి శక్తి ఎట్లా వస్తుంది?
1: How does it acquire mighty
0: power? అది మూడింటి యొక్క ఏకత్వం చేతనే మహత్తరమైన శక్తి వస్తుంది.
1: It's because in combination of the three it acquires mighty power.
0: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మన్ అన్యత్, దురాత్మనం.
1: It's only the wicked man who thinks something, acts in different way and tells altogether opposite.
0: శ్రద్ధ, రుతము, సత్యము, యోగము, మహత్తరము, ఈ ఐదు అంశములతో కూడినటువంటిది ఈ పవిత్రమైనటువంటి ఒక బుద్ధి.
1: Therefore intellect has got all these aspects of steadfastness, rhythm, the truth and yoga and the mighty power.
0: ఈ బుద్ధిని గాయత్రి మంత్రమునందు ధియో యోనః ప్రచోదయాత్, ధియో యోనః ప్రచోదయాత్, సూర్య ప్రకాశం చేత ఈ జగత్తును ఆవరించినటువంటి ఒక చీకటి ఏ విధంగా కూడాను అంతర్ధానం అయిపోతుండదు. అదే విధంగా బుద్ధి యొక్క ప్రకాశములు వికసించినంత మాత్రమే మన అజ్ఞానం కూడాను దూరమైపోతుండాలి.
1: జస్ట్ ఎస్ ది సన్ లైట్ విల్ డిస్పెల్ ద డార్క్నెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ద లైట్ ఆఫ్ అవర్ ఇంటెలెక్ట్ షుడ్ ఆల్సో డిస్పెల్ ఇగ్నోరెన్స్.
0: కనుక మన బుద్ధి యొక్క ప్రకాశమునకు ఏది ఆధారం?
1: వాట్ ఈస్ ది బేసిస్ ఫార్ ది లైట్ ఆఫ్ అవర్ ఇంటెలెక్ట్?
0: విశ్వాసమే.
1: ఇట్ ఈస్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: అది లేకుండా మనం ఏ చిన్నదాన్ని కూడా మనం సాధించలేము.
1: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: తనను కూడా తాను నమ్మలేడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే.
1: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ కెనాట్.
0: జీవితమే ఒక అయోమయంగా మారిపోతుంది.
1: ద హోల్ లైఫ్ విల్ బి కన్ఫ్యూజ్.
0: అస్తవ్యస్తంగా మారిపోతుంది.
1: ఎవ్రీథింగ్ విల్ బి కయాటిక్.
0: కనుకనే నేను మానవుడు అనేటువంటి ఒక దివ్యాత్వాన్ని తాను విశ్వసించాలి.
1: He should have the feeling that I am the human being.
0: అది లేకుండా మనం ఏ చిన్నదాన్ని కూడా మనం సాధించలేము.
1: Without self confidence you cannot achieve anything.
0: తనను కూడా తాను నమ్మలేడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే.
1: Without self confidence you cannot.
0: జీవితమే ఒక అయోమయంగా మారిపోతుంది.
1: The whole life will be confused.
0: అస్తవ్యస్తంగా మారిపోతుంది.
1: Everything will be chaotic.
0: కనుకనే నేను మానవుడు అనేటువంటి ఒక దివ్యాత్వాన్ని తాను విశ్వసించాలి.
1: He should have the feeling that I am the human being, that he is divine.
0: సంస్కృతంలో మానవుడు అంటే లేక ఉపనిషత్తులంటి మానవుడు అంటే నమ్మకము కలవాడు మానవుడు అని పేరు.
1: ఇన్ సాంస్క్రిట్ అండ్ ఉపనిషత్ మానవ హ్యూమన్ బీయింగ్ మీన్స్ మానవుడు
0: నమ్మకం కల వ్యక్తి,
1: ద పర్సన్ విత్ ఫెయిత్.
0: కానీ ఈనాడు వ్యక్తి అంటే నమ్మకమే లేకుండా పోతుంటాడు.
1: అండ్ టుడే నో పర్సన్ హ్యాస్ దిస్ ఫెయిత్.
0: ఒక పశువులకైనా కూడా యజమానుడి పైన నమ్మకం ఉంటుంటాది.
1: అట్లీస్ట్ అనిమల్స్ హావ్ గాట్ ఫెయిత్ ఇన్ ద
0: మాస్టర్. కుక్కను మనం పెంచుకుంటే ఆ కుక్క యజమానుడిని ఎంతనో ఆప్యాయంగా ఆలోచిస్తుంటాది.
1: ద డాగ్ హ్యాస్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద మాస్టర్.
0: కానీ ఈనాటి మానవుడు మానవుడినే నమ్మలేకపోతున్నాడు.
1: బట్ మ్యాన్ హ్యాస్ నో ఫెయిత్ ఇన్ హిస్ ఫెలో మ్యాన్.
0: నాలుగు దినములు మానవుడినే నమ్మలేనటువంటి మానవుడు నారాయణుని ఏ విధంగా నమ్మగలడు?
1: మ్యాన్ హూ హ్యాస్ నో ఫెయిత్ ఇన్ ద ఫెలో మ్యాన్ ఫోర్ డేస్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు హావ్ బిలీఫ్.
0: మానవుడినే నమ్మినప్పుడు
1: బిలీఫ్ ఇన్ గాడ్
0: మాధవుడిని నమ్మడానికి అవకాశం అవుతుంది.
1: ఇఫ్ హి హస్ గాట్ ఫెయిత్ ఇన్ ద ఫెలో మ్యాన్ హీ కెన్ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: కనుక మనం నాలుగు దినములు బ్రతికినా కానీ నారాయణ యొక్క విశ్వాసంతో మనం బ్రతకాలి.
1: వీ మే లివ్ ఫర్ షార్ట్ టైమ్ బట్ వీ షుడ్ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఆ విశ్వాసం పెంచుకోవడానికి తగినటువంటి యొక్క శ్రద్ధను మనం తీసుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ దట్ సిన్సిరిటీ, స్టెడ్ఫాస్ట్నెస్.
0: ఆ శ్రద్ధనే రెండు పదములతో కూడినటువంటిది.
1: ది స్టెడ్ఫాస్ట్నెస్ హస్ టు
0: ఆసక్తి,
1: ఇంట్రెస్ట్,
0: స్థిరత్వము,
1: స్టెబిలిటీ.
0: ఈ రెండు చేరినప్పుడే శ్రద్ధ మనకు బయలుదేరుతుంది.
1: దీస్ టూ విల్ బ్రింగ్ అబౌట్ ది శ్రద్ధ, స్టెడ్ఫాస్ట్నెస్.
0: నాకు భగవంతుడు కావాలి అని ఆసక్తి ఉంటుంది.
1: యు విల్ హావ్ ఇంట్రెస్ట్ దట్ ఐ వాంట్ గాడ్.
0: ఆ ఆసక్తికి తగినటువంటి స్థిరత్వము, నిశ్చలత్వం కావాలి.
1: అండ్ యూ నీడ్ దట్ నీడ్ టు బి స్టేబుల్ దేర్.
0: అప్పుడే ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వం మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ యూ విల్ అటైన్ డివినిటీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీకు తెలియనటువంటి విషయం ఎన్నో ఉంటున్నవి.
1: దర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ నాట్ నోన్ టు
0: యు. నేర్చుకోవాల్సినటువంటి కూడా ఎన్నో ఉంటున్నవి.
1: దర్ లాట్స్ ఆఫ్ థింగ్స్.
0: ఈనాడు బుద్ధికి మేధాశక్తికి ఎంత వ్యత్యాసం మీరు గుర్తించండి.
1: Understand the difference between intellect and intelligence.
0: అదే విధంగా మనసుకు సంకల్పాలకు కూడా ఎంతో వ్యత్యాసం ఉంటుంది.
1: Likewise there's difference between mind.
0: మనసు అనేటువంటిది ఇది తెల్లటి వస్త్రం అంటే.
1: Mind is like a white cloth.
0: Mind chaala pavitramainatundi.
1: Mind is highly sacred.
0: Kaani ee dusankalpamlo chetane ee mind apavitramaipothundi.
1: Because of bad thoughts the mind becomes dirty.
0: Ee tellaga undinatundi sahajamainatundi oka swaroopam idi.
1: The whiteness is its natural quality.
0: Inni manam aneka vidhamuga upayoga pettukottam cheta idi nallaga maaripothundali.
1: As we make use of this white cloth
0: ee nallaga maarinatundi vastramunu manam chaakaliki vestunnamu.
1: We just put it to the washerman.
0: Aa chaakali తిరిగి దీనిని మళ్ళం తీసుకుని వచ్చాడు.
1: హి విల్ వాష్ ఇట్ అండ్ బ్రింగ్ ఇట్ బ్యాక్.
0: మనం ఏమంటున్నాం?
1: వాట్ డు వి సే?
0: చాకలి దీనిని తెల్లగా చేసుకుని వచ్చాడు అనుకుంటున్నాం.
1: వి సే దట్ వాషర్మన్ బ్రాట్ ఇట్ వైట్ అండ్ బ్రైట్.
0: దీన్ని తెలుపు చేసేటువంటి ఒక శక్తి వాణి ఎందు లేదు. వాణి ముఖం వాణికి ఏం చేస్తాడు దీన్ని తెలుపు?
1: వాషర్మన్ ఈజ్ నాట్ దట్ కేపబుల్ యాస్ టు మేక్ ఇట్ వైట్ అండ్ బ్రైట్.
0: తెలుపు దీని స్వభావమే.
1: దట్ వైట్నెస్ ఇస్
0: దీని స్వరూపమే.
1: ఇట్స్ ఒరిజినల్ ఫామ్.
0: ఉన్న మాలిన్యాన్ని తీసుకుని వచ్చేసాడు.
1: హీ రిమూవ్డ్ ఓన్లీ ద డర్ట్.
0: అదే విధంగానే
1: లైక్
0: మన మనస్సు పవిత్రమైనటువంటి ఒక శుద్ధమైనటువంటి ఒక తెలుపు వంటిది.
1: సో అవర్ మైండ్ ఈస్ ప్యూర్ అండ్ హైలీ సేక్రెడ్.
0: విషయవాసం చేత దీనిని మాలిన్యం చేసుకుంటున్నాము.
1: ఇట్ ఈస్ డర్టీ బికాస్ ఆఫ్ వరల్డ్లీ సెన్సెస్.
0: దైవ చింతన అనేటువంటి ఒక దీనికి రాతికి వేసుకుని కొట్టినప్పుడు ఇది మైండ్ వీడిపోతుంది.
1: ఇఫ్ యూ జస్ట్ బీట్ ఇట్ అగెన్స్ట్ ద స్టోన్ ఆఫ్ ది థాట్ ఆఫ్ ద లార్డ్,
0: అది ఏ శ్రద్ధ?
1: దట్ ఈస్ స్టెడ్ఫాస్ట్నెస్.
0: ఆ విధమైనటువంటి శ్రద్ధను విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: దట్ కైండ్ ఆఫ్ సిన్సెరిటీ అండ్ ఫెయిత్ యూ హావ్ టు
0: డెవలప్. శ్రద్ధ విశ్వాసం రెండు ఉండినప్పుడు సాధించలేనటువంటిది ఉండదు లోకం.
1: విత్ సిన్సెరిటీ అండ్ ఫెయిత్ నథింగ్
0: దేనినైనా సాధించవచ్చు.
1: బియాండ్ యూ, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: చంద్రమండలమైనా చేరవచ్చును.
1: యూ కెన్ గో టు
0: నక్షత్ర మండలమైనా చేరవచ్చును.
1: రీచ్ స్టార్.
0: సూర్యమండలాన్ని కూడా చేరవచ్చు.
1: యూ కెన్ గో టు ద సన్ ఈవెన్.
0: ఏమిటి ఆ సూర్యమండలం?
1: వాట్ ఈస్ దట్?
0: ఎక్కడో ఉంటుంది, ఈ యొక్క హైడ్రోజన్ అంతా అందించి లోకములో అనేక రకమైనటువంటి ఉపకారం చేసే ఆ సూర్యుడు కాదు.
1: ఇస్ నాట్ ద సన్ హూ సప్లైస్ హైడ్రోజన్ అండ్ మెయింటైన్స్ దిస్ వరల్డ్.
0: సో జాతః చక్షో సూర్యో అజాయత. సూర్యుడు అంటే ఎవరు?
1: హూ ఇస్ దిస్ సన్?
0: మన దృష్టియే సూర్యుడు.
1: అవర్ విజన్ ఇస్ సన్.
0: కనుక ఈ దృష్టిని మనము చక్కగా మనం చేరవచ్చు.
1: సో యూ కెన్ సడన్లీ రీచ్ దాట్.
0: అది ఏ పవిత్రమైనటువంటి దృష్టి!
1: దట్ ఈస్ దిస్ ప్రాపర్ విజన్.
0: దీన్ని భగవంతుడు ఒక చక్రంగా భావించాడు అనుకుంటున్నాము.
1: గాడ్ వి థింక్ హి హస్ టేకెన్
0: సుదర్శనము అని పేరు పెట్టాడు.
1: ఇట్స్ కాల్డ్ సుదర్శన.
0: సుదర్శనము,
1: సుదర్శనము
0: అనగా మంచి దర్శనము,
1: మీనింగ్ ఎ వెరీ గుడ్ దర్శన్.
0: మకరిని అనేక రకములుగా హింసిస్తూ ఉంటుంటే మకర చేత చిక్కబడినటువంటి ఒక గజము ప్రార్థిస్తుంది నారాయణ్ణి.
1: ఎలిఫెంట్ విచ్ ఇస్ కాట్ బై ద క్రోకడైల్ స్టార్టెడ్ ప్రేయింగ్ టు నారాయణ్.
0: దప్పెను మూర్చ వచ్చే తలుండసన్ శ్రమం అయ్యను రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అన్నాడు.
1: ఓ గాడ్ సేవ్ మీ, ఐఎమ్ లాస్ట్, ఐఎమ్ టైర్డ్, ఐ స్ట్రగుల్ హార్డ్, ఓ గాడ్ కమ్ అండ్
0: హృదయపూర్వకంగా ప్రార్థించాడు గజరాజు.
1: దిస్ ఎలిఫెంట్ ప్రేయిడ్ హోల్ హార్టెడ్లీ.
0: గజరాజు అంటే ఎవరు?
1: హూ ఇస్ దిస్ ఎలిఫెంట్?
0: ఎవరు గజము?
1: హూ ఇస్ దిస్ ఎలిఫెంట్?
0: ఏనుగు కాదు, ఒక మృగం కాదు, మదమే గజము.
1: యూ ఆర్ ది ఎలిఫెంట్.
0: మన మదమే మన గజము.
1: అండ్ దట్ ఈగో ఇస్
0: మద గజము.
1: దట్స్ మదగజ.
0: ఈ మదగజం అనేటువంటిది ఆ శక్తిని కోల్పోయి దైవం వైపున దృష్టి మరల్చింది.
1: యాజ్ ఇట్స్ లాస్ట్ ఆల్ ఇట్స్ ఈగో ఇట్ స్టార్టెడ్ ప్రేయింగ్.
0: అప్పుడే దైవం దృష్టి తాను పైన పడింది. అనగా ఏమిటి? సుదర్శనం పంపించాడంటే చక్రం కాదు, సుదర్శనము. భగవంతుడు అటువైపు చూచాడు అంతే. చూపే ఒక చక్రంగా మారిపోయింది.
1: వెన్ వి సే గాడ్ హస్ సెంట్ సుదర్శన, ఇట్స్ నాట్ ద వీల్ ఇన్ ద ఆర్డినరీ సెన్స్, ఇట్స్ ద డివైన్ లుక్.
0: సూర్యుని యొక్క తేజస్సు మన యొక్క నేత్ర స్వరూపము.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ద పవర్ ఆఫ్ ద సన్ ప్రెసెంట్ ఇన్ అవర్ ఐ.
0: ఈ ప్రకాశము నేత్రములో లేదు.
1: That light is not in the eye.
0: Chakka tisukondi, chakka artham avutundi.
1: You understand clearly.
0: Ee netramlo kuda nu rendu cherinayi.
1: There are two there.
0: Antar bahichcha sarvavyapya narayana sidha pillavadu cheppadu.
1: The boy also said something.
0: Lopala velupala rendinti yokka prakashame mana yokka drushti.
1: The light is there inside and outside. That is the vision.
0: చూడు, సూర్యుడు చక్కగా ప్రకాశిస్తున్నాడు.
1: ది సన్ ఇస్ షైనింగ్ వెల్.
0: కానీ ప్రకాశించేటువంటి సూర్యుని యొక్క దీని లోపల కన్నులు మూసుకో, ఏమీ కనిపించదు.
1: దౌ దేర్ ఇస్ సన్ లైట్, క్లోజ్ యువర్ ఐస్, యూ డోంట్ సీ ఎనీథింగ్.
0: సూర్య ప్రకాశంలో కన్నులు మూసుకుంటే సూర్యుడు కనిపించాలి కదా, కనిపించడే.
1: వెన్ యూ క్లోజ్ యువర్ ఐస్ యూ డోంట్ సీ ది సన్ దేర్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: నీ యందున్నటువంటి సూర్యుడు కూడా ఆ సూర్యునితో ఏకం కావాలి.
1: బికాజ్ ద సన్ ఇన్ యూ మస్ట్ బి వన్ విత్ ది సన్ అవుట్ సైడ్.
0: లేకపోతే ఇది ఏకత్వం కాదు.
1: ఆర్ ఎల్స్ ఇట్ కాన్ బి యూనిటీ వన్.
0: కానీ చీకటి రూమ్ లో పోయి కూర్చొని కన్నులు తెరిచి చూడు.
1: బట్ యూ సిట్ ఇన్ ద డార్క్ రూమ్ అండ్ ఓపెన్ యువర్ ఐస్.
0: పదార్థాలు ఏమీ కనిపించవు.
1: యూ డోంట్ సీ ఎనీ.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: ఆ చీకటి రూమ్ లో సూర్యరశ్మి లేదు.
1: బికాస్ దేర్ ఇన్ ద డార్క్ రూమ్
0: సూర్యరశ్మిలో కన్ను దృష్టి లేదు.
1: అండ్ హియర్ ఇన్ సన్ లైట్ దేర్ ఇస్ నో లైట్.
0: కన్ను దృష్టిని ఈ యొక్క సూర్యుని వెలుగు రెండు చేరినప్పుడే పదార్థాన్ని మనం చూడగలుగుతున్నాం.
1: దేర్ఫోర్ ద లైట్ ఆఫ్ యువర్ ఐ అండ్ ద లైట్ ఆఫ్ ద సన్
0: తెరవాలి. సూర్యుని యొక్క కాంతి ఉండాలి.
1: The sunlight is necessary and the light in you is needed.
0: సూర్య లైట్ మనకి అక్కర్లేదని కన్నులతో చూడవచ్చు అనుకుంటే చీకటి రూమ్ లో పోయి కన్నులు తెరుచుకో, ఏ పదార్థము కనిపించదు.
1: If you say sunlight is not necessary, my eye is enough, go to the dark room, you can't see.
0: రెండింటి యొక్క ఏకత్వం కావాలి. బహిర్ సూర్య, అంతర్ సూర్య, రెండింటి యొక్క సూర్యతత్వం ఏకమైనప్పుడే ఇది పవిత్రమైనటువంటి బుద్ధిగా రూపొందుతుంది.
1: దేర్ఫోర్ ఔటర్ సన్ అండ్ ఇన్నర్ సన్ మస్ట్ బి వన్, సో హస్ టు సీ వెల్.
0: కనుకనే ధియో యోనో ప్రచోదయాత్.
1: ధియో యోన ప్రచోదయా.
0: ఈ పవిత్రమైనటువంటి బుద్ధి యొక్క ప్రకాశం చేతనే ఈ యొక్క నేత్రములైనటువంటి సూర్యుడు వెలుగుతూ ఉంటుండాలి.
1: ఇస్ ఓన్లీ అవుట్ ఆఫ్ ద బ్రిలియన్స్ ఆఫ్ ది సేక్రెడ్ ఇంటెలెక్ట్ ఆల్ లింబ్స్ యాక్ట్.
0: కనుక దృష్టి అనేది మన కన్నుల్లో లేదు.
1: సో ద విజన్ ఇస్ నాట్ ఇన్ అవర్ ఐ.
0: శ్రవణం అనేటువంటి మన చెవుల్లో లేదు.
1: లిసనింగ్ ఇస్ నాట్ దేర్ ఇన్ ది
0: వాక్ అనేటువంటి మన నాలుక పైన లేదు.
1: ద టాక్ ఇస్ నాట్ ఆన్ ద టంగ్.
0: అన్నింటికి వెనుక వైపున ఒక విధమైనటువంటి దివ్య శక్తి ఆధారంగా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ద డివైన్ పవర్ ఎస్ ద బేసిస్ ఫర్
0: ఒక మనిషి మరణించాడు.
1: ఎ పర్సన్ డైడ్.
0: కానీ మరణించిన దేహములో కన్నులు ఉన్నాయి.
1: But the dead body has eyes.
0: కానీ చూడగలుగుతున్నాడా?
1: But can it see?
0: మరణించిన వాడికి చెవులు కూడా ఉంటున్నాయి.
1: Dead body has ears.
0: కానీ వినగలుగుతున్నాడా?
1: Can he hear?
0: లేదు. కారణం ఏమిటి?
1: What's the reason?
0: ఇవన్నీ ఇంద్రియాలు ఉన్నాయి కానీ లోపల ఉండినటువంటి వైబ్రేషన్ అదే దివ్య శక్తి. ఆ దివ్య శక్తి లేకుండా పోయింది.
1: The dead body has all the senses, but there is no divine power vibration. Therefore, he is not able
0: to see. కూడా నువ్వు వినలేకపోతున్నాడు.
1: Ears are there, can't hear.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: ఆ మనసు యొక్క తత్వం మాలిన్యమైపోయింది.
1: బికాస్ ది నేచర్ ఆఫ్ మైండ్ వైబ్రేషన్స్ ఇస్ చేంజ్డ్ టోటలీ.
0: కనుకనే ఒకానొక సమయం లోపల సూరదాసు దగ్గరికి కృష్ణుడు వచ్చి, సూరదాసు నీవు నన్ను చూడాలని ఇష్టముందా,
1: At one time Krishna came to Suradas and said, Suradas, would you like to see me?
0: నీ నేత్రాన్ని నేను అనుగ్రహిస్తాను, నీ దృష్టిని.
1: I'll give you sight.
0: అప్పుడు చెప్పాడు సూర్యదాస్.
1: Then Suradas said,
0: స్వామి, కన్నులు ఉన్న వారందరూ నిన్ను చూడగలుగుతున్నారా?
1: People have eyes but are they able to see you?

0: Though they have eyes, they are blind and they cannot see your auspicious divine form.
1: Cheviyundi chevatulai atimanoharamaina nigana malimpa nerarairi.
0: They have ears, but they remain deaf and they cannot listen to your melodious music.
1: Enduku ee chevulu?
0: What for are the ears?
1: Chatala vale untunnayi chevulu.
0: That just
1: kaani nee murali gaanaanni vinagalugutunnara?
0: But are they able to hear your music?
1: Kannulu untunnayi.
0: They have eyes.
1: Kevalam pattikayala vale untunnayi.
0: They are like that of the cotton ball.
1: Kaani andaru ninnu chudagalugutunnara?
0: Are they able to see you?
1: No. Ninnu chudagaligeetundi kannulu kaavali.
0: I want the eyes that would be able to
1: see. Nee velunadamulu vineetundi oka chevulu kaavali.
0: I need the ears that would listen to your melodious music.
1: Ee chachchudu annadi charma chachchudu naaku akkarledu.
0: Not the physical eye.
1: Adi ye nijamainatundi oka gnanamu.
0: That's the true wisdom.
1: Adi ye nijamainatundi vairagyamu.
0: That's the true renunciation.
1: Kanuka divyamainatundi bhavanni manam pondalanukunte mottamota బుద్ధి యొక్క తత్వాన్ని గుర్తించాలి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ది డివైన్ ఫీలింగ్ వి షుడ్ నో ది నేచర్ ఆఫ్ ది ఇంటెలెక్ట్.
1: ఈ బుద్ధి అంటే సర్వము ఉంటుండాలి.
0: ఇంటెలెక్ట్ హ్యాస్ ఎవ్రీథింగ్.
1: కనుక ఇంటెలెక్ట్ ని ఉపయోగించద్దు. అది డివైన్ విజన్.
0: ఇట్స్ డివైన్ విల్. డివైన్ విల్.
1: డివైన్ విల్.
0: డివైన్ విల్.
1: అది సెల్ఫ్ విల్ అంటారు.
0: దట్స్ కాల్డ్ సెల్ఫ్ విల్.
1: అంతేకాకుండా
0: నాట్ ఓన్లీ దట్
1: విల్ పవర్ అనేటువంటి దాన్ని ఒక దైవత్వానికి మాత్రమే ఉంటుండాలి.
0: గాడ్ ఓన్లీ హ్యాస్ దిస్ విల్ పవర్.
1: మరొకరికి లేదు.
0: నో వన్ హ్యాస్ దిస్ విల్ పవర్.
1: అనేక మంది చెప్తుంటుంటారు.
0: మెనీ సే దిస్.
1: నా యొక్క సెల్ఫ్ విల్.
0: మై సెల్ఫ్ విల్ దే సే.
1: సెల్ఫ్ విల్ ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఇస్ ది సెల్ఫ్ విల్?
1: సెల్ఫ్ అంటే ఎవరు?
0: హూ ఇస్ సెల్ఫ్?
1: దైవమే.
0: గాడ్ ఇస్ సెల్ఫ్.
1: కలుగునే ఆ దైవం శక్తియే ఇది.
0: దిస్ ఇస్ ద డివైన్ పవర్.
1: సర్వుల యందు దైవశక్తి ఉంటుండాలి.
0: దిస్ డివైన్ పవర్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
1: కానీ ఆ దైవశక్తిగా వారు విశ్వసించటం లేదు.
0: బట్ దే డోంట్ టేక్ ఇట్ సో.
1: తమ శక్తిగా భావిస్తున్నారు.
0: దే టేక్ ఇట్ దేర్ ఓన్ పవర్.
1: అది ఏ అజ్ఞానము.
0: దట్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: అది ఏ మూర్ఖత్వము.
0: దట్ ఫూలిష్నెస్.
1: కాదు కాదు, సర్వశక్తులు ఎందుకును దైవశక్తి ఒకటి ఇమిడి ఉంటుండాలి.
0: ఇన్ ఆల్ దీస్ పవర్స్ బిహైండ్ దేర్ ఇస్ డివినిటీ, ది డివైన్ పవర్.
1: కనుక అట్టి దివ్య శక్తిని మనము తెలుసుకోవాలనుకుంటే
0: టు నో దట్ డివైన్ పవర్
1: ఆసక్తి
0: ఇంట్రెస్ట్
1: విశ్వాసము అనగా దివ్యమైనటువంటి ఒక స్థిరత్వము
0: ద స్టెబిలిటీ
1: ఈ రెండింటినీ మొట్టమొదటి తీసుకోవాలి.
0: దీస్ టూ వీ షుడ్ నెసరీ హ్యావ్ ఇన్ ద బిగినింగ్.
1: దైవం పైన ఒక విధమైనటువంటి ఒక ఆప్యాయత ప్రేమ మనకు పెరగాలి.
0: వి షుడ్ హావ్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్.
1: ఆ ప్రేమ ఎట్లా ఉంటుండాలి?
0: హౌ షుడ్ ఇట్ బి?
1: గాలికి ఆడినట్టుగా ఉంటుండకూడదు.
0: ఇట్స్ నాట్ లైక్ ద
1: విండ్. గడియారం పెండులం మాదిరి ఉంటుండకూడదు.
0: ఇట్స్ నాట్ లైక్ ద పెండులం దట్ ఆసిలేట్.
1: స్థిరమైనటువంటిదిగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి స్టడీ.
1: అప్పుడే ఆ విధమైనటువంటి ఒక అనుగ్రహానికి పాత్రలు కాగలరు.
0: దెన్ ఓన్లీ యు విల్ ఎర్న్ గాడ్స్ గ్రేస్.
1: కాన విద్యార్థులు తెలుసుకోవాల్సిన చిన్న చిన్న విషయాలు ఎన్నో ఉంటున్నాయి.
0: దర్ మెనీ మెనీ సటిల్ థింగ్స్ దట్
1: చాలా మంది అనుకుంటారు.
0: మెనీ థింగ్
1: స్వామి చెప్పినవే చెప్తుంటాడు అనుకుంటారు.
0: మెనీ సే దట్ స్వామి రిపీట్స్ మెనీ థింగ్స్.
1: చెప్పినవే చెప్పాలి మరి.
0: దట్ హస్ టు బి డన్.
1: ఎందుకు?
0: వై?
1: మీరు నేర్చుకునేంత వరకు చెప్పినవే చెప్పాలి.
0: అంటిల్ యూ లెర్న్ థింగ్స్ హావ్ గాట్ టు బి రిపీటెడ్.
1: దిన్నము తిన్న కడుపుకి మీరు తినటం లేదా?
0: డోంట్ యూ ఫీడ్ ది సేమ్ స్టమక్ ఎవ్రీ డే?
1: నేను పొద్దున్న తిన్నాను కదా, మరి సాయంకాలం ఎందుకు అనుకుంటూ?
0: ఐ ఏట్ ఇన్ ద మార్నింగ్
1: కదా, ఈ పొద్దు ఎందుకని అనుకోకూడదు?
0: ఐ ఏట్ యెస్టర్డే. వై?
1: లేదు, ఎందుకనగా అది జీర్ణించిపోతుండాలి.
0: బికాజ్ ఫుడ్ యూ హావ్ పార్టేకెన్ ఇస్ డైజెస్టెడ్.
1: తిన్న కలుపుకే తింటున్నాము.
0: సో యూ ఫీడ్ ద సేమ్ స్టమక్.
1: కడిగిన ముఖాన్ని కడుగుతున్నాము.
0: యూ వాష్ ద సేమ్ ఫేస్.
1: తిన్న విషయాన్ని ఎందుకు తినకూడదు తిరిగి?
0: దెన్ వై నాట్ దిస్ ఆల్సో?
1: మీరు దానిని ఆచరణలో పెట్టి దాని యొక్క ఆనందాన్ని అనుభవిస్తే విన్న విషయం మీకు అక్కర్లేదు. పెట్టేంత వరకు నువ్వు చెప్పిందే చెప్పాలి.
0: అంటిల్ యూ టేక్ టు ప్రాక్టీస్ థింగ్స్ మస్ట్ బి రిపీటెడ్లీ టోల్డ్.
1: చాలా మంది చిన్నపిల్లలకి అంతా కూడాను ఏబీసీడీలు నేర్పిస్తుంటారు.
0: వీ మేక్ చిల్డ్రన్ లెర్న్ ది ఆల్ఫాబెట్స్.
1: ఫస్ట్ స్టాండర్డ్ లోపల కొన్ని స్పెల్లింగ్ కూడా నేర్పిస్తుంటారు.
0: దెన్ ఫస్ట్ స్టాండర్డ్ వీ టీచ్ స్పెల్లింగ్.
1: ఒక మిల్క్ అని చెప్పాలంటే ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్. ఆ స్పెల్లింగ్ ను అనేక పర్యాలను ఉచ్చరించాలి.
0: ద స్పెల్లింగ్ మిల్క్ ఎంఐఎల్కే ఎంఐఎల్కే ఎంఐఎల్కే మస్ట్ బి రిపీటెడ్ ఆఫ్ అండ్ ఆన్.
1: ఆ విధంగా ఉచ్చరించినప్పుడే ఆ మిల్క్ అనేటువంటి స్పెల్లింగ్ మనకు అర్థం.
0: వెన్ వన్స్ వీ ప్రొనౌన్స్ అండ్ రిపీట్ యూ విల్ నో ది
1: స్పెల్లింగ్. కనుకనే మీకు ఆ స్పెల్లింగ్ తెలిసేంత వరకు కూడాను ఆ మీనింగ్ తెలిసేంత వరకును ఆ ప్రొనౌన్సియేషన్ తెలిసేంత వరకును ఆ సత్యం గుర్తించేంత వరకును ఈ స్పెల్లింగ్ నేను చెప్పే తీరాలి.
0: Therefore, until you know the spelling, the meaning and the pronunciation, things must be repeatedly told.
1: చెప్పినవి చెప్పినప్పటికీ నిత్య నూతనంగా ఉంటాయి.
0: Though things are repeated, they are never green, never fresh. Know that the novelty, uniqueness.
1: Gayatri mantram enni paryayamlo cheppanu.
0: You repeat Gayatri
1: mantram. Kani oka paryayam cheppinatundi dani maroka paryayamu vityasanga untadi.
0: But though thing is same stated again, there is difference.
1: Goppatanamu nichyanudanamainatundi yokka padamulu.
0: The divinity of Bhagavan is ever new, ever fresh, ever
1: new. ఎప్పటికి అప్పటికి నూతనంగా ఉంటుంది.
0: It is ever fresh.
1: కేవలం మాటలు మాత్రమే కాదు, నేను కూడా నిత్య నూతనంగా ఉంటాను.
0: Not only Bhagavan's words, Bhagavan himself is ever new.
1: అది దైవత్వము, నిత్య నూతనమే దైవత్వము.
0: That which is ever new is divinity.
1: మీరు కూడాను ఆ యొక్క దైవత్వంగా ఉండేవారు, మీరు నిత్య నూతనంగా ఉండాలి.
0: You should also be like that.
1: పాతవి రోతవి మీరు హృదయాల్లో చేర్చుకోకూడదు.
0: You should not have old and rotten things in your heart.
1: ఎప్పుడు కూడాను ఆనందంతో నిలచాలి.
0: Be happy all the time.
1: అది దైవత్వంతో ఉండినందుకు ఆ యొక్క సంకల్పంతో ఆ పదమును ఆ ఫలితమును కూడా మీరు పొందాలి.
0: Having been in the company of God, you should have these experiences.
1: Where is happiness?
0: Where is happiness?
1: Happiness is union with God.
0: Happiness is union with God.
1: Union.
0: Union.
1: చేరినప్పుడే మీకు ఆ హ్యాపీ వస్తుంది.
0: Unless you unite, you cannot.
1: నిజంగా దైవత్వం చింతనే లేకుండా ఉండినటువంటి వాళ్ళ ముఖాలు చూడండి.
0: You see the faces of those దైవ చింతన
1: లేనిటువంటి ఏదో ఆర్టిఫిషియల్ గా సినిమాలో నవ్వినట్టు నవ్వచ్చునే కానీ వాళ్ళ ముఖమంతా క్యాస్టాయిల్ ఫేస్ గా ఉంటుంటాయి.
0: The faces of those people that don't think of God will be castor oil faces.
1: దైవ అనుగ్రహానికి పాత్రమైనటువంటి వారి ఫేస్ చక్కగా కళకళలాడుతుంటాది, కిలకిల నవ్వుతుంటాది.
0: On the other hand, you watch the faces of those, the recipients of God's grace, smiles, all smiles.
1: ఆ దైవత్వంతో తిన ముఖంలో చాలా దైవ కళకు ఉట్టి పడిపోతుంటాయి.
0: Therefore, you find the divine brilliance on the face.
1: అది ఏ దైవత్వానికి సరైనటువంటి గుర్తు.
0: That is the true sign of the divinity.
1: ఆ అంశం దానిపైన పడింది.
0: And the spark has
1: ఆ కిరణం దానిపైన పడింది.
0: There it received the spark.
1: కలుపు ప్రకాశిస్తూ ఉంటాయి.
0: And therefore it shines.
1: కాన దైవం యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలంటే శ్రద్ధ విశ్వాసం కావాలి.
0: To deserve God's grace, sincerity and faith are essential.
1: ఈ విశ్వాసం అనేటువంటిది నేను చెప్పాను. విశ్వాసం అనేటువంటిది క్రింద బేస్, ఒక లాడర్.
0: For a ladder, faith is present at the bottom as the base.
1: Paina prema.
0: On the top is love.
1: Paina kinda rendu aadharam lekapothe aa ladder ni manam ekkalemu.
0: The ladder cannot stand with the faith here and love on the top. You cannot climb.
1: Motta motta vishwasamu prema ee rendu unte manam deninaina sadhinchavachu.
0: With faith and love you can achieve, accomplish anything.
1: Ekkadikanna vellu.
0: Go anywhere.
1: Adavulu endundu.
0: Go to the forest.
1: Aakashamulo nundu. Pattanamulo nundu.
0: City.
1: Palle nundu.
0: Village.
1: Gutta meeda nundu.
0: Nattetabadi
1: undu.
0: Or in the deep sea.
1: Ekkadundina kaani nee ventane jantane intane kantane kuda untunnadu.
0: You may be anywhere. God is with you, in you, around you, above you, below you, everywhere.
1: కనుక అట్టి దివ్యమైన భావాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి.
0: You should develop the divine feelings and thoughts.
1: భజన దినా సుఖ శాంతి నై.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 31st discourse on Gita Bhagavan delivered on 13th September 1984. In this discourse, Bhagavan explains in detail the secret behind performing action without the expectation of its result. Sri Bhagavan Vacha.
1: Karmanyeva adhikaras maphaleshu kadacha. Arjuna, te niku karmanyeva adhikaras adhikaraha. నీకు కర్మ ఎంది అధికారము ఆస్తి కలదు.
2: అర్జున, యు హ్యావ్ ద రైట్ అండ్ ది అథారిటీ టు పర్ఫార్మ్ యాక్షన్.
1: కదాచన, ఎప్పుడైనా.
2: ఆల్వేస్.
1: అధికార ఫలేషు, ఫలమునందు అధికారం. మే, మా వలదు.
2: ఆల్వేస్ యు షుడ్ నాట్ ఆస్పైర్ ఫార్ ద ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
1: అర్జున, నీకు కర్మ ఎందే అధికారం కలదు, ఫలమునందు వలదు అన్నాడు.
2: అర్జున, యు హ్యావ్ ఎ రైట్ ఫర్ యాక్షన్ బట్ డు నాట్ ఆస్పైర్ ఫార్ ద ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
1: ఇక్కడ ఫలమునందు అధికారం లేదు అని చెప్పలేదు. ఫలమునందు అధికారం ఉన్నది, ఉండినప్పటికీ దాని నీవు ఏమాత్రము అంగీకరించవద్దు అనేటువంటి ఒక అభిప్రాయం.
2: హియర్ ఇట్ ఈస్ నాట్ సెట్ దాట్ దెర్ ఈస్ నో ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్. ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ ఆర్ దేర్ బట్ డు నాట్ ఆస్పైర్ ఫర్ ఇట్. దిస్ ఇస్ ది ఇంజంక్షన్.
1: ఇక్కడ నఫలేషు అని చెప్పలేదు, మా ఫలేషు.
2: హియర్ ఇట్ ఈస్ నాట్ సెట్ నఫలేషు, మా ఫలేషు ఇట్ ఈస్ సెట్.
1: అనగా ఫలము లేదు అని చెప్పలేదు, ఫలం వలదు అన్నాడు.
2: ఇట్ ఈస్ నాట్ సెట్ దట్ దేర్ ఇస్ నో ఫ్రూట్స్. డు నాట్ ఆస్పైర్ ఫర్ ఇట్.
1: మనం ఆచరించేటువంటి సమస్త కర్మల యందు ఫలమును లక్ష్యమును దుంచుకొనక కర్మను ఆచరించటమే మన కర్తవ్యమని గుర్తించాలి.
2: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ వీ హ్ టు రికగ్నైజ్ వాట్ ఎవర్ యాక్షన్ వీ డూ వీల్ హ్యావ్ టు డూ ఇట్ వితౌట్ కీపింగ్ ఇన్ వ్యూ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
1: ప్రతి కర్మకు ఫలితం ఉన్నది.
2: ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అ ఫ్రూట్.
1: ప్రతి ఫలితమునకు మరొక కర్మ ఉన్నది.
2: ఫర్ ఎవ్రీ ఫ్రూట్ దెర్ విల్ బి అనదర్ సబ్సిక్వెంట్ యాక్షన్.
1: ఇది కేవలము విత్తనము మొక్క, విత్తనము మొక్క, విత్తనము మొక్క ఈ పరిస్థితిలో రూపొందుతూ ఉంటుంటుంది కర్మ, కర్మ ఫలము.
2: దిస్ యాక్షన్ అండ్ ఇట్స్ ఫ్రూట్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ది దెమ్సెల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సీడ్ అండ్ ట్రీ. Tree and seed, seed and
1: విత్తనము లేక మొక్క రాదు.
2: Without seed, you would not get a plant.
1: మొక్క వృక్షము కాక విత్తనము లభించదు.
2: Without plant becoming a tree, you would not get seed.
1: ఇది సహజమైనటువంటి స్వభావము.
2: This is a natural state.
1: దీని నిమిత్తమై నీవు ఫలితమును ఎందుకు నీవు లక్ష్యం అందించుకోవాలి?
2: That being so, why should you care for the fruits of action?
1: కర్మను ఆచరించడమే నీ ప్రధానమైన కర్తవ్యం.
2: Your primary responsibility and duty is to perform action.
1: ఈ యుద్ధమునందు నా వారు ఏమవుతారు, నా పరిస్థితి ఏ గతి పడుతుందో అనేటువంటి ఈ ఫలితమును నీవు లక్ష్యం అందించుకోవద్దు.
2: In this battle, you should not keep in mind what would happen to your own people, what would befall you.
1: యోధులు ధరించవలసినటువంటిది కవచం.
2: హీరోస్ విల్ హ్యావ్ టు వేర్ ఆర్మర్ ఆర్ షీల్డ్.
1: అనగా శత్రుసేనలు వేసేటువంటి బాధలకు దానిని సహించుకునేటువంటి ఒక శక్తిని మనం కలిగి ఉంటుండాలి అని దీని అర్థం.
2: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ యు షుడ్ హ్యావ్ సఫిషియంట్ స్ట్రెంగ్త్ టు బేర్ ద వెపన్స్ విచ్ ఆర్ లెఫ్ట్ ఆన్ యూ బై యువర్ ఎనిమీస్.
1: శత్రుసేనలు ఏ విధమైనటువంటి యొక్క దీని నేను కూడా తమ పైన ప్రవేశపెట్టగలరు.
2: దే మే ఎంప్లాయ్ ఎనీ టైప్ ఆఫ్ వెపన్ అగెన్స్ట్ యూ.
1: ఈ భయంకరమైనటువంటి అస్త్ర శస్త్రములకు గురి కాకుండా ఈ యోధుడు ఒక కవచమును ధరించాలి అన్నాడు.
2: If one wants to protect oneself against this harmful and dreadful weapons, one has to wear an armor or a shield.
1: లౌకికమైనా జగత్ సంబంధమైన ఈ యొక్క యుద్ధములకే మానవుడు కవచమును ధరిస్తున్నాడు.
2: For a worldly battle, a secular one as such, one is wearing an armor and a shield.
1: ఇంకా ఆధ్యాత్మిక మార్గములో మానవుడు నిరంతరము పోరాడేటువంటి యొక్క పోరాటములో వీడు కూడాను కొన్ని రకమైనటువంటి కవచమును ధరించవలసి వస్తుంది.
2: ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ వేర్ వన్ హ్యాస్ టు ఫైట్ ఎ కంటిన్యూస్ బ్యాటిల్ వన్ హ్యాస్ టు వేర్ సర్టన్ టైప్స్ ఆఫ్ ఆర్మర్ అండ్ షీల్డ్.
1: ఇది జ్ఞాన కవచము.
2: ఇట్ ఈస్ ది ఆర్మర్ ఆఫ్ విజ్డమ్.
1: ఆధ్యాత్మిక కవచము.
2: స్పిరిచువాలిటీ.
1: ఈ కవచములు యందు అనేక విధములైనటువంటి కవచములు కూడా ఉంటున్నాయి.
2: అమంగ్ ది ఆర్మర్స్ విచ్ ఆర్ వోర్న్ బై ది హీరోస్ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్.
1: ఈ భక్తి కవచము అనేటువంటి దానిని మనము అనేక విధములుగా కూడాను విచారించవలసి వస్తుంది.
2: వీ హ్యావ్ టు ఎన్క్వైర్ ఇన్ టు ఇన్ డిఫరెంట్ వేస్ ది అబౌట్ దిస్ ఆర్మర్ ఆఫ్ డివోషన్.
1: లోకములో జరిగేటువంటి యొక్క సంగ్రామమునకు ఏదో ఒక కాలము నియమితం ఉంటుంటుంది.
2: ఇన్ ది బ్యాటిల్ అండ్ ద వార్ రిలేటింగ్ టు ద వరల్డ్ దెర్ విల్ బి ఎ ఫ్యూ షెడ్యూల్డ్ అవర్స్.
1: కొన్ని దినములకు, కొన్ని నెలలకు, కొన్ని సంవత్సరములకు ఈ యొక్క పోరాటము నిలిచిపోతుంది.
2: దిస్ వార్ ఆర్ బ్యాటిల్ మే లాస్ట్ ఓన్లీ ఫార్ ఎ ఫ్యూ డేస్, ఎ ఫ్యూ మంత్స్ ఆర్ ఎ ఫ్యూ ఇయర్స్ అండ్ కమ్ టు ఎన్ ఎండ్.
1: కానీ మానవుడు చేసేటువంటి పోరాటము ఏ అనాది కాలం నుంచినో వస్తున్నది.
2: బట్ ద ఫైట్ అండ్ ద బ్యాటిల్ దట్ హస్ బీన్ ఫాట్ బై మ్యాన్ ఈస్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్.
1: మంచి చెడ్డలతో
2: ఫైట్ ఈస్ విత్ గుడ్ అండ్ బ్యాడ్.
1: పాప పుణ్యములతో
2: విత్ సిన్ అండ్ వర్చ్యూ.
1: రాగద్వేషములతో
2: విత్ అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్.
1: అసూయాది భావములతో
2: విత్ జెలసీస్ అండ్ సచ్ అదర్ క్వాలిటీస్.
1: మమత్వము అహంకారములతో
2: విత్ ఫీలింగ్ ఆఫ్ ఐనెస్ అండ్ మైనస్.
1: మానవుడు అనాది కాలం నుండి పోరాటం సలుపుతూ వస్తున్నాడు.
2: మ్యాన్ హాస్ బీన్ ఫైటింగ్ ఫ్రమ్ ది టైమ్ ఇమ్మెమోరియల్.
1: ముఖ్యంగా అహంకార మమకారముల చేత పోరాటము నిర్విరామంగా జరుపుతున్నాడు.
2: మ్యాన్ హాస్ బీన్ ఫైటింగ్ ఎన్ ఎండ్లెస్ వార్ విత్ ఈగోయిజం అండ్ అటాచ్మెంట్.
1: ఇవి మహాభయంకరమైనటువంటివి.
2: దీస్ ఆర్ రియలీ డ్రెడ్ఫుల్.
1: ఈ శక్తులకు చాలా బలమైనటువంటి యొక్క శక్తి కలిగి ఉంటుండాలి.
2: దీస్ టూ హ్యావ్ వెరీ ఎక్స్ట్రాడినరీ స్ట్రెంగ్త్.
1: కానీ పోరాటం చేసేటువంటి మానవునకు, జీవునకు శక్తిహీనుడై ఉన్నాడు.
2: బట్ ది మ్యాన్ హూ ఈస్ ఫైటింగ్ ఈజ్ నాట్ సో స్ట్రాంగ్, హీస్ వీక్.
1: ఇలాంటి బలహీనుడైనటువంటి జీవుడు బలమైనటువంటి గుణములతో పోరాటం సలిపేటువంటి సమయం లోపల ఒక జ్ఞాన కవచము, ఆధ్యాత్మిక కవచము, లేక మరే విధమైనటువంటి వైరాగ్య కవచమును ధరించవలసి వస్తుంది.
2: వెన్ ఎ వీక్ పర్సన్ లైక్ మ్యాన్ ఈజ్ ఫైటింగ్ అగైన్స్ట్ సచ్ పవర్ఫుల్ ఎనిమీస్ అండ్ క్వాలిటీస్, వన్ హ్యాస్ టు వేర్ ఎ షీల్డ్ అండ్ ఆర్మర్ ఆఫ్ విజ్డమ్, స్పిరిచువాలిటీ ఆర్ సమ్ సచ్ వెరీ పవర్ఫుల్ వన్.
1: గొడుగును చేతిని ఎందుకు ఉంచుకున్నటువంటి వానికి ఎండ బాధ ఉండదు.
2: ఫర్ వన్ హూ హ్యాస్ ఎన్ అంబ్రెలా ఇన్ హిస్ హ్యాండ్ హీ మే నాట్ బి ట్రబుల్డ్ బై హాట్ సన్.
1: చెప్పులు ధరించినటువంటి వానికి ముండ్ల బాధ ఉండదు.
2: ఫర్ ఎ పర్సన్ హూ వేర్స్ శాండిల్స్ ఆర్ ఫుట్ వేర్ దేర్ మే నాట్ బి ఎనీ ట్రబుల్ ఆఫ్ ది థార్న్.
1: కవచమును ధరించినటువంటి వారికి ఎదురు వారు వేసేటువంటి అస్త్రములను ఏమాత్రం కూడా బాధించవు.
2: ఫర్ వన్ హూ వేర్స్ ఎ షీల్డ్ అగెన్స్ట్ ది వెపన్స్ దే విల్ నాట్ బి ఏబుల్ టు బాదర్ హిమ్.
1: కనుకనే అర్జున, నీవు ఇందులో ఏదైనా ఒక కవచాన్ని నీవు ధరించాలి.
2: Therefore, Arjuna, you must wear some type of shield or the other.
1: నీకు ఈ పరిస్థితి ఎందు జ్ఞాన కవచము అత్యవసరము.
2: Under these circumstances, it is better you wear the armor of wisdom.
1: కనుకొని సాంఖ్య యోగమునందు ఈ జ్ఞాన కవచాన్ని మొట్టమొదట అతనికి అందించాడు.
2: Therefore, in the Sankhya Yoga, he has offered Arjuna the armor of wisdom in the very first place.
1: నీ అభిమాన మమకారములు నిన్న నేడు వచ్చినటువంటివి కాదు.
2: Your attachment and possessive instinct are not you have not acquired them yesterday or the day before.
1: Enni enni janmalu nundiyo ninnu ventaadutunnadi.
2: They have been coming with you for a number of births.
1: Veeni yokka baadha eppatiki nivaran avutundani kudanu neevu gurtinchalevu.
2: you cannot find out and recognize when you are going to get rid of the pain arising out of this.
1: కనుక ఇది నివారణ నిమిత్తమై నీవు యోచించనక్కరలేదు.
2: Therefore, you should not think about getting rid of
1: it. వాటి బారి నుండి తప్పించుకునేటువంటి ఉపాయం నీవు వెతుక్కోమన్నాడు.
2: You have to find out a means of overcoming the pain which is
1: రోగం వచ్చిన తర్వాత వైద్యుని నిమిత్తమై ఔషధముల నిమిత్తమై మనం ప్రాకులాడటం ఇది సహజం.
2: It is natural to search for a doctor when you are faced with a disease.
1: రోగమునే రానివ్వకుండా చూసుకునేటువంటి ప్రయత్నము ఇది ప్రథమ ప్రయత్నం.
2: It is a primarily important thing to see that you do not get the disease at all. Prevention is better.
1: కనుక నీవు ఈ రణరంగమందు నీవు పోరాటమునకు సిద్ధముగా ఉంటున్నావు. నీవు లౌకికమైనటువంటి కవచాన్ని ధరించావు, కానీ ఆధ్యాత్మిక కవచాన్ని కూడా నీవు ధరించాలి.
2: In the battle that you are going to fight now, you have already worn a worldly armor.
1: శత్రువుల నుండి నీ దేహాన్ని రక్షించుకోవచ్చును.
2: You may be able to protect your body from the enemies.
1: కాని దేహంలో ఉండినటువంటి ఒక వైరస్ని ఏ రీతిగా నీవు తప్పించుకోగలవు?
2: But how would you be able to protect yourself from the enemies who are inside your own self?
1: కనుక వారి బారి నుండి నీవు తప్పించుకునే నిమిత్తమే జ్ఞాన కవచాన్ని ధరించుకోమన్నాడు.
2: To save yourself from them, you have to wear the armor of wisdom.
1: బయట శత్రువులకు నీవు భయపడుతున్నావు.
2: You are afraid of the external enemies.
1: కానీ లోని శత్రువుల యొక్క విచారాన్ని నీవు చేయటం లేదు.
2: But you are not thinking of the inner enemies at all.
1: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపులను నెట్లు పట్టగలడు.
2: For one who has yielded to the inner enemies, how can he conquer the external enemies?
1: కనుక మొట్టమొదట లోని శత్రువుని నీవు జయించు.
2: You should conquer in the very first place the inner enemies.
1: నీకు అనాది నుండి నీవు వెంటాడుతున్నాయి ఈ అహంకార మమకారము.
2: రైట్ ఫ్రమ్ బేస్ లాంగ్ బ్యాక్ దీస్
1: అహంకార మమకారములు ఉండినంత వరకు కూడా రాగద్వేషములు తప్పినవి కాదు.
2: సో లాంగ్ యాజ్ యూఆర్ హ్యావింగ్ ఈగోయిజం అండ్ అటాచ్మెంట్ యూ నాట్ బి ఏబుల్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ అటాచ్మెంట్ అండ్
1: ఈ రాగద్వేషములకు అహంకార మమకారములకు కర్మనే కారణం.
2: ఫర్ ఆల్ దీస్ ఇట్ ఈస్ ది యాక్షన్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్.
1: కనుక ఈ కర్మను నీవు ఆచరించు.
2: యూ పర్ఫార్మ్ యాక్షన్.
1: కర్మను సరైనటువంటి స్థితిలో నీవు అనుభవించు.
2: యు ఎంజాయ్ ది యాక్షన్ ఆల్సో ఇన్ ది ప్రాపర్ వే.
1: మొట్టమొదట కర్మను నీవు అర్థం చేసుకో.
2: ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అండర్స్టాండ్ యాక్షన్.
1: భాగవతమునందు కూడాను కర్మమున పుట్టు జంతువు.
2: ద సేమ్ థింగ్ హస్ బీన్ టోల్డ్ ఇన్ భాగవత యాజ్ ఎవ్రీ పర్సన్ ఈస్ బోర్న్ ఇన్
1: కర్మమునని వృద్ధి పొంది కర్మమునే చను.
2: హీ డెవలప్స్ ఇన్ యాక్షన్ అండ్ హీ డైస్ ఇన్ యాక్షన్.
1: కర్మమి నరునకు దైవము.
2: Action is God for man.
1: కర్మమి సుఖదుఃఖములకు కారణమేలలో ఉన్నాడు.
2: It is action which is responsible for good or bad, happiness or
1: joy. సుఖమునకు దుఃఖమునకు.
2: For your joy or sorrow.
1: నీ పాపమునకు పుణ్యమునకు.
2: For your sin or for virtue.
1: నీ ఆనందమునకు లేక ఆహ్లాదమునకు.
2: For your joy and delight.
1: నీ లాభ నష్టములకు కూడాను కర్మనే కారణం.
2: For the profit or the loss.
1: నీ జన్మమునకే కర్మ కారణం అన్నారు.
2: For your very birth, action is responsible.
1: కనుక కర్మను ఏదో ఒక అలక్ష్యంగా నీవు చూడవద్దు.
2: Therefore, you should not look upon action with indifference.
1: నీ జీవితం అంతా కూడా కర్మతోనే ఆధార ముడిపడి ఉంటున్నది.
2: Your entire life is associated with action.
1: కర్మను గుర్తించి కర్మను ఆచరించు.
2: Recognize action and perform action.
1: ఏదో ఇది చిన్నది కదా అని నీవు ఒక విధమైనటువంటి ఒక అలక్ష్యం చేయకు.
2: You should not be indifferent thinking that action is after all a small thing.
1: చిన్నదిగా ప్రారంభమై మహావృక్షంగా తయారు కావచ్చు.
2: It may start as a small sapling but may grow into a very big tree.
1: భూమిలో పాతినటువంటి విత్తనము తన దేహాన్ని శిథిలం చేసుకున్నప్పుడే మహావృక్షంగా మారగలదు.
2: When a seed breaks itself out, when it is sown inside the mud or earth, it will be able to become a tree.
1: మహావృక్షంగా మారినప్పుడే ఫలమును నీకు అందించగలదు.
2: When it becomes a big tree, it will be able to offer you fruits.
1: కనుక నీ మొట్టమొదట నీ అహంకారం అనేటువంటి విత్తనమును శిథిలం చేసుకున్నప్పుడే నీ జీవితం అనేటువంటి వృక్షము లోపల నాన ఫలములు నీవు అందుకోగలవు.
2: ఓన్లీ వెన్ యూ డిస్ట్రాయ్ ది సీడ్ ఆఫ్ ఈగోయిజం యూ బి ఏబుల్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ విజ్డమ్.
1: ఈ అహంకారమునకు స్థానం ఎక్కడిది?
2: వాట్ ఇస్ ది రూట్ కాజ్ ఆఫ్
1: దేనికి చూసి నీవు అహంకార పడుతున్నావు?
2: వై షుడ్ యూ ఫీల్ ఈగోయిస్టిక్?
1: మానవత్వంలో ఉండినటువంటి అజ్ఞానం అదే మొట్టమొదటిది.
2: ది ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్ ఈస్ దాట్.
1: ఈ అహంకారమునకు స్థానం ఎక్కడో, దీని పుట్టుకు స్థానం ఎక్కడో, ఇది అంత్యమయ్యేటువంటి స్థానం ఎక్కడో అనేటువంటి విషయాన్ని ప్రతి వ్యక్తి కూడా విచారించాలి.
2: ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు థింక్ వాట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ బర్త్ ఆఫ్ దిస్ ఈగోయిజం అండ్ వేర్ డస్ ఇట్ ఎండ్.
1: బస్సు గంటకు ఈ 40 మైళ్ళు ఈ 50 మైళ్ళు ప్రయాణం చేస్తుంది.
2: బస్ ట్రావెల్స్ అట్ ద రేట్ ఆఫ్ 40 or 50 miles an hour.
1: ఏరోప్లేన్ ఒక 300, 400, లేక 500 ప్రయాణం చేస్తుంది.
2: An aeroplane may fly at the speed of 300, 400, 500 miles an hour.
1: అయితే జగత్తునందు కాంతి అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
2: బట్ ఇన్ ద వరల్డ్ దేర్ ఇస్ సంథింగ్ ఎఫల్జెన్స్.
1: దీని ఆధ్యాత్మిక మార్గంలో అశాంతిలోని ప్రకాంతి, ప్రకాంతిలోని పరంజ్యోతి అని, అశాంతిలోని ప్రశాంతి, ప్రశాంతిలోని పరంజ్యోతి, పరంజ్యోతి పరమాత్మ స్వరూపం. ఈ తత్వం లోపల అశాంతిలోనే ప్రశాంతి ఉంటుండాలి.
2: ఇన్ స్పిరిచువల్ వరల్డ్ ఇట్ హస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ దట్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ పీస్ ఇట్ సెల్ఫ్ దెర్ ఇస్ పీస్.
1: ప్రశాంతిలోనే ప్రకాంతి ఉంటుండాలి.
2: ఇన్ పీస్ ఇట్ సెల్ఫ్ దెర్ ఇస్ స్ప్లెండర్.
1: ఆ ప్రకాంతియే పరంజ్యోతి అన్నారు.
2: దిస్ స్ప్లెండర్ ఇట్ సెల్ఫ్ ఈస్ పరంజ్యోతి.
1: ఈ లౌకికమైన జగత్తులో కాంతి అనేటువంటిది
2: ఇన్ దిస్ వరల్డ్లీ ఎగ్జిస్టెన్స్
1: ఒక గంటకు
2: ద లైట్ ట్రావెల్స్
1: 67 కోట్ల మైళ్ళు ప్రయాణం చేస్తుంటుండాలి.
2: అట్ ద రేట్ ఆఫ్ 67 crore miles an hour.
1: ఈ విధంగా ప్రయాణం చేస్తుంటే ఒక సంవత్సరమునకు లైట్ ఇయర్ అంటారు దీన్ని, ఒక సంవత్సరమునకు ఇంచుమించు 600 కోట్ల మైళ్ళ దూరం ప్రయాణం చేస్తుండాలి.
2: అట్ దిస్ రేట్ ది లైట్ ట్రావెల్స్ ఫర్ ఇయర్ 6 lakh crores of miles.
1: మనకు కనిపించేటువంటి సూర్యుడు మనకు అతి సమీపంలో ఉండినట్టుగా భావిస్తున్నాం.
2: ది సన్ హూమ్ యూ కెన్ సీ, వీ కన్సిడర్ హిమ్ టు బి వెరీ నియర్ అస్.
1: ఇంచుమించు మన భూమికి సూర్యునికి 9 crore chillara miles దూరం ఉంటుండాలి.
2: అప్రాక్సిమేట్లీ ది డిస్టెన్స్ బిట్వీన్ ది అర్త్ అండ్ ది సన్ ఈస్ అబౌట్ 9 crore miles.
1: ఈ సూర్యుడే మనకి ఎంతో ప్రకాశంగాను, సూర్యుని యొక్క తేజస్సు ఎంతో మిరుమిట్లు కలుపుతూ ఉంటుండాలి.
2: ది స్ప్లెండర్ అండ్ ద లైట్ ఆఫ్ సన్ ఈ సో మచ్ ఫర్.
1: ఇది ఒక్క సూర్యుని యొక్క కాంతి మాత్రమే.
2: దిస్ ఇస్ ఓన్లీ ది లైట్ ఆఫ్ ఓన్లీ వన్ సన్.
1: అయితే నక్షత్రాలు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ స్టార్స్.
1: ఇవి 4 సంవత్సరముల కాంతి దూరంగా ఉంటుండాలి.
2: ది డిస్టెన్స్ ఈస్ ఆల్మోస్ట్ 4 light years.
1: అనగా 23-24 lakh crore miles దూరంలో ఉంటున్నాయి నక్షత్రాలు.
2: ది డిస్టెన్స్ ఈస్ సంథింగ్ లైక్ 23 or 24 lakh crore miles.
1: మనకు కనిపించేది ఒక చుక్క ఒక చుక్క ప్రక్క పక్కన ఉండినట్టుగా మనకు కనిపిస్తుండాలి.
2: ది స్టార్స్ లుక్ యాస్ దో దే ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్.
1: కానీ ఒక్కొక్క నక్షత్రమునకు ఒక్కొక్క నక్షత్రమునకు 1 crore miles దూరం ఉంటుండాలి.
2: బట్ ది డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 stars ఈజ్ సంథింగ్ కంపేరబుల్ టు క్రోర్స్ ఆఫ్ మైల్స్.
1: మనం ఈ భూమి నుంచి చూసేటప్పటికీ ఏదో పాలారబోసినట్టుగా కనిపిస్తున్నాయి.
2: ఇట్ లుక్స్ యాస్ దో దట్ మిల్క్ ఈజ్ స్ప్రెడ్ ఆన్ ద స్కై.
1: మనకు కనిపించేటువంటి నక్షత్రములే కొన్ని కోట్లకు కనిపిస్తున్నాయి.
2: ది స్టార్స్ దట్ వి సీ ఆర్ సంథింగ్ నంబరింగ్ క్రోర్స్.
1: మనకు కనిపించినటువంటివి ఎన్నో ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ మెనీ మోర్ థింగ్స్ విచ్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ.
1: ఇలాంటి కోట్లకు మైళ్ళ దూరము, కోట్ల విస్తీర్ణము, కోట్ల విధమైనటువంటి నక్షత్రములు కలిగినటువంటి ఈ యొక్క జగత్తు లోపల ఈ భూమండలము ఎంత మాత్రం.
2: వాట్ ఈస్ ది సైజ్ ఆఫ్ అర్త్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఎ యూనివర్స్ వేర్ దేర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ స్టార్స్ విత్ ద డిస్టెన్స్ ఆఫ్
1: సూర్యమండలములో ఈ యొక్క భూగోళం ఎంతది.
2: వాట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ అర్త్ ఇన్ ది సోలార్ సిస్టమ్.
1: ఈ భూగోళము లోపల భారతదేశం ఎంత చిన్నది.
2: ఇన్ దిస్ అర్త్ వాట్ ఈస్ ది సైజ్ ఆఫ్ ఇండియా.
1: ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఎట్టిది.
2: వాట్ ఈస్ ది సైజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్
1: ఈ ఆంధ్ర రాష్ట్రంలో అనంతపురం జిల్లా ఎంతది.
2: హౌ బిగ్ ఈస్ అనంతపురం డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్.
1: ఈ అనంతపురం జిల్లా లోపల మన గ్రామం ఎంత చిన్నది.
2: హౌ స్మాల్ ఈజ్ అవర్ విలేజ్ ఇన్ అనంతపురం.
1: మన గ్రామంలో నీవెంతటి వాడు.
2: అండ్ హౌ స్మాల్ యు ఆర్.
1: ఎవరిని చూచి నీవు గర్వపడుతున్నావు.
2: Who are you seeing and where are you
1: getting అహంకారం వస్తుంటుండాలి.
2: Why are you getting this egoistic feeling?
1: ఈ విశాలమైన జగత్తును చూస్తే నీకు అహంకారం రావడానికి ఏమైనా అవకాశం ఉందా.
2: If only you take cognizance of the vastness of this world, can you get egoist?
1: కనుక విశ్వము యొక్క స్వరూపాన్ని కాని, భూమండలం యొక్క విషయాన్ని కాని తెలుసుకోలేనటువంటి వ్యక్తి మాత్రమే ఈ అదృష్టం ఎట్టిది.
2: What is the size of Andhra Pradesh in
1: ఈ ఆంధ్ర రాష్ట్రంలో అనంతపురం జిల్లా ఎంతది.
2: How big is Anantapur district in Andhra Pradesh?
1: ఈ అనంతపురం జిల్లా లోపల మన గ్రామం ఎంత చిన్నది.

0: భూమండలం యొక్క విషయాన్ని కాని తెలుసుకోలేనటువంటి వ్యక్తి మాత్రమే ఈ అజ్ఞానముకు గురి అయి అహంకారం పెంచుకుంటున్నాడు.
1: ఓన్లీ ఎ పర్సన్ హూ హాస్ నాట్ రికగ్నైజ్డ్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది యూనివర్స్ అండ్ ది వాల్యూమ్ ఆఫ్ ది ఎర్త్ వన్ వుడ్ బి చార్జ్డ్ విత్ ఈగో.
0: ఓన్లీ ఈ దేహమును ఏమైనా చూసి నీవు అహంకార పడుతున్నావా?
1: ఆల్ రైట్, ఆర్ యూ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఓన్ బాడీ?
0: దేహము పాంచభౌతికము.
1: బాడీ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ ఫైవ్ ఎలిమెంట్.
0: దేహము కూలక తప్ప ఎప్పుడు
1: వన్ డే ఆర్ ది అదర్ ఇట్ హాస్ టు పెరిష్.
0: దేహి నిరామయుండు.
1: ది ఇండ్వెలర్ ఇస్ పర్మనెంట్.
0: గణుతింపక దేహికి చావు పుట్టుకల మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: ఇఫ్ ఓన్లీ యూ లుక్ ఇన్ టు ది ఇండ్వెలర్ డస్ నాట్ హ్యావ్ బర్త్ డెత్ ఆర్
0: చివాడ మరినపు కొంప.
1: ఓ మ్యాడ్ పర్సన్ దిస్ పర్టికులర్ బాడీ.
0: రోగముల మ్రగ్గడు సేవక గంప.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ డిసీజెస్.
0: జాత సంచలనము పొందు దుంప.
1: ఇట్ అండర్గోస్ మెనీ చేంజెస్.
0: భవసాగర మీదకి లేని కంప.
1: ఇట్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు ట్రావెల్ ది ఓషన్ ఆఫ్ సంసార.
0: ఈ మేను చిలమని నమ్మబోకు మనసా, హరిపాదములు ఆశ్రయించవే.
1: ఓ మైండ్, డోంట్ కన్సిడర్ దిస్ యాజ్ పర్మనెంట్. టేక్ షెల్టర్ ఇన్ ద ఫీట్ ఆఫ్ ఇన్ ద లోటస్ ఫీట్ ఆఫ్ హరి.
0: కనుక దేహ సంబంధమైనటువంటి యొక్క దీనిని నీవు ఆధారంగా తీసుకుంటామంటే ఇది కేవలం జడమైనటువంటిది.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ద బాడీ యు ఆర్ బీయింగ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దిస్ ఇస్ ఓన్లీ ఇనర్ట్.
0: ఈ దేహం ఏ రీతిగా తయారవుతుంటుండాలి?
1: హౌ డస్ దిస్ బాడీ మేనిఫెస్ట్?
0: ఏడు బకెట్ నీళ్లు.
1: This consists of 7 buckets of water.
0: నీళ్లు చున్నపు నీళ్లు.
1: This consists of water of chunam.
0: రెండించెల ప్రమాణంతో కలిగినటువంటి నాలుగు మూలికలు. నీళ్లు.
1: 4 nails with the size of about 2 inches.
0: 1100 మ్యాచ్ స్టిక్స్ లో ఉన్నటువంటి యొక్క ఆ ముందు ఉన్నటువంటి మందు.
1: The volume of 11,000 మ్యాచ్ స్టిక్స్. ది ఫాస్ఫరస్, ది టోటల్ ఫాస్ఫరస్ కంటైన్ ఇన్ 11,000
0: పెన్సిల్స్ లో ఉండేటువంటి యొక్క ఇది చీసం.
1: ది లెడ్ విచ్ కన్సిస్ట్ విచ్ ఆర్ దేర్ ఇన్ 4 పెన్సిల్స్.
0: 2 lux సోపులు.
1: 2 lux సోప్స్.
0: ఇవన్నీ చేరితే ఒక దేహం తయారవుతుంది.
1: వెన్ యూ పుట్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ ఇట్ బికమ్స్ వన్ బాడీ.
0: మన చున్నమే ఈ రక్తంగా మారిపోతుంటుంది. అది చున్నపు నీళ్లు.
1: ఇట్ ఈస్ ది చున్నప్ వాటర్ విచ్ బికమ్స్ బ్లడ్.
0: ఇంట్లోనే ఐరన్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఐరన్ ఇన్ దిస్.
0: ఈ విధంగా జడమైనటువంటి పదార్థంతో ఏర్పడినటువంటి ఈ దేహం జడం కాక చైతన్యం ఎట్టవుతుంది?
1: ది బాడీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ దిస్ ఇనర్.
0: కనుకనే ఇది దేహము అన్నారు.
1: దట్ ఈస్ వై దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ బాడీ విచ్ విల్ బి డిస్ట్రాయ్డ్.
0: ఈ దేహి అనేటువంటి వాడు దేహంలో ఉండటం చేతనే ఇది నడుస్తూ ఉంటుండాలి.
1: దిస్ బాడీ ఈజ్ ఏబుల్ టు మూవ్ అబౌట్ బికాస్ దెర్ ఈస్ ఇంట్వెలర్ ఇన్సైడ్.
0: అదొక వాల్ క్లాక్.
1: దెర్ ఈస్ అ వాల్ క్లాక్ దేర్.
0: అక్కడ 3 పిన్నులు ఉంటున్నాయి.
1: దెర్ ఆర్ 3 హ్యాండ్స్ దేర్.
0: ఒకటి సెకండ్ది.
1: వన్ స్టాండ్స్ ఫర్ ది సెకండ్స్.
0: రెండవది మినిట్స్ది.
1: ది సెకండ్ వన్ ఈజ్ మినిట్స్ హ్యాండ్.
0: మూడవది గంటలది.
1: ద థర్డ్ వన్ ఈజ్ అవర్స్ హ్యాండ్.
0: కీ ఇచ్చేస్తే 3 తిరుగుతూనే ఉంటున్నాయి.
1: When you wind the watch, all these 3 hands will be moving.
0: ఎంత వరకు ఇవి తిరుగుతాయి?
1: For how long they keep moving?
0: కీ ఉండినంత వరకు తిరుగుతాయి.
1: As long as the power of winding is there, they will be moving.
0: కీ నిలిచిపోతానే దాన్ని ఇది దీన్నది కలుచుకోదు. ఎక్కడిదక్కడే నిలిచిపోతాయి.
1: The moment the total power is exhausted, they stand still wherever they are.
0: మన హృదయం అనేటువంటిది ఒక వాల్.
1: Our heart may be compared to a wall.
0: ఈ హృదయానికి బాడీ అనేటువంటి వాల్ క్లాక్ తగిలిచ్చారు.
1: To this we have hung the body as a wall clock.
0: Akkada swasame key.
1: The breath is may be compared to
0: mana karmale second.
1: Our actions may be compared to second.
0: Mana bhavamle minutes.
1: Our feelings may be compared to minutes hand.
0: Mana aanandame indulo hours.
1: Our joy may be compared to the hours hand.
0: Aiti karmalu enduku chosin cheyali ani.
1: In that context, why should we perform action?
0: Seconds mullu 60 indu తిరిగి తిరిగి తిరిగి తిరిగి వచ్చేసేస్తుంది.
1: ది సెకండ్ హ్యాండ్ మూవ్స్ వెరీ ఫాస్ట్ అండ్ కవర్స్ 60 ఇండు.
0: ఈ సెకండ్ ముళ్ళు తిరిగేటప్పటికి మినిట్స్ మిల్లు ఒక్క ఇంటికి వస్తుంది.
1: వెన్ ది సెకండ్ హ్యాండ్ మూవ్ వన్ రౌండ్ ఫుల్ ఇట్ మూవ్స్ ఓన్లీ వన్ హౌస్ 160th.
0: మినిట్స్ ముళ్ళు 60 ఇండు చుట్టేటప్పటికి గంట ఇల్లు ఒక్క ఇంటికి వచ్చేసేస్తుంది.
1: వెన్ ది మినిట్స్ హ్యాండ్ మూవ్స్ 60 houses, ది అవర్స్ హ్యాండ్ మూవ్స్ ఓన్లీ బై వన్ హౌస్.
0: అయితే సెకండ్ ముళ్ళు మినిట్స్ ముళ్ళు తిరిగేది మనకు కనిపిస్తుండాలి.
1: బట్ వి సీ ది మూమెంట్ ఆఫ్ ది సెకండ్స్ హ్యాండ్ అండ్ ది మినిట్స్ హ్యాండ్.
0: అవర్స్ ముళ్ళు తిరిగేది కనిపించటం లేదు.
1: వి వుడ్ నాట్ బి ఏబుల్ టు నోటీస్ ది.
0: అక్కడే మనలో ఉండినటువంటి యొక్క సూక్ష్మత.
1: దిస్ ఈస్ ఎన్ ఇన్నర్ సీక్రెట్.

0: అయితే ఈ మూడు కూడాను గంటకు ఒకసారి మూడు కలుస్తున్నాయి.
1: Once in an hour, all these three hands meet.
0: ఇది జీవేశ్వర ప్రకృతి అని.
1: This has been described as జీవేశ్వర ప్రకృతి.
0: ఈ ప్రకృతి అనేటువంటిది కర్మకాండ.
1: The ప్రకృతి ఆర్ నేచర్ మే బి డిస్క్రైబ్డ్
0: ప్రకృతి అనేది కర్మక్షేత్రము.
1: ప్రకృతి
0: ఈ కర్మక్షేత్రంలో కర్మలు అనేటువంటివి ఒక 60 కర్మలు మనం మంచి కర్మలు చేసేటప్పటికీ.
1: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ వెన్ వీ పర్ఫార్మ్ 60 గుడ్ యాక్షన్స్
0: ఒక్క సద్భావము అనేటువంటిది మినిట్స్ లో వచ్చి చేరిపోతాం.
1: వన్ గుడ్ ఫీలింగ్ విల్ బి ఎమనేటింగ్.
0: మనకు ఒక్క సద్భావం రావాలంటే 60 మంచి కర్మలు చేయాలి.
1: ఇఫ్ యు గెట్ ఎ గుడ్ ఫీలింగ్ వీ హావ్ టు పర్ఫార్మ్ 60 గుడ్ యాక్షన్స్.
0: మనం 60 మంచి భావమును మనం తలచినామంటే ఒక్క అవర్స్ అనేటువంటి ఆత్మస్థాయికి చేరుతుంది.
1: ఇఫ్ వీ వర్ టు జస్ట్ హ్యావ్ 60 గుడ్ ఫీలింగ్స్ లైక్ దాట్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ హ్యావ్ వన్ మూమెంట్ ఇన్ ఆల్.
0: కనుక నీవు అనేక సత్కర్మలు ఆచరించు అని చెప్పారు ఇక్కడ.
1: Therefore, Arjuna was just asked to perform good action.
0: అనేక సత్కర్మలు ఆచరించినప్పుడే ఏదో ఒకటి రెండైనా సద్భావాలు నీలో వచ్చి చేరుతాయి.
1: When you do innumerable good actions, you are likely to get one or two good feelings.
0: అనేక సద్భావములు నీవు అభివృద్ధి పరుచుకున్నప్పుడే నిత్య సత్యమైనటువంటి ఒక స్వస్వరూపంలో చేరిపోతావు.
1: ఓన్లీ వెన్ యూ డెవలప్ గుడ్ ఫీలింగ్స్ ఇన్ ఇన్యూమరబుల్ వే యుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఇన్ టు ఆత్మతత్.
0: కనుకనే మనము అనేక సత్కర్మలు ఆచరించాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు పర్ఫార్మ్ మెనీ గుడ్ యాక్షన్స్.
0: కర్మాచరణ నిమిత్తమే కాయం వచ్చింది.
1: బాడీ హాస్ బీన్ గివెన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ పర్ఫార్మింగ్.
0: కర్మను చేయకుండా కాలం ఒక్క క్షణమైనా ఉండడానికి వీల్లేదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు స్పెండ్ ఈవెన్ అ మోమెంట్ వితౌట్ పర్ఫార్మింగ్ యాక్షన్.
0: కనుకనే వేదమునందు కర్మకాండకు అధిక ప్రధానం ఇచ్చారు.
1: దట్ ఇస్ ద రీజన్ వై కర్మకాండ హాస్ బీన్ గివెన్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్.
0: కర్మకాండ అనగా కేవలము దానము యజ్ఞము ఈ జపము ఇలాంటిది మాత్రమే కాదు.
1: కర్మకాండ డస్ నాట్ రెఫర్ టు ఓన్లీ గివింగ్ చారిటీ అండ్ పర్ఫార్మింగ్ పెనన్స్.
0: అయితే ఈ కర్మలో నిష్కామ కర్మ ఒకటి ఉంటుండాలి.
1: Among the action, there is an action which does not.
0: ఏది నిష్కామ కర్మ లేక ఏది కర్మయోగము?
1: What is karma yoga or నిష్కామ కర్మ?
0: అహంకారము లేకుండా ఆసక్తి లేకుండా చేసేటువంటి కర్మలన్నీ కూడాను కర్మయోగములే.
1: Without having any desire and a feeling of egoism, all the actions which are performed may be compared to karma yoga.
0: ఆసక్తితో చూడినటువంటి అహంకారం ఉండినప్పుడే ఇది కర్మగా మారిపోతుంది.
1: ఓన్లీ వెన్ యూ అసోసియేట్ విత్ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం అండ్ అటాచ్.
0: ఇది కర్మయోగం కూడా కాదు.
1: దిస్ డస్ నాట్ బికమ్ కర్మయోగ ఆల్సో.
0: ఇది యజ్ఞం కూడాను కాదు.
1: దిస్ నాట్ ఈవెన్ యజ్ఞ.
0: కనుక అహంకారమును దూరం చేసి
1: రిమూవ్ అండ్ డ్రైవ్ అవే యువర్ ఈగోయిజం.
0: ఆసక్తిని అణగదొక్కి
1: సప్రెస్ యువర్ ఓన్
0: కర్మలు ఆచరించడమే ఇది ఒక యజ్ఞ రూపాన్ని ధరిస్తుంది.
1: వెన్ యూ పర్ఫార్మ్ యాక్షన్స్ ఇట్ బికమ్స్ యజ్ఞ.
0: కనుక యజ్ఞమన్నను త్యాగమన్నను లేక యోగమన్నను ఇది ఒక్కటి.
1: పెనన్స్, సాక్రిఫైస్ ఆర్ యోగా, ఆల్ దీస్ త్రీ మే కన్వే ది సేమ్.
0: మానవుడు చేసేటువంటి ప్రతి కర్మ కూడాను యజ్ఞముతో సమానమే.
1: ఎవ్రీ యాక్షన్ పర్ఫార్మ్ బై మ్యాన్ మే బి కంపేర్డ్ టు
0: ఆ యజ్ఞ భావమును హృదయమునందుంచుకుని కర్మలు ఆచరించినప్పుడే అది సరైనటువంటి యోగంగా తయారవుతుంది.
1: ఓన్లీ వెన్ వన్ పర్ఫార్మ్స్ ది యాక్షన్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ యజ్ఞ ఇన్ సైడ్ ద హార్ట్.
0: అహంకారంతో కూడినటువంటి పనులు అన్ని కూడా కేవలం ఆడంబరమైనటువంటివి. ఇది అత్యల్పమైనటువంటివి.
1: ఆల్ యాక్షన్స్ అసోసియేటెడ్ విత్ ఈగోయిజం ఆర్ స్మాల్ అండ్ దే విల్ బి హార్మ్ఫుల్.
0: కనుకని కర్మను ఆచరించు.
1: Therefore, perform action.
0: మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను కర్మనే.
1: Inhaling and exhaling is also an action.
0: కర్మను ఆచరించక మానవుడు జగత్తులో క్షణమైనా ఉండడానికి వీలు కాదు.
1: Without performing action, man cannot live even for a moment in the world.
0: కనుక కర్మలు ఎట్టివో ఫలం అట్టివిగా ఉంటాయి.
1: As the actions are, so the results would be.
0: భావములు ఎట్టివో కర్మలు అట్టివిగా ఉంటాయి.
1: Actions will depend upon the feelings also.
0: తలంపులు ఎట్టివో భావములు అట్టివిగా ఉంటాయి.
1: As thoughts are, so the feelings would be.
0: ఆహారం ఎట్టివో తలంపులు అట్టివిగా ఉంటాయి.
1: As food is, so the thoughts would be.
0: కనుకనే ఇందుకు సాత్విక ఆహారం కూడాను అత్యవసరం అన్నారు.
1: Therefore it is said in this context there is need for సాత్విక ఆహారం.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: One small example.
0: మనం ఒక మంట వేసుకుంటాం.
1: We are just having a small fire.
0: మంట ఎట్టిదో పొగ అట్టిది.
1: The smoke depends upon the type of fire that is.
0: పొగ ఎట్టిదో మేఘం అటువంటిది.
1: The cloud depends upon the smoke.
0: మేఘం ఎటువంటిదో వర్షం అటువంటిది.
1: Rain depends upon the cloud.
0: వర్షం ఎటువంటిదో పంట అటువంటిది.
1: The crop depends upon the rain that.
0: పంట ఎటువంటిదో వంట అటువంటిది.
1: The food depends upon the crop that.
0: వంట ఎటువంటిదో మన ఒంటి అటువంటిది.
1: Our
0: దేహం అటువంటిది.
1: Our body is in the same way as the food.
0: కనుక ఆహారమును పట్టి మన దేహం ఉంటుండాలి.
1: అవర్ బాడీ డిపెండ్స్ అపాన్ ద ఫుడ్ దట్ యు టేక్.
0: కనుక మొట్టమొదటి కర్మలు సరైనటువంటి సత్కర్మలుగా ఆచరించినప్పుడు మన జన్మం సార్థకం. అవుతుంది.
1: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ వెన్ అవర్ యాక్షన్స్ ఆర్ ఆల్ రైట్ అవర్ బర్త్ వుడ్ బి ఓకే.
0: కనుకని కర్మకాండ యందు ఈ కర్మ ఫలమును మాత్రము లక్ష్యం నందించుకొనక కర్మాచరణ మాత్రము లక్ష్యం నందించుకోమని చెప్పాను. ఆ కర్మాచరణ కూడాను సరైనటువంటి రీతిగా నీవు ఆచరించమని చెప్పి కూడాను బోధిస్తూ వచ్చాడు.
1: That in the context of performing action, without keeping the fruits of action,
0: ee adhikaram anta karma paina unchu kani karma phalam nu ematram kuda nu lakshyam cheyavaddu annadu.
1: Keep all your rights in performing action, do not care for the fruits thereof.
0: Manaku manchi chedda leka dukkhamu aanandamu untundali.
1: We may be associated with good or bad, we may be suffering from sorrow or
0: dukkhanni manam ee reethiga manam nivarana cheskovali.
1: How to get rid of sorrow?
0: దుఃఖం దేని వల్ల లభించింది?
1: వై ఆర్ యూ గెటింగ్ వాట్ ఇస్ ది రీజన్ ఫర్?
0: కర్మ వల్లనే దుఃఖం వచ్చింది.
1: యాక్షన్ ఇస్ రెస్పాన్సిబుల్
0: కర్మ వల్లనే పాపం వచ్చింది.
1: సిన్ ఇస్ రెస్పాన్సిబుల్
0: కాబట్టి ఈ దుఃఖమును పాపమును ఏ రీతిగా మనం నివారణ చేసుకోవాలి?
1: హౌ టు గెట్ రిడ్ ఆఫ్ సిన్ అండ్ సారో?
0: తిరిగి కర్మల ద్వారానే నివారణ చేసుకోవాలి.
1: త్రూ యాక్షన్ అలోన్ యూ హావ్ టు గెట్ రిడ్ ఆఫ్ దెమ్.
0: వజ్రాన్ని కోయాలంటే తిరిగి వజ్రమే కావాలి.
1: Why action has been given primary importance.
0: Karmanu alakshyam chesthe mana janmame alakshyam aipothundi.
1: If you are indifferent towards action, your life itself will be running the risk.
0: Karmanu nirattakam chesthe janmam kuda nu vyartham aipothundi.
1: If you waste your action, your life itself will become a waste.
0: Karmanu aadarshavantamaina reethiga nirupinche nimittame manaku janmam vachindi.
1: Life has been given in order to prove action as an ideal.
0: Asalu karma ante kevalam manam cheseetundi panulu kaadu, idi sariyainatundi artham.
1: The real meaning of action does not mean the
0: dehamunake karma ani oka peru.
1: One name of body itself is karma.
0: Endukatte karmala valle vachinatundi ganuka ee dehamu deenike karma swaroopam.
1: As the body is the result of action performed, in the one of the meanings of karma is body itself.
0: Kanuka karma deham idi.
1: This body is the consequence of action.
0: ఈ కర్మల ద్వారానే
1: through action alone
0: కాలమును
1: time
0: సార్థకం చేసుకోవాలి.
1: Time has to be sanctified.
0: కాలకర్మ కారణ కర్తవ్యములన్నీ కూడాను కాయముతోనే కూడి ఉంటున్నాయి.
1: Body is associated with the time, causation and circumstance.
0: అయితే ఇది జాగ్రత్త అవస్థకు మాత్రమే నిరూపిస్తూ వస్తుంది.
1: But this is restricted only for the waking state.
0: కానీ స్వప్నావస్థ లోపల కేవలం మనసు మాత్రమే ఉంది కానీ సర్వకర్మలు కూడా నీలమైపోతాయి.
1: ఇన్ ద డ్రీమ్ స్టేట్ దే విల్ నాట్ బి ఎనీ యాక్షన్ అట్ ఆల్ బట్ విల్ బి హావింగ్ ఓన్లీ
0: మైండ్. సర్వేంద్రియములు కూడా స్తంభించిపోతాయి.
1: ఆల్ ది సెన్సెస్ విల్ బి స్టిల్.
0: సుషుప్తి స్థితి లోపల ఆ యొక్క మనసు కూడా లీనమైపోతుంది.
1: ఇన్ ద స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్ దేర్ వుడ్ నాట్ బి ఈవెన్ మైండ్.
0: అదే కారణ స్వరూపం అన్నారు.
1: దట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్
0: ఈ కారణమునకు అతీతమైనటువంటిది మహాకారణము అని.
1: Mahakarana is the one which transcends this karana.
0: Ee mahakarana tattame daivattam ani.
1: The principle of mahakarana itself is divinity.
0: Oka chinna udaharanam.
1: One small example.
0: Jagrata avastha yandu
1: in the waking state
0: 4:15 nimishamulaku
1: by 4:15
0: nee dehamu
1: your body
0: hostel nunchi
1: has come from the hostel
0: naduchukoni bayala deri vachindi.
1: It has come walking from the hostel.
0: 4:15 nimishamulaku neevu bayala deravu.
1: By 4:15 you have started.
0: 4:30 నిమిషములకు ప్రశాంతలను చేరినావు.
1: You have reached ప్రశాంతలయం by 4:30.
0: ఇక్కడ కాలము 15 నిమిషములు పట్టింది.
1: It has taken 15 minutes.
0: కాయము నడిచింది.
1: The body has moved.
0: కర్తవ్యము ఉపన్యాసం వినాలని.
1: The object is to listen to the discourse.
0: కాలము కర్మ కర్తవ్యము.
1: The time, the action and the duty.
0: కారణం
1: reason
0: జన్మ సార్థకం చేసుకోవాలి.
1: For sanctifying one's own birth.
0: ఈ భగవద్గీతను వినటం చేత నా జన్మం సార్థకం అవుతుంది.
1: By listening to this Bhagavad Gita, I'll be
0: కనుక జాగ్రత్తలో కాలము 30 నిమిషములు కాయము నడిచి రావటము.
1: In the waking state, the time is about half an hour.
0: కర్తవ్యం భగవంతుని యొక్క ఇది భగవద్గీత వినాలి.
1: The duty is to listen to Bhagavad Gita.
0: దీని యొక్క ఫలితము
1: the fruits thereof is
0: karanam janma sarthakam
1: to sanctify one's own life.
0: Kanuka ikkada kala karma karana kartavyalu nalugu untunnayi manaku.
1: In this particular context we can just see kala karana kartavya karma.
0: Neevu ee upanyasamu bhajana aina tarvata hostel ku pothunnavu.
1: After this discourse is over you'll be going back to the hostel.
0: Bhojanam chesavu parup paina pandukunnavu.
1: You had your dinner and you have relaxed on the bed.
0: Nidra vachindi.
1: You have slept off.
0: నీకు ఒక కళ వచ్చింది.
1: యు హ్యాడ్ ఎ డ్రీమ్.
0: ఎక్కడ ఉన్నావు?
1: వేర్ వర్ యూ ఇన్ ద డ్రీమ్?
0: ఆ కల లోపల నీవు మెడ్రాస్ మౌంట్ రోడ్ లోపల తిరుగుతున్నావు.
1: ఇన్ ద డ్రీమ్ యు ఆర్ వాండరింగ్ ఇన్ మౌంట్ రోడ్ ఆఫ్ మెడ్రాస్.
0: అయితే నీవు హాస్టల్ నుంచి ఎప్పుడు బయలుదేరినావు?
1: వెన్ డిడ్ యు లీవ్ ఫ్రమ్ ద హాస్టల్?
0: కాలం లేదు.
1: దేర్ వాజ్ నో టైమ్ దేర్.
0: కార్ లో పోయినావా, ప్లేన్ లో పోయినావా, బస్ లో పోయినావా? ఏది లేదు.
1: Have you traveled by car, by bus or by plane?
0: ఎందుకోసం నువ్వు మెడ్రాస్ పోయినావు? కారణం తెలియదు.
1: Why did you go to Madras? There is no
0: అక్కడ అనుభవించింది ఏమిటి? కర్తవ్యం లేదు.
1: What is it that you have enjoyed there? There is no duty there.
0: అక్కడ స్వప్నము లోపల కాలము, కారణము, కర్తవ్యము, కర్మ నాలుగు లేవు.
1: In the dream state, the time, the cause, the enjoyment and the pleasure, nothing is there.
0: మరి తక్షణం ఎవరు వచ్చి నిన్ను లేపారు?
1: Immediately someone woke you up there.
0: లేచి చూసేటప్పటికి 5 నిమిషములు కూడా కాలేదు ఈ స్వప్నము.
1: By the time you got up from the dream,
0: ఈ 5 నిమిషం లోపలే నీవు మెడ్రాస్ పోయి మౌంట్ రోడ్ లో తిరగడానికి ఏ విధంగా అవకాశం చిక్కింది?
1: Within the course of the 5 minutes of your dream, how did you?
0: ఇది కేవలము మానసిక సంచారమే.
1: How did you go to Madras and enjoy? It was only a mental experience.
0: ఈ కాయం చేత, ఇంద్రియముల చేత నీవు ఏమాత్రం కూడా ఆచరించలేదు.
1: You have not performed this action either with the body or with the sense organs.
0: కనుక అది సూక్ష్మ స్వరూపము.
1: That may be described as a subtle form.
0: కారణ కర్మ కర్తవ్యములతో కూడినటువంటిది ఈ స్థూలము.
1: The gross body is associated with the time, the action and the circumstances and the
0: kala karma karana kartavyamulu lekunda kevalamu manasika tattvam maatrame sookshmamu.
1: Without having all these things, only this mental experience. None of these things exist in the dream.
0: Ee manokalpana cheta aneka swaroopanni srushtistundadu.
1: On account of the tricks of the mind, you have been able to create a new world there.
0: Enta janani mount road lopala enni buildinglu, enta janalu, enta traffic, idantha srushtinchindi ee manasu.
1: Mind has created so many people in the mount road and so much.
0: Manasuku inta shakti untundadi.
1: Mind has this extraordinary
0: power. Maha balavattaramainatundi manasu.
1: It is a very powerful one.
0: మహా శక్తివంతమైనటువంటి మనస్సు.
1: ఇట్ ఇస్ ఎన్ ఎక్స్ట్రాడినరీ కెపాసిటీ.
0: దేనినైనా సృష్టిస్తుంది.
1: ఇట్ కెన్ క్రియేట్ ఎనీథింగ్.
0: దేనినైనా హతం చేస్తుంది.
1: ఇట్ కెన్ డిస్ట్రాయ్ ఎనీథింగ్.
0: ఈ రెండింటి యొక్క సమత్వము ఈ మనసు నందే ఉంటుండాలి.
1: దిస్ పర్టికులర్ ఈక్వాలిటీ.
0: కనుక ఇట్టి మనస్సును భగవత్ అర్పితం గావించినప్పుడు సర్వము లయమైపోతుంది.
1: When you offer such a powerful mind at the lotus feet, everything.
0: మన సమస్త కర్మలకును మూల కారణము మనసే.
1: ఫర్ ఆల్ యువర్ యాక్షన్ ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుక ఈ మనసును భగవత్ అర్పితం చేసినప్పుడు సర్వం కూడా అందులో లీనమైపోతుంది.
1: When you offer your mind to the Lord, then everything will be offered to him.
0: ఇది భగవంతుని చింతను ఈ మనసును ఇమిడ్చినప్పుడు సర్వం కూడా నిష్కామకరంగా మారిపోతుంది.
1: When you use your mind in thinking of the Lord, everything would be sacred.
0: కర్మ, వకర్మ, అకర్మ అని మూడు రకములైనటువంటివిగా ఉంటున్నాయి.
1: There are three types of karma: karma, vikarma and akarma.
0: ఈ కర్మ, వికర్మ, అకర్మలంతా కూడాను ఏ రీతిగా ఉంటున్నాయి?
1: హౌ ఆర్ దీస్ త్రీ థింగ్స్ కర్మ, కర్మ అండ్ అకర్మ?
0: భద్రాచలంలో రామదాసు చెప్పేటువంటి వాడు పాపం.
1: ఇన్ భద్రాచలం రామదాసు యూస్ టు సే,
0: సారమైనది చమురురా, సత్యమైనది వత్తిరా, వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవరు రారురా, రామ భజన చేయరా, రాజ్యమంతా వెలుగురా.
1: ది ఎంటైర్ వరల్డ్ విల్ బికమ్ లైట్ అండ్ ఇట్ విల్ బి ఆఫర్ టు ఏబుల్ టు గివ్ యూ ది లైట్ అండ్ ఎఫల్జన్స్ ఇఫ్ యు కెన్ డూ రామ భజన టేకింగ్ ది ఆయిల్ యాజ్ దే టేకింగ్.
0: సారమైనది చమురు,
1: ఎసెన్స్ మే బి కంపేర్డ్ టు ది ఆయిల్.
0: సత్యమైనది ఒత్తి,
1: the wick is truth.
0: ee rendu cheerinappudu velugu vastundi.
1: When you join these two together,
0: velugu teeri poyetappudu venta evvaru raru, samuru raadu, otti raadu.
1: When this light goes disappears, neither the oil comes nor the wick comes.
0: Adhe vidhamgane ikkada saramu ayinadi otti, samuru satyamaindi otti, ee renditiki oka pramida undali kada.
1: For this oil of the essence and for this wick, there should be some holder, isn't it?
0: Adi mana dehame pravida.
1: This body may be compared to that container.
0: Mana desire say ikkada oil.
1: Our desires may be compared to oil.
0: Mana yokka gnaname otti.
1: The wisdom may be compared to the wick.
0: Ee yokka aanandam anetundide deenloni velthuru.
1: The joy and the delight that you get, this is the effulgence and light coming out of this.
0: అయితే కేవలం ఒత్తి ఒకటి మాత్రమే అంటిస్తే ఒత్తి అంటుకొని బుర్ర నారిపోతుంది.
1: If there is only wick and if you light it, it will
0: oil nu antisthe antukodu.
1: If you want to light oil itself, you will not be able to do it.
0: Oil rendu chetinatundi dan antisthe baa shantanga velugutundi.
1: When the wick also associated with oil, when you light it, will be able to burn.
0: Ikkada karma aneetundi kevalamu oka oil tho samanamainatundi.
1: Action may be compared to oil.
0: Idi manasu aneetundi dinlo cheri kanakkimina otti aneetundi vidyato cheri untundadi.
1: This will be associated with mind and also intelligence.
0: Ivu rendu cheriyetappudiki akarmaga maaripothundi.
1: When these two come together, it becomes akarma.
0: Ee prakasham aneetundi vachetappudiki ee prakashamunaku aneka gunamulu untunnayi.
1: For this effulgence there are a number of attributes.
0: Aithe idi prakashamunaka ottika.
1: But these attributes, do they belong to effulgence or the wick?
0: Idi kevalam jyotiki maatrame gunamulu anekam untunnayi gaani prakashaniki okke gunam.
1: There is only one attribute to the effulgence, but for the light there are different attributes.
0: Ee jyoti gaali vaste atu itu aadutundi.
1: For this flame it will flicker when there is a breeze.
0: Neelu padte chitapatam ani shabdam istundi.
1: When the water comes there it gives sound.
0: Poga vastundi.
1: It gives smoke.
0: Neelu padte kaalustundi.
1: If you put your finger it burns.
0: Kaani jyotiki maatramu andariki velthunu andinchadame daniki okka gunam.
1: But this effulgence has only one attribute of giving light to all the people.
0: Kanuka velthunu matram andariki samananga istundi.
1: The light will be given equally to all the people.
0: Adhe neeku atma jyoti.
1: That may be compared to atma jyoti.
0: Andari endukunu samanangane untundali.
1: It is equal in all the people.
0: Aithe ee jeevana jyoti aneetundi dantlo ee vidhamainatundi chitapatalu pogalu ee vidhamainatundi aadatam vaadatam chanchalattu ivanni deentlo koodi untunnayi.
1: But in the flame of life all these changes, all these problems will be coming.
0: Steady ga undetundi jyoti maatrame idi karma.
1: A steady light and flame may be compared to action.
0: Aadetundi karma. Aadetundi
1: when it moves about and flickers it may be vikarma.
0: Ee velture akarma.
1: The light may be compared to akarma.
0: Anaga deeniki etti idimenti idi ledu.
1: There is no
0: disalamu undadu.
1: There is no fruit thereof.
0: Akarma ante karmanu acharinchakunda undatam kaadu.
1: Akarma does not mean not performing
0: karma. Karmanu acharinchi phalamunu korakunda andanni samattanga andincheetundi oka swabhavame idi nijamainatundi akarma.
1: While performing action, treating all the people alike and not expecting the fruit thereof is akarma.
0: అకర్మ అనగా కర్మ చేసేయకూడను కర్మ చేయని వాడిగా తయారవుతాడు.
1: A person who does akarma will be performing action but he will not
0: be ఆధ్యాత్మిక అర్థమునకు మాత్రమే సంబంధం అవుతుంది కానీ ఈ లౌకికమైనటువంటి దీనికి ఏమాత్రం మనం పోల్చుకోరాదు.
1: This has got a spiritual connotation and not in a worldly sense.
0: కనుక ఈ కర్మ సిద్ధాంతమునందు మనం వాదోపవాదములు వేసుకోవటం కానీ లేక ఒక విధమైనటువంటి యొక్క తర్కించటం కానీ విమర్శించటం కానీ మనకి ఏమాత్రం కూడా అధికారం లేదు.
1: వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ ఇన్ ఎంటరింగ్ ఇన్ టు ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ది డాక్ట్రిన్ ఆఫ్ కర్మ.
0: ఒక్కొక్కరి భావం ఒక్కొక్క రీతిగా ఉంటాయి.
1: వన్స్ ఫీలింగ్ మే బి ఇన్ ఎ పర్టికులర్
0: ఏ కర్మల ఎందు కానీ మనకు ఒక విధమైనటువంటి స్వర్గ ప్రాప్తి వరకు మాత్రమే ప్రయాణం చేపిస్తుంది.
1: ఆల్ దీస్ యాక్షన్స్ కెన్ టేక్ యూ ఓన్లీ అప్ టు హెవెన్.
0: స్వర్గం తర్వాత మరొకటి లేదని మాత్రం భావించరాదు.
1: వీ షుడ్ నాట్ బి అండర్ ది ఇంప్రెషన్ దట్ బియాండ్ హెవెన్
0: ఎందుకనిగా తిరిగి అదే వేదమే చెప్పింది చీనే పుణ్యే మధ్య లోకం విచంతి. తిరిగి ఆ పుణ్యం తీరిపోతానే తిరిగి మరి భూలోకంలోకి రావాల్సి వస్తుంది.
1: ద సేమ్ వేద హాస్ డిక్లర్డ్ దట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది మెరిట్స్ ఆఫ్ యువర్ యాక్షన్ విల్ బి బ్రాట్ డౌన్ టు
0: అర్త్. ఇది వచ్చేటువంటిదే కానీ అభివృద్ధి అయ్యేటువంటిది కాదు.
1: దిస్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్ విల్ నాట్ బి గ్రోయింగ్.
0: ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ కోసం నిలిచినాడు.
1: A particular MLA has stood for
0: election. అందులో జయించాడు.
1: He has achieved victory in that.
0: ఒక 5 సంవత్సరాలు అసెంబ్లీకి మాత్రం పోవచ్చు.
1: He could go to the assembly for 5 years.
0: ఒక సంవత్సరం తరిగే కొద్దీ అది కూడా తగ్గిపోతూ వస్తుంది.
1: As time lapses year after year.
0: 5వ సంవత్సరం వచ్చేటప్పుడు ఇంటి దగ్గర కూర్చోవాలి. తిరిగి మరి ఎలక్షన్ దగ్గర కూర్చోవాలి.
1: At the end of 5 years he'll have to return home.
0: అలాగా మనం సంపాదించినటువంటి పుణ్యం అంతా కూడాను ఊరికి అసెంబ్లీకి పోయి కూర్చోని తిరిగి మరి క్షీణించిపోతానే మరి ఇంటికి వచ్చేసినట్టుగా.
1: All the merits which you have earned through action may be compared to this kind of activity. You'll be there for 5 years. At the end you'll have to come back.
0: చేసినటువంటి పుణ్యం ఉండినంత వరకు స్వర్గంలో ఉంటాము.
1: As long as your merits last, you'll be in heaven.
0: అది తీరిపోతానే తిరిగి క్రిందికి వచ్చి పడిపోతాం.
1: Once that merits get exhausted, you'll be falling down.
0: కనుకనే ఈ కర్మ సిద్ధాంతం లోపల ఈ తాత్కాలికమైనటువంటి అనిత్యమైనటువంటి ఈ యొక్క స్వర్గమును కోరేదానికంటే దైవాన్నే కోరమని చెప్పనని చెప్పినాడు కృష్ణుడు.
1: Therefore, while describing the doctrine of karma, Krishna has just said, instead of aspiring for the temporary results of the action, you better...
0: ఎవరిని పొందితే తిరిగి రాకపోకలు లేకుండా ఉంటుందో వారిని పొందమని చెప్పాడు.
1: He has just commanded him to reach that particular person, after reaching whom you would not be able to come back.
0: రాకపోకలతోనే మన జీవితం గడిపోతుంటుంటే ఇంకా మనం చెందేది ఎప్పుడు, చేరేది ఎప్పుడు?
1: If your life is full of coming and going, when would you be able to reach the goal?
0: చిన్న కథ ఉంటుండేది, అది చెప్పి నేను ముగిస్తాను.
1: One story will be told by Swami and then she wants to bring the discourse to a close.
0: ఒకడు అనేక విధమైనటువంటి దొంగతనములు చేయటం చేత అతన్ని ఒక జైల్లో పెట్టారు.
1: A particular thief, on account of his doing a lot of stealing, he was put in prison.
0: ఈ దొంగను అక్కడ పెట్టి కడాతురికి ఏదో కోర్టు లోపల ఇతనికి 6 నెలలు శిక్ష అని విధించారు.
1: In the court, a decree was given that 6 months he must be put in the prison.
0: ఈ 6 నెలలు కాలం గడిచిపోయింది.
1: 6 months.
0: రేపటి దినము తిరిగి ఇతన్ని బయటికి పంపించాలి.
1: 6 months lapsed and the next day he was to go back.
0: ఆ జైలు అధికారి వచ్చేసేసి, నాయన రేపటి దినంతో నీ శిక్ష అంతా పూర్తి అయిపోతుంది, నీవు చట్టె బుట్ట తట్ట అంతా రెడీ చేసుకోవని చెప్పాడు.
1: The jailer came and he told the thief, well, at the end of, by tomorrow, you'll be free from your punishment and your term. You can make preparations to go out.
0: నీ సామాన్లంతా కూడా మూట కట్టుకోమని చెప్పారు.
1: You collect all your articles and be ready.
0: వాడు ఏమాత్రం కూడా జంకలేదు లేక ఆనందపడలేదు.
1: He was neither happy nor unhappy.
0: ఉండండి బాబు, ఇక్కడే ఉండండి అన్నాడు.
1: He said, well, let me spend my time here.
0: నీ శిక్ష అయిపోయింది, ఇంటికి పోమని చెప్తే నీ సామాన్ అంతా ఇక్కడ నీకు పెడతావు అన్నాడు.
1: The thief said, let the articles be here, and then the jailer said, why should you not take
0: this? Yendu chesi photo tisraavatu tirigi repo unnadu mari vastani tirigi ee jail ke vastanu kabatti ikkade undani annadu.
1: Then the thief said, why should I take these things for a day or two? I'll be coming back to the same jail within a day or two.
0: Araga tirigi bayatiki poyina kuda dongataru mananu తిరిగి చేస్తాను, తిరిగి జైలుకు వస్తాను, కాబట్టి ఈ సామాన్ తీసుకోవటం తీసుకురావటం ఎందుకు అన్నాడు.
1: వాట్ డస్ దిస్ మీన్? ఇట్ మీన్స్ దట్ దిస్ థీవ్ ఈస్ గోయింగ్ టు ఇండల్జ్ అగైన్ ఇన్ థీవింగ్ అండ్ స్టీలింగ్ అండ్ యుల్ బి గెటింగ్ పనిష్మెంట్ అండ్ యుల్ బి గెటింగ్ బ్యాక్ ద మనీ.
0: అంటే మనం స్వర్గాన్ని కోరటం, తిరిగి రావటం, తిరిగి పోవటం, తిరిగి రావటం, ఈ విధమైనటువంటి ఆ దొంగ పని మాత్రమే ఉండిపోతుంది. కనుక ఈ స్వర్గమున కంటే కూడాను దైవత్వాన్ని పొందటము ఉత్తమమైనటువంటిది అనేటువంటిదిగా కృష్ణుడు బోధిస్తూ వచ్చాడు.
1: అవర్ యాక్షన్ ఆల్సో మే బి కంపేర్డ్ టు దిస్ గోయింగ్ టు హెవెన్ అండ్ గెటింగ్ బ్యాక్ టు ఎర్త్. In this particular process of going up and coming down, this is no good. And Krishna said,
0: kaliku marpu chendinatvanti gnana tattvanni bodhichadu Krishnudu.
1: Therefore Krishna has taught a changeless
0: satya nityamainatvanti oka sthanamunu nirupinchadu Krishnudu.
1: Krishna has taught a place which is permanent and which is full of truth.
0: Divyamainatvanti bodhana chesadu Krishnudu.
1: Krishna has given sacred teaching.
2: That was the 31st in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 13th September 1984, Bhagavan explained the secret behind performing action without the expectation of its result. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: ಮಮೈವಾಂಸೋ ಜೀವಲೋಕಿ ಜೀವಭೂತ ಸನಾತನ. ಮೀರಂದರೂ ಪರಲು ಕಾದು ಪರಮಾತ್ಮಲೇ.
1: ಯು ಆರ್ ದ ಸ್ಪಾರ್ಕ್ ಆಫ್ ದ ಡಿವೈನ್. ಇಟ್ ಈಸ್ ದಿ ಇಂಡಿವಿಜುವಲ್ ಕಾನ್ಶಿಯಸ್ ಅಂಡ್ ಸೂಪರ್ ವಿಚ್ ಆರ್ ಎಟರ್ನಲ್. ಯು ಆರ್ ನಾಟ್ ಸಿಂಪ್ಲಿ ಹ್ಯೂಮನ್, ಯು ಆರ್ ಎಸೆನ್ಷಿಯಲಿ ಡಿವೈನ್.
0: ಖಂಡ ಖಂಡಾಂತರ ಖ್ಯಾತಿನಾರ್ಜಿಂಚಿನ ಮಹನೀಯುಳನ್ನು ಗನ್ನ ಮಾತೃಭೂಮಿ.
1: ದಿಸ್ ಇಸ್ ದ ಮದರ್ ಲ್ಯಾಂಡ್ ದಟ್ ಹ್ಯಾಸ್ ಗಿವನ್ ಬರ್ತ್ ಟು ನೋಬಲ್ ಪೀಪಲ್ ಹೂ ಆರ್ ಐಡಿಯಲ್ಸ್ ಟು ಎಂಡ್ ದಿ ಹೋಲ್ ಆಫ್ ದ ವರ್ಲ್ಡ್.
0: ಅನಾಧಿಕಾರ ನೋಡಿ ಅನೇಕ ಮಂದಿ ಮಹರ್ಷಿಗಳು ಭಾರತ ದೇಶವನ್ನು ರಾಮತತ್ವವನ್ನು ಪ್ರಚಾರ ಪ್ರಬೋಧನ ಚೇಸಿ ಕಾಲನ್ನು ಗಡಿಪಿ ಕೀರ್ತಿ ನಿರ್ಮಿಸಿದ್ದಾರೆ.
1: ಸಿನ್ಸ್ ಏನ್ಷಿಯಂಟ್ ಟೈಮ್ಸ್ ದ ಸೇಜಸ್ ಅಂಡ್ ದ ಸಿಯರ್ಸ್ ಹ್ಯಾವ್ ಕಂಪೋಸ್ಡ್ ಹ್ಯಾವ್ ಬಿನ್ ಶೇರಿಂಗ್ ದಿ ಸ್ಟೋರಿ ಅಂಡ್ ದಿ ಹಿಸ್ಟರಿ ಆಫ್ ರಾಮಾಯಣ ಅಂಡ್ ರಿಡೀಮ್ ದೇರ್ ಲೈವ್ಸ್.
0: ರಾಮಾಯಣ ಜರುಗಿ ತ್ರೇತಾಯುಗಮಲು.
1: ರಾಮಾಯಣ ಬಿಲಾಂಗ್ಸ್ ದಟ್ ಏಜ್ ತ್ರೇತಾಯು.
0: ಅನೇಕ ವೇದ ಸಂವತ್ಸರಗಳು ಕಂಡಿದೆ.
1: ಇಟ್ ಹ್ಯಾಪನ್ಡ್ ಥೌಸಂಡ್ಸ್ ಅಂಡ್ ಥೌಸಂಡ್ಸ್ ಆಫ್ ಇಯರ್ಸ್ ಅಗೋ.
0: ಕಾನಿ ಅಪ್ಪಟಿ ರಾಮಾಯಣವು ಇಪ್ಪಟಿ ಕೂಡ ಏ ಪಿಲ್ಲಲು ಸೂಚನ ಏ ಪೆದ್ದಲು ಸೂಚನ ಚಿಂತಿಸುತ್ತೂ ಉಂಟಾರು. ರಾಮ ರಾಮ ರಾಮ ಅನಿ ಪ್ರತಿ ಗ್ರಾಮವನ್ನೂ ಪ್ರತಿ ಪಲ್ಲೆಯಂದು ಕೂಡ ರಾಮವಂದನ ಕಟ್ಟುಕೊನಿಗೆ ಅವರ ಆನಂದಂತೋ ಈ ರಾಮನಾಮ ಸ್ಮರಣೆ ಚೇಸ್ತುಂಟಾರು.
1: ದೋ ರಾಮಾಯಣ ಬಿಲಾಂಗ್ ಟು ದಟ್ ಏಜ್ ಥೌಸಂಡ್ಸ್ ಆಫ್ ಇಯರ್ಸ್ ಅಗೋ, ಯಟ್ ರಾಮಾಸ್ ನೇಮ್ ಇಸ್ ಸಂಗ್ ಇಸ್ ಹರ್ಡ್ ಇನ್ ಎವ್ರಿ ಹ್ಯಾಮ್ಲೆಟ್ ಇನ್ ಎವ್ರಿ ವಿಲೇಜ್ ರೈಟ್ ಫ್ರಮ್ ಟೈನಿ ಟಾಟ್ ಟು ಎಲ್ಡರ್ಲಿ ಮ್ಯಾನ್ ವಿಲ್ ಬಿ ರಿಪೀಟಿಂಗ್ ಇಸ್ ಮ್ಯಾಚ್ಲೆಸ್ ಹೋಲಿ ನೇಮ್.
0: ಏ ರಾಮನು ಮರೆಸಿನಪ್ಪಟಿಗೆ ನೀ ರಾಮನಾಮನು ಒಬ್ಬರು ಕೂಡ ಪಿಲ್ಲವಾಡು ಮೊದಲುಕೊಂಡು ಪೆದ್ದವಾಡಿ ವರೆಗೆ ಕೂಡ ಮರವರು ಮರವರು.
1: One might even forget any other name, but not the name of Rama, maybe young or old.
0: Bichhagadu madakoni koti shirunadukonu kashtamachina Rama ani aa vidhamainatundi edo oka nepamto Rama naamalanu tarustu untaru.
1: Right from a beggar to a millionaire, in times of difficulties, they repeat Rama's name and thus think of him quite often.
0: ರಾಮನಾಮಂ ತರಿಸಿನಟುವಂತಿ ಒಕ್ಕ ಭಾರತೀಯುಡು ಗಾನಿ ರಾಮನಾಮಂ ಸ್ಮರಿಸಿನಟುವಂತಿ ಭಾರತೀಯುಡು ಗಾನಿ ಎಕ್ಕಡ ಕೂಡ ಕನಿಪಿಸಿದು.
1: ಯು ಡು ನಾಟ್ ಕಮ್ ಅಕ್ರಾಸ್ ಎನಿ ಭಾರತೀಯ ದಿ ಇನ್ಹ್ಯಾಬಿಟೆಂಟ್ ಆಫ್ ದಿಸ್ ಭಾರತ್ ಹೂ ಡಸ್ ನಾಟ್ ಚಾಂಟ್ ಹಿಸ್ ನೇಮ್ ಹೂ ಡಸ್ ನಾಟ್ ರಿಪೀಟ್ ಹಿಸ್ ನೇಮ್.
0: ಅನೇಕ ಮಹರ್ಷಿಡು ದೀನಿ ತಪಸ್ಸು ಚೇಸಿ కొన్ని రకములైనటువంటి ఒక దీక్షను పూని తద్వారా ప్రపంచమునకు ఈ రామనామాన్ని ప్రచురింపచేశారు.
1: The sages have undertaken penance and they have determined to publicize, to spread the name of Rama all the world over.
0: ఇంకా రాముడు తన నామాన్ని స్మరించమని ఎప్పుడు కూడా చెప్పలేదు.
1: In fact, Rama never said that one should think of his name or repeat his name.
0: Mamai vamso jeevaloke jeevabhuta sanatana. Meerandaru kodanu naa swarupule.
1: In fact, he said, declared, that you are the very personification, embodiment of his own divinity.
0: Dharmamu pratyekamainatundi oka pradeshamulo nilabettaledu.
1: Dharma cannot be held at a specific place.
0: అందరి ఎందు ఉన్నది ధర్మం ఒక్కటే.
1: ద సేమ్ ధర్మ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఈ ధర్మము సత్యం అనేటువంటి మూలాధారం నుండి పుట్టినటువంటిది.
1: దిస్ ధర్మ హ్యాస్ టేకెన్ ఇట్స్ ఆరిజిన్ ఫ్రమ్ ది వెరీ ఫౌండేషన్ ఆఫ్ సత్య ఆర్ ట్రూత్.
0: సత్యం నాస్తి పరో ధర్మ. సత్యమే లేకపోతే ధర్మమే లేదు.
1: వెన్ దేర్ ఇస్ నో ట్రూత్ ఆర్ సత్య దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ధర్మ టు ఎగ్జిస్ట్.
0: కనుక రాములు బోధించినటువంటి బోధనలో మొట్టమొదట మనం సత్యాన్ని పాటించాలి.
1: Therefore, the first teaching of Rama is to speak truth, observe the path of truth.
0: ఏది చెప్పుదమో దాన్ని చేయాలి.
1: What is said must be acted upon.
0: చెప్పినది ఒకటి చేయడం మరొకటి అనేప్పుడు అది అధర్మంగా మారిపోతుంది.
1: It is unrighteous when what is said is at variance with what is done.
0: కనుక చెప్పినట్టు చేయటమే నిజమైనటువంటి మానవుని యొక్క కర్తవ్యము.
1: Therefore, the human responsibility lies in acting in accordance to what he says.
0: కాని ఈ చెప్పినటువంటి యొక్క పదములు పూర్వము విచారించి చక్కగా ముందు వెనుక యోచించి ఇది సరియైనదా కాదా అనేటువంటి యొక్క సత్యాన్ని దృఢం చేసుకుని తదుపరి చెప్పాలి.
1: In fact, one has to utter or spell out, after deep thinking of its possibility, pro and cons of the statement.
0: కనుక రాముడు చెప్పినటువంటిది ఒక్కటే ఒకటి సత్యము పాటించాలి.
1: Rama's main teaching centers around this, speak truth.
0: సత్యాన్ని ఆధారం చేసుకుని ధర్మమును మనము పోషించుకోవాలి.
1: Basing on truth, one has to sustain dharma.
0: తారతీతి ధర్మ మనం ధరించినటువంటి యొక్క ఇది ధర్మమే.
1: That which is put on dharayati is dharma, acted upon is dharma.
0: Dharma అంటే ఏమిటి? దానం చేయటము, ధర్మం చేయటము, నిత్యం పెట్టడం, అన్నం పెట్టడం ఇలాంటివి కాదు ధర్మం.
1: Dharma does not mean act of charity or giving alms or serving the poor.
0: Dharma అనగా హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: Dharma should originate of one's own heart.
0: ఈ ధర్మం అనేటువంటిది హృదయం నుంచి అవతరించినటువంటి ధర్మమును మనస్ఫూర్తిగా ఎదురారా చేయాలి.
1: Therefore, the dharma that finds its origin in one's own heart must be translated into action through hands.
0: కనుకని మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: Therefore it is said, he is truly a noble one who observes this harmony of thought, word and deed.
0: నేను మానవుడి మానవుడు అని చెప్పుకుంటున్నావు, కానీ మానవుడు ఎప్పుడు నీ మానవుడవుతావు? మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం, అప్పుడు నీవు మహాత్ముడైపోతావు.
1: You call yourself a human being. When is it possible? When can that be a true claim? Where there is uniformity of thought, word and deed is makes you a true human.
0: మూడింటి యొక్క ఏకత్వాన్ని ధరించినటువంటి వాడు రాముడు.
1: Rama observed the unity of all the three, thought, word and deed.
0: మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మ అన్యత్ దురాత్మనం, అతనే రావణుడు.
1: Ravana, the wicked man, always exhibited the thought, word and deed which are in utter disharmony.
0: కనుక ఈ సత్య ధర్మములకు సత్యాన్ని అసత్యములకు మధ్య మధ్య ఈ విధమైనటువంటి యుద్ధములు జరుగుతుంటాయి.
1: Therefore, the satya and dharma naturally face the obstacles on their way.
0: సత్యం రాముడు.
1: Rama represents satya.
0: అసత్యములను పలికినటువంటి వాడు రావణుడు.
1: రావణ సింబలైజెస్ అసత్య, అంట్రూత్.
0: సత్యం నాస్తి పరో ధర్మ, దానికంటే మించినటువంటిది ధర్మం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
0: కనుక మనము సత్యాన్ని ఏ చిన్న విషయమైన సత్యం పలకాలి.
1: దేర్ ఫోర్ ఇన్ ఎనీ స్మాల్ మ్యాటర్ బీ దట్ సో సింపుల్ యట్ వీ షుడ్ అడ్హియర్ టు ట్రూత్.
0: ఏదో తప్పించుకుని పోయే నిమిత్తమై మనం అసత్యాన్ని ఆడకూడదు.
1: ఇన్ ఆర్డర్ టు ఎస్కేప్ యూ షుడ్ నెవర్ అటర్ ఎ లై.
0: సృష్టి ఎంత కూడాను సత్యం నుండియే పుట్టినటువంటిది.
1: ది ఎంటైర్ క్రియేషన్ హాస్ ఎమనేటెడ్ అవుట్ ఆఫ్ దిస్ ట్రూత్.
0: కనుక ఈ పునాది కదిలినదా సర్వము ప్రపంచమే కదిలిపోతుంది.
1: వెన్ వన్స్ దిస్ ఫౌండేషన్ ఇస్ షేకెన్ ద ఎంటైర్ కాస్మోస్ ఇస్ షేకెన్ బై అండ్ లార్జ్.
0: ఈనాటి మానవులంతా కూడాను పడే అవస్థలకు పడే కష్టములకు పడే బాధలకు కారణమంతా కూడాను ఇదియే.
1: దిస్ ఈస్ ద రీజన్ ఫర్ ఆల్ ది యాంగ్జైటీస్ వరీస్ అండ్ ద ప్రాబ్లమ్స్ దట్ ది హ్యుమానిటీ హస్ బీన్ ఫేసింగ్ టుడే.
0: ఈ అసత్యములు ఆడటం చేతనే మానవుడు ఇన్ని అపమార్గములను పడుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఫాల్స్హుడ్ మ్యాన్ ఇస్ పుట్ టు హ్యూమిలియేషన్.
0: ఇన్ని అన్యాయములు చేయటం చేతనే వాడు అపకీర్తిని పొందుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ injustice is put to disrepute.
0: కనుక మనము అసత్యం ఆడకూడదు.
1: Therefore we should never utter a lie.
0: అలస్యం ఆడితే మనము క్రమేణా మనము అప్రమాదమైపోతాము.
1: When once we speak untruth or a lie, we lose our standard, the quality of life.
0: మనం సత్యమనే పలకాలి.
1: We should speak truth always.
0: సత్యం అనేటువంటిది చాలా చిన్న పదము.
1: సత్య ఇస్ ఎ వెరీ సింపుల్ స్మాల్ వర్డ్.
0: సత్య
1: సత్య
0: సత్ అదే ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది.
1: సత్ విచ్ ఇస్ ఎవర్ లాస్టింగ్ పర్మనెంట్.
0: చూసా సత్ అనేటువంటిది చాలా శాశ్వతమైనటువంటిది.
1: సత్ ఇస్ ఎగ్జిస్టెన్స్ పర్మనెంట్.
0: దానికి మార్పు ఏమాత్రము లేదు.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్ వాట్సోఎవర్.
0: అటువంటి సత్యమును మనం మార్పు చేసుకుంటూ రావటం చేత మనలో కూడా మార్పు కలుగుతూ ఉండాలి.
1: బికాస్ వీ గో ఆన్ చేంజింగ్ దిస్ చేంజ్లెస్ ట్రూత్, దాట్ ఈస్ ద కాజ్ ఫర్ చేంజెస్ విద్ ఇన్ అస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు చాలా చిన్నవారు,
1: యూఆర్ సో యంగ్.
0: ఇప్పటి నుంచి మీరు ఈ సత్యమును పాటిస్తూ వస్తే ఇప్పుడు తప్పక మీరందరూ కూడా దేశానికి ఆదర్శప్రాయులు కాగలరు.
1: టు అబ్జర్వ్ ట్రూత్ రైట్ ఫ్రమ్ దిస్ డే సో దట్ విల్ బి ఐడియల్స్ టు ది హోల్ ఆఫ్ ది కంట్రీ.
0: ఏది సత్యం?
1: వాట్ ఈస్ ట్రూత్?
0: భగవత్ వాక్యమే సత్యం.
1: ద పాత్ ఆఫ్ గాడ్ ఈస్ ట్రూత్.
0: కనుకనే మీరు సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో మీరు పలుకుతూ వచ్చినప్పుడు ఇది ఎంతైనా కూడాను సత్యంగా నాటుకొని పోతుంది.
1: When once you offer all your actions so as to be pleasing unto God, everything will be transformed into truth.
0: మన నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రతి భావము కూడాను సత్యం యొక్క ప్రతిబింబమే.
1: All the feelings that arise within us are the reflections of that truth within.
0: కాని నారుకుపైన వచ్చిన తర్వాత దాన్ని అసత్యంగా మనం మారుస్తుంటాం.
1: But when once the truth finds its place on the tongue, it gets changed.
0: కనుకనే టంగ్ అనేటువంటిది ఒక సెన్స్.
1: Therefore, tongue is a sense.
0: ఈ సెన్సెస్ తోనే మనం చాలా మార్పు చెందుతున్నాం.
1: We change because of these senses.
0: ఈ సెన్సెస్ అనేటువంటిది అన్ని విధాలు కూడా పాపములకు పుణ్యములకు అన్నిటికీ కారణము.
1: Senses are responsible for all actions, merits and sins.
0: ఈ సెన్సెస్ ఎక్కడ ఉన్నది?
1: Where are the senses?
0: సర్వత్రా ఉన్నది.
1: In fact, they are spread all over.
0: భూమాకాశమునకు నిండి ఉన్నది.
1: It is full right from this earth to the space.
0: ఈ పంచభూతములు తప్ప మరొక భూతం ఆరవది ఎక్కడ కూడా కనపడలేదు.
1: You find only 5 elements. You do not find 6th element anywhere.
0: కనుకనే ఉన్నది ఐదే.
1: Only 5 are present.
0: అవే మానవుని అందు కూడాను సూక్ష్మ రూపం ధరించినవి.
1: The 5 elements are present in a subtle form within the human body.
0: ఈ హ్యూమన్ బాడీ లోపల ఉన్నటువంటి యొక్క సత్యమును మనం చక్కగా తెలుసుకుని దానిని అభివృద్ధి పరుచుకుంటూ రావాలి.
1: Therefore, the truth which is present within the human body has got to be developed and fostered and practiced.
0: సత్య ధర్మ శాంతి ప్రేమ.
1: సత్య ధర్మ శాంతి ప్రేమ.
0: అహింస
1: అండ్ అహింస.
0: సత్యము అనేటువంటిది
1: ద ట్రూత్
0: ద్వారిని చూపుతుంది. దారిని చూపుతుంది.
1: ఇట్ షోస్ ద డైరెక్షన్.
0: ధర్మము అనేటువంటిది దాన్ని అనుసరిస్తుంది.
1: ధర్మ ఫాలోస్ ఇట్.
0: ప్రేమ అనేటువంటిది దాని యొక్క సంబంధమైనటువంటి యొక్క దీనిని దాన్ని భుజిస్తుంది.
1: అండ్ ఇట్ ఈస్ ప్రేమ ద లవ్ దట్ కన్స్యూమ్స్ దట్ ఎక్స్పీరియన్సెస్ దట్ టేస్ట్ దిస్.
0: ఎప్పుడు ఆ టేస్ట్ ని చూసిందో అప్పుడు హింస అనేటువంటిది బాగుంది.
1: వెన్ వన్స్ వన్ టేస్ట్ దిస్ లవ్ he will not be violent or himsa.
0: అప్పుడు దాన్ని అహింస అంటారు.
1: Then that is truly called ahimsa.
0: హింసా అంటే ఎవరినో కొట్టడము తిట్టడము బాధించటము అది కాదు హింస.
1: Violence does not simply mean scolding others, harming others, hurting others.
0: నీ వాకును నీవు పరిహసించటమే, నీ వాకును నీవు అనుసరించకపోవటమే దీని హింస అంటారు.
1: When you do not observe your own words, when you abuse, misuse your own words,
0: అది హింస.
1: That is himsa or violence.
0: దానిని మీరు శరీరం సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టిన దానికంటే మించినటువంటి అహింస వేరేది.
1: On the other hand, if you follow the correct path, there is no other principle beyond this.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రపంచం అనగా మన దేహమే.
1: The whole world is symbolized by our human form.
0: ఈ దేహం నందు నిండి ఉన్నదంతా కూడాను పంచప్రాణమే.
1: This body is full of 5 life breaths.
0: ఈ లైఫ్ బ్రెత్ లోపలే మనము అన్ని విధమైనటువంటి పాప పుణ్యములు జరుగుతున్నాయి.
1: ఇన్ దిస్ విత్ దిస్ ఫైవ్ లైఫ్ బ్రెత్స్ ఆల్ యాక్షన్ సిన్స్ అండ్ మెరిటోరియస్ యాక్షన్స్.
0: కనుక ఇవన్నీ కూడా సత్యమునను బుట్టి, సత్యమునను పెరిగి, సత్యమునను అణిగి సత్యమణగు.
1: All have born out of this truth, have been maintained, sustained in truth, and ultimately merged back in truth.
0: Kanuka satyamu anaga kevalamu unnadu unnattu cheptame satyamu.
1: Satya means speaking out what is happening, what is that exists.
0: Daniki neevu emainattu kalpitam cheyakoddu.
1: You should not create or fabricate.
0: Neevu kalpitam cheyabatti ee gunamulu cheta kalpitam kabatti neevu kalpisamaipoyadu.
1: On the other hand, if you add on and pollute to the actual happening, well, you are naturally polluted in turn.
0: Kanuka neevu kalusham kavataniki moola kaaranamu satyamunu maarchukovatame.
1: You are polluted because you have changed the principle of truth.
0: Kanuka neevu pollution cheyakunda undaniki pavitramainatvanti yokka satyanni parutu untunte adi minchinatvanti yokka manchi parishuddhamainatvanti jalamu.
1: You should never pollute. You remain sacred, pure and crystal clear.
0: Cheppinadanni ikkadu jarugutundi.
1: Whatever that is said is bound to happen.
0: Parikaramanni ikkadu jarugutundi.
1: All the things you speak out will happen.
0: Aithe kontha mandi yochinchavachchu.
1: But some may feel so.
0: Swami, meemu satya margamlo pothunnappudiki mammu asatyamainatvanti cheri mammalu aneka vidhamuluga baadha pettundadi.
1: Some complain to Swami, Swami, we are following the path of truth. But this untruth, asatya, is standing as an obstacle, putting us to suffering.
0: Asatyam chetta cheltundadi.
1: This untruth, where is it coming and joining in your life?
0: Pavitramaina gangajalam pothuntunte daniki madhya madhya edo varsham neelanta vachi chinna vankaraga vachi andulo kalisham avutunnayi.
1: As the sacred Ganges has been flowing incessantly, naturally some rivers and tributaries, rain water also join.
0: కనుక మీ సత్యం అనేటువంటి దానిపైన ఏ ఒకదాని కూడా నువ్వు ప్రవేశపెట్టకూడదు.
1: Therefore, you should not allow anyone to join this stream of love.
0: మనం అలవ్ చేస్తేనే అవి చేరుతున్నాయి, కానీ లేకపోతే చేరవు.
1: Because you permit and allow, they only join this stream of truth.
0: ఈ అలవ్ చేయటం అనేటువంటి దానికి ఏది బలహీనత?
1: What is the weakness behind this allowing the nonsensical things to join?
0: మన సెన్సెస్.
1: అవర్ సెన్సెస్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కామ క్రోధ లోభ మోహ మద్వాత్సర్యము.
1: అండ్ దే ఆర్ ద హేట్రెడ్, ద లస్ట్ అండ్ ద డిజైర్, ద అవరెస్.
0: కనుక ఇవన్నీ కూడా చేరి దానిని అపవిత్రం చేస్తుంటారు.
1: దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లాస్ ఆఫ్ శాంక్టిటీ అండ్ ఫర్ పొల్యూషన్.
0: శుద్ధమైన పరిశుద్ధమైనటువంటి యొక్క అమృత బిందువునందు ఈ యొక్క అణు చేరినప్పటికీ అది అశుద్ధమైపోతుంది.
1: Though it is nectarine, pure and immortal, because of these factors finding their place, it is finally polluted.
0: Music director.
1: Was the music director.
0: Atan rasadu.
1: He has composed.
0: Andarani chandamama. Andarani chandamamaku. Endukosam meer prarthistunnaru.
1: You cannot catch hold of moon over there, but yet you sing his glory, you make an attempt to catch him.
0: Kani aa andarani chandamama ekkadundi?
1: And that moon, that beyond your capacity to hold on, is not there in the sky. And your mind is the moon.
0: Ade moon.
1: And your mind is
0: the
1: moon.
0: Mind ku ee kama krodha lobha moha vachi ee megharanu cheyatam valla.
1: The mind is clouded. And the clouds are the desire, the hatred.
0: ఎంత పౌర్ణమిగా ఉండి ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ ఈ మూన్కు కొన్ని మేఘాలు అడ్డం వస్తే అది మరిగిపోతుంది.
1: ఇట్ మే బి ఎ ఫుల్ మూన్ డే, బికాస్ ఆఫ్ దీస్ క్లౌడ్స్ ఆన్ ద వే యూ కెనాట్ ఫైండ్ ద మూన్ లైట్.
0: కానీ మూన్ కనిపించలేదే అని బాధపడకూడదు.
1: యూ షుడ్ నెవర్ ఫీల్ సాడ్ ఫర్ దట్ రీజన్ దట్ యూ డోంట్ సీ మూన్.
0: క్లౌడ్ కదిలిపోతానే మూన్ వచ్చి కనిపిస్తుంది.
1: ద మూమెంట్ క్లౌడ్స్ లీవ్ యూ కెన్ సీ ద మూన్ క్లియర్.
0: కానీ నీ థాట్స్ అనేటువంటి దాన్ని నువ్వు కదిలించడానికి నామస్మరణ చేయి.
1: Therefore, in order to see the clouds pass off, you should chant the name of God.
0: Namasmarane ee clouds nu kadilincheyatundi.
1: Namasmarana, singing his glory, will naturally blow off all the clouds on the way.
0: Nee yokka chandrudu neeku sukhanga kanipistadu.
1: You can watch your own moon very clearly.
0: Kanuka ee naadu రామనవమి అనగా రామచంద్రుడి యొక్క వాక్యములు సత్యము ధర్మమే.
1: టుడే బీయింగ్ రామనవమి, వీ షుడ్ అండర్స్టాండ్ ద మెయిన్ టీచింగ్ ఆఫ్ రామ విచ్ సెంటర్స్ రౌండ్ దీస్ టూ, సత్య అండ్ ధర్మ.
0: మీరు మానవులుగా భావించకూడదు.
1: నెవర్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎస్ సింపుల్ హ్యూమన్.
0: నేను రాముడే.
1: ఐఎమ్ రామా మై సెల్ఫ్.
0: అప్పుడప్పుడు మీరు చెప్తూ ఉంటారు నా ఆత్మ రాముడికే తెలుసును అని.
1: సమ్ టైమ్స్ యూ డిక్లేర్ రామా విత్ ఇన్ మీ ఈజ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్.
0: కనుక మన ఆత్మ అనగానే ఆత్మనే రాముడు.
1: దిస్ ఆత్మ ద సెల్ఫ్ ఈజ్ రామా.
0: ఆత్మకు రూపం లేదు.
1: ఆత్మ హ్యాస్ నో ఫార్మ్.
0: ఆత్మ ఒక రూపాన్ని ధరించి ప్రకృతికి భౌతికంగా వచ్చాడు.
1: This Atma which has no form actually takes upon itself the vesture of the body and turns functional later.
0: కర్మ దర్మమేటువంటి లక్షణుడు తాను కూడా ఒక బాహ్య స్వరూపాన్ని ధరించి వచ్చాడు.
1: Therefore Dharma has taken the form of Lakshmana and followed Rama.
0: అనగా రాముని అనుసరించుతూ వచ్చాడు.
1: Meaning Lakshmana always followed Rama.
0: అంతకంటే మరివే అతనికి గతి లేదు.
1: In fact, he did not follow any other path other than
0: Madhya Dhana Dharani Sarvabhara Samarpitam Atmanam Seshabhutam Hi Rakshamam Saranagati Annadu.
1: Lakshmana has surrendered everything, his family, the kingdom and the progeny, and also his own self unto the lotus feet of Rama.
0: Vagaraka Samayamlo,
1: at one time,
0: Ramana Vantariga Vundarapita Samayamlo,
1: when Rama was all alone,
0: లక్ష్మణుడు ఏదో పరమేశ్వరు కోసుకుని రావడం కోసం అని కొంచెం అరణ్యానికి వెళ్లాడు.
1: లక్ష్మణ వాజ్ జస్ట్ మూవింగ్ అరౌండ్ ద ఫారెస్ట్ టు కలెక్ట్ ది నీడెడ్ మెటీరియల్.
0: ఒక అరణ్యంలో చేరేటప్పటికీ మనకి ఎక్కడ లేని దుర్మార్గపు బుద్ధులు పుట్టినాయి.
1: వెన్ వన్స్ హీ వాజ్ దేర్ ఇన్ ద థిక్ ఆఫ్ ది ఫారెస్ట్ హీ హ్యాడ్ సర్టన్ వికెడ్ థాట్స్.
0: వచ్చాడు.
1: హీ రిటర్న్.
0: రామా ఎందుకు నీకు ఈ వస్త్రం తను?
1: He said, Rama, why should we suffer like this?
0: అమాయకురాలైనటువంటి ఈ సీతకు ఇంత బాధ పెట్టడం ఎందుకు?
1: యూ హ్యావ్ పుట్ సీతా టు అంటీ నంబర్ ఆఫ్ మిజరబుల్ కండిషన్స్, సారోఫుల్ స్టేట్.
0: తక్షణము అయోధ్యకు వెళ్ళదమ్మరము.
1: He said, let us go back to Ayodhya immediately.
0: అన్నాడు.
1: He said so.
0: సీత చాలా ఆశ్చర్యపడిపోయింది.
1: Sita was very much surprised.
0: రాముడు కూడాను చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: Rama was equally astonished.
0: కానీ రాముడికి సర్వము తెలుసును కనుక తాను చిరునవ్వు నవ్వుతూ లక్ష్మణ ఇటు రమ్ము అన్నాడు.
1: As Rama knows everything, he could understand the truth. He called Lakshmana to come close to him.
0: తన కూర్చున్నటువంటి స్థానములకు ప్రక్కన కూర్చోబెట్టాడు.
1: He made him sit very close to him.
0: అన్నా నాకెందుకు ఈ దుర్మార్గ ప్రభావం నాకు పుట్టినవి అని ప్రశ్నించాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ క్వశ్చన్ బ్రదర్, వై ఐ హ్యాడ్ ఆల్ దీస్ వికెట్ థాట్స్.
0: ఏనాడు రానటువంటి యొక్క ఈ చెడ్డ భావములు నా ఎందుకు ప్రవేశించినవి?
1: నెవర్ బిఫోర్ సచ్ బ్యాడ్ థాట్స్ ఫౌండ్ ఏ ప్లేస్ ఇన్ మీ.
0: అప్పుడు చెప్పాడు నాయన, ఇది నీ దోషం కాదు.
1: అండ్ రామా సెడ్ ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్.
0: ఇది సూర్పణక సంచరించినటువంటి అరణ్యము.
1: దిస్ ఈజ్ ఏ ప్లేస్ వేర్ సూర్పణక మూవ్డ్ అబౌట్ ద థిక్ ఫారెస్ట్.
0: ఆమె భావములన్నీ నీకు వచ్చినాయి.
1: ఆల్ హర్ థాట్స్ have found a place in you.
0: Tell me your company, I shall tell you what you are. Ani,
1: tell me your company, I shall tell you what you are.
0: Neevu elanti company tho chertavo alanti bhavamle nee endu pravesisthayi.
1: As is the company, so will be the thoughts that you will have.
0: Kaga neevu chedda company ni cheravaddu.
1: So never be in the bad company.
0: Manchi company tho cherandi.
1: Join the good company always.
0: Manchi bidilato meeru kalisi minchi undandi.
1: You always move among the good people.
0: అప్పుడు మీకు కూడా మంచి భావాలు వస్తుంటాయి.
1: Then you will have good thoughts in turn.
0: కనుక యద్ భావం తద్ భవతి అని ఇందుకోసం పెట్టారు. తనలో ఉన్నటువంటి ఒక భావంలే తనకు ప్రసరింపజేస్తుంటాయి.
1: Why it is said that as is the feeling, so is the experience. So therefore the feelings, thoughts are very important.
0: పీస్ అనేటువంటిది ప్రత్యేకంగా ఏ ప్రపంచంలో కూడా కనిపించదు.
1: Peace is not present apart.
0: అంతా మన యందే ఉంటున్నది.
1: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ అస్.
0: కాబట్టి మనం మన దేహం అనేటువంటిది ఒక పెద్ద ప్రపంచము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హ్యూమన్ బాడీ ఇట్సెల్ఫ్ ఇస్ అ వాస్ట్ వరల్డ్.
0: దీంట్లోనే అన్ని రకములైనటువంటి యొక్క గుణములు కలిసిమెలిసి ఉన్నాయి.
1: Within the human body are present all kinds of attributes and qualities.
0: దీన్ని మనం మంచిగా మార్చుకోవాలంటే మనమే మార్చుకోవాలి.
1: It lies in our own hand to get them transformed.
0: భగవంతుడు దీన్ని ఎందుకు మార్చకూడదు అని మనం అనుభవచ్చు.
1: You may put a question, why not God transform?
0: పరమాత్ముడు ఎట్టి పని చేయడు?
1: God will never do anything.
0: అన్నిటికీ చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు.
1: He goes on smiling, watching everybody.
0: ఇది చెడ్డదే, ఇది మంచిదే అని నీకు బోధించరు.
1: He will never tell you that this is good, that is bad.
0: నీ యొక్క భావములే నీకు బోధిస్తూ ఉంటాయి.
1: Your own thoughts will tell you.
0: నీవు ఏది తిన్నావో అదే నీకు తీర్పుగా వస్తుంది.
1: As the food that you consume, so you belch.
0: నువ్వు మామిడి పండు తింటే దోసపండు తేపు వస్తుందా?
1: If you consume that of a mango fruit, you will not have the same belch of a cucumber.
0: కనుక నీలో ఉన్నటువంటివి నీకు వస్తుంటాయి, కాని నీలో లేనివి మాత్రం రావు.
1: So that question, why not God transform?
0: పరమాత్ముడు ఎట్టి పని చేయడు?
1: God will never do anything.
0: అన్నిటికీ చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు.
1: He goes on smiling, watching everybody.
0: ఇది చెడ్డదే.

0: వస్తుంటాయి కానీ నీలో లేనివి మాత్రం రావు.
1: సో దట్ వాట్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఈస్ ట్రూలీ ప్రెసెంట్ ఇన్ యూ.
0: కనుక ఎవరిపైన ఏ చెడ్డ భావం వచ్చినప్పటికీ అది నీలోనే కాదు వారిలోది కాదు.
1: ఎనీ బ్యాడ్ థాట్ టువర్డ్స్ ఎనీబడి ఈస్ ట్రూలీ ఫౌండ్ ఇన్ యూ.
0: కొంతమంది నిరంతరము ఆలోచనలో మునిగి ఉంటారు.
1: సమ్ పీపుల్ ఆర్ ఇండల్జ్డ్ ఇన్ కాన్స్టెంట్ థాట్.
0: ఆలోచనలో మునిగినటువంటి వారికి ఏమాత్రము కించిత్ అయిన కూడాను ఆనందం చిక్కదు.
1: The one who is in deep thinking throughout can never be happy.
0: ఏదో నీ తెలితేటలు దండిగా ఉన్నావని నీవేమో డీప్ గా పోయి ఆ చదివినటువంటి వాటి విషయంలో చాలా పరిశోధన చేస్తుంటావు.
1: యు థింక్ యు ఆర్ ఇంటెలిజెంట్, యు గో ఆన్ ఇన్వెస్టిగేటింగ్ ఎక్స్ప్లోరింగ్ ఆల్ ద నాలెడ్జ్ దట్ యు హావ్ అక్యుములేటెడ్.
0: కానీ ఈ బుకిష్ నాలెడ్జ్ అనేటువంటిది కేవలం మానవుని ఎనర్జీగా చేస్తుంటాను. అది
1: ఆల్ ది బుకిష్ నాలెడ్జ్ విల్ టర్న్ ఇన్ టు అలర్జీ టు ఏ హ్యూమన్ బీయింగ్.
0: ఈ అలర్జీ చేసేటప్పటికీ ఎనర్జీ అనేటువంటి తగ్గిపోతుంది.
1: Because of this allergy, the energy is lost.
0: కనుక మనము ఎనర్జీని పెంచుకుంటున్నాము కానీ ఈనాడు ఎనర్జీని పెంచుకోవటం లేదు.
1: Today we are developing this allergy and not growing energy.
0: కానీ మన ఆలోచనలన్నీ కూడా సరైనవా కాదా అనేటువంటి విచారమే చేయనక్కర్లేదు.
1: In fact, we don't need to bother about the thought process that has been going.
0: Don't think this is good or bad.
1: Don't think whether it's good or bad.
0: Anni goode.
1: All are good.
0: Everything is good.
1: Everything is good.
0: నాకు ఏమి జరిగినా ఇవన్నీ నా మంచి కోసమే.
1: Whatever that happens, it is for my own good.
0: అన్ని ఆ విధంగా నీవు భావించుకుంటే నీకు అన్ని కూడా మంచిగా జరుగుతుంటాయి.
1: When once you feel so and consider, everything will turn good to you ultimately.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రేమ చేత,
1: out of love.
0: అందరినీ మీరు ప్రేమించండి.
1: Love everybody.
0: మీరు ఎవరిని కూడా ఏ విధంగా ద్వేషించకండి.
1: నెవర్ హేట్ ఎనీబడి.
0: ఎవరిపైన ఏ విధమైనటువంటి తప్పు ఆపోహలు పండకూడదు.
1: డోంట్ గో బై ఎనీ మిస్నోమ ఆర్ ఎనీ స్లాండర్.
0: కొంతమంది భగవంతుని పైన కూడా తప్పు ఆపోహలు పొందుతుంటారు.
1: సమ్ పీపుల్ డౌట్ మిస్టేక్ గాడ్ ఆల్సో.
0: అది మరింత పాపము.
1: ఇట్ ఈస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: వర్స్ట్ వర్స్ట్ వర్స్ట్
1: ఇట్ ఇస్ వర్స్ట్ వర్స్ట్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: కనుక మీరు ఆ విధమైనటువంటి ఆలోచనకు చోటు ఇవ్వకుండా.
1: Don't have such thoughts any longer.
0: అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు,
1: when such thoughts come,
0: this is my enemies అని దాన్ని పక్కకు నెగ్గేయండి.
1: Consider such thoughts as your enemies, brush them aside.
0: కనుక మీరు ఎప్పుడు ప్రేమతో ఉండండి.
1: Always be with love, full of love.
0: ప్రేమనే మిమ్మల్ని రక్షిస్తుంది.
1: The love that will protect you.
0: ప్రేమనే మిమ్మల్ని పోషిస్తుంది.
1: Is the love that will take care of you.
0: ప్రేమనే మిమ్మల్ని అన్ని విధాలా కాపాడుతుంది.
1: ఇట్ ఈస్ దిస్ లవ్ దట్ ప్రొటెక్ట్స్ యూ, సేఫ్ గార్డ్స్ యూ ఇన్ ఎవ్రీ వే.
0: ఎందువల్ల? మీరు ప్రేమ స్వరూపుడే.
1: వై? బికాజ్ యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఇలాంటి ప్రేమకు దేశములు ఎప్పుడు కూడా ప్రవేశించడానికి వీలు లేదు.
1: ఇన్ సచ్ డివైన్ లవ్ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ఎనీ హేట్రెడ్.
0: నిజముగా కౌసల్య రాముని అడవికి పంపే సమయ లోపల చాలా గొల్లు ఏడ్చింది.
1: When Kausalya gave permission to Rama to go to the exile, she cried at once.
0: Sumitra vachindi.
1: Sumitra came.
0: Akka, enduku yerchatam?
1: Sister, why do you cry?
0: Enduku ee yerpu kaaranam emti?
1: What is the reason for your crying?
0: Ananyani potunnadana?
1: Is it for the reason that he is going to the forest?
0: Atha nivasam aranyam. Man nivasam Ayodhya.
1: In fact, his place is going to the forest. We are going to be here in Ayodhya.
0: కనుక మనం అయోధ్యలో ఉన్నామనే ఆనందము, అరణ్యానికి పోతున్నామనే దుఃఖము అది మనకు ఉండకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎ థాట్ దట్ వన్ ఈస్ గోయింగ్ టు ద ఫారెస్ట్ దట్ వీఆర్ హియర్ ఇన్ ది అయోధ్య.
0: మన సమత్వంలో ఉండాలి మన జీవితము.
1: అవర్ లైఫ్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఈక్వల్.
0: దుఃఖములు సుఖములు వస్తుంటాయి.
1: ద పెయిన్ అండ్ ప్లెజర్ డూ కమ్.
0: ఒకటి తర్వాత ఒకటి అలలుగా వస్తుంటాయి.
1: దే కమ్ ఇన్ సక్సెషన్ వన్ ఆఫ్టర్ ది అదర్.
0: అవి దాటికంతా మనం ఏమాత్రము రొంగకూడదు.
1: యూ షుడ్ నాట్ సకమ్ టు సచ్ ఫ్లో.
0: దానికి మనం ఏమాత్రము పొంగకూడదు.
1: యూ షుడ్ నాట్ బి ఎలేటెడ్ బై ప్లెజర్.
0: ప్రపంచంలో ఇవి రెండు లేనటువంటిది ఏదైనా ఒకటైనా ఉన్నదా?
1: ఇన్ దిస్ వరల్డ్ ఈస్ దేర్ ఎనీ ప్లేస్ వేర్ యూ డు నాట్ ఫైండ్ దీస్ టూ?
0: కనుక రాముడు సర్వజ్ఞుడు.
1: Rama is all knowing.
0: Sarvasaktimayudu.
1: Is all powerful.
0: Atani ye aranyam kudanu, ye mrugamulu kudanu, ye rakshasulu kudanu, atani ye matram badhinchalevu.
1: No forest, no wild animal, no negative situation.

0: would hurt him, harm him.
1: అయ్యో సీత కూడా వెళుతున్నది, ఆమెకి ఎంత బాధను అది చాలా బాధపడింది.
0: But she was feeling so bad because Sita also was following Rama. She may be put to suffering.
1: అప్పుడు సీత చెప్పింది పోయే సమయం లోపల.
0: While leaving, Sita said,
1: అయ్యా రాముడు కూడా చెప్పాడు, సీత నీవు అరణ్యం లోపల ఈ ముంగు కంపన కూడాను మృగమును కూడాను తప్పించుకోలేవు, నువ్వు చాలా బాధపడతావు అన్నాడు.
0: Rama also told Sita, Sita, you are going to suffer because the forest is full of wild animals. They may attack you. The thorny bushes would be inconvenient for your living there.
1: Rama, ప్రపంచాన్నంతా కూడాను ఒక హస్తగతం చేసుకున్నటువంటి నీకు సీతను కాపాడుకోవటం చేత కదా.
0: Rama, you could hold the whole world in your grip. Can't you take care of me? Can't you protect me?
1: ఇది నమ్మను.
0: I'm not going to believe.
1: నీవు సర్వజ్ఞుడవు.
0: You know everything.
1: నీవు సర్వవ్యాపకుడవు.
0: You are spread everywhere.
1: సర్వజీవ సర్వాంతర్యామి.
0: You are the dweller in all of the beings.
1: కనుక నన్నేవి ఏది చేయలేదు.
0: Nothing can happen to me. None can harm me.
1: నీవు ప్రకటనంత వరకు కూడాను నాకు ఎట్టి భయము లేదు.
0: So long you are by my side, I don't need to fear.
1: అట్లా సీత కూడా బోధన చేసింది.
0: That was the teaching of Sita.
1: రాముడు చాలా సంతోషించాడు.
0: Rama was extremely happy.
1: కాని మరి ఒక సమయం లోపల,
0: but later at one time,
1: సీతను అపహరించాడు రాక్షసుడు.
0: Sita was abducted.
1: అపహరించినప్పుడు సీతగతి ఏమవుతుందో అని బాధపడ్డాడు.
0: While she was kidnapped, he felt so sorry what would happen to her.
1: కాని రాముడు అప్పుడు కూడాను నవ్వుతూనే ఉన్నాడు.
0: Even at that moment, Rama was still smiling.
1: లక్ష్మణుడు చాలా ఉగ్రుడై ఉన్నాడు.
0: Lakshmana was furious, full of anger.
1: Rama, ఆజ్ఞ ఇచ్చేయి, ఒక నిమిషంలో వీళ్ళందరినీ భస్మం చేస్తానన్నాడు.
0: Lakshmana said, command me, Rama. I'll just burn them to ashes.
1: లక్ష్మణ, నీవు నేను చేయనక్కర్లేదు.
0: He said, Lakshmana, you and I don't need to do this.
1: వారికి వారే చేసుకుంటారు.
0: They will, because of their own making, they'll be put to ruin.
1: కనుక వారి యొక్క గుణములు వారినే నశింపజేసినాయి.
0: Their own qualities will smash them.
1: సీతను వదిలిపెట్టారు.
0: And they dropped Sita.
1: సీత రామలక్ష్మణుడు చేరింది.
0: And Sita joined the company of రామలక్ష్మణ.
1: అప్పుడు రాముడు చెప్పాడు.
0: Then Rama said,
1: లక్ష్మణ,
0: లక్ష్మణ,
1: ఇవన్నీ కూడా ఎవరెవరి ప్రార్థానుసారము, ఎవరెవరి గుణములుసారము, కానీ ఈ ప్రవర్తన వారిదే కానీ మనది ఏమాత్రమో కాదు.
0: Things happen depending upon the attributes and the qualities and the conduct and the behavior. Things happen according to those things, but nothing to do with anybody.
1: ఇవి నావి నావి నావి అనుకున్నంత వరకు కూడాను నీకు దుఃఖమే.
0: The sense of attachment, the claim of mine and thine are responsible for grief.
1: ఇది నావి కాదు నావి కాదు.
0: They are not mine any longer.
1: ఇవంత కూడాను దైవ స్వరూపముడే.
0: They belong to God, they are divine.
1: అంత భగవంతుని ప్రీతి అర్థంగా చేసేటువంటి నర్తలే.
0: All these things should be offering unto God only.
1: కనుక మనం నాది అనేటువంటి ఒక అహంకారం మనం పెట్టుకుంటున్నా, మనం అన్ని విధాలు కూడాను భస్మం అవుతాం.
0: When once there is this ego of ownership, that will put you to ruin.
1: నాది నాది నాది, ఏది నీది?
0: Why say it's mine, mine? What is yours actually?
1: Body na nidi?
0: Is that body?
1: Mind?
0: Or mind?
1: Or buddhi?
0: Or intellect?
1: Kari, ఇవేవి నీవి కాదు.
0: దే డోంట్ బిలాంగ్ టు యూ.
1: ఇది నా బుద్ధి, నా చిత్తము, అహంకారము, నా మనసు అని అనుకుంటున్నావు, కానీ ఇది ఏవి నీవి కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ సే దిస్ మై బాడీ, మై మైండ్, మై ఇంటెలెక్ట్, మై సెన్సెస్, నన్ బిలాంగ్ టు యూ.
1: నీ బాడీ అనేటువంటిది నీకు తెలియకుండానే క్షణంలో నీకు నిన్ను వదిలిపెట్టుకుంటుంది.
0: యువర్ బాడీ, మై బాడీ, వాట్ యు సే మే బి లాస్ట్ విత్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ మోమెంట్.
1: మై మైండ్ అనేటువంటిది మైండ్ మంకీ వలె తిరుగుతూ ఉంటుంది.
0: If you say my mind, it goes on jumping around like a mad monkey.
1: దీన్ని పట్టడానికి సాధ్యమవుతుందా?
0: Can you catch them? Is that possible?
1: కాబట్టి దీన్ని వదిలిపెట్టేసేసి.
0: Therefore, drop them.
1: నేను నేనే.
0: I am I.
1: నేను దానిని దీన్ని అని ఏమాత్రం పోల్చుకోకూడదు.
0: Don't identify yourself with anything. I am that, I am this. No.
1: నేను నేనే.
0: I am I.
1: I am I, I am I. ఇది కరెక్ట్ ఆన్సర్.
0: The correct answer is I am I, I am I.
1: రాములు బోధించినటువంటిది ఇదియే.
0: దిస్ ఈజ్ ది టీచింగ్ ఆఫ్ రామ.
1: రామ ఎవరిని ఏ విధంగా కూడాను బాధించలేదు.
0: రామ హ్యాస్ నెవర్ హార్మ్డ్ ఎనీబడి.
1: ఎవరిని ఎప్పుడు కూడాను దూషించలేదు.
0: హీ నెవర్ అక్యూజ్డ్ ఎనీబడి.
1: ఎవరిని ఏ విధంగా కూడా హింసించలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ వాస్ నెవర్ వయలెంట్ టువర్డ్స్ ఎనీబడి.
1: కాబట్టి ఇతరులకు రాముడి పైన ఎందుకు ద్వేషం వస్తుంది?
0: దేర్ఫర్ హౌ డు యు ఎక్స్పెక్ట్ ది టీచింగ్ ఆఫ్ రామ?
1: రాముడు చేసినటువంటి మంచి రామునికే వస్తుంటారు కానీ.
0: ఆల్ ద గుడ్ డన్ బై రామా హ్యాస్ కమ్ బ్యాక్ టు హిమ్ న్యాచురల్లీ.
1: మనం గుడ్ చేస్తే మనకు బ్యాడ్ ఎక్కడొస్తుంది?
0: ఇఫ్ యూ డూ గుడ్ హౌ డు ఎక్స్పెక్ట్ బ్యాడ్ రిజల్ట్స్?
1: కనుక బ్యాడ్ రిజల్ట్స్ రావటం అనే వీలు లేదు.
0: ఇట్స్ ఇంపాసిబుల్ టు హ్యావ్ బ్యాడ్ రిజల్ట్స్.
1: మన కష్టములు నష్టములు దుఃఖములు రావటానికే సాధ్యం కాదు.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ లాస్ ఆర్ డిఫీట్ ఆర్ ఎనీ సఫరింగ్.
1: మన ప్రయత్నముల యొక్క దోషములే తప్ప భగవంతుని యొక్క హింసలు కాదు.
0: In fact, the mistake lies with our efforts, sincerity, intensity of efforts.
1: కనుక మన సెన్సెస్ ను మనం కంట్రోల్ చేసుకుంటే అన్ని కూడా కంట్రోల్ అవుతుంది.
0: Therefore, when once we control our senses, everything else will be rectified.
1: అదే రాముడు చెప్పినటువంటి ఒక నిజమైనటువంటి సారాంశము.
0: This is the essence in the teaching of Rama.
1: రామామృతం అనేటువంటిది ఇది.
0: And this is the teaching of Rama and his name.
1: కనుక రాముని యొక్క బోధ ఏదో కథగా మనం మార్చుకొని కథగా మనం చెప్పుకుంటూ కథగా మనం అభివృద్ధి పరుచుకుంటూ మనకు మనం దుఃఖం చేసుకుంటూ పోవటం మంచిది కాదు.
0: So Rama's teaching is not a story, is not a dialogue, it is not a thought, it is not narration nor a description.
1: ఇది కేవలము మన యొక్క కథనే.
0: In fact, the whole story happens in our own individual
1: మన భావముల యొక్క మార్పే.
0: There are all the changes of in the thought process.
1: మన భావమును మార్పు చేతనే భగవంతుని పైన మనం నెపం వేస్తున్నాము.
0: The changes of our thoughts are attributed to God.
1: భగవంతుడికి ఎవరి పైన కూడా ఏ విధమైనటువంటి ద్వేషం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హ్యాస్ నో హేట్రెడ్.
1: అందరినీ చూసి నవ్వుతూనే ఉంటాడు.
0: గాడ్ గోస్ ఆన్ స్మైలింగ్.
1: భగవంతుడికి చిరునవ్వే తనకి ప్రధానమైనటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ ఎవర్ లాస్టింగ్ కంటిన్యూస్
1: ఇక్కడ చిరునవ్వు అక్కడ చిరునవ్వు ఉంటారో అక్కడ ఇక్కడ ద్వేషం కూడా రావడానికి లేదు.
0: ఓన్లీ ద స్మైల్ దేర్ నో చేంజ్ నో చేంజ్ నో స్కోప్ ఫర్ హేట్రెడ్.
1: కనుక నవ్వేటువంటి వారికి ఎవరు కూడా బాధ పెట్టలేరు.
0: Therefore, the one who smiles cannot be put to suffering by anybody.
1: కనుక మీరు ఎప్పుడు కూడా నవ్వు ముఖంతో ఉండండి.
0: Therefore, you should have that smiling face always.
1: ఎప్పుడు చూసినా ఏదో ఒక క్యాస్టాయిల్ ఫేస్ వేసుకుని ఉండకూడదు.
0: Don't have castor oil face.
1: పరీక్షలు వచ్చినాయి, అయ్యో చాలా పరీక్షలు వచ్చినాయి అని బాధపడేది.
0: With the approach of examinations, naturally you are exhausted.
1: కానీ ఎగ్జామినేషన్ వచ్చినాయి, మంచిదే మనకు.
0: ఎస్,
1: త్వరలో వచ్చినాయి, త్వరలో పాస్ అయిపోతాము.
0: ఎగ్జామ్స్ ఆర్ ఫాస్ట్ అప్రోచింగ్, యు విల్ ఆల్సో గెట్ త్రూ దెమ్ క్విక్లీ.
1: దీన్ని మంచి భావంతో మనం తీసుకోవాలి.
0: యు హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ద పాజిటివ్ సెన్స్.
1: అయ్యో ఇంకా ఎగ్జామినేషన్ 2 మంత్స్ లేట్ అయిపోయింటే ఇంకా చాలా బాగుండేది అని మీరు అనుకోవచ్చును.
0: యూ మే ఫీల్ దట్ ఎగ్జామినేషన్స్ బెటర్ బి డిలేడ్ ఆర్ పోస్ట్ పోన్డ్.
1: మంచిది కాదు, ఎంత త్వరగా వస్తే అంత మంచిది.
0: It's not good. It's better if the examinations are advanced.
1: And toraga vaste and toraga manam pass aipothamu.
0: The moment examinations are advanced, you can get through the examinations.
1: Tarata mundu class ku vellutam.
0: Then you can be promoted to higher class.
1: Kanaka manam higher class povataniki manam tondara padali.
0: So you should always be in a hurry to go to a higher class.
1: Ee hurry nunchi vari raadu.
0: And when in this sort of hurry, there will be no worry.
1: No worry.
0: No worry.
1: వరి నుంచి హరి కాదు.
0: అండ్ అవుట్ ఆఫ్ దిస్ వరి, వెల్ యూ కెన్ నాట్ బీ ఇన్ ఎ హరి.
1: రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తుల, రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తుల, ప్రేమతో దొరుకు ఈ మిఠాయి కొని తిని అమరులై ఎడిపో. ఏదో పిచ్చి పిచ్చి మిఠాయిలంతా మీరు కలుపుకొని అన్నంతా తిని కడుపులంతా చెడుకోకండి.
0: As Swami said, Ramanama Mithai, the sweets of Ramanama. Because Bhagavan said, you don't eat too many sweets and get your stomach upset.
1: అది రుచిగా కనిపిస్తుండదు కానీ చాలా పాయిజన్ వంటిది.
0: However, the sweets are so tasty, but yet they are poisonous.
1: ఇది ఎందుకంటే మహర్షులు కలిపినటువంటి యొక్క మహాత్తమైనటువంటి.
0: Whereas the sweet of Ramanama is the one made by sages, saints.
1: కనుక ఇది చెడేటువంటి పదార్థం కాదు.
0: And it will never get spoiled.
1: దీన్ని ఎప్పుడు కూడా మీరు మింగుతూ ఉంటే చాలా ఆనందాన్ని వేస్తుంది.
0: As you continually listen and chant, you'll be very, very happy.
1: దానికోసమే నేను మొదలు చెప్పాను. చక్కెర కంటే తీపి,
0: ఇట్ ఈస్ స్వీటర్ దాన్ ద షుగర్.
1: చక్కెర కంటే తీపి,
0: సరిపాత్రం
1: కంటే రుచిమైన,
0: ఇట్ ఈస్ టేస్టియర్ దాన్ దట్ ఆఫ్ ది ఎసెన్స్ ఆఫ్ ది కర్డ్.
1: మీరు ఎన్నో అవతారాలు వచ్చాయి.
0: You find so many kinds, variety.
1: కానీ ఏ అవతారమైనా కూడా ఇది శాశ్వతంగా ఉందా?
0: Have you noticed any avatar which is permanent?
1: లేదు.
0: No.
1: అనాది కాలం నుంచి ఇప్పటి వరకు కూడా, ఈనాటి వరకు కూడా, ఈ నిమిషం వరకు కూడా రామనామం అనేటువంటిది అందరికీ మధురంగా ఇస్తారు.
0: But right from those days till this moment, Ramanama, Rama's name is permanent, eternal, echoing in the whole of the world.
1: చిన్న పిల్లలు మొదలుకొని పెద్ద ముసలి వారి వరకు కూడాను ఈ రామనామం అనేది చెప్తూనే ఉంటుంటారు.
0: Right from children to the old aged people, they go on repeating Rama's name.
1: దీనికి ఓల్డ్ అనుకు యంగ్ అనేటువంటిది ఏమి లేదు.
0: ఇట్ హాస్ నో ఏజ్ బార్ ఆర్ ఏజ్ లిమిటేషన్.
1: ఇది అతీతమైనటువంటి యొక్క మధురం.
0: ఇట్ ఈస్ ఎ ట్రాన్సెండెంటల్.
1: ఇటు మధురమైనటువంటి యొక్క పాకాన్ని మనం పోగొట్టుకోకూడదు.
0: వీ షుడ్ నెవర్ డ్రాప్ ఆర్ గివ్ అప్ సచ్ ఎ స్వీట్ నెక్టర్ ఇన్ నేమ్ ఆఫ్ గాడ్.
1: రామ ఈ రెండు అక్షరం లోపలనే ఎంతో ఉంటుండాలి మధురం.
0: ఇన్ దీస్ టూ లెటర్స్ రామ దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్వీట్నెస్.
1: ఈ మధురమైనటువంటి అక్షరాలను మనం ఏ విధంగా పోగొట్టుకోవటం?
0: హౌ డు యూ ఎక్స్పెక్ట్ లూజ్ సచ్ ఎ స్వీట్ నేమ్ యాజ్ రామ?
1: ఈనాటి విద్యార్థులందరూ కూడాను కేవలము రామనామం అనే దేవనామం అనే ఏదైనా చెప్పినప్పటికీ వారు చాలా కోప్పడుతుంటారు, అసహ్యపడుతుంటారు.
0: ద మోడర్న్ స్టూడెంట్స్ డోంట్ సీమ్ టు పే రెస్పెక్ట్, డోంట్ సీమ్ టు పే హీడ్ టు దీస్ వర్డ్స్ ఆఫ్ రామ.
1: కానీ వారి దురదృష్టమనే చెప్పవచ్చు.
0: ఇట్ ఈస్ దేర్ డెస్టినీ బ్యాడ్ లక్.
1: కనుక ఇది నిజంగా మధురమైనటువంటిది.
0: In fact, it is very sweet.
1: Anantamainatvantidi.
0: It is infinite.
1: Anandamainatvantidi.
0: So beautiful.
1: Anandamnichetvantidi.
0: So delightful.
1: Karuga ilanti madhuramainatvanti aanandanni manam chanamaina kudanu vadarukokoddu.
0: Therefore, we should not drop it even for a moment, that blissful nectarine name of God Rama.
1: Meera ento baadhapadindi.
0: Meera felt so sad.
1: Maharaju kattichinatvanti mantamunu vadarapetti pommannadu.
0: Maharana commanded her to get out of the temple he built.
1: Avan nenu lekunda na krishnudu matram ettu vadali pettedi ani cheppindi.
0: She said, how can I leave my krishna and go?
1: Krishnudu na venta vastadu.
0: And she was so confident that krishna will follow her.
1: Nenu velthanu nandi.
0: She was prepared to go.
1: Kadalil kuduthu muttadithene kainadu vidivayo ani cheppindi. Ayya nenu samudramlo munigi నేను ఒక పెద్ద ముత్యమును తెచ్చుకున్నాను, ఆ ముత్యమును నా చేతిలో నుంచి వదిలిపెట్టి తిరిగి సముద్రంలో పడ్డేకుండా చేయమని చెప్పింది.
0: She said, out of the fathomless depths of this ocean, I have collected most precious gem, the holy name of God. How can I drop it all of a sudden?
1: దాన్ని కాపాడుకో.
0: I must hold it, protect it.
1: అని కడలిల్ కుడుతడు తెలితేని అయినడు విడివాయో కరుణయే ప్రియవాయో కరుణయే ప్రియవాయో కరుణయే ప్రియవాయో అనింది. ద్వారక పోయి చేరింది.
0: రిపీటింగ్ కృష్ణాస్ నేమ్ షీ రీచ్డ్ ద్వారక.
1: ద్వారక పోయి చేరింది.
0: షీ రీచ్డ్ ద్వారక.
1: పోయింది అక్కడ కూడా తలుపులు కూడా మూసుకున్నాయి.
0: దేర్ ఆల్సో షీ ఫౌండ్ క్లోజ్ డోర్స్.
1: ఎందుకంటే ఇక్కడ మహారాణా ఈ కృష్ణుడి యొక్క తలుపులు మూసాడు.
0: యాజ్ పర్ ద కమాండ్ ఆఫ్ మహారాణా ద డోర్స్ వర్ క్లోజ్డ్.
1: అందువల్ల అక్కడ ద్వారకలో కూడా డోర్స్ అంతా మూసుకున్నాయి.
0: దేర్ ఇన్ ద్వారక ఆల్సో షీ నోటీస్డ్ the closed doors.
1: Krishna ikkada kuda ninnu chudakuda ani oka tarata kottindi.
0: Krishna, should I not see you? She had hit her head against the door.
1: Talbulanta pagidi poyinayi
0: and the doors broke there.
1: Krishna vachi aanu teeskunnadu
0: and Krishna came and just blessed her.
1: ఆ సమయానికి తిరిగి మహారాణా కలిపి చేరాడు.
0: At that time Maharana reached the spot.
1: ప్రయోజనం ఏమిటి?
0: What for?
1: ఆమె వెళ్ళిపోయింది.
0: She left already.
1: ఇతను నిరాశతో వెనక్కి వచ్చాడు.
0: And he returned back to his kingdom.
1: నేను చేసిన పని అంతా ఇక్కడ చాలా చెడ్డదిగా ఉన్నది.
0: What all I have done is so bad, very bad.
1: నేను ఎందుకు ఇంత బుద్ధి తక్కువ పని చేశాను?
0: Why was I so foolish?
1: అని తాను పూర్తి పూరిష్ని చచ్చిపోయాడు.
0: హి వెంట్ ఆన్ రిపెంటింగ్ ఫర్ ఆల్ హిస్ ఫూలిష్ యాక్షన్స్ అండ్ అల్టిమేట్లీ డైడ్.
1: కనుక ఈ విధంగా ఒక్కొక్కరి ఒక్కొక్క భావము, ఒక్కొక్కరి ఒక్కొక్క తలంపు ఎంత ఉంటాదో, ఎంత లోతుగా ఉంటాదో, ఎంత గాఢంగా ఉంటాదో, ఎంత బలంగా ఉంటాదో చెప్పలేము.
0: నోబడీ కెన్ సే ది ఇంటెన్సిటీ, ద డెప్త్, ద ప్రొఫండిటీ ఆఫ్ ద థాట్ ఆఫ్ ఎనీబడీ.
1: కనుక మన హృదయాన్ని పెద్దదిగా చేసుకోవాలి.
0: సో వీ షుడ్ వైడన్ అవర్ హార్ట్స్.
1: హార్ట్ పెద్దగా పెద్దతే హార్ట్ బిగ్ అయిపోయిందని మరి డాక్టర్స్ ఆపరేషన్ అంటారు.
0: It is not heart enlargement which requires operation, surgery.
1: Heart ante hrudaya heart.
0: And heart means the transformation of the heart.
1: Danni manam peddiga vishalanga cheskovali.
0: We should widen it, expand it.
1: Nenu okadundedi rendu adugulu unnaru.
0: And you are here 2 feet.
1: Inkoru vacheste mari dantlo kurchovachunu ani danni marchuko.
0: You can just accommodate, giving space to someone else to sit by your side.
1: ఆ విధంగా ఒకరికొకరు అందరూ మలుచుకుంటూ పోతే ఎంతమంది అయినా కూర్చోవచ్చు.
0: లైక్ దట్ ఇఫ్ యు గో ఆన్ ప్రొవైడింగ్ స్పేస్ ఎనీ నంబర్ కెన్ బి సీటెడ్.
1: కనుక అందరికీ అవకాశం ఇచ్చేటువంటి ఒక మార్గాన్ని మనం వెతకాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ బి ఇన్ సర్చ్ ఆఫ్ దట్ పాత్ విచ్ విల్ బి అకామిడేటింగ్ నంబర్ ఆఫ్ పీపుల్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు రేపటి నుంచి మీ స్థానాలకు మీరు వెళ్తున్నారు.
0: From tomorrow onwards you will be returning, going to your native place.
1: కాని ఇక్కడ చదివినటువంటి చదువు, ఇక్కడ విన్నటువంటి విషయాలు, ఇక్కడ తిన్నటువంటి యొక్క దీన్ని మీరు మరణం చేసుకుంటూ దీన్ని హాయిగా ఉండండి.
0: యు బి హ్యాపీ దేర్ థింకింగ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ దట్ యు అక్వైర్డ్ అండ్ ద హోలీ సీక్రెట్ థింగ్స్ దట్ యు హావ్ లిసన్ టు అండ్ ద థాట్స్ దట్ యు హావ్ హ్యాడ్ హియర్.
1: తల్లిదండ్రులు కూడా ఆనంద పెట్టండి.
0: మేక్ యువర్ పేరెంట్స్ ఆల్సో హ్యాపీ.
1: ఇదిగో నా కుమారుడు వచ్చాడు, చాలా విచారంగా ఉన్నాడే అని వాడికి ఏమాత్రము యోచనకు అవకాశం ఇవ్వకండి.
0: నెవర్ మేక్ యువర్ పేరెంట్స్ ఫీల్ సారీ వాచింగ్ యూ.
1: వాళ్ళని కూడా ఆనంద పెట్టండి.
0: మేక్ దెమ్ హ్యాపీ.
1: మీరు ఆనందంగా ఉండాలంటే మీ తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉంటారు.
0: వెన్ యూఆర్ హ్యాపీ యువర్ పేరెంట్స్ ఆల్సో విల్ బి హ్యాపీ.
1: కాబట్టి పేరెంట్స్ చాలా ముఖ్యము.
0: పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: కనుకనే మాతా నాస్తి పితా నాస్తి నాస్తి పంట సహోదర.
0: Therefore it is said there is no other greater god beyond mother and father.
1: Kaga mother and father are chaala pradhaanamainatundi.
0: Therefore mother and father are very important.
1: Vaarini manam aananda pettadame mana kartavyam.
0: Oh, it's our main duty to make them happy.
1: Manam enduku vaarilo puttam antunte vaarini aananda pettam kosame puttam.
0: Why have we born as a human being in the body to make them happy?
1: Kaabatti neeku neevu tineesi neeku neevu sukhaanni pondi aanandanni anubhavisthe chaaladu.
0: It's not enough if you eat for yourself and self-centered.
1: కాని ఇది కాదు ముఖ్యము.
0: That's not important.
1: ఖానా పీనా సోనా మరణా ఇవంతా సహజమైనటువంటివి.
0: All the eating, drinking and moving about are quite natural. They happen.
1: తల్లిదండ్రులను సంతోషపెట్టే కోసమని.
0: We are born to make our parents happy.
1: ఇతరులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఆనందపెడతారు.
0: And once we make our parents happy, so also others will follow, make their parents happy in turn.
1: కనుక మనము మంచి ఐడియల్ గా తీసుకోవాలి, ఆదర్శంగా ఇచ్చుకోవాలి.
0: సో వీ షుడ్ హావ్ గుడ్ ఐడియాస్, గుడ్ ఐడియల్స్.
1: అప్పుడే మీరు ధన్యులవుతారు.
0: దెన్ ఓన్లీ యువర్ ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఇస్ ఫుల్ఫిల్.
1: అప్పుడు మీరు సత్యసాయి కాలేజీలో చదివినందుకు సార్థకం అవుతుంది.
0: దేర్ లైస్ ద ఫుల్ఫిల్మెంట్ of having been here as students of Sri Satya Sai educational institutions.
1: ఆ కీర్తిని మీరు సంపాదించాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ దట్ యు షుడ్ హ్యావ్ దిస్ గుడ్ నేమ్ ఆఫ్ హ్యావింగ్ బిలాంగ్ టు దిస్ ఐడియల్ ఇన్స్టిట్యూషన్.

సదయం హృదయం యస్య భాషితం తస్య భూషితం. సదయం హృదయం

0: కలయుగం ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎవరి హృదయము దయతో నిండి ఉండునో,
1: ద వన్ విత్ కంపాషనేట్ హార్ట్,
0: ఎవరి వాక్యము సత్యంతో కూడి ఉండును,
1: ద వన్ హూ స్పీక్స్ ట్రూత్,
0: ఎవరి చేతులు పరోపకార సంబంధమైనటువంటి యొక్క కార్యమునందు పాల్గొను,
1: ద పర్సన్ హూ రెండర్స్ సర్వీస్,
0: అట్టివారు ఏ విధమైనటువంటి యొక్క కలి ప్రభావం కూడాను వారిని తాకకుండా సంరక్షిస్తూ వస్తుంది.
1: Such people will not be affected by the Kali age.
0: ఈ నాటి కలి ప్రభావం అనేటువంటిది ఇట్టివారు అట్టివారు అని తారతమ్యం లేకుండా సర్వులను కూడాను బాధిస్తూ వస్తుండాలి.
1: In fact, everyone is influenced and affected by the Kali age, and people have been suffering because of that.
0: రావణుడు కొన్ని నిమిషములకు మరణిస్తాడనేటువంటి విషయం తెలుసుకుని అనేక మంది సత్పురుషులు, యోగులు, పండితులు రాముని చుట్టూ చేరారు.
1: Having coming to know the end of his life, many noble people, sages gather around him.
0: రావణేశ్వర, మీరు ఎన్నో కార్యములు ఆచరించారు, ఎన్నో సత్కార్యములు సల్పారు, ఎన్ని విధమైనటువంటి యొక్క దుర్మార్గంలో మీరు పోనుకున్నారు, కానీ ఇన్నింటి యందు మీరు సాధించినటువంటి యొక్క ఘనకార్యం ఏమిటి, దాన్ని మేము తెలుసుకోవాలని మేము అడుగుతున్నామని ప్రార్థించారు.
1: They all have put in a question. You have accomplished many. You have killed many people. You have achieved a lot in life. But what is the main thing that you would like to convey to us, O Ravana? They said.
0: Nayana, మంచి కార్యము చేయాలని సంకల్పించినటువంటి వారు, పవిత్రమైనటువంటి పరమాత్మ సేవలు సల్పాలని ఆశించినటువంటి వారు, పుణ్యకార్యమునందు ప్రవేశించాలని సంకల్పించుకున్నటువంటి వారు కాలహరణం చేయకండి.
1: Those who want to do good, those who want to extend the sacred service, those who want to do meritorious deeds should never do things, rather delay.
0: అట్టి సత్సంకల్పములు, సత్ప్రభావములు, సచ్చింతనలు మీ హృదయమునందు ఆవిర్భవించినటువంటి తక్షణమే మీరు ఆ కార్యమును చేయుటకు ప్రయత్నించండి.
1: ద మూమెంట్ దట్ గుడ్ థాట్ గెట్స్ ఇన్ టు యూ, ద గుడ్ ఫీలింగ్ గెట్స్ ఇన్ టు యూ, డిటర్మిన్ టు డూ దట్ ఇమ్మీడియట్లీ.
0: ఎవరికి మీరు భయపడనక్కర్లేదు.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ.
0: ఆ కాలం ఆలస్యం చేయటం మంచిది కాదు.
1: డోంట్ డిలే, డోంట్ వెయిట్.
0: పవిత్రమైన కార్యములందు మీరు యొక్క కాలమును సద్వినియోగం చేసుకోండి.
1: Make proper use of time in rendering sacred service.
0: నేను ఒకానొక సమయం లోపల సంకల్పించుకున్నాను.
1: I wanted to do something in the past.
0: భూలోకము నుండి స్వర్గలోకమునకు నిచ్చెన వేయాలని సంకల్పించుకున్నాను.
1: I wanted to lay a ladder connecting the planet Earth to that of heaven.
0: లంకకు చుట్టూ ఉన్నటువంటి ఈ సముద్రమును తీయన్నీరుగా మార్చి సర్వులకు నువ్వు అందించాలని ఆశించాను.
1: I wanted to convert saline, salty sea water, sweet into sweet drinking water.
0: ఇంకా నరకమునందు బాధపడేటువంటి ఒక ప్రతి ప్రాణికి కూడాను తగిన సుఖాన్ని, సౌకర్యాల్ని కలిగించాలని నేను సంకల్పించుకున్నాను.
1: I also determined to see that those who are there in Naraka hell would be comfortable by providing all conveniences there.
0: కానీ అట్టి సంకల్పములు, అట్టి పవిత్రమైన కర్మలు నేటి వరకు కూడా నేను చేయుటకు పూనుకోలేదు.
1: I didn't undertake the task till this date.
0: కనుక మీరేనను ఈ సద్భావములు సత్ప్రవర్తనలు సచ్చింతనలు మీ హృదయంలో సంకల్పించుకున్న తక్షణమే చేయుటకు ప్రయత్నించండి.
1: Therefore, at least you take to action immediately the moment good thought gets into you.
0: ఇది నేను గుర్తించినటువంటి సత్యవాక్కు.
1: This is one truth that I have realized.
0: లోకములో మనం ఎన్నో సంకల్పించుకుంటున్నాం.
1: In this world we want to do many.
0: కానీ సంకల్పించుకున్న కార్యములన్నీ కూడా మనము క్రియారూపంలో మనం ఉంచటం లేదు.
1: బట్ వీ కుడ్ నాట్ ట్రాన్స్లేట్ ఆల్ అవర్ థాట్స్ ఇన్ టు యాక్షన్.
0: రేపు రేపు రేపు అని కాలహరణము గావిస్తూ కూడాను మన జీవితం వ్యర్థం చేసుకుంటున్నాం.
1: వీ గో ఆన్ పోస్ట్పోనింగ్ థింగ్స్ టు ది నెక్స్ట్ డే ద ఫాలోయింగ్ డే అండ్ వేస్ట్ అవర్ లైవ్స్.
0: సత్ప్రవర్తనలకు ముందుండే వేయాలి.
1: వీ షుడ్ స్టెప్ ఫార్వర్డ్ బి రెడీ టు డూ ఎనీ గుడ్ యాక్టివిటీ.
0: సదాచారములకు ముందుగా ప్రవేశించాలి.
1: వీ షుడ్ బి ప్రిపేర్డ్ టు డూ గుడ్ యాక్ట్ గుడ్ సర్వీస్ గుడ్ ప్రాక్టీస్ ఇమీడియట్లీ.
0: సచ్చింతనలు కార్యాచరణలో పెట్టాలి.
1: ఆల్ గుడ్ థాట్స్ షుడ్ బి ట్రాన్స్లేటెడ్ ఇంటు యాక్షన్.
0: ఇది ఏ మానవులు చేయవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి కర్మలు.
1: దిస్ ఇస్ ది మెయిన్ థింగ్ దట్ హ్యుమానిటీ మస్ట్ డూ.
0: కనుక రావణుడు ఎన్నో కార్యములు చేశాడు.
1: రావణ డిడ్ మెనీ థింగ్స్.
0: కానీ ఆ కార్యములు ఎందు సత్సంకల్పం ఏమాత్రం కూడా ప్రవేశపెట్టలేదు.
1: దే వర్ నాట్ ప్రాంప్టెడ్ బై గుడ్ థాట్స్.
0: దుర్మార్గములు దుష్టతనములు దురుపయోగమయ్యేటువంటి యొక్క కార్యములు ఎందు ప్రవేశిస్తూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హిస్ థాట్స్ వర్ ప్రాంప్టెడ్ బై ది వికెడ్ ఫీలింగ్స్ ది అల్టీరియర్ మోటివ్స్.
0: కనుక తన జీవితంలో ఎంత గొప్ప పేరును పొందాడో ఎన్ని విధమైనటువంటి యొక్క సత్కార్యములు చేయాలని ఆశించాడో దానన్నింటినీ కూడా విరుద్ధంగా జీవిస్తూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ వాంటెడ్ టు లివ్ గెటింగ్ ఏ గుడ్ నేమ్ హీ వాంటెడ్ టు ఫుల్ఫిల్ మెనీ ఆఫ్ ద టాస్క్ బట్ హీ కుడ్ నాట్.
0: రావణుడు సీతాపహరణం జరిగిన తర్వాత లక్ష్మణుడు రాములు సీతాన్వేషణకై సర్వారణ్యములు కూడాను సంచరిస్తూ వచ్చారు.
1: ఆఫ్టర్ ది అబ్డక్షన్ ఆఫ్ సీత బై రావణ లక్ష్మణ అండ్ రామ వెంట్ ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ ఆల్ అరౌండ్.
0: కానీ ఒకనొక ప్రదేశమునకు వెళ్లేటప్పటికీ ఒక విచిత్రమైన వ్యక్తి కనిపించాడు.
1: దే మెట్ ఎ పెక్యూలియర్ పర్సన్.
0: ఆ వ్యక్తికి శిరస్సు లేదు.
1: పర్సన్ హ్యాస్ నో హెడ్.
0: తన ముఖం అంతా కూడా కడుపు పైనే ఉంటుండది.
1: ద హెడ్ ఈస్ రైట్ అబౌవ్ ద స్టమక్.
0: ఆ వికారమును చూచి ఈ రాక్షసుని చెప్పకనే చెప్పారు.
1: సీయింగ్ ది అగ్లీ ఫేస్ దట్ దే కుడ్ డిసైడ్ దట్ ద పర్సన్ ఇస్ ఎ డెమన్.
0: కడుపు నుండి పెద్ద నాలుక వస్తుండది.
1: అండ్ ఎ టంగ్ వాజ్ స్ట్రెచ్డ్ ఫోర్త్ రైట్ ఫ్రమ్ ద స్టమక్.
0: ఈ విధమైన వికార చర్యలు చేస్తున్నటువంటి వ్యక్తిని దగ్గరికి వెళ్లి
1: దే వెంట్ క్లోజ్ టు దిస్ అగ్లీ క్రీచర్.
0: మీరెవరు? ఎందుకోసం ఈ విధంగా జీవిస్తున్నారు? మీకు మెడనే లేదే అని ప్రశ్నించాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ వెంట్ క్లోజ్ టు హిమ్ అండ్ సెడ్ హూ ఆర్ యూ వై ఆర్ యూ లైక్ దిస్ యూ డోంట్ సీమ్ టు హావ్ ఎనీ నెక్ అట్ ఆల్.
0: నా చరిత్ర చాలా విచిత్రమైనటువంటిది.
1: మై లైఫ్ ఈస్ వెరీ పెక్యూలియర్ హీ సెడ్.
0: నా పేరు కబంధుడు.
1: మై నేమ్ ఇస్ కబంధ.
0: నేను నా హస్తమును చూస్తామా అంటే 10 మైళ్ళు ఉంటుంది ఒక్కొక్క హస్తము.
1: మై హ్యాండ్స్ ఆర్ సో లాంగ్ దట్ దే కుడ్ బి స్ట్రెచ్డ్ ఎక్స్టెండెడ్ టు 10 మైల్స్.
0: 10 మైళ్ళ దూరం నందు ఉన్నటువంటి ఒక మృగాలను కూడా నేను తీసుకుని దగ్గరికి తెచ్చుకుని నేను భుజిస్తూ వచ్చాను.
1: ఐ కెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఆల్ ది యానిమల్స్ అరౌండ్ ద రేంజ్ ఆఫ్ 10 మైల్స్ ఫ్రమ్ దిస్ పాయింట్.
0: నేను నడవనక్కర్లేదు.
1: ఐ డోంట్ నీడ్ టు వాక్.
0: నా పొట్టలు ఎక్కడుండినా కానీ నేను నింపుకుంటున్నాను.
1: ఐ కెన్ ఫిల్ మై బెల్లీ వేర్ ఎవర్ ఐ యామ్.
0: కనుక నా చరిత్రం మీరు విచిత్రంగా చూస్తారు.
1: Therefore, I appear to be.
0: అసలు మీరెవరు? ఈ భయంకరమైన అరణ్యంలోకి ఎందుకు ప్రవేశించారు?
1: Then who are you? Why are you here? They asked.
0: మీరు చూస్తే సుకుమారకన్య కుమారులుగా కనిపిస్తున్నారు.
1: And Kabandha said, you seem to be so young and tender.
0: మీ దగ్గర అంబులంతా ఉన్నాయి.
1: You have arrows.
0: మీరు చాలా సుందర కుమారులుగా కనిపిస్తున్నారు.
1: You are very handsome.
0: రాజకుమారులుగా కనిపిస్తున్నారు.
1: You are princes.
0: మీ రాజ్యం ఏమిటి? ఎందు నిమిత్తమే మీరు ఇందులో ప్రవేశించారు అని ప్రశ్నిస్తూ వచ్చాడు.
1: వాట్ యువర్ కింగ్డమ్? వాట్ ఫార్ ఆర్ యూ హియర్?
0: సత్యమైనటువంటిది రాముని యొక్క ప్రధానమైనటువంటి వలుకు.
1: ట్రూత్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ రామ.
0: ఎట్టి పరిస్థితులు ఎందైనా కూడా సత్యం తప్ప అన్యం పలకడు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ హి విల్ నెవర్ గివ్ అప్ ట్రూత్.
0: సత్యవాక్ పరిపాలకుడు రాముడు.
1: రామ ఆల్వేస్ స్పీక్స్ ట్రూత్.
0: అయ్యా, మేము తండ్రి మాటను ధిక్కరించక అరణ్యమునకు వచ్చి చేరాం.
1: They said, we are here in strict obedience to the command of our
0: Father. We have
1: been spending our lifetime as per the command of the Father.
0: కాని మేము పత్ని వియోగం చేత బాధపడుతూ ఉన్నాం ఇప్పుడు.
1: ఐఎమ్ సఫరింగ్ బికాస్ ఆఫ్ ద సెపరేషన్ ఫ్రమ్ మై వైఫ్.
0: ఆమెను ఎవరో అపహరించారు.
1: సమ్ పర్సన్ హస్ కిడ్నాప్డ్ హర్.
0: ఆమె ఎక్కడ ఉన్నదో ఏమో అనేటువంటి విషయంతో మేము వెతుకుతూ తిరుగుతున్నాం.
1: వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ హర్. వేర్ అబౌట్స్ వీ డు నాట్ నో టిల్ నౌ.
0: ఆమె ఎక్కడ ఉన్నదో, ఏ పరిస్థితిలో ఉన్నదో, చచ్చినదా బ్రతికినదా, మాకు ఈ సత్యాన్ని గురించి మీరు వెల్లడి చేయాలి అన్నారు.
1: ప్లీజ్ లెట్ అస్ నో వేర్ షీ ఈజ్, హర్ కండిషన్, వెదర్ షీఈస్ అలైవ్ ఆర్ డెడ్.
0: అయ్యా, నాకు మొదలు నన్ను భస్మం చేయండి.
1: హి సెడ్ ఫస్ట్ ఫినిష్ మీ ఆఫ్.
0: నేను భస్మం అయిన తర్వాత మీకు ఈ వివరములంతా చెప్తాను అన్నాడు.
1: ద మూమెంట్ ఐఎమ్ బ్రాట్ డౌన్ టు యాషెస్ Then I'll be able to tell you.
0: భస్మం చేసిన తర్వాత వీడి ఇంకెక్కడ ఉంటాడు, వీడి పలికేదేమిటి, ఉన్నప్పుడే గొంతు లేదు, ఇంకా చచ్చిన తర్వాత గొంతు ఎక్కడి నుంచి వస్తుంది వీడికి.
1: They were very much surprised at this point, because how is that he is going to respond to our question later after his death? How can he speak to us?
0: ఇది శాపం యొక్క ప్రభావములు.
1: This is the effect of the curse.
0: కానీ ఏదైతే ఏమి, తనకు చెప్పినట్లుగా చేస్తామని లక్షణుడు అతన్ని మరణం చేశాడు.
1: బీ దట్ యాజ్ ఇట్ మే, దే డిసైడెడ్ అండ్ లక్ష్మణ కిల్డ్ హిమ్.
0: కాల్చి వేశారు.
1: అండ్ హి వాస్ బర్న్డ్.
0: కాల్చి వేసిన తర్వాత
1: ఆఫ్టర్ దట్
0: ఒక సుందర స్వరూపాన్ని ధరించి
1: హి హాస్ అస్యూమ్డ్ ఎ బ్యూటిఫుల్ ఫామ్.
0: అతను వచ్చి చెప్తున్నాడు.
1: దట్ పర్సన్ స్టార్టెడ్ కమింగ్.
0: అయ్యా, నేను అనేక రకములైనటువంటి పాపముల చేత కొన్ని శాపములకు గురి అయిపోయి నేను ఈ స్వరూపాన్ని పొందాను.
1: Because of sins I committed, because the curses I have taken this form.
0: ఎవరిని దేహాన్ని భస్మం గావింతురో వారిలే భగవత్ స్వరూపుడు.
1: The one who burns my body is verily divine.
0: వారు అనేక రకములైనటువంటి ఒక లోక నాటకము నిమిత్తమై అనేక హింసలు పడుతూ ఉన్నారు.
1: In fact, they have been suffering because of the world, because of the times.
0: వారికి ఎట్టి బాధలు లేవు.
1: In fact, they have no suffering.
0: ఎట్టి కష్టములు రావు.
1: They will not face any difficulties.
0: కాని ఒక లీలా నాటకం గాదు నిరూపణ చేస్తున్నారు.
1: ఇట్ వాస్ ఆల్ దేర్ యాక్షన్ డ్రామా.
0: కాని ఇతనే భగవత్ స్వరూపుడు.
1: అండ్ హీఈస్ గాడ్.
0: ఇతని పేరు శ్రీరామచంద్రుడు.
1: హిస్ నేమ్ ఇస్ శ్రీరామచంద్ర.
0: అతని సోదరుడే లక్ష్మణుడు.
1: అండ్ హిస్ బ్రదర్ ఇస్ లక్ష్మణ.
0: వీరు భగవత్ స్వరూపులైపోయి కూడాను ఈ రకమైనటువంటి బాధలకు గురి అవుతున్నారు.
1: దో యు ఆర్ ఇస్ డివైన్, యట్ యు సీమ్ టు సఫర్
0: అని చెప్పాడు.
1: హీ సెడ్ సో.
0: చెప్పి, రామా, మీ యొక్క సీత లంకలో ఉన్నది.
1: హి సెడ్ రామా, యువర్ సీత ఇస్ దేర్ ఇన్ లంక.
0: ఆమెను పొందేటువంటి విధానం కూడాను అనేక రకమైనటువంటి సూక్ష్మ మార్గంలో నేను చెప్తున్నాను.
1: ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ సర్టన్ ప్లాన్స్, సర్టన్ డివైజెస్ టు హ్యావ్ హర్.
0: ఆమెను ఎవరు కూడా ముట్టడుకుంటూ వీళ్ళు కాదు.
1: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు టచ్ హర్.
0: సాధ్యమని.
1: షీ ఈస్ వన్ ఆఫ్ చెస్టెడ్ క్యారెక్టర్.
0: ఆమెను ముట్టిరా ఎవరైనా భస్మం అవుతారు.
1: ఇఫ్ ఎనీవన్ అటెంప్ట్స్ టు టచ్ హర్ వుడ్ బి బర్న్ డౌన్ టు యాషెస్.
0: ఇదంతా కూడా మీరు ముగ్గురు చేరి జగన్నాటక సూత్రధారులుగా నిలిచి అనేక రకమైనటువంటి పాత్రలంతా ప్రబోధించి మీరు ఈ నాటకం నాడుతున్నారు.
1: యు హావ్ బీన్ యాక్టింగ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది హ్యూమానిటీ ఇన్ ది వరల్డ్. యు హావ్ బీన్ ప్రిటెండింగ్.
0: త్వరలోపలే మీరు సీతను కలిసి
1: యు మీట్ సీత,
0: తిరిగి అయోధ్యను చేరుతారని చెప్పని నేను అనుకుంటున్నాను.
1: I know full well that we'll be back to Ayodhya with Sita.
0: నా వాక్కు ఎప్పుడు కూడా సత్యమే.
1: Whatever I say is bound to happen.
0: త్వరలో మీరు సుఖాన్ని శాంతిని అనుభవించరు కాక.
1: Very soon you are going to have the days of good times.
0: ఆ దేహంతో అంతర్ధానం అయిపోయాడు.
1: So saying he disappeared there.
0: దీనికి ముందు,
1: prior to this,
0: సూర్యుని కుమారుడైనటువంటి యొక్క,
1: the son of sun,
0: సుగ్రీవుడు.
1: సుగ్రీవ,
0: సుగ్రీవుడు సూర్యుని కుమారుడు.
1: సుగ్రీవ ఇస్ ది సన్ ఆఫ్ సన్.
0: ఈ ఇరువురి లోపల కూడా వాలి సుగ్రీవులు ఇద్దరు కూడా సోదరులే.
1: వాలి సుగ్రీవ ఆర్ బ్రదర్స్.
0: రాజ్యభ్రష్టుని చేసి
1: అండ్ హీ ఈస్ రిమూవ్డ్ అవుట్ ఆఫ్ హిస్ పొజిషన్.
0: అనేక రకమైనటువంటి కష్టమును గురి చేశాడు వాలి.
1: And Vali made Sugriva suffer.
0: Vali Mahaviruḍu Surudu.
1: Vali is valiant and courageous.
0: Sugriva kudunu attivade.
1: So also Sugriva.
0: Kani.
1: But.
0: Atanni aneka rakamulaga himsinchi tana Kishkinda pattam nunchi dooram tarimadu.
1: Vali made Sugriva suffer and he was driven out of the kingdom.
0: Appudu.
1: Then.
0: Ee Ramuluku cheppadu.
1: Then he told Rama.
0: Kabandudu. తన పూర్తి శరీరాన్ని త్యజించేటప్పుడు
1: బిఫోర్ గివింగ్ అప్ ద బాడీ కబంధ సెడ్
0: మీరు సుగ్రీవునితో స్నేహం చేసుకోండి
1: బెటర్ యు బి ఎ ఫ్రెండ్ టు సుగ్రీవ
0: ఒక్క మాట చెప్పాడు కన్ను మూశాడు
1: హి సెడ్ అండ్ బ్రీత్ హిస్ లాస్ట్
0: ఈ సుగ్రీవుడు ఎక్కడ ఉన్నాడు ఏం కథ అని విచారిస్తూ తిరిగారు
1: దే వెంట్ ఆన్ ఇంక్వైరింగ్ వేర్ సుగ్రీవ వాజ్
0: అన్ని విధాల కూడా వీరికి తెలిసినప్పటికీ
1: దో దే నో ఎవ్రీథింగ్
0: ఒక లీలా నాటకంగా ఆడుతూ వస్తున్నారు
1: దే వర్ జస్ట్ యాక్టింగ్
0: కానీ సుగ్రీవుని కలిచారు
1: దే మెట్ సుగ్రీవ
0: ఆ సుగ్రీవుని ద్వారా సీత వార్తను తెలుసుకున్నారు
1: త్రూ హిమ్ దే కుడ్ నో ది న్యూస్ ఆఫ్ సీత
0: వీరి సైన్యంనంతా కూడాను
1: ఆల్ దేర్ ఆర్మీ
0: లంకకు సమీపానికి చేర్చారు
1: రీచ్డ్ వెరీ క్లోజ్ టు లంక
0: అక్కడ నుంచి
1: ఫ్రమ్ దేర్
0: దాని లంకలో ప్రవేశించాలి
1: దే వర్ టు గో ప్రొసీడ్
0: ఒక పెద్ద సముద్రం ఉంటుండాలి అడ్డు
1: అండ్ దిస్ మైటీ ఓషన్ ఇన్ బిట్వీన్
0: ఈ సముద్రాన్ని దాటేటువంటి వారెవరు
1: హూ ఇస్ ప్రిపేర్ టు క్రాస్ దిస్ ఓషన్
0: కానీ అందరూ నేను దాటలేను నేను దాటలేనని పనికి పరారు తిండికి తయారు అన్నట్టుగా ఈ సైన్యం అందరు కూడా మేము చేయలేము ఈ పని అన్నారు
1: ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ది ఆర్మీ దే సెడ్ వీ డేర్ నాట్ క్రాస్ దిస్ ఓషన్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు అస్ దే సెడ్ దే ఆర్ రెడీ టు ఈట్ బట్ నాట్ టు డూ
0: హనుమంతుడు ఈ కార్యం చేయగలడు అని చెప్పారు
1: హనుమాన్ ఇస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దిస్ టాస్క్
0: తనే అంగీకరించాడు
1: అండ్ హీ అక్సెప్ట్
0: రామాజ్ఞ శిరసా వహించి ఏ కార్యమునికైనా నేను సిద్ధమేనన్నాడు
1: ఐ ఫాలో ద కమాండ్ ఆఫ్ రామ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి
0: దీనికి పూర్వము ఈ వాలి సుగ్రీవులకు జరిగినటువంటి ఒక సంవాదం లోపల
1: In the conversation that took place between Vali and
0: Sugriva,
1: is not known to many.
0: Vali chala durmargudu
1: is very bad person.
0: Mahavirudu,
1: yet he is courageous.
0: Kani Ramulu yokka snehitudu kuda,
1: but he is close to Rama.
0: Ilanti vaadai kudanu aa chedda kaalam vachetappudiki buddhulu bendu bari potayi.
1: But in bad times they will have perverted minds.
0: ఈ రామాన్వేషణ లోపల అనేక రకములైనటువంటి బాధలు కూడా సంభవించినాయి
1: అండ్ ఇన్ యాజ్ దే వర్ ఇన్ సర్చ్ దే హ్యాడ్ సో మెనీ ట్రబుల్స్
0: రాముడు ఎక్కడ వస్తున్నాడు లక్ష్మణుడు ఎక్కడ వస్తున్నాడు అని వీరి అన్వేషణ లోపలనే కాలంనంతా వ్యర్థం చేస్తూ వచ్చారు
1: దే హావ్ బీన్ వేస్టింగ్ టైమ్ ఇన్ సర్చ్ ఆఫ్ దెం
0: దుందుబుడు అనేటువంటి రాక్షసుని
1: దుందుభి ఎ డెమన్
0: వాడితో యుద్ధం చేసి
1: ఫాట్ విత్ దెం
0: వాడి శరీరాన్ని విసిరి పారవేశాడు
1: Vali has thrown out the body of Dundubhi.
0: Aa shariram poi Matangi parvatham paina padindi.
1: The body fell on the mountain top Matangi.
0: Aa Matangi parvatham paina oka rishi tapas chestu unnadu.
1: One saint was in penance on the mountain top Matangi.
0: Atane paina itana raktam anta parichillindi.
1: All the blood spilled all over his body.
0: Pavitramaina tapasasarinchetunte na shariram paina ee apavitramaina raktam nu evaru challaru ani tanu కన్నులు మూసుకుని శపించాడు
1: వేర్ ఫ్రమ్ దిస్ బ్లడ్ హెస్ కమ్ వై ఇస్ దట్ ఇస్ ఇట్ ఆన్ మై బాడీ
0: ఈ శరీరం చేర్చినటువంటి వాడు ఎవడైనా సరే ఈ కొండకెక్కితే తన పగిలి చచ్చిపోతాడు అన్నాడు
1: అండ్ హి గివ్ ఎ కర్స్ దట్ హూస్ ఎవర్ దట్ గెట్స్ ఆన్ టు ద టాప్ ఆఫ్ దిస్ మతంగి విల్ డై హావింగ్ హిస్ హెడ్ బ్రోకన్
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి సుగ్రీవుడు పోయి చేరాడు
1: హి రీచ్డ్ దట్ ప్లేస్
0: అతనితో పాటు హనుమంతుడు కూడా ఉన్నాడు
1: హనుమాన్ ఆల్సో వాస్ దేర్
0: కనుక రాజులు పరివారములు అందరూ కూడా అక్కడే చేరారు
1: ఆల్ దేర్ అసోసియేట్స్ ది బెటాలియన్స్ ఆఫ్ ఆర్మీ వర్ దేర్
0: ఇతన్ని పోయి చంపడానికి అనేక రకమైన ప్రయత్నం చేశాడు వాలి
1: వాలి మేడ్ ఎవ్రీ అటెంప్ట్ టు కిల్ హిమ్
0: కానీ సాధ్యం కాలేదు
1: బట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్
0: తాను పోలేడు
1: హీ కుడ్ నాట్ గో హిమ్సెల్ఫ్
0: ఇలాంటి పరిస్థితుల లోపల
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్
0: వాళ్ళని జయించాలి అని పట్టుబట్టాడు సుగ్రీవుడు
1: సుగ్రీవ వాంటెడ్ టు కాంకర్ విన్ ఓవర్ ద వాలి
0: పర్వతం పై నుంచి చూచేటప్పటికి ఇద్దరు యువకులు చాలా సుందరమైనటువంటి వారు తేజస్సుతో బయలుదేరి నడుచుకుని వస్తున్నారు
1: ఫ్రమ్ ద మౌంటైన్ టాప్ సుగ్రీవ కుడ్ సీ టూ యంగ్స్టర్స్ కమింగ్ ఓవర్ దేర్ హు ఆర్ వెరీ హ్యాండ్సమ్
0: రాజపుత్రులు
1: దే ఆర్ ప్రిన్సెస్
0: రాజకుమారుల మాదిరి ఉంటున్నారే
1: దే ఆర్ ఆఫ్ రాయల్ ఫ్యామిలీ
0: ఇది శికారార్థమే ఏమైనా వచ్చారా
1: ఆర్ దే సింప్లీ మూవింగ్ అబౌట్
0: అని అనేక రకములుగా కూడా విచారణ చేస్తూ వచ్చారు
1: హి వాజ్ ఆల్సో థింకింగ్ ఇన్ ద డైరెక్షన్
0: కానీ వాయుపుత్రుడైన హనుమంతుడు ఉన్నాడు కదా
1: బట్ హనుమాన్ ఇస్ దేర్
0: క్షణం లోపలే తన రూపాన్ని మార్చుకుని
1: హి చేంజ్డ్ హిస్ ఫామ్ ఇన్ ఎ మోమెంట్
0: క్రిందికి దిగాడు
1: హీ గాట్ డౌన్
0: దిగి వీరిని చక్కని విషయంలో మాట్లాడిచ్చాడు
1: అండ్ హీ స్టార్టెడ్ కన్వర్సింగ్ విత్ దెం
0: హనుమంతుని యొక్క వాక్యములు హనుమంతుని యొక్క సంభాషణలు చాలా మృదుమధురమైనటువంటి
1: కన్వర్సేషన్ ఆఫ్ హనుమాన్ ఇస్ ఫుల్ ఆఫ్ గుడ్ వర్డ్స్
0: మృదువుగా ఉండేటువంటివి మధురంగా ఉండేటువంటివి
1: స్వీట్
0: ఆ విధంగా పలుకుల చేత రాములు గుర్తించాడు
1: రామ కుడ్ నో హూ హీ వాజ్
0: ఎవరో ఇతను శుద్ధ బ్రాహ్మణుడిగా కనిపిస్తున్నాడు
1: హీ థాట్ దట్ హి వాజ్ ఎ హోలీ బ్రాహ్మన్
0: నాయన మీరు ఎక్కడి నుంచి వచ్చారు
1: హీ సెడ్ వేర్ డు యూ కమ్ ఫ్రమ్
0: ఇప్పుడు చెప్పాడు నేను సుగ్రీవుని యొక్క మంత్రిని అన్నాడు
1: హీ సెడ్ ఐఎమ్ ద మినిస్టర్ ఆఫ్ సుగ్రీవ
0: సారీ ఆ బింబిసారుడు చెప్పినట్టుగా సుగ్రీవుని దగ్గరికి వచ్చాం మేము
1: సో యాజ్ పర్ ద వర్డ్స్ ఆఫ్ కబంధ రామ కుడ్ నో దట్ హి వాజ్ దేర్ ఆన్ ద స్పాట్
0: కనుక అతన్ని తన భుజముల పైన కూర్చోబెట్టుకున్నారు రామలక్ష్మణులు
1: And Hanuman made Rama Lakshmana sit on his shoulder and they could reach mountain.
0: ఈ సందర్భం లోపల
1: ఇన్ దిస్ మూమెంట్
0: హనుమంతుడికి రామునికి జరిగినటువంటి సంభాషణ చాలా మృదుమధురమైనటువంటిగా జరిగింది
1: ది కన్వర్సేషన్ విత్ హనుమాన్ అండ్ రామ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్
0: అంతా సంస్కృతంలోనే జరుగుతూ వచ్చాడు
1: హోల్ థింగ్ వెంట్ ఆన్ ఇన్ సంస్కృత్ లాంగ్వేజ్
0: ఈ సుగ్రీవుని యొక్క పరిస్థితి అంతా కూడా చెప్తూ వచ్చాడు
1: అండ్ ద ప్లైట్ ఆఫ్ సుగ్రీవ వాజ్ కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్డ్
0: అప్పుడు సుగ్రీవునిలో ఎట్టి దోషము లేదని తెలుసుకున్నాడు
1: అండ్ రామ కుడ్ నో దేర్ నథింగ్ రాంగ్ విత్ సుగ్రీవ
0: ఇది కేవలము
1: ఇట్ వాజ్ మేర్
0: వాలి చేసినటువంటి ఒక కుట్ర
1: ఇట్ వాజ్ ఆల్ ద ప్లాన్ డివైస్ ఆఫ్ వాలి
0: వాలి నిష్కారణంగా సుగ్రీవుని పైన అనేక రకమైనటువంటి నిందలు మోపి
1: వాలి బ్లేమ్డ్ సుగ్రీవ ఫర్ నో రీజన్ ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ హిస్
0: తానే రాజ్యం ఏలానని దుస్సంకల్పం చేత నిలిచినాడు అనేటువంటి ఒక దీంతో సుగ్రీవుణ్ణి బయట తెరమగొట్టాడు
1: అండ్ హీ థాట్ ద సుగ్రీవ వాంటెడ్ టు బి ద కింగ్ విత్ దట్ ఐడియా హీ హాస్ డ్రివెన్ హిమ్ అవుట్ ఆఫ్ ద కింగ్డమ్
0: సరే వెళ్లిన తర్వాత
1: హావింగ్ గాన్ దేర్
0: ఇతనితో స్నేహం చేయాలి
1: హీ వాంటెడ్ టు బి హిస్ ఫ్రెండ్
0: స్నేహం చేయాలంటే
1: టు బి ఎ ఫ్రెండ్
0: నాకంటే వీడు గొప్పవాడా కాదా అనేటువంటి దీన్ని చూడాలి
1: వన్ మస్ట్ ఇంక్వైర్ వెదర్ ఇస్ మోర్ దెన్ యూ ఆర్ నాట్
0: నేను ఎవరితో యుద్దం చేయాలనుకుంటున్నానో వారికంటే గొప్పవారితో నేను స్నేహం చేసినప్పుడే నా పని పూర్తి సక్రమంగా జరుగుతుంది వారికంటే తక్కువ వారితో నేను స్నేహం చేస్తే నేనే ఓడిపోతాను అని సంకల్పించుకున్నాడు సుగ్రీవుడు
1: సుగ్రీవ కుడ్ నో దట్ ఇఫ్ హీ వర్ టు హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ అ పర్సన్ హీ షుడ్ బి సర్టన్లీ స్ట్రాంగర్ దాన్ హిస్ ఎనిమీ దెన్ ఓన్లీ హీ కెన్ కాంక్వర్ హిమ్ నాట్ అదర్వైజ్ రామ
0: నా అన్నగారు చాలా గొప్పవారు
1: మై బ్రదర్ ఇస్ వెరీ స్ట్రాంగ్
0: బలవంతుడు
1: ఇస్ వెరీ స్ట్రాంగ్
0: గుణవంతుడు కూడాను
1: ఇస్ ఆల్సో వర్చువస్
0: అతనితో మీరు పోరాడంటే శక్తి మీలో ఉన్నదా లేదా గుర్తించాలి అన్నాడు
1: ఐ వాంట్ టు నో వెదర్ యు ఆర్ పవర్ఫుల్ టు ఫైట్ విత్ హిమ్ ఆర్ నాట్
0: ఏమైనా గుర్తించుకోమని చెప్పాడు
1: యు మే టెస్ట్ us ఇన్ ఎనీ వే హి సెడ్
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: నా అన్నగారు ఐదు తాటి చెట్లు వరుసగా ఉండేటువంటి దాన్ని అమ్ముతో విడిచాడు
1: ఎట్ వన్ టైం మై బ్రదర్ షాట్ ఎన్ ఆరో towards a place where five trees were standing one by each side
0: ఐదు చెట్ల లోపల కొను అంబు దూరి ఆరో దానికి వెళ్ళిపోయింది
1: ది ఆరో కుడ్ పియర్స్ త్రూ ఆల్ ది ఫైవ్ పామ్ ట్రీస్
0: తాటి చెట్టు అంటే చాలా బంకతో చేరినటువంటిది
1: దట్ పామ్ ట్రీ ఇస్ ఫుల్ ఆఫ్ ద స్టికీ సబ్స్టెన్స్
0: దానిలో అంబును విడిచడం ఎవరికి సాధ్యం కాదు
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు షూట్ ఎన్ ఆరో అగెన్స్ట్ దట్
0: ఇది రాములు చేయగలడా
1: whether Rama could do it or not
0: ani mettega taadu chettuna daggara teeskon poyadu
1: and he took him close to that palm trees
0: idi naalugu chettanu meeru kottandi chuddam annaru
1: and he said better you shoot at those four palm trees
0: ramulu eppudu kudunu chirunavidane untuntadu
1: rama always was smiling
0: baada padinatundi samayame kanipinchaledu
1: he never suffered had no trace of it
0: mellaga teesadu
1: and he picked up the arrow
0: ambulu pudinchadu
1: and he just shot
0: vidichadu
1: he shot it released the arrow
0: naalugu chettu daati inka naalugu chettu daati inka naalugu chettu daati baiti poyi anta shakti tho poyindi ee ambu
1: this arrow pierced the four trees further four more and then dropped there beyond
0: itane taginatunti vaadu
1: he is the right man he
0: itane sneham chetanaku karyam sadhinchavachunu annadu
1: by developing friendship with him I'll be able to fulfill my task he thought
0: tadapari velli
1: he went there
0: ee raj sampratimpulanta jarikkoni
1: he made all consultation
0: ee vidhanga valini manam hatamarchali
1: how to kill vali in what way
0: ఈ ప్లాన్లంతా వేసుకుని
1: ఆల్ ద ప్లాన్ వాజ్ రెడీ.
0: ఒకాలొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: సుగ్రీవుణ్ణి రేపటి దిన సిద్ధంగా వెళ్ళు అన్నాడు.
1: హీ వాంటెడ్ సుగ్రీవ టు బి రెడీ ఆన్ ద ఫాలోయింగ్ డే.
0: కిష్కింధా పట్టణంలోకి 10 మైళ్ళ దూరం నుంచి పోయి నీవు ఒక పెద్ద కేక వేయి అన్నాడు.
1: బెటర్ యు బి అవే ఫ్రమ్ కిష్కింధా బై అబౌట్ 10 మైల్స్ అండ్ షౌట్ లౌడ్లీ.
0: ఒక్కతూరి కేక వేశాడు సుగ్రీవుడు.
1: సుగ్రీవ షౌటెడ్.
0: వాలి బయటికి పరిగెత్తిస్తున్నాడు.
1: వాలి స్టార్టెడ్ రన్నింగ్.
0: తారా గొప్ప గుణవంతురాలు.
1: తారా ఇస్ ఎ నోబుల్ లేడీ.
0: వాలి యొక్క భార్య.
1: షీ ఇస్ ద వైఫ్ ఆఫ్ వాలి.
0: ఆమె రెండు చేతులు పట్టుకుంది.
1: షీ కాట్ హోల్డ్ బోథ్ ఆఫ్ హిస్ హ్యాండ్స్.
0: మీరు ఇప్పుడు పోవటం మంచిది కాదు.
1: హీ సెడ్ ప్లీజ్ డు నాట్ గో.
0: కారణం ఏమనగా
1: ద రీజన్ ఇస్
0: అతనికి ఏదో గొప్ప బలం వచ్చింది.
1: దేర్ లైఫ్ సమ్ ప్రాబ్లమ్ దేర్.
0: ఎవరో రాజకుమారులు వారికి స్నేహంగా ఏర్పడ్డారట.
1: అండ్ హీ సో స్ట్రాంగ్ బికాస్ హిస్ ఫ్రెండ్షిప్ విత్ ప్రిన్సెస్.
0: ఈ సమయ సందర్భానుసారం పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ ద పొజిషన్ అండ్
0: ముందు వెనుక యోచన చేయకుండా మీరు తొందరపడకూడదు అన్నారు.
1: డోంట్ గో డోంట్ ప్రొసీడ్ వితౌట్ థింకింగ్ ప్రో అండ్ కాన్.
0: తమరు చేయంగా కార్యమును గురించి
1: ద టాస్క్ దట్ ఇస్ టు బి డన్
0: మంచి చెట్టును చక్కగా బొందుపరచి
1: వన్ హెస్ టు అండర్స్టాండ్ ప్రో అండ్
0: చేయుటెప్పులు కాబట్టి చింతలేక
1: వితౌట్ థింకింగ్ ఎనీథింగ్
0: వేగిరించిన చూనది విషయం యగును అని.
1: అండ్ ఇఫ్ యూ డూ ఇట్ ఇన్ హెస్ట్ దెన్ యూ విల్ ఫెయిల్.
0: జాగ్రత్తగా మీరు మెలగండి.
1: దేర్ఫోర్ బి కేర్ఫుల్
0: అని చెప్పి వెనుక తీసుకుని పోయింది.
1: So saying, Tara made Wali to go back.
0: Tara chaala gunamulu kaliginatundi.
1: Tara is virtuous one.
0: Manchi shakti samarthyam kaliginatundi.
1: She is very powerful.
0: Vicharana shakti chaala goppadi.
1: She has got a sense of discrimination.
0: Telivitetulu goppavi.
1: She is highly intelligent.
0: Aame cheppinavanni kudunu satyamle.
1: Whatever she says is truth.
0: Ivanni kudunu pativrata dharmam yokka prabhavamle.
1: These are the characteristics of pativrata, a chaste woman.
0: తర్వాత రెండవ దినము
1: ద సెకండ్ డే
0: తిరిగి వెళ్లి మరి కేక వేయమన్నాడు రాముడు.
1: అగైన్ సుగ్రీవ వెంట్ ఆన్ షౌటింగ్.
0: కేక వేశాడు.
1: అండ్ హీ షౌటెడ్ లౌడ్ క్రై.
0: కానీ వాలి వినలేదు తార మాటలు.
1: అండ్ దిస్ టైమ్ వాలి డిడ్ నాట్ లిసన్ టు ద వర్డ్స్ ఆఫ్ తారా.
0: ఎప్పుడు కిష్కింధ లోపల ప్రవేశించకూడదు.
1: హీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు కిష్కింధ.
0: రాముడు ప్రవేశించకూడదు.
1: రామ షుడ్ నాట్ గెట్ ఇన్.
0: కారణం ఏంటి? 14 సంవత్సరంలో అరణ్యవాసమే కానీ పట్టణవాసం చేయకూడదు అని తండ్రికి మాట ఇచ్చాడు.
1: రామ ఇస్ నాట్ సపోజ్ టు బి దేర్ ఇన్ కిష్కింధ బికాస్ హీ మేడ్ ద ప్రామిస్ దట్ యూ వుడ్ స్పెండ్ 14 ఇయర్స్ ఇన్ ద ఫారెస్ట్.
0: రామను పోకుండా ఇతను సుగ్రీవుని పంపడానికి వీలు లేదు.
1: అండ్ వితౌట్ రామ గోయింగ్ ఓవర్ దేర్ సుగ్రీవ కెనాట్ రీచ్.
0: కనుక పట్టణములకు బయటనే వీరి యుద్ధం జరగాలి.
1: సో ది వార్ షుడ్ టేక్ ప్లేస్ అవుట్ సైడ్ ద సిటీ లిమిట్స్.
0: కనుకనే పర్వతముల క్రిందనే ఉండి
1: సో రైట్ దేర్
0: కేక వేయించాడు.
1: అండ్ హీ మేడ్ సుగ్రీవ
0: కేక వేసినప్పటికే వాలి పరిగెత్తి వచ్చాడు.
1: అండ్ వెన్ హీ షౌటెడ్ వాలి కేమ్
0: ఆనాడు ఇరువురికి యుద్ధం జరిగింది.
1: అండ్ దే స్టార్టెడ్ ఫైటింగ్
0: శరీరం అంతా కూడా రక్తమయంగా మారిపోయింది.
1: అండ్ దేర్ బాడీస్ వర్ ఫుల్ ఆఫ్ బ్లడ్.
0: కానీ రాముడు నేను నిన్ను రక్షిస్తానని చెప్పిన మాట ఇచ్చాడు.
1: బట్ రామ మేడ్ ఎ ప్రామిస్ దట్ యుల్ ప్రొటెక్ట్ హిమ్.
0: ఇరువురు ఒకే రూపాన్ని ధరించటం చేత
1: సిన్స్ బోత్ ఆఫ్ దెమ్ లుక్
0: ఎవరు వాలి ఎవరు సుగ్రీవులు అని ఈ యుద్ధం లోపల గుర్తించడానికి వీలు కాకపోయింది.
1: వాలి సుగ్రీవ లుక్ ఎగ్జాక్ట్లీ అలైక్. ఇట్ ఇస్ డిఫికల్ట్ టు డిసైడ్ హూ వాలి అండ్ హూ సుగ్రీవ ఇస్.
0: కానీ బాధలు భరించుకోలేక సుగ్రీవుడు వెనుక పరిగెత్తొచ్చాడు.
1: సుగ్రీవ కెనాట్ కుడ్ నాట్ బేర్ ఎనీ సఫరింగ్ అండ్ హీ స్టార్టెడ్ రిట్రీటింగ్.
0: అతని వెంట వచ్చి రాములు
1: దెన్ రామ
0: ఓదార్చి
1: అండ్ హీ కన్సోల్డ్
0: చల్లని మాటలు చెప్పి
1: హీ స్పోక్ టు హిమ్
0: మెల్లని మాటలు చేత
1: ఇన్ స్వీట్ వర్డ్స్
0: అతనిని తగినటువంటి ఒక ధైర్యం సాహసాన్ని కల్పింపు చేశాడు.
1: హీ గేవ్ హిమ్ ఆల్ ద కరేజ్ నీడెడ్ ఎట్ దట్ అవర్.
0: రెండవ దినము
1: నెక్స్ట్ డే
0: సిద్ధంగా ఉండు అన్నాడు.
1: నెక్స్ట్ డే బీ రెడీ.
0: నాయన మీరిద్దరు కూడా
1: సిన్స్ బోత్ ఆఫ్ దెమ్ లుక్
0: ఎవరు వాలి ఎవరు సుగ్రీవులు అని ఈ యుద్ధం లోపల గుర్తించడానికి వీలు కాకపోయింది.
1: వాలి సుగ్రీవ లుక్ ఎగ్జాక్ట్లీ అలైక్. ఇట్ ఇస్ డిఫికల్ట్ టు డిసైడ్.

0: నువ్వు సిద్ధంగా ఉండు అన్నాడు.
1: నెక్స్ట్ డే బీ రెడీ.
0: నాయన మీరిద్దరు కూడా అమ్మడ బిడ్డలు.
1: Both of you,
0: ఇద్దరు రూపంలో ఒకే రీతిగా ఉన్నాయి.
1: Both of you look alike.
0: ఇద్దరి కండరంలో ఒకే రీతిగా ఉన్నాయి.
1: The muscles also look similar.
0: కంటిని గుర్తించడానికి
1: to recognize
0: లక్ష్మణ ఒక అరణ్యంలో ఉన్నటువంటి కొన్ని పూలంతా కోసి నేను ఒక మాల మాదిరి చెయ్యి అన్నాడు.
1: హీ వాంటెడ్ లక్ష్మణ టు మేక్ ఎ గార్లాండ్ ఆఫ్ ఫ్లవర్స్.
0: ఆ మాల తీసుకుని సుగ్రీవుని మెడలో వేయించారు.
1: అండ్ దే మేడ్ సుగ్రీవ వేర్ దట్ గార్లాండ్.
0: ఆ మాలను తీసుకుని వెళ్లి ద్వేసుకుని వెళ్లి యుద్ధంలో ప్రవేశించాడు.
1: అండ్ సుగ్రీవ వాజ్ ఫైటింగ్ విత్ దట్ గార్లాండ్.
0: జరుగుతూ ఉంటుండాది.
1: ఫైటింగ్ వాజ్ గోయింగ్ ఆన్.
0: కానీ రాముడు ఈ మాలను గుర్తించి తక్షణమే వాలిపైన బాణం విడిచాడు.
1: రామా కుడ్ ఐడెంటిఫై ద వాలి అండ్ షట్ ది ఎరో ఎట్ హిమ్.
0: తక్షణమే వాలి క్రింద పడిపోయాడు.
1: వాలి ఫెల్ డౌన్ ఇమ్మీడియట్లీ.
0: కింద పడి ప్రాణంతో ఉన్నాడు.
1: బట్ యెట్ సమ్ లైఫ్ వాజ్ దేర్.
0: ఇంకా ప్రాణం పోలేదు.
1: హీ డిడ్ంట్ డై.
0: ఆ సమయాన్ని పురస్కరించుకుని రాములు దగ్గరికి వెళ్లి
1: రామా వెంట్ క్లోజ్ టు హిమ్.
0: వాలి నీవు చేసినటువంటి పాపము తమ్ముడికి చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: యు హావ్ కమిటెడ్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: తమ్ముడి భార్య తల్లితో సమానము.
1: ద వైఫ్ ఆఫ్ యువర్ బ్రదర్ ఈజ్ ఈక్వల్ టు యువర్ మదర్.
0: అలాంటి సుగ్రీవుని భార్యను నీవు తీసుకుని సుగ్రీవుణ్ణి పరదేశములకంతా పంపించి అనగా తన పట్టణం లేకుండా చేసినావు.
1: యు హావ్ కిడ్నాప్డ్ హర్. యు హావ్ డ్రివెన్ అవుట్ యువర్ ఓన్ బ్రదర్ అవుట్ ఆఫ్ ది కింగ్డమ్.
0: ఇంకా కొన్ని కారణాలు సుగ్రీవుడు చేయలేనటువంటివన్నీ చేసినట్టుగా నీవు నిరూపించావు.
1: అండ్ యూ ఆల్సో థాట్ దట్ సుగ్రీవ డిడ్ సో మెనీ థింగ్స్ విచ్ హీ డిడ్ నాట్.
0: ఇలాంటి అసత్య వాక్యములు నాకు ఇష్టం లేదు.
1: ఐ డోంట్ లైక్ ఫాల్స్హుడ్ లైస్.
0: కనుక నేను నిన్ను హతమార్చాలని చెప్పి సంకల్పించుకుని నీ తమ్ముడికి నేను వరం ఇచ్చాను.
1: సో ఐ డిటర్మిన్ టు కిల్ యూ. దట్స్ వే హౌ ఐ ప్రామిస్డ్ యువర్ బ్రదర్.
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ హి సెడ్
0: వాలి తెలివితేటలు గలవాడని చెప్పారు కదా. కనుక రామా నీవు గొప్పవాడే, కానీ నీవు వచ్చి మీరు ఎందుకోసం ఈ అరణ్యానికి వచ్చారు?
1: వాలి ఇస్ హైలీ ఇంటెలిజెంట్. హి స్టార్టెడ్ స్పీకింగ్ లైక్ దిస్.
0: చరిత్రనంత విచారించుకుంటూ
1: రామా ఇస్ యువర్ సో గ్రేట్
0: పరిపాలన కోసం వచ్చానని చెప్పాడు.
1: అండ్ రామా రిప్లైడ్ దట్ హీ ఇస్ హియర్ ఇన్ ఒబీడియన్స్ టు ది కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
0: కానీ యుద్ధం లోపల ఇతరులను చంపటం అనేటువంటిది చాలా అన్యాయము.
1: అండ్ ఇట్స్ గ్రాస్ ఇంజస్టిస్.
0: నీకు సంబంధం లేనటువంటి పని.
1: దిస్ మ్యాటర్ హ్యాస్ నో రిలేషన్.
0: సోదరులము,
1: వీఆర్ బ్రదర్స్ హియర్.
0: ఇది రాజ్యకాంక్ష చేత మాకిద్దరికి జరిగినటువంటి ఒక ప్రమాదమే.
1: దిస్ ఎ మ్యాటర్ బిట్వీన్ అస్ రిలేటింగ్ టు ది కింగ్డమ్.
0: నీవు నన్ను కొట్టడం న్యాయం కాదన్నాడు.
1: యు ఇట్స్ నాట్ జస్టిఫైబుల్ ఇన్ ఎనీ వే.
0: అప్పుడు వాలి చెప్పాడు.
1: అండ్ దెన్ హీ సెడ్
0: నాయన వాలి నీవు చెప్పింది న్యాయమే.
1: వాట్ యు సే ఇస్ కరెక్ట్.
0: కానీ
1: బట్
0: నేను మృగములను చంపాలనుకుంటుంటే ఏ విధంగా చంపాలి?
1: ఇఫ్ ఐఎమ్ టు కిల్ ఎన్ యానిమల్ ఇన్ వాట్ వే షుడ్ ఐ కిల్?
0: చెట్టు చాటు నుంచి చంపాలి.
1: ఐ కెన్ కిల్ స్టాండింగ్ బిహైండ్ ఎ ట్రీ.
0: మృగములు కొట్టేటువంటి వారు మృగములకు ఎదురుగా పోయి చంపరు.
1: నో హంటర్ వుడ్ అటాక్ ఎన్ యానిమల్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్.
0: కాబట్టి నీవు మృగము.
1: యువర్ ఎన్ యానిమల్.
0: నిన్ను చెట్టు చాటు నుంచి నేను చంపాలి.
1: సో యూ హావ్ గాట్ టు బి కిల్డ్ లైక్ దట్.
0: సరే మంచిది, చెట్టు చాటు నుంచి నేను చంపావు.
1: యెస్ యూ హావ్ కిల్డ్ మీ స్టాండింగ్ బిహైండ్ ద ట్రీ.
0: కానీ
1: బట్
0: నీవు ఎదురుగా వచ్చేసి నాకు ముఖము చూపించి నిన్ను చంపుతున్నానని చెప్తే ఎంత బాగుండేది.
1: ఇట్ వుడ్ హావ్ బీన్ వెరీ ఫేర్ ఆన్ యువర్ పార్ట్ హ్యాడ్ యూ టోల్డ్ మీ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ టెలింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు కిల్ మీ.
0: వాలి నీకున్నటువంటి శక్తి నాకు చక్కగా తెలుసు.
1: ఐ నో యువర్ పవర్.
0: ఏ వ్యక్తి నీకు ఎదురుగా వచ్చి యుద్ధం చేయనో వారి శక్తిలో అర్ధ భాగం నీకు చేరిపోతుంది.
1: And you have got this boon granted to you long back. The one who fights standing in front of you, you will receive half of his strength.
0: యుద్ధం చేయకూడదు.
1: Therefore, I am not supposed to fight.
0: ఈ విధంగా అనేక రకమైనటువంటి ఒక శాస్త్ర నీతులంతా చెప్పి.
1: And he taught him in every possible way.
0: నేను చేసింది రైటే.
1: And he said, whatever he did. నేను
0: చేసింది మహా పాపము.
1: And you have committed.
0: ఈ పాపము తగినటువంటి ఒక పనిష్మెంట్ నీవు అనుభవించాలి.
1: Therefore, you deserve this punishment, having committed the sin.
0: ఇక్కడ వారి రాములు చాలా వాదన చేస్తూ వచ్చారు.
1: దేర్ ఇస్ ఆర్గ్యుమెంట్స్ బిట్వీన్ వాలి అండ్ రామా.
0: కానీ ఏ వాదనలో కూడాను వాలి జయించలేదు.
1: అండ్ వాలి కుడ్ నాట్ విన్ ఓవర్ రామా.
0: కట్టకడపటికి ఇంకా ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు రాములు దగ్గర పిలిచి
1: అండ్ రామా క్లోజ్ రామా
0: నా ప్రాణం ఏమో పోతుండాలి.
1: ఐఎమ్ గోయింగ్ టు డై.
0: కానీ మీరు నా కుమారుడికి యువరాజుగా చెయ్యాలి అని మాట తీసుకున్నాడు.
1: ఐ వాంట్ యూ టు మేక్ ఎ ప్రామిస్ దట్ యు ఆర్ గోయింగ్ టు కరోనేట్ మై సన్.
0: ఇస్తానని చెప్పాడు.
1: అండ్ రామా మేడ్ ఎ ప్రామిస్.
0: కట్టకడపటికి వాలి అంత్యక్రియలంతా జరిగిన తర్వాత
1: అండ్ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ వాలి
0: సుగ్రీవుని మహారాజుగాను
1: అండ్ సుగ్రీవ వాస్ మేడ్
0: వాలి కుమారుని యువరాజుగాను చేసి
1: అండ్ ది సన్ ఆఫ్ వాలి వాస్ డిక్లేర్డ్ ది ప్రిన్స్

0: నిర్గమించారు.
1: అండ్ థింగ్స్ హ్యావ్ బిన్ డన్ యాజ్ పర్ ద ప్రామిస్.
0: ఇక్కడ రామాయణం లోపల ముగ్గురు రాజుల యొక్క యుద్ధములు జరుగుతూ వచ్చాయి.
1: ఇన్ రామాయణ యు ఫైండ్ ద వార్ టేకింగ్ ప్లేస్.
0: ఒకటి వాలి సుగ్రీవుల యొక్క యుద్ధము.
1: వన్ ఇస్ వార్ బిట్వీన్ వాలి సుగ్రీవ.
0: ఒకటి రావణ విభీషణుల యొక్క యుద్ధము.
1: అండ్ వన్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రావణ అండ్
0: అయోధ్య.
1: అండ్ దెన్ థర్డ్ వన్ దెన్
0: రాములు భరతునికి యుద్ధము.
1: అండ్ ది కైండ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ రామాయణ అండ్ భరత.
0: ఈ మూడు యుద్ధముల లోపల కూడాను రెండు యుద్ధములు సక్రమమైనటువంటివిగానే ఉన్నాయి.
1: అండ్ టూ ఆర్ ప్రాపర్.
0: రావణు యొక్క సోదరుడు విభీషణుడు.
1: విభీషణ ఇస్ బ్రదర్ ఆఫ్ రావణ.
0: రాముని పోయి ప్రార్థించి.
1: అండ్ హి ప్రేడ్ టు రామ.
0: రాముని ఒక దాసుడైపోయి.
1: అండ్ హి సబ్మిటెడ్ టు రామ.
0: తన అన్నను చంపించాడు.
1: అండ్ హి మేడ్ రామ కిల్ రామ.
0: చంపించి తాను రాజుగా మారాడు.
1: అండ్ హి బికేమ్ ఎ కింగ్ లేటర్.
0: ఇది చాలా అన్యాయమే.
1: దిస్ ఇస్ గ్రాస్ ఇన్జస్టిస్.
0: కానీ సుగ్రీవుడు కూడాను.
1: బట్ సుగ్రీవ
0: తాను రాముని యొక్క సహాయాన్ని కోరి.
1: హీ హ్యాడ్ ద సపోర్ట్ ఆఫ్ రామ.
0: వాణిని చంపించి.
1: అండ్ హీ మేడ్ రామ కిల్
0: మారాడు.
1: అండ్ హీ బికేమ్ కింగ్.
0: కానీ రాముని యొక్క యుద్ధం లోపల రామ భరతుని యొక్క యుద్ధం లోపల ఎవరికి ఏమాత్రము లేదు.
1: బట్ హియర్ ఇన్ దిస్ డిఫరెన్స్ బిట్వీన్ రామ అండ్ భరత
0: ఎవరు రాజు కావాలి అనేటువంటి నిర్ణయం కూడా లేదు.
1: అండ్ నో వన్ కుడ్ డిసైడ్ హూ షుడ్ బి ద కింగ్.
0: నలుగురు చేరేసేసి రామునే రాజు కావాలని యుద్ధం చేస్తూ వచ్చారు.
1: ఆల్ ద బ్రదర్స్ ఫాట్ దట్ రామ షుడ్ బి ద కింగ్.
0: రాముని ప్రార్థిస్తూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ ప్రేయింగ్ టు రామ.
0: నీకు జ్యేష్ఠ పుత్రుడు నీవే.
1: యువర్ ది ఎల్డెస్ట్.
0: నీవు తప్ప అర్జునుడు ఇక్కడ రాజు కావడానికి వీల్లేదు.
1: నో వన్ హ్యాస్ గాట్ ఎనీ అథారిటీ.
0: అన్నా మమ్మల్ని క్షమించమని చెప్పని భరతుడు శత్రుఘ్నుడు అందరూ కూడా వచ్చి లక్ష్మణుడు వచ్చి ప్రార్థన చేశారు.
1: అండ్ ఆల్ ద బ్రదర్స్ కేమ్ టు రామ అండ్ ప్రేడ్.
0: కాబట్టి ఈ మూడు యుద్ధం లోపల కూడా ధర్మయుద్ధం అనేటువంటిది రాములు భరతుడిది.
1: సో ద ధర్మ ప్రిన్సిపల్ వాజ్ వెరీ మచ్ నోటీస్ బిట్వీన్ దీస్ టూ. రామ
0: తండ్రి ఆజ్ఞ నేను శిరసావహించాను.
1: ఐ ఫాలో మై ఫాదర్.
0: నేను అయోధ్యలో కాలు పెట్టను.
1: ఐఎమ్ నాట్ గోయింగ్ టు
0: రాములు వాదించటము.
1: Rama went on arguing, I am not going to return to Ayodhya.
0: నీవు అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం కట్టుకునేంత వరకును నేను అరణ్యంలోనే ఉంటాను కానీ అయోధ్యలో ఉండను కాబట్టి నన్ను క్షమించమని భరతుని యొక్క వాద్యము.
1: భరత ఆల్సో డిసైడెడ్ నాట్ టు గో టు అయోధ్య టిల్ రామా కమ్స్ ఓవర్ దేర్. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ.
0: కనుకొని ఈ రెండింటి ఎందుకు చాలా సమన్వయమైన యుద్ధం జరుగుతూ వచ్చింది.
1: హియర్ యు ఫైండ్ పర్ఫెక్షన్ హియర్.
0: కడపటికి
1: అల్టిమేట్లీ
0: రాముని అంగీకరించి
1: రామ యాక్సెప్ట్
0: పితృవాక్య పరిపాలన నలుగురికి కూడా సరైనటువంటి ధర్మమే.
1: అండ్ ద సేమ్ కోడ్ హ్యాస్ గాట్ టు బి ఫాలోడ్ బై ఆల్ ఆఫ్ అస్.
0: మనమందరూ సోదరులమే.
1: వీఆర్ బ్రదర్స్.
0: మనమందరూ ఒక్కటే.
1: వీఆర్ వన్.
0: ఈ రాజ్యం నీది నాది అనేటువంటిది లేదు.
1: వీ కెనాట్ క్లెయిమ్ దిస్ కింగ్డమ్ టు అవర్సెల్వ్స్.
0: భరతుడు మాత్రమే రాజ్యం ఏలాలి.
1: సో భరత ఇస్ ద ప్రాపర్ పర్సన్ టు టేక్
0: అప్ ద రైన్. ఇది తండ్రి యొక్క ఆజ్ఞ.
1: దట్ ఇస్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్
0: అని ఈ రాజ్యం లోపల యుద్ధం లేకుండా
1: వితౌట్ ఎనీ వార్
0: సమరసంతో కూడిపోయారు.
1: దేర్ ఇస్ అబ్సల్యూట్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ దేర్.
0: ఈ విధమైనటువంటి యొక్క తరగాదాల లోపల అనేక రకములైనటువంటివి కలతలు జరుగుతూ వచ్చాయి.
1: దేర్ ఆర్ సర్టెన్ ఇన్ఫైటింగ్స్ కాన్ఫ్లిక్ట్స్ ఓవర్ దేర్.
0: రాములు సత్యవాక్ పరిపాలకుడు.
1: Rama is one of truth.
0: Satyam tappa anyam erugadu.
1: He does not know anything else other than truth.
0: Satyam nasti paro dharma.
1: There is no other dharma beyond truth.
0: కనుకని సత్యమే నన్ను జయింపజేస్తుంది.
1: సో ఇస్ దట్ ట్రూత్ విల్
0: ధర్మమే నాకు విజయాన్ని అందిస్తుంది.
1: ధర్మ విల్ బ్రింగ్ విక్టరీ
0: అని నిరంతరం కూడా తాను సత్య ధర్మంపైనే సాధిస్తూ వచ్చాడు.
1: దేర్ ఫోర్ విత్ సత్య ధర్మ ట్విన్ ప్రిన్సిపల్స్ హి వన్.
0: కడపటికి రావణ దగ్గర కూడాను యుద్ధం జరిగింది.
1: అండ్ దేర్ ఇస్ వార్ అట్ ది ఎండ్.
0: రావణ్ణి హతమార్చేకు ముందుగా.
1: అండ్ ప్రయర్ టు కిల్లింగ్ రావణ
0: అతన్ని ఎంతనో వర్ణించాడు.
1: హీ జస్ట్ డిస్క్రైబ్డ్ హిమ్.
0: రావణుడు చాలా గుణవంతుడు.
1: రావణ ఇస్
0: వర్చ్యూ. ఏదో శాప విమోచనం చేతనే.
1: బికాస్ ద కర్స్ గివెన్ టు హిమ్.
0: తనకి ఈ దుర్బుద్ధులు పుట్టాయి కానీ.
1: హీ హాడ్ బ్యాడ్ ఐడియాస్ బికాస్ ద కర్స్.
0: ఇది కేవలం తన దోషం కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ హిస్ మిస్టేక్.
0: దేవతల యొక్క దోషమే.
1: అండ్ ఇట్ ఇస్ ఆల్ ద మిస్టేక్ ఆఫ్ ది టైమ్.
0: జయ విజయ ఇచ్చినటువంటి యొక్క పాపమే.
1: ఇట్ ఈస్ ది కర్స్ గివెన్ టు జయ విజయ.
0: కాబట్టి ఈ యొక్క రావణుడు ఎందుకు ఏమాత్రం దోషం లేదని.
1: నథింగ్ రాంగ్ విత్ రావణ.
0: రావణ్ని కూడా క్షమించాడు రాములు.
1: అండ్ రామ పార్డన్ రావణ.
0: కానీ సీతను తీసుకుని పోయే సమయం లోపల
1: వైల్ టేకింగ్ సీత
0: లోకులో కాకులు.
1: పీపుల్ థింక్ యాజ్ దే ఫీల్.
0: ఎన్ని విధమైనటువంటి ధర్మాన్ని ఆచరించినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ అడెరెన్స్ టు ధర్మ
0: ఎవరు కూడా నమ్మరు.
1: పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు బిలీవ్.
0: 10 నెలలు లంకలో ఉన్నటువంటి సీత ఎట్లా మంచిది అవుతుందని లోకులు అనేక రకంగా ఆడుతుంటారు.
1: హౌ కెన్ సీత బి గుడ్ నోబుల్ అండ్ పర్ఫెక్ట్ హ్యావింగ్ స్టేడ్ ఫర్ 10 మంత్స్ ఇన్ లంక.
0: ఎంత పవిత్రంగా తన జీవితాన్ని గడుపుతూ వచ్చిందో అంత అపవిత్రంగా కూడాను తిద్దుకోగలరు రోగులోకులు.
1: ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ వెంట్ ఆన్ స్పీకింగ్ బ్యాడ్ దో షీ స్పెంట్ పర్ఫెక్ట్ లైఫ్ దేర్.
0: లోకానికి సంతోషం పెట్టే నిమిత్తమై
1: టు డెమాన్స్ట్రేట్ టు ప్రూవ్ టు ద వరల్డ్
0: అగ్నిలో ప్రవేశపెట్టి
1: షీ పాస్ త్రూ ద టెస్ట్ ఆఫ్ ఫైర్
0: తాను తీసుకున్నాడు
1: అండ్ దెన్ రిసీవ్డ్ హర్
0: అనగా అగ్నిదేవుడు కూడా చెప్పాడు
1: Fire God declared she is faultless.
0: నిన్ను పరీక్ష చేయడానికి ఏమాత్రం అధికారం లేదు.
1: You cannot test her.
0: ఇంత సాధ్యమని ఈ రకంగా నీవు చేసినప్పుడు ఈ లోకుల్ని ఏ రీతిగా నీవు కాపాడగలవు?
1: If you are going to put her to this test of fire, how are you going to proceed?
0: చాలా వాదించాడు.
1: The fire god also argued vehemently.
0: కట్టకడబటికి అయోధ్యకు వచ్చి చేరారు.
1: Finally they reached Ayodhya.
0: చేరినప్పుడు
1: having reached there,
0: ఇన్ని రకములైనటువంటి ఒక మాటలు ఆడుతూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ కన్వర్సింగ్ లేట్
0: ఆనందించేవారు ఒకవైపున,
1: వీ హ్యావ్ పీపుల్ ఆన్ వన్ హ్యాండ్
0: క్రోధం చేత దుర్మార్గంగా మాట్లాడే వాళ్ళు మరొక వైపున,
1: దేర్ ఆర్ పీపుల్ హూ టాక్ ఇన్ ఎ వికెడ్ వే,
0: భూషణ తిరస్కార పురస్కారం అన్ని కూడా దేహమునకే కానీ ఆత్మకు కాదని తాను నిర్ణయించాడు.
1: హీ న్యూ ప్రెటీ వెల్ ద ప్రైజ్ అండ్ బ్లేమ్ అప్లై టు ద బాడీ అండ్ నాట్ టు ద స్పిరిట్.
0: కనుక
1: సో
0: ప్రతి విషయం నందు కూడాను రామాయణంలో అడుగడుగునకును సత్యమే తప్ప అన్య మార్గములు ఏమాత్రం బయలుదేరలేదు.
1: ఇన్ రామాయణ అట్ ఎవ్రీ స్టెప్ వీ నోటీస్ ది ఎవిడెన్స్ ది ఫ్యాక్ట్.
0: ఇంకా మున్ముందు వాలి సుగ్రీవుల యొక్క తత్వం కూడాను మీరు గుర్తించాలి.
1: ఇన్ ఫ్యూచర్ యూ షుడ్ నో ద రిలేషన్షిప్.
0: ఇందులో చాలా మంది లోకులు కొన్ని అపహాస్యంగా కూడా మాట్లాడుతుంటారు.
1: పీపుల్ ఆల్సో టాక్ ఇన్ ఎ ఫనీ వే.
0: తన స్వార్థ నిమిత్తమై సుగ్రీవునితో స్నేహం చేసుకుని నిష్కారణంగా వాలిని చంపాడు రాములు అని అనేటువంటి వాడు కూడా ఎంతో మంది ఉన్నారు.
1: దేర్ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ సే దట్ రామ కిల్డ్ వాలి ఫర్ నథింగ్.
0: నిష్కారణంగా ఎప్పుడు ప్రవేశించేవాడు కాదు రాములు.
1: రామ ఇస్ నాట్ ఆఫ్ దట్ సార్ట్ యాక్చువల్లీ.
0: కారణం లేకుండా కార్యం చేసేటువంటి వాడు కాదు.
1: రామ విల్ నాట్ డూ ఎనీథింగ్ వితౌట్ ఎ ప్రాపర్ కాజ్.
0: కనుక రామాయణం లోపల ఏ మూల చూచినా, ఏ పక్తి చూచినా, ఏ అక్షరం చూచినా కూడా సత్యస్వరూపంలే కానీ అధర్మం అనేటువంటిది, అసత్యం అనేటువంటిది కానరాదు.
1: ఎవ్రీ లెటర్ ఇన్ రామాయణ, ఎవ్రీ ఈవెంట్ ఇన్ రామాయణ, ఎవ్రీ ఎపిసోడ్ ఇన్ రామాయణ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రూత్.
0: కనుక అగ్నిదేవుడు తాను సాక్షాత్ హోమం నుంచి పుట్టినటువంటి వాడు.
1: ద ఫైర్ గాడ్ ఈజ్ ద విట్నెస్ దేర్.
0: శ్రీమన్నారాయణుడు ఈ అవతారం ఎత్తివేట్టాడు.
1: అండ్ నారాయణ హెస్ కమ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: లోకంలో ఇన్ని విధమైన నాటకం ఆడాలి కనుక దానికి తగినటువంటి ఒక యాక్ట్ అంతా చేస్తూ వచ్చాడు.
1: అండ్ నారాయణ గాడ్ ఎనాక్టెడ్ దిస్ వే.
0: రామాయణమే ఒక నాటకము.
1: ఇట్స్ ఆల్ ద డ్రామా ఆఫ్
0: రామాయణ. కూడా ఒక సూత్రధారి.
1: అండ్ రామ ఇస్
0: రాముడు సూత్రధారే కాదు పాత్రధారి కూడా.
1: రామ ఇస్ ద డైరెక్టర్ అండ్ యాక్టర్ యాజ్ వెల్.
0: అందరూ ఈ ప్రజలందరి కూడా అందరూ వేషములు వాళ్లే.
1: అండ్ ఆల్ పీపుల్ ఆర్ యాక్టర్స్.
0: ఇన్ని వేషముల లోపల కూడా యాక్ట్ చేసినట్టుగా రాముని కూడా తన యాక్టింగ్ కూడా తాను చక్కగా చేశాడు.
1: రామ ఆల్సో యాక్టెడ్ యాజ్ పర్ హిజ్ రోల్.
0: కనుక ఏ దోషం కూడా ఎవరు పట్టడానికి వీల్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో మిస్టేక్ విత్ ఎనీవన్.
0: రామాయణము
1: రామాయణం
0: కొన్ని వేల సంవత్సరములు అయినప్పటికీ
1: థౌసండ్ ఇయర్స్ పాస్
0: ఎప్పటికప్పటికే అది నూతనమైనటువంటి రామాయణంగా రూపొందుతూ వచ్చింది.
1: రామాయణ ఈజ్ ఎవర్ న్యూ ఎవర్ ఫ్రెష్.
0: ఇలాంటి నూతనమైనటువంటి రామాయణం లోపల
1: ఎవర్ న్యూ రామాయణ
0: ఎవరు దోషం నిరూపించేటువంటి వారు
1: నన్ కెన్ పాయింట్ అవుట్ ఎనీ మిస్టేక్.
0: ఎవరికి చేత కాదు.
1: నన్ కెన్ అటెంప్ట్
0: ఇది కల్పితమైనటువంటి దీంట్లో ఎవరైనా రాస్తూ లోపల కొన్ని పంక్తులు తప్పు అయినొచ్చు కానీ రామాయణ వాల్మీకి రామాయణము సాక్షాత్ రామాయణమే.
1: ఆఫ్టర్ ఆల్ సమ్ పీపుల్ మైట్ ఇంటర్ప్రిట్ ఇన్ దేర్ ఓన్ స్టైల్ బట్ నథింగ్ రాంగ్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ వాల్మీకి.
0: కనుక రామాయణం యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలంటే కొంత యోచన చేసి కాలం తీసుకుని చక్కగా విచారణ సరిపి సత్యాన్ని మనం ఎన్నుకోవాలి.
1: సో ఇన్ రిలేషన్ టు రామాయణ వీ షుడ్ థింక్ డీప్ ఎనఫ్, టేక్ సమ్ టైమ్, మేక్ ప్రాపర్ ఎంక్వైరీ అండ్ లెర్న్.
0: పూర్వము కళ్యాణ సమయం లోపల కూడాను
1: అట్ ది టైమ్ ఆఫ్ ద హోలీ వెడ్డింగ్
0: మిథిలాపురి లోపల కళ్యాణం జరుగుతూ ఉండాలి.
1: ది హోలీ వెడ్డింగ్ టుక్ ప్లేస్ ఇన్ మిథిల.
0: ఏమీ తెలియని అమాయకులు కూడాను రాములు వర్ణిస్తూ వచ్చారు.
1: మెనీ ఇన్నోసెంట్ పీపుల్ స్టార్టెడ్ నరేటింగ్ డిస్క్రైబింగ్ రామ.
0: ఇటువంటి వారు రాములు.
1: వాట్ టైప్ ఆఫ్ పర్సన్ హీ ఇస్.
0: పరిశుద్ధమైనటువంటి హృదయం కలవాడు.
1: ఇస్ ప్యూర్ హార్టెడ్.
0: పవిత్రమైనటువంటి భావములు కలవాడు.
1: హిస్ సీక్రెట్ ఫీలింగ్స్.
0: తన చేష్టలు కాని తన కర్మలు కాని అన్ని పవిత్రమైనటువంటివి.
1: ఆల్ హిస్ యాక్షన్స్ ఆర్ పర్ఫెక్ట్.
0: కనుకని అటువంటి పవిత్రమైనటువంటి రామ కళ్యాణం మనం అందరూ చూస్తాం, రండి.
1: Let's go and watch this holy wedding was the feeling among the people.
0: Rare chudaga podamu ramula pendi rare chudaga podamu.
1: Let's all go together to see that holy wedding there.
0: రారే చూడగపోదం రమణులందరూ కూడి ఉరుభద్ర గోత్రాది సుని పెండి రారే చూడగపోదము రాముల పెండి రారే చూడగపోదము.
1: లెట్స్ ఆల్ లేడీస్ గో టుగెదర్ టు సీ దట్ రాయల్ వెడ్డింగ్ ఆఫ్ రామచంద్ర. లెట్స్ గో టుగెదర్.
0: స్త్రీలు మించిన మిక్కుటాలు వింతల బంగళాలు ముత్యపు తోరణాలు మూలల కిక్కిటీలు వజ్రాల రుగులు తాపిన నీలాలు నీలాలు వెయ్యార్లు నూరార్లు రారే చూడగపోదము రాముల పెండి రారే చూడగపోదము. స్త్రీలకెక్కువ భూషణాలు
1: ladies had jewels ornaments
0: under darbarlu
1: and if the royal palace
0: sitaku ramudu
1: and rama and
0: sutramu gattutadu
1: and it's time of the wedding
0: iddarinokka eedu
1: and a good match
0: jodiga gurchinaru
1: a perfect match
0: sitaku taguvadu si ramudu rare chudagapodam
1: and we find a good match and sita and rama they are perfect to each other
0: inchi magal kada nunchi chiguna tala vanchi వశిష్ట రప్పించి ఖడ్గములు తెప్పించి దూలాలపై గుప్పించి గుప్పించి ఇప్పించి మెప్పించి రప్పించుట రారే చూడగపోదాము. ఈ విధంగా వీళ్ళు వస్తుంటుంటే మగవారు వేరే ఒక వైపు నుంచి వస్తున్నారు.
1: Men also start here, coming in another direction.
0: Chutamura randi.
1: Let's go and
0: Kausalya
1: see the
0: tanayuni kalyana. Chutamura randi.
1: Let us see the wedding of the son of Kausalya.
0: చూచువారులకు చాలా పుణ్యమట.
1: దోస్ హూ వాచ్ దట్ హూ విట్నెస్ ఇట్ దే విల్ ఎర్న్ మెరిట్.
0: భక్తావేశుల ముక్తి దానమగు కళ్యాణం చూతమురారండి.
1: As devotees, as we go, we'll have liberation. Let us see that holy wedding.
0: అంబారిపై అలగు తేజమట.
1: And he has got, he's just coming on the top, sitting over there in the
0: lingam. దగదగ మెరిచేటి రామచంద్రుడట.
1: రామ ఇస్ షైనింగ్ బ్రిలియంట్లీ.
0: రామ అంకమున రమణి సీతయట.
1: అండ్ యు ఫైండ్ సీతా బై హిస్ సైడ్.
0: సీతారాముల సోదర సేవట.
1: అండ్ యు ఫైండ్ ద బ్రదర్ సన్
0: నౌన మన క్షేమం అడుగునట కళ్యాణం చూతమురారండి. కౌసల్య తనయుని కళ్యాణం చూతమురారండి.
1: లెట్స్ ఆల్ గో టుగెదర్ టు సీ ది హోలీ వెడ్డింగ్ ఆఫ్ ది సన్ ఆఫ్ కౌసల్య.
0: ఈ విధంగా కూడాను స్త్రీలు పురుషులు కూడాను అతని యొక్క గుడగడములంతా కూడాను వర్ణించుకుంటూ కూడాను అంతకంటే మించినటువంటి వాడు ఈ జగత్తులో లేడు, ఇతనే రామచంద్రుడు, ఇతనే సాక్షాత్ పరమాత్ముడు అని అయోధ్య వాసులే కాకుండా ఈ జనకపురి వాసులు కూడాను వర్ణిస్తూ వచ్చారు.
1: Men and women went and attended, watched that blissful scene of the holy wedding over there. They all have decided there cannot be any other higher, better scene than this holy wedding.
0: కనుక రాముల విషయమనేటువంటిది ఎవరు సందేహించనక్కర్లేదు.
1: సో నో వన్ షుడ్ డౌట్ ఎనీథింగ్ ఇన్
0: రామ కార్యంలో రాముల యొక్క గుణగణములను నమ్మి జీవించినటువంటి వాడు ఏనాటికి కూడా దూరం పోలేడు.
1: ద వన్ హూ హాస్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ రామ విల్ నెవర్ బి బిట్రేడ్.
0: రామును నమ్మినటువంటి వాడు ఏనాటికి చెడడు.
1: ద వన్ హూ హాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ రామ విల్ నెవర్ గెట్ హిస్ లైఫ్ స్పాయిల్డ్.
0: చెడక నమ్మిన వారు ఉన్నారు కానీ చెడును నమ్మినటువంటి వారు ఈ లోకాన లేరు లేరు లేరు.
1: ద వన్ విత్ ఫుల్ ఫెయిత్ never got his life spoiled. There are many spoiled careers for lack of faith.
0: Kanuka bhagavantuni yokka vishayam lopala aneka kathalu rasinattuga idi oka kathaga untadi anukoni meer bhavinchavachunu.
1: You may consider this is also another story along with many rest.
0: Story kavachunu,
1: it may be a story,
0: kani eva story? History.
1: What story?
0: His story.
1: What story? History. His story. History.
0: కనుకని ఇట్టి పవిత్రమైనటువంటి ఒక తత్వాన్ని ఎవరు కూడా సందేహించనక్కర్లేదు.
1: No one need to doubt the sanctity behind this.
0: కనుక మున్ముందు ఈ రామాయణం లోపల చాలా అతి సూక్ష్మమైనటువంటి విషయాల లోపల కొన్ని రహస్యాలు కూడా ఉంటున్నాయి.
1: There are many subtle points, secrets.
0: మీకు పూర్వం కూడా చెప్పాను.
1: భగవాన్ said earlier.
0: సీతారాముల యొక్క తత్వము ఎంత పవిత్రమైనటువంటిది అని.
1: The Sita Rama nature is divine.
0: Ramulu yokka sodarulu yokka idi sambandham kodanu enta rahasyamainatundi.
1: And the secret relationship of affection that existed among the brothers is not fully known.
0: Sumitra Kaikeyulu yokka sambandham entati pavitramainatundi.
1: The kind of sisterly affection between Sumitra and Kaikeyi is also not known.
0: Ee Kaikeyi pratyekamainatundi ayam kaadu.
1: Kaikeyi is not separate.
0: Ramuluku anni vidyalu nerpinatundi Kaikeyi.
1: In fact Kaika taught తన
0: కుమారుడైన భరతుని కంటే కూడాను రాముని సన్నిహితంగా తీసుకుని అన్ని విద్యలు నేర్పినటువంటి
1: కైకేయి
0: ఏదో కొన్ని సమయ సందర్భాలను పురస్కరించుకుని కైక పైన లేనిపోయి నిందలు వచ్చినాయి కానీ
1: Kaika was blamed because of certain circumstances.
0: Kaika doshiye kaadu.
1: Kaika has not done any mistake.
0: Devaleela lopala inni recommendment yokka idi charitralo vidhanga kattukoni vastuntayi.
1: It's all God's play, divine master plan.
0: Kanuka రామాయణం యొక్క తత్వాన్ని ఇంకా మనకు 14 అంతా ఉంటుండాలి. ఈ 14 లోపల ఇంకా గుప్తమైనటువంటివి, చాలా గోప్యమైనటువంటివి, చాలా రహస్యమైనటువంటివి, ఎవరికి తెలియనటువంటి కూడాను ముందు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు.
1: We have got still many more days to come and Bhagavan is going to tell many things that are not known to us, many secrets of Ramayana, the subtle points of Ramayana in the days ahead of us.
0: ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి, ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి, ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి,
2: ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి.
0: నాటిని బలు ప్రీతి.

0: ఉంటారు. మనసు నందు వేరు మాట యొక్కేయు వేరు వేరు అయిన విలువదేవి. మనసు వేరుగాను మాట యొక్కేయును వేరు వేరు అయిన విలువదేవి.
1: The true index to the fact that one is a human being is a perfect harmony and synchronization of one's thoughts, words and deeds. If there were to be a diversity prevailing in terms of what one thinks, what one utters, and then finally what one does, what is the use?
2: Yadi janma jara maranam na bhaveti. Yadi chesta viyogal bhayam na bhaveti. Yadi janmani సత్యం భవం నవదేతి. ప్రేమస్వరూపులారా, లోకమునందు జననము వృద్ధాప్యము మరణమే లేకుండిన లోకమునందు ఆశించిన వస్తువుల యొక్క వియోగమే సంభవించకుండినా ఈ జగత్తే అనిత్యము అశాశ్వతమే కాకుండినా మానవుని యందు ఏమాత్రం కూడాను ప్రియమనేటువంటిదే ఉండి ఉండేటివి కాదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. ఇఫ్ ఇన్ దిస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆర్స్ వర్ దేర్ నాట్ టు బి థింగ్స్ లైక్ బర్త్, గ్రోత్, ఓల్డ్ ఏజ్ అండ్ ఫైనలీ డెత్, ఇఫ్ దేర్ వర్ నాట్ టు బి ఏ కేస్ ఆఫ్ being disappointed with not fulfilling what one seeks and desires, if it were not for the fact that the world is after all unreal and passing and transient, certainly there would not have been a meaning and significance to one's existence or life.
2: Ye gunambu ganinchi yetanchano naadu ప్రహ్లాదు పాలింప పరమ పురుషుడు. ఏ గుణంబు గణించి యతంచెనో నాడు ప్రహ్లాదు పాలింప పరమ పురుషుడు. ఏ గుణంబు గణించి యతంచెనో నాడు కరిణి గాచిని తరి

0: Who is this Srinatha? Who is this Lokanatha? He is verily this Satchidananda Swarupa, the Satchidananda Murti, the Lord of Puttaparthi, Satya Sai.
1: Prema Swarupulara. Ishwarudu Sakala Aishwarya Swarupudu.
0: Embodiments of love, Ishwara has everything that he wants.
1: Shankarudanaga Sugangalamainatuvanti Vadu.
0: Shankara connotes auspiciousness.
1: Sarvagnatvamu, Sarvavyapakatvamu, Sarvashaktitvamainatuvanti yokka Daivatvamunaku Lenatuvantidi Okkati Kuda Mee Jagattulo Kanaradu.
0: God who is omniscient, omnipotent and omnipresent, there is nothing that he does not have for himself.
1: Aite భౌతికమైనటువంటి ఈ జగత్తునకు ప్రాకృతమైనటువంటి ఈ లోకమునకు ఆధారభూతమైనటువంటి దైవత్వాన్ని విస్మరించి ప్రాకృతమైనటువంటి యొక్క వస్తువాహనములనే విశ్వసించి జీవితమును అర్థము చేసుకునలేక వ్యర్థము గావించుకుంటున్నారు మానవులు.
0: దిస్ వరల్డ్ విచ్ ఇస్ బట్ ఎ మానిఫెస్టేషన్ ఇన్ ఎ సూపర్ఫిషియల్ సెన్స్ విచ్ ఈస్ అన్రియల్ విచ్ ఈస్ ట్రాన్సియంట్ అండ్ విచ్ ఈస్ మొమెంటరీ. Man does not look at the basis, the power behind this creation. He is carried away by what that transpires in this materialistic world in a fleeting passing
1: way. Samanyamga manavuni yokka mana pravritti korikala yokka moota.
0: It's a commonplace thing to say that man's nature is where you have desires.
1: Bundle of desires.
0: It's a bundle of desires.
1: Aithe deenini వేదాంత పరిభాష యందు కామము అని చెప్పుతూ వచ్చారు.
0: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ద సేమ్ హ్యాస్ బీన్ గివెన్ ద నేమ్ ఆఫ్ కామ.
1: ఇది జిజ్ఞాసమయమైనప్పుడు విజ్ఞానము పరిధులను అవధులను దాటి నక్షత్రమండలంలోని విజ్ఞాన రహస్యమును అనంతమైనటువంటి సాగరం నందుగల పవిత్రమైనటువంటి దివ్యశక్తులను నిరూపిస్తూ వస్తుంది.
0: దిస్ సేమ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ జిజ్ఞాస వెన్ ఇట్ రైజెస్ ఇట్సెల్ఫ్ టు ద సుప్రీం నాలెడ్జ్ కెన్ టేక్ యూ ఫర్దర్ బియాండ్ యువర్ ఓన్ ఇన్సిగ్నిఫికెంట్ రీచెస్. ఇట్ కుడ్ రీచ్ అవుట్ టు ద స్టార్స్ అండ్ ద కాన్స్టలేషన్స్ అండ్ గివ్ యూ అన్ ఇన్సైట్ టు ద మిస్టరీస్ ఆఫ్ నేచర్.
1: ప్రాకృతమైనటువంటి గుణమయమైనప్పుడు ఈ కామమే సంకుచితమైన భావములతో రాగద్వేషాలతో దుఃఖమును అందిస్తుంది.
0: The same karma, if it is intertwined with your worldly existence, looking around you and nothing beyond, will bind you down to a sense of hatred, jealousy and ego and the like.
1: Adhyatmikamayamainappudu idiye hrudayanandanni chekurustundi.
0: The self-same karma, if it is spiritualized, will confer on you infinite atmic bliss.
1: Nirgunam, niranjanam, sanatanam, niketanam. నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని ఒక్క సాత్వికమైనటువంటి యొక్క గుణమునందు మాత్రమే సాక్షాత్కరించుటకు వీలవుతుంది.
0: దిస్ నేచర్ ఆఫ్ ది ఆత్మ విచ్ హాస్ నో అట్రిబ్యూట్స్ నో క్వాలిటీస్ విచ్ ఈస్ బియాండ్ కాంప్రహెన్షన్ విచ్ ఈస్ ప్యూర్ అన్సలీడ్ అండ్ సాలిడ్ సబ్లైమ్ కెన్ బి అండర్స్టూడ్ ఓన్లీ త్రూ ద మీన్స్ ఆఫ్ అ సాత్విక్ క్వాలిటీ.
1: ధనములో దోషము లేదు.
0: There is no fault to be sought in money.
1: Vidyalo doshamu ledu.
0: Nor does education suffer from any shortcoming.
1: Vivekamunandu doshamu ledu.
0: Nor in the process of discrimination.
1: Vijnanamunandu doshamu ledu.
0: Nor in science is there any problem.
1: Manavuniyandu pravartanayandu maatrame ee doshamulu kanipinchuchundi.
0: The shortcoming is basically in one's behavior, in one's nature.
1: Parishuddhamainatundi jalamu pavitramai tellaga kanipistundi.
0: A pure water appears to be white.
1: Ade nallati tisayandu pochinappudu adi nallaga kanipistundi.
0: The same water poured into a colored bottle like black would appear black to you.
1: Yerrati bottle yandu pochinappudu ee jalame yerraga kanipistundi.
0: The same water poured in a red colored bottle appears red to you.
1: పరిశుద్ధమైనటువంటి యొక్క బాటిల్ లో పోసినప్పుడు ఇది పరిశుద్ధంగానే ఉంటుంటారు.
0: యు పోర్ ద సేమ్ వాటర్ ఇన్ టు ఎ ప్యూర్ బాటిల్ విచ్ హస్ నో కలర్ ఇట్ అపియర్స్ దట్ వే టు యు.
1: జలములో ఎట్టి భేదము లేదు.
0: సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ద వాటర్.
1: అదే విధముగానే ధనమునందు కానీ ఐశ్వర్యమునందు కాని, విద్య ఎందు కాని, వివేకమునందు కాని ఎట్టి దోషములు లేవు. రాజస్థమైనటువంటి వాణి హృదయమునందు చేరినప్పుడు రాగద్వేష స్వరూపాన్ని ధరిస్తుండాలి.
0: In the same manner, there's nothing wrong whatsoever, basically, with things like money, wealth, one's education, one's power, discrimination, etc. But these things, when they get entangled with one's rajasic quality, they take the shape and form of hatred and attachment.
1: Tamasikamainatvinti yukka hriyamunandu praveshinchinappudu, lobhiga mari, tamasuga vikrama rupanni dharinchi, tadvara aneka vidhamulaina rajasattvamulo praveshistundi.
0: The same things, when they are associated with one who has this tamasic quality, the person tends to become greedy, his perception is distorted, he becomes demonic in nature.
1: సాత్వికమైన హృదయములో ప్రవేశించినప్పుడు ఈ ధనమే, ఈ విద్యయే, ఈ ఐశ్వర్యమే, ఈ విజ్ఞానమే పవిత్ర మార్గంలో ప్రవేశించి లోక కళ్యాణమునకు, మానవ జీవితంలో ఉన్నటువంటి ఆదర్శమునకు అనేక విధమైన ఉపకరిస్తుంది.
0: The same things again, if they are to be associated with a person projecting this sattvic quality, he will become a saintly, godly person. He would sanctify his life, he would bring benefit to all and become a source of inspiration to others.
1: Satti manavudu kudanu sattvikamainatundi bhavamulu avriddhi parchukoni satyamaina margamulo praveshinchi nityamainatundi ganyani cherutaku prayatninchali.
0: Every person should aspire to have this sattvic quality. He should treat the path of satya and finally reach the destination of that which is real.
1: Manavattamunaku aadharamainatundi daivatyam okkati maatrame.
0: It is God alone who is the basis and support and prop for man.
1: Enta dhanam unna, enta balam unna, bhakti muktulaku avi paniki raadu.
0: You might have any amount of wealth, any amount of prowess and strength, they cannot liberate you.
1: Entati vidyunna, entati vinayam unna, bhakti muktulaku avi paniki raadu.
0: You might have education, you might have a sense of dedication, but they can be cannot be compared to sense, things like devotion and liberation.
1: Na karmana na praja dhanena tyagene ki amrutattva manasku ani ee tyagamunde ee amrutattva manaku praptinchunu kani bhogamunde ee matram kodamu manaku labhinchadu.
0: All these could be yours, but you cannot be liberated. But you should have the sense of sacrifice, tyaga, that alone can confer on you a state of liberation.
1: Kani duradrishtavashattu,
0: but unfortunately
1: మనకు బాధలను కల్పించేటువంటి భోగమునందు మాత్రమే మన వాంఛనను అభివృద్ధి పరచుకొని
0: వి టెండ్ టు గో ఆఫ్టర్ థింగ్స్ దట్ అపీల్ టు అవర్ సెన్సెస్.
1: తద్వారా మానవుడు బంధితుడవుతున్నాడు.
0: అండ్ ఇన్ ద ప్రాసెస్ గెట్ బౌండ్.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి సన్మార్గమును ప్రవేశించి సత్సంగములో చేరటకు కృషి చేయాలి.
0: ఇఫ్ యూ విష్ టు సీక్ ద డివినిటీ ఇన్ మ్యాన్, గెట్ ఇన్ టు ద కంపెనీ ఆఫ్ ది గుడ్ అండ్ ది గాడ్లీ. And therein lies the key.
1: ఇది ఏ ప్రధానమైనటువంటి మానవ ధర్మం.
0: This is the first and foremost dharma of man.
1: ధారణా ధర్మమిత్యాహు అని ధర్మం అనేటువంటిది ధరించినటువంటిది.
0: The word dharma means something that you have worn.
1: ఈ జగత్తునంతా ధరించి వరించి భ్రమించి తద్వారా ఈ జగత్తును నడిపించుచున్నది ఈ ధర్మమే.
0: It is this dharma which is wearing, which is being worn by this world, this creation as such, it is that
1: nirantaramu manavunaku ee jaripoyi paaripoyetunte yokka manasattvamu undatam chetane ee satyanityamainatunte yokka dharma sattvanni e maatramu gurtinchadaniki prayatninchatam ledhu.
0: Which guides all that goes on in this world today. But man is not conscious of this fact. He tends to go after things which are not a manifestation of this dharma.
1: Prati padarthamunaku danini anusarinchi ఆ పదార్థం యొక్క సత్య స్వరూపాన్ని నిరూపించేటువంటి యొక్క తత్వమే ఈ ధర్మము.
0: వాట్ ఈస్ దిస్ ధర్మ? టు ఎవ్రీ లిటిల్ థింగ్ యూ కెన్ అసోసియేట్ ఎ బేసిక్ ఎంటిటీ అండ్ దట్ ఈస్ దిస్ ధర్మ.
1: వస్తువును వస్తువుగా నిరూపించి దాని స్వరూపాన్ని కూడా నువ్వు ప్రకటించేటువంటిది ధర్మము.
0: ధర్మ ఇస్ దాట్ విచ్ షోస్ టు యూ ఎ థింగ్ ఫర్ వాట్ ఇట్ ఈస్, ఇట్ గివ్స్ యూ ఇట్స్ నేచర్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక కారు ఉన్నది,
0: దేర్ ఇస్ ఎ కార్.
1: ఈ కారుకు రూపం మాత్రం ఉండినంత మాత్రాన ప్రయోజనం లేదు.
0: ద కార్ మే హ్యావ్ ఎ ఫార్మ్, బట్ ఇట్స్ ఆఫ్ నో యూజ్.
1: ఈ కారుకు స్టేరింగ్, బాల్ బేరింగ్ ఈ రెండు కూడా చక్కగా ఉంటుండాలి.
0: ద కార్ షుడ్ హ్యావ్ ది స్టేరింగ్ వీల్ అండ్ బాల్ బేరింగ్స్.
1: ఇంతే కాదు, టైర్స్ లైక్ వైర్స్ ఈ రెండు కూడా సరిగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ ఆల్సో హ్యావ్ టైర్స్ అండ్ వైర్స్ విత్ లైట్స్.
1: ఈ కారు మనం ప్రయాణం చేయటకు సరి అయినటువంటి స్థితిలో ఉండినప్పుడే దీనికి కారు అనేటువంటి ఒక పేరు సార్థకం అవుతుంది.
0: ఓన్లీ వెన్ దిస్ car can possibly travel can you say it's really a car.
1: కారు యొక్క ధర్మం ఏమిటి? మానవుని ప్రయాణం చేసి గమ్యమును చేర్చేంత వరకు దాని యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకునేటువంటి యొక్క తత్వమే ఈ కారు యొక్క ధర్మము.
0: So what is the dharma that you associate with this car? It is that it should be capable of delivering man to his destination.
1: అదే విధముగానే మానవత్వం అనేటువంటిది పవిత్రమైన దివ్యత్వాన్ని చేర్చేటువంటి యొక్క తత్వములో ఈ గమ్యాన్ని చూపించే తత్వములందు తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో ఎట్టి దోషములు లేకుండా చూసుకోవటం ఇది ప్రధానమైనటువంటి ధర్మము.
0: So what is the dharma then that you associate with man? It is this sense of purpose in him which will make him come to realize his own innate divinity and will make him reach his own goal.
1: మానవుడు తత్వజ్ఞానమును ఎంత సేకరించినప్పటికీ విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములో పవిత్రమైనటువంటి సాత్విక నామాన్ని పొందినప్పటికీ మనుష్యత్వంలో తాను సాధించినటువంటి యొక్క విలువలు ఏమిటి అనేటువంటి విచారాన్ని చక్కగా గుర్తించాలి.
0: Man may have mastered the art of debates and discussions and arguments. He may also have reached a high degree of proficiency in his knowledge of various things. But he should ask himself, has he got the real supreme knowledge?
1: మానవ జన్మములో పుట్టి మానవత్వాన్ని ధరించి మానవుడనేటువంటి పదమునకే సార్థక అర్థాన్ని గుర్తించుకోలేనటువంటి స్థితిలో మానవుడనేటువంటి దానికి ఏ విధమైనటువంటి విలువ ఉన్నది?
0: Born of the human race, having taken birth as a human being and projecting a form and name of a man, what is the sanctity attached to it?
1: ఆకారము కాదు మానవత్వమునకు.
0: One form does not indicate one's true nature.
1: మానవుడు ఆచరించేటువంటి ప్రవర్తనే మానవత్వమునకు సరియైనటువంటి లక్షణము.
0: It's one's actions which will project what a true human being is like.
1: కనుక మానవ లక్షణములు కలిగి దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని కూడా నువ్వు గుర్తించాలి.
0: So having been born as a man, you should try to understand what your divine nature is.
1: అయితే మానవునకు దైవము ఎంత ప్రధానమో దైవమునకు కూడా నువ్వు మానవుడు అంత ప్రధానము.
0: But then even as God is important to man, so is man important to God.
1: మానవుడే లేకపోతే దైవత్వాన్ని ఏమాత్రం కూడా నువ్వు ప్రకటించడానికి వీలు కాదు.
0: Without this entity called a human being or man, God cannot manifest himself in any form.
1: కుమారుడే లేనప్పుడు తండ్రి అనేటువంటి పదమునకు ఏమాత్రం కూడా నువ్వు అర్హుడు కాదు.
0: Like if there were to be no son at all, what is the meaning of you talking about a father?
1: ఒక కుమారుడు ఉండినప్పుడే తండ్రి అనేటువంటి పదమునకు ఒక అర్థం ఉంటుంటది.
0: Only when there is something like a son, there is some meaning attached to the word father.
1: అదే విధముగానే నరుడు అనేటువంటి పదము ఉండినప్పుడే నారాయణుడు అనేటువంటి పదమునకు సరియైనటువంటి విలువ.
0: In the same way, only when there is a word like nara, does this word narayana have a significance.
1: కనుక దైవము మానవుడు ఏ విధంగా సృష్టిస్తున్నాడో అదే విధంగానే మానవుడు కూడాను సాధన రూపంలో దైవాన్ని కూడాను సృష్టించుకోవాలి.
0: So now even as God is creating man in his own way, man also to try and seek to give a shape and form to God.
1: దానిని సాక్షాత్కారం అని చెప్పబడుతూ వచ్చింది.
0: దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ సాక్షాత్కారం.
1: ఈ సాక్షాత్కారం అనేటువంటిది తన తత్వాన్ని తాను గుర్తించి సరైన మార్గంలో ప్రవర్తించినప్పుడే తన యొక్క ఆకారము తాను గుర్తించడానికి వీలవుతుంది.
0: వాట్ డస్ దిస్ సాక్షాత్కార మీన్? ఇట్ మీన్స్ దట్ వన్ హ్యాస్ అండర్స్టూడ్ వన్ సెల్ఫ్, వన్ సోన్ నేచర్, అండ్ హీఈస్ లివింగ్ ఎ లైఫ్ యాజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్.
1: కనుకనే దైవతత్వాన్ని గుర్తించడం అందరికీ సాధ్యం కాదు.
0: బట్ దెన్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఆల్ టు రియలైజ్ దిస్ డివైన్.
1: అయితే కొన్ని కొన్ని విషయములందు మానవత్వంలో కొన్ని బలహీనతలు ఉండటం చేత ఈ దుర్బలత్వంతో మూర్ఖత్వాన్ని కొను అభివృద్ధి పరుచుకుంటున్నారు.
0: బట్ అండర్ వేరియస్ సిచ్యువేషన్స్ బికాస్ ఆఫ్ వన్స్ ఓన్ ఇన్నేట్ ట్రేసెస్ ఆఫ్ వీక్నెస్ వన్ టెన్స్ టు బికమ్ ఫూలిష్ అండ్ ఇగ్నోరెంట్.
1: ఈ మూర్ఖత్వం చేతనే మానవుడు కృతజ్ఞుడుగా మారిపోతున్నాడు.
0: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ఫూలిష్నెస్ దట్ హీ బికమ్స్ ఎన్ అన్గ్రేట్ఫుల్ రిచ్ అట్ టైమ్స్.
1: ఇసుకను నూరి తైలము తీయవచ్చు.
0: యు మైట్ గ్రైండ్ డస్ట్ అండ్ డిరైవ్ ఆయిల్ దేర్ ఫ్రమ్.
1: కుందేలు తలపైన కొమ్ములను చూడవచ్చు.
0: మేబీ యూ కుడ్ ఆల్సో సైట్ హార్న్స్ ఆన్ ది టాప్ ఆఫ్ ఎ రాబిట్.
1: ఎండమావులలోని నీరును కూడా నువ్వు త్రాగవచ్చు.
0: మేబీ ద వాటర్ కంటెయిన్డ్ ఇన్ ఎ మిరాజ్ యూ కుడ్ డ్రింక్ ఆఫ్ ఇట్.
1: కానీ మూర్ఖునిలో ఏమాత్రము సుగుణాలు చూచుటకు వీలు కాదు.
0: బట్ ఇట్ ఈస్ సెడ్ యాజ్ అగెయిన్స్ట్ ఆల్ దిస్ ఇన్ వన్ హూస్ ఫూలిష్ టు ద కోర్ యూ కెన్ నెవర్ ట్రేస్ ఎనీథింగ్ దట్ ఈస్ గుడ్ అండ్ గాడ్లీ.
1: కనుకనే విష్ణు సహస్రనామములందు సూర్యునకు కొన్ని రకములైనటువంటి బిరుదులు అందించారు.
0: దట్స్ వై ఇన్ దిస్ విష్ణు సహస్రనామ సూర్య ద సన్ హాస్ బీన్ గివెన్ వేరియస్ నేమ్స్.
1: సమజ్ఞాయ నమః, హిమజ్ఞాయ నమః, శత్రుజ్ఞాయ నమః, కృతజ్ఞాయ నమః. ఇది ఈశ్వరుని యొక్క బిరుదులు.
0: Out of all this, there is a mention made of this word Krutagna.
1: Tamagnaya namaha. Anaga, cheetini రూపమాపేటువంటి యొక్క గుణము ఈ సూర్యుని యందు ఉంటున్నది.
0: ద ఫస్ట్ ఆఫ్ దీస్ తమగ్నాయ నమః, ద క్వాలిటీ ఆఫ్ ద సన్ వేర్ ఇన్ హీ కెన్ డిస్పెల్ డార్క్నెస్.
1: ఎక్కడ చీకటి ఉండునో అక్కడ సూర్యుడు లేడు.
0: వేర్ దేర్ ఇస్ డార్క్నెస్ దేర్ ఇస్ నో సన్.
1: ఎక్కడ సూర్యుడు వచ్చునో అక్కడ చీకటి ఉండదు.
0: అండ్ వేర్ దేర్ ఇస్ ద సన్ దేర్ ఇస్ నో డార్క్నెస్.
1: కనుక చీకటిని, అంధకారమును, అజ్ఞానమును దూరం చేసేటువంటి వాడు ఈ సూర్యుడు అని.
0: సో ద సన్ ఇస్ వన్ హు డిస్పెల్స్ దిస్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: హిమగ్నాయ నమః అనగా మంచును. సూర్యుడు లేనప్పుడు మంచు గడ్డ కట్టుకుని మహాబలమును పోసుకుంటుంది.
0: దెన్ వీ కమ్ టు హిమగ్నాయ నమః, దట్ ఈస్ ఐస్ ఆర్ స్నో, ఐస్ రాదర్, ఇట్ టేక్స్ అప్ ఎ సాలిడ్ ఫార్మ్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ద సన్.
1: అదే సూర్యుడు వచ్చినా తన అహంకారమును అణగద్రొక్కుని నీరుగా ప్రవహిస్తుంది.
0: ద సన్ కమ్స్ అలాంగ్ ద ఐస్ మెల్ట్. That is the question of the ego melting and the water flowing down.
1: Shatrughnaya namaha. Eeshwaraniki shatruvulaneetunte vaaru ekkada kudanu kanipincharu.
0: Then we have Shatrughnaya namaha. There is no enemy as such for the sun.
1: Suryudu vachana tana shatruvulaineetunte ee yokka tamassu himamu tanaku patapinchalam ayipothundi ekkada kudanu kanipinchadu.
0: As soon as the sun comes along, there is no place for this tamas or there is no place for this ego.
1: అదే విధముగానే కృతజ్ఞాయ నమః, కృతజ్ఞుడైనటువంటి వానికి సూర్యుడు మహాద్వేషుడట.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఇట్ ఇస్ సెడ్ దిస్ కృతజ్ఞాయ నమః హీఈస్ వన్, ద సన్ డస్ నాట్ గో అలాంగ్ విత్ వన్ హూ ఇస్ అన్ అన్గ్రేట్ఫుల్ పర్సన్.
1: కృతజ్ఞుడైనటువంటి వాని యొక్క తత్వమును ఈ సూర్యుడు ఏమాత్రం కూడా విచారించడు.
0: దట్ ఈస్ ద సన్ డస్ నాట్ రిలీష్ ఎ పర్సన్ హూ ఇస్ అన్గ్రేట్ఫుల్.
1: కారణమేమనగా సూర్యుడు ప్రతి ఒక్కరి నేత్రమునందు కూడాను తన తేజస్వరూపమే ప్రకాశిస్తూ ఉన్నాడు.
0: ద రీజన్ బీయింగ్ దట్ ద సన్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎవ్రీ ఐ యాజ్ ది పవర్.
1: చంద్రమా మనహో జాతః చక్షోసు జాయత. ఈ చక్షురియందు సూర్యుని యొక్క తేజస్సు సూక్ష్మరూపాన్ని ధరించి జగత్తును చూపింపచూస్తున్నది.
0: దిస్ రేడియన్స్ అండ్ స్ప్లెండర్ ఆఫ్ ద సన్ ఇట్ ఇస్ సెడ్ is present in every eye so that the person concerned can see the world around him.
1: Karupane krutagnune chuste ee suryudu em attam kodanu ochukoledu.
0: That is why the sun cannot tolerate a person who is ungrateful.
1: Atuvanti vaniki suryudu icchetunte shiksha emiti?
0: Now what is the punishment that the sun would give to such a person?
1: Atti vani drishti nundi thanu vaidaruvutadu.
0: The sun would simply remove himself.
1: Yetavata
0: krutagnune
1: yokka drishtini కోల్పోయిపోయి చేస్తాడు.
0: ఇన్ అదర్ వర్డ్స్ హీ వుడ్ రెండర్ ద పర్సన్ కన్సర్న్ బ్లైండ్, హీ కెనాట్ సీ.
1: రాతి పైన వ్రాతల వలే,
0: జస్ట్ లైక్ ద రైటింగ్స్ ఆన్ ఎ పీస్ ఆఫ్ రాక్,
1: క్షణంలో మరుగైపోతుంటాయి దుర్మార్గులకు చేసినటువంటి యొక్క మంచి.
0: ఇన్ ద సేమ్ మేనర్ యూ కెన్ ఎరేజ్ ఆల్ ద గుడ్ దట్ యూ హ్యావ్ డన్ టు ద ఈవిల్ ఇన్ ద వికెట్.
1: ఈ విధమైనటువంటి తత్వములో రాతి పైన ఎన్ని వ్రాతలు రాసినప్పటికీ హృదయమునందు ఏమాత్రము లేకపోయినప్పుడు ఈ హృదయము రాతితో సమానమైపోతుంది.
0: యు మైట్ ఇన్స్క్రైబ్ ఎనీ నెంబర్ ఆఫ్ థింగ్స్ అండ్ సేయింగ్స్ ఆన్ వన్స్ ఆన్ ఎ పీస్ ఆఫ్ రాక్, బట్ ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ వన్స్ హార్ట్ దేర్ ఇస్ నో యూస్.
1: మానవునకు ఎంత చిన్న ఉపకారము చేసినప్పటికీ గొప్ప ఉపకారంగా భావించి తాను నిరంతరము చింతిస్తూ ఉంటాడు.
0: Now you do a good to a certain person and you tend to feel that you have done something great.
1: Adi krutagnudu antaru. Danini krutagnudu antaru.
0: And that this is the quality of gratitude.
1: Enta upakaram chesinappatikini danini apakaram ga bhavinchi daniki viruddhamaina charyalu aacharinchinappudu varini krutagnudu antaru.
0: So when you can reciprocate what good has been done to you, you are grateful. But on the other hand, you retaliate with something evil and bad from your side, then you are an ungrateful person.
1: Anni aakaramulaku ee lokamunandu shatrutvam anetundide lekapoledu.
0: Now in all that see around you, there is a thing called enmity in this world.
1: Kani okka saayiki maatrame shatruvulu ekkada kudanu kanipinchadu.
0: It is only Sai who does not have something called an enemy or an entity called enmity.
1: Kani lokamulo anetunte manavunu aapohalanu abhivruddhi parchukoni cheriyalu maatrame chustu hrudaya tattvanni visvarinchatam cheta సాయికి కూడాను కొంతమంది శత్రువులు ఉండినట్టుగా భావిస్తుంటారు.
0: బట్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ ఆర్స్ పీపుల్ టెండ్ టు గెట్ క్యారీడ్ అవే బై వాట్ దే హియర్ బై వాట్ దే గెట్
1: ఎందు శత్రుత్వం అనేటువంటిది లేకపోలేదు.
0: Now in all that see you around you, there is a thing called enmity in this world.
1: కానీ ఒక్క సాయికి మాత్రమే శత్రు

0: But in this world of ours, people tend to get carried away by what they hear, by what they get to know through some other sources, and then they look upon Sai as their enemy.
1: వారి దృష్టిలో శత్రువులుగా కనిపించవచ్చు, కానీ నా దృష్టిలో శత్రువులు ఎవరు కూడా లేరు.
0: Therefore, in their eyes, I might be portrayed as their enemy. But as far as I am concerned, I have no enemy.
1: నాకు అందరూ ప్రియులే.
0: I like and I favor all.
1: నాకుండినటువంటి యొక్క సంపద, నాకుండినటువంటి యొక్క ఐశ్వర్యము లోకంలో ఎవరికి కూడా కనిపించదు.
0: The wealth and the possessions that I have, nobody in this world can see them.
1: ఏ వరల్డ్ బ్యాంక్ లో కూడా నాకుండినంత సంపద ఎక్కడా కనిపించదు.
0: The amount of wealth and possessions that I have, even the World Bank cannot boast of.
1: నాకుండినంత ఐశ్వర్యము ఏ మహారాజులకు కానీ ఏ చక్రవర్తులకు కానీ కూడా లేదు.
0: And this wealth that I have, even the greatest of emperors or king of kings could never have hoped for.
1: ఐశ్వర్యం ఏమిటి, మా సంపద ఏమిటి?
0: What is this wealth? What is this possession I am talking about?
1: అదే నా నిస్వార్థమైన నిర్మలమైన ప్రేమ.
0: This towering wealth of mine is my unselfish, unmotivated, pure, sublime love.
1: అట్టి నిస్వార్థమైన నిర్మలమైనటువంటి ప్రేమతో పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపటం చేతనే నా యొక్క శరీరం కూడాను ఎంత తేజమయంగా ఉంటుండాలి.
0: Because I have led my life in this state of this selfless and pure love all through, my body is so radiant.
1: నిజముగా యోచిస్తే లోకములో 60 సంవత్సరం జన్మదినోత్సవం చేసుకునేటువంటి వారి యొక్క తత్వము, వారి యొక్క ఆకారము మీరు విచారించుకోవచ్చు.
0: Now going by the way the world goes, you could see for yourself how a 60-year-old person would look like.
1: ఈనాడు ఈ శరీరము ఆడుకుంటూ పాడుకుంటూ 60 సంవత్సరం జరుపుకుంటూ ఉండాలి.
0: Today this body is celebrating the 60th birthday by playing, by being playful and by being radiant.
1: నేను ఆడగలను, పాడగలను, పరిగెత్తగలను, చూడగలను, వినగలను, అన్ని విధములు కూడాను చక్కని 16 సంవత్సరముల యొక్క యువకుని వలె ఉంటున్నాను.
0: I can play, I can sing, I can dance, I can run, I can eat, I can see, I can hear, as well as a 16-year-old one would do. There is no trace of weakness in this body.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the reason for this?
1: దీనికి నా యొక్క పవిత్రమైనటువంటి గుణమే దీనికి మూల కారణం.
0: The main cause and the reason for this youthfulness is the sacred and noble feelings that I have.
1: ఇట్టి తత్వాలను లోకులు గుర్తించడానికి ప్రయత్నించరు.
0: Now people in the world do not try to see
1: బాహ్యమైనటువంటి యొక్క చర్యలు మాత్రమే దృష్టి ఉంచుకొని బలహీనతలుగా భావిస్తూ మాట్లాడుకుంటుంటారు.
0: They do not look to this innate secret. They look at what they see on the outside world and then they get carried away.
1: సాయి నుండి కొంతమంది దూరమైనప్పుడు ఓహో సాయిబాబా నుండి కొంతమంది దూరం అయిపోయినారు ఇంకా సాయిబాబా బలం తగ్గిపోవచ్చును అని కూడా భావిస్తుంటారు.
0: When some people get removed from Sai, when people go away, others tend to make an interpretation. Oh, then now even Sai Baba is likely to come back.
1: వారు నా పైన ఇష్టం లేక దూరం కావటం లేదు. వారికి నా పైన ఇష్టం లేక దూరం కావటం లేదు.
0: The reason why they are moving away from me is not that they have lost their liking for me.
1: వారి ఇష్టమును నెరవేరకపోవటం చేత దూరం అయిపోతున్నారు.
0: It is not that they do not love me. It is that their wishes have not been fulfilled, so they get to go away.
1: Anti kaadu vaar ishtamunu naa chenta nundinanta varaku kudanu jaragavemo ani laukikamainatundi jeevithanni gadipetunte aase unnatundi variki nannu vadinchukoni jagatlo praveshistunnaru.
0: Not only this, they are gripped by the fear that if they are with me, their worldly desires and wishes may not be fulfilled. They have this fear also.
1: ఎవరైనా ప్రశ్నించినప్పుడు వారి గౌరవాన్ని వారు కాపాడుకునే నిమిత్తమై సాయిబాబా పైన కొన్ని విధమైనటువంటి ఆపోహలను కల్పిస్తుంటారు.
0: ఇఫ్ యూ ఆర్ నాట్ టు క్వశ్చన్ సచ్ పర్సన్స్ ద రీజన్ వై దే హావ్ గాన్ అవే, సో దట్ దే కుడ్ మెయింటైన్ దేర్ ఓన్ స్టాండింగ్, దే విల్ ట్రై టు పుట్ ఎ ఫ్యూ థింగ్స్ ఆన్ సాయిబాబా.
1: అది కూడా నాకు చాలా సంతోషమే. కారణం ఏమనగా వారి యొక్క గౌరవాన్ని అభివృద్ధి పరుచుకునే నిమిత్తమై నన్ను దూషించడం వల్ల వారికి

0: ఉపకారం కలుగుతుందని అది కూడా నా ఉపకారమే.
1: So they tend to degrade me in the process. Now even that is something which gives me joy and happiness. Because by thus degrading me and denigrating me, they are furthering their cause and they are seeking their own happiness.
0: మనము లోతుగా విచారించినప్పుడు నదుల వలన సముద్రం ఉన్నదా, సముద్రం వలన నదులు ప్రవహించుచున్నవా అనేటువంటి విషయాన్ని విచారించాలి.
1: Now if you go a little deeper into this basic question, the ocean, does it have its place ahead of the river, or does the river have the place ahead of the ocean?
0: సముద్రం వల్ల నదులు ప్రవహిస్తున్నాయి కానీ నదుల వల్ల సముద్రం ఏర్పడటం లేదు.
1: It is because of the ocean in the first place the rivers are flowing. It is not that the ocean exists because of the rivers.
0: నా యొక్క మంచి వల్లనే నా గౌరవ ప్రతిష్టలు పెరుగుతున్నాయి కానీ మరొకరి చేత పెరగటం లేదు.
1: In the same manner, it is because of my own good nature, my name and fame are spreading.
0: ఇంకా నన్ను ఆశ్రయించటం చేత వారి గౌరవ ప్రతిష్టలు పెరుగుతున్నాయే కానీ వారి వల్ల నా గౌరవ ప్రతిష్టలు పెరగటం లేదు.
1: It's not because of them. Because they have taken shelter under me, their name and fame are spreading. It's not the other way around.
0: నా మంచి చెడ్డలే నా గౌరవ ప్రతిష్టలకు మూల కారణం.
1: What I am and what I stand for, all that is good and noble, that is the cause for my name and fame.
0: దీనికి ఒక చిన్న కథ ఉంటుండాలి.
1: So there is a small story to
0: the tandiga pandinatvanti oka draksha totanu oka nakka chuchindatta.
1: A fox once sighted a grape vine.
0: Aa drakshanu aaraginche nimittamai aa draksha totanalo cherindatta.
1: Now this fox wanted to partake to eat a few of those grapes, so it entered this.
0: Aa drakshanu anubhavinche kosamani enniyo prayatnalu chesindi.
1: Having entered this garden, it made all types of all that it could do to secure a few grapes.
0: Kani aa nakkaku ee draksha andaledu.
1: But this fox could not reach out to these grapes.
0: Kadapatiki visugu jendi balahinamai tirigi vastundadi.
1: Finally it was led to a state of despair. It became weak, lost interest and was
0: ee nirashato vachutunnatvanti okka nakkanu chusi okka kaaki nakkabaava chakkaga tinnaava ani ee drakshanu ani adigindata.
1: Now this fox was returning thus in a dejected mood, and a crow accosted it and said, "O fox friend, have you been able to eat these grapes to your heart's content?"
0: Chi, aa draksha pullaga untundadi dana valla nenu tinaledu annanadata.
1: Now then the fox answered, "No, how could I eat those grapes? They are sour, absolutely sour, tasteless."
0: Idi endukosam ee vidhanga cheppindi tanaku andaledu ganuka అది పుల్లటి ద్రాక్ష అని అని చెప్తుండాలి ఈ నక్క.
1: Why has this fox described the grapes as being sour? Because it could not partake of these grapes.
0: అదే విధంగానే కొంతమంది నక్క బుద్ధిగలిగినటువంటి వ్యక్తులు స్థాయి వారికి దక్కకపోవటం చేత దానిపైన విరక్తిగా మారి వారు దానిపైన ఒక అవిరుద్ధమైనటువంటి భావాన్ని పెంచుకుంటూ పోతుంటారు.
1: ఇన్ ద సేమ్ మేనర్ దీస్ పీపుల్ హూ కుడ్ బి లైకెన్ టు దిస్ ఫాక్స్ బికాస్ దే ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు సెక్యూర్ వాట్ సాయి స్టాండ్స్ ఫర్ tend to paint a tainted picture of sai.
0: Ante kani sai lo ye kinchittaina kuda nu dosham choopadaniki evariki ni adhikaram ledu.
1: Otherwise it's not possible for anyone to point a finger at sai.
0: Karanam em anaga naadi nirantaram kuda nisvarthamainatundi bhavam.
1: Because every second I have only a selfless
0: paropakara sambandhamaina hrudayamu.
1: My heart is full of deeds
0: ఉద్యోగక్షేమాన్ని కోరేటువంటి భావము.
1: విచ్ విల్ బ్రింగ్ గుడ్ టు అదర్స్, విచ్ విల్ కంట్రిబ్యూట్ టు ద వెల్ బీయింగ్ ఆఫ్ ద వరల్డ్.
0: లోకానందమే నా ఆనందముగా భావించేటువంటి ఒక హృదయము.
1: మై హార్ట్ ఇస్ సచ్ దట్ ఇట్ ఆల్వేస్ ఆస్పైర్స్ ఫర్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద వరల్డ్.
0: ఇట్టి నా పవిత్ర హృదయాన్ని భావాన్ని తలంపులను కూడా అర్థం చేసుకోవటం అందరికి సాధ్యం కాదు.
1: దిస్ ప్యూర్ అండ్ నోబుల్ అండ్ సేకెడ్ హార్ట్ ఆఫ్ మైండ్ నోబడీ కెన్ పాసిబ్లీ గ్రాస్ప్ ఇట్స్ నేచర్.
0: కనుకనే దినదిన ప్రవర్తమానమై ఆనందమైనటువంటి యొక్క జీవితాన్ని నిరంతరము గడుపుతూ ఉంటున్నాను.
1: దట్ ఈస్ వై డే బై డే ఐఎమ్ స్పెండింగ్ మై లైఫ్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
0: నా ఎందు ఏ క్షణమైనా కూడా విచారము అనేటువంటిది కనిపించదు.
1: యూ కెనాట్ పాసిబ్లీ సీ ఎనీ ట్రేస్ ఆఫ్ సారో ఇన్ మీ ఈవెన్ ఫర్ అ ఫ్లీటింగ్ సెకండ్.
0: ఈ విధంగా జీవించేటువంటి వ్యక్తులు ఎవరైనా లోకంలో కలరా?
1: డూ యూ కమ్ అక్రాస్ ఎనీ పర్సన్ ఇన్ ద వరల్డ్ హూ కెన్ లీడ్ ఎ లైఫ్ లైక్ దిస్?
0: లేదు, లేదు, లేరు.
1: నో, నో అండ్ నెవర్ అండ్ నెవర్.
0: కనుక ఇట్టి గుణములను మాత్రమే నా ఎందు కొంతవరకు నువ్వు వెతుకుట ప్రయత్నించాలి కానీ తుచ్చమైనటువంటి విషయాల లోపల బయట తట్టు జరిగేటువంటి ఒక విషయాన్ని గుర్తించుకుని భగవత్తత్వాన్ని విరుద్ధంగా భావించుకోవటం ఇది అజ్ఞానం యొక్క మొదటి లక్షణం.
1: సో యూ షుడ్ ట్రై టు సీక్ వాట్ ద ట్రూ నేచర్ ఆఫ్ సాయి ఈజ్ లైక్. యూ షుడ్ నాట్ బీ క్యారీడ్ అవే బై వాట్ ద వరల్డ్ టాక్స్ అబౌట్ వితౌట్ ఎనీ ఫస్ట్ నాలెడ్జ్. దట్ ఇస్ ద కేస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: పనులు ఏమిటి?
1: దట్స్ ద కేస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. నౌ వాట్ ఆర్ ద టాస్క్స్ దట్ సాయి పెర్ఫార్మ్స్?
0: ఆ యొక్క సేవలను, ఆ యొక్క పనులను చక్కగా గుర్తించుకుంటే ఈ వ్యక్తులు ఈ విధమైనటువంటిగా ప్రవర్తించడానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
1: ఇఫ్ ఓన్లీ దీస్ ఇండివిజువల్స్ కెన్ అండర్స్టాండ్ ద టైప్ ఆఫ్ సర్వీస్ దట్ సాయి డస్, ద వర్క్ దట్ హీ పెర్ఫార్మ్స్, దే కెన్ నెవర్ బి లెడ్ అస్ట్రే.
0: కనుకనే సాయి తత్వాన్ని చక్కగా గుర్తించవాలనంటే సాయి ప్రేమను అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: దెర్ఫోర్ ఇఫ్ యు విష్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ సాయి, ఎక్స్పీరియన్స్ ద లవ్ ఆఫ్ సాయి.
0: ఈ ప్రేమను ఒక్కదానిని మాత్రమే మీరు గుర్తించుకుంటే దైవత్వంగా మీరు కూడా మారిపోగలరు.
1: ఇఫ్ యూ కెన్ గ్రాస్ దిస్ ఫండమెంటల్ ఐడియా ఆఫ్ లవ్, యూ ఆల్సో కెన్ వెరీలీ
0: బికమ్ బ్రహ్మయో భవతి అని,
1: యూ కెన్ వెరీలీ బికమ్ గాడ్.
0: బ్రహ్మతత్వాన్ని గుర్తించుకున్నటువంటి వాడు బ్రహ్మగానే మారిపోతాడు.
1: వన్ హూ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మ వెరీలీ బికమ్స్ బ్రహ్మ హింసెల్ఫ్.
0: కనుక సాయికి కావాల్సినటువంటిది ఈ లోకంలో ఏ మాత్రం కూడా లేదు.
1: There is nothing in the world that Sai seeks for himself.
0: ఈ జగత్తు వల్ల నాకు కావాలనేటువంటి ఆశ సాయి హృదయంలో ఏ కొస ఎందుకు కానరాదు.
1: There is nothing in Sai's heart that longs to ask for anything of this world.
0: అయితే లోక సంబంధమైనటువంటి యొక్క బాధ్యతలను కొన్ని వహించడం చేత, ఈ ఆర్గనైజేషన్స్ అనేవి కూడాను అభివృద్ధిగా ఉంచడం చేత, పల్లెల యొక్క సేవలు కూడాను చేయటం ఆధారమైనటువంటి యొక్క రీతిగా తీసుకోవటం చేత, దీనికి కొన్ని విధమైనటువంటి ప్రభుత్వం యొక్క నిబంధనలను, ప్రజల యొక్క మార్గములను, వారి యొక్క నీతి నిజాయితులను కొంతవరకు అనుసరించక తప్పదు.
1: బట్ దెన్ యాజ్ ద వరల్డ్ గోస్ దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ టు బి కంప్లైడ్ విత్. లైక్ దేర్ ఇస్ దిస్ ఆర్గనైజేషన్. దిస్ ఆర్గనైజేషన్ హ్యాస్ అండర్టేకన్ ద టాస్క్ ఆఫ్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ విలేజెస్. ఇట్ ఈస్ ఆల్సో టేకన్ అపాన్ ఇట్సెల్ఫ్ వేరియస్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ by way of serving. Thereby, it has to follow the rules and regulations laid down by the government.
0: Pavitramaina bhavamuto feeding on desires ani mundu mem prarambhicham.
1: Now, it was with a very pure feeling. It was with a high ideal that we set upon this.
0: Ee prarambhinchatamlo undinatvanti oka antarathanni kudanu mundu meeku telipanu.
1: This program of feeding on desires, I have also ventured to explain to you the basic idea behind this program.
0: కోరికలు గావటం చేతనే ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ అన్ని విధమైనటువంటి యొక్క జీవితాన్ని కొంతవరకు బలహీనత చేసుకుంటున్నాం.
1: Because our desires tend to be excessive in nature, we also lose financially, we also get to lose our health.
0: సామాన్యంగా ప్రతి మానవుడు కూడాను ధనం ఉండినప్పటికీ దానిని దుర్వినియోగం చేసుకోవటానికి అతి ఉత్సాహంగా ముందంజ వేస్తాడు.
1: Now, it's a commonplace thing to see that a person of wealth tends to misuse it.
0: కొన్ని బీద కుటుంబములు కూడాను ఇట్టి శ్రీమంతులను అనుసరించి వారు కూడాను చెడిపోతూ వస్తున్నారు.
1: If few poor families go to such rich families for help, and they also get to be bad in the process.
0: కనుక చక్కని ఆదర్శవంతమైనటువంటి కుటుంబీకులుగా తయారు కావాలనేటువంటి ఉద్దేశంతో వారు చేస్తున్నటువంటి యొక్క దుర్వినియోగాన్ని అరికట్టే నిమిత్తంతో సీలింగ్ ఆన్ డిజైర్స్ అని స్థాపించాము.
1: Now, it was with an idea that we can establish a few ideal homes that we have embarked on this program of feeding on desires.
0: ఒక కూలి దినమునకు 10 రూపాయలు సంపాదించుకుంటే 2 రూపాయలు సారాయి తాగుతున్నాడు, 3 రూపాయలు సినిమా ఖర్చు పెడుతున్నాడు, ఇంకా 2 రూపాయలు ఇంకా ఏమేమో కొన్ని దురవస్థలకంతా కూడా గురి చేస్తున్నాడు.
1: Now, what do you find in the present times? A lowly paid worker, if he is earning 10 rupees a day, spends to fritter away his money, 2 rupees for his drink, 3 rupees for a few other forms of food entertainment and the like. He misuses his what little he earns and the family suffers in the process.
0: కనుకని సిగరెట్లు బీడీలు త్రాగటము, మద్య మాంసాదులంతా కూడాను తీసుకోవటం, ఇలాంటివన్నీ కూడాను నిలబెట్టి కొన్ని రకములైనటువంటి రీతిగా ఆర్థికంగా కూడాను అభివృద్ధి గావించుకున్నప్పుడు ఆ నిలబెట్టుకున్నటువంటి యొక్క ధనము చేత కొన్ని సేవలనైనా కొన్ని కుటుంబాలనైనా పోషించవచ్చును అనేటువంటి ఒక ఉద్దేశంతో సీలింగ్ ఆన్ డిజైర్స్ అని పెట్టారు.
1: వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఈజ్ దట్ సచ్ పీపుల్ హూ ఆర్ మిస్లెడ్ డస్ కెన్ సేవ్ అప్ బై నాట్ స్మోకింగ్ సిగరెట్స్ ఆర్ బీడీస్, బై నాట్ ఇండల్జింగ్ ఇన్ డ్రింకింగ్ ఆర్ ఈటింగ్ మీట్ ఆర్ సీకింగ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఫుడ్ ఎంటర్టైన్మెంట్. అండ్ వాట్ దే సేవ్ డస్ విల్ ఓన్లీ గో టు ద బెనిఫిట్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: అందులో కొంతమంది దీని యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని గుర్తించుకునలేక ఏదో డబ్బు కావటమే ఈ యొక్క సాయి సంస్థల యొక్క ప్రధాన లక్ష్యంగా భావించుకున్నారని వారు తలంచుకుంటున్నారు.
1: సమ్ ఇస్ గైడెడ్ పీపుల్ ఫీలింగ్ దట్ దిస్ స్కీమ్ ఈస్ సచ్ దట్ ద సాయి ఆర్గనైజేషన్ వాంట్స్ సమ్ మనీ, దే హావ్ గివెన్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ టు దిస్.
0: సాయి ఆర్గనైజేషన్ ఏనాడు కూడాను ఈ ధనం కోసం పాటుపడలేదు.
1: ద సాయి ఆర్గనైజేషన్ హాస్ నెవర్ ఆస్పైర్డ్ ఫర్ మనీ.
0: ప్రజలకు తగినటువంటి సేవ చేయాలి, ప్రజలకు సరైనటువంటి మార్గాన్ని చూపాలి, సత్య మార్గంలో నడిపించాలి అనేటువంటి లక్ష్యమే సాయి సంస్థల్లో ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యం.
1: The primary aim in God the Sai organization has been that it should guide people to lead a worthy life, to be of service to humanity at large.
0: దీనిని విరుద్ధమైన అర్థములుగా తీసుకుని సిగరెట్లు తాగటం మానటం లేదు, కొంతమంది బీడీలు తాగటం మానటం లేదు, ఇంకా మద్యపానములు తీసుకోవటం మానటం లేదు, కానీ డబ్బు మాత్రం తెచ్చి దీంట్లో కడుతున్నామంటే ఇలాంటివి నాకు అక్కర్లేదని చెప్పి నేను వాదించాను.
1: సో వితౌట్ అండర్స్టాండింగ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్, వాట్ ఆర్ దీస్ పీపుల్ ట్రైంగ్ టు డూ? They keep on smoking cigarettes or bidis, they indulge in drinking, they go on eating all types of food, and just because they think feeling or desire means
0: korikalanu arigattukomani korinaame kaani dabbunu aashinchi koraledu.
1: They deposit a few a part of their wealth against this trust name as if the organization wants the money.
0: Aithe ee jagattu lopara dhanamu avasarame.
1: We have only asked them to curb their desires. It is not that we want money,
0: but evariki na kosam kaadu.
1: As far as the world is concerned, no doubt money is
0: required.
1: But it's not for me. I have never aspired for money.
0: Aithe konni samasthalu sthapinchi dari bhajyatalu vahinchetuvanti varu kontha mandi untunnaru.
1: But since a few organizations have been established, there are people who hold positions of responsibility in them.
0: ఈ ధనమే లేకపోతే ఈ కార్యక్రమాలు ఏమాత్రం కూడా చేపట్టడానికి వీలు కాదు.
1: వితౌట్ దిస్ మనీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ దే కెనాట్ అండర్టేక్ వాట్ ఈస్ అసైన్ టు ద
0: 6,000 గ్రామములను దత్తత తీసుకున్నాం.
1: లైక్ ఫర్ ఇన్స్టెన్స్ వీ హావ్ అడాప్టెడ్ 6,000 విలేజెస్.
0: ఈ గ్రామముల లోపల విద్య వైద్యముల యొక్క తత్వమే కాకుండా రోడ్లు జలముల యొక్క అభివృద్ధిని కూడా గావించడానికి ప్రయత్నిస్తున్నాం.
1: నౌ ఇన్ దీస్ 6,000 విలేజెస్ we have not only tried to establish education institutions and health organizations but also undertaken the task of repairing the roads, providing water, providing drinking water. We do need money for this.
0: Memu aneka vidyarangamulu srushtinchamu.
1: We have established many education institutions.
0: Ee vidyarangamulu ye reethiga jarugutunnayi ani kodunu kontha mandi sandehinchavachchu.
1: Now some people might have a doubt, how are these institutions running in the first place?
0: I say evvarini kodunu ee naati varaku 60 samvatsaram ayinappatikini నాకు ధనము కావాలి అనేటువంటి పదము నా యొక్క నాలుగు నుంచి రాలేదు.
1: బట్ ఇన్ ఆల్ దీస్ 60 ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ ఐ హావ్ నెవర్ ఆస్క్ ఎనీబడీ ఫర్ మనీ ఫర్ ద సేక్ ఆఫ్ రన్నింగ్ ఎనీ వన్ ఆఫ్ దీస్.
0: మనము చేయుచున్నటువంటి యొక్క సత్కార్యమును చూచినటువంటి వ్యక్తులు తామే ముందుకు వచ్చి ఆ కార్యమును చేస్తూ ఉన్నారు.
1: పీపుల్ హావింగ్ ఎక్నాలెడ్జ్ ద ఫ్యాక్ట్ దట్ సంథింగ్ గుడ్ అండ్ నోబుల్ ఈస్ బీయింగ్ అటెంప్టెడ్
0: త్యాగములో ఇన్ని విధములైనటువంటి బలం ఉంటున్నదనేటువంటి సత్యము అందరూ గుర్తించుకునలేరు.
1: దే కమ్ ఫార్వర్డ్ ఆన్ దే ఓన్ అండ్ మేక్ డొనేషన్స్. దట్ ఈస్ ద సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఒక్క వడ్ల కింద భూమిలో నాటినప్పుడు అది పెరిగి పెద్దదై కొన్ని వందల వడ్ల కిందను అందిస్తుంది.
1: ఇఫ్ యూ హావ్ టు సో ఎ రైస్ గ్రెయిన్ ఇన్ సాయిల్ ఇట్ విల్ ఈల్డ్ థౌజండ్స్ ఆఫ్ మోర్.
0: అదే విధంగానే మనం ఒక్క రూపాయి సత్కార్యంలో మనం ప్రవేశపెట్టి వందల రూపాయలు దాని ప్రకారమే అభివృద్ధి అవుతుంది.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యూ హావ్ టు యూజ్ బట్ 1 రూపీ ఫర్ ఎ నోబుల్ కాజ్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ విల్ కమ్
0: యువర్. ఈ కీలకాన్ని ఈ రహస్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ హాస్ నాట్ అండర్స్టుడ్ దిస్ బేసిక్ సీక్రెట్ ఆఫ్ లైఫ్.
0: మేము కాలేజీ కట్టాలని అనుకున్నాం.
1: లైక్ వి థాట్
0: ఒక తత్వము సాయి హృదయం.
1: But here lies the secret. The moment the sankalpa is made, it will be accomplished. That is the nature of Sai.
0: నాకు తెలియకుండానే దాని యొక్క అభివృద్ధి జరిగిపోతూ వచ్చింది.
1: Without our knowledge, things started taking shape.
0: నాలో రహస్యం అనేటువంటిది ఏమాత్రం కూడా లేదు.
1: There is nothing secretive about me.
0: ఈనాడు చెప్పక తప్పదు.
1: But today I have to make some of these points known.
0: తక్షణమే నాగర్ రాజమాత వచ్చి కాలేజీని కట్టించింది.
1: As soon as it was known that we wanted to establish colleges,
0: ఎవరి దగ్గర కూడా నువ్వు బిచ్చం ఎత్తినటువంటిది కాదు.
1: రాజ్మాత భావనగర్ కేమ్ ఫార్వర్డ్ అండ్ ఎస్టాబ్లిష్ ఇట్. వీ హావ్ నాట్ సాఫ్ట్ ఫర్ ఆర్మ్స్ ఫ్రమ్ ఎనీ అదర్ ఎనీ పర్సన్.
0: ఒట్టు కళాకార కట్టినంత మాత్రం మనం ఆశించినటువంటి ఆశయాలను అభివృద్ధి కాంచలేము అనేటువంటి ఉద్దేశంతో మరొకటి ప్రైమరీ స్కూల్ కట్టాలా అని సంకల్పించుకున్నాం.
1: హావింగ్ ఎస్టాబ్లిష్ ఎ కాలేజ్ వీ థాట్ వీ కెనాట్ ఫుల్ఫిల్ అవర్ ఐడియల్స్ సో వీ వాంటెడ్ టు హావ్ ఎ ప్రైమరీ స్కూల్ ఆల్సో.
0: తక్షణమే ఇటలీ ప్రైమ్ మినిస్టర్ సోదరుడైనటువంటి క్రాక్సీ నేను ఈ ప్రైమరీ స్కూల్ నేను కట్టిస్తానని ఆయన కట్టించాడు.
1: నో సూనర్ వాజ్ దిస్ సంకల్ప మేడ్ దాన్ ద బ్రదర్ ఆఫ్ ద ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ క్రాక్సీ కేమ్ ఫార్వర్డ్ అండ్ సెడ్ ఐ విల్ ఎస్టాబ్లిష్ ది స్కూల్.
0: హైయర్ సెకండరీ స్కూల్ గా ఉంటుంటే మన కంపెనీలోని ఈ పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా సరైనటువంటి రీతి లోపల మరేది సరైన క్రమశిక్షణ లోపల పెంచవచ్చు కదా అని సంకల్పించుకున్నాం.
1: And then we thought, if only we had a higher secondary school also, we can take care of these children right from their primary school upwards.
0: తక్షణమే అమెరికా నుంచి భుజాన్ అనేటువంటి ఆయన వచ్చి ఈ యొక్క హైయర్ సెకండరీ స్కూల్ నేను కట్టిస్తానని తాను కట్టించాడు.
2: And immediately, this gentleman, Mr. Bozani from America, came forward and said, he will do this task of establishing this college, this school.
0: అదే విధంగానే ప్రతి ఒక్కటి కూడాను బెంగళూరులో ఉన్నటువంటి యొక్క హాస్టల్ కాలేజీలు కూడాను మేము కట్టాలని సంకల్పించుకునే తక్షణమే మిసెస్ కోవన్ ఆమె వచ్చి దీన్నంతా నేను పూర్తి చేస్తానని బాధ్యత వహించింది.
2: ఇన్ ద సేమ్ మేనర్ ద హాస్టల్ అండ్ ద కాలేజెస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బెంగళూర్ ద మూమెంట్ ఇట్ వాస్ నోన్ దట్ ఇట్ వాస్ టు బి డన్ మిసెస్ కోవన్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ కేమ్ ఫార్వర్డ్.
0: అది జరిగేటట్టుగా ఉంటుంటేనే స్థాయిలో సంకల్పం వస్తుంది.
2: నౌ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ నోన్ దట్ ఈస్ గోయింగ్ టు బి అకంప్లిష్డ్ దట్ బై
0: అలాంటి సంకల్పం లోపల బలం ఉండినప్పుడే ఇలాంటి కార్యములు చేయడానికి వీలవుతుంది.
2: ద సాయి విల్ దట్ ఇట్ షుడ్ హ్యాపెన్
0: దానిని మీరు గుర్తించవలసింది.
2: యూ షుడ్ అండర్స్టాండ్ దిస్.
0: ఇంకా మరొక చిన్న విషయం,
2: దేర్ ఇస్ యట్ అనదర్ స్మాల్ థింగ్.
0: ప్రశాంత నిలయమునందు గడచిన 7 దినముల నుంచి కూడాను తెల్లవారి మధ్యాహ్నము రాత్రి చక్కగా లక్షాది మందికి జనాలకు భోజనం వేస్తున్నాం.
2: ఇన్ ప్రశాంత నిలయం ఫర్ ద పాస్ట్ 1 week 7 days we have been feeding countless numbers daily, morning, afternoon and evening and night.
0: పట్టమని 10 మందికి అన్నం పెడితే నా తలంత అక్షరాలతో న్యూస్ పేపర్లు వేసుకుంటారు.
2: Now what do you find as a rule in the world? You have fed 10 people, you will give it wide publicity in the newspapers.
0: కాని ఇన్ని లక్షల మందికి ఇన్ని విధములుగా మేము ఆనందంగా అందిస్తున్నప్పుడు నాకు ఏ విధమైనటువంటి ఒక ఆరాటం కానీ ఒక విధమైనటువంటి ఆడంబరం కానీ మాలో కానరాదు.
2: But over here, we have been feeding lakhs of people thus for so many days. But we have never gone after publicity. We don't want to make a show of things.
0: I say, yavariki pedutunnam memu? Maa variki mem pedutunnam. Deento pracharam enduku?
2: Now the reason is, whom are we feeding thus? We are feeding our own people. When we are feeding your own people, why do we feed publicity?
0: Ippudu kottamandu sandeham kalagavachunu. ఇన్ని విధములైనటువంటి యొక్క పదార్థములు ఏ రీతిగా వచ్చింది, డబ్బు పెట్టకపోతే లభిస్తాయా అని కూడా సందేహించవచ్చు.
2: వై గివ్ ఇట్ పబ్లిసిటీ దెన్? నౌ హియర్ అగైన్ పీపుల్ మైట్ గెట్ వితౌట్ మనీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ హౌ కుడ్ సో మెనీ పీపుల్ బి ఫెడ్ ఇన్ సచ్ ఎ గ్రాండ్ మేనర్.
0: సంకల్పం ఇటువరి ఈ 60వ సంవత్సరం యొక్క జన్మదినోత్సవములకు వచ్చిన వారందరికీ ఆనందంగా ఆహారాన్ని అందించాలి. అన్నదానము కన్నా అధిక దానం లేదు.
2: Here again the reason is this sankalpa, this will. Once it was will, it had to be done. What was this sankalpa? It was to feed countless numbers without any limit to their heart's
0: content.
2: Because there is no greater charity than feeding of the people.
0: నేను కొడైకెనాల్లో ఉంటుంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నుంచి కూడాను డాక్టర్ భాస్కర్ రావు కారుణ్యానంద వారు కొడైకెనాల్కే వచ్చి, స్వామి ఈ 60వ సంవత్సరం లోపల అందరికీ ఈ భోజనాలు సంతర్పణ చేసేటువంటి యొక్క మహాభాగ్యాన్ని మాకు ప్రసాదించాలని ప్రార్థించుకున్నారు.
2: నౌ ద మూమెంట్ పీపుల్ గాట్ టు నో అబౌట్ దిస్ సంకల్ప్ ఆఫ్ మైన్ థింగ్స్ స్టార్టెడ్ మూవింగ్. వెన్ ఐ వాస్ అట్ కొడైకెనాల్ టూ పీపుల్ డాక్టర్ భాస్కర్ రావు అండ్ కారుణ్యానంద ఫ్రమ్ ద ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి
0: ఎంత నొగున్న వారిని వారించాను, ఇది సాధ్యం కాదు, లక్షల వరకు వస్తారు, ఇలాంటి బాధ్యత మీరు వహించడం ఏమాత్రం కూడా మంచిది కాదన్నాను.
2: కేమ్ ఫార్వర్డ్ అండ్ సెడ్ స్వామి ఇఫ్ ఓన్లీ యుడ్ గివ్ అస్ ది పర్మిషన్ వీల్ అండర్టేక్ దిస్ టాస్క్ ఆఫ్ ఫీడింగ్ ఆఫ్ దిస్ కౌంట్లెస్ నంబర్.
0: స్వామి అనుగ్రహం ఉంటుంటే ఇది కాదు, ఇంకా ఎన్ని కోట్ల మంది జనాలు వచ్చినప్పటికీ మేము భరించగలమన్నారు.
2: బట్ దెన్ స్వామి కాషన్ దెమ్ సేయింగ్ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ టాస్క్ దట్ యూ విష్ టు అండర్టేక్. దే ఓన్లీ రిప్లైడ్ ఇఫ్ ఓన్లీ వీ హావ్ స్వామీస్ గ్రేస్.
0: భరించేస్తుంటే ఎవరైనా వద్దంటారా?
2: ఇఫ్ యూ హావ్ స్వామీస్ గ్రేస్ వీ కెన్ అచీవ్ ఎనీ స్టూపెండస్ టాస్క్ స్వామి. నౌ వెన్ యూ అటెంప్టింగ్ సంథింగ్ నోబుల్ కెన్ దే బి ఎన్ ఆబ్స్టికల్?
0: ఇది గొప్ప పవిత్రమైన కార్యం కనుక సరే అని ఒప్పుకున్నాను.
2: Then I too saw that it was a very sacred task that they wished to embark on. I gave my consent. I said, go.
0: West Godavari, West Godavari. Anaga Turpu Godavari, Pashchima Godavari, Krishna, Guntooru, Nelluru. Ee vaipu nunchi kodanu 5000 mootalu vachesina biyam.
2: So as soon as this consent was given, people from these districts, East Godavari, West Godavari, Krishna, Guntooru and Nellore, they sent 5000 bags of rice.
0: Punjab nunchi గోధుమలు, గోధుమ పిండి, గోధుమ రవ్వ వందల వందలు వచ్చి పడిపోయాయి.
2: అండ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ పంజాబ్ కేమ్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ సాక్స్ ఆఫ్ వీట్, వీట్ ఫ్లోర్ అండ్ ద లైక్.
0: డెరాడూన్ షుగర్ ఫ్యాక్టరీ నుంచి కూడాను చక్కెర, బెల్లము అంతా కూడాను వందల వందలు వచ్చి పడిపోయినాయి.
2: అండ్ ఫ్రమ్ ద షుగర్ ఫ్యాక్టరీస్ ఆఫ్ డెరాడూన్ కేమ్ హండ్రెడ్స్ ఆఫ్ బ్యాగ్స్ ఆఫ్ షుగర్, జాగరీ అండ్ సో ఆన్. మెడ్రాస్ సంస్థల వారి నుంచి కూడాను బేడలంతా వచ్చి చేరిపోయినాయి. అండ్ ది ఆర్గనైజేషన్ ఇన్ మెడ్రాస్ డిస్పాచ్ హండ్రెడ్స్ ఆఫ్ స్టాక్స్ ఆఫ్.
0: ఈ విధంగా కూడాను వలదన్నా కూడాను వచ్చి కల్పవృక్షం వలె కలిసిపోతున్నాయి.
2: హండ్రెడ్స్ ఆఫ్ స్టాక్స్ ఆఫ్ పల్సెస్ ఆఫ్ డిఫరెంట్ డిస్క్రిప్షన్స్ ఇన్ దిస్ మేనర్ ఎవ్రీథింగ్ వాస్ ఫోర్త్ కమింగ్ ఇన్ స్పాంటేనియస్.
0: ఎవరైనా అడిగారా?
2: హాస్ ఎనీబడీ ఆస్క్ ఫర్ దీస్?
0: కాదు కాదు. అడిగితే లభించేటువంటివా?
2: నో. ఈవెన్ ఇఫ్ యు హావ్ టు ఆస్క్, కెన్ యూ రియలీ అచీవ్?
0: మీరు అడిగి చూడండి, ఈ విధంగా లభిస్తాయేమో.
2: నో, లెట్ అస్ సీ. యూ గో అండ్ ఆస్క్ ఆఫ్ పీపుల్.
0: నేను అడగకుండా కూడా ఇవన్నీ కూడా వచ్చి పడిపోవటం అనేది అదే సాయి యొక్క ప్రేమ తత్వము.
2: Let us see, you go and ask people to give you a few, whether you can really achieve in your task.
0: Enta mandi dhanavantulu ee lokamlo leru.
2: I have not asked, but everything has come.
0: Andariki tyaga buddhi puttutunda.
2: This is because of Sai's love. There are so many wealthy people.
0: Andariki prema bhavam kalugutunda.
2: So many wealthy people in the world. Do they have this sense of sacrifice? Do they have this spirit of love?
0: Dhanam undinappudiki danini sadvinayogapachukuneetundi vidhanani gurtinchali.
2: You may have wealth, no doubt, but you should know how to use it.
0: Ee dhanam elantidante kaaliki todukkuneetundi boorsu vantidi.
2: Now what is the description that one gives of this money or wealth? They are like the footwear that you have.
0: ఈ బూట్స్ మన కాలికి సరిగా ఉండినప్పుడే మనం చక్కగా నడచడానికి వీలవుతుంది.
2: దిస్ ఫుట్ వేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బూట్స్ ఆర్ షూస్, ఇఫ్ ఓన్లీ ఫర్ ప్రాపర్ సైజ్ విల్ యూ బి ఏబుల్ టు వాక్ కంఫర్టబుల్లీ.
0: టైట్ గా ఉండినా కూడా మనం నడచడానికి సాధ్యం కాదు.
2: ఇఫ్ దీస్ షూస్ ఆర్ ఎ లిటిల్ టైట్, యూ కెనాట్ వాక్ కంఫర్టబుల్లీ.
0: ఇది చాలా లూజ్ గా ఉండినా కూడా మనం నడచడానికి సాధ్యం కాదు.
2: ఇఫ్ ద షూస్ ఆర్ లూజ్ ఆన్ అదర్ హ్యాండ్, ఆల్సో యూ కెనాట్ బి కంఫర్టబుల్.
0: అదే విధంగానే ధనం అధికంగా ఉండినా మన జీవితం ఏమాత్రం సుఖపడదు.
2: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యూ హావ్ ఎక్సెసివ్ వెల్త్, యూ కెనాట్ బి కంఫర్టబుల్ ఇన్ లైఫ్.
0: ఇది ధనవంతులకే సరిగా అర్థమవుతుంది.
2: నౌ ద రియలీ వెల్దీ వన్స్ కెన్ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్.
0: ధనం లేకపోతే కూడా నువ్వు జీవితం జరగదు.
2: బట్ అగైన్ వితౌట్ మనీ యూ కెనాట్ లీడ్ యువర్ లైఫ్.
0: అయితే ఎంతవరకు అంత ఉండినప్పుడే జీవితం సుఖశాంతిని అందుకుంది.
2: బట్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ వాట్ యూ రియలీ నీడ్ కెన్ యూ హ్యావ్ ఎ కంఫర్టబుల్ పీస్ఫుల్ లైఫ్.
0: అయితే కొంతమంది నీరు గతుకు కుక్కకు ఏరెంత పారినా ప్రీతి కలగబోదు పిసిని గొప్పు అన్నారట. నీరు గతికేటువంటి కుక్కకు పెద్ద నదిలో పోయి చేరినప్పటికీ జుర్రుకోటి గాని గతుకుతూనే ఉంటుంటాడు.
2: Now there is a saying which says a dog is given to the habit of slurping water from a small little pool. A mighty river might be flowing, but it will still seek to lick and slur this tiny insignificant pool of water.
0: కొంతమందికి ధనం ఉండినప్పటికీ త్యాగం అనేటువంటిది లేక గుంతలో వేసిన చెత్త వలె దానిని దాచిపెడుతూ ఉంటుంటారు.
2: సేమ్ మేనర్ పీపుల్ మే హావ్ అన్టోల్డ్ వెల్త్, సమ్ ఆఫ్ దెమ్, బట్ దే వాంట్ టు అక్యూములేట్, దే జస్ట్ హీప్ ఇట్ అప్ అండ్ దే డోంట్ వాంట్ టు పార్టేక్.
0: కనబడితే ఆ గుంతలో వేసిన చెత్త ఏమైపోతుంది? కుళ్ళి కేవలం కంపు కొడుతుంది.
2: They try to accumulate it like you would accumulate a heap of garbage. What happens to this? It will become manure.
0: అదే చెత్తను పంటలో చల్లినప్పుడు పంటను పెంచి ఎంతైనా మంచి మార్గంలో అది అభివృద్ధి అవుతుంది.
2: Now if only you were to take it out and try to spray in a field, it becomes manure and you can have a good crop.
0: ఆ ఉద్దేశం చేతనే ఉన్నవారి దగ్గర నుంచి కొన్ని ఈ విధంగా పుచ్చుకొని సత్యసాయి సంస్థలు ఎందు ఈ యొక్క పల్లెలకు తగినటువంటి సేవలు జరపాలనే ఉద్దేశంతోనే మేము ఈ సంకల్పం చేశాం.
2: ఇన్ ద సేమ్ మేనర్ సో ఆస్ టు గివ్ అన్ ఆపర్చునిటీ టు దోస్ పీపుల్ హూ హ్యావ్ దిస్ వెల్త్ స్టూపెండస్, దిస్ ఆపర్చునిటీ ఆఫ్ సర్వింగ్ దీస్ పువర్ పీపుల్ హాస్ బీన్ గివెన్ ఇన్ ద ఫార్మ్.
0: గుణమును కూడా పవిత్రం చేయనప్పుడు అది నిస్వార్థం అయిపోతుంది.
2: యూ మే హ్యావ్ మనీ బట్ యూ డోంట్ వాంట్ టు యూజ్ ఇట్ ఫర్ అ సేక్రెడ్ నోబుల్ టాస్క్. ఇట్స్ యూస్లెస్.
0: దేశంలోని బ్లడ్ ఏ విధంగా సర్క్యులేషన్ అవుతుంటుంటే అప్పుడు అక్కడ ఆరోగ్యం కలుగుతుందో అదే విధంగానే దేశంలోని డబ్బు కూడాను సర్క్యులేషన్ జరుగుతుంటేనే సుశ్రేమని అందుకుంటుంది దేశం.
2: ద బ్లడ్ ఇన్ ద బాడీ హ్యాస్ టు బి కంటిన్యూస్లీ సర్క్యులేటింగ్. ఇట్స్ నాట్ స్టాగ్నేట్ ఎట్ ఎనీ పాయింట్ ఫర్ ద వెల్బీయింగ్ ఆఫ్ ద బాడీ. ఇన్ ద సేమ్ మేనర్ ద మనీ ఇన్ ద కంట్రీ షుడ్ ఆల్సో బి ఇన్ సర్క్యులేషన్. ఇట్ కెనాట్ అక్యూములేట్ ఎట్ ఎనీ వన్ గివెన్ పాయింట్.
0: కనుకనే దుడ్డు బ్లడ్ ఈ రెండింటి యొక్క పరిసరములు ఏమాత్రం కూడా సరఫరా జరుగుతుంటూనే ఉండాలి.
2: దట్స్ వై దే హ్యాస్ టు బి కాన్స్టెంట్ సర్క్యులేషన్ ఇట్ ఇస్ సెడ్ ఆఫ్ బ్లడ్ అండ్ వెల్త్, దుడ్డు ఫర్ మనీ.
0: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన కార్యములో ప్రవేశపెట్టి దేశాన్ని సరైనటువంటి ఆదర్శవంతమైన దేశంగా నిరూపించాలనేటువంటి ఉద్దేశంతోనే సీలింగ్ ఆన్ డిజైర్స్ అని పెట్టాము, కానీ ధనాశతో చేసినటువంటివి కాదు.
2: దిస్ హాస్ బీన్ దిస్ నోబుల్ ఐడియల్ ఆఫ్ దిస్ స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్, that to have this money in circulation so that something good can be attempted, something good can be achieved. This has been the noble ideal behind it.
0: Kanuka samasthani yokka abhivruddiki dhanam avasarame.
2: Therefore for the growth of the organization we do need money.
0: Aithe evarini adugatam ledhu, evarini peedinchatam ledhu,
2: but we don't ask of anyone, we don't pester anybody for this money.
0: Evaru cheyalani santoshanga ఉత్సాహంతో ప్రవేశిస్తారో వారికి మాత్రమే ఆ బాధ్యతలు అందిస్తున్నాము.
2: Those people who wish to do something good and who are enthusiastic about it, they are being given this opportunity.
0: Kanuka satya sai samasthal yokka tatvanni chakkaga artham cheskovalani nenu aashisthunnanu.
2: That's why I wish it today that all should understand the true significance of these ideals.
0: Ee prapanchamlo enno samasthalu untunnayi
2: of these ideals of satya sai organization.
0: Kaani satya sai samasthalu chestunnatundi aadarshavantamainatundi yokka tattavu ee samasthe endu kodanu kaanaradu idi gattiga cheppavachchu.
2: The world abounds in any number of organizations, but I can tell you with the utmost confidence and conviction that there is no organization which can match the ideals and motives of the Satsai organization.
0: Yedo konni porapatu jaragavachunu kotta mandi konni rakamainatundi margamunu avalambinche varu undavachunu.
2: Well, maybe it is that a few mistakes have been committed, a few wrongs have been done.
0: Satya Sai samasthalo undinatundi yokka vyaktulu karyakartalu kodanu ఎన్నో విధమైనటువంటి శ్రమించి పనిచేస్తున్నారు.
2: బట్ నన్ ఆఫ్ దీస్ పీపుల్ హూ హావ్ కమిటెడ్ దీస్ స్మాల్ మిస్టేక్స్ హావ్ ఎవర్ గాన్ ఫ్రమ్ ది
0: ఏ పని చేసినా కానీ హృదయపూర్వకమైనటువంటి రీతితో మనం చేస్తున్నారు.
2: హావ్ స్ట్రెయిట్ ఫ్రమ్ ది కరెక్ట్ పాత్. వాట్ ఎవర్ దే హావ్ డన్, దే హావ్ డన్ హోల్ హార్టెడ్లీ.
0: మీరు కన్ను తెరిచి చూస్తే సత్యసాయి ప్రశాంత నిలయం నందు ఏ విధమైనటువంటి వాతావరణంగా ఉంటుండాలని మీరు యోచించవచ్చు.
2: Without any blemish in their hearts. You only have to open your eyes and look around you and see.
0: మీకు అందరికీ స్త్రీలందరూ కూడాను ఏనాడు కూడా బయటపడనటువంటి స్త్రీలందరూ కూడాను చెట్ల కింద కూర్చొని గుండె కింద కూర్చొని రాత్రింపగలు కూడాను ఎన్ని అనానుకూలములైనప్పుడు భరించుకొని చిరునవ్వులతో వారు చిందులు దొక్కుతున్నారు.
2: యూ ఓన్లీ హావ్ టు ఓపెన్ యువర్ ఐస్ అండ్ లుక్ అరౌండ్ యూ ఇన్ ప్రశాంత నిలయం. వాట్ ఆర్ ద సైట్స్ దట్ గ్రీట్ యువర్ ఐస్? యూ వుడ్ సీ పీపుల్ హూ హావ్ నెవర్ బీన్ ఎక్స్పోజ్ టు ద హార్ష్ రేస్ ఆఫ్ ద సన్, విమెన్ ఫోక్, యంగ్స్టర్స్, ద లేడీస్.
0: లోపల ఎన్ని అనుకూలములు ఉండినప్పటికీ అనానుకూలంగానే ఉండినట్టుగా నిరాశ పడుతుంటారు. ఇక్కడ ఎట్టి అనుకూలములు లేనప్పటికీ అన్ని అనుకూలంగా ఉండినట్టే ఆనందిస్తున్నారు.
2: హూ హావ్ నెవర్ థర్డ్ అవుట్ ఆఫ్ దే హోమ్స్ బట్ దే ఆర్ లివింగ్ అండర్ ద ట్రీస్ హియర్. దే మే నాట్ హావ్ ఎక్స్పీరియన్స్డ్ ఎనీ సోర్స్ ఆఫ్ డిస్కంఫర్ట్.
0: భావములు ప్రజల్లో కలగాలంటే వీరిలో ఎన్ని విధమైనటువంటి భక్తి ప్రపత్తులు ఉండాలి.
2: Over here, there are any number of inconveniences, but still they put up with everything cheerfully. What could be the main reason for this?
0: Rathrimpagalu, undetuntivaru, oddinchetuntivaru, sramanetuntiki lekunda, volunteers kudanu, sevagalu varu kudanu, enni vidhamainatuntu karmalu aacharistunnaru, pavitramainatuntu jeevitanni gaduputhunnaru.
2: Then there are these volunteers and the sevadal corps, who are striving day in and day out, either in the kitchen or outside of it, undertaking various course and duties, but they never have this feeling of being tired or fatigued. They're cheerfully, manfully carrying on.
0: Inni lakshala mandi praveshinchinappudiki okkarikaina oka telo oka cheevaina kuttinda ledu.
2: There are lakhs of people assembled here, scattered all over. Has anybody been stung either by an ant or a scorpion?
0: No. Deeniki karanam enti? Vaari bhakti prapattulu.
2: What's the reason? It is their sense of devotion and faith.
0: Nijamuga ee vachinatundi bhaktulu kodanu enni vidhamaina sahananni penchukunnaru.
2: So here in this manner you find all those who are gathered here are proclaiming towards the quality of forbearance, tolerance.
0: Monnati dinamu kasturi na daggariki vachi swami radio lo announce chesaru nelluru ongolu ee vaipu nunchi kudanu tufan vastuntundadi ralaseemalo pedda tufan ga untundadata radio lo chepparu annadu.
2: The other day kasturi came along and was telling me, swami, it has been announced on the radio that there is a cyclone which is taking shape off the coast of Nellore, Ongole and Rayalaseema, and that all these areas are likely to be affected heavily by rainfall.
0: Bhayapadavaddu kasturi, mana bhaktulaku ee vidhamainatundi anukoolamulu jaragadu, vaari bhakti vaari chatram vali aadharamaipothundi annanu.
2: And that there is likely to be a heavy rainfall all over these regions. Then I assured him, kasturi, do not have any fear. Our devotees are going to be shielded by the very
0: law. Yokka tupane vachi unte ee prajalandaru kuda enni avasthalaku guri ayyintavaru.
2: Our devotees are going to be shielded by their own sense of bhakti and their own sense of conviction. If only the rains had come,
0: kaadu nee prema tattvame swami yokka hrudayanni akka marchagaligindi.
2: What inconvenience would have been your way? Has swami done it? No. Your sense of love for swami
0: kevalam chetulo pettukunnanta maatrame karugutunda.
2: Your sense of love for Swami has achieved this. You have this butter piece in your hand. Does it melt?
0: Ennepudunu vedi chutali kada.
2: Even this butter has to be exposed to heat.
0: Adhe vidhamgana swami hrudayam vennamantu lenappatikini mee bhakti prapattulu anetundi vedi chusinappude adi kudanu karugutundi.
2: In the same manner, Swami's heart is no doubt like butter. But your devotion and your conviction in the form of heat should melt this heart of God.
0: కానీ రెండవ జనము చూస్తే ఈ తుఫాను ఎక్కడ పోయిందో ఏమైపోయిందో ఏమి ఎవరికి తెలియదు.
2: So the next day when you looked around, nobody could see where this cyclone, where this storm, where this rain had gone.
0: ఎంత పవిత్రమైనటువంటి వాతావరణంతో ఎంత దివ్యమైనటువంటి యొక్క భావంతో ఈ కార్యంలో మీరు పాల్గొన్నారో మీ భావములకు స్వామి యొక్క ప్రేమకే తెలుసును కానీ అన్యులకు ఇది అర్థం కాదు.
2: What has transpired the last 10 days in the form of all that's been going on around you? Your toil, your hardships, your work and all the difficulties that you've undergone is known only to you and to Swami. It's a matter between you and Swami alone.
0: Swami Swarupulara, mee bhakti prapattulu chaala uttamainatundi.
2: Embodiments of love, your sense of devotion, dedication and faith are exemplary.
0: Mee sahanamu,
2: your sense of tolerance and
0: faith, mee shantamu,
2: your sense of patience,
0: mee yokka bhakti,
2: your devotion,
0: ఎంత ఇంతటిది అని చెప్పడానికి సాధ్యం కాదు.
2: దే కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాస్ బీయింగ్ దిస్ ఆర్ దట్.
0: అయితే నా వారిని నేను వర్ణించుకోవటం అది సహజం కాదు.
2: బట్ అగైన్ ఇట్స్ అన్నాచురల్ ఫర్ మీ టు డిస్క్రైబ్ మై ఓన్ పీపుల్.
0: ఎన్ని దేశముల నుంచి వచ్చినారు విదేశీయులు.
2: దేర్ ఆర్ సో మెనీ ఫారినర్స్ గ్యాదర్డ్ హియర్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్.
0: వారికి ఎన్ని అనుకూలంలో అనుభవించినటువంటి వారు.
2: బ్యాక్ హోమ్ దే వుడ్ అండర్గో లగ్జూరియస్ లైఫ్.
0: కానీ ప్రశాంతి నిలయం లోపల అన్ని అనానుకూలములే వారికి.
2: బట్ ఇన్ ప్రశాంతి నిలయం ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ఇన్కన్వీనియన్స్ ఫర్ దెమ్.
0: ఇంత అనానుకూలముల్లో దీన్ని సాధించడం ఇదే నిజమైనటువంటి తపస్సు.
2: బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ డిఫికల్టీస్ అండ్ ఇన్కన్వీనియన్సెస్ దే హావ్ గేమ్ఫుల్లీ క్యారీడ్ ఆన్.
0: ఏడు దినముల నుంచి మీరు తపస్సు చేస్తున్నారే కానీ కేవలము యాత్రగా వచ్చినటువంటి వ్యక్తులు కాదు మీరు.
2: దిస్ ఈస్ ట్రూలీ ఎ సెన్స్ ఆఫ్ తపస్ ఆఫ్ ఫైనాన్స్.
0: ఈ తపస్సుని దినదినాభివృద్ధి గావించుకుని మీ యొక్క ఆదర్శములను మీ యొక్క ప్రేమతత్వాన్ని వీధి వీధి గ్రామ గ్రామం లోపల కూడాను దీనిని ప్రబోధన చేసి ఆచరించి ఆనందింపజేసి మన భారతదేశమునకు ఆదర్శమైనటువంటి కీర్తిని తేవాలని నేను ఆశిస్తున్నాను.
2: ఇట్ ఈస్ దిస్ ఫైనాన్స్ దట్ యు మస్ట్ స్ట్రెంగ్థెన్ యు మస్ట్ నరిష్ అండ్ సస్టెయిన్ అండ్ టేక్ దిస్ సెన్స్ ఆఫ్ ఫైనాన్స్ విత్ యూ వెర్ ఎవర్ యూ గో. So that you can also inspire and encourage and enthuse all the people around you so that they too in turn could be benefited by your speech.
0: అభివృద్ధికి అవసరమైనటువంటి చర్యలు మీరు తీసుకోవటంలో ఎట్టి దోషము లేదు.
2: అండ్ ద కంట్రీ అండ్ ద వరల్డ్ ఎట్ లార్జ్ కెన్ బెనిఫిట్ అండ్ ప్రోగ్రెస్.
0: అయితే విరుద్ధమైన మార్గంలో మీరు ప్రవేశించక దుర్వినియోగం అనేటువంటిది చేయక తత్కార్యం యందు మీ జీవితమును మీ ధనమును మీ కాలమును మీ కర్మను కూడాను ఆచరింపజేసి మీరు కర్మధీరుల వలె కర్మ వీరుల వలె ఆదర్శాన్ని అందించాలని కూడా నేను ఆశిస్తున్నాను.
2: There is nothing wrong, therefore, in your undertaking the task which the organization has handed down to you. Plunge enthusiastically, dive deep into the society and proclaim the law of karma. Proclaim to others the victory of this principle of action.
0: Thai porunu the okkate.
2: Thai seeks only one.
0: Sodara manavulanu preminchi.
2: That you should love your fellow beings.
0: Samaja sevalu chesi.
2: And serve society.
0: మానవత్వం అనేటువంటి యొక్క పదమునకు సరైనటువంటి సార్థకత్వాన్ని సంపాదించుకోవాలి.
2: ద ట్రూ మీనింగ్ దట్ యు కెన్ అసోసియేట్ విత్ బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: స్వార్థాన్ని త్యాగం చేయండి.
2: సాక్రిఫైస్ యువర్ సెల్ఫిష్నెస్.
0: పరాత్మలో ప్రవేశించండి.
2: ఎంటర్ ఇన్ టు ద వరల్డ్ బియాండ్.
0: పవిత్రతను పెంచుకోండి.
2: ఫర్దర్ యువర్ ఓన్ సెక్రెట్నెస్.
0: పామరులను ఆదుకోండి.
2: ట్రై టు గో టు ద రెస్క్యూ ఆఫ్ దోస్ హు ఆర్ ఇన్ నీడ్.
0: కనుక ఈనాటి నుండి మన సత్యసాయి సంస్థలు వీధి వీధిలోన గ్రామ గ్రామంలోన పట్టణ పట్టణంలో కూడా ప్రవేశించి ఆ వాతావరణాన్ని పరిశుద్ధము గావించి ప్రజల్లో ఉండేటువంటి యొక్క సోదరత్వాన్ని పెంచడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను. ఇదే నా పుట్టినదినం యొక్క ఆనందం.
2: సో టుడే ఐఎమ్ హోపింగ్ దట్ ఆల్ ఆర్ పీపుల్ షుడ్ గో అండ్ ఎంబార్క్ ఆన్ దిస్ టాస్క్ of carrying this message of service to every street, to every village, to every town, to every city, and they should bring happiness and joy all around. And
0: this is 60th samvatsaram yokka janmadinotsa utsavamlo oka pratyekamainatundi pariksha kuda untundadi adi gurtinchukovali.
2: This is what will give me ananda on this birthday occasion. You should also remember that on this 60th birthday occasion everybody will have to undergo a test of sorts.
0: ఇందులో మీరు జయించినటువంటి వారే దీనిని మీరు సాధించినటువంటి వారే నిజమైనటువంటి మానవులు.
2: అండ్ దోస్ హూ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ టెస్ట్ కుడ్ అలోన్ బి కాల్డ్ ట్రూ హ్యూమన్ బీయింగ్స్.
0: ఎన్ని కష్టములకైనా ఎన్ని నష్టములకైనా ఎన్ని దుఃఖములకైనా ఎన్ని నిందలు నిష్ఠూరముల కోసమైనా మీరు ఏమాత్రం కూడా వెరగకుండా దీనిని మీరు సాధించడానికి కంకణం కట్టుకోండి.
2: దే మై బి ఎనీ నెంబర్ ఆఫ్ డిఫికల్టీస్, ఎనీ అమౌంట్ ఆఫ్ ట్రబుల్, ప్రైజ్, calumny, criticism, ridicule, but you should not be weighed down. You must move on and forward.
0: పంటను పండించిన రైతు ఇంటికి తెచ్చుకునే సమయంలో దానిని తూర్పు పోస్తుంటాడు.
2: Now the farmer, after he has harvested the crop, before he brings home the result, undertakes the task of winnowing.
0: ఆ తూర్పు పోసినప్పుడు గట్టి గింజలు నిలుస్తుంటాయి, పొట్టి గింజలు కొట్టుకుని పోతుంటాయి.
2: This winnowing process is undertaken so that there is a shifting taking place. The ones solid and secure ones will remain. The light and the featherweight category is gone.
0: ఈ జన్మదినోత్సవం నుంచి మేము తూర్పు పోసినట్టుగా ఒక కార్యాన్ని ప్రారంభిస్తాం.
2: Now, this 60th birthday occasion marks the start of this winnowing process.
0: ఇందులో నిలిచేటువంటి గట్టి గింజలు ఎన్నో, పొట్టి గింజలు ఎన్నో తెలిపోతుంది.
2: And this process will determine who are those who remain steady and steadfast, who are those who would go, and who are this lightweight.
0: కనుక నిజమైనటువంటి యొక్క మానవత్వాన్ని, వ్యక్తిత్వాన్ని సాధించాలనుకున్నప్పుడు సేవలో ప్రవేశించాల్సింది.
2: So if you really want to understand and proclaim your own true human nature,
0: స్వార్థాన్ని త్యాగం చేయవలసింది.
2: Plunge into service activities, sacrifice selfishness.
0: దేశ సేవనే ప్రధానమైనటువంటి రీతిగా లక్ష్యాన్ని ఉంచుకోవలసింది.
2: Service to the country should be uppermost in our mind.
0: ఈ లక్ష్యంతో గమ్యము చేరేంత వరకు మన ప్రయాణం జరగవలసింది.
2: With this aim in goal before us, we must move forward in our journey.
0: దీనికి ఒక రిటైర్మెంట్ అని కానీ, ఒక ఏజ్ అని కానీ ఏమాత్రమూ లేదు.
2: There is nothing like a retirement for a retirement age for this service activity.
0: కడపట్టి శ్వాస వదిలేంత వరకు కూడా సేవలోనే మనం వదలాలి.
2: Till your last breath, perform this seva, indulge in service activities.
0: ఈ సేవ, సేవ, సేవ, ఈ సేవని మన యొక్క జీవితానికి ప్రధానమైనటువంటి గమ్యము.
2: ఇట్ ఈస్ దిస్ సేవ అండ్ నథింగ్ బట్ సేవ విచ్ ఇస్ ద ఫైనల్ డెస్టినేషన్ ఫర్ అవర్ లైఫ్.
0: ఇట్టి ప్రభువు, ఇట్టి సేవకులు ఉండటం చేతని ఎంతైనా కార్యము సాధించవచ్చు.
2: The Lord here, the Master here, and the Sevak there. Between these two, any amount of
0: service. లేకపోతే ప్రభువుకు ఏ మాత్రం కూడా విలువ లేదు.
2: Anything could be achieved. Without the Sevaks or servants, the
0: ప్రభువే లేకపోతే సేవకు సక్రమమైనటువంటి మార్గాన్ని అనుసరించరు.
2: What can the Master or the Lord do? Without the Lord, what can the Sevaks do?
0: కనుక అహల్య వంటి రాయి, ప్రాణపాదం వంటి పాదము రెండూ చేరినప్పుడు, శాప విముక్తి అయినప్పుడు, సత్యసాయి వంటి ప్రభువు, సాయి భక్తులు వంటి భక్తులు, దాసులు, సేవకులు ఉండినప్పుడే ఈ యొక్క కష్టముల నివారణ కాగలదు. మనకి ఇరువురికి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పడింది. కనుక మీరు సాయిని వదలి మీరు కాని, మిమ్ము వదలి సాయి కాని ఉండటకు వీలు కాదు. కనుక మీరు దీన్ని దృఢం చేసుకుని ఈ సేవలో మీరు ప్రవేశించండి.
2: There have got to be these two things. The stone, Ahalya in the form of the stone, and the Rama. It is only when Rama's foot touches this stone, would the stone take the form of Ahalya. The Sevas here are like Ahalya, and Sai here is verily Lord Rama. Only when these two are there, is there a meaning to this relationship. Be firm in this conviction that these two are inseparable. The Sevaks on the one hand and Sai, the Lord, on the other. With this inseparable link, have this faith and conviction. Plunge into these service activities and you shall succeed in your endeavor.
0: There is a 60 సంవత్సరముల తర్వాత స్వామి అందరికీ చిక్కడు అని, స్వామిలో ఏమో మార్పు వస్తుందని అనేక విధములుగా ఆపోహలు పడుతున్నారు.
2: There is yet another thing. There is a feeling prevailing that after the 60th birthday, Swami will be out of reach, we cannot possibly go near Swami, and whatever is happening now will undergo a change.
0: నాది మారే స్వభావం కాదు.
2: Let me assure you,
0: ఎప్పుడు కూడాను నేను ఆనందోత్సాహంతో గంతులు వేసేటువంటి స్వభావం నాది.
2: Let me assure you that my nature is one which shall never change.
0: భక్తులకు దూరం అవుతాడో ఏమో అనుకుంటున్నారు, ఏనాటికి కాదు, ఇంకా అధికంగానే సమీపమైపోతుంది.
2: I'm always happy, I'm always joyful, and I'm always enthusiastic. Day by day, in fact, I'll be going nearer and nearer to my devotee.
0: మారేటువంటిది దైవత్వం కాదు.
2: That which changes can never be godliness, can never be divinity.
0: కనుక సత్యమైనటువంటి యొక్క సత్యసాయి కనుక ఏనాటికి మార్పు నాలో రాదు.
2: So this satya, that which never changes, is satisfying. So how can there be a change now?
0: So meer ee apohanu duram chesukoni aanandanga sevamlo sevallo palgonandi.
2: So cast away this misguided feeling that you are entertaining now. Happily plunge into service activities.

0: हसे बिना दुख शांत नहीं जन से बदनाथ शांत नहीं जन से बदनाथ शांत नहीं जन से बदनाथ शांत नहीं जन से बदनाथ
1: प्रेम स्वरूपलारा अंदर आयु आरोग्य ఆనందములతో సద్గుణములతో పవిత్రమైన భావములతో నిస్వార్థమైన సేవలతో మీరు అభివృద్ధి నుండి సాయి కీర్తిని మీ యొక్క పవిత్రతను వాడవాడలా చాటి దివ్యమైనటువంటి యొక్క భారతదేశాన్ని పవిత్రమైన దేశాన్ని పునరుద్ధరించడానికి కంకణం కట్టుకోవాలని ఈనాడు నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: Embodiments of love, it is my hope and blessing that now onwards you shall experience untold joy and happiness. You will experience health and live a perfect life. And in the process, you can bring happiness to those around you. And in this way, you will be of some use to society, to the country and to the world. And this world and the country can move forward to a state of peace, progress and
3: You were listening to a divine discourse delivered by Bhagavan Baba on the 23rd of November 1985 during Bhagavan's 60th birthday celebrations.

0: Sai Ram, dear listeners. The world is facing severe problems today owing to the absence of men and women of integrity and strong character. In today's discourse, Baba explains that we must strive to earn the wealth of virtues and not materialistic wealth. Let us now listen to a divine shower of grace from Bhagwan Baba on 19th November 2002 in Prashanti Nilayam on the occasion of Ladies' Day.
1: Vishramandu ibudu velugundu chundunu Vishramandu ibudu velugundu chundunu విభునియందు విశ్వము వెలయుచుండు. విశ్వ విభుల మైత్రి విడదీయరానిది. విశ్వ విభుని మైత్రి విడదీయరాదని వినుడు భారతీయ వీరసుతుడ. వినుడు భారతీయ వీరసుతుడ.
2: When the Lord of the whole cosmos is illuminating everything, the creation in turn becomes effulgent. The link between the creator and the created is one of friendship, one of love.
1: Prema swarupulara.
2: Embodiments of love.
1: అనాది కాలం నుండి భారతదేశము అనంతమైన సౌజన్యమును సౌశీల్యమును ప్రకటిస్తూ వచ్చింది.
2: From times immemorial, Bharat has actually translated the great values of friendship and harmony.
1: ఆధ్యాత్మికమునకు శీల సంపత్తికి దాన ధర్మాలకు పుట్టినిల్లు ఈ భారతదేశం.
2: Bharat is the very place where great people are born who are conscious of the spiritual strength much more than the material.
1: శాంతి సౌభాగ్యములకు మెట్టినిల్లే.
2: For peace and for prosperity, this is their country.
1: భారతదేశమునందు గల సత్యశీలమును గుర్తించడానికి అనాది కాలం నుండి భారతదేశమే అన్ని ప్రయత్నములు జరుపుతూ ఉన్నది.
2: ఇట్ ఈస్ ద పీపుల్ ఆఫ్ భారత్ హు ఆర్ మేకింగ్ ట్రమెండస్ ఎఫర్ట్స్ ఫ్రమ్ ద వెరీ పాస్ట్ టు ఎస్టాబ్లిష్ దీస్ వాల్యూస్ అపాన్ ది ఎర్త్.
1: భారతదేశము అన్యోన్యమైన అనుకూలమైన ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితాన్ని ఆదర్శిస్తూ వచ్చింది.
2: The land of Bharat has been holding up the mirror to these values from a long time of friendship and of linking together love and harmony.
1: Satyamanu prakatinchinatundi desamulyandu oka Bharat desamunaku minchinatundi desamu marokati ledu.
2: There is no equal to the land of Bharat for proclaiming the truth.
1: Ee Bharat desamunandu anekulu ఆధ్యాత్మిక మార్గమునందు అభివృద్ధిగాంచారు.
2: There are many people in this land of Bharat who have promoted the study of spiritual matters.
1: శ్రీరాముడు పాలించిన దేశం ఈ భారతదేశము.
2: శ్రీరామ వాజ్ బోర్న్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ భారత్.
1: శ్రీకృష్ణుడు గీతను బోధించినటువంటి దేశము ఈ భారతదేశము.
2: దిస్ వెరీ ల్యాండ్ ఈజ్ ద ప్లేస్ వేర్ శ్రీ కృష్ణ టాక్ టు పీపుల్ ద భగవద్గీత.
1: వ్యాసుడు వేదములను భిన్నము గావించి ప్రచార ప్రబోధములు జరిపినటువంటిది ఈ దేశము.
2: ఇన్ దిస్ ల్యాండ్ సేజ్ వ్యాస టాక్ టు పీపుల్ ద గ్రేట్ స్క్రిప్చర్స్.
1: వాల్మీకి రామాయణమును లిఖించి దేశములకు సత్యధర్మములను ప్రబోధించినటువంటి దేశము ఈ భారతదేశము.
2: సేజ్ వాల్మీకి రోట్ ద రామాయణ అండ్ దెన్ హీ ప్రొక్లెయిమ్డ్ సత్య అండ్ ధర్మ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ద నేషన్.
1: ఇట్టి పవిత్రమైన దేశము ఎక్కడ కూడా మరొకటి లేదనే చెప్పవచ్చును.
2: దర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఈక్వల్ టు దిస్ ప్లేస్ వేర్ ఇట్ ఇస్ కన్సర్న్డ్ ఇన్ స్పిరిచువల్ వాల్యూ.
1: ఇట్టి పవిత్రమైన భారతదేశం నందు పుట్టి భారతీయులని అనిపించుకుని భారత సమయాన్ని సౌమ్యాన్ని ప్రచార ప్రబోధన సరిపుటకు ఈనాటి మానవుడు వెనుకంజ వేస్తున్నాడు.
2: Today's man is hesitant to proclaim himself as one born in the land of Bharat and to declare the values that have been taught in Bharat from time immemorial.
1: Kanuka itti Bharat desham nandu puttinatvanti okka prajalu Bharat desham yokka samskrutini anuvirthi chestu aaradhan chestu abhyasistu andistu raavali.
2: So the people born in Bharat should really learn all these values and try to teach and proclaim it to the whole world.
1: Bharat deshamunandu vicheetvanti gaali satyasuktamainatvantidi.
2: The very air of the land of Bharat is pure and full of truth.
1: Kaala krinda necheetvanti dummu dharmaseelamainatvantidi.
2: The very dust that rises from the feet is full of the value of dharma.
1: భారతీయుల యొక్క ఔన్నత్యము నిజముగా విచారించిన ఈ భారతదేశమునందు మట్టిగా ఉండేటువంటి ఒక భూమి, మరణంగా వచ్చినటువంటి భూమి పవిత్రమైనటువంటి యొక్క మణిగా మారుతూ వచ్చింది.
2: వాట్ ఎవర్ పర్హాప్స్ ఇస్ నాట్ వెరీ సీక్రెట్, ద వెరీ డస్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ భారత్ ట్రాన్స్ఫార్మ్స్ ఇట్ ఇంటూ సంథింగ్ దట్ ఈస్ వెరీ వాల్యుబుల్ అండ్ సీక్రెట్.
1: భారతీయుల యొక్క జీవితము క్షమా జీవితము.
2: The very life of the man of the Bharat is full of forbearance.
1: Bharat deshamunandu pravahinchetvanti ganga prema vahini.
2: The very ganga which flows is full of love.
1: Itvanti satya dharma shanti premalaku nilayamainatvanti Bharat deshamu ee naadu ee vidhanga maartu vachindi.
2: Why is the land of Bharat now becoming different when it has been the very symbol of satya dharma prema?
1: Prachina kalam nundi ఈ భారతదేశము ఎన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శ చరిత్రలను దేశానికి అందిస్తూ వచ్చింది.
2: దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఫ్రమ్ ద వెరీ ఏన్షియంట్ టైమ్స్ ఈజ్ హోల్డింగ్ అప్ అస్ ఎగ్జాంపుల్స్ గ్రేట్ పీపుల్.
1: పరమ పావనమైన భారతావనియందు సహనమున్నది మనకు చక్కదనము.
2: In the land of Bharat, the women of India have been exemplary for their forbearance and fortitude.
1: పరమ పావనమైన భారతావనియందు
2: అమంగ్ ద ప్యూర్ అండ్ అన్సలిడ్
1: సహనమన్నది మనకు చక్కదనము.
2: దీస్ అన్సలిడ్ అండ్ ప్యూర్ విమెన్ ఆఫ్ భారత్ హావ్ హెల్డ్
1: వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
2: ద గ్రేటెస్ట్ ఆస్టెరిటీ అండ్ వవ్ ఇస్ టు కీప్ అప్ these values thoroughly.
1: Matrudesamu kanna manyam meyedi.
2: There is nothing beyond the motherland.
1: Ilanti pavitramaina Bharatdesam nandu sma pavanamaina Bharatavaniyandu
2: among the pure and unsullied women.

0: There is nothing beyond the motherland.
1: ఇలాంటి పవిత్రమైన భారతదేశమునందు సహనమే మనకు సత్యశీలము.
0: It is fortitude that is the exemplary virtue, the land of Bharat.
1: శాంతమే మనకు రక్షకభర్త.
0: It is peace that is the adornment.
1: ఇటువంటి పవిత్రమైన భారతదేశమునందు మనం జన్మించుకూడను, ఈ దేశం యొక్క సంస్కృతిని మనం ఈనాటి కూడాను కాపాడుకోలేకుండా ఉన్నామంటే ఎంత అవివేకమో యోచించుకోవచ్చు.
0: How deplorable it is that we who have been born in this land of Bharat, which is full of these values, have forgotten them totally today.
1: కాని ఈనాటి యువకులు యువకులు చదువులు చదవాలి.
0: Today's young boys and girls have got to have education.
1: ఉన్నత విద్యను అభ్యసించాలి.
0: They have got to study higher studies.
1: ఆ విద్యయందు ఉన్నటువంటి ఆదర్శాలను జగత్తుకు చాటాలి.
0: But they have got to spread this as exemplary to all the people.
1: కాని ఈ చదువులంతా కూడా కేవలం ఉద్యోగాల నిమిత్తమై మనం చదవరాదు.
0: We should not study only for a livelihood.
1: ప్రజలకు భారతీయ సంస్కృతిని అనేకంగా బోధించి ఈ సంస్కృతి యొక్క అభివృద్ధి యొక్క విషయమును విపులంగా విమర్శించాలి.
0: We should disseminate the very traditions of Bharat and the culture and see that once again it is resurrected.
1: కాని ఈనాటి విద్యార్థులు కూడాను ఈ చదువులు చదవటము కేవలము ఆదర్శాలు అందించే కోసమని యోచించుకోవటం లేదు.
0: But today's boys and girls who study, they do not ever think that these values have got to be
1: తాత్కాలికమైనటువంటి యొక్క అనుకూలముల నిమిత్తమై ఈ చదువును వినియోగించుకుంటున్నారే కాని నిత్య సత్యమైనటువంటి భారతీయ సంస్కృతిని అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో ఈ చదువులు అభ్యసించడం లేదు.
0: They do not want to proclaim the tradition, the culture of Bharat, but they merely study for the sake of short-term benefits.
1: ఉద్యోగములు చేయ యువతులందరూ.
0: If boys study this type of education, go for jobs.
1: ఉద్యోగములు చేయ యువతులందరూ.
0: If boys go for jobs,
1: ఆఫీసులకు వెళ్ళి అలమటింత్రు.
0: If they go to the office, the women,
1: భార్య భర్తలిరువురు ఆఫీసులకు పోవా, గృహకృత్యములు తీర్చు గృహిణిలేరి.
0: When boys and girls have educated, go for jobs, who will look after the home?
1: పరబాలురకు నేర్ప పాఠశాలలకేగా తమ బాలురకు నేర్పు తల్లులేరి.
0: When they go to teach other children, who is the tutor to teach their own children?
1: ఆలుమగలిరువురు ఆఫీసులకు పోగా, గృహకృత్యములు తీర్చు గృహిణిలేరి.
0: So when boys and girls go for jobs, who is the housewife to look after the home?
1: పుస్తకాలు చేయబట్టి పురుషుల వలె పోవా, వంట ఇంటిని దిద్దు వనితలేరి.
0: When they take the books and go like men to the office, who is going to look to the kitchen?
1: ఇంటిలోని కొరతలెంతయో యుండును, డబ్బు కొరత తీరు దాని వలన.
0: When there is so much lacking in the home, will money solve these problems?
1: సుఖము చూడబోవా శూన్యమే ఉద్యోగి పదవి యందు ఉన్న పడతికెప్పుడు.
0: If one goes for status and for jobs, definitely they do not derive any happiness from it by neglecting the home.
1: ee naadu chadukunnanduku streelu kodunu udyogam cheyalani okare paina okare poteelu padutunnaru.
0: Today women, because they have studied, they are sort of wanting to go for jobs in competition.
1: Udyogam cheyatamlo dosham ledu.
0: There is nothing wrong in going for a job.
1: Tappaledu.
0: It's not wrong.
1: Kaani
0: but
1: తమ ఇంటి పరిస్థితిని కూడా గుర్తించుకుని ఆ ఉద్యోగంలో ప్రవేశించాలి.
0: బట్ దే మస్ట్ ఆల్సో లుక్ ఆఫ్టర్ దర్ హోమ్ అఫేర్స్ అండ్ దెన్ ఓన్లీ గెట్ ఇన్ టు జాబ్స్.
1: ఉద్యోగములు చేయ యువతులందరూ పోవా, వంట ఇంటి దిద్దుతూ వనితలేరి.
0: If the woman goes out of the house for jobs, who is the woman who looks after the kitchen and the care of the home?
1: మన ఇంటి పరిస్థితిని కూడా గుర్తించుకొని వర్తించాలి.
0: So one has to look after the needs of the home also.
1: ఆలు మగలిరువురు ఆఫీసులకు పోవా, పిల్లల పోషించు తల్లులేరి.
0: When boys and girls go to the office, who will look after the children?
1: ఆ పిల్లలను చూసుకునేటువంటి తల్లి ఇంటిలో లేకపోవటం చేత పిల్లలు పెడమార్గం బట్టి చెడిపోతున్నారు.
0: Because the mother is not at home to look after a child, the child goes in different wrong ways.
1: పుస్తకాలు చేయబట్టి పురుషుల వలె పోగా,
0: taking the books, if she goes to the office like men,
1: గృహకృత్యములు తీర్చు గృహిణిలేరి.
0: So there is no house wife.

0: to look after the home.
1: పర బాలులకు నేర్ప పాఠశాలకేగా తమ బాలులకు నేర్పు తల్లులేరి.
0: She goes to the school to teach other children, but who is there to teach her own child?
1: కేవలం ఈ ఉద్యోగముల వల్ల ధనాశ్రమ వల్ల కొంచెం గృహకృత్యములు సదుపోవచ్చును కానీ తమ బిడ్డలు ఏ పెడమార్గం పడతారో. ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవటం వల్ల పిల్లలు పెడమార్గం పట్టి చెడిపోవడానికి అవకాశం ఉంటుంటుంది.
0: They may have a desire to work and earn money, but when they leave the children at home all alone, the children get spoiled.
1: మొట్టమొదట మన చదువును మన పిల్లలకు బోధించాలి.
0: So whatever we have learned, we have got to teach the children.
1: పిల్లల్ని అభివృద్ధి పరిచినప్పుడే నీ యొక్క చదువు యొక్క విషయము అర్థమవుతుంది.
0: It is only when we care for the children's prosperity, then only there is a meaning to your study.
1: చదువు వ్యక్తి యొక్క నిజమైనటువంటి శక్తిని నిరూపించే నిమిత్తమై ఏర్పడినటువంటిది.
0: When you study, it is to bring out the potential in you. That is it.
1: ఈ విధంగా వనితల యొక్క ధర్మములు మనం గుర్తించి వర్తించడానికి ఎన్నో ఆదర్శాలు మనకు కనిపిస్తున్నాయి.
0: To be aware of the duties of a woman, there are many ideals that are shown to us.
1: ప్రపంచం లోపల స్త్రీలు ఎన్నో విధమైనటువంటి ఒక సంస్కారాన్ని అభివృద్ధిపరిచి ఆ సంస్కృతి ద్వారా తమ యొక్క జీవితమును ఆదర్శప్రాయంగా నిరూపిస్తూ వచ్చారు.
0: Many women were there who tried to show that to the world that values matter more than the material things.
1: కనుకనే సావిత్రి వీరందరూ కూడా ఎట్టి ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు అనేటువంటిది బోధిస్తుంది.
0: It is Savitri, the great woman, who was exemplary.
1: ఆనాటి కాలమునందు స్త్రీలు తమ గృహకృత్యములను తీర్చుకుంటూ గృహాన్ని పోషించుకుంటూ పిల్లలకు తగిన ఆదర్శాన్ని నిరూపిస్తూ తాము ప్రవర్తించి పిల్లలకు తగినటువంటి ఆదర్శాన్ని అందించేటువంటి వారు.
0: In those women of the old led exemplary lives, looked after their home and their children, and thereby became illustrious examples.
1: కానీ ఈనాడు అట్టి ఆదర్శాన్ని తమ బిడ్డలకు అందించేటువంటి తల్లులు చాలా కరువైపోయారు.
0: But today the women are scarce when they hold up examples to their children.
1: డిగ్రీ తీసుకున్న తక్షణమే ఉద్యోగాల కోసం అప్లై చేస్తుంటారు.
0: As soon as they get their degrees, they apply for a job.
1: ఇంకా తన ఇంటిలో ఉన్నటువంటి పిల్లలకి అయితే ఏమవుతుంది?
0: Then what is the fate of the children at home?
1: ఒక్క బిడ్డను తల్లి పోషించిందంటే అదే గొప్ప దేశానికి ఉపకారం చేసినట్టు.
0: If they can just take after one child, that'd be helping the nation so much.
1: తమ బిడ్డలు పెడమార్గమును పట్టించి తమ ఉద్యోగాలు చేసి ఎంత ధనమును సంపాదించి వచ్చిన ప్రయోజనం ఏమిటి?
0: What is the benefit when she earns so much money leaving the home and leaving the child to the care of others?
1: కనుక మొట్టమొదటి ఇంటిని సర్దిద్దుకోవాలి.
0: సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ మస్ట్ లుక్ ఆఫ్టర్ యువర్ హోమ్ ప్రాపర్లీ.
1: ఇంటి పనులు చక్కగా జరుపుకోవడానికి తగినటువంటి అవకాశం అందించుకోవాలి.
0: టు టేక్ కేర్ ఆఫ్ ద చోర్స్ ఆఫ్ ద హౌస్ యూ విల్ హ్యావ్ టు టేక్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్.
1: కానీ ఈనాటి విద్యావంతులైనటువంటి స్త్రీలు ఒక వంటవాడిని పెట్టుకుంటారు, ఒక వర్కర్ తీసుకుంటారు, తాము ఉద్యోగాలు చేస్తుంటారు.
0: Today's women, they employ a cook and make them do the work at home, and they go out for a job.
1: ఈ జీతం లోపల ఈ వంటవాడికి ఒక పని మనిషికి తెలియనటువంటి స్థితిగా సరిపోతుంది.
0: So whatever money they get, they'll have to pay to the cook and the servant woman of what you.
1: తర్వాత తమ బిడ్డలు ఏ విధమైనటువంటి మార్గంలో పెడుతున్నారో యోచించుకోవాలి.
0: Then they'll have to think of how they've got to develop their children.
1: నిరత సత్యప్రవుడి ధరణి నేలిన హరిశ్చంద్రుడి ధరభాష చనగలేదా?
0: Was not Harichandra born on this land?
1: Aa Chandramati entati sadhu sadhinappudiki talli yokka dinni motta motta bhatta yokka dinni anusaristhu vachindi.
0: Chandramati, who was his wife, who had always followed her husband meticulously,
1: adana kontha balahinudu ayyinappudiki taanu dhairyanni bodhisthu vachindi.
0: When he became a little weak minded, she started to tell him and put courage into him.
1: Raja, meeru chakravartulu.
0: O king, you are the emperor.
1: మంచి తెలివితేట గల వారు.
0: You are full of intelligence.
1: విద్యా సంపన్నులు మీరు.
0: You have got a lot of
1: అట్టి మీరు బలహీనతకు చోటు ఇవ్వకూడదు.
0: Such a person should never given to weakness.
1: సత్య మార్గమునందు మనం ప్రవేశించాము జీవితాన్ని.
0: We have got to fill our lives with a lot of satya.
1: సత్య నదిలో మనం ప్రవేశించాము.
0: We have got into satya.
1: ఇది కలిగితే మనం గట్టు చేరుతాము, లేకపోతే మునిగిపోతాము.
0: And only then we shall reach the other bank.
1: ఇంతే కాని మనకు తిరిగి పోవటం మనకు దీక్ష కాదు అన్నది.
0: We should not turn back. That is not the vow we should take.
1: కనుక ఇటువంటి ధైర్యాన్ని పతుల గూడును బోధించినటువంటి స్త్రీలు ఆనాటి స్త్రీలు.
0: Those days women even put in a lot of courage into their men.
1: భారతీయ సంస్కృతిని అంత పవిత్రమైనటువంటి ఒక మార్గంలో కాపాడుతూ వచ్చిన వారు భారతీయ స్త్రీలు.
0: The women of Bharat were those who tried to look after their husband, not only ordinary welfare.
1: సీత ఎటువంటి పరిస్థితులు ఏందైనా కూడా తాను కంటి నీరు నింపక.
0: Whatever the circumstances, she did not shed tears.
1: ఇతరులకు ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ వచ్చింది.
0: She became exemplary and showed it to everybody.
1: రాక్షసుని చేతిలో చిక్కుకొని కూడాను
0: Even when she was caught by the Rakshasas,
1: ఏ మాత్రము జంకక కుంకక
0: she never felt afraid.
1: తన యొక్క పతి యొక్క గుణములను పోషించుకుంటూ
0: And she started always think of the values of her husband.
1: రామని యొక్క పత్ని సీతైనందుకు సీతారాముల వలె మనం నడుచుకోవాలి జీవితాన్ని అని ప్రబోధిస్తూ వచ్చి
0: So Rama being exemplary, she thought, she being his wife, she should uphold the dharma and the values of her
1: husband. దమయంతి ఈ దమయంతి గొప్ప పతివ్రత.
0: దమయంతి was a పతివ్రతా.
1: ఆమె తన యొక్క దీక్ష చేతనే పతి యొక్క గుణమును కూడాను అభివృద్ధి పరుచుకుని రాజ్యాన్ని సంపాదించింది.
0: Because of her determination, she was able to win back the kingdom of her husband.
1: కానీ ఆనాటి కాలంలో స్త్రీలు ఆ విధమైనటువంటి గుణముల చేత రాజ్యాన్ని పోషించుకుంటూ పిల్లల్ని పాలించుకుంటూ దన్ని విధములైనటువంటి గొప్ప పేరును సంపాదించుకుంటూ వచ్చారు.
0: Because of the sterling virtues of the women of those days, not only they saved the kingdom, but they also looked after their children and spread these values all over.
1: అలాంటి గొప్ప పేరును మనం సంపాదించాలి.
0: So we will have to earn such a great name.
1: మంచి పేరును సంపాదించాలి.
0: We have got to earn a good name.
1: మనకు ఉద్యోగం లేకపోయినప్పటికీ ధనం లేకపోతే పోతుంది.
0: Doesn't matter if you don't have a job or money.
1: ధనం వల్ల కలిగేటువంటి సుఖం కంటే మన గుణం వల్ల కలిగేటువంటి సుఖమే గొప్పది.
0: The happiness that we derive from values which we practice is
1: ఈనాటి విద్యార్థులు కూడాను బలము గుణము చెలిమి ఈ మూడింటి కోసమే పాటుపడుతున్నారు.
0: Today's boys educate women and they're only striving for wealth, prosperity.
1: కానీ ధనము ఉండొచ్చును చెలిమి ఫ్రెండ్స్ ఉండొచ్చును బలం ఉండవచ్చును.
0: యు మే హ్యావ్ స్ట్రెంగ్త్ ఫ్రెండ్స్ అండ్ మనీ
1: కానీ గుణమే లేకపోయినా ఏం ప్రయోజనం.
0: బట్ ఇఫ్ యు డు నాట్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్ వాట్ ఇస్ ద యూస్.
1: పురుషులకు కానీ స్త్రీలకు కానీ గుణమే గొప్ప ప్రధానము.
0: ఫర్ మెన్ అండ్ విమెన్ ఇట్ ఇస్ వర్చ్యూ దట్ ఇస్ ఇంపార్టెంట్.
1: గుణము లేని జీవితము బలం లేని జీవితమే.
0: ద లైఫ్ వితౌట్ దీస్ వర్చ్యూస్ ఇస్ ఫుల్ ఆఫ్ వీక్నెస్.
1: కనుకనే ఆనాటి స్త్రీ పురుషులు గుణములకై పాటుపడుతూ వచ్చారు.
0: సో దోస్ డేస్ మెన్ అండ్ విమెన్ దే స్ట్రైవ్ ఫర్ దీస్ వాల్యూస్ అండ్ గుడ్ క్యారెక్టర్.
1: పేరు ప్రతిష్టలకై ప్రాణాన్ని ఇస్తూ వచ్చారు.
0: They did not even fear to give up their lives for this cause.
1: పతి యొక్క గౌరవాన్ని కాపాడే నిమిత్తమై స్త్రీలు పాటుపడుతూ వచ్చారు.
0: The women strive to keep up the honor of their husbands.
1: వ్యక్తి యొక్క గౌరవాన్ని కాపాడుకునే నిమిత్తం కాదు.
0: They strive to uphold everything that was virtues and good.
1: వ్యక్తి యొక్క బలము ధనము పైన ఆధారపడలేదు.
0: The strength of the individual is not upon wealth.
1: గుణము పైనే ఆధారపడి ఉంటుంది.
0: It is on good character and goodness that it
1: కనుక ఆనాటి కాలం నుండి కూడా భారత స్త్రీలు గుణం కోసమని ఎంతయో ప్రాకులాడుతూ ప్రాణాన్ని వదులుతూ వచ్చారు.
0: So from time immemorial, the women of Bharat were striving only for sterling virtues.
1: కనుక ఈనాడు కూడా మనము మన గుణం కోసమని ఎన్ని విధములైన ప్రశ్నమైన ఓర్చుకోవాలి.
0: So today we'll have to strive to get for ourselves good qualities and virtues.
1: లోకములో
0: in the world
1: gunamantulaina stree purushulu lekapovatam chetane desam ee vidhamainatvanti paristhitulaku daagi poyindi.
0: It's because men and women of character are deteriorating. The state today is so deplorable.
1: Kanaka ee naadu manam kavalsinatvanti kanaka vastralu kaadu.
0: It's not today that we want golden
1: gunamunu manam sampadinchali.
0: Not wealth, but we have to acquire
1: gunamu lekapothe enni balam nundi kodanu prayojanam ledhu.
0: Good qualities are important. No use of wealth and prosperity.
1: ధనమున్నదని ఘనముగా పొగిడిన
0: ఇఫ్ యూ థింక్ ఓన్లీ వెల్త్ మ్యాటర్స్
1: క్షణమైన సుఖం మనకు చిక్కదు.
0: యు విల్ నాట్ గెట్ ఇటర్నల్ హ్యాపీనెస్.
1: కనుక గుణమును సంపాదించుకోవాలి.
0: సో యూ విల్ హ్యావ్ టు అక్వైర్ గుడ్ క్వాలిటీ.
1: ఈ గుణముతో పాటు
0: అలాంగ్ విత్ దీస్ గుడ్
1: క్వాలిటీ యొక్క గౌరవాన్ని కూడా మనం కాపాడుతూ రావాలి.
0: యు హావ్ గాట్ టు సస్టైన్ ది ఆనర్ ఆఫ్ యువర్ హస్బెండ్.
1: పతి గౌరవమే కాపాడకుండా పోయినా ఈ స్థుతి ఎంత సంపాదించినప్పటికీ ప్రయోజనం ఉండదు.
0: If you cannot safeguard the honor of your husband, what is the use of earning so much?
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Mukhyamga streelu purushulu manu cheyavalsinatundi pani gunavantuluga tayaru kavali.
0: The most important thing for men and women is that they should develop a good
1: gunamu lekundina enta pani chesi kodanu enta sadu sadu kodanu prayojanam undadu.
0: If they do not have good qualities, what's the use of education and all that they
1: sadu lanni sadivi chaala vivekiyai magidi tandri kuda mandamatudu.
0: What's the use if you have studied and you cannot understand these things?
1: Enta chaduvu chadivi ye neethi undanu heenini gudambu manaleru.
0: So if you even study a lot and if you cannot give up your bad qualities, what is the use?
1: Tarachi chaduvu chaduva takkavadame kaani poorna gyanam eppudu pondaleru.
0: You are studying only for the sake of argumentation, but you are not really studying for the truth.
1: Chadivu chadivu chadivi chavanganeetiki chavuleni chadivu chadivaleyu.
0: You study and study of what is a use, try to study that from which you get absolute liberation.
1: Kalugini ee naati chaduvulanni kodunu kevalamu.
0: So today's education
1: pottakooti nimittamai payil theerinatuntiviga untunnayi.
0: It's something one strives for livelihood.
1: Neethi nijayathinu poorthi mosam chesukuntundayi.
0: Truth and everything else has just gone.
1: Gauravu mariyadannu manta kalipi vestunnayi.
0: Honor and virtues have been burnt up.
1: కనుకనే మనం ఈనాడు సంపాదించుకోవలసినటువంటిది మనము సరి అయిన కీర్తిని.
0: సో టుడే వాట్ యు హావ్ గాట్ టు అక్వైర్ ఇస్ ఫేమ్ విచ్ ఇస్ గుడ్.
1: ఆనాడు ధర్మమునకే పట్టం కట్టారు.
0: ఇన్ దోస్ డేస్ ఓన్లీ ఫాలో రైచియస్నెస్.
1: సత్యమునకే కంకణం కట్టారు.
0: ఇట్స్ ఓన్లీ ఫర్ ట్రూత్ దట్ దే స్ట్రైవ్డ్.
1: ప్రేమ చేతనే జీవితాన్ని సాధిస్తూ వచ్చారు.
0: దే లివ్డ్ దేర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
1: భారత స్త్రీలంతా కూడాను కేవలం ఆనాటి కాలం నుండి సత్యమునకై త్యాగం చేస్తూ వచ్చారు.
0: Women of Bharat sacrificed themselves for unalloyed pristine truth.
1: అలాంటి సత్యజీవులైనటువంటి స్త్రీలు ఈనాడు ఎక్కడ కూడా కనిపించడం లేదు.
0: We do not find such great women of truth today.
1: సత్యమునకై తన జీవితాన్ని అంకితం గావించినటువంటి స్త్రీలు ఎందరో ఉన్నారు.
0: There are so many people who sacrificed their life for the sake of truth.
1: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ గాదే.
0: Is not Chandramati the woman of India who tried to honor her husband?
1: కుల సతీత్వము అగ్ని గుండాన ప్రకటించే సీత భారత ధారా జాత గాదే.
0: Is not Sita the one, the illustrious woman of Bharat?
1: కినిసి దుర్మద కిరాతియు భూతి గావించే దమయంతి భారత రమణి గాదే.
0: It's not Damayanti, great woman who got back everything for her husband.
1: Satpasagara vesti satmasalamana bharatdata pativrata prabhava bhava sampannataku gade bhattabhumi.
0: So there are so many women who have been of sterling character.
1: Akila deshalakini upadhyayi kade.
0: Are they not the teachers for the whole world?
1: Bharata deshamu anadi kalam nundi kudanu anni deshamulakunu upadhyaya sthanamlo nichinatvanti ee pavitramaina Bharata desham.
0: India from time immemorial has been the guide and the teacher for everyone.
1: Karukane ee pavitramaina Bharat desamnu karma bhoomi tyaga bhoomi yoga bhoomi ni vidulu sampadinchindi.
0: So that pristine pure land of Bharat is a land of karma tyaga. It's called so.
1: Karmanu aacharinchali.
0: You have got to do your duty.
1: Karmane lekundina mana jeevitame jaragadu.
0: If we do not follow karma, our whole life is lost.
1: మనం దినములకు ఎంతయో కాలమును వ్యర్థం గావిస్తున్నాము.
0: We are just wasting so much time every day.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: కాలమును వ్యర్థం గావించుకోవటము ఇది సరైన సార్థకం కాదు.
0: You should not waste time. That's not the way to do it. It's not proper.
1: మన యొక్క కాలము లోపల ఎంతో కాలమును వేస్ట్ అయిపోతుండాలి.
0: Today so much of time is being wasted.
1: కాని ప్రాచీనులు ఆ విధంగా కాలమును ఒక క్షణమైనా వేస్ట్ చేసిన వారు కాదు.
0: But people of ancient times, they never frittered away the time.
1: కాలమే భగవస్వరూపుడనుకొని కాలాయన మహా కాలకాలాయన మహా కాలతప్రమాయన మహా కాలాతీతాయన మహా కాలస్వరూపాయన మహా అని కాలాన్ని ఆరాధన చేస్తూ వచ్చారు.
0: They began to worship time as the one supreme.
1: అట్టి కాలస్వరూపుడైనటువంటి యొక్క దైవాన్ని మనం ఎందుకు విస్మరిస్తున్నాము?
0: Why have we forgotten that God who is the very embodiment of time?
1: Oka dinam sunday vachindante abba ee naadu nenu haayiga untanani aanandistadu aa naadu manam baadha padali sunday time lopala panna lekunda pothundadi enta karma vimochana chestunnamu.
0: When the night comes or the twilight comes, you feel happy that you're free. That's not so. That's
1: kaalam vyatham kaavistunnamu.
0: You're just wasting the time.
1: Kaalam manamu sarina reethilo uniyoginchukovatam ledhu.
0: You have got to use the time in the proper way.
1: ఏ పని లేకపోయినప్పుడు ఏదైనా ఒక సమాజ సేవ అయినా మనం చేయాలి.
0: If you have got the time, get into social work.
1: పరోపకారమునకైనా మనం పాటుపడాలి.
0: We have got to strive to help others.
1: దేశ సంరక్షణకై మనం త్యాగం చేయాలి.
0: For the sake of our land, we have got to make great sacrifices.
1: జనుల యొక్క అభివృద్ధి కోసమే మనం ఎంతైనా ఆధారం చేసుకోవాలి.
0: We have got to be exemplary in the way we sacrifice ourselves for our nation.
1: ఇది భారతీయుడు నేర్చుకోవాల్సినటువంటి ఒక కర్మదీక్ష.
0: This is a thing of the Bharat, which is the duty of the land people of Bharat.
1: దీనినే భగవత్ గీత ఎందుకును కర్మణ్యేవా అధికారస్య మాపదేశవదాచన.
0: It is said in the Bhagavad Gita, do your work, but the fruit of the work is not yours.
1: కర్మాని మనం సాధన సాధకం చేసుకోవాలి.
0: We have got to do our
1: కర్మ. అనగా ఏమిటి?
0: What's the meaning of karma?
1: ఏదో పాప కర్మ పుణ్య కర్మ అనుకుంటున్నా అది కాదు. మానవుడు ఆచరించేటువంటి ప్రతి చైతన్యమే కూడా కర్మనే రూపం.
0: Everything that one man does with consciousness is called duty.
1: మానవుడుకు ఉన్న కల్చరణాది అభిమానుల చేత కావించేటువంటి సర్వ కర్మలు కూడాను పుణ్యకర్మలే.
0: ఎవ్రీథింగ్ మ్యాన్ పర్ఫార్మ్స్ విత్ హిస్ హ్యాండ్స్ అండ్ హిస్ లెగ్స్ ఈజ్ ఆల్ సేక్రెడ్ డ్యూటీ.
1: కానీ ఈ పుణ్యకర్మలకు ఆధారమైనటువంటి యొక్క భావం పవిత్రమైనదిగా ఉండాలి.
0: బట్ యువర్ ఫీలింగ్స్ హావ్ గాట్ టు బి ప్యూర్ వెన్ యు డు యువర్ డ్యూటీ.
1: భావం పవిత్రమైనదిగా ఉంటున్నప్పుడు ఎట్టి కర్మలు చేసినా కానీ అది పరమాత్మ ఆరాధనగానే తోస్తుంది.
0: When your thoughts are pure and you do the work, everything is an offering to God.
1: కనుక మనము ఒక క్షణమైనా కూడాను కర్మను వేస్ట్ చేయకూడదు. మనం
0: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ డ్యూటీ.
1: ఆ విధంగా చేసినప్పుడే మనకు నిజమైన జీవితము సార్థకమవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వీ డూ దట్ వే ఆర్ లైఫ్ విల్ రియల్లీ బికమ్ వర్దీ.
1: మానవులకు కాయమును అందించాడు.
0: మ్యాన్ హెస్ బీన్ గివెన్ దిస్ టైమ్.
1: కాయమునకు కర్మను అందించాడు.
0: అండ్ ఫర్ ఎవ్రీథింగ్ యూ హావ్ గాట్ టు డూ
1: కర్మకు కారణమనిపించాడు.
0: అండ్ ఫర్ యువర్ డ్యూటీ ద కాజ్
1: కాలం కూడాను అందించాడు.
0: And the time is also given.
1: Karma, kayamu, kalamu. ఈ మూడింటి యొక్క ఏకత్వం చేతనే మానవుడు సార్థకం కావాలి.
0: Your body, your dharma and your thoughts, these are combined.
1: కాల కర్మ కారణ కర్తవ్యాలు చక్కగా నిర్వర్తించడమే మానవుడి యొక్క ప్రధానమైన ధర్మం.
0: You do your duty according to the time and what is assigned to you.
1: ఇలాంటి పవిత్రమైన భారతీయ సంస్కృతిని ఈనాడు అందరు కూడా విస్మరించారు.
0: Everybody has got to think of this wonderful tradition, culture of Bharat today.
1: భారతీయ సంస్కృతి అంటే ఎంత పవిత్రమైనటువంటిది.
0: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ సంథింగ్
1: అనాది కాలం నుండి కూడా భారతదేశంను సంరక్షించుకుంటూ వచ్చేది భారతీయ సంస్కృతి.
0: ఇట్ ఇస్ ఇండియన్ కల్చర్ దట్ హస్ బీన్ ప్రొటెక్టింగ్ ద ల్యాండ్ ఆఫ్ భారత్.
1: కల్చర్ అంటే ఏమనుకుంటున్నారు?
0: వాట్ డూ థింక్ ఇస్ కల్చర్?
1: కేవలము ఒక జీవితానికి ఒక ఉపాధి అనుకుంటున్నారు.
0: It is not something that is like a teacher.
1: ఇది వే ఆఫ్ లైఫ్ అనుకుంటున్నారు.
0: యు ఆర్ సేయింగ్ దట్స్ ద వే
1: ఆఫ్ లైఫ్. కాదు, ఇది
0: ఇట్స్ నాట్ ద వే ఆఫ్ లైఫ్.
1: భారతీయ సంస్కృతి నిజమైనటువంటి ఒక జీవితానికి ఆదర్శవంతమైనటువంటిది కాదు.
0: కల్చర్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ మేక్స్
1: దేశానికి ఆదర్శాన్ని నిరూపించేటువంటిది.
0: ద కల్చర్ బికమ్స్ టెల్స్ ది ఎగ్జాంపుల్ టు ద హోల్ వరల్డ్.
1: కనుక ఈ కల్చర్ ను మనము పవిత్రమైన రీతిగా ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను.
0: యు హావ్ గాట్ టు యూస్ దిస్ కల్చర్ ఆస్ సంథింగ్ ఎగ్జెంప్లరీ అండ్ ప్యూర్.
1: ఎంతకాలం నుండియో భారతీయ సంస్కృతిని బోధించాలని అనేక మంది అనేక పాటుపడుతున్నారు.
0: మెనీ పీపుల్ హావ్ ట్రైడ్ వెరీ హార్డ్ టు టెల్ పీపుల్ అబౌట్ ద కల్చర్.
1: కానీ బోధించని కానీ వినేటువంటి వారు లేరు.
0: బట్ దే స్పీక్ బట్ దేర్ నో
1: విన్న వారు కూడా ఆచరించేటువంటి వారు లేరు.
0: నో యూజ్ ఆఫ్ స్పీకింగ్ బట్ నాట్ పుట్టింగ్ ఇట్
1: ఆచరించే సమయంలో కూడా తగినటువంటి అనుకూలాలు కలిగినటువంటి వారు ఎంతో ఉన్నారు.
0: ఈవెన్ ప్రాక్టీసింగ్ యూ హావ్ గాట్ టు సీ టు ఇట్ దట్ ఇట్ ఇస్ డన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్,
1: ప్రతి కర్మను కూడా చిత్తశుద్ధితో మనము అనుభవించాలి.
0: యు హావ్ గాట్ టు డు ఎవ్రీ డ్యూటీ విత్ ద ప్యూర్ హార్ట్.
1: చిత్తశుద్ధి లేక చేసిన కర్మలు అంతా వ్యర్థమైపోతుంది.
0: ఎవ్రీథింగ్ బికమ్స్ యూస్లెస్ ఇఫ్ యువర్ హార్ట్ ఇస్ నాట్ ప్యూర్ అండ్ యు డు ఇట్.
1: పవిత్రమైన భావం చేత చిన్న కర్మ ఆచరించినా గానీ అది ఏ గొప్ప ఫలం కాదు.
0: ఈవెన్ అ లిటిల్ వర్క్ విచ్ యు డు విత్ ఎ ప్యూర్ హార్ట్ ఇట్ బికమ్స్ రియల్లీ ఫ్రూట్ఫుల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్,
1: ఈనాడు 19th November లేడీస్ డే అని పెట్టుకున్నాము.
0: టుడే నవంబర్ 19th వి కాల్ ఇట్ ద లేడీస్ డే.
1: లేడీస్ డే అంటే ఏమనుకున్నారు?
0: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లేడీస్ డే?
1: ఆనాడంతా ఏదో కొన్ని కర్మలు ఆచరించడము, కొన్ని పవిత్రమైనటువంటి విషయాలు తెలుసుకోవటము, ఇతరులు ఉపన్యాసం గావించుకోవటము ఇలాంటివన్నీ అనుకుంటున్నారు.
0: యు ఆర్ థింకింగ్ దట్ డే దర్ ఆర్ సమ్ సెలబ్రేషన్స్.
1: కాదు కాదు, మనం దినమంతా కూడాను ఒక సార్థకమైనటువంటి యొక్క టైం ను వేస్ట్ చేయకుండా చూసుకోవాలి.
0: ఇట్స్ నాట్ మెర్లీ టాకింగ్ అండ్ సేయింగ్ థింగ్స్ బట్ ద హోల్ డే యు హావ్ గాట్ టు సీ దట్ యు డు నాట్ వేస్ట్.
1: ఈ 19వ తేదీ మనం ఆచరించినటువంటి యొక్క బలమనే జీవితం అంతా కూడాను ఆదర్శంగా నిలుస్తుంది.
0: వాట్ వి లెర్న్ టుడే షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ అవర్ లైఫ్స్ ఫర్ అ లైఫ్ టైం.
1: కనుక ఇట్టి ఆదర్శవంతమైన జీవితాన్ని మనము అభివృద్ధి పరచుకుని కాపాడుకోవాలి.
0: సో దిస్ టైప్ ఆఫ్ ఎగ్జాంపులరీ లైఫ్ వి హావ్ గాట్ టు ఫాస్టర్ ఇట్ డే బై డే.
1: తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: యు హావ్ గాట్ టు హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: మనం ఏ విధమైన కష్టంలో వచ్చినప్పటికీ ఆత్మ గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
0: వి హావ్ గాట్ టు విత్స్టాండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎస్టాబ్లిష్ అవర్ ఓన్ ఆనర్.
1: ఆత్మ గౌరవము, ఆత్మ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా పోతే ఇంకా మనిషి ఉండి ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ వన్ డజంట్ హావ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇట్స్ ఆఫ్ నో యూజ్.
1: ఆత్మ గౌరవం కోసం మనం పాటుపడాలి.
0: వి హావ్ గాట్ టు స్ట్రైవ్ ఫర్ అవర్
1: బలం లేకపోతే పోతుంది.
0: డజంట్ మ్యాటర్ ఇఫ్ యు హావ్ నో మనీ.
1: ఇంకే విధమైన బలం లేకపోతే పోతుంది.
0: డజంట్ మ్యాటర్ ఇఫ్ ఎనీ.
1: సమాజంలో అందరూ అవమానం చేయని తప్పలేదు.
0: డజంట్ మ్యాటర్ ఇన్ సొసైటీ ఇట్ ఇస్ ఆల్సో.
1: ఆత్మ గౌరవాన్ని పెంచుకోండి.
0: బట్ యు హావ్ గాట్ టు ఫాస్టర్
1: యువర్ ఆత్మ గౌరవం కోసమని అనేక రకమైన శ్రమలు పడి లింకన్.
0: దేర్ ఆర్ మెనీ పీపుల్ హావ్ సేఫ్ గార్డెడ్ దేర్ సెల్ఫ్ రెస్పెక్ట్ లైక్ లింకన్.
1: అతను ఈ ఆత్మ గౌరవం కోసమని అనేక హింసలు పడ్డాడు.
0: For the sake of establishing his own.
1: తల్లి బోధించింది, నాయన నీవు ఏది లేకపోయినా కూడా నీవు బాధ లేదు, ఇతరు నీ స్నేహితుడు నిన్ను బాధ పెట్టినా కూడా తప్పేం లేదు. వాళ్ళు పెడతారు, అది వాళ్ళ స్వభావం. నీవు దానికి తగినటువంటి ఆత్మగౌరవాన్ని నిలుపుకోమని.
0: His mother guided him and said, doesn't matter if people just mock at you or say anything, but you have got to establish your own self-respect. And because of his self-respect, he studied under the street lamp. And having studied that way, he became so illustrious. And in the end, he achieved the presidentship of America.
1: Lincoln.
0: Because of his self-respect, he was able to earn such a high status. So there are many things that a mother should teach the son.
1: కుమారునికి ప్రాణం ఇచ్చేదానికి రక్తమైన ఇచ్చి తాము సాధించుకుంటూ రావాలి.
0: The mother should be able to sacrifice even her own blood for the sake of the welfare of her son.
1: సద్గుణములను పోషించే నిమిత్తమై కుమారునికి మంచి బోధన చేస్తూ రావాలి.
0: The mother should teach the son of the very great virtues.
1: సద్గుణములు అనగా ఏమిటి?
0: What are these good qualities?
1: మామూలు దుర్గుణాన్ని దూరం చేసి సదాచార సంపన్నుడైనటువంటి సద్వాక్యములను అభివృద్ధి పరచుకోవాలి.
0: That is to take away the bad qualities and then to develop in us more and more.
1: దీనిని మన సమాజమునందు సత్య ధర్మ శాంతి ప్రేమలు అని చెప్పారు.
0: And that is how in society we call it satya dharma shanti prema.
1: ఈ సత్యమైనటువంటి ఈనాడు ఎవరు నడుచుకోగలుగుతున్నారు?
0: Who is the one who is now looking after this?
1: అందరూ ఉపన్యాసాలు ఇస్తున్నారే గాని,
0: is anybody following satya?
1: Everybody talks.
0: The ideas we talk of are satya, dharma, ahimsa,
1: prema. Is there
0: anyone, at least in one day, who adheres to truth?
1: There
0: is no use of just
1: speaking. Have you
0: ever been telling ourselves that we should do it? No.
1: There are
0: nothing
1: at all.
0: You are not doing dharma or satya.
1: అనాదికారం నుండి భారతీయ దేశం లోపల సత్యాన్ని పలుకుతూ వచ్చారు.
0: In the ancient times, people were only speaking the truth in Bharat.
1: ధర్మాన్ని ఆచరిస్తూ వచ్చారు.
0: They were adhering to dharma.
1: ఎట్టి పరిస్థితుల్లోనైనా కూడా సత్యాన్ని ఉల్లంఘించలేదు.
0: Whatever the circumstances, they never forgot the
1: truth. సత్యం నాస్తి పరో ధర్మ.
0: They felt that
1: దీనికంటే మించింది లేదు మనకింకా.
0: The truth was the only thing.
1: సత్యాన్ని పలకాలి.
0: You've got to speak the
1: truth.
0: So speaking the truth, you've got to act righteously.
1: You've
0: got to act in dharmic way.
1: You've
0: got to speak the truth, but you cannot translate it into action.
1: మనము చెప్పినవి చేసినవి పలికినవి అంతా ఒకటి కావాలి.
0: Thought, word and deed should be in harmony.
1: That is a proper study of mankind is man and Bharatiya Sanskriti.
0: So it is said the proper study of mankind is man. Whatever you think, whatever words you speak, and in action they should combine together. So you do not know how your thoughts go.
1: There's
0: absolutely no connection between your words and your actions.
1: కనుకనే ఈ యొక్క అపవిత్రమైన యొక్క కర్మల చేతనే మానవ జీవితము చాలా వ్యర్థమైపోతుంది.
0: Of the unholy way of conducting ourselves, there's absolutely no happiness or peace.
1: సత్య పలుకు చేతనే మానవ జీవితము సమృద్ధి కావాలి.
0: It's only by speaking the truth that you can set right things.
1: సత్యము చాలా గొప్ప విలువైనటువంటిది.
0: Truth is very valuable.
1: సత్యం నాస్తి పరో ధర్మః.
0: You do not have any duty beyond truth.
1: సత్యమునకు మించినటువంటిది మరొకటి లేదు.
0: There is nothing beyond satya, truth.
1: ఈ సత్యం పలికేటువంటి నాలుక చేత ఎన్ని అసత్యాలు, ఎన్ని అప్రమాదాలు, ఎంత అనాచారాలు పలుకుతుందని నాలుక.
0: With this very tongue which should speak the truth, you are using it in a negative way by talking untruth.
1: రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అనింది.
0: The tongue only should speak the truth and utter the name of Govinda Damodara. But what is
1: ఎప్పుడు పరదూషణలోనే పోతుండాలి కానీ ఈ నాలుక పరోపకారమైనటువంటి యొక్క పవిత్రమైన వాక్యములు వాడటం.
0: The tongue is always straying away into gossip and criticizing others, but not
1: అలాంటి జీవితం ఏమైపోతుందో తెలపడానికి వీల్లేదు.
0: That type of life you do not know to what
1: doing. ప్రాచీన కాలం నుండి మన భారతీయులు మరణిస్తే తిరిగి ఈ దేశం నుండే వచ్చి పుట్టాలి అని సంకల్పించుకునేటువంటి వారు.
0: In immemorial days, our people of Bharat always feel that they should be born again.
1: దేశాభిమానము మతాభిమానము వాక్యాభిమానము అంతటి అభిమానం కలిగేటువంటి వారు.
0: And they wanted to come back and then again, once again, resurrected, revive these things.
1: ఈనాడు దేశాభిమానము పోయింది.
0: Now one doesn't love
1: ధర్మాభిమానము పోయింది.
0: They do not love righteousness.
1: ఇంకా వారు చేసేటువంటి ఏం అభిమానము?
0: And what is it?
1: దేహాభిమానాన్ని పెంచుకుంటున్నారు.
0: What is it they are doing? Only they are fostering their body.
1: నీటిపుడిగ.
0: The body is just a water bubble.
1: ఆ నీటిపుడిగ వంటి దేహం ఎంతకాలం నీవు కాపాడుకోగలవు?
0: How are you going to look after for such a long time? Can you?
1: ఏనాడో ఒకనాడు పుట్టుకమనే పుడిపోతుంది.
0: The body will just vanish in no time.
1: కనుక దేహాభిమానం కంటే ఆత్మాభిమానం పెంచుకోవాలి.
0: Instead of always thinking of the body, we have got to think of the Atma.
1: నా ఆత్మనే సర్వదేశమును కూడా సంరక్షిస్తుండాలి.
0: It is my Atma which is looking after the whole
1: nation. అందరియందు ఉన్నటువంటి ఆత్మనే నా యందు కూడా ఉంటుండాలి.
0: The Atma which is in everyone is in me.
1: నా యందు ఉన్నటువంటి ఆత్మనే అందరియందు ఉంటుండాలి.
0: So the Atma within me is in everybody.
1: కనుకనే ఆత్మ సుఖం నీది కాదు, దేశానికి అంతా కూడా సుఖంగా ఉంటుంటది.
0: సో ఇఫ్ యూ కన్సిడర్ దిస్ టు ద హోల్ నేషన్ విల్ బి హ్యాపీ అండ్ పీస్.
1: కనుకనే ఆత్మాభిమానమైనటువంటి మానవుడే నిజమైన మానవుడు.
0: ద వన్ హూ థింక్స్ దట్ ఇస్ ఆత్మన్ ఆత్మనో హీ ఇస్ ద రియల్ మ్యాన్.
1: విసర్జించి
0: ఇఫ్ హీ డజంట్ థింక్ ఆఫ్ ది ఆత్మ,
1: మానవ తత్వమును బోధించకుండా,
0: ఇఫ్ హీ ట్రైస్ టు టాక్ అబౌట్,
1: కాలం వ్యర్థం గావించేటువంటి వాడి జీవితము వ్యర్థమైపోయినటువంటి.
0: వన్ హూ వేస్ట్ హిస్ టైమ్ ఇన్ టాకింగ్ అబౌట్ అన్నెసెసరీ థింగ్ హిస్ హోల్ లైఫ్ ఇస్ యూస్లెస్ ఎంబోడిమెంట్.
1: నవంబర్ 19వ తేదీ ఎంతో పవిత్రమైనటువంటి దినము.
0: నవంబర్ 19th ఇస్ అ వెరీ సేక్రెడ్ డే.
1: నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ,
0: వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
1: గృహమమ్మాయి అంటే ఈ బాడీకి మదర్.
0: గృహమమ్మాయి ఇస్
1: అందరినీ కూడా ప్రేమతో మన పలకరించేటువంటిది.
0: షీస్ టు స్పీక్ టు ఎవ్రీ బాడీ విత్ లవ్.
1: పైకి వచ్చేది
0: షీస్ టు కమ్ అప్ స్టేర్స్.
1: స్వామి వాళ్ళు ఎవరో చాలా బాధగా వచ్చారు, ఒక్క తూరి చూచి మాట్లాడుతుంది.
0: I've come with a lot of pain. Swami, will you please talk to me?
1: ఎవరైనా బాధపడుతుంటే ఓర్చుకునేటువంటిది కాదు.
0: She could never withstand the sorrow of
1: దయా హృదయంతో ఉండేటువంటి ఆమె.
0: She was full of compassion.
1: అందుకోసమని ఆమెకి ఇంతటి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి.
0: That is why her fame and honor has spread so much.
1: కనుకనే మంచి పేరు రావాలంటే పవిత్రమైన పలుకులు పలకాలి.
0: So if you have got to get good name, you have got to say things.
1: ఉపకారం చేయాలి.
0: You have got to help others.
1: నేను ఎంతో కోపడుతుంటాను, నువ్వు ఈ రికమెండేషన్ చేయడానికి వచ్చేది పైకి వద్దు పో అంటుంటాను.
0: ఐ వుడ్ టెల్ హావ్ యూ కమ్ టు మేక్ సచ్ రికమెండేషన్స్ గో ఐ వుడ్
1: కాదు స్వామి, పాపం చాలా కష్టాలు పడుతున్నారు, వాళ్ళు ఒక్కతూరి పలుకరించి పంపించండి.
0: ఓ స్వామి దే ఆర్ రియల్లీ ఇన్ డిఫికల్టీ, కుడ్ యూ స్పీక్ టు దెమ్ వన్, షీ వుడ్ సే.
1: అప్పుడు నేనే అనుకునేది ఈమె మనసులో ఇంతటి కరుణ ఉంటుండాది, ఇంత దయ ఉంటుండాది అని ఎంతో ఆనందించేటువంటి వాడిని.
0: దెన్ ఐ వుడ్ ఫీల్ హౌ మచ్ ఆఫ్ కైండ్నెస్ అండ్ కంపాషన్.
1: అట్టి హృదయాన్ని మనం నిజంగా కుదుంటే దయా హృదయము అని.
0: సచ్ అ హార్ట్ ఇస్ అ హార్ట్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: హృత్ ప్లస్ దయా హృదయం.
0: హృత్ ప్లస్ దయా ఇస్ హృదయం.
1: దయతో కూడినటువంటి యొక్క హృదయమే నిజమైన దయ.
0: ద హార్ట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్ ఇస్ ద వన్.
1: ఈనాడు కఠినమైనటువంటి వాక్కులు వస్తున్నాయి.
0: And from there you will get true
1: gauravamainatundi perlu pogottukuntunnaru.
0: And the true love which comes out of this
1: vaakne rasagni madhura priyatvam madhuramainatundi vaakchi kavali.
0: So you will have to speak sweet words and good words.
1: Yavanni noppinchetundi padukulu palakaraadu.
0: You should not pain anyone with your words.
1: Appude manavudiki jeevithamu saarthakam avutundi.
0: It's only then man's life would become fruitful.
1: Prema swaroopulara
0: embodiment of love.
1: Mukhyanga స్త్రీలు నోటిని కంట్రోల్ చేసుకోవాలి.
0: ప్రైమరీలీ విమెన్ షుడ్ కంట్రోల్ దేర్ టంగ్.
1: మగవాళ్ళు ఎన్నో సంస్థల్లో తిరుగుతుంటారు కాబట్టి వారికి అంత కంట్రోల్ చేయడం కష్టమవుతుంది.
0: బికాజ్ మెన్ గో అబౌట్ ఆల్ ఓవర్ ఇట్స్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు కంట్రోల్ దేర్ టంగ్.
1: ఇంటి యొక్క బాధ్యతలంతా కూడా నిర్వర్తించుకుంటూ దానిని సరైన మార్గంలో నడుపుకోవటం స్త్రీలనే సరైన ధర్మం.
0: So the very duty of the woman is to look after the home very carefully and meticulously and always control her.
1: ఇంటికి వచ్చేటువంటి వారిని గౌరవంగా పలకరించాలి.
0: She should give honor and respect to those who visit her house.
1: ఎవరైనా వచ్చేస్తే వారికి మన చేతులు ఎంత సహాయం చేయాలి.
0: And we will have to help those who come to us.
1: కేవలం ఇప్పుడు మాటలు చెప్తున్నామే కానీ సహాయం చేయటం లేదు.
0: వి టాక్ సో మచ్ బట్ వీ డోంట్ డూ ఇట్.
1: ఎవరికైనా కష్టాలు కలిగితే అయ్యో పాపం ఈనాడు వారికి జరిగింది, రేపటి మనకు జరగవచ్చు, కష్టాలు ఎవరికైనా తప్పినవి కాదు.
0: And you'll have to think, today they are in difficulty, tomorrow I
1: am. ఆదర్శమైనటువంటి మాటల చేత వాళ్ళని చల్లబరచాలి హృదయాన్ని.
0: So I may be in the same difficulty, so talk to them sweet words and kind words.
1: మనం ఈనాటి పలుకులు సరైనటువంటి పలుకులే లేవు.
0: We do not speak properly.
1: కఠినమైనటువంటి వాక్యములు తెచ్చుకుంటున్నాము.
0: We use harsh words.
1: దీనికంటే రాక్షస పలుకులే మేలు.
0: There's nothing more demoniac than this.
1: కనుక మనం ఇలాంటి కఠినమైనటువంటి పలుకులు పలకరాదు.
0: So we should not say anything harsh to anyone.
1: ఎవరి మనసును మనం ఎక్కువగా నొప్పిస్తామో అంతకు రెండింతలు మనసు మనం రేపటి దినం.
0: If we hurt anybody twice the amount we'll get hurt. That's
1: ఏ కర్మనైనా కొన్ను తప్పింది కాదు.
0: We'll have to do every duty. If you do something to somebody harm, you will have to suffer it the next day.
1: కనుకన పలకరించడం కూడాను మృదుమధురమైనటువంటి వాక్కుల చేత మనిషిని చల్లబరచుకోవాలి.
0: You'll have to speak to people pleasantly and softly.
1: అప్పుడే నిజమైన జీవితం మనకు అర్థమవుతుంది.
0: Then only we will understand what is life.
1: ఏదో ఒక అనేసినాంలే వారికి బాధ పెట్టినాంలే అని మనం నోరు మూసుకొని ఉండకూడదు.
0: We should not just disregard everything.
1: ఇది తప్పక ఏనాడైనా నేడు కాకపోయినా రేపైనా కూడా తప్పింది కాదు.
0: It's a simple truth
1: that దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
0: The simple truth is whatever you do comes back to you twofold.
1: కనుక ఎవరి మనసును నొప్పించుకోకుండా పలకరించండి.
0: We have got to talk to people sweetly without hurting them.
1: ఈ విధమైన జీవితాన్ని గడిపినటువంటి వారు నిజమైన ధన్యులు అవుతారు.
0: If those people follow these truths, they'll become
1: నిజమైన ముక్తి. ముక్తి అంటే అదే నిజమైన ముక్తి.
0: What is mukti? That is mukti.
1: Mocham, mocham ante adi nijamaina mochamu.
0: This is true moksha. What is moksha?
1: Moham lekunda mohani chayam chesukunetundide mochamu.
0: One who gets rid of all delusion is liberation.
1: Elanti paristhithulu endaina kodanu evvanni manamu dushinchakoddu.
0: Whatever circumstances, we should not criticize.
1: Evvanni manamu vimarsinchakoddu.
0: We should not criticize them, analyze them.
1: Evvari doshamulo manam vetukunti pokoddu.
0: We should not search for the bad
1: points. Inaadu itharu doshamulu ni vetukunti pote repadu dinam nee doshamulu vetukuntaru.
0: If you search for the bad qualities of others,
1: ఒక చిన్న దృష్టాంతం మీకు తీసుకోండి.
0: Now an example.
1: వీడు అలాంటి వాడు అని వాడికి వేలు చూపిస్తే,
0: you said this person is like
1: వేలు మాత్రమే వాడిని చూపించింది.
0: And you're pointing a finger.
1: మూడు వేలు నిన్ను చూపుతా ఉంది.
0: Remember, three fingers are pointing at you.
1: మూడు దోషములు నిన్నే చూపిస్తుండది.
0: So you have got three bad qualities.
1: ఈ మూడు నిన్ను చూపిస్తుండది.
0: So when you point one finger, three fingers point at you.
1: మనం ఏదో ఎవరి దోషంలో మనం చూపిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మూడు దోషములు నీవు కూడా నీకు కనిపిస్తున్నాయి.
0: We think we are pointing at somebody, but your own defects.
1: అది మర్చిపోకూడదు.
0: Your own defects.
1: హస్తస్య భూషణం దానం.
0: You should not.
1: హస్తస్య భూషణం దానం.
0: So you should not gossip or talk.
1: హస్తస్య భూషణం దానం.
0: So that is not the quality that you should.
1: వాక్యం సత్యం.
0: So you should speak the truth.
1: కంటం ఇచ్చినందుకు దానికి అలంకారం ఏమిటి?
0: What is the adornment for having been born?
1: Necklace వేసుకోవటం కాదు.
0: It is not doing other things.
1: కంఠం నుంచి మంచి పలుకులే అదే నిజమైన రత్నాలు.
0: The true gems and adornment is the truth that you speak out of your mouth.
1: హస్తస్య భూషణం దానం. దానం చేసినటువంటిది అదే నిజమైన హస్తము.
0: When you give charity, that is a thing which is.
1: అలాంటి హస్తం లేకుండా ఊరికి హస్తం పెట్టుకుంటే ఏ ప్రయోజనము?
0: Charity is adornment for the hands.
1: హస్తం ఊరికి వ్యర్థం.
0: So if you don't do charity, it's just useless.
1: కనుక ప్రతి ఒక్క అంగం కూడాను ప్రపంచంలో భగవంతుడు అందించింది అన్ని సార్థకంగా గావించుకునే నిమిత్తమే.
0: God has given all these organs to make it justifiable.
1: కన్నులు చూస్తున్నాయి. కన్నులు చూచేది ఉంటుంది ఎంతో పవిత్రమైనటువంటి దీన్ని.
0: We have to see with the eyes things that are pure and good.
1: కంటిలో ఎంత శక్తి ఉన్నాయో తెలుసునా? ఎంత శక్తి ఉన్నదో తెలుసునా?
0: You know how much power.
1: అంత శక్తిని అంతా మనం వ్యర్థం చేసుకుంటున్నాము.
0: We should not waste away the power in our eyes.
1: 12 కోట్ల వెలుతురుతో ఉంటుంది కన్ను.
0: In the eyes there are 12 crores of power.
1: నీకు చూచేది ఒక మనిషి కనపడచ్చు.
0: You might see one person.
1: కానీ నీకు తెలియకుండా ఈ కన్ను ఎన్నో చూస్తుంటున్నాయి.
0: But without knowing your eyes are seeing so many things.
1: పూర్వమంతా కూడా నమస్కారం, సూర్యో నమస్కారం చేసేవాడు కొన్ని శబ్దాలతో సూర్యుని ప్రార్థించేటువంటి వారు.
0: సో ఇన్ ఓల్డెన్ డే దే వుడ్ డు సూర్య నమస్కార అండ్ ప్రే టు ద సన్.
1: సూర్యాయ నమః అని ఒక నమస్కారం చేస్తే చాలు.
0: ఇఫ్ యూ వర్షిప్ ద సన్ గాడ్ ఇట్స్ ఎనఫ్.
1: ఆ సూర్య నమస్కారం చేసినప్పుడు నీకు ఎంతో ఫలితం వస్తుంటుంది.
0: వెన్ యూ డూ నమస్కార్ టు ద సన్ గాడ్, యూ రియలైజ్
1: దట్ ఆ సూర్యాన చేత నీ కళ్ళలో ఉన్నటువంటి దీప్తులు చాలా ప్రకాశవంతంగా ఉంటుంటాయి.
0: వెన్ యూ వర్షిప్ ద సన్ గాడ్, యువర్ ఐస్ బికమ్ మోర్.
1: ఆ విధంగా ఇతరుల యొక్క దోషములేగని మనం చూస్తుంటే మన కన్నులు కొన్ని గుడ్డి అయిపోతాయి.
0: So if you see something that are disagreeable, your eyes also will lose their power.
1: భగవంతుడు ప్రసాదించినటువంటి ప్రతి అంగమును కూడాను సార్థకం చేసుకోవాలి.
0: So whatever the limbs or the organs that God has given, you should really make them fruitful.
1: సాధన చేసుకోవాలంటే మనలోనే ఉంటుందని కానీ ఆసక్తి బయట నుంచి ఎక్కడి నుంచినో రాదు.
0: The weakness is within you, it's not from outside.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఏదో మనం నిత్య జీవితంలో ఇవన్నీ సులభమైనట్టుగా భావిస్తుంటాం మనము.
0: We are thinking that this is very ordinary in daily life.
1: సులభంలోనే ఉంటుంది మోక్షము.
0: So in these very small things is liberation.
1: అదృష్టవంతుడు కాబట్టి నీకు ఇన్ని నేత్రములంతా ఇచ్చి కూడాను నిన్ను చూడగలుగుతున్నావు.
0: Because you are somebody who is lucky, you have got the eyes to see everything.
1: అది అదృష్టము అన్నారు.
0: That is fortune.
1: అదృష్టం అంటే ఏమి?
0: What is fortune?
1: ప్రాప్తి రావడం అని కాదు.
0: It is not
1: అదృష్టం. ఆ అదృష్టం అనగా దృష్టి కనిపించినటువంటిది అదృష్టం.
0: So fortune is where you can see.
1: కనుకనే మనకు ఏది కనిపించదు.
0: We may not be able to see everything.
1: కనిపించకుండా అది మనల్ని బాధ పెడుతుంటుంది.
0: We are really feeling sorry that we cannot see
1: anything. అదృష్టం.
0: That is the good fortune of ours.
1: ఏంటి ఫార్చ్యూన్?
0: What is this fortune?
1: కనిపించకుండా మనకు అందిస్తుంటాది సుఖాన్ని సంతోషాన్ని.
0: So we are trying to see things which maybe we cannot see.
1: కనిపించు చేసినటువంటి ఫలితముకు కనిపించకుండా ఎన్నో సుఖాలు అందిస్తుంటాది.
0: You may get some derived happiness by seeing, but there are so many things that you get. That is the fortune. అదృష్టం
1: కొద్ది అన్ని వచ్చినా నాకు చేరిపోయినాయి అనుకుంటున్నాము.
0: We are thinking that fortune is something we can get.
1: అదృష్టము.
0: That is not fortune.
1: కనిపించేదంత కూడా అదృష్టం కాదు. కనిపించనిదే అదృష్టం.
0: Whatever even you cannot comprehend is your fortune.
1: అదృష్టం. అదృష్టం. అదృష్టం. అనగా కనిపించినటువంటిది అదృష్టం.
0: So that which you cannot see is the fortune that you have.
1: కనుక కనిపించినటువంటిది ఎంతో మనం వెంట ఉంటున్నాయి.
0: We can see many things perhaps. But there are many things we cannot see also. Embodiments of
1: Bharata Desamu ento goppadi.
0: Land of Bharat is a very very illustrious one.
1: Ee Bharata Desamu ento dhanani ichi meeku andistundadi.
0: The land of Bharat is also full of prosperity and wealth.
1: Kevalam rupayi notlu gaadu andinchedi.
0: It's not merely in terms of money.
1: Dhanamu ade vijnana dhanamu.
0: And that is the
1: ade prajnana dhanamu.
0: That is the
1: ade pavitramaina dhanamu. Ade sugnanamaina dhanamu. ఆ ధనాన్ని ఎంతో పెట్టుకుని వచ్చింది భాగవతం.
0: దట్ ద వెల్త్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ట్రూత్ అండ్ ఆల్ దీస్ థింగ్స్
1: దేశంలో ఎక్కడ పోయినప్పటికీ ఈ అదృష్టం అనేటువంటిది వెంటనే వస్తుండాలి.
0: అండ్ ఇన్ దిస్ ల్యాండ్ వేర్ ఎవర్ యూ గో దేర్ యూ ఫైండ్ దిస్ ఫార్చ్యూన్
1: నీ చేతుల్లోకి అందించుకుంటూ వస్తుండాలి.
0: ఇట్స్ నాట్ ఓన్లీ గివింగ్ ఇట్ యూ, ఇట్స్ హ్యాండింగ్ ఇట్ ఓవర్ టు యూ.
1: కానీ దుర్దృష్టవంతుడైన వాడు ఆ చేయిని వచ్చి పెడుతున్నాడు.
0: బట్ ద మ్యాన్ హూ ఇస్ అన్లక్కీ ఇస్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్.
1: మనం అంత కఠినులు కాకూడదు.
0: We are not that way.
1: మనది మానవ జీవితము.
0: Here is our human life.
1: మానవ అంటే ఉపనిషత్తుల లోపల గొప్ప పేరు కలిగినటువంటి వాడు.
0: We are men and in the Upanishads man is exalted.
1: ఉపనిషత్తుల లోపల గొప్ప శక్తి కలిగినటువంటి వాడు అని అర్థం.
0: And in the Upanishads he is called a person with tremendous strength.
1: ఇంతే గొప్ప పవిత్రమైనటువంటి వాడు అని కూడా అర్థం.
0: He is also called a person who is very pure.
1: గొప్ప జ్ఞానాన్ని బోధించేటువంటి వాడు అని అర్థం.
0: And one who has got a lot of knowledge.
1: విజ్ఞానాన్ని అందించేటువంటి వాడు అని అర్థం.
0: And that he can even impart knowledge to others.
1: కొన్ని ఉపనిషత్తులనేటువంటిది ఎన్నో అర్థాలు చెప్పుకుంటూ వచ్చాయి.
0: So in the Upanishad man is described in many ways.
1: కనుక
0: therefore
1: ఈ ఒక చిన్న చిన్న పదాలకంతా కూడా మీరు అర్థం తెలుసుకోకుండా ఎంతనో తప్పులు పని చేస్తున్నాం.
0: So we are not understanding even the meaning of the small words and we are going in the wrong way.
1: అదృష్టం కాని దురదృష్టం కాని మంచి కాని చెడ్డ కాని మనం వెంటనే ఉంటుండాలి.
0: మిస్ ఫార్చ్యూన్ ఆఫ్ ఫార్చ్యూన్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇస్ జస్ట్ బిహైండ్ అస్
1: కానీ అని మనం తెలుసుకోకుండా చేస్తున్నాము.
0: బట్ వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దిస్.
1: తిరిగి అది ఏనాటికైనా అది మనకు ఫలితాన్ని అందిస్తుండాలి.
0: Someday or other we'll have to
1: ఆ ఫలితం అనుభవించేసాము. అయ్యో నేను ఏం పాపం చేస్తున్నావు ఏ పాపం చేస్తున్నావు అని అప్పుడు నీ ఒగుస్తున్నావు.
0: We will have to feel the fruit of whatever we do and we do not
1: understand.
0: What's the use of thinking now?
1: ముందే నీవు జాగ్రత్త పడాలి.
0: You have got to be careful right at the start.
1: ఆ కష్టంలో గురి కాకుండా చూసుకోవాలి.
0: You have got to see that you do not lose that
1: fortune. అన్ని దైవానుగ్రహమే నీకు సాక్షి.
0: And God is the witness.
1: దైవ సంకల్పం అనేటువంటిది గొప్ప కీర్తిని సంపాదించేటువంటిది.
0: The will of God is something which brings great deed of faith.
1: కీర్తిని సంపాదించుకొని నిలుపుకొని నిజమైనటువంటి జీవితాన్ని సార్థకం చేసుకోండి.
0: So try to earn for yourself fame and a good name and make good your life.
1: నేటి నుంచి మనం ఏ పని చేసినప్పటికీ ఇది భగవత్ప్రీత్యార్థం భగవత్ప్రీత్యార్థం అనేటువంటి భావంతో అర్పణ చేసుకుంటూ రండి.
0: From today onwards offer everything to God, every bit that you do, think, work and do.
1: అప్పుడే నిజమైనటువంటి జీవితం మీకు లభ్యమవుతుంది.
0: It's only then it's a true life that you can gather.
1: ఈ నాడు మనం సంపాదించుకునేటువంటి ధనకనక వస్తువు అనాదులు కాదు.
0: It's not what you acquire, the wealth and all that.
1: సుజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞానమే మనం వెంట వచ్చేటువంటి ధనకనక వస్తువు అనాదులు.
0: There are material wealth and so many things you may acquire by way of knowledge.
1: నిత్యమైన సత్యమైన ధనాన్ని మనం సంపాదించాలి.
0: You have got to acquire the wealth of truth and dharma.
1: అట్టి ధనాన్ని మనం సంపాదించినప్పుడే నిజమైనటువంటి దైవ బలం మనకు వెంటనే ఉంటుంది.
0: That is a true wealth and then you will have the grace of God.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: ఈనాడు
0: టుడే
1: ఎంతో 19th చాలా మంది కాచుకొని ఉంటున్నారు.
0: పీపుల్ వర్ వెయిటింగ్ ఫర్ 19th November.
1: అలాంటి పవిత్రమైన భావం కలగటమే ఒక పెద్ద అదృష్టము.
0: ఈవెన్ టు ఫీల్ దట్ గుడ్ థాట్ ఇస్ రియల్లీ యువర్ ఫార్చ్యూన్.
1: పూర్వం ఉండినటువంటి ఈ చెడ్డ భావాలంతా వదిలిపెట్టండి.
0: Try to give up all those bad thoughts that you have.
1: ఉత్తమమైనటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకోండి.
0: Try to cultivate good thoughts.
1: ఉత్తమ జీవితాన్ని మనం ఆదర్శించాలని తీసుకోండి.
0: And try to strive for a good life, an exemplary life.
1: ఉపనిషత్తు వాక్యంలో ఉండేటువంటి యొక్క పవిత్రత అనేటువంటి పదాన్ని మనం వినియోగించుకోండి.
0: We have got to try to understand what is pure in life.
1: ఉపనిషత్తు అనేటువంటిది మానవునికి పవిత్రమైనటువంటిది అని నిరూపించాలి.
0: And Upanishads always says that man has everything that is pure.
1: కనుకనే ఉపనిషత్తులన్నీ కూడాను జ్ఞానములు అని బోధించారు.
0: And Upanishad always tell us about knowledge and wisdom.
1: Vedamanta kevalamu oka padamulu mantramulu maatrame.
0: In Vedas there are the mantras.
1: Vedam laukikamainatvanti oka purusha suktamu stree suktamu ilativanta nerpistu vachindi.
0: And there are many various texts of these Vedas.
1: Enta vedamulu nerchukunnappudiki
0: whatever Vedas we may learn,
1: upanishadune meeku teliyakunda poyina avanta vyaktam ayipothundi.
0: If we they do not understand the Upanishads, the whole thing goes
1: wrong. Kabali vedamulanta ayin tarvate upanishadulu prarambhistaru.
0: It's after the Vedas that one learns the Upanishads.
1: Upanishadulanga emti upasameepena chedichetmedu upanishadtani anaga manaku sameepanga untundi manaku sariyainatundi okka balanni andinchetundi ve upanishadulu.
0: So the meaning of Upanishad is that which is near to us and which we can learn at close quarters.
1: Atti nijamaina shaktini meeru sampadinchalani aashistu aashirvadistu na deergha prasangani virmistunnanu.
0: So I'm blessing you that you may acquire this true knowledge and then be happy always.
2: Bhajan bina sukh shanti nahi. Hari bhajan bina sukh shanti nahi. Hari naam bina aanand nahi. Jap jaan bina samyog nahi. Prabhu darish bina pragnan nahi. Daya dharma bina karma nahi. Thank you.

0: Sai Ram, dear listeners, Bhagwan Baba once remarked, expansion of love is life, contraction of love is death. Only when we broaden our vision to see everything around us as manifestations of the same divine principle which we term as God, can we derive true happiness in life. In today's Divine Discourse, Baba elaborates on this point by stressing that we must always strive to expand our hearts in all our endeavors. Let us now listen to the excerpts from the Divine Discourse by Bhagwan Baba, delivered on Ladies' Day in Prashanthi Nilayam on 19th November 2005.
1: ఈనాడు ఆడవారి దినమని ఆడవారి అధిక మంది చేరి ఎంతో ఆనందాన్ని అందించుతూ ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
2: దిస్ బీయింగ్ ద లేడీస్ డే వి కుడ్ ఆల్వేస్ షేర్ ద జాయ్ అండ్ ద బ్లిస్ ఆఫ్ ద అకేషన్ టోటలీ అరేంజ్డ్ బై లేడీస్ దెమ్సెల్వ్స్.
1: ఇందులో ఆడ మగ అనేటువంటి భేదం లేదు.
2: హియర్ ఇన్ దిస్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మెన్ అండ్ విమెన్.
1: కేవలము ఉపాధిని బట్టి ఆడ మగ అని చెప్తూ వచ్చారు, కాని అందరి యందు ఉన్నటువంటిది బ్రహ్మతత్వమే.
2: ఇట్స్ ఓన్లీ బేసింగ్ ఆన్ ద వెస్చర్ వన్ హ్యాస్ పుట్ ఆన్ వీ డిస్టింగ్విష్ అండ్ డిఫరెన్షియేట్ మ్యాన్ అండ్ ఉమెన్. But basically, they are one and the same in spirit and the soul.
1: Sarvam kalividam brahma.
2: Everything is divine essentially.
1: Daivam kavalani andaru korutune untaru.
2: All aspire to attain divinity.
1: Anekamandi rishudu తపస్సులు చేసి అనేక మంది యోగులు సన్యాసులు తపస్సు చేసి దైవాన్ని దర్శించగలరు.
2: మెనీ ఆఫ్ ది సేజెస్ సెయింట్స్ ఆస్పిరెంట్స్ సీకర్స్ దే హావ్ అండర్టేకెన్ పెనెన్స్ టు విజువలైజ్ గాడ్.
1: కానీ దైవం ఎక్కడున్నాడు?
2: హౌఎవర్ వేర్ ఇస్ గాడ్?
1: దైవం మనుష్య రూపేణ.
2: God is in human form.
1: ఈ అవతారం నందు చూసినప్పటికీ భగవంతుడు మనుష్య రూపం ధరించినప్పుడు అందరి మనుషుల్ని రక్షిస్తూ వచ్చాడు.
2: In the time of any incarnation for that matter, God takes upon himself the human body to come to the rescue and protect the entire humanity by and large.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: దైవమునకు ప్రత్యేకమైనటువంటి గుణములు ప్రత్యేకమైనటువంటి రూపములు లేవు.
2: God has no specific attributes nor the form either.
1: దైవము అనంతరూపుడు.
2: God has infinite forms.
1: ఒక ఫాము ఒక ఇది ఉన్నది చెప్పడానికి వీలు లేదు.
2: We cannot specify a lot a specific form to the divinity.
1: కానీ ఒకనొక సమయం నందు నారదుడు వచ్చి ప్రశ్నించినప్పుడు, మీరు భూలోకములకు వచ్చి దర్శనమిచ్చి అందరినీ భాగ్యం చేయమని.
2: At one time Narada prayed to God, O God, come down on earth, move amongst us, give us the experience of your manifestation.
1: అప్పుడు నారాయణుడు చెప్పాడు, నాయన, బ్రహ్మశక్తి ఉండినప్పటికీ ఆ యొక్క బ్రహ్మశక్తి ఏమాత్రము పనిచేయదు, దీనికి నెగిటివ్ కూడా ఉండాలి. దైవం పాజిటివ్ గా ఉన్నాడు, కొంత దీనికి నెగిటివ్ కూడా చేరినప్పుడే ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే వెళ్తూ జరుగుతుంది.
2: నారాయణ రిప్లైడ్ దిస్ వే, ద బ్రహ్మశక్తి ద సుప్రీం డివైన్ పవర్ ఈజ్ పాజిటివ్, బట్ అన్లెస్ ఇట్ ఈజ్ ఇన్ కాంబినేషన్ విత్ ది నెగిటివ్, God amidst us in a human form cannot operate and be functional.
1: కనుక జీవులను అభివృద్ధి పరిచినప్పుడే దైవం కూడా వారిలో చేరి అందరికీ ఆనందాన్ని అందిస్తాడు.
2: Therefore, God in human form will help for the emancipation and the welfare of the entire humanity.
1: అందువలన నారదుడు ఋషులు అందరు కూడా దైవానికి అర్పితమైపోయి నెగిటివ్ పాజిటివ్ రెండు చేరినటువంటి ఒక పవర్ఫుల్ తో దైవం దిగి వస్తారు.
2: ఇన్ రెస్పాన్స్ టు ద ప్రేయర్స్ ఆఫ్ నారద ద సీకర్స్ అండ్ ఎస్పరెంట్స్ గాడ్ హ్యాస్ కమ్ డౌన్ ఆన్ ఎర్త్ విత్ ది కాంబినేషన్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగటివ్.
1: కనుక దైవము బ్రహ్మస్వరూపమే కాదు మానవ స్వరూపం కూడా.
2: God is not merely the divine power manifests in a human form.
1: ఎవరి యందు చేరినప్పటికీ అందరి యందు కూడా ఆ బ్రహ్మం ఉన్నాడు, అది అంతర్ముఖముగా ఉంటాడు.
2: The same divinity is present in everyone who can experience if one turns inward.
1: ఈశ్వర సర్వభూతానాం సర్వభూతముల యందు కూడాను ఈశ్వరత్వమే ఉంటుండాలి.
2: It is the same divinity present in infinite number of beings.
1: కాని భర్త అని భావించినప్పుడు అతను భర్తగా కనిపిస్తాడు.
2: But if you call him the master, he will appear in the form of a master.
1: కుమారుడు అన్నప్పుడు అతను కుమారుడుగా కనిపిస్తాడు.
2: If you think that he is the son, you will find him so.
1: డాటర్ అన్నప్పుడు డాటర్ గానే కనిపిస్తాడు.
2: If you feel that he is the daughter, you will experience him that way.
1: ఈనాడు మా ఇంటిలో ఒక గ్రాండ్సన్ పుట్టాడు అంటారు.
2: We say today we have a grandson born.
1: ఆ గ్రాండ్సన్ కూడాను బ్రహ్మమే.
2: Grandson is also divine.
1: ఏది పుట్టినప్పటికీ జన్మించినప్పటికీ అంత బ్రహ్మం అందులో లీనమై ఉంటాడు.
2: Whatever that is created, whosoever that is born, you find the innate, immanent divinity.
1: కనుకనే దైవము ఒక్కడిగానే రాడు, జీవుడితో పాటు దైవము దైవముతో పాటు జీవుడు కూడాను ఏకమై ఉంటాడు.
2: Therefore, God doesn't come down on earth all alone. You find the God moving in the company of the beings in whom also you find the divine.
1: దైవమునకు ఒక్క స్వరూపం అనేటువంటిది లేదు.
2: There is no special single form to the divine.
1: రూపనామములు ఉన్నటువంటిది ఇంతకు జీవుడికే కాని దేవుడికి లేదు.
2: The name and the form are limited to the human beings only and not to God.
1: ఎవరి ఎందు చూసినప్పటికీ దైవమే. మీరందరూ చూస్తున్నారంటే మీరందరూ దైవ స్వరూపులే. జీవునితో పాటు దైవము దైవంతో పాటు జీవుడు కూడాను ఏకమై ఉంటారు.
2: Therefore, God doesn't come down on earth all alone. You find the God moving

0: You think that you are all looking at God. You are seeing Him. But at the same time, you are also divine. Being divine, you look at the divinity. You find small parrots over here, you find God in them.
1: దైవము లేనటువంటి స్థానము, దైవం కానటువంటి రూపము ఎక్కడ కూడా మనకు కనిపించలేదు.
0: There is no place, there is no form in this entire universe without God.
1: కానీ మన యొక్క కోరికలు ఆ విధమైనటువంటిగా ఉండటం చేత భగవంతుడు ఆ రూపాన్ని ధరిస్తుంటాడు.
0: God takes upon himself that form in response to our prayer and assumption.
1: మా పిల్లవాడిని గొప్పగా చదివించాలి, పరిదేశంలో పంపాలి, పని విద్యను నేర్చుకోవాలి అని అనేకంగా ఆశపడుతుంటారు తల్లిదండ్రులు.
0: యూజువల్లీ పేరెంట్స్ డిజైర్ టు హ్యావ్ దేర్ చిల్డ్రన్ ఎడ్యుకేటెడ్ ఇన్ ఎ బిగ్ వే అండ్ టు సెండ్ దమ్ అబ్రాడ్ అండ్ సెటిల్ దెమ్.
1: ఎవరి నుండి వచ్చినప్పటికీ ఆ మాటలన్నీ కూడా భగవంతుని మాటలే.
0: వాట్ ఎవర్ దే సే, హూమ్ సో యువర్ మే స్పెల్ అవుట్, దట్స్ ఆల్ గాడ్స్ వర్డ్స్ ఓన్లీ.
1: శబ్ద బ్రహ్మమై, చరాచరమై, జ్యోతిర్మయీ, వాంగ్మయీ, నిత్యానందమయీ, పరాత్పరమయీ, మాయామయీ, శ్రీమయీ అని ఆ బిరుదులు ఉంటున్నాయి భగవంతుడికి.
0: గాడ్ హ్యాస్ ఆల్ కైండ్స్ ఆఫ్ టైటిల్స్. దట్ ఇస్ ద ఆరిజిన్ ఆఫ్ ద సౌండ్, దట్ ఇస్ ద ఆరిజిన్ ఆఫ్ మొబిలిటీ ఆఫ్ ద లైట్, ది ఎటర్నల్ బ్లిస్ అండ్ ద మూవ్మెంట్.
1: కనుక ఎవరు మాట్లాడినప్పటికీ దైవము మాట్లాడుతున్నాడు అని అనుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ది స్ట్రాంగ్ ఫీలింగ్, whosoever may speak is God who is speaking.
1: ఎవరేది చెప్పినా కూడా దూషణ భూషణ తిరస్కారములన్నీ కూడా మానవుని కాదు, మానవుని యొక్క నోటి నుండి వస్తున్నాయి.
0: వాట్ ఎవర్ మే బి సెడ్, ప్రైజ్ ఆర్ బ్లేమ్, దే ఆర్ జస్ట్ అటర్డ్, దే ఆర్ ఓన్లీ సెడ్ బై మ్యాన్.
1: ఎవరైనా మనం తిట్టారంటే అది కూడా దైవమే నన్ను తిట్టాడు అనుకుంటే మనకి ఏమాత్రము మనశ్చరణం కాదు.
0: If you think that the one who accused you, who criticizes you, is only God, then you will not have any ill feelings towards him.
1: దైవము ఈ రూపంలో వచ్చి నన్ను ఈ విధంగా దూషించాడు.
0: God has come in this form and criticized me should be your feeling.
1: కనుక పోయినను, కొట్టినను, తిట్టినను కూడా అంత దైవమే.
0: It may be praise or a blame, whatever may be, it's all from God only.
1: కనుక ఏది జరిగినప్పటికీ ఇది దైవమే జరిపిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం దృఢం చేసుకోవాలి హృదయంలో.
0: దేర్ మే బి నంబర్ ఆఫ్ హ్యాపెనింగ్స్ ఇన్ అవర్ లైఫ్ సో జర్న్, బట్ వీ షుడ్ కన్సిడర్ దట్ ఆల్ దీస్ హ్యాపెనింగ్స్ ఆర్ ఇన్ అకార్డెన్స్ టు ద విల్ ఆఫ్ గాడ్.
1: ఎదుటి వ్యక్తిని వ్యక్తిగా మనం చూడకూడదు.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ ఎనీ పర్సన్ యాజ్ అన్ ఇండివిజువల్.
1: ఎవరు మనం ఎదుటి వచ్చి మాట్లాడినప్పటికీ దైవమే ఈ రూపంలో వచ్చి మాట్లాడుతున్నాడు అనేటువంటి విశ్వాసము దృఢంగా పెట్టుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్, హూసో ఎవర్ యూ కమ్ అక్రాస్ విత్, హూసో ఎవర్ యూ కన్వర్స్ ఇస్ గాడ్ హిమ్సెల్ఫ్.
1: అట్లు కాకుండా ఇతని పరాయవాడు, అతని పరాయవాడు అని అనుకుంటే మనకు కోపము, తాపము, ఈర్ష, అసూయ, డమము ఇలాంటివంతా కూడా బయలుదేరుతాయి, దుర్గుణం అంతా బయలుదేరుతాయి.
0: బట్ ఇఫ్ యూ ఐడెంటిఫై ఎవ్రీ పర్సన్ జస్ట్ ఎస్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ట్రై టు కన్వర్స్, you will have all ill feelings and traits like anger, jealousy, temper and so on.
1: ee temper, jealousy, ego ivani raavadaniki kaaranam emti?
0: What is the reason behind the temper, jealousy and ego?
1: ee baita desham varanta leka baita vyaktulandaru kodunu veri veri varu aneetundi bhavam raavatam chethale ee vidhanga kopam rastunnayi.
0: Because you consider that all the people that you come across are different, they are separate, you have such feelings like temper, jealousy and ego.
1: Kanuka manu evaru maatladinappatikini, evaru emannappatikini anta daivam yokka shabdame.
0: Anyone may talk to you, anyone may converse with you, the praise or blame whatever may be, it's only God's word.
1: Kanuka aa vidhamainatundi ekatvamu bhinnatvamu lekunda ఏకత్వాన్ని పెంచుకున్నప్పుడే మానవుడు ధన్యుడవుతాడు.
0: మ్యాన్ విల్ బి రిడీమ్డ్ ఇఫ్ ఓన్లీ హి అండర్స్టాండ్స్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఎవరి పెద్దల దగ్గరికి వెళ్ళినప్పటికీ

0: నేనైనా బోధించండి అని చెప్పేటప్పటికీ, నాయన నిన్ను నీవు తెలుసుకో చాలు అని చెప్తారు.
1: ఇఫ్ యు మీట్ ఎనీ నోబుల్ సోల్ ఎల్డర్లీ పర్సన్ అండ్ రిక్వెస్ట్ హిమ్ టు గివ్ యూ ఎ టీచింగ్, దే విల్ టెల్ యూ నో థై సెల్ఫ్, నో యువర్ సెల్ఫ్ ఫస్ట్.
0: వచ్చిన వారందరినీ నీవెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏమిటి అని ఈ విధంగా ప్రశ్నిస్తుంటారు.
1: We go on putting questions like this. Who are you? Where do you come from?
0: Who are you? Who is he? ఇతంటి అడుగుతారు గాని who am I అనేటువంటిది ఎవరు ప్రశ్నించుకోరు.
1: We put questions like this. Who are you? Who is she? But we don't put a question to ourselves. Who am I?
0: అది ప్రశ్నించుకున్నటువంటి వారికి సరైనటువంటి అర్థం వస్తుంది.
1: If I put to myself this question, who am I? I'll get the correct answer.
0: అట్టిది భగవంతుడు బోధించినటువంటి యొక్క బోధనలు.
1: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ గాడ్.
0: ఈ దేహమును తానే ఇచ్చాడు. ఈ దేహంతో పలికించేది తానే, నడిపించేది తానే, నవ్వించేది తానే, ఏడ్పించేది తానే.
1: దిస్ బాడీ ఈస్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్. హీఈస్ ద డూయర్, హీఈస్ ద స్పీకర్. ఎవ్రీథింగ్ హ్యాపన్స్ యాజ్ పర్ హిజ్ విల్.
0: కనుక ఇంత దైవం యొక్క సంకల్పమే మనం భావించాలి.
1: We should always feel that everything happens as per his command and will.
0: ఒకానొక సమయం లోపల ఈశ్వరమ్మ నా దగ్గరికి వచ్చి, స్వామి నాకు ఒక కోరిక ఉంది అన్నది.
1: At one time, Ishwarama approached Bhagavan and said, Swami, I have a small desire.
0: కానీ ఈ సమయంలో ఈశ్వరమ్మ యొక్క గుణము కూడా మనం చెప్పాలి.
1: This occasion to know the great noble qualities of Mother Ishwarama.
0: Santoshanga undetundi.
1: She was always happy. She was always blissful.
0: Navutu navutu undetundi.
1: She always had smiling face.
0: Ana hrudayamante kudunu premato undetundi.
1: Her heart is full of love.
0: Anduvalla swami ee chinna palle lopala jwaram vachinda daggu vachinda ani evvaru parinche vaaru undaru.
1: In this small hamlet village, nobody would be bothered. What is happening around?
0: అక్కడి పోయినా కూడాను సరైన మందు ఇవ్వరు.
1: And even if they go to health center, they won't have proper medicine.
0: అందువల్ల నాకు ఒక చిన్న హాస్పిటల్ పెట్టండి పాపం ఈ గ్రామంలో స్వామి అని చెప్పేటువంటి.
1: He prayed to Bhagavan, Swami, please construct a small hospital for the benefit of the villagers.
0: ఇప్పుడు కాదమ్మా, దానికి సమయం వస్తుంది.
1: Bhagavan said, not now. There is time for it.
0: దేనికైనా కూడాను ఒక కాలకర్మ కర్తవ్యాలు కలిసినప్పుడే అక్కడ ఒక స్వరూపం పొందుతుంది.
1: ఎనీథింగ్ విల్ కమ్ టు రియాలిటీ బేసింగ్ ఆన్ ద టైమ్, ద కాజ్, ఎఫెక్ట్ అండ్ ద రైట్ మోమెంట్.
0: నీకు చూపుతాను, కట్టి చూపిస్తాను.
1: భగవాన్ సెడ్, ఐ విల్ కన్స్ట్రక్ట్ అండ్ లెట్ యు నో.
0: మరి రెండవ దినం ఏం చేసింది? మరి వచ్చేసేసింది.
1: ఆన్ ద ఫాలోయింగ్ డే షీ కేమ్ అగైన్.
0: స్వామి మీరు కూడా నడిచి నడిచి బుక్ పట్టడానికి వెళుతున్నారు.
1: స్వామి యు ఆర్ వాకింగ్ ఆల్ అలాంగ్ లాంగ్ డిస్టెన్స్ టు ద బుక్కపట్టణం విలేజ్.
0: చాలా మంది బీది పిల్లలంతా కూడాను ఏదో కొన్ని పుస్తకాలు మెడకు వేసుకుని వాళ్ళు కూడా పట్టణాలంతా తిరుగుతున్నారు.
1: వి ఆల్సో ఫైండ్ చిల్డ్రన్ క్యారింగ్ హెవీ లోడ్ ఆఫ్ బుక్స్ గోయింగ్ ఆల్ అరౌండ్ టు ద విసినిటీ టు స్టడీ.
0: కనుక ఈ పిల్లలందరూ కూడా పరదేశానికి పోకుండా లేక పల ఊరికి పోకుండా ఇదే గ్రామంలో ఉండేటట్టు ఒక చిన్న స్కూల్ కట్టించండి.
1: ఇన్ ఆర్డర్ టు హెల్ప్ ది చిల్డ్రన్ ఆఫ్ దిస్ విలేజ్ సో దట్ దే డోంట్ హ్యావ్ టు గో టు ద నైబరింగ్ విలేజెస్ సచ్ దట్ దే కుడ్ హ్యావ్ ఎడ్యుకేషన్ హియర్, స్వామి ఐ రిక్వెస్ట్ యూ టు కన్స్ట్రక్ట్ ఎ స్మాల్ స్కూల్.
0: అవుతుంది అవుతుంది, ఊరుకోండు. అవుతుంది అవుతుంది, ఈ విషయంలో నిరంతరం చింత చేయకూడదు.
1: భగవాన్ సెడ్, ఇట్ విల్ హ్యాపెన్, డోంట్ వరీ ఎనీ మోర్.
0: మరి కొన్ని దినంలో అయిన తర్వాత వచ్చి, స్వామి నీరు కావాలంటే ఆ చిత్రావతిలో నీరు వచ్చినప్పుడే మాకు నీరు దొరుకుతుంది, కానీ లేకపోతే త్రాగడానికి కూడా నీరు లేదు కాబట్టి ఏదైనా ఒక బావి తవ్వించండి.
1: నెక్స్ట్ డే షీ అగైన్ కేమ్ అండ్ సెడ్, స్వామి ఇన్ ఆర్డర్ టు హ్యావ్ డ్రింకింగ్ వాటర్ వీ హ్యావ్ టు వాక్ ఆల్ అలాంగ్ టు చిత్రావతి రివర్. When there is water available there, or else we are denied of even drinking water, please have a small well here for the benefit of the locals.
0: Chinna chinna pillalandaru kodanu bindalu teesukoni duttalu teesukoni chittavadi veli teesukostunte naaku chaala edipostundi swami anindi.
1: Swami watching the seeing young children going to Chitravati river, with all small containers to fetch pot full of water, I really cry. Unless they go in, they cannot collect water. And Chitravati river is not full always, all throughout the year. The Chitravati river will be full of water during rainy season. Therefore, the sustenance is based on the rainy season only. Man requires water continuously. The whole body is full of water. When there is no water, even the whole body gets dried up.
0: కనుక నీరు కావాలి కదా స్వామి, ఏదైనా ఒక బావి తవ్వించండి.
1: స్వామి, వీ నీడ్ డ్రింకింగ్ వాటర్, ప్లీజ్ అరేంజ్ ఏ వెల్ హియర్
0: అని ఈ విధంగా కోరికలంతా కోరుతూ వచ్చింది.
1: హీ హాస్ బీన్ రిపీటెడ్లీ రిక్వెస్టింగ్ భగవాన్ టైమ్ అండ్ అగైన్.
0: చూడు, నీ కోరిక చాలా చిన్నది, కానీ దీన్ని నేను పెద్దదిగా చేస్తాను అన్నాను.
1: భగవాన్ సెడ్, యువర్ డిజైర్ ఈజ్ సో స్మాల్, ఐ విల్ ఆంప్లిఫై ఇట్, ఐ విల్ మ్యాగ్నిఫై ఇట్, ఇన్ ఫ్యూచర్ యూ విల్ నో.
0: ఆమె పోయే ముందుగానే,
1: బిఫోర్ షీ లెఫ్ట్ ద బాడీ,
0: చెప్పినాను ఆమెకు, ఇదిగో నీవు కోరినవన్నీ నేను తెప్పిస్తాను.
1: భగవాన్ సెడ్, వాట్ ఎవర్ యూ డిజైర్డ్ విల్ బి ఫుల్ఫిల్డ్,
0: కనుక నీవేమి చింత పెట్టుకోకు,
1: డూ నాట్ వరీ ఎనీ లాంగర్.
0: గ్రామం వారందరికీ కూడాను చదువులు చెప్పిస్తాను.
1: ఐ విల్ సీ దట్ ఆల్ ది విలేజెస్ విల్ హ్యావ్ ప్రాపర్ ఎడ్యుకేషన్,
0: వారందరికీ ఆరోగ్యాన్ని అందిస్తాను.
1: ఐ విల్ ఆల్సో సీ దే విల్ హ్యావ్ ది గుడ్ హెల్త్,
0: కనుక మీరు ఏమీ యోచన చేయకండి.
1: దేర్ఫోర్ డోంట్ వరీ
0: అని ఆమె ఉండినట్టుగానే పుట్టిపత్తిలో ఒక స్కూల్ కట్టించారు.
1: యాజ్ ద ప్రామిస్ గివెన్, భగవాన్ కన్స్ట్రక్టెడ్ ఎ స్కూల్ హియర్ ఇన్ పుట్టపర్తి.
0: పుట్టపర్తి కట్టిన తర్వాత, అయ్యో పాప కొంతమంది మాత్రమే పోతున్నారే, అందరూ పోవటం లేదే అనింది.
1: షీ సెడ్, ఓన్లీ ఫ్యూ చిల్డ్రన్ అటెండ్ ద స్కూల్, ఆల్ ఆర్ నాట్ అటెండింగ్.
0: తర్వాత నేను ఇక్కడ కాలేజీ కట్టించాను.
1: Later, Swami constructed college.
0: Swami, ippudu naaku santoshanga undi.
1: And Mother Isurama said, Swami, I am very happy.
0: Ah, college university ayipoyindi.
1: Satya Sai College has become Satya Sai University later.
0: Hospitaliki chinnadi oka room kattinchandi annadi.
1: Swami constructed a small primary health center, one single room.
0: Mundu nenu ikkada konda paina oka chinna hospital kattinchanu.
1: On the mountain over there, Swami constructed a small hospital.
0: Oka doctor, iddaru nurses.
1: And the hospital has the services of one doctor and two nurses.
0: Kani danlo manchi ikkade unnatundi bhaktulu Sita Ramayya.
1: But there's one devotee, Dr. Sita Ramayya.
0: East Godavari.
1: Dr. Sita Ramayya hails from East Godavari.
0: Atanu Raman cheppadu.
1: Swami wanted him to go over here.
0: Ayana bhaktudu.
1: He is an ordained devotee.
0: Ayana ikkade vachinchadu.
1: Dr. Sita Ramayya came down and settled here.
0: Oka nurse, oka doctor tho nenu kaalam gadupthu vachanu.
1: The hospital was totally managed by one doctor and two nurses.
0: కట్టగలపటికి ఆమె కోరిన దానికంటే అధికంగా చేశారు.
1: అండ్ ద వర్క్ ఇస్ మచ్ మోర్ దాన్ వాట్ షీ ఎక్స్పెక్టెడ్ అండ్ వాంట్.
0: ఇప్పుడు అదే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని పెట్టారు.
1: ద సేమ్ సింపుల్ స్మాల్ హాస్పిటల్ దెన్ కుడ్ బికమ్ శ్రీ సత్య సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ టుడే.
0: అలాంటి చిన్న చిన్నవన్నీ కూడా పెద్దగా చేసి ఆమె సంతృప్తి ఇచ్చారు.
1: Small things could become gigantic, stupendous service centers.
0: తర్వాత నేను ఒక దినము చిత్రావతి పోయేటప్పటికి ఆడవారందరూ కూడా చెలివిలు చేసుకుని చల్లుకొని చల్లుకొని చాలా కొద్దిగా నీరు తెచ్చుకుంటున్నారు.
1: One day Bhagavan noticed many of the women very close to Chitravati river collecting water there, fetching all along in small containers.
0: అది నేనే చూశాను.
1: Bhagavan himself noticed personally.
0: తర్వాత ఆమె కూడా నన్ను ప్రార్థించింది.
1: Adding to this, Mother Isurama also prayed to him.
0: స్వామి, నీటికి ఏదైనా అనుకూలం చేయండి అని.
1: She prayed, Swami, kindly arrange for water facility.
0: అప్పుడు నేను 400 మైళ్ళ నుంచి నీరు తెప్పించారు.
1: భగవాన్ అరేంజ్డ్ ఫర్ ద వాటర్ ట్రాన్స్పోర్ట్ ఫార్ ఫ్రమ్ 400 miles టు దిస్ ప్లేస్.
0: దాని పేరు కూడా ఇక్కడ చిత్రావతి.
1: అండ్ దాట్ నేమ్ ఈజ్ ఆల్సో చిత్రావతి.
0: ఆ చిత్రావతిలోనే పైపులు వేయించి అక్కడి నుంచి పైపులు తెప్పించి పైపులు అంతా కూడా మన ఈ పుట్టపతి గ్రామానికి అంతా వేయించారు.
1: భగవాన్ లేడ్ పైప్స్ ఆల్ ఓవర్ సో దట్ ద వాటర్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ ఆల్ ది డిస్టెన్స్.
0: కనుక ఆయన కోరినవన్నీ ఇచ్చారు.
1: భగవాన్ ఫుల్ఫిల్డ్ ఆల్ ద డిజైర్స్ ఆఫ్ మదర్ ఈశ్వరమ్మ.
0: ఆమె యొక్క స్వార్థం కోసం కాదు.
1: మదర్ ఈశ్వరమ్మ హ్యాస్ నాట్ ప్రేడ్ ఫర్ ఎనీథింగ్ ఫర్ హర్సెల్ఫ్.
0: ఉపకారం చేసే నిమిత్తమై ఆమె ఇన్ని ప్రార్థనలు చేసింది.
1: ఆల్ హర్ డిజైర్స్ ఆల్ హర్ ప్రేయర్స్ ఆర్ ఫర్ ది బెనిఫిట్ ఫర్ ఎవ్రీబడి.
0: దానిని చూసుకుని అందరూ కూడా బయలుదేరారు. ఇంకా
1: బేసింగ్ ఆన్ దీస్ పీపుల్ స్టార్టెడ్ కమింగ్ క్లోజ్ టు స్వామి.
0: ఏ కించిత్ కోరిక కోరినప్పటికీ దాన్ని అఖండమైనటువంటి ఒక కోరికగా రూపొందింపజేస్తాడు స్వామి.
1: ఇట్ హ్యాస్ బీన్ ది ఫర్మ్ ఫీలింగ్ ఆఫ్ ఎవ్రీబడి. We may come to Bhagavan with a small desire, but Swami fulfills it, magnifies in the biggest way ever.
0: Chinna puri gurusu undatvanti okka dalini pedda college ga chesanu.
1: A small room later shaped into a very big college.
0: Chinna baviga undatvanti dalini nadi ga pishtinchanu.
1: A small well could be modified into an ever flowing incessant river.
0: Tarvata ee current.
1: Then comes current.
0: అది వచ్చేటప్పటికి చాలా కష్టమైపోయింది.
1: We had difficult times to have power supply here.
0: అక్కడ ఎక్కడ రాజకీయ వారు ఉంటారో వారికి మాత్రమే హెల్ప్ చేస్తూ వచ్చారు.
1: Only politicians could be benefited.
0: ఆ పాలిటిక్స్ వచ్చిన తర్వాతనే ఏ గ్రామం అనుకూలం కూడా చేయలేదు.
1: Ever since politics stepped in, no village was totally benefited.
0: కనుక వారిని ఏమాత్రం కట్టుకోకూడదు అని నేను ప్రత్యేకంగా ఒక కరెంటును తెప్పించాను.
1: స్వామి వాజ్ ఆల్వేస్ అవే ఫ్రమ్ పాలిటిక్స్ అండ్ పాలిటీషియన్స్ అండ్ అరేంజ్డ్ ఫర్ ఎలక్ట్రిసిటీ.
0: పుట్టపర్తి మంచి తెల్లని దీపములంతా ఎక్కడ చూసినా ఉన్నాయి అని అనుకుంటూ వచ్చారు అందరూ.
1: పీపుల్ స్టార్టెడ్ నోటీసింగ్ దిస్ చేంజ్. పుట్టపర్తి ఈజ్ ఫుల్ ఆఫ్ లైట్స్. పుట్టపర్తి ఈజ్ హైలీ ఇల్యూమినేటెడ్ నౌ.
0: ఇట్టి జలసేలు పెరుగుతూ వచ్చినాయి.
1: అండ్ ఆల్ ద ఫెసిలిటీస్ వెంట్ ఆన్ ఇంక్రీజింగ్ డే బై డే.
0: కానీ వారికి కూడా జలసీ ఉండకూడదని అన్ని గ్రామాలకు నేను సప్లై చేయించాను.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ ద నైబరింగ్ విలేజెస్ షుడ్ నాట్ ఫీల్ జెలస్ ఆఫ్ పుట్టపర్తి, స్వామి అరేంజ్ ఫర్ వాటర్ సప్లై అండ్ పవర్ సప్లై టు ఎవ్రీబడి.
0: వారి ఈ దుర్గుణం ఏమాత్రము ఉండకూడదు అని నేను దాన్ని తప్పించాను.
1: ద విలేజెస్ అరౌండ్ should not have these bad qualities like jealousy and envy.
0: Kanuka pratidani kodu nenu naaku ishtamai cheyadu kaadu itharulu ishtamulu purichukoni nenu danni sampurthi chestu vachanu.
1: Bhagavan did all these things not that he wanted. Bhagavan did all this in response to the fervent prayers and the needs of the whole community in and around and
0: puttaparthi. Chudandi inta pedda hall lopala inta mandi kucchunnaru ante evaru chesindi.
1: You must have noticed one thing. You see very big gigantic hall here, very spacious. Who can imagine this hall? This hall is not for Bhagavan.
0: Andaki paropakara punyaya papaya parapetam. Paropakaram anetvanti chaala andariki mukhyamainatvanti.
1: We should help others.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: Andariki manam help chesukuntu povali.
1: We should go on helping everybody.
0: కానీ నీ హెల్ప్ కోసం నీవు చూడకూడదు.
1: బట్ యూ షుడ్ నాట్ గో బై యువర్ ఓన్ సెల్ఫిష్నెస్ టు రిసీవ్ హెల్ప్.
0: సెల్ఫిష్ అనేటువంటిది వచ్చేసి సెల్ఫిష్. ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
1: ఇఫ్ యు ఆర్ సెల్ఫిష్ అండర్స్టాండ్ ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్. వీ షుడ్ నెవర్ బి సెల్ఫిష్.
0: ఈనాడు అంత సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్ చేర్చూచిన కూడా సెల్ఫిష్.
1: బట్ టుడే ఇన్ ఎవ్రీ ఏరియా వీ ఫైండ్ సెల్ఫిష్నెస్.
0: ఈ రాజకీయాలు ఎక్కడి నుంచి వచ్చాయో కానీ అంతా ఒక దుర్గుణములుగా రూపొంది ప్రపంచమంతా ప్రాకుతూ వచ్చింది.
1: ద పాలిటిక్స్ వాట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ దే హ్యావ్ యూ విల్ ఫైండ్ ఇట్ దేర్ ఇస్ పర్వర్షన్ దేర్ ఇస్ టోటల్ చేంజ్ ఇన్ ద లైఫ్ ప్యాటర్న్.
0: కనుక ఈ పాలిటిక్స్ లేకపోతే అందరూ సుఖిస్తారు.
1: When there are no politics, all will prosper, all will grow.
0: చిన్న చిన్న వాళ్ళంతా కూడా బయలుదేరుతున్నారు ఇప్పుడు.
1: And we find youngsters also getting involved in politics.
0: బీజేపీ కొట్టివాడు కూడా పాలిటిక్స్ లో దిగుతున్నాడు.
1: And in a person who maintains his livelihood or by selling the cigarettes, he is also a politician now.
0: ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఈ పాలిటిక్స్ అంటే ఏమిటి దాని అర్థాన్ని గుర్తించుకొని వర్తించాలి.
1: We should understand the meaning of politics and then behave accordingly.
0: అది ఎవరికి గుర్తించడం లేదు.
1: No one is understanding.
0: ఇప్పుడు నేను ఫైనాన్స్ మినిస్టర్ అన్నారు.
1: Now you say, I am the finance minister.
0: ఫైనాన్స్ అంటే ఏమిటి?
1: What is finance?
0: అది కూడా వారికి అర్థం తెలియదు.
1: The finance minister does not know what finance is.
0: ఎవరికి కావాల్సిందో నా దగ్గరికి రావాలి అనేటువంటి అహంకారంతో మెలుగుతుంటారు.
1: They have a feeling, whatever you want, you should approach me.
0: కనుక ఏమీ తెలియనటువంటి మూర్ఖులు కూడాను పాలిటిక్స్ లో దిగుతున్నారు.
1: People who have no idea of anything, they are also becoming politicians today.
0: ఇతరులు ఉపకారం చేసేటువంటి దానికి కూడాను దానికి అపకారంగా చేస్తున్నారు.
1: Even when you are involved in acts of service to others, they interfere. Therefore, none of you should ever join politics. You depend on your own self. Your self is the real self. Rely on yourself.
0: If
1: you go on moving door to door, soliciting votes, well, life will be in vain.
0: దైవం పైన ఆధారపడండి.
1: డిపెండ్ ఆన్ గాడ్.
0: దైవం పైన ఆధారపడినప్పుడు అందరి మనుషులు తానే తిప్పుతాడు.
1: వెన్ వన్స్ యూ డిపెండ్ ఆన్ గాడ్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్.
0: కనుక గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్.
1: గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్.
0: కనుక గాడ్ పైన ఆధారపడి ఉండండి.
1: దేర్ఫోర్ డిపెండ్ ఆన్ గాడ్.
0: అప్పుడే మీరు జయాన్ని పొందుతారు.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి సక్సెస్ఫుల్ అండ్ విక్టోరియస్.
0: నీ యొక్క దీనిపైన కూడా నీవు ఆశించకూడదు.
1: Don't think that you can manage yourself.
0: నీకు నీవు సెల్ఫ్ దీనిపైన పెరుగుతున్నప్పుడు హెల్ప్ చేయలేవు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూఆర్ సెల్ఫిష్ యూ కెనాట్ హెల్ప్ ఎనీబడి.
0: కనుక మీరంతా కూడా పది మందికి ఉపకారం చేయాలనే భావం మీలో రావాలి.
1: Therefore, you should have a strong feeling that you should be helpful to good people, many people around.
0: కనుక మీకు మంచి గుణం రావాలి.
1: You need good virtues.
0: త్యాగమైనటువంటి వర్క్ చేయాలి.
1: You should take that work which is full of sacrifice.
0: అందుకోసమే కర్మణ్యేవ అధికారస్య మా పరేశ్వరాచార్యాన్ని గీత కూడా చెప్పింది.
1: It is for that reason Gita declared that you have got through every right on action but not on the result.
0: మీరు యాక్షన్ చేయాలి.
1: Act in the right way.
0: మీరు ఏది కావాల్సినప్పుడు మీరు స్వయంగా పోయి ప్రయత్నం చేయండి.
1: Whatever that is to be achieved, participate, involve yourself.
0: ఇంకొకరి పైన ఆధారపడకండి.
1: Don't depend upon the third person.
0: కనుక మీ దీనిపై మీరు ఆధారపడి మీ యొక్క జీవితాన్ని మీ యొక్క కుటుంబాలను చక్కగా జీవించండి.
1: Therefore, be self-reliant, be self-dependent and maintain your own families.
0: నేను వారిని వీరిని వర్ణించడం కోసం నేను చెప్పలేదు.
1: భగవాన్ డస్ నాట్ స్పెసిఫికలీ మెన్షన్ ఎనీబడి.
0: కనుక మీకు మీరు అభివృద్ధి కాండి.
1: భగవాన్ వాంట్స్ ఎవ్రీబడి టు గ్రో అండ్ ప్రాస్పర్.
0: నీ కుటుంబం అభివృద్ధి కావాలంటే, నీ కుటుంబం మంచి విద్యార్థి కావాలంటే మీరంతా కూడా దైవాన్ని ఆశించాలి.
1: ఇఫ్ యు వాంట్ యువర్ ఫ్యామిలీ టు డెవలప్, టు గ్రో అండ్ ప్రాస్పర్, హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: అన్ని కూడా ఎక్కడ చూసినా గాడ్ ఏ ఉన్నాడు.
1: యు విల్ ఫైండ్ గాడ్ ఎవ్రీవేర్ వేర్ ఎవర్ యు గో.
0: చుక్కలన్నీ బ్రహ్మ.
1: అండ్ స్టార్స్ ఆర్ డివైన్.
0: చూడంగా అది బ్రహ్మ.
1: If you see, it is divine.
0: సూర్యుడు బ్రహ్మనే.
1: Sun is Brahma.
0: కుట్ట ఈజ్ బ్రహ్మ.
1: You find God on mountain.
0: గుంత ఈజ్ బ్రహ్మ.
1: And you also in the deep valley.
0: కుట్ట ఏంటంటే గుంతకు తవ్వితే కదా గుట్ట అవుతుంది.
1: You cannot find the mound on one side unless there is a pit by its side.
0: కానీ ఈ మట్టి అంతా గుట్టగా మారిపోతుంది.
1: All that, the soil that you collected sand would come to a mound or bite size.
0: ఆ sand తిరిగి గుంతలో పోయండి, అది గుంత అంతా కూడా మెట్టి అవుతుంది.
1: You can fill it up the same pit with the same sand by its side.
0: కానీ గుంతకు గుట్టకు ఏది భేదము?
1: What is the difference between the pit and the mountain here?
0: మట్టే భేదము.
1: It is this soil that's responsible for the difference.
0: మీ హృదయాన్నంతా కూడాను దయంతో నింపుకుంటే అదే ఒక పెద్ద గుట్టగా
1: అవుతుంది. Therefore, if you fill your heart with God, it will be mountainous in its stature.
0: కానీ హార్ట్ని పెద్దగా చేసుకున్నారంటే ఏమిటంటే హార్ట్ని ఎండాజ్ చేసుకున్నాడని కాదు.
1: When it is said you have to widen, expand your heart, it does not mean expansion or enlargement of heart.
0: కానీ అది జబ్బుగా బయలుదేరుతుంది.
1: The enlargement of heart is the disease.
0: హార్ట్ అంటే ఇది గుండె కాదు.
1: The heart does not mean the physical heart.
0: మన హృదయము.
1: It is హృదయ.
0: అందుకోసమే భగవంతుని హృదయవాసి అని అనిపించారు.
1: That's why we say God is indweller in the heart, full of compassion.
0: అందరి ఎందు ఉంటుంది.
1: And this హృదయ, the spiritual heart, is present in everybody.
0: కనుక ప్రతి ఒక్కరి ఎందుకు కూడా ఉన్నటువంటి దాన్ని మనం హృదయం పెద్దది చేసుకోవాలి.
1: Therefore, that which is present in everyone, we should experience.
0: హృదయం పెద్దదిగా ఉంటుంటే మనలో పెద్ద భావాలే వస్తుంటాయి.
1: When once we have broadened our mind, you will have broad ideas.
0: మనం చిన్న హార్ట్ గా ఉంటుంటే,
1: if we are so narrow,
0: చిల్లర బుద్ధులే వస్తుంటాయి మనకు.
1: We will have cheap qualities.
0: కనుక మనం చీప్ క్వాలిటీ కాదు.
1: We are not so cheap as we
0: దైవం మనుష రూపేణ.
1: God is in human form.
0: కనుక మనం మంచి బలవంతమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక హృదయం కలిగినటువంటి మానవుడుగా కావాలి.
1: Therefore, we should shape ourselves as ideal human beings with broad vision and large hearts.
0: కనుక నేను భజన చేయించేది గాని ఉపన్యాసాలు ఇచ్చేది గాని మీ హృదయాలంతా పెరగాలని.
1: Bhagavan wants us to participate in singing the glory of God, bhajan, so that we will have expansion of love.
0: తెల్లవారి నగర సంకీర్తనకు పోయినప్పుడు ఆ నగర సంకీర్తనలో హృదయం అంతా కూడా చాలా ఉప్పొంగుతుంది.
1: ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ వెన్ డివోటీ స్టార్ట్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ నగర సంకీర్తన, యు విల్ బి ఫిల్డ్ విత్ బబ్లింగ్ జాయ్.
0: సంకీర్తన,
1: ఇట్ ఇస్ సంకీర్తన.
0: ఊరికే కీర్తన పాడటం కాదు.
1: నాట్ మియర్లీ సింగింగ్,
0: విశాలమైనటువంటి భావంతో కీర్తన చేయాలి.
1: యు సింగ్ విత్ ఆల్ ద మెలడీ and broad vision and broad mindedness.
0: నీ ఒక్కడే అనుభవించుకోకుండా దీన్ని పది మందికి పంచాలి.
1: యు ఆర్ నాట్ ఓన్లీ హ్యాపీ ఫర్ యువర్ సెల్ఫ్, యు మేక్ ఎవ్రీబడి హ్యాపీ.
0: అందరికీ ఈ యొక్క నామాన్ని వారు పంచితే అది ఎంతో హృదయం చాలా ఉప్పొంగిపోతుంది.
1: ఇఫ్ యు సింగ్ హిస్ గ్లోరీ లౌడ్లీ, మేక్ ఎవ్రీబడి ఇన్ ద విసినిటీ లిసన్ టు దట్ సాంగ్, దే విల్ బి ఫుల్ ఆఫ్ జాయ్.
0: నేను ఏది చేసినా, ఏది చెప్పినా, ఏది చూసినా అంత హృదయం పెరగాలి.
1: In fact, whatever we do, whatever we sing, whatever we say, we should see that we will be broad-minded. Then only we can say that you befit the title of a human being. Then only we will be fulfilling our lives as human beings.
0: కనుకా మీరు హృదయాన్ని అభివృద్ధిగా పెంచుకొని పెద్ద మనసుగా చేసుకొని ఆ పెద్ద మనసును ప్రజలకందరికీ పంచాలి.
1: Therefore, we should widen our hearts, we should expand our hearts and share everything with everybody.
0: కానీ ఇప్పుడు సెల్ఫ్ తన హృదయాన్ని తాను బాగా చేసుకోకుండా తన హృదయంలో ఎట్టి దోషములు ఉండినప్పటికీ మర్చిపోయి తన ఆత్మే పెద్దగా ఉండాలి.
1: Today what is happening, we find selfish trend everywhere. One concentration thinks of one's own progress and advancement, neglecting everybody.
0: నా కుటుంబం పెద్దగా ఉండాలి.
1: That my family should be ideal and grow.
0: నా కుటుంబమే క్షేమంగా ఉండాలి.
1: That my family should be peaceful and happy.
0: నా ఫ్యామిలీ ఒకటి మాత్రమే మంచి వెల్తీగా ఉండాలి.
1: My family alone should be light and should be on the top.
0: ఇది చాలా చెడ్డది.
1: And this is very bad feeling.
0: నీ వలే ఇతరులు కూడా ప్రజలు అదే కోరుతుంటారు కదా.
1: You should understand that others also will have similar desire.
0: కనుక నీకున్నటువంటి ప్రేమనే వారికి కూడా ఉంటుంది.
1: Therefore, the love that you have is also present in everyone.
0: కనుక love is common. Love is one.
1: Love is one.
0: Live in one.
1: Live in one.
0: అట్టి ఇదే నిజమైనటువంటి యొక్క ప్రేమ.
1: That is the true love, the sacred love.
0: ప్రేమ అంటే నా బిడ్డలు, నా యొక్క భర్త, నా యొక్క భార్య, నా యొక్క బంధువులు అందరూ మాత్రమే క్షేమంగా ఉండాలని ఆ నేరో మైండ్ రాకూడదు మనకు.
1: లవ్ ఈజ్ నెవర్ నేరో మైండెడ్ లవ్ ఈజ్ నెవర్ లిమిటెడ్ టు వన్స్ ఓన్ ఫ్యామిలీ, ద వైఫ్ అండ్ ద చిల్డ్రన్ అండ్ రిలేషన్స్.
0: కనుక అందరూ ఒకటిగానే ఉండాలి.
1: దట్ ఆల్ షుడ్ బి వన్.
0: అయితే అందరూ ఒకటిగా ఉండాలంటే ఎట్ట ఉండాలి?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు బి యునైటెడ్?
0: అందరి ఎందు కూడాను నా యొక్క దేవుడే ఉన్నాడు.
1: భగవాన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి, ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్.
0: అతను లేకుండా వీరు ఉండడానికి వీల్లేదు.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు లివ్ వితౌట్ హిమ్
0: అని సర్వత్రా భగవత్ చింతన గావించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ పాండర్ ఓవర్, రిఫ్లెక్ట్ అపాన్ ద డివినిటీ.
0: నాకు బాధ కలిగితే నేను ఎంత బాధపడతాను, ఇతరులు కూడా బాధ పెడితే అంత బాధపడతారు అనేటువంటి యొక్క భావము ఈక్వల్ గా ఉండాలి.
1: జస్ట్ యాజ్ ఐ ఫీల్ సో సాడ్ వెన్ ఐఎమ్ హర్ట్, ఐ షుడ్ అండర్స్టాండ్ ది అదర్స్ ఆల్సో విల్ ఫీల్ హర్ట్, ది అదర్స్ ఆల్సో విల్ ఫీల్ సాడ్.
0: దీని అన్నిటికీ ప్రేమ ఒక్కటే ప్రధానమైనటువంటి.
1: టు ఎక్స్పీరియన్స్ ఆల్ దిస్ ద లవ్ ఇస్ ద బేసిక్ థింగ్.
0: కనుక అందరూ ప్రేమను పెంచుకోండి.
1: ఆల్ ఆఫ్ యూ గ్రో లవ్, డెవలప్.
0: ఆ ప్రేమ ఏది మాత్రమే కాదు,
1: లవ్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు యూ.
0: కానీ అది సెల్ఫిష్ గా ఉండకూడదు.
1: దిస్ లవ్ షుడ్ నెవర్ బి సెల్ఫిష్.
0: బ్రాడ్ మైండ్ గా ఉండాలి.
1: అండ్ యూ షుడ్ బి బ్రాడ్ మైండెడ్.
0: కనుక నాకు వచ్చిన బాధలు ఎవరికి కలగకూడదు.
1: నో వన్ షుడ్ సఫర్ లైక్ మీ, నో వన్ షుడ్ నాట్ హ్యావ్ డిఫికల్టీస్ లైక్ మీ. దట్ షుడ్ బి అవర్ ఫీలింగ్.
0: నా వల్ల ఇతరులంతా కూడా బాధపడకూడదు.
1: Others should not feel so sad as I am feeling right now.
0: Andaru santoshanga undali, andaru abhivruddhi kavali.
1: All should be happy, all should come up in life, should be our feeling.
0: Kanuka idi ravalante premanu pechukunnappudu ee vidhamainatuvanti narrow minded raadu.
1: Therefore when once we develop faster love, we will never be narrow minded.
0: Kanuka prema mudita manase kaho.

0: విద్యార్థులైన విద్యార్థినియులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా,
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, అథారిటీస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎమాన్సిపేటివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: విద్యకు కేవలం ఎంతటి ఘనత ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తించాలి విద్యార్థులు.
1: Students must realize the greatness of education in the first instance.
0: Andame vidya.
1: Education is the true beauty.
0: Ee vidya manavuniki guptamaina dhanam.
1: Education is the hidden treasure of mankind.
0: Vidya బంధుజను విదేశగమని. మనం విదేశములకు వెళ్ళినప్పుడు మనకు నిజమైనటువంటి బంధువు విద్యని.
1: When you go abroad, your true relation is education.
0: విద్యాం గురునాం గురు, గురువులకు గురువైనటువంటిది విద్య.
1: Education is the teacher of teachers.

0: नहि धनम् विद्याविहीनम् पशुम्। రాజ్యసభలందు లేక రాజుల సభ ఎందు కూడాను విద్యనే పూజించరు కాని ధనమును పూజించరు.
1: ఇన్ ద కోర్ట్ ఆఫ్ కింగ్స్ ఇట్స్ ఓన్లీ ఎడ్యుకేషన్ దట్ ఇస్ రివియర్డ్ అండ్ ఆనర్డ్, నథింగ్ ఎల్స్.
0: అట్టి నిత్యమైన సత్యమైన విద్యను నేర్వనటువంటి వాడు కేవలము మూఢుడనే చెప్పవచ్చు.
1: ద వన్ హూ డస్ నాట్ ఎక్వైర్ దిస్ ఎడ్యుకేషన్ విచ్ ఇస్ ఎటర్నల్ ట్రూత్ is no human being at all.
0: Prema swarupulara,
1: embodiments of love,
0: vijnanamanandu vidyayandu meeru venukanti vesina mee tallidanulu enta parthavinturo meeku teliyadu.
1: You do not understand how your parents feel if you are backward in acquiring knowledge and education.
0: Atulani naitikanga aadhyatmikanga వెనుకబడినటువంటి బిడ్డలను చూచి భారత మాత కూడాను చాలా అంతకంటే వెయ్యి రెట్లు పరితపిస్తుంది.
1: అవర్ మదర్ ల్యాండ్ విల్ ఆల్సో ఫీల్ వెరీ సాడ్ వెన్ ద సోషల్ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆర్ నాట్ లెర్న్డ్ బై ద స్టూడెంట్ కమ్యూనిటీ.
0: జనని జన్మభూమశ్చ స్వర్గాధిపతి గారి జన్మభూమి అయినటువంటి భారతదేశము జన్మమిచ్చినటువంటి తల్లి యొక్క బాధలను నివారణ గావించడానికి విద్యార్థులు కంకణం కట్టుకోవాలి.
1: ద స్టూడెంట్ షుడ్ నౌ డిటర్మిన్ టు సీ దట్ ద మదర్ ల్యాండ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ దిస్ సఫరింగ్ ఆఫ్ వాచింగ్ హర్ ఓన్ సన్స్ నాట్ ఎక్వైరింగ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్.
0: విద్య అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ నాలెడ్జ్?
0: ఎట్టి విద్యను విద్యార్థులు అభ్యసించాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ టు బి అక్వైర్డ్ బై స్టూడెంట్స్?
0: మానవ అభ్యుదయకు మార్గదర్శకమైనటువంటిది ఏది?
1: వాట్ ఈస్ ఇట్ the ideal that ensures the progress of mankind?
0: Kani pavitramainatundi oka vidya tattvam ee naadu vidyarthulu gurtinchadaniki prayatninchadam ledu.
1: Students are not making an attempt to understand the sanctity of education.
0: Prastuta vidya vishayamlo manavuniki labhinchetuvanti phalam emiti?
1: What is the ultimate result you expect out of these institutions?
0: Ee panchatantramulanu parishilinchi పరిశోధించి గుర్తించి పరులకు అందించి ఆనందించడమే విద్యార్థుల యొక్క ప్రధాన కర్తవ్యం.
1: ఇట్ ఇస్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ టు అక్వైర్ ద వేరియస్ స్కిల్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ షేర్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ.
0: వ్యక్తి యొక్క గౌరవము కేవలం విద్య వల్లనే మనకు లభించదు.
1: ద ప్రెస్టీజ్ ఆఫ్ ద హ్యూమన్ డజంట్ డిపెండ్ మియర్లీ ఆన్ ది అక్విజిషన్ ఆఫ్ ద నాలెడ్జ్.
0: ఈ విద్యకు సంస్కారం కూడా అత్యవసరము.
1: అలాంగ్ విత్ దిస్ ఎడ్యుకేషన్ ద కల్చర్ ద రిఫైన్మెంట్ ఇస్ ఆల్సో రిక్వైర్డ్.
0: విద్య నెగటివ్, సంస్కారం పాజిటివ్.
1: ఎడ్యుకేషన్ ఇస్ నెగటివ్ వైల్ కల్చర్ రిఫైన్మెంట్ ఇస్ పాజిటివ్.
0: విద్య కేవలము ఇన్ఫర్మేషనే కాని ట్రాన్స్ఫర్మేషన్ కాదు.
1: ఎడ్యుకేషన్ ఇస్ మియర్లీ ఇన్ఫర్మేషన్, ఇట్ డజంట్ అమౌంట్ టు ట్రాన్స్ఫర్మేషన్.
0: ఈ సంస్కృతియే ట్రాన్స్ఫర్మేషన్.
1: The culture expects transformation.
0: ఈ సంస్కృతి లేనటువంటి విద్య నీరు లేని పైరు.
1: Education without this culture is something like the field without water supply.
0: కరెంటు లేని వైరు.
1: It is a wire that without current.
0: దీపం లేని ఇల్లు.
1: And it is a residence without the light.
0: పంతులు లేని బడి.
1: And the school without the teacher.
0: దేవుడు లేని గుడి.
1: ఇట్ ఇస్ ద టెంపుల్ వితౌట్ ద డెయిటీ.
0: ఇలాంటి కేవలం సంస్కృతి లేకుండా మానవుడు విద్యను అభ్యసించడం చేత ఎక్కడికి పోతున్నాడు, ఏం చేస్తున్నాడు తనకే అర్థం కాదు.
1: వితౌట్ ది కల్చరల్ వాల్యూస్ బై మియర్లీ అక్వైరింగ్ ద నాలెడ్జ్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఇన్ విచ్ డైరెక్షన్ ద యూత్ ఈస్ ట్రావెలింగ్ వెల్ దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్.
0: ఈ విద్యా విధానం నందు దీన్ని సంస్కరించడానికి అనేక మంది అనేక రకమైనటువంటి కమిటీలు స్థాపించారు.
1: టు బ్రింగ్ చేంజెస్ రిఫార్మ్స్ ఇన్ ది ఎడ్యుకేషన్ ఫీల్డ్ మెనీ కమిటీస్ హావ్ బీన్ అపాయింటెడ్ ఇన్ ద పాస్ట్.
0: కానీ అన్ని కమిటీలు కూడాను కొన్ని నిర్ణయాలను తీసుకుంది.
1: ఆల్ కమిటీస్ హావ్ టేకెన్ సర్టన్ డెసిషన్స్.
0: కానీ ఆచరణలో శూన్యమైంది.
1: బట్ ఇన్ ప్రాక్టీస్ దే హావ్ నాట్ డన్ ఎనీథింగ్.
0: కనుక పెద్దలు ఆచరించినటువంటి ఒక మార్గమును ఈనాటి పిల్లలు అనుసరించడం అత్యవసరము.
1: So it's most essential that youngsters should follow the example of the elders.
0: ప్రాచీనులు అనేక విధమైనటువంటి యొక్క శోధనలు చేసి పరిశీలనలు సలిపి పరిశుద్ధమైన భావమును ప్రాకులాడి దానిని ఆచరించి ఆనందించి జనానికి అందిస్తూ వచ్చారు మహర్షులు.
1: Ancient rishis, sages and saints have investigated, experimented various things that are really sacred. They have practiced and shared with the rest of the community.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి విద్యను ఈనాడు అభ్యసించుటకు ప్రయత్నించాలి విద్యార్థులు.
1: Students should make an attempt to acquire this sacred knowledge.
0: కేవలం bookish knowledge మాత్రమే ప్రయోజనం కాదు.
1: Bookish knowledge is not totally of use.
0: ఇది కేవలము తన నుండి ఏర్పడేటువంటి యొక్క భావములు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద ఐడియాస్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: దీనినే ఎడ్యుకేషన్ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ ఎడ్యుకేషన్.
0: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇంగ్లీష్ పదం.
1: Education is the English word.
0: ఇది bookish knowledge కి సంబంధించినటువంటిది.
1: This is related to the bookish knowledge.
0: కానీ మరొకటి ఉన్నది ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేర్ అనేటువంటిది ఒకటి ఉంది.
1: But education is the derivative of another word, educare.
0: Educare ante emi lopala unnatundi danini hrudayamulo unnatundi dani guptamainatundi dani pavitramainatundi dani bayatiki laagi danini anusarinchi danini parishilinchi danini anubhavinchali.
1: Educare actually meant bringing out that which is latent, that which is hidden in one's own heart, which has got to be learnt and practiced thereafter.
0: Education అనేటువంటిది ప్రాకృతమైనటువంటి విద్యలు.
1: This education is the physical knowledge.
0: Educare అనేటువంటిది అంతర్ముఖమైనటువంటి యొక్క ఆనందము.
1: Educare confers the inward bliss.
0: సర్వానందములకు మూల కారణము మానవుని యొక్క హృదయమే.
1: For all the entire totality of bliss, it is the heart that is the center.
0: బాహ్యమైన ఈ ప్రపంచమునందు ఎన్ని శక్తులు గలవో అన్ని శక్తులు కూడాను మానవుని హృదయం నుండి ఇమిడి ఉన్నవి.
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ పొటెన్షియాలిటీస్ దట్ యు ఫైండ్ ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్.
0: తన యందే ఉన్నటువంటి సమస్త శక్తులను కూడాను గుర్తించుకోలేక మానవుడు ఈనాడు బయట పరిశీలన జరుపుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ద లేటెంట్ కెపాసిటీస్ బట్ యట్ ఈజ్ ఇన్ సర్చ్ ఇన్ ద ఔటర్ వరల్డ్.
0: బయట మనకు కనిపించేటువంటి అన్ని కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: All that you find outside is nothing but the reflection of
0: one's own
1: being. That's nothing but the reflection of one's own being within.
0: కనుక మానవుడు తమ దృష్టిని లోపలికి ప్రవేశపెట్టి తద్వారా విచారణ జరిపి అంతర్ముఖమైనటువంటి ఆనందమును బయటకు తెప్పించుకోవాలి.
1: Therefore man must turn inward, investigate and experience in the outer world.
0: ఈనాడు భౌతికమైనటువంటి విద్యలకు మాత్రమే మానవుడు జీవితమంతకుడును కాలమంతకుడును దుర్వినియోగం చేస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ స్పెండింగ్ ఆల్ హిస్ టైమ్ ఇన్ ఎక్వైరింగ్ ద ఫిజికల్ సెక్యులర్ ఎక్స్టర్నల్ నాలెడ్జ్.
0: భౌతిక విద్యలు కూడా అవసరమే.
1: ద సెక్యులర్ నాలెడ్జ్ ఈజ్ ఆల్సో నెసెసరీ.
0: కానీ దీని యొక్క సర్వశక్తి కూడాను అంతర్ముఖమైనటువంటి యొక్క విద్య అందే ఇమిడి ఉంటున్నది.
1: ది ఎంటైర్ పవర్ ది ఎనర్జీ ఈజ్ సెంటర్డ్ విదిన్.
0: అది ఫండమెంటల్ ఎనర్జీ.
1: That is fundamental energy.
0: ఈ ఫండమెంటల్ ఎనర్జీ లేకుండా ఏమి చేసి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of doing everything without this fundamental energy?
0: చూడండి, ఈ టంబ్లర్ లో వాటర్ ఉంది.
1: Here this tumbler has water.
0: ఈ వాటర్ దేని వల్ల పుట్టింది?
1: How is it formed?
0: ఏ విధంగా ఆవిర్భవించింది?
1: How do you find it?
0: ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు కలపటం వల్ల వాటర్ ఏర్పడిపోయింది.
1: Water is the result of the combination of hydrogen and oxygen.
0: కానీ హైడ్రోజన్ ఆక్సిజన్ వల్ల ఎంత వాటర్ నీవు డెవలప్ చేయగలవు?
1: Out of these two, hydrogen oxygen, how much of water can you make?
0: ఇది అసాధ్యము.
1: It is impossible.
0: కేవలము దీని యొక్క ఫండమెంటల్ దీన్ని మనం ప్రధానంగా పట్టాలి.
1: You have to catch hold of this fundamental principle.
0: ఇది ఏమి? ఎండి టంబ్లర్.
1: This is silver tumbler.
0: ఈ సిల్వర్ టంబ్లర్, ఈ సిల్వర్ స్పూను, ఈ సిల్వర్ ప్లేటు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినటువంటివి?
1: What is the origin, the prime material out of which you find the silver spoon, the silver plate and tumbler? You can change the tumbler.
0: Spoonu marchavachunu.
1: You can also change the spoon.
0: Plateu marchavachunu.
1: So also the plate.
0: Anni marchin tarvata nilchedi emiti?
1: All can be changed in one form or other. What is the ultimate difference?
0: Silver.
1: That is the silver.
0: Aa silver fundamental bhakti.
1: That silver is the fundamental one.
0: దాని నుండి ఈ రూపంలో నామంలో కూడాను ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: బేసింగ్ ఆన్ దిస్ సిల్వర్ విచ్ ఇస్ ఫండమెంటల్ యూ కెన్ మేక్ ఎనీ ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్.
0: ఫండమెంటల్ విద్య మన హృదయ స్థానం నుండి ఉంటున్నది.
1: ఫండమెంటల్ ఎడ్యుకేషన్ ఈస్ ప్రెజెంటెడ్ ఇన్ అవర్ హార్ట్.
0: దీనిని ఆత్మ విద్య అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ ద సెల్ఫ్ నాలెడ్జ్.
0: దీనిని జ్ఞానశక్తి అన్నారు.
1: ఇట్ ఈస్ కాల్డ్ ద పవర్ ఆఫ్ విజ్డమ్.
0: ఈ జ్ఞానశక్తి అనేటువంటిది విద్యానాం జ్ఞానశక్తి. విద్య యొక్క జ్ఞానశక్తిని మనం చక్కగా పరిశీలన చేయాలి.
1: వీ హ్యావ్ ఎంక్వైర్ క్లియర్లీ ద పవర్ ఆఫ్ విజ్డమ్ త్రూ దిస్ ఎడ్యుకేషన్ కల్టివేటెడ్
0: కనుక ఈనాటి భౌతికమైనటువంటి యొక్క ఎడ్యుకేషన్ లోపలనే మన కాలం అంతా వ్యర్థం చేయకూడదు.
1: We should not waste our time in acquiring this physical outer
0: knowledge. ఇలాంటి విద్యలు గరిపినటువంటి వాడు మన భారతదేశంలో కోట్లకు మంది ఉన్నారు.
1: There are crores of people who have this thought of knowledge.
0: కానీ వీరి వల్ల జగత్తు కలిగినటువంటి ఫలితం ఏమిటి?
1: What is that the world? How is it going to be benefited?
0: ఈ చదువరులంతా కూడా జగత్తుకు ఏ ఉపకారం చేస్తున్నారు?
1: The educated people in what way they are helping the community?
0: ఏమీ లేదు.
1: Nothing.
0: తమ కోసం తాము పాటుపడుతున్నారు.
1: ఇట్ ఈస్ జస్ట్ స్ట్రగ్లింగ్ ఫర్ వన్స్.
0: తమ బంధువుల కోసం తాము పాటుపడుతున్నారు.
1: దే వర్క్ ఫర్ దేర్ ఓన్
0: రిలీజన్. సమాజం కోసం ఎవరు పాటుపడుతున్నారు?
1: హు ఆర్ వర్కింగ్ ఫర్ ది సొసైటీ.
0: కనుకనే మనము సమాజం కోసం పాటుపడాలి.
1: సో వీ షుడ్ వర్క్ ఫర్ ద సొసైటీ.
0: సర్వే లోక హితే రతః. ఇది విద్యలో ప్రధానమైనటువంటిది.
1: వర్కింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ ఈస్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: సర్వే సమతితా గుణైహి. ఇది రెండవ పాయింట్.
1: ద సెకండ్ టు మేక్ ఎవ్రీవన్ హ్యాపీ.
0: సర్వే జ్ఞానైక సంపన్నః.
1: Require the wealth of wisdom is the third aspect.
0: కనుక మొట్టమొదట మనము సమాజం కోసం పాటుపడాలి.
1: సో వీ షుడ్ వర్క్ ఫర్ ద సొసైటీ.
0: సమాజం యొక్క సమృద్ధి కోసం మనం పాటుపడాలి.
1: వీ షుడ్ వర్క్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్
0: సమాజం యొక్క సంక్షేమం కోసం పాటుపడాలి.
1: వీ షుడ్ వర్క్ ఫర్ ది వెల్ఫేర్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ కమ్యూనిటీ.
0: సమాజంలో ఒక వ్యక్తివే.
1: యు ఆర్ ఎన్ ఇండివిజువల్ ఇన్ ద కమ్యూనిటీ.
0: సమాజం యొక్క క్షేమంలో నీ క్షేమం కూడా ఇమిడి ఉంటున్నది.
1: యువర్ ప్రోగ్రెస్ డిపెండ్స్ అపాన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కమ్యూనిటీ బై అండ్ లార్డ్.
0: ప్రతి మానవుడు కూడా చదివిన చదువును
1: ఎవ్రీ పర్సన్
0: కేవలము ధనం నిమిత్తమే అమ్ముకోకూడదు.
1: Should not allow the education should be sold like that.
0: ఈనాడు విద్యలు అన్ని కూడాను వ్యాపార రంగంగా మారిపోయింది.
1: Education has become business today.
0: ఈ బిజినెస్ లో కూడాను చాలా చెడ్డ బిజినెస్ గా మారిపోయింది.
1: That too bad business.
0: నీవు సమాజం నుంచి ఏ శక్తులను నీవు సాధిస్తావో
1: that which you have got out of the community
0: ఆ శక్తులను తిరిగి సమాజానికి సద్వినియోగం చేయాలి.
1: Has got to be dedicated back to the society.
0: సమాజం నుంచి అందుకున్నటువంటి విద్యను తిరిగి సమాజానికి అమ్ముకోవటమా?
1: యు హావ్ రిసీవ్డ్ ఎడ్యుకేషన్ ఇన్ దిస్ కమ్యూనిటీ అండ్ యు సెల్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ.
0: ఇది మానవత్వమునకే విరుద్ధమైనటువంటిది.
1: ఇట్ జస్ట్ అగైన్స్ట్ ది హ్యూమన్.
0: త్యాగమే మానవుని యొక్క ప్రధానమైన గుణము.
1: అండ్ ఇట్ ఇస్ ద వర్చ్యూ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: దీనినే వేదమునందు న కర్మణ న ప్రజయాధనేన త్యాగే నైకి అమృతత్వ మానసు.
1: వేద క్లియర్లీ డిక్లేర్స్ that is the sacrifice that confers immortality. No community, no wealth, no power whatsoever.
0: కనుకనే వేదము నందు కూడాను సహస్ర శిరీష పురుషః. సహస్ర శిరస్సు కలిగినటువంటి వాడు పురుషుడు.
1: వేద డిక్లేర్స్ గాడ్ విత్ థౌజండ్స్ ఆఫ్ హెడ్స్.
0: కనుకనే దీన్ని వేదము కూడాను ఏకత్వంగా భవించు వచ్చింది.
1: వేద ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: ఏకోహం బహుశ్యాం. ఉన్నది ఒక్కటే.
1: Only one that manifests into many.
0: అనేకత్వం అనేటువంటిది మన భ్రమలే.
1: దిస్ మల్టిప్లిసిటీ ఈజ్ అవర్ ఇమాజినేషన్.
0: సహనా భవతు సహనా భునక్తు సహ వీర్యం కరవావహి. అంత సహస్రము కూడా ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ప్లూరాలిటీ అల్టిమేట్లీ ఇస్ బేస్డ్ ఆన్ ద యూనిటీ.
0: కనుకనే కలిసి మెలిసి తిరుగుదాం.
1: లెట్స్ మూవ్ టుగెదర్.
0: కలిసి మెలిసి పెరుగుదాం.
1: లెట్స్ గ్రో టుగెదర్.
0: కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్స్ గ్రో అవర్ ఇంటెలిజెన్స్ టుగెదర్ హావింగ్ గాట్ ఇట్.
0: కలిసి మెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం అనింది వేదం.
1: ద వేద సేస్ లెట్ us లివ్ టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఇన్ టోటల్ ఫ్రెండ్షిప్.
0: కనుక ఈ భారతీయ సంస్కృతిని మనం ఏం చేస్తున్నాం?
1: వాట్ ఇస్ దట్ వి ఆర్ డూయింగ్ విత్ దిస్ కల్చర్?
0: దీన్ని మనం ఆచరణలో పెట్టి అనుభవించి పనులకు అందించాలి.
1: వీ హావ్ టు ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ షేర్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మనం చదివిన చదువులంతా కూడాను ఏ ఉద్యోగం కోసమని ఏ ఇన్కమ్ కోసమని అనేటువంటి థాట్స్ మనం మర్చిపోవాలి.
1: యాజ్ స్టూడెంట్స్ ఫర్గెట్ ద థాట్ వాట్ జాబ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ది ఎమోల్యుమెంట్ ఆఫ్
0: సంపాదన.
1: వాట్ ఇస్ దిస్ ఎర్నింగ్?
0: బెగ్గర్ కూడా సంపాదిస్తున్నాడు.
1: బెగ్గర్ ఆల్సో ఎర్న్స్.
0: కానీ సంపాదన గొప్పనా?
1: డూ యూ థింక్ దర్ సంథింగ్ గ్రేట్ టు ఎర్న్? గాడ్ the money has become god. The
0: matamaye
1: the pomp has become religion.
0: Swarthamee buddhi ki sthanamaye
1: selfishness has become a center of activity.
0: Dharmamu ammaye
1: righteousness is gone.
0: Dhanamu heenambaye
1: and this righteousness is totally declined.
0: ఆకారమునందు మనం అనేక రకములుగా వివరిస్తున్నాము.
1: వి జస్ట్ డిస్క్రైబ్ ఇట్ నరేటెడ్ గోయింగ్ బై ఫార్మ్.
0: అహము అందం వయ్యే,
1: అండ్ దిస్ ఈగో హ్యాస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ బ్యూటీ.
0: స్వార్థమే ఫ్యాషన్.
1: సెల్ఫిష్నెస్ హ్యాస్ బికమ్ ఫ్యాషన్ టుడే.
0: ఇలాంటి ఫ్యాషన్ లో మనం తిరిగిపోతున్నాము.
1: వీఆర్ ఆఫ్టర్ సచ్ ఎ ఫ్యాషన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: స్వార్థాన్ని త్యజించాలి.
1: సాక్రిఫైస్, సాక్రిఫైస్ దిస్
0: ఐకమత్యాన్ని పోషించాలి.
1: అండ్ ఫాస్టర్ ది లవ్.
0: ఇలాంటి ప్రేమతత్వాన్ని పెంచాలి.
1: డెవలప్ లవ్.
0: త్యాగభావంతో మనం జీవించాలి.
1: వీ హావ్ టు లివ్ దిస్ లైఫ్ విత్ ది ప్రిన్సిపల్ ఆఫ్
0: సర్వవిధమైనటువంటి అనుకూలములు మనకు చేకూరుతాయి.
1: దెన్ యూ విల్ హావ్ ఆల్ కన్వీనియన్సెస్ టు ఫాలో.
0: కనుక మన అనుకూలం నిమిత్తమై మనం ప్రాకులాడకూడదు.
1: వి షుడ్ నాట్ వర్క్ ఫర్ కన్వీనియన్సెస్ అలోన్.
0: ఏమిటి ఈ అనుకూలములు?
1: వాట్ ఆర్ దిస్ కంఫర్ట్స్?
0: ఈనాడు నీవు అనుభవించినటువంటి అనుకూలములు రేపటి దినం నీకు అది విరుద్ధంగా ఉంటుంది.
1: ద కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్ దట్ యు ఎంజాయ్ టుడే మే ఆకలి అయ్యే
0: సమయంలో అన్నం నీకు చాలా రుచిగా కనిపిస్తుంది.
1: అండ్ ఎట్ వన్ స్టేజ్ బ్యూటీ యు మైట్,
0: మరో నిమిషమే దాన్ని విరుద్ధంగా మనం తోసివేస్తాం.
1: నెక్స్ట్ మినిట్ యు మే టర్న్ అగైన్స్ట్ ది బ్యూటీ.
0: ఈ ఆశలకు, దురాశలకు, నిరాశలకు, ప్రాప్తికు అన్నిటికీ ఏది కారణము?
1: వాట్ ఈస్ దట్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్? ఆస్పిరేషన్, అంబిషన్, ఫ్రస్ట్రేషన్, ఇట్ ద మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
0: అన్నిటికీ మనస్సే కారణము.
1: ఫర్ ఎవ్రీథింగ్ మైండ్.
0: ఈ మనస్సు ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ మైండ్?
0: నా ఎందున్నది నీవు భావిస్తున్నావు.
1: యు థింక్ దట్ మైండ్ ఇస్ ఇన్ యూ?
0: కాదు, కాదు. మనోమూలం ఇదం జగత్తు. జగత్తంతా వ్యాపించి ఉంది మనస్సు.
1: ఇన్ ఫ్యాక్ట్ మైండ్ ఈస్ సో ఎక్స్పాన్సివ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: ఆ జగత్తంతా వ్యాపించిన మనసు నీ ఎందు కూడా ఉంటున్నది.
1: ద మైండ్ దట్ హస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈస్ ఇన్ యూ ఆల్సో.
0: చూడండి, ఈ బల్బ్స్ అంతా కూడా ఎన్ని మీకు కనిపిస్తున్నాయి?
1: డోంట్ యూ ఫైండ్ సో మెనీ బల్బ్స్ ఆల్ అరౌండ్?
0: ఈ బల్బ్ లో ఉన్నటువంటి ప్రకాశమే ఆ బల్బ్ లోనే ఉంది.
1: ద లైట్ దట్ యూ ఫైండ్ హియర్ ఈస్ ఆల్సో దేర్.
0: అదే రీతిగా దేహములంతా కూడా బల్బ్స్ వంటివి.
1: సో ఆల్ బాడీస్ ఆర్ లైక్ బల్బ్స్.
0: ఆ విల్ పవర్, ఆ ఆత్మశక్తియే కరెంట్.
1: దట్ విల్ పవర్ ఇస్ ద కరెంట్.
0: అందరి ఎందు ఉంటున్నది.
1: ఇట్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
0: మన గౌరవ రామావు చెప్పింది, అందరి ఎందు దైవం ఉంటున్నాడు.
1: Governor stated that God is in everyone.
0: Ishavasyam idam jagat.
1: God is present in the entire universe.
0: Ishara sarvabhutanam.
1: God is present in all beings.
0: Sarvabhutamuni endu untunnadi.
1: Is present everywhere.
0: Danni manam ye vidhanga anubhistunnam?
1: How are you experiencing?
0: Ninake meeku anek pariyam cheppanu.
1: Bhagwan said many times.
0: Deho devalay prakto jeevo deva sanatana.
1: Body is the temple and the divine and individual.
0: Jeevude devudu.
1: The individual is divine.
0: కాబట్టి ఈ దేహం ఏ విధంగా దేవాలయము, ఆ దేహము అదే విధంగా దేవాలయమే.
1: జస్ట్ యాజ్ దిస్ బాడీ ఇస్ ద టెంపుల్, దట్ బాడీ ఈస్
0: ఈ దేహములన్నీ కూడా దేవాలయములే.
1: ఆల్ దిస్ బాడీస్ ఆర్ టెంపుల్స్.
0: ఈ దేవాలయం ఉన్నటువంటి ప్రతి జీవుడు కూడా దేవుడే.
1: అండ్ ఎవ్రీ పర్సన్, ది ఇండివిజువల్ సోల్ ఈస్ డివైన్.
0: కాబట్టి నీవు ఎవరిని ద్వేషిస్తావు?
1: దెన్ హూమ్ ఆర్ యూ గోయింగ్,
0: ఎవరిని ప్రేమిస్తావు?
1: హూమ్ ఆర్ యూ గోయింగ్ టు లవ్?
0: అన్ని దేవాలయములే.
1: ఆల్ ఆర్ టెంపుల్స్.
0: అన్నింటి యందు ఒకే దేవుడే.
1: సేమ్ గాడ్ రిసైడ్స్.
0: కాబట్టి ఈ విశ్వ కుటుంబంగా నీవు భావించి అందరినీ నీవు ప్రేమించు.
1: కన్సిడర్ ది ఎంటైర్ యూనివర్స్ యాజ్ వన్ ఫ్యామిలీ అండ్ లవ్ ఆల్. నెవర్ హేట్ ఎనీబడీ.
0: ద్వేషిస్తావా? నిన్ను నీవు ద్వేషించుకున్న వాడవుతావు.
1: ఇఫ్ యు హేట్ ఎనీవన్ ఇట్ అమౌంట్స్ టు హేటింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: కనుకనే హర్ట్ ఎవర్?
1: అండ్ దేర్ఫోర్
0: లవ్. లవ్ ఎవర్? హర్ట్ నెవర్.
1: సో హర్ట్ నెవర్, హెల్ప్ ఎవర్?
0: ప్రేమను పూజించాలి.
1: అండ్ దెన్ హ్యావ్ దిస్ లవ్.
0: ప్రేమకు మించినటువంటి దైవం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గాడ్ బియాండ్ లవ్.
0: దైవమే ప్రేమ.
1: God is love.
0: Love is God, live in love.
1: Love is God, live in love.
0: Vidyarthulara,
1: students,
0: meeru dvesham kani, asuya kani, inke vidhamaina krodham kani, ilanti durgudamulaku avakasam ivvakoddu.
1: Students, do not have these bad qualities, either hatred or jealousy or pompa.
0: Ye durgudamulaina kudano avi ninnu ninne premistundi, premistundi dveshistundi.
1: In fact, the qualities may love you or may just throw you out.
0: Dveshinchedi nee premane.
1: It is the very
0: ప్రేమించేది నీ ప్రేమనే.
1: అండ్ ఇట్ ఇస్ వెరీ సేమ్ లవ్ దట్ వుడ్ బి ద కాజ్ ఫర్ ద లవ్ ఇన్ టర్న్.
0: మనం ఇలాంటి ప్రేమించేటువంటి ప్రేమను మేము పెంచుకోవాలి.
1: అండ్ హ్యావ్ దిస్ లవ్ దట్ ఇన్ టర్న్స్ లవ్.
0: స్టార్ట్ ది డే విత్ లవ్.
1: స్టార్ట్ ది డే విత్ లవ్.
0: ఎండ్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
0: ఫిల్ ది డే విత్ లవ్.
1: ఫిల్ ది డే విత్
0: లవ్. ఎండ్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
0: దిస్ ఇస్ ది వే టు గాడ్.
1: దిస్ ఇస్ ద వే టు గాడ్.
0: కనుక ఇలాంటి ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: వి హావ్ టు డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్
0: లవ్. ప్రతి మానవుని కూడాను విద్య వల్ల ఒక దయామయుడిగా మార్చాలి.
1: Every educated person should be a compassionate one.
0: దయలేనటువంటి విద్య ఉండి ప్రయోజనం ఏమిటి?
1: Even if you are educated, శిలాహృదయుడిగా
0: మారకూడదు.
1: You should not be stone hearted.
0: ఈ శిలాహృదయుడిగా ఉండిన చేతనే ఒకానొక సమయంలో గాంధీ చాలా విచారంగా ఉంటున్నాడు.
1: Because of the stone hearted people, Gandhi felt sad at one time.
0: బ్రిటిష్ ధర వచ్చాడు, ఏం గాంధీ గారు ఏమిటి యోచిస్తున్నారు మీరు అన్నారు.
1: ఏ బ్రిటిషర్ కేమ్ అండ్ సెడ్ గాంధీజీ వై ఆర్ యు
0: హార్డ్నెస్ ఆఫ్ హార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అన్నాడు. ది హార్డ్నెస్ ఆఫ్ హార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్
1: హి సెడ్ ఇస్ హార్డ్నెస్ ఇస్ ది ఆర్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ప్రజల యొక్క హృదయము చదివే కొలది కూడా కేవలం ఒక హార్డ్ అయిపోతుంటున్నది.
1: అండ్ గాంధీజీ సెడ్ ద హ్యూమన్ హార్ట్ ఈస్ బికమింగ్ హార్డ్
0: మారిపోతున్నారు.
1: ఇట్ ఈస్ స్టోన్ హార్టెడ్.
0: కాబట్టి అది సరైనటువంటి చదువు కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ ఎడ్యుకేషన్.
0: హృదయాన్ని కరిగించాలి.
1: ద హార్ట్ షుడ్ మెల్ట్.
0: ప్రేమను కదిలించాలి.
1: అండ్ ద లవ్ షుడ్ మేక్ యూ మూవ్.
0: దివ్యత్వాన్ని పోషించాలి.
1: Divinity has to be fostered.
0: ప్రతి మానవుని కూడాను దయామయునిగా మార్చాలి.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ బి కంపాషనేట్.
0: కనుకనే ఆ విధమైనటువంటి యొక్క విద్యనే ఈనాడు అత్యవసరము.
1: That sort of education is most essential today.
0: ఏదో చదివినాము పెద్ద డిగ్రీస్ తీసుకున్నాం అనుకుంటున్నారు.
1: You think that you are educated with high degrees.
0: ఈ డిగ్రీస్ కాదు ముఖ్యము.
1: Degrees are not that important.
0: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
1: డూ యూ కాల్ ఆల్ దోస్ పీపుల్ దట్ కెన్ రీడ్ అండ్ రైట్ ఎడ్యుకేట్?
0: కాలేజీల డిగ్రీలను పొందే విద్యావంతులగునా?
1: బై మీర్లీ అక్వైరింగ్ కాలేజ్ డిగ్రీస్ కెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్? ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ ఎడ్యుకేషన్.
0: హృదయాన్ని కరిగించాలి.
1: ద హార్ట్ షుడ్ మెల్ట్.
0: ప్రేమను కదిలించాలి.
1: అండ్ ద లవ్ షుడ్ మేక్ యూ మూవ్.
0: దివ్యత్వాన్ని పోషించాలి.
1: డివినిటీ హాస్ టు బి ఫాస్టర్డ్.
0: ప్రతి మానవుని కూడా

0: Without proper mind and intellect, can you call yourself educated?
1: బ్రతుకుటకే విద్య అన్న బ్రతుకునేది పశుపక్షులు.
0: If the education is for a living, don't you find birds and beasts living in the world?
1: అవి ఏమి చదివినాయి?
0: What education they have?
1: కాబట్టి కేవలం బ్రతుకుట కోసం కాదు మన విద్య.
0: Education is not merely for living.
1: Education should be for life, not for living.
0: Education should be for life, not for living.
1: కనుక మనము లివింగ్ కోసమని ప్రయత్నం చేస్తున్నాము.
0: But we are making effort for our living.
1: ఇది చాలా పొరపాటు.
0: It's a big mistake.
1: ఉద్యోగాల కోసమని ప్రయత్నం చేస్తున్నాము.
0: We are making effort to get an employment.
1: ఈ ఉద్యోగమునకు చదువుకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని తెంచి వేయాలి.
0: We have to cut off the intimate relationship that exists between education and the job.
1: ఉద్యోగం అంటే కాదు, ఉద్యోగం ఏది ఉద్యోగము, ఇంటి పని కూడా ఉద్యోగమే.
0: వాట్ ఇస్ ఎంప్లాయ్మెంట్? వాట్ ఇస్ జాబ్?
1: నీ తల్లిదండ్రులు చేసేటువంటి పని కూడా నువ్వు చెయ్యి.
0: అండ్ యూ డూ దాట్ వాట్ ఇస్
1: తల్లిదండ్రులు హెల్ప్ చెయ్యి.
0: హెల్ప్ యువర్ పేరెంట్స్.
1: ఏ పని చేసినా అది ఉద్యోగమే.
0: ఎనీ వర్క్ దట్ యూ డూ ఇస్ ఎ జాబ్.
1: విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటు వర్షిప్.
0: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు వర్షిప్.
1: వర్క్ ఇస్ వర్షిప్, డ్యూటీ ఇస్ గాడ్.
0: వర్క్ ఇస్ వర్షిప్, డ్యూటీ ఇస్ గాడ్.
1: కనుక నీవు ఏ పని చేసినా అదంతా ఉద్యోగమే.
0: యూ మే డూ ఎనీథింగ్, ఇట్ ఇస్ ఎ జాబ్.
1: కానీ ఈనాటి మోడర్న్ బాయ్స్ అంతా కూడాను,
0: the modern boys today,
1: edaina oka degree pondin tachaname,
0: the moment they get the degree,
1: passport degree potaru inka,
0: they go to the passport office,
1: videshalaku povali,
0: they want to go to foreign country.
1: Emti videshamulu bharat desamlo ledi, videshamulu emtundi?
0: What is it that's present in foreign country?
1: Enna bharate tanna bharata, bharatamlo lenitundi, bharat desamlo lenitundi, videshalu ekkada ledi.
0: That which is not present in Bharat is not present anywhere in the world.
1: కనుకనే భారతదేశంలో ఉన్నటువంటి పవిత్రతను ఈనాడు మనం మర్చిపోతున్నాము.
0: The sacredness of Bharat is
1: భారతదేశం త్యాగభూమి.
0: Bharat is the land of sacrifice.
1: యోగభూమి.
0: The one of spiritual
1: practice. భారతదేశం కర్మభూమి.
0: The one of action.
1: కానీ ఇలాంటి కర్మభూమి, త్యాగభూమి, యోగభూమి అయినటువంటి భారతదేశాన్ని భోగభూమిగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు.
0: Bharat which is the land of action, which is the land of sacrifice.
1: ఇది భోగము కాదు, మానవుడు కాదు, ఒక రోగమే.
0: The pleasure, in fact it is disease alone.
1: కనుక మనం బయట దేశానికి పోవడానికి ప్రయత్నం చేయకూడదు.
0: డోంట్ మేక్ అటెంప్ట్ టు గో అబ్రాడ్.
1: నీ దేశాన్ని నీవు సంరక్షించుకో.
0: ప్రొటెక్ట్ యువర్ కంట్రీ.
1: ఇది నాది మాతృదేశము.
0: ఇస్ మై మదర్ ల్యాండ్.
1: ఇది నా ప్రియ మాతృభాష.
0: ఇస్ మై మదర్
1: ల్యాండ్. ఇది నా మతమంచు. ఎడగొట్టి నుడువ నేరని బ్రతికిన పీనుంగొక్కడు వస్తుందని కలడా?
0: Is don't you do you find any person who does not declare with all the pride that this mother land, this my mother tongue?
1: కనుకనే మన మదర్ ల్యాండ్ భారతదేశంకు మించినటువంటి దేశం మరొకటి లేదు.
0: మదర్ ల్యాండ్ భారత్ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
1: ఎటువంటి పవిత్రమైన దేశం,
0: సీక్రెట్ కంట్రీ.
1: అన్ని దేశములకు నాయకత్వాన్ని వహించినటువంటి భారతదేశం.
0: ఇన్ఫాక్ట్ భారత్ ఇస్ ద లీడర్ ఆఫ్ ఆల్.
1: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక అన్ని రంగముల ఎందు కూడాను, రాజకీయ రంగం నందు కూడాను ఆధ్యాత్మిక స్థానాన్ని వహించేటువంటి.
0: ఇన్ఫాక్ట్ భారత్ ఇస్ ద లీడర్ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ద మోరల్, ఎథికల్, ద సైంటిఫిక్, పొలిటికల్ అండ్ స్పిరిచువల్.
1: కీర్తిని మీరు ఎందుకు వదులుతున్నారు?
0: వై ఆర్ యూ గివింగ్ అప్ ది ఎస్టీమ్ అండ్ ద ప్రెస్టీజ్ ఆఫ్ ద కంట్రీ?
1: నీ పుట్టిన దేశం యొక్క విశ్వాసమే పోతే పెట్టిన దేశం ఎంతకాలం ఉంటుంది?
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డూ నాట్ హ్యావ్ ది అటాచ్మెంట్ టు యువర్ దిస్ పుట్టిన దేశం మదర్ ల్యాండ్, పెట్టిన దేశం ఫారిన్ కంట్రీ, హౌ ఆర్ యూ గోయింగ్ టు డెవలప్ అటాచ్మెంట్ టువర్డ్స్ దాట్?
1: ఇది పుట్టిన దేశము.
0: దిస్ ద పుట్టిన దేశం మదర్ ల్యాండ్.
1: ప్రేమించాలి.
0: లవ్ యువర్ మదర్ ల్యాండ్.
1: దేశానికి మనం ఉపకారం చేయాలి.
0: యూ షుడ్ వర్క్ ఫర్
1: ఈ దేశంలో మనం సేవ చేయాలి.
0: సర్వ్ యువర్ కంట్రీ.
1: ఈ దేశం యొక్క సర్వీస్ ను మనం తీసుకోవాలి.
0: అండ్ జస్ట్ గెట్ ఆల్ దాట్ అవుట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు చదవాల్సిందే భౌతిక విద్యలు కూడాను.
0: ఎస్, యూ హ్యావ్ దిస్ ఎడ్యుకేషన్.
1: కానీ భౌతిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడాను అత్యవసరమే.
0: అలాంగ్ విత్ దిస్ మెటీరియల్ నాలెడ్జ్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇస్ ఈక్వలీ రిక్వైర్డ్.
1: నైతిక, ఆధ్యాత్మిక విద్యలు లేనిటువంటి యొక్క సమలోపల ఏమాత్రము శాంతి ఉండదు.
0: దట్ కాంగ్రిగేషన్ బిరెఫ్ట్ ఆఫ్ మోరల్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్ విల్ నెవర్ హ్యావ్ పీస్.
1: కనుక విద్యార్థులైనటువంటి వారు రెండింటి ఎందుకు నెగిటివ్, పాజిటివ్ గా మనం భావించుకోవాలి.
0: స్టూడెంట్ షుడ్ కన్సిడర్ దీస్ టూ ఆస్పెక్ట్స్, నెగిటివ్.
1: కానీ ఈనాటి విద్యార్థులందరూ కూడా హృదయాన్ని పూర్తి నెగిటివ్ గా మార్చుకుంటున్నారు.
0: స్టూడెంట్స్ టుడే హ్యావ్ మేడ్ దేర్ హార్ట్ టోటలీ నెగటివ్.
1: ఇది కేవలం నిరుపయోగమైనటువంటిది.
0: ఇట్ ఈస్ యూస్లెస్.
1: ఇది తాడు దగ్గర గాలిపటం వంటిది.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ కైట్ దట్ హెస్ లాస్ట్ ఇట్స్ థ్రెడ్.
1: ఇది ఎక్కడ పోయి పడిపోతుందో,
0: వేర్ ఇట్ ఫాల్స్, వీ డోంట్ నో.
1: కనుకనే నీవు దీన్ని సరైనటువంటి విద్యగా నీవు తీర్చిదిద్దుకోవాలి.
0: టేక్ ఎడ్యుకేషన్ ద ప్రాపర్ సెన్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీ యొక్క గుణములు చాలా మంచివే.
0: యువర్ వర్చ్యూస్ ఆర్ నో డౌట్ గుడ్.
1: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటిది.
0: దిస్ ఏజ్ ఇస్ సీక్రెట్.
1: ఈ వయసులో వచ్చేటువంటి భావములు కూడా చాలా పవిత్రమైనవే.
0: ద ఫీలింగ్స్ దట్ యు హావ్ అట్ దిస్ టెండర్.
1: కానీ టేక్ టైం, తొందరపాటు పడకూడదు.
0: నెవర్ బీన్ ఎ హరీ. టేక్ టైం.
1: హేస్ట్ మేక్స్ వేస్ట్, వేస్ట్ మేక్స్ వరీ, సో డు నాట్ బీన్ ఎ హరీ.
0: హేస్ట్ మేక్స్ వేస్ట్.
1: తొందరపాటు పడి నీవు చాలా దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావు.
0: Being in a hurry, you are misusing, wasting.
1: ఏదైనా ఒక థాట్ నీలో వచ్చిందా, టేక్ టైం. ఇది మంచా చెడ్డా, ఇది సత్యమా కాదా.

0: ఇది అవునా సత్యమా? ఈ విధంగా విచారణ చేయాలి.
1: ద మూమెంట్ ద థాట్ అరైజెస్ ఇన్ యూ, డిస్టింగ్విష్, డిస్క్రిమినేట్ క్లియర్లీ వెదర్ రైట్ ఆర్ రాంగ్, గుడ్ ఆర్ బ్యాడ్.
0: ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్
0: ఆ డిస్క్రిమినేషన్? కూడాను
1: ద డిస్క్రిమినేషన్,
0: ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ చేయకూడదు.
1: షుడ్ నాట్ బి ఆన్ ఇండివిజువల్ గ్రౌండ్.
0: ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయి. నాకు, నీకు, వీరికి, వారికి, అందరికి మంచి ఏది?
1: Fundamental discrimination is essential, which is equally applicable to all.
0: అప్పుడే దీనికి సార్థకత ఏర్పడుతుంది.
1: Then only its goal is achieved.
0: విద్యార్థులు తొందరపాటు లేకుండా నిదానంగా కాలము తీసుకుని పవిత్రమైన యోచన చేత పవిత్రమైన కర్మలు చేయాలి.
1: Students should never be in a hurry. They should take time. They should be patient enough and undertake good activity.
0: గవర్నర్ కూడాను చాలా మంచి విషయాలు చెప్పింది.
1: Governor mentioned very good things.
0: ఆమెకి ఎంతో వయసు, కానీ ఎంతో వయసు లోపల ఎన్నో విధమైనటువంటి అనుభూతులు పొందింది.
1: షీ హాస్ వెరీడ్ ఎక్స్పీరియన్సెస్.
0: కనుకనే ఆ ఎక్స్పీరియన్స్ దీని వల్లనే మీకు ఈ విజయం అందించింది.
1: షీ హాస్ టోల్డ్ యూ అవుట్ ఆఫ్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
0: ముఖ్యంగా ఎవరిపైన వారికి మొట్టమొదటి నమ్మకం కావాలి?
1: ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నెసెసరీ.
0: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్లనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: అవుట్ ఆఫ్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ హ్యావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వల్లనే సెల్ఫ్ సాక్రిఫైస్.
1: అవుట్ ఆఫ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లీడ్స్ టు సెల్ఫ్ సాక్రిఫైస్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ వల్లనే సెల్ఫ్ రియలైజేషన్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ ఎండ్స్ ఇన్ సెల్ఫ్ రియలైజేషన్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మొట్టమొదటి ఫౌండేషన్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ది ఫౌండేషన్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ ది వాల్.
0: సెల్ఫ్ sacrifice the roof.
1: Self sacrifice the roof.
0: Self realization life.
1: Self realization is the life.
0: Roof lekunda neevu andulo undagalava?
1: Can you live there without the roof?
0: Godal lekunda roof veyagalava?
1: Without the wall can you lay down?
0: Lekunda godal kattagalava?
1: Well, is that possible?
0: Kabatte self confidence mottamodadi.
1: So self confidence is the first and foremost.
0: Self ante evaru?
1: Then what is this self?
0: Adi daivam.
1: That is divine.
0: Nenu nenu nenu nenu.
1: Everyone says I.
0: ఎక్కడ పోయినప్పటికీ నేను నేను నేను అని అంటున్నారు.
1: Everywhere we introduce ourselves as I.
0: ఇది అనేక రకములుగా కూడా విచారణ చేసి వేదాంతంలో నిర్ణయాన్ని తెచ్చుకుంది.
1: The Vedanta explains clearly about this I.
0: అయ్యా, నీవెవరు నీవు మొట్టమొదటి తెలుసుకో.
1: Sir, first understand yourself first.
0: నిన్ను నీవు తెలుసుకోకుండా దేన్ని నీవు తెలుసుకోగలవు?
1: నో దై సెల్ఫ్ వితౌట్ దట్ వాట్ ఎల్స్?
0: ఇది నా దేహము,
1: ఇస్ మై బాడీ.
0: ఇది నా మైండ్,
1: ఇస్ మై మైండ్.
0: ఇది నా చెయ్యి,
1: మై హ్యాండ్.
0: ఇది నా కాలు,
1: మై లెగ్.
0: నా కన్ను,
1: మై ఐ.
0: అన్ని నావి నావి. బట్ హూ ఆర్ యూ? హూ ఆర్ యూ?
1: యు సే దే ఆర్ మైన్, దెన్ హూ ఆర్ యూ?
0: యు ఆర్ మై.
1: వి ఆర్ మై.
0: నా చేతులుంటున్నావు, నా కడుపుంటున్నావు, కానీ నీవెవరు?
1: యు సే మై హ్యాండ్స్, మై లెగ్, దెన్ హూ ఆర్ యూ?
0: ఇది నా కర్చీఫ్,
1: మై కర్చీఫ్.
0: కర్చీఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
1: కర్చీఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
0: ఇది నా టంబ్లర్,
1: ఇస్ మై టంబ్లర్.
0: టంబ్లర్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
1: టంబ్లర్ ఇస్ సెపరేట్.
0: ఇది నా బాడీ అంటే బాడీ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: దిస్ ఇస్ మై బాడీ, బాడీ ఇస్ సెపరేట్ ఫ్రమ్ యూ, దెన్ హూ ఆర్ యూ?
0: కాబట్టి ఈ విధంగా విచారణ చేస్తూ చేస్తూ చేస్తూ వస్తే నీవెవరుంటే ఒక్కడే.
1: If you go on investigating, inquiring this way, you will know the one principle.
0: ఈ పిల్లలు ఎందు ప్రతి ఒక్కరిని విచారించు.
1: You inquire everyone here.
0: Who is Ramayya? Nenu.
1: Who is Ramayya? I.
0: Who is Rangayya? Nenu.
1: Rangayya, I.
0: Who is Neelamma? Nenu.
1: Neelamma, I.
0: Who is Palamma? Nenu.
1: So, I. Everyone says,
0: Peru
1: I.
0: Rupamulu veru veriga untunnayi.
1: The names and forms are different.
0: Andari endu nenu nenu anetunte answer okkate vastundi.
1: But the answer I is uniform and common.
0: Kabatti mottamotta nee neevu nu telusukunte prapanchanne telusukunna vaadaipothavu.
1: Know thyself, then you will know the rest of the world.
0: ఈ ప్రపంచమంతా నేను అనేటువంటి పదంతోనే నిండి ఉంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ ఐనెస్.
0: ఈ వేదాంతము అన్నారు.
1: దిస్ ఇస్ స్పిరిచువల్.
0: ఈ వేదాంతం అనేది అద్వైతము అన్నారు.
1: దిస్ వేదాంత ఇస్
0: ద్వైతము అన్నారు.
1: వేద ఇస్ డ్యూలిజం.
0: కనుకనే వేదాంతమే అద్వైతం.
1: వేదాంతం
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: ద సేమ్ వేద ఇస్ రిఫర్డ్ బై స్కాలర్స్ ఇన్ వేరీడ్ మ్యానర్.
0: ఎవరి బాధలను చూసి మనం మనసు కరిగిపోతుందో,
1: That suffering which makes
0: ఎవరి కష్టంలో
1: చూచి
0: సహాయం చేయాలని బుద్ధి పుడుతుందో,
1: డిఫికల్టీస్ దట్ ప్రాంప్ట్ యూ టు హెల్ప్,
0: ఎవరి దుఃఖం చూచి నివారణ కావించాలని మనసు వస్తుందో,
1: వాచింగ్ ద గ్రీఫ్ సమ్ అదర్స్ అండ్ యూ ఫీల్ లైక్ యూ నెవర్ రియలీ,
0: ఎందు ఉన్నటువంటిది నీవు మనిషి.
1: అండ్ ఇఫ్ యూ హావ్ దట్ హార్ట్, యూ ఆర్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్.
0: మనిషి అంటే ఏమిటి?
1: హూ ఇస్ ఎ హ్యూమన్ బీయింగ్?
0: మనస్సుతో కూడినవాడే మనిషి.
1: మనిషి, హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ విత్ మనస్, మైండ్.
0: ఆ మనసు లేని వాడికి దయ రాదు.
1: అండ్ ద వన్ వితౌట్ మైండ్ ఆర్ మనస్,
0: ఆ మనసు లేని వాడికి ఒక విధమైనటువంటి ఒక కృప రాదు.
1: Then with the one without mind will not have any compassion.
0: అందరిని నీవు చూచి సంతోషించి అందరి యొక్క బాధలను నివారణ గావించడానికి ప్రయత్నం చేయాలి.
1: Be happy in the company of everybody and try to give relief to those people who suffer.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు చదవడానికి ప్రయత్నిస్తున్నారు,
1: పెద్ద
0: పెద్ద డిగ్రీస్ పొందాలని ఆశిస్తున్నారు, కానీ ఎన్ని పొందినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ దెమ్
0: దేశం, మాతృదేశం యొక్క సంస్కృతి మాత్రం మరవకండి.
1: Never forget the culture of your motherland.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే భారతీయ సంస్కృతి.
1: The culture of Bharat lies in one principle, understanding unity and diversity.
0: కానీ ఏకత్వాన్ని భిన్నత్వం గావించడం కాదు మన సంస్కృతి.
1: Our culture does not go by this way, splitting the oneness into many.
0: ఏకం సత్ ఇప్రాబహుదా వదంతి.
1: Truth is one, scholars speak in different ways.
0: కనుక ఎన్ని చేసినప్పటికీ,
1: in spite of all that you do,
0: మీరు చదవవలసినటువంటి చదువుల లోపల,
1: in all the education that you acquire,
0: ఏ చదువునైనా కూడా నీవు పరోపకార నిమిత్తమై మీరు ప్రాకులాడాలి,
1: has got to be utilized to help others.
0: నీవు నేర్చుకున్నటువంటి విద్యను జగత్తులో ఏదో ఒక మార్గంలో దాని సద్వినియోగం చేయాలి.
1: The education, the knowledge you have got now must be used for the benefit of others in some way or other.
0: ఇంజనీరింగ్,
1: మెడికల్
0: ఈ చదువులు ఇవన్నీ కూడా పెద్ద బిజినెస్ గా మారిపోయినాయి.
1: టుడే ది మెడికల్ ఎడ్యుకేషన్, ది ఇంజనీరింగ్ హ్యావ్ బికమ్ బిజినెస్.
0: ఒక్క సీట్, మెడికల్ సీట్ కావాలనుకుంటే,
1: ఫర్ వన్ మెడికల్ సీట్
0: 20 లాక్స్
1: క్యాపిటేషన్ ఫీ.
0: లక్ష అంటే 2 లక్షలు అనుకున్నట్టుగా ఉండాలి మీరు.
1: లాక్, లక్ష, 2 లెటర్డ్ 1.
0: 20 లక్షలు పెట్టి నీవు చదువు ఏం చేస్తావు?
1: 20 lakhs you spend, what is it?
0: ఎందుకు ఆ చదువు చదివేదానికంటే ఆ డబ్బునంతా కూడా బ్యాంకు లో పెట్టి వచ్చే ఇంట్రెస్ట్ హాయిగా కూర్చొని,
1: ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ 20 lakh క్యాపిటేషన్ ఫీ, బెటర్ యూ డిపాజిట్ ఇన్ ద బ్యాంక్
0: 20 lakhs. నీవు మెడికల్ చదివితే ఆ 20 lakhs సంపాదించడానికి నీవు కరప్షన్ చేయవలసి వస్తుంది.
1: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు గెట్ బ్యాక్ ద మనీ 20 lakh దట్ యు స్పెండ్,
0: కరప్షన్ అంటే మూల కారణం, డబ్బిచ్చి చదివటమే దీనికి మూల కారణం.
1: యూ ట్రై టు గెట్ ఇట్. ది మెయిన్ కాజ్ ఈస్ దట్ యు పే ద మనీ.
0: డబ్బిచ్చి ఏమి చదవకూడదు మనం.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ నెవర్
0: చిక్కకపోయినా పర్వాలేదు,
1: డజంట్ మ్యాటర్ ఈవెన్ యూ డోంట్ సెక్యూర్ ఎ సీట్.
0: చాలా మంది పిల్లలంతా పల్లెల్లో అడిగితే ఇవేం చేస్తున్నావు రా నాయన అంటే నేను చదువుకుంటున్నాను.
1: If you ask any boy from in a village, they say,
0: Chadu kuntunanu.
1: I am purchasing education.
0: Chadu kuntunanu.
1: He is not chadu kuntunanu, learning. Chadu kuntunanu, purchasing.
0: Primary school lo first class to one seat chikkalante, 20,000 rupayalu munduga deposit kattala.
1: To get a seat in primary school, we have to pay 20,000.
0: Primary school nunchi kudanu, PhD varaku kudanu, dabbutone untundali.
1: Everything is linked, right from a primary education to PhD, linked with money.
0: ఇలాంటి వాడి కరప్షన్ ఏ రీతిగా మారుతారు?
1: Well, such people, how do you expect them to
0: తప్ప కొట్టవలసి వస్తుంది. అది రైటే.
1: Yes, it's right then.
0: ఖర్చు పెట్టాడు.
1: Yes, spent.
0: తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి దానికి ఖర్చు పెట్టించారు.
1: And parents suffered a lot to pay the
0: donation. తిరిగి తల్లిదండ్రులకు చేర్చాలి.
1: So parents must get back the money, you know.
0: కనుక మనం ఆ విధంగా ఖర్చు పెట్టనక్కర్లేదు. ఈ విధంగా మనం దుర్వినియోగం చేయనక్కర్లేదు.
1: We did not spend like that and try to get back.
0: ఏది చదువు చదివినా కూడా ఆ చదువు నీ యొక్క పొట్ట నింపుకోవడానికి చేత కాదా?
1: వాట్ ఆర్ ఎడ్యుకేషన్ యూ మే హ్యావ్, కాంట్ యూ క్యారీ ఆన్ యువర్ లిప్?
0: విద్యార్థులారా, రెండు చేతులు ఇచ్చాడు భగవంతుడు మీకు.
1: స్టూడెంట్స్, గాడ్ హెస్ గివెన్ యూ 2 hands.
0: ఒక్క పొట్ట ఇచ్చాడు. ఒక్క పొట్ట నింపుకోవడానికి రెండు చేతులతో పని చేస్తే నిండదా?
1: టు ఫిల్ వన్ స్టమక్, కాంట్ యూ వర్క్ హార్డ్ విత్ బోత్ ఆఫ్ ది హ్యాండ్స్?
0: రెండు చేతులు పని చేయటం లేదు నీవు.
1: యు ఆర్ నాట్ వర్కింగ్ విత్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్.
0: పొట్ట నిండటం లేదు.
1: సో యు ఆర్ నాట్
0: పొట్ట నింపుకోవడానికి మానవుడిగా పుట్టాలా?
1: షుడ్ యు బి బోర్న్ టు ఫిల్ యువర్ స్టమక్?
0: పశుపక్షులాది మృగాలు కూడా నువ్వు పొట్టలు నింపుకోలేట్లేదా?
1: డోంట్ యు ఫైండ్ బర్డ్స్ అండ్ బీస్ ఫిల్లింగ్ దేర్ స్టమక్స్?
0: కనుక స్టమక్ కోసం మీరు ప్రయత్నం చేయకండి.
1: డోంట్ స్ట్రగుల్ ఫర్ స్టమక్.
0: మీరు నింపుకోవడం మనసును పవిత్రం చేసుకోవడం చేయండి.
1: యూ షుడ్ మేక్ యువర్ మైండ్ సేక్రెడ్.
0: మన యొక్క భావములంతా కూడా పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: ఆల్ ఫీలింగ్స్ షుడ్ ట్రెడ్ అలాంగ్ ది
0: ఇంకా 15 దినములంతా ఉంటుండాలి.
1: యు గాట్ సమ్ మోర్
0: టైం. 15 దినములు కూడాను పిల్లలు నేర్చుకోవాల్సినటువంటి ఎన్నో ఉంటున్నాయి.
1: In the coming 15 days there are lots of people.
0: పండితులు కూడా వస్తున్నారు.
1: Many scholars will be visiting you.
0: స్కాలర్స్ కూడా అనేక రకమైనటువంటి యొక్క అనుభూతులను అంతా అందిస్తారు.
1: Scholars will share their experiences with you.
0: ఈనాడు మన గవర్నర్ అందించారు ఆ విధంగా వచ్చిన వారందరూ కూడా వారు వారి ఎక్స్పీరియన్స్ ఇస్తుంటారు.
1: జస్ట్ ఎస్ గవర్నర్ హెస్ గివెన్ హర్ మెసేజ్, మెనీ స్కాలర్స్ ఆల్సో
0: ఎక్స్పీరియన్స్. చాలా ఇంపార్టెంట్.
1: ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఆ ఎక్స్పీరియన్స్ మనం అందుకోవటము,
1: వీ హావ్ టు
0: దాని ఆచరణలో పెట్టము.
1: And then share it.
0: దాన్ని అందులోకి అందించాము.
1: And then share with everybody.
0: కనుక మీరు ఈ విద్యా విషయం లోపల చాలా జాగ్రత్తగా మెలగాలి.
1: You should be very careful during this period.
0: విద్య లోపల మనం సరైనటువంటి అందుకోకపోతే అవిద్యగా మారిపోతుంది.
1: If you don't receive education properly, you become
0: ఈనాడు విద్యలంతా కూడా కేవలం కృత్రిమైనటువంటి విద్యలుగా ఉంటున్నాయి.
1: The modern education is artificial.
0: ఈ ఎడ్యుకేషన్ కాదు ఇదంతా, అంతా ఎడ్యుకేషన్.
1: It is not education, it is all education.
0: ఇలాంటి ఎడ్యుకేషన్ చదివి ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ సచ్
0: ఎడ్యుకేషన్? అన్నారు
1: ఎడ్యుకేషన్,
0: మంది ఎడ్యుకేర్ కావాలి.
1: బట్ వీ షుడ్ ఫాలో ది ఎడ్యుకేర్.
0: హృదయం నుంచి వచ్చేటువంటి భావములకే ఎడ్యుకేర్ అంటారు.
1: ఎడ్యుకేర్ మీన్స్ కనోట్స్ దాట్ విచ్ కమ్స్
0: తల నుంచి వచ్చేటువంటి భావములకే ఎడ్యుకేషన్ అన్నారు.
1: ఎడ్యుకేషన్ పర్టైన్స్ టు ది హెడ్.
0: ఇవంతా కేవలం తల నుంచి వస్తుంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి, పాసింగ్ క్లౌడ్స్.
1: దోస్ దట్ కమ్ అవుట్ ది హెడ్ come and go like passing
0: clouds.
1: Human values that come out of human heart are permanent values.
0: Prema, sahanamu, satyamu, tyagamu, sanubhuti, ivanni kuda hrudayam nunchi vachetundi.
1: Compassion, forbearance, tolerance, truth, sacrifice, there are values that come out of the heart.
0: అవి ఏ నాటికి మార్పు చెందదు.
1: దేల్ నెవర్ చేంజ్.
0: ఈనాడు మీరు చదివిన చదువులు, చేసే ఉద్యోగాలు ఇవన్నీ ఇప్పుడు నువ్వు కేవలము ప్రాకృతమైనటువంటి విద్యలే.
1: ది ఎడ్యుకేషన్ దట్ యూ రిసీవ్ టుడే అండ్ ద జాబ్,
0: ఇవన్నీ మార్పు చెందేటువంటివే.
1: దే ఆర్ చేంజబుల్.
0: కానీ మార్పు చెందినటువంటి హృదయం నుంచి వస్తున్నాయి.
1: ద చేంజ్లెస్ కమ్స్ అవుట్ ఆఫ్ హార్ట్.
0: కలుపునే దీనికి హృత్ ప్లస్ దయా హృదయం అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్
0: కంపాషన్ తో కూడినటువంటిది ఈ హృదయం.
1: హృదయ హార్ట్ హృత్ ప్లస్ దయా, ద వన్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: ఈ తల నుంచి వచ్చిన అంతా కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్.
1: ద వన్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది హెడ్ ఇస్ గ్యాస్ట్రిక్ ట్రబుల్.
0: తలంపులే తలంపులే తలంపులే.
1: థాట్స్ అండ్ థాట్స్.
0: ఈ తలంపులు గుచ్చి ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ వన్ ఆఫ్ దీస్ థాట్స్?
0: ఇది మంచిది, హృదయం నుంచి ఆవిర్భవించాలి.
1: థింగ్స్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
0: సద్గుణంబులు,
1: వర్చ్యూస్,
0: సద్విద్య,
1: గుడ్ ఎడ్యుకేషన్,
0: సత్యనిరతి,
1: ట్రూత్,
0: కరుణ,
1: కంపాషన్,
0: క్రమశిక్ష, కర్తవ్య పాలనములు,
1: డిసిప్లిన్, డ్యూటీ.
0: నేర్పునదే విద్య.
1: ఇట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్.
0: విద్యార్థి నేర్వలేదు.
1: స్టూడెంట్స్ విల్ హావ్ టు లెర్న్.
0: తెలివితేటలు ఎన్ని ఉండి కూడా ప్రయోజనం లేదు.
1: మియర్ ఇంటెలిజెన్స్ విల్ నాట్ హెల్ప్ యూ.
0: తెలివితేటలు ఉండవచ్చు.
1: యు మే హావ్ ఇంటెలిజెన్స్.
0: ఫాక్స్ కూడా చాలా తెలివితేటలు కాదనేటువంటిది. ఫాక్స్
1: ఫాక్స్ ఈజ్ హైలీ ఇంటెలిజెంట్.
0: కానీ అది కూడా చదువుకోవడమే.
1: డూ యూ కాల్ ఇట్ ఎడ్యుకేషన్?
0: ఆ యుక్తితో వచ్చేటువంటి ఒక తెలివితేటలు మనకు అక్కర్లేదు.
1: ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ నాక్.
0: మనం హృదయంతో వచ్చేటువంటి తెలివితేటలు కావాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఇట్ అవుట్ ఆఫ్ యువర్ ఓన్ హార్ట్.
0: ఎక్కడైనా సరే మీరు కానీ మీ స్నేహితులకి ఏమైనా మాట్లాడదామనుకోవడం, ఈ హృదయంతో వచ్చేటువంటి యొక్క సంకల్పాలకు మీరు బోధించండి.
1: ఎయిదర్ యూ ఆర్ యాజ్ యూ టాక్ విత్ యువర్ ఫ్రెండ్స్, సీ దాట్ థింగ్స్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
0: ఈ విధంగా
1: లైక్
0: సరైనటువంటి విద్యను నేర్చి,
1: హ్యావ్ ప్రాపర్ ఎడ్యుకేషన్.
0: మన విద్య ఎలాంటిది తెలిసినా మీకు తెలుసును, ఏ ఒక్క దాంట్లో ఒక నయా పైసా పుచ్చుకునేటువంటిది కాదు.
1: యు నో ద ఎడ్యుకేషన్ ఆఫర్డ్ హియర్. We don't charge you collection fee.
0: Free education.
1: We have free education here.
0: KG modukoni PG varaku free education.
1: Right from KG to PG, education is offered free.
0: Ilanti daniki mana meme em aashisthunnamu?
1: What is that we want from you?
0: Meer baitiki poyi meer oka aadarsha purushulaga roopandali.
1: As you leave us, you should be ideal.
0: Aadarsha pauruluga meer jeevinchali.
1: You should be ideal citizens.
0: బయటికి పోయి మీ ఆదర్శాన్ని అందరికి ఫ్రీగా అందించాలి.
1: లెట్ యువర్ ఐడియల్స్ బి ఫాలోడ్ బై
0: అదర్స్. ఇక్కడ నుంచి మీరు ఫ్రీగా అందుకొని
1: యూ రిసీవ్ థింగ్స్ ఫ్రీ హియర్,
0: అక్కడ పోయి మీరు డబ్బులు కనుక్కుంటుంటే ఇది ఎంత మోసము.
1: రిసీవింగ్ థింగ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ హియర్ అండ్ యూ సెల్ ఇట్ అవుట్, వాట్ ఎ ఫన్, వాట్ ఈస్ ద ఫన్ దేర్?
0: ఇది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: ఇది కేవలం ఒక బిజినెస్ గా పోతుంది.
1: ఇట్ అమౌంట్స్ టు బిజినెస్.
0: ఇలాంటి దాంట్లో మనం ప్రవేశించకుండా ఉండాలి.
1: యూ షుడ్ నెవర్ యాక్ట్ లైక్ దట్.
0: ప్రేమతో నీవు అందించు.
1: షేర్ విత్ లవ్.
0: అందరితో ఒక షేర్ చేసుకో.
1: షేర్ విత్ ఎవ్రీవన్.
0: ఈ షేర్ ఎలాంటి షేరు?
1: వాట్ కైండ్ ఆఫ్ షేరింగ్?
0: పార్ట్ టైం దీంట్లో కాదు.
1: ఇస్ నాట్ పార్ట్ టైం షేరింగ్.
0: ఒక్క ఫుల్ గా చేయాలి.
1: ఇస్ ఫుల్ టైం వర్క్.
0: ఈ విధంగా చేసినప్పుడే విద్య మీకు అబ్బుతుంది బంగారు.
1: దెన్ యూ విల్ హ్యావ్ ప్రాపర్ ఐడియల్ ఎడ్యుకేషన్.
0: కానీ మీకు అందరికీ తెలిసిన మన యొక్క కాలేజీ యొక్క సత్వము.
1: యు ఆల్ నో అబౌట్ అవర్ కాలేజ్.
0: ఈ కాలేజీలు చదివినప్పుడు
1: as you study here,
0: ఎట్లా చదవాలి?
1: హౌ డు యూ
0: స్టడీ? 24 అవర్స్ చదవకూడదు.
1: యూ షుడ్ నాట్ స్టడీ 24 అవర్స్.
0: కొంచెం టైం ఇవ్వాలి.
1: యూ షుడ్ టేక్ టైం.
0: మీరు కాలేజీ నుంచి వచ్చారు.
1: యు ఆర్ రిటర్న్ ఫ్రమ్ ద
0: కాలేజ్. వచ్చిన తర్వాత తిరిగి అక్కడ బుక్ పట్టుకుని కూర్చోకూడదు.
1: రిటర్న్ ఫ్రమ్ ద కాలేజ్ యూ షుడ్ నాట్ క్యాచ్.
0: ఆడుకో.
1: యూ షుడ్ ప్లే ఫర్ సమ్ టైం.
0: ప్లే చేయి.
1: ప్లే.
0: తర్వాత కొంచెం సింగ్ చేయి.
1: సింగ్ ఫర్ సమ్ టైం.
0: ఏమైనా పవిత్రమైన ఇంకొక పని చేసుకో.
1: అండ్ డూ సమ్ గుడ్ వర్క్.
0: కానీ 24 అవర్స్ పని చేయకూడదు.
1: 24 అవర్స్ 24 అవర్స్ యూ కాంట్ స్పెండ్ టైం ఫర్ స్టడీ.
0: అంతేకాకుండా చదువుకోవటం ఇంటికి పోతానే పుస్తకములు పారవేసకూడదు.
1: అండ్ ద మూమెంట్ యూ ఆఫ్టర్ కంప్లీటింగ్ స్టడీ యూ షుడ్ నాట్ త్రో అవుట్ బుక్స్.
0: దాన్ని భద్రంగా పెట్టి
1: యూ షుడ్ కీప్ దెమ్ సేఫ్.
0: దాన్ని తగినటువంటి రీతిలో అనుభవించి
1: అండ్ రీడ్ అకార్డింగ్లీ.
0: మీకు చెప్పాను నెపోలియన్ ఎలాంటి క్రమశిక్షణ పోయాడని.
1: భగవాన్ మెన్షన్ అబౌట్ నెపోలియన్ ది కైండ్ ఆఫ్ డిసిప్లిన్ హీ హాడ్.
0: తాను ప్రతి దానికి కూడా టైం కొద్దీ నిద్రపోయేవాడు.
1: నెపోలియన్ యూస్ టు గో
0: నిద్ర ఆహారాన్ని రెండింటినీ కూడా కంట్రోల్ చేసుకున్నాడు నెపోలియన్.
1: Perfect discipline in respect of food and sleep.
0: Atta undali manamu.
1: We should be like that.
0: Manam intiki potane
1: the moment we go home
0: college kaati chestaru leji aipotaru.
1: The moment we return from college the first letter ka is gone, we remain lazy.
0: ఈ లేజీస్ మాత్రం మనకు కాకూడదు.
1: లేజీనెస్
0: ఇస్ రస్ట్ అండ్ డస్ట్.
1: లేజినెస్ ఇస్ రస్ట్ అండ్ డస్ట్.
0: రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
1: రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
0: కనుక మీరు రియలైజేషన్ చేయండి. మీరు
1: హ్యావ్ రియలైజేషన్.
0: ఈ లేజినెస్ కు మీరు చోటు ఇవ్వకండి.
1: డోంట్ గివ్ స్కోప్ ఫర్ లేజినెస్.
0: టాక్ కూడా మంచిది కాదు.
1: టూ మచ్ ఆఫ్ టాక్ ఇస్ నాట్ గుడ్.
0: టూ మచ్ టాక్ ఏమవుతుంది, మన మెమరీ పవర్ ను పాడు చేస్తుంది.
1: బై టాకింగ్ టూ మచ్ యూ లూజ్ యువర్ మెమరీ పవర్.
0: తెలివితేటలను కూడా పాడు చేస్తుంది.
1: ఇట్ స్పాయిల్స్ యువర్ ఇంటెలిజెన్స్.
0: కనుకనే టూ మచ్ టాక్ కూడా మంచిది.
1: డోంట్ టాక్ టూ మచ్.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యూ కెన్ స్పీక్
0: ఒబ్లైజింగ్. మంచిగా మాట్లాడు, పెద్దలను గౌరవించు,
1: పెద్దలను
0: ప్రేమించు.
1: లవ్ యువర్ పేరెంట్స్.
0: ఈ విధమైనటువంటి ఒక ప్రేమతో నీవు ఉంటున్నప్పుడే నీవు ఒక విద్యావంతుడు అవుతావు.
1: ఇఫ్ యూ హావ్ దిస్ సార్ట్ ఆఫ్ లవ్, యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముందు దీని యొక్క విషయాలంతా కూడా మాట్లాడుకుందాం.
1: ఇన్ ది కమింగ్ డేస్ యు ఆర్ గోయింగ్ టు నో మెనీ.
0: ఈ యొక్క ప్రసంగాలు విరమించుకుని
1: భగవాన్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
0: విషయాలంతా కూడా హృదయంలో చేర్చుకుని
1: ఆల్ దోస్ యూ హెర్డ్
0: దాన్ని మననం చేసుకుంటూ రావాలి.
1: యూ స్టార్ట్ థింకింగ్, రికాలింగ్, రికాపిటులేటింగ్.
0: తిన్న తిండిని ఏ విధంగా పశువు వెనుకు తెచ్చుకుని జీర్ణింప చేసుకుంటుందో,
1: జస్ట్ యాజ్ ద కౌ brings back the consumed food and
0: digests, assimilates.
1: The moment you go home, go to your rooms, recall all these things.
0: ఇక్కడ విన్నటువంటిది ఎడ్యుకేషన్.
1: All that you hear here is
0: education.
1: And the experience at home is educare.
0: కాబట్టి ఎడ్యుకేషన్ ఇక్కడ, ఎడ్యుకేర్ ఇంటిలో.
1: ఎడ్యుకేషన్ హియర్, ఎడ్యుకేర్ అట్ హోమ్.
0: జీర్ణించుకోవాలి.
1: And you have to digest, assimilate all that you hear.
0: మీకు సరైన పుష్టి, సంతృష్టి ఏర్పడుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ సంతృష్టి, సాటిస్ఫాక్షన్, పుష్టి, ద స్ట్రెంగ్.

0: Sai Ram, dear listeners, people of different religions use different names to adore God. However, the divinity we pray to is essentially one and the same. It is changeless and eternal. In today's Divine Discourse, Bhagwan Baba explains how God alone is the sole refuge for everybody in this world. He adds that the names may be many, but the inherent divine principle is only one. Let us now listen to the excerpts from the Divine Shower of Grace by Bhagwan Baba in Prashanta Nilayam on his 80th birthday on the 23rd of November 2005.
1: Embodiments of love.
2: Satya dharma prema chantulu lekunna pijalanniyunechi vilvasunna.
1: Without truth, righteousness, peace and love, all the forms of knowledge that we acquire are useless.
2: Satya dharma prema shantulu lekunna bahula satkarya sabambusunna.
1: One may take to sacred activity and good deeds, but bereft of truth, righteousness, peace and love, they would all be in vain.
2: Satya dharma prema shantulu lekunna dana dharmalu sarthakata sunna.
1: Acts of charity and kindness will have no place and no value at all if there is no peace, righteousness and love.
2: Ujjogamulu jesi yanta padavinunna satya dharma prama shantulu lekunna.
1: One may occupy exalted position, one may be in very high positions. What far are they without truth, righteousness, peace and love?
2: Satya dharma premam shantulu lekunna bahula satkarya labhambusunna.
1: All actions of goodness, all good deeds that you do, what for are they without truth, righteousness, peace and love?
3: Premasarupulara.
1: Embodiments of love.
3: Manavudu shanti nimittamai janminchadu kani padavula kosam janminchaledu.
1: Man is born to be peaceful and not to occupy positions of authority.
3: Enni undinappatikini manavulaku shanti lekundina.
1: You may have lots of things in life, but without peace, the life has no meaning and value.
3: Anekamandi srimantulu unnaru.
1: There are many rich people.
3: Kotlaku vidyavantulu unnaru.
1: There are crores and crores of educated people.
3: Inka aneka vidyavantulu kaakudanu goppa goppa padavillo elinattu vaaru unnaru.
1: There are people who are occupying very high positions in life.
3: Kani veerandari valla jagatlo em jarugutunnadi?
1: What is that is all happening in this world with these people?
3: Veerale yokka kattidaralu chuchuvaliki variki samayam ledu.
1: They have no time to see the suffering of the poor and the needy people.
3: Veerale paristhiti emiti?
1: What is the position of poor people?
3: వారి విషయాన్ని ఎవరు కూడాను తరం చేసినటువంటి వారు లేరు.
1: దేర్ ఆర్ నన్ యాక్చువల్లీ స్పీకింగ్ టు బాదర్ ఆర్ థింక్ అబౌట్ దెమ్.
3: ఏ బజారు నందు చూసినా కూడా ఇది సోషల్ వర్క్, సోషల్ వర్క్, సోషల్ వర్క్. ఏమి సోషల్ వర్క్?
1: యు గో టు ఎనీ స్ట్రీట్ ఇన్ ది నేమ్ ఆఫ్ సోషల్ వర్క్ సో మెనీ పీపుల్ డూ ఇట్. వాట్ ఈజ్ సోషల్ వర్క్ ఇన్ ఫ్యాక్ట్?
3: ఎవరు కూడాను షో వర్క్ చేస్తున్నారు కానీ సోషల్ వర్క్ చేయటం లేదు.
1: All are involving, indulging in show work and there is no social work.
3: ఇంటికి అమ్మా భిక్షాంతేహి అని ఎవరైనా వస్తే వెళ్ళిపో అని చెప్తున్నారు.
1: ఈవెన్ అప్రోచెస్ యూ టు డోర్ స్టెప్ విత్ ఎ బెగింగ్ బౌల్ ఆస్కింగ్ ఫర్ ఆర్మ్స్ యుల్ నెక్ హిమ్ అవుట్.
3: మానవులకు దాన ధర్మాల వల్లనే ఒక విధమైనటువంటి సత్యధర్మ శాంతి ప్రేమలు లభిస్తున్నాయి.
1: మ్యాన్ విల్ ఎంజాయ్ ది ట్రూత్ పీస్ అండ్ లవ్ ఇఫ్ ఎట్ ఆల్ హీస్ కంపాషనేట్ ఎనఫ్.
3: అసలు మానవ అంటే అర్థం ఏమిటో గుర్తించుకోవటం లేదు.
1: నో వన్ ఈజ్ అండర్స్టాండింగ్ ది వెరీ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ.
3: మానవ
1: మానవ
3: మా అనగా మనిషి,
1: మా మీన్స్ ద హ్యూమన్ బీయింగ్ మనిషి.
3: కానీ ఈ మనిషికి ఏది ముఖ్యము?
1: వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్?
3: ఆశలు పెట్టడం ముఖ్యమా?
1: ఈజ్ ఇట్ డిజైర్ ఆర్ అంబిషన్?
3: అభివృద్ధి కావటం ముఖ్యమా?
1: ఈజ్ ఇట్ ప్రోగ్రెస్ ఇన్ లైఫ్?
3: ఆనందాన్ని అనుభవించటం.
1: ఈజ్ ఇట్ టు ఎక్స్పీరియన్స్ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్?
3: ఏది కూడా దుఃఖం కాదు. మానవుడు సుఖ దుఃఖములతో జన్మించినాడు కానీ కేవలం సుఖమునే పొందాలని కాదు.
1: మ్యాన్ ఈజ్ బోర్న్ నాట్ టు ఎంజాయ్, నాట్ టు బి మ్యూర్లీ హ్యాపీ.
3: తోటి మానవులకు తోడుపడి లేకున్నా మనసు ఎట్టు శాంతి కలుగునవయ్యా?
1: హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ మ్యాన్ టు రిమైన్ ఇన్ పీస్ ఇఫ్ హీ డజంట్ కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ ది ఫెలో మ్యాన్?
3: తోటి మానవులకు మనము సహాయం చేయాలి.
1: వీ షుడ్ హెల్ప్ ది ఫెలో మ్యాన్.
3: అందరికీ ఏదో కష్ట సమయము సుఖ సమయము వస్తుంటుంది సూర్య తేజస్సు వల్ల.
1: ఇన్ దిస్ లైఫ్ సంథింగ్ లైక్ సన్ రైజ్ అండ్ సన్సెట్ వీ డూ హ్యావ్ ప్లెజర్ అండ్ పెయిన్.
3: కనుక ప్రతి మానవుడు కూడాను ఏదో కొన్ని కష్టములు కలుగుతుంటాయి.
1: ఎవ్రీవన్ విల్ ఫేస్ సమ్ డిఫికల్టీస్ ఇన్ లైఫ్.
3: కానీ ఈ కష్టకములు సుఖములు రెండు కూడాను ఒకటిగా భావించాలి.
1: వన్ హ్యాస్ టు కన్సిడర్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ అలైక్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
3: దుఃఖంలో ఆనందం ఉన్నది, ఆనందంలో దుఃఖం ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ప్లెజర్ ఇన్ పెయిన్ అండ్ దేర్ ఇస్ ఆల్సో పెయిన్ ఇన్ ప్లెజర్.
3: కనుక సుఖ దుఃఖములు రెండు కూడాను మానవుని యొక్క మంచి చెడ్డలే.
1: దేర్ఫోర్ ద ప్లెజర్ అండ్ పెయిన్ వుడ్ మేక్ యూ హ్యాపీ అండ్ ఆల్సో గ్రీఫ్ స్ట్రికెన్ అకార్డింగ్.
3: కానీ మానవుడు అభివృద్ధి అయినందుకు ఈ రెండింటినీ సమానంగా చూసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు ప్రోగ్రెస్ ఇన్ లైఫ్ we have to develop the spirit of equanimity of both pleasure and pain.
3: Kanuka ee samanatvam anedi lekunte pothe manam samajam ettavutam.
1: If there is no samatva, the equality, how can we call ourselves samaja, society?
3: Samajamu samajamu,
1: we say samaja, society.
3: Samanatvam anedi vaadu samajamlo ettaputtadu.
1: If there is no samanatva, equality, how do you call yourself samaja, society?
3: Kashtamlo sukham unnadi.
1: In fact, there is pleasure in pain.
3: Sukhamlo kashtam unnadi.
1: And there is difficulty in pleasure.
3: Kaani ee naati manavudu enni sukhamlu pondinappatikini okka kashtam emaina vachindatte tattukoledu.
1: Man, in spite of repeated pleasures that he passes through in his life sojourn, is very much disturbed with the slightest of the difficulty.
3: Oka srimantun daggariki velli ayya meeru aanandanga unnaru kada ani prashninchandi.
1: If you approach a rich man and if you ask him, are you happy?
3: Ayya naakemi takkuva dhanam unnadi.
1: He will say, there is no shortage whatsoever, I have plenty of money.
3: Naa kumarulandaru kuda goppa goppa padavallo unnaru.
1: My sons are in very high positions.
3: నా ఇంటిలో అన్ని గొప్ప గొప్ప సామాన్లంతా పెట్టుకున్నాము.
1: ఐ గాట్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ ఎట్ మై రెసిడెన్స్.
3: మా కస్టమర్లకు ఎట్టి బాధలు లేవు.
1: వీ డోంట్ హ్యావ్ ఎనీ ట్రబుల్స్ ఆర్ డిఫికల్టీస్.
3: కానీ అన్నీ ఉన్నవి కానీ మనశ్శాంతి లేదు.
1: వీ హ్యావ్ ఆల్ ఆల్ దట్ ఇస్ ఆల్ పాసిబుల్ బట్ దేర్ ఇస్ నో మెంటల్ పీస్.
3: ఈ పర్సనల్ శాంతి ఎట్ట వస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ దిస్ మెంటల్ పీస్?
3: అయ్యా నీవెవరు నీవెవరు నీవెవరని మనం ప్రశ్నిస్తున్నాం.
1: వీ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ హూ ఆర్ యూ.
3: కానీ ఉన్నదంత దోషం ఎక్కడ, హూ ఆర్ ఐ అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
1: బట్ ద మిస్టేక్ లైస్ హియర్, వీఆర్ నాట్ పుట్టింగ్ అవర్ సెల్ఫ్స్ ఎ క్వశ్చన్, హూ ఆమ్ ఐ.
3: అది తెలుసుకుంటే అన్ని కష్టములు దూరం అయిపోతాయి.
1: వెన్ వన్స్ యూ నో యువర్ సెల్ఫ్ ద రియాలిటీ, యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ డిఫికల్టీస్.
3: కనుకనే
1: therefore
3: manavudu tannu tanu telusukovadaniki prayatninchali.
1: So man must make every attempt to know his own true self.
3: తనను తాను తెలుసుకోకుండా ఎన్ని ప్రయత్నములు చేసే ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ దిస్ అవేర్నెస్ ఆఫ్ ది సెల్ఫ్ నోయింగ్ ది రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ యూస్లెస్.
3: వానరు లేకున్నా విత్తనములు నాటి ప్రయోజనం ఏమిటి?
1: దెర్ ఆర్ నో రెయిన్స్ ఆన్ వన్ హ్యాండ్, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ సోయింగ్ సీడ్స్?
3: గొప్ప వర్షములు కూర్చున్నప్పటికీ విత్తనం లేని నాటకుండా పంట పండునా?
1: ఇన్ స్పైట్ ఆఫ్ డౌన్ పవర్ ఆఫ్ రెయిన్ ఆన్ వన్ హ్యాండ్, ఇఫ్ యు డు నాట్ సో ద సీడ్స్ కెన్ యు ఎక్స్పెక్ట్ హార్వెస్ట్?
3: ఎందేనియు ఏ పని అయ్యను మూడు కూడా చేసినప్పుడే చేస్తుంది.
1: ఎనీవేర్ ఎనీ టాస్క్ కెన్ బి ఫుల్ఫిల్డ్ విత్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ.
3: నెగటివ్ ఉన్నది, పాజిటివ్ ఉన్నది.
1: దేర్ ఇస్ నెగటివ్, దేర్ ఇస్ పాజిటివ్.
3: ఇవి రెండు చేరినప్పుడే మనకు కరెంట్ లభిస్తుంది, కానీ లేకపోతే లభించదు.
1: యూ విల్ ఫైండ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ విత్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దీస్, ద పాజిటివ్ అండ్ ద నెగటివ్.
3: కనుక దైవనామం మన నృత్యం చేతని,
1: బికాస్ ద హోలీ మ్యాచ్లెస్ గాడ్స్ నేమ్ విత్ ఇన్ అస్,
3: ఈశ్వర సర్వభూతానాం,
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్,
3: ఈశావాస్యం జగత్ సర్వం,
1: ది హోల్ యూనివర్స్ కాస్మస్ ఈస్ ఫుల్ ఆఫ్ డివినిటీ.
3: కనుక మనకు దైవత్వం అనేటువంటి దాన్ని మర్చిపోయి అనేక రకములైనటువంటి లౌకిక భౌతిక సుఖములను మనం పొందడానికి పుట్టలేదని తెలుసుకోవాలి.
1: వీ హావ్ ఫర్గాటన్ ద ఇన్నేట్ ఇమినెంట్ డివినిటీ విత్ ఇన్ అస్ అండ్ వీ గో బై ద మొమెంటరీ వరల్డ్లీ ఫిజికల్ ప్లెజర్స్.
3: కనుక మొట్టమొదట ఆధ్యాత్మికం కొంచెం ప్రవేశపెట్టాలి.
1: Therefore, we should step into the field of spirituality to begin with.
3: ఆధ్యాత్మికమే లేకుండా,
1: without spiritual content,
3: మనకి ఏమాత్రం కూడా మనుష్యత్వం అనేటువంటి అధికారమే లేదు.
1: We have no claim or authority to call ourselves human beings.
3: ఇది దైవాన్ని ద్రోహం చేసినట్టు అవుతుంది.
1: In fact, we are betraying God himself.
3: దైవం అన్నది కేవలం తన పూజించమని కాదు.
1: God does not expect you to worship him all along.
3: ఈ జగత్తులో ఉన్నటువంటి భౌతికమైనటువంటి జీవితానికి కొంత ఆదర్శాన్ని అందించాలని.
1: Having been born in this world, we should set an ideal to the community.
3: ఒకానొక సమయంలో నారదుడు వెళ్లి విష్ణువుని ప్రశ్నించాడు.
1: At one time, Narada approached Vishnu and questioned him.
3: స్వామి, నాకు ఏ విధమైనటువంటి మార్గంలో నాకు జన్మ రాహిత్యం అవుతుంది?
1: He asked Swami, which path will take me to the birthless state or immortality or liberation?
3: అప్పుడు ఈశ్వరుడు చెప్పాడు, నేను అందరి యందు ఉంటున్నాను.
1: And God replied, I am in all of the beings.
3: అయితే నా యొక్క అంశము అందరి యందు ఉంటుండాలి.
1: My spark of divinity is present in all.
3: మనుష్యుడు కేవలము ఒక విధమైనటువంటి దైవ స్వరూపుడే కాని మానవుడు కాదు.
1: The human being in reality is divine in form and none else.
3: జీవుడు అనేటువంటి నెగటివ్ ఉండటం చేతనే దేవుడు అనేటువంటి పాజిటివ్ వచ్చి చేరుతుంది.
1: Because the human form is negative and the divinity within is positive.
3: నాయన, నేను లోక సంరక్షణ చేయాలంటే నేను లోకంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా నా రూపాన్నే పొందాలి.
1: In order to be amongst the society, I should be surrounded by human beings.
3: కనుక నా యొక్క భావము మీ యొక్క ఆత్మగా నుంచి ఉంటున్నది.
1: దేర్ఫోర్ ద డివైన్ ఫీలింగ్ ఈజ్ యువర్ వెరీలీ యువర్ ఓన్ సెల్ఫ్.
3: మీరందరూ కూడా ఆత్మచింతన చేయండి, తప్పక నేను వచ్చి అక్కడ నిలుస్తానన్నాడు.
1: కాన్స్టెంట్లీ కంటెంప్లేట్, రూమినేట్ ఆన్ యువర్ ట్రూ ఐడెంటిటీ ద సెల్ఫ్, దెన్ ఐ విల్ మేనిఫెస్ట్ అమంగ్ యూ.
3: కనుక అతని ఎందు ఉన్నటువంటి ఆత్మ అందరి ఎందు ఉంటున్నది.
1: ద కాస్మిక్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
3: అప్పుడే దైవత్వం అనేటువంటిది వెంటనే జంటనే ఇంటనే ఉంటుంటుంది.
1: దెన్ ఓన్లీ విల్ ఎక్స్పీరియన్స్ గాడ్ బిహైండ్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
3: నీవు కేవలం జీవితం అంతా నెగటివ్ అనే బ్రతికితే నీకు ఏనాటి పాజిటివ్ చిక్కుతుంది?
1: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ లీడింగ్ లైఫ్ ఇన్ ద నెగటివ్ వే, ఫుల్ ఆఫ్ నెగటివిటీ.
3: కనుక నిరంతరము దేవుడు దేవుడు దేవుడు అని దేవుడు కోసం దేవుడు ఆడకూడదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఇన్సెసెంట్లీ.
3: నేను ఒకడున్నాను,
1: I am here.
3: నా యందు కూడాను భగవంతుడున్నాడు.
1: God is in me.
3: కనుక ఈశ్వర సర్వభూతానాం,
1: God is present in all living creatures.
3: కనుక నా దేవుడు నా యందు ఉంటున్నాడు, నా పేరు కూడాను దేవుడే.
1: God is in me. My name is God himself.
3: దేవుడు అంటే ఏమి?
1: What is the meaning of this word దేవుడు?
3: ప్రత్యేకించినటువంటి ఒక స్వరూపం కాదు.
1: God is not a specific form.
3: దైవానికి నామరూపములు లేవు.
1: God is beyond name and form.
3: Kani jagatlo udinatunte yokka samajamunu rachinche nimittamai manam panulu cheyali.
1: We have to conduct ourselves and fulfill the tasks assigned to us in order to be in society.
3: Patti manamulu kodanu puttinanduku edo konni panulu cheyali.
1: Having been born as a human being, one should do certain tasks.
3: Satkarmanu acharinchali.
1: One has to go along the path of truth and righteousness.
3: Appude sadaacharam manlo bayaldeerutundi.
1: Then only there will be good behavior and good conduct in life.
3: Prema swarupulara.
1: Embodiments of love.
3: Meerandaru aatma swarupule kaani deha swarupulu kaadu.
1: You are not merely the body. You are verily the atma, the spirit indeed.
3: Dehamu panchabhautikamu.
1: The body is of senses.
3: Dehamu kooda kadappa eppudu.
1: The body is bound to fall, die someday.
3: Dehi niravayundu.
1: The inveller is immortal.
3: Dehi niravayundu.
1: And is nectarine.
3: Galitimpaka dehi chavu puttukal moha nibandhanalu muddalu levu.
1: The inveller has no insignia like bondage or liberation, birth or end.
3: Kani atma andari endu untunadi. Evaraina na atma chachipoyindani evaraina cheppagalara?
1: This spirit atma is present in everybody. Can anyone say there is no atma in me?
3: పంచభౌతికమైనటువంటి దేహం కూలినప్పటికీ పరమాత్మ తత్వం అనేటువంటి శాశ్వతంగా ఉంటుంటుంది.
1: The body of senses may be lost in the passage of time, but the self continues on and on.
3: అంతవరకే జీవితం అనేటువంటి నీరు అటువంటి నిండి ఉంటుంటుంది.
1: So long there is atmic principle within you, the body is functional, the negative.
3: కానీ నీరేగినమే పరమోస్తుంటే ప్రతిబింబమే కనిపించింది.
1: Therefore, without the main object, you cannot find reflection.
3: Oka chinna udaharanam.
1: A small example.
3: Mana intilo baavi undali.
1: There is a well close to our residence.
3: Inti paina drinking water tank okatunnadi.
1: And there is a tank with drinking water.
3: Pedda cheruvu okatunnadi.
1: And we have also find the river there.
3: Kaani samudram kuda okatunnadi.
1: There is ocean also on the other hand.
3: Nadulu kudanu pravahistunnayi.
1: And the rivers flow.
3: అన్నింటి ఎందు సూర్యుడు ప్రతిబింబం కనిపిస్తున్నాడు.
1: అండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సన్ ఈజ్ నోటీస్డ్ ఇన్ ఆల్ ద రివర్ ద సీ అండ్ ద వెల్.
3: నీ గృహంలో ప్రవేశించబట్టి నీకు ఏ సూర్యుడు కనిపించడు.
1: బట్ ద మూమెంట్ యూ గెట్ ఇన్ టు యువర్ హోమ్ యూ డోంట్ ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ సన్.
3: కనుకనే మన దేహం అనేటువంటి ఒక శరీరము జీవుడు అనేటువంటి వాడు ఉన్నాడు.
1: దేర్ఫోర్ విత్ ఇన్ అవర్ బాడీ ఈజ్ జీవా ద ఇండివిజువల్ సోల్.
3: ఇదంతా కూడా ఒక జలం వంటిది.
1: ఇట్స్ ఆల్ అమౌంట్స్ టు వాటర్.
3: జలం ప్రవహిస్తుంది నిలిచిపోతుంది.
1: ద వాటర్ ఫ్లోస్ ఆర్ స్టాగ్నేట్స్.
3: కానీ ప్రవహించేంత వరకు కూడా ఆ జలంలో సూర్యుడు కనిపిస్తుంటాడు.
1: ఇన్ ఎ ఫ్లోయింగ్ వాటర్ యూ సర్టన్లీ నోటీస్ సన్.
3: ఒక సూర్యుడు జగత్తు లోకమునకు ఒక్కొక్కరే కనిపించు. ఇది మా ఇండియా దేశం యొక్క సూర్యుడు, మీది అమెరికా యొక్క సూర్యుడు. మీకు రాత్రి అయినప్పుడు మాకు పగలవుతుంది, మాకు పగలైనప్పుడు మీకు రాత్రి అవుతుంది.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ సన్. There is nothing like Indian sun, American sun. If that is night for you, this is the daytime, the other side of the globe.
3: Kaalam vyathyasame kaani jalam okate.
1: It is only the difference of time, but that existence remains the same.
3: Kaabatti prathi manavudu kuda nu pravaham vanti vaadi.
1: So every human being is a flow.
3: Kaani ee pravaham anni rakamulaina pani chesinappudu anninti endu kuda prathibimbam kanipistundi.
1: Therefore in this flow you find the reflection.
3: దైవం అన్ని దైవాల కూడా చేరడానికి వీలు కాదు.
1: అండ్ ఇట్స్ యూ కెనాట్ అండర్స్టాండ్ గాడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
3: గాడ్ ఈజ్ వన్.
1: గాడ్ ఈజ్ వన్.
3: ట్రూత్ ఈజ్ వన్.
1: ట్రూత్ ఈజ్ వన్.
3: లవ్ ఈజ్ వన్.
1: లవ్ ఈజ్ వన్.
3: లివ్ ఇన్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
3: కనుక నీవు ప్రేమతో సత్యంతో జీవిస్తూ ఉంటుంటే అన్నిటి ఎందు కూడా దైవత్వం గోచరిస్తుంది.
1: వెన్ వన్స్ యూ లివ్ ఇన్ లవ్, వెన్ వన్స్ యూ లివ్ ఇన్ ట్రూత్, గాడ్ విల్ బీ విత్ యూ, ఆల్వేస్ విత్ యూ, ఇన్ సపోర్టింగ్ యూ.
3: కనుక దైవం ఒక్కడే.
1: God is one.
3: అది ఎవరు?
1: Who is he?
3: Myself. ఎవరికి వారు నేనే దైవము అనుకోవాలి.
1: Each one should clearly establish, affirm and confirm.
3: కానీ దీని వల్ల అహంకారం కానీ ఇంకే విధమైన యొక్క ప్రతిబింబం కానీ మనకు కనిపించింది.
1: It is not egoistic statement nor observation made on the basis of reflection.
3: ఎదుటి వాడు దేవుడే, నేను దేవుడే అనేటువంటి రెండింటి సమత్వంగా తీసుకోవాలి.
1: ఐ షుడ్ నో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ దట్ ఐఎమ్ గాడ్ అండ్ అదర్ పర్సన్ ఈజ్ ఈక్వల్లీ గాడ్. ఎవరితోనో
3: నీవు జగడ వేస్తున్నావంటే ఎవరితోనో కాదు, నీతో నీవే జగడ వేస్తున్నావు.
1: ఇన్ఫాక్ట్ ఇఫ్ యు ఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ఎనీబడీ, యు ఆర్ కాన్ఫ్లిక్ట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
3: ఎవడో నా నిమిత్తమై వచ్చినటువంటి వాడు ఓడిపోయినాడు.
1: యు విల్ సే దట్ ది అదర్ పర్సన్ లాస్ట్.
3: కానీ ఎవరో ఓడిపోయినారని భావించకూడదు, నేనే ఓడినాను.
1: నెవర్ కన్సిడర్ ద అదర్ మ్యాన్ హ్యాస్ లాస్ట్.
3: దానికి కూడా నువ్వు తనతో పోల్చుకోవాలి.
1: దేర్ఫోర్ యూ హావ్ టు కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
3: ఆ విధంగా పోల్చుకోకుండా అతను పరాయి వాడు, నేను నా సొంతం వాడు అని అనుకుంటే అక్కడే భేదం వస్తుంది.
1: On the other hand, if you go by differences that you are separate from others, well, that leads to kind of diversity.
3: గెలుపు ఓటర్లు అంతా కూడా మానవుడికే జరుగుతుంటాయి.
1: And this kind of victory or loss, they do happen to every human being.
3: కానీ ఒకరినొకరు మనము దూషించుకుంటుంటాం.
1: But we blame each other.
3: నీవెవరు?
1: Who are you?
3: Who are you?
1: Who are you?
3: I am body.
1: Say, I am body.
3: Body ఎంతవరకు ఉంటుంటుంది?
1: How long the body lasts?
3: ఇది కేవలం ఎప్పుడు పోతుందో ఏమో. నీటి బుడగ వల్ల ఎప్పుడు ఉంటుంది, చూసి పగిలిపోతుంది.
1: Body is like a water bubble. It may drop down any moment of time.
3: కాబట్టి తాత్కాలికంగా ఉండేటువంటి ఒక దేహము నేనని నీవు చెప్పగలవు.
1: You cannot claim to be body which is temporary, ephemeral.
3: Mind, who are you? I am mind, sir.
1: Then if you put the question, who are you? The response is, I am the mind.
3: Mind anukunte emtidi? Bundle of desires.
1: What is mind? Mind is bundle of desires.
3: Mind ku oka roopam ledu.
1: Mind has no form.
3: Manu kore korigalanta kuda mind ga roopamstundi.
1: And all desires constitute the mind.
3: కనుక ఇవన్నీ కూడా నువ్వు ఎప్పుడో ఒకతోని మనకు దూరమయ్యేటువంటివి.
1: అండ్ ద డిజైర్స్ మస్ట్ లీవ్ యూ అట్ వన్ టైమ్ ఆర్ అదర్.
3: కనుక మానవుడి నాడు మైండ్ మైండ్ని పట్టుకొని చూస్తే మన మైండ్ మంకీ మైండ్ అంటారు.
1: దేర్ ఫోర్ యూ కెన్ నాట్ ఐడెంటిఫై విత్ యువర్ మైండ్ బికాస్ మైండ్ ఈజ్ మంకీ మైండ్.
3: కానీ నీవు మ్యాన్ మైండ్ కావాలి.
1: But you should have the mind befitting a man.
3: Monkey mind kaakoodu.
1: It should not be monkey mindedness.
3: Kanuka nenu manavudu.
1: We are human beings.
3: Daivam manusha roopena.
1: God is in human form.
3: Kanuka daivamu ee manusha roopamlo unnadu.
1: God is present in human form in front of you.
3: Kabatti body ni duram betti nenu devudanu ani prathibimbane manam poojinchali.
1: And you should distance yourself with the body identification and experience the divinity within.
3: ప్రపంచంలో కూడాను రాతబొమ్మలు ఏమైనా జరిగిందంటే చేసిందంటే దానికి ఒక మందిరం కట్టి దానికి ఒక పూజలు పురస్కారం చేస్తుంటారు.
1: If any idol is made, we construct the temple, install it there, the idol, and start worshipping the idol.
3: ఆ స్టాచ్యూ ఎక్కడిది?
1: Where from you got this statue?
3: నీవు చేసినది. నీవు చేసినది.
1: It is of your own making.
3: కానీ నీవు చేసినటువంటి స్టాచ్యూను నీవు పూజిస్తున్నావు, కానీ నిన్ను నీవు పూజించలేదు.
1: యు ఆర్ వర్షిపింగ్ ద ఐడల్ స్టాచ్యూ దట్ యు హావ్ మేడ్ అండ్ యు ఆర్ నాట్ వర్షిపింగ్ యువర్ సెల్ఫ్.
3: కాబట్టి నిన్ను నీవు పూజించుకోకుండా ఏదో విగ్రహాలు పూజిస్తున్నామంటే విగ్రహాల వల్ల వచ్చినటువంటిది విప్రమేయం.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డు నాట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సుప్రీం అండ్ గో బై వర్షిపింగ్ ఆర్ ఐడల్స్ ఆర్ ఐడోలాట్రీ, ఇట్ ఇస్ ఆల్ యూస్లెస్.
3: కనుక ప్రతి మనిషి కూడాను మన ఎందున్నటువంటి ఆత్మతత్వాన్ని మనము గౌరవించాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ రెస్పెక్ట్ ద సెల్ఫ్ విత్ ఇన్.
3: ఆత్మవిశ్వాసము నిజమైనటువంటి యొక్క విశ్వాసం.
1: ద ట్రూ కాన్ఫిడెన్స్ ఈజ్ దాట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
3: కానీ విగ్రహాల విశ్వాసము అది తాత్కాలికమైనటువంటిది.
1: ద ఫెయిత్ ఆర్ కాన్ఫిడెన్స్ ది ఐడల్ ఈజ్ జస్ట్ టెంపరరీ.
3: తిరుపతి పోయినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి అంటారు.
1: When you go to Tirupati, you say you are taken by surprise. Venkateshwara, you say.
3: Venkateshwara Swami na kuladaivamu ane pogurtuntaru.
1: And you go on praising Lord Venkateshwara, that is the presiding deity of your family.
3: Vrindavana vellinappudu Krishnudu maa devudu.
1: When once you go to Vrindavan, you say Krishna is our God.
3: Krishnu yokka peru petti poojistuntaru.
1: And you give name to God and start worshipping him.
3: Mari Ayodhya poyinappudu Ramudu maa devudu.
1: When you go to Ayodhya, you say Rama is my God.
3: కానీ దేశ పరిస్థితులను బట్టి అక్కడ ఆయా పేర్లు పుట్టినాయి. కానీ భగవంతులకు దేవుడు, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు, సాయిబాబా అనేటువంటి భేదములు ఏమాత్రం లేదు.
1: దీస్ ఆర్ ది నేమ్స్ దట్ వీ హావ్ గివెన్ టు గాడ్ డిపెండింగ్ అపాన్ ది లొకేషన్, జియోగ్రఫీ అండ్ ది స్పేస్. బట్ గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్ లైక్ రామ, కృష్ణ, సాయిబాబా.
3: కనుక ప్రతి మానవులకు ఒక్కొక్క రూపం ఉంటుంటుంది.
1: ఏ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్ ఎ డెఫినెట్ ఫార్మ్.
3: కాబట్టి హ్యూమన్ లైఫ్ అనేటువంటిది శాశ్వతమైనటువంటిది కాదు.
1: సో హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ పర్మనెంట్.
3: కనుక శాశ్వతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం విశ్లేషించాలి.
1: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ దట్ ఇమ్మోర్టల్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ద సెల్ఫ్
3: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
3: ఎంతయో ఖర్చు పెట్టి మీరు ఇక్కడికి వస్తుంటారు.
1: యూ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ అండ్ రీచ్ దిస్ ప్లేస్
3: అనేక కష్టములకు వచ్చి మీరు ఇక్కడ చేరుతుంటారు.
1: యు బేర్ మెనీ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్
3: ఇన్ని కష్టములకు ఇన్ని నష్టములకు మీరు గురి అయి ఇక్కడికి వచ్చి చేరి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ యు గెట్ బై బేరింగ్ ఆల్ దీస్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ టు రీచ్ దిస్ ప్లేస్?
3: దైవం ఏకత్వంగా తీసుకోవాలి.
1: యూ షుడ్ కన్సిడర్ గాడ్ యాజ్ వన్.
3: అప్పుడే మనకు శాంతి కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యుల్ రిమైన్ ఇన్ పీస్.
3: ఆ ఏకత్వం కుదరనంత వరకు కూడా మనకు చంచలత్వమే ప్రాప్తిస్తుంది.
1: Without this oneness, you are always wavering, you are always disturbed.
3: మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే.
1: Religions are different, but the destiny goal is one.
3: గృహచింతలను వేరు, గృహచింతలు.
1: And all our thoughts relating to family are different.
3: కానీ అసలు ఒక్కటి.
1: But the basic reality of the desire is one and the same.
3: ఈ విధంగా మతములన్నీ కూడా వేరైనప్పటికీ మాట ఒకటే గాని.
1: Though religions are different, but the praise of God is one and the same.
3: Good and bad రెండు పదములు ఉంటున్నవి. ఈ గుడ్ అనేటువంటి పదములు ఒక్కొక్క నోటి ఎందు వస్తుంది, ఒక్కొక్క నోటి ఎందు బ్యాడ్ అని వస్తుంది.
1: There are two words, good and bad. One speaks good, the other one speaks bad.
3: కానీ పెదవులు వేరు వేరే కానీ సౌండ్ వేరు వేరే కానీ రెండు ఒక్కటి.
1: ద లిప్స్ అండ్ దేర్ ఇస్ వేరియేషన్ ఇన్ ద సౌండ్ బట్ ద వర్డ్ ఇస్ సేమ్.
3: నేడు బ్యాడ్ మ్యాన్ అంటారు.
1: యు సే ఐఎమ్ ఎ బ్యాడ్ మ్యాన్.
3: రెండవ దినము గుడ్ మ్యాన్ అంటారు.
1: నెక్స్ట్ డే యు మే సే దట్ ఐఎమ్ ఎ గుడ్ మ్యాన్.
3: గుడ్ అండ్ బ్యాడ్ అనేటువంటిది మానవుడు పెట్టేటువంటి పేరే.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ రిలేటెడ్ టు యువర్ మైండ్ అట్ దట్ మోమెంట్ ఆఫ్ టైమ్.
3: మనుషులు కల్పించినటువంటిది.
1: And whereas the mind is non-apparent.
3: నీవు ఎప్పుడు కూడా నువ్వు గుడ్ వాడే.
1: యూఆర్ ఆల్వేస్ గుడ్, యూఆర్ ఆల్వేస్ గుడ్.
3: లైఫ్ ఏమనేది చాలా మంచిది.
1: లైఫ్ ఈజ్ వెరీ ప్రెషస్.
3: కనుక దైవం మనుష్య రూపేణ అని మనుష్యుడు అనే చూచేవాడు మనుష్యుడు కాదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ కన్సిడర్ అవర్సెల్వ్స్ యాజ్ సింపుల్ హ్యూమన్ బీయింగ్స్. నో, యూఆర్ ఎసెన్షియల్లీ డివైన్.
3: ఏ దేవుణ్ణి యొక్క పేరు పెట్టినప్పటికీ, ఏ దేవుని యొక్క రూపం పెట్టినప్పటికీ అందరి ముఖము ఒకటిగానే ఉంటుంటది. మనుషుల ముఖమే ఉంటుంటది, కానీ మరొక రూపం ఉండదు.
1: సో యు మే హ్యావ్ ఎనీ నేమ్, ఎనీ ఫామ్, బట్ ఎసెన్షియలీ యువర్ సెల్ఫ్ ఈజ్ సేమ్.
3: కనుక మనం రూపాన్ని తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ నాట్ గో బై ఫామ్.
3: వారు చేసినటువంటి యొక్క మహత్తరమైనటువంటి శక్తి భావాన్ని మనం పుట్టాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ద స్పిరిట్ బిహైండ్ ఇట్, ద మోటివ్ బిహైండ్ ఇట్ అండ్ సీక్రెట్ థాట్ బిహైండ్ ఇట్.
3: కనుక మన మనసు ఒక్కటిగానే పెట్టుకోవాలి.
1: వీ షుడ్ బి సింగిల్ మైండెడ్.
3: మనం మంకీ మైండ్ గా కాకూడదు.
1: వీ షుడ్ నెవర్ ఎంటర్టైన్ మంకీ మైండ్
3: మైండ్. నువ్వు మనిషిగా పుట్టావు కాబట్టి నీకు మనిషి మనిషి ఉండాలి.
1: బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్, యూ షుడ్ హ్యావ్ హ్యూమన్ క్వాలిటీస్.
3: హ్యూమన్ మైండ్ ఏ ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ హ్యూమన్ మైండ్.
3: కానీ మనిషిగా పుట్టి పశువు యొక్క ప్రవర్తన ఉంటుంటే అది ప్రయోజనం లేదు.
1: You are a human, but if you are bestial, full of animality, what is the use?
3: నీవు కేవలము ఒక సన్యాసిగా ఉండకూడదు.
1: You should not remain a renunciant even.
3: సన్యాసి కూడా ఒక మానవుడే.
1: Even renunciant is also a human being.
3: మనిషి ఒక మానవుడే.
1: And normal human being also verily same.
3: దైవము మానుష్య రూపమే.
1: So both of them are human in form.
3: దైవము ఎల్లెల్లా ఉంటున్నాడు.
1: And God is present in everyone.
3: ఒక చోట ఉండి ఒక చోట లేకపోవటం లేదు.
1: There is no place without God.
3: Charata pali padam prasadato shirovo sarvata sutiman loke sarvama uttachati.
1: All heads are his, all ears are his, all hands are his, all legs are his. He is present in everyone, in every limb of the body.
3: Manam biyani sutichinam.
1: And why we just go by our own differences?
3: Aa vaddu sutichin tarvata vaddu paina pottu teesestam.
1: And because of this we differ from each other.
3: ఆ పొట్టుతో ఉండినప్పుడే అది పునర్జన్మం వస్తుంది.
1: అండ్ బికాస్ ద హస్క్ ఓవర్ ద గ్రెయిన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ రీబర్త్.
3: ఆ పొట్టును తీసివేసి
1: వెన్ వన్స్ ద హస్క్ ఇస్ రిమూవ్డ్
3: మనము ఒక బీమ్ గా చేసుకుని
1: అండ్ వి జస్ట్ ఓన్లీ ది రైస్
3: అన్ని విధములైనటువంటి పరిపక్వములు చేసుకుంటాం.
1: You make use of this rice for all other purposes.
3: Manamu pulihora chestamu.
1: And you make pulihora.
3: Chakkara pongali chestamu.
1: Chakkara pongali.
3: Chitranam chestamu.
1: Chitranam.
3: Payasam chestamu.
1: Payasam.
3: Ivanni kuda biyam valla puttinave.
1: They are all rice preparations.
3: Danni oka podiga chesi deeni valla dosa chestamu.
1: And you can make it rice flour and make a dosa.
3: Tarvata idli chestuntam.
1: Or idli.
3: Idli ani oka peru.
1: Idli is one name.
3: Kani puri ani oka peru.
1: And that puri another name.
3: Annamu ani oka peru.
1: We have the rice.
3: Ee vidhanga teeskunte manam tine tindini batti aharam batti deeniki peru maarutunnayi kani lekapothe anni biyame.
1: The names go on changing depending upon the item that you partake or consume. But basically it is rice alone.
3: Aithe biyam anni okate ainappatikini paakamu.
1: Though the rice is same, but
3: the preparation.
1: This paka, the preparation, is samskara, refinement.
3: Manasunu samskara chesukunte adi chaala pavitravaipothundi.
1: We have to polish or refine our mind.
3: Appude danni manam bhujistamu.
1: Then only that food which is cooked.
3: Biyanni biyanni evaru kuda tineru.
1: Is fit for consumption.
3: అని ప్రతి ఒక్కటానికి సంస్కారం ఉండాలి.
1: సో ఎవ్రీథింగ్ నీడ్స్ ప్రాసెసింగ్.
3: సంస్కారం అనే ప్రకారం మార్పు.
1: దిస్ సంస్కార మీన్స్ చేంజ్.
3: ఆ మార్పును మనం భుజించేటువంటి పాకంగా తయారు చేసుకోవాలి.
1: అండ్ దిస్ చేంజ్ అమౌంట్స్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ ఫిట్ ఫర్ కన్సంప్షన్.
3: కనుక మనం చేసేటువంటి పనుల లోపల మార్పు కలుగుతుంటారు, కానీ వస్తువు మాత్రం ఒక్కటే.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ వేరియేషన్ ఇన్ అవర్ యాక్షన్, బట్ ది ఆబ్జెక్ట్ ద మెటీరియల్ రిమైన్స్ ద సేమ్.
3: ఈ మెటీరియల్ ని బట్టి మనము ఇంత మోసపోతున్నాం.
1: వీఆర్ బిట్రేయింగ్ అవర్ సెల్స్ బై టేకింగ్ మెటీరియల్ ఇన్ టు కన్సిడరేషన్.
3: ఈ మెటీరియల్ తోనే మానవుడు చెడిపోతున్నాడు.
1: మ్యాన్ ఈస్ స్పాయిల్డ్ బికాస్ ఆఫ్ హిస్ మెటీరియల్ కన్సిడరేషన్.
3: అది తాను మార్చుకోవాల్సినటువంటి విషయమే కానీ భగవంతుడు మార్చేటువంటిది కాదు.
1: దేర్ ఫోర్ హీ హాస్ టు ట్రాన్స్ఫార్మ్ హిస్ వ్యూ ఆఫ్ లైఫ్.
3: భగవంతుడు ఇచ్చిన ఇచ్చినట్టుగానే స్వచ్ఛంగా పెడుతున్నాడు.
1: గాడ్ హాస్ గివెన్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ప్యూర్ pristine form.
3: కానీ దాన్ని నీవే నీవే బుద్ధిపూర్వకంగా మార్చుకుంటున్నావు.
1: బట్ యూఆర్ పొల్యూటింగ్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ మైండ్.
3: కనుక మన మైండే ఇంత పనులు చేస్తున్నాయి.
1: ఇట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ స్పాయిలింగ్ ఆల్.
3: మైండ్ ని మనం కూలగొడితే అంత స్పష్టంగానే ఉంటుంటుంది.
1: వెన్ వన్స్ యూ ఎనిహిలేట్ ఆర్ విత్ డ్రా ద మైండ్, రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ విల్ బి ఫైన్.
3: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
3: మీరు ఎంతో పవిత్రమైన హృదయుడి.
1: You are all sacred hearted indeed.
3: Kani ee desires anetvanti clouds vachi cheri mimmannanta maya chestunnadi.
1: But however the clouds of desire appear and spoil it. All these things in pure pristine form.
3: Kani dani neeve neeve buddhipurvakanga maarchukuntunnavu.
1: But you are polluting it because of your own mind.
3: Kani mana mind

0: కానీ క్లౌడ్స్ అనేటువంటి ఏమిటి?
1: వాట్ ఆర్ ద క్లౌడ్స్?
0: కదిలిపోయేటువంటివి.
1: దే కమ్ అండ్ పాస్ ఆన్.
0: కానీ ఇది కదిలినప్పుడు, సూర్యుడి పైన వచ్చినప్పుడు సూర్యుడు మనకు మరుగు పంపుతాడు.
1: వెన్ వన్స్ క్లౌడ్స్ క్లియర్ యూ కెన్ సీ ద సన్.
0: మూన్ మనకు మరుగు పడతాడు.
1: అండ్ దెన్ యూ విల్ బి లే అదర్వైజ్
0: హిల్స్ అంతా మరుగు పడతాయి.
1: అండ్ ఆల్ ద ట్రీస్ విల్ బి హియర్ ఇన్ ద నైట్ టైమ్.
0: కానీ అవి మేఘముల వల్ల వచ్చేటువంటివి కాని.
1: అండ్ దీస్ చేంజెస్ ఆర్ బికాస్ ఆఫ్ క్లౌడ్స్.
0: అది స్వతసిద్ధంగా కొన్ని రూపొందినవి కావు.
1: అండ్ దే ఆర్ నాట్ న్యాచురల్.
0: కనుక మన యొక్క భావాలు కేవలం మేఘములు వంటివి.
1: దేర్ఫోర్ ఆల్ అవర్ ఫీలింగ్స్ ఆర్ లైక్ క్లౌడ్స్.
0: బాల్యమునందున పలువురితో కూడి ఆటపాటల యందు ఐక్యమగులు.
1: ఇన్ చైల్డ్హుడ్ వన్ స్పెండ్స్ ద టైమ్ ప్లేయింగ్ విత్ ది ఫ్రెండ్స్.
0: ముదిమి వచ్చినంత మురహరిని నమ్మక అది ఇది లేదని ఆశపడదు.
1: ఇన్ ఓల్డ్ ఏజ్ వితౌట్ థింకింగ్ కంటెంప్లేటింగ్ ఆన్ గాడ్ వన్ గోస్ ఆన్ రిపెంటింగ్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ దట్ ఆర్ డినైడ్ టు హిమ్.
0: మధ్య వయస్సులో
1: ఇన్ ద మిడిల్ ఏజ్
0: మాయందు పడి
1: అండ్ హీస్ డెల్యూటెడ్.
0: నేను యువకుడు అని వర్ణించుకుంటున్నావు.
1: అండ్ హీస్ హైలీ ఈగోయిస్టిక్ బికాస్ హీస్ ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్.
0: అంతిమ రాగానే
1: యాజ్ ది ఎండ్ అప్రోచెస్
0: అన్నీ అనుభవిస్తే కానీ నా శాంతిని అనుభవించలేదు.
1: He goes on regretting that he experienced everything but not peace.
0: నిరంతరం కూడాను మనిషి అనేటువంటి వాడు బాల్యమైపోయి యవనమైపోయి వృద్ధాక్యమైపోతున్నాడు.
1: Therefore we pass through different stages in our life: infancy, childhood, youth and old age.
0: కనుక మన వయసు మారుతుండాలి కానీ వస్తువులు మారలేదు.
1: The different stages of life go on changing, but the material remains the same.
0: కనుక మన దృష్టిని మార్చుకోవాలి.
1: Therefore we have to change our outlook, vision.
0: కానీ సృష్టిని మార్చుకోకుండా ఈనాడు మనమంతా సృష్టిని తీసుకుంటున్నాం.
1: Therefore we don't change our drishti, the vision, but we want to change
0: దృష్టిని మార్చుకోవాలి.
1: Therefore we should change our outlook.
0: అప్పుడే మనకు సరైనటువంటి చూపు వస్తుంది.
1: Then only you will have correct identification.
0: కనుక మనము సృష్టినే మార్చడానికి ఎవరి తరము కాదు. ఇది భగవంతుని యొక్క సృష్టి.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు చేంజ్ సృష్టి క్రియేషన్.
0: ఈ సృష్టి అనేటువంటిది భగవంతుని సంకల్పంతో ఏదైనా జరుగుతుంది.
1: ఇన్ ద సృష్టి క్రియేషన్ థింగ్స్ హ్యాపన్ యాజ్ పర్ ద విల్ ఆఫ్ గాడ్.
0: ఏదో దేహశక్తి ఉండినంత వరకు నీవు ఆటలు పాటలు ఆనందాలు అనుభవించవచ్చు.
1: So long there is physical strength and power, you can play and experience in a varied way.
0: కొంత కాలం అయినప్పటికి ఈ పంచభూతములు కూడా మారుతుంటాయి.
1: After some time you find certain change in the senses.
0: పాపం ఎంఎస్ సుబ్బలక్ష్మి మీకు తెలుసు చాలా గొప్ప గానం చేస్తుంది.
1: You know MS Subbalakshmi, a great personality in the field of music.
0: కానీ ఆమె కట్టగలిపటికి నేను పోతే కటినీరు గార్చుకుంటూ పండుకుంది.
1: టువర్డ్స్ ది ఎండ్ షీ వాజ్ షెడ్డింగ్ టియర్స్ వాచింగ్ భగవాన్.
0: స్వామి నా కంఠం ఎంతో సుఖంగా ఉండేటువంటిది, నాకు పాడే ఉత్సాహం ఉండేటువంటిది అని ఈనాడ కంఠం పోయింది.
1: భగవాన్ ఐ వాజ్ ఎ మెలోడియస్ సింగర్ టిల్ నౌ బట్ ఐ కెనాట్ సింగ్ ఎనీ మోర్.
0: కంఠం ఉండినంత వరకు అందరూ నన్ను యూజ్ చేశారు.
1: So long I could sing, all people respected me, honored me.
0: జగత్తు నన్ను గౌరవించింది.
1: The whole world honored me.
0: కానీ కంఠం పోతానే
1: the moment I lost the melody,
0: ఎవరు నన్ను పలకరించడం లేదు.
1: No one at least is talking to me.
0: కారణం ఏమిటి స్వామి?
1: What is the reason, Swami?
0: నీ కంఠాన్ని నీవే పాడు చేసుకున్నావు అన్నాను.
1: Bhagavan said, you have spoiled your own throat.
0: ఏది కానీ అధికంగా మనం ఉపయోగ పెట్టకూడదు.
1: We should not use anything in excess.
0: ఈమె పేరు వస్తున్నదని ఇష్టం వచ్చినట్టుగా తిరిగింది.
1: బికాస్ ఆఫ్ రెప్యుటేషన్, బికాస్ ఆఫ్ హంగర్ ఫర్ గుడ్ నేమ్, షీ వెంట్ ఆన్ గివింగ్ కాన్సర్ట్స్.
0: ఈ తిరగటం చేతనే, గొంతు యూజ్ చేయటం చేతనే తాను ఈ విధమైన గతికి దిగింది.
1: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ యూజ్ ఇన్ గివింగ్ కాన్సర్ట్స్ షీ గాట్ హర్ థ్రోట్ స్పాయిల్.
0: కనుక కంఠం కానీ
1: ఐదర్ ద థ్రోట్
0: శ్వాస కానీ
1: ఆర్ ద బ్రెత్
0: కంటి దృష్టి కానీ
1: ఆర్ విజన్
0: మార్పు చెందేటువంటిది.
1: They do change.
0: ఈ మార్పు చెందేటువంటి వాటిని నమ్ముకొని మనము మార్పు అయిపోతున్నాము.
1: దేర్ఫోర్ ఇఫ్ వీ గో బై దీస్ చేంజింగ్ థింగ్స్ వీ గెట్ ఆటోమేటికలీ చేంజ్.
0: కానీ జగత్తు మార్పలేదు.
1: బట్ దేర్ ఇస్ నో చేంజ్ ఇన్
0: జగత్. ఆనాటి నుంచి నేటి వరకు కూడా జగత్తుగానే ఉంటుంది.
1: ద యూనివర్స్ ఈజ్ సేమ్.
0: అయితే మన యొక్క దోషముల వల్లనే మనం చెడిపోతున్నాము.
1: వీఆర్ స్పాయిలింగ్ అవర్ లైవ్స్ బికాస్ ఆఫ్ అవర్ ఓన్ డిఫెక్ట్స్.

0: ఆ ప్రవర్తనలు సరిగా చేసుకుంటే అందరూ మనం బాగుపడతాం.
1: When once we correct them, we'll certainly improve and progress.
0: మన ప్రవర్తనను సరైన మార్గంలో పెట్టుకోవాలి.
1: We should see that we'll have good conduct and behavior.
0: నేను మానవుడు.
1: I'm a human being.
0: నాకు తిండి తీర్థం ముఖ్యం కాదు.
1: It's not the food and drink that are important.
0: నా యొక్క శీలమే ప్రధానమైనటువంటిది.
1: Character is most important to me.
0: ఆ గుణములు సరిలేకుండా ఉండినప్పుడు
1: And one, there is no character.
0: ఎన్ని విధమైనటువంటి అవస్థలో పడవలసి వస్తుంది.
1: One has to suffer.
0: అందుకోసమే దాన్ని సత్ అన్నారు.
1: Therefore, this is called sat.
0: సత్ అనగా ఎప్పటికీ ఉండేటువంటిది.
1: Sat means existence.
0: అందుకోసమని మొహమ్మడన్స్ కూడాను అల్లాహో అక్బర్ అంటారు.
1: మొహమ్మడన్స్ ఆల్సో సే అల్లాహో అక్బర్.
0: నీవే మాకు గొప్ప.
1: యు ఆర్ మైటియెస్ట్.
0: నీ ఒకరు తప్ప మాకు అన్ని లేరు.
1: యు ఆర్ ఓన్లీ వన్ హూ ఇస్ అవర్ రిఫ్యూజ్ ఇన్ నథింగ్ ఎల్స్.
0: కనుకనే మన హిందువులు కూడాను అదే రీతిగా చెప్పాలి.
1: హిందూస్ ఆల్సో షుడ్ రిపీట్ ద సేమ్.
0: ఐ వాంట్ గాడ్. నేను డివైన్ కావాలి.
1: ఐ షుడ్ బి డివైన్.
0: కానీ ఈనాడు డివైన్ కాకుండా డీప్ వైన్.
1: Today, we don't want to be divine, but we want deep wine. You are after the wine. In fact, you are divine. And once you start chanting Rama's name, the whole life should be spent likewise.
0: కానీ ఈనాడు రామ అంటాడు, రేపటి దినం కష్టం వస్తే రాముని ఫోటో తీసేస్తాడు.
1: టుడే హీ సేస్ రామ. If he faces any difficulty on the following day, he removes his picture.
0: తిరిగి కృష్ణ పెట్టుకుంటాడు.
1: And then he'll have Krishna's picture in his place.
0: చూడండి, ఒక్కొక్క సీన్. ఒక భక్తుడు ఎప్పుడు కూడా శివసేవ చేస్తున్నాడు.
1: One devotee went on worshipping Shiva.
0: శివుని పూజిస్తూ ఉంటున్నప్పుడు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ నిరంతరము చెప్పేటువంటి.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వర్షిపింగ్ లార్డ్ శివ, హీ వెంట్ ఆన్ రిపీటింగ్ హిజ్ నేమ్ ఓం నమ శివాయ.
0: కానీ కొంతకాలమునకు ఆ శివుడు తనకేం మేలు చేయలేదు.
1: హీ కుడ్ నోటీస్ దట్ హీ వాజ్ నాట్ బెనిఫిటెడ్ బై లార్డ్ శివ.
0: లేచాడు, ఆ శివుని ఫోటో బీరులో పెట్టేశాడు, రాముని ఫోటో పెట్టుకున్నాడు.
1: హీ గాట్ అప్ అండ్ రిమూవ్డ్ శివాస్ ఫోటో కెప్ట్ ఇన్ ది అల్మైరా. And he kept the Rama's picture in that place.
0: Ramulu kuda pooja chesinappudu kuda kontha kaalam shantiga unnadi. Tarvata ashanti bayal deru.
1: Though he was peaceful initially, he lost that existing peace even after worshiping Rama.
0: Ramulu photo kuda oka ade beerulo pettesadu.
1: So he removed Rama's picture, kept it in the same almaira.
0: Mari guru daggariki velli, Ramulu naaku em cheyaledu swami.
1: And then he went to his guru and said, This Rama has not done anything to me, Swami.
0: ఆ గురువు చెప్పాడు, కృష్ణుని పూజ చేయన్నాడు.
1: And Guru said, you worship Krishna.
0: కృష్ణ పేరు పెట్టాడు.
1: He kept Krishna's picture.
0: నిరంతరం కూడా గోపాలకృష్ణ గోపాలకృష్ణ గోపాలకృష్ణ అని గోపాలకృష్ణుని ఏమని చెప్తూ వచ్చాడు.
1: Throughout the day he went on chanting, singing the glory, గోపాలకృష్ణ గోపాలకృష్ణ.
0: మరి కొన్ని దినములకంతా కూడా అశాంతి వచ్చేటప్పటికి ఆ కృష్ణుని ఫోటో కూడా బీజవుడు పెట్టాడు.
1: After a couple of days he was not peaceful, he removed Krishna's picture also, kept it in the almaira.
0: మరి ఎవరో ఒకరు స్త్రీ భక్తురాలని ఆమె వచ్చింది.
1: A lady came to him, an ardent devotee.
0: అయ్యా, నీవి పూజలంతా చేసి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all this
0: form? దేవి పూజ చేయమన్నాడు.
1: Better you worship goddess now.
0: Goddess. Goddess sanna inappudu aa photo pettindi.
1: Then he has installed the picture of goddess this time.
0: Manadinamo pooja chestu vachindi.
1: First time she started worshipping.
0: Aa worship chestappudu poojuttunu pettindi.
1: And then she kept incense sticks there.
0: Appudu aa poojuttunu poganta kodanu veeru vaipuna veduthu undali.
1: All this flavor in the perfume started moving towards Almaira.
0: అయ్యో, నేను ఈ ఓదుతూరు దేవి కోసం పెట్టాను, కానీ ఈ బయట లోపల పెట్టినటువంటి యొక్క దేవుడి కోసం పెట్టలేదు.
1: నౌ హీ స్టార్టెడ్ ఫీలింగ్ ద ఫ్రాగ్రెన్స్ అండ్ పర్ఫ్యూమ్ ఆర్ ఫర్ దేవి అండ్ నాట్ ఫర్ రామకృష్ణ ఇన్ ది అల్మైరా.
0: ఒకరికి పెట్టింది, ఇంకొకరు తీసుకుంటున్నారా?
1: ఇన్ ఫ్యాక్ట్ ది అదర్ పర్సన్ ఈజ్ రిసీవింగ్ అండ్ దిస్ ఈజ్ మెంట్ ఫర్ దేవి హియర్.
0: అప్పుడు దేవి ప్రత్యక్షమయ్యి,
1: దెన్ దేవి మేనిఫెస్టెడ్ దేర్.
0: పిచ్చి మానవుడా,
1: ఓ మ్యాడ్ క్యాప్.
0: ఇది అది భక్తి?
1: Is this the devotion?
0: కొన్ని దినాలు రాముని పూజించావు, కొన్ని దినములు శివుని పూజించావు, కొన్ని దినములు కృష్ణుని పూజించావు, నన్ను ఈనాడు పూజిస్తున్నావు, నన్ను ఏనాడు తిరిగి వీరులో పెడతారు?
1: For a couple of days you worshipped Rama, later Krishna, sometimes Shiva, Today you are worshipping me, tomorrow you may not. Where is the guarantee?
0: కనుక నా గతి ఏమవుతుందో.
1: Therefore I don't know whatsoever.
0: ఇది కాదు నిజమైన పూజ.
1: This is not true worship.
0: పుట్టినప్పటి నుంచి కూడాను పుట్టేంత వరకు కూడాను ఒకే దైవం ఉన్నది.
1: Therefore right from the beginning till the end we should have only one God.
0: ఇది జీవితంలో వచ్చేటువంటి మార్పులు.
1: These are the changes that do happen.
0: ఇంత లౌకికమైనటువంటి జీవితము.
1: This is all worldly life.
0: కానీ ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలి.
1: We should lead spiritual life.
0: నా తల్లిని నేను మార్చవచ్చును.
1: I can change.
0: కానీ మార్చిన తల్లి ఎప్పటికైనా మార్పుగానే ఉంటుంటది, కానీ అది కూర్పుగా ఉండదు.
1: Even if you go for adoption, that change is just a change.
0: మొట్టమొదట నీకు భర్త ఇచ్చినటువంటి వారు ఎవరు? తల్లియే.
1: Therefore it's the mother who taught you this devotion.
0: కానీ కొంతమంది దైవమే లేడు.
1: Some deny God.
0: ఏదో ఒక ఓంకుని పెట్టుకుంటారు, ఓంకారం పలుకుతుంటారు.
1: They go on repeat, they go by the sound ఓంకారా.
0: కానీ ఈ ఓంకారం కానీ ఎంతకాలం ఉంటుంటది?
1: This ఓంకారా, the primal sound, how long does
0: it
1: last?
0: అనేంత వరకు ఉంటుంది.
1: And you will certainly listen to the sound so long you speak it out. That moment when you go on speaking it out loud, and that will not remain permanent.
0: Sacred thoughts
1: should develop within you.
0: పవిత్రమైన భావం అభివృద్ధి పరచుకున్నప్పుడే నీవు పవిత్రుడు అవుతావు.
1: When once you have sacred thoughts, you are sacred then.
0: కనుక నీవు గొప్పవాడు కావాలనుకుంటుంటే భగవంతుని నామాన్ని మరుపుకోకుండా, భగవంతుని నామాన్ని మార్చుకోకుండా ఒకే దీంట్లో ఉండాలి.
1: If you want to come up in life, never forget God. Never change the name that you have committed to.
0: కనుక నీకు ఆ మనసు మార్పు కాకుండా,
1: without changing your mind,
0: మనసు కూడాను ఒక కల్పితమైనటువంటిది.
1: And we should also understand it's just an instrument. Mind is responsible for the bondage or liberation. Even the mind also changes. And you are not the mind either. You are not the intellect. And mind is just a bundle of desires.
0: ఈ డిజైర్స్ ఉన్నంత వరకు కూడా ఇవి మనసును మార్చుకుంటూ ఉంటాడు.
1: So long the desires last, mind undergoes changes like that.
0: మనసును నీవు ఏమాత్రము మార్చవద్దు.
1: So never change that mind like that.
0: మనసు కేవలం కోరికల యొక్క గుంపు.
1: And mind is just a combination, group of thoughts.
0: అది ఉన్నంత వరకు కూడా నీవు ఏమాత్రము శాంతి పడవు.
1: So long there are desires, you will never be in peace.
0: ఆ మనసును ఏకంగా చేసుకుని,
1: with one pointedness,
0: స్థిరంగా పెట్టుకున్నప్పుడే,
1: when once you are steady,
0: నీవు తప్పక మంచివాడు అవుతావు.
1: You are bound to be good.
0: నీవు మంచివాడు కావాలంటే దాన ధర్మాలు చేస్తే కాదు నీవు.
1: If you want to be good, it's not enough if you take to acts of charity.
0: కానీ దైవానికి అర్పితం చేయి.
1: Surrender yourself to God.
0: అప్పుడే నీకు అన్ని విధాలు కూడా శాంతి కూడా కలుగుతుంది, సంతోషం లభిస్తుంది.
1: Then only you will be happy and peaceful forever and ever.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తన యందు ఒక మనసు ఉన్నది.
1: Every man has got this manas or the mind.
0: కనుక ఆ మనసే దేవుడు.
1: And that very mind should be filled with the divinity.
0: ఈ భౌతికమైనటువంటి కోరికలు రావటం చేత మనసు చాలా మార్పు చెందుతుంది.
1: Because of desires, mind has taken a different turn.
0: కనుక డిజైర్స్ అనేటువంటి మీద కంట్రోల్ చేయండి.
1: Control your desires.
0: కనుక నేను అన్ని సమయాల్లో చెప్తుంటాను, control your thoughts.
1: Bhagavan always repeatedly tells us, control your thoughts.
0: Thoughts and control chesthe anta control avutundi.
1: With this thought control, rest of the things can be controlled.
0: Kanaka prema swarupulara,
1: embodiments of love.
0: Mee andunnadi shastramainadi satyamu prema.
1: That which is permanent eternal in you is the satya, the truth, prema, love.
0: Satya dharmamu rendu cherinappude,
1: when these two are together, satya and
0: dharma, satyam nasti paro dharma.
1: There is no other dharma beyond satya, the truth.
0: దీనికి సత్యమే ఆధారము.
1: అండ్ సత్య ఇస్ ది ఫౌండేషన్.
0: అటు సత్యాన్ని ఆధారంగా చేసుకుని నీవు ధర్మాన్ని నడుచుకుంటుంటే,
1: బేసింగ్ ఆన్ ట్రూత్, ఇఫ్ యు యాక్ట్ ఇన్ ద రైచువస్ డైరెక్షన్,
0: అప్పుడే నీవు ప్రేమను పొందుతావు.
1: దెన్ యు విల్ అటైన్ ద స్టేట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ సర్వకర్మలను కూడా ఫలింపజేస్తుంది.
1: ఇన్ఫాక్ట్ లవ్ విల్ ఫ్రక్టిఫై ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ యాక్షన్.
0: కనుక ఆత్మస్వరూపులారా.
1: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్ ఆత్మ,
0: మీరు ఆత్మస్వరూపుడే.
1: యు ఆర్ వెరీలీ ద వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఆత్మ.
0: దానికి రూపమే లేదు.
1: అండ్ ఆత్మ హ్యాస్ నో ఫామ్.
0: పంచభౌతికము దేహము దుర్బలము, ఖాయమైన దుర్బలము.
1: ద బాడీస్ ఆఫ్ సెన్సెస్ ఇస్ బౌండ్ టు ఫాల్ ఎట్ వన్ టైమ్ ఆర్ అదర్.
0: గడితింపక తానికి చావు పుట్టుకలు మోహ నిబంధనలు ముద్రలు లేవు.
1: ద ఇన్నేట్ స్పిరిట్ ఆఫ్ ద సోల్ హ్యాస్ నో బిగినింగ్ నార్ ఎండ్, లిబరేషన్ ఆర్ బాండేజ్.
0: కనుక నీవు రామయుడు.
1: యు ఆర్ ఇమ్మోర్టల్.
0: మోహ నిబంధనలు ముద్రలు లేవు.
1: అండ్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రింట్స్ ఆర్ మార్క్స్ లైక్ బిగినింగ్ నార్ ది ఎండ్.
0: లేనప్పుడే నీవు శాశ్వతమైన వాడిగా ఉంటావు.
1: Without these things only you can remain
0: immortal.
1: And then only you will be ideal to the rest of the world.
0: Chinta ye maatram undakoddu.
1: Don't worry for anything.
0: Ippudu meeru deeniki deeniki emaina varu sakshi unnara anni cheppavachu.
1: You may say, is there any witness for all the experiences I have?
0: Daniki nenu okkade sarainatvanti aadasyam.
1: Bhagavan is the only ideal for everybody.
0: Naaku etti desires kuda ledu.
1: Bhagavan has no desire at all.
0: Nenu ippudu povalante evadu ippudu povachu.
1: Bhagavan can withdraw himself any time he wants.
0: Edi kavalanna kuda nenu teevachu.
1: Bhagavan can get anything he wants.
0: Teesi prayojanam emiti?
1: What is the use out of all this?
0: Povalante vaadiki ivvali emedi?
1: In fact, the one who desires,
0: kaani nenu teesukoni repu veyyatundi vaadiki nenu ichi prayojanam emiti?
1: What is the use in giving you something and you return?
0: కనుక మీరు ఎప్పుడు కూడాను పోయేటువంటి వస్తువులను కోరకండి.
1: సో నెవర్ డిజైర్ దోస్ థింగ్స్ దట్ వుడ్ నాట్ లాస్ట్ పర్మనెంట్.
0: కోరకండి.
1: ఆస్క్ ఫర్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్ అండ్ పర్మనెంట్.
0: మేఘములు తిరుగుతూ ఉంటాయి.
1: అండ్ యూ ఫైండ్ ద క్లౌడ్స్ దట్ మూవ్ కంటిన్యూస్.
0: కానీ కదిలే మేఘములు శాశ్వతమా?
1: అండ్ ఆర్ ది పాసింగ్ క్లౌడ్స్ పర్మనెంట్?
0: మనలో కదలని శాశ్వతమైనటువంటి సత్యం అంటుంది.
1: బట్ దేర్ ఇస్ ట్రూత్ విచ్ ఇస్ పర్మనెంట్ విత్ ఇన్ యూ.
0: ఆ సత్యం వల్లనే జగత్ జగత్తుగా ఉంటుండాలి.
1: ద హోల్ వరల్డ్ ఇస్ సస్టైన్డ్ మెయింటైన్డ్ బికాస్ ఆఫ్ ట్రూత్.
0: సత్యము,
1: ట్రూత్,
0: లవ్, రెండు కూడా అందరి ఎందు ఉంటున్నటువంటి.
1: ట్రూత్ అండ్ లవ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: కనుక అందరి ఎందు ఉండేటువంటి యొక్క ప్రేమనే నేను. అందరి ఎందు ఉన్నటువంటి సత్యమునే నేను. సత్యం సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: ట్రూత్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, ఆల్ పర్వేసివ్. Love is everywhere. Truth is everywhere. That is Bhagavan.
0: కాని ఈనాడు మనకు సత్యము రుచించదు.
1: And today you don't accept truth.
0: మన అనుకూలం కొద్దీ ఈ సత్య ప్రేమను ఉపయోగపెడుతున్నాము.
1: You go by your convenience and interpret truth.
0: నీ ఎందున్నటువంటి సత్య ప్రేమలు కోతుల ఎందు కుక్కల ఎందు కూడా ఉంటుంది.
1: And the truth and love in you are uniformly present in other animals too.
0: కనుక మనము పోయినటువంటి యొక్క ప్రేమను సత్యాన్ని మనం పెంచుకోవాలి.
1: Therefore we have developed and foster the eternal principles of love and truth.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు మనం గొప్ప అధికారంలో ఉంటున్నాము.
1: Today you are in very high position.
0: కానీ ఈ అధికారం ఎంతవరకు ఉంటుందంటే రిటైర్ అయ్యేంత వరకు ఉంటుంది.
1: You'll continue to remain in position until you retire.
0: కనుక ఈ డివైన్ అనేటువంటి ఎప్పటికీ పోయేటువంటిది కాదు.
1: బట్ ది ఇన్నే డివినిటీ విల్ నెవర్ రిటైర్, విల్ నెవర్ గో.
0: ఈనాడు ఇట్టి సత్యంలో మీరు ప్రవేశించారు.
1: యు ఆర్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: ఈ సత్యాన్ని మీరు ఏనాడు కూడా మరవకూడదు.
1: అండ్ నెవర్ గివ్ అప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ యూ హ్యావ్ అండర్స్టూడ్.
0: దేన్ని మర్చినప్పటికీ సత్య ప్రేమను మాత్రం ఉండాలి.
1: యూ మే ఫర్గెట్ ఎనీథింగ్ బట్ యూ షుడ్ హ్యావ్ సత్య అండ్ ప్రేమ.
0: ప్రేమ అంతర్వాహిని.
1: అండ్ లవ్ ఈజ్ అండర్ కరెంట్.
0: సత్యము బహిర్వాహిని.
1: అండ్ ద ట్రూత్ ఈజ్ స్పోకెన్ అవుట్.
0: కనుక ఈ బహిర్వాహిని అంతర్వాహిని రెండు కూడా మనం కాపాడుకుంటున్నాం.
1: సో వీ హ్యావ్ టు ప్రిజర్వ్ అండ్ ప్రొటెక్ట్ ది ఔటర్ అండ్ ఇన్నర్ కరెంట్ ఆఫ్ లవ్.
0: నిజమైన కర్తవ్యము.
1: అండ్ దట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: రెండు లేకపోతే వాడు మానవుడే కాదు.
1: వితౌట్ దిస్ యూ కెనాట్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ఎప్పుడు నిరంతరము ప్రేమతోనే ఉండండి.
1: రిమైన్ ఇన్ లవ్ త్రూ అవుట్.
0: నా బిడ్డలు, నా భార్య, నా బంధువులు అని వారు మాత్రమే ప్రేమతో కూడుకోవద్దు.
1: Don't limit your love to your family, to your children, and to your relations.
0: Evvarini chusinappudi varanta bhagavatasundi.
1: Whomsoever you meet, understand that he is divine.
0: Aa vidhame yokka sarvudu yendu prema pichukoni prema ichukoni manu satyamto jeevinchali.
1: Therefore, understanding love within you, love in everybody in the entire vicinity and humanity, live in love.
0: Kada nirantaramu nenu prema satyamune maatrame bodhisthuntanu.
1: Bhagavan continuously gives his divine message on these two principles, satya, the truth, prema, love.
0: అది నిమిత్తమే నేను అనేక సభలంతా జరుపుతుంటాను.
1: భగవాన్ అడ్రెస్సెస్ మెనీ అసెంబ్లీస్ ఓన్లీ టు గివ్ ద డివైన్ టీచింగ్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్.
0: ఈ విధమైన జీవితంతో మీరు చెప్తున్నప్పుడే ఈనాడు మీరందరూ ఇక్కడికి వచ్చి స్వామి వాక్కు విన్నందుకు నాకు ఎంతో సంతోషం.
1: భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ యు హ్యావ్ లిసన్ టు హిస్ డివైన్ మెసేజ్, ద క్వింటెసెన్స్ ఆఫ్ ది మెసేజ్ బీయింగ్ టు వన్ ద ట్రూత్ ది అదర్ లవ్.
0: నేను ఇంతమంది ప్రేమకు నేను గురి అయ్యాను కదా, మీరందరూ రావటం చూడండి నా నిమిత్తమై.
1: యు ఆల్ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్ ఫర్ భగవాన్ ఓన్లీ.
0: ఇవన్నీ కూడా మీరు ఆచరణలో పెట్టితే,
1: ఇఫ్ యు ప్రాక్టీస్ భగవాన్స్ టీచింగ్,
0: అది మిమ్మల్ని చూసినందుకు మీ మాటలు విన్నందుకు నాకు ఎంతో ఆనందం వస్తుంది.
1: దట్ విల్ మేక్ భగవాన్ వెరీ హ్యాపీ ఫర్ హ్యావింగ్ కమ్ ఆల్ అలాంగ్. ఇఫ్ యు ప్రాక్టీస్ దట్ విల్ మేక్ హిమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: కనుక మీ ప్రేమనంత కూడా ప్రకృతి అయినటువంటి లౌకికమైన భావం పోకూడదు.
1: Therefore, don't make your love physical or worldly.
0: కేవలం ఒక దైవతత్వం పైన మీ ప్రేమనంతా పెట్టండి.
1: So make your love divine, the divine love.
0: Radha, Radha ante evaru?
1: Radha, who is Radha?
0: Dhara, amine Radha.
1: Radha, Dhara, that incessant flow, continuous.
0: ఈ ధర అంతా కూడా కేవలము భగవంతుని పైనే పెట్టింది.
1: Dhara, the earth should be full of God's name.
0: కానీ తన ఆడబిడ్డ పాలలో విషం కల్పించినప్పటికీ,
1: when she was poisoned,
0: అది కూడా భగవంతుడికి అర్పితం చేసింది.
1: షీ ఆఫర్డ్ దట్ పాయిజన్ ఆల్సో టు గాడ్.
0: అప్పుడే ఆ విషం అంతా కూడా దేవుడు తీసుకున్నాడు.
1: అండ్ గాడ్ రిసీవ్డ్ ఆల్ ద పాయిజన్ ఆఫర్డ్ టు హిమ్.
0: ఈ పాయిజన్ తీసుకున్న తర్వాత పవిత్రమైన పాలను మాత్రం తాగింది.
1: వెన్ ఇట్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ పాయిజన్ రాధా కుడ్ టేక్ దట్ ప్యూర్ మిల్క్.
0: కనుక రాధ అంటే మీరు అర్థాన్ని కూడా తీసుకోవాలి.
1: So you should understand the meaning of this word Radha.
0: R-A-D-A Radha.
1: R-A-D-A Radha.
0: R ante?
1: R means?
0: Radha.
1: Radha.
0: A ante?
1: A means?
0: Adharamu.
1: Adhara, basis.
0: D ante?
1: D.
0: Dear, anila prema.
1: Dear, so close, love. The
0: virtue. Previstundali.
1: Respectful nature towards the Prakriti and God.
0: Kalka amiku nijamu puramu emetam teliyadu.
1: And she doesn't know whatsoever other than worshipful spirit.
0: ఆమెకు కృష్ణుడు ఒక్కడు మాత్రమే తెలుసు.
1: అండ్ షీ వర్షిప్స్ కృష్ణ ఓన్లీ.
0: ఆ విధంగా ఉండినప్పుడే ఆమె స్వర్గాన్ని పొందింది.
1: అండ్ విత్ దట్ షీ అటైన్డ్ లిబరేషన్.
0: ఈనాడు అంతా లిబరేషన్ కావాలి, లిబరేషన్ కావాలి అంటారు.
1: పీపుల్ వాంట్ లిబరేషన్ టుడే.
0: లిబరేషన్ ఎట్లా వస్తుంది?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు బి లిబరేటెడ్?
0: ఈ విధమైన మార్గాన్ని మనం పొందినప్పుడే లిబరేషన్ మనకు కలుగుతుంది.
1: And once you adhere, follow divine life, you will attain liberation.
0: Kanuka prema swarupulara,
1: embodiments of love.
0: Na maatalu adhikamaipoyayi.
1: Bhagwan has spoken a lot of things to you.
0: Chaala shrama pettunnanu.
1: Perhaps you are put to strain.
0: Kanuka nenu inka velvistanu.
1: Bhagwan wants to conclude his divine discourse.
0: Meeru nirantaram ekkada poyinappudiki emi chesinappudiki enta daiva karyame, enta daiva pradeshame అని మీరు భావించండి.
1: కన్సిడర్ ఆల్వేస్ వాట్ ఎవర్ యూ స్పీక్, వాట్ ఎవర్ యూ డూ, ఇట్స్ ఆల్ గాడ్స్ వర్డ్, గాడ్స్ వర్క్ ఓన్లీ.
0: ఆ విధమైన భావంతో ఉంటే అది నాకు చాలా ఆనందం.
1: దట్ డివైన్ ఫీలింగ్ విల్ మేక్ స్వామి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: ఈనాడు ఇంతమంది వచ్చారు కనుక మీరందరికీ కూడా పవిత్రమైన ప్రేమానందమును నేను మీకు తెలుపుతున్నాను.
1: భగవాన్ బ్లెస్సెస్ యూ ఆల్. సో మెనీ పీపుల్ హావ్ అసెంబ్ల్డ్ హియర్. Let all of you be full of love. Let all of you lead the life of bliss.
0: Meerandaru kuda long life, healthy life, happy life, peaceful life.
1: Bhagwan blesses you all such that you will lead a long life, peaceful life, healthy life and the divine life.
0: Happy life.
1: Happy life.

0: చెడ్డ బుద్ధులు మదిలోన చేరనేని, చెడ్డ బుద్ధులు మదిలోన చేరనేని, పిదప నాశము చేయు ఏ పెద్దనైనా, పిదప నాశము చేయు ఏ పెద్దనైనా.
1: వైట్ హ్యాండ్స్ ఆర్ బాన్ విత్ ఎ హంబుల్ బిగినింగ్ ఇన్ ఎ స్మాల్ స్కేల్, బట్ గ్రాడ్యువల్లీ దే విల్ ఈట్ అవే ది ఎంటైర్ వుడ్. లైక్ వైజ్ ఇట్ బ్యాడ్ బిహేవియర్, బ్యాడ్ థాట్స్ అరైజ్ ఇన్ ద మైండ్, ఇట్ విల్ డిస్ట్రాయ్, ఇట్ విల్ పుట్ టు రూయిన్ ఎనీ గ్రేట్ మ్యాన్ ఫర్ దట్ మ్యాటర్.
0: పొగకు మూలము నిప్పుల పుంజముండ, పొగకు మూలము నిప్పుల పుంజముండ, రైలు పరుగుకు నడిపించు డ్రైవరుండా, ఆటోమేటిక్ లైటుకు అవధులుండా, ఒకడు జగతిని సృష్టింప ఉండవలదే, ఒకడు జగతిని సృష్టింప ఉండవలదే, ఒకడు జగతిని సృష్టింప నుండవలదే.
1: ఫర్ ద స్మోక్ దెర్ ఇస్ ఫైర్ బిహైండ్, అండ్ ఫర్ ద రన్నింగ్ ట్రైన్ దెర్ ఈస్ ఎ డ్రైవర్. ఆటోమేటిక్ లైట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఏరియా. లైక్ దట్ డోంట్ యు ఫైండ్ ఎ క్రియేటర్ హూ క్రియేట్స్ ది ఎంటైర్ క్రియేషన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: దృశ్యముకు గోచరమయ్యే ఈ చరాచర రూపమంతయి కూడాను పంచభూతములతో కూడినటువంటిది.
1: All this apparent world comprises the five elements.
0: పంచభూతముల యొక్క ప్రకాశమే ఈ ప్రపంచం.
1: The manifestation and the brilliance of the five elements is this very world.
0: పంచభూతముల యొక్క వికాసమే ఈ ప్రపంచం.
1: The full blossoming of the five elements is this world.
0: దీనికి విశ్వము అని కూడా మరొక పేరు.
1: దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ విశ్వము యూనివర్స్.
0: వి ప్లస్ షా ప్లస్ హూ, ఇది విశ్వం.
1: వి ప్లస్ షా ప్లస్ హూ ఈజ్ విశ్వము.
0: అనగా అనేక రూపములతో, అనేక అంగములతో, అనేక భావములతో ఈ జగత్తునందు భగవంతుడే స్వరూపాన్ని ధరిస్తున్నాడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ గాడ్ హ్యాస్ మేనిఫెస్టెడ్ ఇన్ వేరీడ్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ విత్ సో మెనీ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
0: దీనినే పురుష సూక్తమునందు సహస్ర శేష పురుష సహస్రాక్ష సహస్రపాత్. ఈ విశ్వమంతయు కూడాను సహస్ర నేత్రములతో, సహస్ర శిరస్సులతో, సహస్ర పాదములతో, సహస్ర అస్త్రములతో, సహస్ర పరికరములతో ప్రభవించినటువంటిదే ఈ ప్రపంచం.
1: దిస్ వరల్డ్ ఈజ్ అవుట్ ఆఫ్ దట్ థౌజండ్ ఐడ్ వన్, ద వన్ విత్ థౌజండ్ హ్యాండ్స్ అండ్ థౌజండ్ ఫీట్.
0: విశ్వము కార్యము.
1: దిస్ యూనివర్స్ ఈజ్ ది ఎఫెక్ట్.
0: విష్ణువు కారణకుడు.
1: విష్ణు ఈజ్ ద కాజ్.
0: కార్యకారణ సంబంధమే ఈ యొక్క జగత్తు.
1: This world is the result of this cause and effect.
0: కార్యమునందు ప్రథమైనటువంటి యొక్క గొప్ప స్వరూపాన్ని ధరించి ఉంటాడు భగవంతుడు.
1: God is in a mighty form, magnificent form.
0: కారణమునందు చాలా సూక్ష్మ స్వరూపాన్ని ధరించింటాడు.
1: But at the causal level, he is very subtle.
0: కానీ ఈ కార్యకారణం రెండు కూడాను ఒక్క దైవ స్వరూపమే.
1: However, the cause and effect are absolutely divine.
0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు.
1: In an atom, he is still smaller.
0: మేటి వస్తువునందున మేటియగుచు.
1: He is bigger than the biggest.
0: సర్వమును సాక్షిభూతి అయి వెలగియున్న.
1: He shines there as an eternal witness.
0: ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే ఆత్మయగును.
1: That spirit, Atma, is Brahma. The Brahma is Atma.
0: సూక్ష్మమునందు సూక్ష్మస్వరూపాన్ని ధరించి ఉంటాడు.
1: He is subtle. He is very subtle. Smallest of the small.
0: ఘనమునందు ఘనస్వరూపుడై ఉంటాడు.
1: And is the biggest of the big.
0: ఈ సూక్ష్మ ఘనములకు రెండు కూడాను ఆకారమునందు భేదములే కాని అనంతమైనటువంటి యొక్క శక్తి యందు ఏకత్వమే.
1: Though there is difference in these two, micro and macro, but that infinite power is one.
0: ఈ అణుఘనములు రెండు కూడాను అవినాభావ సంబంధములు.
1: They are interrelated.
0: అన్యోన్య ఆశ్రయం.
1: And are interdependent.
0: కనుక ప్రకృతిని మనము ప్రకృతిగా భావించి దీనిని వేరుగా తూయవేయరాదు.
1: Therefore, you cannot neglect nature and treat it separate.
0: ప్రకృతియే పరమాత్మ, పరమాత్మయే ప్రకృతి.
1: Therefore, this nature is God, God is nature.
0: ఈ ప్రకృతి యందున్నటువంటి పంచభూతములు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే.
1: The five elements of this nature are the divine form.
0: కనుకనే భూమిని భూదేవత అని పిలుస్తూ వచ్చారు.
1: Therefore, earth is called a deity.
0: భూమి కూడాను దేవతనే.
1: This earth is also a deity.
0: తరువాత జలమును గంగా దేవత అంటున్నారు.
1: Water is worshipped as goddess Ganga.
0: కనుక జలమును కూడాను దేవుడనే భావిస్తున్నారు.
1: Water is also considered as God.
0: గాలిని వాయు దేవుడు అంటున్నారు.
1: Wind is also a deity.
0: అగ్నిని అగ్ని దేవుడు అంటున్నారు.
1: సో ఆల్సో ఫైర్ ద ఫైర్ గాడ్.
0: ఆకాశమును శబ్ద బ్రహ్మం అంటున్నారు.
1: దేర్ ఇన్ ద స్పేస్ యు ఫైండ్ శబ్ద బ్రహ్మన్ సౌండ్.
0: కనుక ఈ పంచభూతములు కూడాను భగవత్ స్వరూపములే.
1: దేర్ ఫోర్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ద డివైన్ ఫార్మ్స్.
0: ఇట్టి పంచభూతములున్న మనము కేవలము అలక్ష్యంగా భావించి దీనిని పెడమార్గములో దుర్వినియోగపరుచుకుంటున్నాం.
1: We neglect these five elements and misuse them in the wrong direction.
0: భూతములను మనము అలక్ష్యంగా చూచి దుర్వినియోగపరిచినప్పుడు దైవమునే దుర్వినియోగపరుచుకున్నట్టు అవుతుంది.
1: If you neglect and misuse, it means you are misusing the divinity.
0: కనుక పంచభూతములు కూడాను సక్రమమైన మార్గములో పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టి దాని ద్వారా మనము కూడాను పవిత్రులు కావాలి.
1: Therefore, we should make proper use of these five elements in a sacred way and be sacred in turn.
0: భగవంతునకు మరొక పేరు కూడాను కలదు.
1: God has another name these elements.
0: పుట్టుటకు పూర్వం ఉన్నటువంటి పదార్థములు కాని,
1: the material present prior to the birth,
0: ప్రస్తుతంలో ఉండినటువంటి పదార్థములు కాని,
1: or the material present now,
0: భవిష్యత్తులో కలగబోయేటువంటి పదార్థములు కాని,
1: or the material that awaits in future,
0: పుట్టించి పోషించి అంత్యము గావించినటువంటి వాడు భగవంతుడే.
1: The one who creates, sustains and annihilates is God himself.
0: ఈ మూడింటికి అధిపతి అయినటువంటి ప్రభువు అతను తానే.
1: God is the master for all these three, creation, sustenance and annihilation.
0: కనుకనే భూత భవిష్యత్ ఉత్తాయన మహా అన్నారు.
1: Therefore, he is the master of the past, present and future.
0: భూతము వర్తమానము భవిష్యత్తు ఈ మూడింటికి కూడాను అధిపతి తానే.
1: So God is the master of the past, present and future.
0: కనుకనే ఆంధ్రులయందు సంవత్సరములు ప్రారంభించినప్పుడు ప్రభవ అంటారు.
1: Therefore, the commencement of the new year is called Prabhava.
0: అనగా దీనన్నిటికూడను ప్రభు తానే.
1: It only means God is the Lord.
0: ప్రభువును మొట్టమొదట మనము విశ్వసించాలి.
1: So we should have full faith in the Lord.
0: ప్రభువును విశ్వసించినప్పుడే ప్రకృతిని మనము చక్కగా శాంతిగా అనుభవించడానికి వీలవుతుంది.
1: When once you have full faith in the Lord, you can enjoy nature peacefully.
0: ఇది కృత కాదు, అనేక పర్యాయములు చెప్పాను.
1: భగవాన్ సెడ్ ఎర్లియర్, రిపీటెడ్,
0: ఈ జగత్తునందు మంచి చెడ్డలకు నిరంతరం కూడాను ఘర్షణ జరుగుతూనే ఉంటుంది.
1: There is a constant conflict between good and bad.
0: ధర్మాధర్మములకు ఘర్షణ జరుగుతూనే ఉంటుంది.
1: There is a fight between the righteous and unrighteous.
0: ఇది తప్పినది కాదు.
1: One cannot escape.
0: ఒకవైపున కౌరవులు, మరొక వైపున పాండవులు. ఒకటి ధర్మము, రెండవది అధర్మము. ఈ రెండింటికి నిరంతరం కూడా ఘర్షణ జరుగుతూనే ఉంటుంది.
1: కౌరవస్ అండ్ పాండవస్ they fought. That's a kind of conflict between the good
0: కానీ
1: and bad.
0: ఈ ఇరువురి యందు ఉన్నటువంటి ఒక మనోభావములు ప్రత్యేకంగా ఉంటున్నాయి.
1: Their feelings are different.
0: కౌరవులు మొట్టమొదట మేము రాజులము కనుక ఫస్ట్ ఐ అని విశ్వసించారు.
1: Kauravas have taken into consideration the first I.
0: Next world annaru.
1: Next position is given to the world.
0: Last God annaru.
1: And they kept God in the last.
0: Idi kauravula yokka sampradayam.
1: This is the order of priority given by Kauravas.
0: Pandavulu adi kadu.
1: Pandavas didn't follow that.
0: First God.
1: They kept God in the first place.
0: Next world.
1: Next world.
0: Last I.
1: And they kept this I in the last.
0: కనుకనే పరమభక్తులైనటువంటి వారు, ధర్మమూర్తులైనటువంటి వారు ఫస్ట్ గాడ్ మొట్టమొదటి స్థానంలో భగవంతుని ఉంచుకుంటారు.
1: Therefore, the one of righteousness and of great devotion.
0: అందుకోసమనే భారతీయ సంస్కృతి యందు సాంప్రదాయం నందు మొట్టమొదటి సంవత్సరము ప్రభవ.
1: Therefore, as per the tradition and culture of Antra, it's called ప్రభవ.
0: శుక్ల రజోత్పత్తి ఈ విధంగా ఒక్కొక్కటి భగవంతుని నామంలో చెప్తూ వచ్చారు.
1: Names of various years are the names of God only.
0: ఇతను ఎట్టి దానికి నీ సంబంధించినటువంటి వాడు కాదు.
1: He is not related to any specifically.
0: కనుకనే అతనికి మరొక పేరు కూడాను ఒకటి కలిగించి పిలుస్తూ వచ్చారు ఋషులు.
1: And he has another name now.
0: అప్రమేయ అన్నారు పాపం.
1: He is called అప్రమేయ.
0: అప్రమేయుడనగా ఏమిటి?
1: What do you mean by that?
0: ప్రత్యక్షంగా పరోక్షంగా అనుమానాన్ని ఈ ప్రమాణములకు ఏమాత్రం కూడా చిక్కనటువంటి వాడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ఈస్ బియాండ్ యువర్ కాంప్రిహెన్షన్.
0: ప్రమాణములు మూడు రకమైనటువంటివిగా ఉన్నాయి.
1: There are
0: ప్రత్యక్ష ప్రమాణము,
1: వన్ డైరెక్ట్ ఎవిడెన్స్,
0: అనుమాన ప్రమాణము,
1: ద సెకండ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇంకా కొన్ని రకములైనటువంటి విషయం లోపల చాలా ఒక విధమైనటువంటి కన్ఫ్యూజన్ గా వచ్చేటువంటివిగా ఉంటాయి.
1: అండ్ దేర్ ఇస్ ఆల్సో స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్.
0: పరోక్షంగా కూడా ఉంటుంటాది.
1: ఇట్స్ ఆల్సో ఇండైరెక్ట్.
0: ఎట్టి ప్రమాణమున కూడా చిక్కనటువంటి వాడు భగవంతుడు.
1: అండ్ హీఈస్ బియాండ్ ఆల్ ఎవిడెన్సెస్.
0: భగవంతుని ఇట్టిది అట్టిది అని ఎవరు నిర్ణయించడానికి సాధ్యం కాదు.
1: నో వన్ కెన్ డిసైడ్ ద స్పెసిఫిక్ నేచర్ ఆఫ్ ద డివినిటీ.
0: ఇతను భగవంతుడు ఇతను కాదు అని ఎవరు చెప్తారో వాడు మూర్ఖుడు.
1: He is a fool who says he is God, other is not.
0: కారణం ఏమిటి?
1: Why?
0: మమ ఆత్మా సర్వభూతాంతరాత్మ. అందరి యందు ఉండేటువంటి ఆత్మ ఒక్కటే.
1: Because the same ఆత్మా is present in all.
0: అన్ని బల్బుల యందు చేరినటువంటి యొక్క కరెంట్ ఒక్కటే.
1: The same current flows in all the bulbs.
0: అన్ని తీపుల యందు చేరినటువంటి చక్కెర ఒక్కటే.
1: The same sugar is present in all
0: the sweets. అన్ని నగల యందు చేరినటువంటి బంగారం ఒక్కటే.
1: And the same gold is present in all jewels.
0: శృంగారములు వేరు బంగారమొక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఇస్ వన్.
0: పశుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
1: ది కలర్ ఆఫ్ ద కౌస్ వేరి, ది మిల్క్ ఇస్ వన్.
0: జీవ జంతువులు వేరు,
1: ద లివింగ్ క్రీచర్స్ ఆర్ డిఫరెంట్.
0: జీవుండు ఒక్కడే,
1: బట్ ది ఇన్డ్వెలర్ ఇస్ వన్.
0: పూల జాతులు వేరు, పూజలొకటే.
1: Flowers are of various varieties, but worship is one.
0: Teliyalekanu manavulu telividappi.
1: As they are not intelligent, they become fools.
0: Bratuku kosamu bahubada baddulairi.
1: To carry out their living, they struggle hard.
0: Intakantanu veredi yelga paratu.
1: What else is to be conveyed to you?
0: Sadhu sadguna ganyulau vidyarthulara.
1: Oh, this assembly of noble students.
0: ఏమిటి భేదం ఉంది? ఇది మల్లెపూల పూజ, ఇది గులాబీ పూజ, ఇది సామంతి పూజ, ఇది చంపక పూజ అని పూజలు ప్రత్యేకంగా ఉందా? పూజ ఒక్కటే.
1: వర్షిప్ ఇస్
0: పుష్పములు వేరువేరుగా ఉండవచ్చు.
1: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్ వెరైటీస్. దేర్ ఇస్ నథింగ్ లైక్ జాస్మిన్ వర్షిప్ అండ్ రోజ్ వర్షిప్.
0: కోసము బహుమాద బద్దులైరి.
1: జస్ట్ ఫర్ దేర్ లివింగ్ దే సఫర్.
0: ఈ ప్రాకృతమైన జీవితమునందు ఈ బ్రతికే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి భేదములు ఏర్పరచుకుంటూ వచ్చారు.
1: టు క్యారీ అవుట్ దేర్ లివింగ్ దే ఫాలో ఆల్ డిఫరెంట్.
0: భేదములంతా కూడాను ప్రవృత్తి యొక్క లక్షణములే.
1: అబ్జర్వెన్స్ ఆఫ్ ది డిఫరెన్సెస్ ఇస్ ఎన్ అవుట్
0: ప్రాకృతమైనటువంటి లక్షణములే.
1: ఇట్స్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్.
0: భౌతికమైనటువంటి లక్షణములే.
1: ఇట్స్ ఓన్లీ టెంపరమెంట్.
0: క్షణికమైన లక్షణములే.
1: ఇట్స్ మొమెంటరీ ఫీచర్.
0: కానీ సత్యమైన అనిత్యమైన శాశ్వతమైనటువంటి యొక్క అమృతమైనటువంటి లక్ష్యము ఒక్కటే ఆత్మతత్వము.
1: బట్ దట్ ఎటర్నల్ నెక్టరైన్ ట్రూత్ ఈస్ ద వన్ ఆఫ్ ఆత్మ.
0: కనుక మానవత్వం లోపల దైవత్వం అనేటువంటిది సర్వుని యందు కూడాను సమంగానే ఉంటుండాలి.
1: దేర్ఫోర్ డివినిటీ ఇస్ ప్రెసెంట్ యూనిఫామ్ ఇన్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
0: అయితే కొంతమంది వారి యొక్క బుద్ధి యొక్క ప్రభను పురస్కరించుకుని చిన్నది పెద్దదిగా కనిపిస్తుంటారు.
1: సమ్ బేసింగ్ ఆన్ దేర్ ఇంటెలెక్ట్ కన్సిడర్డ్ స్మాల్ ఆర్ మోర్.
0: మన బుద్ధి మట్టితో చేసిన అద్దం వంటిది.
1: అవర్ ఇంటెలెక్ట్ ఇస్ లైక్ ఎ మిర్రర్.
0: ఈ అద్దం నందు ఎన్నో కోట్ల దూరం నందున్నటువంటి సూర్య నక్షత్రాదులు కూడా కనిపిస్తుంటాయి.
1: యూ కెన్ ఆల్సో వాచ్ ద సన్ అండ్ ది స్టార్స్ దేర్ ఇన్ ఎ స్మాల్ మిర్రర్.
0: అద్దం చేతిలో పట్టుకుని సూర్యుని వైపు త్రిప్పు, ఆ సూర్య ప్రతిబింబము ఆ చిన్నటి అద్దంలో కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ జస్ట్ ఎక్స్పోజ్ ద మిర్రర్ టు ద సన్ యూ విల్ సీ ద రిఫ్లెక్షన్.
0: యొక్క చుట్టుకొలత చాలా ఎన్నో మైళ్ళ దూరం ఉండేటువంటిది.
1: ఇట్స్ పెరిఫరీ సో వైడ్ ఎక్స్టెండింగ్ టు సో థౌసండ్స్ ఆఫ్ మైల్స్.
0: ఇంత చిన్న అద్దంలో కనిపిస్తున్నాడు.
1: యు ఫైండ్ సచ్ ఎ మైటీ సన్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఎ స్మాల్ మిర్రర్.
0: దక్షిణామూర్తి విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అన్నాడు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరే. మన బుద్ధి అనే చిన్న మిర్రర్ లోపలనే విశ్వమంతా ఇమిడి ఉంటుండాలి.
1: ఇన్ దిస్ మిర్రర్ ఆఫ్ ఇంటెలెక్ట్ యు సీ ది ఎంటైర్ యూనివర్స్.
0: కనుక యూనివర్స్ అనగా ప్రపంచం అనగా విశ్వం అనగా ఎక్కడో బయట ఉన్నది కాదు, మన యందే ఉన్నది.
1: So universe or world, what you call, is present within us.
0: Reflection of the inner being.
1: Everything is reflection of the inner being.
0: నీ లోపల ఉన్నటువంటి దాన్ని బయట నీవు చూడగలుగుతున్నావు.
1: That's what is within you, you are able to see outside.
0: బయట ఏమాత్రం కూడాను లేదు.
1: Nothing whatsoever present outside.
0: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే మాత్రమే మక్కువై ఉన్నాడు అని. ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
1: హియర్ అండ్ దేర్ వేర్ ఎవర్ యు మే సీ యు ఫైండ్ ఓన్లీ వన్ ఆత్మ సో డియర్ టు యూ.
0: ఎక్కడైనా నీ వెతుకు,
1: యు సర్చ్ ఎనీవేర్,
0: ఒక్కటే,
1: ఓన్లీ వన్.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఈ పంచభూతములు ఒక్కటే?
1: బికాజ్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ వన్.
0: దాన్ని మొన్నటి దినం చెప్పాను. అద్వైతం అనేటువంటిది మూడు రకములుగా ఉంటుండాలి.
1: Advaita non-dualism is of three types.
0: Bhava advaitamu.
1: One is the feeling level.
0: Karma advaitamu.
1: The level of the action.
0: Vastu advaitamu.
1: And then the material level.
0: Emiti advaitam okkate kada moodu vidhamuluga enduku untundadi?
1: When non-dualism is just one principle, how do you consider it?
0: Aithe ee prakruti yandu manam nitya jeevithamlo anubhavistunnamu.
1: But however we experience in every day.
0: Bhava advaitam.
1: One, non-dualism at the level of feeling.
0: Emiti.
1: What is this?
0: This is butta.
1: This is cloth. This is cloth.
0: This is not cloth.
1: This is not cloth.
0: This is a bundle of threads.
1: This is a bundle of threads.
0: Not threads.
1: Not threads.
0: This is cotton.
1: This is cotton.
0: Kabatti cotton, thread, cloth, moodu okkate.
1: Therefore cotton, thread and cloth are one and the same.
0: Deeni niyogamu, deeni roopanamamulu pratyekanga kanipistunnayi.
1: Its utility and the name of form differ.
0: ప్రత్తి లేక దారం కాలేదు.
1: వితౌట్ కాటన్ యూ డోంట్ గెట్.
0: దారం లేక వస్త్రం కాలేదు.
1: వితౌట్ థ్రెడ్ యూ డోంట్ గెట్.
0: కాబట్టి ఇది వస్తువు యొక్క అద్వైతము.
1: సో దిస్ ఇస్ నాన్ డ్యూలిజం.
0: ఇది ఏ భావము?
1: దిస్ ఇస్ ద ఫీలింగ్.
0: ప్రత్తి ఒక భావము.
1: కాటన్ ఇస్ ఎ ఫీలింగ్.
0: దారము ఒక భావము.
1: సో ఆల్సో ద థ్రెడ్.
0: వస్త్రము ఒక భావము.
1: ద క్లాత్ ఇస్ ఆల్సో.
0: అయితే అన్నిటికీ ఉన్నటువంటిది పదార్థం ఒక్కటే.
1: హౌఎవర్ ది సేమ్ మెటీరియల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది త్రీ.
0: కనుకనే ఇది భావ అద్వైతము అన్నారు.
1: సో దిస్ ఇస్ కాల్డ్ నాన్ డ్యూలిజం అట్ ద లెవెల్ ఆఫ్ ఫీలింగ్. ఇది
0: రెండులాగా భావించడానికి వీలు కాదు.
1: యు కెనాట్ కన్సిడర్ ఇట్ ఆపోజిట్.
0: ఇది మన ప్రాకృతమైనటువంటి అద్వైతము.
1: దిస్ ఇస్ నాన్ డ్యూలిజం అట్ ద ఫిజికల్ లెవెల్.
0: ఇంకా క్రియాద్వైతం ఏమిటి?
1: దెన్ వాట్ ఇస్ దట్ యాక్షన్?
0: ఏ కర్మలు ఆచరించినప్పటికీ,
1: వాట్ ఎవర్ యాక్షన్ మైట్ బి అండర్టేకెన్,
0: ఏ విధమైన పనులు చేసినప్పటికీ,
1: వాట్ ఎవర్ వర్క్ ఇస్ డన్,
0: ఎట్టి సేవలో మనం పాల్గొన్నప్పటికీ,
1: ఎనీ సర్వీస్ రెండర్,
0: ఒక్క భావము. సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థం. అన్ని కర్మలు కూడాను భగవంతుని ప్రీతిగా అర్పితం చేస్తున్నాను. ఈ అర్పిత భావం వచ్చినప్పుడు సర్వకర్మలు ఒక్కటే.
1: When once there is a feeling that all actions are offered to the lotus feet as to please him, all actions become one.
0: నీవు అన్నం పెట్టావు భగవంతునికి.
1: Supposing you offer food to God.
0: అన్నం పెట్టక మునుపు అది అన్నము.
1: Even before it's offered, it is food.
0: భగవంతునికి ఆఫర్ చేసిన తర్వాత ప్రసాదం.
1: The moment it is offered, it becomes prasad.
0: భగవంతునికి ఫలములు నీవు పెట్టావు.
1: Supposing you offered a fruit.
0: పెట్టక మునుపు అది ఫలములు.
1: Prior to that, it never fruit.
0: కానీ నైవేద్యం జరిగిన తర్వాత అది ప్రసాదము.
1: The moment it is offered, it becomes prasad.
0: చక్కెర పొంగలి పెట్టావు. పులిహోర పెట్టావు. భోజనం పెట్టావు. ఇవన్నీ కూడా నువ్వు భగవంతునికి నైవేద్యంగా పెట్టావు.
1: They are all offered to God.
0: కానీ పెట్టక మునుపు ఇది పులిహోర దద్దోజనము చక్కెర పొంగలి అని పెట్టచ్చును.
1: ప్రయర్ టు దట్ యు మే కీప్ సో మెనీ డిషెస్.
0: అర్పితమైన తర్వాత అంతా ప్రసాదమే.
1: వెన్ వన్స్ దే ఆర్ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రసాద్.
0: కాబట్టి భగవత్ అర్పితమైనటువంటి అంతా కూడాను క్రియాద్వైతమే.
1: సో వాట్ ఆల్ దట్ ఇస్ ఆఫర్డ్ టు గాడ్ ఈస్ నాన్ డ్యువలిజం ఎట్ ద లెవెల్ ఆఫ్ యాక్షన్.
0: రెండు అనేటువంటిది లేనే లేదు.
1: దేర్ ఇస్ నో టూ అట్ ఆల్.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: Only one.
0: No, not two, only one.
1: Not two, only one.
0: Unnadi okkate okkati.
1: Only one, not two.
0: Adi kriyadvaitam.
1: That is non-dualism at the level of action.
0: Inka.
1: Then.
0: Moodavadi.
1: Third one.
0: Padarthadvaitam.
1: Material non-dualism.
0: Idi emiti?
1: What is this?
0: ఈ దేహములో
1: ఇన్ దిస్ బాడీ
0: ఈ దేహములో ఆ దేహములు అన్నింటి యందు కూడాను
1: అండ్ దోస్ బాడీస్
0: ఆర్ పంచభూతములే.
1: ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్.
0: ఈ పంచభూతములు ప్రతి వ్యక్తి యందు కూడాను ఉన్నటువంటివే.
1: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్.
0: ఇవి ఏ పదార్థాద్వైతములు.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ మెటీరియల్ నాన్ డ్యూలిజం.
0: నీ దగ్గర ఒక వస్తువు లేకపోతే మరొక దగ్గర ఆ వస్తువును మనం కోరవచ్చు.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆబ్జెక్ట్ యూ కెన్ రిక్వెస్ట్ సమ్వన్ ఎల్స్.
0: నీవు కోరే వస్తువు నీ దగ్గరనే ఉంది.
1: In fact, what you desire is present with you. Then why should you ask for it?
0: ఈ ఎందున్నటువంటి ఒక పంచభూతములే ఎదుటివాణి ఎందు కూడా ఉంటున్నాయి.
1: The five elements in you are present in everyone.
0: నీ ఎదుటివాణి యొక్క పంచభూతములు నీవు ఎందు ఆశించాలి?
1: Then why do you expect others?
0: అది ఏ ద్వైతము.
1: That is dualism.
0: అరే నా ఎందు ఉన్నటువంటి పంచభూతములే తన ఎందు ఉంటున్నాయి, ఎందుకు నేను కోరాలి?
1: The five elements in me are present in the other man also. I should ask for it. Both are same.
0: కాబట్టి నాకు ఇంకొక వస్తువు అక్కర్లేదు.
1: So I don't want any other thing.
0: ఇంకొక వ్యక్తి నాకు అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీ అదర్ పర్సన్.
0: ఇంకొక పదార్థం నాకు అక్కర్లేదు.
1: ఐ డోంట్ ఎనీ ఆబ్జెక్ట్.
0: ఏకం ఏవ అద్వితీయం. ఇది ఏ ఒక్కటి.
1: ఓన్లీ వన్, నాట్ టూ.
0: ఏకోహం బహుశ్యాం బహుశ్యాం బహుశ్యాం.
1: వన్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ.
0: ఒకటే అనేకంగా రూపొందిపోయినాయి.
1: వన్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ.
0: ఒక్క బంగారు ఎన్నో నగలుగా తయారైపోయింది.
1: సేమ్ గోల్డ్ బికమ్స్ మెనీ జ్యువెల్స్.
0: కనుకనే ఈ భగవత్తత్వం అనేటువంటిది పంచభూతములు సర్వులు ఎందు ఉండేటువంటివి.
1: Therefore the divinity, the five elements are present in all.
0: కనుక ఇందులో భేదమే లేదు.
1: So there are no differences whatsoever.
0: ఈ పదార్థాద్వైతము.
1: This is non-dualism at the material level.
0: ఈ మూడింటి యందు మానవుడు సమర్థుడైనప్పుడే సార్థకత పొందుతాడు.
1: When man understands and becomes an expert, he will redeem his life.
0: ద్వైతం నుంచుకొని
1: keeping dualistic mind
0: జీవితమునందు అద్వైతాన్ని బ్రతికినప్పుడు
1: అండ్ లీడ్స్ లైఫ్ ఇన్ నాన్ డ్యూయల్
0: అశాంతి మనకు ప్రాప్తిస్తుంది.
1: అండ్ హిస్ లైఫ్ విల్ బి వన్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక శ్రీమంతుడు ఉండేటువంటి వాడు.
1: దర్ ఈస్ ఎ రిచ్ మ్యాన్.
0: ఆ శ్రీమంతుడికి ఏమీ పని లేదు ఇంకా.
1: హీ హాస్ నో అదర్ వర్క్ టు డూ.
0: లోడింగ్ అన్లోడింగ్ లోడింగ్ అన్లోడింగ్ లోడింగ్ అన్లోడింగ్. తినటం కూర్చోవటం తినటం కూర్చోవటం.
1: హీ హాస్ నో అదర్ వర్క్ టు డూ అదర్ దాన్ లోడింగ్ అండ్ అన్లోడింగ్.
0: ఈ విధంగా తినటం చేత అజీర్ణ వ్యాధి వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ ఈటింగ్ హీ వాస్ సఫరింగ్ ఫ్రమ్ ఇండైజెషన్.
0: ఒక స్పెషల్ డాక్టర్ ని తీసుకొచ్చాడు.
1: ఏ స్పెషల్ డాక్టర్ వాస్
0: బ్రాట్. దీని నివారణకు ఏది మూల కారణము, ఏది దీనికి మందు అన్నాడు.
1: హీ జస్ట్ ఆస్క్డ్ వాట్ మెడిసిన్ ఇస్ టు బి టేకెన్.
0: చక్కని ఎక్స్పర్ట్ ఒక డాక్టర్ అతను చెప్పాడు.
1: డాక్టర్ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ హీ సెడ్.
0: శ్రీమంతుడా,
1: ఓ రిచ్ మ్యాన్,
0: నీవు నయా పైసా ఖర్చు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు స్పెండ్ నయా పైసా.
0: కానీ అజీర్ణ వ్యాధికి ఏ విధంగా నీకు నీవే తెప్పించుకున్నావు అజీర్ణం.
1: యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఇండైజెషన్.
0: నీ కడుపు ఎంత పడుతుంది అనేటువంటిది నీకు తెలియదా?
1: డోంట్ యు నో హౌ మచ్ యువర్ స్టమక్ వుడ్ అకామిడేట్.
0: కేవలం దురాశ చేత ఊరికే కూరుతున్నావు కర్ర పెట్టి.
1: బికాస్ ఆఫ్ గ్రీడ్ యు ఆర్ స్టఫింగ్ యువర్ బెల్లి.
0: దానివల్ల అజీర్ణం అయిపోయింది.
1: Therefore it led to indigestion.
0: చిన్న శక్తి తక్కువ, పదార్థం ఎక్కువ.
1: Your power of digestion is less.
0: అప్పుడే అజీర్ణ వ్యాధి వచ్చేసేసింది.
1: Here arises indigestion.
0: దీనికి చక్కని మందు చెప్తున్నాను వినమన్నాడు.
1: So I'll prescribe good medicine.
0: ఇంత ఉప్పు గడ్డ ఉంటుంది.
1: Here is a ball of salt.
0: ఇప్పుడు వైట్ సాల్ట్ అనే చాలా పౌడర్ గా వస్తుంది. పూర్వం అంత అట్ట కాదు, గడ్డలుగా వచ్చేది.
1: You find the salt in the form of balls earlier.
0: ఎప్పుడు చూసినా నీవు ఒక కంపుగడ్డను దవడను పెట్టుకుని దాని సారాన్ని మింగుతూ ఉంటుంది అన్న.
1: యూ కీప్ వన్ బౌల్ ఆఫ్ సాల్ట్ అండ్ చూ ఇట్ కంటిన్యూస్.
0: ఎవరైనా అజీర్ణ వ్యాధిగా ఉండేటువంటి వాళ్ళు ఈ ఉద్యమం చేసుకోవచ్చును.
1: Those who are suffering from indigestion can follow this prescription. And that rich man suffering of indigestion was chewing this salt. After some time he got complete relief.
0: At that time,
1: he was celebrating his
0: birthday.
1: As I don't have indigestion any longer, as today happens my birthday, let me distribute sweets, he decided. So he visited every shop, sweet shop.
0: Ayya, nee mithai eruchiga untundado chudala.
1: I want to test which
0: sweet is good.
1: And he picked a little and tested. And it is fully salted. He went on searching for a good sweet in all of the 5 sweet shops.
0: That
1: the 6th shopkeeper could understand his position. And he went to the 6th shop and said, let me taste.
0: Mottamottu eduruga oka tap untundi, adi kolai tap. Akkadiki velli nee noru poorthi kadukkoni thira, appudu nenu naa laddu chupu.
1: The shopkeeper said, there lies the tap in front here. Go and wash your mouth, then I'll give you the sweet.
0: అక్కడ పోయాడు ఇతను చెప్పినట్టుగా నోరు బాగా క్లీన్ చేసుకున్నాడు ఆ ఉన్నటువంటి ఉప్పు గడ్డను పక్కకు నొట్టేశాడు క్లీన్ గా వచ్చాడు
1: అండ్ లైక్ వైస్ హి వెంట్ దేర్ క్లీన్ హిస్ మౌత్
0: క్లీన్ చూచాడు తీయగా ఉంది ఆ ఈ లడ్డు బాగా ఉంది
1: దెన్ హి టేస్టెడ్ లడ్డు సో స్వీట్ దెన్ హి సెడ్ ఇట్స్ గుడ్
0: అప్పుడు ఆ లడ్డంగడి వాడు చెప్తున్నాడు
1: దెన్ ది షాప్ కీపర్
0: పిచ్చివాడ నోటిలో ఉప్పు పెట్టుకొని ఎంత తీపి తింటే గానీ అది తీయగా ఉంటుంది ఆ ఉప్పుగానే ఉంటుంది
1: ద షాప్ కీపర్ సెడ్ హావింగ్ సాల్ట్ దేర్ ఆన్ వన్ హ్యాండ్ ఇన్ యువర్ మౌత్
0: అదే విధముగానే
1: లైక్వైజ్
0: ఈనాడు
1: టుడే
0: నాస్తికత్వం అనేటువంటి రోగం బయలుదేరినటువంటి వారికి
1: దిస్ డిసీజ్ ఆఫ్ ఎథీజం ఇస్ ర్యాంపెంట్
0: ఒక విధమైనటువంటి యొక్క చేదు అనేటువంటి ఒక గడ్డను లోపల పెట్టుకుని ఎన్ని దినాలు ఎన్ని రూపంలో అయినటువంటి ఒక స్వీట్ తిన్నప్పటికీ అది చేదుగానే ఉంటుంటుంది
1: దే హ్యావ్ ఆల్ ద బిటర్నెస్ And they don't relish any sweet.
0: దురాలోచనలు దుశ్చింతనలు అనేటువంటిది తన నోటి అందుంచుకొని ఎంత మధురమైనటువంటి యొక్క దైవ ప్రీతికరమైనటువంటి యొక్క నామములు కాని సేవకులు కాని లేక పదములు కాని విన్నప్పటికీ అవి చేదుగానే ఉంటాయి ఉప్పగానే ఉంటాయి
1: With all the bitter thoughts and bitter feelings and bitter actions, you would not be able to relish any good activity, good thought.
0: ఈ తప్పు పదార్థముందా?
1: Does the mistake lie in the matter?
0: కాదు కాదు.
1: No.
0: మనలో ఉన్నటువంటి రోగదోషము
1: ది మిస్టేక్ లైస్ విత్ us
0: ఒక మ్యారేజ్ కి వెళ్ళాడు ఒక డయాబెటిక్ పేషెంట్
1: ఏ డయాబెటిక్ పేషెంట్ అటెండెడ్ ఏ మ్యారేజ్
0: అంత మ్యారేజ్ లో అందరూ భోజనానికి కూర్చున్నారు
1: ఆల్ సాట్ దేర్ ఫర్
0: తీసుకొచ్చేంత లడ్డు లడ్డు జిలేబి జిలేబి జిలేబి అని పంచుకుంటూ వచ్చారు
1: దే స్టార్టెడ్ సర్వింగ్ లడ్డు అండ్ జిలేబి స్వీట్స్
0: అందులో కొంతమంది 5-6 మంది మాకు వద్దండి వద్దండి అన్నారు
1: 5-6 పీపుల్ సెడ్ వి డోంట్ వాంట్ స్వీట్స్
0: కానీ వారికి తినాలనే ఆశనే
1: రియల్లీ స్పీకింగ్ దే వాంట్
0: లోపల డయాబెటిక్ పేషెంట్ ఆ రోగం ఉంటుంది వాడిలో
1: బికాస్ దే సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్
0: ఆ రోగం ఉండటం వల్ల నాకు వద్దంటున్నాడే కానీ నిజంగా ఆ తీపి వద్దని చెప్పడం కాదు
1: బికాస్ ఆఫ్ ది డిసీజ్ ఆఫ్ డయాబెటీస్ దే సే నో ఇన్ ఫ్యాక్ట్ దే వాంట్ ఇట్
0: అదే విధంగానే
1: లైక్ వై
0: ఈ జగత్తునందు
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఆస్తికులు నాస్తికులు
1: ఎథీస్ట్
0: ఆస్తిక నాస్తికులు ప్రాస్తికులు ఇంతమంది ఉంటున్నారు
1: దేర్ ఆర్ సో మెనీ క్లాసెస్ ఆఫ్ పీపుల్
0: అందులోపల ఈ ఆస్తికులు అనేటువంటి వారికి ఒక విధమైనటువంటి యొక్క ప్రీతి కలిగినప్పుడు ఏది తీసుకున్నా గానీ తీయగానే ఉంటుంటారు
1: సో తీస్ వాట్ ఎవర్ దే టేక్ దే రిలిష్ దే లైక్ ఇట్
0: కనుకనే కొంతమందికి ఒక దైవ ప్రీతి లేనటువంటి వారికి అన్ని కూడాను తాను తప్పుగానే ఉంటుంటాయి ఏది తిన్నా కానీ అరుచిగానే ఉంటుంటాయి
1: దోస్ దట్ డోంట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్ వాట్ ఎవర్ దే పార్టేక్ ఇట్ వుడ్ బి బిటర్
0: ఇక్కడ ఉండినంత వరకు కూడాను విద్యార్థులు కానీ అధ్యాపకులు కానీ మరొకరేది కానీ మంచి పవిత్రమైన భావాలతో హృదయాన్ని నింపుకుంటారు
1: సో లాంగ్ దే ఆర్ హియర్ స్టూడెంట్స్ ఆర్ టీచర్స్ దే ఆర్ సీక్రెట్
0: అన్ని మంచిగానే కనిపిస్తాయి ఆస్తికులు ఇంతమంది ఉంటున్నారు
1: సో మెనీ క్లాసెస్ ఆఫ్ పీపుల్
0: అందులోపల ఈ ఆస్తికులు అనేటువంటి వారికి ఒక విధమైనటువంటి యొక్క ప్రీతి కలిగినప్పుడు ఏది తీసుకున్నా గానీ తీయగానే ఉంటుంటారు
1: సో తీ

0: టీచర్స్ దే ఆర్ సీక్రెట్.
1: అన్ని మంచిగానే కనిపిస్తాయి.
0: ఎవ్రీథింగ్ అపియర్స్ గుడ్.
1: మంచి మధురంగానే ఉంటాయి.
0: ఎవ్రీథింగ్ సో స్వీట్.
1: కానీ ఇక్కడ నుంచి దాటి వెళ్ళిన తర్వాత
0: దే మూమెంట్ దే గో అవుట్
1: ఈ వాతావరణం లోపల పడి
0: బికాస్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్
1: రోగం వారిలో ప్రారంభమైపోతుంది.
0: దేర్ కమెన్సెస్ ది డిసీజ్.
1: ఏమిటి
0: వాట్ ఇస్
1: ప్రకృతి వాంఛలు అనేటువంటి రోగములు వస్తాయి.
0: ద డిజైర్ ఆఫ్ వరల్డ్ ఈ
1: ప్రకృతి వాంఛలు అనే రోగములు ఎప్పుడు తనలో ప్రవేశించనో ఆధ్యాత్మికం దూరం అయిపోతుంది.
0: ద మూమెంట్ this disease of worldly desire
1: ఆధ్యాత్మిక పైన అన్ని రకమైనటువంటి ఆపోహలు పడిపోతారు.
0: ది స్పిరిచువాలిటీ లీవ్స్ యూ దెన్ యూ విల్ బి కన్ఫ్యూజ్డ్.
1: ఇంకా వారి ఆ రోగములకు ఏమాత్రము నివారణ లేదు.
0: అండ్ దేర్ ఇస్ నో క్యూర్ ఫర్ సచ్ ఎ డిజీజ్.
1: ఒక క్యాన్సర్ కైనా కానీ నివారణ ఉంటుంది, కానీ భగవద్వేషం అనేటువంటి దానికి నివారణే లేదు.
0: దేర్ ఇస్ ఎ క్యూర్ ఫర్ క్యాన్సర్ బట్ నాట్ హేట్రెడ్ ఫర్ గాడ్.
1: చదువు తక్కువనా?
0: Is it that you don't take
1: a bhavam takkuna
0: or feeling?
1: Ravanasudu 24 vidyalu chadivadu, shrimantudu, balavantudu, gunavantudu, anni untunnayi.
0: Yes, everything else.
1: Kani
0: but
1: kamakrodhamulu rendu lopala praveshinchadam chetane annintiki taan dasudai poyadu.
0: Because of desire and anger he became a slave to everybody.
1: Aashaku dasudaina jagamam tatikintanu dasude kada.
0: When one becomes a slave to the desire, he becomes a slave to the whole world. The one who conquers desire.
1: Anasyam bunu dasumu lokulella.
0: The whole world will serve him. Everybody will become his slave.
1: Aashake dasudaithe. లోకానికే దాసుడైపోతాడు.
0: బట్ హీ బికమ్స్ ఎ స్లేవ్ టు ది డిజైర్.
1: దైవానికే దాసుడైతే లోకమే తనకు దాసత్వం పొందుతుంది.
0: బి ఎ స్లేవ్ టు గాడ్ దెన్ ది హోల్ వరల్డ్ విల్ కమ్ టు యు.
1: కనుకనే మనము దైవత్వాన్ని విస్మరించకూడదు.
0: దేర్ఫోర్ వి షుడ్ నెవర్ ఫర్గెట్ గాడ్.
1: దానివల్ల మూడు చెప్పాడు.
0: త్రీ థింగ్స్ ఆర్ పాయింటెడ్
1: అవుట్. వేదాంతం నందు చక్కని రత్నాల వంటి మూటలు, రత్నాల వంటి మాటలు.
0: దేర్ ఆర్ ప్రెషస్ words which are gems, valuable gems.
1: Jagattunu nammavaddu.
0: Never believe this word.
1: Daivamunu maravavaddu.
0: Never forget God.
1: Maranamunu maravavaddu.
0: And never forget death.
1: Ee moodu kudanu untuntayi.
0: These three are essential.
1: Daivanni maravavaddu.
0: Never forget God.
1: Lokanni nammavaddu.
0: Never believe this word.
1: Marananiki bhayapadavaddu.
0: And never be afraid of death.
1: అది తప్పింది కాదు.
0: యూ కెనాట్ ఎస్కేప్ దేర్.
1: ఈ మూడు చాలా విశ్వాసంగా చూసుకోవాలి.
0: దీస్ త్రీ యూ షుడ్ హావ్.
1: ఏమిటి? లోకాన్ని నమ్మవద్దు.
0: నెవర్ బిలీవ్ దిస్ వరల్డ్.
1: ఎందుకంటే క్షణ క్షణములకు నువ్వు మారిపోతుండాలి.
0: బికాస్ ద వరల్డ్ చేంజెస్ మొమెంట్ టు మొమెంట్.
1: దైవాన్ని విడువవద్దు.
0: నెవర్ ఫర్గెట్ గాడ్.
1: మరణములకు భయపడవద్దు.
0: నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ డెత్.
1: భయపడితే వదులుతుంది అది.
0: ఈవెన్ యువర్ ఫ్రైడ్
1: అది ఎవరికి బంధుత్వాన్ని చూపించదు.
0: అండ్ ఇట్ షోస్ నో రిలేషన్షిప్ విత్ ఎనీబడీ.
1: అది ఎవరికి చూసినా గానీ తనకు తానుగానే ఉంటుంది.
0: ఇట్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈజ్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ద రిలేషన్షిప్.
1: కానీ వేదాంత పరిభాష యందు ఈ మూడు కూడా చాలా ప్రధానమైనట్టుగా తెలుసుకోవాలి.
0: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ దీస్ ఆర్ ది చీఫ్ ప్రిన్సిపల్స్.
1: కనుక దైవత్వం అనేటువంటిది ఎక్కడనో ఏ ప్రదేశమునందో ఏ స్థానమునందో ఉంటుంటుంది, అక్కడ మాత్రమే మనకు కనిపిస్తుంది అనుకోవటం చాలా వెరీతనం.
0: If you just limit divinity to a particular place and situation, it is foolishness.
1: Sarvatra untundadi bhagavat tattvam.
0: Divinity is present everywhere.
1: Adi leni sthaname ledu.
0: There is no place without him.
1: Adi kaani roopame ledu.
0: There is no form without him.
1: Adi kaani padarthame ledu.
0: There is no material without him.
1: Kanaka chetana achetanam landu kuda untundadi.
0: It is present in mobile and immobile.
1: Lokamulo scientist anta prati okati anu.
0: Scientists call it everything is of, made up of atoms.
1: Atoms అంటారు.
0: Atoms they say.
1: కాని లోకమంతా కూడా అణువుల యొక్క ప్రభావమే.
0: That the whole world is full of these atoms.
1: ఈ చెక్క ఉందంటే ఇదంతా కూడా అణు ప్రభావమే.
0: The wood is also full of atoms.
1: ఈ స్పీకర్ ఉన్నదంటే అదంతా అణు ప్రభావమే.
0: So also the speaker.
1: అంతా అణు యొక్క శక్తిని చేరికనే.
0: Everything is atomic power combination.
1: కాబట్టి వాళ్ళంతా దీన్ని అణువు అన్నారు.
0: So they all call it an atom.
1: కానీ ఆధ్యాత్మికులు దీన్ని శక్తి అన్నారు.
0: బట్ స్పిరిచువలిస్ట్ కాల్ ఇట్ యాజ్ పవర్.
1: వాళ్ళంతా కూడా కేవలం ఒక విధమైనటువంటి యొక్క శక్తి అన్నారు.
0: స్పిరిచువలిస్ట్ కాల్ ఇట్ పవర్.
1: వాళ్ళు ఎనర్జీ అన్నారు.
0: దే కాల్ ఇట్ ఎనర్జీ.
1: కాబట్టి పేరు వ్యత్యాసమే కానీ పదార్థం ఒక్కటే.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద నేమ్.
1: ఎక్కడెక్కడ పరమాణు ఉంటుందో అక్కడంతా దైవత్వం ఉంటుండాలి.
0: వేర్ ఎవర్ దేర్ ఇస్ ఎన్ ఆటమ్ దేర్ ఇస్ డివినిటీ.
1: ప్రతి పరమాణువుకు ఒక రూపం ఉంటుండాలి.
0: ఎవ్రీ ఆటమ్ హ్యాస్ ఎ డిఫరెంట్ ఫామ్.
1: రూపం లేని అణువు లేదు.
0: దేర్ ఇస్ నో ఆటమ్ వితౌట్ ఎ ఫామ్.
1: కనుక దైవత్వాన్ని మనం విశ్వసించాలంటే మన హృదయవాసమే దైవత్వము.
0: టు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ వి షుడ్ నో గాడ్ డ్వెల్స్ ఇన్ అవర్ హార్ట్.
1: దైవములకు అనేక రూపములు ఉంటున్నాయి.
0: గాడ్ హెస్ మెనీ ఫార్మ్స్.
1: అనేక రూపములతో కూడినటువంటిది దైవత్వము.
0: గాడ్ ఈస్ కాస్మిక్ విత్ వేరీడ్ ఫార్మ్స్.
1: మన దేహం ఉంది.

0: No body.
1: కాళ్ళు ఉన్నాయి.
0: లెగ్స్.
1: చేతులు ఉన్నాయి.
0: హ్యాండ్స్.
1: రేళ్లు ఉన్నాయి.
0: ఫింగర్స్. నో.
1: కన్నులు ఉన్నాయి.
0: ఐస్.
1: చెవులు ఉన్నాయి.
0: ఇయర్స్.
1: నోరు ఉన్నాయి.
0: మౌత్.
1: కడుపు ఉంది.
0: స్టమక్.
1: అన్ని ఇవన్నీ చేరిందే దేహం.
0: ఆల్ టుగెదర్ మేక్ ఎ బాడీ.
1: ఇందులో ఒక్కోటి వేరు వేరుగా చేస్తే వేర్ ఇస్ బాడీ?
0: వి కాంట్ కట్ ఆఫ్ ఫ్రాగ్మెంట్ ది వేరియస్ లింబ్స్.
1: అదే రీతిగానే జగత్తులో ఏది చూసినప్పటికీ అన్ని భగవంతుని యొక్క అంగములే.
0: సో వాట్ ఆల్ యూ ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ దే ఆర్ ఆల్ ది లింబ్స్ ఆఫ్ ది డివైన్.
1: కొండలంతా ఒక రాయమయము.
0: The whole mountain is made up of rock.
1: Bhoomanta mrunmayam.
0: The earth is made up of mud.
1: Chamananta kashtamayam.
0: Tree is made up of wood.
1: Dehamanta maamsamayam.
0: Body is made up of
1: anta kudanu
0: flesh.
1: Okkoka dani panchabhootamulu yokka mayame.
0: So everything is combination of the five elements.
1: Silamayam parvatamu.
0: The mountain is made up of rock.
1: Kashtamayam adavulu.
0: And the forest is
1: jalamayam samudramu.
0: And ocean is of water.
1: Bhoomi.
0: And earth is of mud.
1: Dehamu.
0: Human body is
1: anta panchabhootamulu yokka prabhuvame.
0: So everything is a combination of the five elements.
1: కాబట్టి సర్వము పంచభూతముల యొక్క స్వరూపమే.
0: So everything is the manifestation.
1: పంచభూతములే పరమాత్మ స్వరూపము.
0: The five elements are the divine form.
1: పరమాత్మకు ప్రత్యేకమైనటువంటి రూపం కాదు.
0: God is not a separate
1: form. అయితే ఈ అంధులైనటువంటి వారు అజ్ఞానులైనటువంటి వారికి ఈ సత్యాన్ని నిరూపించే నిమిత్తమై అవతారములు దిగి వస్తుంటాయి.
0: To demonstrate this fact to blind people, ignorant people, God descends as avatar.
1: అవతారము ప్రత్యేకమైన రూపంతో రాదు.
0: Incarnation doesn't come separate.
1: ఎందుకోసము?
0: Why?
1: జగత్తునందు పుట్టినటువంటి సర్వ జీవరాశులు కూడాను తమ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తూ ఉంటున్నాయి.
0: ఆల్ క్రీచర్స్ ఆన్ ఎర్త్ డిశ్చార్జ్ దేర్ ఓన్ డ్యూటీ.
1: పశువులు, పక్షులు, క్రిమికీటకాదులు, చీమలు, దోమలు కూడాను తమ తమ కర్తవ్యాన్ని ఏమాత్రం కూడా భంగపరచుకోకుండా కాలం గడుపుతుంటాయి.
0: Animals, birds and bees, ants and mosquitoes, they discharge their duties.
1: అయితే ఈనాటి మానవుడికి మాత్రమే తమ కర్తవ్యాన్ని విస్మరిస్తున్నాడు.
0: But it's only man who has forgotten his responsibility.
1: ఒక పక్షులైనా కానీ సీజన్ రీజన్ అనుసరిస్తుంటాయి.
0: బర్డ్స్ ఫాలో సీజన్ అండ్ రీజన్.
1: కానీ మనిషికి మాత్రం నో సీజన్ నో రీజన్.
0: బట్ మ్యాన్ హ్యాస్ నో సీజన్ నో రీజన్.
1: కనుకనే ఈ మానవాకారమే వచ్చి ఈ చెడిపోయినటువంటి మానవును సంరక్షించాలి.
0: సో గాడ్ కమ్స్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ టు కరెక్ట్ ది హ్యూమానిటీ.
1: కనుకనే దైవం మానుష రూపేణ అన్న.
0: గాడ్ టేక్స్ హ్యూమన్ ఫార్మ్.
1: ఆ మనిషి రూపంలో రావడానికి కారణం ఇదే.
0: దిస్ ఇస్ ద రీజన్ వై హీ టేక్స్ హ్యూమన్ ఫార్మ్.
1: లేకపోతే మనిషిలో ఉన్నటువంటి ఒక దోషాన్ని నిరూపించాలని ఒక గ్రద్ద వచ్చి చెప్తే దాన్ని రాళ్లతో కొట్టి పంపిస్తాడు. దాన్ని ఏమాత్రం లక్ష్యం చేయడు.
0: ఇఫ్ ఎన్ ఈగిల్ వర్ టు కమ్ అండ్ పాయింట్ అవుట్ మిస్టేక్ ఎట్ యూ, యూ విల్ సర్టన్లీ ఫెల్ స్టోన్స్ ఎట్ ఇట్ రైట్ అవే.
1: అయ్యా నీకు బుద్ధుందా లేదా అంటే నీవేమిటే నాకు చెప్తాము అని దాన్ని రెండు కూర కట్టతో కొట్టి పంపిస్తాడు.
0: ఈవెన్ ఇఫ్ ఎ హీ బఫెలో వర్ టు కమ్ అండ్ టెల్ యూ యువర్ మిస్టేక్, యూ విల్ ఫెల్ స్టోన్స్ ఎట్ ఇట్ డ్రైవ్ ఇట్ ఆఫ్.
1: కనుకనే ఇక్కడ రెండు రకములైనటువంటి ఒక తత్వాన్ని మనము భావించాలి.
0: హియర్ వీ హావ్ టు అండర్స్టాండ్ టూ పాయింట్స్ హియర్.
1: జ్ఞానదేవుడు.
0: వన్ ఇస్ జ్ఞానదేవ.
1: ఇంకొకడు భక్తి దేవుడు.
0: అనదర్ ఇస్ భక్తి దేవ.
1: ఈ ఇరువురు అన్నదమ్ములు ఉంటున్నారు.
0: బోత్ ఆర్ బ్రదర్స్.
1: ఇరువురు కలిసి ప్రయాణం చేస్తున్నారు.
0: బోత్ ఆఫ్ దెమ్ ట్రావెలింగ్.
1: జ్ఞానదేవుడు భక్తి దేవుడు.
0: జ్ఞానదేవ అండ్ భక్తి దేవ.
1: ఇరువురు ప్రయాణం చేస్తుండగా దాహ వేసింది.
0: దే వర్ థర్స్టీ ఆన్ ద వే.
1: భక్తి దేవుడు జ్ఞానదేవుడిని అడిగాడు.
0: భక్తిదేవ జ్ఞానదేవ,
1: దాహంగా ఉంటుంది, అది మీరెక్కడా కనిపించలేదు.
0: ఐఎమ్ వెరీ థర్స్టీ, ఐ డోంట్ ఫైండ్ వాటర్ అరౌండ్.
1: జ్ఞానదేవుడు చెప్పాడు.
0: జ్ఞానదేవ సెడ్
1: ఏదో కొన్ని ఎక్కడైనా బావులు ఏమైనా ఉన్నాయో వెతుకుదాము అన్నాడు.
0: లెట్ అస్ బీ ఇన్ సర్చ్ ఆఫ్ వెల్స్ ఇఫ్ దే ఆర్ అవైలబుల్ ఎనీవేర్.
1: పోయేటప్పటికే పాత బావి ఒకటి కనిపించింది.
0: దే కుడ్ సీ ఏ వెల్ విచ్ ఇస్ ఇన్
1: అడుగు లోపల దాని నీరు కనిపించింది.
0: దే కుడ్ సీ వాటర్ ఇన్ డెప్త్.
1: అప్పుడు జ్ఞానదేవుడు,
0: జ్ఞానదేవ
1: జ్ఞానదేవత కైవల్యం, ఏమైనా మారవచ్చు జ్ఞానదేవుడు.
0: విత్ విజ్డమ్, విత్ జ్ఞాన ఎనీథింగ్ కెన్ బి బ్రాట్.
1: పక్షి రూపాన్ని ధరించాడు, లోపలికి పోయాడు, నీరు త్రాగాడు, వచ్చాడు.
0: హీ హస్ టేకెన్ అపాన్ హింసెల్ఫ్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బర్డ్ అండ్ గాట్ ఇన్ టు ద వెల్.
1: జ్ఞానదేవుడు ఏ రూపాన్నైనా ధరించవచ్చును.
0: జ్ఞానదేవ కెన్ టేక్ అపాన్ హింసెల్ఫ్ ఎనీ ఫార్మ్.
1: జ్ఞానదేవత కైవల్యం.
0: Because wisdom is only path to liberation.
1: Advaita darshanam jnanam.
0: The non-dualism is real wisdom.
1: Kada akkada ye matram kuda idi ledu.
0: So there is no difference
1: whatsoever.
0: He can assume any form.
1: Kani bhakti devudu.
0: But this bhakti deva.
1: Inka lopaliki poledu.
0: He couldn't get into the well.
1: Athaniki aa shakti ledu.
0: He is not in possession of that
1: power. Bhavagattuna kuchunnadu.
0: He sat along this
1: gate. Daivanni premistu smarinchadu.
0: He just chanted the name of God with intense
1: love. కొంతసేపు స్మరించేటప్పటికి నీరంత తన కాళ్ళ క్రిందంతా వచ్చింది.
0: After some time he could notice water collecting under his feet.
1: చల్లగా ఉన్నదని కన్ను తెరిచి చూసేటప్పటికి అడుగున ఉన్నటువంటి బావిలో ఉన్న నీరంతా పొంగి తన దగ్గరికి వచ్చినాయి.
0: When he opened his eyes and started noticing, the water in the depth of the well came out.
1: జ్ఞానము అనేటువంటిది తన ఆకారాన్ని మార్చుకోవాల్సి వస్తుంది.
0: That jnana, wisdom will help you to change your form.
1: భక్తి దేనిని మార్చనక్కర్లేదు, తన ప్రేమను మార్చుకుంటే చాలు, సర్వము తన దగ్గరికే పరిగెత్తుస్తుంది.
0: Whereas for the devotion, direct your love, everything will come to you.
1: భక్తికి మించినటువంటిది మరొకటి లేనే లేదు.
0: There is no other thing beyond this devotion.
1: భక్తి దేవుడు జ్ఞానదేవునికి ఒక లెటర్ రాశాడు.
0: భక్తి దేవ wrote a letter to జ్ఞానదేవ.
1: ఏమని రాశాడు?
0: What did he write?
1: ఏమి రాశాడు?
0: What he wrote?
1: ఒక తెల్లటి ఒక కాగితము చుట్టి కవర్ లో పెట్టి ఒక లెటర్ మాదిరి పంపించాడు జ్ఞానదేవునికి.
0: He wrote a letter, folded it, put it in an envelope and sent to జ్ఞానదేవ.
1: జ్ఞానదేవుడు చూచాడు.
0: జ్ఞానదేవ read it.
1: అక్షరాలు ఉంటే బిగినింగ్ నుంచి ఎండ్ వరకు మనం చూడవచ్చును.
0: If there are letters,
1: ఓ ప్రియమైన సోదరా, తిట్టుని నమస్కారంతో తమ్ముడు అని మొదటి ఎండ చూడొచ్చును.
0: One can see the beginning and the end if the letter is written.
1: అక్షరాలే లేవు దాంట్లో.
0: There are no letters there at all.
1: కనిపించలేదు.
0: దే కుడ్ సీ.
1: అప్పటి నుంచి జ్ఞానదేవుడు రాస్తూ రాస్తూ రాస్తూ వస్తున్నాడు ఆ జాబుకు జవాబు.
0: అండ్ సిన్స్ దెన్ జ్ఞానదేవ స్టార్టెడ్ గివింగ్ రిప్లై.
1: ఎన్ని రాసినప్పటికీ ఆ జాబులో ఇంకా ఏం మిగిలినాయో ఏమిటో. అందువల్లనే నిరంతరము రాస్తూ రాస్తూ రాస్తూ అదే జ్ఞానత్వము అని ఎప్పుడు చూసినా పరిశోధన పరిశోధన పరిశోధన.
0: సో జ్ఞానదేవ వెంట్ ఆన్ రైటింగ్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూస్.
1: లైఫ్ అంతా పరిశోధనతోనే పోయింది.
0: ద లైఫ్ ఈస్ వన్ ఆఫ్ కంటిన్యూస్ ఇన్వెస్టిగేషన్.
1: పరిశీలన ఎప్పుడు జరిగేది?
0: వెర్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్.
1: ఈనాటి సైంటిస్ట్ అంతా ఇదే గతే పడుతున్నారు.
0: దిస్ ఈస్ ద సిచ్యువేషన్.
1: ఎప్పుడు చూసినా పరిశోధన పరిశోధన, ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్, నో ఎక్స్పీరియన్స్.
0: The scientists spend all the time in experimentation process. No
1: experience.
0: What is it that you get out of this? Yesterday's look new today. And today's will be new tomorrow.
1: And
0: later it will be old stuff. This is all the old and new.
1: కనుకని దీనివల్ల మనకు ప్రయోజనం లేదు.
0: నో యూజ్ అవుట్.
1: జ్ఞానము కంటే భక్తి చాలా సులభమైన మార్గము.
0: Path of devotion is easier than wisdom.
1: జ్ఞానం చాలా కష్టమైనటువంటి.
0: Wisdom is very tough.
1: ఇది అందరికీ ప్రాప్తించేటువంటిది కాదు.
0: It's not given to everybody.
1: భక్తి భగవత్ నామస్మరణ చేతను, ఆ ప్రేమావేశం చేతను, ప్రేమ యొక్క భావం చేతనే సర్వం కూడాను తన వశం చేసుకోగలడు.
0: With the joy and ecstasy, repeating God's name, you can capture everything in this world. Students,
1: మీ యందున్నటువంటి ప్రేమను తడమార్గం పట్టించుకోకుండా,
0: see that it won't go in the wrong way.
1: దానిని అసహ్యమైనటువంటి మార్గంలో దాన్ని ప్రవేశపెట్టకుండా,
0: డోంట్ మేక్ ఇట్ చీప్.
1: సమాజంలో విరుద్ధమైన మార్గంలో దీన్ని ప్రవేశపెట్టకుండా,
0: సీ దట్ యూ వోంట్ యాక్ట్ అగైన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ సొసైటీ.
1: తల్లిదండ్రుల యొక్క అభిష్టమునకు ప్రవేశ విరుద్ధంగా ప్రవేశపెట్టకుండా,
0: డోంట్ యాక్ట్ అగైన్స్ట్ ద విషెస్ ఆఫ్
1: సర్వ సమాజమునకును సై అనిపించేటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: సీ దట్ యూ డైరెక్ట్ యువర్ లవ్ సో హస్ టు విన్ ద అప్రిషియేషన్ ఆఫ్ ఎవ్రీబడి.
1: భగవద్ విషయం లోపల ఎవరాజ్ఞ మనకు అక్కర్లేదు.
0: సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ యూ డోంట్ నీడ్ టు ఎనీబడీస్ కమాండ్.
1: ఒకనొక సమయం లోపల,
0: ఎట్ వన్ టైమ్,
1: మీరా నిరంతరము గిరిధర గోపాల గిరిధర గోపాల అని పాడుతున్నాడు.
0: మీరా వాస్ సింగింగ్ సేయింగ్ గిరిధర గోపాల.
1: కానీ మహారాణా కోపం వచ్చింది.
0: రాణా వాస్ వెరీ యాంగ్రీ.
1: అతని అభిష్టానికి ఈమె కొంతవరకు లొంగలేదు.
0: షీ ఈజ్ యాక్టింగ్ అగెన్స్ట్ హిస్ ఇంట్రెస్ట్.
1: ఎప్పుడు చూసినా గానీ సర్వకాల సర్వావస్థలు ఎందుకు కృష్ణనామం చింతిస్తూ ఉంటుంది.
0: అట్ ఆల్ ప్లేసెస్ ఎవ్రీ టైమ్ షీ హాస్ బీన్ చాంటింగ్ కృష్ణాస్ నేమ్.
1: ఆ కోపం చేత భరించుకోలేక,
0: out of fury or anger,
1: tana koppu batti bayataki yirchi talupu vesesadu mandiraniki.
0: She caught hold of her hair and she had driven out of the temple.
1: Tachchane konchu shock vachindi paapam.
0: Immediately she was shocked.
1: Ayyo Krishna, ninnu vadali povatama nenu etta sadhyam avutundi, nenu undalenu ninnu vadali ani kontha baadha padindi.
0: She felt so sad saying, Krishna, can I leave you? I can't go.
1: Bhagavantudu sarvatra undetunte vaadu.
0: God is everywhere.
1: Krishna, amara dil tumara mandir.
0: My heart is your temple.
1: ఈ టెంపుల్ కాదు,
0: నాట్ దిస్ టెంపుల్.
1: ఈ టెంపుల్ మహారాణా కట్టాడు.
0: దిస్ టెంపుల్ ఇస్ బిల్ట్ బై మహారాణా.
1: నీవే కట్టావు నా హృదయం అనే టెంపుల్.
0: వేర్ హాస్ ది టెంపుల్ ఆఫ్ మై హార్ట్ ఇస్ బిల్ట్ బై యు.
1: పర్మనెంట్
0: ద టెంపుల్ యు బిల్ట్ ఇస్ పర్మనెంట్.
1: దాన్ని నువ్వు వదలడానికి వీలు కాదు.
0: యు కెనాట్ గివ్ అప్ మై.
1: కాబట్టి నా యొక్క టెంపుల్ అదే.
0: సో దాట్స్ మై టెంపుల్.

0: Let the mind travel towards the place of merger of Ganga and Yamuna.
1: ఈ ప్రయాగకు నీకు టికెట్ బుక్ పోస్ట్ చేసుకోవద్దు, లేకపోతే టికెట్ రిజర్వేషన్ చేసుకోవద్దు. టికెట్
0: డోంట్ పర్చేస్ యూ టికెట్ అండ్ రిజర్వ్ యూర్ టికెట్ టు ప్రయాగ.
1: గంగా యమునా
0: ద ప్లేస్ ఆఫ్ మర్జర్ ఆఫ్ గంగా
1: నిశ్వాస నిశ్వాసములు రెండు, ఒక ముక్కుతో తీసుకోవటం, ఒక ముక్కుతో వదలటము, ఇదే ఈడ పింగళ అన్నారు.
0: Inhalation and exhalation are the two processes.
1: ఈ ఈడ పింగళకు భూమధ్య స్థానమే కుంభకము అన్నారు.
0: For these two ఈడ పింగళ
1: మూడింటి యొక్క ఏకత్వమే ప్రయాగ.
0: The place of merger is ప్రయాగ.
1: గంగా భక్తి.
0: గంగా ఇస్ డివోషన్.
1: యమున నానం ఒక కర్మ.
0: యమున ఇస్ యాక్షన్.
1: అంతర్వాహిని అయినటువంటి సరస్వతి ఈ యొక్క లోపల భూమధ్య స్థానము.
0: సో ద ఇన్నర్ కరెంట్ సరస్వతి,
1: గంగా యమున సరస్వతి యొక్క మూడింటి యొక్క ఏక స్థానము భూమధ్య స్థానము.
0: ఆల్ ది త్రీ అట్ ద సెంటర్ ఆఫ్ ద ఫోర్.
1: అక్కడ ఉన్నావు నీవు.
0: దేర్ యు ఆర్ ప్రెసెంట్.
1: గంగా యమున తీర్ చెల్లో రేమన్.
0: ఓ మైండ్ ట్రావెల్ టు దట్ ప్లేస్.
1: గంగా యమున నిర్మల పానీ. ఇవి రెండు ఎట్లా ఉంటున్నాయి? నిర్మలమైన జలంగా ఉంటుంది.
0: ద వాటర్ ఆఫ్ గంగా యమున ఆర్ ప్యూర్.
1: అంతేకాదు శీతల చెల్లోరేమన్. గంగా యమున
0: ట్రావెల్ టు దట్ ప్లేస్ గంగా యమున.
1: మోరమకుట పీతాంబర చూవే కుండల రజత శరీర్ చెల్లోరేమన్ చెల్లోరేమన్ గంగా యమున తీర్.
0: It is pleading with the mind so that it might travel to that place.
1: Akkadiki velli nee
0: go there.
1: Maraka chotu neeku vellavaddu.
0: Don't go anywhere.
1: Adi kuda ekkada undi?
0: Where is it?
1: Neelone undi.
0: It is within you.
1: Baita prapancham kaadu.
0: It's not the
1: baita pradesham kaadu.
0: Outer place.
1: Daivamanta kudanu nee hrudayamunde nindi untunnadi.
0: God is in your heart.
1: Aithe
0: however
1: adanni ప్రత్యక్షంగా నీవు దేహరీతిగా నీవు అనుభవించినప్పుడు దాని యొక్క ఆనందం నీకు లభ్యమవుతుంది.
0: ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ హిమ్ సీ హిమ్ డైరెక్ట్లీ యూ విల్ బి హ్యాపీ.
1: పుస్తకంలో రాస్తుంటారు మైసూర్ పాక్ జిలాబాం జిలేబీ బర్ఫీ అనేటువంటి రాస్తుంటారు.
0: దేర్ యూ ఫైండ్ సమ్ ఆఫ్ ద బుక్స్.
1: చదివినప్పుడు నీకు రుచి కనిపించదు.
0: వెన్ యూ రీడ్ యూ డోంట్ ఫైండ్ ద టేస్ట్.
1: కానీ అదే మైసూర్ పాక్ గులాబ్ జామ్ బర్ఫీ తీసుకుని వస్తే మంచిగా రుచిగా కనిపిస్తుంది.
0: బట్ ది సేమ్ స్వీట్స్ వెన్ యూ స్టార్ట్ ఈటింగ్ యూ విల్ నో ద టేస్ట్.
1: కనుకనే నా ఎందే ఉంటున్నదని భావంతో పోతే ఈ మాధుర్యం తెలియదు.
0: సో
1: ఆ భావస్వరూపుడైన భగవంతుడితో నీవు ఆనందాన్ని అనుభవించినప్పుడు అదే మాధుర్యంగా తెలుస్తుంది.
0: ఇట్స్ మియర్లీ ఎ ఫీలింగ్. It will not help you. It should come to your experience.
1: కనుకని అవతారాలు దిగి రావడానికి ఇదే కారణాలు.
0: It is the purpose behind the advent of incarnation.
1: శారీరకంగా మానసికంగా బుద్ధిపూర్వకంగా సెన్సెస్ గా అన్నింటి ఎందుకు ఒక విధమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం భావించినప్పుడు ఇంతకంటే ఆనందం మరొకటి లేదు.
0: When we consider physical, mental, intellectual faculties as divine, they know that beyond this. కనుకని
1: గోపికలు అన్నాడు ఆశిస్తూ వచ్చారు.
0: This is what Gopikas wanted then.
1: మాయందు హృదయ భూమి అనేటువంటిది కేవలము పగిలిపోతుంటుండాలి.
0: ద ల్యాండ్ ఆఫ్ అవర్ హార్ట్స్ ఇస్ బ్యారన్.
1: కృష్ణ
0: కృష్ణ
1: నీవు ఎక్కడెక్కడ పుడుతుంటావో అక్కడెక్కడంతా మేము కూడా పుట్టాలి.
0: లెట్ అస్ బి దేర్ వేర్ ఎవర్ యు ఆర్ బోర్న్.
1: పుష్పంబువై నీవు పొలు పొంగుచుండిన తుమ్మెదనై నేను తిరుగుచుందు.
0: As you, oh Krishna, as you blossom like a flower, I go around you like a bee.
1: Bee. Neevu nenu pushpanga putte nenu bee ga puttali.
0: If you are born as a flower, let me be born as a bee.
1: Neevu antavarku gee enu tirugutu nenu chaala rodana chestu tappaku neelo praveshinchali. Praveshinchaliki aa mattunu nenu traagutu tanmayatnanga mundipothanu.
0: I go round you, the flower, making humming sound and get into you and draw the nectar.
1: Vruchambuvai neevu vadilluchundina vallikanai neeku allukondu.
0: If you are there as a tree, let me be creeper around you.
1: Neevegina vruchamaiti nenu creeper aipovali. ఎట్లా నీకు చుట్టుకొనే పోవాలి కానీ నీకు దూరంగా ఉండకూడదు.
0: ఇఫ్ యు ఆర్ ది ట్రీ ఐ షుడ్ బి క్రీపర్ జస్ట్ రౌండ్ యూ ఐ షుడ్ నాట్ బి సెపరేట్.
1: వర సముద్రుడే నీవైనా
0: ఇఫ్ యు ఆర్ ఎన్ ఓషన్
1: వాహిని ఎగుచు నేను నీలో నా ఐక్యమగుదు.
0: లెట్ మీ బి రివర్ అండ్ మర్జిన్ యూ
1: క్లీన్ గా చెప్పుకో. నీవు సముద్రుడై పుట్టినప్పుడు నేను ఒక నదిగా వచ్చి నీలో ఐక్యమైపోవాలి.
0: ఇఫ్ యు ఆర్ దేర్ యాస్ ఎన్ ఓషన్, లెట్ మీ బి రివర్ అండ్ మర్జిన్ యు.
1: మేలు పర్వతమే నీవైనా పరచుకొని పారెద నేను సెలయేరునై.
0: ఇఫ్ యు ఆర్ ఎ మేరు మౌంటైన్, ఐ విల్ బి ఎ వాటర్ ఫాల్.
1: ఫాల్స్ అని దుంకేది కాదు, దాన్ని ఖర్చుకొని రావాలి.
0: ఫాల్స్ దే జస్ట్ స్టార్ట్ రన్నింగ్ టచింగ్ దట్.
1: అనంత ఆకాశమే నీవైనా,
0: ఇఫ్ యు ఆర్ ఇన్ఫినిట్ స్కై,
1: చిన్న చుక్క నేనై నీలోన చెలగుచుందు.
0: లెట్ మీ షైన్ దేర్ యాజ్ ఎ టైనీ స్టార్.
1: నీవు ఒక ఆకాశమైతే పెద్ద ఆకాశము, నేను చిన్న చుక్కగానైనా నీలో వస్తుంది.
0: ఇఫ్ యు ఆర్ ఆఫ్ దట్ ఇన్ఫినిట్ స్కై, లెట్ మీ బి దేర్ యాజ్ ఎ టైనీ స్టార్.
1: కనుక నీకు మాకు ఏమాత్రము ఎడబాటు జరగకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ సెపరేషన్ బిట్వీన్ యూ.
1: వియోగం జరగకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి సెపరేషన్.
1: నిరంతరము సంయోగమే మాకు ప్రాప్తించాలి.
0: దేర్ షుడ్ బి దిస్ యూనియన్, కంటిన్యూస్ యూనియన్.
1: సంయోగమే సరి అయినటువంటి ఒక భక్తి తత్వము అన్నారు.
0: దట్ యూనియన్ ఇస్ త్రూ డివోషన్.
1: సారూప్య సారూప్య సామీప్య సాయుధ్య సారూప్యం, ఇదే ముఖ్యమైన మార్గం. సాలోక్యము నీ చింతనలో ఉండాలి.
0: సాలోక్య, ఐ షుడ్ థింక్ ఆఫ్ యూ.
1: సామీప్యం నీకు దగ్గరగా ఉండాలి.
0: సామీప్య, ఐ షుడ్ బి నియర్.
1: సారూప్యము నీ రూపాన్ని నేను పొందాలి.
0: సారూప్య, ఐ షుడ్ హావ్ యువర్
1: ఫామ్. సాయుధ్యము నేను నేను ఐక్యమైపోవాలి.
0: సాయుధ్య, ఐ షుడ్ మర్జ్ ఇన్ యు.
1: ఇదే పంచమ పురుష మార్గము అన్నారు. పంచమ పురుష మార్గము,
0: దిస్ ఇస్ పంచమ పురుష మార్గం.
1: పురుష మార్గం నాలుగు ఉంటున్నాయి. ధర్మ, అర్థ, కామ, మోక్షం నాలుగు. కానీ ఈ పవిత్రమైనటువంటి ఒక చేరిక అనేటువంటిది ఐదవ పురుషతత్వము.
0: దేర్ ఆర్ ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్, ధర్మ, అర్థ, కామ,
1: పరమ భక్తి అన్నారు.
0: ఫిఫ్త్ వన్ ఇస్ యూనియన్, దట్ ఇస్ సుప్రీమ్ డివోషన్.
1: ఈ పరమ భక్తికి మించినటువంటిది మరొక జగత్తులో లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ థింగ్ బియాండ్ దిస్ సుప్రీమ్ డివోషన్.
1: వర్ణించినప్పటికీ దీనికి మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యను అభ్యసించండి.
0: యు స్టడీ.
1: ఉద్యోగాలు చేసుకోండి.
0: డూ జాబ్.
1: వివాహాలు ఆడండి. డజన్ పిల్లలు కనండి.
0: హావ్ డజన్స్ ఆఫ్ చిల్డ్రన్.
1: కానీ
0: బట్
1: దైవాన్ని మాత్రం మరవకండి.
0: బట్ నెవర్ ఫర్గెట్ గాడ్.
1: దైవాన్ని మర్చిపోతే
0: ఇఫ్ యూ ఫర్గెట్,
1: జీవితమే జీవితం కాదు.
0: యువర్ లైఫ్ ఇస్ నో లైఫ్.
1: ఎంత గొప్పవాడైనా ప్రైమ్ మినిస్టర్ కావచ్చును, ప్రెసిడెంట్ కావచ్చును, కానీ హీరో బికమ్స్ జీరో ఇఫ్ హీ ఫర్గెట్స్ గాడ్.
0: You may be a very great man, prime minister or president, if you forget God, hero becomes a zero. They change now and then.
1: Kani, neevu aayaka paramatattvanni matram vadalakoddu.
0: But you should never give up that spiritual aspect.
1: Daivamuniki enta avakasam chitti anta samipaniki povadaniki prayatname cheyipoyali.
0: Take every chance to be near God.
1: ఇదియే మానవుని యొక్క ప్రధానమైన సాధన.
0: దిస్ ఇస్ ది మెయిన్ స్పిరిచువల్ పర్సూట్ ఆఫ్ మ్యాన్కైండ్.
1: మానవత్వం సార్థకమైనట్టు అవుతుంది.
0: దెన్ ఓన్లీ హ్యూమన్ లైఫ్.
1: జంతునాం నరజన్మ దుర్లభము.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్
1: రేర్. తినటం, త్రాగటం, ఉండటం, నిద్రించటం, ఇంత మాత్రం తేనా మానవత్వం?
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ మియర్లీ ఈవెన్లీ పశువులకి కాదు
1: చేయటం లేదా?
0: డోంట్ యూ ఫైండ్ అనిమల్స్ అండ్
1: దానికి మనకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: ఎవర్ డస్ ద డిఫరెన్స్ లై?
1: మానవుడి లోపల ఏమి ప్రత్యేకమైన
0: ఉంటుంది? వాట్ ఇస్ స్పెషాలిటీ ఇన్ మ్యాన్కైండ్?
1: ఏ విశిష్టత ఉంటుంది?
0: వాట్ ఇస్ దట్ స్పెషాలిటీ?
1: ఏ యొక్క పవిత్రత ఉంటుంది?
0: What is that sanctity behind it?
1: Anta okate.
0: Everything is
1: what is the purpose of life ani question vesukunte kana peena sona marna ide na naalugu arthalu.
0: If you put a question to yourself, what is the purpose of life? Is it merely eating and drinking and sleeping? No.
1: Dying
0: and dying.
1: ఇది అన్ని జరుగుతుండాలి. చీమలకు వస్తుంటాయి, పాములకు వస్తుంటాయి, అన్నిటికీ దోమలకు వస్తుంటాయి.
0: యాంట్స్, స్నేక్స్, మస్కిటోస్ ఆల్సో పాస్.
1: నీవు అదే గతి పట్టిపోతే నీకు యొక్క మంచితనం ఏమిటి? మానవత్వంలో ఉన్నటువంటి విలువ ఏమిటి?
0: ఇఫ్ యూ ఆల్సో జాయిన్ దట్ కేటగిరీ, వాట్ ఈజ్ యువర్ స్పెషాలిటీ?
1: అన్నింటికంటే ఉన్నత స్థాయిని నీవు పోవాలి. అదే ఊర్ధమూలం అత శాఖ అని చెప్పింది వేదం.
0: యూ షుడ్ రీచ్ హైయర్ ఆల్టిట్యూడ్స్, హైయర్ లెవెల్స్.
1: అది ఏ భగవత్ ప్రేమకు సమీపాలు కావాలి.
0: And you should be close to God.
1: Bhagavat anugrahaniki paatralu kavali.
0: And you should enjoy God's love.
1: Bhagavat aanandanni anubhavinchali.
0: You should also enjoy.
1: Ee aanandam katti minchinatundi marokati ledu.
0: There's nothing beyond bliss.
1: Prema rahita marubhumulalo.
0: In this barren land, bereft of love.
1: Premaankuramunu pempunda.
0: And we sow the seeds of love.
1: Premaveshamuto.
0: With all the feeling of love.
1: Prema sudha varshamu varshimpaga. ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానముసే ఎగదే, కృష్ణ గానముసే ఎగదే, మురళి గానముసే ఎగదే.
0: విత్
1: ప్రేమ రహిత మరుభూములలో,
0: ద బ్యారన్ ల్యాండ్ వితౌట్ లవ్,
1: ప్రేమాంకురములు పెంపొంద. ఏవో చెట్లు నాటం కాదు. ఏముండ చెట్లో, ఏ ఇంకొక తుమ్మ చెట్లో మాట కూదు. ప్రేమ చెట్టే నాటాలి అక్కడ.
0: వి షుడ్ నాట్ సో ఎనీ ప్లాంటేషన్స్ ఆఫ్ బుషీ ప్లాంట్స్ ఆర్ ఎనీథింగ్.
1: ప్రేమ సుధా వర్షము వర్షింపగా.
0: యాజ్ దేర్ ఇస్ రెయిన్ ఫాల్ ఆఫ్ లవ్.
1: రెయిన్ ఫాల్స్ లవ్ డ్రాప్స్ రావాలి.
0: దేర్ షుడ్ బి లవ్ డ్రాప్స్ ఇన్ దిస్ రెయిన్ ఫాల్.
1: ప్రేమ నదులు ప్రవహింపగా మురళి గానము చేయగది.
0: యాజ్ ద రివర్స్ ఆఫ్ లవ్ ఫ్లో కంటిన్యూస్లీ కృష్ణ.
1: ఈ గానం ఎవరితో చేస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు?
0: హౌ ఆర్ యూ ప్లేయింగ్ ఆన్ యూర్ ఫ్లూట్?
1: ఈ గానం చేసేది మురళి.
0: ఇట్ ఈస్ ద ఫ్లూట్ ఆన్ విచ్ యూ ప్లే.
1: ఆ మురళి అనేటువంటిది ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ మురళి?
1: తొమ్మిది త్వరలు ఉండేటువంటి మురళి.
0: దిస్ మురళి ఫ్లూట్ హ్యాస్ 9 హోల్స్.
1: మన దేహమునకు తొమ్మిది త్వరలు ఉన్నాయి.
0: అవర్ బాడీ హ్యాస్ 9 హోల్స్.
1: కాబట్టి నా దేహమునే నీ మురళిగా తీసుకో.
0: టేక్ మై బాడీ యాజ్ యువర్ ఫ్లూట్.
1: అయితే ఈ దేహమనే మురళి లోపల అనేక డిజైర్స్ అనేటువంటి పదార్థాలంతా ప్యాక్ అయిపోయింది.
0: This body of flute is fully packed with the desires.
1: కానుకనే స్వరాలు రావటం లేదు.
0: So we don't get proper tune.
1: దానంత మంచి హాలోగా చేసినప్పుడు, ఆ యొక్క భ్రాంతులు విసర్జించినప్పుడు అది మంచి త్వరగా తయారవుతుంది, హాలోగా తయారవుతుంది.
0: When once it is made hollow, free from worldly
1: desires. అది ఎప్పుడు హాలో అయిపోయిందో అప్పుడు కృష్ణ హలో అని పిలుస్తాడు.
0: When once the flute of the body becomes hollow, Krishna will say hello.
1: అప్పుడు దాన్ని తీసుకుంటాడు, వాయిస్తాడు.
0: Then he will pick it up and play on
1: that. ప్రతి తొర్ర పైన కూడా తన యొక్క బ్రేళ్లు స్మరిస్తుంటాయి.
0: And you will also find the touch of the fingers of the Lord.
1: తాను తన యొక్క పెదవుల పైన పండుకుంటుంది ఆ మురళి.
0: And this flute will be on the lips of
1: God. భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసం రెండు కూడాను ఆ ఫ్లూట్ ద్వారా పోయి అనేక మందికి ఆ శబ్దాన్ని వినిపించి ఆనందంలో ముంచి వేస్తుంది.
0: And it is the divine breath that comes out of the mouth as the melodious music.
1: కనుక భగవంతునికి మనం కావాల్సింది రెండు పదార్థాలుగా తయారు కావాలి.
0: So we should shape ourselves into two.
1: ఒకటి పావుకోళ్ళు పాదరక్షలు.
0: వన్ స్లిప్పర్స్.
1: రెండవది మురళి.
0: సెకండ్ ఫ్లూట్.
1: ఇందులో ఏది నాకు కావాలి?
0: వాట్ ఇస్ దట్ ఐ వాంట్?
1: పావు రక్షలు అంటే ఆ పాదరక్షలపై నీ బరువంతా మోసుకోవచ్చు.
0: ద హోల్ బాడీ రెస్ట్ ఆన్ స్లిప్పర్స్.
1: కింద ఉన్నటువంటి యొక్క రాళ్లకు, ముండకు, చెత్తకు, పాములకు అన్నిటికీ భరించుకోవాలని.
0: And the slippers should bear everything around.
1: బాధలకును భరించుకోవాల్సినటువంటి పాదరక్షలు.
0: ఓన్లీ స్లిప్పర్స్ షుడ్ బేర్ యువర్ వెయిట్.
1: ఇది మహా కష్టం.
0: ఇట్స్ వెరీ డిఫికల్ట్.
1: ఇది ఏ విధంగా ఉంటుందో ఏమిటో.
0: వాట్స్ ద వే?
1: కానీ మురళిగా తయారు కావటం చాలా సులభం.
0: టు బికమ్ ఎ ఫ్లూట్ ఇస్ సో సింపుల్.
1: ఈ టవల్ ని ఇట్లా పట్టుకుని ఎంతసేపు అయినా ఉండాలంటే చేయి నొప్పి అవుతుంది.
0: టు హోల్డ్ ది టవల్ ఇన్ ద గ్రిప్ ఇస్ సో టఫ్.
1: కాబట్టి టవల్ ని గట్టిగా పట్టుకోవటం గొప్పతనం కాదు.
0: టు హోల్డ్ ఇట్ ఇన్ ద గ్రిప్ ఇస్ నాట్ గ్రేట్.
1: చాలా సులభం.
0: డ్రాప్ ఇట్ ఇస్ సో సింపుల్ అండ్ ఈజీ.
1: కనుకనే మన డిజైర్స్ ని గట్టిగా పట్టుకుని దాంతో అవస్థలు పడుకోవటం కాదు గొప్పతనము.
0: టు క్లింగ్ ఆన్, టు హ్యాంగ్ ఆన్ టు అవర్ డిజైర్స్, నథింగ్ గ్రేట్ అబౌట్ ఇట్.
1: చాలా సులభమైనటువంటిది.
0: డ్రాప్ ఇట్ డౌన్, ఇట్ ఇస్ సో ఈజీ.
1: అది ఏ వైరాగ్యము అన్నారు.
0: దట్ ఈస్ రెనన్సియేషన్.
1: ఆ వైరాగ్యం అనేటువంటి దాన్ని మనం సాధ్యమైనంత వరకు సాధించాలి.
0: వీ షుడ్ డెవలప్ ద డిటాచ్మెంట్.
1: అయితే ఈ ప్రపంచంలో ఉండినప్పుడు ఆ వైరాగ్యాన్ని సాధించడం అంత సులభం కాదు.
0: హౌఎవర్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ నాట్ దట్ సింపుల్.
1: నా కొడుకు, నా బిడ్డ, నా భార్య, నా తల్లి, నా ఏమిటి ఇవన్నీ నా నా నా నా నా.
0: వీ గోన్ క్లెయిమింగ్ మై వైఫ్, మై సన్, మై
1: డాటర్. ఈ పదంలోనే కనిపిస్తుండదు అది నీది కాదని.
0: ఇన్ ది వెరీ వర్డ్ వీ సే దేర్ ఇస్ ఎ మీనింగ్.
1: నా కొడుకు, కొడుకు నాది కాదు. నా కాదు కొడుకు, కొడుకు నాది కాదు.
0: నా మైన్ సన్, నో మై, నా మీన్స్ నో నెగేషన్.
1: నా తల్లి, తల్లి నాది కాదు.
0: నా నో,
1: ఈ నా అర్థాన్ని తెలుసుకుంటే ఎంతైనా బాగా అవసరం అవుతుంది.
0: సో ఇఫ్ యు నో ద మీనింగ్స్ ఆఫ్ ద వర్డ్
1: నాకు అర్థం తెలుసుకోవాలి.
0: బట్ వీ షుడ్ నో
1: అనగా కాదు.
0: నా మీన్స్ నో.
1: నా ఇల్లు, ఇల్లు నాది కాదు.
0: నా ఇల్లు, దిస్ నాట్ మై హౌస్.
1: పదమునందే ఉంటుంది అది అర్థము.
0: ఇన్ ద వెరీ వర్డ్ దేర్ ఇస్ మీనింగ్ ఇంప్లాయ్డ్.
1: కనుకనే మొట్టమొదటి నాది, నాది, నాది, నాది. దీనిని వేదాంతం నేతి, నేతి, నేతి, నేతి, నేతి, నేతి అన్నారు.
0: సో దిస్ క్లెయిమ్ ఆఫ్ మైన్ ఇస్
1: నేతి. వెన్న కరిగించి చేసినటువంటిది నెయ్యి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ది
1: నేతి కాదు.
0: నెగేషన్ నో.
1: ఇదంతా కూడా నువ్వు కేవలం దైవ స్వరూపమే. ఆ విశ్వాసాన్ని పెట్టుకోండి.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్, హ్యావ్ దట్ ఫెయిత్.
1: భజన బినా సుఖ.

0: ఎవడు నిరంతరము ప్రీతిపూర్వకం చే ప్రీతిపూర్వకంతో నన్ను భజించును అట్టివానికి నేను బుద్ధియోగమును అందిస్తాను అన్నాడు గీతాచార్యుడు.
1: గీతాచార్య హెస్ డిక్లర్డ్ దట్ హూసో ఎవర్ లవింగ్లీ రిమెంబర్స్ అండ్ ప్రైజెస్ మీ వుడ్ బి గివన్ ది యోగా ఆఫ్ ఇంటెలిజెన్స్, బుద్ధి యోగం.
0: ఇంతే కాదు,
1: నాట్ మియర్లీ దిస్,
0: అతనిని నాతో చేర్చుకుంటానని కూడాను వాగ్దానం చేశాడు.
1: హి హాజ్ ఆల్సో ప్రామిస్డ్ దట్ ఐ విల్ టేక్ హిమ్ విత్ ఇన్ మీ.
0: బుద్ధి యోగం అనగా ఆత్మ అనాత్మ వివేకమే.
1: బుద్ధి యోగం ఆర్ ది యోగా ఆఫ్ ఇంటెలిజెన్స్ రెఫర్స్ టు డిస్క్రిమినేషన్ విచ్ కెన్ డిస్టింగ్విష్ ద వన్ విచ్ ఈస్ ఆత్మ ఫ్రమ్ అనాత్మ, పర్మనెంట్ ఆత్మ టు ఇంపర్మనెంట్ అనాత్మ.
0: ఇది పవిత్రమైన భక్తవర్ణకు మాత్రమే ఇది సాధ్యమవుతుందని కూడాను నిరూపించాడు.
1: దిస్ బికమ్స్ పాసిబుల్, ఇట్ హెస్ బీన్ ప్రూవ్డ్ ఓన్లీ టు పీపుల్ హూ ఆర్ రియలీ డివోటెడ్ అండ్ ఆల్మోస్ట్ మ్యాడ్ విత్ లవ్ ఫర్ ద లార్డ్.
0: ముక్తి ప్రేరితమైనటువంటి అఖండ జ్ఞానమునకు సునిర్మల భక్తియే ఆధారమని కూడాను నిరూపించింది.
1: ఇట్ హెస్ ఆల్సో బీన్ ప్రూవ్డ్ దట్ టు గెట్ ఎ రియల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్, డివోషన్ అలోన్ ఇస్ ద రైట్ రాయల్ పాత్.
0: సోహం తత్వమునకు దాసోహమే ఆధారమని కూడాను ప్రకటించింది.
1: టు ద ప్రిన్సిపల్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద లార్డ్ ఇట్ సెల్ఫ్, సోహం తత్వ, ది యాటిట్యూడ్ ఆఫ్ సర్వెంట్ అండ్ దాసోహం ఈజ్ ది ప్రాపర్ పాత్.
0: భక్తిమాన్ మే ప్రియో నరహాని, ఎవరు నా భక్తుడిగా ఉంటుంటాడో వాడే నాకు అత్యంత ప్రియుడని కూడాను స్థిరం చేసింది.
1: ఇట్ ఈస్ ఆల్సో కన్ఫర్మ్ దట్ ద వన్ హూ ఈజ్ ఎ డివోటీ ఈజ్ డియర్ టు మీ.
0: భక్తి అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ డివోషన్?
0: ప్రేమ నశ్వరమైన పదార్థం పైన ప్రసరించినప్పుడు ఇది రాగమోహితంగా రూపొందుతుంది.
1: వెన్ లవ్ flows towards transient things, it becomes attachment.
0: శాశ్వతమైనటువంటి దీనిపైన ప్రసరించినప్పుడు ఇదే భక్తిగా రూపొందుతుంది.
1: When it flows towards the permanent entity, it becomes devotion.
0: భక్తి రెండు విధములుగా ఉంటున్నది.
1: Devotion is of two types.
0: పుష్పములచే పూజలు గావించుతూ, ధూపదీప నైవేద్యములచే ఆరాధనలు సల్పుతూ, క్షేత్రములు దర్శించుచు, పుణ్యనదీ తీర్థములు ఆచరించుచు, మందిరములు యందు, పూజా రూములు యందు, దేవాలయములు యందు ఆచరించేటువంటి నిత్యచు షోడశోపచారములచే లాభించినటువంటి కర్మలకంతయును సామాన్యమైన భక్తి అని సార్థక నామం.
1: వన్ ఈస్ ఆర్డినరీ టైప్ ఆఫ్ డివోషన్ విచ్ రెఫర్స్ టు సర్టన్ activities associated with rituals like worshipping the Lord, the 16 types of offerings and visiting various important places of pilgrimage, taking bath in holy rivers. These are all rituals which is ordinary type of devotion.
0: Kani Geeta Charyani dini antaga angikarinchatam ledu.
1: Geeta Charya, however, does not accept this as the path of devotion.
0: Satchila సదాచార సంపన్నమైనటువంటి పరాభక్తియే ప్రధానమని కూడాను నిరూపిస్తూ వచ్చాడు.
1: డివోషన్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ క్యారెక్టర్ అండ్ టోటల్ లవ్ టు ద లార్డ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ట్రూ డివోషన్. దిస్ హెస్ బీన్ ట్రూ.
0: భక్తికి పరాభక్తికి ఉండినటువంటి వ్యత్యాసం కూడాను మనం విచారించాలి.
1: వీ హ్యావ్ టు ఎంక్వైర్ ఇన్ టు ద డిస్టింక్షన్ బిట్వీన్ భక్తి ది ఆర్డినరీ డివోషన్, పరాభక్తి ది ట్రాన్సెండెంటల్ డివోషన్.
0: భక్తి అనగా కేవలము దృశ్యకల్పితమైన జగత్తునందు సృష్టింపబడినటువంటి పదార్థముల యొక్క ప్రయోజనము భక్తిగా నిరూపిస్తూ వచ్చింది.
1: ది ఆర్డినరీ డివోషన్ రెఫర్స్ టు ద యూజ్ ఆఫ్ ద థింగ్స్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ ద ఫెనామినల్ వరల్డ్ ఫర్ వర్షిపింగ్ ద లార్డ్.
0: దీనికి ఉదాహరణము మనము పూజిస్తున్నాము. బాహ్యమై బాహ్య సంబంధమైనటువంటి పుష్పమును తెచ్చి భగవంతుణ్ణి పూజిస్తున్నాము.
1: ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఇస్ వర్షిపింగ్ ఆఫ్ ద లార్డ్ గెటింగ్ ది ఫ్లవర్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ ద ట్రీస్.
0: ఈ పుష్పములు ఎక్కడి నుంచి వచ్చినవి?
1: From where did these flowers come?
0: నీవు సృష్టింపబడినటువంటివా?
1: Have you created them?
0: లేక మరే విధమైనటువంటి దీంట్లో నీవు కల్పితం చేసినటువంటివా?
1: Have you been able to manufacture them otherwise?
0: కాదు కాదు.
1: Certainly not.
0: ఇది భగవత్ సృష్టికి సంబంధమైనటువంటి పుష్పములు.
1: These are all flowers created by the Lord.
0: భగవంతుడు సృష్టింపబడినటువంటి పుష్పములు నీవు తెచ్చి భగవంతునికి అర్పితం చేయడంలో ఉన్నటువంటి ఒక ఆశ్చర్యం ఏమిటి?
1: What is
0: the ఏమిటి?
1: What is the big speciality in offering the flowers which are created by the Lord to the Lord himself?
0: Kanuka bhagavantunu srishtimpabadinatundi padarthamulu cheta bhagavantunni aaradham cheseetundi yokka prakriyalaku sadharanamaina bhaktiga nirupistu vachindi geeta.
1: Geeta has been proving that as ordinary type of devotion which is taking the creator things of the Lord and offering them to the Lord himself.
0: Parabhakti anaga kevalamu nee yokka prayatnam dwara nee hrudaya brindavanamunandu satyala sadaacharam antanti gunamulanu abhirudhi gaavinchi danini poshinchi atti pushpamulu cheta bhagavantuni aaradhana cheseetundi yokka prakriyake parabhakti ani kuda nu cheptovachu.
1: The activities which are associated with worshipping of the Lord who is seated in your heart by the flowers which are not relating to the world as such.
0: Aithe jnana dhyanam visishyate ani Balaraju cheppadu. Jnanamunaku dhyanamunaku undinatuvanti vyathyasamunu kudanu manam kontha vicharinchali.
1: We have to also inquire into the difference between jnanam and dhyanam which Balaraju said just now.
0: Dhyanamu leka jnanamu kudaradu.
1: Without meditation it is not possible to get real knowledge.
0: Jnanamu leka dhyanam sambhavinchadu.
1: Without the awareness of the knowledge you would not be able to enter into meditation.
0: Ee vidhamaina paristhitiyandu edi manamu odalu teeskovali?
1: In such circumstances, which of the two should we have in the, to start with?
0: Dhyanam anaga loka sambandhamainatundi arthamulanu manam puraskarinchukunnappudu edo oka vastuvunu ekagrata chittudai danini smarinchi danini darshinchi tadwara divyatvanni pondeetundi margamu ani.
1: Speaking in a worldly context and in a worldly way, meditation refers to concentrating upon an object and through that object reaching the ultimate.
0: Kani idi kadu.
1: But this is not correct.
0: Dai chintayam iti dhyanam ani. Dai chintayam aneetundi dhatuvu nunchi puttinatundide dhyanam.
1: Etymologically dvai chintayam explains the origin of dhyanam.
0: Dvai chintayam anaga bhagavantuni chintane dhyanamu ani dini yokka antararthu.
1: Dvai chintayam really refers to meditation of God himself.
0: భగవంతుని చింతనే భక్తి అని కూడాను దీని యొక్క అర్థం.
1: మెడిటేటింగ్ అండ్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ డివోషన్.
0: కనుక ఈ భక్తియే లేక అఖండమైనటువంటి జ్ఞానతత్వం మనకు ప్రాప్తించటం ఇది అసాధ్యం.
1: వితౌట్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ డివోషన్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు జస్ట్ గెట్ ద అన్లిమిటెడ్ ఎఫల్జెన్స్ ఆఫ్ ద లార్డ్.
0: ఫలము మనకు ముఖ్యమే.
1: Fruit is important.
0: Kani idi pushpamu leka phalamu kaneradu.
1: But you would not be able to get fruit without having flower.
0: Kanuka motta motta manamu pushpamunu aashrayinchinappude phalamu manaku dakkutundi.
1: Only when we get flower in the first place we would be able to just get a fruit.
0: Adi vidhamugane pushpamu antide bhakti.
1: In the same way devotion may be compared to flower.
0: Bhaktini aashrayinchaka అఖండ జ్ఞానం అనేటువంటి ఫలం మనకు ప్రాప్తించదు.
1: వితౌట్ హ్యావింగ్ రిసార్ట్ టు డివోషన్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు గెట్ నాలెడ్జ్.
0: కనుక పులం పుష్పము వంటి స్థాయి ఎందు సాధకుడు తాను దాసోహం అనేటువంటి భావం నుండే తాను ప్రారంభించాలి.
1: ఇన్ ద స్టేజ్ ఆఫ్ ఫ్లవర్ ఏ డివోటీ హ్యావ్ టు టేక్ అప్ టు హిమ్సెల్ఫ్ ది స్టేజ్ ఆఫ్ సర్వెంట్ యాటిట్యూడ్. దాసోహం, ఐఎమ్ యువర్ సర్వెంట్ ఓ లార్డ్.
0: ఇలాంటి దాసోహం అనేటువంటి స్థాయి నుండి మనం ప్రారంభించి బ్రహ్మాహం అని లేక సోహం అనేటువంటి యొక్క స్థితిలో మనము చేరాలి.
1: కమెన్సింగ్ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ ఐ ఆమ్ ది సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ వీల్ హావ్ టు గో టు ద స్టేజ్ ఆఫ్ ఐ ఆమ్ బ్రహ్మ అండ్ ఐ ఆమ్ దట్.
0: విద్యారణ్యుల వారు దాసోహం దాసోహం అనేటువంటి చింతనతో ప్రారంభించాడు సాధన.
1: Sacred Vidyaranya has commenced his sadhana from the stage of I am your servant, O Lord, I am your servant.
0: Kani konta kalamu ee dasoham aneetunte mantram tho prarambhinchinatunte sadhana kramakramina sohamuga maaripoyindi.
1: Gradually over a period of time, sadhana which commenced from I am the servant of the Lord became I am that, I am the Lord himself.
0: Okanadu Vidyaranyula varu em ee aashchyamani తన యొక్క శిష్యులతో బోధిస్తున్నాడు.
1: వన్స్ అపాన్ ఎ టైమ్ ఆన్ ఎ పర్టికులర్ డే ది సీక్రెట్ గురు విద్యారణ్య వాస్ డిస్కసింగ్ విత్ హిస్ డిసైపుల్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ది సిగ్నిఫికెన్స్.
0: శిష్యులు గురువును ప్రశ్నించారు, స్వామి ఇంతకాలము దాసోహం దాసోహం అనేటువంటి యొక్క సాధన చేత తాము ఇంత స్థాయికి వచ్చారు, కానీ ఈనాడు శివోహం శివోహం శివోహం లేక సోహం సోహం సోహం అనేటువంటి దీనికి తగినటువంటి మార్పులకు కారణం ఏమిటన్నారు.
1: ద డిసైపుల్స్ క్వశ్చన్ విద్యారణ్య, స్వామి యూ హ్యావ్ బీన్ జస్ట్ టీచింగ్ అస్ ఐ ఆమ్ ది సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ దాసోహం దాసోహం, బట్ టుడే యు ఆర్ టెలింగ్ ఐ ఆమ్ శివ శివోహం ఆర్ సోహం ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ దట్, హౌ ఇస్ ఇట్ దట్ యూ హ్యావ్ కమ్ టు దిస్ పర్టికులర్ స్టేజ్.
0: బిడ్డలారా, ఇంతకాలము నేను దాసోహం దాసోహం దాసోహం అని భగవంతునికి దాసుడై నేను పూజిస్తూ వచ్చాను. ఒకనాటి రాత్రి చిట్ట చోరు బృందావన విహార్ గోపీమాన సంచారి వచ్చి ఆ దాను అపహరించి వెళ్ళాడు అన్నాడు.
1: షీ సెడ్, డియర్ చిల్డ్రన్, ఐ హావ్ బీన్ జస్ట్ ప్రేయింగ్ దట్ ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. వన్ పర్టికులర్ డే చిత్త చోర ద స్టీలర్ ది థీఫ్ ఆఫ్ ద హార్ట్ హీ జస్ట్ కేమ్ అండ్ స్టోల్ మై హార్ట్ అండ్ హీ మేడ్ మీ ఫీల్ సోహం సోహం ఐ ఆమ్ దట్.
0: దా అపహరించాడు.
1: హీ హాస్ టేకన్ అవే ఫ్రమ్ దా సోహం దట్ పర్టికులర్ ధాతు దా అండ్ హీ మేడ్ ఇట్ సోహం. హీజ్
0: దాసోహం దాసోహం అనేటువంటి పదములో కృష్ణుడు దకాన్ని అపహరించడం చేత సోహంగా మారిపోయింది అన్నాడు.
1: As Krishna carried away Da from Dasoham, it became Soham. This is how he explained.
0: Prarambhamlo neevu dasudiga prayanam salipavu nayana, ippudu naaku samipinchavu naato aikyudaipothunnavu kanuka neevu soham soham aneetundi margaanni anusarinchamannadu.
1: To begin with, you started your sadhana from a stage of dasoham, but as you progressed, you have become very close to me, very near to me, and now you can take it up as soham soham. This is how Lord told Vidyaranya in the dream.
0: Ramakrishna Paramahansa daggara kudanu oka gruhasthudainatunte bhaktudu sanyasi ainatunte bhaktudu undetunte vaaru.
1: There were two devotees, one a gruhastha, a family devotee, and a sannyasin devotee with Ramakrishna Paramahamsa.
0: Naga Mahasayudu gruhastha bhaktudu.
1: Naga Mahasaya was a family devotee.
0: Vivekananda sannyasi bhaktudu.
1: Vivekananda was a sannyasin devotee.
0: Naga Mahasaya nirantaram kudanu దాసోహం దాసోహం దాసోహం అనేటువంటి నేను దాసాం దాసుడను అనేటువంటి దీంతో ప్రారంభిస్తూ వచ్చాడు సాధన.
1: నాగ మహాశయ ఆల్వేస్ అండ్ టు స్టార్ట్ విత్ హీ ప్రాక్టీస్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ దాసోహం ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్.
0: దాసోహం అనేటువంటి పదములో సాధనను ప్రారంభించినప్పుడు మానవుని యందు అహంకార వృత్తులు శూన్యమవుతాయి.
1: When any devotee commences from the stage of dasoham, egoism will disappear from the devotee.
0: Ahankaram undinanta varaku atmagnanam praptinchadu.
1: So long as one has egoism in him, he would not be able to get the knowledge of atma.
0: Ee ahankaram aneetundi gandhiyonu paravesi karishye vachanam tava ani sharanagatulu kavatam chetane arjunuku krishnudu kudanu aneka vidhamula ధైర్యమును ప్రోత్సాహమును అందిస్తూ వచ్చాడు.
1: ఈవెన్ ఫర్ అర్జున కృష్ణ గేవ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ ఓన్లీ ఆఫ్టర్ హీ ఫ్లూ అవే దిస్ గాంధీవ ఆఫ్ అహంకార దట్ ఈస్ ఈగోయిజం అండ్ సరెండర్డ్ టు ద లార్డ్ అండ్ సెడ్ ఐ ఆమ్ ప్రిపేర్డ్ టు ఒబే యువర్ కమాండ్ గివ్ మీ యువర్ కమాండ్ ఐ విల్ ఒబే.
0: అహంకారం ఉండినంత వరకు ఆత్మస్థాయిలో పరమాత్మ స్వరూపం లభ్యం కాదు.
1: So long as one has egoism, one would not be able to get in the stage of Atma, the Paramatma Swarupa itself.
0: Paramatma anugraham chikkana ahankara mundutaku veelu ledu.
1: Once you get the grace of the Lord, you would not be having egoism. It is impossible to have egoism.
0: Oke samayaminandu, oke pradeshamulo, velutunu chikati undutaku veelu kadu kada.
1: At the same time, in the same place, there cannot be light and darkness, isn't it?
0: Kanukane naga mahaseyudu మొదలు దాసోహం దాసోహమని తన స్థాయిని కొంత అల్పస్థాయికి తీసుకుని వెళ్లాడు.
1: దేర్ఫోర్ నాగమహాశయ స్టార్టెడ్ ఫ్రమ్ ఎ వెరీ హంబుల్ బిగినింగ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ దాసోహం దాసోహం. ఐఎమ్ ద సర్వెంట్.
0: ఐ వివేకానందుడు శివోహం శివోహం శివోహం అనేటువంటి దీంతో లేక సోహం సోహం అనేటువంటి దీంతో తాను విశాలమైనటువంటి యొక్క హృదయుడుగా తయారయ్యాడు.
1: వివేకానంద ఆన్ ద అదర్ హ్యాండ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్ బై టెలింగ్ శివోహం శివోహం ఐఎమ్ శివ ఐఎమ్ దట్ సోహం.
0: విరిజానంద స్వామి ఈ రెండింటినీ ఆధారం చేసుకుని నాగమహాశయుడుకు వివేకానందుడు ఇరువురు కొడుకు మాయా అనేటువంటి బంధన చేత కట్టుబడినారు.
1: Niranjananda Swami said that on the basis of the experience of Naga Mahashaya and Vivekananda, both of them adopted different paths to overcome this the power of illusion.
0: Kattapadinatuvanti ee kattalo nunchi Naga Mahashayudu dasoham dasohamani swarupa swarupani dharinchi rupala tappinchukoni vellaadu.
1: Naga Mahashaya adopted the path of దాసోహం దాసోహం. హీ బికేమ్ స్మాలర్ అండ్ స్మాలర్ అండ్ హీ గాట్ హిమ్సెల్ఫ్ రిలీజ్డ్ ఫ్రమ్ ది టై ఆఫ్ దిస్ మాయా ది స్పెల్ ఆఫ్ ద మాయా అండ్ హీ వాస్ ఫ్రీ.
0: కానీ వివేకానంద శివోహం శివోహం శివోహం శివోహం అని తన అఖండ స్వరూపాన్ని విశాలమైనటువంటి తత్వాన్ని అభివృద్ధి గావించుకుని ఆ మాయా బంధనమును ఛేదించుకుని వెళ్లాడు.
1: The shackles of Maya, which were binding Vivekananda, were torn to pieces by his expanding Sivoham, Sivoham, Sivoham. I am Siva, I am Siva, I am Siva.
0: Anaga, nene devudanu, aneetvanti unnata bhavamunu, uttama bhavamunu, abhruti parchukunnatvanti vaniki, ye vidhamainatvanti bandhananu, atanni bhadincham.
1: Any person who develops in himself the sacred essence of the ideas that I am God, nothing will bother him, nothing will come in the way.
0: Kevalam matalato cheppinanta matramna prayojanam ledu.
1: There is no use by merely uttering all these things by words.
0: Anubhuti diki raavali.
1: They must come to one's experience.
0: Deha pranthini veedali.
1: One should overcome the feeling of
0: indriyani gnanam cheyali.
1: One should overcome body consciousness.
0: Satanam yoginaha aneetundi ekatma bhavana penchukovali.
1: Control senses and continuously identify himself with the Lord.
0: అట్టివాడే ఈ విధమైన జ్ఞానమును పొందగలడు.
1: ఓన్లీ సచ్ ఎ పర్సన్ కెన్ అక్వైర్ దిస్ నాలెడ్జ్ సుప్రీం.
0: అయితే భక్తుడైనటువంటి వాడు అహంకారమును దూరం చేసుకుని ఆత్మానందంలో లీనమవుతాడు.
1: బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఎ డివోటీ రిమూవ్స్ ఈగోయిజం ఫ్రమ్ హిజ్ ఓన్ హార్ట్ అండ్ హీ గెట్స్ ది బ్లిస్ సుప్రీం.
0: దీనికి ద్వైత విశిష్టద్వైత అద్వైతములనేటువంటి మూడు మార్గములను బోధిస్తూ వచ్చాడు.
1: There are three paths, Dvaita, Visishta Dvaita, Advaita. Dualism, Qualified Dualism and Non-Dualism.
0: Tatsvaipaham. Anaga, Nenu Bhagavantuni Bhaktudanu Ani Prarambhamlo Tanu Cheppukuntadu.
1: In the very beginning, he utters that I am a devotee of God.
0: Indulo Bhagavantudu Veru తాను వేరుగా నిరూపించుకుంటాడు.
1: ఇన్ దిస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ దేర్ ఆర్ టూ ఎంటిటీస్, వన్ ఇస్ గాడ్, ది అదర్ ఇస్ డివోటెడ్.
0: తత్స్వైపాహం అనగా నేను ప్రత్యేకంగా ఉంటున్నాను, దేవుడు ఎక్కడో ఉంటున్నాడు, అతన్ని నేను చూడడం కోసం అని అతని భక్తుడిగా నేను తయారవుతున్నాను అని భావిస్తాడు.
1: ఇన్ దిస్ పర్టికులర్ ఇన్స్టెన్స్ గాడ్ ఈజ్ ఎల్స్వేర్, హీఈస్ అ సెపరేట్ ఎంటిటీ, ఐ వుడ్ లైక్ టు సీ హిమ్, దిస్ ది అప్రోచ్ అండ్ యాటిట్యూడ్.
0: క్రమక్రమేణ ఈ భక్తిని అభివృద్ధి గావించుకొని తవైవాహం అనేటువంటి దీంట్లో ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్ వచ్చి భగవంతుడా నేను నీ భక్తుడను నేను నీ భక్తుడను అని ప్రారంభిస్తాడు.
1: గ్రాడ్యువలీ హీ విల్ మేక్ ప్రోగ్రెస్, హీ విల్ కమ్ ఫేస్ టు ఫేస్ ది లార్డ్ అండ్ హీ విల్ ఆర్గ్యూ విత్ హిమ్ యాజ్ లార్డ్ ఐఎమ్ యువర్ డివోటీ, ఐఎమ్ యువర్ డివోటీ.
0: కవైవాసం అనేటువంటిది ఎదురుగా నిలిచి భక్తునితో, భక్తుడు భగవంతునితో నేను నీ భక్తులని ధీరంగా చెప్తున్నాడు.
1: ఇన్ ది సెకండ్ స్టేజ్ హీ స్టాండ్స్ ఎరెక్ట్ బిఫోర్ ద లార్డ్ అండ్ డిక్లేర్స్ దట్ ఐ యామ్ యువర్ డివోటీ ఓ లార్డ్.
0: మూడవది త్వమేవాహం.
1: ద థర్డ్ స్టేజ్ ఈస్ త్వమేవాహం.
0: నీవు నేనేను అంటున్నాడు.
1: ఐ యామ్ యు ఆర్ మై సెల్ఫ్.
0: నేను నీ భక్తుడను అని అనుకోవటం విశిష్టాద్వైతం.
1: ఐ యామ్ యువర్ డివోటీ ప్రిఫర్స్ టు విశిష్టాద్వైత.
0: నేను దైవ భక్తుడను అని అనుకోవటము ద్వైతం.
1: ఐ యామ్ ది డివోటీ ఆఫ్ సమ్ గాడ్, దిస్ ఇస్ ద్వైత భావ.
0: నీది నేను అనుకోవటమే అద్వైతం.
1: యు ఆర్ మై సెల్ఫ్, దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఈజ్ ఫీలింగ్ ఆఫ్ అద్వైత, నాన్ డ్యువలిజం.
0: కనుక మనము ద్వైతములో ప్రారంభం జరిపినప్పుడే అద్వైతంలో మనం ప్రవేశించడానికి అర్హులమవుతాం.
1: దేర్ఫోర్ ఓన్లీ వెన్ వీ కమెన్స్ అవర్ జర్నీ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ డ్యువలిజం విల్ ఎండ్ అప్ ఇన్ నాన్ డ్యువలిజం.
0: కనుక మొట్టమొదట మనము సామాన్యమైనటువంటి భక్తిలో, భక్తితో మన యొక్క ఆరాధనను ప్రారంభించాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ దేర్ ఫోర్ వీ హావ్ టు కమెన్స్ అవర్ సాధన, అవర్ డివోషన్ ఫ్రమ్ ది వెరీ ఆర్డినరీ డివోషన్ స్టేజ్.
0: ఇది సాకార సగుణములు లేక నిరాకార నిర్గుణములు మనకు ప్రాప్తించవు.
1: దట్ ఈస్ వితౌట్ హ్యావింగ్ సాకార అండ్ సగుణ అట్రిబ్యూట్స్ అండ్ ఫామ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ అట్రిబ్యూట్స్. దిస్ ఇస్ ఇంపాసిబుల్ ఆల్సో.
0: కనుక మొట్టమొదట మనము ఒక విధమైనటువంటి యొక్క దాసులుగా మనము తయారు కావాలి.
1: దేర్ ఫోర్ టు స్టార్ట్ ఇట్ వీ విల్ హావ్ టు డెవలప్ అవర్ సెల్స్ అండ్ బికమ్ ది సర్వెంట్స్.
0: మరొక ఉదాహరణ,
1: వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: ఒకవైపున పెద్ద సున్నం ఉంటుండాలి.
1: దెర్ ఈస్ ఎ బిగ్ సర్కిల్ ఆర్ ఎ జీరో ఆన్ వన్ సైడ్.
0: దానికి పక్కనే ఒక చిన్న జీరో ఉంటుండాలి.
1: జస్ట్ బై ఇట్ సైడ్ దెర్ ఇస్ అనదర్ స్మాలర్ సర్కిల్.
0: ఈ పెద్ద సర్కిల్ దైవం.
1: ద బిగ్ సర్కిల్ మే బి కంపేర్డ్ టు గాడ్.
0: ఈ చిన్నదే జీవుడు.
1: ద స్మాల్ వన్ రిఫర్స్ టు జీవ.
0: ఈ జీవుడు అనేటువంటి వాడు దేవునికి కొంచెం ప్రత్యేకంగా ఉంటున్నాడు.
1: దిస్ జీవ ఈజ్ డిఫరెంట్ అండ్ డిస్టింక్ట్ ఫ్రమ్ దేవ గాడ్.
0: ఇది ద్వైతం.
1: దిస్ ఇస్ ద్వైతం.
0: విశిష్టాద్వైతం అనగా పెద్ద సున్న లోపల చిన్న సున్న ఉంటుండాలి.
1: విశిష్టాద్వైతం క్వాలిఫైడ్ డ్యువలిజం రిఫర్స్ టు ది స్మాల్ సర్కిల్ బీయింగ్ విత్ ఇన్ ఎ బిగ్ సర్కిల్.
0: అనగా దైవములో జీవుడు ఉన్నాడు.
1: దట్ మీన్స్ జీవ అంశ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ డివినిటీ. ఇట్ ఈస్ హీ ఎగ్జిస్ట్ ఇన్.
0: అయితే ఈ జీవుడు దైవంతో చేరే విధానం ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ ది వే ఆఫ్ మర్జింగ్ హిమ్సెల్ఫ్ టోటలీ ఇన్ ద లార్డ్.
0: ఈ చిన్న సున్న క్రమక్రమేణ విశాలమైనటువంటి భావంను పెంచుకుని పెంచుకుని పెంచుకుని పోతూ ఈ పెద్ద సున్నలో లీనమైపోతుంది.
1: దిస్ స్మాల్ సర్కిల్ హ్యాస్ టు గ్రో బిగర్ అండ్ బిగర్ బై బ్రాడనింగ్ ఇట్ సెల్ఫ్ అండ్ గెట్ మర్జ్డ్ ఇన్ టు ద బిగ్
0: సున్న ఉంటుండాలి.
1: విశిష్టాద్వైతం క్వాలిఫైడ్ డ్యువలిజం రిఫర్స్ టు ది స్మాల్ సర్కిల్ బీయింగ్ విత్ ఇన్ ఎ బిగ్ సర్కిల్.
0: అనగా దైవములో జీవుడు ఉన్నాడు.

0: ఫార్మింగ్ ఇట్సెల్ఫ్ అండ్ గెట్ మర్జ్డ్ ఇంటూ ద బిగర్ వన్ బిగర్ సర్కిల్.
1: ఇది అద్వైతము అన్నారు.
0: దిస్ ఈస్ అద్వైతం, ఇట్ ఇస్ సెట్.
1: అనగా జీవతత్వమును దైవత్వముతో చేర్చడానికి తగిన కృషి చేయటమే ఈ భక్తి ప్రపత్తుల యొక్క మార్గము.
0: ది పార్ట్ ఆఫ్ డివోషన్ అండ్ ప్రపత్తి ప్రిఫర్స్ టు ద పాత్ విచ్ మేక్ ఎ జీవతత్వ మర్జ్ ఇట్సెల్ఫ్ ఇన్ దేవతత్వ ఆర్ ది ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్.
1: ఈ మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని కొంతవరకు గుర్తించి దానిని దైవత్వంగా మనం విశ్వసించినప్పుడే ఈ జీవతత్వం అనేటువంటి యొక్క చర్యలు క్రమక్రమేణా అణుగుటకు అవకాశం ఉంటుండాలి.
0: ఓన్లీ వెన్ వీ రికగ్నైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్ విల్ బి ఏబుల్ టు జస్ట్ సప్రెస్ ద వీక్నెసెస్ అండ్ డెవలప్ బ్రాడ్నెస్ అండ్ మర్జిన్.
1: ఈ జ్ఞానం అభ్యాసాత్, ఈ జ్ఞానం అనేటువంటిది ఏ విధంగా వస్తుందంటే అభ్యాసము ద్వారా మనకు లభ్యమవుతుంది.
0: హౌ టు వీ అక్వైర్ దిస్ నాలెడ్జ్? త్రూ కాన్స్టెంట్ ప్రాక్టీస్ వీ కెన్ గెట్ దిస్ నాలెడ్జ్.
1: ప్రపంచంలో ఏ చిన్న విషయానికైనా ఏ చిన్న స్థాయికైనా అభ్యాసం లేకుండా మనము ఆ స్థాయిని మనం పొందలేము.
0: వాట్ ఎవర్ స్మాల్ థింగ్ బి ఇట్ ఇన్ ద వరల్డ్, వాట్ ఎవర్ స్మాల్ స్టేజ్ బి ఇట్, వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అక్వైర్ ఆర్ రీచ్ ఇట్ వితౌట్ ప్రాక్టీస్.
1: చదువుట కానీ వ్రాయుట కానీ నడచుట కానీ తినుట కానీ ఇవన్నీ కూడాను అభ్యాసం ద్వారానే మనకు లభ్యమవుతున్నాయి.
0: బి ఇట్ రీడింగ్, రైటింగ్, వాకింగ్, ఈటింగ్, ఆల్ దీస్ థింగ్స్ వీ అక్వైర్ త్రూ ప్రాక్టీస్.
1: ఈ అభ్యాసమును మనం ప్రథమ సోపానంగా తీసుకున్నప్పుడే ఈ జ్ఞానము అనేటువంటి యొక్క తత్వం మనకు కొంత అర్థమవుతుంది.
0: వెన్ వీ టేక్ దిస్ ప్రాక్టీస్ అట్ ది వెరీ ఫస్ట్ స్టెప్ వీల్ బి ఏబుల్ టు రీచ్ ది స్టేజ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ అక్వైర్ నాలెడ్జ్.
1: అయితే ఈ జ్ఞానం అనేటువంటి దాంట్లో రెండు విధములైనటువంటి జ్ఞానం ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ హియర్.
1: ఇది భౌతికమైనటువంటి జ్ఞానం ఒకటి, ఆధ్యాత్మిక జ్ఞానం మరొకటి.
0: వన్ రెఫర్స్ టు ద ఫిజికల్ వరల్డ్ అండ్ ది అదర్ స్పిరిచువల్.
1: ఆధ్యాత్మిక జ్ఞానమును విజ్డమ్ అంటారు, భౌతిక జ్ఞానమును నాలెడ్జ్ అంటారు.
0: నాలెడ్జ్ రెఫర్స్ టు ద ఫిజికల్ వరల్డ్ అండ్ విజ్డమ్ రెఫర్స్ టు ది స్పిరిచువల్ వరల్డ్.
1: ఇక్కడ వస్తువును పరిశీలన చేయటము, విచారించటము, ఇది సామాన్యమైనటువంటి జ్ఞానం.
0: ఎన్క్వైరింగ్ ఇన్ టు ది నేచర్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ రెఫర్స్ టు ఆర్డినరీ నాలెడ్జ్.
1: ఈ వస్తువు యొక్క అంతర్భాగమైనటువంటి మూలాధారమును గుర్తించి ఆ మూలాధారం యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవటం, ఇది ఆధ్యాత్మిక జ్ఞానం.
0: స్పిరిచువాలిటీ రెఫర్స్ టు అండర్స్టాండింగ్ ద ఇన్నర్ ప్రిన్సిపల్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ ఆర్టికల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్.
1: ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది లేకుండా మనము ఈ లౌకిక జ్ఞానం అనేటువంటి దాన్ని అభ్యసించటం కానీ దానిని అందుకోవటం కానీ ఇది అసాధ్యం.
0: వితౌట్ ద బేసిస్ ఆఫ్ ది విజ్డమ్ విచ్ రెఫర్స్ టు స్పిరిచువాలిటీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అక్వైర్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్.
1: దీనిని అందుకున్న విధానమే ఈ కాయము చేత ఆచరించేటువంటి సమస్త సత్కర్మలు.
0: ఆల్ ది గుడ్ యాక్టివిటీ అసోసియేటెడ్ విత్ దిస్ బాడీ ఈస్ దట్ రెఫర్స్ టు ద పాత్ ఆఫ్ అక్వైరింగ్ దిస్ నాలెడ్జ్.
1: ఈ శరీరం అనేటువంటిది మనకు లేకుండా ఎట్టి సాధనలు కానీ మనం చేయలేము, ఎట్టి ప్రాప్తిని కూడా మనం పొందలేము.
0: వితౌట్ హ్యావింగ్ ది బాడీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డూ ఎనీ యాక్టివిటీ అండ్ రీచ్ ఎనీ గోల్.
1: శరీర మార్గం కలుధర్మ సాధకం అని ఈ కర్మ సాధనకు శరీరం అత్యవసరం.
0: ఫర్ ఆల్ యాక్టివిటీ బాడీ ఈస్ ది వెరీ బేసిస్.
1: పరోపకారార్థం ఇదం శరీరం అని ఈ పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించి ఇతరులకు ఉపకారములు గావించేటువంటి విషయంలో ఈ యొక్క దేహము అత్యవసరం.
0: బాడీ హ్యాస్ టు బి యూజ్డ్ అండ్ ఇస్ నెసెసరీ ఫర్ డూయింగ్ యాక్టివిటీస్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ అదర్స్.
1: చిన్న పిల్లలకు అర్థం కావాలంటే దీన్ని మరొక రీతిలో ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
0: ఫర్ ది సేక్ ఆఫ్ యంగ్ చిల్డ్రన్ టు అండర్స్టాండ్ దిస్ కెన్ బి ప్రజెంటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
1: మనం ఎక్కడికో ఒక పిక్నిక్ అని వెళ్ళాము.
0: లెట్ అస్ సే దట్ వి హావ్ గోన్ ఆన్ ఎ పిక్నిక్ టు సమ్ ప్లేస్.
1: అక్కడికి భోజనమునకు సంబంధించినటువంటి పదార్థములు అన్ని కూడాను మనం తీసుకుని వెళ్ళాం.
0: దేర్ వి హావ్ క్యారీడ్ ఆల్ ద ఆర్టికల్స్ నెసెసరీ ఫర్ కుకింగ్ ఫుడ్.
1: అక్కడ భోజన సమయానికి మనం వండుకోవటానికి ప్రయత్నించాము ఒక అడవిలో.
0: ఇన్ ద ఫారెస్ట్ వి హావ్ మేడ్ ప్రిపరేషన్స్ టు కుక్ ఫుడ్.
1: అప్పుడు మనం ఏం చేయాలి? మూడు రాళ్లను తెచ్చి పెట్టుకోవాలి.
0: For this purpose, what is to first stage, we'll have to get three stones and keep them.
1: ఈ మూడు రాళ్ల పైన పాత్రను పెట్టాలి.
0: On these three stones, we'll have to keep the vessel.
1: పాత్రలో నీరు పోయాలి.
0: We'll have to pour water into the vessel.

0: నీటిలో బియ్యం వెయ్యాలి.
1: టు పుట్ రైస్ ఇన్ ద వెసల్ అండ్ వాటర్.
0: ఈ మూడు రాళ్ల మధ్యలో పాత్రకు కింద మనం అగ్నిని పెట్టాలి.
1: అండర్ నీత్ ది వెసల్ ఇన్ బిట్వీన్ దీస్ త్రీ స్టోన్స్ వీల్ హావ్ టు మేక్ సమ్ ఫైర్.
0: ఈ మంటను వేయటంలో ఉండినటువంటి అర్థరాత్రం ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ పుట్టింగ్ ద ఫైర్ బినీత్ ది వెసల్?
0: ఈ మంట ద్వారా పాత్రలో ఉండినటువంటి యొక్క బియ్యము పక్వం కావటం కోసమని.
1: త్రూ ది ఫైర్ వీ హావ్ టు జస్ట్ కుక్ ది రైస్ విచ్ ఈస్ విత్ ఇన్ ది వెసల్.
0: అయితే ఈ యొక్క వేడి సరాసరి బియ్యమునకు తగిలి అవి అన్నముగా తయారు కావటం లేదు.
1: సపోజ్ వితౌట్ ది మీడియం ఆఫ్ ద వెసల్ ఇఫ్ దిస్ రైస్ ఇస్ పుట్ ఇన్ ద ఫైర్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఫుడ్ యాజ్ సచ్.
0: ఈ కట్టెల వేడి ఈ యొక్క పాత్రకు సోకి, పాత్ర వేడి నీళ్లకు సోకి, నీళ్ల వేడి బియ్యమునకు సోకి, బియ్యము అన్నంగా మారిపోతున్నాయి.
1: ద హీట్ గెట్స్ ట్రాన్స్మిటెడ్ టు ద వెసల్, ఫ్రమ్ ద వెసల్ టు ద వాటర్, ఫ్రమ్ ద వాటర్ టు ద రైస్, అండ్ దెన్ రైస్ ఇస్ కుక్.
0: అదే విధముగానే జీవిత అరణ్యము లోపల మనం ఆహార నిమిత్తమై, ఆనందమనే ఆహార నిమిత్తమై ప్రాకులాడుతున్నాం.
1: ఇన్ ది సేమ్ వే ఇన్ ది వరల్డ్ ఆఫ్ ఇన్ ది ఫారెస్ట్ ఆఫ్ లైఫ్ వీఆర్ సర్చింగ్ ఫార్ ది బ్లిస్ విచ్ విల్ బి కంపేర్డ్ టు
0: ఇక్కడ సత్వ రజో తమో గుణములే మూడు రాళ్ళు.
1: దోస్ త్రీ స్టోన్స్ ఆర్ ది త్రీ క్వాలిటీస్ సత్వ రజస్ అండ్ తమస్.
0: మన దేహమే పాత్ర,
1: అవర్ బాడీ విల్ బి కంపేర్ టు ద వెసల్.
0: మన యొక్క ఆశలే జలము. మన ఆశలు అనేటువంటి దీంట్లో ఈ యొక్క దీనిని తత్వం గావించుకొని మనము శాంతిని పొందాలి.
1: ది విజ్డమ్ హ్యాస్ టు అప్లై ఇట్సెల్ఫ్ టు ద బాడీ, త్రూ ద బాడీ టు ద ఫీలింగ్స్ అండ్ త్రూ ద ఫీలింగ్స్ టు అవర్ డిజైర్స్ అండ్ త్రూ డిజైర్స్ ఇన్ ది ఆత్మ జ్ఞాన షుడ్ బి ఒబ్టైన్డ్.
0: కనుక ఈ జ్ఞానం అనేటువంటిది సరాసరి మనకు హృదయానికి చిక్కుటకు కానీ దక్కుటకు కానీ వీలు కాదు.
1: డైరెక్ట్లీ దేర్ ఫోర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ విజ్డమ్ డైరెక్ట్లీ ఇన్ ద హార్ట్.
0: ఇది దేహం ద్వారా, భావముల ద్వారా మన యొక్క కోరికలను భస్మము గావించుకోవాలి.
1: త్రూ ది బాడీ అండ్ త్రూ అవర్ గుడ్ ఫీలింగ్స్ వీ హావ్ టు డిస్ట్రాయ్ అండ్ బర్న్ అవర్ డిజైర్స్.
0: క్రమక్రమేణా ఈ కోరికలను మనము అదుపులో పెట్టుకోవటమే ఇది సరి అయినటువంటి ధ్యానమునకు అర్థం.
1: ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ మెడిటేషన్ ఈస్ గ్రాడ్యువలీ అండ్ స్లోలీ కంట్రోలింగ్ ది డిజైర్స్. దట్ రెఫర్స్ టు మెడిటేషన్.
0: ఈ ఇంద్రియములను నిగ్రహించుకోవటం చేత, కోరికలను అదుపులో పెట్టుకోవటం చేతనే కర్మ ఫలత్యాగంగా సహజంగా మార్పులు కలుగుతుంటాయి.
1: బై కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ కంట్రోలింగ్ అవర్ డిజైర్స్ ఇట్ వుడ్ బి పాసిబుల్ టు డూ ద వర్క్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఫ్రూట్స్ దేర్ ఆఫ్ ఇన్ ద నేచురల్ ఆటోమేటిక్ స్పాంటేనియస్ వే.
0: కర్మ యొక్క ఫలత్యాగం చేయుటకు ఎవరికి కూడా సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు సాక్రిఫైస్ ది ఫ్రూట్స్ ఆఫ్ వర్క్.
0: ఫలము ఉండనే ఉన్నది.
1: దేర్ ఈస్ ఫ్రూట్స్ ఫర్ ఎవ్రీ వర్క్.
0: మా ఫలేషు అని చెప్పింది కానీ నా ఫలేషు అని చెప్పలేదు.
1: ఇట్ ఈస్ సెడ్ మా ఫలేషు నాట్ నా ఫలేషు.
0: కనుక ఫలితము ఉన్నది, అయితే ఫలిత నిమిత్తమే నీవు కర్మలు ఆచరించద్దు.
1: దేర్ విల్ బి ఫ్రూట్స్ బట్ డోంట్ వర్క్ ఫర్ ఫ్రూట్స్.
0: నీ కర్తవ్యంగా నీవు భావించి కర్మలు ఆచరించు.
1: కన్సిడర్ ఇట్ యాజ్ యువర్ డ్యూటీ అండ్ వర్క్.
0: కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు వాంఛలు వచ్చినప్పటికీ దానిని స్వీకరించడంలో తప్పు లేదు.
1: While discharging your duties, incidentally there are some desires, there is nothing wrong in accepting them.
0: కర్మ ఫలమును త్యజించమని కాని లేక కర్మ ఫలము ఉండదని కాని గీత బోధించలేదు.
1: గీత హాస్ నాట్ థాట్ దట్ యూ హ్యావ్ టు గివ్ అప్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ ఆర్ ది ఫ్రూట్స్ డూ నాట్ హ్యావ్ ఎనీ యాక్షన్ అండ్ సో యాక్షన్.
0: ఈ కర్మ ఫలత్యాగమును సరిగా అర్థం చేసుకునలేక అనేక మంది కర్మనే త్యాగం చేస్తున్నారు.
1: పీపుల్ హూ హ్యావ్ నాట్ కరెక్ట్లీ అండర్స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ సాక్రిఫైసింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ ఆర్ సాక్రిఫైసింగ్
0: ఈ కర్మ ఎంతవరకు ఉంటుండాలి.
1: హౌ ఫార్ కెన్ దే సాక్రిఫైస్ ది యాక్షన్.
0: వంటలు అయ్యేంత వరకే కట్టెలతో మనకు అవసరం.
1: ఓన్లీ అంటిల్ ఫుడ్ ఈస్ కుక్డ్ దేర్ ఇస్ నీడ్ ఫార్ ది ఫైర్.
0: వంట పరిపక్వం అయిన తర్వాత కట్టెలు మనకు అక్కరలేదు.
1: వన్స్ ది ఫుడ్ ఈస్ కుక్డ్ దేర్ ఇస్ నో నీడ్ ఫార్ ఎనీ ఫైర్.
0: అయితే కర్మ యొక్క రహస్యాన్ని కానీ, కర్మ ఫలితం యొక్క రహస్యాన్ని కానీ గుర్తించేంత వరకే మనకు ఈ కర్తవ్యములు అత్యవసరం.
1: ఓన్లీ అంటిల్ వు రికగ్నైజ్ ది సీక్రెట్ ఆఫ్ వర్క్ అండ్ సీక్రెట్ ఆఫ్ సాక్రిఫైసింగ్ ద వర్క్ వుల్ హ్యావ్ టు జస్ట్ డూ డిశ్చార్జ్. డ్యూటీస్.
0: కనుక ఈ కర్మ ఫలత్యాగమునకు కాని, కర్మత్యాగమునకు కాని, జ్ఞానాభివృద్ధికి కాని, ధ్యానమునకు కాని, అన్నింటికి ప్రేమనే ప్రధానము.
1: Therefore, be it for the sacrificing the fruits of action, for acquiring wisdom, for whatever be it, the basis and the root is love itself.
0: ఇక్కడ శీల సదాచారం అన్నారు. ఇది సత్యమునకు ప్రకటించేటువంటి యొక్క గుర్తులు.
1: The character and good behavior, it is said, this will really reflect and announce the truth.
0: సత్యము కాని, శాంతి కాని, ధర్మము కాని ప్రత్యేకంగా లేవు.
1: Truth, peace and righteousness, they do not exist
0: separately.
1: All these are essentially dependent upon love.
0: Prema, manavuni yokka aalochanalo cherinappudu adi satya roopanni dharistundi.
1: When love enters into one's thoughts, it becomes truth.
0: Prema aacharana roopamlo dharinchinappudu adi dharmam avutundi.
1: When love manifests itself in the form of action, it becomes righteousness and dharma.
0: Premanu artham chesukunnappude adi shanti avutundi.
1: When one understands love, it automatically becomes peace itself.
0: Prema yokka artame idi shanti.
1: The very meaning of the word love is peace.
0: Prema yokka aacharane dharmam.
1: Practicing love is dharma.
0: Prema yokka aalochane idi satyam.
1: Thinking of love is truth.
0: Premanu talanchutu poyinappude non violence ahimsaga maaripothundi.
1: Continuously thinking of love itself becomes non violence.
0: Kanuka satya dharma shanti ahimsalaku naligintiki kodunu antarvahiniga pravahinchetundi prema okkati maatrame.
1: For truth, for non violence, for peace and for righteousness, it is love which is flowing as an undercurrent.
0: Itti premanu abhrutiga avinchukoni nannu cheramaniye ee okka buddhi yogamu bodhisthu vachadu bhakti gnanamlo.
1: In the buddhi yoga has been taught in bhakti yoga, stating that love, make use of this love to reach me.
0: Kanuka priyudai premato daivanu pondeetundi margamunaku ee okka prema tattavane penchukomani kudanu శాసించాడు.
1: He has also declared that make use of love. With full of love, you try to just develop nearness to me.
0: భక్తుడా, నీ చేతులు చిన్నవి.
1: Dear devotee, your hands and palms are small.
0: ఈ రెండు చిన్న చేతులతో నా సేవను ఆచరించు.
1: With those small little palms, you serve me.
0: నీ యొక్క కన్నులు చాలా చిన్నవి.
1: Your eyes are small.
0: నా సృష్టి యొక్క ఇది చాలా గొప్పది.
1: మై క్రియేషన్ ఈస్ వెరీ వాస్ట్.
0: ఇంత విశాలమైన యొక్క జగత్తును నీ చిన్న రెండు కన్నుల ద్వారా చూస్తున్నావు.
1: విత్ దిస్ వాస్ట్ క్రియేషన్ యు ఆర్ టేకింగ్ ఎ లుక్ విత్ యువర్ స్మాల్ లిటిల్ టూ ఐస్.
0: నీ చెవులు రెండు చిన్నవి.
1: యువర్ ఇయర్స్ ఆర్ వెరీ స్మాల్.
0: ఈ రెండు చెవుల ద్వారా నా యొక్క వాణిని శ్రవణం చేయమన్నాడు.
1: యూ లిసన్ టు మై వర్డ్ అండ్ మై ది సౌండ్ through these two little
0: ee rendu chinna padamulu na samipamunaku prayanam salpam annadu.
1: With your two little feet you journey towards my sannidhi.
0: Padamulu rendu kudanu sannidhiki vachinanta matram na prayojanam ledu.
1: By merely coming to sannidhi of the Lord, it doesn't serve the entire purpose.
0: Rendu chinna kannula dwara విశాలమైనటువంటి యొక్క జగత్తును చూచినంత మాత్రం నా ప్రయోజనం లేదు.
1: బై మియర్లీ టేకింగ్ ఎ లుక్ అట్ ద వాస్ట్ వరల్డ్ విత్ యువర్ లిటిల్ ఐస్ దర్ ఇస్ నో యూస్.
0: రెండు చిన్న చేతుల ద్వారా నా సేవలు సలిపినంత మాత్రం నా ప్రయోజనం లేదు.
1: బై మియర్లీ సర్వింగ్ మీ విత్ యువర్ టూ లిటిల్ హ్యాండ్స్ యు ఆర్ నాట్ గోయింగ్ టు అచీవ్.
0: రెండు చిన్న చెవుల ద్వారా నా వాణిని ఆలకించి ప్రయోజనం లేదు.
1: బై లిసనింగ్ టు మై డివైన్ వర్డ్స్ త్రూ యువర్ లిటిల్ ఇయర్స్ దర్ ఇస్ నో యూస్.
0: కానీ ఒక్క హృదయం ఉన్నది.
1: But there is one thing and that is the heart.
0: Aa okka hudayamulo nannu pravesha pettukuntiva ee yokka karmalu ye maatram kudalo neeku akkara ledannadu.
1: If you introduce me into your heart, then none of these actions are very important.
0: Ee chetulu chevulu kannulu noru ivanni kudanu kevalamu manasika sambandhamainatundi vruttulanu arikattukuneetundi margamulu.
1: Whatever activity you indulge in by way of worship through your hands, feet, ears, nose and eyes, this is only a method of controlling your mind.
0: కానీ హృదయములో ప్రవేశించిన తర్వాత ఆ ఇంద్రియము తమంతకు తామే స్తంభించిపోతాయి.
1: వన్స్ ద లార్డ్ ఎంటర్స్ ద హార్ట్ ది కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ విల్ బి సో ఈజీ, దే గెట్ స్టిల్డ్ ఆటోమేటికలీ.
0: కనుక కర్మ ఫలత్యాగం కోసం మనం ప్రత్యేకమైనటువంటి సాధనలు చేయనక్కర్లేదు.
1: దేర్ ఇస్ నో నీడ్ ఫార్ ఎనీ స్పెషల్ ఎఫర్ట్ టు బి మేడ్ ఫర్ కర్మ ఫలత్యాగ సాక్రిఫైసింగ్ ది ఫ్రూట్ ఆఫ్ ద యాక్షన్.
0: భక్తి మామే ప్రియో నరః, నా యొక్క భక్తుడై నన్ను స్మరించుచు, నన్ను చింతించుచు, నన్ను ధ్యానించుచు, నా యొక్క చింతన ఎందే నీవు నిమగ్నుడైనప్పుడు సర్వము కూడాను నేనే చూచుకుంటానన్నాడు.
1: భక్తి మామే ప్రియో నరః, he has said, once you start thinking and indulging only in thoughts around me, then the rest of it will be taken care of by me.
0: Drudanichcheya annadu drudanischeedu kavali.
1: For this particular purpose you would have firm resolve.
0: ee paripurnamainatundi nammakame lekundina manamu ee pavithramainatundi yokka aanandanni andukolemu.
1: If one doesn't have complete and full faith, one would not be able to get the bliss arising out of this.
0: భగవంతుడు పరిపూర్ణుడు.
1: గాడ్ ఈజ్ ఫుల్ అండ్ కంప్లీట్.
0: భక్తి పరిపూర్ణుని పొందాలనుకున్నప్పుడు పరిపూర్ణమైనటువంటి మనస్సును మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: టు గెట్ ద లార్డ్ హూ ఈజ్ హోల్ పరిపూర్ణత్వ అండ్
0: పరిపూర్ణ విశ్వాసమును పెంచుకోవాలి.
1: కంప్లీట్ ఫెయిత్ వన్ షుడ్ డెవలప్.
0: అతను పరిపూర్ణుడై నీవు అపరిపూర్ణుడైనప్పుడు ఇవి రెండింటికి నీ ఏమాత్రమో పొత్తు కుదరదు.
1: వెన్ హీఈస్ ఫుల్ అండ్ కంప్లీట్, ఇఫ్ యు ఆర్ ఇన్కంప్లీట్ అండ్ నాట్ ఫుల్, దేర్ కెనాట్ బి ఎనీ ప్యారిటీ బిట్వీన్ దీస్.
0: పరిపూర్ణుని పొందేటువంటి యొక్క మార్గములో పరిపూర్ణమైనటువంటి యొక్క భావమునే మనం సల్పకుండినా మనము భగవద్ ద్రోహులుగా మారిపోతాం.
1: టు రీచ్ ది ఫుల్ అండ్ ది కంప్లీట్ లార్డ్ అన్లెస్ యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్ అండ్ ఫుల్ హార్ట్ యూ విల్ బి ట్రెచరస్.
0: భగవంతుని యొక్క సర్వజ్ఞత్వమునకు సర్వవ్యాపకత్వమునకు సర్వశక్తిత్వమునకు మనం కళంకం కలిగించినటువంటి వారం అవుతాం.
1: వుడ్ బి గెటింగ్ బ్లెమిష్ ఫర్ ద లార్డ్ ఫర్ ఆల్ హిస్ ఆమ్నిషియన్స్ ఆమ్నిపొటెన్స్ అండ్ ఆమ్నిప్రెజెన్స్.
0: కనుక నీవు చింతించేటువంటి చింతన కూడాను పరిపూర్ణ హృదయుడై చింతించాలి.
1: వాట్ ఎవర్ థాట్స్ యూ ఇండల్జ్ ఇన్ విత్ ఫుల్ హార్ట్ యూ ఇండల్జ్.
0: పరిపూర్ణ ప్రేమతో అతన్ని చెంత చేరాలి.
1: విత్ ఫుల్ లవ్ యు రీచ్ హిమ్.
0: భజతాం ప్రియో అనగా భజించినటువంటి వానికి ప్రియుడిగా తాను రూపొందుతాడు.
1: ఇట్ ఇస్ సెడ్ దట్ హీ బికమ్స్ డియర్ టు ఎనీవన్ హూ వర్షిప్స్ హిమ్ ఫుల్లీ విత్ హోల్.
0: అద్వేష్ట సర్వభూతానాం,
1: అద్వేష్ట సర్వభూతానాం.
0: ఎవరిని కూడా మనం ద్వేషించరాదు.
1: వీ షుడ్ నాట్ హేట్ ఎనీవన్.
0: ఇలాంటి సద్భావములతో 64 లక్షములు అనగా విద్యను కూడినటువంటి యొక్క సాధకుడే నాకు మహాప్రియుడని కూడాను గీత బోధిస్తూ వచ్చింది.
1: ద వన్ హూ ఈజ్ మాస్టర్ ఆఫ్ ది 64 టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ హీఈస్ డియర్ టు మీ. ఇట్ ఇస్ సెడ్
0: ఈ 64 గుణములు కూడాను మానవుడి యందు పరిపూర్ణతగా ఉంటున్నవి.
1: ఆల్ ది 64 క్వాలిటీస్ ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ మ్యాన్ ఇన్ దర్ ఫుల్నెస్.
0: అయితే ఈ పరిపూర్ణత్వాన్ని గుర్తించుకోవడానికి తగినటువంటి కృషి చల్పటం లేదు.
1: బట్ వీఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్స్ టు బికమ్ అవేర్ ఆఫ్ ఇట్.
0: సామాన్యమైనటువంటి లౌకిక కార్యములు ఎందే లౌకిక కర్మలు ఎందే మన కాలము వ్యర్థము గావించుకుంటూ పోతున్నాం.
1: వీఆర్ వేస్టింగ్ ఆల్ అవర్ టైమ్ ఇన్ ద సెక్యులర్ యాక్టివిటీ ఇట్సెల్ఫ్.
0: ఇది విశేష కర్మలు ఎందు కూడాను కొంతవరకు ప్రవేశించాలి.
1: వీ హావ్ టు ఎంటర్ ఇన్ టు ద స్పెషల్ యాక్టివిటీ విచ్ వుడ్ హెల్ప్ అస్.
0: దానిని అంతర్బహిర్ సర్వవ్యాప్య నారాయణ అని మనము బహిర్ముఖములో ఆచరించేటువంటి యొక్క చింతనలు కాని కర్మలు కాని అంతర్ముఖంలో కూడాను దానిని ప్రవేశపెట్టాలి.
1: వాట్ ఎవర్ వర్షిప్ యాక్టివిటీస్ ఆఫ్ వర్షిప్ ఎంటర్ ఎక్స్టర్నలీ విల్ నాట్ డూ ఇట్ ఇంటర్నలీ ఆల్సో.
0: అప్పుడే రెండింటి యొక్క ఏకత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
1: దెన్ దెర్ విల్ బి యూనిటీ బిట్వీన్ దీస్ టూ అండ్ వుడ్ బి ఏబుల్ టు అప్రిషియేట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: దీనిని అర్థము గావించుకున్నప్పుడే మన జీవితం సార్థకమవుతుంది.
1: ఓన్లీ వెన్ వి అండర్స్టాండ్ ఇట్ అవర్ లైఫ్ గెట్స్ శాంక్టిఫైడ్.
0: కనుక అన్నింటికి ఈ భక్తి యోగములో ప్రేమనే ప్రధానమనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి.
1: ఇన్ భక్తి యోగ ఆర్ యోగ ఆఫ్ డివోషన్ లవ్ ఈజ్ ది బేసిస్ అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. దిస్ వీ హావ్ టు రికగ్నైజ్.
0: సత్యము కేవలం చెప్పటం మాత్రమే కాదు.
1: ట్రూత్ ఈజ్ నాట్ మెర్లీ ఫర్ టెలింగ్.
0: ఇది కేవలం పలుకుతో మాత్రమే అంత్యమవుతుంది.
1: దిస్ విల్ కమ్ టు ఎన్ ఎండ్ ఓన్లీ బై మియర్ వర్డ్ అటరింగ్ వర్డ్స్.
0: ఇది తలంపుతో కూడా లీనం కావాలి.
1: దిస్ మస్ట్ గెట్ ఇమ్మర్స్డ్ ఇన్ అవర్ థాట్స్.
0: నిరంతరం కూడా ఆలోచనలో నిమగ్నుడైపోవాలి.
1: ఆల్వేస్ థింక్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్ అండ్ కాంటెంప్లేట్ అబౌట్ ఇట్.
0: కనుకతో ప్రేమతో ఆలోచన చేసినప్పుడే మనకు సహజమైనటువంటి సత్యము ఆవిర్భవిస్తుంది.
1: ఓన్లీ వెన్ వి థింక్ విత్ లవ్ ది న్యాచురల్ ట్రూత్ విల్ రిఫ్లెక్ట్ ఇట్సెల్ఫ్ దేర్.
0: ప్రేమతో ఆచరించినప్పుడే ఇది సరి అయినటువంటి ధర్మంగా రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ వి ప్రాక్టీస్ విత్ లవ్ ఇట్ బికమ్స్ రియల్ ధర్మ ఇట్సెల్ఫ్.
0: ప్రేమతో మనం అర్థం చేసుకున్నప్పుడే ఇది పరమశాంతిని బోధిస్తుంది.
1: ఓన్లీ వెన్ వి అండర్స్టాండ్ విత్ లవ్ ఇట్ విల్ గివ్ అస్ ఇమ్మెన్స్ పీస్.
0: కనుక శాంతికి ప్రేమనే పుట్టినిల్లు.
1: Therefore, love is the very basis of peace.
0: సత్యమునకు ప్రేమనే పుట్టినిల్లు.
1: It is the very birthplace of truth also. Love is the very birthplace of truth.
0: ధర్మమునకు ప్రేమనే పుట్టినిల్లు.
1: Even for righteousness and dharma also, love is the very basis.
0: అహింసకు కూడాను ప్రేమనే పుట్టినిల్లు.
1: Even for non-violence, love is the very basis.
0: కనుకనే ప్రేమనే సర్వస్వము.
1: Therefore, love is
0: ప్రేమనే దైవము.
1: Love is God.
0: దైవమే ప్రేమ.
1: God is love.
0: కనుక మన ప్రేమను పెంచుకొని మనం అల్పజ్ఞులుగా ఉండినటువంటి యొక్క స్వరూపాన్ని అఖండత్వంగా మార్చుకుని తల్లీనం కావటానికి తగిన కృషి చేయమని బోధించడమే ఈ యొక్క భక్తి యోగం యొక్క సారాంశం.
1: The essence of the teachings of Bhakti Yoga refers to the love which will have to be practiced, and by practicing love will have to become broad-minded and develop greatness in us. This is the meaning.
2: That was the 8th discourse in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. This discourse, which he delivered on 10th August 1984, is a profound and sweet discourse on love, the essence of Bhakti Yoga, the chapter of devotion in Gita. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.